0: రేడియో సాయి నౌ ప్రెజెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది ఒకేషన్ ఆఫ్ క్రిస్మస్ అండ్ ఆల్సో ది యాన్యువల్ డే ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి ఆన్ ది 25th ఆఫ్ డిసెంబర్ 1983.
1: పవిత్ర ప్రకృతి ప్రతి దినమును ప్రజల విడచి పారుతుంది. దాన ధర్మాచరణ సతము దురాచార మొందుచుండి వేద విద్య అనుగంటెను దుర్విద్యలు పెరుగుచుండి.
2: Like Satya Dharma and the noble path that have been laid down. Day by day, they are all taking a distorted and crooked form. In the peoples of the world at large, we find that qualities like dana, charity, dharma, and the way of leading a life of truth and virtue is on the decline, as also the ancient knowledge contained in the Vedas and the scriptures, all that is on the decline. And what one finds to be on the increase are the evil ways, the evil tendencies and evil traits.
1: Naravamsamanandu putti, Naravamsamanandu perigi, నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు. నరవంశమునందు పుట్టి నరవంశమునందు పెరిగి నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు. నరమత భేదములు పెంచి అసురత్వము స్వీకరించి సమరాలను స్వాగతించి చదువులెన్ను చదువుతారు.
2: Having been born in the family as a human being, having been brought up amongst men, there are those who have forgotten the starting point of their origin.
1: Janma netina venuka jagatta kavale జన్మ మెట్టిన వెనుక జాగ్రత్త కావలే దుర్మార్గులను చేర దొసగు కలుగు.

0: అఖిల సంపదలు ఆధ్యాత్మికపు బుద్ధి అభ్యునయ్య ఆయురారోగ్యము అఖిల సంపదలు ఆధ్యాత్మికపు బుద్ధి అభ్యునయ్య.
1: Having been given this life, be vigilant, be careful. If you become one with the evil and the wicked, you have nothing to look forward to, for verily you would have disintegrated yourself. Once your life is gone, your virtues are gone, and your element of devotion also will be gone. If you make the company of the wicked yours, not only have you gone, but also you would have felt disaster for those around you. So, before getting into bad ways, try and be vigilant and make friendship with the good and the noble one, and be thus removed from evil ways. This is indeed the way to secure a long life, health, wealth, possessions, and above all, a spiritual orientation to your existence.
0: Famous Sarupular.
1: Embodiments of love.
0: Ananta Jagattulo, Akira Pranikotulo, Anni Vidhamula, Manavudu, Agrasthanamunuku Cherinavadu.
1: In this world, as we observe, widespread and far and wide, we find man to be achieving success in various fields of endeavor.
0: Ahara nidradulalo manavudu akila pranikotulato samanudainappatikini jnanamu dharmamu manavunaku undinatuvanti visishtata.
1: Though man is one with all the other types of life species in terms of food and sleep, he has a distinctive nature in the sense that he is endowed with these two traits of jnana and dharma.
0: Jnanamu bhaktiye lekundina manavulaku pachipachi mrugadulaku vyakti bhedamu kudanu undadi.
1: If man were not to be having jnana and bhakti or devotion, there is no difference between him and the animals and the beasts.
0: Dharma jnanamulu manavunu pratyekamainatundi oka vara prasadamulu.
1: Dharma and jnana are the boons given to man as an act of grace.
0: Dharma managa ధారణ ధర్మాతిత్యాగోని అన్ని పదార్థములను హద్దులో నుంచినదే హద్దులో నుంచి కాపాడునదే ధర్మము.
1: వాట్ ఈస్ ధర్మ? ధర్మ ఈస్ దాట్ విచ్ ప్లేసెస్ ఎ లిమిటేషన్ ఆర్ బ్రింగ్స్ అబౌట్ ఎ డిగ్రీ ఆఫ్ మోడరేషన్ ఇన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్.
0: ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః. ధర్మమును చంపకూడినటువంటి వాణిని ధర్మమే చంపుతుంది.
1: అండ్ దేబా ఇట్ ప్రొటెక్ట్స్ యూ. వన్ హూ వెంచర్స్ అవుట్ టు కిల్ ధర్మ ఇన్ టర్న్ వుడ్ బి కిల్ హింసెల్ఫ్.
0: ధర్మమును రక్షించదలిచినటువంటి వాణిని ధర్మము రక్షిస్తుంది.
1: వన్ హూ గోస్ అవుట్ ఆఫ్ హిస్ వే టు ఫాస్టర్ ధర్మ ఇన్ టర్న్ ఈస్ ఫాస్టర్డ్ అండ్ ప్రొటెక్టెడ్.
0: ధర్మో జయతినా ధర్మ. ధర్మమునకి జయము కాని ధర్మం కానటువంటి వానికి ఏమాత్రం జయముండదు.
1: ది అల్టిమేట్ విక్టరీ ఈజ్ ఆఫ్ ధర్మ. వన్ హూ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ధర్మ కెన్ నెవర్ అచీవ్ సక్సెస్.
0: యథో ధర్మ తథో జయ అని ఎక్కడ ధర్మముండును అక్కడ నీ జయముండును.
1: వేర్ ధర్మ ఈజ్ దేర్ విక్టరీ షాల్ బి.
0: సత్యం వద ధర్మం చర అని నిజమును పలుకు న్యాయముగా జీవించు అని ఉపనిషత్తులు వేద ఇతిహాస పురాణములు ప్రబోధిస్తూ వచ్చింది.
1: The Upanishads, the Vedas and other scriptures exhort man to speak truth and follow the path of dharma.
0: న్యాయం అనగా ఏమిటి?
1: What is న్యాయ?
0: సూర్యుని యందు ఏడు కిరణములు అనగా సూర్యరశ్మి యందు ఏడు రంగులు ఉండినట్టుగా సత్యమునందు సమాజోద్ధారణ నిమిత్తమై సంఘ శ్రేయస్సు నిమిత్తమై అనేక ధర్మములు ఏర్పడుతూ వచ్చాయి.
1: జస్ట్ యాజ్ ద సన్లైట్ consists of seven different distinctive colors, so also in this world of satya, for the welfare and upkeep of society, there are seven distinctive ways of path laid down.
0: Sangha seyasuka yerpadinatvanti aneka dharmamulalo nyayamu pradhanamainatundi.
1: Out of all those which have been laid down, the path laid down for the welfare of society, nyaya is the most important.
0: Nyaya buddhi kaligi న్యాయ ప్రవర్తన ఎందు జీవితంలో అంకితం గావించినటువంటి వానికి శాంతి లభిస్తుంది.
1: దట్ ఇండివిజువల్ హూ మేక్స్ హిజ్ లైఫ్ ఫుల్ ఆఫ్ న్యాయ, వెరీ హీ ఈస్ గవర్న్ బై వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ నాట్, హిజ్ బిహేవియర్ ఈస్ సచ్ హ్యాస్ టు బి ఇన్ ట్యూన్ విత్ దిస్ హైయెస్ట్ వర్చ్యూ, వెరీలీ విల్ బి సక్సెస్ఫుల్.
0: న్యాయం ఒక పదునైన కత్తి వంటిది.
1: Nyaya again is like a sharpened knife or sword.
0: ఈ న్యాయమునకు తన పర అనేటువంటి భేదములే మాత్రము ఉండవు.
1: To this nyaya, there is nothing like mine or thine.
0: స్వార్థమునకు ఏమాత్రము కూడాను ఈ న్యాయములో అవకాశము లేదు.
1: Nor is there a trace of selfishness in this nyaya.
0: న్యాయ ప్రవర్తనల చేత తనకు కాని తన వారికి కాని తన బంధువులకు కాని ఏమైనా నష్ట కష్టములు సంభవించునన్న ఈ నష్ట కష్టములకైనను తాను బాధ్యుడు కావలేను కాని న్యాయమును విడదాడు నాడు.
1: Now if a person were to come across difficulties and troubles, either for himself or for those around him, the fault lies with him, not with this path of nyaya which he may be following.
0: ఈ న్యాయము ఇది భగవత్ వరప్రసాదము.
1: This nyaya again is a boon or gift from God.
0: ఈ న్యాయ ప్రవర్తన కలిగి మానవుడు జీవించినప్పుడే మానవత్వం అనేటువంటి తత్వము చక్కగా అర్థమవుతుంది.
1: When man makes his life one of nyaya, his behavior is such as to be containing this nyaya, certainly he will receive the grace.
0: ఉద్యోగము చేసి వ్యాపారము చేసి మానవుడు ధనమును సంపాదించినట్టుగా ఈ న్యాయ పరిపాలన చేత మానవుడు పవిత్రమైనటువంటి ఒక పుణ్యమును ప్రోగు చేసుకుంటాడు.
1: Now just as a job or your business would give you wealth, material wealth, so also this nyaya would confer on you the fruits of your deeds, good ones.
0: ఉద్యోగం వల్ల లభించినటువంటి ధనముకు కానీ వ్యాపారం చే లభించినటువంటి ధనమునకు కానీ ఒక రూపము ఒక స్థానము ఉండవచ్చును.
1: Now for the wealth accrued through the medium of a job or business may have a form, may have a shape or a place.
0: న్యాయం వల్ల సంపాదించినటువంటి పుణ్య ధనమునకు ఎట్టి రూపము లేదు.
1: But the wealth accrued from nyaya has no form or shape.
0: దీనికి కంటికి కనిపించినది కాదు.
1: This is something which cannot be seen by the eye.
0: భగవత్ అనుగ్రహం అనేటువంటి బ్యాంకుకు ఈ న్యాయం వల్ల లభించినటువంటి ఒక పుణ్య ధనము మీ పేరుకొనకు చేరిపోతుంటాడు.
1: In this bank of grace of God, this punya is like a deposit credited against your name.
0: ఇట్టి న్యాయమును మానవుడు విచారించి దానిని అనుసరించి అనుష్ఠించి అందించి ఆనందించడమే ప్రధానమైన కర్తవ్యం.
1: It is man's paramount task to understand the meaning and significance of this word nyaya, decipher it, diagnose it, and then try and behave accordingly.
0: కనుక మానవుడు ప్రప్రథమంలో న్యాయముగా జీవించడానికి ప్రయత్నించాలి.
1: సో అట్ ది వెరీ అవుట్సెట్ మ్యాన్ షుడ్ ఎండెవర్ టు లీడ్ ఎ లైఫ్ ఆఫ్ న్యాయ.
0: స్వార్థరహితమై అహంకారరహితమై తాను ఆచరించేటువంటి ప్రతి కర్మల యందు కూడాను న్యాయమును లక్ష్యంగా ఉంచుకోవాలి.
1: సో ఇన్ ఆల్ హిస్ సెల్ఫ్లెస్ అండ్ ఈగోలెస్ డీడ్స్ దిస్ న్యాయ షుడ్ బి గవర్నింగ్ హిస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్.
0: ఇక జ్ఞానము. జ్ఞానమనగా అందరికీ తెలిసినటువంటిది ఒక తెలివి అని అర్థం.
1: Now we come to this word జ్ఞాన. Everyone equates జ్ఞాన with intelligence.
0: ఈ తెలివికి వ్యాపకత్వమైనటువంటిదే విద్య.
1: Now that which gives a definite shape and form to this intelligence is called vidya.
0: సా విద్య యా విముక్తయే, అనగా దుఃఖమును విముక్తి గావించినటువంటిదే నిజమైన విద్య.
1: What is this true vidya? That which will remove you from grief and sorrow.
0: ఇట్టి దుఃఖమును నివృత్తి గావించినటువంటి యొక్క విద్య అది విద్య కానేరదు.
1: Now if that vidya cannot remove grief and sorrow for you, it cannot be called vidya.
0: దేనము దేయము జ్ఞానము ఏకమైనటువంటి యొక్క పరతత్వమే సరి అయినటువంటి విద్య.
1: Vidya is again a true form, takes on a true form when it has due importance given to this nyaya.
0: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వమే నీవు నేను అనేటువంటి సంబంధ బాంధవ్యమును కల్పించినటువంటిదే విద్య.
1: This vidya again should be such as to take you on to the realization that you and I are one.
0: ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని నిరూపించి దివ్యత్వమైనటువంటి పరతత్వాన్ని బోధించినటువంటిదే విద్య.
1: Once you have the affinity in terms of the Atma established, then it would lead you on to the Paratattva.
0: Kanuka ekatma bhavananu abhivruddhi parchukoni atma tattvanni anveshana gavinchadaniki krishi cheyatame vidya yokka pradhanamainatundi shikshana.
1: The primary task of vidya is to lead you on to this process of understanding the underlying unity amongst this diversity. The synthesis that must be yours.
0: Kani duratrishta vachattu ee naadu atti vidya manaku chaala dooramainadi.
1: Unfortunately we are far removed today from this type of vidya.
0: Chadivi vraya nechina varandaru vidyavantulena.
1: Can all those who can write, read and talk be termed educated?
0: College degreelanu ponda vidyavantulaguna.
1: Or if they merely get degrees in the college, can you call them educated?
0: Sugnanam sukrutuleni vidyalu sadvidyalaguna.
1: And that vidya which cannot give you your good qualities and good traits, can you call it vidya?
0: Pratukutuke vidyanna bratukaleja pachupachudu.
1: If vidya is that which makes you earn a living, do not the birds and animals also make a living?
0: Kanuka మనము బ్రతుకు నిమిత్తమై నేర్చేటువంటి విద్యలు విద్యలు కావు.
1: సో దీస్ థింగ్స్ విచ్ వీ కాల్ విద్య టుడే బై వర్చ్యూ ఆఫ్ విచ్ వీ ఆర్ ఏబుల్ టు లివ్ ఆర్ నాట్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ విద్య.
0: బ్రతుకు యొక్క రహస్యాన్ని నిరూపించేటువంటిదే విద్యలు.
1: విద్య ఇస్ దాట్ విచ్ మేక్స్ యూ అండర్స్టాండ్ ది మిస్టరీ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ దిస్ లైఫ్.
0: కనుక ఇట్టి విద్యలను అభ్యసించి ఆత్మతత్వాన్ని అన్వేషణ చేయాలి.
1: So by pursuing such study, we should try and understand the nature of this Atma.
0: Aite manavattvamlo itti vidyalu manaku sadhanalu moolakanga sadhyam avutunda ani meeru sandehinchinakkaraledu.
1: But then you really don't have to doubt, is it really possible for us to acquire such vidya?
0: Manavattvanni madhavattvanga roopinchukoneetundi yokka margamunake vidya margamoni.
1: Vidya is really that path wherein you transcend the limitations of this human form of yours to become one with the divine.
0: Madhavatva anaga emiti?
1: Now what is this madhavatva or this
0: ma state? Anaga prakriti.
1: Ma means prakriti or nature.
0: Dhavud anaga bhakta.
1: And the second form dhava means husband, master.
0: Madhavudu anaga prakritini niyaminchinatvanti vadu madhavudu.
1: So madhava is one who is the master of this nature.
0: ప్రకృతికి కర్తనే మాధవుడు.
1: అండ్ వాట్ యు హ్యావ్ యాజ్ నేచర్ వన్ హూస్ ద క్రియేటర్ బిహైండ్ దిస్ ఈజ్ మాధవ.
0: సమస్త దృష్టి కల్పితమైన ఈ సృష్టికంతా కూడా అధిపతి మాధవుడు.
1: అండ్ ఆల్ దట్ యు సీ అరౌండ్ యూ త్రూ ద మీడియం ఆఫ్ పర్సెప్షన్ ఆఫ్ యువర్ సెన్సెస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దట్ ఈజ్ మాధవ.
0: సాల పురుగు తన నోటి నుండి దారమును ఏ విధంగా తీసి ఆ యొక్క దారము వల్లనే తాను ఇల్లును నిర్మించుకుని తద్వారా తిరిగి ఆ దారమును తన యందే ఐక్యము గావించుకున్నట్టుగా.
1: యు హ్యావ్ ద స్పైడర్ విచ్ వీవ్స్ ఎ వెబ్ ఫ్రమ్ ద థ్రెడ్ విచ్ ఇస్ బౌండ్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
0: మాధవుడు తన నుండి ఏ సృష్టిని ఆవిర్భవింపచేసి దానిని పెంచి తిరిగి తనలోని లీనము గావించుకుంటాడు.
1: And the spider in turn devours his thread. Madhava also. From him is born everything. To him goes everything.
0: దీనిని పురస్కరించుకుని యథోవా ఇమాని భూతాని జాయంతి అన్నారు. అథోవా ఇమాని భూతాని జాయంతి అనగా దైవము పుట్టి మెట్టి తనలో లీనము గావించుకునేటువంటి తత్వమునకు తానే అధిపతి అని.
1: So this has been contained in these words, that he is the one who has given birth to all that's there. He is the master of all that he has created.
0: సమస్త భూతములను కూడాను సృష్టించినాడు అతని. తిరిగి దానిని పోషించి తనలో లయము గావించుకునేవాడు తనే.
1: He is the one who has created these five elements. He is the one who fosters them. He is the one wherein they find the consummation.
0: కనుక దైవత్వం అన్నటువంటి దానికి ఏకత్వము భావించుకోవటమే దివ్యత్వమైనటువంటి పవిత్రత.
1: So one's sacredness or sanctity of purpose consists in seeing this fundamental unity of this creation.
0: Prani rupamunu pindandamu antaru.
1: Now there is this word pindanda given to the form of life.
0: Characharamunaku brahmandamu antaru.
1: That which moves and activates itself is called brahmanda.
0: Pindandamunaku adineta jeevudu.
1: For the first one, Pindanda, the Jiva is the acknowledged master.
0: Characharamainatunti yokka brahmandamunaku adineta devudu.
1: And that which permeates everything and anything in this, the Lord of it is God.
0: Paramatmundi ee charachara jagattanante ikkudunu chutti avutundati cheta deeniki naramu ani peru.
1: And it is because it is born of God, this brahmanda, all that you see around is also called nara.
0: Deeniki వ్యాపక లక్షణము ధర్మము కలిగినటువంటిది కనుక దీనికి ఆప్తి అని పేరు ఉంది.
1: దిస్ ఆల్సో హ్యాస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ దట్ ఇట్ ఈస్ ప్రెసెంట్.
0: దీనికి ఆపహ అని కూడా అంటారు.
1: సో ఇట్స్ ఆల్సో కాల్డ్ ఆప్తి ఆపహ.
0: అయితే ఈ నారమునకు అధిదేవుడైనటువంటి వాడు కనుక నారాయణుడు అని దీనికి పేరు.
1: అండ్ బికాస్ ఫర్ దిస్ నారా ద మాస్టర్ ఈజ్ ద గాడ్ హీస్ ఆల్సో కాల్డ్ నారాయణ.
0: నారమునకు అయనము అనగా అయనం అనగా ఏమిటి? దీనికి అధిష్టాన తత్వము అని దీనికి అర్థము.
1: సో టు దాట్ విచ్ ఈస్ నారా హీస్ దిస్ అయన మీనింగ్ హీస్ ద వన్ హూ ఓవర్ సీస్.
0: కనుక నారమునకు అధిష్టాన తత్వమైనటువంటి వాడు కనుక ఇతనికి నారాయణుడు అని పేరు.
1: సో ఇట్ ఈస్ దట్ గాడ్ ఇస్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ నారాయణ.
0: దైవత్వం అనేటువంటిది ఏదో ఒక ప్రత్యేకమైన ఒక ప్రదేశమునందు కానీ ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎందు మాత్రమే ఉన్నదని మనం భావించరాదు.
1: వీ షుడ్ నాట్ బిలీవ్ దట్ దట్ విచ్ వీ కాల్ డివినిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ ఆర్ ఇన్ ఎ సర్టన్ ఇండివిజువల్.
0: సర్వ ప్రాణులు ఎందు కూడాను దైవత్వము అంతర్భూతమై ఉన్నది.
1: ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ వీ కుడ్ ఫైండ్ దిస్ ట్రేస్ ఆఫ్ డివినిటీ.
0: ఇలాంటి అనేకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తింప చేసుకున్నటకై ఉపనిషత్తులు కొత్త పురాణములు ఇతిహాసములు బ్రహ్మసూత్రములు ఇత్యాది గ్రంథములంతా కూడాను ఆవిర్భవించాయి.
1: అండ్ బై వే ఆఫ్ హెల్పింగ్ అస్ టు అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ అండర్లైయింగ్ యూనిటీ ఇన్ ఆల్ దిస్ డైవర్సిటీ వీ హ్యావ్ దిస్ ఉపనిషత్ ద బ్రహ్మసూత్రస్ అండ్ ఆల్ ద అదర్ స్క్రిప్చర్స్ అండ్
0: ప్రాకృత సంబంధమైనటువంటి బాంధవ్యము ఉండినంత వరకు ఆత్మ సంబంధమైనటువంటిది మనకు అర్థం కాదు.
1: సో లాంగ్ యాజ్ వీఆర్ బౌండ్ అండ్ టైడ్ to all that goes on a physical plane of existence, we cannot really understand that which is beyond it.
0: Vyavaharika jeevitamundi kontha varaku manamu dooramai paramarthika jeevitanni kontha varaku nu praveshimpa chesi tadvara oka vicharana shakti tho taanu sadhanam kalipinappude ee ekatvam ane aatma tattvam manaku artham avutundi.
1: Only when we can put aside our worldly aspect of existence can we aspire to understand that which lies in the spiritual domain of one's existence.
0: Itti vyavaharika jagattunu nirupinchupa chesinatvantide science annaru. Ide physics, chemistry, botany, geology. Ee maatramula dwara prakrutini parishodhanalu kalipi tadwara daivattvam yokka divyatvanni gurtinchadam.
1: Now all that goes on in the worldly processes, the study of these has been called science, and you have these different subjects, physics, chemistry, botany and zoology, so that by a study of these you could find the underlying principle of unity.
0: మూలాధారమైనటువంటి తత్వాన్ని గుర్తింపచేసేటువంటిది ఈ విధమైనటువంటి చదువులు.
1: So this form of education, of study, is that which will trace you to the beginnings of everything.
0: అనురణీయాన్ మహతో మహీయాన్ అని అణువునందు అణువుగను మహత్వనందు మహత్వనగను నిరూపింపచేసేటువంటిది ఈ అణుశక్తి.
1: Now this energy associated with the atom, if you were to look into it, you really understand the meanings of these words, the biggest of the big, the smallest of the small.
0: సూక్ష్మమైనటువంటి వస్తువున సూక్ష్మమగుచు, నేటి వస్తువునందున నేటి అగుచు.
1: That which is surplus of everything, certainly that is there.
0: అంతకము సర్వసాంఛ్యి అయి అలరునట్టి.
1: And that which is so big and vast, that also is there.
0: అదియే బ్రహ్మ.
1: And being everywhere and anywhere, this entity is Brahma.
0: అలాంటి విచారణ ద్వారా మనం ఈ ప్రకృతిని పరిశోధనలో కలపాలి.
1: Such a process of inquiry is what we should have to understand this nature.
0: ఇట్టి పరిశోధనలు కలిపి పరిశీలన ద్వారా ప్రపంచమునకు ఈ మూలాధారమైనటువంటి శక్తిని ప్రబోధింపచేసినటువంటి వారే మహనీయులు.
1: Experimenting thus, observing thus, and basing their conclusions on a sense of conviction, this is what these great personages and personalities have done.
0: వారే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అని జగత్తునకు చాటినారు. ఓ మానవులారా, మేము అనేక పరిశీలనలు చేసి పరిశోధన ద్వారా పరమ పురుషుడైన తేజస్వరూపుడైన పరమాత్మని మేము తెలుసుకున్నాము అని జగత్తునకు చాటినారు.
1: దీస్ ఆర్ ద పీపుల్ హూ హావ్ ప్రొక్లెయిమ్డ్ టు మ్యాన్కైండ్ ఎట్ లార్జ్, ఓ మ్యాన్ లిసన్, ఆఫ్టర్ ఇంటెన్సివ్ సర్చెస్, experiments and observations and experiences, we have realized that effulgent one, that glowing one, that all pervasive one is God and God alone.
0: Ah, parama purushudu ekkada unnadu lokalana velukulana.
1: Where is such a divine being, within or without?
0: Andari hrudayamunandu kudanu taanu sanchalanamai sarvavyapakamai sarvagnatamai sarvashaktimayamai aavarinchi unnadu.
1: In every being's heart, he resides firmly installed. And
0: kanukane prati manavuni kudanu preminchi aadarinchi atani dwara tana yokka tattvanni jagatunaku vyaptini gaavinchamani chaatutu vacharu Jesus.
1: In all its glory and guiding every action of the individual, Jesus is an individual who has proclaimed this basic fundamental truth to mankind at large.
0: Phalamuleni vrutchamu vale,
1: as a tree without any fruit,
0: ruchuleni phalamu vale,
1: as a fruit without any taste,
0: telivileni mrugamu vale,
1: as an animal without an iota of intelligence,
0: palivani govu vale,
1: as a cow which does not yield any milk,
0: putti itti yevi phalam,
1: what's the use of being born thus,
0: palumenidu janminchitivi,
1: of living a life of
0: palameruga maraninchina nee verigina demanna.
1: You have been born, you do not know the purpose of which you are born, you come and die, what's the use?
0: Manavattam janminchatamu oka visishtamainatuvanti gamyanni telusukovatam,
1: having been born as man is for you to reach your goal proper.
0: ఈ గమ్యమును మనం చేరుటకు ప్రేమనే ఒక రాజబాట.
1: The right royal way which will lead you on to your destination is the path of love.
0: కానీ ఈనాడు మానవుని యొక్క ప్రేమ సంకుచితమై ఉంటున్నది.
1: But in today's world, man's love is extremely narrow and petty.
0: నేను నావారు అనేటువంటి యొక్క హద్దులకే ఇది నిలిచిపోతున్నది.
1: This love is constrained by these limits, I and mine and ours.
0: ఇది విశాలమైనటువంటి యొక్క జగత్ స్వరూపకంగా నిరూపించాలి.
1: This love should be expansive in its scope.
0: అట్టి ప్రేమను మనం అభివృద్ధి పరచుకుంటే సర్వజీవాత్మయందు ఉండేటువంటి ప్రేమతత్వాన్ని మనం చవి చూడాలి.
1: In order that our love might expand, we should be able to reach out with this love to all forms of life around us.
0: స్వార్థమును త్యాగము చేసి,
1: sacrifice selfishness,
0: అహంకారము నిర్మూలము చేసి,
1: exterminate your ego,
0: ఆడంబరము హతము చేసి,
1: this exhibitionism being given a go by,
0: జనసేవకు నడుము కట్టాలి,
1: bend down for the service of mankind.
0: సమన్వయమును మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: సెర్చ్ ఫర్ దిస్ యూనిటీ ఆఫ్ పర్పస్.
0: సమరసాన్ని పెంచుకోవాలి.
1: దిస్ ఈక్వానిమిటీ, దిస్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, ఫెలో బీయింగ్,
0: సమత్వాన్ని పోషించుకోవాలి.
1: అండ్ ద వన్నెస్ ఆఫ్ పర్పస్.
0: సమత్వము మనం ఏనాడు పోషించుకుంటామో సర్వమును మనం జయించగలం.
1: When you have this equal-mindedness of purpose, you can achieve everything.
0: సమైక్యత మనలో ఏమాత్రం కూడా కనిపించటలేదు.
1: But this sort of a thing, success can never be found where you are narrow and
0: thin. ఎవరికి వారే యమున తీరి.
1: Each one one's own way.
0: ఈ సమైక్యత అనేటువంటిది ఒక గృహమునందు కాని, ఒక దేశమునందు కాని, ఒక విషయమునందు కాని, ఒక పదార్థమునందు కాని మనకు ఏమాత్రం కూడా కనిపించటలేదు.
1: దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ, ఇట్ ఈస్ హార్డ్ టు ఫైండ్ దీస్ డేస్ ఐదర్ ఇన్ ఎ హోమ్ ఆర్ ఇన్ ఎ కంట్రీ ఆర్ ఇన్ ద సొసైటీ.
0: ఈ సమైక్యత మనం సాధించినప్పుడే సర్వజ్ఞత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందగలము.
1: వన్స్ యూ హ్యావ్ దిస్ పర్పస్ ఆఫ్ యూనిటీ, యూ కుడ్ రియలీ అండర్స్టాండ్ దాట్ విచ్ లైస్ బియాండ్ ఆల్ దిస్.
0: సమైక్యతను మనం సాధించినప్పుడే మన యొక్క హృదయము పవిత్రమైన నిర్మలంగా నిరూపించగలము.
1: వన్స్ యూ హ్యావ్ దిస్ యూనిటీ అగైన్, యువర్ హార్ట్ విల్ బికమ్ ప్యూర్ అండ్ అన్ఫీల్డ్.
0: ఈ సమైక్యతకు పూర్వము త్యాగము.
1: అండ్ ఎన్ ఎర్లియర్ స్టేజ్ టు గెట్ దిస్ యూనిటీ,
0: దీనిని సమరసము సమన్వయము అని కూడా చెప్పవచ్చు.
1: ఈజ్ ఎస్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: మంచి చెడ్డలు ఎందు నిత్యానిత్య విషయ పరిశీలన చేయక మానవుని ఎందు ప్రేమతత్వం చేత సమన్వయం గావించుకోవాలి.
1: సో రాదర్ దాన్ స్టార్ట్ మేకింగ్ ఇన్క్వైరీస్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ విత్ రిగార్డ్ టు దీస్ ఫ్లీటింగ్ థింగ్స్,
0: ఈ సమన్వయమునకు త్యాగమే ప్రధాన ప్రాణం.
1: ఫర్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ యూనిటీ, సాక్రిఫైస్ ఈజ్ ద ఫస్ట్ క్వాలిటీ.
0: త్యాగం అనగా కేవలము ఒక క్రియలు ఎందు మాత్రమే కాకుండా, మన పనులు ఎందు మాత్రమే కాకుండా, మన ధనమునందు మాత్రమే కాకుండా, మన విద్యందు మాత్రమే కాకుండా, సర్వస్వమునందు కూడా మనం త్యాగమునకు సిద్ధమై ఉండాలి.
1: దిస్ సాక్రిఫైస్ షుడ్ బి కన్ఫైన్డ్ నాట్ మియర్లీ టు అవర్ యాక్షన్స్ డీడ్స్ విత్ రిగార్డ్ టు వెల్త్ అండ్ విద్య, బట్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వి సే ఆర్ డూ.
0: ఈనాడు ఒక విధమైనటువంటి త్యాగమునకు చారిటీ అని చెప్పుకుంటూ వస్తున్నారు.
1: నా టుడే వన్ వర్డ్ ఈజ్ యూజ్ ఫర్ దిస్ సాక్రిఫైస్, చారిటీ.
0: ఈ చారిటీ అనగా కొంత ధనం ఇవ్వటము, లేక కొన్ని వస్త్రములు ఇవ్వటము, కొన్ని భూములు ఇవ్వటము, ఈ విధమైనటువంటివి త్వరలకు అందించటం చేత ఒక త్యాగమని మనం భావిస్తున్నాము. ఇది త్యాగము కానేరదు.
1: నౌ బై చారిటీ వి అండర్స్టాండ్ పార్టింగ్ విత్ సమ్ మనీ ఆఫ్ క్లోత్స్ ఆర్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ గ్రౌండ్. దిస్ కెనాట్ బి కాల్డ్ చారిటీ.
0: నీకు ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థమును నీవు ఎంత గాఢముగా ప్రేమించవో అట్టి ప్రేమను త్యాగము చేయాలి.
1: What you should really say, this is charity, it can't be sacrificed. That which you love as your very own thing.
0: Premanu prematone penchali.
1: And that love should be parted with. That is sacrifice.
0: Premane manavuniki pranam.
1: Love can foster love. Love is really...
0: Ah, premanu tyagamu cheyatame nijamaina charity.
1: Love is really the essence of life. Sacrificing such a love is...
0: Eenaadu manam andinchetunte vastuvahanadulu kani, danakanaka mooladulu kani, ఇది కేవలము ఒక విధమైనటువంటి ప్రతిఫలాపేక్షతో మనం చేసేటువంటివి.
1: టుడే ఇఫ్ యూఆర్ పార్టింగ్ విత్ మనీ అండ్ క్లోత్స్, ఇట్స్ విత్ అన్ ఐ అండ్ వాట్స్ గోయింగ్ టు కమ్ యువర్ వే.
0: ప్రతిఫల ఆపేక్ష లేకుండా త్యాగం చేయాలి.
1: యూ షుడ్ ఇన్స్టెడ్ కమ్ ఫార్వర్డ్ విత్ ద థింగ్ యూ వితౌట్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద రిజల్ట్.
0: దీనులను రక్షించడానికి ప్రయత్నించాలి.
1: ట్రై అండ్ ప్రొటెక్ట్ ద డౌన్ట్రోడెన్ వన్స్.
0: దిక్కు లేని వారిని పోషించడానికి పూనుకోవాలి.
1: దోస్ ద హ్యాప్లెస్ వన్స్ try and go to their assistance.
0: Balaheenulainatunte variki chedodu vaadoduga undali.
1: The weaklings, go and give your strength and support.
0: Ee vidhamainatunte oka premanu tyagam chesinappude anaga ee vidhamaina charity manam chesinappude oka vidhamaina unity okarikokaru friendship balichipothundi balapadutundi.
1: If this is the charity that you are going to come forward from your side, certainly you would understand the meaning of the word unity.
0: Ee unity ni anaga cherikunu మనం అభివృద్ధి గావించినప్పుడే మనలో ఒక ప్యూరిటీ ఏర్పడుతుంది.
1: అండ్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దిస్ యూనిటీ అమంగ్స్ట్ us, we can understand we have a place for purity within us.
0: ఈ ప్యూరిటీ మనలో పెంచుకున్నప్పుడే మనకు డివినిటీ ప్రాప్తిస్తుంది.
1: అండ్ వన్స్ వీ హ్యావ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ప్యూరిటీ ఇన్ us, దేర్ ఈస్ ఇండీడ్ ద ప్లేస్ ఫర్ డివినిటీ.
0: కనుక ప్యూరిటీకి పునాది చారిటీ.
1: సో ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ప్యూరిటీ ఫర్ యూనిటీ ఈజ్ చారిటీ.
0: ఈ చారిటీ అనేటువంటి పునాది పైననే మనం యూనిటీ అనేటువంటి గోడను కట్టాలి.
1: ఆన్ దిస్ బేస్ ఆఫ్ సపోర్ట్ ఆఫ్ చారిటీ build a wall of unity.
0: ఈ యూనిటీ అనేటువంటి గోడ పైనే ప్యూరిటీ అనేటువంటి స్లాబ్ వేయాలి.
1: And on the walls of this unity, put the ceiling or the and only when we have this unity amongst us, we can understand we have a place for purity within us.
0: ఈ ప్యూరిటీ మనలో పెంచుకున్నప్పుడే మనకు డివినిటీ ప్రాప్తిస్తుంది.
1: And once

0: స్లాబ్ వేయాలి.
1: అండ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ దిస్ యూనిటీ పుట్ ద సీలింగ్ ఆర్ ద స్లాబ్ ఆఫ్ ప్యూరిటీ.
0: అప్పుడే డివినిటీ అనేటువంటి యొక్క ఆనందాన్ని మనం అనుభవిస్తాం.
1: ఓన్లీ దెన్ ఆర్ అట్ దట్ టైమ్ యూ విల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్
0: అట్టి జీవితాన్ని మనము అనుభవిస్తాం.
1: ఎక్స్పీరియన్స్ ద బ్లెస్ ఆఫ్ డివినిటీ.
0: కనుకనే వేదములయందు న కర్మణ న ప్రజయ గరేన త్యాగేనైకే అమృతత్వ మానసః. ఈ త్యాగం అనేటువంటిది మానవులకి ఎన్ని విధములైనటువంటి క్షేమమునో ఎన్ని విధములైనటువంటి యోగమునో చేకూర్చుతున్నది.
1: ఇట్ ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఆన్ మ్యాన్ ఆల్ దట్ హీ కెన్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: అయితే ఈనాడు ఈ త్యాగము అనేటువంటి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఆధునిక ఫ్యాషన్ ధరిస్తూ ఉంటుండాలి.
1: But in today's world, an entirely new connotation, a fashionable one, has been given to this word sacrifice.
0: పదిమందికి తెలియనట్టుగా పది మంది ముందు నేను ఇది చేస్తాను అది చేస్తానని వాగ్దానం చేయవచ్చును. కానీ ఒంటరిగా పోయి అయ్యో పది మందిలో చెప్పి తిని దీనికి ఎట్లా చేసేది అని తాను ఒక విధమైన విచారణకు గురి అవుతున్నాడు.
1: Now when you are in the midst of 10 people or more, you start saying, I'll do this, I shall do that. Once you go back and you're all by yourself, you'll start wondering, how could I possibly do it?
0: ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగినప్పుడు ఇది సంకుచితమైనటువంటి ఒక విధమైనటువంటి త్యాగంగా ఉంటాయి.
1: So obviously it's not a case of whole hearted coming out from your side. When you have this narrow feelings in you,
0: ఇది బలవత్తరమైన త్యాగంగా ఉంటుంది.
1: This is not a spontaneous sacrifice, something which is being forced on you.
0: భావం తద్భవతి. మీ యొక్క భావం ఎట్టిదో భగవంతుని యొక్క అనుగ్రహం కూడా అట్టిదిగానే ఉంటాయి.
1: యాజ్ యూ థింక్ అండ్ యాజ్ యూ ఫీల్ గాడ్ ఆల్సో వుడ్ రెస్పాండ్ ఇన్ ద సేమ్ వే.
0: ఏది చేయ తలచినప్పటికీ నీవు హృదయపూర్వకంగా స్వార్థములకు ఏమాత్రం కూడా అవకాశం ఒక పరార్థమైన భావంతో ఒక పది నయా పైసలైన త్యాగం చేస్తే అదే కొండంతగా రూపొందుతుంది.
1: వాట్ ఎవర్ యూ విష్ టు డూ లెట్ ఇట్ బి స్పాంటేనియస్ అండ్ హోల్ హార్టెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ trying to give a gift of 10 naya paise, let it be wholehearted and spontaneous from your side.
0: Kanuka manam ippudu cheyavalasina tyagi emitunte dana kanaka vastu vahanadulu kaadu.
1: So what is the type of sacrifice we should indulge in?
0: Adi cheyatalinatunte varu kudanu adi cheyavachchu.
1: Now it's not that it should be money, clothes and the like, but those who wish to do it can certainly do that.
0: Kaani mukhyamuga cheyavalasinatundi prema.
1: But overriding all these is this quality of love that has to be.
0: ఇది నిజమైన వైరాగ్యముతో రూపొందుతుంది.
1: Now this love in turn will lead you on to detachment.
0: ఈ వైరాగ్యం అనగా ఏమిటి?
1: What is this వైరాగ్యం?
0: వైరాగ్యం అనగా ఇల్లు వాకలి భార్య బిడ్డలను త్యజించి అరణ్యమునకు పోయి తపస్సును ఆచరించడం వైరాగ్యం కాదు.
1: వైరాగ్యం or detachment does not consist in leaving behind your family, your house, your possessions and making it to the forest.
0: ఇల్లు వదిలిపెట్టవాలన్న సులభంగా వదిలిపెట్టవచ్చు.
1: ఇఫ్ యూ విష్ టు లీవ్ యువర్ హౌస్ మేబీ ఇట్ క్వైట్ ఈజీ ఫర్ యూ టు డూ దాట్.
0: బంధువులను విసర్జించవాలన్న సులభంగా విసర్జించవచ్చు. ఇది పెద్ద ఘనకార్యం కాదు.
1: ఇఫ్ యూ విష్ టు కట్ ఆఫ్ యువర్ లింక్స్ విత్ యువర్ రిలేటివ్స్ దట్ ఆల్సో ఇస్ అన్ ఈజీ థింగ్ ఫర్ యూ టు డూ.
0: మనలో ఉండినటువంటి యొక్క కామ క్రోధ లోప మోహ మనమాశ్చర్యం అనేటువంటి ఈ దుర్గుణాలను త్యాగం చేయాలి.
1: వాట్ ఇన్స్టెడ్ యూ మస్ట్ సాక్రిఫైస్ ఆర్ దీస్ సిక్స్ ఈవిల్ క్వాలిటీస్ ఆఫ్ కామ క్రోధ మోహ లోభ అండ్ ద లైక్.
0: ఈ యొక్క దుర్బుద్ధులను దురాలోచనలను దుశ్చింతలను మనము దుర్గుణములను త్యాగం చేయటమే నిజమైనటువంటి వైరాగ్యం.
1: ట్రూ డిటాచ్మెంట్ కన్సిస్ట్ ఇన్ సాక్రిఫైసింగ్ అండ్ డిస్కార్డింగ్ దీస్ ఈవిల్ టెండెన్సీస్ అండ్ ట్రైట్ అండ్ బ్యాడ్ థాట్.
0: కానీ ఈనాడు ఇట్టి వైరాగ్యమునందు కానీ ఇట్టి ఆధ్యాత్మిక మార్గమునందు కానీ ఒక విధమైనటువంటి నూతన మార్గమును అవలంబిస్తూ వస్తుండాలి.
1: But in today's world we find that this word detachment is given an entirely different meaning and orientation.
0: పూర్తి నూటికి నూరు వాళ్ళు కూడాను స్వార్థమును లక్ష్యంలో పెట్టుకుని సాధనలు కలుపుతున్నారు.
1: Whatever sadhanas that we do, all is motivated from a point of view of your own selfish interest somewhere deep within.
0: భగవంతుని దగ్గర కూడాను ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యాపారాల కింద ప్రారంభిస్తున్నారు.
1: If you are in God's presence, you always think in terms of what should I give, what should I get back in turn.
0: నేను ఎంత భజన చేస్తే ఎంత సాధన చేస్తే నాకు ఎంత ఫలం లభిస్తుంది అని ముందుగానే కొంచెం ఒడ్డు వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు.
1: You start engaging yourself in bhakti. If I do so much of bhajan, if I do so much of one of these japa or dhyana, what is the result that I'm going to get back in return?
0: Adhyatmika margamlo yukti vyaparam panikiradu.
1: In the spiritual world there is no place for such a bartering.
0: Nee balamunu nee dhanamunu nee vidyanu nee padavini nee aishwaryanni chusi bhagavantudu anugrahinchadu.
1: God is not going to

0: If you by looking at your position of authority, your place, and what you have as possess.
1: నీ హృదయ పవిత్రతను చూచి అనుగ్రహించును.
0: He is going to grace you by looking at the purity of your heart.
1: కనుకని ఇట్టి అనుగ్రహమునకు పాత్రుడు కావాలన్నా సర్వమును కూడా త్యాగం చేయడానికి సంసిద్ధుడై ఉండాలి.
0: So if you have to be deserving of this grace from God, be prepared to sacrifice everything.
1: దీనిని రక్షించే కోసమని దిక్కులేని వారిని ప్రేమించి ఆదరించే నిమిత్తమై జీసస్ తన దేహమును కూడా త్యాగం చేశాడు.
0: జీసస్ వాజ్ వన్ సచ్ ఇండివిజువల్ who even sacrificed his own body for the sake of coming to the aid and assistance of the poor, the downtrodden and the hopeless people.
1: Aithe aakaram nundu kudanu ee ki sadakulainatti vaari endu ee vyaparam yokka bhavamlo lekapoledu.
0: But then even in those times, people of those times also were plagued by the tendencies that you see today.
1: Jesus ku pradhanamainatti 12-13 మంది శిష్యులు ఉండేటువంటి వారు.
0: Now Jesus had these 13, the most important of his disciples with him.
1: వీరు కూడాను ఈ గురువు అయినటువంటి జీసస్ ద్వారా అనేక విధమైనటువంటి ఉన్నత మార్గములను ఉత్తమమైనటువంటి విషయములను తాము గుర్తించుతూ వచ్చారు.
0: Now these disciples, with the help of Jesus, could really evolve themselves in the course of getting to know so many things from him.
1: ఆ శిష్యులు కూడాను జీసస్యే మాకు ప్రభువు, జీసస్యే మాకు తండ్రి, జీసస్యే మాకు తల్లి, జీసస్యే మాకు దైవము అని కూడా విశ్వసిస్తూ వచ్చారు.
0: They also would say, Jesus is our Lord, He is our Father, He is our Mother, He is our God.
1: జీసస్ వారిని ప్రేమించి చెంతగేర్చుకుని లాలించి పాలించి అన్ని విధాలా ఉద్ధరించినప్పటికీ వారి యొక్క కంటించి బుద్ధులు వారిలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు.
0: Though Jesus took them closer, pondered them, caressed them and showered His bountiful love on them, still they could not discard their petty narrow-mindedness.
1: కానీ వీటిని జీసస్ ఏమాత్రం కూడా లెక్క చేయక కన్న బిడ్డల వలె కంట రెప్పల వలె వారిని చూసుకుంటూ వచ్చారు.
0: But then Jesus would not give room for such feelings which were coming in the disciples' heart.
1: ప్రమాదవశాత్తు జీసస్కు అనేక మంది కొంత అసూయాపరులైనటువంటి వారు అతనిని హింసించడానికి పూనుకున్నప్పుడు ఈ శిష్యులు కూడాను ఆ హింసలు మాకిక్కడ ప్రాపుతుండే అని ఒకరికి ఒకరు తప్పించుకుంటూ వెళ్లారు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్ ఫ్రమ్ హిస్ డిసైపుల్స్, జీసస్ వుడ్ గాడ్ దెమ్ యాజ్ హిస్ ఓన్, యాజ్ ద ఐలిట్స్ వుడ్ ద ఐ. సో ఇట్ సో హ్యాపెన్ దట్ దేర్ వర్ దోస్ అదర్స్ హూ వుడ్ అటాక్ జీసస్ అండ్ హూ వుడ్ స్టార్ట్ అసాల్టింగ్ హిమ్. Then these disciples would feel, if we are around Jesus, we'll come to harm. So they started slipping away one by one.
1: లౌకిక సదుపాయంలో చేకూరినంత కాలము ఈ శిష్యులు ప్రభువును కన్న తండ్రి వలె దైవం వలె భావిస్తూ వస్తారు.
0: Now, so to look upon the Master as their very own.
1: అందువల్లనే జీసస్ కూడా చెప్పాడు, నాయనలారా మిమ్మల్ని రక్షించేటువంటిది బ్రెడ్ కాదు రొట్టె కాదు, దైవమే మిమ్మల్ని రక్షించేటువంటిది అన్నాడు.
0: So it was that Jesus also would say, son, it is not bread that is going to protect you or safeguard you. It is God alone who is going to do that.
1: Nee blood ne bread ga marchavannadu.
0: So let your blood become bread.
1: Appude neeku nijamainatundi oka tyagam cheyagurtund annadu.
0: Only then will you get this element of sacrifice, he said.
1: Kaani vinnanta varaku ati maduranga untunnayi.
0: Now when they heard me, of course they were close to him to a point.
1: Aacharaleki vachetappatiki andaru kodanu divijari poyyaru.
0: But when it came to putting these ideas into practice, they started getting disheartened and slipping away.
1: Katta kadapatiki taanu aa yokka siluvanu mosukoni pothunne samayalo Peter kodanu ediruvachadu.
0: And at the far end of it all, when Jesus was carrying the burden of the cross with him, Peter happened to go come that way.
1: పీటర్, నీకు చేపలు పట్టేటువంటి విధానం నేర్చుకున్నావు, చేపలు పట్టేటువంటి విధానంలో గొప్పతనము లేదు, మనసును పట్టాలి, హృదయాన్ని పట్టేటువంటి విధానం నీకు నేర్పిస్తారని అతన్ని అనేక విధములుగా దగ్గర చేర్చుకుని అతనికి సాధనలు చేయించి ఆ యొక్క హృదయాన్ని ఆకర్షించుకునేటువంటి యొక్క విద్యను కూడా బోధించాడు.
0: జీసస్ వుడ్ అడ్రెస్ పీటర్ దాట్, పీటర్, యు నో దిస్ స్కిల్, యు ఆర్ ఎ స్కిల్ ఫిషర్మన్, యు నో ద ఆర్ట్ అండ్ ట్రిక్ ఆఫ్ క్యాచింగ్ ఫిష్. But it's no use getting this knowledge. Instead, try and control and curb and get your mind in your possession. So he started teaching him on these lines and gave him this knowledge of pertaining to the heart and the mind.
1: Anta pranasamanamuga preminchinatvanti Peteru tana pranamunaku emaina pramadam sambhavinchunayemo ani kattamulu vachunayemo ani తాము కూడాను ఈ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వం వారి శిక్షకు గురి కావలసి వచ్చినవేమో అని తాను కూడాను గురువును తప్పించుకుని పోవటకై ప్రయత్నించాడు.
0: He was Peter as an example whom Jesus took to heart and raised him as his very own. But such a Peter, when he saw that Jesus was in trouble and difficulties, started feeling that if he were to be close to Jesus, then he in turn would be troubled and put to a lot of difficulties from the government side and those around. So he too would start to slip away.
1: కడపటి సమయములో తాను ఆ సిలువను మూసుకుని పోయే సమయంలో పీటర్ ఎదురొచ్చినప్పుడు ఒక కఠినమైనటువంటి మాట చెప్తాడు జీసస్.
0: Now, when this was the relationship between Jesus and Peter, at the end of it all, when Jesus was carrying the burden of the cross, when Peter came across, Jesus uttered a rather harsh word.
1: Peter, నా జీవితమే త్యాగ జీవితం.
0: Peter, my life is a saga of sacrifice.
1: దేహము ఒక నీటి బుడగ వంటిది.
0: My body is like a bubble of water.
1: ఏ నాటికైనా కూడా ఇది ఊడిపోక, కాలిపోక, కూలిపోక తప్పదు.
0: Now, any day, any moment, this might disintegrate and decay.
1: అయితే ఈనాడు నేనే నేను నా ప్రాణమును కోల్పోవటకై సిద్ధంగా ఉన్నానన్నాడు.
0: But today, I, from my own side, am prepared to give up my life.
1: ఆ మాట విన్న తక్షణమే పీటరు గట్టిగా అరిచి బాధపడ్డాడు.
0: When he heard these words from Jesus, Peter was given to a state of anguish, deep agony, and he exclaimed,
1: ఈ నటనంతా కూడా నువ్వు గుర్తించుకున్నటువంటి జీసస్ కఠినమైన మాట ఒకటి చెప్తాడు. పీటర్, నీపోటి గురుద్రోహులకు నేను గురువుగా ఉండుట కంటే నా చేతులారా నా ప్రాణం తీసుకోవటం మంచిది అన్నాడు.
0: And Peter started lamenting. But Jesus could see through this act, this drama of Peter, and he uttered this harsh word. Peter, rather than raise and fondle, you deceitful disciple, I would rather give up my own life.
1: దైవద్రోహులు గురుద్రోహులు చెంత చేరటంకి ఏమాత్రమూ అవకాశం ఉండదు.
0: There is no place for those cheats to come in the vicinity, in the proximity of God.
1: కనుక ఇలాంటి ద్రోహులకు నేను మాత్రంగా ఉండుట కంటే నా దేహమును విసర్జించడం నాకు సంతోషం అన్నాడు.
0: I would be happy living my life, discarding my life, rather than be the master of such a set of disciples.
1: కనుక గురువు చేత అభివృద్ధి గావింపబడి, గురువు చేత పోషింపబడి, గురువు చేత సంరక్షింపబడినటువంటి యొక్క శిష్యులు గురువునకు ఏమాత్రం కూడా దోహమునకు పాల్పడరాదు.
0: So it transpires, therefore, that those disciples who are fondled, nourished, protected, fostered and brought up by the Guru should never so much as think of bringing harm to the Guru.
1: ఈ కృతజ్ఞతనే మానవునికి లేకపోయినా వాడు క్రూర మృగము కంటే హీనుడని చెప్పవచ్చు.
0: They should be grateful to the Guru. Devoid of this trace of gratitude, they are worse than a cruel beast.
1: ముఖ్యముగా జీసస్కు అతి చిన్న వయసునందనే తన యొక్క జీవితమును సాధించాలి అనేటువంటి సంకల్పం పుట్టడానికి ఇదే మూల కారణం.
0: This in fact is the primary reason why Jesus wanted to put an end to his life at a young age.
1: ఎవరిని తనవారు అని విశ్వసించెనో, ఎవరు తన బిడ్డలుగా భావించెనో, ఎవరిని అన్ని విధములుగా కూడా పోషించి తనకు అండదండలుగా ఉండగలరనేటువంటిది విశ్వసించెనో, అట్టివారే గురువునకు ద్రోహానికి పూనుకున్నారు.
0: He trusted and had implicit faith in those whom he looked upon his own children, his very own kith and kin, his very own people who would safeguard and protect him. Such people attempted an act of treachery on him.
1: ఎన్ని విధములైనటువంటి ఉపకారము చేసినప్పటికీ ఈ ఉపకారం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించరు అల్ప బుద్ధుల వారు.
0: Now the petty minded and the narrow minded ones would never so much as understand or try to understand the great good and benefit that has come to them.
1: అపరిపక్వ స్థితిలో ఉండినటువంటి ఫలములు ఏ విధంగా రుచించవో అదే విధంగానే పూర్ణ విశ్వాసము లేనిటువంటి యొక్క భక్తుడి యొక్క హృదయాలు కూడాను అరుచిగా ఉంటాయి.
0: Now a fruit which has not developed to the full can never become tasty. So also these devotees, wherein the fruit of devotion has not yet fructified, they never can be called true devotees.
1: అసంపూర్ణమైనటువంటి యొక్క బుద్ధుడు కేవలము గని నుంచి తీసినటువంటి మృతక లోహము వంటిది.
0: Now this impure devotion, this devotion which is not full, is like the ore which is drawn from a deep mine.
1: ఈ మృతక లోహమును బాగా కాల్చి దానిని సంస్కరింప చేసినప్పుడే ఒక పరిశుద్ధమైనటువంటి లోహంగా రూపొందుతుంది.
0: Now this metal, which is still in its nascent form, in the form of ore, with so many impurities, has to be taken through a series of processes so that it becomes shining and its original form.
1: మంచి జాతి ఫలమైనప్పటికీ కాయక స్థితి యందు అది ఒగరుగాను పుల్లగానే ఉంటుంటాది.
0: Now a particular tree may be good by its very nature and the way it has come up. But the fruit, you can't be too sure that whether it will be going to be bitter.
1: అది ఫలమైన తరువాతనే ఆ జాతి యొక్క మాధుర్యము అందులో మనకు తెలుస్తుంది.
0: Only when you can taste the sweetness in the fruit can you determine that the tree is indeed a good one.
1: జంతువులం నరజన్మ దుర్లభం, మానవ జన్మము మహాపవిత్రమైనటువంటిది, దుర్లభమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది.
0: Amongst all forms of life, man is indeed the most difficult one to get, the highest form of life that you can possibly think of, a very unique one.
1: ఈ జాతి ఫలము కాయగా ఉండినప్పుడు ఇది మాధుర్యం మనకు ఏమాత్రము తెలియదు.
0: Now you really cannot know the nature of this by looking at the unripe fruit.
1: కనుకనే ఈ అపరిపక్వ స్థితి అందు ఉన్నటువంటి వారు కసిగందలంటువంటి వారి
0: So these people, these fruits which are still unripe, are very much like the fruit in a bud state, still to grow.
1: కనుక ఈ కసిగందలైనటువంటి మన హృదయాలను పరిపక్వ స్థితికి రావాలంటే మనం ప్రేమను పెంచుకోవాలి.
0: So our hearts are in this nascent stage. If they have to reach the fullness of their growth, love is the medium.
1: లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములతో మనం ఉండినంత కాలం కూడాను ఈ పరిపక్వ స్థితి అయినటువంటి యొక్క పరతత్వ చైతన్యం మనకు అర్థం కాదు.
0: Now so long as we entangle ourselves in these worldly actions and deeds of ours, we really cannot break through and understand that which lies beyond.
1: కనుక ఆనాటి నుండి కూడాను ఈనాటి వరకు ఈ దైవత్వములకు మానవత్వములకు ఉన్న సంబంధ బాంధవ్యముల యందు ఈ విధమైనటువంటి భేదభావములు ఏర్పడుతూ వస్తున్నాయి.
0: సో ఐదర్ దెన్ ఆర్ నౌ This differentiation between man on the one hand and God on the other have been coming down to us.
1: ఏనాడు మనము భగవంతుని కేవలము ప్రేమకు ప్రేమగా హృదయానికి హృదయంగా మనం విశ్వసించి ఆరాధించమో అదే నిజమైనటువంటి పద్ధతి.
0: When you start worshipping God through the medium of love for love's sake, your heart for the sake of securing God's grace, that is the way, in fact, you must start progressing.
1: కానీ ఈనాడు సాధకులైనటువంటి వారు భక్తులైనటువంటి వారు వారి అధిష్టములను మాత్రమే లక్ష్యం అందించుకుని దైవ సంకల్పం ఎట్టిదో అనేటువంటిది అర్థము చేసుకొనక తన లక్ష్యాన్ని మాత్రమే తాము సాధించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: బట్ టుడే సాధక దే ఆర్ డివైడ్ ఆఫ్ దిస్ అండర్స్టాండింగ్ విత్ రిగార్డ్ టు ది నేచర్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ లవ్. దే ఆర్ ఆల్ ద వైల్ ట్యూన్డ్ ఇన్ టు సెక్యూరింగ్ దేర్ ఓన్ సెల్ఫిష్ నారో ఎండ్.
1: దైవం యొక్క ప్రేమ యొక్క విశిష్టతను తాము గుర్తించరు.
0: They also do not understand the uniqueness or the distinctive feature.
1: Alpha vanchalu tamakemaina chekura kundina divyamaiti prema tattvam paina kudanu oka dveshamunu koonutaru.
0: Distinctive nature of the love of God. If their own petty desires are not fulfilled, their own love, their own attachment to God turns to one of soreness and bitterness.
1: Daivamunaina veedutuku prayatninchuru kani తమ వాంఛలను అరికట్టుకోవడానికి ఏమాత్రమూ ప్రయత్నించదు.
0: దే వుడ్ బి ప్రిపేర్డ్ ఈవెన్ టు పార్ట్ కంపెనీ విత్ గాడ్ బట్ దే వుడ్ నెవర్ సో మచ్ యాస్ మేక్ ఎన్ అటెంప్ట్ టు పార్ట్ విత్ దేర్ డిజైర్ ఫర్ విషెస్.
1: దైవమే తమ కోరికలు ఏమైనా కూడా తీర్చకుండా దైవం పైన కూడా విశ్వాసరాహిత్య తీర్మానం ప్రారంభిస్తారు.
0: ఇఫ్ గాడ్ డస్ నాట్ ఫుల్ఫిల్ దేర్ విషెస్ ఆర్ డిజైర్, దే వుడ్ పాస్ ఎ నో కాన్ఫిడెన్స్ మోషన్ అగెయిన్స్ట్ గాడ్.
1: ఈ కోరికకు నేను అర్హుడనా, దీనిని నేను సాధించేటువంటి యోగ్యత నాకున్నదా, అంటే శక్తి సామర్థ్యంలో నాలో ఉన్నవా అనేటువంటి విచారణ ఏమాత్రం కూడా నువ్వు చేయరు.
0: దే డు నాట్ ఎన్క్వైర్ ఇన్ టు దిస్ వైటల్ ఆస్పెక్ట్. ఆమ్ ఐ డిజర్వింగ్ ఆఫ్ మేకింగ్ సచ్ ఎ విష్ టు గాడ్? ఆమ్ ఐ డిజర్వింగ్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ఇట్ ఇఫ్ ఇన్ టర్న్ గాడ్ వాట్ టు గివ్ మీ సంథింగ్?
1: ఇంకే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: దైవము ముందు భక్తుని వలె సాధకుని వలె తమ బిడ్డ వలె అన్ని విధాలు కూడా ప్రవర్తిస్తారు.
0: In the presence of God, they behave like a true sadhaka, like God's own child, and as one very much attached to God.
1: Sarvasanga parityaga vale tamu pravartistaru.
0: He would also behave as if he has discarded and renounced everything.
1: Inka morugulu velli deeniki viruddhamainatunti yokka pravartanalu prarambhistaru.
0: But once they go away from God's presence, they start doing things against this.
1: చెప్పుట ఒకటి, చేయుట మరొకటి.
0: వాట్ దే సే ఇస్ వన్ థింగ్, వాట్ దే డూ ఇస్ క్వైట్ అనదర్.
1: ఇంతటితో తీరిపోవటం లేదు.
0: అండ్ ద హోల్ థింగ్ డజంట్ ఎండ్ హియర్.
1: దైవత్వానికి విరుద్ధంగా కూడా ప్రవర్తించటకు తాము కోరుకుంటారు.
0: దే వుడ్ ఆల్సో ఎండెవర్ టు బిహేవ్ అగెయిన్స్ట్ ద ఇంజంక్షన్స్ ఆఫ్ గాడ్.
1: ఈ విధమైన యొక్క ద్విపాత్ర అభినయనములు కావిస్తారు.
0: సో ఇన్ దిస్ వే దే స్టార్ట్ ఎనాక్టింగ్ ఎ డ్యువల్ రోల్. ఇన్ దిస్ వే దే స్టార్ట్ డూయింగ్ మోనో యాక్టింగ్.
1: ఈ మోనో యాక్టింగ్ లోపల దైవత్వము గుర్తించుకోలేక కేవలము తమ యొక్క జీవితం లక్ష్యమును మాత్రమే ఇదే ప్రత్యేకమైన మార్గంలో ప్రవేశింపజేస్తారు.
0: వైల్ దే ఆర్ థస్ డూయింగ్ ఎ మోనో యాక్టింగ్ బిట్, దే లూజ్ ట్రాక్ ఆఫ్ వాట్ గాడ్ హెస్ గివెన్ దెమ్ అండ్ దే స్టార్ట్ పర్సూయింగ్ దే ఓన్ ఎండ్.
1: ఈ ద్విపాత్ర అభినయనం మంచిది కాదని బోధించినప్పుడు కేవలము ఒక విధమైన విరుద్ధమైన మార్గంలో మరొక మార్గమును అవలంబిస్తారు.
0: నౌ వెన్ దే ఎగ్జార్టెడ్ అండ్ కాషన్ దట్ దిస్ ఇస్ నాట్ ద వే ఇట్ షుడ్ బి, దే గో ఇన్ క్వైట్ యెట్ అనదర్ డైరెక్షన్.
1: కానీ లోపులు బయట ప్రదర్శనలనే ప్రత్యేక లక్ష్యంలో చూస్తారు, కానీ మనోభావం ఏమాత్రం కూడా వారు చూడలేరు.
0: బట్ దోస్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యు ఫైండ్ దే రియలీ కెనాట్ నో వాట్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ఎ సర్టన్ పర్సన్. దే కెన్ ఓన్లీ సీ ద ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్ ఆఫ్.
1: కనుకని ఇప్పుడు కలి ప్రభావంలో ఏమి చేయవలసి వస్తుంది?
0: సో ఇన్ దిస్ కలి ఈరా, కలి ఏజ్,
1: ఈ కలి ప్రభావమును పురస్కరించుకుని భక్తుని యొక్క ప్రవర్తనను ఆశ్రయంగా తీసుకుని భగవంతుడు కూడా ఒక నూతనమైన మార్గాన్ని అవలంబించడానికి పూనుకుంటాడు.
0: సో అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి, వాట్ ఇస్ ఇట్ దట్ షుడ్ బి డన్? గాడ్ ఈజ్ ఈక్వలీ అవేర్ దట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఈజ్ క్వైట్ ర్యాంపెంట్. సో గాడ్ ఆల్సో స్టార్ట్స్ టేకింగ్ డిఫరెంట్ మెథడ్స్ టు టాకిల్ సచ్ సిచ్యువేషన్.
1: అది ఏ విధమైనటువంటి అనగా, భక్తుడు మోనో యాక్ట్ ప్రదర్శించినప్పుడు మౌనము భగవంతుడు మౌనం యాక్ట్ చేస్తాడు.
0: Now the method adopted by God is, if the devotee is taking the idea of mono acting, God assumes mauna acting, meaning he maintains silence.
1: Emi maatadu,
0: he would not say anything.
1: Swami naato maatadatam ledhe, swami nannu palakarinchatam ledhe antaru. Kaani aa roganiki ide sariyaina aushadham.
0: Swami is not talking to him, talking to me. Swami is not saying a word to me.
1: నేనేమైనా వారి తప్పొప్పులనేమైనా కూడా సర్దిద్దుటకై తిరిగి దాన్ని సవరించుటకై చెప్పినప్పుడు దీనికి విరుద్ధమైన మార్గాన్ని అవలంబిస్తారు. కనుక ఆ విరుద్ధమైన మార్గమును అవలంబించకుండా ఉన్న స్థాయి నుండి అయినా ఉన్నత స్థాయికి పోయే నిమిత్తమే నేను మౌన యాక్ట్ పొందుతాను.
0: Then you start languishing, but then for that disease, this is the remedy. Now, if Swami were to venture out to show up to you your own shortcomings and defects and your own faults, you still would not try to relent and you would not understand the spirit in which it has been given. So, by way of pulling you up from the morass in which you find, God assumes silence, total silence.
1: ఏది చెప్పినా ఏది చూసినా వారి మంచి కోసమే కానీ నా కోసం కాదు.
0: నౌ వాట్ ఎవర్ ఐ సే ఆర్ డూ ఈజ్ ఫర్ ద బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ యూ, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
1: ఒక్కొక్క తూరి కొంత కఠినమైనటువంటి పదములు కూడా నువ్వు ఉపయోగపెట్టవలసి వస్తుంది.
0: అట్ టైమ్స్ ఇట్ మైట్ బి నెసెసరీ టు యూజ్ హార్ష్ వర్డ్స్.
1: కానీ ఆ కఠినమైనటువంటి కూడా బాధించేటువంటివి కాదు.
0: బట్
1: వారి క్షేమాన్ని కోరి, వారి ఉన్నత స్థితిని ఆశించి, వారి భవిష్యత్తును కోరేటువంటివి.
0: But then these harsh words are also keeping in view with a view of their own safety, their own welfare. It's not for the sake of hurting them.
1: Challani varshabindulato paatu challani manchugaddalu kudanu padutuntayi appudappudu.
0: Now along with these cool rain drops, you also have a hailstorm at times.
1: అయితే ఈ మంచుగడ్డలు రాళ్ల వలె కనిపిస్తాయి, రాళ్ల వలె మనకు బాధ చేస్తాయి.
0: ఓ నో సారీ, ది ఐస్ స్పెక్స్ ఆల్సో కీప్ డ్రాపింగ్ డౌన్ స్నో. నౌ దే లుక్ లైక్ స్టోన్స్ బట్ దే ఆర్ నాట్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్.
1: కానీ కొన్ని క్షణముల లోపలే అది తిరిగి నీరుగా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ దీస్ స్మాల్ బ్లాక్స్ ఆఫ్ స్నో విల్ బికమ్ లిక్విడ్.
1: స్వామి యొక్క కఠిన మాటలు కూడాను ఒక మంచుగడ్డ వంటివి.
0: సో ద హార్ష్ వర్డ్స్ ఆఫ్ స్వామి are like these blocks of snow.
1: కానీ దురదృష్టవశాత్తు భక్తులు ఇవి మంచుగడ్డగా భావించుకోవటం లేదు.
2: బట్ అన్ఫార్చునేట్లీ డివోటీస్ డు నాట్ లుక్ అపాన్ ది
1: కఠినమైన శిలలుగా భావిస్తున్నారు.
2: యాజ్ స్నో బ్లాక్స్ ఇన్స్టెడ్ ది లుక్ అపాన్ దెమ్
1: ఇవి శిలలుగా భావించినంత కాలం కూడా భగవంతుడు వాళ్ళకి శిలగానే ఉంటాడు.
2: They look upon these words of God as harsh, hard stones. So long as they look upon these words of God as hard stones, God would also be like a stone of silence.
1: ఇది చల్లనైన మంచుగడ్డలు పవిత్రమైనటువంటి పలుకులు అని భావించినప్పుడే వాడు పవిత్రుడు కాగలడు.
2: Once you start believing that these are pure snowballs, then you receive a great deal of comfort and become pure.
1: Aithe okkati matram manam gurtulo unchukovali.
2: But there is
1: daivamu swartharahitudu.
2: But there is one thing which we should keep in mind. God is selfless to the core.
1: Tanaku ye aashalu levu.
2: He has no desire for himself.
1: Tanaku kavalsina vedinu ledu.
2: There is nothing that he asks for himself.
1: Anni nee kosamani.
2: Everything is for your sake.
1: అన్ని జగత్ కోసమని.
2: అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ ద సేక్ ఆఫ్ ద వరల్డ్.
1: లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి యొక్క మార్గమును అవలంబించి అయితే వారి వారి ప్రవర్తనను పురస్కరించుకుని దానికి ఫలితమును అందిస్తూ వస్తుంటారు.
2: మే ఎవ్రీవన్ ఎవ్రీవేర్ ఎంజాయ్ పీస్ ప్రాస్పెరిటీ అండ్ హెల్త్ విత్ దిస్ ఎండ్ ఇన్ వ్యూ. గాడ్ డస్ సో మెనీ థింగ్స్ బట్ దెన్ ఇన్ ట్యూన్ విత్ వన్స్ ఓన్ సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్స్ గాడ్ అడాప్ట్ డిఫరెంట్ వేస్ అండ్ మీన్స్.
1: దైవము ప్రత్యేకించినటువంటి ఒకరి ఎందు ఉండరాదని భావించరాదు. అందరి ఎందు ఉంటున్నారు.
2: You should not give a feeling within yourself that God should not reside in some other being. God resides in every being.
1: Bhagavantudu pratyekanga undinadu ani undinanta varaku kodanu I am the messenger of God annadu Jesus.
2: Now so long as he felt that God is one and I am another, Jesus would say, I am the messenger of God.
1: Nenu oka dootanu annadu.
2: I am the messenger of God, Jesus.
1: భగవంతుని విషయాన్ని ప్రచారం చేసేటువంటి ఒక దూతను అన్నాడు.
2: I am merely a messenger to carry the message of God.
1: కొంతకాలం విచారణ చేసి 12వ సంవత్సరం లోపల ఒక ఎడారి ప్రదేశంలోకి వెళ్లి తాను కొన్ని సాధనలు కలిపిన తర్వాత I am the son of God అన్నాడు.
2: Then after a few years of inquiry, during his 12th year, he retired to the desert. And then he started inquiring deeper and came up with this profound statement, I am the son of God.
1: Bhagavantudu na tandri, nenu bhagavantuni biddanu anukunnadu.
2: God is my father and I am the child, I am the son of God.
1: Tandriki kumaruniki sanni sambandham kaladani danni vicharana chestu poi kattakarapatiki I and my father are one annadu.
2: And proceeding further on this line of inquiry that there is this kinship between the son and God, he came up with this realization, I am God of one.
1: కనుకనే మొట్టమొదట ప్రతి ఒక్క సాధకుడు కూడాను I am the messenger of God. నేను భగవంతుడు పంపినటువంటి దూతను. ఈ దూత ద్వారా ఒక విధమైనటువంటి సమాజమునకు పవిత్రమైనటువంటి ఒక ఆదర్శాన్ని అందించాలి అని విశ్వసించాలి.
2: So at the very beginnings of everything, every true sadhaka should have this firm conviction that I am the messenger of God. I have been given a role to play and thereby take the message of God to everywhere.
1: మరి కొంతకాలం ఈ భావం నాకు చేర్పడినప్పటికీ నేను భగవంతుని బిడ్డని, భగవంతుడికి నాకు వేరే భేదం లేదు అని తాను విశ్వసించడానికి వీలవుతుంది.
2: ఆఫ్టర్ ఎ ఫ్యూ ఇయర్స్ దెన్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ఐ ఎమ్ వెరీలీ ది సన్ ఆఫ్ గాడ్, గాడ్ ఈజ్ మై ఫాదర్.
1: తండ్రి యొక్క ప్రాపర్టీకి నేను అధికారమే కదా, కనుక ఆ దివ్యత్వమునకు నాకు ఒక విధమైనటువంటి ఏకత్వం ఉంటుండాలని ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని ఏకత్వం చేస్తాడు.
2: As a son, I can inherit anything and everything that the father has. It is this divinity that he has. So you say, I and my father are one.
1: కనుకు ఎంత కాలమైనప్పటికీ మనము ఈ ద్వైత భావంలోనే మనం జీవితాన్ని గడపరాదు.
2: So time is passing and we should not lead a life in this duality of things.
1: అద్వైతము ఏకత్వానికి మనం ప్రయత్నించాలి.
2: Try to reach out to this aspect of Advaita, non-duality.
1: మనం ఈ ఏకత్వానికి ప్రారంభించినప్పుడే మనకు దైవత్వం మనకు లభిస్తుంది.
2: వన్స్ యూ కెన్ బ్రిడ్జ్ ద గల్ఫ్ బిట్వీన్ ద టూ, దేర్ ఇస్ నో టూ ఫర్ యూ, దెన్ యూ కెన్ రీచ్ గాడ్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి సభ్యులందరూ కూడాను ఏదో ఒక విధమైనటువంటి సాధన శిల్పి నిమిత్తమై ఈ యొక్క పేరుతో సేవలు సలుపుతూ వచ్చారు. కానీ ఈ సేవలతో మీరు తృప్తిని ఉండరాదు.
2: The members of the kingdom of Mother Sai, out of their own enthusiasm and out of their own ideas, they have been undertaking service activities of varying dimensions.
1: But manavuni madhavuliga bhavinchukuneetundi kaariki meer cherali.
2: They should not remain content with just this. They should try now and go from the state of manava to the state of madhava.
1: Samajamulo praveshinchi sanghamulo meeru sarina sevalu meeru prarambhinchali.
2: Plunging into the society, undertake activities which might be beneficial to members of the society.
1: Samaichyatanu pempondimpa chesukovali
2: and try and bring about an equality, a sense of unity.
1: Yavarini manamu dveshincharadu.
2: We should not hate anyone.
1: Yavarini manamu dushincharadu.
2: We should not criticize, abuse anyone.
1: Ee dveshamu dushana kevalamu manake oka reaction ga oka pratibimbam chestundi.
2: This hatred, this criticism towards others is thrown back at us as a form of reflection.
1: Paruva chittinanta papa karmam bapu.
2: By indulging in criticism of others, it's only an act of sin that you are committing.
1: Viduva neeradappudu vishwamandu.
2: And this is something which you never can possibly put aside.
1: Parudu parudu kaadu paramatmuda gunaya.
2: There is really
1: parudu parudu kaadu paramatmuda gunaya.
2: It's not that the other person is really an other person. He is verily God, one more form of God.
1: తనది ఎందుయున్ను తత్వము తెలియక వేరే యాత్ర చేయు వెర్రివాడు.
2: Now the foolish ones do not really know what their true nature is, and instead they undertake pilgrimages.
1: గంత మోసి మోసి గాడిద తిరగదా.
2: Now you have a donkey which is bearing the burden for long. The donkey is doing this all right.
1: తనది ఎందుయున్ను తత్వము మరచి వేరే యాత్ర చేయు వెర్రివాడు. తనలోనే ఉండినటువంటి దైవత్వాన్ని మర్చిపోయి ఎక్కడెక్కడో యాత్ర చేస్తూ పోతుంటారు.
2: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ డివినిటీ ఇస్ వెరీ మచ్ విత్ ఇన్ యూ, యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. విత్ దిస్ బర్డన్ ఆఫ్ దిస్ రియలైజేషన్ యూ కీప్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ పిల్గ్రిమ్ సెంటర్ టు పిల్గ్రిమ్ సెంటర్.
1: తన ఎందున్న తత్వాన్ని తాను అంతర్దృష్టిగా ప్రయత్నం చేయాలి.
2: సో దాట్ విచ్ ఇస్ వెరీ మచ్ యువర్ ఓన్ యూ స్టార్ట్ లుకింగ్ ఇన్సైడ్, లుకింగ్ ఇన్వర్డ్ యూ.
1: కనుక దైవ విషయమునందు ఎట్టి ద్వేషమును కాని ఎట్టి విరుద్ధమును కాని మనము అవలంబించరాదు.
2: సో వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్స్ పర్టైనింగ్ టు ది డివైన్, నెవర్ అస్యూమ్ థింగ్స్ లైక్ హేట్రెడ్ ఆర్ క్రిటిసిజం ఆర్
1: దీని వల్ల నీకే నష్టము కానీ నీకే కష్టము కానీ దైవమునకు సంభవించేటువంటిది ఏ మాత్రము లోకముండదు.
2: నౌ బై ఇండల్జింగ్ ఇన్ దీస్ థింగ్స్ విత్ రిగార్డ్ టు గాడ్, యు ఆర్ ద వన్ హూస్ కమింగ్ టు గ్రీవ్ అండ్ హార్మ్. గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్ ఇన్ ద ప్రాసెస్.
1: సూర్యునికి దుమ్ము చల్లితే ఆ దుమ్ము నీ ముఖానికే పడుతుంది కానీ సూర్యునికి చేరదు.
2: నౌ యూ పిక్ అప్ ఎ డస్ట్ అండ్ థ్రో ఇట్ ఎట్ ద సన్, but the sun is not affected, the dust comes back into your eyes.
1: Chukkalu chusi kukkalu maligite chukkalu kindiki raalavu.
2: The dogs tend to bark at the stars. Do the stars descend from their levels and
1: come to the sky? Manchiga undi manchiga chusi manchiga talanchi manchiga jeevinchu.
2: So it has been said, see good, do good, be good.
1: This is the way to God.
2: This is the way to God.
1: Kanuka మనం పవిత్రమైనటువంటి హృదయాన్ని అభివృద్ధి పరచుకునే నిమిత్తమై ఈ విధమైన సత్సంగాలంతా కూడాను ఒక సాధన రూపంలో ఏర్పడినాయి.
2: సో దట్ వీ కుడ్ ఫర్దర్ అండ్ నరిష్ సచ్ గుడ్ క్వాలిటీస్ విత్ ఇన్ అస్. దీస్ కాంగ్రిగేషన్ దీస్ అసెంబ్లీస్ ఆఫ్ సాధక హ్యావ్ బికమ్.
1: గురువు లభించినప్పుడే, దైవము లభించినప్పుడే, పెద్దలు మనకు ప్రాప్తించినప్పుడే మనము సరి అయినటువంటి రీతిగా కాలంను వినియోగం చేసుకోవాలి.
2: Only when we have, or rather when we have the occasion to have a guru, when we are in the proximity of God, should we try and make the best use of our time at our disposal.
1: ఈ చిక్కిన కాలమును దుర్వినియోగము చేసుకుంటే తిరిగి మనకు లభించేది కాదు.
2: If you are to fritter away this time that is yours now, you never can get it back afterwards.
1: చిక్కిన చాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
2: Now this tie which has come within your grasp, make him secure and firm in your possession.
1: పోయిన చిక్కదు పట్టేసుకుని ఈ పాదసేవ చేయండి.
2: Once you lose this chance, you never can get this father seva outside.
1: Rattini ichi shaktini ichi mukti chestunandi.
2: Conferring on you devotion, giving you the strength necessary, leading you on to liberation.
1: Itarula matalu impuga namni pompatiyakandi.
2: Don't give your ears to everything that is being uttered by others. You are going to damage yourself.
1: Nechukondi ee buddhulanniyu teechukondi karmam.
2: Understand that this is the way it should be.
1: ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
2: బిల్డ్ దిస్ నేచర్ ఆఫ్ లవ్ ఇన్ యు.
1: అద్వేష్ట సర్వభూతానా ఎవరిని ద్వేషించకుండా చూసుకోండి.
2: వైప్ అవుట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ యువర్ పాస్ట్ కర్మ. దట్ అండ్ డోంట్ హేట్ ఆర్ క్రిటిసైజ్.
1: ఎవరినో ద్వేషిస్తున్నారు అనుకోవటం చాలా పొరపాటు.
2: నిన్ను నీవే ద్వేషించుకోవాలి. ఇఫ్ యూ సే దట్ యు ఆర్ హేటింగ్ సంబడీ ఎల్స్ ఇట్స్ ఎ ఫాల్ట్. యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్.
1: కనుక ప్రేమతోనే పరమాత్ముడు లభిస్తాడు.
2: ఇట్స్ ఓన్లీ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ కెన్ యూ గెట్ గాడ్.
1: ప్రేమనే మన గమ్యము.
2: లవ్ ఇస్ అవర్ డెస్టినేషన్.
1: ప్రేమతోనే మన జన్మ ధన్యము.
2: అండ్ ఇట్ ఇస్ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ దట్ వీ కెన్ సాంక్టిఫై అవర్ లైఫ్.
1: ప్రేమనే జీవితంగా భావించుకోవాలి.
2: అండ్ లవ్ వెరీలీ ఈజ్ లైఫ్.
1: స్వార్థరహితమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరచుకున్నప్పుడే అదే సాక్షి.
2: ఏ లైఫ్ డివైడ్ ఆఫ్ సెల్ఫిష్నెస్, ఫుల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్, దట్ ఈస్ ఎ ట్రూ విట్నెస్ టు ఎ ట్రూ లైఫ్ హ్యావింగ్.
1: ఇంకా విదేశముల నుండి వచ్చినటువంటి వారు ఈ యొక్క క్రిస్మస్ ఈ యొక్క విషయాన్నంతా కూడాను అనేక విధములుగా ఆనందాన్ని అందించి వారు అనుభవించేటువంటి కార్యక్రమం ఉండటం చేత ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి. విదేశాల్లో క్రిస్మస్ జరుపుకుంటున్నారు. హ్యాపీ క్రిస్మస్ అంటారు, మేరీ క్రిస్మస్ అంటారు. కానీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ రాజబాటలు కావు, చీరి మార్గాలు. ఇక్కడ ఉంటుండేటువంటిది ఒక హోలీ క్రిస్మస్. పవిత్రమైనటువంటి యొక్క క్రిస్మస్. మేరీ క్రిస్మస్ అంటే కొంచెం ప్రాపంచిక సంబంధమైనటువంటి బాంధవ్యాన్ని కల్పించుకోవటం. హ్యాపీ క్రిస్మస్ అంటే తాత్కాలికంగా లభించేటువంటి హ్యాపీ. కానీ ఇది హోలీ క్రిస్మస్. నిజమైన హృదయాలతో ఎన్నో వేల రూపాయల ఖర్చులు పెట్టుకుని ఎంతో దూరం నుండి ఇక్కడికి ప్రవేశించి ఇందులో జరిగేటువంటి అనానుకూలములు, కొన్ని కష్టములకు, కొన్ని బాధలకు సహించుకుని హృదయపూర్వకంగా దైవాన్ని ఆరాధన చేసేటువంటి ఇదే నిజమైనటువంటి హోలీ క్రిస్మస్. ఏదో మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటే కేవలం త్రాగటము, డ్యాన్స్ రాగటము, ఆ నాత్రంతా కూడాను మనం అన్ని విధాల దుర్వినియోగం చేసుకోవటము, ఇది హోలీ క్రిస్మస్ కాదు. హోలీ క్రిస్మస్ ఓన్లీ ఇన్ ప్రశాంత నిలయం.

0: Sairam, dear listeners, less luggage, more comfort, makes travel a pleasure, is a saying that Baba often quoted. To exemplify this, he himself led a simple life. Bhagwan Baba, in today's discourse, emphasizes the truth of this saying. According to him, we must not excessively trouble ourselves about too many things. According to him, we can live a peaceful life only by reducing our mental burden. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba, delivered on the 12th of August 2006 during the Atirudra Mahayagnam in Prashanti Nilayam.
1: దేహము పంచభౌతికము. దేహము పంచభౌతికము. దేహము కూలక తప్పదెప్పుడు. దేహి నిరామయుండు. గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
2: బాడీ హస్ ద సెన్సెస్ బట్ ద ఇండ్వెలర్ ఇస్ పర్మనెంట్ ఇన్ ఇటర్నల్. The body is bound to fall one day or other. But actually speaking, the reality, the indweller, has neither beginning nor an end, neither the bondage nor liberation. That indweller verily is God Himself.
1: ఇది కేవలము ఒక బీరు వంటిది. ఈ దేహము అలాగే గోడ్రేజ్ వంటిది.
2: Body is like an iron safe godrej.
1: కానీ దీనిని దేని నిమిత్తమే తీసుకున్నాము?
2: Why have we taken upon ourselves this vesture, the body?
1: విలువైనటువంటి ఈ పెట్టెకులు, విలువైనటువంటి నగలను ఉంచి భద్రము గావించుకోవటం కోసం.
2: This iron safe is meant to keep in treasure the most valuable jewels inside. So is the case with this body, the iron safe.
1: ఇందులో చాలా విలువైనటువంటి యొక్క వస్తువులు ఉన్నవి.
2: దిస్ బాడీ ది ఐరన్ సేఫ్ హస్ గాట్ విద్ ఇన్ మెనీ వాల్యుబుల్స్.
1: సత్యము ప్రధానమైనటువంటి ఒక నగ.
2: వెరీ ఇంపార్టెంట్ జ్యువెల్ ఇస్ ట్రూత్.
1: సత్యంబునప్పుడు సత్యంబుగానంచు. సత్యమే విలువైనటువంటి గొప్ప నగ.
2: It is the truth that is all pervading, its most valuable jewel.
1: Dharmamu rendavadi chala a diamonds anta putkinchinatvanti bangaru vantidi.
2: The next valuable one is dharma, the righteousness. It is something like the diamonds that are put together.
1: Satyamu panchabhautikamu kadu.
2: This truth is not the one that has taken upon the vesture of the body of senses.
1: Satyamu dharmamu.
2: The truth and dharma, righteousness.
1: Shanti prema.
2: Peace and love.
1: Shanti manavunaku atyavasaramu.
2: Peace is most essential for every man.
1: Ye manavudu chusina ye kotisrani adigina swami sarvamu makunnadi. కానీ శాంతి లేదు.
2: యు మే కమ్ అక్రాస్ ఎనీబడి, ఈవెన్ ఎ మిలియనేర్, హీ కమ్స్ టు భగవాన్ అండ్ సే స్వామి ఐ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ బట్ ఐ హావ్ నో పీస్.
1: ఈ పీస్ లేకుండా మనకు శాంతి కలగదు.
2: వితౌట్ దిస్ పీస్ యు కెన్ నాట్ బి కంఫర్టబుల్ ఇన్ లైఫ్.
1: కనుక సత్యం ప్రారంభమేమో, ధర్మం రెండవది, మూడవది శాంతి.
2: Therefore the first one is truth, the next one is dharma or righteousness, and the third one is shanti, peace.
1: నాలుగవది మనకు తగినటువంటి సుఖము.
2: And that what you enjoy within yourself, the divinity, is the fourth one.
1: అప్పుడే మానవుడు సర్వసంగ పరిత్యాగి కాగలడు.
2: Then only a man can be truly a renunciant.
1: త్యాగి అనగా ఏమిటి?
2: Who is the one of sacrifice? Tyagi.
1: Vanchala yokka phalamunu vidute shanti.
2: rupees lies in giving up the results, the sequence of all the desire.
1: కనుక డిజైర్ కలిగినటువంటి వాడు నిజమైనటువంటి శాంతి కాదు.
2: సో లాంగ్ దేర్ ఇస్ డిజైర్ యూ కెనాట్ ఎంజాయ్ ట్రూ పీస్.
1: అతనికి అన్ని ఆశలు కూడా ఉంటుంటాయి.
2: హీ హ్యాస్ సో మెనీ అంబిషన్స్.
1: ఆశలు ఉండినప్పటికీ ఆశల ఫలితం వదలటమే నిజమైన త్యాగం.
2: ద ట్రూ సాక్రిఫైస్ మీన్స్ గివింగ్ అప్ ఓవర్ అంబిషియస్ నేచర్.
1: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా చదువులన్నీ చదివి ఫలముచున్నా.
2: యు మే బి హైలీ ఎడ్యుకేటెడ్ ద రిజల్ట్ ఇస్ జస్ట్ ఎస్ జీరో ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ట్రూత్ ధర్మ పీస్ అండ్ లవ్.
1: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా విద్యను నేర్చిన విలువ సున్నా.
2: In fact, the education, the learning loses its value if you do not have these values, satya, truth, dharma, shanti and prema.
1: Satya, dharma, shanti, prema nu lekunna bahula satkarya labhambu sunna.
2: One may undertake any number of good deeds and activities in the community. There is no merit at all if you do not have these values, truth, righteousness, peace and love.
1: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా పదవులనేది ఫలము సున్నా.
2: వాట్ ఫర్ యు ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్. దేర్ ఇస్ నో రిజల్ట్ రివార్డ్ ఎట్ ఆల్ ఇఫ్ యు డు నాట్ హావ్ దీస్ వాల్యూస్ ట్రూత్ రైచియస్నెస్ పీస్.
1: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా ఫలములు నేరిన ఫలము సున్నా.
2: We may occupy any position of authority and position. It is of no use at all without these values.
1: Satya dharma prema shantulu jivyanni jeevitamunaku punadulappa.
2: These are the four values that form the very foundation of human life.
1: Kanuka manavu manavudu ee bangaraina yokka satyamu dharmamu శాంతి ప్రేమ అనే నగరను మనము లోపల ఉంచుకున్నాము.
2: We have treasured within ourselves all these ornaments of gold, truth, righteousness, peace and love.
1: మనము గాడ్రేజ్ని తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాం, దానికి విలువే మాత్రమే లేదు.
2: If we keep the guardrails without jewels inside, there's no value to the iron itself at all.
1: ఇందులో ఏమైనా విలువైనటువంటివి నగల పెట్టినప్పుడే తీరుకో.
2: ద వెరీ ఫౌండేషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: కనుక మనము మానవుడు ఈ బంగారైనటువంటి ఒక సత్యము ధర్మము శాంతి

0: ఇందులో ఏమైనా విలువైనటువంటివి తగల పెట్టినప్పుడే దీనికి ఒక పూజించుడు.
1: The iron safe has value when it has the jewels inside.
0: కనుక ఆ జ్యువెల్స్ లోపల ఉండినప్పుడే దీనికి విలువ.
1: So long there are jewels, the iron safe is valuable.
0: అవి లేకుండా ఇది కేవలము వాటర్ బబుల్.
1: Without the valuable, within it is just a water bubble.
0: ఇది కేవలం ఖాళీ పెట్టే.
1: It is just an empty box.
0: ఇది ఎక్కడ వేసినా కూడా ఎవరు దీన్ని ఆశించరు.
1: Even if you throw it off, nobody would expect it nor receive it.
0: కనుక ఇందులో ఉండినటువంటి యొక్క నగరాన్ని మనం కాపాడుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: The main responsibility lies in safeguarding the precious valuable jewels inside the iron safe.
0: సత్యము,
1: the truth.
0: ఈ సత్యము అనగా ఏంటి?
1: What is truth?
0: సత్యం.
1: సత్యం.
0: సత్యం.
1: That is సత్యం.
0: ఈ సత్యం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఇది మారినటువంటిది కాదు. ఎప్పుడు కూడాను శాశ్వతంగా ఉంటుంటుంది.
1: Truth does not change. It is constant in all the periods of time.
0: కనుక సత్యం అనేటువంటి యొక్క ఇది ఎప్పటికీ ఎవరికి వదలదు.
1: In fact, you cannot be free from truth wherever you are.
0: ప్రతి మానవునికి సత్యం తెలుసు.
1: Everyone knows what truth is.
0: తెలిసి కూడాను తాను దాన్ని వదులుతున్నాడు.
1: Knowing fully well what truth is, he has distanced himself.
0: తాను తప్పించుకునే నిమిత్తమై అసత్యం నాడుతున్నాడు.
1: In order to escape from the reality, he utters lies.
0: ధర్మము.
1: Then dharma.
0: ఇది దానికి పునాది అయినటువంటిది. సత్యం నాస్తి పరో ధర్మ.
1: This dharma is very foundation. There cannot be greater truth than this dharma, adherence to righteousness.
0: ఎంతటి పెద్ద భవనం కట్టినప్పటికీ దానికి పునాది ఉండాలి.
1: You may have multi-storied mansion, but it requires foundation.
0: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ గోడలు ఏమాత్రము నిలవదు.
1: The walls of the building, however palatial it is, they would not last long when there is no foundation.
0: కనుక ధర్మము దీనికి తగినటువంటిది.
1: Therefore, dharma is the most appropriate truth.
0: రెండు రకములైనటువంటి ధర్మం ఉంటున్నవి లోకంలో.
1: In this world, there are two forms of righteousness.
0: లౌకిక ధర్మము, ఆధ్యాత్మిక ధర్మము.
1: One is worldly aspect, the other one is spiritual aspect of dharma.
0: ఇది భౌతికమైనటువంటి యొక్క జీవితంతో ఈ ధర్మాన్ని మనం అనుభవిస్తున్నాము.
1: From the worldly sense, we follow dharma in this world.
0: ఇది నిరంతరము కదిలేటువంటిది.
1: This goes on changing, moving.
0: కానీ ఆధ్యాత్మిక సత్యము ఎప్పటికీ కదిలేటువంటిది కాదు.
1: But the spiritual truth does not move, does not change.
0: పునాది ఏమైనా కదిలినా గోడలు కూలిపోతాయి.
1: When the foundation is shaken, naturally the walls collapse.
0: కనుక ఇది ధర్మం అనేటువంటిది నా జీవితం అంతా కూడాను నడుచుకోవాల్సినటువంటిది.
1: Therefore, dharma is the path set before us to follow.
0: శాంతి.
1: Then peace, శాంతి.
0: శాంతి అనేటువంటిది కేవలము ఆ ఇంటిలో ఉన్నటువంటి యొక్క వెలుగును అభివృద్ధి పరిచేటువంటిది.
1: ఇట్ ఈస్ ది పీస్ దట్ ఇంక్రీజెస్ ద లైట్ ఇన్ ద ఫ్యామిలీ.
0: లోపల ఆ ప్రకాశమే లేకుండా.
1: When there is no light inside,
0: తాను చీకటిలో జీవితాన్ని గడిపేటువంటి అవుతాడు.
1: It amounts to life spent in darkness.
0: ఈ చీకటి లోపల మనం ఎట్టి ప్రమాదమైన గురి కావచ్చు.
1: You may have to face any risk or danger if you remain in darkness.
0: కనుక ఈ ప్రేమ అనేటువంటిది చాలా ప్రకాశవంతమైనటువంటిది.
1: This love is highly brilliant, effulgent.
0: తల్లి పుట్టిన తక్షణమే కుమారుని ప్రేమిస్తుంది.
1: Mother starts loving soon after the child is born.
0: కుమారుడు కూడా తల్లిని ప్రేమిస్తుంటాడు.
1: And the child starts loving the mother.
0: తల్లి బిడ్డకు ఉండేటువంటి సంబంధము ఎవ్వరు కూడా వర్ణించలేరు.
1: Nobody can describe in depth or profundity the relationship that lies between the child and the mother.
0: ఒకప్పుడు రంగూన్లో వార్ జరిగింది.
1: At one time there was Rangoon war.
0: ఈ రంగూన్ వార్ లోపల తప్పించుకుని తల్లి కుమారుడు ఇద్దరు కూడా బయటపడ్డారు.
1: The mother and the child could escape from the effects of the war there in Rangoon.
0: కానీ చేరి ఒక పల్లెను చేరారు.
1: They reached a village.
0: విలేజ్ చేరి ఏదో తల్లి అటు ఇటు

0: పెట్టేది, కొంచెం బిచ్చం ఎత్తేది, కుమారుడికి పెట్టేది.
1: The mother went round the village begging and she fed her child.
0: కాని కుమారుడు భోంచేసేది ఆ ఆయన నిద్రపోయేవాడు.
1: The son used to partake the food brought by mother and goes to sleep.
0: కొన్ని దినములు చూస్తాడు తల్లి చాలా బక్కబడిపోయింది.
1: The son could notice the mother becoming weak and weaker day by day.
0: చూచాడు, అమ్మా ఎందుకు నీవు ఈ విధంగా భోజనం లేదా, చాలా నీవు బడబడిపోయావు అని చెప్పాడు.
1: The son asked the mother, mother why are you not eating? Why is that you are so weak now?
0: నాయన నాకు ఎక్కువ బిచ్చం చిక్కటం లేదు, తక్కువ చిక్కుతుంది, దీన్ని నీకు పెట్టి నేను పస్తుంటున్నాను అని.
1: The mother said, as I go home for begging, I am not going to get enough of alms around. Therefore, I could not eat and I have to feed you.
0: అప్పటి నుంచి కుమారుడు బయలుదేరాడు.
1: Right from that day, it was the turn of the son.
0: అమ్మా నీవు ఇంట్లో ఉండు.
1: He asked the mother to stay there.
0: నేనే బిచ్చమెత్తుతాను.
1: I will go and beg.
0: నేను బిచ్చమెత్తి నీకు అందిస్తాను అన్నాడు.
1: He said, I will go and beg and feed you, bring food for you.
0: కొన్ని దినాలు బిచ్చమెత్తాడు.
1: And he begged for a couple of days.
0: తల్లిని పోషించాడు.
1: And he could help his mother.
0: కొన్ని దినాలు అయిన తర్వాత పిల్లవాడు చాలా చిన్నవైపోయినాడు.
1: In the process, the boy was so thin and weak.
0: ఒక ఇంటికి వెళ్లి పవతి బిచ్చాన్ దేహి అన్నాడు.
1: The boy went to the doorstep of the householder and begged for food. Bhavati Bikshandi.
0: పరండా లోపల ఆ ఇంటి యజమానుడు ఈజ్ చైర్ లో కూర్చొని పేపర్ చదువుతున్నాడు.
1: The householder, the master of the house, was comfortably seated on an easy chair and he was going through the newspaper.
0: Bikshandehi annadu.
1: The boy said, Bikshandehi, I want food.
0: Naaku chaala aakaliga unnadi.
1: The boy said, I am very hungry.
0: Naaku kunta bichchame ambikkandi annadu.
1: He said, please serve me at least little food.
0: Cheppadu, mari nayana nee chinna vaadu kada, nee bhojanam lekunda etta nee nilustunnavu, nee bonchi cheyala annadu.
1: The master asked, you are so young, why don't you work and feed yourself?
0: Kutso, nenu intilo velli bichcham teeskoni vastanu.
1: And then somehow later, he asked him to be seated, went inside to fetch food.
0: Oh, tattalo koncham annam pettukoni koncham sambar vesukoni techi aa pillavaniki icchadu.
1: And he brought in a plate the food and also sambar and other items to eat and gave it to him.
0: Aa pillavadu chuchadu.
1: The boy saw that.
0: నాకొద్దు.
1: I don't want.
0: ఇది మొట్టమొదటి అమ్మకు కావాలి.
1: First my mother needs this food.
0: నేను ఏమైనా పోని.
1: Let anything happen to me.
0: నేను ఏమైనా కాని.
1: Let anything happen to me.
0: ఈ ఫుడ్ మొట్టమొదటి తల్లికి ఇవ్వాలి.
1: This food must reach my mother first.
0: అంటే ఏమిట్రా చెప్తున్నాడు అని చెవు దగ్గర పెట్టి విన్నాడు.
1: The householder went close to him and he was trying to listen. Very carefully by being near him.
0: Modalu ammaku, modalu ammaku.
1: The boy went on repeating, the food first meant for mother, first for mother.
0: Chuchadu annadu kinda paddadu.
1: So seeing the boy fell down.
0: Padi pranam ichadu.
1: And he breathed his last, he died.
0: Bhojanam pettetappudiki aame kuda pranam ichindi.
1: After listening to the words of the boy that the food is meant for the mother in the first instance, when the food is brought to the mother, well, she also breathed her last.
0: Kada talli prema bidda paina, bidda prema talli paina anyonyamainatundi reetiga abhivruddhi kavali.
1: Therefore the intimate love should go on increasing between the mother and the child.
0: Ee naadu talli ante prema kumarudiki ledu.
1: But today the son doesn't love his mother.
0: Kumarudu ante talliki prema ledu.
1: Also mother has no love for her son.
0: Ippudanta swartham.
1: And today selfishness, selfishness.
0: Kargi premane lekundina praname undadu.
1: When there is no love, there is no life.
0: Kargi premane pranam.
1: Bhagavan says love is life.
0: Tallini preminchali.
1: One has to necessarily love one's own mother.
0: Talli biddalu preminchali.
1: Also mother should love the son.
0: Talli biddalaku anyonya prema undali.
1: There should be intimate love between the both.
0: అది లేకుండా ప్రాణమే లేదు, జీవితమే కాదు.
1: Bereft of love is no life at all.
0: కోతి కూడాను ఎక్కడైనా వెళుతుంటే తన బిడ్డను కడుపు కరిపించుకుని పోతుంటాడు.
1: Even the monkey moves about, it carries its offspring క్లోజ్లీ స్టక్ టు ఇట్స్ బాడీ.
0: కనుక ప్రేమ చాలా అవసరం.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: అట్టి ప్రేమ ఈ ఇనుప పెట్టెలో ఉంటున్నది.
1: దట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇస్ ట్రెజర్డ్ ఇన్ దిస్ ఐరన్ సేఫ్.
0: ఇట్టి ప్రేమ ఉండినప్పుడే శాంతి మనకు లభిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
0: ఆ పీస్, పీస్ అనేటువంటిది ఎట్టది? పీసెస్ కాదు.
1: వాట్ యు మీన్ బై పీస్? పీస్ ఇస్ నాట్ ఎనీథింగ్ పీసెస్.
0: పీస్ అనగా తృప్తిగా ఉండాలి.
1: పీస్ ఇస్ సాటిస్ఫాక్షన్, కంటెంట్.
0: ఆ పీస్ ఉండినప్పుడే
1: వెన్ దేర్ ఇస్ పీస్
0: అహింస.
1: దేర్ అరైజెస్ అహింస, నాన్ వైలెన్స్.
0: ఈ అహింస నిమిత్తమై భార్యా బిడ్డలు కూడా వదలి సన్యాసం తీసుకున్నాడు బుద్ధుడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వైలెన్స్ అహింస, బుద్ధ హాస్ గివెన్ అప్ ఆల్ ద ఫ్యామిలీ అండ్ ది కింగ్డమ్ అండ్ ద ప్రాపర్టీ అరౌండ్ అండ్ లెఫ్ట్.
0: అహింస పరమో ధర్మ.
1: అండ్ ఆఫ్ ఆల్ దిస్ ధర్మస్ అహింస ఇస్ మోస్ట్ సుప్రీం.
0: కనుక అహింసను మనం పెంచాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు డెవలప్ అహింస నాన్ వైలెన్స్.
0: కనుక సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ పంచ ప్రాణములు కూడాను మానవుని యొక్క పంచేంద్రియముల్లోనే ఉంటుంది.
1: దేర్ఫోర్ ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్, ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్, నాన్ వైలెన్స్ ఆర్ ప్రెసెంట్ విత్ హిమ్.
0: ఈ ఐదు మానవుని యందు ఉండినప్పుడే తాను మానవుడు.
1: అండ్ దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్, హీ కెన్ కాల్ హింసెల్ఫ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: ఆ ఐదుని రచించుకునే నిమిత్తమై
1: సేఫ్ గాడ్ ద ఫైవ్
0: మనం ఇన్ని రకములైనటువంటి కర్మలు ఆచరిస్తున్నాము.
1: వీ అండర్టేక్ సో మెనీ యాక్టివిటీస్.
0: కర్మలు ఆచరించడం దేని నిమిత్తమై?
1: వై డూ యాక్ట్?
0: తన కోసం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: తన యొక్క గుణముల కోసం.
1: యు టేక్ టు సో మెనీ యాక్టివిటీస్ టు సస్టైన్.
0: ఐదు ప్రాణములు ఉండినప్పుడే వీడు పంచ ప్రాణం.
1: ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
0: ఎనిమిది నన్ను ఆరో ప్రాణం మనకు కనిపించదు.
1: దేర్ ఇస్ నో సిక్స్త్ లైఫ్ బ్రెత్.
0: ఐదే ఉండేది.
1: దేర్ ఆర్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
0: ఈ ఐదుని రక్షించుకునే నిమిత్తమై యజ్ఞయాగాది క్రతువులు, జపజపాలు అన్ని కూడా మనం ఆచరిస్తున్నాము.
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్, సస్టైన్ అండ్ మెయింటైన్ ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్ వి పర్ఫార్మ్ సో మెనీ స్పిరిచువల్ రైట్స్, యజ్ఞ, యాగ, జప అండ్ తప.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు ఏ మానవుని యందు ఉండును వాడే ధన్యుడు, వాడే పుణ్యుడు.
1: ద పర్సన్ హూ హ్యాస్ గాట్ దీస్ ఫీలింగ్స్, హిజ్ లైఫ్ ఈజ్ రిడీమ్డ్, హిజ్ లైఫ్ ఈజ్ లిబరేటెడ్.
0: ఈ ఐదింటిలో ఏ ఒకటి లేకపోయినా కూడా తన జీవితము వ్యర్థమే.
1: వన్ ఆఫ్ ద మిస్సింగ్ అవుట్ ఆఫ్ ది ఫైవ్ విల్ రూయిన్ హిజ్ లైఫ్, హిజ్ లైఫ్ ఈజ్ ఇన్ వెయిన్.
0: మొట్టమొదటి మానవుడు సత్యంతో బ్రతకాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ మస్ట్ లీడ్ హిజ్ లైఫ్ ఇన్ ట్రూత్.
0: ఈ సత్యంతో బ్రతికి ధర్మంతో పెరగాలి.
1: అండ్ హెస్ టు గ్రో అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ.
0: చూడు, సత్యం ఎలాంటిది?
1: సత్య వాట్ ఈస్ ఇట్?
0: పునాది వంటిది.
1: ఇట్ ఇస్ ఫౌండేషన్.
0: ధర్మము వాల్ వంటిది.
1: ధర్మ ఇస్ ద వాల్.
0: పునాది లేకపోతే వాల్ ఉండదు.
1: వితౌట్ ఫౌండేషన్ వాల్ కెనాట్ బి ఎరెక్టెడ్.
0: తర్వాత ప్రేమ.
1: దెన్ లవ్.
0: ఈ ప్రేమ కేవలం ఒక రూఫ్ వంటిది.
1: లవ్ ఇస్ ద రూఫ్.
0: కానీ శాంతి అనేటువంటిది ఆ రూఫ్ కింద ఉండేటువంటి జీవితం.
1: లైఫ్ ఇస్ పీస్ శాంతి, ద డ్వెల్లింగ్ ద లైఫ్ ఇన్ దట్ రూఫ్.
0: ఆ రూఫ్ లేకపోతే మానవుడు నివాసం చేయలేడు.
1: వితౌట్ రూఫ్ అబౌవ్ వీ కెనాట్ లివ్.
0: ఈనాడు సత్య ధర్మ శాంతి ప్రేమలు పూర్తి కూడా నశించిపోయినాయి.
1: టుడే ద ట్రూత్, పీస్, రైట్నెస్, లవ్ ఆర్ టోటలీ గాన్.
0: ఎంత ధనవంతుడికైనా కూడా కేవలము త్యాగం అనేది పుట్టడం లేదు.
1: హౌ రిచ్ హీ ఈస్, దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్.
0: వాడి జీవితము కేవలము రూపు లేని ఇంటి వంటిది.
1: దట్ ఈస్ ఆల్ లైక్ ఎ హౌస్ వితౌట్ ద రూఫ్.
0: రూపు లేని ఇల్లు వంటిది.
1: ఇట్ ఈస్ ఎ రెసిడెన్స్ వితౌట్ ద రూఫ్.
0: వాడు నిరంతరము తరచవలసిందే.
1: అండ్ హీ హాస్ టు డ్రెంచ్ హింసెల్ఫ్ కంటిన్యూ.
0: నిరంతరము ఎండవలసిందే.
1: అండ్ హీ హాస్ టు బి ఎక్స్పోజ్ టు ద డ్రాయింగ్స్.
0: కనుక మొట్టమొదట మనము రూఫ్ను చూసుకోవాలి.
1: దేర్ఫోర్ వి మస్ట్ లే ద రూఫ్ టు బిగిన్ విత్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడాను సత్య ధర్మ శాంతి ప్రేమలను మనం పెంచుకోవాలి.
1: ఆల్ ఆఫ్ యూ షుడ్ ఫాస్టర్ డెవలప్ దీస్ హ్యూమన్ వాల్యూస్, ద ట్రూత్, రైచియస్నెస్, పీస్ అండ్ లవ్.
0: ఈ మూడు లేకపోయినప్పుడు మానవత్వమే వ్యర్థమైపోతుంది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ ఇఫ్ వి డు నాట్ హావ్ దీస్ వాల్యూస్.
0: ఈనాడు ఎక్కడికి పోయినప్పుడు ధనము ధనము ధనము.
1: టుడే వేర్ ఎవర్ వీ గో ఇట్ ఈస్ ఓన్లీ దట్ ధన మనీ దట్ మ్యాటర్స్.
0: దూసలు పోసే ముస్లింమ కూడాను ధనం ఆశిస్తుంది.
1: ఈవెన్ ఏజ్ ఉమెన్, ఓల్డ్ లేడీ, షీ టు వాంట్స్ మనీ.
0: ఇలాంటి ఆశలు పెరిగిపోయినవి.
1: దర్ ఆర్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డిజైర్స్ టుడే.
0: ఇది కలియుగం కాదు.
1: This is not Kali age.
0: ఇది కలహయుగము.
1: This is age of Kalaha, the conflict.
0: ఈ కలహయుగము లోపల ధనం చేతనే కలహము.
1: In this Kalaha age, the age of conflict, is the money that counts.
0: ఈ ధనం వల్లనే మనకు కలహములు కలుగుతున్నాయి.
1: It is the money that is responsible for conflict.
0: కనుక మొట్టమొదట మన దేహం ప్రధానంగా తీసుకుంటున్నాం.
1: We go by the body considering.
0: దేహమును ఒక పెట్టెవలే చూసుకోవాలి మనం.
1: We have to consider this body as an iron safe box.
0: దానిలో ఉన్నటువంటి విలువైనటువంటి గుణములను మనం పెంచుకోవాలి.
1: We have to develop the treasures, the valuables inside.
0: అవి లేకుండా ఉండినప్పుడు ఈ పెట్టి ఏమి పనికిరాదు.
1: Without these valuables, the iron safe is useless.
0: కనుక ఈ విధంగా జీవితాన్ని మనము ఒక విలువైనటువంటిదిగా తీసుకోవాలి.
1: We have to consider our life highly valuable.
0: మానవ జీవితం చాలా విలువైనటువంటిది.
1: Human life is highly valuable.
0: ఈ వాల్యూలెస్ గా ఉన్నటువంటి ఒక జీవితం తీసుకుని ఏం ప్రయోజనం?
1: What for if our life is valueless?
0: పశుపక్షి మృగాదులకు కూడాను ప్రేమ ఉన్నది.
1: Animals, beasts and birds also have love in them.
0: కానీ ఈ విధమైనటువంటి ఒక ఆశ లేవు.
1: But they don't have any ambition or desire.
0: ఆకలి ఆయన ఏదో ఇంత భోంచేస్తుంది అనుకుంటుంది.
1: If they are hungry, they would feed and just take rest.
0: కానీ మానవుడు అటు కాదు.
1: Man is not like that.
0: అన్నీ కావాలి వానికి.
1: He wants everything on earth.
0: 5 బిల్డింగ్లు ఉండినప్పటికీ నాకు ఇంకా 10 బిల్డింగ్లు కావాలి.
1: Even if he owns 5 buildings, he wants 5 more.
0: ఇంకా ఎందుకు తనకు?
1: Why does he need them?
0: ఒక ఇంట్లో తన జీవితం జరగదా చాలదా?
1: One residence is enough for him to live in.
0: కానీ ఇంకా 5 కావాలి.
1: But he wants 5 residences.
0: ఈ ఆశలు పెరగటం చేతనే మోసం జరుగుతుండాలి.
1: Because of excessive desire, we are cheated.
0: Too much desires. ఈ డిజైర్స్ అనేటువంటి తగ్గించాలి.
1: We have to reduce our desires.
0: Less luggage, more comfort.
1: Less luggage, more comfort.
0: Make travel a pleasure. మేము ఎన్నో చేస్తున్నాం.
1: We are doing many things.
0: కానీ దేనికి కూడా మేము ఆశించడం లేదు.
1: But we don't have any expectation. We don't ask anybody.
0: నాకు ఒక ఇల్లు కూడా లేదు.
1: Swami has not even single residence.
0: నేను ఎక్కడ పోయినప్పుడు ఏదో భక్తులు ఇచ్చినటువంటి అంటూ నివసిస్తాను అని వెళ్లిపోతుంటాను.
1: భగవాన్ స్టేస్ అట్ ద రెసిడెన్సెస్ ఆఫ్ ది డివోటీస్.
0: కనుక డిజైర్స్ అనేటువంటిది ఏమాత్రం ఉండకూడదు.
1: సో యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
0: ఈ డిజైర్స్ కొంతవరకు తగ్గించుకోవాలి.
1: యూ హావ్ కంట్రోల్ యువర్ డిజైర్స్.
0: మానవులైనటువంటి మీరందరూ కూడాను డిజైర్స్ తగ్గించుకొని
1: బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్ రిడ్యూస్ కట్ షార్ట్ యువర్ డిజైర్స్.
0: Control of desires. ఈ డిజైర్స్ తగ్గించుకున్నప్పుడు మీరు ఎంతైనా శాంతిని పొందుతారు.
1: When once you control your desires, you can live in peace.
0: దైవం యొక్క ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
1: But there should never be decrease in your love towards God.
0: దైవ ప్రేమను మాత్రం పెంచుకోవాలి.
1: You should develop the divine love for God.
0: ఆ ప్రేమను పెంచుకున్నప్పుడే అన్ని మనకు ప్రసిద్ధమైపోతాయి.
1: When once you have got love attachment for God, all rest of the things will be satisfied.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee naadu aneka mandi peddaranta chudu maatadaru.
1: Today you have listened to all elders.
0: Vinnavanni kuda kevalamu acharanalo pettaru.
1: All that you heard must be put into practice.
0: Kaani satya dharma shanti premalu nitutivi shashvatanga enchukovali.
1: And you should see that these values are permanently installed. The truth, righteousness, peace and love.
0: If peace and love rendu unte entaina manam sadhinchavachu.
1: You can achieve anything in this world with these two, peace and love.
0: Ye pillavani pai adiginappudiki em nee kavaleya nenu goppa pass ayyanu.
1: You ask any boy what is that you want, he will say you are high power. Ee
0: mundu line lo kucchunnatundi pillalandaru kudanu PhD chesaru.
1: All the students seated in the first line, they are all PhD boys.
0: ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఏ, ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఎస్సీ, ఇంకొక పిల్లవాడు ఎంబీఏ, అందరూ గొప్ప పోస్ట్ గ్రాడ్యుయేట్స్.
1: ద బాయ్స్ హియర్, వన్ ఇస్ ఎన్ ఎంఏ, అదర్ వన్ ఎంఎస్సీ, అదర్ ఎంబీఏ, దే ఆర్ హైలీ క్వాలిఫైడ్.
0: ఒక్కరైనా కూడా ఇంటి ఆశ లేదు.
1: దే డోంట్ వాంట్ టు గో హోమ్, దే హావ్ నో అటాచ్మెంట్.
0: ఎక్కడ పోయినప్పటికీ వందలు వేలు వేలు రూపాయలు ఇస్తారు.
1: They may go anywhere. They would receive very high salaries. Thousands and thousands.
0: MBA pillalu pote.
1: MBA boy.
0: 1 lakh, 2 lakhs istunnaru.
1: He draws the salary 1 lakh, 2 lakhs per month.
0: మాకొద్దు.
1: His voice say we don't want it.
0: చేస్తుంది మాకు ధనం ఏమైనా ఆనందిస్తుందా?
1: Well, will the money give us happiness? That's how they feel.
0: కాదు, నాకు వర్క్ కావాలి.
1: The boys want to work alone.
0: Work is worship.
1: Work is worship.
0: Duty is God.
1: Duty is God.
0: కాబట్టి మాకు ఆ డ్యూటీ కావాలి.
1: They want duty alone.
0: ఆ విధంగా పిల్లల్లో మంచి భద్రతమైనటువంటి ఒక నమ్మకాలు కదలాలి.
1: The boys should have that strong faith. Boys everywhere.
0: కానీ ఈనాడు లోకంలో ఎక్కడ చూసే కూడా డిజైర్స్ పెరుగుతూ వస్తున్నాయి.
1: But today in this modern world we find desires ever on the rise.
0: ఏమి డిజైర్స్ ఏం చేస్తున్నాయి?
1: What is it that desire is doing?
0: కట్టబడి డిజైర్స్ ముంచుతూ ఉన్నాయి.
1: Ultimately they ruin your life.
0: నీ జీవితం అనే ముంచిపోయిస్తున్నాయి.
1: And your life is drowned, gone.
0: ఆశలు తగ్గించుకుంటూ రావాలి.
1: So you should control your desires.
0: Control your desires.
1: Control your desires.
0: Less luggage, more comfort.
1: Less luggage and more comfort.
0: Make travel a pleasure.
1: Make the travel a pleasure.
0: అప్పుడే మనం సుఖంగా నడుచుకోగలం.
1: Then only you can be comfortable.
0: భారం నెత్తిపైన పెట్టుకుని ఎంతకాలం నువ్వు నడుచుకోగలవు?
1: With heavy luggage on the head, how long can you walk?
0: నీవు ఇప్పుడు ఒక ఒంటరిగా ఉన్నావు.
1: You are only one all alone now.
0: ఎంత హాయిగానే ఉండవచ్చు.
1: How happy you are.
0: నువ్వు పెళ్లి చేసుకున్నావు.
1: You get married.
0: భార్య వచ్చింది.
1: You have a wife now.
0: నాలుగు కాళ్ళు అయినాయి.
1: Oh, you have 4 feet now.
0: కొంచెం ఎక్కడైనా బయటకు పోవాలంటే ఇంటి దగ్గర ఎవరు ఉండాలి అని ఒక వరి వస్తుంది.
1: If you want to go outside, you have so much of worry because of a person at home.
0: ఇంకా ఒక సంవత్సరం అయితే కుమారుడు పుడతాడు.
1: After a year, you will have a son.
0: వాడు ఆరు కాళ్ళు.
1: Now you will have 6 feet.
0: ఫీట్స్ ఎక్కువయ్యే కొద్దీ కూడాను మన నడక తగ్గిపోతుంది.
1: As you have more and more the number of feet, you will slow down the pace of your walk.
0: కనుక నీ ప్రయాణము పూర్తి కుంటుపడుతుంది.
1: Your journey is dead slow now.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ప్రేమను ఉంచుకోండి.
1: Treasure this love.
0: సర్వును ప్రేమించండి.
1: Love all.
0: కానీ బాధ్యత మాత్రం వేసుకోకూడదు.
1: But don't take up the responsibility heavily on you.
0: రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలా కష్టమైపోతుంది.
1: When you have too many responsibilities, it there will be great difficulty.
0: Difficulty. ఈ భాగం మా టీచర్ కూడా తెలుసు.
1: Our teachers know pretty well what the difficulties are.
0: కనుక మనము భారం తగ్గించుకుని
1: therefore we should lessen our burden.
0: హాయిగా మనం జీవించవచ్చు.
1: And lead a very happy, comfortable life.
0: ఏ మాత్రము దుఃఖము కష్టము ఉండదు.
1: There will be no trace of misery or difficulty.
0: ఇతని బోధించే నిమిత్తమై దక్షిణామూర్తి కూడాను త్యాగంను బోధించాడు.
1: Only to teach the lesson of sacrifice, to lessen the burden, it was the message of Dakshinamurti.
0: దక్షిణామూర్తి కేవలం ఒక్కటే ఒకటి.
1: దక్షిణామూర్తి stands for only
0: one. మౌన వ్యాఖ్యానం.
1: It is an eloquence in silence.
0: సైలెంట్ గా ఉంటున్నాడు.
1: He remains silent.
0: అన్ని నవ్వుతూ చేస్తూ వచ్చాడు.
1: He did it smilingly.
0: ఈ నవ్వుతూ చేయడానికి కారణమేమిటి? బాధ్యత లేకుండా పోవటమే.
1: He could be smiling all the while because he has no personal responsibility.
0: కనుక ఒక తల్లి కుమారుడు ఊడినప్పుడే ఎంతో బాధ కలిగింది.
1: You have heard that a son and a mother had to face so many problems.
0: కట్టెడపై బిచ్చు పెట్టారు.
1: They had to beg at the end.
0: ఇక్కడ రంగూన్ నుంచి వచ్చారు పాపం.
1: They have come all along from Rangoon.
0: కానీ వచ్చి మెడ్రాస్ స్టేషన్ చేరారు.
1: But they reached Madras station.
0: అక్కడ నుంచి ప్రారంభమైపోయింది కష్టము.
1: Then started all the problems.
0: ఇంటింటికి తల్లి బిచ్చబెత్తడం.
1: Mother had to go around house to house.
0: చిక్కింది కొంచెం తీసుకుని రావటము, కుమారుడికి పెట్టడము.
1: And had to bring home some food and feed the son.
0: తాన పస్తు ఉండటము.
1: And she had to fast.
0: తర్వాత ఈ చిహ్నం చూసి కుమారుడికి జాలి కలిగింది.
1: And the son could not bear this scene, mother fasting.
0: ఇట్టి ఓల్డ్ మదర్ ను బాధ పెట్టడమా?
1: వై షుడ్ ఐ మేక్ మై ఓల్డ్ మదర్ సఫర్?
0: నేను చిన్నవాడిని.
1: ఐఎమ్ యంగ్.
0: నేను కష్టపడాలి, అమ్మకు సుఖ పెట్టాలి.
1: ఐ షుడ్ వర్క్ హార్డ్ అండ్ మేక్ మై మదర్ హ్యాపీ
0: అని తాను బిచ్చమెత్తాడు, తల్లికి పెట్టూ వచ్చాడు.
1: దెన్ హీ స్టార్టెడ్ బెగింగ్ అండ్ హీ స్టార్టెడ్ సర్వింగ్ ఫుడ్.
0: కట్టగడబడికి తల్లి బిడ్డ ఇద్దరు కూడాను ప్రేమ చేతనే మరణించారు.
1: అండ్ దెన్ వాట్ హ్యాపెండ్ మదర్ అండ్ దెన్ సన్ డైడ్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ ఈచ్ అదర్.
0: కనుక మనం చచ్చినా మంచిదే కానీ మనం ప్రేమను మాత్రం వదలకూడదు.
1: వీ మే ఈవెన్ డై బట్ వీ షుడ్ నాట్ గివ్ అప్ లవ్ సేస్ భగవాన్.
0: ఏనాటికైనా కూడా నువ్వు చావు తప్పింది కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్ డెత్ వన్ డే ఆర్ అదర్.
0: ఈనాడు మనం పోషించుకున్న రేపటి దేమిటి ఈ దేహం వాళ్ళకి తప్పదు.
1: వీ మే మెయింటైన్ టుడే బట్ యూ హావ్ టు బౌండ్ టు గివ్ అప్ ది బాడీ టుమారో.
0: కనుక మనము చచ్చినా కూడా మంచిదే కానీ మంచి పేరుని తెచ్చుకోవాలి.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ వీ వర్ టు డై బట్ వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: గుడ్ నేమే నిజమైనటువంటి యొక్క ప్రాణము.
1: Getting a good name is the real life spent.
0: వాళ్ళు చచ్చిన కూడాను ఆ పేరు మాత్రం నిలుస్తుంది.
1: ఈవెన్ ఇఫ్ నాట్ ప్రెసెంట్ ఎనీ లాంగర్ ద గుడ్ నేమ్ దట్ హియర్ వుడ్ రిమైన్.
0: కనుక పేరును మాత్రం పెంచుకోండి.
1: Therefore get a good name.
0: సమాజంలో మంచి పేరుని తెచ్చుకోవాలి.
1: Get a good name in society.
0: సమాజంలో గొప్ప పేరుని తెచ్చుకోవటం గొప్ప కాదు.
1: It's nothing being great in the society.
0: He's a కోటీశ్వరుడు.
1: He's a millionaire.
0: కోటీశ్వరుడు అయినప్పటికీ కూడి గుడ్డే కాని మెరుగు బంగారం మింగపోడు.
1: హీ మే బి ఎ మిలియనేర్ ఆఫ్టర్ ఆల్ హీ ఈట్స్ నార్మల్ యావరేజ్ ఫుడ్ ఆఫ్ రైస్ నాట్ గోల్డ్.
0: కానీ ఫుడ్ ను మాత్రమే భుజించాలి.
1: హీ పార్టేక్స్ ఓన్లీ ఫుడ్.
0: కనుక మనం ఉన్నంత వరకు సుఖపడాలి.
1: సో లాంగ్ వేర్ అలైవ్ వీ షుడ్ బి హ్యాపీ.
0: దేహాన్ని సుఖపెట్టాలి.
1: అండ్ వీ షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
0: మన సంబంధం అని పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ హావ్ అసోసియేషన్ విత్ ది సొసైటీ.
0: అందరిని ఎందుకు ప్రేమ చూపాలి.
1: వీ షుడ్ ఎక్స్ప్రెస్ లవ్ టువర్డ్స్ ఎవ్రీబడి.
0: కేవలం సెల్ఫిష్ నా పిల్లలు మాత్రమే నేను ప్రేమిస్తాను అని అని మాత్రం ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ లిమిట్ యువర్ లవ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ టు యువర్ చిల్డ్రన్ అలోన్.
0: అది సెల్ఫిష్.
1: యూ షుడ్ బి సెల్ఫ్లెస్ బట్ యు ఆర్ సెల్ఫిష్ నౌ.
0: సెల్ఫిష్ ఎలాంటిది?
1: సెల్ఫిష్ వాట్ ఈస్ ఇట్?
0: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
1: భగవాన్ సేస్ ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: కనుక చేపనే చాలా మంచిది.
1: ఫిష్ ఈజ్ బెటర్.
0: ఎందుకంటే అందరినీ పెంచుకోవటము చాలా బాధ్యత అవుతుంది.
1: ఇన్ఫాక్ట్ సమన్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ ఇట్స్ హెవీ రెస్పాన్సిబిలిటీ.
0: ఇది సంచరించుంటుంది జలం లోపల. ఫిష్
1: ఫిష్ మూవ్స్ అబౌట్ ఇన్ వాటర్స్.
0: ఆనందంగా సంచరిస్తుంటుంది.
1: యాజ్ ఇట్ మూవ్స్ ఇట్ మూవ్స్ బ్లిస్ఫుల్లీ.
0: ఎట్టి బాధ్యత కూడా పెంచుకోదు.
1: ఇట్ హాస్ నో ఎక్స్ట్రా బర్డెన్.
0: ఎక్కువ భారం తీసుకోదు.
1: ఇట్ డజంట్ టేక్ ఎక్స్ట్రా లోడ్.
0: కానీ ఈనాటి మానవుడు
1: బట్ మ్యాన్ టుడే
0: చచ్చేంత వరకు కూడా భారం తీసుకుంటున్నాడు.
1: His death is prepared to accept heavy load of responsibility.
0: ఆ లోయల్ వల్లని చాలా తన లో అయిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ హెవీ లోడ్ హీ బికమ్స్ సో లో ఇన్ లైఫ్.
0: కనుక బాధ్యతను మనం తగ్గించుకొని దైవ చింతన పెంచుకొని
1: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: మనం పెంచుకోవాల్సింది దైవ చింతనే.
1: What we have to develop today is the constant thinking of God.
0: పరమాత్మని యొక్క ప్రేమను పెంచుకున్నప్పుడే
1: when we develop love for God
0: ప్రకృతి యొక్క ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: You can experience the beauty and the joy of nature around.
0: కనుక నా డ్యూటీ ఇస్ గాడ్.
1: డ్యూటీ ఇస్ గాడ్.
0: వర్క్ ఇస్ వర్షిప్.
1: వర్క్ ఇస్ వర్షిప్.
0: ఈ రెండింటినీ మీరు దగ్గర పెట్టుకుని
1: keeping you these two principles.
0: ఎక్కువ బాధ్యతను పెంచుకోకుండా
1: without extra burdens and responsibilities.
0: అందరినీ చూసుకునేవాడు భగవంతుడే.
1: In fact, God shoulders all the responsibilities of everybody.
0: కాదు అన్నిటిని చూసుకోవడానికి దైవం ఉండగా మనం ఎందుకు ఇంత బాధకు?
1: When God is there to take care of us, why should we worry?
0: మనం అనుకుంటాం కానీ వరి పడుతుంటాం.
1: We know that theoretically, but we worry.
0: కానీ అట్లా ఉండకూడదు.
1: It should not be so.
0: మనము అన్ని భగవంతునికి అర్పితం చేసుకున్నప్పుడు మనం ఫ్రీగా ఉండాలి.
1: Then once we offer to God, we should be free then.
0: అప్పుడే నీవు శాంతిని పొందుతావు.
1: Then only you retain peace.
0: కనుక ఎన్ని యజ్ఞములు యాగములు చేసినప్పటికీ
1: in spite of performing yajna yagas as many number as you can.
0: కతువులు ఎన్ని ఆచరించినప్పటికీ
1: you may practice any number of rites.
0: దానిలో ఉన్నటువంటి ఒక ఇన్నర్ మీనింగ్ దాన్ని మాత్రం మనం తీసుకోవాలి.
1: You should accept, you should receive, convince yourself the inner meaning of every spiritual rite.
0: దైవాన్ని మనం మరవకూడదు.
1: యు షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: సర్వము మరచవచ్చు కానీ దైవాన్ని మరచకూడదు.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ నెవర్ ఫర్గెట్ గాడ్ సేస్ భగవాన్.
0: కనుక భగవంతుని మాత్రం నిరంతరము మనసులో పెట్టుకోవాలి.
1: కీప్ ఇన్ యువర్ మైండ్ కంటిన్యూస్లీ ద థాట్ ఆఫ్ గాడ్.
0: ఇదే నేను ఈనాడు బోధించేటువంటి ఒక బోధ.
1: టు రిమెంబర్ గాడ్ త్రూ అవుట్ అవర్ లైఫ్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్ టుడే.

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ద 30th of May 1990 డ్యూరింగ్ ద సమ్మర్ కోర్స్ అట్ బృందావన్.

0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: భగవంతుడు ఆకాశముల కంటే నిర్మలమైనటువంటి వాడు.
1: గాడ్ ఈజ్ ప్యూరర్ దాన్ స్కై ఆర్ ఇథర్.
0: తారా రవి శశి దై సూర్యచంద్ర నక్షత్రాదులు కూడాను దైవం యొక్క నేత్రములు.
1: సర్ గాడ్ సన్ మూన్ అండ్ స్టార్స్ ఆర్ ద ఐస్ ఆఫ్ గాడ్.
0: వ్యాపక పవన శ్యామల దైవం. వాయువు వలె సర్వత్రా వ్యాపించినటువంటి వాడు దైవం.
1: లైక్ ఎయిర్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఇట్టి దైవత్వాన్ని గుర్తించవలనన్న మానవోపాధులైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినప్పుడే ఈ విశాలత్వమైన ఈ నిర్మలమైన ఈ పవిత్రమైన ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలైజ్ సచ్ గాడ్ యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ సచ్ యాజ్ బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటలెక్ట్. దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్ హూ ఈజ్ సో వాస్ట్, సో ప్యూర్ అండ్ సో సీక్రెట్.

0: ప్రపంచమంతయుడను క్షత్రుల యొక్క సమ్మిళిత స్వరూపం. ద ఎంటైర్ వరల్డ్ క్రియేషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ ద ఇండ్వెలర్. ప్రకృతి యొక్క ప్రతిబింబమే మానవుని శరీర క్షేత్రం. మ్యాన్స్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ సింబుల్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్. విశ్వమునందు ఏ చేతన అచేతనములు ఉన్నవో అవన్నీ కూడాను మానవుని యొక్క దేహమునందే ఈమిడి ఉన్నది. ఆల్ దట్ యు ఫైండ్ బోత్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ అండ్ ఇనర్ట్ ఇన్ ద వరల్డ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ. ఈ ప్రపంచమంతయు కూడాను మానవుని యందు ఉండినటువంటి యొక్క ప్రతిబింబంలే, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: అయితే ఈ శరీరేంద్రియ మనోబుద్ధులను గుర్తించినంత మాత్రమున చాలదు.
1: ఇఫ్ యు మియర్లీ రికగ్నైజ్ ది బాడీ, ది సెన్సెస్, ది మైండ్ అండ్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్.
0: ఈ క్షేత్రమును గుర్తించేటువంటి క్షేత్రజ్ఞుడు ప్రత్యేకంగా ఉంటున్నాడు.
1: ద నోవర్ ఆఫ్ దిస్ ఫీల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్.
0: క్షేత్రజ్ఞుని గుర్తించినప్పుడే క్షేత్రం యొక్క విచారం మనకు అక్కరలేదు. అంతవరకు మాత్రం క్షేత్రాన్ని మనము తగినటువంటి యొక్క రీతిలో అనుభవించుటకు తగిన ప్రయత్నం చేయాలి.
1: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ద నోవర్ ఆఫ్ ద ఫీల్డ్ యూ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ కరెక్ట్లీ ద ఫీల్డ్ ఇట్ సెల్ఫ్. బట్ అంటిల్ సచ్ టైమ్ దెర్ ఇస్ నీడ్ ఫార్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ది అదర్ ఎక్విప్మెంట్.
0: ఈ క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ నోవర్ దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ నాలెడ్జ్. జ్ఞానం
0: ఏమిటి? ఈ జ్ఞానం,
1: వాట్ ఈస్ దిస్ నాలెడ్జ్?
0: కేవలము బుకిష్ నాలెడ్జ్ కాదు.
1: ఈజ్ ఇట్ బుకిష్ నాలెడ్జ్? నో, ఇట్ ఈస్ నాట్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జ్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: జనరల్ నాలెడ్జ్ అసలే కాదు.
1: నాట్ ఈవెన్ జనరల్ నాలెడ్జ్.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇది వ్యక్తిగతమైనటువంటిది.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇట్ రెఫర్స్ టు ద ఇండివిజువల్స్.
0: ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అనుకుంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది కూడాను ఒక వ్యక్తిగతమైనటువంటి యొక్క హద్దులతో ఇమిడి ఉంటున్నది.
1: ఈవెన్ ఇఫ్ యు టేక్ ద ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్.
0: ఇవన్నీ కూడాను కేవలము భౌతికమైన లౌకికమైన జ్ఞానములు.
1: ఆల్ దీస్ నాలెడ్జ్ రిలేట్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: వస్తు విచారణ చేత గుర్తింపబడేటువంటి యొక్క జ్ఞానము ఇది పదార్థ జ్ఞానము.
1: బై ఎన్క్వైరింగ్ ఇన్ టు ది ఆబ్జెక్ట్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ద అదర్ రిక్వైర్డ్ నాలెడ్జ్.
0: విషయమును ఆధారము చేసుకుని దాని యొక్క విశిష్టతను గుర్తించేటువంటి యొక్క జ్ఞానమా ఇది? కేవలము ఇది కూడాను ఒక విషయ జ్ఞానమే.
1: నాలెడ్జ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ది స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో.
0: ఈ విధమైనటువంటి యొక్క జ్ఞానముల చేత దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవ్వరు కూడాను గుర్తించలేరు.
1: బై ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ యుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఈస్ బేసికలీ డివైన్.
0: వజ్రమును కోయవరనంటే వజ్రమే కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు కట్ ఎ డైమండ్ యూ షుడ్ యూజ్ అనదర్ డైమండ్ అలోన్.
0: కాలులో విరిగిన ముళ్ళును తీవాలంటే ముళ్ళే కావాలి.
1: టు రిమూవ్ ఎ థార్న్ ఫ్రమ్ ద ఫుట్ యూ హావ్ టు యూజ్ అనదర్ థార్న్.
0: ఆత్మతత్వాన్ని గుర్తించాలంటే ఆత్మజ్ఞానమే కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యూ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
0: ఈనాడు మనము భౌతికమైనటువంటి ఈ ప్రపంచమునందు దేనిని జ్ఞానమని మనం భావిస్తున్నామో అది అంతా అజ్ఞానమే.
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వాట్ ఎవర్ యూ థింక్ ఈజ్ నాలెడ్జ్ ఈజ్ రియలీ ఇగ్నోరెన్స్.
0: ఆత్మజ్ఞానమే
2: సత్య జ్ఞానం.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ ట్రూ నాలెడ్జ్.
2: ఆత్మ అన్న జ్ఞానమన్న రెండు ఒక్కటే.
1: ఆత్మ అండ్ జ్ఞానం, నాలెడ్జ్, దే ఆర్ సినోనిమస్.
2: నిజమైనటువంటి ఎరుకనే జ్ఞానం.
1: రియల్ అవేర్నెస్ ఈజ్ నాలెడ్జ్.
2: పదార్థమును క్రోడీకరించుకొని, విషయాలను సంగ్రహించుకొని, తద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానము, ఇది కేవలము అజ్ఞానంతో సమానం.
1: నాలెడ్జ్ అక్వైర్డ్ ఆన్ ది అక్యుములేషన్ ఆఫ్ వేరియస్ ఆబ్జెక్ట్స్ అండ్ వేరియస్ ఐడియాస్, ఇట్ ఈజ్ ఓన్లీ ఇగ్నోరెన్స్.
2: ఈ జ్ఞానమునకు జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనేటువంటి త్రిపుటి ఉండదు.
1: దేర్ ఈ ట్రినిటీ, త్రీ ఆస్పెక్ట్స్ రిలేటింగ్ టు దిస్ నాలెడ్జ్, జ్ఞానము, జ్ఞేయం, దాత, జ్ఞాత.
2: జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత అనేటువంటిది మానసిక సంబంధమైనటువంటి యొక్క వృత్తులు.
1: దీస్ ఆర్ ద మెంటల్ ట్రాన్సాక్షన్స్.
2: మనోనాశనము కలిగిన తరువాతనే ఏర్పడేటువంటి మూలాధారమైనటువంటి తత్వమే ఈ జ్ఞానం.
1: రియల్ నాలెడ్జ్ కెన్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ యూ ఎలిమినేట్ ది మైండ్ అండ్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ట్రూత్.
2: ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క విచారణా శక్తులు అన్ని కూడాను కేవలము భ్రమలే.
1: ఆల్ ది ఎన్క్వైరీస్ బేస్డ్ అపాన్ ద మైండ్ ఆర్ డెల్యూజన్స్.
2: వ్యక్తిపై ఆధారపడి ఉంటుంటాది.
1: ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద ఇండివిజువల్.
2: మానవుడు చూచినది, మానవుడు విన్నది, మానవుడు అనుభవించినది, మానవుడు ఆచరించినది, ఇవన్నీ కూడాను కేవలము దేహాత్మతో కూడినటువంటి యొక్క మనస్సు యొక్క భ్రమలు.
1: What man sees, man hears, man experiences and man practices are all associated with the world, physical world.
2: కేవలము దేహం యొక్క తాదాత్మిక తత్వమే ఈ మనస్సు యొక్క స్వభావము.
1: All that mind just gives you is only with reference to the physical body and its nature.
2: మనస్సు ఒక ఆకారమును, ఒక విషయమును, ఒక వస్తువును వదలి ఒక్క క్షణమైన ఉండుట వీలు కాదు.
1: Man cannot be constant based upon a particular form, a particular nature, and so on.
2: Kanukane manasu dehanni aashrayinchi untunnadi.
1: That is why mind takes shelter in the body.
2: Ee dehamu kundinatundi kannulu, chevulu, mukku, noru, ee yokka panchabhootamulu anni kudanu veeti dwarane manasu annitini anubhavistundadi.
1: Mind enjoys itself through the eyes, the ears, the nose, and the skin, and all these five senses.
2: Manasu deham yokka netramula dwara chustundadi.
1: Mind sees through the physical eyes of the body.
2: Manasu deham yokka karnamula dwara vintunnadi.
1: Through the ears, mind hears.
2: Manasuku roopam ledu.
1: Mind does not have a form.
2: Manase maya.
1: Mind is
2: manase
1: illusion.
2: Korika.
1: Mind is the desire.
2: Manase prakruti.
1: Mind is the nature.
2: Manase avidya.
1: Mind is ignorance.
2: Manase prakrutamainatundi bhramti.
1: Mind is the natural, the created delusion.
2: Itti bhramtito kudinatundi manasu dwara satya nityamainatundi yokka బ్రహ్మతత్వమును మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: త్రూ దిస్ మైండ్ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు డెల్యూజన్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఈజ్ బేస్డ్ అపాన్ ట్రూత్ అండ్ విచ్ ఈజ్ పర్మనెంట్.
2: ఏది మనకు నిజమైన జ్ఞానం?
1: వాట్ ఈస్ ట్రూ నాలెడ్జ్?
2: జ్ఞానం అనగా మనసు చేత ఇంద్రియములను స్వాధీనపరచుకొని ఇంద్రియ నాశనము గావించిన తరువాత మనసు కూడాను అంతర్ధానమవుతుంది. అట్టి సమయమునందు ప్రశాంతమైనటువంటి యొక్క మౌనతత్వం ఏర్పడుతుంది. ఈ మనోనాశనం వల్ల కలిగినటువంటి యొక్క మౌనం అనేటువంటిదే నిజమైనటువంటి జ్ఞానం.
1: వెన్ ది మైండ్ కంట్రోల్స్ ద సెన్స్ ఆర్గన్స్, ద మైండ్ బికమ్స్ ఇంట్రోవర్టెడ్
0: అండ్ అట్ దట్ టైమ్ యూ ఎంజాయ్ ఏ స్టేట్ ఆఫ్ పర్ఫెక్ట్ సైలెన్స్. అట్ దట్ టైమ్ యూ గెట్ ఏ గ్లిమ్స్ ఆఫ్ ద రియల్ నాలెడ్జ్.
2: ఈ జ్ఞానము తెలివితేటల వల్ల కానీ లేక బుద్ధి కుశలత వల్ల కానీ మరే విధమైనటువంటి ఆదర్శం వల్ల కానీ లభించేటువంటిది కాదు.
0: దిస్ నాలెడ్జ్ కెనాట్ బి ఒబ్టెయిన్ త్రూ క్లవర్నెస్ ఇంటెలిజెన్స్ అండ్ స్కిల్స్ ఆఫ్ ఇంటెలెక్ట్.
2: ఇది దీని సహజం.
0: దట్ ఈస్ న్యాచురల్.
2: ఇది కొత్తగా మనం సంపాదించుకునేటువంటి వస్తువు కాదు.
0: దిస్ నాలెడ్జ్ ఈజ్ న్యాచురల్, ఇట్ కెనాట్ బి అక్వైర్డ్ న్యూలీ.
2: నిమురుగప్పిన నిప్పు వలె,
0: ఇట్ ఈస్ లైక్ ది ఫైర్ కవర్డ్ బై యాషెస్.
2: పాటి కప్పిన జలం వలె,
0: ఇట్ ఈస్ లైక్ ది మాస్ కవరింగ్ ద వాటర్.
2: పొర కప్పిన కన్ను వలె,
0: ఇట్ ఈస్ లైక్ క్యాటరాక్ట్ కవరింగ్ ద ఐ.
2: మనోభ్రాంతి కప్పినటువంటి యొక్క ఆత్మగా ఉండుట చేతనే ఈ జ్ఞానమును మనం గుర్తించలేకపోతున్నాం.
0: సిమిలర్ ఈజ్ ఆత్మ కవర్డ్ బై మైండ్ అండ్ ది డెల్యూజన్. దేర్ ఫార్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ గ్లింప్స్ ఆఫ్ ఆత్మ.
2: ఈ నిమురు నిప్పు పైన ఎట్ట వచ్చింది?
0: హౌ డిడ్ దిస్ యాష్ అక్యుములేట్?
2: ఎక్కడి నుంచి వచ్చింది?
0: హౌ ఫ్రమ్ వేర్ డిడ్ ఇట్ కమ్?
2: నిప్పు నుంచినే వచ్చినటువంటి నిమురు నిప్పునే కప్పివేసింది.
0: ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ ఫైర్ అండ్ ఇట్ ఈస్ కవరింగ్ ద ఫైర్.
2: జలం పైన కప్పినటువంటి యొక్క ఈ పాచి ఎక్కడి నుంచి వచ్చింది? జలం నుంచినే ఆవిర్భవించింది.
0: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ మాస్ కమ్ అండ్ కవర్ దిస్ వాటర్?
2: మన కంటలో పుట్టినటువంటి పొర ఎక్కడి నుంచి, బయట నుంచి వచ్చిందా? లేదు, మన కన్ను నుంచినే ఆవిర్భవించింది.
0: సిమిలర్ ఈస్ ద క్యాటరాక్ట్ ది విచ్ కవర్స్ విచ్ గ్రోస్ ఫ్రమ్ విత్ ఇన్ ది ఐ అండ్ కవర్స్ ద ఐ.
2: కప్పిన పొరను తీసివేస్తే స్వస్వరూపమైనటువంటి ఒక తత్వము మనకు సాక్షాత్కరిస్తుంది.
0: రిమూవ్ ది కవర్ విచ్ ఈస్ కవరింగ్ యువర్ ఆత్మ, యూ గెట్ ఏ గ్లింప్స్ ఆఫ్ యువర్ రియల్ నేచర్.
2: జ్ఞానము అనేటువంటిది గ్రంథాల వల్ల లభించేటువంటిది కాదు.
0: దేర్ ఫోర్ దిస్ నాలెడ్జ్ కెనాట్ బి ఒబ్టెయిన్ త్రూ బుక్స్.
2: గురువుల వల్ల ప్రసాదింపబడేటువంటిది కాదు.
0: దిస్ కెనాట్ బి గిఫ్టెడ్ అవే ఈవెన్ బై గురుస్.
2: లేక పరమాత్ముడు అందించినటువంటిది కూడా కాదు.
0: This cannot even be given by God himself.
2: Tane paramatma.
0: He is
2: Tane jnanamu. Tane atma.
0: He is God. He is knowledge. He is atma.
2: Aite ee atma anetvantidi sarvula yendu ye vidhanga untunnadi. Ee jnanamu anetvantidi sarvula yendu ye vidhanga untunnadi anetvanti vicharanni manam chesinappudu
0: when we inquire as to how this atma or this knowledge, in what way is it existing in all people,
2: ekantamuga kurchoni vicharana chesinappudu
0: when you sit all alone in a solitary place,
2: satyamaina satyamaina marpu chendinatvanti okka shabdamu mana nundi aavirbhavistundadi.
0: There emanates a sound from within which is permanent, which is truth and which is pure.
2: జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను మార్పు చెందుతున్నవి.
0: All the objects in the world undergo
2: change. సమస్త ఆకారములు మార్పు చెందుతున్నవి.
0: All the forms undergo change.
2: ప్రతి పదార్థము కూడాను కేవలము అణు ప్రభావమే.
0: Every object is a conglomeration of atoms.
2: ఈ యొక్క అణువుల యొక్క చేరికనే పదార్థ స్వరూపము.
0: An object is formed by coming together of atoms.
2: కాలక్రమేణా ఈ అణువులు కూడాను వేరైపోతుంటాయి.
0: Over a period of time they disintegrate.
2: ఈ అణువుల యొక్క స్వభావము సంయోగ వియోగముల యొక్క తత్వమే.
0: The nature of atom is coming together and going back.
2: కాని మార్పు చెందని కూర్పు కలగని ఒక దివ్యమైనటువంటి యొక్క వాణి సర్వులు ఎందుకూడను ఒక్కటిగానే ఉంటుండదు.
0: బట్ దెర్ ఈజ్ వన్ డివైన్ వాయిస్ విచ్ డస్ నాట్ అండర్ గో ఎనీ చేంజ్ విచ్ ఈజ్ పర్మనెంట్ విచ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్.
2: బాల్యమునందు యవ్వనమునందు వార్ధక్యమునందు
0: ఇన్ ది చైల్డ్హుడ్ ఇన్ యూత్ అండ్ ఇన్ ఓల్డ్ ఏజ్
2: దేహము మార్పు చెందుతున్నది కానీ ఆ వాణి మార్పు చెందటం లేదు.
0: ద బాడీ అండర్ గోస్ చేంజెస్ but the divine voice does not undergo any change.
2: Jagrata, swapna, sushuptulu మూడు స్థానములు మనం అనుభవిస్తున్నామే కాని ఈ వాణి మార్పు చెందటం లేదు.
0: ఇన్ ద వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్ దిస్ డివైన్ వాయిస్ డస్ నాట్ చేంజ్.
2: స్థూల సూక్ష్మ కారణములు మనం అనుభవిస్తున్నామే కాని ఈ వాణి మార్పు చెందటం లేదు.
0: ఇన్ ది గ్రాస్ సటిల్ అండ్ కాజల్ ఫార్మ్స్ ఆల్సో దిస్ డస్ నాట్ అండర్గో చేంజ్.
2: ఏమిటి ఆ వాణి?
0: వాట్ ఈస్ దట్ డివైన్ వాయిస్?
2: ఆత్మ తన తత్వం నుండి వెలువడినటువంటి యొక్క దివ్యమైనటువంటి అంతర్వాణి.
0: దట్ ఈస్ ద ఇన్నర్ వాయిస్ విచ్ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ఆత్మ.
2: అది ఏ నేను, నేను, నేను.
0: అండ్ దట్ డివైన్ వాయిస్ ఈజ్ ఐ, ఐ అండ్ ఐ.
2: అహం, అహం, అహం.
0: దట్ ఈస్ అహం, అహం.
2: ఇది సత్యమైనటువంటిది.
0: దిస్ ఈజ్ ట్రూత్.
2: ఈ సత్యము అణువు కంటే చాలా మరింత సూక్ష్మమైనటువంటిది.
0: దిస్ ఈజ్ సట్లర్ దాన్ ది ఆటమ్.
2: ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
0: ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
2: ఇలాంటి సత్య స్వరూపమైనటువంటి యొక్క అహం, అహం, అహం.
0: అండ్ దట్ ఆటమ్ విచ్ ఈజ్
2: స్ఫురింపబడేటువంటి యొక్క తత్వమే సోహం.
0: సోహం ఎమర్జెస్ ఫ్రమ్ దిస్ వర్డ్ అహం.
2: ఈ అహం దేహంతో తాదాత్మ్యం పొందినప్పుడే ఇది అహంకారంగా మారుతుంది.
0: వెన్ దిస్ అహం ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ది బాడీ దెన్ ఇట్ బికమ్స్ అహంకార ఆర్ ఈగో.
2: ఈ అహంకారము ప్రాకృతమైనటువంటి భావము.
0: దిస్ అహంకార్ ఆర్ ఈగో ఈస్ ది వరల్డ్లీ.
2: అహం దివ్యమైనటువంటి వాణి.
0: దిస్ అహం ఈస్ ది డివైన్ వాయిస్.
2: దీనిని కేవలం పాండిత్యము చేత కాని దీశక్తితే కాని గుర్తించటం అసాధ్యం.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ డివైన్ వాయిస్ ఎయిదర్ త్రూ స్కాలర్షిప్ ఆర్ త్రూ ఇంటలెక్ట్.
2: ఎంత గొప్ప పండితుడైనప్పటికీ దృష్టియే లేకుండినా వస్తువును చూడలేడు.
0: హౌఎవర్ గ్రేట్ ఎ స్కాలర్ మే బి, ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ది ఐ సైట్ హీ కెనాట్ సీ ఎన్ ఆబ్జెక్ట్.
2: పాండిత్యము తెలియనప్పటికీ, పామరుడైనప్పటికీ కనులున్నటువంటి వాడు వస్తువును స్పష్టంగా చూడగలుగుతాడు.
0: ఎ పర్సన్ వితౌట్ ఎనీ స్కాలర్షిప్, ఇఫ్ హీ హ్యాస్ ది ఐ సైట్ హీ కెన్ సీ ది ఆబ్జెక్ట్స్ వెరీ క్లియర్లీ.
2: వేద శాస్త్ర ఇతిహాస పురాణములన్నీ కూడా పఠించినటువంటి యొక్క మహాశాస్త్రజ్ఞుడైనప్పటికీ నిద్రయందున్నప్పుడు జాగ్రత్త ప్రపంచమును ఏమాత్రం కూడా చూడలేడు.
0: ఎ పర్సన్ హూ హ్యావ్ మాస్టర్డ్ ఆల్ ది వేద శాస్త్రాస్ పురాణాస్ ఎట్సెట్రా, వెన్ హీఈస్ అస్లీప్ హీ డస్ నాట్ నో ది వరల్డ్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ అవుట్ సైడ్.
2: కానీ మేల్కున్నటువంటి వ్యక్తి ఏ శాస్త్రమును చదవకపోయినప్పటికీ, ఏమీ తెలియకపోయినప్పటికీ జాగ్రత్త ప్రపంచమును చూడగలుగుతున్నాడు.
0: బట్ ఎ పర్సన్ ఇన్ ది వేకింగ్ స్టేట్ హీ మైట్ నాట్ హావ్ స్టడీడ్ ఎనీ ఆఫ్ దీస్ స్క్రిప్చర్స్ బట్ హీ కెన్ ఎక్స్పీరియన్స్ ది ఔటర్ వరల్డ్ అండ్ హీ కెన్ సీ.
2: అదే విధముగానే మానవుడు గుర్తించలేనటువంటి యొక్క ఆత్మశక్తిని, ఆత్మజ్ఞానమును కూడాను చిత్తశుద్ధి చేత గుర్తింపబడుతున్నాడు.
0: ఇన్ ద సేమ్ వే a person with a pure heart would be able to experience and realize the power of atma and the knowledge of atma.

0: మనస్సుకు ఈవల నుండి చూచినంత వరకు మనకు జగత్తే గోచరిస్తుంది. మనస్సును దాటి ఆవల చేర్చిన ఆత్మ గుర్తింపబడు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ది స్పెల్ ఆఫ్ మైండ్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ సీ ఓన్లీ ది ఎక్స్టర్నల్ వరల్డ్. ఓన్లీ వెన్ యూ ట్రాన్సెండ్ ది మైండ్ యూ కెన్ గెట్ ఎ గ్లింప్స్ ఆఫ్ ది అదర్ వరల్డ్.
0: కనుక మనం అనుభవించేటువంటి జ్ఞానములు కాని అనుభవించేటువంటి యొక్క అనుభూతులు కాని సర్వము కూడాను మనస్సుకు ఇవరి నుండి మనం అనుభవిస్తున్నామే కానీ మనసుకు ఆవల చేరలేదు.
1: ఆల్ ది నాలెడ్జ్ విచ్ వీఆర్ హ్యావింగ్ అండ్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ది విత్ ఇన్ ది స్కోప్ ఆఫ్ ది మైండ్ అలోన్. దే హావ్ నాట్ బీన్ అవుట్ సైడ్ ఆఫ్ ద మైండ్.
0: సముద్రంలో చేరినటువంటి యొక్క నదికి ప్రత్యేక రూపనామములు ఉండవు.
1: వన్స్ ఎ రివర్ గెట్స్ మర్జ్డ్ ఇన్ టు ది ఓషన్ ఇట్ లూజెస్ ఇట్స్ నేమ్.
0: ఎప్పుడు సముద్రంలో చేరిపోయిన తన యొక్క రూపనామములు కోల్పోతుంది.
1: వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ టు ద ఓషన్ ఇట్ లూజెస్ ఇట్స్ నేమ్.
0: సముద్రం ఒక్కటే నిలుస్తుంది.
1: ఇట్ విల్ బి ఓన్లీ వన్ ఓషన్ విచ్ విల్ బి
0: అది ఏ బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
1: దట్ ఇస్
0: బ్రహ్మతత్వమును కనుగొనుటకు బ్రహ్మజ్ఞానమే కావాలి. ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నటకు ఆత్మజ్ఞానమే కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ బ్రహ్మ నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ ఎసెన్షియల్. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఆత్మ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఎసెన్షియల్.
0: కనుక మానవత్వములో ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలని ఆశపడేటువంటి సాధకుడు భౌతికమైనటువంటి యొక్క క్రియల చేత ఆత్మతత్వాన్ని పొందటం అనేటువంటిది ఇది కేవలము మానసిక వృత్తులే.
1: ఇఫ్ ఏ పర్సన్ వాంట్స్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇఫ్ హీ వాంట్స్ టు అప్రోచ్ త్రూ ది ఫిజికల్ థింగ్స్ వెల్ హీ విల్ బి రీచింగ్ ఓన్లీ డెల్యూజన్ ఆఫ్ ద మైండ్.
0: ఆత్మ సర్వత్రా ఉంటుందా?
1: ఆత్మ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్.
0: ప్రపంచమంతా ఉండినటువంటిదంతా కూడాను ఈ ఆత్మ చైతన్యమే.
1: వాట్ యు ఫైండ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ది కాన్షియస్నెస్.
0: కేవలం దేహం ఉన్నంత మాత్రమే మనకు గోచరిస్తుందని భ్రమించటము ఇది కేవలం మానసిక కల్పమే.
1: ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డెల్యూజన్స్ ఆఫ్ ది మైండ్ టు థింక్ దట్ వీ కెన్ సీ ది వరల్డ్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అలైవ్.
0: ఘటము ఉండినా లేకపోయినా
1: whether there is this body, person wants to understand and experience the principle of atma. If he wants to approach through the physical things, well, he will be reaching only delusion.

0: Whether there is this body or this body doesn't, where there is the pot or pot doesn't exist.
1: ఈ ఘటమునందు జలము ఉండినా ఉండకపోయినా.
0: Whether there is water in the pot or no water in the pot.
1: సూర్య ప్రతిబింబము సర్వత్రా ఉంటూనే ఉన్నది.
0: The rays of the sun are everywhere.
1: ఘటము, ఘటములోని జలము ఉండినప్పుడు మనకు ప్రత్యక్షంగా గోచరించవచ్చునే కానీ అది లేనప్పుడు ఇది లేదు అని చెప్పుటకు వీలు కాదు.
0: When there is pot and water in the pot, you may see the reflection of the sun in that. But just because there is no pot and no water, to say sun doesn't exist is ignorance.
1: కనుక దేహం ఉండినా, మనస్సు ఉండినా, లేక లేకపోయినా ఆత్మ అక్కడ ఉన్నది.
0: Whether there is the body or the mind, or whether it is not there, still ఆత్మ ఎగ్జిస్ట్.
1: అయితే ఈనాడు నీవు అనుభవించేటువంటి అనుభూతులు దేనికి సంబంధించినటువంటిది?
0: What are the experiences which you are undergoing now?
1: దేహం అనేటువంటి పాత్రలో మనస్సు అనేటువంటి జలం ఉండటం చేత అందులో నీవు ఏదో ఒక భ్రాంతి చేత నీ యొక్క రూపాన్ని నువ్వు చూడగలుగుతున్నావు.
0: As there is the pot of the body and the mind of water inside the body, you are getting some kind of distorted reflection of your own real self.
1: Poni adi satyamu ani vishwasistama ante adi satyamu kaadu.
0: Suppose you want to believe that as the truth, well, it is really not the truth.
1: Ini nee pratibimbame kaadani cheppataku veelu kaadu.
0: It is your own reflection, but it is different.
1: Sakshat pratibimbamu kaadu,
0: but it is not a true reflection.
1: Yetlanaga vidyarthulaku chakkaga arthamayyavalle.
0: You may ask, how is it? This can be explained to the students thus.
1: Jalamulo nee mukhamunu neevu chustunnavu.
0: You see your own face reflected in the water.
1: Kaani vidyarthulara meeru chakkaga gurtinchatam ledhu. Mee mukhame andu kanipistundadi kaani idi kevalam ulta seedaga untundadi. లెఫ్ట్ ఐ రైట్ ఐట్ గా కనిపిస్తుండదు, రైట్ ఐ లెఫ్ట్ ఐ గా కనిపిస్తుండదు.
0: యూ థింక్ యువర్ రియల్ రిఫ్లెక్షన్ ఇస్ సీన్ ఇన్ ద వాటర్, ఇట్ ఈస్ నాట్ ట్రూ. యువర్ రైట్ ఐ ఈస్ సీన్ యాజ్ ద లెఫ్ట్ ఐ ఇన్ యువర్ ఇమేజ్ ఇన్ ద వాటర్ అండ్ లెఫ్ట్ ఐ యాజ్ ద రైట్ ఐ. దేర్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ రివర్సింగ్ ఆఫ్ ది లిమ్స్.
1: కనుక ఇది సత్యం ఎట్లవుతుంది?
0: వెన్ దిస్ ఈస్ సో, హౌ కెన్ దిస్ బి ట్రూత్?
1: నీ యొక్క భ్రాంతి చేత ఇది నా యొక్క ప్రతిబింబం అని విశ్వసిస్తున్నావు.
0: On account of your own delusion, you think that
1: ఏం కూడా భ్రాంతితో కూడినటువంటిదే.
0: The body is full of delusion.
1: కనుక దివ్యతత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే దేహము మనకు అక్కరలేదు, మనసు అక్కరలేదు.
0: If you want to really experience and realize the divine principle, body is not required, mind is not required.
1: అయితే దీనిని సరిగా అర్థం చేసుకునేంత వరకు నువ్వు దేహేంద్రియ మనోబుద్ధులు చక్కగా మనం పోషించుకోవాలి.
0: బట్ అంటిల్ యూ రియలీ అండర్స్టాండ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్, దేర్ ఇస్ నీడ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, మైండ్.
1: దేహము ఉండాలి, ఇంద్రియములు ఉండాలి, మనస్సు ఉండాలి, బుద్ధి ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ బాడీ, మైండ్, సెన్సెస్ అండ్ ఇంటెలిజెన్స్.
1: అయితే వాటిని సక్రమమైనటువంటి మార్గంలో మనము అనుభవించాలి.
0: బట్ యు షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ దెమ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: ఆ విధంగా సక్రమమైన మార్గంలో దీనిని అనుభవించకుండా, ప్రవేశపెట్టకుండా మనం పెడమార్గంలో వీనిని ప్రవేశపెట్టినప్పుడే మనకు అనేక విధములైనటువంటి యొక్క బాధలకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాం.
0: ఇన్స్టెడ్ ఆఫ్ putting them to the proper use and enjoying all this equipment properly, if you misuse them, put to the wrong use, you get into all sorts of troubles, problems.
1: ivanni kudunu kevalam bhramana chetane sambhavistunnayi.
0: All these experiences are arising out of the delusion only.
1: meeru rail lo prayanam aipothunnaru.
0: You are traveling in a train.
1: prayanam aipothunnadi evaru? meere.
0: Who is traveling in the train? Yourself.
1: కానీ రైలు పెట్టెల యొక్క కిటికీల నుంచి మనం చూసినప్పుడు కొండలు, గుట్టలు, చెట్లు పరిగెత్తిపోయినట్టుగా మనకు కనిపిస్తున్నాయి.
0: బట్ వెన్ యూ లుక్ అక్రాస్ ద విండో ఆఫ్ ది ట్రీన్, యూ సీ యాజ్ ఇఫ్ ది మౌంటైన్ ద ట్రీస్ ఆర్ రన్నింగ్.
1: పరిగెత్తేది చెట్లు కాదు, పరిగెత్తేది కొండలు కాదు, పరిగెత్తేది మనమే.
0: వాట్ ఈస్ రన్నింగ్ ఈజ్ నాట్ ద ట్రీస్ నాట్ ద మౌంటైన్స్, ఇట్ ఈస్ ఓన్లీ యూ.

0: సెల్ఫ్ అండ్ ద ట్రైన్ విచ్ ఇస్ మూవింగ్.
1: కనుక మన యొక్క మానసిక చాంచల్యం చేతనే సర్వము కూడాను దీని యొక్క సత్యస్వరూపమైన ప్రతిబింబములని గుర్తించుకునేక ఇది ప్రకృతి యొక్క మార్పులుగా మనము భావిస్తున్నాం.
0: వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఈస్ ది చేంజెస్ ఇన్ యువర్ ఓన్ మైండ్, బట్ యూ థింక్ దట్ ది నేచర్ ఈస్ చేంజింగ్, క్రియేషన్ ఈస్ చేంజింగ్.
1: ఈ విధంగా మనము చక్కగా విచారణ చేస్తూ పోయినప్పుడు ఈ నేను నేను ఈ నేను అని నేను అనేటువంటిది మార్పు చెందినటువంటి యొక్క సత్యము ఎక్కడి నుంచి వచ్చింది? నేను అనేటువంటిది పుట్టిన తరువాతనే ఈ సృష్టి అంతా కూడా పుట్టు వచ్చింది.
0: ఇఫ్ యూ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్స్ వెన్ యూ సే ఐ
1: నేను లేని ఇది సృష్టి కలగదు.
0: వితౌట్ దిస్ ఐ దిస్ క్రియేషన్ డజంట్ ఎగ్జిస్ట్ ఫర్ మీ.
1: నేను పుట్టిన తర్వాతనే సృష్టి పుట్టింది.
0: ఓన్లీ దిస్ ఐ ఈస్ బోర్న్, ద క్రియేషన్ ఈస్ బోర్న్.
1: ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేత మనము అమితంగా కొంత విచారణ చెయ్యాలి.
0: వీ హ్యావ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ ఇన్ అన్ ఇంటెన్సివ్ ఎలాబొరేట్ వే.
1: ఈ ఆత్మతత్వం అనేటువంటిది సామాన్యంగా మనకు అర్థం కాదు.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: అయితే ఆత్మ అనేది జగత్తు మరొకటి లేదు.
0: బట్ దెర్ ఈస్ నథింగ్ ఎక్సెప్ట్ ఆత్మ ఇన్ దిస్ వరల్డ్.
1: ఉన్నదంతా అదే అయినప్పటికీ లేనిది ఏదో ఒకటి ఉన్నదని మనం భ్రమిస్తున్నాం.
0: ఆల్దో వాట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ ఆత్మ అలోన్, వీ గెట్ డెల్యూడెడ్ టు థింక్ దట్ సంథింగ్ ఎల్స్ ఇస్ ఎగ్జిస్టింగ్ అదర్ దాన్ ఆత్మ.
1: ఎన్ని బలములు ఉండినప్పటికీ, ఎంత సిరి సంపదలు మనము ప్రోగు చేసుకున్నప్పటికీ, ఈ ఆత్మానుగ్రహమే లేకపోతే సర్వము వ్యర్థమైపోతాయి.
0: వాట్ ఎవర్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ యు మే హ్యావ్, వెల్త్ అండ్ ప్రాపర్టీస్ యు అక్యుములేట్, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, ఎవ్రీథింగ్.
1: ప్రతి మానవుడి కూడాను ఏదో ఒకటి ఫ్రీ విల్ అనగా స్వాతంత్రమైనటువంటిది ఒకటి ఉన్నది అని విశ్వసిస్తున్నారు.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బిలీవ్స్ దట్ హీ హాస్ ఫ్రీ విల్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్ ఈస్ ఎ మిస్టేక్.
1: కేవలము వ్యక్తి యొక్క సంకల్పం చేతనే, వ్యక్తి యొక్క ప్రయత్నముల చేతనే, వ్యక్తి యొక్క సాధన చేతనే మనం అనేక విధమైనటువంటి ఫలితమును పొందుతున్నామని భావిస్తున్నారు. ఇది కేవలము కర్తృత్వం యొక్క ప్రతిబింబము.
0: బై హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ హ్యూమన్ విషెస్ అలోన్ వీ థింక్ దట్ వీఆర్ అచీవింగ్ మెనీ థింగ్స్, బట్ దిస్ ఈస్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ డూయర్షిప్.
1: ఇది కేవలము అహంకారం యొక్క వికారం.
0: దిస్ ఈజ్ ఎ పర్వర్టెడ్ ఫారం ఆఫ్ ఈగో.
1: ఏ ప్రయత్నము లేకపోయినప్పటికీ గుండె కొట్టుకుంటుండాలి. గుండె కొట్టుకోవడానికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం? ఏమీ చేయటం లేదు.
0: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ దిస్ రెగ్యులర్ హార్ట్ బీట్?
1: మనం దుఃఖంలో ఉండినా, ఆనందంలో ఉండినా, ప్రయాణం చేస్తున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసము జరుగుతూనే ఉంటున్నాయి. దీనికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం?
0: వెదర్ యు ఆర్ ఇన్ జాయ్ ఆర్ సారో, వెదర్ యు ఆర్ ట్రావెలింగ్, యు ఆర్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్, దిస్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఈస్ గోయింగ్ ఆన్ రెగ్యులర్లీ. వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫర్ దిస్?
1: మనము భుజించినటువంటి ఆహారమును నడిచినా నడచకపోయినా,
0: ది ఫుడ్ విచ్ యు పార్టేక్, వెదర్ యు ఆర్ వాకింగ్ ఆర్ యు ఆర్ నాట్ వాకింగ్,
1: దీనిని జీర్ణింప చేసుకోవడానికి కొన్ని విధమైనటువంటి యొక్క చర్యలు మనం ఆచరించినా ఆచరించకపోయినా,
0: వెదర్ వీ అండర్టేక్ ఎనీ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఫర్ డైజెషన్ ఆర్ నాట్,
1: జీర్ణం అవుతూనే ఉన్నది. దీనికి ఏ ప్రయత్నం చేస్తున్నా మనం?
0: ఫుడ్ ఈస్ బీయింగ్ డైజెస్టెడ్. వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫర్ దిస్ డైజెషన్?
1: మనం చావాలంటే చావలేము, పుట్టాలంటే పుట్టలేము, ఉండాలంటే ఉండలేము.
0: బై మియర్లీ విషింగ్ టు బి బోర్న్ యూ కెనాట్ బి బోర్న్, బై విషింగ్ టు డై యూ కెనాట్ డై.
1: ఇవి కేవలం మానవుని యొక్క ప్రయత్నం చేత కానీ సాధన చేత కానీ సంభవించేటువంటివి కావు.
0: దీస్ కెనాట్ బి ఒబ్టైన్ బై హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ హ్యూమన్ సాధనాస్.
1: ఏమీ చేయకపోయినా కొన్ని మనకు లభిస్తూ ఉంటాయి, ప్రాప్తిస్తుంటాయి, ఫలిస్తుంటాయి.
0: దీస్ థింగ్స్ అక్కర్ టు యూ వితౌట్ ఈవెన్ ఎనీ ఎఫర్ట్స్.
1: కనుక ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క మాస్టర్ ప్లాన్.
0: ఆల్ దిస్ ఆర్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ భగవాన్.
1: ఏ సమయమునకు, ఏ కాలమునకు, ఏ కర్తవ్యమును, ఏ యొక్క స్థితిలో మనం అనుభవించాలో అది అన్ని కూడాను దానికే వదలాలి.
0: అట్ వాట్ టైమ్ ఇన్ వాట్ వే ఇన్ వాట్ ప్లేస్ హౌ షుడ్ ఎంజాయ్ పర్టికులర్ థింగ్ విల్ హావ్ టు లెఫ్ట్ విల్ హావ్ టు బి లెఫ్ట్ దెమ్సెల్స్ నాట్ టు బి బాదర్డ్ బై అస్.

0: కర్ణునకు భుజబలము, బుద్ధిబలము, శస్త్రబలము, సర్వబలములు ఉండి కూడాను దైవబలము లేకపోవటం చేత ఈ కర్ణుడు కట్టకడపటికి ఏమయ్యాడు?
1: టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ కర్ణ. హీ హ్యాడ్ ద ఫిజికల్ స్ట్రెంగ్, హీ హ్యాడ్ ద ఇంటెలిజెన్స్ అండ్ హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఎల్స్, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ద గ్రేస్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. వాట్ ఫేట్ డిడ్ హీ సఫర్ ఎవ్రీవన్?
0: దైవ బలము నిజ బలము.
1: ద ట్రూ స్ట్రెంగ్త్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్.
0: ప్రాకృత బలము దుర్బలము.
1: All the physical strength is a mere weakness.
0: కానీ శారీర మానసిక బుద్ధిని మనం అనుసరించుకుని కేవలము ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైనటువంటి బలముల్ని ఆధారం చేసుకుని మనం ఆత్మతత్వాన్ని పొందుటకు ప్రయత్నం చేయటం కేవలం వెర్రితనం.
1: Therefore, if you base all your efforts on the physical and the mental and the intellectual powers and try to reach the Atma, well, you are not going to succeed by this particular thing. It is rather a mistaken.
0: Manaku Atma Jnanam Labhyam Kavalanukunnappudu,
1: if you want to attain the knowledge of Atma,
0: divyamainatundi ekatvanni manamu abhivruddhi parchukovali.
1: We should develop the sense of divine unity.
0: Eenadu atti ekatvamunu kolipovatam chetane భిన్నత్వం అభివృద్ధి అయిపోయి దేశము అధికమైపోతుండది.
1: యాజ్ వీ హ్యావ్ లాస్ట్ దట్ కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ యూనిటీ, ది డిఫరెన్సెస్ అండ్ ద డైవర్సిటీస్ ఆర్ గ్రోయింగ్, హేట్ ట్రేడ్ అండ్ క్వారల్స్ ఆర్ ఆల్సో.
0: జ్ఞానమునకు భిన్నత్వము కానీ లేక విభాగము కానీ చేయుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైడ్ నాలెడ్జ్.
0: ఈ దివ్యమైనటువంటి జ్ఞానము కేవలము మనమే.
1: వీ ఆర్ అవర్ సెల్స్ ద డివైన్ నాలెడ్జ్.
0: మనలో ఉన్నదని కానీ మనం సంపాదించేటువంటిది కానీ మనం భావించరాదు. మనమే జ్ఞానం.
1: వీ షుడ్ నాట్ థింక్ ద డివైన్ నాలెడ్జ్ ఈజ్ విత్ ఇన్ అస్ ఆర్ వీ కెన్ అక్వైర్.
0: మనమే అనంతము.
1: వీఆర్ డివైన్ నాలెడ్జ్. వీఆర్
0: మనమే సత్యము.
1: వీఆర్ ట్రూత్.
0: మనమే బ్రహ్మ.
1: వీఆర్ బ్రహ్మ.
0: దీనిని పురస్కరించుకుని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ వాజ్ సెడ్ ట్రూత్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫినిటీ ఈజ్ బ్రహ్మ. సత్యం జ్ఞానం.
0: ఈ జగన్నాటకమునకు మనము ధరించినటువంటి వేషములను ఆధారం చేసుకుని ఆ వేషములకు తగినటువంటి చరిత్రను మనము ప్రకటన చేస్తున్నాం.
1: వీఆర్ ప్లేయింగ్ ఎ రోల్ అలాటెడ్ టు అస్ ఇన్ దిస్ ప్లే ఆఫ్ ద వరల్డ్ అప్రోప్రియేట్ టు అవర్ ఓన్ స్టేషన్.
0: కానీ ఈ నాటకమునకు ఈ యొక్క యాక్షన్, ఈ యొక్క డైలాగులు సరిపోవచ్చునేమో, కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క నీ జీవితమునకు ఇవి ఏమాత్రం కూడాను సమన్వయము కావు.
1: దిస్ యాక్షన్, దిస్ డైలాగ్ మే బి అప్రోప్రియేట్ టు ద రోల్ ఇన్ దిస్ ప్లే, బట్ ఇఫ్ యు రియలీ వాంట్ టు అటైన్ ద ట్రూత్ అండ్ ది పర్మనెంట్ ఆత్మ, దిస్ కెనాట్ హెల్ప్ యూ.
0: ప్రొద్దున మీరు చూచి ఉన్నారు,
1: మార్నింగ్ యూ హావ్ సీన్,
0: మధ్యలో కాన్షియన్స్ అనేటువంటి ఒక సర్కిల్ ఉంది.
1: ఇన్ ద మిడిల్ దెర్ వాజ్ అ సర్కిల్ రిప్రజెంటింగ్ కాన్షియన్స్.
0: క్రింద సబ్ కాన్షియస్ అనే ఒక సర్కిల్ ఉంటుండాలి.
1: బిలో దాట్ దెర్ ఈస్ ఎ సర్కిల్ రిప్రజెంటింగ్ సబ్ కాన్షియస్.
0: పైన సూపర్ కాన్షియస్ అనేటువంటిది ఉంటుండాలి.
1: On the top of this consciousness, there was another circle, super conscious.
0: Aithe prati manavuni endu kudanu ee drishya kalpitamaina jagat antai kudanu tamayendu subconscious roopamlo untundali.
1: In every human being, the entire created world exists in the form of subconscious.
0: Ikkada nunchine conscious ku bayal deerutundali.
1: Everything comes from here to the conscious level.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఎప్పుడు ఒక పర్యాయము బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్, లేక ఢిల్లీ, బాంబే, కలకత్తా ఇలాంటి పెద్ద పెద్ద టౌన్లకు అంతా మీరు పోయి చూచి ఉండవచ్చు.
1: సమ్ టైమ్ ఆర్ గేదర్ యూ మైట్ హావ్ గాన్ టు ఎ సెంటర్ లైక్ బద్రీనాథ్, కేదార్నాథ్ ఆర్ ఢిల్లీ, బాంబే ఆర్ మెడ్రాస్ అండ్ సీన్ దెమ్.
0: కానీ ఈ దృశ్యం అంతా ఎక్కడ ఉన్నది?
1: Where are those scenes exist now?
0: నీ ఒక్కతూరి ఆ ఢిల్లీ పోయి ఆగ్రా పోయి తాజ్మహల్ బిల్డింగ్ నువ్వు చూచినావంటే అది నీలో సబ్ కాన్షియస్ గా నిలిచిపోయింది.
1: వన్స్ యు గో టు ఆగ్రా ఢిల్లీ అండ్ సీ తాజ్మహల్, దట్ తాజ్మహల్ ఎంటర్స్ ఇన్ టు యువర్ సబ్ కాన్షియస్.
0: ఎప్పుడు నీవు తలుచుకున్నా అది నీకు ప్రత్యక్షం అవుతుంది.
1: వెన్ ఎవర్ యూ థింక్ అఫ్ ఇట్, ఇట్ గివ్స్ యూ ఇట్స్ విజన్.
0: నీవు ప్రత్యక్షంగా ఇప్పుడు ఉండేటువంటి టైం లోపల అదే ఒక కాన్షియస్. ఈ కాన్షియస్ కు రావాలంటే సబ్ కాన్షియస్ నుంచినే రావాలి.
1: ఇఫ్ యు వాంట్ టు బ్రింగ్ థింగ్స్ టు కాన్షియస్, దే హావ్ టు కమ్ ఫ్రమ్.
0: వర్తమానాన్ని తెలుసుకోవాలంటే గతాన్ని మనం చింతించాలి.
1: ఇఫ్ యు వాంట్ టు థింక్ ఆఫ్ ది ప్రెసెంట్, యు హావ్ టు థింక్ ఆఫ్ ది పాస్ట్ ఆల్సో.
0: కనుకనే నా ఉద్దేశము భవిష్యత్తు గతము రెండు వర్తమానం నుండే ఉంటున్నది.
1: ఇన్ మై వ్యూ ది పాస్ట్ అండ్ ది ఫ్యూచర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రెసెంట్ ఇట్సెల్ఫ్.
0: కానీ ఇది ప్రెజెంట్ ప్రెజెంట్ అని మనం భావిస్తున్నాం, అదే పెద్ద పొరపాటు.
1: వీఆర్ కన్సిడరింగ్ దిస్ యాజ్ ప్రెసెంట్ అండ్ ప్రెసెంట్. ఇట్ ఇస్ అ బిగ్ మిస్టేక్.
0: ప్రెసెంట్ దిస్ ఇస్ ఆమ్ని ప్రెసెంట్.
1: దిస్ ఇస్ నాట్ ప్రెసెంట్, దిస్ ఇస్ ఆమ్ని ప్రెసెంట్.
0: గతము భవిష్యత్తు రెండు కూడాను మన యొక్క వర్తమానం దన్నే ఉంటున్నది.
1: పాస్ట్ అండ్ ది ఫ్యూచర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రెసెంట్.
0: కాన భగవత్ ఎప్పుడు కూడాను ఆమ్ని ప్రెజెంట్ అన్నారు. భగవంతుడు నిజంగా అన్ని వేళల యందు అన్ని కాలముల యందు కూడాను ఉంటుండేటువంటి యొక్క దివ్య శక్తి. ఇలాంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవడానికి మన యొక్క ఇంద్రియములు, మనస్సు, బుద్ధి సరైనటువంటి స్థితిలో ఉంచుకోవాలి.
1: ఇట్ ఈస్ నెససరీ టు కీప్ ది సెన్సెస్, ఇంటెలిజెన్స్ అండ్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ వే టు అండర్స్టాండ్ సీ దీస్ డివైన్.
0: ఈనాడు విద్యా విధానము విరివిగా వేగముగా పెరుగుతూ ఉండాలి.
1: టుడే ది నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ గ్రోయింగ్ ఫాస్ట్.
0: ఇవన్నీ కూడాను ఎవరి నిమిత్తమై పెరిగినవి?
1: ఫర్ హూమ్ హ్యావ్ దీస్ ఆల్ దీస్ గ్రోన్?
0: ఈ ఎలక్ట్రిసిటీ వచ్చింది.
1: టేక్ దిస్ ఎలక్ట్రిసిటీ.
0: ఈ ఫ్యాన్స్ అంతా వచ్చినాయి.
1: దేర్ ఆర్ ఫ్యాన్స్.
0: ఇంకా మిషన్స్ అంతా వచ్చినాయి.
1: దేర్ ఆర్ సో మెనీ మిషన్స్.
0: ఎన్ని రకమైనటువంటి ప్లేన్స్ వచ్చినాయి. ట్రైన్స్ వచ్చినాయి. వీడియోలు వచ్చినాయి. రేడియోలు వచ్చినాయి. ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి యొక్క సైన్స్ వల్ల అభివృద్ధి అయినటువంటివి, వైజ్ఞానం వల్ల.
1: ఏ ట్రైన్, ఏ ప్లేన్, ఏ రేడియో, ఏ వీడియో, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ది యాజ్ ది గిఫ్ట్స్ ఆఫ్ సైన్స్.
0: అయితే ఇవన్నీ ఎవరి కోసము అని మనం క్వశ్చన్ వేసుకోవాలి.
1: హూ షుడ్ ఆస్క్ ది క్వశ్చన్, ఫర్ హూస్ సేక్ ఆల్ దీస్ థింగ్స్ హావ్ కమ్?
0: దీనిని ఎవరు అనుభవిస్తున్నారు అని మరొక క్వశ్చన్ వేసుకోవాలి.
1: హూ షుడ్ పుట్ ది క్వశ్చన్, హూ ఈస్ ది ఎంజాయర్?
0: నేను అని ఒక ఆన్సర్ వస్తుంది.
1: ది ఆన్సర్ కమ్స్ దట్ ఇట్ ఇస్ ఐ.
0: నేనే లేకపోతే ఇవన్నీ ఎవరికి?
1: ఇఫ్ ఐ డోంట్ ఎగ్జిస్ట్, ఫర్ హూ సేక్ ఆల్ దీస్ థింగ్స్?
0: కనుక నేను ఉంటే అన్ని వస్తాయి, నేను లేకపోతే ఏది లేదు.
1: దేర్ఫోర్ వెన్ ఐ ఆమ్ దేర్ ఆల్ దీస్ థింగ్స్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. వెన్ ఐ ఆమ్ మైసెల్ఫ్ నాట్ దేర్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యూజ్లెస్.
0: కనుక మానవుడు అనేటువంటి వాడు అన్నింటికంటే కూడా చాలా విలువైనటువంటి వాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై మ్యాన్ ఈస్ మోస్ట్ ప్రెషియస్, మోర్ ప్రెషియస్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్.
0: మానవునిగా పుట్టి తన యొక్క ప్రయత్నం చేత మాధవుడుగా మారవచ్చు.
1: Being born as a man, by efforts, he can transform himself into Madhava.
0: Kani, pashivuga putti, pashivuga ne jeevistundi kani, pashupatiga maradaniki veelu ledu.
1: But after being born as an animal, it can never transform itself into the pashupati or the master of this.
0: Daniki atma bhavamu anetundi ledu.
1: It does not have the feeling of atma.
0: ఈ ఆత్మకు అడ్డు తగిలేటువంటి యొక్క మనసు కూడా దానికి లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ ద మైండ్ విచ్ అబ్స్ట్రక్ట్స్ విచ్ కమ్స్ బిట్వీన్ ఆత్మ.
0: సూర్యుని వేడి నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క మేఘ సముదాయము సూర్యుణ్ణే కప్పివేసినట్టుగా ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మానసిక మేఘ సముదాయము ఆత్మనే కప్పివేస్తుండాలి.
1: జస్ట్ యాజ్ ది క్లౌడ్స్ విచ్ హావ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది సన్ కవర్ ది సన్ హిమ్సెల్ఫ్, ది మైండ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ఆత్మ కవర్ ద మైండ్ ఇట్ సెల్ఫ్.
0: కనుక మనుష్యత్వం అనేటువంటిది కేవలము దైవత్వంతో సమానమైనటువంటిది.
1: దేర్ఫోర్ దిస్ హ్యూమన్ ఆస్పెక్ట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ డివైన్ ఆస్పెక్ట్.
0: దైవం మానుష రూపేణ,
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: men are more valuable than all the wealth of the world. మనకుండినటువంటి యొక్క ధన కనక వస్తు వాహనాదులన్నీ కూడాను మానవుని కంటే మించినటువంటివి కాదు.
1: Therefore it is said, men are more valuable than all the wealth of the world.
0: ఆటకి నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఒక్క క్షణము మనము చింతించి దర్శిస్తే అంతే చాలు, సర్వము కూడాను మనం సాధించిన వారం అవుతాం.
1: If we can get a glimpse of such a sacred, permanent, true Atma, even for a moment, then...
0: కానీ మానవుడు దాని నిమిత్తమై తగినటువంటి కృషి చేయటం లేదు.
1: Man today is not making efforts for the sake of Atma.
0: భౌతికమైనటువంటి సుఖ సంతోష భోగభాగ్యముల నిమిత్తమై అనేక విధములుగా కూడాను తాను శ్రమలు పడుతున్నాడు.
1: Man is undertaking so much of action in order to enjoy physical comforts and
0: luxuries. ఏ వెయ్యింటి ఒక భాగమో ఏ కోటింటి ఒక భాగమో మనము భగవంతుని చింతిస్తే ఆ దివ్యత్వాన్ని మనం ఎంత ఆనందంగా అనుభవించవచ్చు.
1: ఇఫ్ 100, 1000, 1 in crore part if we invest for ఆత్మ, వీ కెన్ ఎంజాయ్.

0: భువి నందనందన పదద్వం ద్వారా విందే క్షణే క్షణే క్షణే క్షణే. మనము ధన ధాన్య భోగ యశస్సుల నిమిత్తమై మనము ఎంత కాలమును వినియోగిస్తున్నామో.
1: హౌ మచ్ ఆఫ్ టైమ్ ఆర్ యూ ఇన్వెస్టింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎర్నింగ్ మనీ అండ్ ప్రాపర్టీస్ అండ్ లగ్జరీస్ అండ్ నేమ్ అండ్
0: మనం పుత్ర మిత్ర భరణ వ్యాపారములకై మనం ఎంత కాలమును దుర్వినియోగపరచుకుంటున్నామో.
1: హౌ మచ్ ఆఫ్ టైమ్ ఆర్ యూ మిస్యూజింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫ్రెండ్స్.
0: ఆ కాలములో క్షణకాలము భగవంతుని యొక్క పాదారవిందములపై పెట్టడానికి మనం కృషి చేస్తే భీమ సదన ద్వారా ప్రయాణే ప్రభో. భీమ సదనం భయంకరమైనటువంటి యొక్క స్వర్గ తలుపులు కూడాను తమంతట తామే తెరుచుకొని మనకు స్వాగతం ఇస్తాయట.
1: ఇఫ్ ఏ మోమెంట్ అవుట్ ఆఫ్ దిస్ కుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ థింకింగ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద డివైన్ లార్డ్ నందనందన, వెన్ ది డోర్స్ ఆఫ్ ది హెవెన్ దెమ్సెల్వ్స్ విల్ ఓపెన్ అండ్ వెల్కమ్ అస్.
0: కనుక మనము ఈ ఆత్మజ్ఞానమును ఆత్మానందమును పొందవలనంటే దీనికి ఒక్కటే ఆధారం, అదే భక్తి.
1: ఇఫ్ యు రియలీ వాంట్ గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ ఆత్మ, ద వన్ థింగ్ దట్ యు షుడ్ హావ్
0: భక్తి అనగా కేవలము జపములు చేయటము, ధ్యానములు చేయటము, పూజలు చేయటము, యాత్రలు చేయటము, ఇంకే విధమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించడం, అది కాదు భక్తి. ఇవన్నీ కూడాను కేవలము భక్తి అనే పేరుతో మనం అనుభవించేటువంటి యొక్క చిహ్నములు, గుర్తులు.
1: ఇఫ్ యు హావ్ డివోషన్ అలోన్ యూ కెన్ రీచ్ ఇట్. దెన్ వాట్ డూ యూ మీన్ బై డివోషన్? ఇట్ డజంట్ రెఫర్ టు ద టైప్ ఆఫ్ వర్షిప్, గోయింగ్ టు పిల్గ్రిమ్ సెంటర్, డూయింగ్ ధ్యాన ఎట్సెట్రా. దీస్ ఆర్ ఓన్లీ యాక్షన్స్ విచ్ సింబలైజ్ డివోషన్ బట్ నాట్ డివోషన్ బై ఇట్ సెల్ఫ్.
0: స్వస్వరూప సంధానంపై మనసును తిష్ట వేయించటమే నిజమైన భక్తి.
1: ఫిక్సింగ్ ద మైండ్ ఇన్ గెటింగ్ ఎ విజన్ ఆఫ్ యువర్ రియల్ సెల్ఫ్ ఈజ్ ది రియల్ డివోషన్.
0: ఇదే నిజమైనటువంటి ఆత్మదిష్ట.
1: దాట్ ఈస్ ద రియల్ ఆత్మిక్.
0: కనుక జ్ఞానమన్నా భక్తి అన్నా వేరు కాదు. భక్తే జ్ఞానము, జ్ఞానమే భక్తి.
1: దేర్ ఫోర్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ జ్ఞాన అండ్ భక్తి, నాలెడ్జ్ అండ్ డివోషన్.
0: రెండు కూడాను ఒకదాని యొక్క సంబంధమైనటువంటి యొక్క అవినాభావ సంబంధమే, అన్యోన్యాశ్రయమే.
1: దేర్ ఇస్ ఎ క్లోజ్ మ్యూచువల్ రిలేషన్షిప్ అండ్ ఇంటర్డిపెండెన్స్ బిట్వీన్ దీస్ టూ.
0: ఈ రెండింటినీ కట్టివేసేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము అదే ప్రేమ.
1: ఇట్ ఈ
0: ప్రేమ సూత్రము చేతనే భగవంతుని బంధించవచ్చు.
1: ఇట్ ఈస్ దిస్ థ్రెడ్ ఆఫ్ లవ్ విచ్ కెన్ బైండ్ గాడ్ హింసెల్ఫ్ అండ్ గెట్ యూ టు.
0: అనగా ప్రేమ ప్రత్యేకము కాదు, ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: దెన్ లవ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్. లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
0: దేహంతో ఏర్పడేటువంటి ప్రేమ క్షణభంగురమైనది.
1: లవ్ అసోసియేటెడ్ విత్ ద బాడీ ఈజ్ మొమెంట్.
0: వాంఛనతో ఏర్పడేటువంటి ప్రేమ ఇది కూడాను క్షణభంగురమైనది.
1: లవ్ అసోసియేటెడ్ విత్ ద డిజైర్స్ ఆల్సో ఈజ్ మొమెంటరీ.
0: ఇవి కేవలం అన్ని కూడాను తాత్కాలికమైనటువంటి యొక్క ప్రేమలు.
1: దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ట్రాన్సియెంట్. అండ్
0: దైవ ప్రేమ అదే శాశ్వతమైనటువంటిది.
1: ఓన్లీ లవ్ ఆఫ్ ద లార్డ్, దాట్ ఈస్ ది ట్రూ లవ్, దాట్ ఈస్ పర్మనెంట్ లవ్.
0: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. నీవు దాని ఎందే నీవు జీవించాలి.
1: దేర్ఫోర్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. యూ షుడ్ లివ్ ఇన్ లవ్ అలోన్.
0: ఎన్ని బాధలు కలిగినప్పటికీ, భౌతికమైనటువంటి యొక్క చిక్కులు అనేకం సంభవించవచ్చును, కానీ ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘములే.
1: దేర్ మే బి సో మెనీ worldly problems which we have to face, but all these things are passing clouds.
0: ee kadilipoyye meghamulu nimittamai manamu aarata padanakkaraledu.
1: Why should we make so much of efforts for the sake of these passing clouds?
0: Satya nityamainatunti yokka aatma tattvanni ponde nimittamai manamu taginatunti vicharana cheyali.
1: We have to undertake inquiry in order to attain the atma which is truth and which is permanent.
0: Kanuka తమను తాము ఉద్ధరించుకోవాలి.
1: ఈచ్ వన్
0: హరే ఆత్మనాత్మానం అన్నారు.
1: ఈచ్ వన్ హ్యాస్ టు సేవ్ హిమ్సెల్ఫ్.
0: చాలా మంది లోకంలో ఈ గ్రంథ పరిచయం అయినటువంటి వారు, కొంచెము ఛాదస్త ఆచారములు కలిగినటువంటి వారు కొన్ని భ్రాంతులకు లోబడిపోతుంటారు.
1: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హూ హ్యావ్ బుక్ నాలెడ్జ్ అండ్ హూ ఆర్ ప్రిజనర్స్ ఆఫ్ ది రిచువల్స్, దే
0: మమ్మల్ని ఉద్ధరించేటువంటి వారు మా పుత్రులే అని అనుకుంటుంటారు. ఎందుకంటే వాడికి శ్రాద్ధాలు పితృపిండాలు వదులుతూ ఉంటారు, దానివల్ల వీడికి ఉద్ధారం కలుగుతుంది అని వీరి భ్రాంతి.
1: దీస్ పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ దేర్ సన్స్ హూ కెన్ సేవ్ దెమ్ బై పర్ఫార్మింగ్ ది సెరిమనీస్, యాన్యువల్ సెరిమనీస్ ఆఫ్టర్ దేర్ డెత్ అండ్ సేవింగ్ దెమ్ ఫ్రమ్ వేరియస్ ప్రాబ్లమ్స్ లేటర్ ఆన్.
0: కేవలం లోకములో ఎంతమంది పుత్రులు కలిగినటువంటి వారు లేరు.
1: హౌ మెనీ పీపుల్ దెర్ ఆర్ ఇన్ ద వరల్డ్ హూ హ్యావ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్?
0: వీరినందరినీ పుత్రులు అంతా ఉద్ధారం చేస్తున్నారా?
1: ఆర్ దీస్ సన్స్ రియలీ సేవింగ్ ది పేరెంట్స్?
0: పుత్రులు లేనటువంటి వారు ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ దేర్ ఆర్ వితౌట్?
0: వీళ్ళందరూ అధోగతి పాలవుతున్నారా?
1: ఆర్ దీస్ పీపుల్ ఫర్లోర్?
0: పుత్రులు పుట్టరే కౌరవేంద్రుడు కనేకుల్, వారి చే నేగతిని వచ్చింది.
1: హౌ మెనీ చిల్డ్రన్ వర్ బోర్న్ ధృతరాష్ట్ర హాస్ కౌరవాస్? వాట్ ఈస్ ఇట్ దట్ దే డిడ్ ఫర్ హిమ్?
0: పుత్రులు లేని ఆ శుకునకు పెంపొందనే దుర్గతులు.
1: The one who did not have the children, could he not get the salvation?
0: Kaadu kaadu. Veeru kaadu manamulu uddharam chesedi.
1: It is not these sons who really save us.
0: Ivi chesetundi aacharamulu kuda yokka arthanni kuda manam gurtinchukovatam ledu.
1: We are not even recognizing the real significance and meaning of these rituals.
0: Satyarthanni manam gurtinchukunnappude nityatvanni manam anubhavinchavachchu.
1: Only when we understand the principle of truth, we can really understand and practice things properly.
0: Shraddhamu antam manam.
1: Take the word shraddha.
0: Edo oka brahmanu pilipinchatamu, adaniki padalu kalagatamu, vaaniki potta ninda annam pettatamu, vaanito manam edo achintana veyinchukotam, idi shraddham ayipoyindi anukuntam.
1: We consider that this shraddha ceremony is sufficient by calling a brahmin, giving him various
0: things. Anaga shraddhato koodinatvantidi ani artham.
1: Shraddham refers to the one which is associated with a real interest and shraddha.
0: Shraddha. Aithe pindam anaga emiti?
1: Then what do you mean by pindam?
0: Pindadharamulu chestunnaru.
1: You are offering this pindam.
0: Pindam anaga dehame.
1: This word pindam refers to the body.
0: Shraddha tho mana deham aneetundi pindani bhagavanthuniki arpitam gavinchatame nijamaina shraddham.
1: The true meaning of real shraddha is offering this physical body as an offering to the Lord. That is real shraddha.
0: Deenini vedantamunandu kudanu manava shariramunaku tunga bhadra ani oka peru pettaru.
1: In vedantic parlance, the human body has been given a name, tunga bhadra.
0: Oka nadi kuda untundani tunga bhadra ani.
1: There is a river called by the name Tungabhadra.
0: Oka daggara Tunga, oka daggara Bhadra, rendu putti cheratam chetane athiki Tungabhadra ani peru vachindi.
1: This name is given to this river because one river called Tunga, another river called Bhadra join at a particular place. There
0: Bhadra anaga,
1: when you say Bhadra,
0: manchi pavitramu kalyanamu shobha anetundi arthalu untunnayi.
1: This Bhadra refers to good, sacred, auspicious,
0: great. Inka tunga anaga chala balamaina.
1: Then when you say tunga,
0: goppa,
1: strong,
0: vishalamu,
1: great, wide,
0: ee vidhamainatundi arthalu manam teeskovachchu.
1: These meanings may be given to this word.
0: Tunga Bhadra anaga emti? మంచి కార్యములు చేసేటువంటిదే ఈ దేహము, గొప్ప కార్యములు ఆచరించేటువంటిదే ఈ దేహము, కళ్యాణ కార్యములో ప్రవేశించేటువంటిదే ఈ దేహము, దివ్యమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటిదే ఈ దేహము, కనుకనే దీనికి తుంగ భద్ర అని పేరు వచ్చింది.
1: దిస్ బాడీ హెస్ బీన్ గివన్ ద నేమ్ తుంగభద్ర బికాస్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ గుడ్ యాక్షన్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ ఆస్పిషియస్ యాక్షన్, గ్రేట్ యాక్షన్, డివైన్ యాక్షన్.
0: కానీ దీనికి ఇంత గొప్ప పేరు మనం పెట్టుకొని మనం ఆచారం ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం?
1: వెన్ వీఆర్ హ్యావింగ్ సచ్ ఎ గ్రేట్ నేమ్, ఆర్ వీ రియలీ జస్టిఫైయింగ్ బై అవర్ ఓన్?
0: పేరు మాత్రం గొప్పదే కానీ ప్రవర్తన చాలా అల్పంగా ఉంటుంటుంది.
1: దేర్ ఈస్ ఎ వెరీ గ్రేట్ నేమ్ గివన్, బట్ నాట్ జస్టిఫైడ్ బై ది యాక్షన్.
0: పేరుకు తగినట్టుగా మనం ప్రవర్తించాలి.
1: వి షుడ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ట్యూన్ విత్ అవర్ ఓన్ నేమ్.
0: త్యాగరాజు అని పేరుకు వచ్చింది.
1: నేమ్ ఇస్ త్యాగరాజ.
0: కానీ నిజంగా అతనికి పేరుకు తగినటువంటి త్యాగం ఉంటుండాలి. ఇది సార్థక నామం.
1: ద త్యాగరాజ హ్యాడ్ ద రియల్ నేచర్ ఆఫ్ సాక్రిఫైస్. హీ హ్యాడ్ జస్టిఫైడ్ దట్ నేమ్.
0: భోజరాజు అనేక విధములైనటువంటి ఆభరణములు, తిండి పదార్థములు, నిత్య జీవితములకు అవసరమైనటువంటి ఒక వస్తువులు అన్ని పంపించాడు.
1: కింగ్ భోజరాజ హ్యాడ్ ఆల్ ది టైప్ ఆఫ్ జ్యువెలరీ అండ్ ఆల్ ద టైప్ ఆఫ్ అదర్ నెసెసిటీస్ అండ్ లగ్జరీస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎ హ్యాపీ లైఫ్.
0: చూచాడు దాన్నంతా. నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసా అన్నాడు.
1: వెన్ ఆల్ దీస్ థింగ్స్ వర్ సెంట్ టు త్యాగరాజ, త్యాగరాజ లుక్డ్ అట్ దెమ్ అండ్ ఆస్క్డ్ రామా, వెల్ షుడ్ ది ఈజ్ దిస్ వెల్త్ పర్మనెంట్ రామా, ఆర్ ఈజ్ యువర్ సన్నిధి, యువర్ లోటస్ ఫీట్ పర్మనెంట్ ఫర్ మీ.
0: ఇంతేకాదు, తన యొక్క అంతర్భావముని యొక్క హృదయ పవిత్రతను కూడాను చక్కగా వివరించుకున్నాడు.
1: హీ ఆల్సో టోల్డ్ హిమ్సెల్ఫ్ ద గ్రేట్ మీనింగ్ ఆఫ్ ఎ ప్యూర్ హార్ట్ ఇన్ ఎ క్లియర్ వే.
0: నీ పాదద్వంతములను నా రెండు హస్తముల ద్వారా గట్టిగా పట్టాను.
1: రామా, ఐ హావ్ హెల్డ్ యువర్ లోటస్ ఫీట్ బోత్ విత్ బోత్ మై హ్యాండ్స్ ఫర్మ్లీ అండ్ స్ట్రాంగ్.
0: నీవు నన్ను వదిలి ఎక్కడికి పోవడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు గో అవే ఫ్రమ్ మీ రామా.

0: ఓ రామయ్య రామ, కోదండ రామ అండ్ పట్టాభి రామ అండ్ గోవే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్. ఓ రామ,
1: నీవు ఏదో ఒక ప్లాన్ వేస్తున్నావు.
0: యు సీమ్ టు బి మేకింగ్ ఎ ప్లాన్.
1: కానీ నేను ఆ ప్లాన్ అంగీకరించను.
0: బట్ ఐ డోంట్ అగ్రీ ఫర్ యువర్ ప్లాన్ ఓ రామ.
1: ఈ వైభవాలు, ఈ యొక్క సిరి సంపదలు నా హస్తములో పెట్టి నీవు తప్పించుకుని పోవడానికి చూస్తున్నావా
0: రామ? యు వాంట్ టు కీప్ ఆల్ దిస్ వెల్త్ ఇన్ మై హ్యాండ్స్ అండ్ అలౌ మై గ్రిప్ గోవే అండ్ యూ వాంట్ గోవే ఫ్రమ్ మీ రామ.
1: ఇవన్నీ నేను స్వీకరించాలంటే నీ పాదాలను వదలాలి, అప్పుడు నేను దీనికి చేతులు పట్టాలి.
0: ఇఫ్ ఐ హావ్ టు యాక్సెప్ట్ ఆల్ దిస్ వెల్త్ ఐ హావ్ టు లీవ్ యువర్ ఫీట్ అండ్ యాక్సెప్ట్ దెమ్ విత్ బోత్ ద హ్యాండ్స్.
1: నేను వీటికి చేతులు పట్టను, నీ పాదమునే చేతితో పడతానన్నాడు.
0: ఐ వుడ్ నెవర్ యాక్సెప్ట్ ఆల్ దిస్ వెల్త్. ఐల్ హోల్డ్ యువర్
1: త్యాగరాజు యొక్క నిజమైనటువంటి యొక్క త్యాగ భూమి, త్యాగ భావం.
0: దిస్ ఈస్ ద గ్రేట్ సాక్రిఫైసింగ్ ఫీలింగ్ ఆఫ్ త్యాగరాజ హూ హ్యాడ్ దట్ నేమ్.
1: విద్యార్థులారా, మీరు ఈ లౌకిక జగత్తునందు, ఈ సమయమునందు ఈ విధమైనటువంటి అవకాశములు మీరు కల్పించుకొని అనేక మంది అనుభవజ్ఞులు, పెద్దలు, ప్రబోధనలు మీరు ఈ 10 దినముల నుంచి వింటున్నారు.
0: డియర్ స్టూడెంట్స్, యు హ్యాడ్ ఎ వెరీ ఫైన్ అండ్ యునిక్ ఆపర్చునిటీ ఆఫ్ కలెక్టింగ్ హియర్ అండ్ లిసనింగ్ టు పీపుల్ హూ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
1: దీనిని మీరు సార్థకం చేసుకుంటే అంతే చాలు.
0: If you can sanctify this, then that is enough.
1: మీరు విన్నవి, కన్నవి ఏ ఒకటి రెండైనా కూడాను ఆచరణలో పెట్టి నీ జీవితంలో ఆదర్శవంతమైన దాన్ని లోకానికి అందించండి.
0: Among many things which you have heard, at least one or two what you have heard, one or two what you have seen, practice them.
1: ఈ ఆత్మతత్వములకు లౌకిక ప్రమాణములన్నీ కూడాను మనం స్వీకరించాము.
0: Even in this, with reference to this Atma Tattva, we have collected all the worldly things.
1: దీనిని తిరిగి వేదమును కూడాను సమన్వయమైన మార్గాన్ని కూడాను మనము విచారిస్తాం.
0: We will have to just also think in terms of Veda and how things are expounded in Veda.
1: భారతీయులకు అనాది కాలం నుండి అన్ని విధములు కూడాను ఆదేశాన్ని అందిస్తున్నది వేదమే.
0: It is the Vedas which have been giving ideals for Bharatiyas right from very ancient days.
1: ఇది కేవలము ఒక వ్యక్తిలచో ఆవిర్భవించినటువంటిది కాదు.
0: Veda has not emanated from an individual.
1: లేక పండితుడితో లిఖించబడినటువంటిది కాదు.
0: It is not even written by scholars.
1: ఇది అపౌరుషేయమైనటువంటిది.
0: This is apaurusheya.
1: ఇది సాక్షాత్ శబ్దం నుండి ఆవిర్భవించినటువంటిది.
0: దిస్ హ్యాస్ ఎమినేటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ప్రైమోర్డియల్ సౌండ్.
1: ఒక్కొక్క పన్నమునందు 33 కోట్ల అక్షరాలు ఉంటున్నాయి.
0: ఇన్ ఈచ్ వర్డ్ దేర్ ఆర్ 33 క్రోర్ ఆస్పెక్ట్స్.
1: కానీ ఇన్ని విధమైనటువంటి అక్షరములు ఏ విధంగా అభివృద్ధి అయినాయి?
0: హౌ ఆర్ దే బ్రాట్ టుగెదర్?
1: ఉన్నది కొన్ని అక్షరములే, విన్నది కూడా.
0: There are only a few letters in a sense.
1: ఇది అష్టాక్షరములు.
0: There are only 8 letters.
1: దీనిని అనేకంగా కూడాను అవి ఆవరిస్తూ పోయాయి.
0: They have been changed and converted into a number of
1: English అక్షరాల్లో 26 అక్షరాలు ఉంటుంటాయి.
0: In English language there are 26 alphabet.
1: కానీ 26 అక్షరాల్లో పల్లె ఇంతింత పెద్ద పుస్తకాలు రాస్తుంటారు.
0: With the help of these 26 letters alone, such voluminous...
1: ఈ అక్షరాన్ని వదలి ఇంకొకటి మనం రాయడానికి వీలు లేదు.
0: Leaving these 26 alphabet, you cannot use any other letter at all.
1: 4 వైర్లు ఉండేటువంటి వైలిన్ లోపలే 400 రాగాలంతా పాడవచ్చు.
0: There may be only 4 threads, but 400 ragas can be sung with the help of those 4 threads alone.
1: కనుక సారస్వతుడు అనేటువంటి వాడు ఆ కాచాటా తాపాయేశ అని 8 అక్షరాలు విన్నాడు.
0: There are these 8 letters, A, Cha, Ta, Ta, Pa, Ya, Sha.
1: A, Ka, Ta, Ta, Pa, Ya, Sha.
0: A, Ka, Cha, Ta, Ta, Pa.
1: Cha, Gaadu. ఈ విధంగా 8 అక్షరాలతో పల్లె ఈ అష్టదిక్కులు కూడాను వ్యాపించి సర్వేశ్వర్యాన్ని కూడాను అందులో ఇమిడ్చి జగత్తుకు అందించింది.
0: Within the scope of these 8 letters, the entire literature is brought in and is made to spread to all the 8 corners of the world.
1: వినికిడి చేతనే లభించినటువంటి కనుకనే దీనికి శృతి అని పేరు వచ్చింది.
0: This has got the name Smriti because by hearing this is obtained.
1: ఈ శృతి ద్వారా మానవుడు కనుగొన్నటువంటి ఒక సత్యాన్ని, మానవుడు ఆచరించి తరించినటువంటి మార్గాన్ని మనము మున్ముందు వేదం యొక్క ఆదర్శముల వల్ల తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం.
0: And we will try to understand more elaborately the meaning of the Smriti, how these things are obtained and what are the things which have been conveyed to the humanity at large in future.
1: Govinda.

0: రేడియో సాయి ప్రజెంట్స్ యు నౌ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ది డే ఆఫ్ విజయదశమి, ది 5th of October 2003 ఇన్ ప్రశాంతి నిలయం. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ బాబా ఎంఫసైజెస్ దట్ గాడ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ఆల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్, అండ్ దిస్ లవ్ ఇస్ అవర్ గ్రేటెస్ట్ వెల్త్ విచ్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఇన్ రిటర్న్.
1: విష్ణువే గొప్పని వైష్ణవులనుచుండ శైవుండు గొప్పని శైవులనగా, విష్ణువే గొప్పని వైష్ణవులనుచుండ ప్రేమస్వరూపులారా, ఒక్కొక్క మనసు ఒక్కొక్క తీపిని ఆరాధించింది, కానీ నోటిలో చేదు, మాటలో తీపి, ఇవి కలిగినటువంటి వాడికి సరైనటువంటి గౌరవం కాదు. మాట, నోరు, పలుకు మూడు ఒక్కటిగా నిలిచాలి.
2: Embodiments of love. Vaishnavas say that Vishnu is greatest, while Saivites declare that Shiva is greatest of all. But people may speak on the basis of their thoughts, based on the mind, but with all the bitterness on the tongue, one might utter all nectarine sweet words. Such man will never be respected. The thought word, the utterance and the thought should all go together in perfect harmony.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Devi navaratrulu Bharata desamanandu sarvatra jarupukuntunnaru.
2: The Navaratri festival is celebrated all over Bharat right now.
1: Kani నవరాత్రుల యొక్క విశిష్టత ఏమిటి అని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: బట్ నో వన్ సీమ్స్ టు కాంప్రహెండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్, ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ నవరాత్రి.
1: ప్రతి ఒక్కరి హృదయం కూడాను పవిత్రమైనటువంటి యొక్క ఆత్మస్థాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇస్ ది ఆల్టార్ where atma resides.
1: Kaani atma leni manavudu, atma leni jeevudu endunu kanaraadu.
2: In fact, there is no living creature or the being without this consciousness or atma.
1: Ganapati goppani ganapatulu palakar.
2: The ganapachas, the worshippers of Ganapati, declared him the greatest.
1: Chaduviye goppani చదువులు అనుచుండ.
2: The educated people claim that the acquisition of knowledge is highest and great.
1: అందరూ ఒక్కటి అని కొందరు అనగా.
2: Some say that all are equal.
1: కానీ ఎవరికి వారు దేనిని ప్రేమిస్తారో అదే వారికి గొప్ప.
2: In fact, each one considers himself great basing on his own whims and wants.
1: ప్రపంచమంతా కూడాను శబ్దంతో నిండినటువంటిది.
2: The whole world is full of sound.
1: కనుకనే సరస్వతి చెప్పింది.
2: So Saraswati said.
1: ప్రేమ యొక్క ప్రభావము మాట యొక్క సారమే.
2: The effect of love is very much conveyed in the various sense what the tongue spells out.
1: కానీ అందరూ ఒక్కటి అని కొందరనగా.
2: సమ్ సే డిక్లేర్ దట్ ఆల్ ఆర్ వన్.
1: ఇట్టి పరిస్థితులు యందు దేనిని గొప్పని దేనిని హీనమని చెప్పుటకు వీలు కాదు.
2: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఇట్స్ ఇంపాసిబుల్ టు సే దట్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ ది అదర్.
1: ముఖ్యముగా ఈ దేవోపాసన సమయం నందు భగవత్ సత్వమును మాటల చేత కాక క్రియల చేత నిరూపించాలి.
2: ఇన్ దీస్ డేస్ ఆఫ్ వర్షిప్ టు గాడ్ వన్ హ్యాస్ టు డెమోన్స్ట్రేట్ బై ప్రాక్టీస్ అండ్ నాట్ వెర్బల్.
1: మాటలు చెప్పవచ్చు ఎన్ని అయినా,
2: వన్ కెన్ సే ఎనీ నంబర్ ఆఫ్ థింగ్స్,
1: కానీ క్రియలు ఆచరించటకు వీలు కాదు.
2: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు యాక్ట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: ఈ యొక్క క్రియారూపమైనటువంటి యొక్క పలుకే నిజమైనటువంటి విష్ణు పలుకు.
2: ట్రూలీ స్పీకింగ్ వాట్ ఆర్ యూ అటర్ మస్ట్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు యాక్షన్.
1: దేవి నవరాత్రి లోపల అనేక పేర్లతో దేవిని ఆరాధిస్తూ ఉంటారు.
2: డ్యూరింగ్ దిస్ నవరాత్రిస్ గాడెస్ ఇస్ వర్షిప్డ్ ఇన్ వేరియస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ఇది ఎవరు నిర్ణయించినటువంటిది?
2: Who decided so?
1: ఎవరికి వారు నిర్ణయించుకున్నటువంటిదే, కానీ భగవంతుడికి ఇది అది అనేటువంటి భేదమే లేదు.
2: God has no differences whatsoever, any specific difference. It all depends upon one's own feeling and thought.
1: ఇట్టి పరిస్థితులు యందు దైవం యొక్క తత్వమును ఎవరు ఏ రీతిగా నిర్ణయించగలరు?
2: Therefore, who can decide, who can comprehend the divinity?
1: అయితే అందరి మనసునందు ఉన్నది ఒక్కటే.
2: హౌఎవర్ ద ఓన్లీ వన్ రిసైడ్స్ ఇన్ ఎవ్రీవన్.
1: ఈ ప్రేమ భావమే నిజమైనటువంటి దైవ స్వరూపము.
2: ద లవ్ ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్ అండ్ ఎంబాడిమెంట్ ఆఫ్ డివైనిటీ.
1: ప్రేమకు రూపము లేదు.
2: లవ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్. ఆ ప్రేమలో మీరు నిలచండి.
2: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్. దేర్ యూ షుడ్ స్టాండ్.
1: భగవంతునకు ఎట్టి రూపంలో లేదు.
2: గాడ్ హ్యాస్ నో ఫార్మ్ ఎట్ ఆల్.
1: ప్రేమనే భగవస్వరూపము, సత్యమే భగవత్ ఆకారము.
2: లవ్ ఈజ్ హిస్ ఫార్మ్. లవ్ ఈజ్ గాడ్. ట్రూత్ ఈజ్ గాడ్.
1: సత్యం సర్వత్రా నిండినటువంటిది.
2: ట్రూత్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: సత్యము నందుండి సర్వము సృష్టించి.
2: ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్ గాడ్ మేడ్ ది హోల్
1: క్రియేషన్. సత్యము నందు అనగే సర్వ సృష్టి.
2: The whole universe merged back in
1: satya mahimaleni stalamedi kanugonna.
2: You don't find any place where there is no truth.
1: Satyam idi.
2: This is the truth of truths.
1: Idi American satyamu, idi Russian satyamu, idi Japan satyamu, idi India satyamu ani veru veru cheyatuku veeru ledu.
2: Truth is only one. There cannot be American truth, Japan truth and so on. No difference.
1: అందరి యందు ఉన్నది సత్యం ఒక్కటే.
2: The same truth is present in everybody.
1: అట్టి సత్య స్వరూపుని ధ్యానించడమే నిజమైన యొక్క పండుగల యొక్క ప్రభావం.
2: The effect and the significance in the observance of festival lies in believing and practicing in this principle of
1: truth. ఎవరిని చూసినా గౌరవించు.
2: Respect whomsoever you come across.
1: అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒకటి.
2: The same principle of the self is present in everyone.
1: కనుక నీ గౌరవమే దైవం యొక్క ఆరాధన.
2: Respecting everybody amounts to worshipping God.
1: నిన్ను నీవు గౌరవించడానికి ఆశిస్తూ నీవు పరులను గౌరవించకున్నా ఈ గౌరవం వీలవేకున్నది.
2: You expect to be respected, but you don't respect anybody. What is the meaning there?
1: మొట్టమొదట నీవు పరులను గౌరవించు.
2: First of all, you respect others.
1: పరులను గౌరవించు.
2: Respect others.
1: అప్పుడు పరుల గౌరవాన్ని నీవు అందుకో.
2: Then you will be respected in turn.
1: ఇట్టి పరిస్థితి యందు ఏకత్వం దైవత్వం.
2: That oneness is divinity.
1: కనుకనే వేదం ఏకం సత్ ఇప్రావహావదంతి.
2: Therefore Veda declared the truth is one, though scholars refer in varied ways.
1: కనుక ఎన్ని పేర్లు పెట్టినా ఎన్ని రూపములు దాచినా దైవం ఒక్కడే.
2: The nomenclature and the form may vary, but God is one.
1: అట్టి ఏకత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని ప్రతి ఒక్కరి హృదయం నందు ప్రతిష్ఠింపజేసుకోవాలి.
2: This principle of unity, oneness of the divinity will have to be installed in our hearts.
1: కనుక ప్రేమకే మించినటువంటి ఒక సత్యం మరొకటి లేదు.
2: Therefore there is no truth greater than that of love.
1: ఈ ప్రేమనే భగవత్స్వరూపము.
2: లవ్ ఈజ్ గాడ్. లవ్ ఈజ్ హిస్
1: సర్వుల యందు కూడా ఏకంగా ఉండేటువంటిది.
2: దిస్ ఈజ్ ఓన్లీ వన్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
1: కనుక ప్రేమను నీవు ఆరాధించి
2: వర్షిప్ లవ్.
1: సర్వుల యందు ఉన్న ప్రేమను నీవు అందుకో.
2: యు ఆల్సో బీ లవ్డ్.
1: నీ హృదయం నందు ఉన్నటువంటి ప్రేమను పరులకు అందించు.
2: షేర్ దిస్ లవ్ విత్ అదర్స్.
1: ఇటువంటి ప్రేమస్వరూపాన్ని సర్వత్రా సర్వకాలం యందు నీ ఎంత వండుకొని నీవు ప్రేమకైనేమో అనేక విధములుగా ప్రాకులాడుతున్నావు.
2: దిస్ లవ్ ఈజ్ ఎటర్నల్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ బట్ యు స్ట్రగుల్ టు ఎర్న్ లవ్.
1: ఈ ప్రేమ యొక్క ప్రతిష్టకు మరొక కారణమే లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో అదర్ రీజన్ ఫర్ దిస్ దాన్ ఇట్ ఈజ్.
1: ప్రేమకు ప్రేమనే సాక్షి.
2: లవ్ ఈజ్ ద విట్నెస్ టు లవ్.
1: కనుక మనకు విట్నెస్ ఎవరంటే ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రేమనే మనకు విట్నెస్.
2: వాట్ ఈజ్ అవర్ ఎటర్నల్ విట్నెస్? ఇట్ ఈజ్ ఓన్లీ లవ్.
1: ప్రేమకు మించినటువంటి బలము, ప్రేమకు మించినటువంటి సౌఖ్యము, ప్రేమకు మించినటువంటి ఒక ఆనందము మరొక చోట కనిపించదు.
2: దేర్ ఇస్ నో అదర్ కంఫర్ట్, దేర్ ఇస్ నో అదర్ జాయ్, దేర్ ఇస్ నో అదర్ బ్లిస్ఫుల్ స్టేట్ బియాండ్ లవ్.
1: కనుకనే ప్రతి మానవుని కూడాను ప్రేమను హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి.
2: దేర్ఫోర్ వన్ షుడ్ ఇన్స్టాల్ లవ్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: ఆ ప్రేమ ఉండిన పరమాత్ముడు అక్కడే ఉన్నాడు.
2: When once there is love, you'll find God by its side.
1: పరమాత్మను ఎక్కడనో వెతకనక్కర్లేదు.
2: You don't need to search for God elsewhere.
1: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
2: God is with you, in you, above you, below you, around you.
1: కనుకనే ప్రేమ తత్వాన్ని మీరు ఆరాధించండి.
2: Worship the principle of love.
1: ఎవర్ని మీరు ద్వేషించకండి.
2: Do not hate anybody.
1: ద్వేషమైనటువంటి పరమ శత్రువు.
2: This very hatred is your enemy.
1: ఈ పరమ శత్రువును ఫ్రెండ్షిప్ చేసుకుంటే నీ శత్రుత్వం అనేది పెరిగిపోతుంది.
2: When once you have this.
1: కనుకనే ప్రతి మానవుని కూడాను ప్రేమను హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి.
2: Therefore one should install love in everyone's heart.
1: ఆ ప్రేమ ఉండిన పరమాత్ముడు అక్కడే ఉన్నాడు.
2: When once there is

0: ఉంటే నీ శత్రుత్వం అనేది పెరిగిపోతుంది.
1: When once you have this hatred as your friend, the enmity will increase day by day.
0: కనుకని నీ ప్రేమ తత్వాన్ని నువ్వు పెంచుకున్నప్పుడు శత్రుత్వం కూడా దూరం అయిపోతుంది.
1: When once you grow in love, even enmity will distance itself.
0: మొట్టమొదటి నువ్వు ప్రేమతో పలుకుంచు.
1: First appear with love.
0: ప్రేమతో నువ్వు పలకరించినప్పుడు వాడు కూడా నువ్వు ప్రేమ జవాబు ఇస్తాడు.
1: When once you talk with love, you'll get the response.
0: కనుకనే మనము ఇతరుల ప్రేమతో మనము రెస్పాన్స్ చేయాలంటే నీ ప్రేమను నీవు అందించకుండా ఇతరులు నీకు ప్రేమ ఏది అందిస్తారు?
1: ఇఫ్ యూ వాంట్ టు గెట్ దిస్ లవింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ అదర్స్, యూ హ్యావ్ టు లవ్ అదర్స్ టు బిగిన్ విత్.
0: సాయి యొక్క ప్రచారము, ప్రబోధలు, ప్రేమతత్వం ఒక్కటే.
1: సాయి టీచింగ్స్, సాయి మెసేజ్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ యొక్క పరిస్థితిని మీరు చక్కగా గుర్తుంచుకోండి.
1: You understand the position of love clearly.
0: ప్రేమకు మించినటువంటి ధనము, ప్రేమకు మించినటువంటి ఐశ్వర్యము మరొకటి ఎక్కడ కనిపించదు.
1: There is no other property affluence beyond love.
0: దీనికి ఇంత విలువ అని ఎవరు కట్టడానికి వీలు కాదు.
1: None can estimate the value of love.
0: కనుక అందరూ ప్రేమ స్వరూపులే.
1: All are embodiments of love.
0: ఒకరి ఎందు ఉన్నది, ఒకరి ఎందు లేదు అనేటువంటి యొక్క భేదభావమే ఇందులో ఏమాత్రం పాటించకూడదు.
1: You cannot have any differences such as that. One has love and one without it. No.
0: ప్రేమకు మించినటువంటిది పదం మరొకటి లేదు.
1: There's nothing greater than love.
0: అందుకోసమనే భగవంతుడు దేని ఆశిస్తున్నాడంటే ఒక్క ప్రేమను మాత్రమే ఆశిస్తుంటాడు.
1: What is it that God expects from you? It's only love.
0: ఈ ప్రేమకు మించినటువంటి పరిస్థితి ఎక్కడా కనరాదు.
1: You don't find that loving state anywhere else.
0: కనుక ప్రేమనే పరమాత్మకి ఇవ్వవలసినటువంటి ప్రధానమైన శుంకము.
1: Therefore, the only thing that we can offer to God, that He expects from us, is love.
0: ఈనాడు దేవి నవరాత్రులు.
1: Today we are observing దేవి నవరాత్రి.
0: ఈ నవరాత్రులో ఉన్నటువంటి యొక్క నవస్వరూపము ప్రేమనే.
1: And all the principle of నవరాత్రి is embodied in love.
0: ఈ నవరాత్రి యందు నవస్వరూపమైనటువంటి ప్రేమను పరమాత్మకు అందించాలి.
1: And we have to offer to God the principle of love.
0: ఈ నవ విధములైనటువంటి భక్తి దీనికి మరొక భక్తికి సాటి రాదు.
1: అండ్ నన్ కెన్ ఎవర్ ఈక్వల్ ద 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సల్యూటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మ నివేదనం,
1: సరెండర్.
0: దీనికి మించినటువంటి మరొకటి లేదు.
1: నథింగ్ బియాండ్ దిస్.
0: భగవంతునికి ఏది కావాలి? ఆ ప్రేమనే కావాలి.
1: వాట్ ఈస్ దట్ గాడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ? ఓన్లీ లవ్.
0: ఆ ప్రేమనే కాకుండా ప్రేమ చేతనే నీవు జీవితాన్ని గడపాలి.
1: యూ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్ ఇన్ లవ్, విత్ లవ్.
0: కనుకనే దైవానికి ఇవ్వవలసినటువంటిది ప్రేమ ఒక్కటి.
1: వాట్ ఈస్ టు బి ఆఫర్డ్ టు గాడ్ ఈస్ ఓన్లీ దిస్ లవ్.
0: ఆ ప్రేమకు కూడాను అనేక కొమ్మలు, రెమ్మలు కనిపించవచ్చును.
1: This tree of love may have so many branches and leaves.
0: కాని ఈ బ్రాంచెస్ అంతా మధ్యలో పుట్టినటువంటివే కానీ ప్రేమ స్వతః సిద్ధంగా ఏర్పడినటువంటిది.
1: ద బ్రాంచెస్ అండ్ లీవ్స్ అపియర్డ్ లేటర్, వేరస్ దిస్ లవ్ ఈజ్ లేటెంట్, ఇన్నేట్ అండ్ ఇన్ బోర్న్.
0: కనుక ప్రేమకు మించినటువంటి వస్తువు మరొకటి కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ థింగ్ అదర్ దెన్ లవ్.
0: ఎవరినైనా చూసిన తక్షణమే నీవు హలో హలో హలో అని నీవు వారిని పలకరించు, వారు కూడా నిన్ను హలో హలో అని పలకరిస్తారు.
1: ఇఫ్ యూ మీట్ ఎనీబడీ, ఇఫ్ యూ టాక్ టు దెమ్ సేయింగ్ హలో హలో, యూ విల్ హ్యావ్ ఈక్వల్ రెస్పాన్స్.
0: ఎదుటి వ్యక్తిని నీవు కఠినమైనటువంటి వాకులతో పలకరిస్తే ఆ ఎదుటి వ్యక్తి కూడాను నిన్ను కఠినమైనటువంటి వాకులతో జవాబిస్తాడు.
1: ఇఫ్ యూ టాక్ టు ఎనీబడీ యూజింగ్ హార్ష్ వర్డ్స్, యూ విల్ హ్యావ్ టు ఆల్సో మీట్ హార్ష్ వర్డ్స్ ఫ్రమ్ దట్ సైడ్.
0: కనుక దయతో కూడినటువంటి ప్రేమ.
1: And this love full of compassion.
0: అందువల్లే హృదయమును కంపాషన్ అన్నారు.
1: Therefore the heart stands for compassion.
0: అనగా దయతో కూడినటువంటిది హృదయము.
1: And హృదయ is full of compassion.
0: ఆ దయ లేకుండా ఒట్టి కంపాషన్ అని పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
1: Without this compassion in reality there's no point in speaking about. అందరియందు
0: ఉన్నటువంటి దయా స్వరూపమే.
1: In fact this compassion is present in everybody. అది
0: హృదయ దయా హృదయము.
1: That's what it means, hrut plus daya.
0: అటువంటి హృదయమును పెట్టుకున్నప్పుడే మనం భక్తులం అని పిలుచుకోవడానికి ఒక అవకాశం ఉంటుండాలి.
1: విత్ దట్ హార్ట్ ఫిల్డ్ విత్ కంపాషన్ వీ కెన్ సే దట్ వీఆర్ డివోటెడ్.
0: ఈ యొక్క దయనే లేనటువంటి హృదయము నిర్దయ.
1: ది హార్ట్ వితౌట్ కంపాషన్ ఈజ్ రియల్లీ వికెడ్ అండ్ క్రూయల్.
0: నిర్దయ అనేటువంటిది ఏమీ ప్రయోజనం లేనటువంటిది.
1: క్రూయల్ హార్ట్ ఈజ్ యూస్లెస్.
0: కనుక దయతో నిండినటువంటి హృదయాన్ని పెంచుకుని ప్రేమతో దాన్ని ఉపయోగించుకో.

0: compassionate heart should get into the field of love.
1: కనుకని శంకరాచార్యులు వాడు కొంచెం దీన్ని చెప్పితూ వచ్చాడు.
0: శంకరాచార్య ఆల్సో సెడ్ ద సేమ్.
1: నాయన దయగల హృదయం నీవు తెచ్చుకో.
0: డెవలప్ కంపాషనేట్ హార్ట్.
1: దయలేనటువంటి హృదయము అది ధర్మమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు హ్యావ్ యువర్ హార్ట్ యువర్ కంపాషన్.
1: ప్రబోధనలందు రెండే ప్రధానమైనటువంటి సూత్రములు.
0: ద టీచింగ్స్ ఆఫ్ ఆదిశంకర కెన్ బి సమ్మరైజ్డ్ ఇంటూ టూ ప్రిన్సిపల్స్.
1: సత్యం వద, ధర్మం చర.
0: స్పీక్ ట్రూత్, ఫాలో రైచియస్నెస్.
1: ఇవి రెండు మనం వెంట ఉంటుంటే సర్వము మనం వెంటనే వెంటనే ఉంటుంటాయి.
0: విత్ దీస్ టూ ఇన్ ప్రాక్టీస్ ఆల్ ద రెస్ట్ విల్ ఫాలో యూ.
1: కనుక మనం దయతో కూడినటువంటి హృదయాన్ని పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వాట్ యు హావ్ టు గ్రో టుడే ఇస్ కంపాషన్ ఇన్ అవర్ హార్ట్.
1: ఎవరిని చూసినా కూడా దయా హృదయాన్ని వికసించాలి.
0: హూసోఎవర్ యు మీట్ ద కంపాషన్ ఇన్ యూ షుడ్ బ్లూమ్ అండ్ బ్లాజమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ నవరాత్రుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క నవస్వరములు,
0: ఆల్ ది నైన్ ఫార్మ్స్ దట్ యు వర్షిప్ ఇన్ నవరాత్రి,
1: ఇవి నిజమైనటువంటి రసస్వరూపాలు.
0: Represents the various sense of humanity.
1: Karuka dayasvarupuluga meer maarali.
0: So you have to mold yourself as
1: prema swarupuluga meer tichidukovali.
0: You should be filled with love.
1: Karuka prema daya ee rendu lenitunte hrudayamu kevalam susanam antide.
0: Therefore the heart bereft of love and compassion is just a burial ground.
1: Karukane ilanti hrudayam mandi kaadu.
0: That heart doesn't belong to you.
1: Manavuni yokka hrudayamu prema tho koodinatunte yokka idi.
0: Human heart is supposed to be full of love.
1: ee premaku minchinatundi marok padartham ledhi jagatlo.
0: There is no other material beyond this love.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: ee naati yuvakulu poorthi premato mee hrudayanni penchukovali.
0: Youngsters should fill their hearts with love.
1: aa premane lekunna pothe vaadu hrudayude kaadu.
0: If you don't have this love, you don't have heart at all in the true sense.
1: kanuka atti prema chethane mee oka jeevithanni tellavaru lesthe dani garuputu raavali.
0: Right from dawn to dusk you should lead your life with love.
1: Tellavaru lechina tachame premanu meeru smarinchali.
0: The moment you get up from bed, think of love.
1: Aa premanu smarinchinappude prema swarupam meeku sakshatkaristundi.
0: Then you will have the manifestation of love in front of you.
1: Kanukane prema roopam brahmamu premamayam.
0: God is in the form of love and love is God.
1: Premanu prema dosandimpa premamunu.
0: It is only possible to connect love to love.
1: అది నీ స్వరూపము.
0: దట్ ఈస్ యువర్ ట్రూ ఫామ్.
1: కనుక ప్రేమను ప్రేమతోనే పెంచుకోవాలి.
0: యు కెన్ ఓన్లీ కనెక్ట్ లవ్ టు లవ్, దట్స్ ఆల్.
1: ఆ ప్రేమ లేనటువంటి హృదయము ప్రయోజనం లేనటువంటిది.
0: ది హార్ట్ వితౌట్ లవ్ ఈజ్ నాట్ వర్త్ ఇట్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: అందరు కూడాను ప్రేమను పెంచుకోవాలి మనం.
0: ఆల్ ఆఫ్ యూ షుడ్ డెవలప్ గ్రో మోర్ ఆఫ్
1: ఈ ప్రేమ లేనటువంటి యొక్క హృదయము కఠినత్వము.
0: And the heart becomes stone hard without love.
1: కనుకని ప్రేమ కలిగినటువంటి ఒక స్టోన్ కూడాను ప్రేమ రూపం రూపంలో వెన్నగా మారుతుంది.
0: When once the love finds its a place in your heart which is stony and so hard, gets converted into so soft like butter.
1: కనుక ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోవాలి.
0: Develop the spirit of love.
1: స్వామి నిరంతరము భగవద్గీతించేటువంటిది ప్రేమనే.
0: Bhagavan spreads, share this love with everyone.
1: Premato okka thuri baba ani pilchu chalu.
0: Pray wholeheartedly once baba.
1: Aa premane meeku pranamga maaripothundi.
0: That very love will be your very life.
1: Kanuka idi artificial love kaadu.
0: Love should not be artificial.
1: Heartful love.
0: It should be heartful, never artificial.
1: Kanuka prema swaroopane pechukovali.
0: Develop the spirit of love.
1: ఎవరు చూసినా నవ్వుతూ నవ్వుతూ వారిని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
0: You develop friendship with everybody. Talk to people smiling.
1: కానీ నోటి యందు తీపు.
0: But there is sweetness in your tongue.
1: మాట యందు చేదు.
0: But the words are so harsh.
1: చేదు కలిగిన మాట చెప్పని వీలు కాదు.
0: The harsh words, well, you cannot estimate them how bad they
1: are. కనుక తీపుతో తీవుగా ఉండేటువంటి యొక్క హార్ట్ నిజమైనటువంటి యొక్క ప్రేమ.
0: And therefore if then once that softness, that sweetness is there, it is true love.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీ జీవితమే ప్రేమ.
0: The whole life is love.
1: ప్రేమ లేనిటువంటి జీవితం క్షణమైన జగత్తును నిలబడదు.
0: You cannot live for a moment without love in this life.
1: కనుక ప్రేమను పెంచుకోండి.
0: Develop love.
1: ఆ ప్రేమనే నిజమైనటువంటి పరమాత్మ స్వరూపము.
0: And this love is God in every way.
1: Live in love.
0: Live in love.
1: ఆ ప్రేమతో మీరు నిలిచిండాలి.
0: And lead your life in love.
1: ప్రేమతోనే మీరు నిలవాలి.
0: You have to continue and stand in life with love.
1: ఈ నాడు నవరాత్రుల యొక్క దినము.
0: This is Navaratri celebration.
1: ఈ నవరాత్రి సెలబ్రేషన్ లో ఏమిటి ఉండేది?
0: What is significant?
1: చెడ్డను మనం దూరం చేసి మంచిని మనం పెంచుకోవాలి.
0: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్, గివ్ అప్ ఆల్ దట్ బ్యాడ్ అండ్ బీ నియర్ టు గుడ్.
1: ఈ చెడ్డను మనం ఎంత దూరం చేసుకుంటామో ప్రేమ అంత దగ్గరికి వస్తుంది.
0: ద మూమెంట్ యూఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్, యూ విల్ హ్యావ్ డెవలప్ లవ్ మోర్.
1: ప్రేమ నువ్వు ప్రత్యేకంగా పిలవనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: ప్రేమ తనంతట తానే వస్తుంది.
0: లవ్ విల్ కమ్ ఆటోమేటికలీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థిని
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీ అందరికీ ప్రేమ ఉన్నది.
0: యూ హ్యావ్ లవ్.
1: కానీ ఆ ప్రేమను ప్రాకృతమైన ప్రేమగా మీరు మార్చుకోకండి.
0: నెవర్ కన్వర్ట్ దట్ లవ్ ఇన్ టు వర్ల్డ్లీ లవ్.
1: అది నిజమైనటువంటి యొక్క ప్రేమ స్వరూపమైన ఆత్మస్వరూపంగా నిలుచుకోవాలి.
0: ది ట్రూ లవ్ ఈజ్ స్పిరిచువల్ లవ్ ఇన్ స్పిరిట్.
1: ఈ స్పిరిచువల్ లవ్ ఏ నిజమైనటువంటి ప్రేమ.
0: ది స్పిరిచువల్ లవ్ ఈజ్ ది లవ్ ఇన్ ట్రూ సెన్స్.
1: ఈ యొక్క పదార్థాలతో కూడినటువంటి ప్రేమ ఇది ప్రాకృతమైనటువంటి ప్రేమ.
0: ఇట్స్ వరల్డ్లీ లవ్, ఇట్స్ మండేన్ లవ్, ఫిజికల్.
1: ఇదంతా కూడా రేపు ప్రేమగా ఉండవచ్చు.
0: Well, today it may remain so.
1: ఎల్లుండి అది ప్రేమమయంగా కాకుండదు.
0: Day after, the love may vanish.
1: కనుకా ప్రేమ రూపం బ్రహ్మము.
0: So God is love.
1: బ్రహ్మ అనగా ఏమిటి? ప్రేమకే బ్రహ్మ అని పేరు.
0: బ్రహ్మ మీన్స్ లవ్.
1: కనుక ప్రేమ రూపం అంటే బ్రహ్మనే భగవత్ స్వరూపము.
0: బ్రహ్మన్ ఇస్ లవ్, లవ్ ఇస్ బ్రహ్మ.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను ప్రేమ చేతనే ఆడుతున్నది.
0: దిస్ బ్రీతింగ్ ప్రాసెస్, ఇన్హలేషన్ ఎక్సలేషన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ లవ్.
1: హమ్ సో హమ్ అదే నేనే.
0: సోహం, ఇన్హలేషన్ ఎక్సలేషన్ రెస్పిరేటరీ ప్రాసెస్ రిప్రజెంట్స్ ది ఐనెస్.
1: దానికి మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
0: దేర్ నథింగ్, నో అదర్ థింగ్ ఇస్ బియాండ్ దిస్.
1: అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
0: ద లవ్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఒకరి ఎందు ఉండి ఒకరి లేకుండా పోలేదు.
0: యూ కెనాట్ సే దట్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఇన్ వన్ అండ్ అబ్సెంట్ ఇన్ సంబడీ ఎల్స్.
1: ప్రేమనే సర్వత్రా నిలిచినటువంటి యొక్క ప్రాణము.
0: It's only the love that is the life everywhere.
1: ఈ ప్రేమనేటువంటి ఒక ఇది ప్రేమమే కాదు.
0: Therefore, without love you cannot call it life.
1: నవరాత్రి యందు,
0: నవరాత్రి సెలబ్రేషన్,
1: ఈ యొక్క నవ విధమైనటువంటి యొక్క దేవతల యొక్క స్వరూపము,
0: ది నైన్ ఫార్మ్స్ ఆఫ్ డైటీస్,
1: శ్రవణం,
0: ఆర్
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్విచు,
1: వందనం,
0: సల్యూటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్వీస్,
1: స్నేహం, ఆత్మనివేదన,
0: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
1: ఈ తొమ్మిది విధములైనటువంటి ప్రేమతత్వంకు మించినటువంటి మధురమైనటువంటి యొక్క భక్తి మరొకటి లేదు.
0: దీస్ ఆర్ ది నైన్ ఫార్మ్స్ ఆఫ్ ద డైటీస్ దట్ వీ వర్షిప్ డ్యూరింగ్ నవరాత్రి. దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
1: పేదానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: నెవర్ గివ్ chance for difference.
1: I and you are one.
0: Always say, I and you are one.
1: Kanugane nee veru nenu veru kaadu.
0: You and I are not separate and different.
1: Rendu kalisi okkate.
0: Both are one.
1: ఈ ఒక్కటైనప్పుడు దీనికి ఎందుకు సపరేట్ చేయటము?
0: వెన్ వి ఆర్ వన్, వై డిఫరెన్సెస్?
1: ఈ సపరేట్ చేయటం లోపలనే నీ యొక్క ప్రేమ కూడా సపరేట్ అయిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ది సపరేషన్ డ్యుయాలిటీ ది లవ్ ఇస్ లాస్ట్.
1: ఒక్కటే నీకు హృదయం.
0: ఇన్ ఫ్యాక్ట్ హార్ట్ ఇస్ వన్.
1: అది కేవలము ఒక్క చోట మాత్రమే నిలిచి ఉన్నది.
0: It remains at one place.
1: చలచలనకు మారునటువంటిది కాదు.
0: It doesn't change from moment to moment.
1: నీవు మాటలు మార్చినా హృదయం మాత్రం మారదు.
0: యువర్ వర్డ్స్ మే చేంజ్ డే టు డే.
1: అందుకోసమని గోపిక చెప్పారు, ఏ హృదయము నశించ నాకు.
0: గోపిక సెడ్, ఓ గాడ్, దట్ హార్ట్ యూ హావ్ గివెన్ మీ.
1: ఏ హృదయం నశించ నాకు, మగడి దాన్నే అర్పింత మహితమూర్తి.
0: ఓ గాడ్, దట్ ప్రెషస్ హార్ట్ దట్ యూ హావ్ గివెన్ మీ, ఐ ఆఫర్ ఇట్ బ్యాక్ టు యు.
1: అలాగా వేరేమి దత్తు నీ పాద అర్చనకును.
0: వాట్ ఎల్స్ ఐ కెన్ ఆఫర్ టు వర్షిప్ యూ.
1: ఈ హృదయమే అందిస్తున్నాను ప్రేమ బలంగా.
0: ఓ గాడ్, ఐ ఆఫర్ మై హార్ట్ టు యూ.
1: ఇంతి అది కూడా నీ సొత్తు కాదు.
0: దిస్ హార్ట్ ఈస్ నాట్ యువర్ ప్రాపర్టీ.
1: ఇది కేవలం దైవం యొక్క సొత్తే.
0: ఇట్స్ గాడ్స్ ప్రాపర్టీ.
1: నీ ప్రాపర్టీ ఈ జగత్తులో ఒక్కటే లేదు.
0: నో ప్రాపర్టీ.
1: భౌతికమైనటువంటి యొక్క శక్తులన్నీ కూడా ప్రాపర్టీగా భావిస్తున్నారు.
0: వీ కన్సిడర్ ద మెటీరియల్ యాజ్ అవర్ ప్రాపర్టీ.
1: ఈ మెటీరియలైజేషన్ ప్రాపర్టీ స్థిరమైనటువంటిది కాను.
0: దిస్ మెటీరియల్ ప్రాపర్టీ ఈస్ నాట్ పర్మనెంట్.
1: అనిత్యం, అసుఖం, లోకం, మిమ్మం ప్రాప్య భజస్వమాం.
0: It is momentary, it is ephemeral, it is transient and fleeting.
1: శాశ్వతమైనటువంటి ప్రేమ తత్వం ఒక్కటే ఉన్నది.
0: There is only principle of love which is eternal.
1: అది నీవు ఎక్కడ మారినా కూడాను అది మాత్రం మారదు.
0: You may change anywhere, but the love is changeless.
1: ఎక్కడ పెట్టినా అది ఏమాత్రం మార్పు చెందదు.
0: It cannot be hidden wherever you keep.
1: ఈ యొక్క అయస్కాంతమైనటువంటిది ఎక్కడ పెట్టినా ఉత్తర దిశకే పోతుంది.
0: Magnet wherever you keep it, it travels towards the north.
1: కనుకనే నీవు మ్యాగ్నెట్ వంటి వాడు.
0: You are a magnet.
1: Kada nee man kaadu.
0: You are not the man.
1: Man anaga kevalam gunamulto cheyinatundi vaadu manam.
0: Man you can call yourself because of the attributes.
1: Kaani idi mankind.
0: But You are a member of mankind.
1: ఈ కైండ్ తో కూడినటువంటి ఒక మ్యాన్ నిజమైన మ్యాన్ కైండ్.
0: You are truly a man if you have got this kindness and you can say you belong to mankind.
1: కనుక నీవు మ్యాన్కైండ్ గా జీవించగా గానీ మ్యాన్ గా జీవించవద్దు.
0: Be worthy of mankind, not a sinful man apart.
1: Kindga manam jeevinchali.
0: Live your
1: premaga manam jeevinchali.
0: Full of kindness.
1: Premato manam penchukovali.
0: And we have to give.
1: Premake arpitam gavinchali.
0: And we have to surrender back to love.
1: Cheyavalsindi adi.
0: That's what is to be done now.
1: Nenu ee vidhanga bhagavantuniki prarthana cheyali ani anukuntuntaru.
0: You may wonder how to pray to God.
1: Prarthana kuda cheyanakkarledu.
0: You don't need to pray even.
1: Ee prema thanu okate.
0: And love and prayer are one.
1: ఈ ఒక్కటే ఉన్నటువంటి దాన్ని మనం ఎందుకు డివైడ్ చేయలే?
0: వై షుడ్ వి బైఫర్కేట్ డైకాటమైజ్?
1: ఈ ప్రేమ నీదే స్వామి.
0: లవ్ ఇస్ యువర్స్ ఇన్ ఫ్యాక్ట్.
1: నీ ప్రేమ నాదే స్వామి.
0: అండ్ యువర్ లవ్ ఇస్ మైన్.
1: కాబట్టి ఐ అండ్ యూ ఆర్ వన్.
0: ఐ అండ్ యూ ఆర్ వన్ స్వామి.
1: రెండో పదార్థమే లేదు ఇక్కడ.
0: దేర్ ఇస్ నో సెకండ్ థింగ్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: కేవలం దేహాన్ని ధరించడాలే కానీ దేహంలో ఉన్నటువంటి భావాలను మీరు ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదు.
0: యూ సే ఓన్లీ ద బాడీ బట్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ఫీలింగ్స్ అండ్ ద సెంటిమెంట్స్.
1: దేహం అనగా కేవలం ఇంద్రియాలతో కూడినటువంటి దేహము.
0: బాడీ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ సెన్సెస్.
1: నీవు దేహ స్వరూపుడు కాదు.
0: అండ్ యూ ఆర్ నాట్ ద బాడీ.
1: దేహము నిరామయుండు.
0: అండ్ ద వన్ ఇన్ డ్వెలర్
1: గడుతింపక దేవిక చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: ద ఇన్ డ్వెలర్ హ్యాస్ నో బర్త్ నోర్ ద ఎండ్ లిబరేషన్.
1: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: దట్ ఇన్ డ్వెలర్ ఇస్ గాడ్ ఆఫ్ గాడ్స్.
1: ఆ దేహియే దేవదేవుడు.
0: అండ్ దట్ వెరీ ఇన్ డ్వెలర్ ఇన్ యూ ఇస్ గాడ్.
1: కనుక ఈ గుణముతో కూడినటువంటిది కాదు నీ యొక్క స్వరూపము.
0: యువర్ ఫామ్ ఇస్ నాట్ ఆఫ్ అట్రిబ్యూట్స్.
1: దిస్ ఇస్ మై హెడ్.
0: దిస్ మై హెడ్.
1: This is my heart. This
0: is my heart.
1: This is my hand.
0: This is my hand.
1: Antunnav kani neevevaru.
0: You say so, my hand, my head, my heart, then who are you?
1: Nee aa question vesukuntunte ee head, hand, stomach separate aipothundi.
0: When once you put this question, you will understand the head, the heart, hand are separate from you.
1: Kalukone angagaranu dharinchi angaswarana chesti angalpadam gavinchali.
0: So you think of the spirit behind all these limbs. అంగస్మరణ అండ్ దెన్ అండర్స్టాండ్ ఇట్స్ డెప్త్.
1: కనుకనే నీ యొక్క అంగస్మరణ కేవలం అంగంతో కూడినటువంటి ఒక స్వరూపమే.
0: దేర్ఫోర్ వెన్ యూ థింక్ ఆఫ్ దిస్ అంగ ద బాడీ యూ విల్ హ్యావ్ ఆల్ దట్ థాట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్.
1: కనుకనే భగవంతుని అంగీర సాయ నమః అన్నారు.
0: గాడ్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ది హోల్ బాడీ.
1: ప్రతి అంగమునందు కూడాను రసస్వరూపుడై ఉన్నాడు కనుకనే అతనికి రసస్వరూపుడు అన్నారు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రస ఎసెన్స్ ఇన్ ఎవ్రీ అంగ ద లింబ్ ఆఫ్ ద బాడీ.
1: కనుక పరమాత్మ నీవు రసస్వరూపుడే కానీ ఆకార స్వరూపుడు కాదు.
0: God, you are rasa swarupa essence, but not akara, the form.
1: Akaranto kudinatvanti rasamnu smaristive niku bhagavantudu chikkadu.
0: If you worship the formful aspect of God, you cannot experience
1: rasa swarupudainatvanti okka nirakara swarupani dharinchali.
0: God is attributeless, formless, the very essence of life.
1: Karaka form anatvanti maarpu chendetvanti.
0: Form changes.
1: Today baludu.
0: You are a boy today.
1: Tomorrow eldest.
0: Tomorrow eldest.
1: Kani day after tomorrow old people.
0: There tomorrow you are going bound to be old.
1: Ivanni maarpu chenduthu unnai.
0: Things change.
1: Kani neevu ee naatiki maarpu chendavu.
0: But you do not change.
1: Anityam asukam lokam mem prapya bhajasvamam.
0: Therefore the world is transient, fleeting, ever changing.
1: Nirantaramu neevu daiva swarupudave.
0: In fact you are the embodiment of God.
1: Aa vidhamga daiva swarupudu ga nilchinappudu neeku dehame maarpu chendutundi.
0: When once you think so, you will understand the changes relating to the body.
1: Meekandariki telusu.
0: You all know.
1: స్వామికి కొన్ని దినముల నుంచి ఆరోగ్యం సరిలేదు అని అనుగ్రహించుకుంటుంటారు.
0: You have been thinking that Swami's health is not good for the last couple of days.
1: My health is very good, very good, very good. నేను హెల్త్ అనేటువంటి దేహానికి సంబంధించిన వాడు కాదు.
0: Bhagavan declares that his health is very good, very good, very good. Not merely related to the body.
1: కానీ ఇది దేహమునకు సంబంధించినట్టుగా మీరు భావించుకోవటం చేత ఇది హెల్త్ సరిలేనట్టుగా కనిపిస్తుంటుంది.
0: బికాజ్ యూ రిలేట్ టు ద బాడీ, అసోసియేట్ విత్ ద బాడీ, యూ థింక్ సో.
1: యత్ భావం తద్ భవతి.
0: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్ సో విల్ బి యువర్.
1: కనుక మీరు నన్ను దేహస్వరూపుడుగా మీరు భావించకండి.
0: డు నాట్ కన్సిడర్ భగవాన్ యాజ్ మియర్ బాడీ.
1: దేహిని నేను.
0: Bhagavan is our indwella.
1: Naaku neeku bhedham ledhu.
0: There is no difference between Bhagavan and you.
1: Naaku sarvashakti undunnadi.
0: Bhagavan has got all the potential.
1: Kaani shakti lekunda nadachukuntunnadu anukuntaru meeru.
0: And you think that Bhagavan is not able to walk.
1: Parunu trupti pettey nimittamai.
0: To satisfy others.
1: డాక్టర్స్ తృప్తి పెట్టే నిమిత్తమై
0: సాటిస్ఫై ది డాక్టర్స్
1: నేను ఆ విధంగా నడుచుకుంటున్నానే కానీ
0: భగవాన్ యాక్ట్స్ దట్ వే
1: నాకు ఎట్టి అనారోగ్యము లేదు.
0: భగవాన్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఇల్ హెల్త్ ఎట్ ఆల్.
1: ఎప్పుడు నేను ఆరోగ్యవంతుడిగానే ఉంటున్నాను.
0: భగవాన్ ఈస్ వెరీ హెల్దీ ఆల్ ద టైమ్.
1: నాట్ టుడే,
0: నాట్ టుడే.
1: ఇంకా 96 సంవత్సరాల వరకు కూడా నేను ఇట్లనే ఉంటాను.
0: Till 96 years is going to be like this.
1: నేను ఏం కావాల్సిందో చేస్తాను. కానీ ఈ దేహమును మాత్రం ఆధారం చేసుకున్న వారికి వయసు వృద్ధాప్యము అని కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ గో బై ద ఫిజికల్ ఫ్రేమ్ ద బాడీ నేచురల్లీ థింక్ లైక్
1: నాకు యవ్వనము వయసు వైరాగ్యము లేదు.
0: భగవాన్ హ్యాస్ నథింగ్ లైక్ బాయ్హుడ్ చైల్డ్హుడ్ యూత్ అండ్ సో ఆన్.
1: నేను ఎప్పుడు కూడా ఒక్కడే వ్యక్తి.
0: భగవాన్ ఇస్ ఓన్లీ వన్.
1: ఏది కావాల్సినా నేను చేసుకోవచ్చు.
0: భగవాన్ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ విష్.
1: అయితే ఇది మీ దేహమే.
0: Bhagavan's body belongs to you.
1: నిమిత్తమే ఏర్పడినటువంటి
0: భగవాన్స్ ఫిజికల్ ఫ్రేమ్ ఇస్ ఫర్ యూ.
1: కనుక మీరు మార్చుకుంటే ఇది ఏ రకంగానే మారుతుంది.
0: యూ కెన్ చేంజ్ ఇట్ ఇన్ ద వే యూ లైక్.
1: మా స్వామి గట్టిగా ఉన్నాడు అని మీరు అనుకోండి, నేను తప్పక గట్టిగానే ఉన్నాను.
0: ఇఫ్ యూ గాట్ ఇఫ్ యూ హ్యావ్ ది ట్రూ ఫీలింగ్ దట్ భగవాన్ ఈజ్ స్ట్రాంగ్, వెల్ హీఈ్ స్ట్రాంగ్.
1: కనుక నాకేమాత్రం బలహీనత లేదు.
0: There is no weakness in it.
1: నాకు అంగములు అంతా కూడా కేవలం బలహీనంగా కనిపించవచ్చు మీకు.
0: ద బాడీ మే అపియర్ టు బి వీక్.
1: ఇది అంగముల స్వరూపమే కానీ ఆత్మస్వరూపం కాదు.
0: బట్ ఇట్ జస్ట్ ద ఫిజికల్ అపియరెన్స్. బట్ ట్రూలీ
1: దైవాన్ని ఎక్కడైనా సరే మీరు ఆత్మస్వరూపుడిగా నియమించుకోండి, కానీ ఆకార స్వరూపుడిగా మీరు తలంచకండి.
0: వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్, నాట్ ఇన్ ఫిజికల్ ఫ్రేమ్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఫిజికల్ ఫ్రేమ్ పక్కన పెట్టండి.
0: జస్ట్ కీప్ అసైడ్ దిస్ ఫిజికల్ ఫార్మ్ ఫుల్ ఆస్పెక్ట్.
1: ఆత్మస్థాయిగా మీరు నిశ్చయించండి.
0: వర్షిప్ గాడ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ అ స్పిరిచువల్ వే.
1: కనుక స్పిరిచువల్ గా ఉంటున్నప్పుడే మీకు ఆత్మస్వరూపం అర్థమవుతుంది.
0: వెన్ యూ వర్షిప్ అండ్ లివ్ ఇన్ స్పిరిట్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్. మీరు
1: ఈ ఆకారం స్మరిస్తే కొంచెం రెండు అడుగులు కూడా వేయలేము.
0: ఇఫ్ యూ గో బై ద ఫిజికల్ ఫ్రేమ్ యూ కెనాట్ పుట్ ఫార్వర్డ్ టు
1: ఆకారాన్ని తలుచుకుండా కేవలం ఆత్మస్వరూపాన్ని మీరు విశ్వసించండి, తప్పక ఎప్పుడు కూడా చక్కగా ఆరోగ్యంగానే ఉంటుంటుంది.
0: యూ గ్రో బియాండ్ ద ఫిజికల్ ఫార్మ్, థింక్ ఆఫ్ ది స్పిరిట్ బిహైండ్ ఇట్. ఆత్మ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక ఆత్మనే నీవు ఎప్పుడు ప్రాణంగా తీసుకో.
0: కన్సిడర్ ది స్పిరిట్ యాజ్ యువర్ వెరీ లైఫ్.
1: ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా యవ్వనులు.
0: Most of the students, many people are there.
1: అందరికీ దివ్యమైన శక్తి ఉన్నది.
0: ఆల్ హ్యావ్ దట్ లేటెంట్ ఎనర్జీ.
1: ఈ శక్తిని వారే వారే చేతులారా పాడు చేసుకుంటున్నారు.
0: ద లేటెంట్ డివైన్ ఎనర్జీ ఇస్ స్పాయిల్డ్ బై యూ.
1: మీ చేతులారే మీరు పాడు చేసుకుంటున్నారు.
0: యు ఆర్ స్పాయిలింగ్ బై యువర్ ఓన్ హ్యాండ్స్.
1: మీ చేతిలో ఉంటున్నది మీ యొక్క యవ్వనం అంతా.
0: ఇన్ ఫ్యాక్ట్ ద యూత్ ఈజ్ ఇన్ యూ.
1: మీ చేతిలో ఉన్నది మీరు యొక్క ప్రాణశక్తి అంతా.
0: అండ్ దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
1: కనుక ప్రాణశక్తియే మీరు కానీ దేహశక్తి మీరు కాదు.
0: యు ఆర్ దట్ లైఫ్ సోర్స్, ది ఎనర్జీ అండ్ నాట్
1: దేహం. కేవలం ఒక సహాయంగా తీసుకుని వస్తున్నారు.
0: బాడీ ఇస్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: అన్నిటి ఎందు ఉన్నది ఏకత్వం ఒకటి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ సెల్ఫ్, ఆత్మ ఇన్ ఎవ్రీ వన్ యూనిఫామ్.
1: ఇది టమ్లర్ అంటారు మీరు.
0: దిస్ యు కాల్ టమ్లర్.
1: దీంట్లో నీరు ఉన్నాయి.
0: దేర్ ఇస్ వాటర్ ఇన్ సైడ్.
1: కానీ నీరుకు ఆధారం టమ్లర్.
0: And the water is contained in this tumbler.
1: Tumbler ka aadharamu vendi.
0: And this tumbler is made up of silver.
1: Kaani aa vendi ka aadharam emti?
0: And what is the basis found in
1: person?
0: It's only God, divinity.
1: Adi kevalam Vishnu swarupamu.
0: That is Vishnu sustenance.
1: Oka padarthamto cheyabadinatundi kaadu idi.
0: It's not merely made up of material.
1: Ee material tho cheyabadinatundi eppudu material gaane untuntadi.
0: That which is made up of material will remain like that.
1: మా ఆత్మ ఎవరిది కూడా మెటీరియల్ కాదు.
0: ఆత్మ ద స్పిరిట్ ఇస్ నాట్ మెటీరియల్.
1: మీకు ఆ విధంగా తెలుసు చూస్తున్నారే కానీ
0: యూ విజువలైజ్ దట్ వే.
1: మీరు ఆ దృష్టిని దూరం చేసుకోండి.
0: జస్ట్ గివ్ అప్ దట్ కైండ్ ఆఫ్ విజన్.
1: మా స్వామికి ఆకారం కాదు ప్రధానము.
0: ఇట్ ఇస్ నాట్ ద ఫార్మ్ దట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ స్వామి.
1: ఆనందమే ప్రధానము.
0: ఇట్ ఇస్ ద బ్లెస్ దట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ భగవాన్.
1: ఈ ఆనందాన్ని మీరు చింతించండి, తప్పక మీలో కూడా ఆనందం ఆవిర్భవిస్తుంది.
0: యూ ఓన్లీ థింక్ ఆఫ్ బ్లెస్ సో దట్ యూ కెన్ బి బ్లెస్ ఫుల్ ఇటర్నలీ.
1: వారం దినముల నుంచి కూడాను అందరూ పలకరిస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, మా స్వామి ఒక్క మాట అయినా మాట్లాడలేదే అని చాలా మంది విచారిస్తున్నారు.
0: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ ఫీలింగ్ వెరీ సాడ్. మెనీ పీపుల్ ఆర్ టాకింగ్ ఎవ్రీ డే. How is that Swami has not spoken one, not even once during this week long celebration?
1: Na eppudu kudunu premato kudinatundi.
0: Bhagwan symbolizes love.
1: Mee madhyalo vachinappudu naaku enta premano enta balamo enta aanandamo chaala chepparananta aananda kalugutundi.
0: When Bhagwan moves amidst us, passes by the devotees, he experiences immeasurable love.
1: నాకు ఆహార విహారములు కూడా అవసరం లేదు.
0: Bhagavan doesn't want any food or drink, nothing.
1: నా ఆనందమే నా ఫుడ్.
0: And your bliss is his food.
1: నా యొక్క ఆనందమే నీ యొక్క ఫుడ్.
0: And your very bliss is
1: ఆ రకంగా తెచ్చుకోవాలి.
0: And you should be like that.
1: ఇద్దరిని రామలక్ష్మణుని ఇద్దరిని కూడాను విశ్వామిత్రుడు ఆశ్రమానికి తీసుకుని పోతూ
0: విశ్వామిత్ర while taking along with him Rama Lakshmana to ashram.
1: సరియూ నది తీరానికి వెళ్ళేటప్పటికి రామలక్ష్మణ కూర్చోండి.
0: When they were very close to Sariyu River, he made them sit on the ground.
1: మీరు వచ్చేటువంటిది కేవలము నా వెంట విహార నిమిత్తం కాదు.
0: You have not come here just as an excursion, no.
1: కాదు కాదు కాదు.
0: No.
1: నా యజ్ఞ సంరక్షణ కోసం వస్తున్నారు.
0: You are brought here to protect the yajna.
1: ఈ యజ్ఞ సంరక్షణ కావాలంటే మీరు ఆహార నిద్ర లోపల పూర్తి త్యజించాలి.
0: In order to protect and safeguard this holy ritual over here, you should forsake the food and drink.
1: ఈ ఫుడ్ నీటితో ఉండటం చేతనే మీరు దేని కూడా సాధించలేకపోతున్నారు.
0: విత్ దీస్ టూ యూ ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: అప్పుడు వారికి ఉపదేశం చేశాడు.
0: దెన్ విశ్వామిత్ర టాట్ దీస్ టూ.
1: ఆ విశ్వామిత్రుడు
0: విశ్వామిత్ర
1: దశరథం దగ్గర, దశరథ మీరు మీ బిడ్డలు కా భావిస్తున్నారు, వీడు చిన్నపిల్లలు కాదు.
0: While bringing Rama Lakshmana from the court of Dasharatha, he said, "Oh Dasharatha, you consider them as your children. In fact, they are not."
1: మీరు ఇద్దరు కూడాను కేవలము ఆకార స్వరూపులు కాదు.
0: Don't consider them by form only.
1: Sariyu తీరంలో కూర్చొని,
0: whereas close to the Sariyu river,
1: అక్కడ వాళ్ళకి రెండు మంత్రాలు చెప్పాడు.
0: He started teaching them two mantras.
1: నీవు దేహం కాదు.
0: You are not the body.
1: ఆత్మ.
0: You are ఆత్మా the spirit.
1: నీవు కేవలము చైతన్య శక్తి కాదు.
0: You are not merely the physical energy.
1: కానీ చైతన్య శక్తికి మించినటువంటిది నీలో ఉంటుంది.
0: యు ఆర్ ఫుల్ ఆఫ్ దట్ అవేర్నెస్, ది ఇన్నర్ సోల్.
1: ఇంగ్లీష్ లోపల కాన్షియస్నెస్ అంటారు.
0: ఇన్ ఇంగ్లీష్ వీ కాల్ ఇట్ కాన్షియస్నెస్.
1: కానీ ఇది కాన్షియస్నెస్ బియాండ్ కాన్షియస్నెస్.
0: బట్ ఇట్ ఈస్ బియాండ్ కాన్షియస్నెస్.
1: ఆ శక్తితో మీరు కూడినటువంటి వారు.
0: యు హావ్ గాట్ దట్ కెపాసిటీ బియాండ్ కాన్షియస్నెస్.
1: మీరు నిరంతరం కూడా ఈ రెండింటిని మీరు కాపాడుకుంటారు, తప్పక మీకు ఆహార విహారంలో కొరత ఉండదు.
0: సో యు ఆర్ నౌ టాట్ హౌ టు ఫర్సేక్ ద ఫుడ్ అండ్ డ్రింక్ so that you will grow well and achieve the real task assigned to you.
1: ఆ విధంగానే 16 దినములు కూడాను విశ్వామిత్రుడితో ప్రయాణం చేసి సీతాపిండి జరిగింది.
0: And they followed Vishwamitra all through practicing these two principles.
1: ఎక్కడికి పోయినప్పటికీ ఆనందం ఆనందం ఆనందమే రాముని యొక్క స్వరూపము.
0: Bliss is the very form of Rama. Wherever he was,
1: అట్టి ఆనందాన్ని పెంచుకో.
0: That bliss you have to develop more.
1: కానీ ఆకారాన్ని నీవు ఆనందంగా తీసుకోవద్దు.
0: Don't go by the form.
1: ఈ దేహం నాది కాదు.
0: దిస్ బాడీ ఇస్ నాట్ మైన్.
1: నా ఈ దేహము ఎవరిదో ఆహార సంబంధమైనటువంటిది.
0: దిస్ బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫుడ్ ద మెటీరియల్.
1: మెలినప కొంప.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్.
1: దేహమున బ్రగ్గెడు సేవక గంప.
0: అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ద బాడీ ద లిమ్స్ అండ్
1: జాతి సంచలనం పొన్ను దుంప.
0: అండ్ ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
1: ఉపసాగరమైన లేని కంప.
0: ఇట్ కెనాట్ క్రాస్ అక్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్.
1: ఇట్టి కంప వంటి ఈ యొక్క దేహాన్ని నీవు నీ యొక్క దేహముగా భావిస్తున్నావా?
0: And this body, which is a thorny bush, you consider it as your own, identify with it. Give up this body attachment.
1: ఆత్మాభిమానాన్ని పెంచుకో.
0: Be attached to the spirit.
1: అప్పుడే నీవు ఆత్మస్వరూపుడిగా మారిపోతావు.
0: Then you will transform yourself into the embodiment of
1: it. కాలు నొప్పి, చేయి నొప్పి, తలనొప్పి, ఇలాంటి నొప్పులన్నీ బయలుదేరుతుంటాయి.
0: And because of your body identification, you have so many aches.
1: ఎప్పటికీ ఈ నొప్పులు మీకు శాశ్వతమైన కాదు.
0: And these aches or the pains will never remain
1: forever. నువ్వు భ్రమించేంత వరకు మాత్రమే దీనికి నొప్పులు.
0: You have them so long you have body attachment.
1: నీవు భ్రమించక దాన్ని తెలించినప్పుడే నీకు ఈ బాడీతో సంబంధమే లేదు.
0: When once you give this body attachment, you will never be identified with it.
1: కనుకనే ధ్యానంలో మీరు కూర్చోండి అన్నప్పుడు ధ్యానం అంటే ఏమిటి?
0: What is meditation?
1: మెడిటేషన్ గా దేహాభిమానాన్ని త్యజించము, ఆత్మాభిమానాన్ని పెంచుకోవటమే.
0: Meditation meant giving up the body attachment and being attached to the spirit.
1: నిరంతరము ఆత్మాభిమానాన్ని పెంచుకుంటూ కేవలము ఈ దేహాభిమానాన్ని పెంచుకోకపోతే ప్రయోజనం లేదు.
0: If we don't develop continuous attachment to the spirit,
1: దేహాభిమానాన్ని త్యజించు, ఆత్మాభిమానాన్ని పెంచుకో.
0: We have to give up, sacrifice the body identification.
1: దేహానికి ఎవరు సంబంధం కాదు.
0: In fact, you are not confined to the body.
1: దేహం దేహమే.
0: Body is just physical.
1: కానీ నేను భగవంతుని యొక్క సత్తాయి.
0: But the real I is spiritual.
1: అట్టి real I నీవు.
0: That real I, truly speaking, is your
1: I
0: true
1: plus I.
0: I.
1: Okate,
0: I. The I plus I is equal to I.
1: I plus I, I plus I, I plus I, I. అంతటను ప్లస్ ప్లస్ చేసుకుంటూ పో, కట్టగట్టు ఒక్కడికే అవుతావు.
0: You go on adding I plus I, it is only one I God.
1: కనుక ఏకాభిమానం అనేటువంటి అదే ఆత్మాభిమానం.
0: And that oneness is attachment to the spirit.
1: దీంట్లో నేను నీవు అనేటువంటి భావమే లేదు.
0: There is no difference.
1: దీనికి భేదమే లేదు.
0: No difference whatsoever.
1: కనుకనే మీరు దేహాభిమానం పెంచుకుంటూ పోతాం. ఇంతకాలము మీరు ఇన్ని చదువులు చదివి ఇంత ప్రయత్నం చేసి రాత్రికి వ్యర్థమైపోతుంది.
0: After all, if you have got this body attachment with all the education and knowledge and awareness, then all will be merely in vain.
1: ఇతరులకు బోధించే నిమిత్తం కాదు అవి ఉండాలి.
0: Perhaps you have to stand as an example so that you can be a demonstration to others.
1: కానీ నీ కోసం కాదు.
0: And you are not for yourself after all.
1: You are not body.
0: You are not the body.
1: You are I.
0: You are the real I, the spirit being.
1: Real I ని నువ్వు పెంచుకో.
0: Keep that view in view, the real I.
1: ఈ ఆకారం అనేటువంటి మార్పు చెందుతుపోతుంది.
0: And you just forget the formful aspect.
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Yukka devi navaratra yukka sattvamu. దేహాభిమానం పెంచుకొని ఆత్మాభిమానం పెంచుకోవటమే దీని యొక్క.
0: సో ది ఎసెన్స్ ఆఫ్ దేవీ నవరాత్రి సెలబ్రేషన్ లైజ్ ఇన్ అండర్స్టాండింగ్ ప్రాక్టీసింగ్ దీస్ టూ, గివ్ అ బాడీ అటాచ్మెంట్, గెట్ అటాచ్డ్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ.
1: ఈ నవరాత్రి లోపల ఈ అటాచ్మెంట్ అని దించుకుని ఎంత గొప్పవారు అవుతారో మీరు మీకే యోచించుకోవచ్చు.
0: యూ విల్ నో యూ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ గ్రేట్ యూ విల్ బికమ్, హౌ ఎగ్జాల్టెడ్ హై.
1: చాలా బలహీనంగా ఉంటుంటావు కానీ ఆత్మాభిమానం పెంచుకో, బలహీనత అనేటువంటి భస్మం అయిపోతుంది.
0: You are so weak as it is now, but if you are attached to the spirit, you will be very strong in the days to come.
1: Nene God, I am God, I am God, I am God. Aa tattunto meer penchukovali.
0: Establish yourself in the firm feeling that I am God, I am God.
1: Bhajan bina sukh shanti nahi. హరి భజన బినా సుఖ శాంతి నహి.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 5th October 2003 in Prashanti Nilayam. Bhagavan asks us to give up body attachment and develop atmic consciousness, reminding us that physical ailments are like passing clouds. The true Navaratri celebration is giving up Dehabhimana, the body attachment, and developing Atmabhimana, the atmic consciousness.

0: ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ వేదాస్ అండ్ వేదాంగస్ విల్ నెవర్ బి ఏబుల్ టు కట్ దట్ ఐరన్ కర్టన్ ఆఫ్ ఇల్యూషన్ ఆన్ ది అదర్ సైడ్ ఆన్ ఫ్రంట్ ఆఫ్ ది స్క్రీన్ యూ హావ్ గాట్ ది ఇండివిజువల్ బిహైండ్ ది స్క్రీన్ ది డివైన్ ది కాజ్ బిహైండ్ ది స్క్రీన్ అండ్ ది ఎఫెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్క్రీన్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: సెలయేరు తిరుకొండలు హిమశిల చిత్రాతి చిత్ర ప్రవోచులు ధాతుత్కరమప్ప నభ్యతలమున జుంభించు దైగ్యంబు వత్తిల ఎంతేని విస్తృతిని బలచి ఈ ప్రత్యేక ప్రపంచమున నాజులు ఒప్పారు హిమాది రాజమా. భగవంతుడు పర్వతములను అడవులను నదులను కొండలను గుట్టలను అన్నింటినీ కూడా సృష్టించాడు.
0: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మౌంటైన్స్ ఫారెస్ట్ ద రివర్స్ ద హీప్స్ వ్యాలీస్ ఆల్ అరౌండ్
1: చీమర మొదలుకొని నేనుగుల వరకు కూడాను వివిధ రకములైనటువంటి యొక్క జీవరాశులను కూడాను సృష్టించాడు.
0: రైట్ ఫ్రమ్ ది ఎండ్ హి క్రియేటెడ్ ఆల్ ది లివింగ్ క్రీచర్స్
1: జగత్తునకు ఏది అవసరమో అన్ని పదార్థములను కూడాను సృష్టించాడు.
0: హి క్రియేటెడ్ ఆల్ ది మెటీరియల్ నీడెడ్ ఇన్ దిస్ వరల్డ్
1: కానీ భగవంతునికి తృప్తి కలగలేదు.
0: యెట్ గాడ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్.
1: ఇవన్నీను సృష్టించాను, దీనిని నిత్యానిత్య విషయ పరిశీలన సలిపి విచక్షణ జ్ఞానము చేత వివేక జ్ఞానము చేత దీనిని అనుభవించేటువంటి వారెవరు?
0: హీ హాస్ క్వశ్చన్ హింసెల్ఫ్ దిస్ వే, హూ ఇస్ ది వన్ హూ ఇస్ గోయింగ్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ అండ్ పర్మనెంట్? హూ ఇస్ ది వన్ హూ డిసైడ్స్ అండ్ డిస్క్రిమినేట్స్ విత్ ఆల్ ది ఇంటెలెక్ట్?
1: పర్వతమును చూచి ఆనందించేటువంటి వారు, ప్రవాహమును చూసి మురిసిపోయేటువంటి వారు, అడవులను చూచి ఉల్లాసపడేటువంటి వారు ఎవరిక్కడ?
0: హూ ఆర్ దోస్ హూ విల్ ఫీల్ హ్యాపీ లుకింగ్ ఎట్ ది మౌంటైన్స్, హూ విల్ ఫీల్ డిలైటెడ్ వాచింగ్ ద ఫ్లో ఆఫ్ ద రివర్స్ అండ్ బి జాయ్ఫుల్ వాచింగ్ ది ఫారెస్ట్ అరౌండ్?
1: అనుభవించి ఆనందించేటువంటి వారు లేకుండినప్పుడు సృష్టి అంతయు వ్యర్థమే.
0: ఇఫ్ దేర్ ఆర్ నన్ టు ఎక్స్పీరియన్స్ అండ్ టు ఎంజాయ్ ది హోల్ క్రియేషన్ విల్ బి ఇన్ వెయిన్.
1: కనుక ఇకపై వీటిని అనుభవించి ఆనందించి అందరికీ అందించేటువంటి ఒక వ్యక్తి స్వరూపాన్ని సృష్టించాలి అని సంకల్పించుకున్నాడు.
0: గాడ్ విల్ టు క్రియేట్ ఎన్ ఇండివిజువల్ హూ విల్ బి హ్యాపీ, who will enjoy and experience this creation.
1: Manavatme lekundina ee srishti antai kudanu shunyame.
0: Without the human being the whole creation would be empty.
1: Kanuka vichakshana gnanam kaligi viveka pravartana cheta vichakshana cheta vijnanam cheta ప్రజ్ఞానం చేత సుజ్ఞానం చేత దీనిని అనుభవించేటువంటి ఒక వ్యక్తిని సృష్టించాలి అని ఏకోహం బహుశ్యాం తన నుండియే తాను సర్వమును కూడాను ఆవిర్భవింపచేసుకున్నాడు.
0: హీ విల్ అండ్ డిసైడెడ్ టు క్రియేట్ ఎ పర్సన్ విత్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్ డిస్క్రిమినేషన్ ఇంటెలెక్ట్ ద నాలెడ్జ్ ద వరల్డ్లీ నాలెడ్జ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ in order to enjoy his own creation and the general knowledge, so he manifested into many.
1: Kani ee manavunu srushtinchinappudu ee manavudu vedaha vedam purusham mahantam aadityavannam tamasaparastat annintini kalukunnam swami ani ucharinchadu ee manavudu.
0: Man in turn responded telling ఓ గాడ్ ఐ హావ్ కమ్ టు నో ఎవ్రీథింగ్.
1: కేవలం వేదాధ్యయనం చేతను, శాస్త్ర పఠనం చేతను, వేదాంత పఠనం చేతను ఈ దివ్యత్వాన్ని తెలుసుకోవచ్చును అని ఒక నిర్ణయానికి వచ్చాడు.
0: మ్యాన్ హ్యాస్ డిసైడెడ్ దట్ హీ విల్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ బై రీడింగ్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ అండర్స్టాండింగ్ ద ఫిలాసఫీ.
1: దానిని తెలుసుకునే నిమిత్తమై అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
0: హీ డిడ్ ఇంటెన్స్ పెనెన్స్ ఇన్ ఆర్డర్ టు నో ది డివినిటీ.
1: జపములు చేశాడు.
0: హీ డిడ్ జప.
1: తపములు చేశాడు.
0: పెనెన్స్.
1: ధ్యానము చేశాడు.
0: మెడిటేషన్.
1: అర్చన చేశాడు.
0: వర్షిప్.
1: అన్ని విధములైనటువంటి సాధనలు చేస్తూ వచ్చాడు.
0: హీ ఫాలోడ్ ఆల్ పర్సూట్స్.
1: కానీ దివ్యత్వము అతనికి కంటి కనిపించలేదు.
0: Yet he could not visualize the spirituality.
1: మనసుకు అనిపించలేదు.
0: And his mind could not comprehend. Ears could not hear.
1: హృదయాన్ని కరిగించలేదు.
0: And the heart did not melt or move.
1: ఇవి చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all the spiritual pursuits?
1: అని ఒక విధమైనటువంటి ఒక విరక్తికి గురి అయ్యాడు.
0: Like this he was frustrated and disappointed.
1: దేనివల్ల ఈ యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోయాడు?
0: వాట్ ఇస్ ది రీజన్ వై హీ కుడ్ నాట్ రీచ్ దట్ బ్లిస్ఫుల్ స్టేట్?
1: ఎంత తపస్సు చేసినప్పటికీ, ఎన్ని వేదములు చదివినప్పటికీ, ఎంత శాస్త్రములు తెలుసుకున్నప్పటికీ, దేహాభిమానము అనేటువంటి ఒక పెద్ద పెనుపూతము అతన్ని పట్టి పీడిస్తూ వచ్చింది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఇంటెన్స్ పెనెన్స్ స్కాలర్షిప్ అండ్ ద నాలెడ్జ్ అండ్ ద ఫెమిలియారిటీ విత్ ఆల్ ది సీక్రెట్ టెస్ట్ yet he could not know the spirituality because of his attachment to the body.
1: అప్పుడు ప్రారంభించాడు, ఏమిటి ఈ దేహం?
0: Then he started questioning, what is this body?
1: దీనిపైన ఇంత అభిమానం కలగడానికి ఏది కారణం?
0: What is the reason behind this attachment?
1: అని అనేక విధమైనటువంటి పరిశోధనలు కూడాను చేశాడు.
0: He made all sorts of investigations.
1: కడపటికి ఇది దేహము ఒక మ్యాటర్, ఇది ఒక పదార్థముల యొక్క సమ్మిళిత స్వరూపమే.
0: Ultimately, he could know that this body is just a matter.
1: ఇది కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు మాత్రమే.
0: That the body is merely an instrument.
1: ఈ పనిముట్టును మనం లెక్క చేయనక్కర్లేదు.
0: So we should not bother ourselves with this instrument.
1: ఈ పనిముట్టులో దీనిని నడిపించి, కదిలించి, మెదిలించి, మురిపించి, మరిపించి, మైమరిపించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది.
0: There is a spirit behind that makes this instrument works, and that is the master, that with maneuver, and that is responsible for the entire working process.
1: ఎక్కడ ఉంది, ఎక్కడ నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడాను తిరిగి పరిశీలన చేస్తూ వచ్చాడు.
0: Then he started questioning and trying to understand the guiding principle behind this instrument.
1: ఎక్కడికి పోయినప్పటికీ ఇదే చింతనే.
0: He started thinking the same way.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: ఇంగ్లాండ్ లోపల,
0: in England,
1: Aristotle సాయంకాల సమయం లోపల ఫుట్పాత్ పైన నడుచుకుంటూ పోతున్నాడు.
0: Was walking along the footpath.
1: నడుచుకుంటూ పోతుంటే అదే ఫుట్పాత్ పైన ఇంకో రిటైర్డ్ ఆఫీసరు ఎదురుగా నడుచుకుంటూ వచ్చాడు.
0: ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆన్ ద ఫుట్ పాత్ హీ కుడ్ ఫైండ్ వన్ ఆఫీసర్ ఆల్సో వాకింగ్.
1: ఒకరికొకరు వచ్చిన టక్కన కొట్టుకున్నారు ఒకరికొకరు. అతన్ని ఇతను చూడలేదు, ఇతను అతను చూడలేదు, ఇతని ధోరణిలో ఇతన్ని పోతున్నారు అరిస్టాటర్. ఆ రిటైర్డ్ ఆఫీసర్ అతని ధోరణి ఏమిటిందో, ఆ రిటైర్డ్ అయిన తర్వాత ఇంకేమి ఇంటి బాధ్యతలు ఉన్నాయో ఏమిటో అవి యోచించుకుంటూ వస్తున్నాడు.
0: As these two were moving in the opposite directions, thinking and engaged in their own way, they dashed against each other.
1: A retired officer, who are you? Annadu kopamto.
0: The retired officer, in full of anger, is asked, who are you?
1: Aristotle cheppadu, chetulu jodinchi, ade nenu yochinchestunnanu, who am I? Cheppandi ani prarthinchadu.
0: Aristotle with folded hands said, that's what I am trying to know, who am I, kindly tell me.
1: Aa sadbuddhi sadbhavamu sadhrudayamu sadalochana undinatundi variki itti సదవకాశాలు సంభవిస్తుంటాయి.
0: పీపుల్ విత్ సచ్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్, గుడ్ ఫీలింగ్, గుడ్ సెంటిమెంట్స్
1: చూడలేదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఈ అధికారి ఎవరు, హూ ఆర్ యూ అని క్వశ్చన్ వేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
0: ఐ హావ్ నాట్ గాన్ టు ఎనీ ప్రిసెప్టర్ ఆర్ టీచర్ ఫర్ దట్ మ్యాటర్. దిస్ ఆఫీసర్ హస్ పుట్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ,
1: హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ.
0: దెన్ హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హిమ్సెల్ఫ్, హూ ఆమ్ ఐ.
1: ఆ రిటైర్డ్ ఆఫీసర్ వీడెవడు పిచ్చివాడు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు, జవాబు చెప్పలేదు. హూ ఆర్ యూ అన్నాడే కానీ జవాబు చెప్పలేదు.
0: That retired officer just questioned, who are you? But he didn't expect reply.
1: అదే విధముగానే ఈ మానవుడు ఈ జడమైనటువంటి దేహాన్ని, ఈ కల్మషమైనటువంటి దేహాన్ని, మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహాన్ని ఇంత భ్రమించటం లోపల ఉండినటువంటి యొక్క విశేషం ఏమిటి?
0: What is the significance, what is the underlying secret behind this attachment to the body, which is inert, which is just matter, which is polluted from the fecal matter?
1: నిమిషములకు నీచులు ఉరుని కాని పునుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: Every minute it emits foul smell, not aroma or fragrance.
1: ఇలాంటి దేహంపై ఇంత అభిమానం ఎందుకు?
0: Why then attachment to this body?
1: కాని

0: ఇందులో ఎవరో ఒక శక్తి ఉన్నది.
1: బట్ దేర్ ఇస్ సమ్ పవర్.
0: ఆ శక్తి ఉండటం చేతనే ఇలాంటి నిరుపయోగమైనటువంటి యొక్క తోలుతిత్తి వంటి ఈ దేహాన్ని మనం ఇంత భ్రమిస్తున్నాము.
1: దేర్ ఇస్ సమ్ ఎనర్జీ బిహైండ్ ఇట్ అండ్ దట్ ఆపరేట్స్ దిస్ బాడీ.
0: యోచన చేసుకుంటూ ఒక బజార్ లో వెళుతున్నాడు.
1: హి వాస్ థింకింగ్ ఇన్ ది సేమ్ వే అండ్ పాసింగ్ బై.
0: ఒక హంటరు, ఒక చెవుల పిల్లి, కుందేలు ఉంటారు దాన్ని, ఈ ర్యాబిట్ ను అడవుల్లో చంపుకొని చేతిలో పట్టుకొని వస్తున్నాడు రోడ్ లోపల.
1: ఏ హంటర్ వాస్ క్యారింగ్ ఏ ర్యాబిట్ విచ్ హీ కిల్డ్ అండ్ టేకింగ్ ఇట్ అలాంగ్ విత్ హిమ్.
0: మాంసాహారులైనటువంటి ఎవరో కొంతమంది వచ్చి, సార్ దీని వెల ఎంత సార్, దీని వెల ఎంత సార్ అని అడుగుతున్నారు.
1: ఏ నాన్ వెజిటేరియన్ కేమ్ అండ్ సెడ్, వాట్ ఇస్ ది ప్రైస్ ఆఫ్ దిస్ డెడ్ ర్యాబిట్?
0: ఏదో 5 రూపీస్ అన్నారు.
1: ఇస్ ఇట్ 5 రూపీస్?
0: 5 రూపీస్ ఇచ్చాడు, ఆ ర్యాబిట్ కొనుక్కొని వెళ్ళిపోయాడు.
1: He paid 5 rupees and purchased that rabbit.
0: Chuchadu.
1: He saw this.
0: Paniki maarinatundi ee chevulu pilli ee rabbit ku 5 rupees vela untundadi. Kaani manavudu maraninchin tarvata deeniki 5 rupees kuda evaru icchevarledi.
1: This useless rabbit, dead one, has got its own value of at least 5 rupees, not the human body of it.
0: ఇది ఎంత వెల అనేటువంటి అడిగేటువంటి వారు కూడా లేరే.
1: There nobody would ask the price or the value of the dead body.
0: చూసారా, మరణించిన రాబిట్ కైనా విలువ ఉంది కానీ మరణించిన మానవునికి విలువ లేదు.
1: A dead rabbit has got value but not the dead body of man.
0: ఎంతటి రాజాధిరాజు అయినప్పటికీ,
1: maybe a king of India,
0: ఎంతటి చక్రవర్తి అయినప్పటికీ,
1: emperor,
0: ఎంతటి పీఠాధిపతి అయినప్పటికీ,
1: maybe head priest,
0: మరణించిన తర్వాత
1: after death
0: cremation ground తీసుకుని పోతుంటే,
1: as the body was being taken to cremation ground,
0: మధ్యలో ఏమైనా rain వస్తే,
1: if there is any rains,
0: ఒక షాప్ కీపర్ ను, సార్ కొద్దిసేపు మీ వరండాలో పెట్టుకుంటామంటే, చీచీచీచీ వద్దు తీసుకుని పోండి అంటాడు.
1: If you request any shopkeeper to permit this dead body to be kept there under shelter, he will say nothing doing.
0: Leka peetadhipatuda inke mahaniyuda edi chudadu.
1: That shopkeeper is not mindful of the position and the status of this dead person, whether he is an emperor or a king.
0: Adhe roju lokala kontha mandi devalayaniki velutu vacharu.
1: On the same day some people were visiting temple.
0: Aa devalayaniki vellek puramu,
1: prior to that,
0: అయ్యా ఇక్కడ అక్కడ విచ్చి పెట్టేస్తే ఏ కుక్కలు దొంగిలించుకొని పోతాయి, ఏ మనుషులు దొంగిలించుకొని పోతారు, నా స్లిప్పర్స్ కొంతసేపు మీ వరండాలో పెట్టిపోతాం సార్ అన్నాడు ఈ యొక్క చెప్పులు యజమాని.
1: వేర్ ఇస్ అనదర్ పర్సన్ సెడ్, వైల్ విజిటింగ్ ఎ టెంపుల్ బీయింగ్ ఎ రైనీ డే, సెడ్ ఆస్ అనదర్ వన్, వుడ్ యు ప్లీజ్ పర్మిట్ మీ టు కీప్ మై స్లిప్పర్స్ ఓవర్ హియర్.
0: పెట్టండి సార్, కొంచెం అక్కడ లోపల పెడితే ఇంకా మంచిది, బయట పెట్టి ఎవరైనా తీసుకుని పోతారని లోపల దానికి అవకాశం ఇచ్చాడు.
1: Then the person said, why not sir, better you keep the slippers inside.
0: ee experience kavalani etiketuvanti vaadu chuchadu. Chusara, itanu goppa srimantudu,
1: here is a rich man.
0: Itanu batiki undinanta kalamu itanu chuttu andaru kudunu paricharakulu tirigeetuvanti vaaru.
1: So long he was alive, he was surrounded by number of
0: servants. Atanni darshinchalante chaala kattu kattubaatu undetuntivi.
1: There are so many difficulties one has to pass through.
0: Ee peedhaadi chustam anukunte evarni muttadu muttadu muttadu ani duram poyyetunti ilanti paadu ee naadu oka varandalo kudunu ee dehaniki avakasam evaru andinchaledu.
1: Being a peetadhipati, the head of a particular school of philosophy, well, he never touched anybody, but today nobody is bothered about him.
0: జీవుల చర్మంతో కుట్టినటువంటి చెప్పులకైనా అవకాశం ఇస్తున్నారు కానీ శవానికి అవకాశం ఇవ్వటం లేదు.
1: అట్లీస్ట్ ది స్లిప్పర్స్ మేడ్ అవుట్ ఆఫ్ ది స్కిన్ ఆఫ్ ది డెడ్ అనిమల్ హస్ గాట్ ఎ వాల్యూ బట్ నాట్ ది డెడ్ బాడీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కాబట్టి దీని యొక్క కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్?
0: పరిశోధనలు ఇవన్నీ వస్తున్నాయి మధ్య మధ్య.
1: దీస్ ఆర్ ఆల్ ది థాట్స్ దట్ కమ్ ఆన్ ద వే యాజ్ వన్ థింగ్స్.
0: చెప్పులకు విలువ ఉంటుండాలి కానీ శరీరానికి విలువ లేదు.
1: స్లిప్పర్స్ హావ్ వాల్యూ బట్ నాట్ ద బాడీ.
0: ఈ విధంగా విచారణ చేస్తూ పోయి దీనిలో ఎవరో ఉన్నారు, దీనికి కర్త ఎవరో, దీనికి భోక్త ఎవరో, దీనిని గుర్తించాలి అనేటువంటి విచారణ ప్రారంభం చేశాడు.
1: Then he started thinking deep enough again and repeatedly, there must be a creator behind, there must be an experiencer behind.
0: ఈ విధంగా పోతూ పోతూ
1: as he went on
0: investigating, ఇంటికి వచ్చి చేరాడు.
1: He returned home.
0: తండ్రి దగ్గరకు వచ్చి
1: అప్రోచ్ హిస్ ఫాదర్,
0: నాన్న,
1: ఫాదర్,
0: ఏది ఈ జీవితంలో ప్రధానమైనటువంటిది,
1: వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ లైఫ్,
0: ఏది అన్నింటినీ నడిపించేటువంటిది,
1: వాట్ ఈస్ ద గైడింగ్ స్పిరిట్.
0: అన్నింటిలోనూ ఏకత్వంగా ఉండేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్?
0: అప్పుడు తండ్రి చెప్పాడు.
1: దెన్ ఫాదర్ సెడ్,
0: నాయన, ఇది మాటలతో తెలుసుకోవటానికి వీలు కానటువంటిది.
1: సన్, యు కెనాట్ అండర్స్టాండ్ బై వర్డ్ ఎనీవే.
0: నీవే స్వయంగా దీనిని విచారణ చేసి తెలుసుకోవాలి అన్నాడు.
1: యూ మస్ట్ ఎంక్వైర్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ నో యువర్ సెల్ఫ్.
0: ఇదిగో కొన్ని తెలుసుకున్నాడు కదా, కుందేటికి విలువ ఇచ్చారు చచ్చిన కుందేటికి, కానీ మనిషికి విలువ లేదు.
1: హీ హాస్ నోన్ సఫిషియెంట్లీ ఎర్లియర్ బికాజ్
0: చెప్పులకు విలువ ఇచ్చారు, కానీ శవానికి విలువ ఇవ్వలేదు.
1: డెడ్ రాబిట్ హాస్ వాల్యూ, స్లిప్పర్స్ హాస్ వాల్యూ, బట్ నాట్ ది డెడ్ బాడీ ఆఫ్ మ్యాన్.
0: కానీ దీనికి తెలియనటువంటిది ఒకటి, మరుగ్గా ఉండేటువంటిది ఒకటి ఉంది.
1: బట్ దేర్ ఇస్ ఎ హిడెన్ ప్రిన్సిపల్.
0: అది ఈ దేహంలో ఉండినంత వరకు ఈ దేహానికి విలువ ఇస్తున్నారు.
1: దట్ హిడెన్ ప్రిన్సిపల్ సో లాంగ్ ఇట్ ఇస్
0: అది ఈ దేహంలో ఉండినంత వరకును శివం శివం శివం అంటున్నారు.
1: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ సో లాంగ్ ఇట్ ఇస్ ఇన్ ద బాడీ ఇట్ ఇస్ శివం ఆస్పీషియస్.
0: ఆ యొక్క శక్తి ఈ దేహం నుంచి వదిలిపోతానే శవం శవం శవం అంటున్నారు.
1: ద మూమెంట్
0: శవమునకు శివమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: ద మూమెంట్ ది ఎనర్జీ, ద డివైన్ ఎనర్జీ గైడింగ్ ప్రిన్సిపల్ ఇస్ గాన్, ఇట్ ఈస్ శవం డెడ్ బాడీ.
0: కనుక నాయన నీవు సాధన చేసి తెలుసుకోమన్నాడు తండ్రి.
1: ద ఫాదర్ సెడ్, బెటర్ యూ ఎంక్వైర్ అండ్ నో యువర్ సెల్ఫ్.
0: ఇతనే వరుణి కుమారుడు అరుణుడు తపస్సుకు వెళ్ళాడు.
1: హి డిడ్ పెనెన్స్.
0: తిరిగి వెళ్ళాడు.
1: హి వెంట్
0: చూచాడు.
1: హి సా
0: ఈ దేహానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ దిస్ బాడీ?
0: ప్రాణం అని తెలుసుకున్నాడు.
1: దెన్ హీ కుడ్ నో ఇట్స్ ది లైఫ్ బిహైండ్ ఇట్.
0: ఇంటికి వచ్చాడు.
1: హి రిటర్న్ హోమ్.
0: ప్రాణం బ్రహ్మ అన్నా నాన్న తెలుసుకున్నాను.
1: హి టోల్డ్ హిస్ ఫాదర్, ఫాదర్ ఐ హావ్ నోన్ లైఫ్ ఇస్ బ్రహ్మన్.
0: లైఫ్ ఉంది, ప్రయోజనం ఏమిటి నాయన? కుమారుణ్ణి అడుగుతున్నాడు తండ్రి.
1: దెన్ ఫాదర్ స్టార్టెడ్ ఆస్కింగ్ హిస్ సన్.
0: ప్రాణం ఉంది,
1: దేర్ ఇస్ లైఫ్,
0: కానీ నీకు తట్టలో అన్నం పెట్టినప్పుడు ప్రాణం ఉంది కానీ మనస్సు తినాలా అనేటువంటి సంకల్పమే లేకపోతే నీవు అన్నాన్ని భుజించగలవా?
1: దేర్ ఇస్ ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. Unless there is a thought in the mind to eat it, you don't start eating.
0: కాబట్టి ప్రాణం ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: So mere life is not enough.
0: ఆపరేషన్ చేసే పూర్వము డాక్టరు మొత్తమంది ఇచ్చి పొట్టను కోస్తున్నాడు.
1: Prior to operation,
0: ప్రాణం
1: ఉంది
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: Anesthesia to the patient, there is life, what is the use?
0: ఆపరేషన్ జరుగుతుందా, నాకేం చేస్తున్నారు ఏమీ తెలియదు.
1: As the operation goes on,
0: అతనే ప్రాణం ఒక బ్లైండ్.
1: The patient does not know, though there is life.
0: అని అన్నాడు నాన్న.
1: That's what father said.
0: తిరిగి వెళ్ళాడు అడవికి.
1: Then he went to the forest.
0: ప్రాణం కాదు బ్రహ్మ.
1: So life is not Brahman.
0: మరి కొంత తపస్సు చేశాడు.
1: Then he did penance.
0: మనస్సే బ్రహ్మ అనుకుని వచ్చాడు.
1: Then he returned telling that mind is Brahman.
0: తిరిగి తండ్రి చెప్పాడు, ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్ కాదు నాయన.
1: ఫాదర్ సెడ్, దిస్ ఇస్ నాట్ రైట్.
0: మనసు ఉంది,
1: దేర్ ఇస్ మైండ్,
0: కానీ విచారణ శక్తి లేకపోతే మనసు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్,
0: బొడ్డు తినవచ్చును, పేడను తినవచ్చును, మట్టిని తినవచ్చును, కానీ విచక్షణ జ్ఞానం కావాలి కదా.
1: వన్ కెన్ ఈట్ ద ఫుడ్ అండ్ ద దాల్ అండ్ ద కోల్, వాట్ అవర్ డర్ట్.
0: పిచ్చివాడికి మనసు ఉంది.
1: A madcap has mind.
0: కాని ఏది ఎక్కడో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలనో ఎక్కడికి వెళ్లాలనో ఏమీ తెలియదు.
1: But he has no sense of propriety as to how to conduct himself.
0: కనుక నిజమే మనసు బ్రహ్మ కాదు.
1: So mind is not Brahma.
0: మరి వెళ్ళాడు.
1: Again he went to the forest.
0: మరి తపస్సు చేశాడు.
1: He did penance.
0: వచ్చాడు. నాన్న ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు.
1: He said that ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ నిజమే, కానీ ప్రజ్ఞానం అనేటువంటిది ఉంటుండాలి.
1: There is ప్రజ్ఞానం.
0: కానీ దానివల్ల మనకి ఏ విధమైన ఫలితం రావటం లేదు.
1: బట్ ఇట్ హాస్ నో యూటిలిటేరియన్ ఎఫెక్ట్.
0: గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులంతా ఉంటున్నారు.
1: మెనీ సైంటిస్ట్.
0: ఎంతమంది ప్రజ్ఞానులు కలిగినటువంటి వాళ్ళంతా ఉన్నారు.
1: ప్రజ్ఞానవంతులున్నారు,
0: విజ్ఞానవంతులున్నారు, సుజ్ఞానవంతులున్నారు, కానీ అందరికీ దానికి వెనకల అజ్ఞానము అనేటువంటిది కూడా ఒకటి వెంటాడుతుంటారు.
1: There are people of this awareness, the spiritual knowledge, the science and everything, but yet they are encompassed by ajnana, ignorance.
0: పరిపూర్ణ బ్రహ్మ కాదు అన్నాడు.
1: So your prajnana is not Brahma.
0: వరుణుడు.
1: That's what Varuna said.
0: అప్పుడు తిరిగి పోయాడు.
1: Then he went back.
0: కూర్చున్నాడు తపస్సులో.
1: He sat in penance.
0: లేగలేదు.
1: He didn't get up.
0: ఇంటికి రాలేదు.
1: He didn't return.
0: ఆ ఆనందంలో మునిగి మునిగి మునిగి మునిగి మునిగి తనలో తాను ఎంతో ఆనందిస్తున్నాడు.
1: He has forgotten himself in ecstasy and bliss.
0: మూడు దినములు, నాలుగు దినములు, నెల రోజులు చూచాడు, తండ్రి ఇంటికి రాలేదు కుమారుడు.
1: ఫాదర్ వెయిటెడ్ ఫర్ ద సన్ 3-4 డేస్ మంత్స్.
0: వెళ్ళాడు తండ్రి.
1: ఫాదర్ వెంట్.
0: ఒకే ఆనందంగా ఉంటున్నాడు కుమారుడు.
1: హీ సా ద సన్ ఇన్ ఎక్స్టసీ.
0: నాయన తెలుసుకున్నావా అన్నాడు తండ్రి.
1: ఫాదర్ ఆస్క్డ్ సన్ డిడ్ యు నో దట్
0: ఆనందం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ అన్నాడు.
1: ద సన్ రెస్పాండెడ్ బ్లిస్ ఇస్ గాడ్, బ్లిస్ ఇస్ గాడ్.
0: అనగా దేనిని పరిశీలన చేశాడు ఈ వ్యక్తి?
1: ఇట్ మీన్స్ వాట్? వాట్ ఇస్ ద
0: శరీరాన్ని పరిశీలన చేశాడు.
1: హస్ ఎగ్జామిన్ ద బాడీ.
0: అన్నమయం దేహము.
1: బాడీ ఇస్
0: ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము. ఈ పంచ మూడు దినములు, నాలుగు దినములు, నెల రోజులు చూచాడు తండ్రి, ఇంటికి రాలేదు కుమారుడు.
1: ఫాదర్ వెయిటెడ్ ఫర్ ద సన్ 3-4 డేస్ మంత్స్.
0: వెళ్ళాడు తండ్రి.
1: ఫాదర్ వెంట్.

0: దాన్ని పరిశీలన చేశాడు.
1: He has examined all the five life sheets, that of the body, that of the mind.
0: ఆనందం వచ్చేటప్పుడు ఇంకేది నాకు అక్కర్లేదు.
1: When once he attained that blissful
0: సమస్త సాధనలు కూడాను ఆనంద నిమిత్తమే సలిపేటువంటివి.
1: For all spiritual endeavors, it's only for
0: this. కానీ ఇప్పుడు మనం అనుభవించేటువంటి ఆనందాలు క్షణభంగురాలు.
1: But all the worldly happiness is momentary.
0: ఇది ఆనందాలు కాదు.
1: You cannot call it bliss.
0: కానీ అది నిత్యానందం.
1: That is eternal bliss.
0: యోగానందం.
1: That's one of yours.
0: పరమానందం.
1: Supreme.
0: అద్వైతానందం.
1: Non-dual.
0: సచ్చిత్ ఆనందం.
1: And that is
0: ఆత్మానందం.
1: That is one of the self.
0: అది ఒక్క దైవంతో తప్ప అన్యులతో ఏమాత్రం ఇది మనకు లభ్యం కాదు.
1: Bliss, you will get it only in union with God, but nowhere
0: else. కనుకనే సృష్టించిన భగవంతుడు ఈ మానవుడు ఈ పంచకోశములు కూడాను పరిశీలన చేసి కడపటి కోసమైన ఆనందంలో ప్రవేశిస్తాడు. అందు నిమిత్తమై ఈ మానవును సృష్టించాలి అని తను సంకల్పించుకున్నాడు.
1: Therefore God has will to create man who will certainly investigate and explore all the five life sheets until he reaches the state of bliss.
0: దురదృష్టవశాత్తు ఈనాడు దేహమయం, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయము, ఆనందమయమని స్టెప్ బై స్టెప్ ఒకదానికొకటి చాలా ఒక లేత్ అనగా తేలిక అయినటువంటి ఒక అతి సూక్ష్మమైనటువంటి స్థానానికి వెళ్ళాడు.
1: Therefore, out of all the sheets that are the food, the life, the mind,
0: శరీరం కంటే ప్రాణం చాలా లైట్ గా ఉన్నటువంటి చులకనైనటువంటి.
1: And this life is lighter than the body.
0: తేలిక అయినటువంటిది.
1: It is very light.
0: ఈ ప్రాణం కంటే మనస్సు మరింత తేలికైనటువంటిది.
1: The mind is lighter still.
0: ఈ మనస్సు కంటే విజ్ఞానం మరింత తేలికైనటువంటిది.
1: The spirit of awareness still lighter.
0: ఈ విజ్ఞానం కంటే ఆనందం మరింత తేలికైనటువంటిది. సర్వత్రా వెలిగేటువంటిది ఆనందం.
1: And this bliss is very very light, extremely light.
0: ఈ ఆనందాన్ని విస్మరించి ఈనాటి మానవుడు రివర్స్ ఆనందం నుంచి ప్రజ్ఞానానికి దిగుతున్నాడు. ఏమిటి, ఐఎమ్ సైంటిస్ట్, నేను ప్రజ్ఞానంలో ప్రవీణుణ్ణి. ఆనందం మర్చిపోయినాడు, ఆనందం నుంచి ప్రజ్ఞానానికి వచ్చాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఫ్రమ్ సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లిస్ హీ కమ్స్ టు ప్రజ్ఞాన. కానీ
0: ఆ డ్రైవింగ్ అతనికి తెలియటం లేదు, రివర్స్ గేర్ వేశాడు.
1: బట్ హి హస్ పుట్ రివర్స్ గేర్.
0: వచ్చాడు తిరిగి ప్రజ్ఞానంకు.
1: అండ్ హి రీచ్డ్ దట్ ప్రజ్ఞాన.
0: ప్రజ్ఞానం నుంచి తిరిగి మనోమయ కోశానికి వచ్చాడు.
1: అండ్ దెన్ హి హస్ కమ్ డౌన్ టు ది షీట్.
0: ఈ మనోమయ కోశం నుంచి ప్రాణమయ కోశానికి వచ్చాడు.
1: అండ్ దెన్ హి హస్ కమ్ టు ది షీట్ ఆఫ్ లైఫ్.
0: ఈ ప్రాణమయ కోశం నుంచి దేహమయానికి దిగిపోయాడు.
1: అండ్ ఫైనల్లీ హి హస్ కమ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ది బాడీ.
0: అన్నిటికీ దేహమే దేహమే దేహమే ముఖ్యము. ఆ స్థితికి వచ్చింది ఈనాటి మానవత్వం.
1: దేర్ఫోర్ ది హ్యూమన్ బీయింగ్ హస్ కమ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ది బాడీ టుడే.
0: ఎంత ఉన్నత స్థాయికి పోవాలని బ్రహ్మ సృష్టించాడో ఈ మానవుని యొక్క సంకల్పం అంతటికి అదో స్థాయికి దిగుబడిపోయాడు.
1: గాడ్ ఇంటెంటెడ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఫర్ మ్యాన్ కైండ్.
0: శరీరాన్ని తెలుసుకోవడానికి మన చదువులు ఎందుకు?
1: వై షుడ్ వి స్టడీ టు నో ద బాడీ?
0: చేతిలో ఉన్న కంకణం చూడటానికి అర్థం ఎందుకు నీకు కావాలి?
1: ఇన్ ఆర్డర్ టు సీ ద బ్యాంగిల్ వై డు యూ నీడ్ ద మిర్రర్?
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: దివ్యత్వాన్ని చూడటానికి నీకు సాధన కావాలి, కానీ దేహాన్ని గుర్తించుకోవడానికి సాధన అక్కర్లేదు.
1: The spiritual practice is needed to know the divinity and is not necessary for the
0: body. ఈ దేహమంతా కేవలం ఒక పనిముట్టు వంటిది.
1: Body is merely an instrument.
0: కానీ ఈ పనిముట్టు పైన మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము.
1: But today we are concentrating on the instrument.
0: ఈ పనిముట్టునే మనం ప్రధానమైన లక్ష్యంగా మనం తీసుకుంటున్నాము.
1: We take it the instrument as the
0: ఈ శరీరం యొక్క సుఖములు అన్ని కూడా ఎంత సేపు?
1: How long the convenience of the body lasts?
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: A small example.
0: ఆకలి అవుతుండాలి.
1: You are hungry.
0: ఆకలి అవుతుండాలని చెప్పని తక్షణం క్యాంటీన్ కి వెళ్ళావు.
1: యాజ్ యూఆర్ హంగ్రీ ఇమీడియట్లీ గో టు ద క్యాంటీన్.
0: 2 రూపీస్ ఇచ్చేసేసి ఒక చపాతి, 2 రూపీస్ ఇచ్చేసి ఇంకో చపాతి, 2 రూపీస్ ఇచ్చి ఇంకో చపాతి, 3 చపాతీలు 6 రూపీస్ తీసుకున్నావు.
1: యూ పెయిడ్ 6 రూపీస్ అండ్ పర్చేస్ 3 చపాతీస్.
0: తిన్నావు.
1: యూ ఎయిట్.
0: బాగుండదు నేను అనుకున్నాడు. చాలా సంతోషించాడు.
1: వాస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆఫ్టర్ ఈటింగ్ 3 చపాతీస్.
0: ఎంతసేపు ఈ ఆనందం?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: తిరిగి ఆఫ్టర్ 2 అవర్స్ కు తిరిగి కావాలి.
1: ఆఫ్టర్ 2 అవర్స్ అగైన్ హిల్ బి హంగ్రీ.
0: ఈ మిషన్ ఇన్ని విధముల పని చేస్తుంటే వల్ల ఎంత పెట్రోల్ దీనికి తాగుతుండాలి, ఎంత ఆయిల్ త్రాగుతుండాలి.
1: యాజ్ దిస్ మిషన్ వర్క్స్ ఇట్ నీడ్స్ మోర్ ఆఫ్ ఆయిల్ అండ్ పెట్రోల్.
0: కనుకనే ఇది కేవలము ఒక జడమైనటువంటి దీంతో మనం ఒక కఠినమైనటువంటి ఇంజిన్ మాదిరి ఉపయోగించుకుంటున్నాము.
1: సో వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది బాడీ లైక్ ఎ మెషిన్ ఇన్
0: ఇట్ మెషిన్
1: ఇట్ ఇస్ మెషిన్.
0: ఈ మెషిన్ పైన ఎందుకు మనకి ఇంత అభిమానం?
1: వై షుడ్ అటాచ్మెంట్ ఆన్ దిస్?

0: దీనికంటే ఉన్నతమైనటువంటి దానికి మరి పోవాలి.
1: బట్ వీ షుడ్ ట్రావెల్ అప్వర్డ్ టు హైయర్.
0: కనుకనే ఆనందం అనేటువంటి యొక్క చాలా అతి సూక్ష్మమైనటువంటి స్థాయి నుంచి కొంత బరువైనటువంటి సైన్స్ లేకొచ్చి దిగిపోయినారు.
1: This bliss is subtlest of all, and we have come down to the scientific knowledge.
0: ఆ సైన్స్ నుంచి మరింత భారమైనటువంటి ఒక మనస్సు దగ్గరకు వచ్చి చేరిపోయినారు.
1: And still we have come to a heavier level.
0: ఆ మనస్సును అర్జునుడే భరించుకోలేకపోయాడట.
1: Even Arjuna could not control his mind.
0: చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం.
1: The mind is
0: ఏమిటి ఈ మనస్సు యొక్క ప్రభావం?
1: Krishna, what a mystery, what the effect of the mind.
0: Chanchalam hi oka chalamaina ni oka nimishamlo aina urku undadu.
1: It is never steady and stable.
0: Kotikaina oka sthirattam undu gaani ee oka manasu sthirattam lekunda pothundadi. Chanchalam hi mana krishna pramadi balavad drudam. Balamainatundidi pramadamainatundidi chaala drudamainatundidi anta bharamainatundidi ee manasu.
1: Mind is strong, dangerous and very heavy.
0: Dani valane manavulu aneka vidhamainatundi oka కష్టములకు నష్టములకు దుఃఖములకు చివాట్లకు అన్ని అశాంతులకు గురి అయిపోయి అస్తవ్యస్తంగా మారిపోతున్నాడు. కట్టగడపడికి పిచ్చాసుపత్రి చేరిపోతున్నాడు.
1: ఫర్ దట్ రీజన్ మ్యాన్ ఈస్ పుట్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ ట్రబుల్స్ టర్మోయిల్స్ ద లాసెస్ అండ్ ద బ్లేమ్ అల్టిమేట్లీ గెట్స్ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్.
0: చదువుతున్నాడు ఎన్ని గ్రంథాలో చదువుతున్నాడు.
1: హి రీడ్స్ అండ్ రీడ్స్ మోర్ అండ్ మోర్ ఆఫ్ బుక్స్.
0: ఈ చదివేటువంటి దాంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని పిల్లలు గుర్తించుకోవాలి.
1: One has to understand the goal and the purpose in reading books.
0: Oka bhagavad gita evaraina meeku ichinarante,
1: if anyone gives you bhagavad gita,
0: aa bhagavad gita ku motta motta namaskaram chestavu.
1: First you pay your respects to bhagavad gita book.
0: Talapaina pettukuntavu.
1: You keep it on the head.
0: Hrudayaniki hattukuntundavu.
1: You also hug it.
0: Terchesesi dani chadavadam prarambhinchavu. Dharma kshetre guru kshetre samaveta yutsavah amaka pandava seva.
1: You open Bhagavad Gita and start reading the first verse over there.
0: ప్రతి దినము కూడా నువ్వు భగవద్గీతను పారాయణ చేస్తున్నావు.
1: ఎవ్రీ డే యూ గో త్రూ భగవద్ గీత.
0: ఇక్కడే ఈ విద్యావంతుల లోపల, ఈ ఆస్తికుల లోపల, ఈ భక్తుల లోపల ఉండినటువంటి పెద్ద అజ్ఞానం.
1: దిస్ ఈస్ బిగ్గెస్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్ థీస్ టుడే.
0: చదివిన తర్వాత ఆ గ్రంథాలు తీసుకుపోయి పూజ రూములు పెడుతున్నావు.
1: ఆఫ్టర్ రీడింగ్ ద బుక్ యూ విల్ కీప్ ఇట్ దేర్ ఇన్ సాంక్చురీ. ఆ పూజ రూములో
0: గులాబీ పుష్పాలు పెడుతున్నావు.
1: అండ్ యూ ఆల్సో ప్లేస్ ఫ్యూ ఫ్లవర్స్.
0: అన్ని మర్యాదలు చేస్తున్నావు.
1: అండ్ ఎక్స్టెండ్ ఆల్ రెస్పెక్ట్స్.
0: ఏమి ప్రయోజనము? విషయాన్ని ఆచరణలో పెట్టలేదే.
1: బట్ వాట్ ది యూస్? హి ఇస్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ హి రీడ్స్.
0: పుస్తకానికి నీవు గౌరవిస్తున్నావు.
1: బట్ యూ రెస్పెక్ట్ ద బుక్.
0: కాగితాలను గౌరవిస్తున్నావు.
1: యు రెస్పెక్ట్ ద పేపర్.
0: కాగితాలను పూజిస్తున్నావు.
1: యు వర్షిప్ పేపర్.
0: ఆ కాగితంలో ఉన్న అక్షరాలను పూజిస్తున్నావు.
1: లెటర్స్ దేర్.
0: అక్షరంలో ఉన్నటువంటి ఆనందాన్ని నీవు తింటాం లేదు.
1: బట్ యు డోంట్ డిరైవ్ ద జాయ్ ద బ్లిస్ అవుట్ ఆఫ్ దట్.
0: ఈ గ్రంథాలంతా కూడా నువ్వు బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, వేదం కానీ, ఇతిహాసం కానీ అన్ని కూడా నువ్వు ఆచరణ పెట్టే నిమిత్తమై ఏర్పడినటువంటివే కానీ పారాయణ నిమిత్తం ఏర్పడినటువంటి కాదని సత్యాన్ని ఈనాడు అందరూ గుర్తించాలి.
1: టుడే ఎవ్రీవన్ మస్ట్ రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ఆల్ ద సీక్రెట్ టెక్స్ బీ దట్ బీ ఉపనిషత్స్ ఆర్ గీత ఆర్ వేద ఆర్ ఖురాన్ ఆర్ బైబుల్ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ రీడింగ్ దే మస్ట్ బి ప్రాక్టీస్.
0: సచ్చరిత్ర ఎవరి చేతిలో చూసినా కనిపిస్తుంటుంది.
1: ఎవ్రీవన్ క్యారీస్ దట్ హోలీ బుక్ సాయి సచ్చరిత్ర.
0: నిన్ను పారాయణ చేస్తున్నాను స్వామి అంటారు.
1: దే సే స్వామి వి ఆర్ రీడింగ్ ఎవ్రీ డే.
0: ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ ఫూలిష్నెస్ దాన్ దిస్.
0: పారాయణ కోసమని ఈ బుక్లంతా ఇంత ప్రింట్ చేపించిండేది.
1: డూ యూ థింక్ దట్ బుక్స్ ఆర్ ప్రింటెడ్ ఓన్లీ టు గో త్రూ?
0: ఆచరించే నిమిత్తమై.
1: ఓన్లీ టు ప్రాక్టీస్.
0: దాంట్లో ఏమి చెప్పాడు దాన్ని ఆచరించు.
1: వాట్ ఈస్ స్టేటెడ్ దేర్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: వాడికి చాలా పెద్ద కోల్డ్ కాఫ్ ఎక్కువైపోయిందట పాపం.
1: వన్ పర్సన్ వాస్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ కాఫ్.
0: ఉద్యోగం వచ్చాడు, ఒక నేటివ్ వైద్యుడు వచ్చాడు.
1: డాక్టర్ కేమ్. విలేజ్ డాక్టర్.
0: చెప్పాడు, అయ్యా ఇంత సొంటి, ఇంత మిరియాలు, ఇంత అల్లము, ఇంత సున్నము అన్ని వేసి బాగా కాంచి ఇంత నీళ్లుగా అయితే దాన్ని త్రాగు అన్నాడట.
1: దిస్ రస్టిక్ డాక్టర్ సెడ్ హ్యావ్ సమ్ పెప్పర్ అండ్ జింజర్ అండ్ లైమ్ అండ్ హీట్ ఇట్ మిక్స్ ఇట్ విత్ వాటర్ అండ్ జస్ట్ టేక్ ఇట్.
0: అప్పుడు వాడు ఇంత అల్లము, ఇంత జీలకర్ర, ఇంత మెంతులు ఇవన్నీ వేయను, దీని మిరియాలు వేయటము, కాంచటము, తాగటము చెప్పుకున్నాను, ఇంకా నాకు కోల్డ్ పోలేదే, ఎక్కడ దాన్ని వేసి అనుభవించాలి కదా.
1: హి సింప్లీ రిపీటెడ్ వాట్ దిస్ విలేజ్ డాక్టర్ సెడ్ దట్ హి హస్ టు సింప్లీ స్వాలో ద పెప్పర్ లైమ్ అండ్ జింజర్. హి రిపీటెడ్ బట్ యట్ హి ఇస్ నాట్ ఫ్రీ ఫ్రమ్ దట్ ఎయిమ్.
0: అదే విధంగానే గ్రంథంలో చెప్తున్నటువంటివి నువ్వు చెప్తున్నావే కానీ చేయటం లేదే.
1: యు ఆర్ జస్ట్ రిపీటింగ్ వాట్ ఆల్ దట్ ఈస్ స్టేటెడ్ ఇన్ ద బుక్ బట్ యు ఆర్ నాట్.
0: చేసినప్పుడే దాని ఫలితం నీకు లభ్యమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ద ప్రాక్టీస్ యు విల్ బి రివార్డెడ్.
0: భగవంతుని చేతి లోపల పంచభూతములు కూడా ఉంటున్నాయి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: ఎవరు దానిని సరిగా గుర్తించటం లేదు.
1: నో వన్ ఇస్ అండర్స్టాండింగ్.
0: సృష్టించిన వారి చేతిలోనే ఉంటున్నాయి ఈ యొక్క సృష్టింపబడినటువంటి భూతములు.
1: ది ఎంటైర్ క్రియేషన్ ఫైవ్ ఎలిమెంట్స్,
0: సమస్త భూతములు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటున్నాయి.
1: ఆల్ ఎలిమెంట్స్ ఆర్.
0: ఆ సత్యాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ఒక్క క్షణంలో మీ యొక్క బాధలు నివారణ అవుతాయి.
1: When once you know the truth, you'll be free from all troubles in a moment.
0: అనుకుంటారు భగవంతుని చేతిలోనే ఉంది భగవంతుడా అని ప్రార్థిస్తారు, కానీ భగవంతుని చేతిలో ఉందో లేదు తిరిగి అనుమానం.
1: You pray to God, God, you should only protect me, but yet you doubt whether.
0: బైబిల్ లోపల ఒక్క డౌటింగ్ థామస్ మాత్రమే ఉన్నాడు.
1: Their Bible mentions of one doubting Thomas.
0: ఒక్క గురుద్రోహి మాత్రమే ఉంటున్నాడు.
1: There is only one who betrayed.
0: కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా డౌటింగ్ థామస్.
1: టుడే ఎవ్రీ పర్సన్ ఇస్ డౌటింగ్ థామస్.
0: షిరిడి లోపల,
1: దేర్ ఇన్ షిరిడి,
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: 1916 లోపల, 1916 పెద్ద తుఫాన్ వచ్చింది.
1: దేర్ ఇస్ బిగ్ సైక్లోన్ అట్ దట్ మూమెంట్.
0: అక్కడ లక్ష్మీబాయి అల్లుడైనటువంటి భూతి ఒక మందిరం కట్టాడు.
1: The son-in-law of Lakshmibai Bhuti constructed a temple.
0: ఆ మందిరం దేని కోసం కట్టాడు? మొట్టమొట కృష్ణుని ప్రతిష్ఠ చెయ్యాలి అని కట్టాడు.
1: What for that temple built? Only for to install Krishna.
0: కాని బాబా దానిని అంతా కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు అనుకుంటూ.
1: Baba was postponing that installation function.
0: ఒకనాడు పెద్ద తుఫాను వచ్చింది.
1: It was a cyclone one day.
0: భరించుకోలేకపోయారు.
1: నో వన్ కుడ్ బేర్ దట్.
0: వడగండ రాళ్ల వల్ల కొట్టేసేస్తున్నాయి.
1: అండ్ దే హెయిల్ స్టోన్
0: పరిచేసేటువంటి వాళ్ళు, ఆ పల్లె ప్రజలు అందరూ పరిగెత్తి వచ్చారు.
1: ద విలేజర్స్ అండ్ వర్కర్స్ దేర్
0: ఈ మఠంలో ఆ మఠంలో ఆ మఠంలో అన్నిట్లో కూడా ఛత్రంలో కూడా దిగేశారు.
1: అండ్ దే జస్ట్ డ్రాప్
0: ఎవ్రీవేర్.
1: ఎవ్రీవేర్ దే గాట్ దెంసెల్ఫ్స్ స్కాటర్డ్.
0: ద్వారకామాయ అని చిన్న ఇల్లు ఉంటుండాలి, చౌట్రీ.
1: దేర్ ఇస్ అ ద్వారకామాయ, స్మాల్ చౌట్రీ.
0: ఎక్కడ చిన్న ఒక మనిషి చిక్కేంత స్థలం చిక్కి అక్కడంతా ప్రవేశిస్తూ వచ్చారు.
1: వేర్ ఎవర్ దిస్ లిటిల్ షెల్టర్
0: అందరూ బాబా బాబా బాబా బాబా రక్షించండి అన్నారు.
1: ఆల్ వర్ ప్రేయింగ్ టు బాబా ఫర్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ.
0: ద్వాపర యుగం లోపల,
1: ఇన్ ద్వాపర ఏజ్,
0: బ్రహ్మ రాళ్ల వర్షం కురిపించినప్పుడు గోవర్ధనగిరి ఎత్తినట్టుగా ఆ గోపికలు గోపాలు సర్వులు వెళ్లి ఓ భగవంతుడా మమ్మల్ని కాపాడు కాపాడని ప్రార్థించినట్టుగా ఆ షిరిడీ ప్రజలందరూ వచ్చి ప్రార్థించారు.
1: జస్ట్ ఎస్ ది కౌహర్డ్ బాయ్స్ అండ్ గోపికస్ ప్రేడ్ ఎట్ ద టైమ్ వెన్ దర్ వాస్ రెయిన్ ఆఫ్ స్టోన్స్ బికాస్ ఆఫ్ బ్రహ్మ ఓవర్ దేర్ ఆల్ ప్రే టు కృష్ణ. దిస్ డే దే ప్రే టు షిరిడీ.
0: అప్పుడు బాబా అచ్చా అచ్చా అచ్చా దేఖగా దేఖగా
1: భగవాన్ సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
0: ముందుకు పోయాడు, స్తంభాన్ని పట్టుకుని కొట్టాడు.
1: హి హడ్ హిట్ ది పిల్లర్ ఓవర్ దేర్.
0: అయ్యా చాలు ఇంక నీ యొక్క రౌద్రము.
1: హి సెడ్ yes it is enough is enough.
0: ఇంక నీ శాంతి పొందు.
1: పాసిఫై, కామ్ డౌన్.
0: సేపు నీ గోదావరిని ఉపయోగపెట్టావు.
1: యు మేడ్ యూజ్ ఆఫ్ ఆల్
0: యువర్ ఫ్యూరీ. అందరూ నీకు భయపడిపోయారు.
1: ఆల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్
0: యు. నీ ప్రతాపాన్ని తెలుసుకున్నారు.
1: ఆల్ హావ్ కమ్ టు నో
0: యు. తెలుసుకున్న తర్వాత ఇంక నీకు తిరిగి అధిక ప్రసాకం ఎందుకు? నీకు అధిక ప్రసంగానికి పోతున్నావు నువ్వు.
1: ఆల్ హావ్ నోటీస్డ్ యువర్ పవర్. డోంట్ బి టూ మచ్ నౌ.
0: చల్లబడు,
1: కామ్ డౌన్.
0: క్షణములు ఆగిపోయింది.
1: ఎ మోమెంట్ ద హోల్ రెయిన్ స్టాప్డ్.
0: ఇది చెప్పడం కోసమే కాదు, మీరందరూ ఒక్కతూరి గుర్తు తెచ్చుకోవాలి. ఇంకా మీరు మర్చిపోయి ఉంటారు.
1: సమ్ ఆఫ్ యూ మస్ట్ హావ్ ఫర్గాటన్. రిమైండ్ యువర్ సెల్ఫ్.
0: 2 డేస్ ముందుగా,
1: 2 డేస్ ఎర్లియర్,
0: నేను ప్రారంభించే ముందుగా పెద్ద వర్షం వచ్చేసేసింది. ఒకే గాలి వాన్ అంతా వచ్చేసేసింది.
1: బిఫోర్ భగవాన్ కమెన్స్ ద డివైన్ డిస్కోర్స్ దేర్ ఇస్ అ ఫైన్, యు ఫైండ్ ద హెవీ
0: రెయిన్. చాలా గాలి, చాలా లోపలంతా కూడా కొడుతూ వచ్చేసేసింది.
1: అండ్ దిస్ హెవీ రెయిన్ ఆల్ ఓవర్.
0: నేను నిల్చుకున్నాను, అందరి లోపల రాండి లోపల రాండి అని పిలిచాను.
1: భగవాన్ స్టూడెంట్ వాంటెడ్ ఎవ్రీబడి టు కమ్.
0: బయట ఉన్న వారంతా వచ్చి లోపల కూర్చున్నారు. నేను ప్రారంభించాను, ఒక్క చినుకు లేదు.
1: ఆల్ అవుట్ సైడర్స్ కేమ్ వాకింగ్ సెట్ అండ్ రెయిన్ స్టాప్.
0: ఎవ్వరూ కనిపెట్టలేదు.
1: నోబడి నోటీస్ ఇట్.
0: అదే విధంగానే
1: లైక్
0: అదే షిర్డి లోపల, భూతి మందిరం లోపల,
1: ఇన్ దట్ భూతి టెంపుల్,
0: అక్కడ అగ్నిగుండం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఫైర్ ప్లేస్.
0: ఎవరు ఈ పిచ్చి పిచ్చి భక్తులంతా వస్తుంటారు. ఎక్కువ మంది ఆడవాళ్లే పిచ్చి ఎక్కువ.
1: మెనీ మెనీ మ్యాడ్ డివోటీస్ విమెన్ ఇన్ పర్టికులర్.
0: కట్టెలు కట్టంతా కట్టెలు కట్టుకు ఉంటుంటారు. ఒక కట్ట కొనుక్కునేది ఆ యొక్క దీంట్లో వేసేది.
1: దే పర్చేస్ ది హీప్ ఆఫ్ ఫైర్ వుడ్ అండ్ పుట్ ఇట్ దేర్ ఇన్ ద ఫైర్ ప్లేస్.
0: అంటే ఎంత వరకు వస్తుంది, ఇవి కాలి ఏమైపోతుందో ఏమి యోచన చేయరు.
1: దే డోంట్ థింక్ వాట్ విల్ హ్యాపన్ టు ద ఫైర్.
0: మేము కూడా అగ్నిహోత్రానికి మేము ఒక ప్రసాదాన్ని అందించాము అని తృప్తి పట్టడానికి.
1: దే విల్ హ్యావ్ ద satisfaction that they are offering some wood over
0: there. కొన్నారు అంటూ దాంట్లో పడేసేసారు.
1: They placed the firewood over there.
0: కొంతసేపు అయ్యేటప్పటికి పెద్ద మంట ప్రారంభమైపోయింది.
1: And there's a very big flame all over.
0: శ్యామ్ వచ్చాడు.
1: శ్యామ్ came.
0: దాదా దాదా దాదా అని పిలుచుకుంటా. అతను దాదా దాదా అని పిలిచేవాడు పాపం.
1: And he started shouting, Dada, Dada.
0: క్యా క్యా శ్యామ్ క్యా క్యా హో భాయ్.
1: And he said, what happened?
0: దేఖ
1: సీ
0: అగ్నిహోత్రుడు ప్రత్యక్షం అయిపోయినాడు.
1: అండ్ దేర్ ది గాడ్ ఆఫ్ ఫైర్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ దేర్.
0: ఆయన ప్రత్యక్షమయ్యాడు. చూచేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ?
1: హూ ఆర్ దేర్ టు సీ హిమ్?
0: ఎవరు లేరు అక్కడ.
1: నన్ వర్ దేర్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హీ సెడ్,
0: అయ్యా ఎవరు లేనప్పుడు నీ ప్రతాపం ఎందుకు చూపిస్తావు ఇక్కడ?
1: వెన్ నో వన్ ఈజ్ హియర్ టు హూమ్ ఆర్ యూ ఎగ్జిబిటింగ్ యువర్ పవర్?
0: నీకెవరు బుద్ధి చెప్పేటువంటి వాళ్ళు లేకపోతున్నారు.
1: There are none here to teach you a lesson.
0: అవసరమైన దగ్గరంత నీ యొక్క ప్రభావం చూపించాలి, కానీ అవసరం లేని దగ్గరంత కూడా నీ ప్రభావం ఎందుకు?
1: Show your power where it is necessary.
0: ఆయన స్తంభం అక్కడ ఉంది, ఆ స్తంభాన్ని పట్టుకుని రెండు కొట్టాడు.
1: And then he had hit the pillar over there.
0: క్షణములో అగ్నంతా చల్లారి.
1: And the fire extinguished in a moment of time.
0: అనగా ఏమిటి? ఒక్కొక్క భూతమును కూడాను ఒక్కొక్క అవకాశము కారణము లేకుండా కార్యం జరగదు.
1: It means every element has got this principle of cause and effect.
0: గంగానది ఒడ్డును పోయి అయ్యా మీకు నీళ్ళు ఇస్తాను రాండి అని ఎవరన్నా పిచ్చివాళ్ళైనా పలుకుతారా? వీడియో మీకు ఇవ్వటం గంగానది ప్రవేశిస్తూనే ఉంది.
1: విల్ ఎనీబడి ఆఫర్ వాటర్ స్టాండింగ్ బై ది సైడ్ ఆఫ్ ద గ్యాంజెస్ రివర్? దేర్ ఇస్ రివర్ ఆల్రెడీ దేర్.
0: ఇంకా చాలా మంది ఇప్పుడు కలియుగం లోపల మరింత పిచ్చివారుగా తయారైపోయినారు ఈ పండితులే.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి మెనీ మెనీ మ్యాడ్ క్యాప్స్ ఆర్ దేర్ మోర్ స్కాలర్స్.
0: ఏమిటో అది ఒక పెద్ద ఒక అమాయకత్వమైనటువంటి ఒక ఆచారంగా ఉంటుంటారు.
1: ఇట్ ఈస్ వన్ ఏ కైండ్ ఆఫ్ ఇగ్నోరెంట్ ఇన్నోసెంట్ రిచువల్.
0: గంగా జలం తీసుకుంటారు.
1: దే జస్ట్ కలెక్ట్ వాటర్.
0: కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, వసు ఇవన్నీ ఎక్కడ నీళ్లు ఎక్కడికి ఇస్తున్నారు? వీడు తాతలు సొత్తా, అప్పలు సొత్తా, మామ సొత్తా, గంగా జలం గంగకే వేస్తున్నారు.
1: They collect Ganges water, chant all mantras, sprinkle on the head also. To whom are they offering? Because of such meaningless rituals, atheism is increasing. For everything we should show a proper reason.
0: అన్నింటి ఎందుకుండు సై అనిపించుకోవాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి అక్సెప్టెడ్ బై ఎవ్రీబడీ.
0: ఆధ్యాత్మిక తత్వం నందుకుండు ఒక దైవం నుంచి తప్ప అన్యులతో ఇది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు కన్విన్స్.
0: అందులో ఇప్పుడు ఆధునిక యుగం లోపల ఇంత చిన్న పిల్లవాడు కూడాను క్వశ్చన్ వేసేటువంటి దీనికి వచ్చిండాడు.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ఈవెన్ ఎ టైనీ థాట్ విల్ పుట్ ఎ క్వశ్చన్.
0: చిన్న చిన్న పిల్లలు,
1: వెరీ యంగ్ బాయ్స్,
0: ఏమిటండి సృష్టి అంటే ఏమిటి అడుగుతారు. సృష్టి అంటే ఏమిటి?
1: దే విల్ ఆస్క్ వాట్ ఈస్ క్రియేషన్.
0: వాడికి సృష్టి అంటే ఏమో తెలీదు.
1: హీ డస్ నో వాట్.
0: క్వశ్చన్ మాత్రం వేస్తాడు.
1: బట్ యెట్ యు విల్ పుట్ ఎ క్వశ్చన్.
0: నా సృష్టి అంటే పుట్టడము.
1: This creation
0: అంతేనా అని వెళ్ళిపోతాడు.
1: క్రియేషన్ మీన్స్ టేకింగ్ బర్త్. ఓ ఆఫ్టర్ ఆల్ ఇస్ దట్.
0: ఇంత అమాయకమైనటువంటి ఒక పరిస్థితికి దిగజారిపోయింది. కారణం ఏమిటి? దేహాభిమానమే దీనికి మూల కారణం.
1: వీ హావ్ కమ్ డౌన్ టు దట్ పూర్ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ బికాస్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానమును ఎవడు ఎప్పుడు దైవాభిమానంగా మార్చుకుంటాడో వాడే ధన్యుడు.
1: When once he transforms his dehabhimana attachment to the body into daivabhimana attachment to God, he will have that spiritual knowledge.
0: అప్పుడే దీనికి తగినటువంటి విలువ వస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ వాల్యూ అటాచ్డ్ టు ఇట్.
0: అది లేకుండా ఉన్నంత వరకు ఈ రాబిట్ కి ఇచ్చినట్టు 5 రూపాయలు కూడా ఇవ్వరు దీనికి.
1: టిల్ దెన్ వీ విల్ నాట్ హ్యావ్ ద వాల్యూ ఆఫ్ 5 రూపీస్ అట్లీస్ట్ ఆఫ్ దట్ ఆఫ్ ఎ రాబిట్.
0: ఏమిటి దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుంది పిల్లలు వేరే అనుకోకండి.
1: ఏ వెరీ స్మాల్
0: చిన్న చిన్న కథల తోపల్నే పెద్ద అంతరార్థాన్ని మీరు గుర్తించుకోవడానికి వీలవుతుంది.
1: In this, through these small stories, you'll be able to know the inner
0: significance. Govinda Damodara, Narayana Govinda Damodara. Narada, neem panledu paatledu.
1: Narada has no other job to do other than to sing the glory of God.
0: Ye pani ledu itaniki.
1: No work whatsoever.
0: ఈ త్రికాలం ఎందుకు నారాయణ చింతన చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి.
1: హి సింగ్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ 3 పీరియడ్స్ ఆఫ్ టైం.
0: వెళ్ళాడు వైకుంఠానికి, వెళ్ళాడు.
1: హి రీచ్డ్ వైకుంఠ ద హెవెన్.
0: నారాయణ నమస్కారం అన్నాడు.
1: హి డిడ్ నమస్కార్ టు నారాయణ.
0: మంచిది నారద కూర్చో అన్నాడు.
1: హి సెడ్ ఫైన్ నారద బీ సీటెడ్.
0: ఏం నారద,
1: నారద,
0: నా సృష్టిలో ఏదైనా చెడ్డది ఏదైనా ఉంటుందా? నీవు త్రిలోక సంచారివు కదా, నువ్వు చూస్తున్నావు చెడ్డది ఏదైనా ఉందా నువ్వు చెప్పు అన్నాడు.
1: ఓ నారద, యు మూవ్ అబౌట్ ఇన్ 3 వరల్డ్స్, ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్? ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్?
0: క్షమించండి, కావలసినంత ఉంటుండ చెడ్డ.
1: హి సెడ్, పార్డన్ మీ, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ క్రియేషన్.
0: ఏమిటి ఇంత చెప్తున్నావు? నారుడై కూడాను బ్రహ్మ మానస పుత్రుడై కూడాను ఇంత జ్ఞానంలో విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. నా సృష్టిలో చెడ్డది లేనే లేదు అన్నాడు.
1: నారాయణ సెడ్ దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ మై క్రియేషన్.
0: స్వామి
1: సెడ్ స్వామి,
0: ప్రతి మానవుడు తెల్లవారే బయటికి పోతుంటాడు.
1: ఎవ్రీ మార్నింగ్
0: మలమూత్రాలు విసర్జిస్తాడు.
1: ఎవ్రీవన్ ఎక్స్క్రీస్ యూరిన్ అండ్ ఫీసెస్.
0: అది ఎంత చెడ్డది.
1: బట్ బ్యాడ్ మ్యాటర్ ఇట్ ఈస్.
0: విష్ణు చాలా షాక్ వచ్చినట్టు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
1: విష్ణు వాజ్ షాక్డ్ లిజనింగ్ టు దిస్.
0: ఏమిటి?
1: వాట్
0: నారద, అది చెడ్డది అనుకుంటున్నావా నీవు?
1: నారద, డు యు థింక్
0: చాలా పొరపాటు.
1: యూఆర్ మిస్టేకెన్.
0: నీవు మతి భ్రమలో ఉంటున్నావు.
1: యూఆర్ మ్యాడ్ నా.
0: అది చెడ్డది కాదు.
1: ఇట్స్ నాట్ బ్యాడ్.
0: చాలా మంచిది అన్నాడు.
1: ఇట్స్ వెరీ గుడ్ యూ సెడ్.
0: ఏమిటి నారాయణుడే ఇట్లా చెప్తే ఇంక నేనేం చెప్పాలి? అది మంచిదని ఎట్ట చెప్పే స్వామి అన్నాడు.
1: నారద సెడ్ ఇఫ్ నారాయణ సేస్ సో వాట్ ఆమ్ ఐ టు సే ఎనీథింగ్ ఎల్స్.
0: నన్ను అడగవద్దు.
1: డోంట్ ఆస్క్ మీ.
0: దాన్నే పోయి నువ్వు అడుగు.
1: హి సెడ్ యు గో అండ్ ఆస్క్ దట్ ఫీకల్ మ్యాటర్ డైరెక్ట్లీ.
0: ఏం చేసేది? నారాయణ ఆజ్ఞ శిరసా వహించుకుని వెళ్ళాడు అక్కడికి.
1: ఇన్ అబ్సల్యూట్ ఒబీడియన్స్ టు నారాయణ కమాండ్.
0: మనం ఇంకా 10 అడుగులు దూరంలోనే ఉంటుండాలి.
1: స్టిల్ దట్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ 10 feet.
0: వీడు పోతూ ఉన్నాడు దగ్గరికి అడగడానికి.
1: హీ వాస్ జస్ట్ గోయింగ్ ఓవర్ దేర్ టు ఆస్క్.
0: ఆ మనం చెప్పింది నారద దూరం దూరం దూరం దూరం అనేది.
1: ద డర్టీ మ్యాటర్ సెడ్ నారద కీప్ ఆఫ్, కీప్ ఎ డిస్టెన్స్.
0: ఏమిటి? నేను దూరంగా ఉండవలసినది పోగొట్టి నన్ను నీవు దూరంగా ఉండమంటున్నావా?
1: వాట్ ఐ షుడ్ కీప్ myself at a distance from you? What is it you want me to go away from?
0: Enduku nannu dooram untunnaa antunnaa narada?
1: Why do you say so? Ask narada.
0: Narada,
1: narada,
0: ninnadiginam raatri
1: last night
0: pavithramaina perugga undinaanu, pavithramaina paaluga untunnaanu, parishuddhamaina annanga untunnaanu, enni vidhamainatundi maduramainatundi padarthalaga unnaanu nenu untunnaanu, bhagavantuniki naivedyam cheseetundi oka arhata kuda nu kaligi undeetundi daani.
1: Last night I was in the form of that sacred curd and the milk and sweets and a sacred offering to God. Till last night I was like that.
0: Kani okka turi ee manishito naaku samyogam jariginda naaku ee gati pattipoyindi.
1: Because of my association with your body this is my situation.
0: Inka rendo turi patti inka naake ee gati avutundi.
1: And
0: kanuka meer dooram pondi.
1: If I am to associate myself with you for the second time, what is kept in store for me? Please get away, get back.
0: Kanuka ఇదంతా కూడా మనిషితో జరిగినటువంటి ఒక రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ లే కానీ దైవంతో కలిగినటువంటి కాదు అన్నాడు.
1: దిస్ ఈస్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ ది సౌండ్ బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ మ్యాన్.
0: ఈ అసోసియేషన్ ఉంటుంది. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఎలాంటి దాంతో మనం సంబంధమో అలాంటి రూపంగా మనం తయారు.
1: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దిస్ అసోసియేషన్. టెల్ మీ యువర్ కంపెనీ.
0: ఒక ఆవుకాయో గోంగూరో ఇంకేమిది పిక్కిల్స్ ఒక జగ్గులో వేస్తే సంవత్సరం అంతా చెడిపోకుండా ఉంటుంటాది.
1: ఇఫ్ యూ పుట్ పికిల్స్, మ్యాంగో పికిల్స్, సంథింగ్ లైక్ దట్ ఇన్ ఎ జార్, ఇట్ విల్ స్టే దేర్ ఫర్ ఎన్ ఇయర్.
0: అదే ఆవుకాయ పొద్దున్నే వేస్తే ఈ జగ్గులో సాయంకాలానికి.
1: బట్ ది సేమ్ పికిల్ వెన్ ఇట్ ఈస్ జస్ట్ పార్టేకన్ ఇన్ ద మార్నింగ్ బై ఈవినింగ్ ఇట్ విల్ బి హారిబుల్.
0: అంతేకాదు ఫ్లవర్ మిల్ మీరు చూచింటారు.
1: యూ ఆల్సో మస్ట్ హావ్ సీన్
0: ఫ్లవర్ మిల్,
1: ద ఫ్లవర్ మిల్.
0: ఈ ఫ్లవర్ మిల్ ఉంటుంటుంది, పైన వీట్ వేస్తే గోధుమలు వేస్తే కింద గోధుమ పిండి వచ్చేస్తుంది.
1: దేర్ ఇన్ ద ఫ్లోర్ మిల్ ఇఫ్ యు పుట్ వీట్ దేర్ యు గెట్ ద వీట్ ఫ్లోర్.
0: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వచ్చేస్తుంది.
1: అండ్ ఇఫ్ యు పుట్ రైస్ ఓవర్ దేర్ యు గెట్ రైస్ ఫ్లోర్.
0: పైన బేడలు వేస్తే బేడలు పిండి వచ్చేస్తుంది.
1: అండ్ యు పుట్ దేర్ దాల్ అండ్ యు గెట్ ద ఫ్లోర్ దేర్.
0: ఈ శరీరం అనేటువంటి ఫ్లోర్ మిల్ లోపల మంచి మధురమైనటువంటి లడ్డు వేస్తే మలంగా మారిపోతుంది.
1: బట్ ఇన్ దిస్ ఫ్లోర్ మిల్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ
0: విరక్తిగా మనం చూసుకోవాలి.
1: వీ షుడ్ థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్.
0: ఫ్లవర్ మిల్ బెటర్.
1: ఫ్లవర్ మిల్ ఇస్ మచ్ బెటర్ దెన్ ది హ్యూమన్.
0: జగ్గు బెటర్.
1: ద స్లిప్పర్స్ ఆర్ బెటర్.
0: కానీ దానికంటే హీనమైనటువంటి ఈ దేహం.
1: బట్ ద హ్యూమన్ బాడీ ఇస్ మచ్ వర్స్ దెన్.
0: కానీ దీనికి ఎందుకు మనం ఇంత గౌరవం ఇస్తున్నాము?
1: దెన్ వై షుడ్ వి రెస్పెక్ట్.
0: దాంతో ఆత్మ నకసిక పర్యంతము సంచరిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ యొక్క దేహం అనేటువంటిది భగవంతుని దేవాలయంగా మనం భావించుకోవాలి.
1: బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దట్ ఇస్ ద
0: దేహమే ప్రధానమని అనుకోకూడదు.
1: నాట్ దట్ బాడీ ఇస్ వెరీ.
0: దేవుడు లేని దేవాలయం మనకెందుకు?
1: వై డూ యూ నీడ్ ఎ టెంపుల్ వితౌట్ గాడ్?
0: కాబట్టి ఈ దేవాలయం లోపల దేవుడు ఉన్నాడు.
1: దేర్ఫోర్ ఇన్ దిస్
0: దేవుడు నిమిత్తం నేను అర్పితం చేస్తున్నాను.
1: సో ఐఎమ్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్.
0: ఆ పవిత్రమైనటువంటి భావాన్ని మనం ఏనాడు అభివృద్ధి పరచుకుందామో ఆనాడే మన దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్ని కూడా సార్థకమైపోతాయి.
1: The moment we understand the principle of the divinity behind, all the mind, the body, the intellect, the inner senses will be sanctified.
0: కనుక ఈ దేహాభిమానం అంతా కూడా ఆత్మాభిమానంగా మార్చుకోవాలి.
1: Therefore, attachment to the body should be directed towards
0: God. అదే మనం ఇప్పుడు చేయవలసినటువంటి సాధన.
1: That is the spiritual practice we should start today.
0: అంతేకాని ఏదో భజన చేయటం, భజన చేసుకోండి ఉన్నంత వరకు, ఆ స్టేజ్ కు వచ్చేంత వరకు ఇది ఉండాల్సిందే.
1: అంటిల్ వీ రీచ్ దట్ స్టేట్ వీ షుడ్ డూ ఎవ్రీథింగ్.
0: మంచి జాతి మామిడి చెట్టు పెట్టాము,
1: సపోజింగ్ యూ హావ్ గాట్ వెరీ గుడ్,
0: కానీ ఆ చెట్టు లోపల కాయ కాచింది.
1: Yes, you got the fruit.
0: కానీ కాయగా ఉన్నంత వరకు అది పుల్లగానే ఉంటుంది.
1: సో లాంగ్ ఇట్స్ అన్ రైప్ it will be sour.
0: పరమైన తర్వాతనే దాని మధురం వచ్చేస్తుంది.
1: When once it is ripe, అదే
0: విధంగా మీరు కూడా ఆ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికే ఆ ఆత్మభావం వస్తుంది. అంతవరకు మీరు క్రమక్రమేణా మీరు నిత్య జీవితంలో కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ పోవాలి.
1: Until you reach the state of ripening or maturity, you should continue all this path.
0: కానీ లక్ష్యాన్ని మాత్రం మార్చకూడదు.
1: But we should never forget the ultimate purpose.
0: దాన్ని పొందాలి.
1: We should attain that.
0: కానీ నా దేహాభిమానం కంటే కూడా ఎక్కువ ఆత్మాభిమానం పెంచుకోవాలి.
1: మచ్ మోర్ దాన్ అటాచ్మెంట్ ద బాడీ, వీ షుడ్ డెవలప్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్, ఆత్మ.
0: అప్పుడే మనకు తగినటువంటి ఆనందం కూడా దిక్కుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ఆ సత్య మార్గంలో మనం ప్రవేశించాలి.
1: దెన్ వీ షుడ్
0: ఆ జ్ఞాన మార్గంలో మనం ప్రవేశించాలి.
1: అండ్ వీ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ ఆనంద మార్గంలో మనం మునిగిపోవాలి.
1: అండ్ వీ షుడ్ డ్రౌన్ అవర్ సెల్ఫ్స్ ఇన్ దట్.

0: రేడియో సాయి ప్రెజెంట్స్ నెక్స్ట్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ దసరా విజయదశమి డే అక్టోబర్
1: 1987 వివిధ శాస్త్ర జయము వేద వేదాంగములు జీవి మనసు తెరను చీర్చలేవు వివిధ శాస్త్ర జయము వేద వేదాంగములు జీవి మనసు తెరను చీల్చలేవు జీవుడి వల నుండు దేవుడవల నుండు కార్యమిలను అవల కారణంబు జీవుడివల నుండు దేవుడవల నుండు కార్యమిలను అవల కారణంబు కార్యమిలను అవల కారణంబు దేవుడివల నుండు
2: ఏ స్టడీ ఆఫ్ వేదాస్ వేదాంగాస్ అండ్ ఆల్ ద స్క్రిప్చర్స్ కెనాట్ రెంట్ అఫండ ద కర్తర్ ఆఫ్ ద మైండ్ జీవి ఇండివిజువల్ సోల్ వుడ్ బి ఆన్ వన్ సైడ్ ఆఫ్ ది కర్టన్ అండ్ ఆన్ ది అదర్ సైడ్ వుడ్ బి గాడ్ ద డివినిటీ
1: మనసు సమత్వమునకు మరొక పేరు తృప్తి
2: కంటెంట్మెంట్ ఈజ్ అనదర్ నేమ్ ఫార్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద మైండ్
1: సంకల్పము చేతనే సమస్త దృష్టి అంతయును గోచరమవుతున్నది
2: ఎవ్రీథింగ్ ఇన్ ది క్రియేటెడ్ వరల్డ్ ఈజ్ సీన్ బై ది సంకల్పాస్
1: సంకల్పం ఎట్టిదో మానవ జీవితం అట్టిది
2: ది లైఫ్ ఆఫ్ మ్యాన్ డిపెండ్స్ అపాన్ హిస్ థింకింగ్
1: జీవితమనగా సంకల్పముల యొక్క ఆటనే
2: లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ
1: సంకల్పము సజీవమైనటువంటిది
2: సంకల్ప ఈజ్ ఫుల్ ఆఫ్ లైఫ్
1: ఇది మహాశక్తివంతమైనటువంటిది
2: ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్
1: మానవుని ఒక మనసు నుండి మరొక వశమున మనసునకు ప్రయాణం చేయుచుండును
2: ఇట్ విల్ మేక్ మ్యాన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ స్టేట్ ఆఫ్ మైండ్ టు అనదర్ స్టేట్
1: ఒక మనిషిని మరొక మనిషినిగా తీర్చిదిద్దును
2: ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ టైప్ ఆఫ్ పర్సన్ ఇన్ టు అనదర్
1: ప్రాచీన మహర్షులు తత్వ సమయంలో తామరులై సామాన్య జనులుగా ఉండినప్పటికీ వారి పవిత్రమైనటువంటి సంకల్పములే వారిని మహర్షులుగా మార్చగలిగినది
2: ది ఏన్షియంట్ రిషీస్ వర్ వన్స్ అపాన్ ఎ టైమ్ వెరీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ బట్ బై దేర్ వన్ సంకల్ప దే గాట్ దెమ్సెల్వ్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
1: కిరాటక వృత్తిగా జీవించుచున్నటువంటి రత్నకారుని వాల్మీకి మహర్షిగా మార్చగలిగినటువంటిది సంకల్పమే
2: ఇట్ ఇస్ ది వెరీ సంకల్ప విచ్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఎన్ ఆర్డినరీ రాబర్ ఇన్ టు వాల్మీకి
1: తామరుడైనటువంటి యొక్క రామకృష్ణను పరమహంసగా మార్చినది కూడాను సంకల్పమే
2: ఇట్ ఇస్ ది వెరీ సంకల్ప విచ్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ రామకృష్ణ ఇన్ టు రామకృష్ణ పరమహంస
1: అయితే ఇట్టి సంకల్పములు మలిన సంకల్పములని శుద్ధ సంకల్పములను రెండు విధములు కలవు
2: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సంకల్పాస్ సంకల్పాస్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ డర్టీ అండ్ సంకల్పాస్ ప్యూర్
1: పవిత్రమైనటువంటి కార్యములు ఎందు పరోపకారమైన కార్యములు ఎందు పరమాత్మ తత్వమునందు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వమునందు భావములను ఇమిడ్చి సంకల్పించుకోవటమే ఇది శుద్ధ సంకల్పములు
2: ప్యూర్ సంకల్పాస్ ఆర్ దోస్ విచ్ మేక్ వన్ సంకల్పాస్ మర్జ్ ఆర్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ సేక్రెడ్ థాట్స్ హెల్ప్ఫుల్ థాట్స్ థాట్స్ ఆఫ్ సర్వీస్ అండ్ థాట్స్ అసోసియేషన్
1: లోక కళ్యాణ నిమిత్తమై ప్రజల యొక్క క్షేమ నిమిత్తమై లోకానంద నిమిత్తమై సంకల్పించుకునేటువంటి సంకల్పములన్నీ కూడాను సత్సంకల్పములే
2: ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ హ్యుమానిటీ ఆర్ ఆల్ ప్యూర్ సంకల్పాస్
1: స్వార్థమును ఆశించక స్వప్రయోజనమును పాటించక నిరంతరము కూడాను దేశము యొక్క క్షేమమే తన క్షేమముగా భావించి విశ్వసించి పంచేటువంటి సంకల్పములన్నీ కూడాను సాత్విక సంకల్పములే.
2: ఆల్ దోస్ సంకల్పాస్ ఆర్ సాత్విక సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫార్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ విత్ వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమానిటీ, నాట్ హ్యావింగ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: దుష్టభావములచే
2: విత్ వికెట్ థాట్స్
1: ఇతరుల యొక్క ఆనందమును చూచి ఓర్వలేని స్థితిలో
2: జెలసీ ఫుల్ ఆఫ్ జెలసీ
1: పరుల యొక్క ఆనందమును చూచి అనుభవించేటువంటి యొక్క మార్గమునందు విరుద్ధమైనటువంటి దానిని అనుసరిస్తూ
2: ఫాలోయింగ్ ద పాత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జెలసీ అండ్ హార్ట్ బర్నింగ్ వెన్ వన్ సీస్ ది
1: ఇతరుల యొక్క ఆనందమును అనుభవించలేనటువంటి యొక్క స్థితిలో
2: ఇట్ ఇస్ ద స్టేట్ వెన్ వన్ డస్ నాట్ పార్టేక్ ద జాయ్స్ ఆఫ్ అదర్స్
1: ఇతరుల యొక్క చెడ్డను గురించి ఇతరుల యొక్క కీడును గురించి ఇతరుల యొక్క అపకారమును గురించి చింతించేటువంటి యొక్క సంకల్పములన్నీ కూడాను మరిన్ని సంకల్పములు.
2: అండ్ ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆల్వేస్ థింక్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ ఇల్ ఆఫ్ అదర్స్ క్రిటిసైజింగ్ అదర్స్ ఆల్ దీస్ ఆర్ సంకల్పాస్ విచ్ ఆర్ డర్టీ అండ్ పొల్యూటెడ్.
1: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు కలవు.
2: మ్యాన్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్.
1: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
2: దేర్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ ద అనిమల్ నేచర్, ది అదర్ ఈజ్ ద డివైన్ నేచర్.
1: మానవుని ఎందుగల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యమైనటువంటి ఒక ఆషద్వర్గములకు లోనై
2: మ్యాన్ హూ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ లైక్ డిజైర్ అండ్ యాంగర్ హేట్రెడ్ జెలసీ అండ్ ప్రైడ్.
1: దైవ ప్రసాదములైనటువంటి యొక్క మతిని గతిని స్థితిని సంపత్తిని కూడాను సద్వినియోగం చేసుకునక
2: నాట్ బీయింగ్ ఏబుల్ టు యూజ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ పవర్ గివన్ టు హిమ్ ఫార్ గుడ్ పర్పసెస్.
1: దుస్సంస్కారముల చేత
2: విత్ బ్యాడ్ టెండెన్సీస్
1: వివేక భ్రష్టుడై
2: లూజింగ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్
1: పశువు కంటే హీనమైనటువంటి స్థితిని అనుభవించడమే ఇది పశు సంపత్తి.
2: సో సఫరింగ్ ఎ స్టేట్ విచ్ ఇస్ వర్స్ దాన్ దట్ ఆఫ్ ఎన్ అనిమల్ ఈజ్ పశు సంపత్తి.
1: అట్లు కాక తన మనసును తన కాయమును తన కర్మను తన కర్తవ్యాన్ని కూడాను పవిత్ర మార్గములో ప్రవేశపెట్టి
2: ఆన్ ది అదర్ హ్యాండ్ హిజ్ బాడీ హిజ్ మెంటల్ ఫ్యాకల్టీస్ హిజ్ ఇంటెలెక్ట్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిజ్ టైమ్ మస్ట్ బి యూజ్ ఫార్ గుడ్ థింగ్స్.
1: ఇంతియే కాక సాధనలు సల్పచు తన యొక్క నిష్ఠాపరిష్ఠలను సక్రమమైన మార్గములందు అనుభవిస్తూ
2: నాట్ మియర్లీ దిస్ అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్
1: మానవాదర్శవంతమైనటువంటి కర్మలను ఆచరిస్తూ
2: పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ విచ్ విల్ బ్రింగ్ అబౌట్ గుడ్ అండ్
1: దైవత్వాన్ని పొంది
2: ఒబ్టైనింగ్ డివినిటీ
1: దివ్యత్వంలో తన యొక్క జీవితమును అంకితము గావించటం
2: డెడికేటింగ్ హిజ్ లైఫ్ ఫార్ డివినిటీ అండ్ గాడ్లీనెస్.
1: ఈ విధమైనటువంటి రెండు యొక్క శక్తులు ఎందు మానవుడు కేవలము అనేకత్వాన్ని గుర్తించి ఏకత్వాన్ని విస్మరించి దివ్యత్వాన్ని మరచిపోయి తన యొక్క దానవత్వాన్ని పశుత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: వెన్ హీస్ హ్యావింగ్ దీస్ టూ పవర్స్ హీఈస్ గివింగ్ అప్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ టేకింగ్ టు ద రాంగ్ పాత్ అండ్ బికమింగ్ ఎ డెమన్ అండ్ సఫరింగ్ అనిమల్ నేచర్.
1: ఏ దేశమునందైనను ఏ కాలమునందైనను ఇద్దరి ప్రజలు ఇద్దరి మానవులు ఒకే విధమైనటువంటి రూపనామాలచే కాని లేక రూపరేఖలచే కాని తలంపులచే కాని విజ్ఞాన ప్రజ్ఞానములచే కాని ఒక్కటిగా ఉండటం అనేటువంటిది సంభవించదు.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ టూ పీపుల్ అట్ ఎనీ టైం పాయింట్ ఆఫ్ టైం అండ్ ఇన్ ఎనీ కంట్రీ హూ ఆర్ అబ్సల్యూట్లీ సిమిలర్ ఇన్ దర్ ఫ్యాకల్టీస్ అండ్ ఇన్ దర్ ఫిజికల్ ఫీచర్స్.
1: సృష్టి చిత్రములంత విచిత్రమయ్యా ఇంత ప్రపంచమునందు ఏ దేశమునందైనా వెతకండి ఇద్దరు మానవులు ఒకే రూపాన్ని ధరించి ఉన్నారా? లేదు.
2: The power of creation is so extraordinary and astonishing that no two people anywhere in the world
1: ఒకే విధమైనటువంటి పుష్టి సంతృప్తిని కలిగి ఉంటున్నారా?
2: Other people who are having the same amount of satisfaction and contentment
1: ఒకే విధమైనటువంటి ప్రజ్ఞాన విజ్ఞానము కలిగి ఉంటున్నారా?
2: Are they having same amount of wisdom and knowledge?
1: కానీ అంతో ఇంతో కొంత భేదం ఉంటూనే ఉంటున్నది.
2: There has always been a little amount of difference.
1: ఈ భిన్నత్వాన్ని గుర్తించి అనేకులు జగత్తునందు భిన్నత్వం ప్రచారం చేస్తూ ప్రబోధిస్తూ వస్తుంటారు.
2: రికగ్నైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ అండర్టేకింగ్ టు ప్రీచ్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్.
1: కాదు కాదు, అనేకత్వం నందు ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు మానవులందు అడిగి ఉంటున్నందు దానిని ప్రవేశపెట్టక దానిని అనుభవించక, దాన్ని విచారించక, పరిశోధనలు చేయక, పరిశీలించక మానవుడు కేవలము భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
2: మ్యాన్ హ్యావ్ ది పవర్ అండ్ ఫ్యాకల్టీ టు సే యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ, బట్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ ఫ్యాకల్టీ అండ్ పవర్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ ఇన్ ఓన్లీ సీయింగ్ ది మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ ఇన్ లైఫ్.
1: ఆత్మానం రచనం విద్ధి శరీరం రచనం వచహ సతం వచహ అనగా ఏమిటి? కఠోపనిషత్తు చెప్పినది ప్రతి మానవునికి శరీరం అనే ఒక రథము, ఆత్మ అనేటువంటి ఒక రౌతు కలిగి ఉంటున్నాడు.
2: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎ ఫిజికల్ బాడీ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియట్ అండ్ ఆత్మ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియటియర్.
1: ఏ మానవునికైనా రెండు దేహం ఉంటున్నావా?
2: డస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ టూ చారియట్స్ టూ ఫిజికల్ బాడీస్?
1: ఏ రథమునికైనా కూడా ఇద్దరు డ్రైవర్లు ఉంటారా?
2: కెన్ ఎనీ చారియట్ హ్యావ్ టూ డ్రైవర్స్?
1: వేరువేరు సమయంలో వేరువేరు డ్రైవర్లుగా ఉండవచ్చును, కానీ ఒకే సమయంలో ఒకే దానిగా ఒకే డ్రైవర్ ఉండడానికి వీలు కాదు.
2: దేర్ కెన్ బి ఓన్లీ వన్ చారియటియర్ అట్ ఎ టైమ్. దేర్ మే బి చారియటియర్స్ టూ ఆర్ త్రీ కమింగ్.
1: కానీ ఆత్మతత్వం అట్టి కాదు. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఎన్ని తరములు మారినప్పటికీ ఈ హృదయం అనేటువంటి స్థాయిలో ఈ యొక్క రౌతు ఒక్కడిగానే ఉంటున్నాడు, అతనే ఆత్మ.
2: But in case of human beings and human chariot, there will be only one charioteer, charioteer of Atma, occupying Bharta
1: Kama.
2: And that is
1: rendu hrudayamulu kaliginatundi manavudu jeevinchaledu.
2: A person with two hearts cannot live.
1: Okka dehamu, okka hrudayame.
2: One physical body and one heart.
1: Idi andari endu samatvame.
2: This is equal to all human beings.
1: Janana maranamulu prati okka manavuniki nee sahajame.
2: And death are natural for every human.
1: సమానమే.
2: They are equal.
1: కోటీశ్వరుడని ఆకాశం నుండి ఉట్టిపడడు.
2: Even if it is a highly wealthy man,
1: కోటి పేదని తల్లి గర్భం నుండి రాడు.
2: And even if it is a poor man, it is not different.
1: కోటీశ్వరుడు కోటి పేదవి కూడా తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తున్నారు.
2: Rich man or poor man, they come from the womb of mothers.
1: ఆకలి డప్పులు అందరికీ సమానమే.
2: Similarly, thirst and hunger are equal for all people.
1: శ్రీమంతుడు పంచభక్ష్య పరమాన్నములు భుజించవచ్చును.
2: A wealthy man may eat delicious and very costly dishes.
1: బీదవాడు అంబిలి గంజి త్రాగవచ్చును.
2: Poor person may be satisfying himself.
1: కానీ ఇరువురికి ఆకలి ఒక్కటే.
2: But hunger is common for both.
1: కనుక ఆకలి డప్పులు, జనన మరణములు, హృదయము దేహములు అందరికీ సమానమనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడం అత్యవసరము.
2: Hunger and thirst and joints are physical bodies and hearts, they are equal and common for all people. This must be recognized.
1: Manavuni yandu dushta sankalpamulu kani satya sankalpamulu kani raavadaniki konni kaaranamu untunnayi.
2: There are certain causes which are responsible for bad thoughts or good thoughts emanating from man.
1: Karya milanu avala kaaranambu. కారణం లేని కార్యం జరగడానికి వీలు కాదు.
2: ఆన్ వన్ సైడ్ దెర్ ఇస్ ది కాజ్, ఆన్ ది అదర్ సైడ్ దెర్ ఇస్ ది ఎఫెక్ట్.
1: వితౌట్ కార్యకారణ సంబంధం అవినాభావ సంబంధము.
2: ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈజ్ ఇనెక్స్ప్లికబుల్.
1: అన్యోన్యాశ్రయము.
2: దే ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్.
1: ఒకటి వదిలి ఉండలేవు.
2: వన్ కెనాట్ బి వితౌట్ ది అదర్.
1: కనుక కారణం లేని కార్యం జగత్తునందు కానరాదు.
2: దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ ఎ కాజ్ ఇన్ ద వరల్డ్.
1: అయితే ఒక్కదానికి మాత్రం ఎట్టి కారణం లేకుండా ప్రవేశిస్తూ ఉంటుండాలి.
2: బట్ దెర్ ఇస్ వన్ విచ్ ఎంటర్స్ వితౌట్ దెర్ బీయింగ్ ఎనీ కాజ్ అట్ ఆల్.
1: అది ఏ అహంకారము.
2: అండ్ దాట్ ఈస్ ఈగో ఆర్ అహంకార.
1: ఇది మహాకారము. ఇది మహాకారము.
2: దిస్ ఈజ్ రాదర్ బిగ్ ఆర్ వెరీ పంజెంట్.
1: ఇది ఆకారమును కూడా మరిపింపజేస్తుంది.
2: దిస్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సెల్ఫ్ ఫామ్.
1: తనను తాను కూడా మరిపింపజేస్తుంది.
2: ఇట్ ఈవెన్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సెల్ఫ్.
1: తోటి మానవులను సాటి మానవులను కేవలం ఒక గట్టిపరచగలే భావిస్తుంది.
2: దిస్ మేక్స్ పీపుల్ కన్సిడర్ దర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వర్క్లెస్.
1: దానికంటే ఇంకొకటి అధికుడు లేడని కూడా విశ్వసిస్తుంది.
2: ఇట్ ఆల్సో మేక్స్ వన్ ఫీల్ దట్ దెర్ ఇస్ నో వన్ ఈక్వల్ టు హిమ్.
1: ఇదే దాని యొక్క మహత్యము.
2: దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ అండ్ యునిక్నెస్ ఆఫ్ దిస్ ఈగో.
1: ఈ మత్తులో మునిగినటువంటి మానవుడు ఉన్మత్తుడై నిరంతరము కూడా కన్నులు మూసుకుని ఉంటాడు.
2: ద వన్ హూ ఈజ్ ఇంటాక్సికేటెడ్ విత్ దిస్ ఈగో వుడ్ ఆల్వేస్ బి ఇంటాక్సికేటెడ్ విత్ మ్యాడ్నెస్ అండ్ యూనిక్నెస్.
1: ఈ అహంకారికి ఏ మంచి చెడ్డలు కూడా ఏమాత్రమో కనిపించవు.
2: Person who is full of ego would not be able to discriminate between good and bad.
1: Itti ahankaram undinanta varaku manavuni yokka divyattam anetundi vaaniki em mattamo artham kaadu.
2: So long as man has this ego, he would not be able to recognize his own divinity.
1: Dakitam kante danavattam kante heenudai pothuntadu.
2: He would become worse than an animal or even a demon.
1: Ee ahankaramu nirmoolamu gaavinchukune nimittamai మనము ఈనాడు అర్పితం గావించవలసినటువంటిది అర్పితము హోమము, అది ఏ దుర్గుణములు అర్పితం గావించటం.
2: ఇట్ ఈస్ టు డిస్ట్రాయ్ దిస్ ఈగో, వీ హావ్ టు ఆఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ ద హోమ.
1: కానీ మానవత్వము ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వమునందు కాని పవిత్రత ఎందుకు కాని ప్రయాణం సలపటం లేదు.
2: బట్ హ్యూమానిటీ ఈజ్ నాట్ మేకింగ్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ డివినిటీ అండ్ సేక్రెడ్నెస్.
1: ఎన్ని విధములైనటువంటి యొక్క ఉపన్యాసములు విన్నప్పటికీ, ఎంతకాలము సత్సంగంలో ప్రవేశించినప్పటికీ, 30 సంవత్సరములు, 40 సంవత్సరములు, 50 సంవత్సరములు కూడా అనేక వందల ఉపన్యాసములు విన్నప్పటికీ మనసు యొక్క ప్రవర్తన ఉన్న స్థానము నుండే ఉంటున్నది.
2: ఈవెన్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద డివైన్ డిస్కోర్సెస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో స్పెండింగ్ ఎనీ లాంగ్ పీరియడ్ ఇన్ దీస్ థింగ్స్, ది మైండ్ రిమైన్స్ వేర్ ఇట్ ఈస్.
1: కేవలం విషయాలతో, శాస్త్రాలతో లేక గ్రంథాలతో తనని నింపుకుంటున్నారే కాని ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: Every person is only trying to fill himself with all types of information gathered from the texts and scriptures, but not filling his heart with love.
1: Kevalam vintunnare kaani ee aanandanni tintuntamani prayatnam cheyatam ledu.
2: They are only merely listening. They have not been able to partake as food to their
1: enni samathamlo mee samaveshamlo palgontunnaru.
2: We have been participating in this kind of assemblies
1: enni upanyasamlo vintunnaru
2: for a long number of years.
1: Enni samvatsaram nunchina kuda lo ashramvasam chestunnaru.
2: We have been living in the ashram for a long time.
1: Kaani evariki varu manalo enta varaku maarpu kaligindi అనేటువంటి విషయాన్ని విచారిస్తే ఏమాత్రం కూడా మార్పు కలగలేదు.
2: బట్ ఈచ్ వన్ వాంట్ టు ఎన్క్వైర్ ఇన్ టు హింసెల్ఫ్ అండ్ అన్ టు హింసెల్ఫ్ టు వాట్ ఎక్స్టెంట్ హెస్ బీన్ ట్రాన్స్ఫార్మ్ హీ ఫైండ్స్ ది ఆన్సర్ ఈజ్ నో.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: ఒక గుండును తీసుకెళ్లి నీటిలో ముంచినప్పుడు అది నీటిలో గుండు ఉండవచ్చును, కానీ నీటి ఒక్క చుక్కైనా కూడా గుండులో ప్రవేశించదు.
2: యు టేక్ ఎ స్మాల్ స్టోన్ అండ్ పుట్ ఇట్ ఇన్ వాటర్, నాట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెన్ ఎంటర్ ఇన్ టు ద స్టోన్ ఈవెన్ దో ఇట్ రిమైన్స్.
1: కారణము శిల వంటి హృదయంగా మనకు మారిపోయినది.
2: ది రీజన్ ఈస్ అవర్ హార్ట్స్ హావ్ బికమ్ లైక్ స్టోన్స్.
1: శిలా హృదయం అవుతున్నారే కాని కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రేమ హృదయం కావటం లేదు.
2: వీఆర్ బికమింగ్ స్టోన్ హార్టెడ్ రాదర్ దాన్ హార్ట్ పీపుల్ విత్ లవ్ ఫిల్డ్ హార్ట్స్.
1: కనుక ప్రేమ హృదయులు కావడానికి ప్రయత్నించాలి.
2: ట్రై టు బికమ్ పీపుల్ విత్ లవ్ ఫిల్డ్ హార్ట్స్.
1: ప్రేమ చేతనే మానవుడు అనేక విధములైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములు ఆచరిస్తాడు.
2: ఓన్లీ వెన్ హీ హాస్ లవ్ ఇన్ హిస్ హార్ట్ హీ విల్ బి ఏబుల్ టు అండర్టేక్ సీక్రెట్ టాస్క్.
1: ఈ ప్రేమయే లేకుండా జీవితమే లేదు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ ఇన్ యూ, యూ హ్యావ్ నో లైఫ్ అట్ ఆల్.
1: కానీ మున్ముందు దీని యొక్క పరిణామం ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విచారణ కూడా చేయటం లేదు.
2: యూఆర్ నాట్ ఆల్సో ట్రైంగ్ టు నో వాట్ వుడ్ బి యువర్ ఫ్యూచర్.
1: తాత్కాలిక జీవితములకు మాత్రమే తబ్బిబ్బైపోతున్నారు.
2: ఓన్లీ ఫార్ ద ప్రజెంట్ థింగ్స్ యూఆర్ ఓవర్ జాయిడ్.
1: కానీ ఎన్ని బలములు ఉండినప్పటికీ,
2: వాట్ ఎవర్ స్ట్రెంగ్,
1: ఎన్ని సంపదలు ఉండినప్పటికీ,
2: వాట్ ఎవర్ పవర్స్ యూ హ్యావ్,
1: ఎంత విజ్ఞాన ప్రజ్ఞానుడు అయినప్పటికీ,
2: వాట్ ఎవర్ నాలెడ్జ్,
1: ఎంతటి శాస్త్రజ్ఞుడుగా ఉండినప్పటికీ,
2: వాట్ ఎవర్ గ్రేట్ స్కాలర్షిప్,
1: దైవ బలమే లేకుండా సర్వము కూడా దుర్బలములే.
2: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ, ఆల్ ద అదర్స్ ఆర్ అబ్సల్యూట్లీ వీక్.
1: భుజ బలము మరియు బుద్ధి బలమును దైవ బలము లేక దీనుడగును, కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే మరువబోకుడిట్టి మంచి మాట. వాట్ ఎవర్ కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే, కర్ణుడికుండినటువంటి బలము, కర్ణుడికుండినటువంటి శక్తి, ధీశక్తి, అనేక రకములైనటువంటి యొక్క విద్యాశక్తులు ఉండినప్పటికీ దైవ బలము లేకపోవటం చేత కర్ణుడు ఏగతి పట్టి.
2: వాట్ ఎవర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ యు మే హ్యావ్, వాట్ ఎవర్ పవర్ ఆఫ్ వెల్త్ యు మే హ్యావ్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ యూజ్లెస్. వాట్ హ్యాపెన్ టు కర్ణ?
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మన హృదయంలో చేర్చుకోవాలి.
2: ఫిల్ యువర్ హార్ట్ విత్ దీస్ సేక్రెడ్ థాట్స్.
1: దివ్యమైనటువంటి మహర్షులు అందించినటువంటి యొక్క దివ్య భావాన్ని మనము స్మరిస్తూ రావాలి.
2: వీ షుడ్ రిఫ్లెక్ట్ అండ్ రిమెంబర్ ద గ్రేట్ థాట్స్ విచ్ ఆర్ గివెన్ టు అస్.
1: యాగాది కృతములంతయును ఆచరించడము జీవిత నిమిత్తము.
2: ఆల్ దీస్ యజ్ఞాస్ యాగాస్ అండ్ సాక్రిఫైసెస్ ఆర్ ఫర్
1: మన జీవితమే ఒక యజ్ఞము.
2: ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ లైఫ్.
1: మానవునికి 116 సంవత్సరములు ఆయు.
2: మ్యాన్ ఈజ్ సపోజ్డ్ టు లివ్ 160 ఇయర్స్.
1: కానీ మొదటి 24 సంవత్సరాలు కూడా ఇది కేవలము బాల్యంతో నిండి ఉంటుంటుంది, అనగా ప్రాతకాలంగా ఉంటుంది.
2: ద 24 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ స్పెంట్ ఇన్ ప్లే.
1: తదుపరి 40 సంవత్సరాలు అంతా కూడా మధ్యాహ్న కాలంగా ఉంటుంది.
2: ద నెక్స్ట్ 40 ఇయర్స్ ఆఫ్ మేబీ
1: అనగా అది శిక్షణమై
2: ఇట్ ఈస్ వెరీ సివియర్
1: ఇండియ ప్రోద్బలము చేత
2: ప్రోక్డ్ బై ది
1: విషయావాసనలో మునిగి
2: ఫిల్లింగ్ హిమ్సెల్ఫ్ విత్ సెన్స్
1: వివేక విజ్ఞానములు మరచి
2: ఫర్గెటింగ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్
1: కన్నులు తెరవక
2: క్లోజింగ్ వన్స్ ఐస్
1: భుజబలం ఉన్నదని
2: థింకింగ్ ఆఫ్ హిజ్
1: ఎర్రవీగటము
2: గెటింగ్ ఓవర్ జాయ్
1: 40 సంవత్సరములుగా జరుగుతాయి.
2: ఫర్ 40 ఇయర్స్ మ్యాన్ స్పెండ్స్ హిజ్ లైఫ్ లైక్
1: తదుపరి 48 సంవత్సరములు
2: నెక్స్ట్ 48 ఇయర్స్
1: ఖాయం సమయంగా మారిపోతుంది.
2: దట్ బికమ్స్ ద ట్విలైట్ పీరియడ్
1: అనగా వృద్ధాప్యము ప్రారంభించినప్పుడు
2: ఓల్డ్ ఏజ్ కమెన్సెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క వాసనలంతా కొంతవరకు అణగించుకుని
2: హీ కంట్రోల్స్ ఆల్ దోస్ థాట్స్
1: దాదాపు ప్రాణుల యొక్క అభివృద్ధి నిమిత్తమై
2: ఫర్ ద
1: పరితపిస్తూ ఉంటాడు.
2: హీ స్టార్ట్స్ వరింగ్ హిమ్సెల్ఫ్ అబౌట్ ది ఫ్యామిలీ అండ్ ది చిల్డ్రన్.
1: దేహములో కండబలం ఉన్నంత వరకు కళ్ళులో కొవ్వు బలము లేకుండా పోదు.
2: యాజ్ లాంగ్ యాజ్ హీ హ్యాస్ ద ఫిజికల్ పవర్ he will have pride and ego and arrogance.
1: కనుక దేహబలమును చూచి మనం మిర్చిపోరాదు.
2: One should not be overjoyed by merely physical.
1: ఈ దేహమనేటువంటిది కేవలము ఐసుగడ్డ వంటిది. క్షణక్షణమునకు దీని ఆయుష్ ప్రమాణం తరిగిపోతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది.
2: ద స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ మెల్ట్స్ అవే లైక్ స్టోన్ ఆఫ్ ఐస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: ఇంకా ధనబలము చూస్తామా అంటే అది ధనబలం మరింత అనిత్యము.
2: సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ ది పవర్ ఆఫ్ వెల్త్.
1: ధనము ఉండినంత వరకు తాను అనేక రకమైనటువంటి యొక్క పాత్ర పడవచ్చును.
2: యాజ్ లాంగ్ యాజ్ హీ కమాండ్స్ వెల్త్ హీ మే బి ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్.
1: ధనము తరిగిపోగానే అతని ముఖం చూచేటువంటి వారు ఎవరు కూడా ఉండరు.
2: ద మోమెంట్ హీ లూజెస్ వెల్త్ దేర్ విల్ బి నన్ హూ విల్ ఈవెన్ లుక్ అట్ హిస్ ఫేస్.
1: అతి అంధకారము కమ్ముకుంటుంది.
2: హీ విల్ బి ఫిల్డ్ విత్ బ్లైండ్నెస్ అండ్ డార్క్నెస్.
1: ఇది కేవలం మంచు వంటి ఒక మించు వంటిది.
2: దిస్ ఈస్ లైక్ ఎ ఫ్లాష్ అండ్
1: మించిన తక్షణమే గొప్ప ప్రకాశం వస్తుంది.
2: వెన్ దెర్ ఇస్
1: లైనింగ్ వెనువెంటనే అంధకారం క్రమ్ముకుంటుంది.
2: ద మోమెంట్ దట్ దెర్ ఇస్ లైట్నింగ్ దెర్ ఇస్ ఎఫల్జెన్స్.
1: కనుక ఈ ధనమును గురించి మనం యోచించి దీనిని ఆశ్రయించి దీనితో ఆనందాన్ని పంచుటకు ఏమాత్రం కూడా ఆధారం లేదు.
2: దేర్ ఫోర్ వీ షుడ్ నాట్ టేక్ షెల్టర్ అండర్ దిస్ ఫిజికల్ పవర్ అండ్ పవర్ ఆఫ్ వెల్త్.
1: కనుక నీ గుణబలమును చూచి నీవు జీవించడానికి ప్రయత్నించు.
2: Make efforts to live a life full of good qualities.
1: బాల్యమునందు నుంచి
2: right from your childhood
1: జీవితాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి కొనుక్కోవాలి.
2: Enter your life into a sacred way.
1: ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై హరిశ్చంద్రుడు ఎన్ని విధములైనటువంటి కష్టములకు గురి అయ్యాడు.
2: For the sake of achieving something great and good, to what extent Harishchandra made sacrifices and subjected
1: himself పత్నిని అనుసరించే నిమిత్తమై ఆ చంద్రమతి ఎన్ని విధమైనటువంటి సహనములు పొందినది.
2: టు ఫాలో ద హస్బెండ్ అండ్ ద పాత్ లైట్ డౌన్ ద హస్బెండ్
1: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసావహించి ఆ యొక్క లోహితాసుడు ఎంత వినయాన్ని ప్రకటితం గావించాడు.
2: లోహిత ఆల్సో లోహితాస్ ఆల్సో ఫాలో ఇన్ ఆర్డర్ టు ఒబే ది పేరెంట్స్ వాట్ అమౌంట్
1: కనుక హరిశ్చంద్రుని వంటి సత్యమును
2: దట్ ఈస్ దేర్ ఫోర్ యువర్
1: చంద్రమతి వంటి సహనమును
2: పేషెన్స్ ఆఫ్ చంద్రమతి
1: లోహితాసుని వంటి యొక్క ఒక విధమైనటువంటి శాంతిని
2: అండ్ పీస్ విచ్
1: వినయాన్ని ఈనాటి ప్రతి పిల్లలకు తల్లిదండ్రులు బోధించాలి.
2: ఎవ్రీ స్మాల్ చైల్డ్ హ్యాస్ టు టీచ్ టు దేర్ పేరెంట్స్.
1: ఈ లేత హృదయం నుండి ఈ పిల్లల యొక్క హృదయాన్ని సరైనటువంటి యొక్క మృదుమధురంగా మార్చినప్పుడే భవిష్యత్తు నుండి వారు అనేక విధములైనటువంటి సుఖ సంతోషములు అనుభవించగలరు.
2: ఓన్లీ వెన్ ద చిల్డ్రన్ ఆర్ యంగ్ ఇఫ్ సచ్ గుడ్ లెసన్స్ ఆర్ టాట్ ఇన్ ఫ్యూచర్ దే వుడ్ బి హ్యావింగ్ ఎ హ్యాపీ లైఫ్.
1: మానవత్వములో జగత్తులందు ఉండేటువంటి యొక్క పదార్థముల కంటే దానికి అతీతమైనటువంటి యొక్క శక్తి చాలా అత్యవసరము.
2: దేర్ ఈజ్ ఎ గ్రేట్ నీడ్ టు హ్యావ్ ఎ ట్రాన్సెండెంట్ పవర్ మానిఫెస్టెడ్ ఇన్ హ్యూమన్ బాడీ మచ్ మోర్ దాన్ ద ఫిజికల్ పవర్స్.
1: కనుకనే ఈ యొక్క పదార్థ శక్తి కంటే పవిత్రమైనటువంటి యొక్క దివ్యశక్తి చాలా ఉత్తమమైనటువంటిదని కూడా మేము నిరూపిస్తూ వచ్చింది వేదం.
2: వేద హ్యాస్ ప్రూవ్డ్ మచ్ మోర్ దాన్ ద మెటీరియల్ పవర్ అండ్ స్ట్రెంగ్, ఇట్ ఈస్ ది డివైన్ పవర్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: అలాంటి దివ్యత్వమైనటువంటి శక్తిని కొంతవరకునైనా మనము అనుభవించడానికి పరులకు అందించడానికి తగినటువంటి యొక్క శ్రమను పడాలి.
2: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ సచ్ డివైన్ పవర్ అవర్ సెల్ఫ్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ ద సేమ్ టు ఏ ఫ్యూ అదర్స్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
1: మనలో కొంతమైన కూడా పరివర్తన రాకుండా పోయినా మన జీవితమును, మన కాలమును, మన కాయమును, కర్తవ్యాన్ని కూడాను కేవలం దుర్వినియోగం చేసిన వారమవుతాం.
2: If there is no, not even a small change and transformation in us, we would have wasted our time, our life.
1: Avaru enta kaalam nundi yokudunu prashanthi nilayam ostunnaru.
2: You have been coming to prashanthi nilayam for a long period of
1: aneka mandi 40 samvatsaram 45 samvatsaram anta kudalu swami yokka bodhanalu vintune ostunnaru.
2: There are people here who have been listening to swami's teachings for
1: gaani dinadinamunaku vaari yokka korikalu మితిమీరిపోతున్నవి కానీ త్యాగం అనేటువంటిది వారిలో ఏమాత్రం పనులు అణుమాత్రమైన కూడా ప్రారంభం కావటం లేదు.
2: బట్ డే ఆఫ్టర్ డే దేర్ డిజైర్స్ ఆర్ గ్రోయింగ్, దే ఆర్ నాట్ అట్ ఆల్ డిక్లైనింగ్, దే ఆర్ నాట్ ప్రిపేర్ టు హ్యావ్ సాక్రిఫైస్ అండ్ రినౌన్సియేషన్ ఈవెన్ టు ఎ స్మాల్ డిగ్రీ.
1: కొంత మాత్రమైన ఆశలను అదుపులో పెంచుకోరాదా?
2: టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ షుడ్ యూ నాట్ కంట్రోల్ యువర్ ఓన్.
1: ఉన్నది ఆశ్రమంలో చింతించడమంతా సంసారములు.
2: యు ఆర్ లివింగ్ ఇన్ ఆశ్రమ్ బట్ inside you are living in a family life in your own heart.
1: సరి అయినటువంటి సాధన కానేరదు.
2: దిస్ కెనాట్ బి ఎ గుడ్ సాధన.
1: ఎంత కాలమైనప్పటికీ దేహం వదలక తప్పదు.
2: వన్ డే ఆర్ ది అదర్ యూ హ్యావ్ టు గివ్ అప్ యువర్ బాడీ.
1: వెనకనక వస్తు అనాదులు మారక తప్పదు.
2: యూ హ్యావ్ టు జస్ట్ గివ్ అప్ ఆల్ యువర్ పొసెషన్స్ అండ్ వెల్త్ అండ్
1: అవి మనలను వదలకపో మునిపే మనము వాటిని వదలడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే ధీరుడు.
2: దట్ పర్సన్ ఇస్ ఎ గ్రేట్ హీరో. Who is prepared to give them up before
1: any kuno manana vadalin tarvata mana vicharamto mana dehanni vadali prayojanam emti?
2: When all those properties and the physical body gives up, what is the use of our
1: tyagamana emti? Pavitramainatunti yokka phalamunu tyagam cheyatame nijamainatunti tyagamu.
2: What do you mean by tyaga or sacrifice? It is sacrificing.
1: Kullipoyinatunti phalamunu evaraina tyagam emti cheppadaniki veelavutunda?
2: Sacrificing good and tasty stuffs. It is not those things which are rotten.
1: Kanuka shareeramlo balam undinappude,
2: only when you are having
1: mano shakti vikasinchinappude,
2: only when your mind is strong,
1: buddhi prakatinchinappude,
2: only when your intellect is
1: kaalam manapaina kalakuttimulu salpakamunupe,
2: only before it is when it is too late.
1: Kaalani yokka shapamu anaga paashamu mana pillalapaina kadalaka munupe,
2: before the god of death makes his call on us,
1: manam ati jagratana vahinchi
2: we have to exercise great care and
1: cheyavalsinatunte yokka satkaryamullo manam palgonali.
2: We have to undertake activities which are sacred and which must be performed.
1: Adi ikkunte palamulu evaraina tyagam cheppadaniki veelavutunda?
2: Sacrificing good and tasty stuffs. It is not those things which are rotten.
1: Kanuka shareeramlo balam undinappude,
2: only when you are

0: సత్కార్యముల్లో మనం పాల్గొనాలి.
1: వి హావ్ టు అండర్టేక్ యాక్టివిటీస్ విచ్ ఆర్ సీక్రెట్ అండ్ విచ్ మస్ట్ బి పర్ఫార్మ్డ్.
0: అది జనసేవ,
1: దట్ ఈస్
0: అదే సమాజ సేవ,
1: దట్ ఈస్ దిస్ సర్వీస్ టు ది సొసైటీ.
0: అట్లు కాకుండా కేవలం అహంకారంతో వెర్రవీగినంత మాత్రమున ఇది జీవితం సార్థకం కాదు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఓన్లీ ఆరోగేట్ యువర్ సెల్ఫ్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ ఇట్ ఈస్ నో యూస్.
0: రావణుడు దేహరీతిగా మహా బలవంతుడు.
1: ఫిజికలీ స్పీకింగ్ రావణ వాజ్ అ గ్రేట్
0: కుబేరుని కూడా సాధించి అందుకున్నటువంటి మహాధనవంతుడు.
1: హీ హాడ్ ఈవెన్ కాంకర్డ్ కుబేర అండ్ గాట్ వెల్త్.
0: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానములు చేకతే కానీ మరి ఒక విధమైనటువంటి గోకర్ణ శ్రీకర్ణములు అనేటువంటి ఒక విద్యను చేత గాని ఈ రావణుడు మహా గొప్ప విద్యావంతుడు.
1: హీ వాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ అకాంప్లిష్డ్ పర్సన్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్.
0: వీటన్నింటినీ చూచి తనలో ఆవిర్భవించుకున్నటువంటి అహము కన్ను మిన్నకు కానక ప్రవర్తింపజేసింది.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ఇస్ అకాంప్లిష్మెంట్ ద ఈగో డెవలప్డ్ ఇన్ హిమ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
0: ఇతను ఈశ్వరుని పరమభక్తుడు.
1: He was a great devotee of Ishwara.
0: కానీ ఎంత భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: But what is the use of having any amount of
0: ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of having strength?
0: ఎంత బలం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of having any power?
0: కానీ తన యొక్క ప్రవర్తన లోపల పవిత్రమైనటువంటి ప్రవర్తన లేకపోవటం చేతనే ఈశ్వర దత్తమైనటువంటి యొక్క లంకను కూడాను భస్మం గావించుకున్నాడు.
1: But in his conduct and behavior, he was not taking the right path. And therefore, he was responsible for the burning down of Lanka.
0: Yantati, vaijnanikudainappatikini, chandramandalamlo kaalu pettinappatikini, kaalu jarithe, mukkala mukkala ayipothadu, bhoomi vachi cheripothadu.
1: Whatever accomplishments one might have done as a scientist, even if he can go to moon itself, but if he slips, he will come to
0: anaga ee ahankaram aneetundi manavullo praveshiste entati heena sthitikaina kudanu entati sanyasineenu entati goppa vidyavantudainappatikini entati vaadainappatikini vaani athogati paalu chestundi.
1: The moment ego enters a man, whether he is a great sannyasin, a great scholar or a wealthy man,
0: vesham vesukunnanta matram sannyasi kaadu.
1: By merely putting on the dress, one cannot become a sannyasin.
0: ఆ విధంగా సన్యాసిత్వాన్ని మనం విశ్వసించినట్టయితే రావణుడు కూడా మోసపు సన్యాసం వేసుకుని సీతను అపహరించాడు.
1: If we really believe that the dress is a sign of true sannyasin, Ravana wore the dress once and he could also be called a sannyasin.
0: అర్జునుడు కూడా తనకు ఆవరించినటువంటి యుద్ధమును మానుకునే నిమిత్తమే ప్రహ్లాద ఒక విధమైన ప్రమేయుల దగ్గరికి సన్యాసి వేషంతో వెళ్లాడు.
1: ఈవెన్ అర్జున in the garb and robes of sannyasin, in order to give up the war, he wore those clothes.
0: Kevalamu dehamto kaadu sannyasamu.
1: It is not one doesn't one should not become sannyasin only
0: dehamto kaadu sannyasamu,
1: not by dress either.
0: Gunamuto sannyasi kavali.
1: One should become a sannyasin by the qualities and attributes.
0: Ilanti vishayamulopala manam ee naadu anekatvanga kudanu chaala కొన్ని రకములైనటువంటి బలహీనతలకు గురి అవుతున్నాము.
1: టుడే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ వీఆర్ సబ్జెక్టెడ్ టు ట్రెమెండస్ వీక్నెస్.
0: చెప్పునది వేరు, చేయనుది మరికొన్ని.
1: వీ టెల్ సంథింగ్ అండ్ వీ డూ సంథింగ్ డిఫరెంట్.
0: ఇది మానవత్వంలో ఉన్నటువంటి గొప్ప అవివేకం.
1: దిస్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఇగ్నోరెన్స్ ఇన్ ప్రివేలింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్
0: అయితే ఈనాడు ప్రతి మానవుని ఎందుకు అంతో ఇంతో అహంకారం ప్రవేశించి
1: today in every human being ego has asserted itself in some degree or the other.
0: Tanatana maripinchi
1: it is making everyone forget oneself.
0: Jagatlo magnam aipothunnadu.
1: He is getting lost in the world.
0: Mundu emi jarugunu aneetvanti vishayanni kuda nu yochinchukolekapothunnadu.
1: He is forgetting what is going to happen to him in future.
0: Vittalo pettina takshame chettai balam nandinchadu.
1: The moment you sow a seed, it is not going to become a tree.
0: Ee chesinatvanti okka doshamulaku చెప్పినటువంటి అసత్యములకు ఈ అన్యాయములకు క్రమక్రమేణా ఇది వృక్షముగా మారి కొంతకాలములకైనా ఇది దీని ఫలితములు అందిస్తుంటాయి.
1: ఫర్ ఆల్ ద ఫాల్ట్స్ అండ్ సిన్స్ దట్ యు హావ్ కమిటెడ్ అండ్ ఆల్ ద లైస్ దట్ యు హావ్ టోల్డ్ యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్ దేర్ ఆఫ్ వన్ డే ఆర్ ది అదర్.
0: కనుకనే సద్భావమును పెంచుకుని
1: డెవలప్ గుడ్ క్వాలిటీస్,
0: సత్ప్రవర్తనలో మునిగి
1: ఎంటర్ ఇన్ టు గుడ్
0: సదాచారంలో జీవించి
1: లివ్ ఇన్ గుడ్
0: రక్షణ అభివృద్ధిపరచడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: టేక్ ఎ వౌ to live a life which is sacred.
0: Iyaru saptaham samaptam.
1: Today is the end of
0: samaptam anega brahma praptam aneetundide manu gurtinchali.
1: Samapti refers to reaching brahma.
0: Brahma prapti anega sarvatvanni ekatvanga gurtinchadame brahma prapti.
1: Brahma prapti refers to recognizing multiplicity as the
0: sarvulu yentu undinatundi oka sarveshwara tattvanni manu visvasinchadame oka brahmatvamu.
1: Firmly believing the sarveshwara tattva which is all pervading and found everywhere.

0: మనలో ఉండినటువంటి దుర్గుణులు, దురాలోచనలు, దుశ్చింతనలు, దుర్భావములను ఒక విధమైనటువంటి ఈ అగ్ని అనేటువంటి దైవత్వము లోపల ఆవృతి గావించి సద్భావములు, సదాచారములు, సద్గుణములను పోషించుకోవటానికి తగిన కృషి చేయాలి. టుడే యూ షుడ్ స్టార్ట్ ఇట్ ఇస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ యాజ్ ఆఫరింగ్స్ ఇన్ టు ఫైర్ ఆల్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్స్ అండ్ స్టార్ట్ డెవలపింగ్ గుడ్ థాట్స్, గుడ్ క్వాలిటీ.
1: జీవితం అనేటువంటిది ఎండనీడలతో కూడినటువంటిది.
0: సుఖము లేక దుఃఖము లేదు, దుఃఖము లేక సుఖం ఉండదు. దేర్ ఇస్ నో హ్యాపీనెస్ వితౌట్ సారో.
1: ఎక్కడ ఎండ ఉండనో దాని ప్రక్కనే నీడ కూడా ఉంటుంది.
0: వేర్ దేర్ ఇస్ లైట్ దేర్ కెన్ బి
1: షేడ్. నీడలు అనేకము, ఎండ ఒక్కటే.
0: బట్ దేర్ ఇస్ లైట్ ఇస్ వన్, షేడ్స్ మే బి డిఫరెంట్.
1: ఏ విధముగా?
0: హౌ?
1: ఒక చెట్టు పైన సూర్యుని రశ్మి పడినప్పుడు ఆ చెట్టు కింద అనేక నీడలు ఉంటుంటాయి, కానీ ఎండ ఒక్కటే.
0: వెన్ ద రేస్ ఆఫ్ ద సన్ ఫాల్ అపాన్ ఎ ట్రీ,
1: అనగా ఉపాధి భ్రాంతి చేత అనేక విధములైనటువంటి యొక్క వ్యామోహములు గురి అయిపోయి అందులో కొంత అజ్ఞానం ప్రారంభించవచ్చు.
0: అన్ అకౌంట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది బాడీ వీ సీ యూనిటీ ఆఫ్ మల్టిప్లిసిటీ,
1: కానీ ఆత్మ ప్రకాశం ఒక్కటే.
0: బట్ ది లైట్ ఆఫ్ ఆత్మ,
1: నిజముగా విజ్ఞానం పెరిగిపోయిందని మనం విర్రవీగుతున్నాము.
0: వీఆర్ థింకింగ్ దాట్ సైన్స్ హస్ మేడ్
1: నిజంగా విజ్ఞానమే పెరిగి ఉంటే అజ్ఞానం ఉండడానికి అవకాశమే లేదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఈ విజ్డమ్ హస్ గ్రోన్ దట్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్.
1: ఈ విజ్ఞానంతో పాటు అజ్ఞానం అంతకంటే అధికంగా పెరిగిపోతుంటుంది ఈనాడు.
0: అలాంగ్ విత్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ ఇగ్నోరెన్స్ ఆల్సో ఇస్ గ్రోయింగ్.
1: ఇది సరైనటువంటి విజ్ఞానం కాదు.
0: దిస్ ఇస్ నాట్ కరెక్ట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్.
1: లైట్ వేస్తే, టార్చ్ లైట్ వేస్తే చీకుకుంటుందా?
0: ఇఫ్ యూ పుట్ ఆన్ ద టార్చ్ లైట్ కెన్ దర్ బి డార్క్నెస్ దేర్?
1: కాబట్టి టార్చ్ వేసినా చీకటిగా ఉందంటే అది టార్చ్ లో సెల్స్ లేదన్నమాట.
0: If you are operating the torch, you get darkness.
1: Bulb ledannamata,
0: there is neither bulb
1: nor bulb cells. So rendu undinte ee vidhamaina pattu cheekadu raavadaniki avakasam ledu.
0: If there is bulb and cells in the torch, then there
1: will be ee vidhnanam kevalam swarthamu swapriyojanamuto abhirudhi gaanchutunnade kaani vishalamaina hrudayamto pavitramaina bhavamto jagat kalyanamto jarigeetunti yokka abhirudhi kaaneradu.
0: All the growth of knowledge and science today is only used for selfishness. Therefore, it has not been able to remove ignorance.
1: ఈ దేశం వారు ఆ దేశాన్ని భస్మం చేయాలని, ఆ దేశం వారు ఈ దేశాన్ని భస్మం చేయాలని, ఇవి సద్భావముల.
0: One country is trying to destroy another.
1: ఇది సైన్స్ చేసేటువంటి అభివృద్ధి.
0: Is it that what science has to
1: do? ఇదే సైన్స్ లో ఉన్నటువంటి విజ్ఞానము.
0: Is it the knowledge which science has?
1: ఇది పరిపూర్ణ అజ్ఞానమే.
0: This is complete ignorance.
1: కానీ కీడు కీటకమైన చేస్తుంది. కీడు కీటకమైనా చేస్తుంది.
0: ఏ వర్మ్ ఆల్సో కెన్ హార్మ్.
1: నేను మహేశుడైనా చేయటం కష్టమవుతుంది.
0: బట్ టు డూ గుడ్
1: కనుక చెడ్డ చేయటం కాదు గొప్పతనము, మంచి చేయటం మంచితనము.
0: హార్మింగ్ కెన్ బి డన్ బై ఎనీ పర్సన్ బట్ గుడ్ కెనాట్ బి డన్ బై ఎవ్రీ పర్సన్.
1: మనసునందు మంచి,
0: ఇన్ యువర్ మైండ్
1: మాటలందున మంచి,
0: ఇన్ యువర్ వర్డ్ ఆల్సో
1: నడతలందున మంచి,
0: ఇన్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్
1: ఇదమకున్నా సాయి ఎట్లు మెచ్చి సంతోషం మీకిచ్చు.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ గుడ్ ఇన్ ఆల్ దీ త్రీ థింగ్స్, హౌ కెన్ సాయి బి హ్యాపీ అండ్ డి యూ ఆల్ జాయ్?
1: మంచి నడతలు లేవు,
0: యూ డు నాట్ హ్యావ్ గుడ్
1: మంచి పలుకులు లేవు,
0: యూ డు నాట్ యూజ్ గుడ్ వర్డ్స్,
1: మంచి మనసులు లేవు,
0: యూ డు నాట్ హ్యావ్ ఎన్ గుడ్ మైండ్.
1: భగవంతుని మెచ్చి వరాలు ఇవ్వాలంటే ఎట్ట వచ్చి వరాలు ఇస్తాడు?
0: ఇఫ్ గాడ్ షుడ్ బి సో ప్లీజ్డ్ విత్ యూ అండ్ గివ్ యూ ఆల్ బూన్స్, హౌ కెన్ హి గివ్ యూ?
1: ఇది కేవలం పూర్ణ అజ్ఞానము.
0: దిస్ ఇస్ కంప్లీట్ ఇగ్నోరెన్స్.
1: భగవంతుడి నుంచి మనం వరాలు పొందాలనుకుంటే మంచి మనసును అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ వాంట్ గెట్ బోన్స్ ఫ్రమ్ గాడ్, యూ మస్ట్ డెవలప్ ఎ గుడ్ మైండ్.
1: మంచి పలుకును మనం ఉచ్చరించాలి.
0: ఆల్వేస్ స్పీక్ స్వీట్,
1: మంచి నడకలో ప్రవేశించాలి.
0: యూ ఎంటర్ ఇన్ టు గుడ్ కాండక్ట్.
1: ఈ మూడు చేరినప్పటికీ దైవత్వం అనేటువంటిది అక్కడ ఉట్టి పడుతుంది.
0: వెన్ యూ యునైట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కంబైన్ దీస్, దెన్ గాడ్ అపియర్.
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం, అట్టి మాత్రమైనటువంటి యొక్క స్థితిని పొందుతాం.
0: Only when we there is unity of word, mind and deed, you will have
1: manas anyat vachas anyat karman anyat duratmanam.
0: If your thinking is something, word is different and action is different, then you are a duratmani.
1: Ee naadu
0: wicked one.
1: Alanti paristhiti endi aneka vidhamuluga manavulu కొన్ని బాధలకు గురి అవుతున్నారు.
0: టుడే మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్ బికాజ్.
1: అయితే మంచి వారు కూడా ఈ జగత్తులో లేకపోలేదు.
0: దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ గుడ్ పీపుల్ ఆల్సో
1: ఉన్నారు.
0: దేర్ ఆర్.
1: అయినప్పటికీ వారి యొక్క స్థితిగతులను ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ అదర్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు రికగ్నైజ్ సచ్ గుడ్.
1: మంచి వారే ఈ జగత్తునందు లేకుండా ఈ జగత్తు ఈ విధంగా కూడా ప్రకాశించేటువంటిది కాదు.
0: ఇఫ్ దేర్ ఆర్ నో గుడ్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ద పీపుల్ ది వరల్డ్ వుడ్ నాట్ హావ్.
1: జగతి యందు పుణ్య పురుషులు లేకుండా జగమునట్టు వెలుగు పగులుగాను.
0: హౌ వుడ్ దేర్ హావ్ బీన్ డే అండ్ లైట్ ఇన్ ద వరల్డ్.
1: నిజముగా జంతువునాం నరజన్మ దుర్లభము, మానవ జన్మం ఎత్తి పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళు మానవులను ఏ విధంగా చెప్పడానికి వీలవుతుంది?
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ అండ్ రేర్ టు గెట్ హ్యూమన్ లైఫ్. ఇఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నిరంతరము
1: ధనేషణ ధారేషణ పుత్రేషణ.
0: All the three times aspiring for money, aspiring for wealth, and
1: దైవేషణ అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
0: Aspiring to perform
1: ధార్మిక అప్పుడప్పుడు పార్ట్ టైం డివోషన్, పార్ట్ టైం డివోషన్ అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తాయి, ఊరుగాయ నంచుకున్నట్టుగా నంచుకుంటారు.
0: This is only remembered occasionally and very rarely.
1: Like yad bhavam tad bhavati, nee vettido attide phaltam.
0: As you think you become, as you do, the fruits will depend upon your action.
1: Yantam matramunna evvaru talachinam anta matrame neevu. Annamacharya cheppadu.
0: Annamacharya
1: ఒక్కొక్కరు ఎంత మాత్రం తలుస్తారో అంత మాత్రమే వస్తుంది.
0: అన్నమాచార్య హాస్ డిక్లర్డ్ గాడ్ అపియర్స్ టు దెమ్ డిపెండింగ్ అపాన్
1: సముద్రంలో కావలసినంత జలం ఉంటుందని.
0: దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్
1: ఎవరెవరు ఎంత పాత్రను తీసుకుని పోతారో అంత పాత్రకే దాన్ని నీరు తీసుకుని.
0: వాటర్ విచ్ కెన్ బ్రింగ్ డిపెండ్స్ అపాన్ ద వెసల్.
1: సముద్రంలో దండిగా జలం ఉన్నది కదా అని చిన్న పాత్రను తీసుకుని పోయి ఎక్కువ జలం కావాలంటే అది సాధ్యమవుతుందా?
0: ఇఫ్ యూ క్యారీ అ స్మాల్ వెసల్ అండ్ సే దట్ దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ మోషన్, ఐ షుడ్ హావ్ మోర్. కెన్ యూ గెట్ మోర్?
1: భక్తి ప్రపత్తులంతా కూడా ఆ స్థితికి ఉంటున్నాయి.
0: Today's devotion and prapatti are like that.
1: Mundu oka vesham, venaka maroka vesham.
0: Before there is one type.
1: Mundu oka narata, venaka mare oka narata.
0: There is a difference in your
1: jagatane mosam chesinattiga pravartistunnaru.
0: You are trying to deceive the world.
1: Idi sariyainatunti yokka bhavam kadu.
0: This is not correct.
1: ఇలాంటి ప్రవర్తనలు చూచియే నాస్తికులు అధికమైపోతున్నారు.
0: It is an account of this kind of conduct and behavior.
1: ఈ నాస్తికత్వానికంత ఆస్తికులే కారణం.
0: It is only the people who believe who are responsible.
1: చెప్పినట్టు చేయకపోవటమే దీనికి మూల కారణము.
0: The most important reason is
1: భక్తి ప్రపత్తులు ఏ విధంగా ప్రకటిస్తున్నారో దానికి తగినటువంటి నడతలు లేకపోవటమే మూల కారణము.
0: యువర్ కాండక్ట్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ది డివోషన్ విచ్ యూ ప్రొక్లెయిమ్ అండ్ విచ్ టు హ్యావ్.
1: కనుక మనం ఈనాటి నుంచి అయినా మన దుర్గుణములను దుర్భావములను కేవలం హోమంలో అర్పితం గావించి సద్భావములు సదాచారములు సత్యమాటలను మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
0: From today at least, you have to offer all your bad thoughts and bad actions into Homa as an offering. And today onwards at least you should live a good life based upon good thinking, good conduct, good behavior.
1: Baga vinnamu aneetundi kaadu naaku jawabu kavalsindi.
0: I don't want your a reply from you that you
1: are chaala baga unnai aneetundi kaadu nenu kore jawabu.
0: I don't want your appreciation of the divine discourse.
1: Baga marinaamu aneetundi kavali jawabu.
0: You should be able to say that we have transformed ourselves into good
1: people. Atti marpu raavali.
0: The such change must come over you.
1: అప్పుడే భక్తికి సరైన గుర్తు.
0: దాట్ ఈస్ ది కరెక్ట్ సైన్ ఆఫ్ గాడ్.
1: కొత్త వర్షం కురిచిందని చెప్పుతూ కుంభవర్షం కురిచిందని చెప్తూ ఇంతైనా తేమ లేకపోతే కుంభవర్షానికి గుర్తు ఏమిటి?
0: యూ సే దేర్ ఈస్ ఏ వెరీ హెవీ రెయిన్ అండ్ ది అర్త్ ఈస్ నాట్ వెట్. హౌ కెన్ యూ సే దట్?
1: మేము గొప్ప భక్తులమని చెప్పుకుంటూ దానికి తగినటువంటి కించిత్తైనా ప్రవర్తనలో మనం నిరూపించకుండా ఉండిన భక్తికి గుర్తు ఏమిటి?
0: యూ యూ డిక్లేర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ గ్రేట్ డివోటీస్, దెర్ మస్ట్ బి ఇట్ మస్ట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ యాక్షన్. అదర్వైజ్ వాట్ ఈస్ ది యూజ్?
1: ఇది భక్తికి ఏమాత్రం కూడా లక్షణం కాదు.
0: అదర్వైజ్ ఇట్ ఈస్ నో ప్రూఫ్ ఆఫ్ యువర్ డివోషన్.
1: చెప్పినటువంటి మాటలను చక్కగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి.
0: కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ టాక్.
1: మంచి మాట వినరు మనసించి చెప్పిన చెడ్డ మాటలట్టే చెవికి చేతు.
0: వెన్ గుడ్ థింగ్స్ ఆర్ టాక్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్ టు లిజన్ టు ఇట్. బట్ వెన్ సమ్
1: బ్యాక్టి వారు సత్యం ఎరుగంగా నేర్తురా ఎట్టి విద్యలుండి ఏమి ఫలము. ఇట్టి వారు సత్యం ఎరుగంగా నేర్తురా ఎట్టి విద్యలున్న ఏమి ఫలము.
0: Can such people ever understand the truth? What is the use of having any type of education, any amount of education either?
1: Manchi matalu cheptey oka chevulo duri maroka chevulo vellipothayi.
0: When good words are told, you listen in one ear.
1: Chedda matalu ante rendu chevulu aikyanga vachi vintayi, inka itla pettukoni vintaru.
0: On the other hand, if it is bad words, both the ears come together and get united to hear such bad words.
1: ఇది ఆ మన మానవుని యొక్క ప్రవర్తన.
0: కెన్ దిస్ బి కాల్డ్ హ్యూమన్ కాండక్ట్ అట్ ఆల్?
1: ఇది కాదు.
0: దిస్ ఇస్
1: మంచిని వినాలి.
0: యూ షుడ్ హియర్ ఆల్వేస్ గుడ్ థింగ్స్.
1: అందుకోసమే దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
0: దే హియర్ ఈజ్ ఎ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: పూర్వము ఇన్ శనమోపాసన చేసేటువంటి వారకు రాక్షసులు అనేక విధములైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ వచ్చారు.
0: ఇన్ ద ఓల్డెన్ డేస్ ది డెమన్స్ యూస్ టు గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రబుల్ ఫర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఉపాసన.
1: నోటితో ఓంకారమును ఉచ్చరించిన చచ్చడమే, అందులో ఒక దుర్గంధం వచ్చేటట్టుగా ఈ రాక్షసులు అనేక విధములైన చెడుపులు చేస్తూ వచ్చారు.
0: ద మూమెంట్
2: దిస్ ఓంకారా ఈజ్ అటర్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ మౌత్ ది డెమన్స్ యూస్ టు సీ దట్ బ్యాడ్ ఓడర్ ఎమనేట్స్ ఫ్రమ్ దర్ మౌత్స్.
1: కనుక నోటితో ఉచ్చారణ చేయటం మానివేశారు ఈ ఋషులు.
2: దీస్ రిషీస్ గేవ్ అప్ రిసైటింగ్ బై వర్డ్ ఆఫ్ మౌత్.
1: చెవులతో ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క శబ్దము శ్రవణం చేయడానికి ప్రయత్నించారు.
2: దే వాంటెడ్ టు హియర్ ది సేమ్ సౌండ్ త్రూ దర్ ఇయర్స్.
1: ఈ చెవులు ఎందుకు కూడా దుశ్శబ్దంలో అభివృద్ధి కలుచుకుంటూ కావించుకుంటూ వచ్చారు రాక్షసులు.
2: డెమన్స్ బిగాన్ డెవలపింగ్ బ్యాడ్ సౌండ్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ ది
1: నాసికలతో ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసము లోపల ఓంకారమును ప్రణవాన్ని సాధన చేస్తూ వచ్చారు.
2: దే బిగాన్ ప్రాక్టీసింగ్ దిస్ ప్రణవ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్.
1: మరింత దుర్గంధం అధికంగా గావించుతూ వచ్చారు రాక్షసులు.
2: డెమన్స్ ఆల్సో ట్రై టు స్పాయిల్ దాట్.
1: ఇది సరి అనేది కాదని విశ్వసించారు దేవతలు.
2: గాడ్స్ టోల్డ్ దెమ్సెల్వ్స్ దట్ దిస్ ఇస్ నాట్ రైట్.
1: ఈ యొక్క ప్రణవాన్ని ప్రాణములో పెట్టుకుని పోషిస్తూ వచ్చారు, ఉచ్చరిస్తూ వచ్చారు.
2: దే బిగాన్ ఫాస్టరింగ్ దిస్ ప్రణవ కీపింగ్ ఇట్ ఇన్ దర్ లైఫ్ బ్రెత్.
1: కానీ రాక్షసులు అంగముల వరకు ప్రవేశించవచ్చునే కానీ ప్రాణం వరకు ప్రవేశించేటువంటి అధికారం లేదు.
2: డెమన్స్ హ్యావ్ ది పవర్ టు గో అప్ టు ద లిమ్స్ ఆఫ్ ద బాడీ, దే కెనాట్ గో అప్ టు ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
1: అప్పుడు దీనికి వీరు ఏ విధమైనటువంటి యొక్క బాధలను కూడా కలిగించలేకపోయారు రాక్షసులు.
2: దెన్ డెమన్స్ ఫెయిల్డ్ ఇన్ దర్ ఎఫర్ట్స్ టు కాజ్ ఎనీ హార్మ్ అండ్ డిస్టర్బెన్స్.
1: ఆనాటి నుండి ఋషులు దేవతలంతా కూడా ఈ ప్రణవాన్ని ప్రాణముతో సమానంగా ప్రాణములో పెట్టుకుని సాధనలు సలుపుతూ వచ్చారు. అదే ప్రణవోపాసన.
2: ది గాడ్స్ అండ్ ది రిషీస్ ఆఫ్ దోస్ డేస్ ఫాస్టర్ దిస్ ప్రణవ ఇన్ దర్ ప్రాణ ఇన్ దర్ లైఫ్ ప్రిన్సిపల్ అండ్ దిస్ ఈస్ ది ప్రణవోపాసన.
1: ఈ ప్రణవోపాసన యందు దేవతలకు కేవలం రాక్షసుల నుండి వారి తప్పించుకునే నిమిత్తమే ప్రాణమునందు పెట్టుకుని పోషించారు.
2: గాడ్స్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్
1: ఈ ప్రణవమే దైవము.
2: దిస్ ప్రణవ ఇస్ గాడ్, దిస్ ప్రణవ ఇస్ బ్రహ్మ.
1: అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మనే బ్రహ్మ.
2: అయమాత్మ బ్రహ్మ,
1: కనుక ప్రణవము ఆత్మ బ్రహ్మ మూడు ఒక్కటే అనేటువంటి భావంతో భగవంతుని మనం ప్రాణములో పెట్టుకుని మనం పూజించాలి, ప్రాణములో పెట్టుకుని ప్రేమించాలి, ప్రాణ సమానంగా ప్రేమించాలి. ఇది సరి అయిన భక్తి.
2: వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఓం ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ వీ షుడ్ కీప్ దిస్ ఇన్ అవర్ ప్రాణ ఇన్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫాస్టర్ ఇట్ అండ్
1: సూచన. సాయిరాం బయటట్టు మాత్రం సాయిరాం, లోపల దొంగరాం. ఎక్కడ ఉంది సాయిరాం?
2: Externally and physically you say Sai Ram, but internally you do not have such sacred.
1: Nijamuga Sai Ram anetundi hudaya nanam nunchi kudana prarambham kavali.
2: That word Sai Ram should come from the core of the heart.
1: Ivanni kudaru kevalamu jagattunu mosaginchetundi yokka pravartanlu.
2: All these acts are only meant for deceiving the world.
1: Sattakaya samasthalu endukani mariye prantamunandu kani mariye desamunandu kani mariye bhakti pravartanlu endu kani మనసు ఒక్కటిగానే ఉంటుండాలి.
2: వెదర్ ఇట్ ఈస్ ఇన్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ ఆర్ ఎనీవేర్ ఎల్స్ మైండ్ ఈజ్ వన్.
1: ఈ మనసును దేహం ఒక్కటే, రథం ఒక్కటే, రథికుడు ఒక్కడే, ఈ విశ్వాసాన్ని ఈనాడు మీరు అభివృద్ధి గావించుకోవాలి.
2: యూ షుడ్ డెవలప్ ద ఫెయిత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ చారియట్ అండ్ ద హ్యూమన్ బాడీ.
1: కార్లు ఎన్ని రకాలు ఉంటున్నాయి? ఫియట్ కార్లు ఉంటున్నాయి, అంబాసిడర్ కార్లు ఉంటున్నాయి, డార్జ్ కార్లు ఉంటున్నాయి, కోడ్ కార్లు ఉంటున్నాయి, బెంజ్ కార్లు ఉంటున్నాయి, ఇన్ని కార్లు ఎన్నో ఉంటున్నాయి. అదే రీతిగా ఈ దేహాలంతా కూడా ఒక్కొక్క దేహం ఒక్కొక్క కారు వంటిది, ఒక్కొక్క రథం వంటిది, దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు.
2: జస్ట్ యాజ్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్స్ అండ్ బ్రాండ్స్ ఆఫ్ కార్స్, సో ఆల్సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ బాడీస్.
1: కానీ డ్రైవర్ మాత్రం ఒక్కడిగానే నిలుచుకోవాలి అక్కడ.
2: బట్ ఆల్వేస్ హ్యావ్
1: కాబట్టి అన్ని కార్లు ఎందుకు కూడాను ఒక్క డ్రైవరు, అతనే ఆత్మస్వరూపుడు.
2: ఇన్ ఆల్ దీస్ ఫిజికల్ బాడీస్ విచ్ మే బి కంపేర్డ్ టు కార్ దేర్ ఇస్ ఓన్లీ వన్ డ్రైవర్.
1: మన దేహమునంతా కూడా కారులుగా భావించుకుని భగవంతుడు ఇందులో ఒక్కడు మాత్రమే రథికుడుగా ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని ఈనాడు అధికంగా మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
2: వి షుడ్ మేక్ ఎఫర్ట్ టు డెవలప్ ద ఫీలింగ్ దాట్ ఆల్ దీస్
1: ఫిజికల్ భిన్నత్వం మనలో ఏమాత్రం కూడా అభివృద్ధి కాదు.
2: There will be no diversity at that time.
1: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
2: There will be unity in our own feeling at that time.
1: అందుకోసమే ఏకోవసి సర్వభూతాంతరాత్మ, ఉన్నది ఒక్కడే సర్వభూతములు యందు.
2: దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిసైడింగ్ ఇన్ డిఫరెంట్ బాడీస్.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి ఈనాటి నుండి అయినా కూడాను మన ప్రవర్తన యందు, మన భక్తి యందు కొంత ఇంత అయినా కూడాను మార్పులు కలిగేటువంటి యొక్క ప్రధానమైనటువంటి సాధనలు కూనుకోండి.
2: రికగ్నైజ్ దిస్ ట్రూత్ అట్లీస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్. Try to bring about a change in your devotion and in your conduct to some extent.
1: Andarini sodha bhavanato penchukondi.
2: కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ యువర్ బ్రదర్.
0: ఒకరికొకరికి ఏ విధమైన అభిప్రాయ భేదం ఉండినప్పటికీ దానిని సవరించుకోవటానికి కృషి చేయాలి.
2: దేర్ మే బి సమ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్, ట్రై టు అడ్జస్ట్. అండ్
0: ముఖ్యంగా మనలో ఉండేటువంటి అహంకారాన్ని నిర్మూలం గావిస్తే అన్ని అడ్జస్ట్ అయిపోతాయి, సవరించుకుని పోవచ్చు.
2: ఇఫ్ యూ కెన్ డిస్ట్రాయ్ ది ఈగో ఇన్ యూ, అడ్జస్ట్మెంట్ బికమ్స్ ఈజీ, ఎవ్రీథింగ్ బికమ్స్ పాసిబుల్.
0: కనుక ఈనాడు అజ్ఞానం ఆహృతి చేసిన వారిగా మనం భావించాలి.
2: వీ షుడ్ కన్సిడర్ అవర్సెల్ఫ్ అస్ పీపుల్ హూ హావ్
0: అహంకారాన్ని ఆహృతి చేసినటువంటి వారిగా విశ్వసించాలి.
2: హూ హావ్ ఆఫర్డ్ ఈగో ఐ ఇంటు ది అగ్ని గుండా.
0: ప్రేమ హృదయాన్ని పెంచుకోవాలి.
2: డెవలప్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఈ యొక్క పాషాణం వల్లే ఉండేటువంటి ఈ హృదయాన్ని పరిశుద్ధమైన రీతిగా మెత్తజనంగా దానికి అందించాలి.
2: ట్రాన్స్ఫార్మ్ యువర్ స్టోనీ హార్ట్ ఇంటూ యువర్ సాఫ్ట్ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుక మనము ఏదో సమావేశంలో వచ్చాము, దసరా మహోత్సవంలో పాల్గొన్నాము, ఉపన్యాసములు విన్నాము, ఇంటికి వచ్చాము, అంత మాత్రంతోనే మన ఉపన్యాసాన్ని వ్యర్థం గావించరాదు.
2: We should not rest satisfied by merely telling that we went to Dasara, listen to the divine discourses and then
0: came back. Ramikipati, okati rendu matalena aacharanalo petti mee jeevithanni dhanyam cheskondi.
2: Practice at least one or two things which Swami has said and sanctify your lives.
0: Bhajan bina sukha shanti nahi.

0: సత్యం నాస్తి పరమం సుఖం. దివ్యాత్మ స్వరూపులైన బాలబాలికలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్ యంగ్ మెన్ అండ్ విమెన్,
0: సత్యమే భగవత్ స్వరూపము,
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: సిరి సంపదలు, భోగభాగ్యములు సత్యమునే ఆశ్రయిస్తూ ఉంటాయి.
1: The material prosperity, the comforts and conveniences, they all depend on truth.
0: యావత్ ప్రపంచమును కూడాను సత్యమే మోయుచున్నది, భరించుచున్నది.
1: It is the truth that bears the weight of the entire world.
0: సత్యం నాస్తి పరో ధర్మః, సత్యమనే పునాదులపైనే ధర్మం అనేటువంటి భవనము ఆధారపడి ఉంటున్నది.
1: The mansion of dharma has got its foundation of truth.
0: కనుక ప్రతి మానవుడు అనేక విధములైన ఆరాధనలు సల్పుతున్నప్పటికీ సత్యమే ప్రత్యక్ష దైవము.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ వీ ఫాలో సో మెనీ స్పిరిచువల్ ప్రిసూట్స్, ఇట్ ఇస్ ద ట్రూత్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: ఏ దేశమందైనా, ఏ కాలమందైనా, ఏ వ్యక్తులయందైనా సత్యము అత్యవసరం.
1: At any point of time, anywhere, in any part of the world, in any individual, it is the truth which
0: satyame
1: is most essential.
0: Jeevitame ledu.
1: Bereft of truth, there is no life.
0: Itti satyanni manavudu eenadu visparinchatam chetane prapanchamulo aneka vidhamulaitvanti allakallolamulu ashantulu vidrimminchipothunnavi.
1: Because of the absence of truth, because the truth is forgotten, the whole world is full of anxieties, agitations and restlessness.
0: సత్యమే సర్వులకు మాతృమూర్తి.
1: Truth is the mother.
0: అట్టి సత్యము నుండియే ప్రతి మానవుడు కూడాను ఆవిర్భవించాడు.
1: Man is born to this truth.
0: సత్యం

0: సత్వం శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: ఇట్స్ ఓన్లీ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ హ్యాస్ ఒరిజినేటెడ్. ది ఎంటైర్ యూనివర్స్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు దిస్ ట్రూత్. దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్. దిస్ ద ప్యూర్ అన్సలీడ్ ట్రూత్ ఆఫ్ ట్రూత్స్.
0: సత్యధర్మమునే విజయము వరిస్తూ ఉన్నది.
1: ద వన్ హూ ఫాలోస్ ద ట్రూత్ అండ్ ధర్మ దట్ బౌండ్ టు బి విక్టోరియస్.
0: భుజబలమును కాని లేక బుద్ధి బలమును కాని ఆయుధ బలమును కాని లేక శస్త్ర బలమును కాని ఏమాత్రం కూడాను ఆ విజయం లెక్క చేయదు.
1: యూ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ బై మ్యూర్లీ హ్యావింగ్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంటెలిజెన్స్ వెపనరీ అండ్ సో ఆన్.
0: ఇవన్నీ భౌతికమైనటువంటివి.
1: దే ఆర్ ఆల్ వరల్డ్లీ అండ్ ఫిజికల్.
0: ఇవన్నీ ప్రాకృతమైనటువంటివి.
1: దే ఆర్ వరల్డ్లీ ఎక్విప్మెంట్.
0: ఇవన్నీ కొన్ని అనిత్యమైనటువంటివి.
1: దే ఆర్ టెంపరరీ.
0: నిత్య సత్యమైనటువంటి సత్య ధర్మములను మానవుడు ఈ జగత్తునందు అభివృద్ధి గావించడమే మానవుని యొక్క ప్రధానం యొక్క సూత్రము.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ లైఫ్ షుడ్ బి టు ఫాస్టర్ ట్రూత్ అండ్ ధర్మ.
0: కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: సో ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: హృదయములో ఆవిర్భవించినటువంటి తలంపులను వాక్కులో ఉచ్చరించి వాక్కులో చెప్పినటువంటి యొక్క విషయమును చేతులతో ఆచరించడమే ఇది నిజమైన మానవత్వం.
1: ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ మెయింటైనింగ్ హార్మనీ వాట్ ఈస్ థాట్ ఆఫ్ అండ్ వాట్ ఈస్ సెడ్ అండ్ వాట్ ఈస్ ప్రాక్టీస్ లేటర్.
0: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్స్.
1: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్స్ మస్ట్ బి యునైటెడ్ హార్మనీ.
0: ఇత్యాది ఏకత్వమైనటువంటి ఒక తత్వాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ దిస్ హార్మనీ.
0: సత్యం అంటే చూచినది చూచినట్టు చెప్పటము, తలచినది తలచినట్టు చెప్పటము, అనుభవించినది అనుభవించినట్టు చెప్పటము, ఇది ఏ సత్యమని భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ ట్రూత్ మీన్స్ డిక్లేరింగ్ వాట్ వీ హ్యావ్ సీన్, టెలింగ్ వాట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, డిక్లేరింగ్ వాట్ వీ థింక్.
0: ఇది వ్యావహారికమైనటువంటి సత్యమే కాని నిజమైన సత్యము కాదు.
1: దిస్ ఇస్ జస్ట్ ద వరల్డ్లీ ట్రూత్ బట్ నాట్ ద ట్రూత్ ఇన్ ట్రూ సెన్స్.
0: చూచినది మరొక నిమిషం ఇది మారవచ్చును.
1: వాట్ యూ హ్యావ్ సీన్ మైట్ చేంజ్ లేటర్.
0: ఇప్పుడు చెప్పినటువంటిది మరొక నిమిషంలో మరొకటి మారవచ్చును.
1: వాట్ యు సే నౌ యు మే నాట్ హోల్డ్ ఆన్ లేటర్.
0: ఒక వ్యక్తి డ్రామాలో రాజు వేషం వేశాడు.
1: ద పర్సన్ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఎ కింగ్ ఇన్ ఎ డ్రామా.
0: ఆ స్టేజ్ పైన చూచినప్పుడు తాను కిరీటధారి అయి ఉంటున్నాడు.
1: ఆన్ ద స్టేజ్ హీ వేర్స్ ద క్రౌన్.
0: కానీ తెల్లవారేటప్పటికీ తాను సామాన్య మనవుడి వలె గోచరిస్తున్నాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ హీస్ అన్ ఆర్డినరీ పర్సన్.
0: ఇది సత్యమా అది సత్యమా?
1: Is this the truth or that?
0: అప్పుడు స్టేజ్ పైన చూసినటువంటిది అది సత్యము.
1: That what you have seen on the stage.
0: రాత్రి చూసినది అది సత్యము.
1: What you experienced that night is true.
0: పగలు చూసినది ఇది సత్యము.
1: What you have experienced in the daytime is true.
0: ఈ సత్యము ఆ సత్యమునకు అనువయించదు. ఆ సత్యము ఈ సత్యమునకు అనువయించదు.
1: This truth is not applied to that and vice versa.
0: కనుకనే ఇవి తాత్కాలికమైనటువంటి సత్యములు, దీనిని నిజము అని చెప్పారు.
1: These are temporary truths. You can call them facts.
0: సత్యమనగా త్రికాల భాగ్యం సత్యం.
1: ట్రూత్
0: మూడు కాలములు ఎందుకూడను మారనటువంటిదే సత్యం.
1: ట్రూత్ ఈస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: ఇట్టి సత్యతత్వము ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమనగా దీని అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రూత్?
0: ఇందులో సత్యము అనేటువంటి పదములో మూడు అక్షరములు ఉంటుందని.
1: In this word, satyam, there are three letters.
0: Sat, E, Yam. It is satyam.
1: Sat, E, Yam. Satyam.
0: Sat anaga, indulo, pranamu ane artham.
1: Sat here means life.
0: E anaga annamu ani.
1: E stands for food.
0: Yam anaga suryudu ani.
1: Yam is sun.
0: Prati manavuniki aharam atyavasaram.
1: Every individual needs food.
0: ప్రాణము కలిగినటువంటి ప్రతి వ్యక్తికి అత్యవసరము అన్నము.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ నీడ్స్ ఫుడ్.
0: కనుకని అన్నమును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు.
1: ఇస్ ద సన్ హూ గివ్స్ అస్ అవర్ ఫుడ్.
0: సూర్యుని వల్ల అన్నమును దించుకుని అన్నం ద్వారా జీవుణ్ణి బ్రతికించుకోవటమే ఇది మానవత్వం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ద సన్ వీ హ్యావ్ అవర్ ఫుడ్ అండ్ సస్టైన్ అవర్ లైఫ్. దిస్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: ప్రాణము సూర్యుడు మారనటువంటి వారు.
1: సన్ అండ్ ద లైఫ్ దే డోంట్ చేంజ్.
0: ఇవి సత్యస్వరూపమును ధరించినటువంటివి.
1: దట్ వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ట్రూత్.
0: దీనిని ఇంకొక పర్యాయం మరొక పదముతో విచారించి చూసినప్పుడు సత్య.
1: యు కెన్ ఆల్సో ఇంటర్ప్రిట్ ఇన్ అనదర్ వే సత్య.
0: సత్య అనేటువంటి రెండక్షరములు ఎందుకు కూడాను మూడు అక్షరములు ఏమిటి ఉంటున్నాయి?
1: దో ఇట్ ఈస్ టూ లెటర్డ్ వన్, యూ హ్యావ్ త్రీ లెటర్స్.
0: స త య, ఇది సత్య.
1: స త య, త్రీ లెటర్డ్ సత్య.
0: ఈ స త య అనే మూడు అక్షరములను త్రిప్పి మనం పలికినప్పుడు యా త స అని పలుకుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఈస్ యా త స.
0: యా త స అవుతుంది.
1: ఇట్ ఈస్ యా త స ఇన్ ద రివర్స్.
0: యా అనగా యమనియమాదులతో,
1: యా స్టాండ్స్ ఫర్ ద డిసిప్లిన్ ఔటర్ అండ్ ఇన్నర్.
0: తపస్సును ఆచరించినప్పుడు,
1: కండక్టింగ్ పెనెన్స్.
0: స అనేటువంటి సత్యస్వరూపుడైన దైవత్వాన్ని పొందవచ్చును అని దీని అర్థం.
1: వన్ వుడ్ ఎక్వైర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: కనుకనే యమనియమాదులు అంటే ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ డిసిప్లిన్స్ ఇన్నర్ అండ్ ఔటర్?
0: అనగా ఇంద్రియ నిగ్రహం గావించుకోవాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వన్ షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: తపస్సు అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ పెనెన్?
0: తల క్రింద పెట్టి పైన కాళ్ళు పెట్టి యోచించడం కాదు తపస్సు.
1: ఇట్ ఈస్ నాట్ పుటింగ్ అవర్ హెడ్ డౌన్ విత్ ద లెగ్స్ అప్.
0: తపస్సు అనగా త్రికరణ శుద్ధియే తపస్సు.
1: పెనెన్స్ మీన్స్ ది ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
0: ఇది ఏ తపస్సు?
1: దిస్ ఇస్ పెనెన్స్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఎన్ని విధమైనటువంటి శక్తులను మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not able to know the capacities, the potentialities that we have.
0: ప్రతి అణువు నుండి ఘనం వరకు కూడాను దివ్యత్వం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి.
1: The divinity spreads right from a microcosm atom to a macrocosm.
0: ప్రతి పదార్థమునందు ఘనమునందు కూడాను అణువుల యొక్క చేరికనే ఉంటుండాలి.
1: Every material, for that matter, is a combination of atoms.
0: ఇటువంటి దివ్యత్వాన్ని మనము ఇంత తెలివితేటలు కలిగి, ఇన్ని విద్యాబుద్ధులు కలిగి, మనం జ్ఞానత్వంతో ఉండి కూడాను గుర్తించుకోలేకపోతున్నాం.
1: విత్ ఆల్ అవర్ ఇంటెలిజెన్స్, ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్, వీ ఆర్ నాట్ ఏబుల్ టు నో ద డివినిటీ.
0: ఈనాడు లోకములో విద్యలన్నీ కూడాను బాహ్యమైనటువంటి ప్రాప్తమైనటువంటి వాటిని మనం విచారిస్తున్నాం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ టుడే సెంటర్స్ రౌండ్ ద వరల్డ్లీ ఫిజికల్ మ్యాటర్.
0: మానవత్వం యొక్క గమ్యం ఏమిటి?
1: What is the purpose, the goal of life?
0: వీడు ఈ ఆనందమును ఎక్కడ నుంచి అనుభవిస్తున్నాడు?
1: Where does he get this bliss?
0: ఇది దైవం నుంచినే ఆవిర్భవిస్తుండాలి.
1: You can be blissful only from God.
0: కనుకనే మనం హ్యాపీ హ్యాపీ అంటుంటున్నాం. Where is it happy? Happiness is union with God.
1: We say happiness, happiness, where does it lie? Happiness lies in the union with God.
0: ఈ యూనియన్ అనేటువంటిది ఎక్కడ? God అనేటువంటిది ఎక్కడ?
1: Where do you find this union? Where is God?
0: సర్వత్రా ఉండినటువంటి దివ్యత్వాన్ని మనం అన్వేషణ చేయటం ఎక్కడ?
1: When God is all pervasive, where do you search for him?
0: నీవే దైవం.
1: You are God.
0: నీవు కేవలం దేహాభిమానం కలగటం చేతనే నీవు మానవుడిగా భావిస్తున్నావు.
1: Because of the identification of the body, you consider yourself a human being.
0: దేహం ఒకటి వాటర్ బబుల్.
1: Body is a water bubble.
0: మైండ్ అనేటువంటిది మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఇవి రెండు కూడా నెగటివ్స్.
1: బోత్ ఆఫ్ దీస్ ఆర్ నెగటివ్స్.
0: కానీ మనము దేనిని అనుసరించాలి?
1: వాట్ ఈస్ దట్ వీ షుడ్ ఫాలో?
0: కాన్షియన్స్ ని అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియన్స్.
0: ఇది ఏ నిజమైనటువంటి ఒక తత్వం.
1: దిస్ ఇస్ ద ట్రూ రియాలిటీ.
0: ఈ కాన్షియన్స్ అనేటువంటిది సత్యమనే మనకు బోధిస్తుంది.
1: దిస్ కాన్షియన్స్ అడ్వకేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఇట్టి సత్యాన్ని మనము తెలుసుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
0: రాగద్వేషాలతో దూషితం కానటువంటి హృదయాన్ని,
1: వీ షుడ్ హ్యావ్ ద హార్ట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
0: అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కును,
1: అవర్ టాక్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై ఫాల్స్హుడ్.
0: హింసాదులతో దూషితం కానటువంటి కాయమును,
1: ద బాడీ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై వయలెన్స్.
0: మనము అనుభవించినప్పుడే దివ్యత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: అండ్ వన్స్ వీ ఎక్స్పీరియన్స్ దిస్, you will have the direct manifestation of the divinity.
0: కాని ఈనాడు శాంతి లేదు, శాంతి లేదు. ఎందుకు లేదు శాంతి?
1: Today we say there is no peace. What's the reason?
0: దుష్ట సంకల్పముల చేత దుష్టుడగును, సత్య సంకల్పముల చేత సాధువగును, సకల సంకల్పరహితుడే శాంతి పొందు. సకల సంకల్ప రహితుడే శాంతి నుండు.
1: బికాస్ ఆఫ్ వికెడ్ థాట్స్ వన్ బికమ్స్ బ్యాడ్ అండ్ వికెడ్. బికాస్ ఆఫ్ గుడ్ థాట్స్ వన్ బికమ్స్ పాయస్ అండ్ నోబుల్. ద వన్ హూ ట్రాన్సెండ్స్ ద మైండ్ అండ్ థాట్ విల్ లివ్ ఇన్ పీస్.
0: సకల సంకల్పములు కూడా లేకుండా పోవాలి.
1: వన్ షుడ్ గో బియాండ్ ద రెల్మ్ ఆఫ్ థాట్.
0: అప్పటి సంకల్పములు అప్పటికి మాత్రమే అనుభవించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఎంటర్టైన్ ద థాట్ ఫర్ దట్ మోమెంట్.
0: ఈ సంకల్పముల యొక్క చేరికనే మనస్సు యొక్క స్వరూపం.
1: మైండ్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: కనుకనే మనం సంకల్పం అనేటువంటి దాన్ని అరికట్టుకున్నప్పుడు మనసు సులభంగా అరికట్టుకోవచ్చు.
1: When once we have control on our thought, we can control our mind.
0: దీనిని లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: దిస్ వాట్ ఈస్ సెడ్, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఈనాటి మానవులకు మితిమీరినటువంటి కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
1: మ్యాన్ టుడే హ్యాస్ ఎవర్ రైజింగ్ డిజైర్.
0: కనుక ఈ డిజైర్స్ ను మనం క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ హావ్ టు కంట్రోల్ అండ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్ గ్రాడ్యువలీ.
0: ఈ డిజైర్స్ వల్లనే మానవుడు అనేక విధమైనటువంటి అశాంతికి గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ దీస్ డిజైర్స్.
0: కనుకనే అవసరమైనటువంటి డిజైర్స్ ను మాత్రమే మనం పరిమితం చేసుకోవాలి.
1: హౌఎవర్ వీ కెన్ హ్యావ్ ద డిజైర్స్ అండర్ సర్టన్ లిమిట్స్ నీడెడ్.
0: ఈ సమాజంలో మనం జీవించే సమయంలో నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా జీవించాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ సొసైటీ వీ షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ మొరాలిటీ రైచియస్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
0: దీనిని పవిత్రమైన వేదములు అనేక రూపంలో ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ ఇస్ టాట్ బై ది సీక్రెట్ వేద ఇన్ సెవరల్ వేస్.
0: సత్యం రుజాత్. ఇది నైతికమై గౌరవాన్ని అందిస్తుంది.
1: వెన్ యూ స్పీక్ ట్రూత్ న్యాచురలీ యూ విల్ ఎర్న్ ఆల్ రెస్పెక్ట్ మోరలే.
0: నైతిక గౌరవము మానవుడు ఈనాడు కోల్పోయినాడు.
1: మ్యాన్ హాస్ లాస్ట్ దిస్ మోరల్ రెస్పెక్ట్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: సత్యం రూయాత్. సత్యాన్ని మరవద్దు, మర్చిపోవటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క నైతిక విలువలు తరిగిపోతున్నాయి.
1: నెవర్ ఫర్గెట్ ట్రూత్. దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ద డిక్లైన్ ఇన్ అవర్ మోరల్ స్టాండర్డ్స్.
0: రెండవది ధార్మికమైనటువంటి యొక్క సత్యము.
1: సెకండ్ ద రైచియస్ ట్రూత్.
0: ప్రియం రూయాత్. ఈ సత్యమును కూడాను ప్రియమైనటువంటి మాటలతో చెప్పాలి.
1: యూ షుడ్ స్పీక్ ట్రూత్ ఇన్ ఎ ప్యాలెటబుల్ వే, ఇన్ ఎన్ అగ్రియబుల్ వే.
0: కఠినమైనటువంటి పదములతో సత్యం చెప్పకూడదు.
1: యూ షుడ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ ఎ హార్ష్ వే.
0: కనుకనే సత్యం రూయాత్ అనేటువంటిది నైతిక విలువ.
1: స్పీకింగ్ ట్రూత్ ఇస్ ఎ మారల్ వాల్యూ.
0: ప్రియం రూయాత్ అనేటువంటిది ధార్మిక విలువ.
1: టు స్పీక్ ట్రూత్ ఇన్ ఎన్ అక్సెప్టబుల్ వే.
0: రూయాత్ సత్యం అప్రియం. ఇది ఆధ్యాత్మిక విలువ.
1: ద థర్డ్ వన్ ఇస్ నాట్ టు స్పీక్ truth which is not acceptable, not agreeable, is that spiritual truth.
0: ప్రీతి కలిగింది కదా అని అసత్యమును చెప్పకూడదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ టు సాటిస్ఫై యూ షుడ్ నెవర్ అటర్ ఎ లై.
0: కనుక ఈ మూడు యొక్క గుణములను ఈనాడు మానవుడు మర్చిపోయాడు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ఫర్గాటెన్ బై మ్యాన్ టుడే.
0: సమాజంలో ఎక్కడ చూచినను సత్యం అనేటువంటి కరువు అయిపోయినది.
1: దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ సొసైటీ, నాట్ ఈవెన్
0: ప్రియమైనటువంటిదే సత్యం అనేటువంటిది అని గుర్తించుకోలేకపోతున్నారు.
1: They are not able to understand that which is to be accepted is truth.
0: Edru board lo kanipistundadi, truth is God, love is God. Ee rendu levi naadu.
1: Right in front of you find two boards there, truth is God, love is God, which are missing.
0: Kaani baita board lo maatrame kanipistundayi, kaani hrudaya board lo kanipinchalavi.
1: We find the letter scribbled over there on the board, not on the board of the human heart.
0: మంచి కానీ చెడ్డ కానీ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ నథింగ్ బట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక మనం హృదయం లోపల దీనిని ప్రతిష్ట చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఇన్స్టాల్ ఇట్ ఇన్ అవర్ హార్ట్.
0: అప్పుడే బాహ్యమైనటువంటి జగత్తునందు మనం సగౌరవాన్ని పొందగలము.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ రెస్పెక్ట్ ఇన్ ది ఔటర్ సొసైటీ.
0: సామాజిక జీవితాన్ని అభివృద్ధి పరచడానికి ఒక విధమైనటువంటి ఒక ప్రియం ఉండాలి.
1: యూ కెన్ ఆల్సో వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ of the standards of the society, social value.
0: మానసిక శక్తిని అభివృద్ధి పరచుకోవడానికి ట్రూత్ ఉండాలి.
1: టు డెవలప్ మెంటలీ యూ నీడ్ ట్రూత్.
0: కనుకనే ట్రూత్ అండ్ సత్యం అనేటువంటిది మహాశాశ్వతమైనటువంటిది.
1: ట్రూత్ ఇస్ పర్మనెంట్.
0: ఇది దాచితే దాగేటువంటిది కాదు.
1: యూ కెనాట్ హైడ్ ఇట్.
0: మార్చితే మారేటువంటిది కాదు.
1: యూ కెనాట్ చేంజ్ ఇట్.
0: ఎప్పటికీ మారక కూరక కాలక శాశ్వతంగా ఉండేటువంటిది సత్యం.
1: ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్. ఇట్ కాన్ బి బర్న్డ్. It cannot be changed whatsoever. That is the truth.
0: ee naati manavuni yandu ee satyamu ekkada kanipinchadam ledu.
1: This sort of a truth is not found not in a trace in modern man.
0: Inga daivathvanni ee reethiga thaanu anubhavinchagaladu.
1: How do you expect him to experience the divinity?
0: Kanuka satsangamlo manam praveshinchali.
1: Therefore we should join good company.
0: Ee satsangamlo manam praveshinchinappudu appudappudu ee pavitramaina bhavalu manaku gnaptiki vachi aacharanamlo pettukodaniki veelavutundi.
1: In a good company you will entertain sacred thoughts that could be translated into action subsequently.
0: ee annintiki nee kaalamu chaala pramaanamu pradhanamu.
1: For everything is the time, that's the basis and important.
0: Yuvati yuvukulara,
1: young men and women,
0: ee naadu kaala swaroopudaina bhagavantunni manam vyartham chestunnam.
1: We are wasting time because the time is God.
0: Kalaaya namaha. Kala kalaaya namaha. Kala darpadamanaaya namaha. Kalaatheetaaya namaha. Kala swaroopaaya namaha. Kala neemitaaya namaha. సర్వము కాలములో ఇమిడి ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ టైమ్.
0: మీరు ఇక్కడికి వచ్చి అప్పుడే 4 దినములు అయిపోయింది.
1: యు హావ్ స్పెండ్ 4 డేస్ హియర్.
0: ఇదంతా కాలంతో ఏర్పడినటువంటిదే కదా.
1: దిస్ ఇస్ ఆల్ నథింగ్ బట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ టైమ్.
0: కానీ వ్యక్తిత్వం ఒకటిగానే ఉంటుంటారు.
1: బట్ ద ఇండివిజువల్ ఇస్ వన్ హియర్.
0: కాల మార్పు చేత అనేక విధమైనటువంటి రూపంలో మారుతుంటారు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద చేంజ్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ వేరియస్ చేంజెస్ ఇన్ ఫార్మ్.
0: పుట్టిన తక్షణమే చైల్డ్ అని పిలుస్తారు.
1: At the time of birth, one is a child.
0: Kani 10 years boy antaru.
1: At the age of 10, he is a boy.
0: 30 years man antaru.
1: At the age of 30, he is a man.
0: Kani 75 years grandfather antaru.
1: At the age of 75, he is grandfather.
0: Child, boy, man and grandfather. Anta okkade.
1: It is one and the same individual who was the child at one time, boy then, man later, finally grandfather.
0: Ee annintiki kaalame chaala pradhanamu.
1: It is the time that is the cause for varied forms.
0: Kanuka kaalamnu vyartham cheyaradu.
1: We should never waste time.
0: Time waste is life waste.
1: Time waste is
0: time
1: life
0: is
1: waste.
0: Time is God. Don't waste time.
1: Time is God. Don't waste time.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని ఈనాటి విద్యార్థుల్లో చాలా అపురూపంగా కనిపిస్తుంది.
1: These trends are extremely rare among modern youth.
0: ఈనాడు కాలమును పవిత్రం చేసేదానికంటే అపవిత్రం చేయటమే అధికంగా కనిపిస్తుంది.
1: We are not making the time sacred, but we make it unsacred.
0: అధిక భాషల చేత కూడాను మనం కాలమును వ్యర్థం చేస్తున్నాం.
1: By talking too much, we are wasting time.
0: అధిక భాషల చేత మన ఎనర్జీ అనేకంగా నిర్మూలమవుతుంది.
1: By talking too much, energy is dissipated.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఒక రేడియో పెట్టుకున్నాం.
1: Here you have a radio.
0: రేడియో పెట్టుకుని దాన్ని స్టేషన్ లో మనం ఆన్ చేశాం.
1: యు హావ్ ట్యూన్డ్ ఇట్ అండ్ యు హావ్ పుట్ ఇట్ ఆన్ ఇన్ ఎ పర్టిక్యులర్ స్టేషన్.
0: ఇది అర్ధ గంట సేపు దీని యొక్క న్యూస్ పాటలో వింటలో ఏదో విన్నాం.
1: యు హావ్ లిసన్ టు ది మ్యూజిక్ ఆర్ న్యూస్ ఫర్ హాఫ్ అన్ అవర్.
0: అయితే ఈ హాఫ్ అన్ అవర్ ఈ యొక్క రేడియోను యూజ్ చేయడం చేత ఎన్ని యూనిట్లు కరెంట్ కట్ అయిపోయింది.
1: బై లిసనింగ్ టు ది రేడియో ఫర్ హాఫ్ అన్ అవర్ మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ మస్ట్ హావ్ బీన్ కన్స్యూమ్డ్.
0: అదే విధంగానే మన దేహమే ఒక రేడియో.
1: అవర్ బాడీ ఇస్ ఎ రేడియో.
0: మన మాటలు ఒక ట్యూన్స్.
1: అవర్ వర్డ్స్ టాక్.
0: మన పాటలు ఒక ట్యూన్స్.
1: The song.
0: దీని వల్ల మన ఎనర్జీ ఎంతనో ఖర్చు అయిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ది ఎనర్జీ ఇస్ యూస్డ్.
0: కనుకనే ఈ ఎనర్జీ లోపల కూడా మంచి వీటికి ఎనర్జీని యూజ్ చేస్తే పర్వాలేదు.
1: ఇట్స్ గుడ్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ఎనర్జీ ఫర్ గుడ్ థింగ్స్.
0: కానీ దుష్టభావం చేత, దుష్ట పలుకుల చేత, దుష్ట చేష్టల చేత మన యొక్క ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం.
1: బట్ వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ బై ఇండల్జింగ్ ఇన్ వికెడ్ యాక్టివిటీస్, ఎంటర్టైనింగ్ ఆల్ వికెడ్ థాట్స్.
0: తద్వారా మన యొక్క జీవితంలో అనేక విధముల ప్రమాణములు తగ్గిపోతున్నాయి.
1: Therefore we face so many dangers in our life.
0: మనలో ఉండినన్ని మంచి బుద్ధులు ఎక్కడ కూడా లేవు.
1: There are no good thoughts at all any longer.
0: ఇలాంటి మంచి బుద్ధులు మంచి గుణములు ఉండినప్పటికీ మనం దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం.
1: Though there are good thoughts and good mind latent and eminent, we are not making use of them.
0: కానీ దీనికి మూల కారణము సత్య ప్రేమలు మనలో కొంతవరకు సన్నగిల్లిపోయినాయి.
1: ద మెయిన్ రీజన్ ఫర్ ది అబ్సెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ద లాస్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: కనుకనే సత్యాన్ని ధర్మాన్ని మనము ఆచరణలో పెట్టాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: అనేక మంది సత్య ధర్మంలో ప్రచార నిమిత్తమై కొన్ని రకములైన ప్రయత్నం చేస్తున్నారు.
1: మెనీ మేక్ ఎఫర్ట్స్ టు స్ప్రెడ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: లేని వస్తువులనైతే ప్రచారం చేయాలి. సర్వత్రా ఉండినటువంటి సత్య ధర్మమును ప్రచారం ఎందుకు?
1: You need to propagate that which is absent, that which is already existing. You don't need to publicize.
0: Pracharam kante acharanamu chala atyavasaram.
1: More than propagation, practice is essential.
0: Kanuka manamu practice lo dinni unchali.
1: So we should practice them.
0: Pracharam chesi kalamni vyaktam cheyatam kudanu naaku ishtam ledu.
1: Bhagavan doesn't want us to propagate and publicize.
0: మనం ఒక్క రకమైనటువంటి ఒక్క దానిని మనం ఆచరిస్తే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు ప్రాక్టీస్ వన్.
0: ఈ ప్రచారం అనేటువంటిది కేవలము క్వాంటిటీలు.
1: దిస్ కైండ్ ఆఫ్ ప్రాపగేషన్ అమౌంట్స్ టు క్వాంటిటీ.
0: కానీ ఆచరణ క్వాలిటీ.
1: బట్ ప్రాక్టీస్ ఇస్ క్వాలిటీ.
0: క్వాలిటీ చాలా ఇంపార్టెంట్, కానీ క్వాంటిటీ ముఖ్యం కాదు.
1: ఇట్స్ క్వాలిటీ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ద క్వాంటిటీ.
0: ఎందుకు బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: వాట్ ఫార్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ దస్.
1: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఇస్ ఎనఫ్.
0: కనుక ఆచరణలో కొద్ది భాగమునైనా మనం పెట్టినప్పుడు అది మనకు ఆదర్శంగా నిలుస్తుంది.
1: వీ షుడ్ అట్లీస్ట్ పుట్ టు ప్రాక్టీస్ ఎ ఫ్రాక్షన్.
0: కనుక ఈనాటి మానవుని యొక్క మనస్సు మహావికార స్వరూపాన్ని ధరిస్తూ ఉండాలి.
1: ద మోడర్న్ మైండ్ ఇస్ కంప్లీట్ డైవర్టెడ్, పర్వర్టెడ్.
0: ఈ వికారమైనటువంటి మనస్సు విచారములనే అందిస్తుండాలి.
1: దిస్ పర్వర్టెడ్ మైండ్ గివ్స్ యూ ఆల్ యాంగ్జైటీస్ వర్రీస్.
0: మానవత్వాన్ని వినాశం చేస్తుండాలి.
1: ద హ్యూమన్ వాల్యూ ఇస్ లాస్ట్.
0: దివ్యమైన యొక్క ఆత్మతత్వాన్ని విచారణ చేయాలి.
1: యూ షుడ్ ఇన్వెస్టిగేట్ ఎక్స్ప్లోర్.
0: విచారణ చేసినటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలి.
1: దట్ విచ్ ఇస్ ఇన్వెస్టిగేటెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: మీరు చదివి అనేక విధమైన ఉద్యోగంలో ప్రవేశించి ధనం సంపాదిస్తున్నారు.
1: యూ స్టడీ, టేక్ ఎ జాబ్ అండ్ ఎర్న్ మనీ.
0: అయితే ఈ సంపాదించినటువంటి ధనమును ఏ విధంగా మీరు వినియోగిస్తున్నారు?
1: హౌ ఆర్ యూ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ మనీ దట్ యూ ఎర్న్?
0: ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.
1: ఎవ్రీవన్ షుడ్ పుట్ దిస్ క్వశ్చన్ టు వన్స్ ఓన్ సెల్ఫ్.
0: సద్వినియోగం చేస్తున్నానా, దుర్వినియోగం చేస్తున్నానా?
1: ఆమ్ ఐ యూజింగ్ ఇట్ ఆర్ మిస్ యూజింగ్ ఇట్?
0: దీంట్లో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు భాగములు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ రెస్పెక్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ దర్ ఆర్
0: డోంట్ వేస్ట్ ఫుడ్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: డోంట్ వేస్ట్ జీవితము.
1: డోంట్ వేస్ట్ యువర్ లైఫ్.
0: కనుకనే మన జీవితం లోపల ఫుడ్ ను, మనీని మనం వేస్ట్ చేయకూడదు.
1: దేర్ ఫోర్ ఇన్ అవర్ లైఫ్ వీ షుడ్ నెవర్ వేస్ట్ ఫుడ్ అండ్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నారు.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: ఫుడ్ ఈజ్ గాడ్.
1: ఫుడ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఫుడ్ ఈజ్ గాడ్. డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఇంకా టైము చెప్పాను. ఈ టైము ఎనర్జీ అనేటువంటి చాలా విలువైనటువంటివి.
1: టైమ్ అండ్ ఎనర్జీ ఆర్ హైలీ వాల్యుబుల్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈజ్ గుడ్.
1: సీ నో ఈవిల్, సీ వాట్ ఈజ్ గుడ్.
0: Talk no evil, talk what is good.
1: Talk no evil, talk what is good.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what is good.
0: Think no evil, think what is good.
1: Think no evil, think what is good.
0: Do no evil, do what is good.
1: Do no evil, do what is good.
0: ఇది నిజముగా ఈ వయసు లోపల యువకులు చేయవలసినటువంటి యొక్క పవిత్రమైన కర్మలు.
1: These are the sacred activities that should be taken up by youngsters.
0: పెద్ద మనము శ్రమ పడనక్కర్లేదు.
1: You don't need to exert too much.
0: మీ రిపోర్ట్ లో కూడా చెప్పారు, ధ్యానం చేయండి, భజన చేయండి, పల్లెలకు వెళ్ళండి, సేవలు చేయండి అని.
1: In your reports you mentioned that one should do some penance.
0: ఇవన్నీ కొన్ని శ్రమలతో కూడినటువంటివే.
1: You need to strain a lot.
0: ఏ శ్రమలు లేకుండా,
1: without any strain,
0: ఏ పని చేసినా,
1: whatever you may do,
0: ఏ మాట చెప్పినా, ఏ స్థానమునకు వెళ్ళినా,
1: యు మే గో ఎనీవేర్,
0: సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక భావాన్ని మీరు హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ యాక్షన్ షుడ్ బి ఆఫర్డ్ యాజ్ టు బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: ఆ విధమైనటువంటి ఒక భావంతో మీరు చేసినప్పుడు ఏ సాధనలు కూడా అవసరం లేదు.
1: వెన్ యూ హ్యావ్ సచ్ ఎ సీక్రెట్ ఫీలింగ్, నో అదర్ స్పిరిచువల్
0: అయితే అట్టి పవిత్ర భావం అనేటువంటిది అంత సులభంగా మనకు చెందదు.
1: ఇట్స్ నాట్ సో ఈజీ టు హ్యావ్ దట్ సీక్రెట్.
0: కనుకనే కొన్ని రకములైనటువంటి ధ్యానము, జపము, భజన ఇత్యాది సత్కర్మలు ఆచరించాలి.
1: దేర్ఫోర్ స్పెషల్ ప్రాక్టీసెస్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్ లైక్ ద పెనెన్స్, ద మెడిటేషన్ అండ్ భజన్స్.
0: ఇది మెడిటేషన్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ మెడిటేషన్?
0: ఈనాడు మెడిటేషన్, మెడిటేషన్ అనేటువంటి పదం లోపల అనేక రకమైనటువంటి మార్పులు కలుగుతున్నాయి.
1: పీపుల్ స్పీక్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ సెవెరల్ వేస్ టుడే.
0: మన జీవితమే ఒక మెడిటేషన్.
1: అవర్ లైఫ్ ఇస్ ఎ మెడిటేషన్.
0: నడిచే సమయంలో దూరం చూసుకోకుండా నడిస్తే మనం యాక్సిడెంట్ గురి అయిపోతాం.
1: యాజ్ యూ వాక్, ఇఫ్ యూఆర్ నాట్ కేర్ఫుల్, యూ విల్ నేచురల్లీ పుట్ యూ ఇన్ యాక్సిడెంట్.
0: అదే కాన్సన్ట్రేషన్.
1: దట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, వెయిటింగ్ అంతా కూడా కాన్సన్ట్రేషన్.
1: ఎవ్రీథింగ్ ఈస్ కాన్సన్ట్రేషన్ లైక్ వాకింగ్, టాకింగ్, రీడింగ్.
0: మెడిటేషన్ అనేటువంటిది వే ఆఫ్ లైఫ్.
1: మెడిటేషన్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: ఇది ఏదో మనం కొత్తగా మనం ఆచరించేటువంటిది కాదు.
1: Is not the one that you are going to
0: be సంపాదించేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు బి న్యూలీ అక్వైర్డ్.
0: మన జీవితంలో అది పెద్ద ప్రధానమైనటువంటి ఒక విలువగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ద మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక నీవు వస్తువులపైన మెడిటేట్ చేస్తున్నావు.
1: యు మెడిటేట్ ఆన్ వరల్డ్లీ ఆబ్జెక్ట్.
0: రోడ్డు పైన మెడిటేషన్ చేస్తున్నావు.
1: మెడిటేట్ ఆన్ రోడ్.
0: విషయాలపైన మెడిటేషన్ చేస్తున్నావు.
1: ఆన్ వరల్డ్లీ ఇష్యూస్.
0: దీనిని గాడ్ వైపు టర్న్ చేస్తే ఇది మార్పు కలుగుతుంది.
1: యూ కెన్ జస్ట్ డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్. దట్ ఈస్ ఇనఫ్.
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
1: Then work will be transformed into worship.
0: అది ఏ మెడిటేషన్?
1: దట్ ఈస్ మెడిటేషన్.
0: నీ యొక్క దృష్టిని, నీ యొక్క భావమును ప్రకృతి నుంచి పరమాత్మ వైపు మరచు.
1: టర్న్ యువర్ విజన్ అండ్ లుక్స్ టువర్డ్స్ గాడ్. టర్న్ యువర్ ఫీలింగ్స్ టువర్డ్స్ గాడ్.
0: వర్క్ వేరు, వర్షిప్ వేరు కాదు.
1: వర్క్ అండ్ వర్షిప్ ఆర్ నాట్ సెపరేట్.
0: ప్రకృతి వేరు, పరమాత్మ వేరు కాదు.
1: వరల్డ్ అండ్ నేచర్ ఆర్ నాట్ డిఫరెంట్.
0: జీవుడు వేరు, దేవుడు వేరు కాదు.
1: ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ నాట్ డిఫరెంట్.
0: రెండు ఒక్కటే.
1: బోథ్ ఆర్ వన్.
0: రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: దట్ ఆల్ అమౌంట్స్ టు రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
0: కనుకనే మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది ఇమిడి ఉంటున్నది.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ దట్స్ లేటెంట్.
0: కనుక డివినిటీ కోసమని మనం ఎక్కడో వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ద డివైన్
0: ఎనీవేర్. అట్టి దివ్యమైనటువంటి భావ్య దైవత్వం ఉన్నదనేటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు నీవు తప్పులు చేయడానికి ఏమాత్రం పూనుకోవు.
1: వెన్ వన్స్ యూ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ ఇన్ యూ, యూ విల్ నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
0: కనుక ఆ విశ్వాసాన్ని ఈనాడు పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే మన శ్వాసగా ఉండాలి.
1: విశ్వాస ద ఫెయిత్ ఇస్ అవర్ శ్వాస ద బ్రెత్.
0: కనుక శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఈ శ్రద్ధ మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే జ్ఞానం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఇట్ ఈస్ ది స్టెడ్ఫాస్ట్నెస్ సిన్సిరిటీ దట్ హెల్ప్స్ యూ టు అక్వైర్ విజ్డమ్.
0: కనుక దైవత్వము మన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించండి.
1: సో వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ ద డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఈ యొక్క కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏ పని ఎందుకు కూడాను సక్సెస్ చేయలేము.
1: వితౌట్ దిస్ కాన్ఫిడెన్స్ యూ కెన్ నాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ రెస్పెక్ట్.
0: ఇప్పుడు ఈ భవనం కనిపిస్తుండాలి.
1: హియర్ యూ ఫైండ్ దిస్ బిల్డింగ్.
0: ఈ భవనానికి ఏది ఆధారం?
1: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్?
0: పునాది ఆధారం.
1: ఇట్ హ్యాస్ ఇట్స్ ఫౌండేషన్.
0: అయితే ఈ భవనానికి అనేక అలంకారం చేస్తున్నామే కానీ పునాదికి మనం చేయటం లేదు.
1: యూ డెకరేట్ ది ఎంటైర్ బిల్డింగ్ బట్ నాట్ ద ఫౌండేషన్.
0: కనుక నీ అవుట్లుక్ మనం ఎక్కువగా అట్రాక్షన్ చేస్తున్నాం.
1: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ దట్ డ్రాస్ యూ దట్ అట్రాక్షన్.
0: దానిని అనేక రకములైనటువంటి యొక్క మార్పులుగా కుల్పులుగా చేస్తున్నాము.
1: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఔటర్ ఎక్స్టీరియర్.
0: కనిపించినటువంటి పునాదులకు మనకి ఏమాత్రం కూడా అలంకారం చేయటం లేదు.
1: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ నాట్ డెకొరేటెడ్.
0: ఈ పునాది యొక్క బలం పైనే ఈ భవనం నిలిచి ఉంటుండాలి.
1: ఇట్స్ ఓన్లీ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫౌండేషన్ దట్ బిల్డింగ్ రెస్ట్.
0: ఈ భవనం అంటే ఎట్లా గోడలు కట్టుకుంటూ వచ్చాము.
1: దిస్ బిల్డింగ్ హ్యాస్ గాట్ సో మెనీ వాల్.
0: గోడలే లేకపోతే రూపులే వేయలేము మనం.
1: వితౌట్ రేజింగ్ వాల్స్ యూ కెనాట్ హ్యావ్.
0: రూపే లేకపోతే మనం ఇక్కడ జీవించలేము.
1: వితౌట్ రూఫ్ యూ కెనాట్ లివ్ హియర్.
0: కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఫౌండేషన్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్స్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ ద వాల్స్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
0: కనుక ఒకదానికి ఒకటి సత్యం అనేటువంటి దీని లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపలే ఇమిడి ఉంటుంది.
1: దేర్ఫోర్ దిస్ ఆల్ కంటైన్డ్ విద్ ఇన్ దట్ సింగిల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దాని కూడా ఐ అంటున్నాం.
1: ఫర్ ఎవ్రీథింగ్ వి సే ఐ
0: అంటే ఎవరు?
1: హూ ఇస్ దిస్ ఐ?
0: ఎవరు నీ ఐ అంటున్నావు?
1: వాట్ డూ యూ మీన్ వెన్ యూ సే
0: దిస్ ఇస్ మై బాడీ?
1: దిస్ మై బాడీ.
0: దిస్ ఇస్ మై హెడ్
1: ఇస్ మై హెడ్.
0: దిస్ ఇస్ మై హ్యాండ్
1: మై హ్యాండ్.
0: దిస్ ఇస్ మై లెగ్
1: మై లెగ్.
0: బట్ హూ ఆమ్ ఐ?
1: దెన్ హూ ఆమ్ ఐ?
0: అంత మై హెడ్ మై హ్యాండ్ మై టాక్ మై హార్ట్. హూ ఆమ్ ఐ?
1: You always say the my hand, my leg, my heart, then who am I?
0: నీవెవరో దీనన్నింటికి నీ ప్రత్యేకంగా ఉన్నావు.
1: You are separate from all.
0: This is my body. I am not the body.
1: When you say this is my body, then it means imperative.
0: Body is separate from me.
1: Body is separate from me.
0: This is my kerchief.
1: This is my kerchief.
0: Kerchief is separate from me.
1: Kerchief is separate from me.
0: This is my body means body is separate from me.
1: When you say my body, it means body is separate from me.
0: You are not the body.
1: And you are not the body.
0: కనుక ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలి, నేను దేహం ఎట్టవుతాను? ఇది నా దేహమే. నా దేహం అనుకున్నప్పుడు నా దేహము రెండుగా ఉంటుంది.
1: When you say this is my body, it means you are separate from your
0: body. కనుకని a man with dual mind is half blind.
1: Therefore a man with dual mind is half blind.
0: మనము నా దేహం అంటున్నావు, నేను నేనే దేహం అనుకుంటున్నావు తిరిగి.
1: అండ్ యూ సే దిస్ మై బాడీ, గెట్ ఐడెంటిఫై విత్ ఇట్.
0: ఇక్కడ వేదాంతంలో రెండు రకములైనటువంటి ఐని మనం విచారం చేయాలి.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్
0: ఐ. ఐ ఐ
1: ఐ ఐ
0: ఏమిటి ఈ ఐ?
1: వెన్ యూ సే మై బాడీ, ఇట్ మీన్స్ బాడీ సెపరేట్.
0: యూ ఆర్ నాట్ ది బాడీ
1: అండ్ యూ ఆర్ నాట్ ది బాడీ.
0: కనుక ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలి, నేను దేహం ఎట్టవుతాను?

0: ఐ
1: ఏమిటి ఈ ఐ?
0: వాట్ ఇస్ దిస్?
1: ఒకటి ఏకాక్షర ఐ ఒకటి ఉండాలి.
0: వన్ ఇస్ వన్ లెటర్డ్ ఐ.
1: ఈ వై ఐ త్రీ లెటర్స్ ఐ ఒకటి ఉండాలి.
0: దేర్ ఇస్ అనదర్ ఐ త్రీ లెటర్డ్ ఈ వై.
1: త్రీ లెటర్స్ ఐ ఏ బాడీ, వన్ లెటర్ ఐ ఏ ఆత్మ.
0: త్రీ లెటర్డ్ ఐ ఇస్ ద బాడీ, వన్ లెటర్డ్ ఐ ఇస్ డివైన్ ఆత్మ.
1: కనుకనే నీవు ఐ అనేటువంటి పలికేటువంటిది దేహానికి ఉపయోగపెట్టద్దు, ఐ అనేటువంటి ఆత్మతత్వమే.
0: సో దిస్ ఐ డస్ నాట్ సిగ్నిఫై ద బాడీ.
1: యు ఆర్ ది మాస్టర్.
0: యు ఆర్ ద మాస్టర్.
1: బాడీ మైండ్ సెన్సెస్ ఇన్స్ట్రుమెంట్స్.
0: బాడీ మైండ్ సెన్సెస్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్.
1: కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్ ను నీవు ఉపయోగించుకోవడం కోసమని నీవు ఇచ్చుకున్నావు.
0: యు షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్, దట్స్ ఆల్.
1: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను సద్వినియోగం చేసుకో.
0: You should make proper use of
1: దేహం ఒక ఇన్స్ట్రుమెంట్.
0: వాట్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్?
1: దీనికి తగినటువంటి గౌరవాన్ని పంపించేటువంటి యొక్క క్రియలు ఆచరించు.
0: యూ షుడ్ ట్రై టు మెయింటైన్ అండ్ సస్టైన్ ఇట్ ప్రాపర్లీ.
1: మైండ్ ఒక ఇన్స్ట్రుమెంట్.
0: మైండ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: కాబట్టి ఆ మైండ్ ని కూడా సరైనటువంటి యొక్క సద్బుద్ధిని అందించేటువంటి యొక్క దీనిలో ప్రవేశపెట్టు.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ మైండ్ ప్రాపర్లీ సచ్ దట్ ఇట్ విల్ బి గుడ్.
1: కనుక నీ మైండ్ నుంచినే అన్ని ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద మైండ్ మెనీ థింగ్స్ కమ్.
1: ఈ మైండ్ కు థాట్స్ నుంచినే ఈ మైండ్ రూపం పొందుతుంది.
0: మైండ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఇప్పుడు చూడండి, ఇది ఒక వస్త్రం.
0: వాట్ ఇస్ దిస్? దిస్ క్లాత్.
1: ఇది క్లాత్.
0: దిస్ ఇస్ క్లాత్.
1: కానీ వేదాంతిక పరిభాష లోపల దిస్ ఇస్ నాట్ క్లాత్, దిస్ ఇస్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
0: బట్ ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ఇస్ నాట్ క్లాత్, ఇట్స్ జస్ట్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: నాట్ థ్రెడ్స్, దిస్ ఇస్ కాటన్.
0: నాట్ ఈవెన్ థ్రెడ్స్ బట్ కాటన్.
1: ఫస్ట్ three cotton, second thread, third cloth.
0: So first form is cotton, next form threads, interwoven make a cloth.
1: అదే విధంగా యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: లైక్ వైజ్ యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ స్టాండ్స్ ఫర్ ది ఫిజికల్ బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్ బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ ద మెంటల్ బాడీ.
1: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈస్ ఆర్.
0: The one you really are, that is the Atma.
1: Our real identity ani marchipothunnam manam.
0: That reality is forgotten today.
1: We are artificial attraction chestunnamu.
0: We are drawn by artificial things.
1: Anduvalle mana hrudayamlo anta negative thoughts e vastunnayi.
0: Therefore our heart is full of negative thoughts.
1: Ee negative thoughts nu dooram cheyali.
0: We should give up these negative thoughts.
1: పాజిటివ్ ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ పాజిటివ్ థాట్.
1: అప్పుడే దిస్ ఇస్ మానవత్వం అనే దానికి సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ, హ్యూమన్ వాల్యూ ఆర్.
1: దీన్ని మనం ఎట్ట తీసుకోనేది?
0: హౌ టు గెట్ దెమ్?
1: ఇంగ్లీష్ లోపల మ్యాన్ అనేటువంటి దానికి ఎంఏఎన్ మ్యాన్ అంటారు.
0: ఇన్ ఇంగ్లీష్ దిస్ ఎ వర్డ్ ఎంఏఎన్ మ్యాన్.
1: ఎం అనగా మైండ్.
0: ఎం సిగ్నిఫైస్ మైండ్.
1: మైండ్ ని కంట్రోల్ చేసుకో.
0: కంట్రోల్ యువర్ మైండ్.
1: ఏ అనగా ఆత్మతత్వాన్ని.
0: ఏది ఆత్మ?
1: ఎన్ దానిని ఒక విధమైనటువంటి మర్జ్ చేసుకోవాలి.
0: ఎన్ స్టాండ్స్ ఫర్ మర్జ్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: మానవత్వం అనేటువంటిది కొంచెం విచారణ చేసి మాయను వశపరచుకున్నప్పుడు,
0: వెన్ యూ అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ అండ్ దెన్ నో ది డెల్యూషన్ అండ్ ఇల్యూషన్.
1: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు,
0: వెన్ యూ అండర్స్టాండ్ ది డివినిటీ,
1: నిర్వాణం అనేటువంటి యొక్క ఎన్ లో మనం సార్థకమైపోతుంది.
0: దెన్ యూ విల్ అటైన్ దట్ నిర్వాణ ఆర్ లిబరేషన్ విచ్ ఇస్ ఎన్ హియర్.
1: కనుక ఎం అనేటువంటిది మాయను వశం చేసుకోవాలి.
0: సో ఎం స్టాండ్స్ ఫర్ ది కంట్రోల్ ఓవర్ ది మైండ్.
1: ఏ ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
0: ఏ స్టాండ్స్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ ఆత్మ.
1: ఎన్ అనేటువంటిది నిర్వాణము, అదే మోక్షము.
0: ఎన్ ఇస్ నిర్వాణ, మోక్ష, లిబరేషన్.
1: ఈ నిర్వాణం కోసమని బుద్ధుడు అనేక రకమైన సాధనలు చేస్తూ వచ్చాడు.
0: బుద్ధ హ్యాస్ అండర్టేకెన్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ ఫర్ నిర్వాణ.
1: ఏమనుకున్నాడు, అంతా తనలోనే ఉంటూ ఉండి కూడాను నేను ఇంతకాలం వ్యర్థం చేసుకున్నానని విచారం చేశాడు.
0: ఫైనలీ హీ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ దేర్ఫోర్ హీ వేస్టెడ్ ఆల్ ది టైమ్.
1: సర్వం కూడాను మానవుని యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్ యూ.
1: దైవత్వం కూడాను మానవత్వం నందే ఉంటుండాలి.
0: డివినిటీ ఇస్ విత్ ఇన్ ది హ్యూమానిటీ.
1: దానవత్వము మానవత్వం నందే ఉంటుండాలి.
0: డెమోనిక్ నేచర్ ఇస్ ఇన్
1: మ్యాన్. పశుత్వం కూడాను మానవత్వం నందే ఉంటుండాలి.
0: యానిమాలిటీ ఇస్ ఇన్ మ్యాన్.
1: కానీ ఈనాటి మానవుడు తన తత్వాన్ని తాను మర్చిపోయాడు.
0: బట్ టుడే మ్యాన్ హాస్ ఫర్గాటన్ హిస్ ఇన్నేట్ నేచర్.
1: లోకములో ఏ దేశమునో పోయినప్పటికీ ప్రతి పదార్థమును కూడాను వెల పెరిగిపోతున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ దర్ సోరింగ్ ప్రైజెస్.
1: ఒక్కొక్క చిన్న చిన్న ఒక పదార్థం కూడా ఎంతో విలువగా మారిపోయింది.
0: ద ప్రైజెస్ ఆఫ్ ఆల్ థింగ్స్ హావ్ గాన్ అప్.
1: ఈనాడు విలువ పోయినది ఏ పదార్థంలో?
0: వాట్ ఈస్ దట్ హెస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ?
1: మ్యాన్ లో విలువ పోయింది.
0: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ వాల్యూ.
1: కనుకనే మానవుడు తన విలువను పోగొట్టుకోవటం చేతనే తన విలువ ఏమాత్రము జగత్తులో కనిపించడం లేదు.
0: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ వాల్యూ, దేర్ ఫార్ హీస్ వాల్యూలెస్ ఇన్ దిస్ వరల్డ్.
1: మానవునికి పంచ ప్రాణములు ఉంటున్నాయి.
0: మ్యాన్ హెస్ ఫైవ్ ప్రిన్సిపల్స్.
1: ఈ పంచ ప్రాణములు

0: ఏమిటి?
1: వాట్ ఆర్ దే?
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఈ పంచ ప్రాణములు అనుకుంటున్నారు.
1: హస్ గాట్ ఆల్ ది ఫైవ్ లైఫ్ బ్రెత్, ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: కానీ అవి కాదు మన ప్రాణములు.
1: దే ఆర్ నాట్ ది లైఫ్.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇవే మన పంచ ప్రాణములు.
1: దీస్ ఆర్ నాట్ ది ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్. ద ట్రూత్ అండ్ నాన్ వయలెన్స్, ధర్మ అండ్ లవ్ అండ్ పీస్, దీస్ ఆర్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: కనుకనే ఐదు ప్రాణములు ఇవి కాని మనకు ఈ విధమైన భౌతికమైనటువంటి యొక్క అపాన వ్యాన ఉదాన సమానములు కావు.
1: దీస్ ఆర్ ది లైఫ్ బ్రెత్స్ ఆర్ లైఫ్ ప్రిన్సిపల్స్, నాట్ దోస్ ఫైవ్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస ఇవి ఐదు కూడాను మన పంచ ప్రాణములుగా భావించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కన్సిడర్ దీస్ ఫైవ్ కార్డినల్ ప్రిన్సిపల్స్ యాజ్ అవర్ లైఫ్.
0: సత్యం మనలో లేకపోయినప్పుడు ఒక ప్రాణం పోయిందని మనం భావించాలి.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్, అండర్స్టాండ్ దట్ యువర్ లాస్ట్ వన్ లైఫ్ బ్రేత్.
0: రైట్ యాక్షన్ ఏ మనలో లేకపోతే అది రెండో ప్రాణం పోయింది అనుకోవాలి.
1: వెన్ దేర్ ఇస్ నో రైట్ యాక్షన్, యువర్ లాస్ట్ వన్ లైఫ్.
0: ఈ విధంగా ఒకదాని కొట్టి ప్రాణాలు పోతూ ఉంటే ఇవి మిగిలేదు ఏమిటి?
1: వెన్ యూ గో ఆన్ లూజింగ్ వన్ ఆఫ్టర్ వన్, వాట్ ఈస్ దట్ ఇస్ లాస్ట్ ఫైనల్.
0: డెడ్ బాడీగా తయారవుతావు.
1: జస్ట్ బికమ్ ఎ డెడ్ బాడీ.
0: కనుక ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా ఒకదానికంటే ఒకటి చాలా వెల్తిగా మారిపోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ వన్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: అప్పుడే సర్వవ్యాపకత్వం అనేటువంటి దాన్ని పొందడానికి వీలవుతుంది.
1: దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద ఆల్ పర్వేసివ్ డివినిటీ.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ దిస్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇప్పుడు ప్రపంచంలో భూమి ఉంటుండాలి.
1: హియర్ యు హావ్ గాట్ ఎర్త్.
0: ఈ భూమిలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు ఈ ఫైవ్ ఎలిమెంట్స్ అంతా ఉన్నాయి.
1: ద ఎర్త్ హాస్ గాట్ ది ఆల్ ది ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఫార్మ్, ఆఫ్ ద సౌండ్ అండ్ ద టచ్, ఆల్ ద ఫైవ్.
0: Smell
1: and the smell, the five.
0: ఈ పంచప్రాణములు ఉండటం చేత భూమి చాలా బరువు అయిపోయి ఒక దగ్గర పడిపోయింది.
1: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ది ఎర్త్ ఈస్ వెరీ హెవీ అండ్ ఈస్ నౌ ప్రెజెంట్ ఎట్ వన్ ప్లేస్.
0: ఇందులో ఒక ప్రాణం కొంచెం ప్రక్కకు పోయింది.
1: నౌ ఇట్ లూజెస్ వన్ ఆస్పెక్ట్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ దాట్?
0: అది జలము.
1: దట్ ఈస్ వాటర్.
0: భూమి నుండి జలం ఆవిర్భవించింది.
1: అండ్ ద వాటర్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: ఎప్పుడు జలం అనేటువంటిది లిక్విడ్ గా మారిపోయిందో కదలిక ఏర్పడిపోయింది.
1: బికాస్ హియర్ యూ ఫైండ్ ద వాటర్ ద లిక్విడ్ మీడియం, ఇట్ ఇస్ బ్రష్డ్ అసైడ్.
0: అందులో ఈ యొక్క బరువు అనేటువంటిది తగ్గిపోయింది.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ బర్డన్, ఇట్స్ వెయిట్ హెస్
0: ఈ గంధం అనేటువంటి తగ్గిపోయింది.
1: దెన్ దెర్ ఇస్ నో స్మెల్ హియర్.
0: తరుపై ఈ వాటర్ నుంచి కూడాను ఎయిర్ గా బయలుదేరింది.
1: అవుట్ ఆఫ్ దిస్ వాటర్
0: అగ్నిగా
1: యూ హావ్ గాట్ ది ఫైర్.
0: ఈ అగ్ని దగ్గరకు వచ్చేకే ఈ రెండు గుణములు తగ్గిపోయినాయి.
1: ఫైర్ హ్యాస్ టూ అట్రిబ్యూట్స్.
0: ఇందులో శబ్ద, స్పర్శ, రూప, రసగంధములుగా ఉంటున్నప్పుడు గంధము, రసము రెండు పోయినాయి.
1: ఇట్ హాస్ లాస్ట్ టూ. వన్ ఈస్ ద స్మెల్ అండ్ ద టేస్ట్.
0: తదుపరి మూడవది జలంగా మారిపోయింది.
1: అండ్ థర్డ్ వన్ హాస్ బికమ్ ద వాటర్.
0: అది అనగా గాలిగా మారిపోయింది.
1: దట్ ఈస్ ది ఎయిర్.
0: ఈ గాలిగా మారిపోయేటప్పటికే భూమి నుంచి పైకి వచ్చేసింది.
1: బికాస్ ఎయిర్ బీయింగ్ లైట్ ఇట్ జస్ట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: ఇక్కడ మూడు గుణములు పోయినాయి.
1: ఇట్ హాస్ లాస్ట్ త్రీ వాల్యూస్.
0: తదుపరి ఆకాశము.
1: అండ్ దెన్ యూ ఫైండ్ ద స్పేస్.
0: ఈ ఆకాశం ఒక శబ్దంతోనే మాత్రమే నిలిచి ఉంది.
1: స్పేస్ హాస్ గాట్ ఓన్లీ ద సౌండ్.
0: ఆ తర్వాత ఆ శబ్దం కూడా మారిపోయింది.
1: ఫైనలీ ఈవెన్ దట్ సౌండ్ ఇస్ గాన్.
0: ఈ గుణములు ఉండినంత వరకును ఈ భూమి చాలా విశాలమైనటువంటిగా బరువుగా కనిపించింది.
1: సో లాంగ్ దీస్ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ ద ఎర్త్ ఈస్ వెరీ హెవీ.
0: ఈ గుణములు శూన్యమయ్యేటప్పటికీ సర్వత్రా వ్యాపించిపోయింది దైవత్వం.
1: వెన్ వన్స్ ది అట్రిబ్యూట్స్ ఆర్ గాన్ ది డివినిటీ ఇస్ ఎవరీవేర్.
0: కనుకనే దైవత్వం అంటే ఏమిటంటే గుణాతీతమైనటువంటి దైవత్వము.
1: దేర్ఫోర్ గాడ్ ఈస్ అట్రిబ్యూట్లెస్, బియాండ్ అట్రిబ్యూట్స్.
0: కనుక ఇట్టి గుణాతీతమైన దైవత్వాన్ని మనం గుర్తించాలంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు.
1: గాడ్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడా క్వశ్చన్ వేస్తుంటారు, ఎక్కడున్నాడు దేవుడు? కంటికి కనిపించాలి, చేతికి చిక్కాలి.
1: Modern boys put a question, where is God? I should be able to see him, I should catch him.
0: Oka chinna example,
1: a small example.
0: Mee chuttu gaali untundali.
1: There is air around you.
0: Kaani unnadani nee viswasistava?
1: Do you believe in it?
0: Viswasinchaka tappadu.
1: Yes, you are bound to believe.
0: Gaale lekapothe nee vetta unnavu.
1: Without air how do you live?
0: Kaani aa gaali nee chudagalugutunnava?
1: Are you able to see that?
0: Chuttam ledu.
1: No.
0: Kaani aa gaali nee pattagalugutunnava?
1: Are you able to catch it?
0: వీలు కావటం లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: కానీ గాలి ఉన్నదని విశ్వసిస్తున్నావు.
1: బట్ యువర్ ఫుల్ ఫెయిత్ దట్
0: అదే రీతిగాని నీ సర్వత్రా ఉంటున్నాడు దైవము.
1: సో గాడ్ ఈస్ ప్రెజెంట్ ఆల్ ఓవర్.
0: కంటికి కనిపించడు, చేతికి చిక్కడు.
1: యూ డోంట్ సీ హిమ్ అండ్ యూ కాంట్ క్యాచ్ హిమ్.
0: అయితే అది లేనిది నీవు లేవు.
1: వితౌట్ దట్ యూ కాంట్ ఎగ్జిస్ట్.
0: దైవమే లేకపోతే నీవే లేవు.
1: వితౌట్ గాడ్ యూ కెనాట్ లివ్.
0: ఆ దైవత్వం అనేటువంటి ఒక శక్తిత్వంతో కూడినటువంటి
1: డివినిటీ ఇస్ పవర్, స్ట్రెంగ్త్.
0: అదే కాన్షియస్నెస్ అంటారు.
1: దట్ ఈస్ కాన్షియస్నెస్.
0: ఇది సర్వత్రా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఆల్ పర్వేసివ్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఏ విధమైనటువంటి యొక్క సంఘము చేత, ఏ విధమైనటువంటి పరికరముల చేత, ఏ విధమైన ప్రవర్తన చేత పవిత్రమైనటువంటి జీవితత్వాన్ని అర్థం చేసుకుంటాము, దానిని మొట్టమొదటి తెలుసుకోవాలి.
1: వీ షుడ్ నో దట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎక్విప్మెంట్, విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ గిఫ్టెడ్ టు యు ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఒక చిన్న ఉపమానం,
1: హియర్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఆక్సిజన్ ఉంటుండాలి, హైడ్రోజన్ ఉంటుండాలి.
1: యూ హ్యావ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్.
0: ఇది హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కూడాను నిప్పులతో సమానమైనటువంటిది.
1: హైడ్రోజన్ ఆక్సిజన్ ఆర్ ఈక్వల్ టు ఫైర్.
0: గీసి ఒక విధమైనటువంటి అగ్నిని గీసి దానికి ముట్టిస్తే రెండు కూడాను మండిపోతాయి.
1: యూ కెన్ జస్ట్ యూ కెన్ లైటన్ ఆర్ యూ కెన్ బర్న్ బోత్.
0: కానీ ఆ మండిపోయేటువంటి శక్తి ఆ రెండింటి యందు ఉంటుండాలి.
1: అండ్ దేర్ ఇస్ దిస్ ఫైర్, దిస్ ఫైర్
0: ఎంతవరకు ఇవి రెండు వేరువేరుగా ఉండినంత వరకు మండిపోయే శక్తి ఉంటుండాలి.
1: సో లాంగ్ దే ఆర్ సెపరేట్ దే హావ్ గాట్ దిస్ కెపాసిటీ టు బర్న్.
0: అదే ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ గా తయారవుతుంది.
1: దెన్ వన్స్ యూ మిక్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇట్ బికమ్స్ వాటర్.
0: ఆ వాటర్ చేత ఈ నిప్పుడు కూడా ఆర్పివేయచ్చు.
1: విత్ దిస్ వాటర్ యూ కెన్ ఎక్స్టింగ్విష్ ఫైర్.
0: నిప్పుడు పుట్టించేది అదే, నిప్పును ఆపేసేది అదే, రెండు కూడా ఒకే దాంట్లో నిమిడి ఉంటున్నాయి.
1: ఇట్స్ ద వన్ కాజ్ ఫర్ ద ఫైర్ అండ్ ఇట్ కెన్ ఎక్స్టింగ్విష్ టు.
0: అదే విధంగానే కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
1: లైక్ వైజ్ కాన్షియస్నెస్ ఈజ్ ఎవ్రీవేర్.
0: క్రిమికీటి గాదుల్లో ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఇన్
0: పశుపక్షి మృగాదుల్లో ఉంటుండాలి.
1: బర్డ్స్ అండ్ బీస్
0: యందు ఉంటుండాలి.
1: అండ్ ఇన్ హ్యూమన్
0: సర్వ జీవుల రాశుల యందు కూడాను ఈ కాన్షియస్నెస్ ఉంటుండాలి, చైతన్యం.
1: ఇన్ ఆల్ బీయింగ్స్ దేర్ ఇస్ దిస్ కాన్షియస్నెస్.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ క్రిమికీటి గాదులకు పశుపక్షి మృగాదులకు తన యందు ఈ కాన్షియస్ ఉన్నది అనేటువంటిది తెలియదు.
1: హౌఎవర్ ది ఇన్సెక్ట్స్ అండ్ ది వర్మ్స్ బర్డ్స్ అండ్ బీస్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ కాన్షియస్.
0: ఒక్క మానవునికి మాత్రమే నేను గ్రహాలో కాన్షియస్ ఉంటుండాలి, కాన్షియస్నెస్ ఉంటుంది అనేటువంటి సత్యాన్ని గుర్తించగలుగుతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ రికగ్నైజ్ ద ట్రూత్ ఆఫ్ కాన్షియస్నెస్ విద్ ఇన్ హిమ్.
0: అనగా ఇట్టి గుర్తించేటువంటి శక్తి కలిగినటువంటి వాడే దివ్యత్వాన్ని పొందినటువంటి వాడు.
1: ఓన్లీ హూ రికగ్నైజ్ దిస్ కెన్ ఓన్లీ అటైన్ డివినిటీ.
0: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవత్వము.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివినిటీ.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. కాన్షియస్ అనేటువంటిది ఒక దేహంలో మాత్రమే ఉంటుండాలి.
1: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
0: ఈ కాన్షియస్ నుంచి కూడాను కాన్షియస్ వచ్చింది.
1: అవుట్ ఆఫ్ దిస్ కాన్షియన్స్ కేమ్ ది కాన్షియస్.
0: ఈ కాన్షియస్ ఇంద్రియముల ద్వారా ఉంటుండాలి.
1: కాన్షియస్ ఇస్ రిలేటెడ్ టు సెన్సెస్.
0: కాన్షియన్స్ అనేటువంటిది నఖశిఖ పర్యంతము దేహంలో ఉంటుండాలి.
1: కాన్షియన్స్ స్ప్రెడ్స్ ఫ్రమ్ టాప్ టు టో.
0: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
1: కాన్షియస్నెస్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: కనుకని ఈ కాన్షియస్నెస్, కాన్షియన్స్, కాన్షియస్ ఈ మూడు కూడా ఏకాత్మతత్వం లే మూడు.
1: దేర్ఫోర్ కాన్షియస్నెస్, కాన్షియన్స్ అండ్ కాన్షియస్ వన్ అండ్ ది సేమ్ ప్రిన్సిపల్.
0: ఈ విధమైనటువంటి మూడు అవతారములతో కూడినటువంటిది మానవత్వము.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఫార్మ్స్.
0: దేహాత్మ భావాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
1: యు హావ్ టు నో ద నేచర్ ఆఫ్ ద బాడీ ఫస్ట్.
0: క్రమక్రమేణ కూడా నువ్వు దేహాత్మ భావాన్ని విసర్జించాలి.
1: Later on, you should give up this body feeling.
0: మానసిక తత్వాన్ని చక్కగా పరిశీలన చేయాలి.
1: You should investigate the nature of the mind.
0: మానసిక తత్వాన్ని పరిశీలన గావించిన తర్వాత ఆత్మతత్వంలో ప్రవేశించాలి.
1: After investigating the mind, you should merge in ఆత్మా.
0: మనసు అనేటువంటి అంత సులభమైన చిక్కదేటువంటి కాదు.
1: ఇట్స్ నాట్ సో ఈజీ టు కాంప్రిహెండ్ మైండ్.
0: చెప్పాను ఈ వస్త్రములకు దారముల యొక్క చేరిక ఉందాదని.
1: భగవాన్ సెడ్ దిస్ క్లాత్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్.
0: ఇదే మైండ్ యొక్క స్వరూపము.
1: దిస్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
0: మొట్టమొదట థాట్స్ గా రూపొందుతుంది.
1: ఫస్ట్ ఇట్స్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్.
0: ఈ థాట్స్ నుంచి డిజైర్స్ గా వస్తుంది.
1: అవుట్ ఆఫ్ థాట్స్ ఇట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజైర్స్.
0: యొక్క చేరికనే మైండ్ గా మారిపోతుంది.
1: ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ డిజైర్స్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ ద మైండ్.
0: కాబట్టి మనసును నిర్మూలం గావించాలంటే మనం ఏం చేయాలి?
1: టు ఎన్హిలేట్ ద మైండ్ వాట్ షుడ్ వి డు?
0: డిజైర్స్ ను మనం తగ్గించుకోవాలి.
1: వి షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
0: ఈ క్లాత్ లేకుండా మనం చేయాలంటే థ్రెడ్స్ అంతా తీసివేయాలి.
1: In order to see that the cloth does not exist, what you should do is remove threads.
0: Threads tisheste clothe ledu.
1: When you remove the threads, there is no cloth.
0: Desires tisheste minde ledu.
1: When there are no desires, there is no mind.
0: Kabatti ee desires ku konni recommendment yokka talampulu raavali.
1: So for these desires, certain thoughts are necessary.
0: Kanu thoughts ku bad thoughts ku manam choti ivvakunda chudali.
1: You should never give scope for bad thoughts.
0: Ha bad thoughts ee yokka dinni pondutundo ade swaroopanni manam pondipothamu.
1: If there are bad thoughts, naturally you will assume bad form.
0: Red threads aithe red cloth ga untadi.
1: Red threads constitute a red
0: cloth. Black threads aithe black cloth ga untadi.
1: Black threads make a black cloth.
0: Kanukane manlo malinyamainatunte yokka mind kaligindatunte mana thoughts malinyanga untundayi.
1: Bad mind speaks of bad thoughts behind.
0: Kanukane bad thoughts manam em mathrame avakasam ivvakoddu.
1: So we should never give scope for bad thoughts.
0: Alanti samayamlo neevu kontha varaku nu self realization cheyi.
1: At that time you have to realize the self.
0: Anaga is it good or bad?
1: You have to discriminate whether
0: right
1: it's good
0: or wrong.
1: Right or wrong.
0: కనుకని ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటిది మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: యూ షుడ్ ఎక్సర్సైజ్ దిస్ డిస్క్రిమినేషన్ విత్ ఆల్ ది
0: ఎఫర్ట్. నీ కాన్షియస్ నీకు సత్యాన్ని చెప్తుండాలి.
1: యువర్ కాన్షియన్స్ స్పీక్స్ ఆఫ్ ట్రూత్.
0: నీవు చేసేది తప్పు అని నీకు మనసుకే తోస్తుండాలి.
1: నేచురలీ విల్ నో వాట్ యువర్ డూయింగ్ ఇస్ రాంగ్.
0: ఇది తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు నీవు దానిలో ప్రవేశించాలి?
1: వెన్ వన్స్ యూ నో దట్ ఇస్ రాంగ్, వై షుడ్ యూ డూ ఇట్?
0: కనుకనే నీకు మనసుకు నచ్చనటువంటి పనిలో నీవు ఏమాత్రం ప్రవేశించద్దు.
1: దట్ విచ్ డస్ నాట్ అగ్రీ అండ్ అక్సెప్ట్ విత్ యువర్ మైండ్ డోంట్ కమ్ డోంట్ డూ ఇట్.
0: నీవు సత్య మార్గంలో ప్రవేశించు.
1: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: నీవు సత్యాన్ని పొందుతావు.
1: నేచురల్ యూ
0: లెట్ ఇన్ ట్రూత్. భావం తద్భవతి.
1: యాజ్ ఇస్ ద థాట్ ఇన్ యాక్షన్ సో ఇస్ ద ఫామ్.
0: కనుక నీ మన యాక్షన్ బట్టే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుండాలి.
1: బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్స్ అవర్ లైఫ్ డిపెండ్.
0: కనుక ప్రతి ఒక్కటి సాకారము నిరాకారము రెండింటి యొక్క ఏకత్వమే మానవాకారము.
1: One is formful, other is formless. These two are present in human life.
0: ఇప్పుడు సాకారం అంటే ఏమిటి?
1: What is this formful aspect?
0: ఇప్పుడు ఒక ఐస్ గడ్డ ఉంటుండాలి.
1: Here you have got ice.
0: ఇది ఐస్ గడ్డ అని సాకారంగా కనిపిస్తుండాలి.
1: You see the ice in full form.
0: కానీ
1: but
0: ఈ సాకారం అనే ఐస్ గడ్డ లోపల కూడాను నిరాకారం అనే వాటర్ చేరి ఉంటుండాలి.
1: Though ice has a form, water within has no form.
0: ఈ నిరాకారం అనే వాటర్ లేకపోతే ఈ సాకారం అనే ఐస్ గడ్డ కాలేదు.
1: Without this formless water, you cannot have the ice that has a
0: form. కాబట్టి సాకారం నిరాకారం రెండింటి యొక్క ఏకత్వము ఒక్కటే.
1: Therefore, the formful and formless.
0: కనుక సగుణ నిర్గుణం యొక్క తత్వము మానవత్వం.
1: These two are present in the human life.
0: సగుణత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We should develop this.
0: తద్వారా మనం నిగురత్వాన్ని పొందుతాము.
1: అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ అటైన్ లిబరేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: యువకులారా, యువతులారా,
1: యంగ్స్టర్స్, మెన్ అండ్ విమెన్,
0: ఈనాడు దేశమును పవిత్రమైన రీతిగా మీరు తీర్చిదిద్దాలంటే మీకే దీని యొక్క సార్థకం ఉంటుంది.
1: ఇన్ ఆర్డర్ టు మోల్డ్ దిస్ కంట్రీ, షేప్ దిస్, మేక్ ఇట్ సీక్రెట్, ఎవ్రీథింగ్ యూ షుడ్ డూ దాట్.
0: ఈనాడు ప్రపంచంలో వ్యాపించినటువంటి యొక్క అశాంతిని అంతా కూడా నిర్మూలు గావించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం మీ అందే కలిగి ఉంటుంది.
1: యు గాట్ ఆల్ ది కెపాసిటీ టు రిమూవ్ అండ్ టు కిల్ రెస్ట్లెస్నెస్ దట్ ఇస్.
0: ఈనాడు దేశాన్ని కాదు మనం కాపాడవలసింది.
1: ఇట్స్ నాట్ ది కంట్రీ దట్ ఈస్ టు బి ప్రొటెక్టెడ్.
0: మనం కాపాడవలసింది సత్య ధర్మాన్ని కాపాడాలి.
1: వాట్ ఆర్ టు బి ప్రొటెక్టెడ్ ఆర్ హియర్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: సత్య ధర్మాన్ని మనం కాపాడితే సత్య ధర్మంలే దేశాన్ని కాపాడతాయి.
1: వెన్ వన్స్ యూ ప్రొటెక్ట్ అప్ హోల్డ్ సత్య ధర్మ, దే ఇన్ టర్న్ విల్ ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
0: కనుక సత్య ధర్మంను కాపాడేటువంటి శక్తామర్థ్యములు ఈ యువతి యువకులు ఎందే ఉంటుండాలి.
1: యంగ్స్టర్స్, మెన్ అండ్ విమెన్ హావ్ గాట్ ఆల్ ది కెపాసిటీస్ టు అప్ హోల్డ్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: ఈ సత్యాన్ని మీరు చక్కరైనటువంటి ఆచరణలో పెట్టి
1: you practice all that is said.
0: ఈ ఆచరణ ద్వారా ఏర్పడినటువంటి ఆనందాన్ని అందరికీ పంచి
1: అండ్ షేర్ ద బ్లిస్ ద జాయ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: తద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి జీవించాలి.
1: త్రూ దిస్ యూ కెన్ గ్రో స్పిరిచువల్లీ.
0: ఈనాడు దేశంలో ఆధ్యాత్మిక తత్వం అంటే హాస్యాస్పదంగా కనిపిస్తుండాలి.
1: టుడే ద స్పిరిచువాలిటీ హెస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరిచిల్లిపోయింది.
1: బికాస్ ద టెక్నాలజీ హెస్ ఇంక్రీస్డ్.
0: ఇది అంతా కూడాను టెక్నాలజీని మీరు భావిస్తున్నారు, కానీ ఈ టెక్నాలజీ కానీ కాదు, టెక్నాలజీ.
1: యు సే ఇట్ ఇస్ టెక్నాలజీ, నో, ఇట్ ఇస్ టెక్నాలజీ.
0: దీనివల్లే మన యొక్క జీవితం అనేటువంటిది అంతా పోతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ ది వాల్యూ ఆఫ్ ద లైఫ్ ఇస్ గాన్.
0: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించేటువంటి రీతిగా మనం భావిస్తున్నామే కానీ దీని ద్వారా ఎంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
1: ఇట్ గివ్స్ యూ టెంపరీ గెయిన్స్ బట్ ఇట్ విల్ పుట్ యూ టు డేంజర్.
0: మన పూర్వీకులు ఏ విధంగా బ్రతికారు?
1: హౌ డిడ్ అవర్ ఏన్షియన్స్ లివ్?
0: మన పూర్వీకులు ఏ విధమైనటువంటి శాంతి సంతోషం అనుభవించారు?
1: వాట్ ఇస్ ద రీజన్ behind their happiness and peace?
0: Aanadu variki ashanti ante emo teliyadu.
1: They had no idea of restlessness.
0: Bayam ante emo teliyadu.
1: They had no fear.
0: Karanam emti?
1: Why?
0: Satya dharmanni aashrayistu potunnaru.
1: Because they have dedicated for these two the truth
0: and righteousness. Ee rendu ni manu aashrayinchinappudu bayam anedi manaku praveshinchalaniki veeleledu.
1: When once you surrender to these two, you'll be fearless.
0: Ee naadu enta vedhavi aina, enta buddhi telividu kalavaraina, enta vidyavantudaina, chana chanamunaku nu bayamu bayamu bayamu.
1: You may be highly intelligent, highly educated and intellectual, but you are fear stricken.
0: Ee science and vignanam enta varaku vachindi?
1: Science and technology, how far has it gone?
0: Chaala perigipoyindi.
1: It has grown a lot.
0: Science enta perigi paiki poyindo,
1: science has gone up so much.
0: Senses enta kindiki digi padipoyinayi.
1: Senses have come down. Senses have come down, decline.
0: సైన్స్ పెరిగినటువంటిది మీరు చూస్తున్నారు, కానీ సెన్సెస్ ఎంత లో క్లాస్ కు దిగిపోయిందో మీరు యోచన చేయటం లేదు.
1: యూ హ్యావ్ సీన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సైన్స్ బట్ యూ హ్యావ్ నాట్ నోటీస్ ద డిగ్రేడేషన్ ఆఫ్ సెన్సెస్.
0: ఈ సైన్స్ కు ఈ యొక్క ఆధ్యాత్మికానికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి.
1: నో ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
0: వేదాంతం అనేటువంటిది పూర్ణ మద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే. పూర్ణము ఫుల్ సర్కిలే ఒక ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ ఈజ్ ఎ ఫుల్ సర్కిల్.
0: ఎక్కడ బయలుదేరిందో తిరిగి అక్కడికే పోయి నిలిచిపోతుండాలి.
1: ఇట్ స్టాప్స్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్.
0: అది పూర్ణంగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఫుల్.
0: ఇందులో హాఫ్ మనం తుడిచివేసినప్పుడు సెమీ సర్కిల్ గా బయలుదేరుతుంది.
1: ఇఫ్ యూ వైప్ హాఫ్ ఆఫ్ ఇట్ ఇట్ బికమ్స్ ఎ సెమీ సర్కిల్.
0: ఆ సెమీ సర్కిల్ సి ఆకారాన్ని పొందిపోతుంది.
1: ద సెమీ సర్కిల్ ఇస్ సి షేప్.
0: ఆ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్ అన్నారు.
1: దిస్ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్.
0: ఒక దగ్గర బయలుదేరింది, ఒక దగ్గరకు వచ్చి నిలిచిపోతుండాలి. ఇది మరీ చేరటం లేదు.
1: It starts at one point, ends at a different place. They don't meet.
0: ఈ మధ్యలో అగాధమైనటువంటి యొక్క అశాంతి ఇమిడిపోయి ఉంటుండాలి.
1: There is a hollow, wide space in between of restlessness.
0: ఈ అశాంతికి మూల కారణం ఈ సైన్సే.
1: It is the science that is the main cause for restlessness.
0: సైన్స్ అంటే చాలా మంది వర్ణిస్తూ పొగుడుతూ అనేక మంది మినిస్టర్స్ కూడా దీన్ని అనేక విధములుగా కూడా కొనియాడుతుంటారు.
1: Many ministers, men of authority extol, praise the
0: దేనికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
1: Everything should be under certain limit.
0: సైన్స్ పెరగడం చాలా మంచిది.
1: It's good that science should grow.
0: ప్రజలకు అనుకూలపరిచేటువంటి ఒక విద్యా విధానంలో పెట్టడం మంచిది.
1: It should provide all sorts of convenience.
0: టెక్నాలజీ అనేటువంటి కూడా చాలా అవసరమే.
1: Advancement is
0: needed. మితిమీరిపోతుండాలి.
1: But it's too much.
0: ఈ సైన్స్ వల్ల ఏమి ఏర్పడిపోయింది?
1: వాట్ ఈస్ ది రిజల్ట్?
0: అటమ్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు ఇలాంటివంతా అభివృద్ధి వస్తున్నారు.
1: సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ లెడ్ టు ది డిస్కవరీ ఆఫ్ అటమ్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్, నైట్రోజన్ బాంబ్.
0: ఇవంతా చంపడానికి చేసేటువంటి ప్రయత్నాలే.
1: దే ఆర్ ఆల్ మెంట్ ఫర్ ఎనిహిలేషన్.
0: భయాన్ని అభివృద్ధి పరిచేటువంటి ప్రయత్నాలే.
1: యూ విల్ బి ఫియర్ స్ట్రికెన్.
0: చంపడం కీటకమైన చంపుతుంది.
1: After all, even insect can kill for that matter.
0: ఈ చంపడానికి ఇంత పెద్ద బాంబులు చేయాలనా?
1: Why should you invent bombs to kill?
0: ఇన్ని కోట్లు ఖర్చు చేయాలనా?
1: Why should you spend crores?
0: ఇన్ని ఖర్చు పెట్టేటువంటి ధనాన్ని ప్రజలకు సద్వినియోగం చేస్తే ఎంత బాగుంటుంది?
1: All this money could be made use of for the progress.
0: వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకొక బాంబు చేసేది, ఈ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకోటి చేసేది. ఈ విధంగా సర్వము బాంబులతో నిలిచిపోతే ప్రపంచమే భస్మం అయిపోతుంది.
1: Countries compete with each other in inventing these bombs. When you have bombs, the whole world will be annihilated.
0: Chakkani oka upamanam.
1: But this is a very good example.
0: Mahabharatam lopala,
1: in Mahabharat,
0: pancha pandavulu,
1: there are pandavas.
0: Indulo pedda vaadu dharmajudu.
1: The eldest is dharmajudu.
0: Ee dharmajun tarvata bhimudu.
1: Next one is bhima.
0: Bhimudu tarvata arjunudu.
1: Then arjuna.
0: Arjun tarvata nakula sahadevudu.
1: Then nakula and sahadeva.
0: Ee aidu mandi lopala kudanu,
1: among the five,
0: ఈ మిగిలిన నలుగురు కూడాను ధర్మజుని మాత్రం అనుసరించేటువంటి వారు.
1: ఫోర్ ఫాలో ధర్మజ, ది ఎల్డెస్ట్.
0: ఈనాడు ఈ ప్రపంచం యొక్క పోలికలంతా మనం తీసుకుంటే,
1: వెన్ యు జస్ట్ టేక్ ది వరల్డ్ ఇంటూ కన్సిడరేషన్,
0: అనేక ట్యాంకులు ఒక బాంబుస్ ఎక్కువ ఇవన్నీ అభివృద్ధి పరిచినటువంటి వాడు రష్యా వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉంటున్నారు.
1: యు హావ్ గాట్ ది అమెరికన్స్ అండ్ రష్యన్స్ హూ ఇన్వెంటెడ్ సో మెనీ బాంబ్స్.
0: ఈ అమెరికన్స్ అనేటువంటి వాడు అర్జునుడి వంటి వాళ్ళు.
1: అమెరికన్స్ దే సింబలైజ్ అర్జున.
0: ఎట్లా?
1: హౌ?
0: అర్జున, పాల్గొన, పార్థివ, కిరీటి, శతవాహన, భీమశ్చర్య, జయకృష్ణ, సవిశాచి, ధనుంజయ అనేక అస్త్రశస్త్రములంతా కూడా ధరించి ఒక్కతూరి భస్మం గావించేటువంటి శక్తి అర్జునులో ఉంటుండాలి.
1: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్ అండ్ హీ హాస్ గాట్ సో మెనీ బాంబ్స్ ఆన్ హ్యాండ్ అండ్ హీ కెన్ డిస్ట్రాయ్ ది హోల్ వరల్డ్.
0: భీముడు చూస్తామా, మంచి బలవంతుడు.
1: భీమా సో ఫిజికల్
0: భుజ బలము, బుద్ధి బలము, గద బలము.
1: హీ హాస్ గాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ అండ్ ఆల్సో విత్ మేజ్ of his tanks.
0: Dinanta kudanu Russians ga manam bhavinchukunnam.
1: And Bhima stands for Russia.
0: భారత దేశం ఏమీ చేయలేదు అనుకుంటారు.
1: యు థింక్ దట్ భారత్ ఇస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్?
0: కాదు.
1: నో,
0: భారత దేశము ధర్మజుడి వంటి వాడు.
1: భారత్ స్టాండ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ధర్మ.
0: ఈనాడు మనం చేయవలసినటువంటి బాంబు ఏమిటి? ధర్మాభివృద్ధి చేయాలి.
1: వాట్ ద బాంబ్ దట్ వీ షుడ్ మ్యానుఫ్యాక్చర్ ఇస్ టు స్ప్రెడ్ ధర్మ.
0: ధర్మాన్ని మనం అభివృద్ధి చేస్తే ఈ యొక్క భుజ బలము, బుద్ధి బలము ఉండినటువంటి వారంతా కూడా ధర్మజునికి శరణాగతులైపోతారు.
1: దెన్ వన్స్ యూ డెవలప్ అండ్ గ్రో మోర్ ఇన్ ధర్మ, ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ విల్ ఫాలో.
0: మనం ఎవరిని ఏ విధంగా హింసించకూడదు.
1: యు డోంట్ నీడ్ టు హార్మ్ ఎనీవన్.
0: అహింస పరమో ధర్మ.
1: యు షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్, సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్
0: నాన్ వయలెన్స్. ఎవరిని మనం బాధించకూడదు.
1: యు షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: ఆ విధమైన ధర్మాన్ని మనం అనుసరించి మనకు ఏ బాంబులు అక్కర్లేదు, ఏ విధమైన అస్త్రశస్త్రములు అక్కర్లేదు.
1: దెన్ వన్స్ యూ ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వయలెన్స్ యూ డోంట్ నీడ్ ఎనీ.
0: ధర్మమే భారతీయుల యొక్క ప్రధానమైన అస్త్రము.
1: వాట్ ఈస్ ది మెయిన్ వెపన్ ఆఫ్ భారతీయ?
0: సత్యమే ప్రధానమైన భారతీయుల యొక్క కిరీటము.
1: అండ్ దిస్ ట్రూత్ ఈస్ ద క్రౌన్ ఆఫ్.
0: ఏ దేశం వారికైనా కానీ సత్యము, ధర్మము చాలా ప్రమాణము.
1: You may belong to any country. It is the truth that is your main lie.
0: అన్ని దేశముల వాళ్ళకును సత్యం ఒక్కటే.
1: For everyone, truth is one.
0: సత్యం అనేటువంటి ట్రూత్.
1: ట్రూత్
0: ఇక్కడ అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్, పాకిస్తాన్ ట్రూత్, ఇండియా ట్రూత్ అని భేదం ఉందా? లేదు. ట్రూత్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్. దేర్ కెనాట్ బి అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్ అండ్ పాకిస్తాన్ ట్రూత్, సో అండ్ సో ఫోర్.
0: ఏ భేదము లేదు.
1: దేర్ నో డిఫరెన్స్.
0: కాబట్టి అన్ని దేశముల వారు కూడాను సత్యాన్ని, ధర్మాన్ని అనుసరించాలి.
1: ఆల్ కంట్రీస్ should follow the principles of satya and dharma.
0: ee rennitini anusarinchiste ee yokka ee vidhamaitundi kalatalu kallolamlo untundavu.
1: When once you follow these two principles, there will be no conflict, there will be no fight.
0: Anni desamulu kudunu shantiga untundali.
1: All countries should live in peace.
0: ee pillalu meeru అనేక పర్యాయం చెప్తున్నారు కానీ అర్థం తెలియకుండా పోవచ్చును.
1: యు మే సే రిపీటెడ్లీ బట్ యు మే నాట్
0: భజన అయిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నారు.
1: ఆఫ్టర్ భజన్స్ యు సే దిస్ వర్డ్ శాంతి థ్రైస్.
0: అయితే నాలుగు పర్యాయములు ఎందుకు చెప్పకూడదు?
1: వై నాట్ ఫోర్ టైమ్స్?
0: లేకపోతే రెండు పర్యాయములు ఎందుకు చెప్పకూడదు?
1: వై నాట్ ఓన్లీ ట్వైస్?
0: కానీ మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించాలి.
1: బట్ వి సే థ్రైస్ విత్ ద మీనింగ్ పర్పస్ బిహైండ్.
0: మొదటి శాంతి శారీరక శాంతి.
1: ఫస్ట్ యూ షుడ్ హావ్ పీస్ అట్ ది బాడీ లెవెల్.
0: రెండవ శాంతి మానసిక శాంతి.
1: యూ షుడ్ హావ్ పీస్ మెంటలీ.
0: మూడవ శాంతి ఆత్మ శాంతి.
1: యూ షుడ్ హావ్ పీస్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే మనకు శారీరక మానసికంగా శాంతి ఉంది, ఆత్మశాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ గాట్ పీస్ అట్ ద లెవెల్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ఆత్మ,
0: మానసిక శాంతి ఉంటే శారీరకంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ పీస్ ఇన్ ఆత్మ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ద బాడీ, ఇట్స్ యూస్లెస్.
0: ఆత్మ దేహము మంచిగా ఉంటుంటే మానసిక శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ ది బాడీ అండ్ ఆత్మ ఆర్ ఫైన్, ఇఫ్ దేర్ ఇస్ నో మెంటల్ పీస్,
0: మూడు శాంతిగా ఉండాలి.
1: ఆల్ ది త్రీ షుడ్ బి ఇన్ పీస్.
0: కనుకనే మనము మానసిక శాంతి, దేహ శాంతి, ఆత్మశాంతి మూడింటి నిమిత్తమే శాంతి శాంతి శాంతి అంటున్నాం.
1: ఫర్ ఫిజికల్ పీస్, మెంటల్ పీస్ అండ్ ది పీస్ ఆఫ్ ది స్పిరిట్.
0: ప్రాచీనుడైనటువంటి వారు దేశం యొక్క ఉద్దార నిమిత్తమై, ధర్మస్థాపన నిమిత్తమై మిత భాషను వారు ఉపయోగపెడుతూ వచ్చారు.
1: ది ఏన్షియన్స్ దే టాక్ లెస్ ఫార్ ద గ్రోత్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ.
0: ఎందుకోసం ఈ మిత భాషను ప్రవేశపెట్టారు?
1: వై డిడ్ దే టాక్ లెస్? వై?
0: ఈ మిత భాష వల్ల ధర్మమును పోషించిన వారం అవుతాము, సత్యాన్ని కాపాడిన వారం అవుతాము అనుకున్నారు.
1: దే థాట్ బై టాకింగ్ ఇన్ ఎ లిమిటెడ్ వే దే కెన్ ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: అనగా అధికంగా పోతే ఈ మాటల్లో కొంత అసత్యం ప్రవేశించవచ్చు.
1: బై టాకింగ్ టూ మచ్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ లైఫ్.
0: కనుకనే తక్కువ మాటాడినప్పుడు అసత్యానికి అవకాశం ఉండదు.
1: వెన్ యూ టాక్ లెస్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ లైఫ్.
0: కనుకనే ఆనాటి ఋషులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాలను ఇంత సున్నితమైనటువంటి దీంతో మనకు ప్రవేశపెట్టి ఇచ్చారు.
1: ఏన్షియన్స్ సేజెస్ ఫాలోడ్ దిస్ సాఫ్ట్ సటిల్ పాత్.
0: కనుకనే లెస్ టాక్ మోర్ వర్క్.
1: సో దేర్ షుడ్ బి లెస్ టాక్ మోర్ వర్క్.
0: ఈనాడు మాటల చేతనే మనకు అనేక విధమైన అసత్యాలు ప్రవేశిస్తున్నాయి.
1: బై టాకింగ్ టూ మచ్ వి స్పీక్ లైస్.
0: ఈ అన్నింటి ఎందుకు ఏది ప్రధానమైనటువంటిది?
1: వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్?
0: లవ్, లవ్, లవ్.
1: లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
0: ఈ లవ్ తో నీవు చేతితో పని చేసినప్పుడు అది ధర్మం అయిపోతుంది.
1: వెన్ యూ వర్క్ విత్ లవ్ ఇట్ ఇస్ బౌండ్ టు బి ధార్మిక్.
0: ఈ ప్రేమతో నీ హృదయాన్ని విచారణ చేసినప్పుడు అది శాంతి ఏర్పడుతుంది.
1: ఇఫ్ యు ఎంక్వైర్ విత్ లవ్ యు విల్ అటైన్ పీస్.
0: ఈ ప్రేమ చేత నీవు పలుకులు పలికినప్పుడు అవే సత్యమైపోతాయి.
1: వెన్ యు స్పీక్ విత్ లవ్ దట్ ఇస్ బౌండ్ టు బి ట్రూత్.
0: కనుకని అన్ని ప్రేమతో లీనమై ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ దిస్ లవ్.
0: ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వి షుడ్ రికగ్నైజ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమనే ప్రాణము.
1: దట్ లవ్ ఇస్ లైఫ్.
0: ఆ ప్రేమనే పరమాత్మ.
1: అండ్ దిస్ లవ్ ఇస్ గాడ్.
0: లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఈ విధమైన పవిత్రమైనటువంటి గుణములను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ సీక్రెట్.
0: మన లవ్ నంతా కూడా అనేక రకమైనటువంటి ఒక మార్గంలో ప్రవేశపెట్టి అంత ఒక విధమైనటువంటి ఒక పొల్యూషన్ చేసుకుంటున్నాం.
1: వి హావ్ పొల్యూటెడ్ దిస్ లవ్ బికాజ్ ఇట్ ఇస్ డైవర్టెడ్, మిస్ డైరెక్టెడ్.
0: ఎవరిని ఏ విధంగా ప్రేమించాలి?
1: హౌ టు లవ్? వాట్
0: ఇది? సత్యాన్వేషణ.
1: దిస్ ఇస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం ఒకటే కదా, దీన్ని ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలి?
1: అండ్ ట్రూత్ ఈస్ వన్, వై షుడ్ యూ ఎంక్వైర్?
0: అయితే కన్నులు చూచినాయి.
1: ఐస్ హావ్ సీన్.
0: ఎవరిని చూచినాయి? తల్లిని చూచినది కన్ను.
1: ఐస్ హావ్ సీన్ ద మదర్.
0: సేమ్ ఐస్ భార్యను చూచింది.
1: సేమ్ ఐ వాచ్.
0: సేమ్ ఐస్ డాటర్ ను చూచింది.
1: సేమ్ ఐ వాచ్.
0: సేమ్ ఐస్ డాటర్ ఇన్ లా చూచింది.
1: సేమ్ ఐస్ వాచ్ డాటర్.
0: చూచినది ఒకే కన్ను అయినప్పటికీ ఇవరు తల్లి, ఈమె కోడలు, ఈమె భార్య అనేటువంటి విచక్షణ జ్ఞానం వల్ల వాడి ప్రవర్తన మారిపోతుంటాది.
1: It is the same eye that has seen the wife, the daughter and daughter-in-law. But depending upon the feeling, well, his behavior depends.
0: చూసినప్పుడు ఆమె పరస్త్రి లేక నాస్త్రి అనేటువంటి విచారణ అక్కడ జరుగుతుంది.
1: When once he sees, he understands whether she belongs to him or not.
0: మన సిస్టర్స్ ను పరాయి మగపిల్లలు చూచినప్పుడు, వారి విద్యను హాస్యం చేసినప్పుడు మనకి ఎంత కష్టం వేస్తుంది.
1: You will feel very sad if other boys make fun of your sisters.
0: అదే విధంగానే నీవు పరాయి పిల్లల్ని చూసినప్పుడు వారి బ్రదర్స్ కి ఎంత కష్టం వేస్తుంది.
1: సిమిలర్లీ ఇఫ్ యూ మాక్ ఎట్ ద సిస్టర్స్ ఆఫ్ అదర్స్, దే ఆల్సో ఫీల్ సో సాడ్.
0: ఈ విధమైనటువంటి గుణాలను మనం చక్కగా విచారణ చేస్తూ రావాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దీస్ క్వాలిటీస్ స్లోలీ.
0: ఏ కష్టం మనకు జరిగినప్పుడు మనం ఎంత బాధపడతామో ఆ కష్టం మరొకరికి జరగకూడదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: ఏ డిఫికల్టీ మేక్స్ యూ ఫీల్ సాడ్, ఇట్ ఇస్ ద సేమ్ విత్ ఎవ్రీబడీ. యూ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్.
0: కనుకనే ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవడానికి ప్రేమను సరైన రీతిలో ఉంచుకోవాలి.
1: టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిట్ అండ్ వన్నెస్, యూ షుడ్ డెవలప్ గ్రో.
0: అయితే పిల్లలు చాలా మంచివారే.
1: స్టూడెంట్ చిల్డ్రన్ ఆర్ నో డౌట్ గుడ్.
0: వాతావరణం పట్టి వారు మార్పు చెందుతూ ఉంటారు.
1: బట్ దే చేంజ్ బికాస్ ద ఎన్వైరన్మెంట్.
0: ఈ విధమైనటువంటి సత్యతత్వములు గుర్తించలేకపోవడం చేతనే పెడమార్గం పడుతుంటారు.
1: బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ద ట్రూత్, దే ఆర్ పర్వర్టెడ్.
0: ఐన్స్టీన్ అనేటువంటి వాడు చాలా మందు సామగ్రిని తయారు చేస్తూ వచ్చాడు.
1: ఐన్స్టీన్ ఇన్వెంటెడ్ సో మెనీ ఆర్మ్స్ అండ్
0: చాలా చేసి చేసి చేసి కావాల్సినంత ధనం సంపాదించాడు.
1: డిస్కవర్డ్ ఎ లాట్ అండ్ ఎర్న్ మనీ.
0: కట్టకడపటికి సత్యాన్ని గుర్తించాడు.
1: ఫైనలీ అండర్స్టూడ్ ద ట్రూత్.
0: ఈ మందు సామాన్ ఎన్ని ప్రాణములు తీస్తుందో ఏమిటో.
1: వాట్ ఫార్ ఆల్ దిస్ ఎమినేషన్ ఇస్
0: తెలుసుకున్నటువంటి విద్య.
1: ఇస్ ఇట్ వాట్ ఐ హావ్ లెర్న్డ్.
0: నేను సత్సంగంలో ప్రవేశించలేకపోయాను.
1: ఐ కుడ్ నాట్ జాయిన్ గుడ్ కంపెనీ.
0: కేవలం ఈ సైంటిస్ట్ లో నేను ప్రవేశించి అనేక విధమైనటువంటి దుర్మార్గం గురి అయిపోయాను.
1: ఐ హావ్ బికమ్ ఎ సైంటిస్ట్ అండ్ కాజ్ ఫర్ ఆల్ డిస్ట్రాక్షన్.
0: అప్పుడు భగవద్గీత చూసి చెప్పాడు.
1: దెన్ హీ హస్ గాన్ త్రూ భగవద్గీత.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి గుంపులు చేరుతావో అలాంటి బుద్ధులు నీలో వస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్.
0: అలాంటి వాడు నీవని భావించవచ్చు.
1: యూ షుడ్ మేక్ కన్సిడర్ సో.
0: దుష్టంగాని మనం ఏమాత్రము చేరకూడదు.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: కనుకనే మనము చెడ్డ కంపెనీ నుంచి దూరం అయిపోయి మంచి కంపెనీతో మనం చేరాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అండ్ జాయిన్ గుడ్ కంపెనీ.
0: ఆ గుడ్ కంపెనీ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ గుడ్ కంపెనీ?
0: ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్?
1: హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్?
0: నిర్ణయించడం ఎవరి చేత కాదు.
1: ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్.
0: వేదాంతం నందు సత్సంగము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇట్స్ కాల్డ్ సత్సంగ.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ సత్సంగ?
0: సత్ అది.
1: సత్ మీన్స్ దట్.
0: అదే దైవము.
1: దట్ ఈస్ గాడ్.
0: కాబట్టి దైవంతో మనం సంఘం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ కంపెనీ ఆఫ్ గాడ్.
0: అది సత్సంగం అంటే కానీ భక్తులు, భజన చేసేవారు, ఈ యొక్క సేవ చేసే వీళ్ళందరితోనూ చేరడం కాదు.
1: సత్సంగ డస్ నాట్ మీన్ ద కంపెనీ ఆఫ్ ద భజన్ సింగర్స్ ఆర్ ద వర్కర్స్.
0: కానీ సింగర్స్ లో కూడా సిన్నర్స్ ఉంటారు.
1: అమాంగ్ సింగర్స్ దేర్ ఆర్ సిన్నర్స్ ఆల్సో.
0: కనుక ఎవరు మంచో ఎవరు చెడ్డో చెప్పలేము.
1: యూ కెనాట్ డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: నీ యొక్క హృదయంలో దైవత్వంతో నీవు సంఘం చేయించుకో.
1: యూ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
0: అప్పుడే నీకు సరైన భావాలు వస్తుంటాయి.
1: దెన్ యూ విల్ హావ్ ప్రాపర్ ఫీలింగ్.
0: దైవం నాలోనే ఉంటున్నాడు, నేనే దైవము అనేటువంటి తత్వాన్ని భోగించుకుంటే నీకు అన్ని సత్సంగమే రూపొందుతుంది.
1: వెన్ వన్స్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ, యూ
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పుత్లీ బాయ్, గాంధీ తల్లి,
1: ద మదర్ ఆఫ్ గాంధీ పుత్లీ బాయ్,
0: గాంధీ విదేశాలకు వెళ్లి చదవాలని చెప్పని సంకల్పించుకున్నాడు.
1: గాంధీ హాస్ గాన్ అబ్రాడ్ టు స్టడీ.
0: కానీ తల్లికి చాలా కష్టమేసింది.
1: మదర్ ఫెల్ సాడ్.
0: నీ విదేశాలకు వెళ్ళడానికి వీలు కాదని.
1: షీ సెడ్ యూ కెనాట్ గో అబ్రాడ్.
0: కానీ ఎంతనో ఫోర్స్ చేశాడు గాంధీ.
1: బట్ గాంధీ ఫోర్స్డ్ హర్.
0: నీ హై ఎడ్యుకేషన్ పోవాలా, ఎక్కువ విద్య నేర్చుకోవాలి అన్నాడు.
1: హీ వాంటెడ్ టు కంటిన్యూ హిస్ స్టడీస్ అబ్రాడ్.
0: కనుక నేను పోయే తీరాలి అన్నాడు.
1: హీ డిసైడెడ్ టు గో.
0: కానీ తల్లి పోకూడదు అని గట్టిగా ఉందనిచ్చింది.
1: మదర్ డిడ్ నాట్ గివ్ హిమ్ పర్మిషన్.
0: ఎందుకు పోకూడదు అన్నాడు.
1: హి సెడ్ వై నాట్.
0: అయితే నాకు మొట్టమొదటి ప్రామిస్ చేసి నీ వెళ్ళమని చెప్పింది తల్లి.
1: మదర్ వాంటెడ్ హిమ్ టు మేక్ ఎ ప్రామిస్ ఫస్ట్.
0: అప్పుడు ఆమె ప్రామిస్ చేసింది ఏమని చేయించింది.
1: వాట్ వాజ్ ద ప్రామిస్?
0: మూడు రకమైనటువంటి యొక్క మకారములను ప్రామిస్ చేయించుకుంది.
1: షీ వాంటెడ్ హిమ్ టు మేక్ ప్రామిసెస్ దట్ స్టార్ట్ విత్ ది లెటర్ మా.
0: మద్యపానము
1: ఫస్ట్. మద్యపాన డ్రింకింగ్.
0: ఇది ఏమాత్రము అభ్యాసం చేయకూడదు.
1: నెవర్ డ్రింక్.
0: ధూమపానము ఇది ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకూడదు.
1: ధూమపాన స్మోకింగ్, యూ షుడ్ నెవర్ స్మోక్.
0: మగువ సమ్మత్తము ఇది ఏమాత్రము జరపకూడదు.
1: మగువ సమ్మత్తం, ఉమనైజేషన్, యూ షుడ్ నాట్ హ్యావ్.
0: ఈ మూడింటి యొక్క తత్వంలో నీవు సరైన రీతిగా ఉంటే నీవు వెళ్ళు బయట.
1: ఇఫ్ యు ఆర్ కాషస్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ఎస్ యూ కెన్ గో అబ్రాడ్.
0: ఈ మూడింటి ఎందుకు కూడా నాకు ప్రామిస్ చేయమని చెప్పింది.
1: షీ ఇన్సిస్టెడ్ దట్ హీ షుడ్.
0: అనగా ఏమిటి? బయటికి వెళితే వీరు ఏ విధమైనటువంటి గుణములతో ఈ సంగత్వంతో చేరి ఏ విధంగా చెడిపోతారు అనేటువంటి భయము ఆనాటి తల్లులకు.
1: మదర్స్ ఇన్ దోస్ డేస్ వర్ దే ఫియర్ స్ట్రికెన్ బికాస్ వాట్ వుడ్ హ్యాపెన్ టు దేర్ చిల్డ్రన్ ఇఫ్ దే హ్యావ్ దీస్ త్రీ వీక్నెసెస్ వెన్ వన్ దే గో
0: అవుట్. ఈనాటి తల్లులు కూడా ఆ విధంగా లేరు.
1: టుడే మదర్స్ ఆర్ నాట్ ఆఫ్ దట్ సార్ట్.
0: మరే నాయనా నువ్వు పాస్ అయినావా, వారిని పోవడానికి టికెట్ బుక్ చేయి అంటారు.
1: మదర్ విల్ సే ఓ యువర్ పాస్, కమ్ ఆన్ బుక్ ఏ టికెట్ టు గో అబ్రాడ్.
0: ఇంకా ఆ పాస్పోర్ట్ కు వీసాలకు తిరిగి తిరిగి పోతారు.
1: దెన్ దే గో రౌండ్ టు హ్యావ్ పాస్పోర్ట్ అండ్ వీసా.
0: నీ దేశంలో నీవు ఉండి నీ దేశాన్ని నీవు రక్షించుకో.
1: స్టే ఇన్ యువర్ ఓన్ కంట్రీ, ప్రొటెక్ట్ యువర్ ఓన్.
0: నీ దేశాన్ని నీవు సేవ చేయి.
1: సర్వ్ యువర్ ఓన్ పీపుల్.
0: సర్వ్ అనేటువంటిది ఎక్కడ చూసినా సర్వీస్.
1: యూ కెన్ సర్వ్ ఎనీవే.
0: ఈ దేశం ఆ దేశం అనే భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ దిస్.
0: ప్రపంచమంతా ఒక గృహమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ హౌస్, బిగ్.
0: మానవులందరూ ఒక కులమే.
1: హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు వన్ కాస్ట్.
0: ఈ కాస్ట్ ఉంటే మరి చాలా వ్యత్యాసం వస్తుంది.
1: కాస్ట్ క్యారీస్ ఎ డిఫరెంట్ మీనింగ్.
0: కనుక నేను కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈ హ్యుమానిటీ అనేటువంటిది ఒక్కటే.
1: హ్యుమానిటీ ఈజ్ వన్ కాస్ట్.
0: ఏ దేశీయులైనా కానీ అందరూ అన్నతమ్ములే.
1: యూ మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ, యూఆర్ జస్ట్ బ్రదర్స్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: యూ షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్.
0: దేశం యొక్క విభిన్నాన్ని ఏమాత్రము మనం పెట్టుకోకూడదు. కనుకనే అందరూ కూడా ఒక ఇంటి వాళ్లే.
1: సో ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
0: వివిధమైనటువంటి భేదములైనటువంటి రూముల్లో ఉంటున్నారు. ప్రపంచం అనేటువంటి పెద్ద భవనం లోపల.
1: ఇన్ దిస్ బిగ్ మ్యాన్షన్
0: అమెరికా ఒక రూము,
2: అమెరికా ఇస్ వన్ రూమ్,
0: జపాన్ ఒక రూము,
2: జపాన్ వన్ రూమ్,
0: జర్మనీ ఒక రూము,
2: జర్మనీ వన్ రూమ్,
0: ఇటలీ ఒక రూము,
2: ఇటలీ వన్ రూమ్,
0: ఫ్రాన్స్ ఒక రూమ్,
2: ఫ్రాన్స్ వన్ రూమ్,
0: ఇండియా ఒక రూమ్,
2: ఇండియా వన్ రూమ్,
0: పాకిస్తాన్ ఒక రూమ్,
2: పాకిస్తాన్
0: అన్ని రూములు వ్యత్యాసంగా ఉంటున్నాయి.
2: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రూమ్,
0: హౌస్ ఇస్ వన్,
2: బట్ ది హౌస్ ఇస్ వన్.
0: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం భావిస్తూ రావాలి.
2: దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ హ్యావ్.
0: అందువల్లే ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవ్రీ వన్.
2: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవ్రీ వన్.
0: ఎట్టి భేదములకు కూడా మనం అవకాశం లేకుండా చూసుకోవాలి.
2: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ హేట్రెడ్ ఆర్ డిఫరెన్సెస్.
0: ఆ విధమైన సమత్వాన్ని మీరు ప్రచారం చేసి, సమత్వాన్ని మీరు అనుసరించి ఆచరించి ఇతరులకు అందించడానికి పూనుకోవాలి.
2: యూ షుడ్ ప్రాపగేట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ, యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ షేర్ దిస్ విత్ ఎవ్రీబాడీ.
0: ఆధ్యాత్మికమైనటువంటిది కేవలం ఒక విధమైనటువంటి రిలిజియన్ కాదు.
2: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ రిలిజియన్.
0: చాలా మంది ఇప్పుడు రిపోర్ట్ లో కూడా రిలిజియన్ రిలిజియన్ అన్నారు.
2: ఇన్ రిపోర్ట్స్ దే మెన్షన్ ద నేమ్ ఆఫ్ రిలిజియన్.
0: ఈ రిలిజియన్ అనేది నాకు ఇష్టం కాదు.
2: భగవాన్ డజన్ థింక్ ఆఫ్ ఎనీ పర్టికులర్
0: రిలిజియాలిటీ.
2: స్పిరిచువాలిటీ
0: అన్ని దేశంలో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక అత్యవసరమే.
2: అండ్ ఎవ్రీ కంట్రీ షుడ్ ఫాలో స్పిరిచువల్.
0: రిలిజియన్ అంటే ఒక దీనికి రెండు అర్థములు ఉంటున్నాయి.
2: రిలిజియన్ హెస్ టూ మీనింగ్.
0: రిలిజియన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజియన్ అని.
2: రిలిజియన్ మీన్స్ టు రియలైజ్ ఈజ్ రిలిజియన్.
0: ఏమిటి రియలైజ్ చేసుకోవటం?
2: వాట్ ఈస్ టు బి రియలైజ్?
0: తనను తాను రియలైజ్ చేసుకోవటమే.
2: టు రియలైజ్
0: టు
2: రియలైజ్ వన్స్ ఓన్ సెల్ఫ్, ఎంక్వైరీ ఆఫ్ ద సెల్ఫ్.
0: కానీ ఆ అర్థాన్ని ఈనాడు ప్రపంచం తీసుకోవటం లేదు.
2: బట్ ది వరల్డ్ డజంట్ టేక్ దట్.
0: రిలిజియన్ అంటే ఒక కులమునకు ఒక మతమునకు సంబంధించిందిగా భావిస్తారు.
2: దే థింక్ ద రిలిజియన్ మీన్స్ ఎ పర్టిక్యులర్ కమ్యూనిటీ.
0: వీరు ముస్లింస్, వీరు క్రిస్టియన్స్, ఈ విధంగా రిలిజియన్ పెడుతున్నారు.
2: దే థింక్ రిలిజియన్ మీన్స్ క్రిస్టియానిటీ.
0: నాకు ఆ భేదములు లేనే లేదు, అందరూ ఒక్కటే.
2: భగవాన్ హ్యాస్ నో డిఫరెన్సెస్, ఆల్ ఆర్ వన్.
0: ఇట్టి ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలా? ప్రేమతత్వాన్ని తీసుకుంటే ఏకాత్మభావం సులభంగా చేరిపోతుంది.
2: వీ షుడ్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ. ఇఫ్ యూ హ్యావ్ లవ్, ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో.
0: ప్రేమ చేత ఈ భేదములే ఉండవు.
2: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ దేర్ విల్ బి నో డిఫరెన్స్.
0: ప్రేమ చేత ద్వేషములే రావు.
2: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో హేట్.
0: ప్రేమ చేత అసూయలే ఉండవు.
2: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో జెలసీ.
0: కనుక ఈనాడు అసూయ ద్వేషముల చేతనే మానవత్వం ఇంత కుంగిపోతుండాలి.
2: ఇట్ ఈస్ జెలసీ అండ్ హేట్రెడ్ దట్ పుట్స్ యూ టు రూయిన్.
0: కనుక మానవత్వాన్ని మనం పోషించుకోవాలంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనేటువంటి పాటించాలి.
2: So in order to uphold the human value, we should follow these five cardinal principles of truth, righteousness, peace and love, non-violence.
0: ఈ విధమైనటువంటి గుణములు మానవతా గుణములుగా మనం భావించాలి.
2: These are the human values.
0: మానవులైనటువంటి వారు మానవతా గుణమే లేకపోతే మనం మానవులు ఎట్లవుతాం?
2: If a human being has no human value, how can he be a human being?
0: కనుకనే మొట్టమొదట మనం human value అనుకున్నప్పుడు ఆ వాల్యూని మనం పాటించాలి.
2: So we should uphold the human values.
0: ఈ వాల్యూ ఉండినప్పుడే మనం మానవులం అయిపోతాం.
2: వన్స్ వి హావ్ వాల్యూ, వి ఆర్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్.
0: అది లేకపోతే మానవ శరీరమే కాని మనం నిజమైన మానవులు కాదు.
2: అదర్వైజ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్.
0: ఈ విధంగా ఈ మూడు దినములు మీరు ఇక్కడ ప్రవేశించి ఎంతో ధనం వ్యయం చేసుకుని ఎంతో కాలం కూడా తీసుకుని మీరు ఎన్నో నేర్చుకుని పోవలసినటువంటి అవకాశం ఉంటుండాలి.
2: పాస్ట్ త్రీ డేస్ యు హావ్ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ అండ్ కుడ్ లెర్న్ సెవెరల్ థింగ్స్.
0: యువకులారా,
2: యంగ్స్టర్స్,
0: యూతులారా,
2: మెన్ అండ్
0: ఇక్కడ వచ్చినందుకు మీరు రెండు మాత్రము గట్టిగా చేయవలసింది.
2: హ్యావింగ్ కమ్ హియర్ యు షుడ్ నెసెసరీ డూ.
0: మీ దుర్గుణములు, దురాజాతములు, దుష్ప్రవర్తనలు ఇక్కడ వదిలిపోండి.
2: గివ్ అప్ ఆల్ యువర్ బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ బిహేవియర్ హియర్.
0: బ్యాడ్ యాక్షన్,
2: బ్యాడ్ యాక్షన్ హియర్ ఇట్ సెల్ఫ్.
0: మంచి గుణములు, మంచి భావములు, మంచి కీర్తిను మీరు తీసుకుని పోండి.
2: టేక్ బ్యాక్ విత్ యూ గుడ్ ఫీలింగ్స్, గుడ్ థాట్స్, గుడ్ యాక్షన్ అలాంగ్ విత్ యూ.
0: నేను మిమ్మల్ని ఏమీ కోరటం లేదు, చెడ్డవి ఇక్కడ వదిలిపెట్టండి, మంచివి తీసుకుని పోండి.
2: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. గివ్ అప్ ద బ్యాడ్ హియర్, టేక్ గుడ్ విత్ యూ.
0: ఈ డెలిగేట్స్ అనేటువంటి దేహాలకంతా ప్రశాంతినేమో ఒక పెద్ద వర్క్ షాప్.
2: For all the delegates' bodies here, Prashanthi Nilayam is a big workshop.
0: ఈ కార్లన్నీ కూడా చాలా చెడిపోయి వచ్చినాయి.
2: ఆల్ ద కార్స్ ఆర్ టోటలీ స్పాయిల్డ్.
0: ఇందులో బోల్ట్స్, నట్స్, స్క్రూస్, పిన్స్ అన్ని కూడా లూజ్ అయిపోయినాయి.
2: ది కార్స్ ఆర్ డామేజ్. బోల్ట్స్, నట్స్ అండ్ స్క్రూస్ ఆర్ లూజ్.
0: దీనికి అంత కలర్స్ కూడా పోయినాయి.
2: ది కలర్ ఇస్ ఆల్సో గాన్.
0: కనుక ఈ వర్క్ షాప్ లో వచ్చినందుకు న్యూ బోర్డ్స్, న్యూ పిన్స్, న్యూ స్క్రూస్, న్యూ టైర్స్, న్యూ పెయింట్ వేసుకుని కొత్త కార్లుగా తీసుకుని పోవాలి.
2: The damaged and the spoiled cars are here now. They should go back as brand new car with a new paint, new bolts, new pins, new screws.
0: ఈ యొక్క రిపేర్ కోసం వర్క్ షాప్ కు వచ్చి తిరిగి ఏ రిపేరు లేకుండా నీవు ఆ కారు తీసుకుని పోతే దీని వల్ల ప్రయోజనం ఏమిటి?
2: Having brought to this వర్క్షాప్. ఇఫ్ యు గో బ్యాక్ అన్రిపేర్డ్ వాట్ ఇస్ ది యూజ్?
0: కాదు, ఇప్పుడు మీరు పోయే సమయంలోకి మీ యొక్క తేజస్సు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క భావాలు మార్పుగా ఇతరులకు చూపించాలి.
2: యాజ్ యు గో బ్యాక్ అదర్స్ షుడ్ ఫైండ్ అవుట్ ద న్యూ లైట్, ఎ న్యూ హోప్, ఎ న్యూ బిహేవియర్.
0: ఇప్పుడు మా బాయ్ అంతా కూడా చాలా న్యూ గా ఉంటున్నాడు, మోడర్న్ గా లేదు, చాలా పవిత్రమైనటువంటి భావంతో కూడి ఉన్నాడు అనేటువంటి మీ తల్లిదండ్రులు కూడా చూసి ఆనందిస్తారు.
2: యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ హ్యాపీ సీయింగ్ యూ. హీఈస్ నాట్ జస్ట్ మోడర్న్, హీఈస్ వెరీ గుడ్ విత్ గుడ్ బిహేవియర్ విత్ గుడ్ థాట్స్.
0: కనుక మీరు పోయేటప్పటికి మీ ప్రవర్తన చాలా మార్పుగా కనిపించాలి.
2: యాజ్ యూ గో బ్యాక్ యువర్ బిహేవియర్ షుడ్
0: కేవలం అప్పటికప్పటికి మాత్రమే మార్పు కనిపించే ప్రయోజనం లేదు.
2: యు షుడ్ నాట్ బి మియర్లీ మొమెంటరీ.
0: దాన్ని అట్టనే పోషించుకుంటూ పోవాలి.
2: యు షుడ్ సస్టైన్ అండ్ మెయింటైన్.
0: ఈ విధంగా మీరు పోషించుకుంటూ పోతే దేశాన్ని మీరు ఉద్ధరించిన వారవుతారు.
2: బై దిస్ వే కెన్ వర్క్ అప్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఈ విశాలమైన ప్రపంచమునకు మీరే నాయకులు.
2: ఫర్ దిస్ వాస్ట్ వరల్డ్ యు ఆర్ ద లీడర్స్.
0: మీరే ప్లీడర్స్, లీడర్స్.
2: యు ఆర్ ది ప్లీడర్స్ అండ్ ద లీడర్స్.
0: కనుక మీరు సరైనటువంటి దీని కింద ధనమును వ్యయం చేయకుండా, కాలంను వ్యర్థం గావించుకోకుండా మీరు సద్వినియోగం పరచుకునేటువంటి ప్రవర్తనలో దీన్ని సాధించాలి.
2: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ టైం, మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్.
0: ఎవరిని కఠినమైన మాటలతో బాధించకూడదు.
2: నెవర్ హర్ట్ ఎనీబడి బై యూజింగ్ హార్ష్ వర్డ్స్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
2: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: ఇది మొట్టమొదట మీరు నేర్చుకోవాలి.
2: ఇస్ ద ఫస్ట్ డిసిప్లిన్ యూ షుడ్ హ్యావ్.
0: మదర్ వచ్చేసేసి నాయన ఎక్కడ పోయింది, నో నో నో నో అని ఇట్ట కఠినంగా చెప్పకూడదు.
2: వెన్ మదర్ కమ్స్ అండ్ ఆస్క్ యూ వేర్ హ్యావ్ యు గాన్, యూ షుడ్ నాట్ సే నో నో నో, యూ షుడ్ నాట్ బి సో హార్డ్.
0: అమ్మా నేను పలాన్ చోటు పోయాను అని మధురంగా మాట్లాడచ్చు, తల్లికి ఎంత ఆనందం అవుతుంది.
2: యూ షుడ్ ఆల్వేస్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ, మదర్ ఐ హావ్ గాన్ టు సచ్ ఎ సచ్ ఎ ప్లేస్.
0: ఏం చేసి వచ్చావని మదర్ ప్రశ్నించలికి నీకేం సంబంధం లేదు అని వారితో కఠినంగా చెప్పకూడదు.
2: వెన్ మదర్ ఆస్క్ యూ వాట్ హ్యావ్ యూ డన్, యూ కెనాట్ సే యూ హ్యావ్ నో బిజినెస్ టు సే దాట్.
0: ఈ విధమైన కఠిన మాటలతో తల్లిదండ్రుల మనసును కూడాను బాధ పెట్టుకుంటాం, అది పెట్టకూడదు.
2: బై యూజింగ్ దీస్ హార్ష్ వర్డ్స్ యు విల్ బి కాజింగ్
0: తల్లి చాలా ప్రధానమైనటువంటిది. మాతృదేవో భవ, పితృదేవో భవ, చాలా ఇంపార్టెంట్.
2: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: మదర్ కు మొట్టమొదట మనం గ్రాట్యూడ్ చెప్పాలి.
2: ఫస్ట్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూడ్ టు మదర్.
0: మదర్ కు మంచిగా మనం ఆనందాన్ని అందించాలి.
2: వీ షుడ్ మేక్ మదర్ హ్యాపీ.
0: దేనికోసం?
2: వై?
0: నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్, నీ దుడ్డు అంతా మదర్ యొక్క గిఫ్టే.
2: బికాస్ యువర్ బ్లడ్, యువర్ హెడ్, యువర్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ద పేరెంట్స్ గిఫ్ట్.
0: కనుకనే ఆ తల్లిదండ్రుల యొక్క గిఫ్ట్ ని మనం అందుకొని వాళ్ళకు గ్రాట్యూడ్ చేయకపోతే ఇంకెవరికి నీవు గ్రాట్యూడ్ చేస్తావు?
2: హావింగ్ ఇన్ ద రెసిపియంట్స్ ఆఫ్ పేరెంట్స్ గిఫ్ట్, if you are not prepared to express gratitude,
0: మదర్ సెలెక్ట్ చేసుకున్నటువంటిది కాదు.
2: యూ కెనాట్ సెలెక్ట్ ఎ మదర్.
0: నీకంటే ముందుగానే పుట్టినటువంటి మదర్.
2: మదర్ వాజ్ బోర్న్ ప్రయర్ టు యూ.
0: కాబట్టి ఆమెకు నీవు గౌరవాన్ని అందించాలి.
2: సో యూ షుడ్ రెస్పెక్ట్ హర్.
0: నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ మాత్రమే.
2: ద వన్ యూ సెలెక్ట్ ఈజ్ యువర్ వైఫ్.
0: అది నీ తర్వాత పుట్టినటువంటి ఆమె ఈ వైఫ్.
2: బికాజ్ వైఫ్ ఇస్ బోర్న్ ఆఫ్టర్ యూ.
0: నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి.
2: మదర్ ఇస్ బోర్న్ ప్రయర్ టు యూ.
0: కాబట్టి నీకంటే ముందు పుట్టినటువంటి తల్లికి నీవు గ్రాట్యూడ్స్ ఇవ్వాలి.
2: దేర్ఫోర్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూడ్ టు యువర్ మదర్.
0: అదే దైవత్వంగా భావించాలి.
2: టేక్ ఇట్ యాస్
0: ఆమె నుండి నీవు ఆవిర్భవించావు.
2: యు ఆర్ బోర్న్ టు హర్.
0: కనుకనే నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ కు నీకంటే ముందు నిన్ను రక్షించినటువంటి తల్లికి ఈక్వల్ గా నీవు చూసుకోకూడదు.
2: దేర్ఫోర్ యూ కెనాట్ కన్సిడర్ యువర్ వైఫ్ అండ్ మదర్ ఈక్వల్.
0: అయితే నీ పర్సనల్ విషయం లోపల నీ యొక్క సంబంధం నువ్వు చూసుకోవచ్చు.
2: హౌఎవర్ అట్ ది పర్సనల్ లెవెల్ యూ కెన్ హ్యావ్
0: యువర్ ఓన్ పార్ట్. వరల్డ్లీ విషయం లోపల, కుటుంబ సంబంధం లోపల తల్లికి మొట్టమొదటి గౌరవము.
2: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యామిలీ రెస్పెక్ట్స్, మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఆ తల్లి అనేటువంటిది నీకు అన్ని విధంలో శ్రమకు వచ్చి నిన్నింతటి పెద్దవాణిగా చేసింది.
2: ఓన్లీ మదర్ హూ ఎగ్జర్టెడ్ అండ్ స్ట్రెయిన్ టు బ్రింగ్ యూ అప్.
0: కనుకనే వేదాంతం నందు కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు.
2: Therefore, in Vedanta it is said, mother is God, father is God, teacher is God, guest is God.
0: అందరికంటే మొట్టమొదటి తల్లిని పెట్టాడు.
2: Of all, mother is kept in the first place.
0: ఆ తల్లి లేకపోతే నీవే లేవు.
2: When there is no mother, you don't exist at all.
0: కనుక
2: so,
0: నీవు మదర్ తగినటువంటి రీతిగా మృదు మధురంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి.
2: సో యూ టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ విత్ యువర్ మదర్.
0: నీవు ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత తల్లికి ఇక్కడ సమాచారం అంతా కూడా మంచి మధురమైన మాటల చొప్పున వినయంగా విధేయతగా నీవు పలు చెప్పితే ఆ తల్లి ఎంతో ఆనందిస్తుంది.
2: ఇన్ ఆల్ హ్యూమిలిటీ, విత్ ఆల్ రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్, ఇఫ్ యూ షేర్ విత్ యువర్ మదర్ వాట్ ఆల్ ద ట్రాన్సాక్టెడ్ హియర్, షీల్ బి సో హ్యాపీ.
0: కనుక మీరు తల్లిదండ్రులతోనే మాత్రమే కాకుండా మీ మిత్రుల చేతను, మీ బంధువుల చేతను, వీళ్ళందరి చేత కూడాను సరైన మార్పులు నీవు తెప్పించాలి.
2: యు షుడ్ బ్రింగ్ ఇట్ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్. Not only among parents, but among relations and friends.
0: ఇది నీవు చేయవలసినటువంటి సేవ.
2: This is the service you should render.
0: సర్వీస్ అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ సర్వీస్?
0: అంటే మంచిని 10 మందికి బోధించుకునే సర్వీస్.
2: ఇట్స్ జస్ట్ షేరింగ్ గుడ్ విత్ అదర్స్.
0: మంచిని 10 మందికి చేయటమే సర్వీస్.
2: టు డూ గుడ్ ఈస్ సర్వీస్.
0: ఇది స్వామి యొక్క ఆశయం.
2: దిస్ ది ఐడియల్ ఆఫ్ స్వామి.
0: నాకు ఇంకేమీ అక్కర్లేదు.
2: స్వామి డజన్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
0: కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి.
2: అనదర్ థింగ్ షుడ్ బి సెడ్.
0: భారతదేశం నుంచి,
2: ఫ్రమ్ భారత్,
0: అనేక స్వాములంతా కూడాను
2: మెనీ స్వామి
0: విదేశాలకు వస్తున్నారు.
2: దే గో అబ్రాడ్.
0: స్వామి దేశానికి రండి అని నన్ను కూడా చాలా ఇన్వైట్ చేస్తున్నారు.
2: మెనీ పీపుల్ ఇన్వైట్ భగవాన్ టు గో ఓవర్ దే.
0: కానీ నాకు అది ఇష్టం లేదు.
2: భగవాన్ డజన్ లైక్ ఇట్.
0: మొట్టమొదట తన ఇంటిని తాను శుభ్రం చేసుకుని, తన ఇంటిని తాను చక్కగా చేసుకుని ప్రా ఇంటికి పోయి చెప్తే కూడా వాడు వినడానికి వీలవుతుంది.
2: ఫస్ట్ యూ షుడ్ రెక్టిఫై, కరెక్ట్, సెట్ రైట్ యువర్ హోమ్ ఫస్ట్ బిఫోర్ యూ థింక్ ఆఫ్ ద రెస్ట్.
0: ఈ ఇండియాలో ఉంటుండి ఇండియాని సరి చేసుకోవడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకి అందించి తదుపరి మరొక దేశానికి వెళ్ళాలి.
2: యాజ్ యు ఆర్ హియర్ ఇన్ ఇండియా, ఫస్ట్ సర్వ్ దెమ్, మేక్ దెమ్ హ్యాపీ కంప్లీట్లీ, దెన్ యూ గో అబ్రాడ్.
0: ఇప్పుడు చాలా మంది ఈ స్వాములకంతా ఇలాంటి భావం లేదు.
2: మెనీ స్వామిస్ డోంట్ హ్యావ్ దీస్ ఫీలింగ్.
0: ధనం కావాలంటే విదేశానికి పాస్పోర్ట్ తీసుకుంటారు ముందు.
2: వెన్ వన్స్ దే వాంట్ మనీ దే విల్ హ్యావ్ పాస్పోర్ట్ టు గో ఓవర్ సీ.
0: వీళ్ళంతా బిగ్గర్స్ ఓ బెగ్గర్స్ ఓ మీరు యోచన చేసుకోండి.
2: నౌ యూ కెన్ అండర్స్టాండ్ వెదర్ దే ఆర్ బెగ్గర్స్ ఆర్ బిగ్గర్స్.
0: అమ్మలు స్వాములు అందరు కూడా వెళ్లిపోతున్నారు విదేశాలకు.
2: మెనీ మదర్స్, మాతాజీస్ అండ్ స్వామిస్ గో అబ్రాడ్
0: స్వామి పేరు కూడా చెప్పుకుని అనేక రకములుగా భిక్షం ఎత్తుతున్నారు.
2: దే ఆల్సో బెగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ భగవాన్.
0: ఇది చాలా శుద్ధమైనటువంటి తప్పు.
2: ఇట్ ఈస్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇలాంటి దాన్ని మీరు ఎవరు కూడా విశ్వసించకండి.
2: నెవర్ బిలీవ్ దోస్ థింగ్స్.
0: స్వామికి ఎప్పుడు కూడా అలాంటి ఆశ లేదు.
2: స్వామి డజంట్ థింక్ ఆఫ్ మనీ.
0: కోరేది ఒక్కటే,
2: భగవాన్ వాంట్స్ వన్ థింగ్.
0: మీరు మంచి అభివృద్ధికి రావాలి, దేశం బాగుపడాలి.
2: యూ షుడ్ బి గుడ్ అండ్ ద హోల్ కంట్రీ షుడ్ ప్రాస్పర్.
0: కనుక ఈ విషయాన్ని కూడా మీరు ఆ దేశంలో చాటాలి.
2: యూ షుడ్ ప్రాపగేట్, పబ్లిసైజ్ దిస్ థింగ్స్.
0: నిజంగా గొప్పవారైనప్పుడు నీ ఇంటిలో నువ్వు చక్క చేసుకో, నీ యొక్క దేశంలో నువ్వు అనేక మంది బాగుపరచుకో.
2: ఇఫ్ యూఆర్ రియలీ గ్రేట్, సర్వ్ యువర్ ఓన్ కంట్రీ, మేక్ పీపుల్ గుడ్.
0: ఈనాడు భారతదేశంలో ఒక చిన్న విచిత్రం ఉంటుంది.
2: దేర్ సంథింగ్ వండర్ హ్యాపెనింగ్ ఇన్
0: భారత్. ఎవరికైనా ఆ ఇంటి యజమానికి వాడలో పాయసము తినాలని ఆశ పుట్టినప్పుడు,
2: మాస్టర్ ఆఫ్ ద హౌస్ వాంట్స్ సమ్ వడాస్ ద హాట్ అండ్ పాయసం రైస్ పుడింగ్,
0: ఇంట్లో పోయి చూస్తాడు, భార్యతో చెప్తాడు, ఈ పొద్దు మా పెదనాన్న యొక్క తద్దినము, నువ్వు వడా పాయసం చెయ్యి అంటాడు.
2: He will say that today is the death anniversary of my grandfather, therefore make rice pudding and special
0: అదే విధంగా ఈనాడు స్వాములంతా కూడా డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికాకు, జపానికి, జర్మనీకి, ఇటలీకి ఇట్లా బయలుదేరిపోతుంటారు.
2: లైక్ వైజ్ మెనీ స్వామిస్, వెన్ దే వాంట్ మనీ దే గో అబ్రాడ్.
0: ఇది చాలా తప్పు.
2: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: స్వాములు చేయవలసినటువంటి పని కాదు ఇవి.
2: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ స్వామి.
0: స్వాములు చేయవలసినటువంటి పని
2: ఇట్స్ నాట్ స్వామి, ఇట్ ఇస్ పాము ద స్నేక్ దట్ షుడ్ డూ దాట్.
0: ఈ పాముకు 2 నాలుకలు ఉంటాయి.
2: స్నేక్ హ్యాస్ 2 టంగ్స్.
0: దానినే పాయిజన్ స్నేక్ అంటారు.
2: దేర్ఫోర్ ఇట్స్ పాయిజన్ స్నేక్.
0: నాకు ఒకే నాలుకే.
2: స్వామి హ్యాస్ 1 టంగ్, ఓన్లీ 1 టంగ్.
0: కనుక ఇలాంటి అసభ్యంగా, అసహ్యంగా ప్రవర్తించేటువంటి వారిని ఏమాత్రం కూడా నాకు అవకాశం ఇవ్వకండి.
2: దేర్ఫోర్ డోంట్ ఎంటర్టైన్ పీపుల్ హు ఆర్ సో మీన్, హు ఆర్ సో లవ్, హు ఆర్ సో చీప్.
0: నిజంగా వారు పవిత్రమైనటువంటి భావాలుంటే వారు పోనక్కర్లేదు, ఇతరులను ఇక్కడికి రప్పించుకోవచ్చు.
2: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ దే హావ్ సేక్రెడ్ ఐడియాస్ దే విల్ డ్రా అట్రాక్ట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: మీరందరూ ఎంతో ప్రేమతో ఇక్కడ వచ్చి చేరారు.
2: సో మెనీ ఆఫ్ యు ఆర్ హియర్ బికాజ్ ఆఫ్
0: ఎవరు ఇన్విటేషన్ ఇచ్చారు,
2: హు ఇన్వైటెడ్ యు హియర్,
0: ఎవరు పిలిచారు,
2: హు కాల్డ్ యు,
0: మీ ప్రేమల కొద్దీ ఇక్కడికి వచ్చారు.
2: బికాజ్ యు ఆర్ హియర్ అవుట్ ఆఫ్ లవ్.
0: బెల్లం దగ్గర చీమలు చేరినట్టుగా మీరు వచ్చి చేరినారు.
2: జస్ట్ యాస్ యాంట్స్ కమ్ నియర్ ద షుగర్, యు ఆర్ ఆల్ హియర్.
0: అదే విధంగానే ఆ తీపు ఎరిగినటువంటి మీరుకు ఆ యొక్క ప్రయాణంలో ఏ విధమైన శ్రమ ఉండదు.
2: బికాజ్ యూ టేస్టెడ్ ది స్వీట్నెస్ యూ డోంట్ ఫీల్ ద స్ట్రెయిన్.
0: చీమలంతా బెల్లం దగ్గర రావాలి, కానీ బెల్లం చీమల దగ్గరికి పోకూడదు.
2: యాంట్స్ గో టు ద షుగర్, షుగర్ విల్ నాట్ గో టు ద యాంట్.
0: కాబట్టి ఈ బెల్లం చీమల దగ్గరికి పోతుందంటే ఇది నిజమైన బెల్లం కాదు, ఇది ఆర్టిఫిషియల్ బెల్లమే.
2: As this jaggery is acting otherwise, it is artificial. It's not natural.
0: Ippudu anta artificial ayipoyindi.
2: Everything is artificial today.
0: Oka grapes chustamante plastic grapes.
2: We have plastic artificial grapes.
0: Ee plastic grapes anta kudunu grapes maadrine untayi saachat.
2: The plastic grapes look exactly natural.
0: Kaani andulo tiyani rasam ekkada chuchina kanipinchadu.
2: But they have no sweet juice inside.
0: Inko kamalalu chustamante plastic lotus anta untayi.
2: You have the plastic lotus flowers.
0: Kaani dandulo ye maatramu doma oka ఈగలు వచ్చి వాలుతున్నాయా?
2: నో హనీ బీ, నో ఫ్లై వుడ్ ఎవర్ గో దేర్.
0: వాలటం లేదు.
2: నో,
0: అందులో హనీ ఉండినప్పుడే ఆ యొక్క దోమలు వచ్చి చేరుకుంటాయి.
2: వెన్ వన్స్ దేర్ ఇస్ హనీ, ది హనీ బీస్ వుడ్ బి డ్రాన్.
0: కనుక మనలో తీపిగా ఉంటుంటే మనం పిలవనక్కర్లేదు, అవే వచ్చి వాడుతుంటాయి.
2: When once there is nectar within, they themselves will come.
0: పుష్పములు పురుగులను ఏమాత్రం ఆహ్వానం చేయటం లేదు.
2: Flowers will never invite honey bees.
0: ఆ హనీ బీస్ వచ్చి చేరిపోతుంది.
2: హనీ బీస్ కమ్ దెమ్సెల్వ్స్.
0: అది నిజమైనటువంటి ప్రేమ తత్వము.
2: దట్ ఈస్ ట్రూ లవ్.
0: మీరు కూడా ఈ ప్రేమను కోరినటువంటి వారు, మీరు కూడా ఈ ప్రేమ తత్వంగా మారిపోవాలి.
2: హావింగ్ డిసైడ్ దిస్ లవ్, యూ బికమ్ లవ్.
0: కనుకనే మీరు ప్రేమ స్వరూపులుగా మారి ప్రేమ చేత ఈ జగత్తు లోపల అశాంతిని దూరం చేయండి.
2: యూ బికమ్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. Through love, remove restlessness in the world.
0: ఈ భయభ్రాంతులను దూరం చేయండి.
2: Remove fear.
0: ఏ దేశంలో చూసినా కూడా లా అండ్ ఆర్డర్స్ అనేటువంటి లేని.
2: In every country there is no law and order.
0: మీ దేశం లోపల మీరు ప్రవేశించి ఈ పవిత్రమైన భావాన్ని ప్రచార ప్రబోధన జరిపి మీరు కూడా ఆనందాన్ని పొందండి.
2: Spread and propagate, publicize these teachings in your own country.
0: నా పేరు కావాలని నాకు లేదు.
2: భగవాన్ డజన్ వాంట్ హిజ్ నేమ్.
0: మంచిని మీరు చేయండి.
2: డూ గుడ్.
0: అప్పుడే మీరు మంచిని పొందుతారు.
2: దెన్ యూ విల్ బి గుడ్.
0: కనుకనే పవిత్రమైన కర్మల్లో ప్రవేశించి పవిత్రమైన మానవత్వాన్ని సార్థకం చేసుకోండి.
2: త్రూ సీక్రెట్ యాక్షన్స్ మేక్ యువర్ లైఫ్ సీక్రెట్.
0: కనుక సత్యధర్మములను మీరు అభివృద్ధి పరుచుకుని సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టండి.
2: దేర్ ఫోర్ గ్రో ఇన్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ అండ్ ప్రాక్టీస్ దెమ్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రకాశించే జ్యోతిని చూడవలనున్న మరొక జ్యోతిని మనం వెతుకునక్కర్లేదు.
2: టు సీ ద లైట్ దట్ ఇల్యూమిన్స్ యు డోంట్ నీడ్ అనదర్ లైట్.
0: స్వప్రకాశమైన ఆత్మ సర్వులు యందు ప్రకాశించుచున్నప్పటికీ దీనిని ప్రకాశింపచేయు మరొక జ్ఞానమును మనం వెతుకునక్కర్లేదు.
2: ద సెల్ఫ్ ఇస్ సెల్ఫ్ ఎఫల్జెంట్. యు డోంట్ నీడ్ ఎనీ అదర్ విజ్డమ్ టు వాచ్ టు విజువలైజ్ దట్ ఆత్మ ద సెల్ఫ్.
0: ఆత్మకు మార్పు లేదు, బుద్ధికి స్వత జ్ఞానం లేదు.
2: ద సెల్ఫ్ హ్యాస్ నో చేంజ్ అండ్ ఇంటెలెక్ట్ హ్యాస్ నో నాలెడ్జ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: బుద్ధి కేవలము ఒక బల్బు వంటిది.
2: ఇంటెలెక్ట్ ఇస్ మియర్లీ ఎ బల్బ్.
0: విద్యుత్ శక్తియే ఈ యొక్క బల్బును ప్రకాశింపచేయుచున్నది.
2: ఇట్ ఈస్ ది కరెంట్ దట్ మేక్స్ దిస్ బల్బ్ ఇల్యూమినస్ ఎఫల్జెంట్. యు డోంట్ నీడ్ ఎనీ అదర్ విజ్డమ్ టు వాచ్ టు విజువలైజ్ దట్ ఆత్మ ద సెల్ఫ్.

0: that makes this bulb illumine.
1: కనుక బుద్ధి కేవలము మేధాశక్తిని ఆధారం చేసుకుని దేశము యొక్క విఘ్నతను చాటుతున్నదనగా, ఇది బుద్ధి చాటునది కాదు, కేవలము ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి ద్వారా చాటగలుగుతున్నది.
0: When the intellect publicizes what all that is happening in the world with its intelligence, it's not the greatness of the intellect as such, it is the power of the self, Atma.
1: కర్తృత్వ భోక్తృత్వంతో కూడినటువంటిది మానసికము.
0: Is the mind that has got the two aspects of the doer and the one that experiences. It is also the attachment and possessiveness.
1: కేవలము జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు మానసిక చర్యలు అధికంగా గోచరిస్తూ ఉంటాయి.
0: Human actions are clearly visible more and more in the waking and in the dreaming state.
1: కాని గాఢ నిద్రయందు ఈ మనస్సు లయమై కేవలము మానసిక ప్రభావమును ఏమాత్రమును కూడా ప్రకాశింపచేయక కంపించిపోతుంది.
0: While in the deep sleep, there is no mind and therefore it doesn't function.
1: ఇక్కడ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ అనేటువంటి పేరుతో ప్రకాశిస్తుంటుంది.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ డీప్ స్లీప్ ఇట్ షైన్స్ ఇట్ రేడియేట్స్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ బుద్ధిని ప్రకటింపచేసేటువంటి యొక్క కాన్షియస్నెస్ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క రూపంలో దర్శింపచేస్తుంది.
0: Though this consciousness is everywhere, it appears separately, manifests separately, as it makes this intellect functional.
1: Agni kante agnito koodinatunti inumu marinta vedini andistundi.
0: It is the iron which is red hot is more burning than that of the fire.
1: Kanukani sarvatra undinatunti yokka vishya chaitanyamu kante kudanu ఇంటెలెక్చువల్ చైతన్యం అనేటువంటిది చాలా ప్రభావంగా మానవత్వం పైన ప్రకటింపచేస్తుంది.
0: దేర్ఫోర్ మోర్ దెన్ దట్ ఆఫ్ కాస్మిక్ కాన్షియస్నెస్ దిస్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్.
1: ఈ సమయమునందు మనస్సు కేవలము స్తంభించిపోతుంది.
0: అట్ దిస్ మోమెంట్ ద మైండ్ ఈజ్ విత్ డ్రాన్.
1: ఈ మైండ్ స్తంభించిన తర్వాతనే సూపర్ మైండ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది.
0: As the mind comes to a standstill, the supermind begins to act.
1: Anaga manasuku atheetamainatunte sthitini manavudu andukunnappudu nidravasthayandu ye vidhamainatunte yokka charanamulu leka bhramtulu kudanu leka ye vidhamainatunte nischintato unduno aa vidhamuga ee yokka supermind anetundi nischintaga untundi.
0: In a deep sleep, man is not fear stricken, he has no anxiety. Similarly, in the state of supermind, he will not have any anxiety or fear whatsoever.
1: Kadiledi neeti yokka swabhavam ainappatikini andulo kanipinchetuvanti chandrudu kadilinattuga manamu bhavistunnam.
0: It is the quality of the water to flow, it runs, it flows, but the moon reflection also appears to have been moving there.
1: చంద్రుని యొక్క ప్రతిబింబము స్థిరముగానే ఉన్నది.
0: The reflection of the moon is steady.
1: కానీ ఆ ప్రతిబింబమును కనిపింపచేయునట్టి ఈ జలమే చలనముగా కనిపిస్తున్నది.
0: But it is only the water where you find the reflection of the moon that it flows, it moves.
1: కనుక సూపర్ మైండ్ అనేటువంటిది చిత్తమై నిత్యమై స్థిరమై ఉండినప్పటికీ ఈ యొక్క మానసిక తత్వం అనేటువంటి యొక్క జలము యొక్క ప్రభావం చేత అది కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంది.
0: Thus, this supermind, though eternal, permanent and steady, it appears as if it is moving because of the mind that moves.
1: మనసును

0: గా విశ్వసించి దానిని ఆధారం చేసుకున్నటువంటి యొక్క మానవత్వము కేవలము మానవునిగానే జీవించుతూ వస్తాడు.
1: A human being who takes the mind as the basis of his sustenance will lead the life of an average human being.
0: ఆత్మను ఆధారముగా చేసుకున్నటువంటి యొక్క వ్యక్తిత్వము కేవలము ఆత్మతత్వముతోనే జీవిస్తుంది.
1: An individual who takes the self, Atma, as the basis will have that awareness of the self.
0: మన ఇంద్రియముల యొక్క కూడిక చేతనే బంధింపబడుతున్నాడు మానవుడు.
1: Man is bound by mind and senses.
0: మనము ఈనాడు బోధించినది మానవులకని మనం భ్రమిస్తున్నాము. మానవులకు కాదు బోధించేది, మనసుకు బోధించాలి.
1: We are wavered, we are confused that we are teaching human society, but we should show, clearly explain the human nature.
0: పరతత్వాన్ని పరులకు బోధించవలనన్నను లేక తాను తాను గ్రహించవలనన్నను మొట్టమొదట నిశ్చల చిత్తుడుగా నిర్మాణం కావాలి.
1: To practice and to propagate spirituality, he should have that steady mind.
0: ఈ నిశ్చల తత్వము చేరినప్పుడే ఇది కేవలము ఒక ఓవర్ మైండ్ అనేటువంటి స్థాయిని అందుకుంటుంది.
1: When he has got the steady mind, he will reach the next state, ఓవర్ మైండ్.
0: ప్రాకృతమైనటువంటి భావములు కానీ లౌకికమైనటువంటి భావములు కానీ జగత్ సంబంధమైనటువంటి భావములు కానీ ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశించుటకు వీలుండదు.
1: In the state of over mind, there will be not even a trace of physical, transient, worldly feelings.
0: గది అంధకారంగాను మాలిన్యంగాను ఉండినప్పుడే ఈ గది లోపల విషపురుగులైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తుంటాయి.
1: So long there is dirt, you find all poisonous snakes and scorpions there finding a place.
0: మనసు పరిశుద్ధముగాను ప్రకాశవంతముగాను గృహము ఉండినప్పుడు ఇందులో ఇట్టి విషపురుగులు ఏమాత్రం కూడాను ప్రవేశించవు.
1: When this house, the mind is pure with all the light, no snake, no scorpion can ever enter.
0: కనుక ఈ మనస్సు అనేటువంటి గదినందు పవిత్రమైనటువంటి భావములు ప్రవేశించినప్పటికీ ఇది ప్రకాశవంతమైనటువంటి నిర్మలమైనటువంటి యొక్క జ్ఞాన స్వరూపంగా రూపొందుతుంది.
1: Therefore, this mind, which is compared to that of a room, if it is clean with light, then it shines well, purity.
0: ఇది దివ్యమైనటువంటి మనస్సు యొక్క ప్రభావం యొక్క పరితత్వము.
1: This is the nature of the divine, nature of the mind.
0: మానవత్వం అనేటువంటిది మనస్సుతో కూడినదని మనము గుర్తించాము.
1: We have recognized this human life has got something to do with the mind.
0: ఎంతవరకు ఇతను మానవుడు, మనస్సు ఉండినంత వరకు ఇతను మానవుడే.
1: To what extent he is a human being, so long there is this factor of the mind, he is a human being.
0: ఈ మనస్సు అనేటువంటి యొక్క ఉపాధిని ధరించిన కాలం కూడాను ఇతను మానవునిగానే జీవిస్తుంటాడు.
1: So long he puts on this vesture of mind, he continues to live as a human being.
0: ఈ మనస్సు ఒక పరిమితంతో కూడినటువంటిది.
1: The mind has got its limitation.
0: ఈ పరిమితమునకు అతీతమైనటువంటి యొక్క స్థితిని మనం పొందినప్పుడే అపరిమితమైనటువంటి విశాలత్వాన్ని మనము చూడగలుగుతాము.
1: When we go beyond this limitless mind, then we can enjoy that vastness.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: For this a small example.
0: మనం ఒక సుందరమైన భవనమును నిర్మించుకున్నాము.
1: We have constructed a beautiful building.
0: ఈ భవనము యొక్క ఏరియా అంతా కూడా ఒక గ్రౌండ్ గా ఉంటుండాలి.
1: The whole area in which the building is built is a sort of a ground.
0: గ్రౌండ్ యొక్క విశాలత అధికంగానే ఉంటుండాలి.
1: This ground is quite vast.
0: కానీ ఈ గృహమునందు ఒకటి పడక రూము, ఒకటి వంట రూము, ఒకటి బాత్రూము, ఒకటి డైనింగ్ రూము, ఒకటి డ్రాయింగ్ రూము, ఒక లేటిన్ రూము అని అనేక రకములుగా చిన్న చిన్న గదులుగా మనం నిర్మించుకున్నాము.
1: బట్ ఇన్ దిస్ బిగ్ బిల్డింగ్ వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ సో మెనీ రూమ్స్ లైక్ ద బెడ్ రూమ్, ద డ్రాయింగ్ రూమ్, ద కిచెన్ అండ్ ద లేటిన్, సో ఆన్ సో ఫోర్త్.
0: ఈ యొక్క గదులను నిర్మించుకోవటం చేత గదులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి.
1: As we made rooms in this building, they appear to be small.
0: అయితే ఈ చిన్న గదులకు ఏది మూల కారణం?
1: What is the basis for these small rooms?
0: ఒక గదికి మధ్య లోపల ఒక గోడను నిర్మించుకున్నాము.
1: Between a room and another room, we constructed a wall in between.
0: ఈ గోడల వలననే గదులు చిన్నవిగా కనిపిస్తున్నాయి.
1: Because of these walls, the rooms appear small.
0: ఈ నిర్మించుకున్నటువంటి యొక్క గోడలను మనము నిర్మూలన చేసినప్పుడు అంత విశాలమైన హాలుగా కనిపిస్తుంది.
1: When once we remove these walls, it will appear to be a very big hall.
0: అవి ఉపాధి యొక్క భేదములు.
1: That is the difference in vestures.
0: ఒక్కొక్క ఉపాధి అనేటువంటిది ఒక్కొక్క గోడను మనం నిర్మించుకుంటున్నాము. నాదొక దేహము, నీదొక దేహము, అతనిదొక దేహము, ఇతనిదొక దేహము అని దేహ నిర్మాణమును మనం చేసుకోవటం చేతనే ఎవరికి వారు కేవలము సంకుచితమైన నేరో భావాన్ని అనుభవిస్తూ వస్తున్నారు.
1: Because of this body feeling, because of the difference in vesture, everyone says, I have body, you have body, there's difference in our bodies, and become narrow minded.
0: ఈ రూప నామములను మనం త్యజించినప్పుడు అంతా ఒక్కటిగానే ఏర్పడిపోతుంది.
1: When once we get away from this feeling of name and form, everything will be one.
0: ఇది యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు.
1: This is called universal consciousness.
0: ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేటువంటిది కేవలము సర్వత్రా ఉండినటువంటిది.
1: This universal consciousness is all pervasive.
0: మనము సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించే నిమిత్తమై స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై మనము కొన్ని పరిమితులను నిర్మించుకుంటున్నాం.
1: ఫర్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్ వీ హ్యావ్ ఆల్ నారో లిమిటేషన్స్.
0: ఒకదానికొకటి అంగ అంగీభావముల చేతనే ఇది నిర్మాణమైపోతూ ఉన్నది.
1: Everything is built out of the relationship between one organ and another organ.
0: ఇది చెయ్యి.
1: This is hand.
0: ఇది చెవు.
1: This ear.
0: ఇది కన్ను.
1: This eye.
0: ఇది ముక్కు.
1: This nose.
0: ఇది నోరు.
1: This mouth.
0: ఈ అంగములన్నీ కూడాను దేహమునకు ఒక అంశములుగా ఉంటున్నాయి.
1: All these organs are the parts of the same body.
0: దేహములో ఇవన్నీ కూడాను కొన్ని ఒక అంగములుగా నిర్మాణం అయిపోతున్నాయి.
1: దే ఆల్ కాన్స్టిట్యూట్ ది లింబ్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ బాడీ.
0: అంగములు దేహమునకు ఏ విధమైన యొక్క భాగములుగా ఉంటున్నావో,
1: యాజ్ ది లింబ్స్ రిమైన్ యాజ్ పార్ట్స్ ఆఫ్ దిస్ బాడీ,
0: ఈ దేహములు సమాజములకు అట్లా అంగములుగా ఏర్పడుతూ వచ్చాయి.
1: ద బాడీస్ ఆల్సో రిమైన్ యాజ్ పార్ట్స్ ఇన్ సొసైటీ.
0: ఈ సమాజమునకు దేహములు అంగములు అయినట్టే సమాజము మానవత్వానికి అంగంగా ఏర్పడుతూ వచ్చింది.
1: Just as bodies become the limbs of the society should be a limb to the entire humanity.
0: ఈ మానవత్వము అనేటువంటిది ప్రకృతికి అంగములుగా ఏర్పడుతూ వచ్చింది.
1: This humanity is a limb of the nature.
0: ప్రకృతి పరమాత్మకు అంగంగా మారిపోయింది.
1: The nature is a limb of the divine.
0: పరమాత్మని అంగము ప్రకృతి.
1: This nature is the limb of the divine.
0: ప్రకృతికి అంగము మానవత్వము.
1: Is humanity the limb of
0: మానవత్వములకు అంగము సొసైటీ.
1: The society is the limb of humanity.
0: ఈ సొసైటీకి అంగము దేహములు.
1: Body is the limb of the society.
0: దేహములకు అంగములు ఈ యొక్క భాగములన్నీ కూడాను.
1: The different parts of the body are the limbs.
0: జగత్తులో మనం ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగీభావములే మనకు ప్రత్యక్షమవుతున్నాయి.
1: In this world, wherever you see, you find this sort of relationship among the different parts.
0: కనుక అంగ అంగీ భావములను మనం దూరం చేసుకున్నప్పుడు సర్వము ఒక్కటిగానే మారిపోతుంది.
1: When once we get away from this association between the limbs, everything would appear as one.
0: ఈ ఏకత్వ దర్శనమునందునే మానవునికి ఆనందం ప్రాప్తిస్తుంది.
1: Man will reach, attain that bliss in this feeling of oneness.
0: మానవత్వమునందు ఒక విధమైనటువంటి అల్పత్వమనేటువంటి దాన్ని మనం విశ్వసిస్తున్నాం.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ మీన్నెస్.
0: ఇది అనేక జన్మముల యొక్క సంస్కారమును పురస్కరించుకుని ఇది ఈ అల్పత్వానికి పూనుకుంటుండాలి.
1: దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్స్ విచ్ ఇస్ పాస్డ్ ఆన్ టు ది ప్రెజెంట్. ఎంత విశాలమైనటువంటిది,
0: ఎంత అనంతమైనటువంటిదిగాను ఉండినప్పటికీ ఈ అనంతత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: వీ ఆర్ నాట్ రికగ్నైజింగ్, వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ వాస్ట్ ఇన్ఫినిట్నెస్.
0: చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం భుజిస్తున్నాము.
1: వీ ఈట్.
0: ఈ భుజించు సమయం లోపల కొన్ని వందలు కొన్ని వేల మెతుకులు మనం మింగివేస్తున్నాము.
1: యాజ్ వీ ఈట్ వీ కన్స్యూమ్ సో మెనీ ఆఫ్ ది పార్టికల్స్.
0: కానీ ఇవి ఒకటి రెండు మూడు అని మనం ఏమాత్రము దీన్ని టోటల్ చేయటం లేదు.
1: బట్ వీ డోంట్ మేక్ టోటల్ ఆఫ్ ద రైస్ పార్టికల్స్.
0: వందల అన్నము మెతుకులంతా లోపల ప్రవేశిస్తున్నాయి.
1: హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ రైస్ పార్టికల్స్ వి పార్టేక్.
0: కానీ ఒక్కటి రెండు చిన్న రాళ్లు మన పంటి కిందకి పడినా అన్నంలో అంతా రాళ్లు ఉన్నాయని ఈ అల్పత్వం చేత అధికత్వాన్ని కూడా కించిత్ పరుస్తున్నాం.
1: The moment when we find one or two small stones in the rice, we just neglect the whole rice.
0: Kanuka manamu ee alpatvaniki manam abhyasapadipoyamu.
1: We got used to this meanness.
0: Ee sahajatvanni manam chakkaga gurtinchadaniki prayatninchadam ledu.
1: We are not making an effort to understand the natural quality.
0: Ee sahajatvanni manam vismarinchi
1: forgetting the natural quality.
0: Asahajanni vishwasinchi
1: believing what is false.
0: Divyatvanni manamu కోల్పోతున్నాము.
1: వి లాస్ట్ ది డివినిటీ.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవత్వము దివ్యత్వమే.
1: సో ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: ఇలాంటి దివ్యత్వం అనేటువంటి దానికి మానవత్వములకు మధ్య ఏమాత్రము అడ్డుగోడలు లేవు.
1: ఇన్ దట్ వాస్ట్ డివినిటీ దెర్ ఆర్ నో ఆబ్స్టకల్స్ ఆర్ పార్టిషన్స్.
0: మన భ్రమ మాత్రమే దీనికి అడ్డుగా నిలుస్తుంటుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది ఇల్యూషన్ దట్ స్టాండ్స్ ఫోర్త్ యాజ్ అన్ ఆబ్స్టకల్.
0: నేను చేశాను, నేను చూశాను, నేను అనుభవించాను అనేటువంటిది ఒక విధమైన కర్తృత్వ భోక్తృత్వానికి ఒక అవకాశాన్ని అందిస్తుంటుండాలి.
1: ఐ హావ్ డన్, ఐ హావ్ సీన్, దట్ ఓన్లీ గివ్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ ద డూయర్ అండ్ ఎక్స్పీరియన్సర్.
0: నీవు చేసింది ఏమీ లేదు.
1: ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్.
0: నీవు చూసింది ఏమీ లేదు.
1: ఐ హావ్ నాట్ సీన్.
0: నీవు అనుభవించింది ఏమీ లేదు.
1: ఐ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్.
0: ఇవన్నీ కూడాను ఒక అంతర్భావంతో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తియే చేయిస్తుంటుండాలి.
1: దే ఆర్ ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ కమింగ్ అవుట్ ఆఫ్ the power of the self.
0: Idi chetu adi chetu inkenniyo chetunanchu uhalu anni alasi poku.
1: Don't get tired yourself with all the illusion imagination that I will do this, I will do that and something else.
0: Ye vittulanu naati ichchota nuntiro aa phalamule meeku anduchundu.
1: You have come down here sowing the seeds in the past and you will reap those fruits now.
0: Vittanam okateena phalamulu veruga manaku labhyamu kaavu.
1: If the seed is the one species, one variety, you cannot have another fruit.
0: కనుక మనం చేసినటువంటి యొక్క కర్మలన్నీ కూడాను మన భ్రాంతిచే దీన్ని నేను చేశానని భావించడం చేతనే తాను అనుభవించడానికి తగినటువంటి యొక్క దీన్ని కోల్పోతున్నాడు.
1: Because he has got that feeling of doer, he is not able to experience what he has done.
0: ఈ అనుభవించేదంతా కూడాను సూక్ష్మదేహమే.
1: The actual experiencer is the subtle body.
0: ఇది ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశముల యొక్క స్వరూపము.
1: దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ద షీత్ ఆఫ్ లైఫ్, ద షీత్ ఆఫ్ మైండ్ అండ్ ద షీత్ ఆఫ్ విజ్డమ్.
0: దీనినే వేదము, వృతం, సత్యం, బృహత్తం అన్నాడు.
1: దిస్ వేద కాల్స్ ఇట్ వృత,
0: సత్యం, బృహత్తం
1: అండ్ బృహత్తం. బృహత్వం
0: అనగా విశాలత్వం,
1: మీనింగ్ వాస్ట్నెస్.
0: దీనినే ఉపనిషత్తులంతా కూడాను
1: దిస్ ఉపనిషత్
0: మహాతత్వము అన్నారు.
1: డిస్క్రైబ్ ఇట్ యాజ్ మహాతత్వ.
0: దీనినే భూమము అన్నారు.
1: ఇట్ ఆల్సో డిస్క్రైబ్ ఇట్ యాజ్ భూమము.
0: భూమం అనగా బ్రహ్మతత్వమే భూమం.
1: భూమ మెంట్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
0: బ్రహ్మ అనగా వ్యాప్తింపజేసేటువంటి గుణం కలిగినటువంటిది బ్రహ్మ.
1: ద బ్రహ్మ మెంట్ దట్ విచ్ ఇస్ ఎక్స్పాన్సివ్, దట్ విచ్
0: ఎప్పుడు కూడా నువ్వు వ్యాపించి పోతుంటుంటారు.
1: మీనింగ్ ఇట్ స్ప్రెడ్స్, ఇట్ ఎక్స్పాండ్.
0: ఈ వ్యాపించేటువంటి గుణము గాలితో కూడినటువంటిది.
1: This quality of expansion vastness is
0: గాలి సర్వత్రా వ్యాపించిపోతుంటాయి.
1: The air spreads everywhere.
0: ఇది పంచభూతములలో ఒకటి.
1: It is a part of five elements.
0: కనుక ఈ యొక్క ఐదు ఇంద్రియములు కూడాను మానవుని యొక్క హస్తగతమైనటువంటివి.
1: All five senses are in the hands control of man.
0: నిజముగా మానవుడు ఈ పంచభూతములను స్వాధీనమునందు ఉంచుకొని ఎంతో అధికుడిగా కావాల్సినటువంటి యొక్క స్థితిని తాను కోల్పోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిజ్ రియల్ పొజిషన్. యాక్చువల్లీ హీ కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ యొక్క ఐదు ఇంద్రియములకు తాను దాసుడు కావటం చేతనే
1: యాజ్ ఎ బికమ్ స్లేవ్ టు ఫైవ్ సెన్సెస్
0: తాను సర్వమునకును బద్ధుడైపోతున్నాడు.
1: ఈస్ బౌండ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: కనుక మనము బద్ధులము కాదు.
1: సో యూ షుడ్ నెవర్ బి చైన్డ్, బౌండెడ్.
0: బుద్ధులమే.
1: యూ షుడ్ బి ఇంటెలిజెంట్ వన్.
0: కనుక ఇలాంటి బుద్ధి ఉండినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంటెలిజెన్స్
0: మనము మానవత్వాన్ని విభజించుకుని పోతున్నాం.
1: వి డివైడ్ హ్యుమానిటీ.
0: ఈ మానవత్వము చాలా విశిష్టమైనటువంటిది.
1: This human life is very significant.
0: ఉత్కృష్టమైనటువంటిది.
1: It's noble.
0: సౌజన్యమైనటువంటిది.
1: It's
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one of character.
0: ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అర్థం చేసుకోవాలి.
1: We have to understand in the first instance the meaning of human life.
0: మానవుని కంటే అధికమైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు.
1: In this world there is nothing more than the life of a human being.
0: అట్టి దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని మనం ధరించి,
1: having had that divinity within the human life,
0: alpatvamainatundi oka deha brantini manam varinchi,
1: we are after that mean body feeling,
0: manamu atma tattvanni vismarinchukuntunnamu,
1: we forget the nature of the self.
0: Idi sariyainatundi kaadu.
1: It is not a proper way.
0: Enni vidyala manam chadutunnam,
1: we study so many forms of education,
0: enni yantramulanu manam kanipettunnam,
1: we have discovered many machines.
0: Ivanni kudunu kevalamu prakrutamainatundi ganu, కేవలము ఒక విధమైనటువంటి యాంత్రికమైనటువంటివి గాను గోచరిస్తున్నాయి.
1: దే ఆర్ మియర్లీ వరల్డ్లీ అండ్ మెకానికల్.
0: ఇది యాంత్రికమైనటువంటి జీవితంగానే నడుస్తూ ఉంటుండాలి.
1: ఇట్ గోస్ ఫోర్త్, ఇట్ ప్రొసీడ్స్ లైక్ ఎ మ్యాన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్ లోపల మనము హార్ట్ లేకుండా మనము జీవిస్తున్నాము.
1: ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ లైఫ్ వీ లివ్ వితౌట్ హార్ట్.
0: కనుక మన హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క స్థానము.
1: ద హార్ట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గాడ్.
0: ఈ హృదయ స్థాయం నందు దివ్యత్వమే ఉండాలి, కాని మానవత్వం కాని మరొక పశుత్వం కాని మరొక అల్పత్వం కాని ప్రవేశించడానికి వీలు లేదు.
1: ఇన్ దిస్ హార్ట్ దేర్ ఇస్ ప్లేస్ ఓన్లీ ఫర్ డివినిటీ. దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ హ్యూమానిటీ. ద బాడీ అండ్ ఆల్ ద లింబ్స్
0: దివ్యత్వం యొక్క ప్రకాశ నిమిత్తమే దీనిని ఏర్పడినటువంటివి, కానీ
1: దే ఆర్ మెంట్ టు షైన్ దట్ ఆఫ్ ద డివినిటీ.
0: అన్య మార్గములకై ఏర్పడినటువంటిది కాదు.
1: They are not meant for other purpose.
0: Manam illu kattam.
1: We constructed a house.
0: Manam kitkilu pettamu.
1: We have windows.
0: Dwaramu nirminchukunnamu.
1: We opened the door.
0: Ee dwaramu endukosam nirminchukunnamu.
1: Why have you kept that door there?
0: Manam vachi poye nimittam.
1: Only for exit and entrance.
0: Manu yokka bandhumitrul lopala raavadam povadamu jariye nimittamu.
1: Is only for our relatives and friends to get in.
0: ఎవరు దీనికి అవసరమైనటువంటి వారు అధికారిగా ఉన్నారో వారిని మాత్రమే ఈ ద్వారంలో మనం ప్రవేశపెట్టాము.
1: We open the door to make those people that have authority to enter.
0: వారు ఉన్నది కదా అని దారిలో పోయేటువంటి గాడిదలు పందులంతా మనం ప్రవేశపెట్టాము.
1: As you have the door, you don't permit the street pigs and the dogs to enter the house.
0: ఈనాడు మనకు ఇంద్రియములు అనేటువంటి ద్వారములు ఉంటున్నాయి.
1: We have got the doors, the limbs.
0: ఈ ఇంద్రియములు ద్వారే ద్వారముల చేత ఏ పవిత్రమైనటువంటి భావములో, ఏ యొక్క ఉత్కృష్టమైనటువంటి భావంలో, ఏ యొక్క సౌశీల్యమైనటువంటి భావంలో దీని లోపల ప్రవేశపెట్టాలి.
1: దీస్ లింబ్స్ విచ్ ఆర్ ద డోర్స్ షుడ్ పర్మిట్ ద నోబుల్ ఫీలింగ్స్, ద సీక్రెట్ ఫీలింగ్స్. నిమిత్తమై
0: ఈ దేహమునకు ఇంద్రియములు నిర్మించబడినటువంటి.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ పర్పస్ ద బాడీ హ్యాస్ ఇంద్రియస్ ఆర్ ఆర్గన్స్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు,
1: ద మ్యాన్ హూ డజంట్ రియలైజ్ ది ట్రూత్,
0: దుర్భావములు దుర్గుణములు దురాలోచనలంతా కూడాను మనం లోపల ప్రవేశపెడుతున్నాము.
1: We permit all bad feelings and bad thoughts.
0: తద్వారా మన హృదయం మాలిన్యమైపోతుండాలి.
1: For that reason the heart is polluted.
0: ఈ హృదయ మాలిన్యమునందు భగవంతుడు ఉండడానికి వీలులేనిటువంటి పరిస్థితిగా చేసుకుంటున్నాము.
1: In this polluted heart God has no place.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను మలినమైనదిగానే కనిపిస్తుండాలి.
1: Today the whole world is polluted.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ ఐదు ఇంద్రియములు కూడాను, ఐదు సెన్సెస్ కూడాను, ఐదు భూతములు కూడాను అంతా మలినంగా ఏర్పడిపోయినాయి.
1: ద ఫైవ్ సెన్సెస్, ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ పొల్యూటెడ్.
0: మంచి గాలి మనకు లభ్యం కావటం లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఈవెన్
0: మంచి నీరు మనకు ప్రాప్తించటం లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ప్యూర్ వాటర్.
0: మంచి శబ్దం మనకు శ్రవణం చేయడానికి వీలు లేదు.
1: వీ డోంట్ హ్యావ్ గుడ్ సౌండ్.
0: మంచి స్పర్శ కూడాను లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఈవెన్ గుడ్ టచ్.
0: మంచి లైట్ కూడాను లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఈవెన్ గుడ్ లైట్.
0: ఇంకా మానవత్వం ఏ రీతిగా ఇంకా విశ్వశాంతిని చేకూర్చేటువంటి విధాన్ని గుర్తిస్తుంది.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ది హ్యూమానిటీ టు హ్యావ్ ది వెల్ఫేర్?
0: పంచభూతములనే మనం మాలిన్యపరచుకుంటున్నాము.
1: ది ఫైవ్ ఎలిమెంట్స్ వి పొల్యూట్.
0: కనుకనే మనస్సు దీనికి అతీతమైన స్థితిని పొందాలని ఆధ్యాత్మిక ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో స్పిరిచువాలిటీ టీచర్స్ దట్ వీ షుడ్ గో బియాండ్ ద మైండ్.
0: ఇది కొన్ని విధమైన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఇన్నర్ విజన్.
0: ఇది రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్ అని.
1: దిస్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్.
0: ఈ రియలైజ్ చేయటం లోపల ఉంటుండాలి మన అంతర్బోధ.
1: ది ఇన్నర్ టీచింగ్ లైస్ ఇన్ దిస్ రియలైజేషన్.
0: ఏది నీవు టీచ్ చేసినప్పటికీ బహిర్ముఖం కాదు అంతర్ముఖంలో నీవు విచారించాలి.
1: Whomsoever you pray, you should inquire within, not outside.
0: అది రియలైజేషన్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ అన్నారు.
1: That is called realization of cosmic energy.
0: ఈ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
1: Where is this cosmic energy?
0: సర్వత్రా ఉంటుండాలి.
1: It is everywhere.
0: In you, with you, above you, below you, around you.
1: This cosmic energy is in you, with you, above you, below you, around you.
0: నీవే ఒక కాస్మిక్.
1: You yourself is cosmic energy.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: This truth you are not able to recognize.
0: అగస్త్య మహర్షి,
1: సెయింట్ అగస్త్య,
0: రాములు, అయ్యా మీరు పరమాత్మ స్వరూపులు, మీకు ఈ విచారం ఎందుకు? ఈ అరణ్యవాసం ఎందుకు? ఎందుకు మీ విధమైనటువంటి ఒక నాటకము సృష్టించుకున్నారు అని ప్రశ్నించినప్పుడు రాములు తెలియని అమాయకుని వలె, నేను భగవంతుడా, నేను అతీతమైనటువంటి ఒక శక్తినా అని తానే ఆశ్చర్యపడినట్టుగా ఈ రామాయణం నిరూపిస్తూ వచ్చింది.
1: సెయింట్ అగస్త్య ఆస్క్ లార్డ్ రామ, యు ఆర్ వెరీలీ గాడ్, వై డు ఎనాక్ట్, వై డు యాక్ట్ దట్ వే యాజ్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్?
0: అలాగా దేహం యొక్క ప్రభావము ఇన్ని విధమైనటువంటి అజ్ఞానములకు అవకాశం అందిస్తూ వస్తుంటారు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద బాడీ ఫీలింగ్ లీడ్స్ టు ఇగ్నోరెన్స్.
0: ఈ దేహం అనేటువంటి తత్వము కేవలము ఒక పనిముట్టుగా మనం భావించాలి.
1: We have to take this body as an instrument.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది సరియైనటువంటి స్థితిలోనే ఉంచుకోవాలి.
1: This instrument should be in proper position.
0: భోజనం చేస్తున్నాం మనం.
1: We eat.
0: ఎవరి కోసము?
1: For whose sake?
0: దేహరక్షణ కోసమే.
1: For the protection of the body.
0: కనుకనే వేదము భిక్షాన్నం దేహరక్షార్థం అన్నారు.
1: Therefore Veda says the food is for the body.
0: ఇంకా గుడ్డలు ధరిస్తున్నాము.
1: We put on dress.
0: దేని కోసము? అలంకారం కోసం కాదు.
1: It's not for decoration.
0: వస్త్రం శీత నివారణం.
1: It's only protect yourself against.
0: మన యొక్క దేహం అంతా కూడాను రోగముల చేతనే కప్పబడి ఉంటుండాలి.
1: The body is covered by all diseases.
0: దప్పి,
1: thirst,
0: ఇది ఒక రోగము.
1: This is a disease.
0: నీరు త్రాగటము ఇది ఒక ఔషధము.
1: Drinking water for thirst is the medicine.
0: ఆకలి ఒక రోగము.
1: Hunger is disease.
0: అన్నము తినటమే దీని యొక్క మందు.
1: Partaking food is its medicine.
0: ప్రతి ఒక్కటి కూడాను రోగంగానే రూపొందుతుండాలి.
1: Everything shapes as a disease.
0: మన రాగమే ఒక రోగం, వాంఛలే ఒక రోగం.
1: Desires form constitute disease.
0: కానీ ఈ యొక్క రాగమును నెరవేర్చుకునే నిమిత్తమై
1: to fulfill the desire
0: అనేక విధమైనటువంటి పెడమార్గములను మనం పడుతున్నాం.
1: We take all kind of perverse directions.
0: కనుకనే మొట్టమొదట ఈ రాగం అనేటువంటి రోగాన్ని నివారణ చేసుకోవాలి.
1: So we should cure ourselves from the disease of desire.
0: ఏమిటి ఈ రాగము?
1: What is this attachment?
0: వాంఛనే రాగము.
1: The desires constitute attachment.
0: దీనిని ఆశ ఆశ అంటారు.
1: This is desire.
0: దీనిని తృష్ణ తృష్ణ అంటారు.
1: This is also called thirst.
0: ఆశలు కూడాను రెండు విధములైనటువంటి ఆశలు ఉంటున్నాయి.
1: The desires are of two types.
0: పేరాశ దురాశ.
1: The excessive desire and the desire you cannot accomplish.
0: మానవునికి అనుకూలమైనటువంటివన్నీ ఆశించటము ఇది ఏమాత్రము దోషము లేదు.
1: There is nothing wrong to aspire for that which is possible.
0: తినడానికి తిండి ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి, ఉండడానికి కొంప ఉండాలి, ఇంకా ఏవైనా అంతో ఇంత రోగం వస్తే ఔషధాలు కూడా మనం తీసుకోవాలి.
1: You need food, raiment and shelter to eat, to live and to put on.
0: ఈ విధమైనటువంటి ఆశలను కోరుకోవటంలో ఇది దోషము లేదు.
1: There's no mistake in having desires.
0: కాని దీనిని మితిమీరిపోయినటువంటి దురాశగా మార్చుకుంటే.
1: But if you make it excessive desire.
0: ఆ దురాశనే రాగము అని ఉంటూ వచ్చారు.
1: That excessive desire is the cause for attachment.
0: కనుక మానవునికు ఆశ ఉండవచ్చును.
1: Man may have desire.
0: కాని ఈ ఆశలు చీమల పుట్టల వలె పెరగకూడదు.
1: But the desires should not go on spreading like ants.
0: ఈ ఆశలంతా కూడాను,
1: all the desires,
0: దోచుకునే రోగము దాచుకునే వ్యక్తిత్వము మనలో ప్రవేశించకూడదు.
1: It should not be like sickness which is hidden or that which is expressed.
0: పశుపక్షి మృగాదులు కూడాను కాలానుగుణ్యంగా భుజిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: The birds and beasts as well eat and sleep as per the time.
0: కానీ వాటికి దాచుకునేటువంటి సోమరత్వము స్వార్థము దోచుకునేటువంటి యొక్క రాక్షసత్వము అందులో లేవు.
1: They don't have anything like to capture or to hoard or to hide.
0: మానవుడిగా పుట్టి,
1: having been born as a human being,
0: divyattvamga tanu prakatimpajestu,
1: expressing the divinity,
0: ee alpattvamainatu bhavamulanu pravesha pettukovatam cheta
1: because of the mean feelings in him,
0: మానవత్వాన్ని స్వతసిద్ధంగా కోల్పోతూ వస్తుంది.
1: He loses the natural quality of a human being.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఒక ఇనుప ముక్క ఉంటుండాలి.
1: Here is iron piece.
0: ఇది ఎంత భద్రంగాను, ఎంత స్ట్రాంగ్ గా, ఎంత విధమైన కఠినంగా ఉంటారు.
1: It is very strong and safe.
0: కానీ దానిని మట్టిలో వేసినప్పుడు,
1: when once you put it in the dust,
0: ఈ డస్ట్ అంతా పట్టి,
1: because of the dust,
0: కొంత కాలంలో రస్ట్ అవుతుంది.
1: The iron gets rusted.
0: ఈ రస్ట్ పట్టడం చేత,
1: because of the rust,
0: iron శక్తి అంతా బస్ట్ అయిపోతుంది.
1: The power of the energy bursts.
0: ఈ బస్ట్ అయినప్పుడు దానిని అగ్నిలో వేసి టెస్ట్ చేయాలి.
1: As the iron piece bursts, it should be tested in fire.
0: ఈ టెస్ట్ అయినప్పుడు ఈ మాలిన్యం వీడిపోయి ప్రకాశవంతమైనటువంటిదిగా మెత్తదనంగా రూపొందుతుంది.
1: As it is put to test in fire, it shines with all the effulgence and becomes soft.
0: ఎంత కఠినమైనటువంటి ఇనుప ముక్క ఎంత మెత్తదనంగా రూపొందింది.
1: Such hard iron becomes so soft.
0: ఎంత నల్లగా ఉండినటువంటి యొక్క ఈ యొక్క రూపము ఎంతటి ప్రకాశవంతంగా మారింది.
1: Iron which is black in form becomes shines brilliantly.
0: కానీ బ్లాక్ ను బ్లాక్ గానే మనం డెవలప్ చేసుకోకూడదు.
1: But we should not mistake it with the true color black.
0: Black nu white ga marchukovadaniki prayatninchali.
1: We should make an effort to make the black shine white.
0: Kaani ee naati manavudu,
1: man today,
0: kevalam telivitetulu balichipotam cheta,
1: because of the excess of intelligence,
0: ahankaram adhikamavuta cheta,
1: because of excessive ego,
0: vijnanam shunyamai,
1: because the loss of wisdom,
0: marinta ajnananga pravartistu vastunnadu.
1: He conducts himself more ignorantly.
0: Etla?
1: How?
0: Nallaga undinatvanti boggunu తెల్లగా మార్చాలని సంకల్పించుకున్నాడు.
1: మ్యాన్ ఇస్ డిటర్మిన్డ్ టు ట్రాన్స్ఫార్మ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ కలర్.
0: కానీ ఈ నల్లటి బొగ్గును తెల్లగా మార్చాలని చెప్పని సోపు వేసి తిక్కుతూ వచ్చాడు.
1: టు చేంజ్ ది కలర్ ఆఫ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ హీఈస్ జస్ట్ వాషింగ్ విత్ సోప్.
0: సోపు కూడా నల్లగా మారిపోతూ వచ్చి
1: సోప్ ఆల్సో టర్న్స్ బ్లాక్.
0: ఈ సంఘ దోషమే.
1: ఇట్ ఈస్ ది మిస్టేక్ ఆఫ్ ద కంపెనీ.
0: ఇది సరికాదని తెల్లని పాలు తెచ్చి ఈ నల్లటి బొగ్గును కడగడానికి ప్రయత్నించాడు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ సోప్ హీ బ్రాట్ నౌ వైట్ మిల్క్ స్టార్ట్ వాషింగ్ ద బ్లాక్ కోల్.
0: కానీ మిల్క్ కూడా నల్లగా మారిపోయింది.
1: మిల్క్ ఆల్సో టర్న్ బ్లాక్.
0: ఇది కాదు పద్ధతి.
1: దిస్ ఈస్ నాట్ ద ప్రొసీజర్.
0: ఇది లౌకికమైన, భౌతికమైన, అల్పమైనటువంటి పద్ధతులు ఇవన్నీ.
1: దీస్ ఆర్ వరల్డ్లీ లో ప్రొసీజర్స్.
0: లో చింతన చెయ్యాలి.
1: Then you should think within.
0: ఇది బొగ్గు, ఇప్పుడు బొగ్గుగా మారింది. ఇది బొగ్గుకు పూర్వం ఏ రీతిగా ఉండినది, ఇది ఏమిటి అని విచారణ చెయ్యాలి.
1: The present coal, what was its original form earlier? One should inquire.
0: ఇది పూర్వము కర్ర.
1: Earlier it was wood.
0: ఈ కర్ర అగ్ని సంస్కారం కావటం చేతనే కర్రగా కాకుండా లేక తెల్లగా కాకుండా నల్లగా మారిపోయింది.
1: Because this fire, because of this wood, because of the refinement of the fire, it doesn't remain as wood. It is not black. It remains black like coal.
0: Sahaja swarupamu ledu.
1: It has no natural form.
0: Purna swarupamu kadu.
1: It has no earlier form.
0: Madhya swarupani pondi malinyanga untundadi.
1: It has a form in the middle and turns black.
0: Aithe dinini ee reetiga tirigi purna swarupaniga marchali.
1: How is it possible to bring it to perfection?
0: Idi ee agni cheta ఈ యొక్క కర్ర బొగ్గుగా మారిందో అదే అగ్నిలో తిరిగి పడవేసే.
1: దట్ ఫైర్ విచ్ మేడ్ ద వుడ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ కోల్ నౌ,
0: అగ్నిలోనే వేసి ఈ బొగ్గును బాగా కాల్చు.
1: పుట్ ఇట్ ఇన్ ద ఫైర్ అండ్ బర్న్ ఇట్ మోర్.
0: పూర్ణంగా కాలిన తర్వాత తెల్లగా మారిపోతుంది ధూళిగా.
1: వెన్ ఇట్ ఈస్ బర్న్ ఫుల్లీ, then it becomes white.
0: అప్పుడే వైట్ అండ్ లైట్ కూడా మారిపోతుంది.
1: దెన్ ఇట్ బికమ్స్ వైట్ అండ్ లైట్.
0: ఈ విధానాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: This procedure we should recognize.
0: అది ఏ అంతర్దృష్టి అన్నారు.
1: That is inner vision.
0: కనుకనే దీనిని నిజమైనటువంటి యొక్క పవిత్రమైన సూపర్ మైండ్ అన్నారు.
1: This is sacred super mind.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర పూర్ణత్వాన్ని పొందేటప్పటికే ఓవర్ మైండ్ గా మారిపోతుంది.
1: The super mind with all its sanctity becomes over mind.
0: Karra kaadu, boggu kaadu.
1: It is not wood nor coal.
0: Idi sirasunu dharinchukuneetundi vibhudiga tayaravutundi.
1: It is the vibhuti that adorns the face.
0: Ee vibhuti manavuniki oka gnanaanni bodhisthundadi.
1: It is this vibhuti that teaches wisdom to the dirt.
0: Oh manavuda,
1: oh man,
0: ee prapanchamulo pala samasta padarthamulu kudanu,
1: all the material in the world,
0: kattakada petiki అగ్ని సంస్కారం చేత భస్మం కావాల్సింది.
1: అల్టిమేట్లీ ఇట్ ఇస్ రిఫైన్డ్ బై ద ఫైర్ బికమ్స్ యాష్.
0: ఈ సర్వ పదార్థముల యొక్క అంత్య స్వరూపము మీమాంస భస్మమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ ది ఎండ్, ది రియాలిటీ ఇస్ యాష్.
0: కనుక మన దేహం కూడాను మన నొసట రాతను బట్టి భస్మమే.
1: ద బాడీ ఈజ్ ఆల్సో ఈజ్ సంథింగ్ దట్ ఈస్ విభూతి ఆన్ ద ఫోర్హెడ్.
0: శాశ్వతం కాదు.
1: నథింగ్ ఈజ్ పర్మనెంట్.
0: ఒక్కటే శాశ్వతము.
1: ఓన్లీ వన్ ఈజ్ పర్మనెంట్.
0: అది అంతర్వాణి.
1: దట్ ఈస్ ఇన్నర్ వాయిస్.
0: అది ఆత్మతత్వము.
1: దట్ ఈస్ సెల్ఫ్.
0: అదే దివ్యత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: అదే పవిత్రము.
1: దట్ ఈస్ సీక్రెట్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత.
1: దట్ ఈస్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఇన్ ది హ్యూమన్ లైఫ్.
0: కనుక మానవత్వంలో ఇంత విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వం ఉంటుంది కూడాను,
1: హావింగ్ ద డివినిటీ ఇన్ ది హ్యూమన్ లైఫ్,
0: మనం తెలుసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: కావలసినంత నిధి మన కాళ్ళ కిందనే ఉంటుండాలి.
1: దేర్ సో మచ్ వెల్త్ రైట్ అండర్ యువర్ ఫీట్.
0: ఈ కనక వస్తువాదులు కూడా మన కాళ్ళ కిందనే ఉంటున్నాయి.
1: ఆల్ ద గోల్డ్, ఎవరి ఆబ్జెక్ట్స్ ఆర్ బినీత్ యువర్ ఫీట్.
0: కానీ మనకు తెలియనంత కాలము,
1: సో లాంగ్ యు ఆర్ నాట్ అవేర్,
0: మనం ఎక్కడో ప్రపంచంలో మనం వెతుకుతూ పోతున్నాము.
1: వి సర్చ్ ఫర్ దెమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కానీ ఈ భూమి యందు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క మనలు ఉంటున్నాయని గుర్తించిన తర్వాత ఇంకా మరి వేరే వెతకము.
1: హావింగ్ నోన్ రైట్ అండర్ ద ఫీట్ దేర్ ఆర్ ప్రెషస్ జెమ్స్ యు డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఇంటిలోన జ్యోతి వెలుగుచునుండగా పరుల ఇంటికి అగ్గి కరుణ అరుగనేలా.
1: When the light is burning brilliantly in your house, why should you go for fire?
0: ఇంట్లోనే నీకు అగ్ని కావాల్సినంత ఉంటుంటే దీనిని కోరి పరువుల ఇంటికి నీవు ఎందుకు పోవాలి అగ్నికి?
1: When you have fire place at your house, why should you go step into the neighbor's house?
0: దేవుడు అనగా నీ దేహమందే ఉంటుండగా.
1: When God is in your body,
0: దేవుడు ఎక్కడ నుంచి దేవుడాడది వేళ,
1: why should you search for God?
0: కాదు కాదు.
1: No.
0: నీలో ఉన్నాడనేటువంటిది సత్యాన్ని నీవు గుర్తించకుండా ఉన్నంత కాలము దేవుణ్ణి బయట నీవు వెతుకుతావు.
1: So long you don't recognize the truth that God is in you, you begin to search outside.
0: కాదు, నీలోనే ఉన్నాడని గుర్తించు.
1: You know that God is in you.
0: నీవు ఇంకెక్కడా పోనక్కర్లేదు.
1: You don't need to go anywhere.
0: అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: That spreads everywhere.
0: సర్వశక్తిని కూడా నీకు అందిస్తుంది.
1: That will give you all faculties, power.
0: నీవు అది అనేటువంటిది రెండు భేదములు ఉండవు.
1: There is no difference between you and that.
0: తన పర అనేటువంటి భేదరహితమైపోతుంది.
1: It becomes, there will be no differences between mine and thine.
0: సర్వభూతాంతరాత్మ, ఒకే ఆత్మ సర్వభూతములకు అంతరాత్మగా ఉంటుండాలి.
1: ద సెల్ఫ్ ఇస్ ఇండ్వెలర్ ఇన్ ఆల్ ద బీయింగ్స్.
0: కనుక మనము మానవులము మానవులము అని కేవలము ఒక విధమైనటువంటి యొక్క అల్పజీవులుగా మనం విశ్వసించరాదు.
1: Taking our lives as human lives, we should not consider them low.
0: ఎన్ని జన్మలు నుంచినో కూడా నీవు మార్పు చెందినప్పటికీ నీ దేహములు నీవు వస్తూనే ఉంటున్నావు.
1: You are just continuing yourself in spite of so many past lives.
0: దీనికి ఏమాత్రం కూడా అంత్యము లేదు.
1: ఇట్ హెస్ నో ఎండ్.
0: ఈ దేహములు మార్పు చెందుతున్నవే కానీ ఆత్మతత్వములకు అంత్యమే లేదు.
1: బాడీస్ చేంజ్ బట్ దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ద సెల్ఫ్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు సముద్రం దగ్గరికి వెళ్ళు.
1: యు గో టు సీ.
0: ఒకదాని మీద ఒకటి అలలు తరంగములు అభివృద్ధి అవుతూ వస్తుంటాయి.
1: వేవ్స్ గో ఫోర్త్ వన్ ఆఫ్టర్ వన్.
0: అయితే ఆ తరంగమును నీవు ఎంచుకోవడానికి ఎక్కడ ప్రారంభిస్తావో అప్పటి నుంచి అది ప్రారంభంగా ఉంటుంది.
1: The place, that point where you start counting the waves, that becomes the
0: first. At that
1: time when you stop counting the number of waves, that is the end.
0: కాని సముద్రం ఉండినంత వరకు అలలు మాత్రము అంత్యము కావు.
1: But waves will never come to an end so long there is ocean.
0: ఈ విశ్వం ఉండినంత వరకు కూడా నువ్వు చైతన్యం అనేదానికి అంత్యమే లేదు.
1: So long there is world, there is no end for awareness.
0: కేవలం నీ మానవత్వం అనేటువంటి యొక్క ఉపాధిని ఆధారం చేసుకున్నంత వరకు ఇది ఒక అంత్యంగా కనిపిస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద వెస్టర్ ఆఫ్ బాడీ యూ ఫీల్ ది ఎండ్.
0: కనుకనే మానవ.
1: సో దిస్ వర్డ్ మానవ,
0: ఈ పదములు ఎందుకు నువ్వు చక్కగా మీరు అర్థాన్ని గుర్తించాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఇన్ దిస్ వర్డ్ మానవ.
0: కాదు
1: మా, నో,
0: నవ, కొత్త,
1: నవ, న్యూ,
0: కొత్త కాదు నీవు, పాతవాడే.
1: యు ఆర్ నాట్ న్యూ, ద సేమ్ ఓల్డ్ వన్.
0: కనుక నీవు పాతవాడే.
1: యూఆర్ ది ఓల్డ్ వన్.
0: కానీ పాతవాడి అంటే ఏమి? పాతది ఆత్మనే.
1: మీనింగ్ దట్ ఏన్షియంట్ వన్ ఇస్ సెల్ఫ్.
0: రోతదే ఈ దేహము.
1: దాట్ విచ్ ఇస్ డర్టీ ఇస్ బాడీ.
0: కనుక రోతదాన్ని నీవు విశ్వసిస్తున్నావే కానీ పాతదైనటువంటి ఆత్మను నీవు విశ్వసించడం లేదు.
1: యూ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఆన్ దిస్ డర్టీ బాడీ బట్ నాట్ దట్ ఇన్ఫినిట్ సెల్ఫ్.
0: జ్ఞానము అనేటువంటిది,
1: ద విజ్డమ్,
0: ప్రత్యేకంగా వచ్చేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ సెపరేట్లీ టు బి అక్వైర్డ్.
0: ఈ ప్రత్యేకంగా వచ్చేటువంటి జ్ఞానము కల్పితమైన జ్ఞానములే.
1: దట్ విజ్డమ్ యు అక్వైర్ సెపరేట్లీ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: ఒక ఫిజిక్స్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఫిజిక్స్.
0: ఆ ఫిజిక్స్ లో ఒక నీడిల్ తీసుకుని వచ్చాము, సూది.
1: యు బ్రింగ్ ద నీడిల్.
0: ఈ సూదిని ఒక విధమైనటువంటి అగ్నిలో పెట్టి సాగిపోతుంది.
1: వెన్ యు పుట్ దిస్ నీడిల్ ఇన్ ఫైర్ ఇట్ ఎక్స్పాండ్స్.
0: ప్రాకృతమైన ఫిజిక్స్.
1: దిస్ ఇస్ వరల్డ్లీ ఫిజిక్స్.
0: ఇంకా బాటనీ ఉంటుండాలి.
1: దెన్ బాటనీ.
0: ఒక పైప్ లోపల ఒక వేర్లను పైన పెట్టి కొమ్మలను క్రింద పెట్టి చూడు, అది పెరుగుతూ వస్తుంటారు.
1: ఇఫ్ యు పుట్ ద ప్లాంట్ ఇన్ ద పైప్స్, ద రూట్స్ విల్ గో డౌన్వర్డ్స్ అండ్ ద ప్లాంట్ విల్ గో అప్వర్డ్స్.
0: ఇంకా కెమిస్ట్రీ లో చూస్తే,
1: దెన్ ఇన్ కెమిస్ట్రీ,
0: పసుపు సున్నము రెండు కలిపితే రెడ్ కలర్ వస్తుంటుండాలి.
1: యు ఫైండ్ ద టర్మరిక్ అండ్ ద లైమ్ విల్ గివ్ యు ద రెడ్ కలర్.
0: కేవలం కల్పితమైనటువంటి కలర్స్, కల్పితమైనటువంటి సృష్టిలు, కల్పితమైనటువంటి వస్తువులు.
1: దేర్ ఆల్ ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్.
0: ఇది కల్పితమైన జ్ఞానము.
1: దిస్ ఇస్ ఆర్టిఫిషియల్ విజ్డమ్.
0: ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
1: దిస్ ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
0: ఇది విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జ్ కాదు.
1: విజ్డమ్ ఇస్ నాట్ నా.
0: అది అంతర్ముఖమైనటువంటి ఒక శక్తి.
1: ఇట్ ఈస్ ఇన్నర్ పవర్.
0: ఇది దివ్యత్వమైనటువంటిది.
1: ఇట్ ఈస్ డివైన్.
0: దివ్యత్వమైనటువంటి దానికే ఒక విధమైనటువంటి జ్ఞానము అన్నారు.
1: దట్ విచ్ ఇస్ డివైన్.
0: ఈ లౌకికమైన అన్ని కూడా అజ్ఞానములే.
1: ఆల్ దట్ ఈస్ వరల్డ్లీ ఈజ్ ఇగ్నోరెంట్.
0: ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వారు అజ్ఞానంలోనే పడి అజ్ఞానమునే పెంచుకుంటున్నాము.
1: దోస్ హూ ఆర్ ఇన్ ఇగ్నోరెన్స్ దే ఆర్ ఇగ్నోరెంట్ అండ్ దే డెవలప్ ఇగ్నోరెన్స్.
0: మాయలోనే పుట్టి,
1: having been born in illusion,
0: mayalone perigi,
1: growing in illusion,
0: maya nerungaru mandamatulu.
1: The foolish one does not realize illusion.
0: Gatukulanniyu maya.
1: Whole life is illusion.
0: Bavantamulu maya.
1: Attachments illusion.
0: Samsaram adi maya.
1: Family illusion.
0: Savu maya.
1: Death is illusion.
0: Maya bratukukinta mayalo padadela.
1: Why should you be carried away by this illusion, the life?
0: అంతకుడును మాయనే.
1: Everything is illusion.
0: ఈ మాయనే అజ్ఞానము.
1: This illusion is ignorance.
0: Maya.
1: Two words, let us hear, maya.
0: కానటువంటిదినంతా ఉన్నదాన్ని లేనట్టుగా భావిస్తున్నావు మాయా.
1: This illusion is that we take it the non-existent.
0: మాయకు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
1: This illusion has no separate form.
0: లేనిదాన్ని ఉండినట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా భ్రమిస్తున్నాము.
1: We are deluded because we take it that which is existent and non-existent.
0: ప్రభావమే.
1: It is ignorant feeling.
0: తాడును చూచాము.
1: We see the rope.
0: కొంత చీకటిగా ఉంటుందది.
1: ఇట్ ఇస్ డార్క్.
0: ఇది పాము అని భ్రమిస్తున్నాము.
1: యు ఆర్ డెల్యూటెడ్ ఇట్ యాజ్ ఎన్.
0: ఈ తాడును చూచి పాము అనుకునేటువంటి వాడు లైట్ గా ఉంటుంటే అనుకోవడానికి వీల్లేదు.
1: హీఈస్ డెల్యూటెడ్ టేకింగ్ మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ ద రోప్ యాజ్
0: చీకటిలో ఉండినప్పుడే ఇది తాడును చూచి పాము అని భ్రమిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ద డార్క్నెస్ దేర్ ఇస్ దిస్ మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ.
0: చీకటి అనేది అజ్ఞానమే.
1: This darkness is ignorance.
0: తిరిగి ఒక టార్చ్ తెచ్చి దానిపైన వేసి,
1: then switch on the torch.
0: ఓ, ఇది పాము కాదు త్రాడు అని అనుకున్నావు.
1: This is not snake, it's a rope.
0: నీవు పూర్వము టార్చ్ వేయకమునుపు ఇది త్రాడు త్రాడుగానే ఉంది.
1: Before you put on the torch, the rope is rope.
0: నీ టార్చ్ వేసిన తర్వాత కూడా తాడుగానే ఉంటుండాలి. జ్ఞానంలోనా అది ఒక్కటే, జ్ఞానంలోనా ఒక్కటే, వచ్చినది పోయినది నీ భ్రమనే.
1: Either in ignorance or in knowledge, it comes and goes, just illusion. But the
0: జ్ఞానంలో తాడు పోలేదు, పాము రాలేదు.
1: The snake has not gone and has not come.
0: జ్ఞానము లోపల పాము పోలేదు, తాడు రాలేదు.
1: In wisdom, the snake has not gone and rope has not come.
0: లేనటువంటి ఒక తత్వం అది ఏ బ్రహ్మతత్వం?
1: That neither goes nor comes is the nature of Brahman.
0: ఇవన్నీ వచ్చిపోయినటువంటివన్నీ కూడాను భ్రమలే.
1: ఆల్ దోస్ దట్ కమ్ అండ్ గో ఆర్ ఇల్యూషన్. బ్రహ్మ ఉండినంత
0: వరకు మన యందు బ్రహ్మ మనకు గుర్తించడానికి వీలు కాదు.
1: సో లాంగ్ దిస్ భ్రమ ఇల్యూషన్ యు కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: బ్రహ్మ పోవాలనుకుంటే
1: ఫర్ ది ఇల్యూషన్ టు గో
0: మనస్కుడు కావాలి.
1: వన్ షుడ్ విత్ డ్రా ద మైండ్.
0: ఈ మనస్సును అమనస్సుడు కావాలంటే ఏం చెయ్యాలి?
1: What should we do to withdraw the mind?
0: ఈ మనస్సును దైవముతో అర్పితము చేయాలి.
1: We should offer this mind to God.
0: దైవభావములో దీన్ని ఇమిడించాలి.
1: We should merge in divine feeling. When once you offer your mind to God, everything is God only, nothing else.
0: ఈ మనస్సంతా కూడాను దైవ స్వరూపాన్ని పొందిపోతుంది.
1: The entire mind assumes the form of God.
0: కానీ మనసుని ఈనాడు మనము ప్రాకృతం పైన అమర్చుతున్నాము.
1: But today we divert our mind towards the world.
0: ప్రకృతి అనేటువంటి దీనిపైన మోల్డ్ వేస్తున్నాము.
1: And we have put it on the mold.
0: నిరంతరం ప్రకృతి చింతనే చేస్తున్నాము.
1: And we are making it up.
0: కనుక ఇప్పుడు మైండ్ అంతా కూడా ప్రకృతిమయంగా ఉంటుండాలి.
1: Therefore the mind is full of ప్రకృతి
0: నేచర్. దీన్ని పురస్కరించుకుని మనోమూలం విదం జగత్తు. జగత్తంతా మనసు యొక్క స్వరూపం అయిపోయింది.
1: Basing on this it is said the entire universe is the form of the mind.
0: ఈ యూనివర్స్ అంటే ఏమిటిది?
1: What is this universe?
0: ఇది విశ్వము.
1: This is universe.
0: ఈ విశ్వం విష్ణు స్వరూపం కానీ కేవలం ప్రాకృతమైన స్వరూపం కాదు.
1: దిస్ యూనివర్స్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు గాడ్ బట్ నాట్ ఆఫ్ ద నేచర్.
0: విష్ణు కారకుడు, ఇది కారణము.
1: దట్ ఈస్ ద కాజ్, దిస్ ఇస్ ది ఎఫెక్ట్.
0: కార్యకారణ సంబంధమే విషయము.
1: ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈస్ ది యూనివర్స్.
0: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ట్రూత్.
0: కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించడం లేదు.
1: బట్ వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్.
0: అల్పత్వమును ఆశించి,
1: ఎస్పైరింగ్ ద లవ్ థింగ్,
0: అధికత్వాన్ని విస్మరించి,
1: ఫర్గెటింగ్ ద ట్రూత్,
0: కేవలం మానవత్వాన్ని కోల్పోతున్నాం.
1: వీ హావ్ లాస్ట్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు ఎంత విచిత్రమైన యొక్క పేరు.
1: మానవ, హ్యూమన్ బీయింగ్, ద నేమ్ ఇస్ వెరీ,
0: ఎంత విలువైనటువంటి పేరు.
1: వాట్ వాల్యుబుల్ నేమ్ ఇట్ ఈస్.
0: మానవుడు మానవుడని కేవలం ఒక హీనంగా మనం భావిస్తున్నాము.
1: వి కాల్ హ్యూమన్ బీయింగ్ వెరీ లవ్ అండ్ మీన్.
0: కాదు, ఆ మానవుని ఎందుకు అల్పత్రుడిగా ఉండేటువంటి వాడు కూడా అధికత్వమైనటువంటి పేరును ఉచ్చరిస్తుంటాడు.
1: దో హీ రిమైన్స్ లో బట్ హీ స్పీక్స్ వెరీ హై.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మన ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
1: ఎ బెగర్ కేమ్ టు అవర్ డోర్ స్టెప్ ఆఫ్ అవర్ హౌస్.
0: అమ్మా, అనాథిని నాకింత అన్నం పెట్టండి అంటాడు.
1: The beggar says, I am forlorn, give me food.
0: Anadi ante emiti?
1: Who is really forlorn?
0: Adyantamulo lenetundi vaadu.
1: He has no
0: vichagadu kaadu.
1: He is just
0: anadi. Anadi. Anadanaga daivame.
1: Anadi means that which is ancient.
0: Chudandi, okkokka padam kuda enta pavitramainadiga manaku kanipistuntundali.
1: Each word is sacred.
0: కానీ మనము దానిని అల్పత్వంగా తీసుకొని అనాది అంటే ఎవరు అది ఆధారం లేనిటువంటి వాడు అని మనం భావిస్తాం.
1: అనాది వర్డ్ వి టేక్ దిస్ ఫోర్ లా ఆన్ ద వన్ హూ హస్ నో సపోర్ట్.
0: ఎవరెవరి అర్థం వారికి పోతుంటుంటారు.
1: దెన్ ద హోల్ మీనింగ్ చేంజెస్.
0: పదములకు అనేక నానార్థములు ఉంటున్నాయి.
1: వర్డ్స్ హావ్ మెనీ మీనింగ్.
0: నానార్థములో యథార్థం ఉంటుండాలి.
1: ఇన్ దిస్ దేర్ ఇస్
0: యథార్థాన్ని విస్మరించి అనర్థాన్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం
1: వి ఫర్గెట్ ది ట్రూత్ అండ్ క్యారీడ్ అవే బై ది మిస్నోమర్.
0: కనుక ప్రతి విషయంలో కూడా ఎంతనో ఒక గాఢమైనటువంటి యొక్క అంతరార్థాలు ఉంటున్నాయి.
1: ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
0: ఒకనొక సమయంలో,
1: ఎట్ వన్ టైమ్,
0: త్యాగరాజు సర్వమును త్యాగం చేసి,
1: సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్,
0: రాములే నా ప్రాణమని భావించి,
1: కన్సిడరింగ్ రామాయస్ ఇస్ వెరీ లైఫ్,
0: నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా,
1: is it the will that gives pleasure or the proximity?
0: Yes, sanidhi chaala pradhasamainatundi. The prani kaaliki vachinatundi yokka tagilinatundi yokka sarini kudanu tanni vesadu.
1: Believing, having full faith in the proximity towards God, he denied all the
0: hari kavali kaani siri naaku akkarledu annadu.
1: I want hari the Lord, not the siri the wealth.
0: Kalukane harini aashinchatam chetane,
1: because he aspired hari God,
0: sarvamu kudanu taaliki siddhinchipoyindi.
1: Everything he could accomplish.
0: Kabiru.
1: Then Kabir.
0: Kabiru chala bidavadu.
1: Kabir is poor.
0: Kevalam battalu nesi bratikeetunti vadu.
1: He is just a weaver.
0: Atanu intiki vachinatunti varikandarki edo bichchamaina etti inta annam petteetunti vadu.
1: He used to feed all those that come to his house. Kaani even by begging.
0: Anandanga undeetunti vadu.
1: But he is always blissful.
0: Okanadu,
1: on one day,
0: Raju,
1: the king,
0: ayokka bikariki anadiki edo kontavarku dhanadhanya bhogayistunta pampinchadu.
1: To that beggar, the one who has no one to fall back, he has sent all the grain and
0: money. అనాథుడు, అతనికి ఎవరు కూడా ఆధారం లేదు, అతనికి రాజు పంపించాడని చెప్పి అతనికి అందించమని సిపాయిలతో పంపించాడు.
1: He has no support, he has no none to fall back. Through his soldiers he has sent the grain and wealth.
0: స్నానం చేసి వస్తున్నాడు కబీర్.
1: కబీర్ was returning after bath.
0: పల్లకి లోపల దనకనక వస్తు అనాథులంతా కలకలలాడుతున్నాయి.
1: He saw all the wealth, the gold and the grain.
0: చూచాడు.
1: He watched.
0: ఎవరయ్యా దీన్ని పంపించారు?
1: He said, who has sent them?
0: మహారాజ్ దీన్ని పంపించాడు.
1: The king has sent them.
0: ఎవరికి ఇవ్వమని పంపించాడు?
1: For whose sake they are sent?
0: కబీరు అనాథుడు, అతనికి ఇచ్చి దీన్ని చెప్పించాడు.
1: The king has sent because Kabir has none to fall back, therefore they are sent.
0: ఓహో, అనాథుడికి ఇవ్వమని చెప్పాడా మీ రాజు?
1: So is that fact that your king asked them to be sent to the one who has none to fall back?
0: కాదయ్యా, నాకు నాథుడు ఉన్నాడు.
1: No, I have got a master. I am not left with none.
0: నాకు నాథుడు శ్రీ రామచంద్రుడే.
1: The master is Sri Ramachandra.
0: కనుక నాకు మాస్టర్ ఉంటున్నాడు, నాథుడు ఉంటున్నాడు కాబట్టి నేను అనాథుడిని కాదు.
1: I have got a master. Don't say that I have none.
0: రాములకి వేరే ఒక నాథుడు లేడు, అతనే అనాథుడు, అతనికి అర్పితం చేయమన్నాడు.
1: Lord Rama has none to fall back. Better you give it to him.
0: అనాథుడు ఎవరు ఉంటే భగవంతుడే.
1: Who is Anatha? The one without anybody.
0: ఈ పదాలంతా విశ్వాసంగా తీసుకుని అనాథుడు అంటే దిక్కు లేనటువంటి వాడు అనుకుంటాం.
1: టుడే వీ టేక్ దిస్ అనాథ మీనింగ్ ద వన్ లెఫ్ట్ విత్ నాథ్.
0: నాథుడు లేనటువంటి వాడు భగవంతుడే. నాథునికి నాథ, అనాథ నాథ.
1: హీ ద మాస్టర్ ఆఫ్ ద మాస్టర్ గాడ్ హిమ్సెల్ఫ్, హీ హస్ నన్.
0: అనాథుడు అనగా దైవత్వానికి సరి అయిన అర్థము.
1: గాడ్ ఈజ్ రియల్లీ అనాథ, ద వన్ నన్, ద మాస్టర్ అబౌవ్ హిమ్.
0: మిగిలిన జీవులకందరికి ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: The rest of the beings have master.
0: ఈ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి పదములకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు మానవ అనేటువంటి పదములకు ఎంతో ఆత్మతత్వంగా దీనికి సరైన అర్థం ఏర్పడుతుంది.
1: Thus when we understand the meanings of different words, we will understand the true meaning of this manava, human being.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: embodiments of divine atma.
0: మీరు ఆత్మగాని విశ్వసించండి.
1: You have full faith in the self.
0: కేవలము కాయధారులుగా మీరు విశ్వసించకండి.
1: Don't have the body feeling.
0: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ కూడా ఉపాధులు, మనం ధరించేటువంటి డ్రెస్సులు.
1: The body, the mind, the intellect, ego, they are just a dress.
0: ఈ డ్రెస్ కూడాను ఒకానొక సమయంలో పోతుంటారు.
1: You have to forsake the dress at
0: దీనిని
1: one time.
0: జీసస్ కూడాను the death is the dress of the life అన్నాడు.
1: This Jesus said, death is the dress of life.
0: మనము మరణం అనుకుంటున్నాము, డ్రెస్సును విప్పటమే మరణం అంటే.
1: యూ హ్యావ్ టు వ్యూ డెత్ యాజ్
0: ఒక డ్రెస్సును వేసుకోవటమే,
1: పుట్టింగ్ ఆన్ ది న్యూ డ్రెస్.
0: మనం డ్రెస్సును విప్పి చాకల వారికి ఇస్తే మనం ఏడుస్తున్నామా?
1: యాజ్ యూ చేంజ్ యువర్ డ్రెస్ అండ్ గివ్ ది ఓల్డ్ క్లోత్స్ టు వాష్ టు వాష్ మ్యాన్ యూ డోంట్ క్రై.
0: ఈ ఏడ్చడం దేనికోసము?
1: వై డు యూ క్రై?
0: ఎంతో కాలం దీనితో అభిమానం కట్టుకుని సంబంధ బాంధవ్యంతో అనుభవించడం చేతనే దీనికోసం మనం ఏడుస్తున్నాం.
1: బికాజ్ యూ హావ్ అసోసియేటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫర్ లాంగ్, యూ క్రై.
0: కనుకని ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిదని మనం భావిస్తుంటే ఏమాత్రం కూడా దుఃఖం ఉండదు.
1: When you consider this relationship is temporary,
0: సుఖ దుఃఖములకు అంతా కూడా మన అనుబంధమే మూల కారణం.
1: For everything is attachment.
0: అటాచ్మెంట్ దేనికి ఉండాలి?
1: To whom should be?
0: దైవముతో అటాచ్మెంట్ ఉండాలి.
1: You should be attached to God.
0: అది ఏనాడు కూడా మార్పు చెందనటువంటిది.
1: That is changeless.
0: అది నిత్య సత్యమైనటువంటిది.
1: That is eternal truth.
0: కనుకనే మనము దైవ స్వరూపులుగా మనం విశ్వసించాలి.
1: యు షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ యు ఆర్ ది ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: అహం బ్రహ్మాస్మి, ఐ
1: యామ్ ద బ్రహ్మన్.
0: తత్ త్వం అసి, ఐ
1: యామ్ ద
0: ప్రజ్ఞానం బ్రహ్మ. ఐ
1: యామ్ దట్ అవేర్.
0: ఐ యామ్ ఆత్మ బ్రహ్మ. ఐ
1: యామ్ బ్రహ్మన్.
0: ఐ యామ్ ఆత్మ. ఐ యామ్ బ్రహ్మ. ఐ యామ్ ఇది. ఆ విధమైన యొక్క భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ హావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్, ఐ యామ్ ఆత్మ. ఐ యామ్ ఆత్మ.
0: ఐ ఆమ్ సో అండ్ సో, ఐ ఆమ్ మ్యాన్, ఐ ఆమ్ రామయ్య, ఐ ఆమ్ కృష్ణయ్య. ఈ విధమైనటువంటి తుచ్చమైనటువంటి దేహ ప్రాంతులతో మనం పోకూడదు.
1: యూ షుడ్ నెవర్ హ్యావ్ బాడీ ఫీలింగ్, యూ షుడ్ నాట్ హ్యావ్ మీన్ ఫీలింగ్స్. ఐ ఆమ్ దిస్ బాడీ, ఐ ఆమ్ రామయ్య.
0: ఎవరికి అన్నారు? తల్లిదండ్రులు.
1: యువర్ పేరెంట్స్ గిఫ్టెడ్ దిస్ బాడీ.
0: దీనికి ఎవరు పేరు పెట్టారు? తల్లిదండ్రులు పేరు పెట్టారు.
1: హూ క్రిజన్డ్ యు? యువర్ పేరెంట్స్ క్రిజన్డ్.
0: పెట్టినదే కానీ పుట్టినది కాదు.
1: ఇట్స్ ద నేమ్ గివెన్, నాట్ విత్ బర్త్.
0: పుట్టినది పెట్టినది కూడా ఒకటి ఉంటుంది ఇందులో.
1: దట్ విచ్ ఇస్ నైదర్ బోర్న్ నాట్
0: క్రిజన్. అదే ఆత్మ.
1: దట్ ఈస్ ద సెల్ఫ్.
0: దీనికోసమని మూడు విధమైన మార్గాలు బోధిస్తూ వచ్చింది ఉపనిషత్తుడు.
1: ఉపనిషత్ స్టార్ట్ త్రీ పార్ట్స్.
0: వస్తే పోదు.
1: దట్ ఇఫ్ కమ్స్ విల్ నాట్ గో.
0: పోతే రాదు.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ గోన్ ఇట్ విల్ నాట్ కమ్.
0: పోదు రాదు.
1: దట్ విచ్ నైదర్ గోస్ నాట్ కమ్.
0: చక్కగా గుర్తించమని చెప్పింది
1: ఉపనిషత్. సెడ్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ.
0: వస్తే పోదు.
1: ఇఫ్ ఇట్ కమ్స్ ఇట్ విల్ నాట్ గో.
0: ఏమిటి?
1: వాట్స్ దట్?
0: అదే జ్ఞానము.
1: దట్ ఈస్ విజ్డమ్.
0: ఒక్కతూరి వచ్చిందా తిరిగి పోదు.
1: When once it comes,
0: నిజమైన జ్ఞానం వచ్చి పోయేటువంటి జ్ఞానం కాదు.
1: దట్ ఇస్ ద రియల్ విజ్డమ్. ఇట్ ఇస్ నాట్ ద విజ్డమ్ దట్ కమ్స్ అండ్ గోస్.
0: పోతే రాదు.
1: ఇఫ్ ఇట్ గోస్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
0: ఏమిటది?
1: వాట్ దట్?
0: అజ్ఞానం,
1: ఇగ్నోరెన్స్.
0: ఒకతూరి పైన అజ్ఞానం తిరిగి రాదు.
1: ద మూమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ గాన్ ఇట్ విల్ నాట్ కమ్.
0: పోతూ వస్తూ ఉంటుండాలంటే దినము చావటం పుట్టడం, చావటం పుట్టడంగానే ఉంటుంది.
1: ఇఫ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ రిపీటెడ్లీ, ఇట్ ఇస్ బర్త్ అండ్ డెత్.
0: ఇది రెండు విధములైనటువంటివి కాదు.
1: దే ఆర్ నాట్ టూ.
0: పోతే రాదు.
1: If it goes, it will not come back.
0: ఇంకా మూడవది ఒకటి ఉంటుంది, అదే ప్రధానమైనటువంటిది.
1: Then there's the third one, chief one.
0: రాదు పోదు.
1: It neither comes nor goes.
0: అదే ఆత్మతత్వము.
1: That is the self.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాను కొడైకెనాల్ లో.
1: Swami said in Kodaikanal a small example.
0: ఒక దేహం ఉంటుంది.
1: There's a body.
0: ఈ దేహము మరణించిన తర్వాత,
1: after the death,
0: దీని ఆత్మ ఎక్కడ పోతుంది, ఏ విధంగా ప్రయాణం చేస్తుంది అని అనేక మందికి సందేహాలు అంతా ఉంటాయి.
1: Many doubts were put to Swami. Swami, what will happen to this atma after the death of the body?
0: దేహము మరణించిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి పోతుంది?
1: After the death,
0: ఎంత కాలం సంచారం చేస్తుంది?
1: What will happen to the
0: ఎప్పుడు వచ్చి తిరిగి ప్రవేశిస్తుంది?
1: When does it go?
0: ఇది కేవలం ఒక హాస్యాస్పదమైనటువంటి ప్రశ్నలుగా ఉంటుంటాయి.
1: They have become all ridiculous questions.
0: కరెంట్ వైర్లు అంతా ఉంటున్నాయి.
1: You find the current wire.
0: అక్కడ బల్బ్ పెట్టేటప్పటికి లైట్ వచ్చేసింది.
1: The moment you place the bulb there, you get the light.
0: బల్బ్ తీసేస్తే వెలుతురు పోయింది.
1: The moment you remove the bulb, there's no light.
0: అయితే బల్బు వచ్చింది పోయింది.
1: ద బల్బ్ హస్ కమ్ అండ్ హస్ గాన్.
0: బల్బు రాకమునకు కరెంట్ అక్కడే ఉంటుంది.
1: ప్రయర్ టు ద ప్లేస్మెంట్ ఆఫ్ బల్బ్
0: బల్బు పెట్టినప్పుడు కరెంట్ అక్కడే ఉంటుంది.
1: ఆఫ్టర్ యు టేక్ అవే ద బల్బ్
0: ఈ బల్బ్ పోయిన తర్వాత కరెంట్ అక్కడే ఉంటుంది.
1: ఈవెన్ ఇఫ్ యు రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ ద కరెంట్.
0: అది రాలేదు పోలేదు.
1: ఇట్ హస్ నాట్ కమ్ అండ్ ఇట్ హస్ నాట్ గాన్.
0: అక్కడే ఉంటుంది కరెంట్.
1: The current is remaining as it is.
0: అదే విధంగానే దేహం వచ్చింది పోయింది.
1: Similarly, body has come and gone.
0: ఆత్మ ఎక్కడికి పోలేదు రాలేదు.
1: The true self has not gone, has not
0: అక్కడే ఉంటుంది.
1: It is existing.
0: పోయేకి ఇంకో స్థలం ఉంటుంటే కదా.
1: There is no other place to go anywhere.
0: నేను ఎక్కడైనా బయటికి పోవాలనుకుంటే బయట అనేటువంటిది ఒక ప్రదేశం ఉంటేనే కదా.
1: If I am to go out, there should be some separate place.
0: బయట అనేటువంటిదే లేదు. బయలనేటువంటిదే లేదు.
1: There is no place outside like that.
0: అందువల్లనే ఒకనొక సమయంలో రాధ కూడా చెప్పింది.
1: దట్స్ వాట్ రాధ సెడ్ ఎట్ వన్ టైం.
0: వేయబోవన్ని తలుపు తీయమంటూ పిలుపు.
1: యాజ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్
0: సందేహంగా వచ్చినప్పుడు అయ్యో నేను ఒంటరిగానే ఉంటున్నాని. వేయబోవన్ని తలుపు
1: ఐఎమ్ అలోన్ సో లెట్ మీ క్లోజ్ ద డోర్.
0: మరి కాన్షియస్ తీయమంటూ పిలుపు.
1: దెన్ కాన్షియన్స్ టెల్స్ ఓపెన్ ద డోర్.
0: వెయిటి వెయిటి వెయిటి ఈ సందేహాలు చూసుకో. రాధకెందుకో నవ్వు గొలుపు.
1: These two calls, the body says close, the conscience says open, open the door, close the door, that makes Radha smile.
0: నాలోన నిండి వెలిగే వలపు.
1: It's all the love that is in me or in
0: me. లేదు పిలుపు.
1: The moment I'm awake, there's no more call.
0: విశ్వమంత ప్రాణ విభూని మందిరమైన.
1: The entire universe is the temple of God.
0: వీధి వాకిలి ఏదటో.
1: Where is the main door?

0: See that Kailasa, very heaven, that is the main door.
1: Kailasa.
0: Kailasa.
1: Vaikuntamu.
0: Vaikuntha.
1: Kuntitamu kaanatundi Vaikuntamu.
0: That which is not kutila,
1: nirantaramu anandamuto undinatundi Kailasamu.
0: The Kailasa is how a
1: kailasamanetundi pattanam vere inkokati ledu.
0: It is not separate.
1: Vaikuntamanetundi pattanam marokati ledu.
0: There is no city such
1: as Vaikuntha. Bhagavantuda, needu ekkada head office ani question adiginappudu Naradudu.
0: When Narada asked, what is the head office?
1: మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద.
0: నారదమన్నాడు,
1: మద్భక్తః,
0: మై డివోటీస్,
1: యత్ర గాయంతి,
0: వేర్ దే సింగ్ ఇన్ మై గ్లోరీ,
1: తత్ర తిష్ఠామి నారద.
0: ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్ నారద.
1: ఎక్కడ నా భక్తులు హృదయముతో గానం చేస్తుంటారు అక్కడ నేను నా యొక్క ప్రతిష్ఠ అయిపోయి ఉంటాను.
0: Where my devotees sing wholeheartedly, I install myself there.
1: కేవలం కైలాసము వైకుంఠము స్వర్గము ఇవంత బ్రాంచ్ ఆఫీస్ అడ్రస్లు.
0: The Kailasa, Vaikuntha, heaven, they are just branch offices.
1: Permanent office, vakkate.
0: Permanent address is one.
1: Adiye hrudayasthanamu.
0: That is the position of the heart.
1: కనుకని భగవంతుడు ఎక్కడ ఉంటున్నాడంటే హృదయంలో ఉంటున్నాడు.
0: So if you ask where is God, he is in one's own heart.
1: ఏ ద్వారకావాస.
0: When we say.
1: ఏ బృందావన సంచారి. ఏ మధురాపుర విహారి. అని అనేక రకములుగా ప్రార్థించింది ద్రౌపది.
0: ద్రౌపది ప్రేడ్ ఇన్ డిఫరెంట్లీ, ఓ గాడ్ హూ ఇస్ ఇన్ మథురా.
1: వర్ణించినప్పటికీ వర్ణించినప్పటికీ కృష్ణుడు రాలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సాల్ట్ సచ్ కాల్స్ కృష్ణ హాస్ నాట్ రెస్పాండ్.
1: అలసిపోయింది.
0: షీ వాస్ టైర్డ్.
1: స్వరం కూడాను రాలేకపోయింది.
0: షీ లాస్ట్ హర్ టోన్.
1: హే హృదయవాసి అని పడిపోయింది.
0: షీ ఫెల్ డౌన్ సేయింగ్ దట్ ఓ గాడ్ డ్వెల్ ఇన్ ద హార్ట్. ఇమ్మీడియట్లీ కృష్ణ మేనిఫెస్టెడ్.
1: తిరిగి కొంతకాలమైన తర్వాత ఒంటరిగా చిక్కినప్పుడు కృష్ణుని ప్రశ్నిస్తూ వచ్చింది ద్రౌపది.
0: లెఫ్ట్ లేటర్ ఫైండింగ్ కృష్ణ ఆల్ అలోన్ ద్రౌపది క్వశ్చన్.
1: సోదరా, ఆనాడు నాకంత పరాభవం జరిగేటువంటి సమయ లోపల ఎన్ని పర్యాయములు నిన్ను పిలిచినప్పటికీ ఎందుకు రాలేదు?
0: లేటర్ సెడ్, బ్రదర్, దో ఐ కాల్ యూ రిపీటెడ్లీ వెన్ ఐ వాస్ హ్యూమిలియేటెడ్, వై డిడ్ యూ నాట్ రెస్పాండ్?
1: అవునమ్మా, రాలేదు.
0: Yes, I didn't come.
1: కారణం చెప్పమంటావా?
0: Shall I tell you the reason?
1: ఏ ద్వారకావాసి అని పిలిచావు?
0: You called me saying, oh, the...
1: నేను దగ్గర ఉండేటువంటి వాడిని కూడాను నీ మాటకు సత్యాన్ని నిలబెట్టుకునే నిమిత్తమే నేను ద్వారకు పోయి రావాలి.
0: Though I am near you to say, to uphold the truth what you said, I had to go to Dwaraka and come back.
1: ఈ ఆకాలం లోపల హెలికాప్టర్స్ ఎలిప్లేన్లు ఏమైనా ఉంటున్నాయా? లేవే.
0: Those times there is no aeroplane or any transport.
1: కనుక ఇన్నిన్ని రకములుగా నువ్వు ప్రార్థించావు.
0: You prayed in different ways.
1: బృందావన విహారీ, నేను బృందావనాన్ని పోయి రావాలి.
0: When you said Vrindavan Vihari,
1: నీ పాట నీ మాటకు సరైనటువంటి సత్యం ఉండదు.
0: I have to come from Vrindavan because there will be no truth in what you said.
1: సత్యం చేకూర్చే నిమిత్తమై నేను తిరిగి అక్కడికి పోయి రావడంలో ఆలస్యం అయిపోతుంది.
0: Only to demonstrate truth in what you said, I had to go. Therefore the delay.
1: హృదయవాసి అన్నావు, నేను తక్షణమే వచ్చాను.
0: When you said,
1: ఉన్నాను అక్కడే వచ్చాను.
0: When you said the indweller in the heart, since I am there, I manifested.
1: కనుక భక్తులకు వాక్యాన్ని పరిపాలన చేసే నిమిత్తమై భగవంతుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క మార్పులు చేయవలసి వస్తుంటాయి.
0: To uphold what all that is said by the devotee, God has to change.
1: నీవు బృందావన విహారీని చెప్పినప్పుడు నేను బృందావన పోకుండా గిన వస్తే నీ మాటలో సత్యం ఉండదు.
0: When you call Vrindavana Vihari, if I don't go to Vrindavana,
1: నేను బృందావనాన్ని పోయి రావాలి.
0: When you said Vrindavana Vihari,
1: నీ పాట నీ మాటకు సరైనటువంటి సత్యం ఉండదు.
0: I have to come from Vrindavan because there will be no truth in what you said.
1: సత్యం చేకూర్చే నిమిత్తమై నేను తిరిగి అక్కడికి

0: బృందావనంలో సత్యం ఉండదు.
1: When you call Vrindavana Vihari, if I don't go to Vrindavana, there will be no truth in what you say.
0: Satyam kantasya bhushanam.
1: The truth is the true jewel to the neck.
0: Kantamunaku bhushanamu satyamu.
1: The truth is the proper jewel to the neck.
0: Kanuka ninnu satya swarupuniga cheche nimittamai nenu ee vidhamaina avasthalo padavalsi vastundi.
1: To show the truth in what you said, I had to suffer.
0: Kanuka bhagavantudu aneetundi hrudayavasi.
1: So God is in our heart.
0: ఎక్కడ ఉంటున్నాడు అన్నప్పుడు ఎక్కడ ఉంటున్నాడు?
1: He's everywhere.
0: కానీ ఇంత సమీపంలో మరొక చోటు చిక్కదు మనకు.
1: But there's no other place closer than one's own heart.
0: తల్లి కంటే మిగున దైవం మే దగ్గర.
1: God is much nearer than one's own mother.
0: తల్లైనా కొంత దూరంగా ఉంటుండొచ్చు కొంతకాలము.
1: Mother may at times may be away.
0: దైవం దూరంగా ఉండడానికి వీల్లేదు.
1: God will never be.
0: అతనికి దూరం అనేదే లేదు.
1: There's no distance.
0: అనగా తానే దైవము.
1: Meaning you are the divine.
0: ఇలాంటి సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
1: వి షుడ్ రికగ్నైజ్ ద ట్రూత్.
0: అప్పుడే మన మానవత్వం అనేటువంటిది కూడా చాలా విశాలమైనటువంటి దైవత్వంగా రూపొందుతుంది.
1: దెన్ ది హ్యుమానిటీ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ డివినిటీ.
0: ఈ దుఃఖములకు, ఈ విచారములకు, కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు మనం ఏమాత్రము లెక్క చేయనక్కర్లేదు.
1: వి నీడ్ నాట్ బాదర్ అబౌట్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ దట్ ప్రాఫిట్ ఆర్ ద లాస్.
0: చైతన్యని అనేక మంది దూషిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ స్టార్టెడ్ బ్లేమింగ్ చైతన్య.
0: దూషించే కొద్దీ చైతన్యం నాట్యమాడుతూ వచ్చాడు.
1: As they blame him more and more, Chaitanya started dancing.
0: Enduku Chaitanya inta aanandapistunnavu? Dushanu neeku baadhalu kaliginchaleda?
1: Chaitanya, why do you dance like that? Don't you feel for the blame?
0: Ayya, aa dushanu naaku kaadu.
1: He said, no, that blame doesn't come to me.
0: Gattiga dushiste gaallo cheripothundadi.
1: If they blame loudly, it will go into the air.
0: Tanlo taanu dushinchukunte tanake tagulutundadi.
1: Even one blames within,
0: it will go to the air. Adi prayanam cheyatam ledu kaabatti aanandistunnanu annadu.
1: Since I don't bother, therefore I dance in ecstasy.
0: కనుక లోకులు కాకులు.
1: ద పీపుల్ ఆర్ క్రౌడ్స్.
0: గోపికలను కూడా అడిగాడు ఉద్ధవుడు.
1: ఉద్ధవ ఆస్క్డ్ గోపికాస్ ఆల్సో.
0: అమ్మా, లోకమంతా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటుండాలి.
1: యు సీ ఆల్ ది ఎంటైర్ వరల్డ్
0: అత్తమామల ఆజ్ఞను ఉల్లంఘించి భర్తను ధిక్కరించి మీరు కృష్ణాకృష్ణ అని పరిగెత్తుతుంటున్నారు. దీనికి రాత్రి పగలైనటువంటి ఒక సమయమే లేకుండా పోతుండాలి. ఈ విధంగా లోకులు మిమ్మల్ని నిందిస్తున్నారన్నారు.
1: The entire world is criticizing you, Gopikas, because you are highly disobedient to your in-laws and husband.
0: Oh, Uddhava.
1: He said, oh, Uddhava.
0: Kakulu kustunnayani kokilu tana kaanamunu taanu maanukuntunda?
1: Because the crows crow, the nightingale will not stop.
0: Lokulo kakulu.
1: The entire society is like crows.
0: Kaduka ee kakulu kootalaku mem kokiluga undetunte varu mem bhagavantuni yokka chintana chestunnam.
1: We are the nightingale, we think of God.
0: దీనికి మాకు ఏమాత్రం కూడా నువ్వు విరవనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ ఫియర్.
0: కేవలం హంసలను చూసి కొంగలు పరిహసిస్తాయి.
1: లుకింగ్ ఎట్ ది స్వాన్ ది అదర్ క్రేన్ ఆల్సో స్టార్ట్
0: స్మాల్ కొంగలు పరిహసించినంత మాత్రం హంసలు కలిగేటువంటి లోపం ఏమిటి?
1: బికాస్ ది క్రేన్ లాఫింగ్ ది స్వాన్ విల్ నాట్ సఫర్.
0: ఏనుగును చూసి కుక్కలు మురుగుతాయి.
1: లుకింగ్ ఎట్ ది ఎలిఫెంట్ ద డాగ్ స్టార్ట్ బార్కింగ్.
0: తను లెక్క చేస్తుందా?
1: ఎలిఫెంట్ విల్ నాట్ బి మైండ్.
0: లేదు, దాని స్వభావము.
1: Because it's nature.
0: కాబట్టి మేము దైవాన్ని కోరుతున్నామే కానీ లోకాన్ని కోరటం లేదు.
1: We want God, not the world.
0: లోకాన్ని కోరినప్పుడు మేము భయపడాలి.
1: So if we want world, we need to have
0: దైవాన్ని కోరినప్పుడు మాకు భయం ఎందుకు?
1: When we desire God, why should we be fearful?
0: కాబట్టి అభయ స్వరూపుడైనటువంటి దైవాన్ని మేము ఆశిస్తున్నాము.
1: We want God who gives us all that.
0: ఆనాటి జ్ఞానం ఇలాంటి పవిత్రమైనటువంటి రూపంగా రూపొందింది.
1: That kind of wisdom, that kind of sacred knowledge was there in those times.
0: మనం ఈనాడు తిరిగి పునాది వేయాలి.
1: We should lay the foundation again today.
0: Itti vidyarthulu yuvakulainatunti varu ee pavitramainatunti gnananni taanu kontha varaku sampadinchukovali.
1: Students and the modern youth should acquire that sacred knowledge.
0: Lokulai mana veravaradu.
1: Don't have fear of the world.
0: Aneka mandi aneka rakamuluga bhavinchavachunu.
1: Many may feel differently.
0: తలలు వేరైనప్పుడు తలంపులు వేరు కావచ్చును.
1: As the heads are different, thoughts are bound to vary.
0: ముండే ముండే మతిర్ భిన్న. ఒక్కొక్క తల వేరుగా ఉంటుంది, తలంపులు వేరుగా వస్తుంటాయి.
1: As the heads vary, the thoughts are different.
0: దీనికి మనం ఎందుకు వెర్చాలి?
1: Then why should you have fear?
0: మనం వెర్చకూడదు.
1: We need not have fear.
0: భయపడి దేవుని భజన చేయగలేక భ్రమజంది మరణించు సమయము నందున బలిమి మీరక యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు అయ్యోయోయని ఏద్దంగనెవ్వరు అడ్డగింపగవత్తురప్ప. భయపడి దేవుని భజన చేయగలేక.
1: అవుట్ ఆఫ్ ఫియర్ ఇఫ్ యూ డోంట్ చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్
0: భ్రమజంది మరణించు సమయమునందు.
1: అవుట్ ఆఫ్ ఇల్యూజన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్.
0: బలిమి మీరక యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు
1: వెన్ ద గాడ్ ఆఫ్ డెత్ డ్రాగ్స్ యూ

0: When you cry, who will come to your rescue towards the end?
1: పరమేశ్వరుడయిట్టు కరుణీయై పురుషుడై ధర క్రీడించుచుండగా.
0: God is in the form of man and woman and he enjoys himself.
1: నిజముగా చూడ తరుణి జన్మమే ఘనముగా.
0: Actually speaking, the life of woman is great.
1: గర్భధారణ పరియింపవలెనుగా.
0: That we have to chant and think of it.
1: నవమాసములు మోసికని పెంచి గన బుద్ధులను నేర్పి తనయు నీయొసగేడి తల్లి తక్కువయగునా.
0: Will mother will ever be low because he carries the child for 9 months and
1: delivers
0: him. It is for that reason the name of the mother
1: కలరు ఈ విధముగానే అన్నిటికీ తరుణి నామంబే ముందు.
0: Therefore for every purpose in the name of the
1: తరుణి ఈ ప్రకృతి.
0: The very woman is the nature.
1: ఈ ప్రకృతి ఈ ధర.
0: This nature is ధర.
1: ధర యొక్క మార్పే రాధ.
0: The very
1: ధర రాధ.
0: The earth, Dhara, transforms into Radha.
1: కనుకనే ప్రకృతి పరమాత్ముడైనటువంటి బింబ ప్రతిబింబములే.
0: The nature and God are objects in the reflection.
1: కనుకనే లోకములో సీత రామ పార్వతి పరమేశ్వర లక్ష్మీ నారాయణ అని పేర్లు పెట్టడంలో ఉండేటువంటి అంతరార్థమేమిటి?
0: What is this inner significance when we say Sitarama, Lakshmi Narayana, Parvati Parameshwara?
1: Motta motta prakruti, tarvata paramatma.
0: First nature and then God.
1: Prakrutini paramatma ga vishwasinchu.
0: Take the nature as God.
1: Ivi rendu ekamaipothayi.
0: Then both become one.
1: Kanuka ee antarathanni prabodhinche nimittamai Vedantamulu inni vidhamainatuvanti margaanni prabodhistu vachayi.
0: To teach this inner significance, Vedanta started telling all this.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
1: మనం మొట్టమొదట ఈ అల్పభావాన్ని దూరం చేసుకోండి.
0: వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ ద మీన్ ఫీలింగ్.
1: ఇంకా విచారములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ గ్రీఫ్.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘములే.
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఒక్కటైనా శాశ్వతమైనటువంటివి కాదు.
0: నాట్ ఈవెన్ వన్ ఇస్ పర్మనెంట్.
1: కనుక శాశ్వతమైనది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ దట్
1: పర్మనెంట్. అదే భగవతత్వము.
0: దట్ ఈస్ గాడ్.
1: అది ఏ నిజమైన ప్రేమతో కూడినటువంటి యొక్క మార్గము.
0: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ లవ్.

దట్ వాజ్ భగవాన్ బాబా షోయింగ్ ఇస్ వాట్స్ స్టాపింగ్ మ్యాన్ ఫ్రమ్ రియలైజింగ్ హిజ్ ఓన్ డివినిటీ అండ్ హౌ హీ కెన్ ఓవర్కమ్ ఇట్. ఇట్ వాజ్ అ సమ్మర్ కోర్స్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ ఇన్ ద ఈవినింగ్ ఆఫ్ 20th May 1993.

జగత్సర్వం సత్యాదీనం తు దేవతం తత్సత్యం ఉత్తమాదీనం తత్సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత ఉత్తమో పరదేవత. దైవాదీనం జగత్సర్వం దైవాదీనం జగత్సర్వం. సత్యాదీనం తు దేవతం

0: ఈ విశ్వమంతయు కూడాను దైవాధీనమై ఉంటున్నది.
1: The entire universe is under the control of God.
0: అట్టి దైవము సత్యాధీనుడై ఉంటాడు.
1: God is in the hands of truth.
0: సత్యము ఉత్తముని యొక్క ఆధీనమై ఉంటుంది.
1: The truth is always after a noble man.
0: అట్టి ఉత్తముడే దైవ స్వరూపుడు.
1: Such a noble man is the very personification of divinity.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివినిటీ.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త అవస్థ యందు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతుంటాడు.
1: ఎ పర్సన్ పాసెస్ త్రూ డిఫరెంట్ ఫేజెస్ అండ్ స్టేజెస్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: అదే వ్యక్తి స్వప్నమునందు తనను తానే కల్పించుకుంటాడు.
1: ద వెరీ సేమ్ పర్సన్ క్రియేట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద
0: తన భావాలను కూడా కల్పించుకుంటాడు.
1: హీ ఆల్సో క్రియేట్స్ హిజ్ ఓన్ ఇమాజినేషన్ ఫీలింగ్.
0: తన సుఖ దుఃఖములను కూడా కల్పించుకుంటాడు.
1: హీ జస్ట్ క్రియేట్స్ ఆల్ హిజ్ అసోసియేట్స్ దేర్.
0: అన్నింటి ఎందు కూడా సుఖ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు.
1: హీ ఆల్సో పాసెస్ త్రూ ద పెయిన్ అండ్ ప్లెజర్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్.
0: నిద్రావస్థ ఎందు సర్వమును మరచి పరిపూర్ణమైనటువంటి ఒక చైతన్యమునందు తల్లీనమై ఉంటాడు.
1: వైల్ ఇన్ ద డీప్ స్లీప్ హి ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్ అండ్ లైస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు వివిధమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వివిధమైనటువంటి ఒక కర్మలకు తాను కట్టుబడి ఉంటుంటాడు.
1: ద సేమ్ పర్సన్ ఇస్ బౌండ్ బై డిఫరెంట్ actions in all the three states of consciousness, the waking, the dreaming and the deep sleep.
0: కాని నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఎవ్వరు కూడా కదిలించలేరు.
1: బట్ దట్ ట్రూ ఎటర్నల్ ప్రిన్సిపల్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ అన్చేంజబుల్.
0: ఒక కాగితం నందు చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాడి అయినా కూడాను కదిలించలేదు.
1: ఎ పేపర్ ఆన్ విచ్ ఎ గార్లెండ్ ఈజ్ ఇంప్రింటెడ్ కెనాట్ బి సెపరేటెడ్ బై ఎనీ వర్ల్ విండ్.
0: కాగితమును కదిలించును, కానీ కాగితమునందు చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాడి కూడాను కదిలించలేదు.
1: ద పేపర్ విత్ ద పిక్చర్ ఆఫ్ ద గార్లెండ్ మైట్ ఫ్లట్టర్, మైట్ మూవ్, బట్ ద గార్లెండ్ ప్రింటెడ్ ఓవర్ దేర్ ఈజ్ అన్షేకబుల్.
0: బయట వాతావరణము భక్తుని యొక్క సంకల్పములను కేవలము అనేక విధములుగా మార్పు చెందు ఉంచవచ్చు.
1: ది ఔటర్ అట్మాస్ఫియర్ అండ్ ది థాట్స్ ఆఫ్ ది డివోటీ మైట్ చేంజ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: కానీ హృదయంలో నాటుకొని పోయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎట్టి పరిస్థితి కూడాను దానిని చెలించలేవు.
1: బట్ ది డివినిటీ దట్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఆన్ అవర్ హార్ట్ ఈజ్ అన్చేంజబుల్, అన్షేకబుల్.
0: కనుకనే సాధకుడు చలించని మనసును భ్రమించని దృష్టిని కలిగి ఉండాలి.
1: అండ్ హెన్స్ ఎన్ ఎస్పరెంట్ ఇస్ సపోజ్ టు హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్ అండ్ ఎ స్టడీ అండ్ స్టడీనెస్.
0: మానవుని యొక్క శరీరము ఒక ఎదురు కర్ర వంటిది.
1: హ్యూమన్ బాడీ ఈజ్ లైక్ ఎ బ్యాంబో. హ్యూమన్ బాడీ ఈజ్ లైక్ ఎ బ్యాంబో.
0: ఈ ఎదురు కర్రకు అనేక గెనుపులు ఉంటూ ఉంటాయి.
1: This bamboo has got bends at different places.
0: Aa genupule kama krodha lobha moha mada vatsalyamulu anetundi yokka bhavamulu.
1: The bends of the bamboo stick represent the six weaknesses of mankind: the anger, the lust, the envy, avarice.
0: Manam yokka dehamu manam yokka jeevithamu oka kevalamu tungabhadra ani pilustu vacharu.
1: The human body and the human life are compared and called Tungabhadra.
0: Tungabhadrakunu manam yokka shariramunaku ulinatvanti sannidhi sambandha bandhavyam emiti.
1: What is the intimate relationship between this Tungabhadra and the human body?
0: Bhadramu anaga kalyanamu.
1: Bhadra means
0: mangalakaramu.
1: Bhadra means that which is auspicious.
0: తుంగ అనగా అమితమైన, అమితమైన.
1: తుంగ మీన్స్ ఇన్ఫినిట్.
0: తుంగ భద్ర అనగా అమితమైనటువంటి ఆనందమును, అమితమైన కళ్యాణమును, అమితమైన మంగళమును చేకూర్చేటువంటిదే ఈ మానవ శరీరము.
1: తుంగభద్ర మీన్స్ ద హ్యూమన్ బాడీ దట్ ఈస్ గిఫ్టెడ్ విత్ ఇన్ఫినిట్ బ్లెస్.
0: అట్టి దివ్యమైన, అట్టి భవ్యమైన, అట్టి పవిత్రమైనటువంటి ఈ మానవ దేహమును మనం ఏ విధమైనటువంటి మార్గములో వినియోగిస్తున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు.
1: Each one has to question for one's own self in what way we are making use of this divine, ever fresh, novel, unique human body. This auspicious human body,
0: pavitramainatundi ee dehamunu,
1: the body that is sacred,
0: kalyanakaramainatundi ee dehamunu,
1: body that is auspicious,
0: etuvanti tuchyamainatundi margamlo manamu vinivogapartunnamo evariki vaaru yochinchali.
1: Each one has to question one's own self in what a mean way we are utilizing it.
0: Deeniki tunga bhadra ani enta chakkaga gnanam chesi aneka vishayamulu vicharana chesi parishodhan chesi parishilana chesi narudu deeniki ee peru niminchadu.
1: It was Narada who gave this title Tungabhadra to the human body after thorough investigation and inquiry.
0: Narudu anaga kevalamu కలహప్రియుడని భావిస్తుంటారు లోకులు.
1: వీ థింక్ నారద స్టాండ్స్ ఫార్ ఆల్ కైండ్స్ ఆఫ్ రైవల్రీ అండ్ కాన్ఫ్లిక్ట్.
0: కాదు కాదు,
1: నో,
0: ఇది కేవలము లోకుల భ్రాంతి.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ఇల్యూషన్ ఇమాజినేషన్.
0: సమస్త దుఃఖములకు పరిహారం గావించేటువంటి జ్ఞానము అందించేటువంటి మహనీయుడే నారదుడు.
1: నారద ఇస్ ద వన్ హూ హాస్ గివెన్ సొల్యూషన్ టు దిస్ లిమిట్లెస్
0: జ్ఞాన భాస్కరుడే నారదుడు.
1: నారద ఇస్ ద వన్ హూ హోల్డ్స్ నో సీక్రెట్.
0: కనుక అట్టి త్రికాల బాధ్యుడైనటువంటి ఒక నారదుడు,
1: నారద
0: విష్ణుప్రియకు ఆదర్శమైనటువంటి నాయకుడు నారదుడు, దీనికి ఒక నూతనమైనటువంటి పేరును కల్పించాడు.
1: నారద హాస్ గివెన్ దిస్ న్యూ నేమ్ హూ నోస్ ఆల్ ది స్టేట్స్ ఇన్ ఆల్ ది 3 పీరియడ్స్ ఆఫ్ టైమ్ సో క్లోజ్ టు విష్ణు.
0: అది తుంగ భద్ర అని.
1: ద నేమ్ దట్ నారద హాస్ గివెన్ ఇస్ తుంగభద్ర.
0: తుంగభద్ర అనగా సమస్త కళ్యాణములను చేకూర్చేటువంటి యొక్క అమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి యొక్క స్వరూపమే కళ్యాణం.
1: తుంగభద్ర మీన్స్ ఆల్ దట్ విచ్ కన్ఫర్స్ ఇన్ఫినిట్ బ్లిస్, ఆల్ దట్ గివ్స్ దట్ లిమిట్లెస్ ఆస్పిషియస్నెస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నామమును సక్రమమైన మార్గంలో వినియోగించి సరి అయినటువంటి యొక్క అర్థమును గుర్తించి దీనిని ఆనందించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద సాంక్టిటీ బిహైండ్ దిస్ నేమ్, మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఫుల్ రియలైజేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్స్ మీనింగ్.
0: మానవత్వం అనగా కేవలము లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన అర్థములు మాత్రమే మనం తీసుకునకూడదు.
1: ఇన్ ద హ్యూమన్ లైఫ్ వీ షుడ్ నాట్ గో బై ద ఫిజికల్ ఎఫిమరల్ వరల్డ్లీ ఇంటర్ప్రిటేషన్.
0: అనేక విధమైనటువంటి అర్థములను ప్రబోధిస్తూ ప్రాచీన మహర్షులు తమ అనుభూతుల్లో దర్శించినటువంటి యొక్క రూపాలను ఈ యొక్క మానవత్వానికి నామములుగా నియమించారు.
1: ఇన్ఫాక్ట్ ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ సో మెనీ టైటిల్స్, సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ బై ది ఏన్షియన్స్ బేసింగ్ ఆన్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇన్ ఫుల్ రియలైజేషన్ ఆఫ్ ఇట్ ది ఇన్నర్ మీనింగ్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి నామములను సమాజములకు సరి అయినటువంటి రీతిగా మనము వినియోగించుకోలేకపోవటం చేతనే అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
1: యాజ్ వీ డోంట్ లివ్ అప్ టు ఇట్స్ ట్రూ మీనింగ్ వీ ఫేస్ సో మెనీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ వే.
0: ఈనాటి మానవుడు సమాజం యొక్క స్థితిని ఎవ్వడు కూడా గమనించడం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్లైట్ ఆఫ్ ద సొసైటీ.
0: వ్యక్తిగతమైన కుటుంబ సంబంధమైనటువంటి యొక్క స్థితిగతులను మాత్రమే విచారం చేస్తున్నాడు.
1: He has limited himself to his own self and the family.
0: సమాజం యొక్క దృష్టిని మనము అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇలాంటి ఉత్తమమైనటువంటి పేర్లంతా కూడా మనకు ఆవిర్భవిస్తాయి.
1: In fact, if he has got concern for the community or the society, he will know the meaning of these words.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: జీవితం చాలా విలువైనటువంటిదని మీకు తెలుసు.
1: You know that life is highly valuable.
0: మానవత్వం అనేటువంటి అత్యంత ఉత్తమమైనటువంటిది అని తెలుసు.
1: యు ఆల్సో నో దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ నో బ్లెస్డ్ ఆఫ్ ఆల్.
0: జంతువునాం నరజన్మ దుర్లభము, ఈ నరజన్మంలో వచ్చినటువంటి యొక్క దృష్టిని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
1: యు హావ్ టు నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రీచర్స్.
0: నర ఈ నరా అనే రెండు పదముల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
1: యు హావ్ టు నో ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ విత్ టూ లెటర్డ్ నరా.
0: నా అనగా కాదు,
1: నా మీన్స్ నో,
0: రా అనగా మృత్యువు,
1: రా మీన్స్ డెత్.
0: నాశనం కానటువంటి ఒక తత్వమునకే నరా అని పేరు.
1: నరా మీన్స్ ది ఇంపెరిషబుల్, ది డెత్ లెస్.
0: నరుడు అనగా నాశనం కానటువంటి వాడు,
1: మీనింగ్ హూ హీస్ డెత్ లెస్ ఇమ్మోర్టల్.
0: నరా, నారద, నారాయణ ఈ మూడు పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించుకుంటే మూడు చేరి ఒక్కటిగానే అవుతుంది.
1: ఇఫ్ యూ టేక్ దీస్ త్రీ వర్డ్స్ నరా, నారద, నారాయణ ఆల్ రిఫ్లెక్ట్ ది సేమ్ మీనింగ్.
0: నరునకు నారాయణుడు చూపినటువంటి వాడే నారదుడు.
1: నారద ఇస్ ద వన్ హూ షోస్ నారాయణ టు నరా ద హ్యూమన్.
0: కనుక ఇట్టి నరతత్వమునకు ఎంతటి ఉత్తమమైనటువంటి అర్థంలో ఉంటున్నవి.
1: వాట్ ఎ లాఫ్టీ మీనింగ్ దట్ దిస్ వర్డ్ నరా క్యారీస్.
0: ఇలాంటి నరమానవ మానవత్వాన్ని మనం ఎంత దుర్వినియోగపరుచుకుంటున్నామో మనం విచారించాలి.
1: We must know first of all in what way, how we have been misusing such valuable human life.
0: నరుని కంటే దైవం వేరొకడు కాదు.
1: God is not separate from man.
0: దైవము తనకంటే భిన్నంగా లేడు.
1: God is not separate from him.
0: తనకంగా భిన్నం లేనటువంటి వాడు కనుకనే భగవంతుని మనం పూజించనక్కర్లేదని విచారణ చేస్తూ వచ్చాడు నారదుడు.
1: Narada went on telling that as God is not different from you, you don't have to worship him.
0: ఎల్లబ్ధపుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అని వల్లిస్తూ వచ్చాడు నారదుడు.
1: నారద వెంట్ ఆన్ డిస్క్రైబింగ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ గాడ్.
0: ఆత్మారాముడే నరుడు.
1: ది ఇన్నర్ సెల్ఫ్ ఈస్ నారాయణ.
0: నరుడే నారాయణుడు.
1: ది ఇండివిజువల్ ఈస్ గాడ్ హింసెల్ఫ్.
0: నరుడు నారాయణుడు చుట్టమే నిజమైనటువంటి మంచితనము.
1: Goodness lies in noticing Narayana, the divinity in
0: Narayana.
1: And in fact, if he finds the human aspect in the divinity, that amounts to greatness. We want to be great. In fact, good people are really noble when compared to great. Therefore, a good one watches the divinity in a human being.
0: కానీ నారాయణ ఎందు కూడా నరుని చూస్తూ వస్తుంటాడు చెడ్డవాడు.
1: వేర్ ఇస్ ద బ్యాడ్ మ్యాన్ వాచెస్ ద హ్యూమన్ ఎలిమెంట్ ఈవెన్ ఇన్ ద డివైన్.
0: అతనే రావణుడు.
1: అండ్ హీ ఇస్ ద రావణ హింసెల్ఫ్.
0: రావణుడు నారాయణ ఎందు నరుని చూస్తూ వచ్చాడు.
1: రావణ వెంట్ ఆన్ వాచింగ్ ద హ్యూమన్ ఇన్ గాడ్.
0: కానీ నారదుడు నరుని ఎందు నారాయణ చూస్తూ వచ్చాడు.
1: బట్ నారద హ్యాస్ సీన్ నారాయణ గాడ్ ఇన్ నరా ద హ్యూమన్.
0: కనుక ప్రతి వ్యక్తిత్వం నందు కూడాను దివ్యమైనటువంటి శక్తిత్వం కూడాను ఇమిడి ఉంటుందని.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఇస్ డివినిటీ లేటెంట్.
0: ప్రతి విషయాన్ని కూడాను విద్యార్థులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ సటిల్ మ్యాటర్ హ్యాస్ గాట్ టు బి క్లోజ్లీ అబ్జర్వ్డ్ బై స్టూడెంట్స్.
0: మనము అనేక చరిత్రలు చదువుతున్నాము.
1: వి గో త్రూ ది హిస్టరీస్.
0: ఒక రామాయణం నందు తీసుకో.
1: లెట్ అస్ టేక్ రామాయణ.
0: ఐకమత్యం చేత ఎన్ని రకములైనటువంటి ఆనందాన్ని మనం పొందవచ్చును.
1: వాట్ కైండ్ ఆఫ్ బ్లిస్ వీ కెన్ హ్యావ్ అవుట్ ఆఫ్ యూనిటీ.
0: ఏకత్వం చేత అనేక విధమైనటువంటి సుఖములు మనం పొందవచ్చు.
1: అవుట్ ఆఫ్ యూనిటీ కెన్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: భిన్నత్వం చేత మనం పొందవలసినటువంటి ఆనందాన్ని కూడాను అత్యంత దూరం అయిపోతున్నాం.
1: అవుట్ ఆఫ్ డిస్యూనిటీ ఆర్ డైవర్సిటీ యు ఆర్ డిస్టెన్స్డ్ ఫ్రమ్ హ్యాపీనెస్.
0: రాముడు, లక్ష్మణుడు, భర్తడు, శత్రుఘ్నుడు ఈ నలుగురు అన్నదమ్ములు కూడాను ఐకమత్యంగా ఉండటం చేతనే వారి యొక్క కీర్తి జగత్ వ్యాప్తి అయిపోయింది.
1: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న ఆల్ ద ఫోర్ బ్రదర్స్ దే లివ్డ్ ఇన్ కంప్లీట్ యూనిటీ. దేర్ ఫోర్ దే ఆర్ హైలీ రెప్యూటెడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: అదే వాలి, సుగ్రీవులు ఇరువురు కూడా అన్నతమ్ములే. కానీ భిన్నత్వం వారిలో ఉండటం వల్ల ఎన్ని విధమైనటువంటి కష్టములు గురి అయ్యారు.
1: ఇన్ ద సేమ్ టెక్స్ట్ యూ కమ్ అక్రాస్ టూ బ్రదర్స్ Vali and Sugriva, where there is no unity between them, and what a suffering they had.
0: Pandavulu 5 mandi
1: పాండవాస్ ఆర్ ఫైవ్.
0: ఐదు మంది కూడా నువ్వు ధర్మతుని ఆజ్ఞను చిరసా వహించి నడుచుకోవటం చేత వారు ఎంతటి ఘనతను పొందారు.
1: ఆల్ ద ఫైవ్ పాండవర్స్ followed the eldest Dharmaja, and therefore they had all the majesty, all the reputation.
0: ద్వాపర యుగం నందు అనుభవించినటువంటి పాండవుల యొక్క తత్వము కలియుగం నందు కూడా ఆదర్శంగా నిలిచిపోయినది.
1: That kind of principle of unity there in the Dwapara age still remains as a standard in this age of Kali.
0: కాని రావణ విభీషణాదులు భిన్నత్వంతో ఉండటం చేతనే వారి యొక్క అనేకమైనటువంటి బదలకు గురి అయిపోయారు.
1: రావణ విభీషణ differed in their ideologies, therefore they passed through suffering.
0: భిన్నత్వం చేత ద్వేషం చేత ఐకమత్యం కోల్పోవటం చేత ఎన్నో దుఃఖములకు గురి అవుతున్నాం.
1: Because of the diversified opinions, well, they had to suffer a lot and distance.
0: ఐకమత్యాన్ని అభివృద్ధి గావించుకోవటం చేత సర్వ సుఖములు కూడా పొందగలుగుతున్నారు.
1: When once unity is fostered, you will have all kinds of joy.
0: ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రలే దేశములకు అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శాలు అందిస్తూ వచ్చాయి.
1: ద హిస్టరీ ఆఫ్ దీస్ నోబుల్ సోల్స్ సెట్ ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: అదే రావణుడు కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై రావణ.
0: ఓ లోక ప్రజలారా,
1: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్,
0: నేను కేవలము కామక్రోధాన్ని సాధించుకునలేక కన్నకుమారుని కూడా నాశనం చేసుకున్నాను.
1: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్, నో, because I have become a victim to the anger and desire, I lost my progeny including my son.
0: Desha asuyalu nenu sadhinchukoleka bandhu mitrulanu kuda nu nasanam chesukunnanu.
1: I could not conquer hatred and envy, and so I lost my relations.
0: Lokam yokka satyanni gurtinchukoleka naa yokka rajyam ne bhasmam chesukunnanu.
1: I could not understand the fundamental truth, and therefore I lost my kingdom.
0: Meeru ee vidhanga chesukokandi ani hecharistu poyadu ravanudu.
1: And he cautioned the entire people, don't follow this way, be careful.
0: కనుక మహనీయులైనటువంటి వారందరూ కూడా ఎంత శక్తిపరులుగాను ఉన్నారు, వారందరూ కూడాను ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తిస్తూ వచ్చారు.
1: All noble people of those days realized the power of the truth and conducted themselves accordingly.
0: రావణుడు ఎంత శక్తిపంతుడు.
1: రావణ is really mighty.
0: మహా తపస్సంపన్నుడు.
1: The one of penance.
0: అన్ని విధమైనటువంటి శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తిని కూడాను కలిగినటువంటి వ్యక్తి.
1: He has got all kinds of capacities, the physical, mental and intellectual.
0: కాని ఇండి ఉండి ప్రయోజనం ఏంటి?
1: What for all the faculties?
0: కేవలము రాగ ద్వేషాలను మాత్రం సాధించుకోలేకపోయాడు.
1: He could not win over the attachment and hatred.
0: కనుకనే ఇన్ని విధమైనటువంటి రోగములకు గురి అవుతూ వచ్చాడు.
1: Therefore he had to suffer in every possible way.
0: ప్రేమ తత్వం అతని ఎందు ఏమాత్రం కూడా కనిపించలేదు.
1: There is no trace of principle of love in him.
0: కానీ ఆ ప్రేమనే మన హృదయం నందు ప్రతిష్ఠ గావించుకున్న ఎట్టి పరిస్థితి ఎందుకు మనం విజయాన్ని సాధించగలం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ దిస్ లవ్ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ హార్ట్, యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
0: అమృతస్య పుత్ర అన్నారు మానవుణ్ణి.
1: మ్యాన్వంత్
0: విశ్వే అమృతస్య పుత్ర.
1: మ్యాన్ ఈజ్ కాల్డ్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతపుత్రుడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ ఇమ్మోర్టల్.
0: కానీ ఈ నిజమైన తత్వాన్ని గుర్తించుకోలేక అమృతపుత్రుడుగా మారిపోతున్నాడు.
1: హీ ఈజ్ ఇమ్మోర్టల్ అమృత, బట్ హీ హెస్ బికమ్ ద వన్ ఆఫ్ ఫాల్స్హుడ్ అమృత.
0: కనుక మనం అమృతపుత్రులు కాకూడదు, అమృతపుత్రులే కావాలి.
1: వీ షుడ్ నాట్ బి సన్స్ ఆఫ్ ఫాల్స్హుడ్ అమృత, బట్ వీఆర్ ద సన్స్
0: ఆఫ్ అమృత దైవములే కావాలి.
1: అండ్ వీ షుడ్ బికమ్ వెరీ గాడ్ హిమ్సెల్ఫ్.
0: ప్రేమాంశం కాదు మనలో ఉండవలసింది, ప్రేమనే మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ నాట్ బి సింప్లీ లవింగ్, వీ షుడ్ డెవలప్ లవ్ ఇట్సెల్ఫ్.
0: ఇట్టి ప్రేమ తత్వాన్ని మనం అనుభవించినప్పుడే పరమాత్మ తత్వాన్ని సులభంగా మనం గ్రహించవచ్చు.
1: వెన్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఇన్ ద డెప్త్ ఆఫ్ లవ్, యూ కెన్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ ఫుల్.
0: పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: తనకంటే వేరుగా ఉన్నాడనే భావం ఉండినంత వరకు పరమాత్ముడు అత్యంత దూరంగా ఉంటాడు.
1: If you consider God separate from you, he is at a distance.
0: పరమాత్ముడు సన్నిహిత సంబంధుడు.
1: God is
0: అతని స్నేహమే నా యొక్క నిజమైన స్నేహము అని ఇద్దరు యొక్క ఏకత్వాన్ని గుర్తించినప్పుడు నీకు నీవు ఎంత దగ్గరో పరమాత్మ కూడా అంత దగ్గర అవుతుంటాడు.
1: Then once you consider God is so intimate, there is no other friend other than God, he is as close as yourself unto
0: ఏ దేవాలయమునందు ఏ క్షేత్రమునందు ఏ పుణ్యతీర్థములు ఎంతో ఉంటున్నాడని భావించుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కన్సిడర్ దట్ గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎ టెంపుల్ ఆర్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
0: లోకంలో ఉన్నటువంటి బాబర్లకు ఇలాంటి పరిస్థితిని కొంతవరకు బోధించి తర్వాత తనయందున్నటువంటి దివ్యత్వాన్ని హెచ్చరించడం కోసమని ఇలాంటి పవిత్రమైన మార్గాలను నిరూపిస్తూ వచ్చారు మహనీయులు.
1: Noble souls have explained these sacred principles. Having experienced it, they propagated these principles.
0: ప్రప్రథమంలో మనం అక్షరభ్యాసం చేసుకోవాలి.
1: In the beginning, we have to learn the alphabets.
0: A, B, C, D అనే అక్షరాలు నేర్చుకున్నప్పుడే,
1: when once we pick up learning alphabets A, B, C,
0: తర్వాత G, O, D, God అనే పదాన్ని మనం నేర్చుకోవచ్చు.
1: Then we can learn the word G, O, D, God.
0: ఈ పదాలను మనం నేర్చుకున్నప్పుడే,
1: when once we know words,
0: sentences మనం చదవవచ్చును.
1: We can also read sentences.
0: చదివేటువంటి శక్తిని సాధించినప్పుడే పుస్తకాలంతా మన హస్తమైపోతాయి.
1: When once you can read sentences, you can go through the whole book.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి పామరులైనటువంటి మానవులకు భగవంతుని యొక్క దేవాలయమని, భగవంతుని యొక్క తీర్థయాత్ర అని ఇలాంటివన్నీ కొన్ని కొన్ని అక్షర స్వీకారం చేస్తూ వచ్చారు.
1: And hence, it is something like learning to begin with alphabets. The ancients have introduced the divinity to innocent
0: people.
1: Therefore, the ancient people said that God is present in the temple in pilgrim center, something like a child starts walking.
0: పామరు యొక్క మనసుకు పవిత్రమైనటువంటి యొక్క భావాలు చేర్చడం కోసమని ఇటువంటి యొక్క అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ ది సీక్రెట్ ఐడియాస్ ఆర్ ఇన్కల్కేటెడ్ ఎంటర్టైన్డ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఎ బిగినర్.
0: భగవంతుని యొక్క తత్వమునకు ఎట్టి అభ్యంతరములు ఉండవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ది డివైన్ నాలెడ్జ్ దేర్ ఆర్ నో ఆబ్స్టకల్స్.
0: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములకు ఎట్టి ఆటంకములు కూడా అడ్డు రావు.
1: బట్ ది కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ ఆఫ్ గాడ్ దేర్ ఆర్ నథింగ్ దట్ కమ్ ఇన్ హిస్ వే.
0: కనుక ప్రతి మానవత్వమునందు కూడాను ఈ విధమైన చిన్న చిన్న విషయం ఎందే దైవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ సర్టన్ సటిల్ మ్యాటర్స్ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: మన సాయినాథ్ చెప్పారు, స్వామి యొక్క చిన్న చిన్న విషయాలు కూడాను ఎంతనో అంతరార్థాలుగా కలిసి ఉంటాయి.
1: సాయినాథ్ మెన్షన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ వాట్ ఎవర్ సింపుల్ థింగ్స్ దట్ భగవాన్ మెన్షన్స్ టు అస్.
0: వీరు కొన్ని విధమైన అనుభూతులు ఎందుకు కూడాను వీరు కొంతవరకు సానుభూతులైనవారు.
1: యూ షుడ్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ ఓన్ లైఫ్.
0: నేనున్నటువంటి యొక్క అనగా ఈ దేహం నివసించేటువంటి యొక్క పూర్ణచంద్ర ఆడిటోరియం లోపల,
1: ది పూర్ణచంద్ర ఆడిటోరియం వేర్ భగవాన్ రిసైడ్స్,
0: వీరందరూ అక్కడే ఉండేటువంటి వారు.
1: దీస్ బాయ్స్ స్టే దేర్.
0: సాయినాథ్,
1: దిలీప్, సత్యజిత్,
0: అంత పాట్లే, తర్వాత శ్రీనివాసు, వీరందరూ కూడా అక్కడ నా ద్వారం ముందుగా పండుకునేటువంటి వారు.
1: దీస్ బాయ్స్ స్లీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డోర్.
0: నేను ఏ చిన్న విషయం చేసినప్పటికీ వాడు చక్కగా గుర్తించుకుంటూ వచ్చేటువంటి వారు.
1: దే విల్ నోటీస్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సటిల్ థింగ్ దట్ హ్యాపెన్స్ దేర్.
0: కానీ కొన్ని కొన్ని సమయంలో నాకు మరణించినటువంటి వారు కూడా నన్ను దర్శించడానికి వస్తుంటారు.
1: అట్ టైమ్స్ ఇట్ సో హ్యాపెన్స్ ఈవెన్ ద డెడ్ వన్స్ ఆల్సో కమ్ టు హ్యావ్ భగవాన్ దర్శన్.
0: కేవలం జీవితంతో ముగినటువంటి వారు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ దోస్ హు ఆర్ అలైవ్ ఇన్ దిస్ బాడీ,
0: ప్రాణమును వదిలినటువంటి ఒక 50-60 సంవత్సరముల వారు కూడా నన్ను చూడటానికని వస్తుంటారు.
1: దోస్ దట్ లెఫ్ట్ దేర్ బాడీస్ 50-60 ఇయర్స్ బ్యాక్ ఆల్సో కమ్ టు విజిట్ హిమ్.
0: ఒకానొక సమయం లోపల,
1: అట్ వన్ టైమ్,
0: పగలు కూడా వస్తుంటారు కానీ వీరు చూచినటువంటి రాత్రి మాత్రమే.
1: దే కమ్ ఇన్ ద డే టైమ్ ఆల్సో బట్ దీస్ బాయ్స్ హ్యావ్ నోటీస్ ఇన్ ద నైట్ టైమ్.
0: ఒకనాడు నేను తిరిగి భజన చేసుకుని తెల్లవారుతానే 10 గంటలకు తిరిగి వచ్చాను పూర్ణచంద్ర ఆడిటోరియం కు.
1: After bhajan, Bhagwan just retired at 10 o'clock.
0: సరే నేను బయటకు పోయాను.
1: భగవాన్ వెంట
0: పైకి పోయేటప్పటికి అక్కడ కూర్చుంది ఈ శరీరమునకు తల్లి అయిన ఈశ్వరమ్మ.
1: ద మదర్ ఆఫ్ భగవాన్ ఈశ్వరమ్మ వాజ్ నోటీస్డ్ టు హావ్ బీన్ సిట్టింగ్ దేర్ ఇన్ దట్ రూమ్.
0: నేను చెప్పాను, ఎందుకు ఈ విధంగా వస్తున్నావు
1: భగవాన్ ఆస్క్డ్ వై డు యు కమ్ లైక్ దిస్.
0: ఇతరులు చూస్తే ఏమని భావిస్తారు, వద్దు వద్దు అన్నాను.
1: వాట్ వుడ్ అదర్స్ థింక్ ఆఫ్ యూ, డోంట్ కమ్ లైక్ దిస్ భగవాన్ సెడ్.
0: స్వామి ఇది మాతృహృదయము, మీకేం తెలుసు.
1: And mother said, I am the mother. What do you know the mother feeling?
0: నీవు మాతృభావంతో ఉంటున్నప్పుడు నీకు తెలుస్తుంది నేను మాతృభావంతో ఉన్నాను.
1: You have got that motherly feeling.
0: మీరు దైవభావంతో ఉన్నారు.
1: You have the divine feeling.
0: దైవభావానికి మాతృభావం అర్థం కాదు, మాతృభావానికి దైవభావం అర్థం కాదు.
1: The feeling of a mother is not understood to the divine and the divine feeling is not understood to the mother.
0: మిమ్మల్ని చూచి
1: I want to see
0: ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పుకోవాలని వచ్చాను.
1: I have come to see you and I want to tell you a small thing.
0: ఏమిటి చెప్పు, నేను బిరియని పోవాలన్నాను.
1: భగవాన్ సార్ టెల్ మీ ఇమీడియట్లీ ఐ మస్ట్ గో.
0: స్వామి ఎప్పుడు తొందరపడితే ఎట్లా, కొంచెం శాంతంగా మాట్లాడండి.
1: భగవాన్, ఇఫ్ యూఆర్ ఆల్వేస్ హరీ అండ్ హరీ లైక్ దిస్, వాట్ ఐ మై టు డూ? బీ పీస్ఫుల్, వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: ఈనాడు లోక పరిస్థితి సరైనటువంటి స్థితిలో లేదు.
1: ద ప్రెసెంట్ పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ నాట్ ప్రాపర్.
0: ప్రపంచమంతా ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క దురవస్థలతోనా, దుర్గుణంతోనా, దురాలోచనతోనా ఉంటున్నారు.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మెనోవరింగ్, మ్యానిపులేషన్.
0: అందరూ ప్రేమతో వస్తున్నారని మీరు భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ దట్ ఆల్ దోస్ దట్ కమ్ ఫ్రమ్ ద ఫ్లడ్, ఇట్స్ నేచురల్ టు యు టు హావ్ దట్ ఫీలింగ్.
0: అది సహజం కాదు.
1: బట్ టు మీ ఇట్స్ నాట్ నేచురల్.
0: ప్రతి ఒక్కరు కూడా జనంలో వచ్చినప్పుడు ఇంత హ్యాండ్ కర్చీఫ్ అందిస్తుంటారు మీకు.
1: భగవాన్, యాజ్ యూ పాస్ బై ఇన్ దట్ డ్యూరింగ్ దర్శన్ లైన్స్, ఎవ్రీబడి విల్ పాస్ ఆన్ ది కర్చీఫ్ టు యూ.
0: కానీ అది చూసినప్పుడంతా నాకు చాలా భయం వేస్తుంది.
1: వెన్ ఎవర్ ఐ వాచ్ దాట్ ఐఎమ్ ఫ్రైటెండ్.
0: కనుక నేటి నుంచి ఎవరు మీకు పూర్ణ విశ్వాసంగా ఉంటారో, ఎవరు మీరు పూర్ణ సన్నిహితులుగా ఉంటారో, వారిచ్చిన కర్చీఫ్ను మాత్రమే తీసుకోండి. ఇంకెవరిచ్చిన కర్చీఫ్ తీసుకోకండి.
1: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ టేక్ కర్చీఫ్ ఫ్రమ్ దట్ పర్సన్ హూ ఇస్ ఇంటిమేట్ టు యూ, ఇన్ హూమ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్.
0: తర్వాత నేను అడిగాను, ఎందుకోసం ఆ విధంగా చెప్తున్నావు అన్నాడు.
1: భగవాన్ సెడ్, వై డు యూ స్పీక్ లైక్ దట్?
0: మీకు లోకమంతా సమానమే.
1: భగవాన్, ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ.
0: అందరూ మీకు బిడ్డలే.
1: ఆల్ ఆర్ యువర్ చిల్డ్రన్.
0: కానీ అందరూ నీకు సమానులు అయినప్పటికీ కొంత కొంతమంది హృదయాలు కొంత పాషాణంగా ఉంటుంటాయి.
1: దో ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ, దేర్ ఆర్ సమ్ విత్ స్టోన్ హార్ట్స్.
0: ఆ కర్చీఫ్ లోపల కొంచెం పాషాణం పెట్టి మీకు అంత చిందిస్తుంటారు.
1: దే మే పాస్ ఆన్ ద కర్చీఫ్ టు యూ విత్ ఎ లిటిల్ స్టోన్.
0: మీరు మూతి తుడుచుకున్నప్పుడు మీ నాలుకు తెరుతుంది.
1: As you wipe your lips, well, it will get hurt.
0: ప్రమాదం అవుతుంది. కనుక ఇలాంటివి మీరు ముట్టకండి అని.
1: Don't touch such kerchiefs.
0: సరే, నీ తృప్తి కోసం నేను ముట్టనులే అని చెప్పాను.
1: To satisfy you, I don't take kerchiefs.
0: మరి కొన్ని దినములు అయిన తర్వాత రాత్రి.
1: After days, it was night time.
0: నేను పండుకున్నాను ఇటు.
1: భగవాన్ వాజ్ రెస్టింగ్.
0: ముగ్గురు పిల్లలు అంతా అటు పండుకున్నారు.
1: The three boys were lying other side.
0: పిల్లలు ఇటు అటు పండుకున్నారు.
1: Two on this side and two on other side.
0: సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాస్ వీళ్ళందరికీ నా మంచం చుట్టూ ఉన్నారు.
1: సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాస్ వర్ ఆల్ అరౌండ్ భగవాన్స్ కాట్.
0: ఒక గంట అయింది రాత్రి.
1: ఇట్ వాజ్ 1 o'clock మిడ్ నైట్.
0: నేను ఆమె ఉన్నదని లోపల బాత్రూమ్ లోకి వెళ్ళాను.
1: Noticing her, Bhagwan has gone into the bathroom.
0: Bathroom leku poyetappudiki maatladutundi adi gattiga.
1: And then Bhagwan heard her talking loudly.
0: Nee cheppanu ooru musko lettuga maatladu, pillam nidra pothunnaru, vaallu lestaru nee vishayam telustundi variki, aa vidhanga maatladaddu annanu.
1: Bhagwan told her, don't talk loudly, the boys will get up, they are sleeping now.
0: Bhayam naakenduku, meerante naaku bhayam kaani inkevaranna naaku bhayam ledu.
1: And she said, I am not afraid of the boys, I am afraid of you only, let me tell you.
0: Nee evariki bhayapadadu.
1: I'm not afraid of anybody.
0: నేను ఏ తప్పు చేయలేదు.
1: I have not committed any mistake.
0: తప్పు చేయని భయం ఉంటుంది కానీ తప్పు చేయని నాకెందుకు భయము?
1: Those who have committed some mistake, they'll feel afraid of this situation.
0: ఉత్తరవాత్యం చేత నేను వస్తున్నానే కానీ మరొక భావం కాదు.
1: I have come here because of my attachment towards my son, so I am here.
0: ఓయ్, వచ్చినావు ఏం కారణం అన్నాను.
1: Already you have come, what is the reason?
0: స్వామి, నిన్నటి దినం పండుగ.
1: Yesterday was festival.
0: కానీ మీరు కొత్త పంచి కట్టుకున్నారు.
1: You have got a new dhoti.
0: దీన్ని చాలా పెద్ద కనపడుతుందని అందరినీ బెల్ట్లు అడుక్కుంటూ వచ్చావు.
1: అండ్ యాజ్ ఇట్ లుక్స్ క్వైట్ బిగ్, యూ వాంటెడ్ ఎ బెల్ట్.
0: పిల్లలందరినీ అడిగాను, మీ దగ్గర ఏదో బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా అని.
1: భగవాన్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఎవ్రీబడి, డూ యూ హ్యావ్ ఎ బెల్ట్, డూ యూ హ్యావ్ ఎ బెల్ట్.
0: వాడు ఇచ్చే బెల్ట్ కంటే ఏదో ఏమో కప్పుసు ఏమో అంటారు, అది ఒక బంగారు మాదిరి, వెండి మాదిరి కనపడుతుంటారు.
1: Their belts have got some cups at the center that look like silver gold.
0: వేసుకోవటం నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ దాట్.
0: ఏదో బిరించి చూస్తారు, ఓ స్వామి బంగారు బెల్ట్ వేసుకున్నాడు అని అనేక లోకులు కాకులు ఎన్ని రకములైన కథలు పుట్టించుకుంటారు.
1: ద వరల్డ్ ఇస్ ఆఫ్టర్ ఆల్ లైక్ వరల్డ్ ఆఫ్ క్రోస్, దే మైట్ నాట్ ఇస్ బంగారు. భగవాన్ డజంట్ లైక్ ఎనీథింగ్, ఇట్ డజంట్ టచ్ గోల్డ్.
0: కనుక స్వామి, వారిని వీరిని అడిగేది ఎందుకు?
1: భగవాన్, వై షుడ్ యు ఆస్క్ ఫర్ బెల్ట్?
0: నేను ప్రాణం ఇచ్చే ముందుగా నేను పిలిచాను మిమ్మల్ని.
1: ఐ కాల్డ్ ఫర్ యు.
0: స్వామి, స్వామి అని ఇక్కడే బృందావనంలోనే పిలిచింది.
1: ఇన్ బృందావన్, బై లీవింగ్ హర్ బాడీ, షీ కాల్డ్ ఫర్ భగవాన్ స్వామి స్వామి.
0: ఆమెకు ప్రీతి అని ఒక పెద్ద చైన్ తీసి ఆమె మెడలో వేశాను.
1: యాజ్ షీ లవ్స్ భగవాన్, మెటీరియలైజ్ ఎ బిగ్ చైన్ ఫర్ హర్.
0: తిరిగి ఈ కళేబరాన్ని పంపించే సమయం లోపల రామబ్రహ్మం చెప్పాను.
1: యాజ్ ద బాడీ వాజ్ టేకెన్ టు పుట్టపర్తి, హీ టోల్డ్ రామబ్రహ్మ షీ లైక్స్ ద చైన్.
0: కానీ తిరిగి ఆమెను బూట్ చేసే సమయంలో కూడాను ఈ చైన్ మాత్రం తీయకండి, ఆమెతోనే ఉండని అన్నాను.
1: Let her be buried with the chain because she likes that chain very much.
0: అప్పుడు ఆమె మెడలోనే ఉండేది.
1: The chain was with her.
0: అప్పుడు తెచ్చి ఆ చైన్ ఇచ్చింది.
1: She brought that chain and passed on to Swami.
0: పిల్లలందరూ చూచారు, సాయినాథ్ కూడా చూచారు.
1: All these boys saw the chain.
0: దీన్ని వేసుకోండి స్వామి, నాకు తృప్తిగా ఉంటుంది అని.
1: నౌ యూ హ్యావ్ దట్ చైన్, ఐ విల్ బి సాటిస్ఫైడ్.
0: సరే, నీకు తృప్తిగా ఉంటుంది, ఇంక నిన్ను పంపించే నిమిత్తమే దాన్ని తీసుకున్నాను.
1: ఓన్లీ టు సెండ్ హర్ బ్యాక్ భగవాన్ కలెక్టర్ దట్ చైన్.
0: ఈ మాటలంతా వింటున్నారు, వీళ్ళు పన్నుకున్న వారు లేచినారు, తలుపు దగ్గరికి వచ్చి నిలుచుకున్నారు.
1: ద బాయ్స్ హూ వర్ స్లీపింగ్ గాట్ అప్ అండ్ వెయిటింగ్ అట్ ద డోర్.
0: నేను తిరిగి లేచి చూసేటప్పటికి వీరందరూ కూడా నమస్కారం చేస్తూ కూర్చున్నారు.
1: By the time Bhagavan turned back, they were doing namaskar.
0: ఏ ఎందుకు మీరు వచ్చారు, మిమ్మల్ని పిలవలేదు నేను అన్నాను.
1: Bhagavan said, I have not asked you to come, why are you here?
0: స్వామి, పిలవనక్కర్లేదు, మాటలు మాట్లాడుతుంటే ఎవర్రా ఈ చీకటి లోపల ఈ రూమ్ లోకి వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరని చాలా బాధపడిపోయినాం.
1: The Swami, you don't have to call us, we are hearing the conversation.
0: చెప్పాను, ఈమె ఈ శరీరమునకు తల్లి, మీరెవరు చూడలేదు.
1: Bhagavan said, she is the mother of this body, you have not seen her.
0: 20 22 samvatsaram pillalu varu veru,
1: that just boys of the age group 20 to 25.
0: Body odali pette 30 samvatsaram pain aipoyindi.
1: She left her body 30 years back
0: ani cheppi appudu ee chain veediki choopinchanu.
1: Then Bhagavan has shown this chain to these boys.
0: Ee vidhanga prati chinna tattvamunu kudanu veellu akkada gurtinchadaniki chaala jagrataga untaru.
1: They are highly careful and watchful to know every simple thing.
0: Kaani manchi pillalu,
1: they are very good boys.
0: అలాంటి పిల్లల్ని నేను అక్కడ పెట్టుకుంటున్నాను.
1: ఓన్లీ సచ్ బాయ్స్ ఆర్ అలౌడ్ టు స్టే.
0: ఒక దినము
1: వన్ డే
0: సిమ్లా దగ్గర ఒక హార్ట్ అటాక్ వచ్చింది.
1: వన్ లేడీ సఫర్డ్ ఫ్రమ్ హార్ట్ అటాక్ దేర్ ఇన్ సిమ్లా.
0: ఇద్దరు పిల్లలు ఉన్నారు.
1: షీ హాస్ టూ సన్స్.
0: భర్త లేడు.
1: షీ లాస్ట్ హర్ హస్బెండ్.
0: హార్ట్ అటాక్ చెప్పిన చాలా బాధపడుతుండదు ఆ చిన్న పిల్లల్ని చూసుకొని.
1: Watching the two boys around, she was feeling very sad because of heart attack.
0: 2 గంటలకు నేను దేహాన్ని వదిలాను.
1: And Bhagavan left this body at 2 o'clock.
0: Vastu vastu vastu dehanni vadatappike kinda padipoyanu.
1: And he left the body, he fell down.
0: Ee dehamlo evintramu pranam ledu.
1: And there was no life in this body.
0: Padetappike kinda marble vanni vesaru.
1: And it was just there.
0: Tala padindi. Pillalandaru vachesaru pattukunnaru, chaala lepinaru, ememo chesaru, em maatadichina nenu kadaledu medaledu.
1: As he left his body without any life over there, all boys held this body, but there was no movement in the body.
0: Akkemaina debbatagindemo tala ettadaniki poi prayatnam chesaru, evariki cheta kaledu.
1: They wanted to lift the head, none could lift the head.
0: Ninaati pillalu inta balamaina pillalu naa chinna talanu kuda ettalekapoyaru.
1: Boys of today so young could not lift that small head of Bhagavan.
0: తర్వాత టవల్స్ అంతా తీసుకుని వచ్చారు. ఎక్కడైనా దెబ్బ తగిలిందేమో, రక్తం కారుతుండదో ఏమో అని ఎక్కడే గాని ఏమి కనిపించలేదు.
1: బాయ్స్ బ్రాట్ టవల్స్, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్లీడింగ్ దే వాంట్ టు వైప్ అవుట్.
0: నా బెడ్రూమ్ లో ఎప్పుడు కూడా నేను లైట్లు వేసుకుంటాను.
1: భగవాన్ విల్ కీప్ ది లైట్ స్విచ్ ఆన్.
0: ఎప్పుడు కూడా పెట్టను.
1: ఇట్ వాస్ నెవర్ డార్క్, ఇట్ ఇస్ నెవర్ డార్క్. వై?
0: బాత్రూమ్ లో లైట్ ఉండాలా, బెడ్రూమ్ లో లైట్ ఉండాలా, వరండాలో లైట్ ఉండాలా, చీకట్లో పండుకోవడం నాకు ఇష్టం లేదు. చీకటి రాక్షసుని ఆశిస్తాను.
1: Bhagavan does not like any darkness because it symbolizes the demonic quality.
0: ఎప్పుడూ లైట్ ని ఆశిస్తారు. తమసో మా జ్యోతిర్గమయ, తమస్సు కలిగినటువంటి వాడే ఈ జ్యోతిని అడుగుతుంటారు.
1: Therefore the one should travel from darkness to the light. No one should relish that.
0: సద్గమయ, సద్బుద్ధి కలిగినటువంటి వారికి ఎప్పుడూ ప్రకాశంగానే ఉంటుంటారు.
1: The one with good mind, good intellect will always be in the light.
0: ఈ విధంగా చాలా కొన్ని కొన్ని పరిస్థితుల్లో పిల్లలందరూ చాలా చాలా అనుభవించారు.
1: Boys had many, many experiences.
0: ఎప్పుడు కూడా కాలేజీకి పోయినప్పుడు అక్కడ ఒక క్షణం కూడా వేస్ట్ చేయరు.
1: దే డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్.
0: తక్షణమే పరిగెత్తిస్తుంటారు.
1: ద మూమెంట్ బెల్ ఇస్ గివెన్ దే రన్ బ్యాక్ టు మందిర్.
0: నలుగురు పిల్లలంతా కూడా హాస్పిటల్లో ఉంటున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో.
1: దీస్ బాయ్స్ ఆర్ వర్కింగ్ దేర్ ఇన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: టైం ప్రకారం వచ్చేసిస్తుంటారు. ఎక్కడే గాని ఒక నిమిషం కూడా వేస్ట్ చేయరు.
1: దే డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్. దే బీ దేర్ అట్ ద డాట్ ఆఫ్ టైం.
0: ఒక్కొక్కసారి ఫంక్షన్స్ టైం లోపల స్వామి త్వరగా పోయి పండుకుంటాడో ఏమో అని వాళ్ళు భోజనం కూడా చేయకుండా వస్తుంటారు పాపం.
1: అట్ ఫెస్టివల్ టైమ్ స్వామి మే రిటైర్ ఎర్లీ, దేర్ఫోర్ దే రిటర్న్ వితౌట్ టేకింగ్ దేర్ ఫుడ్.
0: మీ భోజనం ఏమైపోయింది అంటే చేశాం స్వామి అంటారు.
1: వెన్ స్వామి ఆస్ వాట్ అబౌట్ యువర్ ఫుడ్, దే సెడ్ వి హాడ్ అవర్ ఫుడ్.
0: చెప్పద్దు, అబద్ధాలు చెప్పద్దు అని అంటే పర్వాలేదు, నాకు ఆకలి కాలేదు స్వామి అంటారు.
1: డోంట్ స్పీక్ లైక్ దే సెడ్ స్వామి, వి వర్ నాట్ హంగ్రీ.
0: ఇచ్చేది తినిపించేసేది.
1: దెన్ స్వామి విల్ మేక్ దెం ఈట్.
0: మంచి పిల్లలుగా ఉంటుంటారు.
1: They are such good boys.
0: ఆ పిల్లల యొక్క మంచితనంలో బయట చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ టు పబ్లిసైజ్ దేర్ గుడ్నెస్.
0: అందులో ఈ సాయినాథుడు కూడా ఒక్కడు.
1: అమాంగ్ దెమ్ సాయినాథ్ ఈజ్ వన్.
0: ఈ సాయినాథుడు ఎప్పుడు పాదాల దగ్గర పండుకుంటాడు కింద.
1: సాయినాథ్ ఆల్వేస్ స్లీప్స్ అట్ ద ఫీట్ ఆఫ్ భగవాన్.
0: శబ్దమైతే చాలు, అప్పుడు తక్షణం తలుపు తెరుస్తాడు.
1: ఎనీ లిటిల్ సౌండ్ హీ ఓపెన్స్ ద డోర్.
0: దాని కీస్ అంతా తన దగ్గరనే పెట్టుకుంటాడు.
1: ద కీస్ ఆర్ విత్ హిమ్ ఓన్లీ.
0: ఎందుకంటే ఒకటి తెలిసింది, కీస్ వేశాడు, లిఫ్ట్ ఎత్తినారు, అంతా అయిపోయింది. కానీ ఈ మెట్టు వచ్చింది తెలిసింది.
1: Well, he has locked it. The keys are with him. And how could he hear the conversation?
0: లిఫ్ట్ కు బిగ వేశారు.
1: He locked it.
0: లిఫ్ట్ తప్ప ఇంకొకరు మార్గంలో ఏం రావడానికి వీల్లేదు.
1: Nobody can enter.
0: అలాంటి పరిస్థితులు ఈమె ఎట్ట వచ్చింది.
1: How could she climb up? How could she get into it?
0: వీళ్ళందరూ కొంచెం భయపడుతూ ఉండగానే సత్యజిత్ కొంచెం ధైర్యం చేసి, స్వామి ఆమె ఎవరు ఎవరు ఎవరు ఎవరు అని అడుగుతూ,
1: ఇన్ ది మీన్ టైమ్ సత్యజిత్ పిక్డ్ అప్ లిటిల్ కరేజ్ అండ్ ఆస్క్డ్ హూ ఇస్ షీ.
0: నేను నీకు కావాలి అంతే కానీ ఇంకెవరితోన ప్రయత్నం చేయదు, నువ్వేం అడగద్దు ఇవన్నీ అన్నాను.
1: డోంట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్, యు కన్సర్న్ మై సెల్ఫ్ ఓన్లీ.
0: ఇచ్చినది ఏంటి ఆయమ అని.
1: He asked, what is this she has given? And he gave the chain to him. And he saw that chain. The chain is still with him.
0: He even got some experience. ఎలాంటివి దైవ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఎవరికి చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ ద డివైన్ ఎక్స్పీరియన్స్.
0: దైవత్వం మనుషుల కంటే వేరుగా లేడు.
1: గాడ్ ఈస్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ
0: చెప్పాడు. ఐ అండ్ యూ ఆర్ వన్ అని చెప్పాను.
1: హీ సెడ్ ఐ అండ్ యూ ఆర్ వన్.
0: వన్ అని చెప్పడం కూడా బాగుండదు.
1: వన్ ఈస్ నాట్ ఆల్సో నాట్
0: నీవు నేను వేరు లేదు కాదు.
1: యూ
0: ఒక్కటే.
1: యూ డజంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్.
0: నేను నేనే నీవు.
1: You and I and I and you.
0: ప్రతి ప్రాణి ఎందుకును మానవత్వం లోపల దైవత్వం అనేటువంటి రూపాన్ని మనం తెలుసుకోవాలి.
1: ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ మోర్ ఇన్ మ్యాన్
0: కైండ్. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు.
1: బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ద ఇన్వెలర్ ఈస్ గాడ్ హింసెల్ఫ్.
0: విష్ణు అంటే శంఖ చక్ర కదా దారి అంటున్నారు.
1: యు థింక్ దట్ విష్ణు మెన్ ద వన్ హూ క్యారీస్ ద వీల్ అండ్ కౌంట్స్ అండ్ లోటస్ ఫ్లవర్.
0: అలంకారో విష్ణు ప్రియ అంటారు.
1: అండ్ వీ థింక్ దట్ విష్ణు రిలీజియస్ ఆల్ డెకరేషన్ జ్యువెల్
0: అంటారు. జలధారో ఈశ్వర ప్రియ అంటారు.
1: అండ్ వీ థింక్ దట్ ఈశ్వర ఈజ్ ఆఫ్టర్ వాటర్ అభిషేక.
0: ఇంకా బ్రాహ్మణు భోజన ప్రియ అంటారు.
1: బ్రాహ్మణ ఈజ్ ఆఫ్టర్ ఫుడ్.
0: కనుక విష్ణు అనేటువంటి వాడు శంఖ చక్ర కదాధారి అంటారు.
1: విష్ణు క్యారీస్ విత్ హిమ్
0: శంఖ చక్రం. శంఖమనగా శబ్దము.
1: The count shankha stands for sound.
0: చక్రమనగా కాలము.
1: The wheel of time.
0: ఈ యొక్క కాలము శబ్దము రెండు కూడా భగవంతుని స్వాధీనంలోనే ఉన్నాయి.
1: The time and sound are under the control of God.
0: కనుక దేహం అనేటువంటిది ఈ శంఖ చక్ర గదాధారి కాదు.
1: So the body doesn't mean merely count in the wheel.
0: బలము కాలము రెండు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటాయి.
1: One is the energy, other is the time or under the control of God.
0: దైవం ప్రత్యేకంగా ఉన్నాడని అనేక ఆకారములుగా మనం విశ్వసించి దానికి అనేక విధమైన శోకులు మనం చేయకూడదు.
1: We should not give a specific form to God and attach with so many decorations.
0: నేను ఒకానొక సమయం లోపల 30 సంవత్సరం కిందట
1: 30 years back భగవాన్
0: దుర్గల రామకృష్ణరావు నన్ను బలవంతం చేసి తిరుపతికి తీసుకెళ్లాడు.
1: బూర్గుల్ రామకృష్ణరావు ద దెన్ గవర్నర్ ఫోర్స్డ్ భగవాన్ టు గో టు తిరుపతి.
0: అక్కడ వాడు పురోహితులందరూ కూడా చాలా గౌరవంగా తీసుకుని లోపలికి గర్భగుడి లోపలికి తీసుకెళ్లి చాలా వెంకటరమణ స్వామికి అభిషేకం చేస్తూ వచ్చారు.
1: ఆల్ ప్రీస్ ఓవర్ దేర్ హెస్ టేకెన్ భగవాన్ టు ద శాంక్టమ్ శాంక్టోరం విత్ ఆల్ టెంపుల్ ఆనర్స్.
0: అప్పుడు అన్నారావు దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నాడు.
1: అన్నారావు వాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టిటిడి.
0: అన్నారావుని పిలిచి చెప్పాను. అన్నారావు, ఏమిటి ఇంత సుందరమైనటువంటి విగ్రహానికి ఈ అలంకారంతో చేసి వికారం చేసి పెడుతున్నారే, ఎందుకు ఈ సొమ్ములంతా పెట్టాలి?
1: భగవాన్ ఆస్క్డ్ అన్నారావు ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ది బ్యూటిఫుల్ ఐడల్ ఇస్ దేర్, వై సో మెనీ జ్యువెల్స్?
0: అవన్నీ తీసి పెట్టినప్పుడు వెంకటేశ్వరుడు ఎంతో అందంగా కనిపిస్తాడు.
1: అండ్ ఆల్ ది జ్యువెల్స్ ఆర్ రిమూవ్డ్, యూ కెన్ సీ లార్డ్ వెంకటేశ్వర ఇన్ ఆల్ హిస్ మైట్ అండ్ గ్రాండియర్.
0: అక్కడ చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: అండ్ యు విల్ సీ ఆల్ ది గ్రాండియర్ ఓవర్ దేర్.
0: ఈ శంఖ చక్రాలు పెట్టే కోసమని మైనం అద్ది ఈ చక్రాన్ని కనిపించటము, ఈ శంఖం కనిపించడం, ఎందుకు ఈ వికారంతో చేస్తున్నారు?
1: యూ కలెక్ట్ ఆల్ ద జ్యువెల్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ వ్యాక్స్, యూ అటాచ్
0: అయినటువంటి భగవంతుడికి నిరాకారం ఎందుకు చేస్తున్నారు, వికారం ఎందుకు కల్పిస్తున్నారు?
1: హియర్ యూ హావ్ గాట్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐడల్ ఆకార, బట్ యూ మేక్ ఇట్ వికార హారిబుల్.
0: ఇవి మీరు చేయకూడదు అన్నాను.
1: యూ షుడ్ నాట్ డూ దాట్.
0: అప్పుడు గురుగుల రామకృష్ణరావు చెప్పాడు, స్వామి లోకులు కాకులు వాళ్ళు వాళ్ళ ప్రీతిని పురస్కరించుకుని భగవంతునికి అలంకారం చేస్తుంటారు.
1: పీపుల్ దే హావ్ గాట్ దేర్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, దే డెకరేట్ యాస్ దేర్ లైక్స్.
0: అంతేకాని నాకు కూడా ఇష్టం లేదు అన్నాడు ఆయన.
1: ఐ టు డోంట్ లైక్ దాట్.
0: మీరు చెప్పండి కొంతవరకు. దీనివల్ల చాలా బాధ కూడా కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది. ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఏమిటో భగవంతుని భగవంతునిగా ఏడ్చిపెట్టండి.
1: Naturally, it is painful and we are also afraid of the situation. Let us leave the idol as idol. God as God.
0: కనుక అని చెప్తే ఆయన విన్నాడు కానీ పాపం ఏమి చేయలేకపోయాడు.
1: బట్ హీ కుడ్ నాట్ హెల్ప్ ది సిచ్యువేషన్.
0: ఈ విధంగా భగవంతునికి అలంకారం చేస్తూ కూర్చోవటము, దాన్ని ఏ విధమైన అందంగా చూసుకో, ఇవి కాదు మనలో ఉంది అదాని అందము.
1: యు డెకరేట్ గాడ్ విత్ ఆల్ ద జ్యువెల్స్ బట్ ద రియల్ జ్యువెల్ ఇస్
0: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్నారు.
1: అందం బ్యూటీ ఈజ్ ఆనందం ద బ్లిస్, ఆనందం ద బ్లిస్ ఈజ్ మకరందం ద నెక్టర్.
0: కనుక భగవంతుడికి ఎట్టి అలంకారములు చేయకూడదు.
1: యు డోంట్ హ్యావ్ టు డెకరేట్ గాడ్.
0: అయితే ప్రపంచంలో పుట్టినందుకు దీనికి తగినటువంటి గౌరవంగా మర్యాదగా మనం బ్రతుకుతూ రావాలి, ఆదర్శాన్ని నిరూపించాలి.
1: హౌఎవర్ డ్యూ రెస్పెక్ట్ అండ్ కర్టెసీ హ్యావ్ టు బి ఎక్స్టెండెడ్ టు సెట్ అన్ ఐడియా.
0: స్వామి ఎందుకు ఇంత పెద్ద పెద్ద గౌను వేసుకుంటాడు?
1: వై స్వామి పుట్స్ ఆన్ సచ్ ఎ లాంగ్ గౌన్?
0: అలంకారం కోసం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనీ డెకరేషన్.
0: నా దేహం ఎవరికి కనిపించకూడదు అని ఆనందం.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి సీన్ బై యు.
0: పాదాలు కూడా ఎవరికైనా కనిపిస్తాయేమని చాలా ఎత్తు చేసుకుని నడుస్తూ ఉంటాను.
1: హీ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి నోటీస్డ్ బై యు.
0: మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని ఈ యొక్క దేహరీతిగా కూడా గౌరవ మర్యాదలు అందించాలని.
1: Therefore in the body the divinity has got to be respected, highly respected.
0: తుంగభద్ర అని దీనికి పేరు పెట్టారు.
1: The name Tungabhadra is given to the body.
0: ఇంత మంగళకరమైనటువంటి దేహాన్ని అమంగళంగా ఎందుకు చూపించాలి?
1: Such an auspicious body should never be considered inauspicious. No.
0: మీ చేతులు కాళ్ళు కనిపించక తప్పదు.
1: The hands and the legs.
0: ముఖం కూడా చూడక తప్పదు.
1: The face will be seen.
0: కానీ అప్పుడప్పుడు నా ముఖం కూడా కొంతవరకు వెంట్రుకలు మూసుకొని చాలా ఈజీగా ఉంటాయి. అది కూడా నాకు ఇష్టం లేదు.
1: At times he covers with the hair but he doesn't like it anyway.
0: కానీ నేనేం చేస్తు, ఈ తేజస్సు ఇది పుట్టినటువంటిది కానీ పెట్టినటువంటిది కాదు.
1: The effulgent
0: గౌరవ మర్యాదలు అందించాలని.
1: Therefore in the body the divinity has got to be respected, highly respected.
0: తుంగభద్ర అని దీనికి పేరు పెట్టారు.
1: The name Tungabhadra is given to the body.
0: ఇంత మంగళకరమైనటువంటి దేహాన్ని

0: కాదు.
1: ఎఫల్జెన్సీస్ ఇస్ దేర్ రైట్ ఫ్రమ్ హిస్ బర్త్, ఇస్ నాట్ ఎనీథింగ్ అటైన్డ్ లేటర్.
0: దానికి కూడా ఒక విధమైన దివ్యత్వానికి ఒక తేజస్సు వెంట వాడుతుంటాయి.
1: దేర్ ఇస్ ఎఫల్జెన్స్ దట్ ఫాలోస్ ద డివినిటీ.
0: కనుక నేను చేసే చిన్న చిన్న పని కూడాను ఒక అంతరార్థం లేకుండా ఉంటుండదు.
1: వాట్ ఎవర్ మైన్యూట్ సింపుల్ టాస్క్ దట్ భగవాన్ అండర్ టేక్స్ హ్యాస్ గాట్ సిగ్నిఫికెన్స్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్,
0: ఆకలి లేనప్పుడు అన్నాన్ని ఎవడు తినడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూఆర్ నాట్ హంగ్రీ నో వన్ వుడ్ ఈట్.
0: దప్పి అయినప్పుడే నీరు తాగుతాడు.
1: If you are thirsty, you drink water.
0: దుఃఖం వచ్చినప్పుడే ఏడుస్తాడు.
1: And you cry when you are miserable.
0: ఆనందం వచ్చినప్పుడే నవ్వుతాడు.
1: And you smile when you are joyful.
0: కారణం లేని కార్యములు కాదు ఇవన్నీ.
1: But everything has got a reason behind it.
0: దానికి కూడా ఒక కారణం ఉండాలి.
1: There a cause
0: ఆ కారణాన్ని నిరూపించే నిమిత్తమే నేను దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.
1: To explain this cause behind it, the body has to be taken
0: purity,
1: care of.
0: Purity, patience, perseverance, ఈ PPP, ఈ మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి.
1: Three P's, purity, patience, perseverance are very important.
0: నేను ఎప్పుడు కూడా purity.
1: Purity, Bhagavan stands for purity.
0: పని చేసినా కానీ నా కోసం కాదు.
1: Purity is for you.
0: నాలో ఉన్నటువంటి ఒక ప్యూరిటీ ఈ లోకంలో ఎక్కడ కూడా నువ్వు లేదని చెప్పచ్చు.
1: The purity present in Bhagavan is not noticed anywhere in the world.
0: అంత ప్యూరిటీ నా హృదయము.
1: That is Himalayan purity in him.
0: చిత్తు కూడాను అక్కడ ఏ మాత్రం కూడాను మాలిన్యం చేరడానికి అవకాశం లేదు.
1: There cannot be any simple trace of dirt being there.
0: ఆ ప్యూరిటీ వల్లనే ఇన్ని విధమైనటువంటి జగత్తునంతా లాగుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద ప్యూరిటీ ఇన్ భగవాన్ డ్రాస్ ది అటెన్షన్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. ఎవరికి
0: ఇన్విటేషన్ ఇవ్వటం లేదు, ఎవరికి జాబ్ను కూడా రాయను.
1: నో ఇన్విటేషన్ ఇస్ ఎక్స్టెండెడ్. నా దేహమైనటువంటి
0: అంత పవిత్రమైనటువంటిది.
1: బాడీ సో ప్యూర్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహం లోపల ఎవరు కూడా దోషం చూపడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ పాయింట్ అవుట్ ఎ డిఫెక్ట్ ఆర్ మిస్టేక్ ఇన్ దిస్ బాడీ.
0: నా యొక్క పేషెన్స్ శాంతం ఎట్లుందంటే,
1: పేషెన్స్ ఓ భగవాన్,
0: పర్వతాలు కదిలినా కానీ నా హృదయం కదలదు.
1: మౌంటైన్స్ మైట్ మూవ్ బట్ హీ డస్ నాట్ మూవ్.
0: నా హృదయం అంత శాంతంగా ఉంటాయి.
1: భగవాన్ ఆల్వేస్ రిమైన్స్.
0: అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటుంటాను.
1: బట్ సమ్ టైమ్స్
0: చెప్పాలిగా, కొంతమందిని సరిచేసే నిమిత్తమై ఆ పదమును ఉపయోగపెడుతుంటాను.
1: టు రెక్టిఫై అండ్ కరెక్ట్ హీ యూజెస్ హార్ష్ వర్డ్స్.
0: లేకపోతే ఈ పిల్లలు వినేవారు కాదు.
1: ఆర్ ఆర్ దే వుడ్ నాట్ పే హీ టు హిస్ వర్డ్స్.
0: నా బంగారు కూర్చోమా కూర్చోమా అంటే ఎవరు వినరు.
1: You be seated, you don't hear them.
0: Hey, kucho. Ante kurchuntaru.
1: Sit down, then they will follow.
0: Appu shabdanni marchali.
1: Then the tone
0: has shabda marpu chedane bhakta rakshana kuda jarugutu untadi.
1: By changing the tone, devotee can be saved.
0: Okaru oka samayam lopala.
1: At one time.
0: పాండవులు అరణ్యవాసంలో ఉండినప్పుడు,
1: పాండవస్ వర్ ఇన్ ఎక్సైల్,
0: సంవత్సరం లోపల రోమ ఋషి వనం దగ్గరికి వెళ్లారు.
1: పాండవస్, when they were in the period of exile in the 13th year, they went to Roma Rishi.
0: తర్వాత తిరిగి జయించి వచ్చారు.
1: And they returned.
0: యుద్ధం ప్రారంభమైంది.
1: And battle started.
0: ఈ ప్రారంభమైనటువంటి యుద్ధ సమయం లోపల,
1: at the time of the commencement of war,
0: ఒక విధమైన ప్రతిజ్ఞ పట్టాడు.
1: They have taken a vow.
0: ఎవరు?
1: Who?
0: గురువైనటువంటి వాడే.
1: The very preceptor.
0: నేను ప్రమాణం ఇవ్వాలి.
1: Well, I have to keep up his word.
0: ఇది తప్పించడానికి వీలు కాదు అన్నాడు.
1: You cannot escape from this.
0: మీరు ఏమైనా చేయవచ్చును.
1: You can. కాబట్టి
0: మీరు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించింది.
1: ద్రౌపది prayed, you may do anything, but you are only our refuge.
0: తరువాత,
1: later,
0: ఈ యొక్క భీష్ముడు ద్రోణాచార్యుని యొక్క కుమారుడు,
1: the son of Dronacharya,
0: అతను తమ పిల్లలను చంపాలని వచ్చాడు.
1: Ashwatthama came there to kill their children.
0: అశ్వత్థామ ప్రతిజ్ఞ పట్టాడు.
1: Ashwatthama has taken an oath.
0: పాండవులు ఎక్కడా కనిపించలేదు.
1: పాండవస్ వర్ నాట్ నోటీస్డ్.
0: అప్పుడు కృష్ణుడు రక్షించాలి కదా.
1: కృష్ణ హ్యాడ్ టు రెస్క్యూ.
0: ఎన్నో నాటకాలు ఆడాలా.
1: హి హస్ టు యాక్ట్ ఇన్ డిఫరెంట్ వే.
0: భగవంతుని యొక్క చిత్రములంతా విచిత్రమైనటువంటివి.
1: ఆల్ యాక్షన్స్ ఆఫ్ గాడ్ ఆర్
0: మిస్టానికుడు. ఒక యాక్ట్ చేయాలి.
1: హి హస్ టు యాక్ట్ ఇన్ ఎవ్రీ వే.
0: దానికుడు ఒక్కొక్క సీన్ మార్చాలి.
1: సీన్ హస్ టు
0: ప్రతి దానికుడు ఒక డ్రామాగా నూపించాలి.
1: అండ్ ఎవ్రీ డ్రామా హస్ టు బి ఎనాక్టెడ్.
0: పరిగెత్తిపోయాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ రాన్.
0: ఎవరి దగ్గరికి?
1: Where?
0: Dhritarashtra, ఒక దుర్వాసన దగ్గరికి పోయాడు.
1: అండ్ హస్ గాన్ క్లోజ్ టు దుర్వాస.
0: దుర్వాసన దగ్గరికి పోయేటప్పటికి దుర్వాస చాలా నమస్కరించి చాలా గౌరవంగా చూచాడు.
1: దుర్వాస రిసీవ్డ్ కృష్ణ ఇన్ ఆల్ రెస్పెక్ట్.
0: స్వామి, ఎందుకోసం వచ్చారు మా ఆశ్రమానికి?
1: స్వామి, వాట్ బ్రాట్ యూ హియర్?
0: మాకు ఒక చిన్న పని ఉంటుండది.
1: ఐ గాట్ ఎ సింపుల్ టాస్క్.
0: అది నీతో చేయించాలని వచ్చానన్నాడు.
1: ఐ వాంట్ టు గెట్ ఇట్ డన్ బై యూ.
0: తమ ఆజ్ఞకు నేను బద్ధుడైనా తప్పక ఏమి చెప్పినా చేస్తానన్నాడు.
1: ఐఎమ్ బౌండ్, డ్యూటీ బౌండ్ టు యువర్ కమాండ్. ఐ సర్టన్లీ డూ వాట్ ఎవర్ యూ సే.
0: ఈనాటి రాత్రి పాండవులు నీవు కాపాడాలి.
1: దిస్ నైట్ యూ హ్యావ్ టు రెస్క్యూ అండ్ సేవ్ పాండవ.

0: తమను కాపాడేవారు కానీ నేనేమిటి కాపాడటం అన్నాడు.
1: ఇస్ ఓన్లీ హూ కెన్ ప్రొటెక్ట్ దెమ్, వాట్ ఈస్ ఇట్ ఐ ప్రొటెక్ట్ దెమ్.
0: కానీ నాది నాది వేరే,
1: నీ
0: ద్వారా జరిపించేది ఇంకోటి వేరే.
1: ఐఎమ్ సెపరేట్ డిఫరెంట్ బట్ దిస్ హాస్ టు బి డన్ త్రూ యూ.
0: నా రక్షణలు ఎన్ని రకములుగానో ఉంటుంటాయి.
1: హౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ డు నాట్ నో.
0: కనుక ఒక పని చేయాలన్నాడు.
1: యు హావ్ టు డు వన్ థింగ్.
0: ఏం చేయమని చెప్పారు?
1: వాట్ ఈస్ టు బి డన్?
0: కింద ఒక గుంత తవ్వు.
1: And let there be
0: a big pit. పాండవులు కూర్చోబెట్టు.
1: Let Pandavas be seated there.
0: దానిపైన పలక వేయి.
1: Let there be a plank over that.
0: ఆ పలక పైన నీ కుర్చీ వేసుకో.
1: You have your chair on the plank.
0: కుర్చీ పైన కూర్చో.
1: You sit on that.
0: వస్తారు ఎవరైనా, దుర్యోధన దుశ్శాసనాదులు ఎవరైనా వస్తారు.
1: The other enemies may come.
0: లేక ద్రోణాచార్యుని కుమారుడే వస్తాడు.
1: అశ్వత్థామ may also come.
0: వచ్చినా కానీ అడుగుతాడు, స్వామి మీరు త్రికాల జ్ఞానులు కదా, పాండవులు ఎక్కడున్నారని అడుగుతాడు.
1: స్వామి యు నో ఆల్ ది పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్, వేర్ ఆర్ పాండవ?
0: దుర్వాసు చెప్పు, స్వామి నేను అబద్ధమాడను అన్నాడు.
1: దుర్వాస సెడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అటర్ ఎ లై.
0: సన్యాసి నిన్ను అబద్ధమాడమని నేను చెప్తున్నానా?
1: అరే ఓ సెలబ్రిటీ, ఐ వాంట్ యు టు అటర్ లైస్.
0: అబద్ధమాడమని నేను కూడా చెప్పను.
1: ఐ టు డోంట్ సే దాట్.
0: సత్యాన్న పర్వదన్న, సత్యమే నా యొక్క ప్రథము.
1: ఇన్ఫాక్ట్
0: సత్యమే చెప్పు.
1: Tell truth.
0: కాని శబ్దాన్ని మార్చు అన్నాడు.
1: But change your tone, voice.
0: అశ్వత్థామ వచ్చి, స్వామి పాండవులు ఎక్కడున్నారని చాలా వినయంగా అడిగాడు.
1: అశ్వత్థామ కేమ్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ అండ్ ఆ స్వామి
0: ఉన్నాడు గట్టిగా.
1: He said, Pandavas, they are beneath me.
0: శబ్దమును మార్చాడు.
1: He changed the tone.
0: శబ్దమును మార్చేటప్పటికే
1: and once voice is changed,
0: అశ్వత్థామ పరిగెత్తిపోయాడు.
1: అశ్వత్థామ ran away afraid of the situation.
0: కాబట్టి అతను పోవటం వల్ల పాండవుల యొక్క ప్రేమ ఒక ప్రాణం రక్షించేది కదా.
1: Because that's the way Pandavas were saved.
0: నేను కూడా నువ్వు కొన్ని శబ్దాలు మార్చవలసి వస్తుంటాయి.
1: God also changes voices.
0: ఆ శబ్దాలు మార్చినట్టు చేత కొన్ని కార్యము సక్రమంగా జరిగిపోతుంటాయి.
1: Certain tasks are accomplished by this.
0: అన్ని అవతారములు యందు కూడా నువ్వు శబ్దాలు మార్చడం అనేది సహజంగా జరుగుతూనే వచ్చాయి.
1: In all incarnations this has been going on.
0: కైక ఇంటి నుంచి వచ్చాడు రాముడు.
1: అండ్ Rama was returning from Kaika.
0: నవ్వుతూ నవ్వుతూనే వచ్చాడు.
1: And he came smiling all the way.
0: సీతాదేవి సింహాసనం కోసం అలంకారంగా చేసుకుంటున్నది.
1: And Sita was ready with all the decoration for coronation.
0: సీతా, నా మాట విను.
1: Listen to me.
0: నేను ఇప్పుడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు.
1: I cannot be here.
0: తండ్రి ఆజ్ఞ, నేను అరణ్యానికి పోవాలి.
1: It is the command of my father, I should go to the forest.
0: ఏమిటి అరణ్యం?
1: What forest?
0: నేను కూడా వస్తానండి.
1: I will also follow you.
0: నీవు రావడానికి వీలు కాదు.
1: నో, యూ కెనాట్.
0: ఆ రాక్షసులు ఆ యొక్క క్రూర మృగములతో నిన్ను నేను సంరక్షించుకోలేను అన్నాడు. చెప్పేటప్పటికి ఇంత లోకాన్ని రక్షించేటువంటి వాడు ఒక స్త్రీని మీరు రక్షించుకోలేరా?
1: ఓ రామా, యూ ప్రొటెక్ట్ ది హోల్ వరల్డ్, కాంట్ యూ ప్రొటెక్ట్ మీ ఏ ఉమెన్?
0: ఇది మీ యొక్క బుటక మాటలు కానీ నీవు రక్షించుకోగలవు.
1: Is all your neck, don't speak like that.
0: నేను నేను వస్తానని.
1: I will certainly follow you, she said.
0: కాని గట్టిగా చెప్తూ వచ్చాడు.
1: But Rama went on vehemently telling.
0: తరువాత ఇంకా కఠినంగా పలుకుతూ వచ్చాడు.
1: And then he has to use harsh words.
0: నీవు రావటం చేత నాకు కష్టం కలుగుతుంది అన్నాడు.
1: If you follow me, I'll feel very bad.
0: నిన్ను సంరక్షించుకోవటమే నాకు పెద్ద బాధ్యత అవుతుంది.
1: And it's my responsibility.
0: తండ్రి ఆజ్ఞ, నేను ఏ రీతిగా ఇది నడుచుకోవాలి?
1: How can I fulfill the command of my father?
0: నీవు రాకూడదు అన్నాడు.
1: Better you don't come.
0: సరే, అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు?
1: అండ్ దెన్ షీ ఆస్క్డ్, వేర్ ఆర్ యూ గోయింగ్?
0: తల్లి దగ్గర పోయి నమస్కారం చేయాలని అన్నాడు.
1: అండ్ హీ సెడ్, యూ గో అండ్ డూ నమస్కారం.
0: రామంతో పాటు కౌసల్య మందిరానికి కూడా వచ్చింది సీత.
1: అండ్ సీతా ఫాలోడ్ రామా టు ది రెసిడెన్స్ ఆఫ్ కౌసల్య మదర్.
0: అప్పుడు కౌసల్య చాలా బాధపడుతూ, నాయన కొన్ని నిమిషాల లోపల నీవు చక్రవర్తి అవుతావని ఆశించాను, కానీ ఈ విధంగా జరిగింది. చాలా బాధపడుతూ
1: మదర్ కౌసల్య వాస్ ఫీలింగ్ సో సాడ్, టెల్లింగ్ దట్ ఓ మై డియర్ సన్, ఐఎమ్ థింకింగ్ దట్ యూఆర్ గోయింగ్ టు బి కారోనేటెడ్, బట్ యూఆర్ లీవింగ్. క్షణమైన
0: ఈ యొక్క అయోధ్యలో ఉండలేను.
1: And I cannot be here even if I
0: నేను కూడా అరణ్యానికి వస్తానని.
1: And I will also follow you to the forest.
0: అప్పుడు తల్లికి కొన్ని నీతి వాక్యాలు చెప్తూ వచ్చాడు.
1: And then Rama started teaching to his
0: mother. తండ్రి వృద్ధుడైనాడు.
1: Father is aged.
0: కేవలం అతని యొక్క అస్తవ్యస్తం చేత మాటలు లేనిపోనివన్నీ మాట్లాడాడు.
1: And he is not speaking as he should.
0: సతికి పతియే దైవము.
1: అండ్ హస్బెండ్ ఇస్ గాడ్.
0: అతని సేవ చేయాలి.
1: యూ హావ్ టు సర్వ్.
0: అలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికి నీవు నన్ను వదిలి అతన్ని వదిలి రాకూడదు.
1: యూ షుడ్ నాట్ లీవ్ యువర్ హస్బెండ్ లైక్ దట్ అండ్ ఫాలో.
0: అతని సేవనే నీకు ప్రధానమైనటువంటి ముఖ్యమైన కర్మ.
1: మెయిన్ యాక్షన్, యువర్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ యువర్ సర్వింగ్ యువర్ హస్బెండ్.
0: అది సీత వినింది.
1: సీత హర్డ్ ఆల్ దిస్.
0: సీత చాలా తెలివైనటువంటి.
1: సీత ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత,
1: ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్,
0: నేను కూడా వస్తున్నానని.
1: He said, I am also coming.
0: రావడానికి వీలు లేదు అన్నారు.
1: రామా సెడ్ నాట్ పాసిబుల్.
0: తల్లికి మాత్రము పతియే దైవం అని చెప్పావు, నాకు మాత్రం పతి దైవం కాదా?
1: యు టోల్డ్ యువర్ మదర్ దట్ సర్వింగ్ హస్బెండ్ ఇస్ ఇంపార్టెంట్. ఇట్ డస్ నాట్ అప్లై టు
0: చంద్రుడు.
1: అండ్ యువర్ మూన్.
0: నేను శీతలమైన వెన్నెలను.
1: And I am the moonlight.
0: వెన్నెలు చంద్రుని నుంచినే ఆవిర్భవిస్తుంది.
1: And moonlight comes out of moon.
0: చంద్రుడు ఒక చోట, వెన్నెలు ఒక చోట ఉండడానికి వీలు.
1: యూ కెనాట్ హ్యావ్ మూన్ ఎట్ వన్ ప్లేస్, మూన్ లైట్ అనదర్
0: ప్లేస్. మీరు యొక్క ప్రవర్తన చేస్తున్నారే.
1: అండ్ యూఆర్ జస్ట్ యాక్టింగ్ ఇన్ డిఫరెంట్.
0: చంద్రుడు ఎక్కడో, వెన్నెలు అక్కడే.
1: సో మూన్ లైట్ షుడ్ బి దేర్ వేర్ దేర్ ఇస్.
0: రాముడు అరణ్యం లోపల, సీత అయోధ్య లోపల ఉండడానికి వీలు లేదు.
1: రామా కెనాట్ బీన్ ద ఫారెస్ట్ అండ్ సీత కెనాట్ బీన్ అయోధ్య.
0: గట్టికి చెప్పింది.
1: చాలా
0: రాముడు కూడా తగ్గిపోయాడు.
1: దెన్ రామా ఆల్సో వాస్ పాసిఫైడ్ బై దెం.
0: ప్రతి అవతారం నందు కూడా ఇలాంటి సన్నిధి సంబంధ బాంధవ్యాలు వచ్చినప్పుడు కొన్ని విధమైనటువంటి యొక్క శాంతిని వహించవలసి వస్తుంది.
1: సచ్ ఇన్సిడెంట్స్ డూ హ్యాపెన్ అట్ ద టైమ్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్.
0: కనుకనే ఆమెను అరణ్యానికి తీసుకెళ్లాడు.
1: అండ్ దేర్ఫోర్ హి టుక్ హర్.
0: ఈ విధంగా మనం అసత్యం ఆడకూడదు.
1: వి షుడ్ నాట్ అటర్ లైస్.
0: కానీ శబ్దం మాత్రం మార్చి.
1: బట్ యూ కెన్ చేంజ్ యువర్ టోన్.
0: ఒకరి క్షేమం కోసమని, కళ్యాణం కోసమని, లోకోద్ధారం కోసమని ఎంతైనా మనం పని చేయవచ్చు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, హౌఎవర్ యూ కెన్ చేంజ్ యువర్
0: లోక హితే రతః. ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: విషింగ్ ది గుడ్ ఆఫ్ ఎవ్రీబడి ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: సర్వే సమంతా గుణై, మంచి గుణములు కలిగి ఉంటుండాలి.
1: వన్ షుడ్ హావ్ ఆల్ వర్చ్యూస్.
0: సర్వే జ్ఞానైక సంపన్న, మనం జ్ఞానంతో కూడినటువంటి వారిగా ఉండాలి.
1: వి షుడ్ హావ్ విజ్డమ్.
0: అది ఏ ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్.
1: దీస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ దీస్ త్రీ వర్డ్స్.
0: సాయికి మించిన వారు లోకంలో ఎక్కడా లేరు.
1: ఇన్ దీస్ త్రీ సాయి ఇస్ ద ఓన్లీ వన్ యూ డోంట్ ఫైండ్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ఈ మూడింటి యందు కొన్ని క్షేమం కోసమని, కొన్ని ఆనందం కోసమని, కొన్ని అనుకూలం కోసమని, వారి మనస్తృప్తి కోసమని ఈ విధంగా నేను చేస్తూ వస్తుంటాను. ఏమి చేసినా, ఏమి పలికినా, ఏమి చెప్పినా నా కోసం కాదు.
1: Whatever Bhagavan does, it is for the advancement and progress of mankind. There is no trace of selfishness.
0: నమ్మిన నమ్మకపోయినప్పటికీ కాలం మొదలు తల వరకు కూడా ఎక్కడే గాని స్వార్థం నాలో లేదు.
1: In Bhagavan, from top to toe, believe it or not, there is no selfishness at all. There is nothing whatsoever in him.
0: ఏ చేసినా మీ కోసమే.
1: Everything is for you.
0: ఏ పని చేసినా మీ పని.
1: Everything for you.
0: ఏది నేను ఆనందించినా మీకు ఆనందం కోసమని.
1: It is only to confer bliss to you.
0: కనుకొనే ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినియులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: దైవతత్వాన్ని గుర్తించుకోవడం ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీబడి టు నో లవ్.
0: దైవత్వంను ఎవరు అర్థం చేసుకోలేరు.
1: నోబడి కెన్ అండర్స్టాండ్ గాడ్.
0: కొన్ని నిమిషం లోపల చాలా అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు, మరి నిమిషం లోపల మర్చిపోతుంటారు.
1: యూ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యు హావ్ అండర్స్టూడ్ అండ్ యు ఫర్గెట్ లేటర్.
0: అనేక జన్మల నుంచి వారి వెంట వెంట జంట ఇంట వచ్చినటువంటి యొక్క ప్రాక్టీస్ అవన్నీ.
1: ఇట్ ఈస్ ఆల్ ఆఫ్ ద ప్రాక్టీస్, ద యాటిట్యూడ్ దట్ యు హావ్ హ్యాడ్ ఓవర్ ప్రీవియస్ లైఫ్.
0: సంస్కారములు ఆ విధంగా వస్తుంటాయి.
1: ఆల్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ప్రీవియస్ లైఫ్.
0: అంతేకాకుండా ప్రకృతి యొక్క ప్రజెంట్ యొక్క ప్రజెంట్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దేర్ఫోర్ ద పాస్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ప్రెసెంట్.
0: కనీస సంబంధ బాంధవ్యం కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద పాస్ట్ అండ్ ప్రెసెంట్.
0: స్నేహ సంబంధం కూడా ఉంటుండాలి.
1: అండ్ దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: సంపర్క దోషాలు కూడా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ మిస్టేక్ ఇన్ ద కంపెనీ.
0: కాబట్టి అంత త్వరగా మానడానికి వీలు కాదు.
1: దేర్ఫోర్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్.
0: క్రమక్రమేణా కూడాను
1: స్లోలీ
0: స్టార్ట్ ఎర్లీ.
1: ఈ
0: వయసు లోపల మీరు ప్రాక్టీస్ కు చాలా ప్రారంభించండి.
1: దిస్ ఇస్ ద రైట్ టైం టు స్టార్ట్ ప్రాక్టీస్ వెల్.
0: శాంతాన్ని మీరు పోషించుకోండి.
1: అండ్ హ్యావ్ ద
0: పవిత్రతను కించిత్ కూడా మీరు ఏమాత్రం మాలిన్యం కాకుండా చూసుకోండి.
1: డోంట్ చేంజ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఇవి రెండు మీరు గట్టిగా ఉంటుంటే ఇంకా పర్సివరెన్స్ ఏమైనా కలుగుతుంది.
1: అండ్ వెన్ వన్స్ యూ హ్యావ్ దీస్ పర్సివరెన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
0: కనుక మీకు ఎప్పుడు కూడా నేను అడ్రస్ చేస్తుంటాను, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని.
1: Bhagavan always addresses the gathering. Na yendu
0: nanta premane kalaku nenu palike palukulu kudanu premave.
1: Therefore there's all love in Bhagavan. Whatever he says
0: andaru kudu prema swarupuluga kavali.
1: And hence you should be personification of love.
0: Elanti paristhithilo enna kudanu premaku e matram kudanu lotu kaliginchukunda chuchukovali.
1: There should never be shortage or dearth of love in your life.
0: Jeevinchu randi, meeku edi kavalsane nenu isthanu.
1: If you lead your life full of love, Bhagavan will grant you whatever you want.
0: Kaluka mire bhavi bharatodharakulu.
1: You are going to emancipate from this country.
0: Vidyarthi vidyarthinile mana bharat deshaniki leaders preaders.
1: Students, boys and girls are the future leaders of Bharat.
0: Durbhavamunu katti pettandi.
1: Sacrifice bad feeling.
0: Sadbhavamunu penchukondi.
1: Develop good ideas.
0: Sadutdeshamto jeevinchandi.
1: Have good aims.
0: పవిత్రమైన దృష్టిని తీసుకోండి.
1: అండ్ హ్యావ్ సీక్రెట్ విజన్.
0: దృష్టి దోషం కానీ, వాగ్దోషం కానీ లేకుండా చూసుకోండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్టేక్ బ్యాడ్ లుక్స్ ఆర్ బ్యాడ్ వర్డ్స్.
0: ఈ విధమైన మంచి నడతలతో మీరు ఉండినప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు.
1: వెన్ యూ లీడ్ లైఫ్ లైక్ దట్ యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ.
0: కనుక వారిని కూడా సంతోష పెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్
0: మాతృదేవో భవ పితృదేవో భవ.
1: మదర్ ఈస్ గాడ్, ఫాదర్ ఈస్ గాడ్.
0: ఈ దేహానికి ఏ తల్లిదండ్రులు ఎంత ప్రీతిగా చూసుకున్నారో అట్లనే మీ దేహానికి కూడా మీ తల్లిదండ్రులు అంత ప్రీతిగా చూసుకుంటుంటారు.
1: జస్ట్ యాస్ దిస్ బాడీ హస్ టేకెన్ కేర్ ఆఫ్ హిస్ పేరెంట్స్, యూ ఆల్సో షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: కనుక వారిని కూడా మీరు ప్రేమించి ఆదరించి ఆశ్రయించి వారి ఆనంద పెట్టండి.
1: యూ ఆల్సో బీ విత్ యువర్ పేరెంట్స్, మేక్ దెమ్ హ్యాపీ, సర్వ్ దెమ్.

తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, తనదు లక్షల దోషాలు దాచుకొనుచు పరుల

0: divine feeling is not there in our hearts for two reasons. We know pretty well the millions of mistakes of others, whereas we hide our own mistakes. We find the mole of a defect of a mistake in others.
1: Prema swarupulaina vidyarthulara, vidyarthiniyulara.
0: Embodiments of love, students, boys and girls.
1: Dhanyulu, punyulu, dharmikulu, ainatvanti iddari vyaktulu yokka charitramu Ramayanamulo kottavachinattu kanipistunnadi.
0: In the sacred text of Ramayana, the history of the two individuals who are noble, the one of charity, the meritorious in their character, are revealed.
1: Okadu Sugrivudu.
0: One is Sugriva.
1: Rendavadu Vibhishanudu.
0: The second is Vibhishana.
1: Ee Sugriva Vibhishanudu yokka charitralu mahapavitramulainatuntivi.
0: The story and the history of Sugriva and Vibhishana are sacred.
1: రామచంద్రుడే సుగ్రీవుని చూచే నిమిత్తమై అతనికి అనేక విధములైనటువంటి వినయములు చూపుతూ వెళ్ళాడు.
0: రామచంద్ర హింసెల్ఫ్ అప్రోచ్డ్ సుగ్రీవ ఇన్ ఆల్ హ్యూమిలిటీ.
1: సుగ్రీవుని అన్వేషిస్తూ వెళ్ళాడు రామచంద్రుడు.
0: రామ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ సుగ్రీవ.
1: రామచంద్రుని అన్వేషిస్తూ వచ్చాడు విభీషణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ Vibhishana was in search of Ramachandra.
1: Ramachandrani naitri galigin tarvata Sugrivudu itanu manavadarshakudu ani nirupinchadu.
0: After friendship with Sugriva, we could know the human aspect there.
1: Kani Ramuni yokka aashrayamu chikkaka purame Vibhishanudu Ramudu dayamayudu ani gurtinchadu.
0: Vibhishana could come to know of the character of Rama that he is compassionate.
1: Itti pavitramainatvanti yokka snehitulu Ramulaku kalagatam chala aanandamani anipinchindi Ramayanam.
0: Ramayana tells us that it is a matter of bliss to have a friend who is really safe.
1: Mahabharatam 18 dinamulu jarigindi.
0: The Bharata war took place for 18
1: Kani
0: days.
1: Kani Rama Ravana yuddhamu 75 dinamulu jarigindi.
0: But Rama Ravana war went on for 75 days.
1: Bhautikanga, laukikanga, prakritikanga ivi dinamulaku maatrame lekka cheyarinavi.
0: We count them by days by way of physical worldly sense.
1: Ivi kevalamu pravrutti yokkala ankelu.
0: This number is just worldly.
1: కానీ నివృత్తి యొక్క అంకెలను మనం విచారించి చూసినప్పుడు నాటికి నేటికి ఇంకా ఏనాటికైనప్పటికీ ప్రతి మానవుని యొక్క హృదయం అనేటువంటి యొక్క యుద్ధరంగమునందు కౌరవులు పాండవులు రాములు రావణుడు నిరంతరము ఈ యొక్క భూమిపై యుద్ధం సలుపుతూనే ఉన్నారు.
0: బట్ ఇఫ్ యు రియల్లీ అండర్స్టాండ్ ది ఇన్వర్డ్ మీనింగ్ దేర్ విల్ ఫైండ్ దేర్ ఇస్ ఎ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ వార్ between Kauravas and Pandavas, Rama and Ravana, on the battlefield of heart.
1: నిరంతరము కూడాను సంఘర్షణ జరుగుతూనే ఉంటున్నాయి.
0: దర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్.
1: ధర్మ అధర్మములకు హృదయమందు నిరంతరము సంఘర్షణ జరుగుతూనే ఉంటున్నాయి.
0: ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ హార్ట్ దేర్ ఇస్ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రైచ్యూస్ అండ్ అన్రైచ్యూస్.
1: ఈ యొక్క సంగ్రామములు ఈ సంఘర్షణలు ఏనాటికి మానును ఏనాటికి ఈ మానవత్వము ధన్యమవును ఇది ఎవరూ చెప్పలేరు.
0: When this confrontation, when this war would end, when man would be redeemed, no one can spell out.
1: దివ్యత్వం యొక్క తత్వాన్ని గుర్తించటము అందరికీ చేత కాదు.
0: It's not possible to everyone to recognize the divinity.
1: అందులో పరధనాభరణ అందులో పరుల యొక్క ధనమును అపహరించేటువంటి వాడు పరస్త్రీని ఆశించేటువంటి వాడు ఉత్తమను చూచి పరిహసించేటువంటి వానికి దివ్యత్వం అనేటువంటిది ఏనాటికి కూడా అర్థం కాదు.
0: ద వన్ విత్ దీస్ త్రీ క్వాలిటీస్ కెన్ నెవర్ అండర్స్టాండ్ డివినిటీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. వన్ ద వన్ హూ వాంట్స్ టు స్టీల్ అదర్స్ మనీ, ద వన్ హూ వాంట్స్ టు కిడ్నాప్ అదర్స్ ఉమెన్, అండ్ ద వన్ హూ మేక్స్ ఫన్ ఆఫ్ గుడ్ పీపుల్ విల్ నెవర్ అండర్స్టాండ్ డివినిటీ.
1: మహనీయుల యొక్క తత్వం అనేటువంటిది కేవలము హృదయతత్వంగా భావించుకుని గుర్తించినటువంటి వారికే ఇది అర్థమవుతుంది.
0: Those that will understand the innate divinity will be able to know this.
1: ఈ 75 దినములు జరిగిన యుద్ధములో నిత్యము అటువైపున ఇటువైపున అనేక వేల మంది మరణిస్తూ వచ్చారు.
0: In the 75 long days of war, thousands on either side
1: ఈ యుద్ధముల గురించి నేను ఎక్కువగా ప్రబోధించటము అంత నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ లైక్ టు డిస్క్రైబ్ ది ఎంటైర్ వార్ఫేర్.
1: కనుక యుద్ధ భూమిలో ఏవి ప్రధానమైనటువంటివో, ఏవి సత్యనిత్యములకు ఆధారమైనటువంటివో, వాటిని మాత్రమే మనము విమర్శించాలి, విచారించాలి.
0: We have to analyze those things that have got a relevance, that have taken place in the war front, then have got to be taken up.
1: ఇక్కడ రావణుని కుమారుడైనటువంటి వాడు అనేక విధములైనటువంటి యొక్క రోషము చేత రామలక్ష్మణులు మరణింప చేయాలనే ఉద్దేశంతో యజ్ఞము జరుపుతూ వచ్చాడు ఇంద్రజిత్తు.
0: ఇంద్రజిత్ ద సన్ ఆఫ్ రావణ ప్లాన్డ్ ఫర్ ద డెత్ ఆఫ్ రామ అండ్ లక్ష్మణ బై అండర్టేకింగ్ యజ్ఞ.
1: ఆ ముందు దినమే లక్ష్మణ మూర్చకుడను జరిగింది.
0: ప్రయర్ టు దట్ డే లక్ష్మణ ఫెయింటెడ్.
1: రెండవ దినము హనుమంతుడు లక్ష్మణుని తన భుజం పైన కూర్చొనిబెట్టుకుని ఇంద్రజిత్తు పైన యుద్ధానికి వెళుతున్నాడు.
0: Following day, Hanuman was proceeding with Lakshmana on his shoulder, ready to fight with Indrajit.
1: Indrajit mandalinatunte kopamuto,
0: Indrajit highly furious.
1: Vibhishana, neevu kula drohivi, rajya drohivi ani amitanga dushistu vachadu.
0: Hanuman went on criticizing, attacking Vibhishana. You are a traitor, you are a betrayer.
1: Appudu Vibhishana kudanu satyamunu gurtinchipa cheyalane uddesham kaligi Indrajit నోటికి వచ్చినట్టు వాగటము రాక్షసులకు సహజము.
0: విభీషణ సెడ్ ఇంద్రజిత్ ఇట్ ఇస్ అవర్ నేచురల్ క్వాలిటీ ఫర్ ద డెమన్స్ టు స్పీక్ యాజ్ వీ లవ్.
1: అమిత మాటల చేత కాలమును అప్రయోజనం చేయటం కూడాను రాక్షసుల యొక్క సహజము.
0: ఇట్ ఇస్ అ డెమోనిక్ క్వాలిటీ టు వేస్ట్ టైమ్ ఇన్ గాసిప్ అన్నెసరీ టాక్.
1: నేడు కాదు ఏనాటి నుండియో నేను రావణునికి అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ టీచింగ్ రావణ సిన్స్ లాంగ్.
1: పరస్త్రీ అపహరణ అనేటువంటిది మహాపాపమని బోధించాను.
0: To kidnap a woman is the worst of the sins.
1: ఇది కేవలము రాజ్యమునకే ఒక విధమైనటువంటి హీనము జరుగుతుంది.
0: The whole kingdom will be ruined.
1: నీ జాతిని నీవు సంహరింప చేసుకుంటున్నావు.
0: You will put your clan to total ruin.
1: నీ రాజ్యమునే నీవు మంట కలుపుతున్నావు.
0: You will burn your kingdom.
1: ఇది మంచిది కాదు, మంచిది కాదని అనేక విధములుగా బోధించాను.
0: I taught him in varied ways, telling him that's not good.
1: ఇది ఒకానొక సమయములో.
0: This at one time.
1: కుంభకర్ణుడు.
0: కుంభకర్ణ.
1: రావణుడు.
0: రావణ.
1: సూర్పణక.
0: సూర్పణక.
1: ముగ్గురు కూడాను కలిసినప్పుడు చెప్పారు.
0: When they all the three met, they said,
1: విభీషణుడు చెప్పినటువంటి ఉత్తమ మాటలను నేను విశ్వసించలేకపోయాను.
0: I could not believe the noble path shown by Vibhishana.
1: ధర్మ ఆదేశములను నేను నమ్మలేకపోయాను.
0: I could not follow the righteous path.
1: కనుకనే ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితికి నేను గురి అవుతున్నాను.
0: I am forced to this present plight because of that.
1: అని రావణుడు తన నోటి నుండియే చెప్పాడు.
0: Ravana himself expressed.
1: అనగా
0: meaning
1: ఈ రాజ్యమునకు ఈ యొక్క కులమునకు నాశనం గావించుకోవడానికి ఎవరు కారకులు? నేనా? మీ తండ్రియా?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది టోటల్ రూయిన్ ఆఫ్ ద క్లాన్ అండ్ ద కింగ్డమ్? ఆమ్ ఐ రెస్పాన్సిబుల్ ఆర్ యువర్ ఫాదర్?
1: తన చేతులారా తన రాజ్యమును నాశనం చేసుకున్నాడు రావణుడు.
0: రావణ హాస్ బర్న్డ్ హిస్ కింగ్డమ్ విత్ హిస్ ఓన్ హ్యాండ్.
1: మంచి మాటలు అతనికి ఏమాత్రం కూడాను అర్థం కాలేదు.
0: హీ డిడ్ అండర్స్టాండ్ గుడ్ వర్డ్.
1: ధర్మం అంటే ఎరుగునటువంటి మూర్ఖులకు ఈ విధమైనటువంటి ధర్మం ఏ రీతిగా అర్థమవుతాయి?
0: A foolish people will never be able to understand the righteous aspect.
1: Adharmame ataniki preeti.
0: He loves unrighteous.
1: Asatyame ataniki aanandamu.
0: He delights himself in lies.
1: Durmargame atani pranamu.
0: Wickedness is very lies.
1: Itti durbhavamulo durshangamulato kudinatundi ravana yokka hrudayamu ee reetiga maarutundi.
0: How do you expect the heart of ravana to change with all the wickedness?
1: Tana chetulara taanu rajyamunu basam gaavinchukunnadu.
0: With his own hands he has burnt his
1: own kingdom. Nasam chesinadi nenu kaadu.
0: I am not responsible for the ruin.
1: Inte kaakunda
0: not only this.
1: Indrajit maroka prashna vesadu.
0: Indrajit has put another question.
1: Poni nee maata vinakapothe neevu madhyasthudiga undavachunu kaani ee rojula enatundi varito neevu cheri ee vidhamga yuddham cheyatamu chaala manchidi kaadannadu.
0: Indrajit said, supposing your words are not heard, you can remain neutral. It's not proper on your part to join the enemy's camp.
1: Indrajit satya satyamlu erugunaatundi murkudavu neevu.
0: You are a fool. You don't know what is truth and what is
1: dharma. Dharmamulu erigina tventi vaadu nenu.
0: ఐ నో వాట్ ఈస్ రైచస్ అండ్ రైట్.
1: ధర్మాధర్మం తెలిసి కూడాను నేను మధ్యస్థుడిగా ఉండటము ఇది మంచిది కాదు.
0: హావింగ్ నోన్ వాట్ ఈస్ రైట్ ఐ కెనాట్ బి న్యూట్రల్.
1: ధర్మాధర్మములు సమాజములకు తప్పక చెప్పు తీరాలి.
0: The society should necessarily know what is right and what is wrong.
1: నేను మధ్యస్థుడిగా ఉండినప్పుడు సమాజం నాశనం అవుతుంది.
0: When I am neutral, the whole society will ruin.
1: కనుక నేను మధ్యస్థుడిగా ఉండటం వీలు కాదు.
0: It is not possible to be neutral.
1: నేను రామునితో చేరటము నా యొక్క సహజమైనటువంటి యొక్క స్వభావం.
0: It is my natural quality.
1: ఇది నా పుణ్య ఫలము, నా జన్మాంతర సుకృతము.
0: It is the merit of the past that made me to be with Rama.
1: సకాలమునకే రాముని యొక్క సన్నిధి నాకు ప్రాప్తించింది.
0: I could have his lotus feet at the right time.
1: అతని సన్నిధియే నా పెన్నిధి.
0: His very proximity is my
1: wealth. ఏమైనా భావించు అన్నా.
0: You may think in any way.
1: కానీ
0: బట్
1: ఆనాటి నుండి కూడాను తాను అనేక విధములుగా ఈ రాక్షసులతో బాధపడుతుండటము అందరికీ తెలుసు.
0: Everyone knows that Vibhishana is put to suffering like this.
1: ఒక విభీషణుడే కాదు,
0: నాట్ ఓన్లీ విభీషణ,
1: ఇలాంటి మహనీయులు ఇంకా ఎంతమందో ఆ లంకలో ఉంటున్నారు.
0: There are many noble souls in Lanka.
1: కానీ దుర్మార్గములకు వెరచి దౌర్జన్యానికి వెరచి వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు.
0: Though they are quite noble and good, they could not open their mouth because of a wicked man.
1: మొదలు హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు ఈ వాయుపుత్రునితో నేను మొరబెట్టుకున్నాను.
0: When Hanuman stepped into Lanka for the first time, I appealed to
1: Hanuman,
0: him. Hanuman,
1: nenu kevalamu dantamula madhya nalukuvale nenu jeevisthunnanu.
0: Hanuman, I am leading a life like a tongue surrounded by sharp teeth.
1: Lanka anta kudanu maharakshasule.
0: The whole Lanka is full of demons.
1: Vaari madhyalo nenu mettani nalukuvale nenu jeevisthunnanu.
0: In the midst of them,
1: enta kaalam nenu ee vidhanga jeevinchali.
0: How long should I lead the life of a tongue?
1: Sri Rama anugraham naaku praaptistundi.
0: When do I deserve God's grace?
1: ఆ మహనీయుని యొక్క సన్నిధి నాకు ఎప్పుడు లభ్యమవుతుంది?
0: When I would gain the proximity.
1: ఆ క్షణ నిమిత్తమై నేను క్షణములంతా వేచి ఉంటున్నాను.
0: I've been waiting every moment.
1: అంతే కాదు.
0: Not only that.
1: అప్పుడు హనుమంతుడు కూడాను విభీషణునికి చక్కని ఆదేశం ఇచ్చాడు.
0: Then Hanuman gave a good advice to Vibhishana.
1: విభీషణ నీకే కాదు.
0: Not only to you.
1: ఈ లోకములో మంచివారికి అందరు కూడాను కొంతమంది దంతముల వలె ఉండేటువంటి రాక్షసులు వెంటాడుతుంటారు.
0: ఆల్ గుడ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ విల్ బి సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్.
1: మహనీయులకు తపస్సులకు అవతారములకు అన్నింటికి కూడాను ఇలాంటి దుష్టులైనటువంటి దుర్మార్గులైనటువంటి రాక్షసులు అనేటువంటి దంతములు వెంటాడుతూనే ఉంటాయి.
0: ఆల్ నోబుల్ సోల్స్ ద వన్ ఆఫ్ పెనెన్స్ అండ్ ఆల్ ఇన్కార్నేషన్స్ ఆర్ సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్ టీత్ అరౌండ్.
1: ఒక్కటి మాత్రమే చక్కగా గుర్తించుకో.
0: వన్ యూ రికగ్నైజ్ వెల్.
1: నీతో పాటు పుట్టినది ఈ నాలుక.
0: దిస్ టంగ్ ఇస్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
1: మధ్యలో పుట్టినటువంటివి దంతములు.
0: ది టీత్ కేమ్ లేటర్.
1: అనగా
0: మీనింగ్
1: సాత్వికము, ధర్మము, అహింస ఇత్యాది స్వభావం కలిగినటువంటి నాలుక మొట్టమొదట పుట్టింది.
0: ద టంగ్ దట్ సిగ్నిఫైస్ ద పైస్ క్వాలిటీ రైచ్యూస్ ఇస్ నాన్ వయలెన్స్ ఇస్ బోర్న్ ఫస్ట్.

0: పవిత్రమైనటువంటి యొక్క నాలుక, జీవితంతో పాటే పుట్టినటువంటి మహాపవిత్రురాలు.
1: ఓ టంగ్, యు ఆర్ రియల్లీ సీక్రెట్, యు ఆర్ బోర్న్ అలాంగ్ విత్ మీ.
0: మహాసద్గుణములతో కూడినటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ వర్చువస్.
0: మహామధురమైనటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ సో స్వీట్.
0: సత్యస్వరూపాన్ని బోధించేటువంటిది ఈ నాలుక.
1: ఇట్ టీచెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: నిత్య సత్యమై నిలిచేటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్.
0: నిర్ణయం పరిచేటువంటిది ఈ నాలుక.
1: ఇస్ ద టంగ్ దట్ డిసైడ్స్.
0: ఇది మొదలు మీతోనే పుట్టింది.
1: ఇస్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
0: ఇది సద్గుణములు కలిగినటువంటి యొక్క మహనీయుల యొక్క తత్వము.
1: దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్.
0: నాలుక మహామహనీయుల యొక్క స్వరూపం ధరించింది.
1: ద టంగ్ సిగ్నిఫైస్ ద నోబుల్ సోల్.
0: దీని చుట్టూ దుష్టులు, దుర్మార్గులు, దురపరాధములను గావించేటువంటి యొక్క దంతములు తరువాత పుడుతూ వచ్చాయి.
1: ద నోబుల్ సీక్రెట్ టంగ్ ఇస్ సరౌండ్ బై వికెడ్ బ్యాడ్ షార్ప్ టీత్, బ్యాడ్ పీపుల్ అరౌండ్.
0: ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ఏ విధంగా ఈ నాలుకను బాధించాలని వేచి ఉంటారు.
1: ద వికెడ్ బ్యాడ్ పీపుల్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు హార్మ్ ద టంగ్.
0: ఏ ఒక్క విషయానికి కూడాను నాలుకను ముందుకు రానివ్వకుండా అడ్డు చేస్తుంటాయి ఈ దంతములు.
1: The teeth will see that the tongue will never be projected at any
0: kaani naaluka antarto tana yokka kartavyanni visvarinchadu.
1: But the tongue doesn't give up its duty anyway.
0: Pedavulu aaripoye samayamlo edo oka samayanni chuchukoni naaluka mettaga bayitiki vachi pedavunu aaripoyina pedavunu challabarustu untuntadi.
1: When the lips are dry, the tongue will come forward and will make the
0: anaga mahaliyulaku enni vidhamainatundi aapattulu sambhavimpa chesinappudikini ఎటువంటి దుర్మార్గులు, ఏ విధమైనటువంటి దురమకారంతో అనేక ఆపత్తులను కలిగింపజేసినప్పటికీ మహనీయులైనటువంటి యొక్క నాలుక అప్పుడప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఎండిపోకుండా, ఆరిపోకుండా, నాశనము కాకుండా చల్లబరుస్తూ వస్తుంటాయి.
1: The noble souls and great people are put to suffering. When they are put to danger, it is the softer tongue that comes out and pacifies the entire society to see that there will be comfort and security.
0: మహనీయుని యొక్క స్వరూపము.
1: Therefore tongue represents
0: దంతములు, దుష్టులు, దుర్మార్గులైనటువంటి వారి స్వరూపములు.
1: The teeth represent the bad people.
0: వారు ఎంత కాలం కూడాను దానిని అనేక రకములుగా బాధింపజేసేటువంటి వారే కానీ సహాయం చేసేటువంటి వారు కాదు.
1: These bad people will put everybody to suffering. They know hell.
0: అలాంటి మహనీయుడైనటువంటి యొక్క ఈ విభీషణుని అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు.
1: సచ్ ఎ నోబుల్ సోల్ విభీషణ ఇస్ పుట్ టు సఫరింగ్.
0: విభీషణునికి లంకపైన ఆశ మాత్రమే ఉన్నది, తప్పులేదు.
1: విభీషణ హస్ గాట్ ఎన్ ఎస్పిరేషన్.
0: కానీ సింహాసనాన్ని కోరలేదు.
1: బట్ హీ నెవర్ వాంటెడ్ టు బి ఎ కింగ్.
0: రాక్షసులందరూ సుక్షేమంగా ఉండాలని ఆశించాడు.
1: హీ వాంటెడ్ దట్ ఆల్ డెమన్స్ షుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: కానీ లంక నాశనం కావాలని ఆశించలేదు.
1: బట్ హీ నెవర్ వాంటెడ్ ద టోటల్ రూయిన్ ఆఫ్ లంక.
0: ఇంతటి ఉత్తమమైనటువంటి భావం కలిగినటువంటి యొక్క విభీషణుని అనేక విధములుగా తూలనాడుతూ వస్తాడు ఈ యొక్క రావణుని కుమారుడు.
1: ద సన్ ఆఫ్ రావణ ఇంద్రజిత్ అక్యూజ్డ్ చార్జ్డ్ విభీషణ ఇన్ వేరిడ్ వేస్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ యుద్ధ భూమి లోపల
1: దిస్ వార్ ఫీల్డ్
0: హనుమంతుని తీసుకుని వెళ్లి,
1: టేకింగ్ హనుమాన్,
0: అతనితో పాటు లక్ష్మణుడు కూడా తీసుకెళ్లి వెళ్లి,
1: లక్ష్మణ ఈజ్ ఆల్సో టేకెన్ అలాంగ్ విత్ హిమ్.
0: ఈ రావణాసుని యొక్క కుమారుడు అయినటువంటి
1: ది సన్ ఆఫ్ రావణ
0: ఇతను చేసేటువంటి తపశ్శక్తిని ఒక మార్గంలో తీసుకుని వెళ్లి చూపిస్తూ వచ్చాడు.
1: ద పవర్ ఆఫ్ హిస్ పెనెన్స్ ఈజ్ షోన్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్.
0: నల్లటి మారేడు చెట్టు,
1: ఇట్స్ ఎ డార్క్ ట్రీ మారేడు.
0: ఆ చెట్టు కింద అనేక నరబలములంతా గావిస్తూ వచ్చాడు. నరబలి
1: అండర్ ద ట్రీ మెనీ ఆర్ సాక్రిఫైస్, మెనీ ఆర్ కిల్డ్.
0: ఆ చెట్టుకు సమీపంగా ఉండినంత వరకే ఆ శక్తులంతా ఉంటాయి.
1: So long he is very close to that maredu tree, he will have all the power.
0: కనుక సాధ్యమైనంత వరకు కూడాను ఆ యొక్క దుర్మార్గుణ్ణి ఆ చెట్టుకు సమీపంగా పోకుండా చూసుకోండి అన్నాడు.
1: So see that he will never be anywhere around the tree.
0: ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని రహస్యాలంతా చెప్తూ వచ్చాడు.
1: Certain secrets are revealed to them.
0: అప్పుడు
1: then
0: ఈ రావణుడి కుమారుడు,
1: the son of Ravana,
0: ఈ విభీషణ్ణి మరింత తిరస్కరించుకుంటూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ రిజెక్టింగ్ ఆల్ ది ఐడియాస్.
0: నా రహస్యములన్నీ కూడాను, లంక రహస్యములన్నీ కూడాను ఎదురు దుర్యోధనుడు అనగా దుర్మార్గులైనటువంటి మా ఎదురు పార్టీ వారికి చెప్తున్నావా అని తను నిందిస్తూ వచ్చాడు.
1: ఇంద్రజిత్ సెడ్, ఓ విభీషణ, యు ఆర్ రివీలింగ్ ఆల్ ది టాప్ సీక్రెట్స్ టు ది ఎనిమీస్.
0: చెప్పాడు. రాములకు ఏ ఆశలు లేదు.
1: Rama has no aspiration.
0: Ramanu nee lanka kavalani aashinchatam ledu.
1: Rama never wanted
0: Ayodhya your lanka. Ayodhyane tejinchi vachinatundi vaniki nee lanka paina taniki enduku abhishtam.
1: When Rama sacrificed very Ayodhya, how do you think that he wants your lanka?
0: Kevalam Sita nimittamai nee lanka lo praveshinchade kaani lekunte Ramuniki ye aasha ledu.
1: Rama is here in Lanka only for Sita, not any other ambition.
0: Atanu nirmala chittudu, nishwartha parudu, shanta murti.
1: He's very personification of peace. Purity.
0: అలాంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించడం రాక్షసులకు ఏమాత్రము వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ద డెమన్స్ టు
0: రాక్షసులు ఎప్పుడు కూడా అన్యాయం, అక్రమము, అనాచారం, అసత్యంలో ప్రవేశించడమే వారికి సహజ ధర్మములు.
1: డెమన్స్ నో ద పాత్ ఆఫ్ ఇంజస్టిస్, ద ఫాల్స్ హుడ్.
0: అవియే వారికి మాధుర్యము.
1: దే లైక్ దాట్.
0: అవియే వారికి ప్రాణము.
1: దాట్ దే టేక్ ఇట్ యాస్ దేర్ బ్రెత్.
0: వారి చింతనలు చేయటమే ఈయన యొక్క శ్వాస.
1: దే గో ఆన్ థింకింగ్ ఆఫ్ ఇట్ యాస్ లైఫ్ బ్రెత్.
0: ఇలాంటి రావణాసురుని యొక్క సమస్త లోపల ఈ విధమైన పరమాత్మ తత్వం అయినటువంటి రాములను విమర్శించటము మంచిది కాదన్నాడు.
1: సో ఇట్ ఇస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్ టు క్రిటిసైజ్ రామ హియర్ ఇన్ దిస్ ప్లేస్.
0: రామచంద్రుని యొక్క దర్శన నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క సాధనను సలిపి ప్రాణాలను కూడా త్యాగం చేసేటువంటి మహనీయులు ఉన్నారు.
1: దర్ మెనీ మెనీ నోబుల్ సోల్స్ అండ్ సేజెస్ సెయింట్స్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ దర్శన్.
0: అదే చిత్రకూట పర్వతం పైన
1: చిత్రకూట మౌంటైన్
0: తులసిదాసు నిరంతరము కూడా రామచింతన చేస్తూ ఉండేటువంటి వాడు.
1: తులసిదాస్ స్పెంట్ ఆల్ ది టైమ్ థింకింగ్ ఆఫ్ రామ.
0: గోదావరి తీరమునకు వెళ్లేది, స్నానం చేసేది, ఆ నీరును తెచ్చి ఒక వృక్షం పైన పోస్తూ వచ్చాడు.
1: హి బ్రింగ్స్ వాటర్ ఫ్రమ్ గోదావరి అండ్ విల్ కీప్ ఇట్ ఆన్ ఏ.
0: ఒక దినము తాను స్నానం చేసి వచ్చి నీరు పోస్తూ ఉండగా
1: one day as he was watering a tree,
0: aa chettu nunchi oka pedaatma bayal deri vachindi.
1: There came out a peculiar form.
0: Tulasidas neevu nityamu ramayana charitramunu prabodham jarugutunnavu.
1: You go through this ramayana sacred text every day.
0: Aa prabodhanu salpe samayam lopala chaala dooramlo oka vruddudainatunti vaadu kurchunnadu.
1: There as you read this text you find a very old man sitting over there.
0: అతని కన్నీళ్లు కార్చుతు నీ యొక్క ప్రబోధన చక్కగా ఆనందంగా వింటూ ఉన్నాడు.
1: That old man is shedding his tears and listening to all that you read.
0: అతను ఎవరో నీకు తెలియదు.
1: You don't know him.
0: రేపటి దినం అతని వద్దకు వెళ్లి అతని పాదములు గట్టిగా పట్టుకుని నీ వరమును నీవు కోరుకోమన్నాడు.
1: Tomorrow you approach him, catch hold of his feet and ask for boon.
0: చెప్పిన తర్వాత ఆ ప్రేతాత్మ అంతర్ధానమైపోయింది.
1: And that form disappeared.
0: రెండవ దినమునకై వేచి ఉన్నాడు ఈ తులసిదాస్.
1: తులసిదాస్ వెయిటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ డే.
0: కంజలోచన కంజముఖ కర కంజ పాదానందము అని ఆ ఒక్క గంధాన్ని తిప్పుతూ కూర్చున్నాడు.
1: హీ జస్ట్ గ్రైండింగ్ ది శాండల్ వుడ్, అబ్టైనింగ్ శాండల్ పేస్ట్.
0: రామచంద్ర కృపాళుదయనిదే. ఓ రామచంద్ర, ఓ కృపాళో, ఓ దయనిధి అని అనేక విధములుగా ప్రార్థిస్తూ ఉన్నాడు.
1: హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ. యు ఆర్ ద ఓషన్ ఆఫ్ కంపాషన్.
0: గంధం తీసి పక్కన పెట్టి
1: హి కెప్ట్ ఇట్ అసైడ్.
0: తిరిగి ఆ వృద్ధుని దగ్గరికి వెళ్లి పాదములు గట్టిగా పట్టుకున్నాడు.
1: హి అప్రోచ్ ది ఓల్డ్ మ్యాన్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్.
0: ఆ వృద్ధుడు, నాయన నీకేం కావాలి కోరుకోమన్నాడు.
1: ఓల్డ్ మ్యాన్ ఆస్క్ వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్.
0: నాకు ఏమీ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: ఆ సుందరమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క విగ్రహాన్ని నేను ఒక్కతూరి దర్శించాలి.
1: ఐ షుడ్ సీ దట్ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ రామ వన్స్.
0: అప్పుడు చెప్పాడు అతను.
1: దెన్ హి సెడ్,
0: రామచంద్రుని దర్శనం నా హస్తంలో లేదు.
1: ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ టు మేక్ యు సీ.
0: కానీ నీకు లభ్యమవుతుంది.
1: యట్ యూ విల్ హ్యావ్ ఇట్.
0: కొంతకాలం వేచి ఉండు అన్నాడు.
1: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: ఆ వృద్ధుడు ఎవరు?
1: హూ ఇస్ దట్ ఓల్డ్ మ్యాన్?
0: హనుమంతుడే.
1: ఓల్డ్ మ్యాన్ ఇస్ హనుమాన్ హింసెల్.
0: ఎక్కడ రామచరితము జరుగుతుంటాదో,
1: వేర్ ది గ్లోరీ ఆఫ్ రామ,
0: ఎక్కడ రామ పారాయణం జరుగుతుంటాదో,
1: వేర్ ది టాస్క్ ఇస్ ఫుల్ఫిల్,
0: రామ యొక్క సంభాషణ జరుగుతుంటాదో,
1: వేర్ దిస్ కన్వర్సేషన్,
0: అంతా కూడాను హనుమంతుడు ప్రజెంట్ అయి ఉంటాడు.
1: దేర్ యూ ఫైండ్ హనుమాన్.
0: ఈ ప్రబోధనంతా విని తాను తన్మయత్తునిగా అయిపోతున్నాడు.
1: లిసనింగ్ టు ది స్టోరీ ఆఫ్ రామ హీస్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్.
0: మూడవ దినమే తిరిగి గంధాన్ని తీస్తున్నాడు ఈ తులసిదాసు.
1: థర్డ్ డే ది తులసిదాస్ వెంట్ ఆన్ ది గ్రైండింగ్ ది శాండల్.
0: ఒక పిల్లవాడు వచ్చాడు.
1: ఎ బాయ్ కేమ్.
0: తాత, నాకు ఆ గంధాన్ని ఇస్తావా అన్నాడు.
1: ఎ బాయ్ కేమ్. గ్రాండ్ ఫాదర్, వుడ్ యూ గివ్ మీ దట్ శాండల్ పేస్ట్?
0: తప్పక నాయన, తీసుకోమని ఇచ్చాడు.
1: సర్టన్లీ టేక్ ఇట్.
0: అది ఇస్తున్న సమయం లోపల ఆ పైన ఉన్నటువంటి వృక్షం పైన ఉన్నటువంటి రెండు పక్షులు గానం చేస్తున్నాయి.
1: యాజ్ హీ వాస్ గివింగ్ ది శాండల్ పేస్ట్ టు ద బాయ్, ద టూ బర్డ్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ స్టార్టెడ్ సింగింగ్.
0: రామచంద్రుడే వచ్చి బాలరూపం లోపల గంధమును తీసుకుని చుండగా కేవలము అజ్ఞాని అయినటువంటి ఈ తులసిదాసు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: When Rama himself came in the form of this boy to receive the sandal paste, this ignorant Tulasidas is not able to know.
0: ఏ రూపంలో వస్తాడో,
1: God in what form
0: వస్తాడో,
1: when,
0: ఎక్కడ వస్తాడో,
1: where,
0: ఎక్కడ చూసినా తానే ఉంటున్నాడు.
1: Because God is everywhere.
0: అడవులయందున్న,
1: you may be in the forest.
0: ఆకాశమునున్న, పట్టణమునున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడియున్నా, దిక్కులేనివాని దోచునతడు బ్రోచునతడు.
1: యు మే బి ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఆర్ యు మే బి ఇన్ ద స్పేస్.
0: అడవుల యందున్న,
1: యు మే బి ఇన్ ద ఫారెస్ట్.
0: ఆకాశముననున్న,
1: ఆర్ యు మే బి ఇన్ స్పేస్.
0: పట్టణముననున్న, పల్లెనున్న,
1: సిటీ ఆర్ ఎ విలేజ్.
0: గుట్ట మీదనున్న, నట్టేటబడియున్న,
1: యు మే బి ఆన్ ది మౌంటైన్ టాప్ ఆర్ ఎ డీప్ సీ.
0: ఎక్కడ ఉండినప్పటికీ తాను అక్కడనే తన వెంట ఉంటుంటాడు.
1: యు మే బి ఎనీవేర్, గాడ్ విల్ బి విత్ యు.
0: అలాంటి రామచంద్రుడిని ఏ రూపంలో వస్తాడు,
1: ఇన్ వాట్ ఫార్మ్ రామా వుడ్ కమ్,
0: ఎక్కడ వస్తాడు,
1: వేర్,
0: అది గుర్తించుకోలేకపోయాడు తులసిదాసు.
1: తులసిదాసు కుడ్ నాట్ నో దాట్.
0: కానీ తరువాత రెండవ దినము,
1: అండ్ ది సెకండ్ డే,
0: ఆ వృద్ధుడు వచ్చాడు.
1: ఓల్డ్ మ్యాన్ కేమ్.
0: నాయన, నిన్నటి దినం నీవు చూచావా అన్నాడు.
1: హి సెడ్, డిడ్ యు సీ యెస్టర్డే?
0: ఎక్కడ రామచంద్రుడు, నేను చూడలేదే.
1: ఐ డిడ్ నాట్ సీ రామ.
0: బాలస్వరూపంలో వచ్చి నీవు తీస్తున్నటువంటి గంధాన్ని తీసుకుని పోయినది ఎవరనుకున్నావు?
1: ద వన్ హూ కేమ్,
0: అన్ని రూపములు తానే, అన్ని నామములు తనవే.
1: All forms are his, all names are his.
0: Sarvata padipadam tas sarvato chi shiromukham sarvata srutimalloki sarvama vruttisthati. Anni roopamulu ataneve.
1: All forms are his.
0: Anni naamamulu ataneve.
1: All names are his.
0: Kevalam Ramachandrudani okka roopam kosam neevu prarthinchatam chaala veritharam nayana.
1: It's foolishness to pray only for this specific form.
0: Ramachandrudu nee hrudayavasiga untunnadu.
1: Rama dwells in your
0: heart. Aa hrudayame aa Ramachandrudu yokka peethamu.
1: That heart is the altar.
0: Aa peetham paina adaniki tappa marokariki nee chotu ivvavaddu.
1: Don't give scope for anyone to be seated in the altar of your heart.
0: Appude cheptu vachadu. Mata naasti.

0: నాయన ఎవరికో తల్లికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తండ్రికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తమ్ముళ్లకు అని హృదయంలో చోటు ఇవ్వద్దు, కుమారునికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు. కానీ నీ దేహంలో ఎక్కడైనా వారికి చోటు ఇచ్చి వారంతా మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి వారి బాంధవ్యాన్ని నీవు తప్పించుకోవద్దు. వారి సేవలు నీవు చేయి, అది కర్తవ్యమే. కానీ హృదయస్థానము మాత్రము ఒక్క భగవంతునిదే, అతని తప్ప అన్యులకు దీన్ని ఇవ్వద్దు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్స్ ఆర్ రిలేషన్స్ నెవర్ గివ్ ఎ సీట్ ఫర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్.
0: దయతో కూడినటువంటిది ఆ హృదయము.
1: Therefore, హృదయ ఇస్ ద వన్ విత్ కంపాషన్.
0: కనుక ఆ హృదయంలో ఆ యొక్క రామచంద్రుని ఉంచుకో.
1: సో హ్యావ్ రామా దేర్
0: అని తులసిదాసుకు ఎంతో ప్రబోధించి వెళ్లాడు హనుమంతుడు.
1: హనుమాన్ టాట్ దిస్ వే టు తులసి.
0: అలాంటి హనుమంతుడు నిరంతరం కూడాను రామచింతన చేతనే యుద్ధం గావిస్తూ వచ్చాడు.
1: He fought all the time singing the glory of Rama.
0: ఆధ్యాత్మిక మార్గము లోపల అనేక విధమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చాడు.
1: He taught so many.
0: విభీషణునకు చక్కని ఆదేశాన్ని అందిస్తూ వచ్చాడు.
1: Yes, at a very good ideal to విభీషణ.
0: విభీషణ, నీవు ఎంతకాలము దీన్ని బాధ పెట్టుకోకు.
1: Don't worry any long, విభీషణ.
0: పట్టితివి రాముల పాదం.
1: You caught hold of his feet, Rama.
0: దానిని గట్టిగా పట్టుకో.
1: Have a strong grip.
0: అతనైనా నిన్ను వదిలించుకుని పోవాలి.
1: He may leave you.
0: లేక నీవైనా అతన్ని వదిలించుకొని పోవాలి.
1: You may have to leave.
0: కానీ అంతవరకు మాత్రం దీన్ని దక్కించుకోమని చెప్పాడు.
1: But till then never leave.
0: భక్తి అంటే ఏమిటి?
1: What is devotion?
0: కేవలము రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేయటం ఆ భక్తి?
1: Is it repeating God's name?
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టునే గెడుదాక అట్టే ఉండు.
1: Having caught hold of it, having determined, never leave until the task is fulfilled.
0: Korina dediyo korane koritiri korina diduka viduvakundu.
1: Having desired already, never leave until that is given.
0: Adigina dediyo adagane adigitiri.
1: You have asked anyway.
0: Adigina diduka viduvakundu.
1: Until it is given, don't go.
0: తలచినదేదియో తలచనే దలచితివి.
1: యు హావ్ థాట్ ఆఫ్ ఇట్ ఎనీవే.
0: తలుపు తీరెడు దాకా పోవకుండు.
1: అండ్ యువర్ థాట్ ఇస్ రియలైజ్డ్ నెవర్ గో.
0: పోరు పడలేక తానైన బ్రోవవలయు.
1: హి హస్ టు కన్ఫర్ గ్రేస్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: ఆర్ యు మేట్ ఆస్క్ లూజింగ్ యువర్ బాడీ కాన్షియస్నెస్.
0: కానీ
1: ఓన్లీ దట్
0: ఇంక నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు. తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: టు గో బ్యాక్ టు రిటర్న్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
0: ఇది రామభక్తి అందున్నటువంటి యొక్క తీవ్రమైన యొక్క దీక్ష.
1: దిస్ ఇస్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ఈ విధంగా విభీషణుడికి అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
1: హి టాట్ విభీషణ ఇన్ సచ్ ఎ వే.
0: విభీషణుడికే కాదు సుగ్రీవుని కూడా బోధిస్తూ
1: వచ్చాడు.
0: అప్పుడప్పుడు సుగ్రీవుడు కొంత అభిమానం కలిగినటువంటి వాడు.
1: సుగ్రీవ్ హ్యాస్ అటాచ్మెంట్.
0: ఎందుకంటే అతను కొన్ని విధమైన రాజ్యాభిమానంతో ఇంతకాలము తాను తపస్సు చేశాడు.
1: బికాస్ హి హస్ గాట్ అటాచ్మెంట్ టు హిస్ కింగ్డమ్ అండ్ ఇట్ పెనెన్స్.
0: చిన్న వయసు లోపలనే విభీషణుడు తపస్సు గావించాడు.
1: Sugriva did penance at a tender age.
0: ఆ తపస్ సమయంలో అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి.
1: At that time Brahma appeared, manifested.
0: విభీషణ నీకేం కావాలో కోరుకోమన్నాడు.
1: He said, విభీషణ, what do you want?
0: కుంభకర్ణుడు ఏమేమో కోరుకున్నాడు. నిద్రాహారం దండిగా కావాలని.
1: కుంభకర్ణ ask for food and sleep.
0: కానీ కోరుకోవటం ఎట్లయిపోయింది? నిద్రను కోరలేదు పాపం కుంభకర్ణుడు.
1: In fact, it's not the sleep that he asked for.
0: నేను ఎప్పుడు క్రూరునిగా ఉంటున్నానని నిర్దయ కావాలి అని కోరుకున్నాడు.
1: Since I am wicked, he wanted to be compassionate.
0: Nidhaya.
1: Nidhaya.
0: Nidhaya lekunda potu.
1: Oh, Swami. See that there won't be any compassion at all.
0: Aa nidhaya aneetundi cheppadam lopala dattamainaatundi manishi ganaka naaluku mandanga undi niddara kavali annadata.
1: Nidhaya without compassion. Instead of saying nidhaya without compassion,
0: nidhayadu vendadu.
1: Brahma said, let it happen.
0: నిద్ర వచ్చింది.
1: దాన్ని స్టార్ట్.
0: అదే విధంగా కూడాను రావణుడు కూడా తపస్సు చేశాడు.
1: రావణ ఆల్సో డిడ్ పెనెన్స్.
0: దేవతలతో, గంధర్వులతో, యక్షులతో, కిన్నులతో, కింపురుషులతో ఎవరితో కూడా నాకు మరణం రాకూడదు అన్నాడు.
1: రావణ ప్రేడ్ సో అండ్ వాంటెడ్ ద బూన్ టు బి గ్రాంటెడ్ దట్ హీ షుడ్ నాట్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ యక్ష కిన్నెర కింపురుష.
0: దుర్మార్గుడైనటువంటి ఆ రావణ యొక్క బుద్ధి మానవుని చాలా అల్పునిగా భావిస్తూ వచ్చాడు.
1: బట్ రావణ కన్సిడర్డ్ మ్యాన్ సో లో,
0: మానవునితో నా ప్రాణం పోకూడదు అని కోరలేదు.
1: బట్ హీ నెవర్ వాంటెడ్ దట్ హీ షుడ్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్
0: చక్కగా విష్ణువు దాన్ని పట్టి
1: విష్ణు కాట్ హోల్డ్ ఆఫ్ దిస్
0: నేను మానవాధారమును ధరించి తద్వారా ఇతన్ని హతమారుస్తానన్నాడు.
1: విష్ణు డిసైడెడ్ టు కమ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ టు కిల్ హిమ్.
0: అప్పుడే రావణుడు గుర్తించాడు,
1: ఇది
0: నా చేతులారా చేసుకున్నటువంటి దోషమే.
1: ఇట్స్ ఓన్లీ ఆఫ్ మై మేకింగ్.
0: మానవుని మాటని నేను హెచ్చరించలేదు.
1: ఐ నెవర్.
0: మానవుడు చాలా అల్పుడని భావించుకున్నాడు రాక్షసుడు.
1: అండ్ ఐ కన్సిడర్ మ్యాన్ సో లో.
0: విభీషణుడు తపస్సు చేశాడు.
1: విభీషణ
0: నాయన నీకేం కావాలి కోరుకోమన్నాడు బ్రహ్మ.
1: బ్రహ్మ సెడ్ ఆస్క్ ఫర్ అబూ నౌ. ఐఎమ్ రెడీ టు కన్ఫర్మ్.
0: స్వామి
1: స్వామి
0: నాకేమీ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: నిరంతరం కూడాను దయామయుడినై ఈ దయను అందరికీ పంచుతూ నా హృదయమే దయామయమైన యొక్క స్వరూపాన్ని సర్వులకు నువ్వు దాన ధర్మంతో నేను జీవితాన్ని గడపాలి.
1: స్వామి ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. ఐ షుడ్ హ్యావ్ కంపాషన్ కంటిన్యూస్లీ.
0: దయామయుడు కావాలి. ఎట్టి పరిస్థితులు ఎందుకు కూడాను నా మనసు కఠినంగా మారకూడదు.
1: At any point of time, I should now be strong-hearted.
0: దయలోని కరిగిపోవాలి.
1: And I should be full of compassion.
0: దీనిని అనుగ్రహించమని ప్రార్థించాడు.
1: He wanted to be conferred.
0: కనుకనే నిరంతరం కూడాను విభీషణుడు దయామయుడుగానే ఉంటాడు.
1: Therefore, Vibhishana remained compassionate.
0: ఎన్నో విధములు కూడాను రావణాసుడు దూషించాడు.
1: Ravana accused him.
0: తన కుమారులు అనేక విధముగా బాధించారు.
1: His sons also have hurt him.
0: కానీ దేనికి కూడాను అతను క్రోధాన్ని ఉపయోగపెట్టలేదు.
1: బట్ హి వాస్ నాట్ యాంగ్రీ.
0: దయతో దయతో దయతో అన్నింటినీ కూడాను దయతో నిగ్రహించి దైవానుగ్రహం కోసమని పాటు పడుతూ వచ్చాడు.
1: హి వాస్ కంపాషనేట్ అండ్ వర్క్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్.
0: ఆ దయచేత హృదయాన్ని నింపుకోవడం చేతనే దైవానుగ్రహం కూడా అతనికి ప్రాప్తించింది.
1: బికాస్ హీ ఇస్ కంపాషనేట్ హీ కుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: దైవ పాద సన్నిధి కూడాను అతనికి ప్రాప్తించింది.
1: హీ కుడ్ గెయిన్ ది ప్రాక్సిమిటీ టు గాడ్.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకును దయా అనేటువంటిది ఉండినప్పుడే అప్పుడు హృదయ అని పిలిచడానికి వీలవుతుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ దయా ద కంపాషన్ యూ కెన్ సే హృదయ.
0: అయినటువంటి వాడు మానవుడు కాదు దానవుడే.
1: ద వన్ వితౌట్ దయా ద కంపాషన్ ఇస్ దానవాద.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు ఈ దయను మాత్రం మనం మార్చుకోకూడదు.
1: Therefore, at any point of time, we should never lose compassion.
0: దయచేత ధన్యులు కావలరా ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: Any mighty man will have to be redeemed because of compassion. Asurudaina,
0: Bhusurudaina, Akanda Telivi Kalavadaina, Dayacheta Danyulu Kavalera.
1: There may be angels or kings.
0: Mukkumusi Japa Macharinchina, Mukkuchubhagani Luchundina, Rukki Mukki Yantu Yachinagani, Moralilinanu Niku Karugadu Manachu, Dayacheta. శాంతి పరిస్థితులు ఎందుకు ఈ దయను మాత్రం మనం మార్చుకోకూడదు.
1: Therefore, at any point of time, we should never lose compassion.
0: దయచేత ధన్యులు కావలరా ఎంతటి వారు.

0: రొక్కి మొక్కి ఎంత ఏడ్చినగాని మొరలిది నన్ను నీకు కరుగదు మనసు దయచేత ధన్యులు కావలరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: ఎనీ పర్సనాలిటీ బి ది ఏంజల్స్ ఆర్ కింగ్స్ దే కెన్ బి రిడీమ్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ కంపాషన్. దే మే క్లోజ్ దేర్ నోస్ అండ్ డూ పెనెన్స్. దే మే స్టాండ్ స్ట్రైట్. దే మే వేర్ ఆకర్ రోబ్స్.
0: కాషాయ వస్త్రము లేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావల స్వామి దయచేత ధన్యులు కావలరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: You may wear ochre robes, you may have talisman with you and repeat God's name. It's only out of compassion God should come to you.
0: దయచేతనే ధన్యులు కావడానికి అవకాశం ఉంటుంది.
1: It's only the compassion will give you. దయనే
0: లేకపోతే వాడు ఏనాటి కూడా ఇంక దానవుడే కానీ ధన్యుడు కాడు.
1: Without this you are a demon.
0: కనుకనే విభీషణుడు దయామయుడిగా నిలిచాడు.
1: So Vibhishana was compassionate.
0: అందువల్లనే రామధర్మం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడు.
1: సో హీ కుడ్ నో ది నేచర్ ఆఫ్ రామ.
0: కట్టగట్టుగా రామాయణం అంతా కూడాను సత్యధర్మంతో నిండి ఉన్నది.
1: దెర్ఫోర్ ది ఎంటైర్ టెక్స్ట్ రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ సత్య.
0: అనేక రూపనామము ధరించి అనేక చర్యలలో తన వివిధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించినప్పటికీ అన్నింటి యందు ఉన్నది రెండే, దయ సత్యం, అనగా ధర్మం సత్యం.
1: దో హెస్ టేకెన్ ది వేరీడ్ పాత్స్ and different ways, these two principles are underlying
0: correct. Kalinaati manavulaku rama rajyam kavalanukunnappudu satyamunu dharmamunu palistu raavali.
1: When we want this rama rajya, we should have these two, satya and dharma.
0: Satyamakulu manam uchcharinchali.
1: We should speak truth.
0: నాలుగు ఇచ్చిండేది దాని నిమిత్తమే.
1: The tongue is gifted for that purpose.
0: గోవింద దామోదర మాధవేతి ఓ జిహ్వి రసగ్ని మధురప్రియత్వం, నీవు ఆ విధంగా పలుకు.
1: ఓ టంగ్ రిపీట్ గాడ్స్ నేమ్. గోవింద దామోదర
0: అతని నామే సత్యమైనటువంటి నామము.
1: గాడ్స్ నేమ్ ఇస్
0: అతని రూపమే ధర్మస్వరూపమైనటువంటిది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్
0: రూపనామములే సత్య ధర్మ స్వరూపాలు.
1: అండ్ ది వెరీ ఫార్మ్ హస్ టేకెన్
0: ఇన్ మీ హృదయమునందు ఉంచుకొని
1: హావింగ్ దెమ్ ఇన్ యువర్ హార్ట్
0: జీవితాన్ని నడపడానికి ప్రయత్నించండి.
1: లీడ్ యువర్ లైఫ్.
0: అది ఏ రామాయణం యొక్క సరియైనటువంటి సారము.
1: దట్ ది ఎసెన్స్ ఆఫ్ రామాయణ.
0: ఈ సత్యధర్మములే రామాయణం యొక్క గమ్యము.
1: The truth and righteousness are the very goals of
0: the kramakrameeda kudanu ee yokka sugreevunakunu vibhishanunakunu ramulu lakshanudu ee hanumantudu cheppinatundi aadhyatmika bodhalu ee yuddham lopala inka anekanga vastayi.
1: This is the sacred spiritual teaching taught to Sugriva and Vibhishana there in the war field.
0: సాధకులకైనా కూడా మధ్యలో దుర్మార్గుల యొక్క అవంతరాలు అనేకంగా ఉంటాయి.
1: All aspirants will necessarily have obstacles.
0: ఉంటాయి, ఒంటిలో ఉంటాయి, బయట ఉంటాయి, రాజ్యంలో ఉంటాయి, దేశంలో ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి. ఇన్ని రకములైనటువంటి దుర్మార్గములు అతని వెంట ఆడుతూనే ఉంటాయి.
1: The obstacles because of the bad people, wicked people will be there in the family, outside, in society, everywhere.
0: కనుక నీ భక్తి ప్రపత్తులకు అనేక విధమైనటువంటి ఆటంకములు కలిగించేటువంటి యొక్క ఈ దుర్మార్గ లక్షణాలు ఎన్నో నీకు అడ్డు తగులుతుంటాయి.
1: Therefore wicked people will come in between as obstacles in your path.
0: నీ దంతములు నాలుకు ఏ విధంగా అడ్డు తగులుతుండదో.
1: Just as the teeth come in the way of your tongue, so also.
0: కానీ నీ ఓపికతో దాన్ని భరించుకొని సహించుకొని ముందుకు నట్టుకొని పోవాలి.
1: But you have to be patient and face.
0: మొట్టమొదట ఊడిపోయేది దంతములే కానీ నాలుక కాదు.
1: First one to drop.
0: ఆ దుర్మార్గులే కూలిపోతారు.
1: The wicked people are bound.
0: దుర్మార్గులే కాలిపోతారు.
1: Certainly
0: ఆ దుర్మార్గులే నిన్ను వీడిపోతారు.
1: The wicked people will leave you.
0: కానీ నీకు ఎట్టి ప్రమాదము ఉండదు.
1: You'll never be put to danger.
0: నిన్నెప్పుడు కూడా దైవమే కాపాడుతుంటాడు.
1: God will protect you.
0: దైవ రక్షణే నీకు ప్రత్యక్ష రక్ష.
1: And God will protect you in the true sense.
0: ఎన్నైనా చేస్తాడు.
1: God will do anything.
0: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: So త్యాగరాజు said,
0: వాచామ గోచరుండని నీ చేతములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బ్రోమయ్యమా చామ గోచరుండని కాలుడు కొనిపోయిన గురుపుత్రిని తెచ్చి ఇచ్చినావు, కాలుని మదమడచినావు, వసుదేవ దేవకి చరణు విడిపించినావు, వాలుగంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడబోచినావు, మేలు మేలు పాండవులను గాచినావు, కుచేరుని ఆర్తి తీర్చినావు, కురూపి అయిన కుబ్య వక్రములను పోగొట్టినావు, వాచామ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బోవుమయ్యవాచామ గోచరుండని. చెప్పు ఈ విధంగా భగవంతుని యొక్క వర్ణనలు ఎన్నో విధములుగా కూడాను భక్తులు ప్రార్థిస్తూ పాడుకుంటూ గానం చేత

0: భావం చేత అనేక విధముగా భగవంతుని సంతృప్తి పరచుకుంటూ వచ్చారు.
1: As all the devotees sings the glory of God with all the melody and the devotion.
0: అందులో భగవంతుడు గానప్రియుడు.
1: And God loves music.
0: ఆ గానం చేతనే తనకు వశమైపోతుంటాడు భగవంతుడు.
1: And God will come down confer grace because of music.
0: కనుకని పరమాత్మ దగ్గరికి వెళ్లి నారదుడు ప్రశ్నించాడట.
1: Four questions are put to God.
0: నారాయణ నీ స్వస్థానం ఎక్కడ?
1: నారాయణ వేర్
0: నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ?
1: వేర్ యువర్ హెడ్ ఆఫీస్?
0: ఎక్కడెక్కడో బ్రాంచ్ ఆఫీసులు దండిగా ఉంటున్నాయి.
1: దర్ మెనీ బ్రాంచ్ ఆఫీసెస్. వైకుంఠం
0: అంటారు, కైలాసం అంటారు, స్వర్గం అంటారు, ఇవన్నీ నిజమా కాదా అని ప్రశ్నించాడట.
1: పీపుల్ సే వైకుంఠ కైలాస, ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్?
0: అప్పుడు నారాయణ చెప్పాడు, నాయన ఇవన్నీ బ్రాంచ్ ఆఫీసులు.
1: నారాయణ సార్, దే ఆర్ ఆల్ బ్రాంచ్ ఆఫీసెస్.
0: ఇదిగో నా నిజమైన అడ్రస్ ఇస్తున్నాను రాసుకోమన్నాడు.
1: టేక్ డౌన్, ఐఎమ్ గివింగ్ ది ఎగ్జాక్ట్ అడ్రస్.
0: మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఎక్కడ నన్ను గురించి గానం చేస్తుంటారో వాళ్ళ దగ్గర నేను ప్రతిష్ట అయిపోతుంటాను. ఇంకా కదలనే కదలను అన్నాడు. శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్.
1: వేరెవర్ మై గ్లోరీ ఈజ్ సంగ్ దేర్ ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్.
0: భగవంతుడు హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ హార్ట్.
0: ఆ హృదయవాసి తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడానికి కొన్ని ఇంకా ప్రయత్నాలు చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో
0: ఆడిటోరియం లోపల కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుండాలి. ఆ పిల్లలు కూడాను చాలా బీద పిల్లలు.
1: దట్స్ కల్చరల్ ప్రోగ్రామ్ దేర్ ఇన్ ద కాలేజ్ ఆడిటోరియం.
0: కర్ణాటక లోపల బాల వికాస్ దీంట్ లోపల స్లమ్ ఏరియా నుంచి పెట్టినటువంటి పిల్లలు చాలా బాగా చేస్తారు.
1: ద్రోణి
0: యొక్క ఆట.
1: దే ఆర్ ది బాల వికాస్ చిల్డ్రన్ ఫ్రమ్ స్లమ్ ఏరియాస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక.
0: వాడు ఆ లేత వయస్సునందే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావాలని చెప్పనని 5వ సంవత్సరంలో పని అరణ్యానికి వెళ్లి తపస్సు చేసి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపవిత్ర జీవి ఆ ధ్రువుడు.
1: ధ్రువ వెంట్ టు ది ఫారెస్ట్ అట్ ఎ టెండర్ ఏజ్ ఆఫ్ 5 టు ఎర్న్స్ గాడ్స్ గ్రేస్.
0: నారదుడు ఎన్నో ఆటంకములు చేశాడు.
1: నారద కేమ్ ఇన్ ద వే.
0: ఏత వయస్సు నీది, తపస్సు చేయలేవు. కారణములు కఠినమైనటువంటి రాక్షసులు మృగములంతా ఉంటున్నారు. నాయన నీవు అరణ్యం పోనక్కర్లేదన్నారు.
1: It is a thick forest. There are so many cruel animals. You cannot do penance there.
0: Deham satyam kaadu.
1: Body is not true.
0: Deham anityamainatundi.
1: Body is temporary.
0: Akkada undina ikkada undina ekkadikaina oka naatiki povalsindi.
1: There and there or here I am bound to die.
0: Kaani daiva chintanalone naa dehaanni vadaltaan annadu.
1: Let me die thinking of God.
0: Ani namaskaram chesi upadesham cheyamannadu.
1: And then he namaskara in wanted teaching.
0: Om namo bhagavate vasudevaya. Ani namaskara oka naamanni bodhinchi vellipomannadu.
1: నారద గేవ్ దిస్ మంత్ర, ఓం నమో భగవతే వాసుదేవాయ.
0: ఆ విధంగా నామాన్ని స్మరించి అతి శీఘ్ర కాలం లోపలనే విష్ణు సందర్శించుకుని తిరిగి తన అభిష్టాన్ని నెరవేర్చుకుని ప్రత్యక్షంగా నిరంతరము శాశ్వతమైనటువంటి స్టార్ నక్షత్రంగా రూపొందిపోయాడు ఆ ధ్రువుడు.
1: Dhruva spent all the time repeating God's name and today he remains as a star permanently over there.
0: అనగా స్టార్ కావాలంటే సినిమా స్టార్ కాదు, నక్షత్రములో తాను శాశ్వతంగా కావాలి.
1: స్టార్ డస్ నాట్ మీన్ సినిమా స్టార్, ఇట్ ఇస్ ద స్టార్ దేర్ ఇన్ ది స్కై.
0: నక్షత్ర స్వరూపుడు అయిపోయాడు.
1: హస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్.
0: కనుక అక్కడ డ్రామా కూడాను పిల్లలు ప్రదర్శిస్తారు, వారికి కూడా అవకాశం ఇవ్వాలా. రేపటి దినం మిగిలినటువంటి ఆధ్యాత్మిక ప్రబోధలు మనం ముచ్చటించుకుందాం.
1: దిస్ యంగ్ బాయ్స్ ది చిల్డ్రన్ బాలకాస్ చిల్డ్రన్ షుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ దేర్ అండ్ టుమారో భగవాన్ విల్ గివ్ అస్ ద అదర్ స్పిరిచువల్ డీటెయిల్.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 18th డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 23rd ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎన్లైటన్స్ us on the way one should inquire into the temporary nature of the sense objects and thus achieve control of senses. Sri Bhagavan Uvacha.
1: Yogastha Kuru Karmani. Atma Sthiti Yandu Nilakada Kaligi Karman Acharinchu Arjuna.
2: Arjuna, establish yourself in the state of Atma and do your duties.
1: Swaswarupa Smriti Kaligi Evadu Karman Acharinchunu Atti Karmalu Amohamainatunti.
2: Whoever performs work being fully aware of his own real identity, the works would be very great.
1: Atti Karmalu బంధరహితమైనటువంటివి.
2: సచ్ వర్క్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్.
1: ఇట్టి కర్మలను ఆచరించుటకు ఇంద్రియ నిగ్రహము అత్యవసరము.
2: టు పర్ఫార్మ్ సచ్ యాక్ట్స్ కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ ప్రీ కండిషన్ అండ్ ఎసెన్షియల్.
1: ఇట్టి నిగ్రహములను అనుభవించి ఆనందించినటువంటి వాడే స్థితప్రజ్ఞుడు.
2: The one who enjoys such perfect control over sense organs, he may be described as sthitaprajna.
1: Shitoshnamulanu,
2: heat and cold,
1: sukhadukkamulanu,
2: joy and sorrow,
1: manabhimanamulanu,
2: honor and dishonor,
1: labhanashtamulanu,
2: profit or loss,
1: samuttamuga bhavinchi,
2: considering them with equal mindedness,
1: తమ యొక్క స్వస్వరూపానుసంధానములో తాను నిమగ్నుడు కావటమే స్థితప్రజ్ఞుని యొక్క స్వభావం.
2: ఎస్టాబ్లిషింగ్ వన్ సెల్ఫ్ ఇన్ ది ఐడెంటిటీ ఆఫ్ ది రియలిటీ, దట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ స్థితప్రజ్ఞ.
1: సమత్వం యోగ ఉచ్యతి. ఇట్టి సమత్వం భావించటమే స్థితప్రజ్ఞ యొక్క స్వభావం.
2: ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ స్థితప్రజ్ఞ టు ట్రీట్ ఎవ్రీథింగ్ ఈక్వలీ.
1: మొట్టమొదట ఇంద్రియముల యొక్క గుణములను స్వభావములను గుర్తించిన ఇట్టి స్థితప్రజ్ఞ తత్వమునకు సరి అయినటువంటి సులభ మార్గం ఏర్పడుతుంది.
2: వన్స్ ఎ పర్సన్ రికగ్నైజెస్ ద నేచర్ అండ్ ది టైప్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్, హీ విల్ బి ఏబుల్ టు ఈజీలీ ఫాలో ద పాత్ టు స్థితప్రజ్ఞత్వం.
1: దేహాత్మ భావం ఉండినంత వరకు కూడాను మానవునకు ఇట్టి స్థితి దుర్లభము.
2: సో లాంగ్ యాజ్ ఎ మ్యాన్ హ్యాస్ బాడీ కాన్షియస్నెస్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అటైన్ దట్ స్టేట్.
1: నీవు దేహి కాని దేహము కాదు.
2: యు ఆర్ ద ఇన్వెలర్ దేహి అండ్ నాట్ దేహం ద బాడీ.
1: నీవు ధరించినట్టు వాడు కాని ధరింపబడేటువంటి వస్త్రము కాదు.
2: యు ఆర్ ద వన్ హూ వేర్స్ ద క్లోత్ బట్ నాట్ ది క్లోత్ ఇట్ సెల్ఫ్.
1: నీవు నివసించువాడు కాని నీవు గృహము కాదు.
2: యు ఆర్ ది రెసిడెంట్ ఆఫ్ ది హౌస్ అండ్ నాట్ ద హౌస్.
1: నీవు క్షేత్రజ్ఞుడి ఆయనను క్షేత్రముగా భావిస్తున్నావు.
2: యు ఆర్ క్షేత్రజ్ఞ హింసెల్ఫ్ బట్ యు బై మిస్టేక్ యు ఆర్ కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ సిమిలర్ టు క్షేత్ర.
1: నశ్వరమైనటువంటి యొక్క పదార్థ భోగములన్నీ కూడాను నశ్వరతత్వమునే పొందుతాయి.
2: ఎంజాయ్మెంట్ ఆఫ్ ఆల్ ఇంపర్మనెంట్ థింగ్స్ విల్ గివ్ యూ ఓన్లీ ఇంపర్మనెన్స్.
1: అనిత్యమైనటువంటి భోగములన్నీ కూడాను అశాంతిని చేకూరుస్తాయి.
2: థింగ్స్ ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ విచ్ ఆర్ నాట్ పర్మనెంట్ కెన్ గివ్ యూ ఓన్లీ సారో.
1: చంచలముతో కూడినటువంటి యొక్క ఫలితములు చంచలంగానే ఉంటాయి.
2: ఫికల్ థింగ్స్ విల్ లీడ్ యూ టు ఫికల్ మైండెడ్నెస్ అలోన్.
1: కనుక నీవు స్థిరచిత్తుడవై ఆత్మ శృతి యందు నీవు కర్మలను ఆచరించుటకు పూనుకోమన్నాడు.
2: దేర్ఫోర్ బి స్టడీ ఇన్ యువర్ మైండ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ విత్ రిమెంబరింగ్ ఆత్మన్.
1: మనకు కలిగేటువంటి యొక్క సుఖదుఖములకు కాని జనన మరణములకు కాని నీవు ఏమాత్రము కూడాను విచారించరాదు, చెల్లించరాదు.
2: యు షుడ్ నాట్ థింక్ వరీ ఆర్ వేవర్ అబౌట్ ది డెత్ ఆర్ ద బర్త్ ఆర్ అబౌట్ జాయ్ ఆర్ సారో విచ్ అక్రూ టు యూ.
1: జనన మరణములు దేహమునకే కాని నీకు కాదు, నీవు దేహము కాదు.
2: బర్త్ అండ్ డెత్ ఆర్ రిలెవెంట్ ఓన్లీ టు బాడీ, దే డు నాట్ రెఫర్ టు యూ. యు ఆర్ నాట్ బాడీ.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
2: యు ఆర్ ద పర్మనెంట్ ఎంటిటీ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ డెత్ అండ్ బర్త్.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
2: యు డు నాట్ హ్యావ్ బిగినింగ్ ఆర్ ఎండ్ ఆర్ ఇన్ ద మిడిల్.
1: తాను చావక పుట్టక చంపబడక.
2: యు ఆర్ నైదర్ బీయింగ్ బోర్న్ నార్ యు డై, నెవర్ నార్ డు యు కిల్ ఎనీవన్.
1: అంతటను చేరియుండి ఆత్మ నీవే.
2: యు ఆర్ ది రియల్ ఆత్మ విచ్ ఈస్ ఆల్ పర్వేసివ్.
1: ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగుని.
2: ఆత్మన్ ఈజ్ బ్రహ్మ అండ్ బ్రహ్మన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఆత్మన్.
1: అగ్ని వేడిగా ఉన్నదనేటువంటి వార్త విని ఎవరైనా శోకిస్తారా?
2: ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ ఫైర్ గివ్స్ హీట్ వుడ్ ఎనీవన్ గ్రీవ్ ఓవర్ ఇట్?
1: మంచు చల్లగా ఉన్నదనేటువంటి విషయం వింటానే ఎవరైనా దుఃఖిస్తారా?
2: వుడ్ ఎనీవన్ సఫర్ ఫ్రమ్ సారో ఆఫ్టర్ లర్నింగ్ దట్ ఐస్ ఈజ్ కూల్?
1: కారణమేమనగా అగ్నికి దహన శక్తి సహజం.
2: ఫైర్ హ్యాస్ దిస్ బర్నింగ్ నేచర్ విచ్ ఈస్ వెరీ న్యాచురల్ టు.
1: మంచుకు చల్లదనము సహజము.
2: కూల్నెస్ ఈజ్ ఇన్సిడెంటల్ నేచర్ ఆఫ్ ఐస్ ఇట్సెల్ఫ్.
1: అదే విధముగానే పుట్టిన ప్రతి వస్తువునకు గిట్టుట సహజము.
2: ఇన్ ది సేమ్ వే ఎవ్రీథింగ్ దట్ ఈస్ బీయింగ్ బోర్న్ మస్ట్ డై. దిస్ ఇస్ నేచురల్.
1: వచ్చిన ప్రతి ఒక్క వస్తువునకును పోవుట దీనికి సహజము.
2: ఎనీథింగ్ విచ్ హస్ కమ్ హ్యాస్ టు గో, దిస్ ఇస్ నేచురల్ టు ఇట్.
1: పుట్టుటలో ఎంత స్వాతంత్రం ఉంటున్నదో పోవుట ఎందుకూడను అట్టి స్వతంత్రం ఉంటుండాలి.
2: వాట్ ఎవర్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్ ఈజ్ ఎంజాయిడ్ ఇన్ బర్త్, ద సేమ్ ఫ్రీడమ్ ఈజ్ దేర్ ఈవెన్ ఫర్ డెత్.
1: వచ్చుటలో తనకు ఎంత భావం ఉన్నదో పోవుట ఎందుకూడను అట్టి భావమే ఉంటున్నది.
2: వాట్ ఎవర్ ఫ్రీడమ్ అండ్ ఫీలింగ్ వన్ హ్యాస్ ఇన్ కమింగ్, ఈవెన్ ఇన్ గోయింగ్ ఆల్సో ది సేమ్ థింగ్ ప్రివైల్స్.
1: కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క సుఖదుఖములకు కాని జనన మరణములకు కాని నీవు విచారించటము సరి అయినటువంటిది కాదన్నాడు.
2: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ వరీ ఓవర్ అండ్ బ్రూడ్ ఓవర్ అండ్ థింక్ అబౌట్ సచ్ థింగ్స్ విచ్ ఆర్ న్యాచురల్ లైక్ బర్త్ అండ్ డెత్, జాయ్ అండ్ సారో.
1: ఇట్టి సమత్వమును గుర్తించుటకు వస్తువు యొక్క దోషమును మొట్టమొట్ట గుర్తించాలి.
2: యు షుడ్ రికగ్నైజ్ ద వీక్నెసెస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద థింగ్స్ ఇఫ్ యు వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ఈక్వాలిటీ.
1: జగత్తునందు కల సమస్త నశ్వర పదార్థములు కూడాను ఏదో ఒకనాటికి ఇవి మార్పు చెందునవి.
2: ఆల్ ద థింగ్స్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ విల్ హ్యావ్ టు అండర్గో ఏ చేంజ్ వన్ డే ఆర్ ది అదర్.
1: సర్వత్రా ఉండినటువంటి యొక్క పంచభూతములు నా యందు కూడా ఉంటున్నవి, నీ యందు ఉంటున్నవి.
2: ది ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఆల్ పర్వేసివ్ అండ్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఎల్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ మీ అండ్ ఇన్ యూ ఆల్సో.
1: ఈ జగత్తు కాదు, మరొక జగత్తు కాదు, ఏ జగత్తునందు నువ్వు వెతికినప్పటికీ పంచభూతముల కంటే భిన్నమైనటువంటి వస్తువు మరొకటి లేదు.
2: బీట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ వరల్డ్ వెన్ యూ మేక్ ఎ సర్చ్ యూ విల్ ఫైండ్ అండ్ కన్క్లూడ్ that these five elements exist.
1: ఏ ఎదుటి వస్తువు నందు ఏ పంచభూతములు ఉన్నవో ఆ పంచభూతములు నీయందే ఉంటున్నవి.
2: వాట్ ఎవర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఆబ్జెక్ట్ బిఫోర్ యూ, ద సేమ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ యూ ఆల్సో.
1: కనుక నీయందున్నటువంటి పంచభూతములు నీవు తిరిగి కోరటం అనేటువంటిది ఎంత అజ్ఞానం.
2: దేర్ఫోర్ ది ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ యూ యు ఆర్ సీకింగ్ ఆఫ్టర్ దెమ్ ఇన్ సంథింగ్ ఎల్స్.
1: ఏదైనా లోకములో తన దగ్గర లేనటువంటి వస్తువును కోరటం సహజం.
2: ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ఎనీ పర్సన్ టు సీక్ ఎ థింగ్ విచ్ హీ డస్ నాట్ హ్యావ్.
1: కానీ తన యందే ఉండినటువంటి వస్తువును తిరిగి తాను కోరటం అనేటువంటిది ఇది అసహజం.
2: బట్ ఇట్ వుడ్ బి అన్యాచురల్ టు సీక్ ఎ థింగ్ విచ్ హీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: నీ దగ్గర లేనటువంటి వస్తువును నీవు కోరాలి.
2: ఎనీథింగ్ విచ్ యూ డు నాట్ హ్యావ్ యూ కెన్ సీక్ అండ్ ఆస్పైర్ ఫర్.
1: అట్టి పంచభూతములకు అతీతమైనటువంటి యొక్క వస్తువు షడ్ వస్తువు ఒక్కటి మాత్రమే, అదే దైవం.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ విచ్ ట్రాన్సెండ్స్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ దట్ ఈస్ డివినిటీ విచ్ యూ డు నాట్ హ్యావ్ ఇన్ యూ.
1: దానిని నీవు అపేక్షించి దానిని లక్ష్యమునందు ఉంచుకొని నీ కర్తవ్య కర్మలు ఆచరించు.
2: దట్ యూ కెన్ ఆస్పైర్ ఫర్, దట్ యూ కెన్ కీప్ ఇన్ యువర్ వ్యూ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ విచ్ ఆర్ గివెన్ టు యూ.
1: జ్ఞానముతో కూడినటువంటి కర్మలే శ్రేష్టమైనటువంటివి.
2: ఆల్ ది యాక్టివిటీ విచ్ ఆర్ రిజల్ట్ ఆఫ్ జ్ఞాన ఆర్ విజ్డమ్ దే ఆర్ సేక్రెడ్.
1: జ్ఞానం అనగా ఏకత్వ దర్శనం.
2: జ్ఞానం రెఫర్స్ టు సీయింగ్ ఓన్లీ వన్ థింగ్ ఎవ్రీవేర్.
1: అనగా ఆత్మలక్ష్యముతో కూడినటువంటి కర్మలు అతి శ్రేష్టమైనటువంటివి.
2: యాక్షన్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ అండ్ బేస్డ్ అపాన్ ఆత్మన్ దే ఆర్ సేక్రెడ్ అండ్ దే ఆర్ శాంక్టిఫైయింగ్.
1: కనుక ఇట్టి కర్మలను నీవు ఆచరించి ఇది భగవత్ప్రీత్యార్థమైనటువంటి కర్మలుగా భావించి నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించమన్నాడు.
2: యూ కెన్ డిశ్చార్జ్ సచ్ డ్యూటీస్ అండ్ యూ కెన్ పర్ఫార్మ్ సచ్ యాక్షన్స్ అండ్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ద లార్డ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డైలీ రొటీన్ డ్యూటీస్.
1: అట్టి స్థితప్రజ్ఞ తత్వమునకు భారతదేశమున అనాది కాలము నుండి కూడాను అనేక మంది ఋషులు తగిన కృషి చేశారు.
2: A number of rishis right from ancient days have made heroic efforts in getting at the sthita prajna tattva.
1: ఒకానొక సమయంలో అలెగ్జాండర్ గ్రీస్ దేశపు రాజు సింధు నది తీరంలో ప్రవేశించాడు.
2: Once upon a time, king of Greece, Alexander, came to the banks of Sindhu river.
1: భారతదేశమును జయించవలనని భారతదేశమును కొల్లగొట్టుకునవలనని సైన్యంతో ప్రవేశించాడు.
2: హీ వాంటెడ్ టు కాంకర్ భారత్ అండ్ ప్లండర్ భారత్. ఫర్ దిస్ పర్పస్ హీ కేమ్ విత్ ఎ బిగ్ ఆర్మీ.
1: ఆనాడు దారులు కేవలము ఒక రాజబాటలుగా లేక కాలినడకలతో ఉండేటువంటివి.
2: దోస్ డేస్ ది రోడ్స్ వర్ నాట్ ది రాయల్ రోడ్స్ బట్ దేవర్ సంథింగ్ లైక్ ఫుట్ పాత్స్.
1: ఈ యొక్క కాలిబాటలు సైన్యంతో తాను అడవిలో ప్రవేశించాడు సింధు నది తీరం.
2: దిస్ కింగ్ ఎంటర్డ్ విత్ ఆర్మీ దిస్ బ్యాంక్స్ ఆఫ్ సింధు రివర్ అక్రాస్ ఎ ఫారెస్ట్.
1: ఆ కాలి మార్గంలో ఒక వృక్షం కింద దారికి కాళ్లు చాపుకుని ఒక యోగి ధ్యానంలో ఉంటున్నాడు.
2: ఆన్ హిస్ వే హీ ఫౌండ్ ఏ పర్టికులర్ యోగి లైయింగ్ డౌన్ అండర్ ఏ ట్రీ స్ప్రెడింగ్ హిజ్ లెగ్స్ అండ్ ఇన్ ఏ ఫ్రీ మూడ్.
1: అతను పూర్ణ స్థిత ప్రజ్ఞుడు.
2: హీ వాస్ ఏ పర్సన్ హూ హ్యాడ్ రీచ్డ్ ఫుల్ స్థిత ప్రజ్ఞత్వ.
1: రాజుకు ముందుగా ఒక సిపాయి వెళ్లి అతనిని లేవగొట్టడానికి ప్రయత్నించాడు.
2: వన్ సోల్జర్ వెంట్ టు దిస్ పర్టికులర్ పర్సన్ అండ్ హీ వాంటెడ్ టు అవేకన్.
1: కానీ ఈ యోగి ఆ యొక్క సిపాయి దీనిని ఏమాత్రము లక్ష్యం చేయలేదు.
2: బట్ హీ వాస్ రాదర్ ఇండిఫరెంట్ టు ఆల్ ది ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సోల్జర్.
1: గ్రీక్ చక్రవర్తి వస్తున్నాడని అతను మహా గొప్పవాడని గొప్ప బలవంతుడని రాజ్యమును కొల్లగొట్టుకున్నట్టుకై వస్తున్నాడని అనేక విధములుగా బెదురు పెట్టాడు.
2: దిస్ సోల్జర్ హెల్డ్ అవుట్ నంబర్ ఆఫ్ థ్రెట్స్ టు దిస్ యోగి టెలింగ్ దాట్ ది గ్రేట్ ఎంపరర్ ఆఫ్ గ్రీస్ ఈస్ కమింగ్ విత్ ఆర్మీ హీ వాంట్స్ టు ప్లండర్ ది ఎంటైర్ నేషన్ ఆర్ యు నాట్ అవేర్.
1: ఇతనితో సంభాషిస్తూ ఉండగానే రాజుగారు సమీపించారు.
2: వైల్ హీ వాస్ కన్వర్సింగ్ విత్ దిస్ యోగిన్ ది ఎంపరర్ అలెగ్జాండర్ హింసెల్ఫ్ కేమ్ దేర్.
1: ఇంకా అలెగ్జాండర్ సమీపించినాడు కదా అని ఈ సిపాయికి కోపం వచ్చి చక్రవర్తిని చూచైనా కూడా వీడు లేచి తగినటువంటి మర్యాదను ఇవ్వకుండా ఉన్నాడని ఖడ్గము తీసి నీ శిరఛేదనం చేస్తానన్నాడు.
2: దిస్ సోల్జర్ వాస్ సో ఎన్రేజ్డ్ ఈవెన్ ఆఫ్టర్ ది ఎంపరర్ హింసెల్ఫ్ హస్ కమ్ దిస్ యోగిన్ ఈజ్ సో ఇండిఫరెంట్ హీఈస్ నాట్ ఎక్స్టెండింగ్ ఎనీ కర్టసీస్ అండ్ ఎనీ మ్యానర్స్ విచ్ ఆర్ డ్యూ టు దిస్ ఎంపరర్ హీ వాంటెడ్ టు కట్ హిస్ హెడ్.
1: ఈ మాట విన్న తక్షణమే యోగి గట్టిగా నవ్వుతూ నిల్చుకున్నాడు.
2: దిస్ యోగిన్ ది మొమెంట్ హీ హర్డ్ దిస్ హీ బిగాన్ లాఫింగ్ లౌడ్ అండ్ స్టూడ్.
1: ఆ యోగి యొక్క ముఖమునందు ఏ విధమైనటువంటి భయభ్రాంతులు కానీ లేవు.
2: ఇన్ ది ఫేస్ ఆఫ్ దట్ యోగిన్ దెర్ వాస్ నో ట్రేస్ ఆఫ్ ఫియర్.
1: ఆనంద కిరణములు చిందులు దొక్కుతూ ఉన్నాయి.
2: హీ వాస్ జాయస్.
1: ఇతని యొక్క ముఖ తేజస్సును చూచి చక్రవర్తి సమీపించాడు.
2: ఎంపరర్ సా that great effulgence in his face and he approaches him.
1: గుర్రమును దిగి, నాయన, ఈ శిరఛేదనం చేస్తున్నానని చెప్పినటువంటి ఈ యొక్క సిపాయి యొక్క మాటలను విని నీవు ఎందుకు ఇంత గట్టిగా నవ్వుతున్నావు అన్నాడు.
2: He came to him and addressed him, "Sir, after listening to the threats held out by this soldier that he would cut your head."
1: సామాన్య మానవుడు దీనికి భయపడు, లేక దాసుడయ్యో, లేక శరణాగతుడయ్యో, ఏ విధమైనటువంటి ప్రార్థనలకైనా కొంత పాల్పడతాడు.
2: Why are you so laughing so loud? If it were to be an ordinary person, he would immediately surrender, prostrate, ask excuse or do some such
1: thing. కానీ నీవు నవ్వుటకు కారణం ఏమిటన్నాడు.
2: But then, what is the reason for your laughing so loud?
1: అప్పుడు ఈ యోగి చెప్తున్నాడు.
2: Then this yogi replied,
1: నేను సచ్చిదానంద స్వరూపుడను.
2: I am Sachidananda Swarupa itself.
1: నేను నిత్య శుద్ధ బుద్ధుడను.
2: I am eternally free.
1: నన్ను ఆయుధములు ఏమాత్రం కూడా ఛేదించలేవు.
2: These weapons can never cut me.
1: అగ్ని కాల్చలేదు.
2: Fire cannot burn me.
1: నీరు ముంచలేదు.
2: Water cannot drown me.
1: గాలి తేల్చలేదు.
2: Air cannot just lift me up.
1: అలాంటి నన్ను ఈ సిపాయి శిరఛేదనం చేస్తానన్నాడు. ఈ అజ్ఞానం చూచి నాకు నవ్వు వచ్చింది అన్నాడు.
2: Such a person as I am, free from all these things, this soldier threatens to kill me or cut my head, and therefore I was provoked to laugh.
1: ఈ మాట విన్న తక్షణమే గ్రీక్ మహారాజునకు చాలా ఆశ్చర్యం వేసింది.
2: The moment this emperor heard these words, he was surprised quite a lot.
1: మరణమునకు భయపడేటువంటి వ్యక్తులు లోకములో ఉన్నారు, కానీ మరణమనేగా కేవలం లక్ష్యం చేయక ధీరత్వముతో ఈ విధమైనటువంటి ఆత్మతత్వములో ఇమిడినటువంటి వ్యక్తులు చాలా అరుదు. ఇటువంటి మహానుభావులు ఈ భారతదేశం నందు ఉంటున్నారు. ఇలాంటి నైతిక ఆధ్యాత్మిక తత్వముల చేత ఆత్మ విషయాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ భారతదేశం నందున్నారు. ఇలాంటి పవిత్ర భారతదేశమునకు ఒక నమస్కారం. ఈ భారతదేశంలో నేను ప్రవేశించటము ఇది మహాపాతకం చేసిన వాడిని అవుతాను అని వెనుకకు తిరిగి వెళ్లిపోయాడు.
2: This emperor just said that it is quite natural for people to get frightened when they are about to be killed, when they are about to face death. But there are very rarely any person who would be very happy when he is about to die. And in this kingdom, in this Bharat, there are people who have attained a state of excellence in spiritual knowledge, and therefore they are not afraid of death. And such a nation I am going to plunder. I do not want to do that. He told these things and he returned.
1: Itti mahapurushulu భారతదేశమున అనాది కాలము నుండి కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని ఇతర దేశములకు బోధించి వారికి అందించి ఇలాంటి దేశము యొక్క ప్రతిష్టను నిలబెట్టుతూ వచ్చారు.
2: From times immemorial, such great persons have existed in Bharat and they have lived a life like that. And they have also taught various other nations highest truths and the spirituality.
1: ముఖ్యముగా ఇంద్రియములను నిగ్రహించుకునేటువంటి విధానము తెలియక అనేక మంది కొన్ని పెడమార్గములు పడుతున్నాయి.
2: మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాట్ నోయింగ్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ టేక్ టు రాంగ్ పాత్.
1: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
2: కంట్రోలింగ్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ రాదర్ ఈజీ.
1: తెలియని వారికి అన్నీ కష్టమే.
2: పీపుల్ హూ డు నాట్ నో ఫైండ్ ఎవ్రీథింగ్ డిఫికల్ట్.
1: విషయం గుర్తించినటువంటి వారికి అన్ని సులభమే.
2: పీపుల్ హూ నో అండ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ.
1: కనుక గుర్తించుటకు తగిన ప్రయత్నం చేయాలి.
2: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
1: ప్రతి ఇంద్రియ భోగములన్నీ కూడాను దుఃఖమునకు హేతువైనటువంటివి.
2: ఆల్ ది ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సారో.
1: కనుక మొట్టమొదట వస్తువునందున్నటువంటి యొక్క దోషమును మనము వెతకాలి.
2: Therefore, first of all, we'll have to investigate the defects and the problems associated with the objects.
1: తాత్కాలిక సుఖ సంతోషముల నిమిత్తమై మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు దుఃఖములకు గురి అవుతున్నాడు.
2: For the sake of temporary joy and pleasures and enjoyments, man is subjecting himself to a number of difficulties and problems in a permanent way.
1: రోగి అయినటువంటి వాడు అపత్యమును తినగోరి మరుగుగా ఏదో ఒక పదార్థమును తెప్పించుకొని స్వల్పంగా భుజించి తాత్కాలికంగా ఆనందిస్తాడు.
2: ఏ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఎ డిసీజ్, ఇఫ్ హీ వాంట్స్ టు జస్ట్ టేక్ ఎ థింగ్ విచ్ ఇస్ నాట్ విత్ ఇన్ ది డైట్ ప్రిస్క్రైబ్డ్, then he may take it. Temporarily he may be very happy that he has been able to get that
1: apathyamainatvanti vastunu tatkalikanga tini tatkalika anandanni matram anubhavinchadu kani tadupari aa rogam anetvantidi balapadi balamai aneka vidhamuluga atanni దుఃఖమునకు కష్టమునకు గురి చేసేటువంటి విషయంను తాను ఏమాత్రం కూడా గుర్తించడం లేదు.
2: దిస్ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ డిసీజ్ హ్యాస్ వయలేటెడ్ ది డైట్ అండ్ ఎంజాయిడ్ ది ఫుడ్స్ విచ్ ఆర్ ప్రొహిబిటెడ్ బట్ హీ గాట్ ది టెంపరీ జాయ్ బట్ హీ ఫర్గెట్ ది ఫ్యాక్ట్ దట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ ఈస్ గోయింగ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: ఈ రోగం తీవ్ర స్థితికి పోయి అతనికి ప్రమాద స్థితిని కూడాను అందిస్తుంది.
2: దిస్ మే లీడ్ టు ఎ రాదర్ డేంజరస్ సిచ్యుయేషన్.
1: అదే విధముగానే మానవులు క్షణభంగురమైనటువంటి యొక్క భోగమునకై లొంగి తదుపరి అనేక విధమైనటువంటి దుఃఖములను అనుభవిస్తాడు.
2: ఇన్ ది సేమ్ వే మెన్ యీల్డింగ్ టు టెంపరరీ జాయ్స్ విల్ సఫర్ ఇన్ ది లాంగ్ రన్ గ్రేట్ మెనీ ప్రాబ్లమ్స్.
1: గొప్ప గొప్ప మహారాజులు పెద్ద పెద్ద భవనాలు కట్టుకుని ఆ భవనంలో సుఖ నివాసం చేస్తుంటారు.
2: A number of great kings will construct mansions and big palaces and they enjoy the sense pleasures.
1: పెద్ద పెద్ద వాహనాలంతా నిర్మించుకొని దానిలో ప్రయాణం సలపుచు ఇది నేను భోగములు అనుభవిస్తున్నానని భావిస్తారు.
2: They will be having luxurious means of transport and be traveling in that and they will be thinking that they are really enjoying great many luxuries.
1: రకరకమైనటువంటి భోజనములను చేయించుకొని ఇది భోగ భోజ్యములుగా కూడా స్వీకరిస్తుంటారు.
2: దే గెట్ డెలీషియస్ అండ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఎంజాయ్ ది ఫుడ్.
1: నేను ఈ విధమైనటువంటి భోగములను అనుభవిస్తున్నానని విర్రవీగుతుంటారు.
2: హీ వుడ్ బి థింకింగ్ ఇన్ వెయిన్ గ్లోరీ దాట్ హీఈస్ ఎంజాయింగ్ ఆల్ దీస్ ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్.
1: అయితే లోతుగా ఆలోచన చేసి భోగములను నేను అనుభవిస్తున్నానా లేక భోగములే నన్ను అనుభవిస్తున్నాయా అనేటువంటి విచారణకు వస్తే భోగములను తాను అనుభవించడం లేదు, తననే భోగములు అనుభవిస్తున్నాయి.
2: ఇఫ్ వన్ వర్ టు థింక్ ఎ లిటిల్ డీప్లీ వెదర్ హీఈస్ ఎంజాయింగ్ ది ప్లెజర్స్ అండ్ ది జాయ్స్ ఆర్ దీస్ లగ్జరీస్ ఆర్ ఎంజాయింగ్ హిమ్, వన్ హ్యాస్ టు కమ్ టు ది కన్క్లూజన్ హీఈస్ నాట్ ఎంజాయింగ్ దెమ్ బట్ దే ఆర్ ఎంజాయింగ్ హిమ్.
1: భోగములు తనను అనుభవించటం చేతనే తాను రోగిగా మారిపోతున్నాడు, బలహీనుడగా అవుతున్నాడు, వృద్ధాప్యమును పొందుతున్నాడు.
2: యాజ్ హీఈస్ బీయింగ్ ఎంజాయిడ్ బై ద సెన్స్ ఆబ్జెక్ట్స్ హీఈస్ బికమింగ్ వీక్, హీఈస్ బికమింగ్ డిసీజ్, హీఈస్ ఆల్సో గెటింగ్ ఓల్డ్ ఏజ్.
1: భోగములనే తాను అనుభవించి ఉండినటువంటి వాడే అయిండ తాను చిరంజీవిగా ఉండేటువంటి వాడు.
2: ఇఫ్ ఓన్లీ హీ హ్యాడ్ ఎంజాయ్డ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దెన్ హీ వుడ్ హావ్ బీన్ ఎ చిరంజీవి.
1: మంచి ఆరోగ్యమును పొంది ఉండేవాడు.
2: హీ వుడ్ హావ్ గుడ్ హెల్త్.
1: మంచి బలమును కలిగి ఉండేటువంటి వాడు.
2: హీ వుడ్ హావ్ గ్రేట్ స్ట్రెంగ్త్.
1: ఈ భోగముల వల్ల తన బలం అంతా కోల్పోతున్నాడు.
2: బట్ యాజ్ హీఈస్ బీయింగ్ ఎంజాయ్డ్ హీఈస్ లూజింగ్ ఆల్ హిస్ హెల్త్.
1: తన వాయువు ఆయు ప్రమాణమును కూడాను అంత్యం చేసుకుంటున్నాడు.
2: హీఈస్ గెటింగ్ ది స్పాన్ ఆఫ్ లైఫ్ రెడ్యూస్డ్.
1: కనుక భోగమును తను అనుభవిస్తున్నాయనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించక భోగముల్నే నేను అనుభవిస్తున్నానని ఆనందిస్తున్నాడు మానవుడు.
2: నాట్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ దట్ హీఈస్ బీయింగ్ ఎంజాయ్డ్ బై ది సెన్స్ ఆబ్జెక్ట్స్ హీఈస్ నాట్ రియలీ ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ హీఈస్ సింప్లీ బ్లిస్ఫుల్ ఇన్ ఎ రాంగ్ వే.
1: కనుక మనము లౌకిక సంబంధమైనటువంటి యొక్క భోగభాగ్యములు మాత్రమే లక్ష్యమునందు ఉంచుకుంటున్నాము కాని ఈ లౌకిక సంబంధమైనటువంటి భోగభాగ్యములు అస్థిరము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
2: బట్ వీఆర్ ఓన్లీ కీపింగ్ ఇన్ వ్యూ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ టెంపరీ బట్ వీఆర్ నాట్ రియలైజింగ్ ది కాన్సిక్వెన్సెస్ దట్ వుడ్ అక్రూ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: ఒకనొక వ్యక్తి ఒక సాముద్రిక శాస్త్రం దగ్గరికి వెళ్లాడు.
2: ఏ పర్టికులర్ పర్సన్ వెంట్ టు ఏ ఫార్మిస్ట్ అస్ట్రాలజర్.
1: అతని దగ్గరికి వెళ్లి అస్తము చూపించాడు.
2: హీ షోడ్ హిజ్ హ్యాండ్.
1: అతను చూచాడు, అయ్యా నీకు ధనరేఖ చాలా పెద్దదిగా ఉంటుండాలి అన్నాడు.
2: ద అస్ట్రాలజర్ మెన్షన్ దట్ యు ఆర్ హ్యావింగ్ ఎ లైన్ విచ్ ప్రొక్లైమ్స్ దట్ విల్ బి వెరీ వెల్తీ.
1: ఆ మాట వినగానే ఆనందంతో చాలా కులికి సరిగా కూర్చున్నాడు.
2: ద మోమెంట్ హీ హర్డ్ ఇట్ హీ వాజ్ సో మచ్ ఓవర్ జాయ్డ్ హీ sat erect.
1: Mari kontasepu chuchi nivu chaala gaurava pratishthalu andukuntavu annadu.
2: After seeing the hand for a while more, he just said that you'll get a lot of honor.
1: Marinta aanandanni anubhavinchadu paapam.
2: He got a little more joy.
1: Mari kontasepu chuchi నువ్వు గొప్ప పదవిని పొందుతావు అన్నాడు.
2: ఆఫ్టర్ సీయింగ్ ది హ్యాండ్ ఫర్ ఎ వైల్ మోర్ హి జస్ట్ సెడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఆక్యుపై ఎ వెరీ బిగ్ పొజిషన్.
1: ఆనాడే తాను ప్రైమ్ మినిస్టర్ అయినట్టుగా ఆనందించాడు పాపం.
2: హి ఫెల్ట్ సో హ్యాపీ యాజ్ ఇఫ్ హి బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్ దట్ వెరీ డే.
1: తదుపరి రీజన్ చూచి నీవు గొప్ప సిరి సంపదలతో తులుతూగుతావు అన్నాడు.
2: ఆఫ్టర్ ఎ వైల్ హి జస్ట్ సెడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు జస్ట్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాపర్టీ
1: చిల్డ్రన్
2: అండ్ చిల్డ్రన్.
1: మరింత ఆనందించాడు పాపం. అంతలోనే చూచి పాపం, అయ్యా ఆయువు రేఖ చాలా చిన్నదిగా ఉంటుండాలి అన్నాడు.
2: ఆఫ్టర్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్ హీ జస్ట్ అబ్జర్వ్డ్ ది హ్యాండ్ లిటిల్ మోర్ అండ్ జస్ట్ సేడ్ బట్ యువర్ లైఫ్ స్పాన్ ఈస్ వెరీ లిమిటెడ్.
1: ఆ మాట వినగానే కుంగిపోయాడు పాపం.
2: ద మోమెంట్ హీ హర్డ్ దిస్ హీ గాట్ సో మచ్ డిజెక్టెడ్ హీ ష్రాంక్ ఆల్మోస్ట్.
1: దీని అంతరార్థం ఏమనగా, ఎన్ని సిరి సంపదలు ఉండినప్పటికీ, ఎంత భోగభాగ్యం అనుభవించినప్పటికీ, ఎంత అధికార పవర్ను తాను చేపట్టినప్పటికీ, ఆయువు స్థిరమైనటువంటి లేనప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనమేమిటి?
2: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ వాట్ ఎవర్ వెల్త్ ప్రాపర్టీ యు మే హావ్, వాట్ ఎవర్ చిల్డ్రన్ యు మే హావ్, వాట్ ఎవర్ పొజిషన్ యు మే ఆక్యుపై, వాట్ ఎవర్ ఆనర్ యు మే గెట్, బట్ ఇఫ్ యు డు నాట్ హావ్.
1: అనగా తానే స్థిరము కానటువంటి సమయంలో ఇవన్నీ ఇప్పుడు స్థిరములు ఎట్లవుతాయి మనకు?
2: ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్ హౌ వుడ్ దీస్ థింగ్స్ బి పర్మనెంట్ ఫర్ యూ?
1: ఎంతమంది రాజులు, ఎంతమంది మహారాజులు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ జగత్తును వీడిపోయారు?
2: హౌ మెనీ కింగ్స్ అండ్ హౌ మెనీ ఎంపరర్స్ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ హ్యాడ్ దే టు లీవ్ దిస్ వరల్డ్?
1: నిరత సత్యప్రభుకి ధరణి నీలిన హరిశ్చంద్రుడి ధరభాష చనగలేదా?
2: హరిశ్చంద్ర హూ రూల్ దిస్ పర్టికులర్ ల్యాండ్ హ్యాడ్ హి నాట్ టు గో?
1: ఎల్ల లోకములీల యశుకు శ్రీ నలరాజు తన వెంట భూమిని కొనుచుచనన?
2: కింగ్ మెల హూ రూల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కుడ్ హి టేక్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ విత్ హిమ్?
1: హృదయమునకు అలంకృతి చేయు మరదాత సిరిదూట గట్టుకు జనుగజనన?
2: మాందాత హూ వాస్ ఎ షైనింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కృతయుగ కుడ్ హి టేక్ ఎనీథింగ్ విత్ హిమ్?
1: జలది చేతి ఊకట్టి అలనాటి శ్రీరాముడి పొడుగుపై ఉన్నవాడా?
2: కింగ్ రామ హూ కన్స్ట్రక్టెడ్ హూ బిల్డ్ ది బ్రిడ్జ్?
1: ఎందరెందరు రాజులు ఏగినారు.
2: సో మెనీ కింగ్స్ హావ్ గాన్.
1: ఒక్కరును వెంట కొనిపోవరు ఈ ఉరివి తలము.
2: నాట్ ఈవెన్ వన్ పర్సన్ వుడ్ క్యారీ ఎ లిటిల్ ఆఫ్ హర్.
1: నీవు మాత్రము నీదు సిరియు సంపదల్ తలను కట్టుకపోదు ఆ ధర్మ హృదయ.
2: ఓ ధర్మ హృదయ, యూ వుడ్ యూ బి ఏబుల్ టు జస్ట్ టేక్ ఎ లిటిల్ ఆఫ్ ఇట్ విత్ యూ?
1: కనుక ఈ గడిచినటువంటి చరిత్రను నీవు ఒకతూరి విచారిస్తే ఈ నశ్వరమైనటువంటి యొక్క పదార్థముల యొక్క విషయము నీకు చక్కగా అర్థమవుతాయి.
2: ఇఫ్ యూ థింక్ అండ్ రిఫ్లెక్ట్ ఓవర్ ద పాస్ట్ అండ్ ద హిస్టరీ ఆఫ్ ది మ్యాన్ కైండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ అండర్స్టాండ్ హౌ ఇంపర్మనెంట్ థింగ్.
1: కనుక సత్యనిత్యమైనటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ విషయములు కానీ ఈ జగత్తులో కానరావు, లేవు.
2: Therefore, true and permanent things, entities, persons, principles, objects, you don't obtain them in this world.
1: నీ యందు ఉన్నవి బయట ప్రపంచమునందు నీవు చూస్తున్నావు.
2: Whatever you are having inside you, you see them externally.
1: నీ యందు ఉన్నది, నీ యందు లేనిది, సర్వత్రా ఉన్నది, ఒక్కటి మాత్రమే.
2: The thing which is in you and which is all around, which is all pervasive, there is only one thing like that.
1: Adi satyam shivam sundaram.
2: That is satyam shivam sundaram, truth, auspiciousness and beauty.
1: Kanuka atti satyanikai neevu taginatvanti prayatnam cheyi.
2: Therefore, for attaining such permanent truth you make
1: an atti nitya sthanamunakai tagina prayanam salupu.
2: For such permanent place you make an effort to travel and reach.
1: Atti sundaram aneetvanti oka divyatvani neevu pondu.
2: Such divinity which is the very embodiment of beauty, try to obtain and attain that.
1: Nee kartavyani neevu nirvartinchu.
2: Discharge your duties.
1: Inni vidhamula bodhana chesi sthita pragna yokka lakshanam kuda nu bodhinchi kattakadapatiki Arjuna yuddhamulo dimpadu.
2: After teaching in all these ways to Arjuna and after explaining the qualities of sthita pragna, he made Arjuna enter the battlefield.
1: Anaga ప్రతి యొక్క లక్ష్యం కూడాను నాయందు ఉంచి నా ఆజ్ఞను సిరసా వహించి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
2: కీప్ ఆల్ యువర్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇన్ మీ అండ్ ఒబే మై కమాండ్, డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించు నిమిత్తమై కాయము నీకు ధరించడం.
2: ఫర్ ది పర్పస్ ఆఫ్ డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీస్ బాడీ హెస్ బీన్ గివన్ టు యూ.
1: కాయమును కాలముతో పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మను నీవు చేపట్టాలి.
2: ఫర్ మేకింగ్ యువర్ బాడీ అండ్ ద టైమ్ సేక్రెడ్ యూ హ్యావ్ టు టేక్ అప్ యువర్ డ్యూటీస్.
1: కర్మ వల్లనే జన్మము లభించినది కనుక కర్మ ద్వారానే నీ జన్మము సార్థకం చేసుకో.
2: ఓన్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ యాక్షన్ యూ హ్యావ్ గాట్ దిస్ బర్త్ అండ్ బై యాక్షన్ ఇట్ సెల్ఫ్ యూ శాంక్టిఫై దిస్ లైఫ్.
1: లోకములో ఆరని దీపము ఒక్కటే ఉన్నది.
2: ద ఓన్లీ లైట్ విచ్ డస్ నాట్ గెట్ ఎక్స్టింగ్విష్డ్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ ఓన్లీ వన్,
1: అదే ఆత్మ.
2: అండ్ దట్ ఈస్ ఆత్మన్.
1: కరెంట్ ఉండినంత వరకు బల్బులు వెలుగుతాయి.
2: సో లాంగ్ యాజ్ యూ హావ్ ఎలక్ట్రిసిటీ దీస్ బల్బ్స్ బర్న్.
1: కరెంట్ పోతానే బల్బులు వెలగవు.
2: ద మోమెంట్ ఎలక్ట్రిసిటీ సీజెస్ దెన్ ది బల్బ్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు.
1: ప్రమిదలో తైలం ఉండినంత వరకే దీపం వెలుగుతుంది.
2: ఓన్లీ సో లాంగ్ యాజ్ యూ హావ్ ఆయిల్ ఇన్ ద ల్యాంప్ ది ల్యాంప్స్ లైట్.
1: తైలము ఖర్చవుతానే ఈ యొక్క దీపం వెలుగదు.
2: ద మోమెంట్ ది ఆయిల్ గెట్స్ ఎగ్జాస్టెడ్ ది లైట్ సీజెస్ టు. ది
1: టార్చ్ లో బ్యాటరీ ఉండినంత వరకే ఈ లైట్ కూడాను నీకు వెలుగుతుంది.
2: ఓన్లీ సో లాంగ్ యాజ్ దేర్ ఆర్ బ్యాటరీస్ ఇన్ ది టార్చ్ ది టార్చ్ ఫంక్షన్స్.
1: ఈ సైట్స్ లోపల బ్యాటరీ అయిన తర్వాత ఏమాత్రము వెలుగు నీకు కనిపించదు.
2: సేమ్ వే ఇన్ ది సెల్స్ ఆర్ నాట్ హ్యావింగ్ పవర్ యు విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది బ్యాటరీ.
1: సూర్య చంద్రాదులు అగ్నిలు కూడాను వారికి ఎట్టి కరెంటు అవసరం లేదు, ఎట్టి తైలము అవసరం లేదు, ఎట్టి బ్యాటరీలు అవసరం లేదు. కానీ వారు కూడాను ప్రళయ సమయం లోపల వారు కూడాను చీకటిని అనుభవిస్తారు.
2: సన్, మూన్ అండ్ ఫైర్ విచ్ డు నాట్ నీడ్ ఎనీ సచ్ ఫ్యూయల్ అస్ బ్యాటరీస్ ఆర్ ఆయిల్ అండ్ ఎలక్ట్రిసిటీ,
1: వారు కూడాను తమ యొక్క ప్రశాంతిని కూడాను కోల్పోతారు.
2: దే ఆల్సో లూజ్ దేర్ లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇన్ ద ఎండ్.
1: కనుక సూర్యచంద్రాదులే తమ ప్రకాశమును కోల్పోయేటువంటి పరిస్థితి ఎందు మీ యొక్క ఇది ఏమాత్రం.
2: వెన్ sun and moon themselves are likely to lose their effulgence, what about you?
1: Oru pichivada penukondale pindi chesinatundi vaniki gulakarai entara annadu.
2: Oh dear child, for a person who can pound the mountains itself, what to speak of small pebble.
1: Surya chandradulo itti nasvaratvanni pondhe samayamlo nee jeevitham emiti.
2: When sun and moon themselves are likely to
1: nee bhogamule emiti.
2: What to speak of you?
1: నీ దేహాభిమానం ఏమిటి?
2: యువర్ బాడీ కాన్షియస్.
1: నీ బంధుమిత్రుల యొక్క శోకం ఏమిటి?
2: ది గ్రీఫ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్.
1: ఇది కేవలం అజ్ఞానంలో మునిగిపోతున్నావు.
2: యు ఆర్ గెటింగ్ డ్రౌన్డ్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: నీ కంటిదారాల యొక్క కాలువలో కొట్టుకుని పోతున్నావు.
2: యు ఆర్ సింప్లీ బీయింగ్ వాష్డ్ అవే బై ది టీయర్స్ ఆఫ్ యువర్ ఓన్ ఐస్.
1: లెమ్ము,
2: అరైజ్,
1: జాగ్రత్తగా మేలుకొమ్ము.
2: బికమ్ అవేకన్డ్.
1: ఉత్తిష్ఠత, జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత.
2: అరైజ్, అవేకన్, స్టాప్ నాట్ టిల్ దై గోల్ ఇస్ రీచ్
1: అని చెప్పారు.
2: దస్ కృష్ణ టాట్ అర్జున.
1: ఇప్పుడు సూర్య చంద్రాదులు జగత్తుని ప్రకాశిస్తున్నారు.
2: సన్ అండ్ మూన్ ఆర్ షైనింగ్ ఇన్ ద వరల్డ్.
1: అయితే సూర్యచంద్రాదులు జగత్తును ప్రకాశింపచేయవచ్చును కానీ భగవంతుణ్ణి ప్రకాశింపచేయలేవు.
2: Sun and moon make light and provide illumination for the world, but they cannot illumine God.
1: Deepamulu aa inti andunnatundi yokka padarthamulu prakashimpa cheyavachune kaani bhagavantunni prakashimpa cheyalevu.
2: Lights inside the house may illuminate the objects inside the house, but not God.
1: Aithe suryudu chandrudu agni prakashistunnaru anetundi manaku ee vidhanga telustundadi.
2: How are we understanding the fact the sun, moon and fire are burning?
1: దేని ఆధారంతో మనం ఇవి ప్రకాశిస్తున్నాయని గుర్తించగలుగుతున్నాము?
2: With the support of what have we been able to recognize that these things are giving effulgence?
1: కన్నుల ద్వారా మనము దీనిని ప్రకాశించినట్టుగా గుర్తిస్తున్నాము.
2: We have been able to recognize this through our eyes.
1: కన్నులే లేకపోతే సూర్య చంద్రాదుల యొక్క ప్రకాశం కూడాను కేవలం అంధకారంగానే ఉంటుంటది మనకి.
2: If you do not have eyes, the shining and the effulgence of sun and moon that cannot be seen by you.
1: Aithe kannulu ye yokka prakashamtho ivi prakashistunnayi.
2: These eyes, with the help of what are they shining and able to see?
1: Manamu nidrinchinappudu leka andhulainatunte vaari endo oka vidhamainatunte yokka తెలివితేటలు ప్రజ్ఞ ప్రకాశిస్తూ ఉంటుండాలి.
2: When a person is sleeping or in a person who is blind, a particular type of effulgence is shining.
1: కనుక కన్నులకంటే బుద్ధి మహాప్రజ్ఞతో కూడినటువంటిది, ప్రకాశంతో ఉండినటువంటిది.
2: Therefore, more effulgent than the eyes is intelligence.
1: ఒక చిన్న కథ.
2: One small story.
1: ఒక గుడ్డివాడు కుంటివాడు ఇద్దరు స్నేహమయ్యారు.
2: One blind man and one lame man, they became friends.
1: ఇరువురు చేరి బిచ్చమెత్తడానికి ఊరు ఊరు ప్రయాణం చేస్తూ వచ్చారు.
2: దే వెంట్ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ బెగింగ్.
1: కుంటివాణికి కన్నులున్నాయి, గుడ్డివాణికి కాళ్ళున్నాయి.
2: ది బ్లైండ్ వన్ హ్యాస్ ది లెగ్స్ అండ్ ది లేమ్ వన్ హ్యాడ్ ఐస్.
1: కాళ్ళు ఉన్న గుడ్డివాణి యొక్క వీపు పైన కుంటివాడు కూర్చున్నాడు.
2: ద బ్లైండ్ మ్యాన్ సాట్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ది లేమ్.
1: ఈ కుంటివాణికి కన్నులున్నాయి కనుక తమ్ముడు ఇట్లు బయలుదేరు, ఇట్ల రోడ్డు పో, ఈ రోడ్డు పో అని తాను స్టేరింగ్ తిప్పుతున్నాడు పాపం.
2: The one who is blind and who is having eyes, he was able to just direct the other person.
1: ఈ విధంగా ఒకరినొకరు సమర్థించుకొని అర్థం చేసుకుని ఇరువురు కూడా గ్రామ గ్రామము ప్రయాణమై వెళుతున్నారు బిచ్చాట.
2: In this way, with the help of each other, they were able to just go from village to village for begging.
1: ఒక మార్గ మధ్యము లోపల ఎక్కడో పెద్ద దోసకాయ తోట కనిపించింది, ఒక వనం కనిపించింది.
2: ఇన్ ఆన్ ద వే దే కేమ్ అక్రాస్ ఎ పర్టికులర్ గార్డెన్ వేర్ కుకుంబర్స్ వర్ అవైలబుల్.
1: ఈ పైన కూర్చున్నటువంటి కుంటివాడు చెప్పాడు, తమ్ముడు ఇక్కడ చాలా దోసకాయలు ఉంటున్నాయి, కొంచెం ఆకలి కూడా వేస్తుంటుండాది, కొన్ని దోసకాయలు తీసుకుని దాన్ని తిని ఆకలి తీర్చుకొని తిరిగి ఇంకో గ్రామం మనం ప్రయాణం అవుదామన్నాడు.
2: ద లేమ్ పర్సన్ టోల్డ్ ద బ్లైండ్ వన్, బ్రదర్ there are a number of cucumbers here, we'll just go there and eat a little, take a little rest, then we'll proceed.
1: ee kannu leni vaadu cheppadu, anna evaraina kaapala geetla unnaremo jagrataga chusko annadu.
2: The blind one told the lame person, brother, just be careful, there may be some watchman here watching over this particular field.
1: Aa evvaru manushulu kanipinchaledra annadu.
2: He said there is no one in the sight.
1: దానికి ఏమైనా కంచి కించి కట్టి ఏమైనా గేటు గీటు పెట్టారేమో యోచన చేసుకో అన్నాడు.
2: ప్లీజ్ థింక్ అబౌట్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దేర్ ఇస్ ఫెన్స్ అండ్ ఎ గేట్ ఫర్ దిస్ పర్టికులర్ గార్డెన్.
1: ఈ కుంటివాడు చెప్పాడు, మనుషులు లేరు, కంచె లేదు, గేటు లేదు, ఏమీ లేదు, ఎవరు లేరా, కొన్ని తినేసిపోదాము అన్నాడు.
2: దిస్ లేమ్ పర్సన్ సెట్ దేర్ ఇస్ నైదర్ ఫెన్స్ నార్ గేట్ ఎనీ వాచ్మెన్, విల్ గో అండ్ హ్యావ్ అవర్ ఓన్ ఫీల్ అండ్ దెన్ విల్ జస్ట్.
1: గుడ్డివాడు చెప్పాడు, అన్న ఇవి మంచి దోసకాయలు కాదైతే, ఇదేదో చేదు దోసకాయలుగా ఉంటుంటాయి, లేకపోతే మంచి దోసకాయలు అయితే కంచగట్టకుండా కాపలా గాయకుండా ఉంటారా, వద్దు వద్దు మనం వెళ్లిపోదాం పా అన్నాడు.
2: బ్లైండ్ పర్సన్ ఇమీడియట్లీ టోల్డ్, బ్రదర్, దిస్ మే నాట్ బి ది నైస్ వన్ ఫర్ టేస్టీ వన్, దే మస్ట్ బి బిటర్ ఫ్రూట్స్, అదర్వైజ్ విల్ దర్ బి, హౌ కెన్ యూ హ్యావ్ వితౌట్ సెన్స్, వితౌట్ ఎ వాచ్మెన్ ది ఎంటైర్ ఫీల్డ్.
1: ఇక్కడ కన్నులు ఉన్నవాణి కంటే కన్నులు లేని వాణి యొక్క ప్రజ్ఞ ప్రకాశం చాలా అధికంగా కనిపించింది.
2: హియర్ యూ కెన్ సీ the greatness of a person who might not have eyes but who had intelligence.
1: Kanuka kannulaku buddhi prakashanni andistundali.
2: Therefore intelligence lends shining and effulgence to the eyes.
1: Aithe buddhiki ye prakasham nunchi idi buddhi prakashistundali?
2: Then how, from which is this intelligence getting its power?
1: Idi atma yokka prakasham tone buddhi prakashistundali.
2: Intelligence is shining on account of and from atma.
1: Kanuka buddhi valla mana netramulu, netram valla suryachandradulu, suryachandradula valla jagat prakashistuntundadi.
2: Therefore on account of intelligence the eyes, from eyes sun and moon, and from sun and moon
1: kaani manu itu nundi manam prayanam chesthe jagat prakashamunaku suryachandradulu aadharamu.
2: From the other side, if we proceed to try to understand, for the light in the world, sun and moon are responsible.
1: Suri Chandradulu prakashanni anubhavinchadaniki kannulu pradhanamu.
2: For enjoying the light of the sun and moon, eyes are responsible and important.
1: Kannulanu prakashimpa cheseetundi buddhi.
2: It is intelligence which is making the eyes see.
1: Buddhini prakashimpa cheseetundi atma.
2: It is Atman which is making intelligence shine.
1: Kattagapadike Atmane gamyamu.
2: Therefore the goal is Atman.
1: Atmane main switch.
2: That is the main switch.
1: Kanuka atti Atmanu neevu aaradhinchumannadu.
2: Therefore such Atma you please worship.
1: Ee Atmane lakshyam nandunchukomannadu.
2: Keep Atman in your view.
1: Ee Atmane lakshyam nandunchukunnappude నీవు స్థితప్రజ్ఞుడు కాగలవు అన్నాడు.
2: ఓన్లీ వెన్ యూ కీప్ ఆత్మన్ ఇన్ యువర్ వ్యూ అండ్ ఇన్ ఆల్ దట్ యు డు దెన్ ఓన్లీ
1: స్థితప్రజ్ఞుడు. అనగా మరికొంతమంది మరికొన్ని విషయాల లోపల కూడాను లౌకిక ప్రజలను కొంతవరకును కంగోగలు చేసేదానికోసమే ఉపయోగపెట్టుంటారు.
2: దిస్ వర్డ్ స్థితప్రజ్ఞ ఇస్ ఎంప్లాయిడ్ బై సమ్ పీపుల్ ఇన్ డిస్క్రైబింగ్ ది వరల్డ్లీ పీపుల్ అండ్ వరల్డ్లీ యాటిట్యూడ్స్ ఆల్సో టు కన్ఫ్యూజ్.
1: అజ్ఞానులైనటువంటి యొక్క సామాన్య మానవులకు స్థితప్రజ్ఞుడంటే సులభమైనటువంటి మార్గంలో ఏదో ఒకటి చెప్పి వారిని మోసపుచ్చుతుంటారు.
2: సమ్ పీపుల్ ట్రై టు కన్విన్స్ ది మీనింగ్ ఆఫ్ స్థితప్రజ్ఞ ఫర్ ఆర్డినరీ పీపుల్ బై గివింగ్ ది రాంగ్ మీనింగ్.
1: అది ఎట్లనగా
2: అందరూ
1: మేలుకున్న సమయంలో స్థితప్రజ్ఞుడు నిద్రిస్తుంటాడు.
2: డ్యూరింగ్ టైమ్ వెన్ ఆల్ పీపుల్ ఆర్ అవే స్థితప్రజ్ఞ విల్ బి స్లీపింగ్.
1: అందరూ నిద్రించే సమయంలో స్థితప్రజ్ఞుడు మేలుకొని ఉంటాడు అన్నాడు.
2: స్థితప్రజ్ఞ విల్ బి అవే వెన్ ఆల్ ది అదర్ పీపుల్ ఆర్ స్లీపింగ్.
1: అట్లయితే రాత్రిపూట నైట్ డ్యూటీ చేసే స్టేషన్ మాస్టర్లంతా ఉంటుంటారు, గుర్ఖాలంతా ఉంటుంటారు. వీళ్ళందరూ నిద్రపోయేటప్పుడు ఈ స్టేషన్ మాస్టర్లు గుర్ఖాలు మేలుకొని ఉంటారు.
2: ఇఫ్ దట్ ఈస్ సో దట్ డ్యూరింగ్ ద నైట్ టైమ్ ది స్టేషన్ మాస్టర్స్ అండ్ నైట్ వాచ్ మెన్ దే విల్ బి అవేక్ వెన్ ఆల్ అదర్ పీపుల్ ఆర్ స్లీపింగ్.
1: పగలపూట అందరూ మేలుకున్నప్పుడు ఈ నైట్ డ్యూటీ చేసిన వాళ్ళందరూ వారు నిద్రపోతుంటారు.
2: డ్యూరింగ్ ద డే టైమ్ వెన్ ఆల్ పీపుల్ ఆర్ అవే పీపుల్ హూ హావ్ డన్ ది నైట్ డ్యూటీ దే విల్ బి స్లీపింగ్.
1: ఈ అర్థాన్ని స్థితప్రజ్ఞుడిగా మనం తీసుకుంటే నైట్ డ్యూటీ చేసేటువంటి స్టేషన్ మాస్టర్లు, గుర్ఖాలు, వాచ్మ్యాన్లు వీరందరూ స్థితప్రజ్ఞుల కిందనే చేరుతారు.
2: ఇఫ్ వీ టేక్ దిస్ పర్టికులర్ మీనింగ్ ఆఫ్ స్థితప్రజ్ఞ ద గుర్ఖాస్ అండ్ ద నైట్ వాచ్మెన్ అండ్ ద స్టేషన్ మాస్టర్స్ ఆల్ దీస్ ఆర్ స్థితప్రజ్ఞాస్.
1: అది కాదు సరైనటువంటి అర్థము.
2: దిస్ ఈస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్థితప్రజ్ఞ.
1: నశ్వరమైనటువంటి ఈ జగత్తును పైన ఆధారపడినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ యొక్క జగత్ విషయంలో జాగ్రత్తగా ఉంటుంటారు.
2: All those people who base their lives on this impermanent world, they will be fully awake to this world and its objects.
1: ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి భోగ భాగ్యములు యందు స్థితప్రజ్ఞుడు అలక్ష్యంగా నిద్రిస్తుంటాడు.
2: స్థితప్రజ్ఞ ఆన్ ది అదర్ హ్యాండ్ వుడ్ బి స్లీపింగ్ అండ్ ఇమ్యూన్ టు దిస్ కైండ్ ఆఫ్ వరల్డ్లీ సెక్యులర్ ఆబ్జెక్ట్స్.
1: సామాన్యమైనటువంటి మానవులు ఆత్మతత్వములో కేవలము నిద్రిస్తుంటారు, అనగా జాగ్రత్త అవస్థ లేకుండా ఉంటారు.
2: Ordinary people will not be alive to the beauty of the Atman. They will be happy
1: sambandhamaitunte oka jagat vishayam lopala ati jagrataga melukoni untaru.
2: But on the other hand, this world which is full of these sense objects, they will be extremely careful and awake.
1: Anaga atma lakshyamato jeevinchetunti vaadu jagat lakshyanni vismarinchetunti vaadu sthitaprajnudu ani.
2: Therefore sthitaprajna is one who is sleeping to the principle of the world and who is fully awake to the principle of Atman.
1: Kanukani sthitaprajnudanaga sarvasanga parityagi anninni teginchi tejinchi ekkado aranyamunu cheyatam kaadu.
2: Therefore sthitaprajna does not mean the one who has renounced the entire world and has gone to the forest.
1: Neevu anni panulu cheyi.
2: You do all the works.
1: Nee jagat sambandhamainatu vruttullo neevu undu.
2: You do live in the things which are incidental to your daily
1: life. కానీ లక్ష్యమును ఆత్మ లక్ష్యమునందు ఉంచుకో.
2: But keep your concentration and your attention on Atman.
1: అయితే ఇలాంటి వాళ్ళు కర్మలు చేయవలసిన అవసరం ఏమిటి అని కొంత సందేహం రావచ్చు.
2: Then a doubt may arise. Such people, where is the need for such people to do the daily works?
1: మేము జ్ఞానులము కదా స్థితప్రజ్ఞులము కదా అని వారు స్తంభించి ఉంటుంటే అజ్ఞానులను ఉద్ధరించడం అనేటువంటిది ఇది వీలు కాదు.
2: If sthitaprajnas would take to that attitude and do not do the work, they would not be able to help the ordinary.
1: Ajnanulu uddharinchi prakashamulo praveshimpa cheyadaniki sthitaprajnulainatundi jnanulu veeru adarshaprayaluga untundali.
2: Sthitaprajnas and these wise men will have to set an example for ordinary people and ignorant people so that they would be able to follow that.
1: Vari karmalato etti phalamu lekapoyinappatikini ఎట్టి సంబంధం లేకపోయినప్పటికీ అజ్ఞానులు ఉద్ధరించే నిమిత్తమై వారు ఈ కర్మలలో ప్రవేశించాలి.
2: దే డు నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ వర్క్, దే డు నాట్ హ్యావ్ ఎనీ అసోసియేషన్ విత్ ద వర్క్, బట్ స్టిల్ ఫర్ ది సేక్ ఆఫ్ గుడ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఇగ్నోరెంట్ పీపుల్ దే హావ్ టు టేక్ అప్ దీస్ వర్క్స్.
1: కనుకని అర్జున నీవు ఆదర్శప్రాయమైనటువంటి ఒక వ్యక్తిగా నీవు తయారు కా.
2: దేర్ఫోర్ అర్జున యు హావ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్.
1: నీవు కృష్ణునికి సన్నిహిత సంబంధుడు.
2: యు ఆర్ ఎ క్లోజ్ person to Krishna.
1: ఆప్తుడవు,
2: యువర్ డియర్
1: బంధువులవు,
2: యువర్ రిలేటివ్
1: భావవు,
2: యువర్ బ్రదర్ ఇన్ లా,
1: ఇన్ని రకములైనటువంటి సంబంధ బాంధవ్యంతో కూడినటువంటి నిన్ను ఆదర్శప్రాయుడిగా నేను ఈ జగత్తును నిరూపించాలి.
2: ఐ వాంట్ ప్రూవ్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ అన్ ఐడియల్ పర్సన్ టు ద వరల్డ్ బికాస్ యూఆర్ ఇన్ సచ్ గ్రేట్ నంబర్ ఆఫ్ వేస్ రిలేటివ్.
1: అంతరాత్మను హృదయం నందు ఉంచుకునే కృష్ణుడు,
2: కీపింగ్ ఆల్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద హార్ట్, కృష్ణ
1: నిమిత్త మాత్రం భవసవ్య సాచి అన్నాడు. నిన్ను నిమిత్తంగా తీసుకుని నేను ఈ జగత్తు లోపల కొన్ని రకములైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించడానికి, ప్రవేశపెట్టడానికి నేను పూనుకున్నాను అన్నాడు.
2: కృష్ణ టోల్డ్ అర్జున, ఐ విల్ ఓన్లీ యూజ్ యూ యాజ్ ఇన్స్ట్రుమెంట్, యూ విల్ బి ఇన్ మై డూయింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద వరల్డ్.
1: కృష్ణుడు చెప్పినవన్నీ కూడాను కేవలము లోకాదర్శ నిమిత్తమై, మానవ కళ్యాణ నిమిత్తమై, ఆత్మజ్ఞాన నిమిత్తమై అందించినటువంటివి.
2: వాట్ ఎవర్ కృష్ణ హ్యాస్ అటర్డ్ అండ్ టోల్డ్, ఇట్ ఇస్ ఆల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్, ఇట్ ఇస్ ఆల్ ఫర్ సెట్టింగ్ అన్ ఐడియల్ ఫర్ ద వరల్డ్, ఇట్ ఇస్ ఆల్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద వరల్డ్. అండ్ దట్ ఇన్ యూ హ్యాస్ గివన్.
1: తనకు ఇట్టి బోధ వల్ల కానీ, ఇట్టి జ్ఞానోపదేశం వల్ల కానీ తనకు వచ్చేటువంటి లాభం కానీ, కలిగేటువంటి నష్టం కానీ ఏమాత్రము లేదు.
2: బై టీచింగ్స్ ఆఫ్
1: ముందు ప్రవేశించుతాడు.
2: డ్యూరింగ్ ఆల్ ఇన్కార్నేషన్స్ గాడ్ విల్ అండర్టేక్ యాక్టివిటీ విచ్ ఇస్ అబ్సల్యూట్లీ,
1: కానీ సామాన్యమైన మానవులు దానిని అర్థం చేసుకోలేరు.
2: బట్ ఆర్డినరీ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్,
1: అట్టి దైవత్వాన్ని గుర్తించలేరు.
2: దే వుడ్ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ సచ్ గాడ్.
1: అందుకోసమని కృష్ణుడు కూడాను చెప్పాడు, అర్జున
2: therefore in that particular context only Krishna told Arjuna,
1: edo neeku ratsaradunai nenu nilchukoni neeku ratham che nadapatam anetundi driving cheyatam anetundi naaku chaala utsaham ullasanga untundi nenu ee paniki raledu.
2: Arjuna
1: upadesham valla kaani tanaku vacheetundi laabham kaani kaligeetundi nashtam kaani ee maatramu ledu.
2: By the teachings of
1: Mandu praveshinchutadu.
2: During all incarnations

0: ఉత్సాహం ఉల్లాసంగా ఉంటుంది, నేను ఈ పనికి రాలేదు.
1: అర్జున, ఐ నాట్ యాక్సెప్టెడ్ ది చారిటర్షిప్ ఆఫ్ యువర్ చారియట్ బికాస్ ఐ లైక్ ఇట్, ఐఎమ్ ఎంథూజియాస్టిక్ అండ్ ఐ లవ్ దట్ పర్టికులర్ థింగ్. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ దాట్.
0: అర్జున, నీ గుర్రములు తోలునట్టు పనికి నేనేటికి నా ఇంటిలో లేవే గుర్రములు.
1: ఇట్ ఈస్ నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ ద హార్సెస్ ఆఫ్ దిస్ చారియట్ దట్ ఐ హావ్ కమ్. డోంట్ ఐ హావ్ ది హార్సెస్ విత్ ఇన్ మీ?
0: కనుక నాకు ఆ గుర్రాలు లేక రథం లేక ఏదో నీ రథాన్ని నీ గుర్రాన్ని తోలాలనే ఉద్దేశంతో వచ్చినట్టుగా నువ్వు భావిస్తున్నావు. నేను ఉన్నటువంటిది ఆరడుగుల వ్యక్తిని కాదు.
1: యూ మే బి థింకింగ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ది హార్సెస్, ఐ డోంట్ హ్యావ్ ది చారియట్స్ ఆఫ్ మై ఓన్ అండ్ దేర్ఫోర్ ఐ హావ్ టేకెన్ అప్ దిస్.
0: నీకు దేహాత్మ భావన అనేటువంటిది దేహంలో బాగా రక్తంలో చేరిపోయి ఉంటుండాలి.
1: యువర్ దిస్ బాడీ కాన్షియస్నెస్ ఇస్ సాచురేటెడ్ విత్ యూ అండ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ బ్లడ్.
0: నీకు ఈ దేహాత్మ భావన దూరం చేసి పరమాత్మ తత్వాన్ని లోపల చేర్చే నిమిత్తమై నేను ఇంత నాటకం ఆడుతున్నానన్నాడు.
1: ఐ ఆమ్ ఎనాక్టింగ్ దిస్ ఎంటైర్ ప్లే ఇన్ ఆర్డర్ టు సీ దాట్ యువర్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ బాడీ కాన్షియస్నెస్.
0: ఎవరితో కూడా ఊరికే వర్ణించుకునేటువంటి స్వభావం భగవంతుని అందు ఉండదు.
1: God doesn't have any liking to be described and praised by anyone.
0: కనుక ఎప్పుడు చూచినా కూడా అర్జునుడు బావా బావా బావా అని ఈ బావమరుదుల యొక్క సంబోధనలే తాను చేస్తుండేటువంటి వాడు.
1: అర్జున వాజ్ జస్ట్ అడ్రస్సింగ్ కృష్ణ యాజ్ బ్రదర్ ఇన్ లా త్రూ అవుట్.
0: ఒకనొక సమయంలో కృష్ణుడు యమునా తీరం దగ్గర ఇసుక దిన్నెలపైన చెప్పాడు, అర్జున నిరంతరము నన్ను బావా బావా బావా అనుకుంటున్నావు. ఈ సులభంగా ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా నీతో నేను బావా అనిపించుకోవటం నాకు ఇష్టం లేదన్నాడు.
1: కృష్ణ వన్స్ టోల్డ్ అర్జున ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ యమునా ఇన్ ద సాండ్స్, అర్జున ఐ డోంట్ లైక్ టు బి కాల్డ్ బ్రదర్ ఇన్ లా ఫర్ నథింగ్ అట్ ఆల్.
0: వితౌట్ లోకములో భగవంతుని అనేక మంది వర్ణిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు.
1: ఇన్ ద వరల్డ్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ విల్ బి ప్రైజింగ్ గాడ్.
0: కానీ ఈ పొగుడుతలో భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
1: బట్ దిస్ సచ్ ప్రైజెస్ గాడ్ డజంట్ అగ్రీ అండ్ యాక్సెప్ట్.
0: ఏదో ఒక ఆఫీసర్ను ఒక అధికారును వర్ణన చేసి అతని దగ్గర ఏదో కొన్ని విధమైనటువంటి ఫలితమును పొందే నిమిత్తమై ఈ లోక సంబంధమైనటువంటి వృత్తులు ఎందు ఈ పొగడింపులు ఉండవచ్చు.
1: సచ్ ప్రైజ్ మే బి న్యాచురల్ అండ్ కామన్ ఫర్ పీపుల్ టు గో టు సమ్ ఆఫీసర్ ఫర్ సమ్ ఫేవర్స్ అండ్ ప్రైజ్ దెమ్. దిస్ మే బి న్యాచురల్ దేర్.
0: కానీ కారణం లేని పొగుడుతలు,
1: praise which does not have sufficient reason,
0: artham lenitundi pogadtalu,
1: praise which does not have any reason,
0: kevalam panneeru vantivu maatrame ani cheppadu.
1: It is only like the perfumed water.
0: పన్నీరు ను వాసన చూస్తూ కూర్చోవచ్చునే తప్ప దానిని త్రాగుతూ కూర్చోకూడదన్నాడు.
1: పర్ఫ్యూమ్డ్ వాటర్ కెన్ బి ఓన్లీ స్మెల్ బట్ ఇట్ కెనాట్ బి టేకన్ యాజ్ డ్రింక్.
0: వారి వర్ణనలు నీవు వినవచ్చునే కానీ హృదయానికి తీసుకోకూడదు.
1: సచ్ ప్రైజ్ మే బి ఓన్లీ హియరింగ్ బట్ యుల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్ టు ది హార్ట్.
0: ఏది సత్యమైనట్టో అవి మాత్రమే భగవంతుడు హృదయానికి తీసుకుంటాడు.
1: ఓన్లీ ట్రూ థింగ్స్ గాడ్ యాక్సెప్ట్స్ అండ్ టేక్స్ ఇట్ టు ది హార్ట్.
0: అయితే నీ నుంచి బావా బావా అనేటువంటి పదమును తీసివేయటం అనేటువంటిది నాకు కూడా ఇష్టం లేదు.
1: బట్ at the same time I do not want you to give up calling me brother in law.
0: Nenu oddanna kuda nu baava baava anata maatram nu maanavu.
1: Even if I ask you not to do it, you are not going to stop calling me brother in law.
0: Kanuka neeku nijamga nenu baavagaane chesukoni nenu aanandinchali ani appudu Subhadra nichi pelli chesadu.
1: Therefore he said, I really want to become your brother in law, and offered Subhadra in marriage, and he became brother in law to Arjuna.
0: Ee Subhadra nivatamu Balaramuniki ishtam ledu.
1: ఆఫరింగ్ సుభద్రా ఇన్ మ్యారేజ్ టు అర్జున బలరామ డిడ్ నాట్ లైక్.
0: కట్టకడిపటికు ఈ పెళ్లి సమయంలో కూడా బలరాముడు లేడు.
1: ఈవెన్ డ్యూరింగ్ ద మ్యారేజ్ టైం బలరామ వాజ్ నాట్ దే.
0: తాను అరణ్యవాసం బయలుదేరాడు.
1: షీ వెంట్ టు ఎ ఫారెస్ట్.
0: అప్పటి నుంచి కూడా కృష్ణుపైన కూడా బలరాముడు ద్వేషాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ బలరామ వాజ్ నాట్ హ్యావింగ్ లవ్ ఫర్ కృష్ణ.
0: అనగా కృష్ణుని యొక్క స్వభావం ఏమిటంటే ఏ ఒక్క విషయం కూడాను మాటతో పాటు క్రియను కూడాను ఆచరించేయాలి.
1: Therefore one thing about Krishna which is extraordinary is that along with the word action should follow.
0: ఇది మానవుని యొక్క నిజ స్వభావం అన్నాడు.
1: This is true nature of man.
0: ఏది తలస్తాడో అది చెప్పాలి.
1: Whatever you think he you have to.
0: ఏది చెప్పునో అది చెయ్యాలి.
1: Whatever you say you will have to do it.
0: కనుక మనోవాక్ కర్మలను ఏకత్వం గావించుకునేటువంటి ఒక నిజ తత్వమే దైవత్వం.
1: Divinity is unity of thought, word and deed.
0: కనుకని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఇది నిజమైనటువంటి మానవుని యొక్క మానవత్వం అన్నాడు.
1: ద రియల్ నేచర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: కనుకనే ఈనాడు యుద్ధ భూమి ఎందు కూడాను నిన్ను స్థితప్రజ్ఞుడిగా ఆవించి నీవు ఇంద్రియానికంతా కూడాను వశము చేసుకున్నటువంటి వాడి గుడాకేశుడిగా నీకు నిరూపించి తదుపరి

0: మరి నేను ఇతరులకు బోధించాలి, అంతవరకు నేను ఇతరులకు బోధించటకు వీలు కాదన్నాడు.
1: హీ టోల్డ్ అర్జున, ఐ వాంట్ టు మేక్ యూ ఎన్ ఎగ్జాంపుల్, దేర్ ఫోర్ ఐఎమ్ టీచింగ్ యూ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ, అండ్ ఐ వాంట్ టు మేక్ యూ వన్ స్థిత ప్రజ్ఞ, అండ్ దెన్ ఓన్లీ టీచ్ అదర్స్.
0: మొట్టమొదట నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ అండర్స్టాండ్ మై,
0: నేను దేహస్వరూపుణ్ణి కాదు.
1: I am not this body.
0: నీవు దేహస్వరూపుడు కాదు.
1: You are also not the body.
0: నీవు నేను దేహిని.
1: We are both of us are the indwellers, dehi.
0: కనుకు ఈ దేహి అనేటువంటి దాన్ని సత్యంగా గుర్తించినప్పుడు దేహభ్రాంతి నీకు ఏమాత్రము ఉండదు.
1: Once you recognize this particular fact that you are not deha, you will not be having dehabhranti or body consciousness.
0: దేహము క్షణికమైనటువంటిది, క్షుద్రమైనటువంటిది.
1: Body is mean and temporary.
0: దేహి సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
1: గాడ్ ఈజ్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్.
0: కనుక నీవు ధరించేటువంటి వస్తువు కాదు, ధరింపబడేటువంటి వాడు.
1: యూఆర్ నాట్ ది క్లోత్, యూఆర్ ది వన్ హూ వేర్ దట్ క్లోత్.
0: కనుకని దేహో దీవాలే ప్రోక్తో జీవో దీవ సనాతన.
1: Therefore, it is said that this body is the temple of God and the indweller is God himself.
0: Anityam asukham lokam mimam prapya bhajasvamam. Anityam asukham lokam mimam prapya bhajasvamam.
1: This world is impermanent and this world is full of sorrow.
0: Karukani idi anityamu asukhamainatundi karuka nitya sukhamulato koodinatundi daivatvani ni aashrayinchu.
1: As this world is impermanent and not,
0: evarni aashrayinchukodanu prayojanam ledu.
1: There is no use in taking refuge
0: in any maarpu chendunatundivi.
1: All these people will be changed.
0: Ee maarpu chendunatundi okka aarogudam okka daivam okkade.
1: The only sixth quality which the an entity is God who does not
0: operate. Atani aarana deepam. అతనే ఆరణ దీపము.
1: హీస్ ద వన్ ల్యాంప్ విచ్ డస్ నాట్ గెట్ ఎక్స్టింగ్విష్డ్.
0: ఆ దీపాన్ని నీవు ఆశ్రయించు.
1: యు టేక్ షెల్టర్ ఇన్ ఇట్.
0: అదే పరంజ్యోతి.
1: దట్ ఈస్ పరంజ్యోతి.
0: అదే జీవన జ్యోతి.
1: దట్ ఈస్ జీవన జ్యోతి.
0: అదే అఖండ జ్యోతి.
1: దిస్ ఈస్ అఖండ జ్యోతి.
0: అదే అద్వైత జ్యోతి.
1: దిస్ ఈస్ ఆల్సో ది లైట్ ఆఫ్ అద్వైత.
0: కనుక అట్టి దానిని ఆశ్రయించమని బోధించి అనేక విధములుగా అజ్ఞానంతో కూడినటువంటి యొక్క అర్జున్ యొక్క హృదయాన్ని పరిశుద్ధం గావించి ప్రకాశింపచేశాడు.
1: కృష్ణ మే the heart of Arjuna which was full of impurities, he purified it and made it shine after explaining these things in a number of ways.
2: That was the 18th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered by him on 23rd August 1984, Bhagavan enlightened us on the way one can achieve control of senses. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

మ్రాను తిద్దవచ్చు మరి వంపు లేకున్నా, తిద్దవచ్చు రాయి తిన్నగాను. మనసు తిద్దగలరా మరి వంపు లేకున్నా, మనసు తిద్దగలరే మరి వంపు లేకున్నా.

0: it is possible to set the tree stand straight without any bend. So also it's possible to make the stone soft. But is it possible to correct the mind? This is the word of truth of Sai.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
1: మూడు ఆకాశముల గురించి చెప్పమని చెప్పాడు.
0: వాంటెడ్ భగవాన్ టు స్పీక్ ఆన్ త్రీ టైప్స్ ఆఫ్ ఆకాశాస్.
1: ఏమిటి ఈ ఆకాశములు?
0: వాట్ ఆర్ దే?
1: ఆకాశం గగనం శూన్యం.
0: ఇట్ ఈస్ ఎంటీ. ఎంటీ
1: అనగా ఏమి చెప్పవద్దని దీని అర్థం.
0: మీనింగ్ నథింగ్ నీడ్ టు బి సెడ్.
1: కంటికి కనిపించినవి, చెవులకు వినిపించినవి, మనసుకు అనిపించినవి, మనుగడను నడిపించినవి, మాటల చేత వీలు కానటువంటివి, ఇట్టి దృశ్యములన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి.
0: దట్ విచ్ కెన్ బి సీన్, దట్ విచ్ కెన్ బి హర్డ్, విచ్ కెన్ బి థాట్ ఓవర్, దట్ విచ్ కండక్ట్స్, which is beyond all description word, is related to the space.
1: కేవలము భూమిపై కనిపించినవి మాత్రమే కాదు.
0: Not merely seen on earth.
1: ఆకాశమునందు కనిపించే సూర్యచంద్రాదులు, మేఘములు, నక్షత్రములు, ఇవన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి.
0: The sky also shows sun, moon, clouds and stars.
1: కాని ఇట్టి ఆకాశములు ఒక్కటి మాత్రమే కాదు.
0: But it's not merely one.
1: మూడు ఆకాశములు ఉంటున్నవి.
0: There are three types.
1: భౌతిక ఆకాశము,
0: one cosmos.
1: రెండవది చిత్తాకాశము,
0: cosmic mind.
1: మూడవది చిదాకాశము,
0: cosmic consciousness.
1: ఈ భూతాకాశం అన్నటువంటిది సర్వ దృశ్యములతోనూ కూడినటువంటిది.
0: The cosmos has got all that you visualize.
1: మనకు కనిపించే నక్షత్రములు మాత్రమే కాక మనకు కనిపించినటువంటి నక్షత్రములు కూడాను ఎన్నియో ఉన్నవి.
0: Not merely the stars that you are able to see, there are many more stars that you do not see.
1: ఇవన్నీ కూడాను భూతాకాశమునకు సంబంధించినవి.
0: They all belong to cosmos.
1: ఈ భూతాకాశము ఎన్ని వేల మైళ్ళ విస్తీర్ణంతోనూ కూడి ఉన్నది.
0: It is spread over thousands of miles.
1: ఈ భూమికి సూర్యచంద్రాదులు 9,11,000 మైళ్ళ దూరంలో ఉంటున్నాయి.
0: That apart from this mother planet, 9,11,000,000 of miles of distance.
1: ఇలాంటి దృశ్యములు ఇంకా ఎన్నియో ఉన్నవి.
0: Still there are many more.
1: మనకు అతి సమీపంలో కనిపించినవి సూర్యచంద్రులు మాత్రమే.
0: Those that are close to us are merely the sun and the moon.
1: వీటికి అతీతంగా కూడాను మరికొన్ని ఉంటున్నాయి.
0: There are many more that are beyond.
1: అవి కూడాను సూర్యులు మాత్రమే.
0: They are like sun.
1: సూర్యుని యొక్క సైజుకు తగినట్టుగానే ఉంటున్నాయి.
0: దట్ ఆర్ ది సైజ్ ఆఫ్ ది సన్.
1: అవి దూరముగా ఉండటం చేత చిన్నవిగా కనిపిస్తున్నాయి.
0: యాజ్ దే ఆర్ వెరీ ఫార్ దే లుక్ స్మాల్.
1: అవి కూడాను ఒక్కొక్క సూర్యుడే.
0: ఈచ్ వన్ ఇస్ ఎ సన్.
1: ఇలాంటి సూర్యచంద్రులు అనేక మంది అనేక విధములైనటువంటి ఆకారం చేత ప్రపంచమునకు వెలుతురును అందిస్తూ ఉన్నాయి.
0: సచ్ ప్లానెట్స్ షెడ్ లైట్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: అయితే
0: హవవ
1: ఈ ఒక్కొక్క నక్షత్రములు కూడాను తమ వెలుగు ఎంత దూరం క్షణములకు ప్రాకుతుండాలి.
0: టు వాట్ ఎక్స్టెండ్ ది లైట్ గోస్ రైట్ ఫ్రమ్ ద
1: కనురెప్ప పాటు అనగా క్షణం లోపలనే,
0: జస్ట్ విద్ ఇన్ ఎ మొమెంట్,
1: 16,000,000,000 దూరం పోతుండాలి ప్రకాశము.
0: ద లైట్ ట్రావెల్స్ అట్ ది స్పీడ్ ఆఫ్ 16,000 crores ఆఫ్ మైల్స్.
1: కానీ
0: బట్
1: ఇంకా కొన్ని నక్షత్రముల యొక్క వెలుగు నేటికి కూడాను ఈ భూమిపై సోకలేదు.
0: ద లైట్ ఆఫ్ సమ్ స్టార్స్ హ్యాస్ నాట్ ఎట్ రీచ్డ్ ఎర్త్.
1: భూమికి కూడాను అందనటువంటి యొక్క లైట్ మరింక ఎన్నో ఉన్నాయి.
0: దర్ స్టిల్ మెనీ మోర్.
1: ఈ నక్షత్రముల యొక్క వెలుగు చాలా ప్రకాంతమైనటువంటిది.
0: దే ఆర్ హైలీ బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
1: ఈ కాంతి స్వరూపాన్ని భరించలేనటువంటి యొక్క స్వరూపములు భూలోకంలో ఉండటం చేత వారికి కనిపించటం లేదు.
0: సిన్స్ ఇస్ ది లైట్ ఆఫ్ దెమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆర్ అన్బేరబుల్ కెనాట్ బి విజువలైజ్డ్.
1: ఈ కాంతులు ఎన్ని విధములైనటువంటి యొక్క ప్రకాశంతోనో వెలుగుతూ ఉన్నవి.
0: దే హావ్ బీన్ షైనింగ్ బ్రిలియంట్లీ.
1: ఈ సూర్యుడు తన యొక్క తేజస్సును ఏదో కొంత భాగం మాత్రమే లోకమునకు అందిస్తూ వచ్చాడు.
0: సన్ హ్యాస్ షేర్డ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ హిస్ లైట్ విత్ ది ఎర్త్.
1: ఈ ప్రకాశం అందించే నక్షత్రములు కానీ సూర్యచంద్రాదులు కానీ వాళ్ళ స్వశక్తి యొక్క ప్రకాశములు కావు.
0: ద లైట్ ఆఫ్ ద స్టార్స్ ద సన్ అండ్ ద మూన్ ఆర్ నాట్ ఆఫ్ దేర్ ఓన్.
1: ఇవన్నిటికీ ఒకటి ఫండమెంటల్ పవర్ అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: దేర్ లైస్ బిహైండ్ ఆల్ ఆఫ్ దెమ్ ద ఫండమెంటల్
1: మూలాధారమైన కాంతి ఒకటి ఉన్నది.
0: ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్.
1: అది ఆత్మశక్తి చేతనే ఈ సూర్యచంద్రాదులు నక్షత్రాదులు కూడాను ప్రకాశిస్తూ ఉన్నారు.
0: దట్ ఈస్ పవర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మశక్తి దట్ ఈస్ రెస్పాన్సిబుల్ కన్ఫరింగ్ పవర్ టు ది స్టార్స్ సన్ అండ్ మూన్.
1: ఇట్టి భూతాకాశం నందు ఇవన్నీ కూడా చేరినవే.
0: ఆల్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు కాస్మాస్.
1: ఇంకా చిదాకాశం అంటే ఏమిటో.
0: దెన్ వాట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: కనిపించినవన్నీ కూడా భూతాకాశములైనప్పుడు
0: ఆల్ దట్ యు సీ
1: మన కనిపించినవి మాత్రమే చిదాకాశం అని చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ దే బిలాంగ్ టు కాస్మిక్ కాన్షియస్నెస్.
1: కనిపించక వినిపించక తెలిపించక మరిపించక ప్రకాశించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది.
0: దేర్ లైస్ హిడెన్ దట్ విచ్ ఇస్ నాట్ సీన్ దట్ విచ్ ఇస్ నాట్ హెర్డ్ దట్ విచ్ కెనాట్ బి థాట్ ఆఫ్.
1: అది ఏ చిదాకాశము.
0: దట్ ఈస్ చిదాకాశము కాస్మిక్.
1: ఆ చిత్తాకాశం అంటే ఈ సర్వం కూడాను భూతాకాశం యొక్క స్వరూపంలో అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ హియర్ యు ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ దీస్ ప్లానెట్స్.
1: మనం చూసేటువంటి ప్రతి దృశ్యములు కూడాను మన యొక్క హృదయం పైన ప్రతిబింబించేటువంటి యొక్క స్వరూపములే.
0: ఆల్ దట్ వీ సీ దే ఆర్ ఇంప్లాంటెడ్ ఆన్ అవర్ హార్ట్.
1: ఈ హృదయాకాశము చాలా చిన్నది.
0: ఇట్ ఇస్ సో స్మాల్ అండ్ సటిల్.
1: దీనినే చిత్తాకాశము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాస్మిక్ మైండ్.
1: మనకు కంటికి కనిపించేటువంటి ఒక భూతాకాశము చాలా వేల మైళ్ళ విస్తీర్ణంతో ఉంటుంది.
0: దట్ వాట్ వీ సీ కాస్మాస్ ఇస్ స్ప్రెడ్ టు థౌజండ్స్ ఆఫ్ మైల్స్.
1: కానీ ఇంత విస్తీర్ణంతో ప్రకాశించేటువంటి నక్షత్రములు కానీ పదార్థములు కానీ ఇవన్నీ కూడాను చిత్తాకాశంలో అతి సులభంగా కనిపిస్తున్నాయి.
0: ఆల్ దట్ సినారియో దట్ యు వాచ్ సో వైడ్ స్ప్రెడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎ స్మాల్ ఫార్మ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: ఈ చిత్తాకాశమునందు ప్రతిబింబించేటువంటి యొక్క ప్రతి స్వరూపం కూడాను చిదాకాశం యొక్క ప్రతిబింబాలే.
0: దిస్ ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఇన్ ది కాస్మిక్ కాన్షియస్నెస్.
1: భూతాకాశం యొక్క ప్రతిబింబములు ఈ చిత్తాకాశంలో అతి స్వల్పంగా కనిపిస్తున్నాయి.
0: దట్ యు సీన్ కాస్మాస్ ఈజ్ సీన్ ఇన్ ఎ వెరీ సటిల్ ఫార్మ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: మనం ఒక పర్వతాన్ని చూచాము.
0: వీ హావ్ సీన్ ఎ మౌంటైన్.
1: ఈ పర్వతమును చూచినప్పుడు ఒక్కతూరి నీవు కన్నును మూసుకో.
0: క్లోజ్ యువర్ ఐ.
1: ఆ చూచినటువంటి పెద్ద పర్వతం కూడాను నీ చిత్తాకాశంలో నిలిచిపోయింది.
0: That mighty big mountain is present in a subtle form in your heart.
1: ఈ ఆకాశము ఆకాశమునందు కనిపించేటువంటి ఒక లక్షలాది నక్షత్రములు కూడాను నీ యొక్క చిత్తాకాశంలో స్థిరంగా నిలిచిపోయినాయి.
0: So all the stars and the planets are preserved in the cosmic mind.
1: ఈ యొక్క భూతాకాశం యొక్క ప్రమాణము ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పలేకుండా పోతున్నారు.
0: None can estimate or measure the cosmic mind.
1: కానీ చిత్తాకాశమును గురించి మాత్రము మనం కొంతవరకు విచారించవచ్చు.
0: But we can try to inquire the depth of cosmic mind.
1: సర్వ రూపములు కూడాను సమస్త జగత్తు కూడాను అన్ని ప్రపంచములు కూడాను ఆ చిత్తాకాశంలో స్వల్ప రూపములతో ధరించి ఉన్నాయి.
0: The entire cosmos, all forms are present in a subtle form in the cosmic mind.
1: కనుకనే మన చిత్తమునందు ప్రతిబింబించేటువంటి యొక్క ప్రతి ధ్వనులు కూడాను ప్రతి బింబములు కూడాను ఈ యొక్క భూతాకాశం యొక్క ప్రతిబింబములే.
0: సో ఆల్ దట్ యు ఫైండ్ ఇన్ కాస్మిక్ మైండ్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది కాస్మోస్ అండ్ ఇట్స్ ఫార్మ్స్.
1: భౌతికంగా గోచరమయ్యేటువంటిది భూతాకాశం.
0: That which is physically seen is the cosmos.
1: కానీ మానసికంగా గోచరమయ్యేటువంటిది చిత్తాకాశము.
0: That which is seen at the mental realm is cosmic mind.
1: ఇక మూడవది చిదాకాశం.
0: Third one is cosmic
1: consciousness. ఈ చిదాకాశం అంటే ఏమిటి?
0: What is this cosmic consciousness?
1: దాన్ని ఆత్మ అని పిలిచారు.
0: That is the self or atma.
1: ఈ ఆత్మకు రూపము లేదు.
0: Atma has no form.
1: ఆత్మకు ఏ విధమైన యొక్క చలనము లేదు.
0: ఇట్ హస్ నో మూవ్మెంట్.
1: అది నిర్గుణము,
0: అట్రిబ్యూట్లెస్,
1: నిరంజనము,
0: ఎవర్ ఎఫల్జెంట్,
1: సనాతనము,
0: ఎన్షియంట్,
1: నికేతనము,
0: విక్టోరియస్,
1: నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, నిర్మల స్వరూపము.
0: ఇట్స్ ఎటర్నల్, ప్యూర్, అన్సలీడ్, ఇమ్మోర్టల్.
1: అది ఏ చిదాకాశము?
0: దట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: అది చిదాకాశమును చూచినటువంటి వాడే ఆత్మ సందర్శనాన్ని అనుభవించినటువంటి వాడు.
0: సో ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ కాస్మిక్ కాన్షియస్నెస్ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ద సెల్ఫ్.
1: ఎట్టి విద్యను లేకపోయినప్పటికీ, ఎట్టి పండితుడు కాకపోయినప్పటికీ ఈ చిత్తాకాశం యొక్క స్వరూపాలను తప్పక చూడవచ్చును.
0: వన్ మే నాట్ బి ఎ స్కాలర్, వన్ మే నాట్ బి నాలెడ్జబుల్, బట్ క్యాన్ ఎక్స్పీరియన్స్ కాస్మిక్ మైండ్.
1: కానీ చిదాకాశం యొక్క తత్వము ఎవ్వరు కూడాను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ దాని ప్రతిబింబాన్ని కూడా చూడలేరు.
0: బట్ కాస్మిక్ కాన్షియస్నెస్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ బై ఎనీ వే.
1: ఇది ఒక్కొక్క నక్షత్రము చూస్తే మన భూమికి
0: ఫ్రమ్ దిస్ ఎర్త్
1: 9 లక్షల మైళ్ళ దూరంగా ఉంటున్నాయి.
0: 9 lakhs of miles.
1: కొన్ని 9,000 మైళ్ళ దూరంగా ఉంటున్నాయి.
0: సమ్ ఆర్ 9,000 miles అవే.
1: ఇంకా కొన్ని ఇంతటివి అంతటివి ఇంత దూరం అంత దూరం అని చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ది డిస్టెన్స్.
1: ఎంతో దూరం ఉంటుండాలి.
0: ఆర్ వెరీ వెరీ ఫార్.
1: దీనిని అవాంగ్మానస గోచరం అన్నారు.
0: సో ఇట్ కెనాట్ బి థాట్ ఆఫ్. నాట్
1: సైంటిస్ట్ కూడాను దీని విలువను తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నములు చేస్తున్నారు.
0: సైంటిస్ట్ వాంటెడ్ టు నో by their father's
1: చేసినప్పటికీ వారు చిత్తాకాశం వరకు మాత్రమే పోగలరు కానీ చిదాకాశాన్ని ముట్టలేరు.
0: A scientist can go up to cosmic mind, but they cannot reach cosmic consciousness.
1: కనుకనే ఆ చిత్తాకాశమును దర్శించడమే ఆత్మ సందర్శనము అన్నారు.
0: To have that cosmic consciousness is experience of the self.
1: ఈ ప్రపంచమందు గోచరమయ్యేటువంటి సమస్త పదార్థములు కూడాను భూతాకాశం యొక్క ప్రతిబింబమే.
0: ఆల్ ది మెటీరియల్ దట్ వి సీ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఇన్ కాస్మాస్.
1: దీనిని వేదాంతం కూడాను ఏమీ వర్ణించలేకపోతుండాలి.
0: ది వేదాంత డస్ నాట్ స్టేట్ ఇన్ ఫుల్.
1: సైన్స్ కూడాను దీన్ని చక్కగా వివరించలేకపోతుండాలి.
0: సైన్స్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ.
1: కనుకనే దీనిని వేదాంతం అనేటువంటిది కొంతవరకును నిరూపిస్తూ వస్తుండాలి.
0: హవెవర్ వేదాంత could prove to some extent
1: idi bhutaakasam yokka pratibimbam chittaakasam chittaakasam nu minginatvantide chidaakasam.
0: So the reflection of the cosmos is in cosmic mind. The cosmic mind is contained within
1: bhutaakasam. Ni minginatvantide chittaakasam.
0: So cosmic mind is more than cosmos.
1: Chittaakasam ni minginatvantide chidaakasam.
0: The whole cosmic mind is in cosmic consciousness.
1: Kanukone deenini ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలంటే ది వన్ యూ థింక్ యు ఆర్ అదే భూతాకాశము.
0: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ కాస్మోస్.
1: అని నీవు ఏ ఏ దృశ్యాలను చూడగలుగుతున్నావో,
0: దట్ యు ఆర్ ఏబుల్ టు సీ,
1: ఏ ఏ స్వరూపాన్ని నీవు చెప్పగలుగుతున్నావో,
0: ద ఫార్మ్ యు కెన్ డిస్క్రైబ్,
1: ఏ అనుభూతులను నీవు పొందగలుగుతున్నావో,
0: దోస్ థింగ్స్ దట్ యు
1: ఎక్స్‌పీరియన్స్, ది వన్ యూ థింక్ యు ఆర్,
0: ఆల్ దట్ కమ్స్ అండర్ ద వన్ యూ థింక్ యు ఆర్.
1: ది వన్ others think you are.
0: The one others think you are.
1: అది ఏ చిత్తాకాశము?
0: That is cosmic mind.
1: అది చింతించినవంతా కూడా నీ మనసు లోపల స్మరింప చేస్తుంది.
0: So all that is thought of is reminded, recapitulated.
1: కనుకనే ఈ చిత్తాకాశమునకు తరువాత పోయేటువంటిది
0: that which transcends cosmic mind.
1: Even you think you are anyan, kare the one you really are.
0: That which transcends this is the one you really are.
1: Adiye atma tattvam.
0: That is cosmic consciousness.
1: Adiye nijamainatvanti yokka prakruti yokka swarupam.
0: That is the true nature.
1: Daivam yokka aanandam.
0: It is divine bliss.
1: Ee aanandamunaku ప్రతిబింబమునకు నేను అనే పదమునకు ఎట్టి భేదము లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్లెక్షన్ ది డివైన్ బ్లిస్ అండ్ దిస్ టర్మ్
1: నేను అనేటువంటి పదము ఆత్మకు మాత్రమే సమన్వయమైంది.
0: దిస్ వర్డ్ సింగిల్ లెటర్ వర్డ్ ఐ ఇస్ సెల్ఫ్
1: కనుకనే ఈ ఐ ఒక ఏకాక్షరమే.
0: సో ఐ ఇస్ సింగిల్ లెటర్ వర్డ్
1: దీనిని వేదాంతం నందు ఏకం తత్ విప్రా బహుధా వదంతి అన్నారు.
0: వేదాంత సేస్ ది సింగిల్ లెటర్ వర్డ్ ఐ ఇస్ ఇంటర్ప్రిటెడ్ బై మెనీ వేస్
1: కనుక ఎవరిని పిలిచినప్పటికీ
0: యు మే కాల్ ఎనీబడీ
1: నేను అనిల్ కుమార్ అని నేను పిలిస్తే ఐ అంటాడు పక్కన ఉండి.
0: వెన్ భగవాన్ సేస్ అనిల్ కుమార్ హీ విల్ సే ఐ.
1: కానీ గిరి గారు అని పిలిస్తే నేను అని ఆయన చెప్తున్నాడు.
0: గిరి గారు హీ సేస్ ఐ.
1: ఈ విధంగా ఎన్ని పేర్లు కొన్ని లక్షల పేర్లు చెప్పినప్పటికీ ఐ ఐ ఐ అని జవాబు వస్తుంది.
0: ఎనీ వన్ రెస్పాండ్స్ దిస్ వే ఐ ఐ.
1: కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటిదే ఐ.
0: సో యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ఐ.
1: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము.
0: సో దిస్ యూనిటీ ఈజ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: ఈ ఆత్మతత్వములకు ఆకాశమని కానీ భూమిని కానీ ఏమని కానీ చెప్పడానికి వీలు కాదు.
0: దిస్ ఆత్మ కెనాట్ బి ఈక్వల్డ్ టు ఎనీ ఎర్త్ ఆర్ ఈథర్.
1: ఆకాశం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ఆకాశ?
1: అనంతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఇన్ఫినిట్.
1: అప్రమాణమైనటువంటిది.
0: ఇమ్మెజరబుల్.
1: అగోచరమైనటువంటిది.
0: నాన్ అపారెంట్.
1: ఇలాంటి దీనిని ఎవరని చెప్పగలరు?
0: హూ కెన్ డిసైడ్ ఇట్?
1: కనుక
0: సో
1: ఈ అనంతమైనటువంటి స్వరూపాన్ని ఎవ్వరూ ఏమి చెప్పలేరు.
0: ఇన్ఫినిట్ ఫామ్ కెనాట్ బి సెట్ స్టేట్.
1: కనుక నే పండితులందరూ కూడాను ఆకాశం గగనం శూన్యం అన్నారు.
0: సో స్కాలర్స్ సెడ్ దట్ ఆకాశ
1: అనేటువంటిది గగనం.
0: ఇట్ ఈస్ హోల్ స్పేస్.
1: ఈ గగనంలో ఏమి కనిపిస్తుండదు మనకు?
0: వాట్ ఈస్ దట్ యు నో?
1: ఏదో కొన్ని దృశ్యములు కొన్ని మేఘములు కనిపిస్తాయి.
0: యు మే సీ సమ్ క్లౌడ్స్.
1: ఎంతవరకు కనిపిస్తాయి?
0: టు వాట్ ఎక్స్టెంట్?
1: కొంతకాలం వరకు కనిపిస్తాయి.
0: టు ఫర్ సమ్ టైం.
1: తదుపరి అవి కూడా మలినమైపోతున్నాయి.
0: లేటర్ దే టు పాస్ ఆఫ్.
1: అవి కూడా చలనమైపోతున్నాయి.
0: దే టు మూవ్ అవే.
1: కాబట్టి కనిపించినటువంటిది ఏదో అది ఏ చిద్దాకాశం.
0: సో దాట్ విచ్ ఈస్ నాట్ సీన్ ఈస్ ద కాస్మిక్ మైండ్.
1: అది ఏ ఐ.
0: దాట్ ఈస్ ఐ.
1: ఈ ఐ అనేటువంటి పదమునకు ఏ అర్థములైనా చెప్పలేరు.
0: ఐ యు కెనాట్ గివ్ ట్రూ మీనింగ్ టు దాట్.
1: దీని వేదాంతము.
0: దిస్ ఇన్ వేదాంత.
1: ప్రతి ఒక్క విషయమునకు కూడాను ఈ ఐకత్వము అనగా ఏకత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: వేదాంత రిఫర్స్ టు దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూ.
1: అహం బ్రహ్మాస్మి.
0: ఐ యామ్ బ్రహ్మ.
1: నేనే బ్రహ్మ. నేను అనేటువంటి పదమే వచ్చిన తర్వాతనే బ్రహ్మ అనే పదం వస్తుండాలి.
0: సో ఫస్ట్ ఐ, నెక్స్ట్ బ్రహ్మ.
1: అహం అనేటువంటిది వచ్చిన తర్వాతనే మరొక పదం వస్తుండాలి.
0: నెక్స్ట్ ఎనీ వర్డ్ కమ్స్ నెక్స్ట్ టు ఐ.
1: కనుకనే మొట్టమొదట నేను వచ్చిన తర్వాతనే ఆత్మ అనేటువంటిది వస్తుండాలి.
0: సో ఐ కమ్స్ ఫస్ట్, ఆత్మ నెక్స్ట్.
1: ఐ అనే పదం లేకుండా ఆత్మ అనేటువంటి పదం రావడానికి వీల్లేదు.
0: విదౌట్ ఐ ద సెల్ఫ్ ఆత్మ కెనాట్ కమ్.
1: అహం అహం బ్రహ్మాస్మి.
0: అహం అహం ఐ.
1: ఈ బ్రహ్మ అనేటువంటిది అహం నుంచి వచ్చినటువంటి.
0: సో బ్రహ్మ కేమ్ అవుట్ ఆఫ్ ఐ.
1: కనుకనే అహం అనేటువంటిది నేను.
0: సో అహం ఈజ్ దిస్ ఐ.
1: కనుక నేను అనేటువంటి పదమే ప్రధానమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
0: సో దిస్ వర్డ్ ఐ ఈజ్ స్పీక్స్ ఆఫ్ సెల్ఫ్, ఆత్మ.
1: కనుకనే వేదాంత పరిభాష యందు ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎన్ని శాస్త్రములు వల్లించినప్పటికీ నేనెవరో తెలుసుకోమని చెప్పిన ప్రతి ఒక్కరూ బోధిస్తున్నారు.
0: సో యు మే రీడ్ ఎనీథింగ్ ఇన్ వేదాంత, బట్ ఫస్ట్ నో థై సెల్ఫ్ ఐ.
1: నాయన నీవెవరో తెలుసుకో.
0: నో థై సెల్ఫ్. నో హూ యు ఆర్.
1: నేను అనేటువంటిది కేవలము ఈ పాండిత్యం చేత గాని లేక ప్రకృతి యొక్క తమత్వం చేత గాని చెప్పేటువంటి పదములు కాదు.
0: ఐ హాస్ గాట్ నథింగ్ టు డు విత్ యువర్ స్కాలర్షిప్ ఆర్ నేచర్.
1: అయ్యా నీవెవరు అని ప్రశ్నించినప్పుడు
0: ఇఫ్ ఐ సే హూ ఆర్ యు,
1: నేను అనిల్ కుమారు.
0: యుల్ సే ఐఎమ్ అనిల్ కుమార్.
1: ఎవరికి పెట్టారు ఈ అనిల్ కుమారు?
0: హూ గేవ్ దిస్ నేమ్?
1: మీ తల్లిదండ్రులు ఈ దేహానికి పెట్టినటువంటిది.
0: యువర్ పేరెంట్స్ క్రిస్టెన్డ్ యూ సో.
1: ఈ పేరు పెట్టుకునే నీ పేరేమి?
0: ప్రయర్ టు దట్ వాట్స్ యువర్ నేమ్?
1: నాకు తెలియదు.
0: ఐ డోంట్ నో.
1: కనుక నేను ప్రతి దానికి కూడా ఒకరు పెట్టినటువంటిదే కానీ అది పుట్టినటువంటిది కాదు.
0: సో దీస్ ఆర్ ఆల్ ద నేమ్స్ గివెన్. యు ఆర్ నాట్ బోర్న్ విత్ దెమ్.
1: కనుకనే ప్రతి పేరు కూడాను ఒకరు ఉద్భవించిన తర్వాతనే పెట్టినటువంటివి.
0: సో ఎవ్రీ నేమ్ ఇస్ గివెన్ ఆఫ్టర్ బర్త్.
1: అవి కూడా గుర్తు నిమిత్తమై పెట్టినటువంటివే కానీ
0: నేమ్ ఇస్ గివెన్ ఫర్ ఐడెంటిఫికేషన్.
1: సత్యస్వరూపంగా నియమించినటువంటివి కాదు.
0: బట్ నాట్ ద నేమ్ ఇన్ రియాలిటీ.
1: కనుక
0: సో
1: ఆత్మకనేటువంటిది ఎట్టి పేరు లేదు.
0: ఆత్మ హాస్ నో నేమ్.
1: అహం అహం అహం అహం.
0: సో ఇట్ ఇస్ అహం అహం ఐ.
1: ఈ అహం అనేటువంటిది నిజమైన యొక్క ఆత్మతత్వము.
0: దిస్ అహం ఇస్ ద స్పిరిట్.
1: ఈ ఆత్మకు వేరే ఆకారం లేదు.
0: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
1: కనుక మనము గురించి చెప్పుకోవటం అంటే కేవలం భూతాకాశము.
0: సో వి స్పీక్ ఆఫ్ కాస్మాస్,
1: చిత్తాకాశము,
0: కాస్మిక్ మైండ్.
1: కొంతవరకు విచారించవచ్చు.
0: వి కెన్ నో టు సమ్ ఎక్స్టెంట్.
1: భూతాకాశం యొక్క ప్రతిబింబమే చిత్తాకాశము.
0: అండ్ దెన్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ద కాస్మాస్ ఇస్ కాస్మిక్.
1: చిత్తాకాశములకు ఎట్టి ఆకారములు లేవు.
0: అండ్ దెన్ కాస్మిక్ కాన్షియస్నెస్ హస్ నో ఫామ్.
1: ఇట్టి ఆకారరహితమైనటువంటి దీనికి
0: ద ఫామ్ లెస్,
1: ఎట్టి ఆకారం చెప్పవచ్చును.
0: వాట్ ఫామ్ కెన్ యూ డిసైడ్.
1: కనుకనే అహం అహం అన్నారు.
0: సో ఇట్ ఈస్ సెడ్ అహం ఐ.
1: ప్రతి ఒక్క విషయం నందు కూడాను వేదాంత పరిభాష యందు,
0: ఇన్ ఎవ్రీ మ్యాటర్ ఇన్ ఫిలాసఫీ,
1: ఈ అహం అనేటువంటి దానికి సరైనటువంటి అర్థం ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: నో వన్ ఈజ్ ఏబుల్ టు నో ద మీనింగ్ ఆఫ్ అహం.
1: ఏమిటి అహం?
0: వాట్ ఈజ్ అహం?
1: అహం అంటే నేను అనేటువంటి అహంకారమా?
0: ఇస్ ఇట్ ఇగో?
1: ఈ అహంకులకు ఒక ఆకారం ఉంది కదా.
0: This ego has some form.
1: కాని ఈ అహంకు ఆకారం లేదు.
0: But the true I has no form.
1: కనుకనే ఆకారరహితమైనటువంటిది ఈ అహం.
0: సో అహం ఐ ఇస్ ఫార్మ్లెస్.
1: దీనిని వేదాంతము అనేక రకములైనటువంటి మాటలతో దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: వేదాంత టాట్ ఇన్ మెనీ పాసిబుల్ వేస్.
1: కనుక ఇది ఆకాశము కాదు.
0: ఇట్స్ నాట్ స్పేస్.
1: అహం అనే రూపము కాదు.
0: నాట్ ఎ ఫార్మ్.
1: అహం అనే శబ్దము కాదు.
0: నాట్ సౌండ్.
1: ఎట్టి శబ్ద రూపంలో లేనటువంటి యొక్క తత్వమే అహం.
0: ఇట్ హాస్ నో సౌండ్ నాట్ ఫార్మ్.
1: ఎవరో ఒకరు, అయ్యా నీవెవరో తెలుసుకుంరా అన్నారు.
0: Somebody said, find out who you are.
1: రెండో దినం వచ్చాడు.
0: He came on the following day.
1: తెలుసుకున్నాను సార్ అన్నాడు.
0: Sir, I have known.
1: ఏమిటి నీవెవరు?
0: Then who are you?
1: నా పేరు రామయ్య.
0: I am Ramayya.
1: ఇంక నీవెవరు అని రెండవ తూరి అడిగేటప్పటికి మా తండ్రి పేరు మల్లయ్య.
0: And then he said, Mallayya is my father's name.
1: మీ తల్లి పేరు ఎవరంటే పుల్లమ్మ.
0: యువర్ మదర్ ఇస్ పుల్లమ్మ.
1: ఎల్లమ్మ, పుల్లమ్మ, రామయ్య, రంగయ్య, ఈ విధంగా పేరు చెప్తూ వచ్చాడు.
0: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్. వెంకయ్య, పుల్లమ్మ, టామ్, డిక్ అండ్ హ్యారీ.
1: ఏవి నీవు కాదు.
0: దే ఆర్ నాట్ యువర్ నేమ్స్ ఐదా.
1: నీకు స్నేహానికి సంబంధించినటువంటి యొక్క ఇవి.
0: దే ఆర్ ఆల్ రిజల్ట్ ఆఫ్ అసోసియేషన్.
1: ఇది గ్రామం లోపల ఒక ప్రత్యేకంగా ఉచ్చరించేటువంటి ఒక పదములే.
0: దే ఆర్ రిలేటింగ్ టు లోకల్ వెర్నాకులర్.
1: ఏదైనా ఇంట్రడ్యూస్ చేసే సమయం లోపల ఇవన్నీ చెప్తూ ఉంటారు.
0: దే ఆర్ ఫర్ ఇంట్రొడక్షన్.
1: ఇది నీ యొక్క ప్రత్యేకించినటువంటి యొక్క కల్పించినటువంటి పదములే కాని నీ పదములు కాదు.
0: దే ఆర్ ది నేమ్స్ గివెన్ బట్ దే ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
1: కనుక మొట్టమొదటి నీ యందు పుట్టినటువంటి పేరు ఒక్కటే.
0: సో బై బర్త్ యు హావ్ టేకెన్ ఓన్లీ వన్ నేమ్.
1: అహం. అది ఆత్మతత్వము.
0: దట్ ఈస్ సెల్ఫ్.
1: ఆత్మ అన్న,
0: ఆత్మ,
1: నేను అన్న,
0: ఐ,
1: అంతా ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్.
1: ఆత్మకు వేరొక రూపం లేదు.
0: ఆత్మ హాస్ నో ఫామ్.
1: నేనే, నేనే, ఐ, ఐ, ఐ.
0: ఇట్ ఈస్ ఐ, ఐ అలోన్.
1: ఈ ఐ తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంతకంటే వేరు సాధనలు లేవు.
0: ఇఫ్ యు నో ఐ, యు డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఫర్దర్.
1: అహం రామయ్య.
0: అహం రామయ్య.
1: రామయ్యను ఎందుకు చేర్చుకుంటావు మధ్యలో?
0: వై దిస్ నేమ్ ఇన్ బిట్వీన్?
1: అహం వచ్చిన తర్వాత నీ రామయ్య వస్తుండాలి.
0: Ramaya comes only after I.
1: Aham vachin tarvata inkedi raakurudu.
0: After I, no other thing need to be there.
1: Kabatti aham okkate.
0: So aham is one.
1: Adiye nenu.
0: That is I.
1: Nenu anetundi tattvamu gurtinchukovali.
0: Know this nature of I.
1: Idi ee vedantam yokka pedda rahasyamu.
0: This is the secret of philosophy.
1: Kanukane bhutaakashamu, chittaakashamu, chidaakashamu, moodu aakashamulu gurinchi cheppetundi antao. ఈ భూతాకాశమే ఈ స్వరూపాలతో నిండినటువంటిది.
0: సో ఆఫ్ ఆల్ ది త్రీ కాస్మాస్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫామ్.
1: కదలిక ఉండేటువంటిది.
0: ఇట్ ఇస్
1: మెదలిక ఉండేటువంటిది.
0: ఇట్ స్టాండ్స్ దేర్.
1: ప్రయాణం సలిపేటువంటిది.
0: ఇట్ మూవ్స్ అబౌట్.
1: ప్రత్యక్షంగా గోచరించేటువంటిది.
0: యు సీ డైరెక్ట్లీ.
1: కానీ
0: బట్
1: దీని ప్రతిబింబములే చిత్తాకాశము.
0: ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది కాస్మాస్ ఇస్ ది
1: కాస్మిక్ మైండ్. ఇది కేవలము ఒక విధమైనటువంటి ప్రతిబింబాలంతా వస్తున్నాయి.
0: దే ఆర్ ఆల్ మియర్ రిఫ్లెక్షన్స్.
1: ఈ ప్రతిబింబములు ఉన్నటువంటిది కూడాను ఇది కాదు నిజమైన ఆకాశం.
0: ది రిఫ్లెక్షన్ ఇస్ నాట్ ది ట్రూ వన్.
1: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ ఏది ఉండనటువంటిది సరైనటువంటి ఆకాశము.
0: సో ది కాస్మిక్ కాన్షియస్నెస్ ఇస్ బియాండ్ రియాక్షన్, రిఫ్లెక్షన్.
1: ఇది చిదాకాశము.
0: దట్ ఇస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: ఈ చిదాకాశం యొక్క తత్వాన్ని,
0: ద నేచర్ ఆఫ్ చిదాకాశ,
1: ఏ పేరుతో కానీ,
0: కెనాట్ బి
1: రూపంతో కానీ ఉచ్చరించటకు వీలు కాదు.
0: కెనాట్ బి రిఫర్డ్ టు ఐదర్ మై నేమ్
1: ఒకనొక సమయం లోపల ఉత్తరప్రదేశం లోపల గంగానది తీరంలో ఒక వ్యక్తి గాజులు అమ్ముకుంటూ ఉండినాడు.
0: దేర్ నార్త్ ఇండియా క్లోజ్ టు గ్యాంజెస్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాజ్ దేర్.
1: అక్కడి నుంచి ఏదో ఒక స్వరూపము ఆ గంగలో నుంచి బయలుదేరింది.
0: ఏ ఫార్మ్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ గ్యాంజెస్.
1: వచ్చి, అయ్యా నాకు గాజులు తొడుగుతావా అని అడిగింది.
0: దట్ ఫార్మ్ కేమ్ అండ్ సెడ్, సర్ వుడ్ యూ మేక్ బ్యాంగిల్స్.
1: తప్పక తొడుగుతానమ్మా.
0: ద బ్యాంగిల్ సెల్లర్ సెడ్, వై నాట్.
1: ఇది నా చేతికి సైజు తగినటువంటి తొడుగు అని.
0: దట్ ఫార్మ్ ఎక్స్టెండెడ్ ఇట్స్ హ్యాండ్.
1: తొడిగినాడు.
0: అండ్ హీ గేవ్ ద
1: బ్యాంగిల్. తొడిగిన తర్వాత
0: ఆఫ్టర్
1: అతనికి దాని విలువ ఇవ్వాలి.
0: ఎనీ ప్రైస్ మస్ట్ బి పెయిడ్.
1: అప్పుడు ఆమె చెప్పింది, ఈ విలువ నా దగ్గర లేదు.
0: ఐ డోంట్ హావ్ మనీ.
1: పలాని చోటు లోపల, పలాని నంబర్ ఇంటి లోపల, పలాని బీరువు లోపల, పలాని గూడు లోపల డబ్బు పెట్టొచ్చాను. అది నా తండ్రిని పోయి నీవు అడుగుమని చెప్పింది.
0: ఈ సెట్ పర్టికులర్ స్ట్రీట్ అండ్ హౌస్ నంబర్ ఎల్మైరా అండ్ ద లోక, యూ కెన్ గో అండ్ కలెక్ట్ ద మనీ
1: చెప్పి ఆమె అంతర్ధానం అయిపోయింది.
0: అండ్ షీ డిసపియర్.
1: అప్పుడు పోయేటప్పుడు మాత్రము అడిగాడు, అమ్మా మీ పేరేమిటి, మీ తండ్రి గారు అడిగితే నేను చెప్పాలి కదా అన్నాడు.
0: వైల్ గోయింగ్ ద బ్యాంగిల్ సెల్లర్ ఆస్క్డ్, వాట్స్ యువర్ నేమ్, బికాజ్ ఐ నీడ్ టు టెల్ యువర్ మదర్.
1: నా పేరు గంగా అని చెప్పండి అన్నాడు.
0: హి సెడ్ మై నేమ్ ఇస్ గంగా.
1: వెళ్ళినాడు.
0: హీ వెంట్,
1: ఈ అడ్రస్ అంతా వెతుక్కుని పోయాడు.
0: హి వెంట్ రౌండ్.
1: ఆ అడ్రస్ ఏమో చిక్కింది.
0: హి కుడ్ గెట్ ది అడ్రస్.
1: అతన్ని విచారించాడు.
0: హి కుడ్ నో.
1: అయ్యా మీ బిడ్డ ఆ గంగానదిలో వచ్చి గాజులు తొడుక్కుంది.
0: ఈ సార్ యువర్ డాటర్ పర్చేస్ బ్యాంగిల్స్.
1: అతను చెప్పాడు, నాకు పెండే కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడున్నారు అన్నింది.
0: ఈ సార్ ఐఎమ్ అన్మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్.
1: లేదు, ఆమె సత్యమే చెప్పేటువంటిది.
0: షీ సెడ్ ట్రూత్.
1: చూడు, ఆమె చెప్పిన సత్యం అంతా కూడా నువ్వు అడ్రస్ అంతా తెలుస్తూనే ఉంటున్నా.
0: షీ గేవ్ యువర్ ఎగ్జాక్ట్ అడ్రస్.
1: మా తండ్రి పేరు పలాని వారు అని చెప్పింది.
0: షీ మెన్షన్ ది ఫాదర్స్.
1: మీ పేరు అదేనా?
0: Isn't your name?
1: అదేను అన్నాడు.
0: Yes,
1: it's mine. మరి మనీ సత్యం చెప్పినప్పుడు ఇది మాత్రమే సత్యం చెప్తుంది.
0: And that is true, why not this?
1: చూచాడు, పలాని గూటిలో పోయి చూడండి.
0: He said, find out there.
1: ఆయనకు ఆ గూడు ఉండేది కూడా తెలియదు పాపం.
0: I don't know the existence of the place where money is kept.
1: లోపల వెళ్ళి చూచాడు.
0: He went in.
1: ఆ గూటి లోపల ఈ గాజులకు ఎంత విలువనో అంతవరకు ఆ చిక్కింది.
0: He went in and saw the money. Enough for the bangles.
1: ఆయన ఎవరో తెలిసినా,
0: యు నో హూ షీ ఇస్,
1: గంగా శిష్యుడు, గంగాభారతిని వర్షిప్ చేసేటువంటి వాడు.
0: హీ ఈస్ ద వన్ హూ వర్షిప్స్ గంగాభారతి.
1: కనుక ఆయన చెప్పాడు, అయ్యా నేను గంగాదేవిని నిరంతరం కూడా స్మరించేటువంటి వాడిని.
0: ఐ వర్షిప్ గంగాదేవి.
1: గంగాదేవే నా ఆరాధన దేవత.
0: షీఈస్ ద ప్రిసైడింగ్ డైటీ.
1: ఆమెకు నేను అర్పితం చేయటం వల్ల నేను ఏ పెండి కూడా చేసుకోలేదు.
0: సిన్స్ ఐ ఆఫర్డ్ మై సెల్ఫ్, I haven't got married.
1: కాబట్టి ఆ గంగ ఆమె పేరు చెప్పింది కనుక అక్కడికి పోదాం పాండి, నన్ను తీసుకుని పోమని చెప్పాడు.
0: Since the name of Ganga is mentioned, I want to go.
1: అప్పుడు ఆ గాజుల వాడు,
0: the bangle seller,
1: ఆ వ్యక్తిని కనిపించిన దగ్గరికి తీసుకెళ్లాడు.
0: And this person has taken her there.
1: అప్పుడు అక్కడికి వెళ్లి,
0: there,
1: అమ్మా,
0: mother,
1: గాజులు తొడిగే సమయంలో కనిపించావు.
0: I could see you when I gave you bangles.
1: డబ్బు ఇచ్చే సమయంలో కనిపించావు.
0: You also were there.
1: కానీ ఇప్పుడు ఎందుకు నాకు కనిపించడం లేదు?
0: Why is it I don't see?
1: నా డబ్బు నాకు చేరింది.
0: I received money.
1: నేను కృతజ్ఞత నేను చెప్పుకోవడం కోసం వచ్చాను అన్నాడు.
0: I have come here to declare your presence.
1: ఆమె చెప్పింది.
0: She said,
1: ఇదిగో నీ కృతజ్ఞత అని ఒక చేయి పైకి ఎత్తింది.
0: Here is my hand.
1: ఆ గాజు చేతుల నిండుకు గాజులు కనపడ్డాయి.
0: And the full of bangles he could see.
1: ఆయన తండ్రి అనేటువంటి వాడు చూచాడు.
0: The father saw.
1: గంగ.
0: గంగ.
1: గంగ. గంగ అస్తములు మాత్రమే కనిపించింది.
0: అండ్ గంగా హీ కుడ్ సీ ఓన్లీ ద హ్యాండ్.
1: ఆ గాజులు వాడిని పక్కన పెట్టి,
0: ఇట్ జస్ట్ కెప్ట్ హిమ్
1: అసైడ్. తండ్రి అని పిలిపించుకునేటువంటి వ్యక్తి, అమ్మా తల్లి నీవు నాకు దర్శనం ఇవ్వవా అని ప్రార్థించాడు.
0: అండ్ హీ వెంట్ ఆన్ ప్రేయింగ్ టు హ్యావ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ మానిఫెస్టేషన్.
1: చూచాడు,
0: హీ సా
1: ఇందిరా లోకమాతామ, రమామంగళ దేవత, భార్గవీ లోకజనని, క్షీరసాగర కన్యక అని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాడు.
0: హీ వెంట్ ఆన్ ప్రేయింగ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్.
1: ఆమె చెప్పింది,
0: షీ సెడ్,
1: నేను ఎవ్వరికి ఒక స్వరూపాన్ని నేను చూపించలేదు.
0: ఐ డోంట్ షో ఎనీ సింగిల్ ఫామ్.
1: నాకు ఎట్టి స్వరూపము లేదు.
0: ఐ హావ్ నో ఫామ్.
1: దైవమునకు కల్పించుకున్నటువంటివి స్వరూపములు.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ యువర్
1: అసెంబ్లీ. ఆరాధన చేసేటువంటి వారు ఆయా ఆకారములు కల్పించుకున్నప్పుడు ఆ ఆకారంతో కనిపిస్తుంటారు.
0: దేర్ ఆర్ ది ప్రిసెంప్షన్స్ అసెంప్షన్స్ ఆఫ్ సీక్.
1: ఫలాని రూపం అనేటువంటిది లేదు.
0: అండ్ ఐ హావ్ నో స్పెసిఫిక్
1: ఫలాని గుర్తులు అనేటువంటివి లేవు.
0: నో సైన్స్.
1: కనుకనే నీకు డబ్బు ఇవ్వవలసి వచ్చింది కాబట్టి నీ యొక్క గాజుల నిమిత్తమే నేను ఈ సాక్ష్యం పెట్టాను అన్నాడు.
0: సో యాజ్ ఎ విట్నెస్ ఇన్ ఆర్డర్ టు పే యు మనీ ఐ లిఫ్టెడ్ మై హ్యాండ్.
1: ఆ యొక్క హస్తమును చూచాడు.
0: హి సా ద హ్యాండ్.
1: తన యొక్క జీవితం పవిత్రమైంది అనుకున్నాడు.
0: హి ఫెల్ట్ దట్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
1: తల్లి నీ హస్తమే నాకు చిక్కింది చాలు.
0: ఐ కుడ్ హ్యావ్ ది హ్యాండ్.
1: హస్తస్య భూషణం దానం.
0: చారిటీ ఇస్ ద జ్యువెల్.
1: కంఠస్య భూషణం స్మరం.
0: ట్రూత్ ఇస్ ది జ్యువెల్ ఆఫ్ ది నెక్.
1: తల్లి నీ హస్తం చూచాను.
0: ఐ కుడ్ సీ యువర్ హ్యాండ్.
1: నేను ఇంకా తరించాను.
0: I am liberated.
1: ఆ గంగలో పడ్డాడు, ప్రాణమిచ్చాడు.
0: He fell into the Ganges and breathed last.
1: ఈ విధంగా దైవత్వాన్ని స్మరించేటువంటి వారికి ఆయా ఆకారం తగినట్టుగా కనిపిస్తారే కానీ నిజాకారం ఏమిటో అక్కడ లేనే లేదు.
0: గాడ్ అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్ బట్ ఇట్స్ నాట్ ద ట్రూ ఫార్మ్.
1: ఆకారము లేదు.
0: హెస్ నో ఫార్మ్.
1: రామకృష్ణ పరమహంస కూడాను.
0: రామకృష్ణ పరమహంస
1: కమర్పూర్ లో ఉంటుండి.
0: ఇన్ కమర్పూర్
1: ఒక దినము
0: వన్ డే
1: కడుపు చాలా బాధ వేసింది.
0: సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ పెయిన్.
1: భరించుకోలేక
0: హి కుడ్ంట్ బేర్.
1: గంగానదిలో పోయి పట్టానికి పోయాడు.
0: హి వాస్ అటెంప్టింగ్ టు
1: ఎంత దూరం దిగినప్పటికీ మోకాల్లోతు నీళ్లు మాత్రమే కనిపించాయి.
0: హి కుడ్ ఓన్లీ గో మీ డీప్ ఓన్లీ ఎనీ ఫార్ హి వెంట్.
1: తల్లి జగన్మాత.
0: ఓ మదర్
1: ఎందుకు నన్ను కనిపించడం లేదు?
0: How is that I don't see?
1: ఎందుకు నన్ను నీలో చేర్చుకోవటం లేదు?
0: Why don't allow me to merge you?
1: I భరించుకోలేను అని ప్రార్థన చేశాడు.
0: I cannot bear the separation any longer.
1: అప్పుడు
0: then
1: ఆమె నాయన నాకు ఒక రూమ్ ఉంటుండే కదా నీకు కనిపించేకి.
0: Well, how can you
1: నాకు
0: see
1: ఎట్టి
0: me?
1: రూపము లేదు.
0: I have no form.
1: ఒకే రూపమే.
0: Only one.
1: అది ఏ నా యొక్క రూపము? ఆత్మ ఆత్మ ఆత్మ అని.
0: And of the form of the self or atma.
1: కనుక నీ ఆత్మతత్వాన్ని నీవు స్మరించు.
0: సో థింక్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
1: నీవు కనుకున్నటువంటి ఒక రూపములంతా నీకు వస్తుంటాయి.
0: యూ సీ ఓన్లీ ఫార్మ్స్ దట్ యూ థింక్ ఆఫ్.
1: ఈ కనిపెట్టినటువంటి రూపములు నీ భ్రమములే కాని నిజమైనటువంటివి కాదు.
0: దే ఆర్ ఆల్ యువర్ ఇమాజినేషన్ ఇల్యూజన్ బట్ నాట్ రియాలిటీ.
1: రామ నాకు సాక్షాత్కరించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ
1: కృష్ణుడు నాకు సాక్షాత్కరించాడు.
0: సీ ది మానిఫెస్టేషన్ ఆఫ్
1: సాక్షాత్కరించాడు
0: భగవాన్.
1: అనేక మంది చెప్తూ ఉంటారు.
0: పీపుల్ సే
1: ఇవన్నీ కూడా నువ్వు కేవలం ఒక భ్రమలే.
0: దే ఆర్ ఆల్ యువర్ ఇల్యూజన్.
1: భ్రమ ఉండినంత వరకు భ్రమ నీకు చిక్కడు.
0: సో లాంగ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూజన్ యు కెనాట్ హావ్
1: భ్రమ. చిక్కినా నీకు భ్రమ ఇంకా ఉండదు.
0: దెన్ వన్స్ యూ హావ్ భ్రమ యు విల్ నాట్ బి డిల్యూడెడ్.
1: కాబట్టి నీకు భ్రమలో ఉన్నావు కనుక నీకు ఇంకా భ్రమ చిక్కడు.
0: సిన్స్ యు ఆర్ ఇన్ ఇల్యూజన్ భ్రమ యు కెనాట్ హావ్ భ్రమ.
1: కనుకనే మన భ్రమను మనం పోగొట్టుకోవాలి.
0: సో వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ డిల్యూజన్.
1: శరీర అభిమానం మనం పోగొట్టుకోవాలి.
0: వీ షుడ్ గివ్ అప్ బాడీ అటాచ్మెంట్.
1: దేహాభిమానం దూరం చేయాలి.
0: వీ షుడ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఈగో.
1: ఆత్మ నీ యొక్క నిజమైనటువంటి స్వరూపము.
0: వీ షుడ్ బి అటాచ్డ్ టు ది సెల్ఫ్.
1: ఆత్మకు ఇదే అదే అనేటువంటి రూపం లేదు.
0: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఆత్మకు ఆనందమే రూపము.
0: బ్లిస్ ఈజ్ ఇట్స్ ఫార్మ్.
1: అది ఏ నిత్యానందం.
0: ఎటర్నల్ బ్లిస్.
1: పరమ సుఖదం.
0: సుప్రీం హ్యాపీ.
1: కేవలం జ్ఞానమూర్తి.
0: విజ్డమ్.
1: ద్వంద్వాతీతం.
0: నాన్ డ్యూయల్.
1: గగన సదృశ్యం.
0: ఎథీరియల్.
1: తత్వమస్యాది లక్ష్యం.
0: అల్టిమేట్.
1: ఏకం. నిత్యం.
0: ఎటర్నల్.
1: విమలం.
0: ప్యూర్.
1: అచలం. సర్వది సాక్షిభూతం.
0: నో మొబిలిటీ. ఎటర్నల్ విట్నెస్.
1: ఇది ఆత్మ యొక్క వర్ణన.
0: దాట్ ఈస్ ది డిస్క్రిప్షన్.
1: దీనికి ఏక ఆకారములు ఉంటున్నాయి.
0: What is the basis
1: ఏ
0: from?
1: ఆకారము లేవు.
0: Nothing whatsoever.
1: కనుకనే మనం ఒక ఆకారాన్ని దర్శించాలనేటువంటి పట్టు మనం పట్టకూడదు.
0: Let's not determine to see its specific form.
1: చూచిన ఆకారం అన్ని కూడా దైవాకారం లే.
0: All forms are divine.
1: ఏ ఆకారంతో మనకు కనిపించిన ఆ దైవాకారమే.
0: Any form is divine.
1: దైవమునికి ఇదే అది అనేటువంటి ఒక స్వరూపాలు లేవు.
0: You cannot decide a single form.
1: కనుకనే ఈ ఉత్తమైనటువంటి యొక్క ఆకాశం యొక్క తత్వమును
0: the nature of consciousness
1: దానిలో ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యచంద్రాదుల యొక్క తత్వము.
0: ద నేచర్ ఆఫ్ ద ప్లానెట్స్.
1: ఇవన్నీ కూడా భూతాకాశం యొక్క లక్షణాలే.
0: ద బిలాంగ్ టు కాస్మా.
1: ఈ భూతాకాశం యొక్క లక్షణాలు మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ గో బై దిస్ కాస్మాస్ అండ్ ద ప్లానెట్స్.
1: ఇవన్నీ కూడా కదిలిపోయేటువంటివి.
0: దే ఆల్ వానిష్.
1: చెదిరిపోయేటువంటివి.
0: దే మూవ్ అవే.
1: మరుగుపడేటువంటివి.
0: దే గెట్
1: మాయమయ్యేటువంటివి.
0: దే చేంజ్.
1: అంతర్ధానమయ్యేటువంటివి.
0: దే డిసపియర్.
1: అన్ని కూడా మనకు వెనుకకు పోతుంటాయి.
0: దే జస్ట్ ఆర్ విత్డ్రాన్.
1: ఒక్కటి మాత్రమే నీ వెంట జంట ఇంట కంట ఉండి కనిపించేటువంటి.
0: ఓన్లీ వన్ ఇస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: ఆనందం,
0: దట్ ఈస్ బ్లిస్.
1: ఈ ఆనందమునకు ఒక స్వరూపం లేదు.
0: బ్లిస్ హ్యాస్ నో ఫార్మ్.
1: ఆనందమునకు ఒకే ఆకారమే.
0: ఇట్ హ్యాస్ ఓన్లీ వన్.
1: నవ్వుకోవటమే ఆనందము.
0: బ్లిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్.
1: కానీ ఆ విధమైనటువంటి శబ్దంతో కూడా నవ్వకూడదు.
0: అండ్ వీ షుడ్ నాట్ మేక్ సౌండ్ ఆల్సో.
1: అది కేవలము అది ప్రకృతి యొక్క లక్షణములే.
0: ఇఫ్ యు మేక్ సౌండ్ ఇట్స్ లాఫ్టర్.
1: భగవంతుని యొక్క నవ్వు ఎలాంటిది అంటే,
0: హౌ డస్ ఇట్ స్మైల్?
1: మందస్మిత వదనం.
0: ఇట్ స్మైల్స్ బ్యూటిఫుల్లీ.
1: అది శబ్దము లేనటువంటి ఒక నవ్వు.
0: ఇట్ హస్ నో సౌండ్.
1: ఏ నోరు తెలవనటువంటి నవ్వు.
0: ఇట్స్ నాట్ ఎ లాఫ్టర్.
1: ఆనందాన్ని అందించే నవ్వు.
0: ఇట్స్ బ్లిస్ఫుల్.
1: ఈ ఆనందము చేకూర్చేటువంటి ఆనందము.
0: ఇట్ కన్ఫర్స్ బ్లిస్.
1: కనుకనే అది ప్రహసన్ అన్నారు.
0: సో ఇట్ ఇస్ ప్రహసన్.
1: శబ్దంతో వచ్చేటువంటి దాని ప్రహసన్.
0: సో దాట్ విచ్ ఇస్ సౌండ్
1: ఇస్ లేనటువంటిదే హాసన్.
0: దాట్ ఇస్ స్మైల్ అండ్ లాఫ్టర్ ఆర్ డిఫరెంట్.
1: కనుకని
0: సో
1: భగవంతుడు కూడా నిరంతరం కూడా నవ్వుతూ ఉన్నాడు అంటే కేవలం ఈ శబ్దంతో వచ్చేటువంటి నవ్వులు కాదు.
0: గాడ్ స్మైల్స్, డస్ నాట్ లాఫ్.
1: ఇవన్నీ సినిమా నవ్వులు.
0: The other is just artificial.
1: ఈ నవ్వులంతా కూడా మనం చూసుకునే దేవుడు కూడా ఇట్లే నవ్వుతుంటాడేమనుకుంటారు.
0: కానీ
1: ఒక్కటి మాత్రమే దైవత్వానికి తగినటువంటి ఒక గుర్తునివ్వాలి.
0: There is one certain sign.
1: అది కృతజ్ఞత అన్నారు.
0: That is gratitude.
1: దైవానికి ఏది మనం ఇవ్వాల్సినటువంటిది?
0: What is to be given to God?
1: దైవం ఎన్నో మనకిస్తున్నాడు.
0: God gives many.
1: ఒళ్ళు సార్ లేనప్పుడు డాక్టర్ వస్తాడు, ఇంజక్షన్ ఇస్తాడు.
0: When we are sick, God
1: ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు మందుకు తగినంత విలువ ఇస్తాము.
0: And we pay the bill.
1: ఆ కృతజ్ఞత తీరిపోయింది.
0: There ends gratitude.
1: ఆకలి వేస్తుండాలి.
0: We are hungry.
1: ఈ ఆకలి తీరే నిమిత్తమై అమ్మా ఆకలి ఆకలి అని పోతున్నావు.
0: To appease hunger, we go in search of food.
1: తల్లి ఇంత అన్నము కూర పెడుతుంది, నీకు అందిస్తుంది.
0: Mother serves food and curry.
1: ఆ అన్నం అందించిన తర్వాత ఆనందంగా భుజించడమే దానికి తగిన కృతజ్ఞత.
0: Then once you eat, it is an expression of gratitude.
1: ఏదో బాధలు పడుతున్నావు.
0: You are suffering.
1: బాధలు పడుతున్నటువంటి వారికి ఎవరో ఒకరు వచ్చి దాని బాధను నివారణ చేస్తే అది ఏ దానికి తగిన కృతజ్ఞత.
0: Someone will come close to you, alleviate you from suffering.
1: ఎవరేమి ఉపకారం చేసినప్పటికీ దాన్ని మనం మర్చిపోకుండా దాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి.
0: For any help that you receive, you should express gratitude.
1: అది ఈనాడు పూర్తి మరుగైపోయినది.
0: టుడే దేర్ ఇస్ నో గ్రాట్యూట్యూడ్.
1: దైవము ఎన్నో ఇస్తున్నాడు.
0: గాడ్ గివ్స్ మెనీ.
1: ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు.
0: హి గివ్స్ ఫ్రీ
1: మెడిసిన్ ఇస్తున్నాడు.
0: ఫ్రీ మెడికల్.
1: ఫ్రీ వాటర్ ఇస్తున్నాడు.
0: ఫ్రీ వాటర్.
1: ఫ్రీ మాటలు ఇస్తున్నాడు.
0: ఫ్రీ.
1: ఫ్రీతో మీతో సంచరిస్తున్నాడు.
0: హి మూవ్స్ అమంగ్.
1: అన్ని విధాలా ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
0: గాడ్ ఇస్ ఫ్రీ ఎవ్రీవేర్.
1: దీనికి ఏమి మీరు అందిస్తున్నారు?
0: హౌ ఆర్ యు ఎక్స్‌ప్రెసింగ్ యువర్ గ్రాట్యూట్యూడ్?
1: మీరు కూడా ఆ విధమైనటువంటి యొక్క అహంకారం త్యజించి మీరు కూడా ఫ్రీగా ఉన్నప్పుడే దీనికి తగిన విలువగా వస్తుంది.
0: When you give up ego, you can also be free.
1: ఏమి నేను ఇచ్చేది?
0: What is that you give?
1: ఏ హృదయము నొసగితే ఈశ నాకు.
0: Oh God, the heart you have given.
1: మైడి దానినే అర్పింతు మహితమూర్తి.
0: I give you the same heart back to you.
1: మరగ వేరేమి దెత్తు నీ పాదార్చనకును.
0: What else am I to offer to your feet?
1: అంజలకిటింతు అందుకోవయ్య నీవు అన్న.
0: With all salutations I offer my heart.
1: అంజలకిటింతు.
0: ఐ
1: అది ఏ నీ యొక్క కృతజ్ఞత.
0: ఐ డో నమస్కార్.
1: అది కూడా లేకపోతే
0: ఇఫ్ యూ డోంట్ డూ
1: కూరుడైపోతాడు.
0: యు ఆర్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
1: వీడు ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుంది.
0: యూ హావ్ టు బి బోర్న్ అగైన్.
1: ఎన్నో కష్టములు అనుభవించవలసి వస్తుంది.
0: యూ హావ్ టు సఫర్ ఎ లాట్.
1: ఎన్నో బాధలకు గురి కావాల్సి వస్తుంది.
0: యూ హావ్ టు పాస్ త్రూ సఫరింగ్.
1: కనుకనే ఈ యొక్క అంజలి అందించినప్పుడు అన్నిటికీ పరిహారం అయిపోతుంది.
0: వెన్ యూ పే యువర్ హోల్ హార్టెడ్ ఒబేసాన్స్
1: ఉంటుంటావు.
0: And you can be always be blissful. You can smile all along. This is the result. At one time,
1: Krishna bhaktudu,
0: devotee of Krishna,
1: nirantaram kodunu Krishna, Krishna, Krishna, namasmana chesevadu.
0: He started chanting Krishna's name.
1: Kani, ye Krishnuni nenu smarinchedi?
0: In what form can I recite?
1: ఒక్కొక్క పిక్చర్ లోపల ఒక్కొక్క రకంగా ఉంటాడు కృష్ణుడు.
0: బికాస్ ద ఫార్మ్స్ ఆర్ డిపిక్టెడ్ ఇన్ డిఫరెంట్
1: వేస్. ఆరాధించేదా దీన్ని ఆరాధించేదా?
0: షల్ ఐ వర్షిప్ దట్ ఆర్ దిస్?
1: ఏ కృష్ణుని నేను ఆరాధించేది?
0: వాట్ స్పెసిఫిక్ ఫార్మ్?
1: సందేహం కలిగింది.
0: హీ కుడ్ నాట్ డిసైడ్.
1: ఇవన్నీ కూడాను ప్రకృతిలో నిర్మించినటువంటి ఒక చిత్రంలో.
0: దే ఆర్ ఆల్ ది పిక్చర్స్ ఆఫ్ ది నేచర్.
1: దైవం మనుష్య రూపేణ.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
1: ఈ పిక్చర్స్ అంతా కూడాను ఒకరు పెట్టిన కిరీటము, ఒకరు మేకప్ చేసినటువంటి మేకప్లు, ఇదంతా కాదు కృష్ణుని యొక్క స్వరూపం.
0: ద క్రౌన్ అండ్ ద మేకప్ ఈజ్ మ్యాన్స్ పెయింటింగ్.
1: ఎప్పుడు నవ్వుతూ ఉండటం,
0: గాడ్ స్మైల్.
1: ఎప్పుడు నవ్వించటము,
0: మేక్స్ అస్ స్మైల్.
1: ఎప్పుడు ఆనందంగా ఉండటము,
0: హిస్ బ్లిస్ఫుల్.
1: ఇతరులను ఆనందంగా కల్పించటము,
0: హి మేక్స్ అస్ బ్లిస్ఫుల్.
1: కృష్ణుని యొక్క స్వరూపము,
0: దట్ ఈస్ కృష్ణాస్ ఫామ్.
1: తాను ఆనందంగా ఉండాలి, ఇతరులను ఆనందపరచాలి.
0: హి షుడ్ బి బ్లిస్ఫుల్, మేక్ అదర్స్ బ్లిస్ఫుల్.
1: కనుక నీ గివ్ అండ్ టేక్.
0: ఇట్స్ గివ్ అండ్ టేక్.
1: అది నీ ఆనందాన్ని ఇవ్వాలి,
0: ఇట్స్ ఎ బై వే ఛానల్.
1: నీ ఆనందాన్ని పుచ్చుకోవాలి.
0: గివ్స్ ప్లస్ అండ్ రిసీవ్.
1: ఇది నీ యొక్క కృతజ్ఞత,
0: దట్ ఇస్ గ్రాటిట్యూడ్.
1: అట్టు లేకుండా
0: అదర్ వాయిస్,
1: కేవలము దైవత్వాన్ని ఎంత ఆనందపరిచినప్పటికీ నీకు ఆ ఆనందం లభించదు.
0: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్టసి బ్లిస్ ఇన్ రియాలిటీ.
1: కలలో కూడా నీకు ఆనందం లభిస్తుంది.
0: యూ విల్ హ్యావ్ బ్లిస్ ఈవెన్ ఇన్ డ్రీమ్.
1: నీకు ఆరాధన దేవత కంటి కనిపించినప్పుడు,
0: వెన్ వన్స్ యూ సీ
1: హసన్, నవ్వుతూ పోవాలి.
0: యూ కెన్ గో స్మైలింగ్.
1: మూతి ముడుచుకొని ఉండకూడదు.
0: యూ కెనాట్ గో విత్ ఎ సీరియస్ ఫేస్.
1: ఆ విధంగా మూతి ముడుచుకొని ఉంటుంటే వాడికి ఏనాటికి ఆనందం లభించదు.
0: ఎ మ్యాన్ విత్ సీరియస్ ఫేస్ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్.
1: ఎప్పుడూ ఆనందంగానే ఉంటుండాలి.
0: స్మైల్ స్మైల్ ఆల్ ద వే.
1: ఆనందమే నిజమైనటువంటి స్వరూపము.
0: బ్లిస్ ఇస్ ద ట్రూ ఫామ్.
1: కనుక నిరంతరం కూడా చిరునవ్వులు నవ్వుతూ ఉండాలి.
0: సో వన్ షుడ్ స్మైల్.
1: కొన్ని బాధలు వచ్చినాయి, కొన్ని కష్టములు వచ్చాయి, కొన్ని దుఃఖములు వచ్చాయి. దీనికోసం నువ్వు ఏమాత్రం ఏడ్చకూడదు.
0: వరీస్, ప్రాబ్లమ్స్, ఆబ్స్టికల్స్ కమ్ అండ్ గో.
1: పోతుంటాయి.
0: దే కమ్ అండ్ గో.
1: అన్ని కదిలిపోయే మేఘాలు.
0: దే కమ్ అండ్ పాస్ ఆఫ్.
1: వచ్చింది పోయినాయి.
0: దే హావ్ కమ్ అండ్ వానిష్డ్.
1: అంతేగాని నిలిచినవి కావు ఇవి.
0: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
1: కాబట్టి దీనికి మనం ఏమాత్రం విచారించకూడదు.
0: సో వి షుడ్ నాట్ వరీ.
1: ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనం నిలుచుకున్నప్పుడే,
0: వెన్ వన్స్ వి హావ్ స్ట్రాంగ్ ఫెయిత్,
1: నిజమైనటువంటి భక్తులు మనం అనుకుంటాము,
0: వీ కెన్ బి ట్రూ డివోటీస్.
1: అట్ట కాదు, అమ్మకి ఏదో జ్వరం వచ్చింది, నాన్నకి ఏదో జబ్బు వచ్చింది, వీటినంతా స్మరించుకుంటూ నీ విచారం చేస్తే నీకు ఏ విధంగా ఆనందం లభిస్తుంది?
0: యూ ఆర్ వరీడ్ ఆఫ్ ది ఎయిమెంట్స్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ మదర్. హౌ కెన్ యూ బ్లెస్?
1: అమ్మా నాన్నలు ఎవరు?
0: హూ ఆర్ పేరెంట్?
1: ఈ దేహానికి అన్నటువంటి అమ్మా నాన్నలే.
0: పేరెంట్స్ ఆఫ్ యువర్ బాడీ.
1: ఈ దేహం ఎవరిది?
0: హూస్ బాడీ ఇట్ ఈస్?
1: కేవలం ఈ యొక్క శరీరం నుంచి పుట్టినటువంటివి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫిజికల్.
1: ఇవి కాదు మన కృతజ్ఞతలు.
0: దాట్స్ నాట్ గ్రాటిట్యూడ్.
1: ఈ దేహాన్ని మనం మర్చిపోవాలి.
0: ఫర్గెట్ ది బాడీ.
1: దైవ దేహాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: థింక్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: అది ఏ నిజమైనటువంటి తత్వము.
0: దాట్ ఈస్ ది ట్రూ డివోషన్.
1: కనుకనే ఆకాశం యొక్క తత్వము,
0: నేచర్ ఆఫ్ ద స్పేస్,
1: చిత్తాకాశము,
0: ద కాస్మస్,
1: భూతాకాశము,
0: కాస్మిక్
1: చిదాకాశము,
0: భూతాకాశాన్ని
1: పూర్తి మర్చిపోవాలి.
0: ఫర్గెట్ కాస్మాస్.
1: చిత్తాకాశాన్ని కొంతవరకు మాత్రం జ్ఞప్తి అందించుకోవాలి.
0: వీ కెన్ ప్రిజర్వ్ సస్టైన్ కాస్మిక్ మైండ్.
1: కానీ క్రమక్రమేణా ఆ చిత్తాకాశంలోనే మనము లీనమైపోతే చిదాకాశం అయిపోతుంది.
0: వన్స్ వీ మర్జ్ ఇన్ కాస్మిక్ మైండ్, వీ రీచ్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: కనుక చిత్తాకాశంలో లీనమయ్యేటువంటి తత్వాన్ని మనం గుర్తించుతూ రావాలి.
0: సో వీ షుడ్ కంటెంప్లేట్ ఆన్ కాస్మిక్ మైండ్.
1: ఈ చిత్తాకాశాన్ని దర్శించేటువంటి విధానం ఏమిటి?
0: వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు విజువలైజ్?
1: అది రేపటి దినము చక్కగా వివరించి చెప్తాను.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ టుమారో.
1: లోకములో
0: ఇన్ ద వరల్డ్
1: దైవతత్వాన్ని ఎంతవరకునైనా చెప్పవచ్చును.
0: డివినిటీ కెన్ బి ఎక్స్ప్లెయిన్ టు ఎన్ ఎక్స్టెంట్.
1: కానీ ఆ చెప్పేటువంటి యొక్క దైవత్వము దైవత్వములు కావు.
0: బట్ ఇట్ కెనాట్ బి వర్బల్.
1: ఇవంతా వర్ణనములైనటువంటి యొక్క
0: తత్వములు.
1: భ్రమించేటువంటి తత్వములు.
0: భరించేటువంటి
1: తత్వములు.
0: మూవ్స్ యు.
1: కానీ నీవు తరించడానికి తగినటువంటి ఒక తత్వం నీవు కనుక్కోవాలి.
0: బట్ ది రియాలిటీ షుడ్ రిడీమ్. దట్ ఇస్ దట్.
1: అది ఏ తత్?
0: దట్
1: త్వం
0: దౌ
1: అసి
0: ఆర్ట్.
1: ఈ తత్ అనేటువంటిది అది.
0: దట్
1: తమ్ అనేటువంటిది ఇది. అది ఇది.
0: దట్
1: ఎన్నింటి యొక్క ఏకత్వమే అసి.
0: దట్ దౌ ఆర్ట్ తత్వమ
1: అసి. అదే తత్వం అసి.
0: దట్ దౌ ఆర్ట్ తత్వమ.
1: కాబట్టి ఈ రెండు కూడా ఒక్కటైపోవాలి.
0: సో బోత్ షుడ్ బి వన్.
1: కనుకనే మనము ఈ చిదాకాశాన్ని తెలుసుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో కాస్మిక్ కాన్షియస్నెస్.

0: కేవలము అంధవిశ్వాసమని వాదించిన వారలకు సహేతుకమైన సమాధానమిచ్చి సంతృప్తిపరిచినటువంటి యొక్క దివ్య దర్శనములే షడ్ దర్శనములు.
1: దోస్ దట్ టేక్ ద కల్చర్ ఆఫ్ భారత్ యాజ్ బ్లైండ్ బిలీఫ్ వాజ్ నెగేటెడ్ బై టెక్స్ కాల్డ్ షడ్ దర్శనాస్ విత్ ఆల్ రీజనింగ్.
0: వేదములకు ఒక విధమైన అర్థములు మాత్రమే కాక వివిధ విధములుగా అర్థములను బోధించి విశ్వానికి అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే సద్దర్శనములు.
1: వేద ఎక్స్ప్లెయిన్స్ ఇన్ వన్ వే వన్ మీనింగ్ టు ఎ వర్డ్ బట్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మీనింగ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ బై ది షడ్దర్శనస్.
0: వేద జ్ఞానములు విపులంగా వివరించి జగత్తునకు విజ్ఞానతత్వమును విజృంభింపజేసినటువంటివే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ ఎక్స్ప్లెయిన్ వేదిక్ లిటరేచర్ ఇన్ డీటెయిల్ అండ్ హస్ స్ప్రెడ్ ద వేవ్స్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్.
0: అవిశ్వాసము, అంతర్దర్శనము, వేదము ఈ మూడు సూత్రములే ఈ దర్శనకర్తలకు ప్రధానమైనటువంటి ముఖ్య సూత్రములుగా ఏర్పడినవి.
1: దీస్ త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ షడ్దర్శనస్ ఆర్ ది ఇన్ విజన్, ద వేద అండ్ ద విశ్వాస, ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్.
0: భూత భవిష్యత్ వర్తకాలములలో మారినటువంటి సత్యాన్ని, విషయతత్వాన్ని ప్రపంచములకు అందించి మానవత్వంలో ఉండినటువంటి యొక్క బలహీనతను, భయమును, సంశయమును, దుఃఖమును దూరము గావించినటువంటిది ఈ షడ్దర్శనములు.
1: ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ, అండ్ ద రీజన్స్ ఫర్ ఫియర్, ద డౌట్ అండ్ ద మిజరీ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ సాల్వ్డ్ బై ది షడ్దర్శనస్.
0: విశ్వమునకు యోగక్షేమమును ప్రబోధించి యోగక్షేమ మార్గమును కూడాను అందించి మానవత్వములో మాలిన్యము లేకుండా నిర్మూలము గావించి నిర్మలత్వాన్ని అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ హావ్ టాట్ అస్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, వెల్ఫేర్ అండ్ ఆల్ ది డర్ట్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రిమూవ్డ్ అండ్ దేర్ బై ద ప్యూర్ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ క్వాలిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్.
0: వేదము, వేదాంతము, వేదజ్ఞులు కర్ములు కూడాను ఒక్కటే అనేటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటిది ఈ షడ్దర్శనములే.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ ద టాట్ ది వేద అండ్ ది ఎండ్ ఆఫ్ వేద అండ్ ఆల్సో ద నోవర్ ఆఫ్ వేద అండ్ ఎక్స్ప్లెయిన్ ద డివినిటీ ఇన్ ఫుల్.
0: ఈ అన్ని విధములైనటువంటి ప్రబోధనకు, ప్రచారములకు, పవిత్రతకు, వివేక విజ్ఞానములకు మూల కారణము మనసే.
1: ఫర్ ఆల్ ది డిస్క్రిమినేషన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ మానసిక తత్వాన్ని అర్థం చేసుకునే నిమిత్తమై ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించి అనేకత్వం నుండి ఏకత్వానికి మానవుని కొనిపోయేటువంటి రాజమార్గమే ఈ యొక్క షడ్దర్శనములుగా రూపొందినవి.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ విల్ టేక్ అస్ టు యూనిటీ అవుట్ ఆఫ్ డైవర్సిటీ.
0: ఇవియే న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంసములని ఆరు.
1: దీస్ షడ్దర్శనస్ ఆర్ న్యాయ, వైశేషిక, సాంఖ్య, పూర్వమీమాంస అండ్ యోగ, పూర్వమీమాంస అండ్ ఉత్తర మీమాంస.
0: మొదటిది న్యాయం.
1: ద ఫస్ట్ షడ్దర్శన ఇస్ న్యాయ.
0: ఈ మిగిలినటువంటి యొక్క ఐదు దర్శనములు కూడాను ఈ న్యాయమే ప్రాణం.
1: ఫర్ ద రిమైనింగ్ ఫైవ్ షడ్దర్శనస్ ద న్యాయ ఈజ్ ద లైఫ్.
0: మానవుని యొక్క సానుభూతిని, సమరసాన్ని ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుని యందు మాత్రమే ఈ న్యాయము స్వేచ్ఛ ఆనందము లభ్యమవుతుంది.
1: దిస్ న్యాయ కుడ్ బి రియలైజ్డ్ ఇన్ మ్యాన్ హూ హాస్ గాట్ దిస్ టాలరెన్స్ ఈక్వాలిటీ ఫ్రీడమ్.
0: అనగా న్యాయతత్వం అనేటువంటిది కేవలము కొన్ని ప్రమాణములపైన ఆధారపడి ఉన్నది.
1: మీనింగ్ న్యాయ ఆర్ జస్టిస్ ఈస్ బేస్డ్ ఆన్ సర్టన్ మెజర్స్.
0: విషయమును వివరించవలనన్నను, వస్తువులను ప్రకటించవలనన్నను, దీనికి కూడాను కొన్ని ప్రమాణములు అత్యవసరము.
1: టు ఎక్స్ప్లెయిన్ ద మ్యాటర్ క్లియర్లీ అండ్ ఆల్సో టు మెజర్ ద ఆబ్జెక్ట్స్ వీ నీడ్ సర్టన్ స్టాండర్డ్.
0: మానమనగా కొలత,
1: ఇట్ ఈస్ మెజర్.
0: ప్రామానగా ముందు,
1: ప్రా మీన్స్ ఎర్లియర్.
0: దేనిని మనం విచారించవలనన్నను, దీనికి ముందు ఒక విధమైనటువంటి ఒక ప్రమాణం మనకు అవసరం.
1: టు ఎంక్వైర్ ఎనీథింగ్ వీ నీడ్ ఎ స్టాండర్డ్ ఎ మెజర్.
0: కొలత బద్దు చేత కొన్ని వస్తువులను, బట్టలను ఇత్యాది కొన్ని నియమితమైనటువంటి యొక్క వస్తువులను మాత్రమే దీనితో కొలత వేయవచ్చును.
1: విత్ దిస్ మెజర్ ఆఫ్ ద స్కేల్ వీ కెన్ సర్టన్లీ మెజర్ ద క్లాత్ అండ్ సర్టన్
0: పదార్థములకు ఒక కొలత,
1: ఫర్ ది మెటీరియల్ ఎ మెజర్,
0: విషయములకు ఒక కొలత,
1: అండ్ ఆల్సో ది మెజర్
0: విజ్ఞానములకు ఒక కొలత,
1: మెజర్ ఫర్ నాలెడ్జ్
0: విజ్ఞానములకు ఒక కొలత,
1: నాలెడ్జ్ ఫర్
0: ప్రజ్ఞానములకు ఒక కొలత,
1: నాలెడ్జ్ ఫర్ గుడ్ నాలెడ్జ్
0: విజ్ఞానములకు మెజర్ కొలత.
1: దేర్ ఇస్ ఎ మెజర్ ఈవెన్ ఫర్ ఇగ్నోరెన్స్.
0: అన్నిటికీ ప్రమాణము అత్యవసరం.
1: ఫర్ ఎనీథింగ్ మెజర్ ఇస్ నెసెసరీ.
0: ఈ ప్రమాణము లేక ఒక వస్తువును కాని, విషయమును కాని, వ్యక్తిని కాని మనము మంచి చెడ్డలుగా నిర్ణయించలేము.
1: వీ కెనాట్ డిసైడ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్, ఎనీ మెటీరియల్, ఆఫ్ ఎనీ ఇండివిజువల్ వితౌట్ మెజర్.
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను మనస్సుపైనే ఆధారపడి ఉంటున్నవి.
1: ఆల్ మెజర్స్ రెస్ట్ ఆన్ మైండ్.
0: కనుక ఈ ప్రమాణములు నాలుగు విధములుగా ఉంటున్నవి.
1: దర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ మెజర్స్.
0: ఒకటి ప్రత్యక్ష ప్రమాణము,
1: వన్ ఈజ్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: రెండవది అనుమాన ప్రమాణము,
1: దెన్ ద ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్.
0: మూడవది ఉపమాన ప్రమాణము,
1: దెన్ స్టాండర్డ్ ఆన్ సిమిల్ ఎగ్జాంపుల్.
0: నాలుగవది శబ్ద ప్రమాణము,
1: దట్ ఈస్ ద స్టాండర్డ్ బేస్డ్ ఆన్ సౌండ్.
0: ఈ నాలుగు ప్రమాణములు కూడా చేతను మానవుని యందుండేటువంటి సర్వ సంశయములు కూడాను నివారణ గావించి,
1: దీస్ మెజర్స్ విల్ సర్టన్లీ సాల్వ్ సర్టన్ డౌట్స్.
0: మానవత్వం యొక్క విశిష్టతను గుర్తింపజేసి,
1: విల్ మేక్ us రియలైజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: సత్యస్వరూపాన్ని నిరూపణ గావించి,
1: అండ్ ఇట్ ప్రూవ్స్ ద ట్రూ ఫామ్.
0: మానవత్వాన్ని సార్థకం గావిస్తూ వచ్చినది ఈ న్యాయము అనేటువంటి దర్శనం.
1: దిస్ దర్శన న్యాయ విల్ మేక్ ది హ్యూమన్ లైఫ్ సీక్రెట్.
0: మొదటిది ప్రత్యక్షము,
1: ద వన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: ఈ ప్రత్యక్షం అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై డైరెక్ట్?
0: కేవలం ఇంద్రియ గోచరమైనటువంటిది ప్రత్యక్షం అని భావిస్తున్నాము.
1: వీ టేక్ ఇట్ ద డైరెక్ట్ ప్రూఫ్ విచ్ యూ ఆర్ ఏబుల్ టు సీ విత్ ది నేకెడ్ ఐ.
0: కంటితో చూచినటువంటిది ప్రత్యక్షము.
1: దట్ విచ్ యూ సీ విత్ ది ఐ ఇస్ డైరెక్ట్.
0: చెవితో విన్నటువంటిది ప్రత్యక్షము.
1: దట్ విచ్ యూ లిసన్ టు ఇస్ డైరెక్ట్.
0: చేతితో చేసినటువంటిది ప్రత్యక్షము.
1: వాట్ యూ డూ విత్ ది హ్యాండ్స్ ఇస్ డైరెక్ట్.
0: కానీ ఈ ఇంద్రియములు కొన్ని విధమైన వ్యాధులతో కూడటం చేత ఈ ప్రత్యక్షము సరైన యొక్క ప్రమాణము కాదు.
1: As these organs have got their own limits, they are not direct proofs.
0: కన్ను,
1: ఐ,
0: కన్ను చూచినది,
1: ఐ సీస్.
0: కానీ ఇది నలుపు, తెలుపు, ఎరుపు అని నిర్ణయిస్తూ వచ్చింది.
1: ఇట్ డిసైడ్స్ వైట్, రెడ్, బ్లాక్.
0: ఈ ప్రమాణము సత్యమని ఏ రీతిగా చెప్పవచ్చు?
1: హౌ డు యూ డిసైడ్ దట్ ఇట్ ఈస్ ట్రూ?
0: ఈ ఇంద్రియముల లోపల మనస్సు ఆవరించి ఈ మనస్సు యొక్క ఇష్ట అయిష్టముల ద్వారా ఈ యొక్క దీనిని నిర్ణయించడానికి పూనుకుంటుంది.
1: ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఎన్కేసెస్ ఆల్ ద సెన్సెస్ అండ్ ప్రూవ్స్ అండ్ డిసైడ్స్.
0: ఇంతే కాక ఈ ఇంద్రియము కూడాను కొన్ని రోగములతో పీడింపబడుతుంది.
1: ఈవెన్ ది సెన్సెస్ హావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్.
0: ఈ కన్ను దృష్టి ఆరోగ్యముగా ఉండినప్పుడు నలుపు నలుపు, తెరుపు తెరుపు, ఎరుపు ఎరుపు, పసుపు పసుపుగా కనిపిస్తుంది.
1: సో లాంగ్ ద ఐ సైట్ ఇస్ పర్ఫెక్ట్, వైట్ అపియర్స్ వైట్, బ్లాక్ అపియర్స్ బ్లాక్, యెలో అపియర్స్ యెలో.
0: మనలో ఒక జాండీస్ ఏగిన బయలుదేరినప్పుడు కన్ను పచ్చగా, పసుపు పచ్చగా మారుతుంది.
1: వెన్ యూ ఆర్ అఫ్లిక్టెడ్ బై జాండీస్ ఎవ్రీథింగ్ అపియర్స్ యెలో.
0: చూచినవన్నీ కూడా పచ్చగానే ఉంటుంటాయి.
1: ఆల్ దట్ యు సీ అపియర్ యెలో.
0: ఇది ఎట్లా ప్రత్యక్ష ప్రమాణము?
1: హౌ డు యూ కాల్ ఇట్ డైరెక్ట్ ప్రూఫ్?
0: రోగంతో కూడినటువంటి యొక్క నేత్రంతో చూసినటువంటివన్నీ కూడా ప్రత్యక్షం అవుతాయా?
1: డూ యూ కాల్ ఇట్ డైరెక్ట్ ప్రూఫ్ when you see with the eye afflicted with all the senses?
0: ఇంద్రియములు అన్ని కూడాను కేవలము మన ప్రభావంతో కూడినటువంటివి.
1: Therefore all senses are affected by mind.
0: ఇంకా నోటితో రుచి చూచినటువంటిది ప్రత్యక్షము.
1: You say that what you taste is
0: direct. నేను తిన్నాను, రుచి చూచాను, ఇది సత్యము అని వాదించవచ్చు.
1: You may argue, I have eaten, I have tasted, and you may argue, sir,
0: ఇది కూడాను ప్రత్యక్ష ప్రమాణము కాదు.
1: This is also not direct proof.
0: ఎట్లా?
1: How?
0: నీకు ఆరోగ్యముగా ఉండినప్పుడు తీపి తీపి, కారము కారము, చేదు చేదుగా ఉంటుంది.
1: When you are healthy, sweet will be sweet and hot will be hot, bitter will be bitter.
0: నీలో మలేరియా ఫీవర్ ఏగిన వచ్చిందంటే ఈ యొక్క నాలుక తీపిని కూడాను చేదుగా రూపొందింపజేస్తుంది.
1: When you suffer from malaria, the tongue will make the sweet also taste bitter.
0: ఇది ప్రత్యక్షమని ఏ రీతిగా నీవు వాదించగలవు?
1: Then how do you consider it a direct proof?
0: లడ్డు తీయగనే ఉన్నది కాని నీవు చేదంటున్నావు.
1: The laddu is sweet but you call it bitter.
0: ఇది ఈ సమయమునందు పదార్థాన్ని కూడాను ఒక ప్రమాణంగా రూపొందింపజేసుకోవాలి.
1: Then we should take the measure, the standard of the material also.
0: ఇంద్రియ ప్రమాణమే కాకుండా పదార్థ ప్రమాణములు కూడాను మనం విచారించాలి.
1: Not only the standard of the senses, we should also take the measure.
0: నీవు చేదని చెప్పినటువంటిది పదార్థాన్ని విచారిస్తే అది తీయగా ఉంటుండాలి.
1: When you view from the standpoint of the sense, it
0: కనుక ఇది ప్రమాణములకు సరైనటువంటి ఆధారము కాదు.
1: Therefore, it is no basis for a standard.
0: ఇంకా మూడవది ఏమనగా,
1: the third one,
0: పాలను ప్రత్యక్షంగా చూస్తున్నాము.
1: You see the milk directly.
0: ఈ పాలలో కొంచెం మజ్జిగ తోడంట వేసినప్పుడు పెరుగుగా మారిపోతుండాలి.
1: When you just drop little curd, it curdles into curd.
0: ఇది ప్రత్యక్షమే.
1: This is direct.
0: పాలు పెరుగుగా మారిపోయింది.
1: Milk has become curd.
0: పెరుగును మనము మధ్యన చేసినప్పుడు ఇది వెన్న తేలుతుండాలి.
1: When you churn curd, you get butter.
0: వెన్నను మనం కాచినప్పుడు నెయ్యిగా మారుతుండాలి.
1: When you boil butter, you get ghee.
0: ఈ నెయ్యి, వెన్న, మజ్జిగ, పెరుగు అన్ని పాలలోనే ఉంటున్నాయి.
1: ఘీ, బటర్, కర్డ్ ఆర్ ఆల్ కంటైన్డ్ ఇన్ మిల్క్.
0: కానీ వివిధ మార్పుల చేత, వివిధ కర్మల చేత, వివిధ కాలములో వేరువేరుగా రూపొందుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ టైమ్స్, బికాస్ ఆఫ్ డిఫరెంట్ ప్రాసెసెస్ వీ డూ,
0: కానీ ప్రత్యక్షం కాదని చెప్పడానికి వీలు కాదు.
1: బట్ వీ కెనాట్ నెగేట్.
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారింది.
1: మిల్క్ హెస్ బికమ్ కర్డ్.
0: పెరుగు వెన్నగా మారింది.
1: The curd gave to
0: butter.
1: Butter became ghee.
0: ఇది దేనిలోన తిరిగి మన చేరదు.
1: This ghee will not become anything else later.
0: మజ్జిగ నుంచి వచ్చినటువంటి యొక్క వెన్ననే,
1: the butter that came out of buttermilk, ముక్కలు
0: చేసి తిరిగి మజ్జిగలో వేస్తే కూడా మజ్జిగతో కలవదు.
1: The butter will never mix up with the buttermilk.
0: పాలలో వేసినా కరగదు.
1: It will not dissolve even if it be milk. It remains as it is.
0: ఎక్కడ నుంచి వచ్చింది ఇది?
1: వేర్
0: పాల నుంచే వచ్చింది, పెరుగు నుంచే వచ్చింది, మజ్జిగ నుంచే వచ్చింది. తిరిగి వాటితో ఇది చేరటం లేదు.
1: దిస్ బటర్ కేమ్ అవుట్ ఆఫ్ మిల్క్, కేమ్ అవుట్ ఆఫ్ కర్డ్, కేమ్ అవుట్ ఆఫ్ బటర్ మిల్క్, బట్ ఇట్ విల్ నాట్ గెట్ డిజాల్వ్డ్.
0: దీనినే న్యాయమీమాంసం అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ ఆల్సో కెన్ బి సెడ్ న్యాయమీమాంస.
0: అనగా మీమాంసం అనగా,
1: మీమాంస మెంట్
0: ఏ మాంసమో కాదు.
1: ఇస్ నో మీట్ ఎనీవే.
0: వస్తువు యొక్క చివరి నిష్కర్షనే మీమాంసము.
1: ది ఎండ్ what you arrive at in discussion is mimamsa.
0: Neyi poorthi ainatundi katta kanapati amsamu.
1: Ghee is the final stage.
0: Neyi ni manam em cheyagalamu?
1: What can you do with the ghee? You must partake. Ghee
0: maro antyam ledu.
1: It has no further end.
0: Pala yokka antyamu neyye.
1: The end of the milk is ghee.
0: Adhe chivara nishkarshane mimamsa annaru.
1: The final stage is mimamsa.
0: Kanukane ee nyayamu anetundi ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే మనం ప్రధానంగా తీసుకోవటం, ఇది కొంతవరకు కూడాను సాధ్యమవుతుంది.
1: Therefore in this న్యాయ to take the direct proof as reality is acceptable to certain extent.
0: ఈ న్యాయ సూత్రములను గౌతముడు దీనిని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: The principles of న్యాయ are explained by గౌతము.
0: న్యాయ శాస్త్రమునకు కర్త గౌతముడు.
1: The one who taught this nyaya
0: is Gautama. Ee sutra kudanu deeniki maroka peru Gautama sutra ani kudanu maroka peru.
1: This is another name, Gautama sutra.
0: Idi mahaniyulu aneka tapassulu chesi aneka vidhamula vicharana salipi prachara prabodhamulu salpadaniki parishodhanalu kudanu salipi pramanamulu kudanu visheshinchi ఈ విధమైన నిర్ణయానికి వచ్చారు.
1: The saints and seers, after undertaking penance for a long time, after deep process of inquiry and investigation, they arrived at these conclusions.
0: ప్రమాణ కర్తలు, ఆనాటి పరిశోధన కర్తలు ఈనాటి యొక్క కర్తలకు పోలికనే లేదు.
1: There is no comparison between those people that investigated, experimented, and those present
0: now. ఆనాటి యొక్క పరిశోధన మహర్షులంతా కూడాను కేవలము మనస్సును దాటి,
1: those that investigate in those times have crossed the mind.
0: దాని తరువాత ఉన్నతమైన మనసును, సూపర్ మైండ్ ను దాటి,
1: they crossed even super mind.
0: ఆ సూపర్ మైండ్ తర్వాత కూడాను హయ్యర్ మైండ్ ను దాటి,
1: they crossed even the higher mind.
0: ఆ హయ్యర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్ ను దాటి,
1: from higher mind they crossed the illuminated mind.
0: ఓవర్ మైండ్ ను కూడా దాటి,
1: they crossed even over mind.
0: వారు విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని వారు దర్శించగలిగారు.
1: దే కుడ్ విజువలైజ్ ది సిగ్నిఫికెంట్ డివినిటీ.
0: ఈనాటి వైజ్ఞానికులు,
1: ద మోడర్న్ సైంటిస్ట్,
0: కేవలం లో మైండ్ నందే ఉంటుంది,
1: దే రిమైన్ ఇన్ ద లో మైండ్.
0: ఈ విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేక,
1: నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ సిగ్నిఫికెంట్ డివినిటీ.
0: ఆనాటి ఋషులు కూడా కనిపెట్టలేనటువంటి విషయాలను ఈనాడు మేము కనిపెట్టాము అని అహంకారంతో దొరవీగుతున్నారు.
1: They pride themselves declaring that they could discover those which could not be done by the early saints.
0: ఆనాడు ఋషులు కనిపెట్టలేనటువంటివి కాదు ఈనాడు మీరు కనిపెట్టిండేది.
1: You have not discovered anything new which you haven't.
0: ఆనాడు ఋషులు ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటివి, ఇవన్నీ కూడా లో క్లాస్ కు చెందినటువంటివి అని దానిని వదిలిపెట్టడంటివన్నీ కూడా ఈనాటి వైజ్ఞానికులు కనిపెడుతున్నారు.
1: The saints left them. They consider them wasteful. And they are picked up by the modern scientists.
0: ఈనాటి వైజ్ఞానికులు కనిపెట్టేటువంటి యొక్క సమస్తము జ్ఞాన స్వరూపములు కూడా అన్ని ప్రాకృతమైనటువంటివి.
1: The modern science trying to discover the worldly things.
0: పదార్థములతో కూడినటువంటివి.
1: That's full of matter.
0: కానీ ఆనాటి వైజ్ఞానికులు కనిపెట్టినటువంటి పదార్థముతో చేరినటువంటివి.
1: But the scientists of those days has got the spiritual content.
0: కనుక ఈనాటి వైజ్ఞానికులు,
1: so modern scientists,
0: ఆనాటి మహర్షులు కనిపెట్టినటువంటి వాటినంతా కూడాను,
1: what all that is discovered by science,
0: విశ్వసించలేకపోతున్నారు.
1: They are not able to believe.
0: వీరు విశ్వసించినా విశ్వసించలేకపోయినా కూడాను ఇవి పరమ సత్యములే.
1: Whether you believe it or not, they are true, perfect truths.
0: ఈ అల్పమైనటువంటి జ్ఞానమునికి అహంకారపడి,
1: you pride yourself because of this low wisdom.
0: మీరు ఆత్మతత్వమైనటువంటి దైవత్వాన్ని కూడా విస్మరిస్తున్నారు.
1: You forget even this, that self which is the divinity.
0: సైన్స్ చెడ్డది కాదు.
1: సైన్స్ ఇస్ నాట్ బ్యాడ్.
0: సైన్స్ భగవంతుని విశ్వసించలేకపోలేదు.
1: సైన్స్ హ్యాస్ నాట్ డినైడ్ గాడ్.
0: కొంతమంది సైంటిస్ట్ మాత్రం యాంటీ గాడ్ గా ఉంటున్నారు.
1: ఓన్లీ సమ్ సైంటిస్ట్ టేక్ ఇట్ దట్ వే.
0: కానీ సైన్స్ యాంటీ గాడ్ కాదు.
1: సైన్స్ ఇస్ నెవర్ యాంటీ గాడ్.
0: దీనిని విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
1: దిస్ సైంటిస్ట్ షుడ్ నో క్లియర్లీ.
0: కొంతమంది అల్పబుద్ధి కలిగినటువంటి వారే ఈ విధమైనటువంటి యొక్క యాంటీ గాడ్ గా రూపొందుతుంటారు.
1: ఓన్లీ పీపుల్ కన్సిడర్ ఇట్ యాజ్ యాంటీ గాడ్.
0: మిడుగురు పువ్వు ఉంటుంటారు.
1: హియర్ ఇస్ ఎ గ్లో వర్మ్.
0: ఇది చీకటి లోపల నాకంటే ఇంకా గొప్ప వెలుతురైనటువంటి వారు లేరు ఈ లోకంలో అని వెర్రవీగుతుందట.
1: దీస్ గ్లో వర్మ్స్ ప్రైడ్ దెమ్సెల్వ్స్ బికాజ్ దే ఆర్ బ్రైట్ ఇన్ ద నైట్.
0: సూర్యుని ముందు ఈ మిడుగురు పువ్వు ఎంత?
1: బిఫోర్ ద సన్ లైట్ వాట్ ఆర్ దే ఆఫ్టర్ ఆల్.
0: అట్లనే ఈ విజ్ఞానవంతులైనటువంటి మహర్షుల యొక్క దృష్టి లోపల ఈ అజ్ఞానంతో కూడినటువంటి వైజ్ఞానికుల యొక్క దృష్టి ఎంత చిన్నది.
1: బిఫోర్ ద విజ్డమ్ ఆఫ్ దోస్ సెయింట్స్ హౌ ఫ్రాక్షనల్, హౌ డిసిమల్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్. గురువులు
0: వంటిది,
1: దట్ జస్ట్ లైక్ గ్లో వర్మ్.
0: కానీ ఆనాటి వైజ్ఞానికుల యొక్క ఈ తత్వము సూర్య ప్రకాశం వంటిది.
1: దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది సైంటిస్ట్ ఆఫ్ దోస్ టైమ్స్ ఈక్వల్ టు ది ఎఫల్జెన్స్ ఆఫ్ సన్.
0: కనుక విచారణ చేత ఇంద్రియములను మాత్రమే లక్ష్యంగా ఉంచుకొని ఇది ఏ ప్రత్యక్ష ప్రమాణం అనుకోవటము, ఇది పెద్ద అజ్ఞానమే.
1: దేర్ఫోర్ విత్ ఆల్ ద ఎంక్వైరీ టు లిమిట్ అవర్ నాలెడ్జ్ టు ద సెన్సెస్ ఇస్
0: పరిశోధన చెయ్యాలి.
1: వి షుడ్ ఎంక్వైర్.
0: కేవలం యంత్ర పరిశోధన కాదు,
1: నాట్ మియర్లీ మెకానిక్
0: యంత్ర పరిశోధన కాదు,
1: నాట్ ఎంక్వైరీ మెషిన్
0: పరిశోధన,
1: బట్ ఇన్వెస్టిగేట్ విత్ హార్ట్.
0: ఈ హృదయ పరిశోధనే నిజమైన ప్రమాణము.
1: ఎంక్వైరీ విత్ ద హార్ట్ ఇస్ ద ట్రూ స్టాండర్డ్.
0: యంత్ర పరిశోధనే అల్ప ప్రమాణము.
1: The inquiry with the machine is low.
0: యంత్రమేమైన చెడిపోయినా ప్రమాణమే చెడిపోతుంది.
1: If the machine is spoiled, you lose the reserve.
0: ఈ యంత్రములంతా ఎవరు సృష్టించినటువంటివి?
1: Who discovered the machine?
0: కేవలం మానవ కల్పితమైనటువంటివి.
1: They are just.
0: ఈనాడు మీకు అందరికీ బాగా తెలుసును.
1: Today you know well.
0: ఈ కంప్యూటర్స్ అంతా కూడాను అనేక మంది వైజ్ఞానికులు దీన్ని సృష్టిస్తున్నారు.
1: Many scientists have discovered the computer.
0: ఈ కంప్యూటర్ ఎలాంటిది?
1: What sort of a thing is computer?
0: కేవలం ఒక రబ్బిష్ వంటిది.
1: It is rubbish.
0: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వస్తుంది.
1: ఇఫ్ యూ కీప్ ద రైస్ యూ గెట్ ద రైస్ ఫ్లోర్.
0: పైన బేడలు వేస్తే బేడల పిండి వస్తుంది.
1: ఇఫ్ యూ కీప్ ద డాల్ దేర్ యూ గెట్ ద ఫ్లోర్.
0: ఎలాంటిది వేస్తే అలాంటిది వస్తుంది కింద.
1: యాజ్ యూ కీప్ ద మెటీరియల్ సో యూ గెట్.
0: కాబట్టి ఈ సైంటిస్ట్ ఏ విధమైనటువంటి అడ్జస్ట్ చేస్తే ఆ విధమైనటువంటి రీతిగా ఫలితం వస్తుంది.
1: దేర్ఫోర్ సైంటిస్ట్ గెట్ ద రిజల్ట్ డిపెండింగ్ అపాన్ ద ఫీడింగ్ దట్ యు కంప్యూటర్.
0: ఏమైనా కొంత పొరపాటు జరిగినా
1: if there is any mistake in feeding at the computer
0: anta pramadame pramanam kaadu
1: everything is danger no result
0: ee computer lo marks anta kuda no results telipetvanti konni computers lo pass aina vaadunu fail gaanu fail aina vaadunu pass gaanu teliputuntai
1: the results announced by the computer sometimes declared fail those who passed and vice versa
0: kada ee yantra pramanam anta kuda no alpa pramanamule
1: therefore the standard of the machine is low
0: కానీ రాసినటువంటి వాడి యొక్క హృదయ ప్రమాణము సత్యమే నేను పాస్ అవుతాను నేను తప్పక పాస్ అవుతాను అని ఆ విశ్వాసమే అతని పాస్ చేస్తుంది.
1: Therefore the one who has written the examination the standard of the heart is true one.
0: కనుకనే ఈ మూర్ఖ ప్రమాణాలంతా కూడా అభివృద్ధి అయిపోతూ వస్తున్నాయి.
1: We find these foolish standards on the rise.
0: దీని అన్నిటికీ నీ మనసే కారణము.
1: For all this mind is responsible.
0: దీనిని తిరుత్తుండాళ్వారు కూడాను చెప్పాడు మనసుకు మనం కారణం.
1: తిరుత్తుండాళ్వార్ సెట్ ఫర్ ద మైండ్
0: సర్వమునకు స్వామి కారణమే. సర్వమునకు స్వామే కారణము.
1: ఫర్ ఎవ్రీథింగ్ స్వామి ఇస్ రెస్పాన్సిబుల్.
0: ముఠాలకు మూర్ఖమే కారణం అన్నారు.
1: ఫర్ ది ఫీలింగ్ ఆఫ్ ద గ్యాంగ్స్ ఇట్ ఇస్ ది ఫూలిష్నెస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణాలు అంటే అనుకోవటము చాలా మూర్ఖత్వం.
1: సో ఇట్ షేర్ ఫూలిష్నెస్ టు రిలై ఆన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: కనుక ప్రత్యక్ష ప్రమాణం అనగా ఏమిటి? హృదయ ప్రమాణమే ప్రత్యక్ష ప్రమాణము.
1: Therefore the direct proof is the proof of heart.
0: ఇది సరైన న్యాయము.
1: This is the true wisdom.
0: కానీ ఈనాటి న్యాయము
1: but the modern knowledge
0: విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటుండాలి.
1: It runs in the contradictory way.
0: న్యాయమును అన్యాయంగా అన్యాయంగా న్యాయంగా కూడా మారుస్తున్నారు.
1: Justice is viewed as injustice, injustice as justice.
0: ఒక 1,000 రూపాయలు జాస్తి ఇస్తే అన్యాయం న్యాయం అయిపోతుంది, న్యాయం అన్యాయం అయిపోతుంది.
1: ఇఫ్ యూ పే 1,000 రూపీస్ జస్టిస్ కెన్ బి అన్జస్టిస్ ఇన్జస్టిస్.
0: ఇలాంటి న్యాయం న్యాయం అవుతుందా?
1: కెన్ దట్ జస్టిస్ బి
0: ఇలాంటి న్యాయస్థానంలో న్యాయస్థానంలో అవుతాయా?
1: కెన్ దే బి ది సెంటర్స్ ఆఫ్ జస్టిస్?
0: కాదు. నిత్య జీవనోపాధి నిమిత్తమై పొట్టకూటికై పాటు పడేటువంటి న్యాయం ఇవన్నీ కూడా.
1: వాట్ సార్ట్ ఆఫ్ జస్టిస్ ఈస్ ఇట్ ఈస్ వెన్ యూ స్ట్రైవ్ స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్?
0: ఇట్ న్యాయం కాదు ఆనాటి కాలంలో.
1: దిస్ నాట్ ద జస్టిస్ ఆఫ్ దోస్ టైమ్స్.
0: న్యాయం తన పర అనేటువంటి భేదం లేకుండా న్యాయాన్ని విచారించి దాన్ని సక్రమంగా దాన్ని సరైన మార్గంలో పెట్టేటువంటి వారు.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఐ అండ్ మైన్ అండ్ అదర్స్ ద జస్టిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దోస్ టైమ్స్.
0: ఏ మతంలో కూడా ఇలాంటి న్యాయము సక్రమైన మార్గాన్ని అనుసరించింది.
1: ఎవ్రీ రిలీజియన్ స్పీక్స్ ఆఫ్ ద జస్టిస్ ఇన్ దిస్ ప్రాపర్ డైరెక్షన్.
0: హజ్రత్ మహమ్మద్ ఇది మహమ్మద్ లో కూడా ఎంతో న్యాయం ఉంటుండాలి. మతములు వేరు కావచ్చును, న్యాయం అందరికీ ఒక్కటే.
1: మహమ్మద్ ఆల్సో ఎస్టాబ్లిష్ జస్టిస్. రిలీజియన్స్ మే బి డిఫరెంట్ బట్ దే స్పీక్ ది జస్టిస్.
0: మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వాడిని కఠినమైన శిక్షించేటువంటిది ఆనాటి మహమ్మద్ మతములు.
1: ద రిలీజియన్ ఆఫ్ ప్రాఫిట్ మహమ్మద్ జస్ట్ సెట్ ఆఫ్ సివియర్ పనిష్మెంట్ ఇఫ్ ఎనీవన్ కమిట్స్ ఎ మిస్టేక్.
0: అందరికీ సమానమైనటువంటి పనిష్మెంట్.
1: సేమ్ పనిష్మెంట్ టు ఎవ్రీవన్.
0: దుష్ట దృష్టితోట, దుష్టి మనస్సుతోట, దృష్టి యొక్క క్రియ చేత మానవుడు అనేక దోషములు చేస్తుంటాడు.
1: మ్యాన్ కమిట్స్ మెనీ మిస్టేక్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ మైండ్ అండ్ బ్యాడ్ థాట్.
0: అలాంటి వారికి 100 కొరడా దెబ్బలు అని ఒకరు నిర్ణయించారు మహమ్మద్ మతంలో.
1: మహమ్మద్ ప్రిస్క్రైబ్డ్ 100 విప్స్ టు సచ్ పీపుల్ ఇస్ ఎ పనిష్మెంట్.
0: కాలి అలాంటి దోషము ఈ హజరత్ మహమ్మద్ యొక్క కుమారుడే చేశాడు.
1: ద వెరీ సేమ్ మిస్టేక్ ఇస్ కమిటెడ్ బై ద సన్ ఆఫ్ మహమ్మద్.
0: అప్పుడు తన కుమారుడే అనేటువంటి భేదం లేకుండా ఆనాటి మహమ్మద్ మహతంలో కూడాను ఈ కుమారుడు కూడాను 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు.
1: వితౌట్ ఎనీ కన్సిడరేషన్ దట్ హీస్ ది వెరీ సన్ హీ జస్ట్ ఆస్క్డ్ టు బి 100 లక్స్.
0: న్యాయం.
1: దిస్ ఇస్ జస్టిస్.
0: తన పర భేదం లేకుండా సర్వులకు నువ్వు సమానమైన శిక్ష.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ మై పీపుల్ అండ్ అదర్స్ సేమ్ పనిష్మెంట్.
0: కానీ 50 దెబ్బలు కొట్టేటప్పటికి ఈ కుమారుడు కూలి ప్రాణం ఇచ్చాడు.
1: ఆఫ్టర్ 50 whiplashes the son fell and died.
0: ఇదన్ని తిరిగి సమాధి చేశారు.
1: Then he was cremated.
0: ఆ సిపాయిలు వచ్చి మహమ్మద్ హజ్రత్ను ప్రార్థించారు, స్వామి ఇంకా 50 దెబ్బలు మిగిలి ఉంటున్నా, ఏం చేయాలన్నారు.
1: The sipais came and said, sir, 50 more are remaining, what is to be done?
0: ఆ సమాధి పైన కొట్టండి అన్నాడు.
1: He said, let this stone which is the whiplash.
0: ఎంత న్యాయము, ఎంత ధర్మము, ఎంత పవిత్రత.
1: What sort of justice, what sort of sanctity there?
0: ఈనాడు తన పర అనే భేదం ఉంచుకుని
1: టుడే వీ హావ్ ద ఫీలింగ్స్ మై పీపుల్
0: అంటే 10 సంవత్సరం శిక్ష.
1: If others 10 years of imprisonment,
0: తనవాడైతే కోర్టు పూర్తి దాన్ని ధిక్కరిచ్చేసేస్తుంది.
1: If they are my people, the court will just absolve
0: it. పేపర్ కూడా చూస్తుంది.
1: That's what we see in the paper.
0: దీన్ని తప్పించేటువంటి విధానం ఏమిటని యుక్తితో కుయుక్తితో ఈ యొక్క మార్గాన్ని తప్పించుకుంటుంది.
1: They will also show you the ways of escape.
0: ఇట్టి కుయుక్తులతోనా ఇట్టి అల్పమైన బుద్ధులతోనా అల్పభావంతోనా కూడినటువంటిది కాదు న్యాయం.
1: The justice is not the one which has got this knack and low feeling of devices.
0: న్యాయము న్యాయమే.
1: Justice is justice.
0: అలాంటి దానిని గౌతముడు దీనిని ఆవిర్భవింపజేశాడు.
1: It was Gautama who taught this న్యాయం.
0: ఇది న్యాయ దర్శనము.
1: This is న్యాయ దర్శన.
0: ఈ న్యాయ దర్శనము లోపల మొట్టమొదటి ప్రత్యక్ష ప్రమాణము.
1: In this న్యాయ దర్శన, the first one is direct.
0: రెండవది అనుమాన ప్రమాణము.
1: The second is doubt of this doubt.
0: కొంగలంతా అక్కడ బాగా తిరుగుతున్నాయంటే ఓ అక్కడ నీరున్నాయి అనేటువంటిది విశ్వాసం.
1: When you find so many there, you find there is water.
0: కొంగలు సంచరించేటువంటి ప్రదేశంలో నీరు ఉన్నది.
1: Where you find the cranes, there you find water.
0: కొంగలను సాక్ష్యంగా తీసుకుని నీరు ఉన్నదని ప్రమాణం నిర్ణయిస్తున్నాడు.
1: You have not seen water, basing on the crane there you decide the water.
0: అక్కడెక్కడో పొగ వస్తుండాలి.
1: You find the smoke.
0: అగ్ని కనిపించటం లేదు.
1: You don't see the fire.
0: పొగను ఆధారంగా చేసుకుని అగ్ని ఉన్నదని విశ్వసిస్తున్నాడు.
1: Basing on the smoke, you believe the fire present there.
0: ఇక్కడ ఎక్కడో దుర్గంధం వస్తుంటుండాలి.
1: You find
0: ఈ గంధాన్ని ఆధారం చేసుకుని ఇది ఏదో దుర్గంధం ఉంటుండాలి, ఇది ఏదో సుగంధమైనటువంటి మల్లె పువ్వులున్నాయి అని స్వరూపాన్ని నిరూపణ చేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్మెల్, ఫౌల్ స్మెల్ ఆర్ గుడ్ స్మెల్ ఫ్రాగ్రెన్స్ యూ డిసైడ్ ద ఆబ్జెక్ట్.
0: స్వరూపము కనిపించకపోయినప్పటికీ స్వభావాన్ని విశ్వసించి దీనిని ఈ విధమైన స్వరూపం ఉండవచ్చును అనేటువంటిది అనుమాన ప్రమాణం.
1: దో యూ డోంట్ సీ ద ఫార్మ్, యూ సీ ద నేచర్ అండ్ డిసైడ్. దట్ ఈస్ కాల్డ్ ది ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్.
0: ప్రమాణం కూడాను ఒకటి అవసరమే.
1: దిస్ ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్ ఈస్ నీడెడ్.
0: ఈ దివ్యమైన ప్రకృతి యందు,
1: ఇన్ దిస్ డివైన్ నేచర్,
0: కేవలం ఇంద్రియంతో కూడినటువంటి యొక్క దేహంతో,
1: ద బాడీ విత్ ద సెన్సెస్,
0: హృదయం కూడినటువంటి యొక్క మనస్సుతో,
1: ద మైండ్ విత్ ద హార్ట్,
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను ప్రమాణములుగానే తోస్తుంటాయి.
1: ఆల్ దిస్ ప్రూఫ్స్ అపియర్ టు బి ట్రూ.
0: కనుకని అనుమాన ప్రమాణమునగా,
1: ద ప్రూఫ్ ఆఫ్ డౌట్ ఇస్,
0: విషయాన్ని ఆధారం చేసుకుని,
1: బేసింగ్ ఆన్ ద మ్యాటర్,
0: విషయ స్వరూపాన్ని నిరూపణ చేయటమే అనుమాన ప్రమాణము.
1: ప్రూవింగ్ ఇట్స్ ఫార్మ్ ఈస్ దిస్ ప్రూఫ్ ఆఫ్ డౌట్.
0: ఇంకా ఉపమాన ప్రమాణము.
1: దెన్ థర్డ్ వన్, ద ప్రూఫ్ బేస్డ్ ఆన్ ఎగ్జాంపుల్.
0: ఇందులో ఉపమాన ప్రమాణం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై ఉపమాన ప్రమాణ?
0: ఈ భౌతికము పారమార్థికము అనేటువంటి కొన్ని ఉంటుండాలి.
1: దెర్ ఆర్ సర్టన్ థింగ్స్, ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్.
0: సముద్రం ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఓషన్.
0: ఈ సముద్రంలో అలలు బయలుదేరినాయి.
1: యూ గెట్ ద వేవ్స్ అవుట్ ఆఫ్ ద ఓషన్.
0: నుంచి నురుగు వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ది వేవ్స్ యూ ఫైండ్ ద ఫామ్.
0: ఇది అలలు ఎందు చూచినా, నురుగునందు చూచినా సముద్ర జలమే ఉంటుండాలి.
1: ఎయిదర్ ఇన్ ద వేవ్స్ ఆర్ ఇన్ ద ఫామ్ యూ ఫైండ్ ద సీ వాటర్.
0: ఈ మూడింటిని విచారణ చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఉపమానంగా మనం తీసుకోవచ్చును.
1: ఎంక్వైరింగ్ ది నేచర్ ఆఫ్ దీస్ త్రీ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎగ్జాంపుల్.
0: పారమార్థికము, ప్రాతిభాషికము, వ్యావహారికము అంటే ఏమిటి అని ప్రమాణం చెప్పమంటే, అయ్యా ప్రాతిభాషికం అనగా కేవలం ఒక అల,
1: ప్రాతిభాషికం
0: అనగా నురుగు,
1: వ్యావహారికం
0: అనగా జలము, ఈ అన్నింటిలోనూ ఉండినటువంటి ఒకే జలమే అనేటువంటి ఉపమానాన్ని తీసుకుని దీని ఏకత్వంగా భావించటం.
1: యూ ఎస్టాబ్లిష్ ది యూనిటీ బై టేకింగ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ద ఓషన్ వాటర్, ద వేవ్ అండ్ ద ఫోమ్. ద వెరీ సేమ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ.
0: పారమార్థికం అనేటువంటి యొక్క సముద్ర జలము నుండి,
1: out of this paramarthika the ocean water,
0: pratibhasikam anetundi alalu aavirbhavistunnayi.
1: You find the waves pratibhasika
0: aavirbhavinchinatundi pratibhasikam anetundi alalu ende,
1: out of the waves pratibhasika
0: prakrutam anetundi oka nurugu untundali.
1: You find the form, the prakruta.
0: Kanaka paramarthikamu, pratibhasikamu, vyavaharikamu, vyavaharikame nurugu.
1: Therefore this vyavaharika, the physical, is form.
0: ఈ ప్రాతిభాసికం అనేటువంటిది అల.
1: దిస్ ప్రాతిభాసిక ఇస్ వేవ్.
0: పారమార్థికమే సముద్రము.
1: పారమార్థిక ఇస్ ఓషన్.
0: ఇలాంటి ఉపమానాన్ని తీసుకుని అర్థము కానటువంటి విషయాన్ని అర్థమయ్యే రీతిగా నిరూపించటం.
1: టేకింగ్ సచ్ ఎగ్జాంపుల్స్, దోస్ థింగ్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ కుడ్ బి మేడ్ అండర్స్టూడ్.
0: ఏ విధంగా నిర్ణయాలు అవుతున్నాయి?
1: హౌ డు యూ డిసైడ్ థింగ్
0: కేసుకు సాక్ష్యాలే ఒక విధమైనటువంటి ఒక నిర్ణయం.
1: ఓన్లీ ది విట్నెసెస్ హెల్ప్ యూ టు డిసైడ్.
0: కేసుకు సాక్ష్యాలు ఎంత ఆధారమో,
1: just as the witnesses are the basis,
0: satyanni gurtinchadaniki,
1: to know the truth,
0: ee vidhamaina upamanalu chaala avasarame.
1: These examples are very essential.
0: Kanuku nenu amitanga upamanalu cheptuntanu.
1: Swami gives many many examples.
0: Ee upamanala chetane,
1: because of the example,
0: satyanni manu gurtinchadaniki veel avutundi,
1: would be able to recognize truth.
0: Akkado chudu chandamama untundadi.
1: There you see the moon,
0: ఈ కంటికి కనిపించినటువంటి చందమామను,
1: ద మూన్ యు సీ,
0: అందరాని చందమామను,
1: ద మూన్ హూమ్ యూ కెనాట్ క్యాచ్,
0: ఏ విధంగా చూపడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సీ?
0: అదిగో అక్కడ ఉందటువంటి ఎక్కడో ఎక్కడో చూస్తాడు. కాదు కాదు, ఆ చెట్టు పైన ఉంటుండాది చూడు, ఆ గుట్ట పైన ఉంటుండాది చూడు, ఆ మిద్దె పైన ఉంటుండాది చూడు అని చెప్పినప్పుడు అప్పుడు చక్కగా దృష్టి అందులో ప్రసరిస్తుంది.
1: When you say there is moon, where do you look all around, therefore look on the top of the tree, look on the top of the staircase.
0: చంద్రమామను వేలితో చూపించినట్టుగా,
1: just as the moon is directed to the finger,
0: చేత
1: విత్ ఎగ్జాంపుల్
0: మన మనస్సుకు అందనటువంటి యొక్క దీనిని కూడా అర్థమయ్యే రీతిగా మనం గుర్తించవచ్చు.
1: దోస్ థింగ్స్ విచ్ కుడ్ నాట్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ కుడ్ బి టాట్.
0: దీనిని ఉపమానము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ఉపమాన ఆర్ ఎగ్జాంపుల్.
0: ఇంకా ప్రత్యక్ష ప్రమాణము,
1: దెన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి కాదు, ఇదే శబ్ద ప్రమాణం.
1: దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్.
0: ప్రత్యక్షం,
1: డైరెక్ట్,
0: అనుమానం,
1: డౌట్,
0: ఉపమానం,
1: ఎగ్జాంపుల్,
0: శబ్ద ప్రమాణం,
1: దెన్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్.
0: ఈ శబ్ద ప్రమాణం అనేటువంటిది,
1: ది శబ్ద ప్రమాణం,
0: ఇది సత్య ప్రమాణం అని భావిస్తూ వచ్చారు.
1: పీపుల్ స్టార్ట్ కన్సిడరింగ్ యాజ్ ది ట్రూత్.
0: ఈ సత్య ప్రమాణమును,
1: దిస్ ట్రూత్,
0: ఆధారం చేసుకుని,
1: బేసింగ్ ఆన్ దిస్,
0: వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాదివన్నీ కూడాను, మహాగ్రంథములంతా కూడాను ఈ ప్రత్యక్ష ప్రమాణములకు సంబంధించినటువంటి ఉన్నాయి.
1: All sacred texts, the Veda, the Vedanta, Bhagavad Gita, Upanishad,
0: ఈ ప్రత్యక్ష ప్రమాణముల చేత ఏమవుతుంది? ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏ రీతిగా మనకు సంభవిస్తుంది?
1: How do you experience the direct proof?
0: ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని పూర్తి అణగదొక్కాలి.
1: We should subdue the nature of the senses.
0: చూచిన కన్నులకు,
1: the eyes that see,
0: విన్న చెవులకు,
1: the ears that
0: listen, కలిసిన మనసుకు,
1: and the mind that thinks,
0: విచారించినటువంటి బుద్ధికి,
1: and the intellect that discriminates,
0: అతీతమైనటువంటి స్థితిని పోవాలి.
1: We should go beyond.
0: అందువల్లనే బుద్ధి గ్రాహ్య మతి ఇంద్రియం అన్నారు.
1: Therefore the intellect is beyond the senses.
0: కనుక మనము ఈ ప్రత్యక్ష ప్రమాణమును వదిలిపెట్టి, అనుమాన ప్రమాణమును వదిలిపెట్టి, ఈ ఉపమాన ప్రమాణమును వదిలిపెట్టి శబ్ద ప్రమాణమును పోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
1: Therefore we leave the direct proof and also proof of the doubt and also example and travel to the sakala
0: sound. విద్యలు నేర్చి
1: having a point of education,
0: chagavachu,
1: you can be successful in congregation.
0: Sakala vidyalu nerchi sabhajeyin chagavachu,
1: having acquired all forms of education,
0: radamandu poravachu,
1: you can also fight in the battlefield.
0: Raja rajai putti rajyamelagavachu,
1: having been born as a king, you can rule the kingdom.
0: Hema godanamulliyavachu,
1: you can also offer the cow and the gold.
0: Gaganamandunna chukkalu lekka gonavachu,
1: you can count the stars across the sky.
0: Chandramandalamaina cheravachu,
1: you can reach even moon.
0: Ashtanga vidyalu anni nerchagavachu,
1: you can acquire all the eight forms of knowledge.
0: Kani,
1: but
0: dehe

0: మనసు కారణమన్నిటికీ మానవుండ.
1: One may chant the Vedic texts. One may compose the poetry. Without the purity of heart, he ruins himself. The mind is responsible for everything, O man.
0: భారతీయ వాంగ్మయం

0: One cannot have full control of the body and the senses. He can never turn inward and remain in the state of steady equal. One should have that equanimity. That should be steady equanimity.
1: తరంగముల వలె అటు ఇటు లేచేటువంటి మనస్సు కలిగి ఉండేవాడు కాకూడదు.
0: యు షుడ్ హ్యావ్ ద మైండ్ లైక్ వేవ్స్ విత్ బంప్స్ అండ్ జంప్స్.
1: అది ఏ శబ్ద బ్రహ్మం.
0: దట్ ఈస్ ది బ్రహ్మన్ ఆఫ్ ది సౌండ్.
1: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయ్యి వాంగ్మయ్యి నిత్యానందమయ్యి పరాత్పరమయ్యి మాయామయ్యి శ్రీమయ్యి అష్టేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈ శబ్దము.
0: ది సౌండ్ హ్యాస్ ఆల్ దీస్ ఎయిట్ ఫార్మ్స్ అష్టైశ్వర్య.
1: ఎక్కడో దూరంగా ఉండినటువంటి వాడుని ఓ బాబూ అని పిలిస్తే ఆ శబ్దం చేతనే వాడు కనుక్కొని తిరిగి వస్తున్నాడు.
0: When a person is in a distance, if you call him by name, he will come to you.
1: ఇంతవరకు మనం పోనకర్లేదు. నిత్యం కూడా మనం శబ్దముల చేతనే మన యొక్క హృదయాన్ని ముంచుకోవటమో లేక హృదయాన్ని తేల్చుకోవటమో హృదయానికి ఆనందాన్ని ఇవ్వటమో లేక హృదయాన్ని దుఃఖాన్ని చేకూర్చుకోవటమో జరుగుతూ ఉంటుండాలి టీవీలలో.
0: On TV, you will certainly watch with the help of the sound. Either you can make your heart happy or miserable. They are all the proofs of sound.
1: కనుకని ఈ శబ్దములన్నింటిపైన కూడాను ప్రమాణ శబ్దము భగవత్ సంకీర్తన.
0: And therefore of all this, it is the singing the name of glory of the Lord is a pramana.
1: ఒకానొక సమయంలో నారదుడు మహావిష్ణువును సద్దించి,
0: therefore at one time Narada went to Vishnu.
1: స్వామి, తమ దర్శనార్థమే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇది నా సహజం.
0: He said, Swami, it's my natural quality to come to see you.
1: ఎందుకు ఇతనికి సహజమైంది?
0: Why is it natural?
1: తాడులా పేడులా ఇల్లులా బిడ్డల్లా ఇష్టం వచ్చినప్పుడు తిరుగుతూ ఉంటాడు.
0: Narada has no family, no house, therefore he moves about.
1: ఇష్టం వచ్చినప్పుడు వైకుంఠము, ఇష్టం వచ్చినప్పుడు కైలాసము, ఇష్టం వచ్చినప్పుడు స్వర్గము, సర్వత్రా సంచరిస్తుంటాడు.
0: He moves everywhere, కైలాస, వైకుంఠ and the heaven.
1: కనుక స్వామి, నా అవసరం వచ్చినప్పుడు తమను సందర్శించుకోవాలంటే ఎక్కడికి రావాలి, నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ అని చెప్పాడు.
0: సో హి ఆస్క్డ్ టు సీ యు, వాట్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్, వాట్ ఇస్ యువర్ అడ్రస్.
1: పిచ్చివాడా, మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. రాసుకున్నా అడ్రస్.
0: హి సెడ్
1: మద్భక్తః,
0: టేక్ డౌన్ మై అడ్రస్.
1: యత్ర గాయంతి, ఎక్కడ గానం చేస్తుంటారో,
0: వేర్ మై గ్లోరీ, వేర్ మై డివోటీస్ సింగ్ ఇన్ గ్లోరీ.
1: తిష్ఠామి నారద, తిష్ఠామి, అక్కడనే ప్రతిష్ట అయి ఉంటాను.
0: ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
1: వశామి నారద అని చెప్పలేదు, నేను వసిస్తుంటానని చెప్పలేదు.
0: హి నెవర్ సేస్
1: తిష్ఠామి అన్నాడు.
0: హి నెవర్ సేస్ హి లివ్స్ దేర్, హి ఇన్స్టాల్స్ దేర్.
1: కనుకనే ఎక్కడ భగవత్ నామం అదే శబ్ద బ్రహ్మము.
0: Where the glory of the Lord is sung, that is Shabda Brahma.
1: శబ్దం అంటే ఏదో బాంబులు శబ్దము, పటాకుల శబ్దము, ఆ శబ్దం ఈ శబ్దములు కాదు. భగవత్ శబ్దమే నిజమైనటువంటి ప్రమాణము.
0: సౌండ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది క్రేకర్స్, ఇట్ ఇస్ ది సింగింగ్ ఆఫ్ ది లార్డ్.
1: ఈ శబ్దాలంతా మన డ్రమ్ములంతా పగిలిపోతాయి.
0: విత్ దీస్ సౌండ్స్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది ఇయర్ డ్రమ్స్ బ్రేక్.
1: ఈ గానమనేటువంటి శబ్దాలంతా మన హృదయమునంతా వికసింపజేస్తుంది.
0: విత్ ది సింగింగ్ ఆఫ్ ది లార్డ్ ది హోల్ హార్ట్
1: హ్యాపీని భేదింపజేస్తుంది.
0: అండ్ దెన్ ఇట్ ఆల్సో బ్రేక్ ఓపెన్స్ అప్.
1: కనుక ఈ శబ్ద ప్రమాణమే వేద ప్రమాణము.
0: అండ్ దేర్ఫోర్ ది సౌండ్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ వేద.
1: ఈ వేదము శబ్ద ప్రమాణంతో కూడినటువంటిది.
0: దిస్ వేద హ్యాస్ గాట్ దిస్ ప్రూఫ్ ఆఫ్ సౌండ్.
1: కనుక ఈ మానవత్వంలో న్యాయ విచారణకు నాలుగు విధములైనటువంటి ప్రమాణములు బోధిస్తూ కదపటది శబ్ద ప్రమాణము.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ బ్రాంచ్ ఆఫ్ న్యాయ ఎవ్రీథింగ్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ ఫోర్ వేస్. ది ఫైనల్
1: ప్రమాణములు ఎందుకూడను న్యాయము సమానమైనటువంటి అంతర్వాహినిగా ప్రవహిస్తూ వచ్చింది.
0: అండ్ దిస్ న్యాయ జస్టిస్ ఇస్ ఇన్నర్ కరెంట్ ఇన్ ఆల్ ద ఫోర్.
1: కనుక విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మనము శబ్దస్పర్శ అనేటువంటి దాంతో మనం ఎంత యోగుడు మన జీవితాన్ని మనము పెడమార్గం పట్టిస్తున్నాం.
0: విత్ ది సౌండ్ అండ్ ద సెన్స్ ఆఫ్ టచ్ వి లీడ్ గో అలాంగ్ ద రాంగ్ పాత్.
1: అటువంటి శబ్దము పవిత్రమైన శబ్దాన్ని వినాలి.
0: వి షుడ్ లిసన్ టు సీక్రెట్ సౌండ్.
1: ఇది దైవిక సంబంధమైనటువంటి శబ్దాన్ని మనం వినాలి.
0: వి షుడ్ లిసన్ టు డివైన్ సౌండ్స్.
1: కనుకనే న్యాయం అనేటువంటి యొక్క దర్శనం నందు,
0: సో ఇన్ దిస్ న్యాయ దర్శన,
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: ప్రాకృతమైన జీవితం నందు కూడాను,
0: ఇన్ ది డైలీ లైఫ్,
1: ఈ యొక్క మానవత్వాన్ని కొంతవరకును విశ్వసించి,
0: హ్యావింగ్ ఫెయిత్ ఇన్ ది హ్యూమన్ లైఫ్,
1: ఈ హృదయ సంబంధమైనటువంటి యొక్క తాపము చేత,
0: విత్ దట్ యర్నింగ్ ఆఫ్ ద హార్ట్,
1: నిత్యానిత్య పరిశీలన శూన్యుడై,
0: విత్ ది డిస్క్రిమినేషన్ సెన్స్ ఆఫ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్,
1: సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసుకో.
0: యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద ట్రూ ఫామ్.
1: ఈ సత్యాన్ని నిరూపణ చేసేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ షోస్ ద ట్రూ ఫామ్?
1: జడ్జీనో కాదు,
0: నౌ జడ్జ్,
1: ఏ లాయరో కాదు,
0: నో లాయర్,
1: కాన్షియన్స్, తన యొక్క చిత్తమే తనకు నిర్ణయం చేస్తుంది.
0: ఇట్ ఇస్ ద కాన్షియన్స్ దట్ డిసైడ్స్.
1: కనుకనే తన యొక్క మనస్సు అనేటువంటి దానికి అతీతమైనటువంటి స్థాయిలో అది నిర్ణయం చేస్తుంది.
0: Therefore it decides beyond the state of mind.
1: దీనిని కాన్షియన్స్ అన్నారు.
0: This is called conscience.
1: ఈ కాన్షియన్స్ నే ప్రాణం యొక్క వైబ్రేషన్ ఉన్నారు.
0: దేర్ఫోర్ దిస్ కాన్షియన్స్ ఇస్ ది వైబ్రేషన్.
1: ఈ వైబ్రేషన్ యొక్క తత్వం చేతనే మొట్టమొదటి వాక్ ఆవిర్భవిస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద వర్డ్ కమ్స్.
1: మనసు నుంచి పుట్టేటువంటిది వాక్.
0: అవుట్ ఆఫ్ ద మైండ్ కమ్స్ ద స్పీచ్.
1: ఆ వాక్కు మనసుతో సమానంగా పుట్టినప్పుడు కొంతవరకు భిన్నమైనటువంటి వాక్కుగా రూపొందుతుంది.
0: యాజ్ ఇట్ కమ్స్ అవుట్ ది మైండ్ ఇట్ టర్న్స్ డిఫరెంట్.
1: మనసుకు అతీతమైన స్థాయి నుండి దీనిని ఆవిర్భవించినప్పుడు సత్యవాక్కుగా రూపొందుతుంది.
0: ఇఫ్ ది స్పీచ్ కమ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఇట్ విల్ బి ట్రూత్.
1: ఆ సత్యవాక్కునే వైబ్రేషన్ అన్నారు.
0: దాట్ విచ్ ఇస్ ట్రూత్ ఈజ్ వైబ్రేషన్.
1: కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఇలాంటి కాన్షియన్స్ అనేటువంటి దానినే
0: దిస్ కాన్షియన్స్
1: భూర్ అని పిలిచేది వేదాంతం.
0: ఇస్ ఆల్సో కాల్డ్ భూ.
1: భువః
0: భువః
1: సువః
0: సువః.
1: భూర్ అనగా ఈ శరీరమునందు.
0: భూర్ మీన్స్ ఇన్ దిస్ బాడీ.
1: సర్వత్రా వ్యాపించేటువంటి భువః.
0: దట్ భువః విచ్ ఇస్ ఆల్
1: వైబ్రేషన్.
0: దట్ వైబ్రేషన్
1: ప్రాణశక్తి.
0: ఈజ్ ద లైఫ్ ఫోర్స్.
1: ఈ ప్రాణశక్తి అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుండాలి?
0: వేర్ ఫ్రమ్ ద వైబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ ఒరిజినేటెడ్?
1: ప్రజ్ఞ నుంచి ఆవిర్భవిస్తుండాలి.
0: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సువహ అవేర్నెస్.
1: నాట్ అవేర్నెస్, రేడియేషన్.
0: ఇస్ నాట్ అవేర్నెస్, ఇస్ రేడియేషన్.
1: రేడియేషన్ నుంచి వైబ్రేషన్, వైబ్రేషన్ నుంచి మెటీరియలైజేషన్, ఈ విధంగా సంబంధం ఏర్పడుతుంది.
0: సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ రేడియేషన్, వైబ్రేషన్, దేర్ ఆఫ్టర్ మెటీరియలైజేషన్.
1: దీనినే భూర్ భువస్సువహ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ భూర్ భువస్సువహ.
1: ఈ వేదమునందు,
0: ఇన్ దిస్ వేద,
1: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని అనేక రకాలుగా మనం ఉచ్చరిస్తూ మంత్రాలతో మనం ఉచ్చరిస్తున్నాము.
0: వి డిపిక్ట్ బై వే ఆఫ్ చాంటింగ్ మంత్రాస్ ఋగ్వేద, యజుర్వేద, సామవేద.
1: కనుక ఋగ్వేదం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ఋగ్వేద?
1: వాక్కే ఋగ్వేగము.
0: దట్ వర్డ్ ఇస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఈస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఈస్ ఋగ్వేద
1: కూడా. ఈ ఋగ్వేదము అనేటువంటిది వాక్ నుంచి ప్రారంభమవుతుంది.
0: ద ఋగ్వేద కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ వర్డ్ స్పీచ్.
1: ఈ వాక్ ఏ విధంగా వస్తుంది?
0: హౌ డు యూ గెట్ దిస్ వర్డ్?
1: కనుక అంతర్భావమైనటువంటి మూలాధారమైనటువంటి నాభి నుండి వస్తుండాలి.
0: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద నేవల్ యాజ్ ద బేసిస్.
1: దీనినే ఋగ్వేదము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ఋగ్వేద.
1: మనసునే యజుర్వేదము అన్నారు.
0: మైండ్ ఇస్ యజుర్వేద.
1: ప్రాణమునే సామవేదము అన్నారు.
0: లైఫ్ ఇస్ సామవేద.
1: ప్రాణమును ప్రాణోపాసన చేత
0: లైఫ్ వెన్ ఇట్ వర్షిప్
1: ఒక విధమైనటువంటి స్వరము, శ్వాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
0: దేర్ కమ్స్ ద బ్రెత్.
1: ఈ శ్వాసము సుస్వరంతో కూడినటువంటిది అయిపోతుంది.
0: దిస్ బ్రెత్ హాస్ గాట్ రైట్ ట్యూన్.
1: ఇది నిజమైన సామము.
0: దిస్ ఈస్ ది సామవేద.
1: సామగానం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ది సింగింగ్ ఆఫ్ సామ?
1: ప్రాణోపాసన చేత ఆవిర్భవించినటువంటి యొక్క.
0: ఇట్ ఈస్ దట్ బై వర్షిపింగ్ ద మైండ్.
1: శ్రవణానందమే సామము.
0: ద బ్లిస్ బై లిసనింగ్ ఈజ్ సామ.
1: ఆనందమే సాధన.
0: దట్ వి లిసన్ టు దట్ దట్ ఈజ్ సామవేద.
1: ఈ సామము యొక్క గుణం ఎలాంటిదంటే సుస్వరమైనటువంటిదిగా ఉండాలి.
0: ద క్వాలిటీ ఆఫ్ సామ షుడ్ హ్యావ్ గుడ్ సౌండ్.
1: సుస్వరము కానటువంటిది ఇది ఏమాత్రము సాధన కాదు, సాధ్యము కాదు, ఏ విధమైనటువంటి యొక్క సామగానం కాదు.
0: వెన్ దర్ ఇస్ నో గుడ్ ట్యూన్ ఇట్ కెనాట్ బి సామగాన.
1: సుస్వరంతో కూడి ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ హ్యావ్ గుడ్ ట్యూన్.
1: అది సామగానము.
0: దిస్ ఇస్ కాల్డ్ సామగాన.
1: కనుక ఈ సామగానము ప్రాణం నుంచి ఆవిర్భవించేటువంటి.
0: సామగాన ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ లైఫ్.
1: యజుర్వేదము.
0: నెక్స్ట్ యజుర్వేద.
1: యజ్ఞయాగాది కృతములు యందు మంత్ర స్వరూపమైనటువంటిది ఈ యజుర్వేదము. ఈ ప్రపంచమునందు మనకు కానవచ్చేటువంటి సమస్త తేజస్సును కూడాను ఒక స్వరూపంగా నిరూపణ చేసి,
0: ది ఎఫల్జెన్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇస్ డెమోన్స్ట్రేటెడ్ ఇన్
1: భగవంతుడు తేజోమయుడు అనేటువంటి రూపాన్ని ధరింపజేసి ఈ యొక్క ఋగ్వేదము ప్రపంచానికి చాటుతూ వచ్చింది.
0: ఋగ్వేద టీచర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ గాడ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఎఫల్జెన్స్ బ్రిలియంట్.
1: సామాన్యంగా మన భారతీయులంతా కూడాను భగవంతుడు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నాడు అని మనం ఉచ్చరిస్తుంటాం.
0: దేర్ఫోర్ భారతీయస్ డిస్క్రైబ్ గాడ్ హ్యావింగ్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ క్రోర్ సన్.
1: అనగా తేజస్వరూపమే ఋగ్వేదము.
0: దేర్ఫోర్ ఋగ్వేద ఇస్ ఆల్ దట్ బ్రిలియంట్.
1: మంత్ర స్వరూపమే యజుర్వేదము.
0: యజుర్వేద ఇస్ మంత్ర.
1: గాన స్వరూపమే సామవేదము.
0: సామ ఇస్ బేస్డ్ ఆన్ సింగింగ్ మ్యూజిక్.
1: మానవులకు ఈ మూడు కూడాను లోకానికి అవసరమే.
0: దీస్ త్రీ ఆర్ నీడెడ్ ఫర్ ద వరల్డ్.
1: భగవంతుడు తేజోమయుడిగా నిర్మించుకుని
0: క్రియేటింగ్ గాడ్ యాజ్ రేడియేట్
1: ఆ భగవంతుని మంత్రంతో ఉచ్చరించి
0: రిపీటింగ్ బై వే ఆఫ్ మంత్ర
1: గానముతో ఆనందించమని కోరింది.
0: అండ్ డిలైట్ యువర్ సెల్ఫ్ బై సింకింగ్.
1: కాబట్టి ఈ ఋగ్వేద యజుర్వేద సామవేదములు మూడు కూడా దివ్యత్వాన్ని అనుభవింపజేయడానికి వచ్చినటువంటివి.
0: దేర్ఫోర్ దీస్ త్రీ వేదాస్, ఋగ్వేద యజుర్వేద సామవేద,
1: ధరించడానికి కాదు వచ్చిండేటువంటిది.
0: దే హావ్ నాట్ కమ్ మియర్లీ టు గివ్ నాలెడ్జ్.
1: ఋగ్వేదము తేజోమయుడైనటువంటి భగవంతుణ్ణి,
0: ఋగ్వేద గాడ్ హూ ఇస్ ఆల్
1: యజుర్వేదం మంత్రపూరకమైనటువంటి ఒక ఆరాధన చేత,
0: యజుర్వేద వర్షిపింగ్ గాడ్ బై వే మంత్ర,
1: సామవేదమైనటువంటి గానము చేత,
0: సామవేద ద స్టాండ్ ఫర్ మ్యూజిక్,
1: లీనము కా అని బోధించింది.
0: అండ్ ఇట్ టాట్ మర్జ్ యువర్ సెల్ఫ్.
1: గానము చేత తప్ప మరొక దాంతో లీనము కావడానికి వీలు లేదు.
0: యూ కెన్ ఓన్లీ మర్జ్ విత్ ది హెల్ప్ ఆఫ్ సింగింగ్ మ్యూజిక్, నాట్ అదర్వైజ్.
1: చాలా మందికి మీకు తెలుసును,
0: మెనీ ఆఫ్ యూ నో,
1: చాలా మంది పద్యాలు చెప్తుంటారు,
0: మెనీ రిసైట్ పోయమ్స్,
1: మాటలు చెప్తుంటారు,
0: దే స్పీక్,
1: మాటల చేతను పద్యాల చేతను హృదయం ఏమాత్రం కూడాను ఆ యొక్క దీనిని ఆకర్షించదు.
0: ద వర్డ్స్ అండ్ పోయమ్స్ విల్ నాట్ అట్రాక్ట్ హార్ట్.
1: ఒకడు రాముల ముందు పోయి రామా నన్ను కాపాడురా అనే ప్రయత్నం చేస్తే ఈ మాటలతో ఏమాత్రం హృదయం కలగదు.
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ దేర్ అండ్ సేస్ రామా యు ప్రొటెక్ట్ మీ, వెల్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ఎఫెక్ట్.
1: రామా నన్ను కాపాడు పద్యంతో చెప్తే ఇది కూడా ఏమాత్రము కూడా కదలదు.
0: ఇఫ్ హి రిసైట్స్ బై వే ఆఫ్ పోయమ్ రామా యు ప్రొటెక్ట్ మీ, దెన్ దేర్ విల్ బి నో రియాక్షన్.
1: రామా నన్ను కాపాడు హృదయాన్ని ఆకర్షిస్తుంది.
0: వెన్ ఇట్ ఇస్ మ్యూజికల్లీ సెడ్ ది హార్ట్ అట్రాక్ట్.
1: గానములో ఇంత ఈ విధమైనటువంటి లీనం ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఇన్ మ్యూజిక్ దేర్ ఇస్ మర్జర్.
1: ఈ లీన తత్వాన్ని అర్థం చేసుకోలేని చెప్తే వ్యర్థ జీవులంతా కూడా గానాన్ని కొంతవరకు వినలేకపోతున్నారు.
0: ద వేస్ట్ఫుల్ లైవ్స్ విల్ నాట్ బి బాదరింగ్ అబౌట్ దిస్ మ్యూజిక్ దట్ హెల్ప్స్ ద మర్జర్. అదే
1: కొంత అపస్వరం అయిపోతే హృదయాన్ని భ్రష్టు పట్టిస్తుంది, కేవలం బ్రద్దలు చేస్తుంది.
0: వెన్ ది ట్యూన్ ఇస్ నాట్ ప్రాపర్ ఇట్ కంప్లీట్లీ రూయిన్స్ స్పాయిల్స్.
1: కనుక మన ఏకాగ్రతను చెడగొడుతుండాలి.
0: ఇట్ స్పాయిల్స్ కాన్సన్ట్రేషన్.
1: కనుక మనం పాడే సమయం లోపల సుస్వరంగా కూడా పాడేటట్టుగా ఉంటే మనం మైక్ ముందు కూర్చోవాలి.
0: So we should sit in front of the mic when we are sure of singing melodiously.
1: లేకపోతే మైక్ కు మనం దూరంగా ఉండి శ్రవణం చేస్తే మంచిది.
0: So better we be away from the mic and merely listen.
1: అపస్వరం చేసేటువంటి ఒక గానము, అపస్వరంగా పాడేటువంటి ఒక భజనలు మనం ఏమాత్రం కూడా హృదయాన్ని కొంతవరకు చెలింప చేస్తున్నాయి.
0: And therefore the one who doesn't sing properly in proper tune will spoil our heart also.
1: నీ కొంత ఇష్టంగా ఉంటుంటే నీ ఒంటరిగా ప్రాక్టీస్ చేయి.
0: If you like it, practice all alone yourself.
1: అదే వాడిని మైక్ ముందు వచ్చి కూర్చో.
0: The later you sit in front of
1: me, నేను పాడాలి స్వామి ముందు నేను పాడాలని చెప్పి వచ్చేసేసి ఈ భజనలో పాడితే చాలా కర్ణకఠోరంగా ఉంటుంటాది.
0: బట్ ఇఫ్ ఎవ్రీవన్ హాస్ గాట్ డిజైర్ దట్ ఐ షుడ్ సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్వామి, వన్ కెనాట్ లిసన్.
1: కనుకనే భగవంతుని ఆకర్షింపజేసేటువంటిది, హృదయాన్ని రంజింపజేసేటువంటిది గానం.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ అట్రాక్ట్స్ గాడ్ అండ్ మేక్స్
1: శబ్ద ప్రమాణము.
0: That is the proof of sound.
1: కనుక భగవత్ తత్వం లోపల
0: the nature of God,
1: ఈ న్యాయము న్యాయము న్యాయము అనేటువంటి దర్శనంలో
0: in this దర్శన న్యాయ
1: ఇంకా ఎన్నియో విధమైనటువంటి యొక్క మానవత్వానికి అవసరమైనటువంటివి ఎన్నియో ఉంటున్నవి.
0: There are lots of things needed for human life.
1: మానవుని యొక్క సంశయాలంతా నివర్తింపజేసి
0: clarifying all doubts.
1: మానవ హృదయాన్నంతా కూడా ఉప్పొంగింపజేసి
0: మేకింగ్ అవర్ హార్ట్ ఎక్స్టాటిక్.
1: వికసింపజేసి ప్రకటింపజేసి
0: manifesting and then blossom
1: చేసేటువంటివి ఈ యొక్క న్యాయంలో చాలా ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ న్యాయ.
1: ఈ న్యాయ వైశేషిక,
0: న్యాయ వైశేషిక,
1: యోగ
0: యోగ,
1: పూర్ణ మీమాంసం
0: పూర్ణ మీమాంస,
1: ఉత్తర మీమాంసం
0: ఉత్తర మీమాంస,
1: ఈ యొక్క ఆరు యొక్క దర్శనములు కూడాను
0: ఆల్ ది సిక్స్ దర్శన
1: ఒక్కతూరి మనం చక్కగా విని అర్థం చేసుకుంటే ఇంకా మానవత్వంలో మనం చేయవలసిన సాధనలు ఒకటి ఉండవు.
0: ఇఫ్ యూ లిసన్ వన్స్ and understand clearly, nothing you need to do in human life.
1: Karukane ee yokka shaddarshanamulanta kudanu
0: all these six darshanas
1: srishti yokka rahasyanni nirupinchi prabodhinchi pracharam salipi aanandanni andinchinatuvantivi.
0: Prove, publicize, teach the secrets of nature.
1: Kanuka vidyarthulu ee bharatiya vaangmayamulu kudanu kontha varaku artham chesukovataniki తగిన కృషి చేయాలి.
0: సో స్టూడెంట్స్ షుడ్ మేక్ సిన్సియర్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ లిటరేచర్.
1: భారతీయ వాంగ్మయములంతా కూడా ఏమి తెలియకుండా పోవటం చేతనే అయోమయం స్థితి లోపల కేవలం బజార్లో తిరుగుతూ కుక్కల వలె జీవితాన్ని గడుపుతున్నాం.
0: బికాస్ దిస్ లిటరేచర్ భారతీయ లిటరేచర్ ఇస్ నాట్ అండర్స్టూడ్, దే జస్ట్ మూవ్ అబౌట్ లైక్ ఫ్రీ డాగ్స్.
1: తెలుసుకోని మనం పశువులు కాదు మేము మనుషులము అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ఐఎమ్ నాట్ అన్ అనిమల్, ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ వీ షుడ్ హావ్.
1: అలాంటి మహర్షులు ఎన్నో విధమైనటువంటి పరిశోధనలు పరిశీలనలు కలిపి ఈ పవిత్రమైనటువంటి యొక్క సారాంశాన్ని అందిస్తూ వచ్చారు.
0: సెయింట్స్ ఎక్స్పెరిమెంటెడ్, ఇన్వెస్టిగేటెడ్ అండ్ గేవ్ ది ఎసెన్స్.
1: సర్వశాస్త్రములు సర్వవేదములు మదించి అందించినటువంటి సుధా సారములే ఈ షడ్దర్శనములు.
0: షడ్దర్శనస్ ఆర్ దట్ నెక్టర్ అమృత గివెన్ టు అస్.

0: సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర
1: సుబ్రహ్మణ్యం
0: జై శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర
1: సుబ్రహ్మణ్యం
0: శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సు

ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం జై సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం ఓం ఓ

సకల తీర్థములకేగా అన్యుల బోధించవచ్చు తాపోవచ్చు.

అధికార జనులచే చేయించవచ్చు, తా చేయవచ్చు.

0: One may study and master various scriptures such as Vedas and also make the scholars read them and chant them. One may perform different types of sacrifices like yagnas, yagas and penance, and also arrange to get these things done by people knowledgeable and accomplished. In the world, one may undertake pilgrimages and visit various pilgrim centers and also help others to do the same. One may be able to master the 8-limbed yoga, Ashtanga yoga, and also get this done by others. But it is difficult to control the sense organs, the mind, and invert the mind, introvert the mind, and make it enjoy a sense of equanimity and equal-mindedness continuously and ceaselessly.
1: Divyatma Swarupula.
0: Embodiments of Divine Atma.
1: Jnananam Jnanamuttamam. జ్ఞానములన్నింటికంటేను ఆత్మజ్ఞానము ఉత్తమమైనటువంటిది.
0: Of all the types of knowledge, knowledge of Atma is most sacred.
1: ఈ ప్రపంచములో భౌతిక జ్ఞానము, వైజ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఇంకా ఎన్నియో భౌతిక జ్ఞానములు అనేకముగా కనిపించుచున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ అసోసియేటెడ్ విత్ ద సైన్స్, ద మ్యూజిక్, ద ఆర్కిటెక్చర్, ద స్కల్ప్చర్ అండ్ ద లైక్.
1: ప్రాకృతమైనటువంటి జ్ఞానములు ఎన్ని సంపాదించుకున్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది, ఆత్మజ్ఞానం అనేటువంటిది ఒక్కటి లేకుండినా ఇవన్నీ కూడాను శాంతి సుఖములను చేకూర్చలేవు.
0: వన్ మైట్ అక్వైర్ ఆల్ దీస్ సైన్సెస్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఇఫ్ వన్ డజంట్ అక్వైర్ అండ్ మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ హిస్ లైఫ్.
1: ప్రాపంచికంగా కీర్తి ప్రతిష్టలను అందుకుని ఉండవచ్చు.
0: In a worldly sense, one might have accomplished, earned name and fame.
1: Unnata padavulu nilavachu.
0: He might have also occupied very high positions in life.
1: Kani aatmanandam lavinchavalanna okka aatmagnaname avasaram.
0: But if one wants to enjoy the bliss of atma, one should have the knowledge of atma.
1: Adi lekundina నహి నహి రక్షతి దుఃఖం కరణి. ఇది ఏనాటికి కూడాను మానవుని రక్షించలేదు.
0: ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నెవర్ బి సేవ్డ్.
1: ఏ జ్ఞానము అనేకత్వములోని ఏకత్వమును, మృత్యువులోని అమృతత్వమును చూపించును అట్టి జ్ఞానమే ఆత్మజ్ఞానం.
0: ఆత్మజ్ఞాన ఈజ్ వన్ which shows unity in diversity and which shows immortality in the worldly knowledge.
1: Itti ekatvamunu gurtinchinatvanti yokka vyaktiki maatrame sarvajnudani cheppavachunu.
0: That person may be described as an omniscient one who recognizes unity in diversity.
1: Ilanti sarvajnatvamunu sadhinchadaniki ఆత్మజ్ఞానం ఒక్కటియే రాజమార్గం.
0: ఇఫ్ వన్ వాంట్స్ టు అటైన్ ది ఆమ్నిషియన్స్, ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఇస్ ద రైట్ రాయల్ పాత్.
1: లోకములో అనేక విద్యలను అభ్యసించవచ్చును.
0: వన్ మైట్ లర్న్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్.
1: పండితుడని పేరు ప్రఖ్యాతులను పొందవచ్చును.
0: వన్ మే గెట్ ఏ నేమ్ ఆఫ్ బీయింగ్ ఏ గ్రేట్
1: కళాకారుడు కావచ్చును.
0: హీ మే బి ఎన్ అకాంప్లిష్డ్ ఆర్టిస్ట్.
1: కానీ ఆత్మజ్ఞానమే లేకుండా ఇవి అన్నీ కూడా నిరుపయోగములవుతాయి.
0: బట్ ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఆల్ దీస్ థింగ్స్ వుడ్ బి యూజ్లెస్.
1: తరతి శోకమాత్మవిత్ అన్నది ఉపనిషత్తు. అనగా శోకమును నివారణ గావించేటువంటిది, నిర్మూలము గావించినటువంటిది ఒక్క ఆత్మజ్ఞానమే.
0: ఉపనిషత్ హెస్ డిక్లర్ దట్ ఈస్ ఓన్లీ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ డిస్ట్రాయ్ సారో.
1: శోకమును నిర్వృత్తి గావించలేనటువంటి ఒక శోకములు, ఈ శ్లోకములు ఎన్ని చదివినప్పటికీ ఇవి కేవలము కాలమును వ్యర్థమును జీవితమును కూడాను నిరర్థకమును గావించును.
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ శ్లోకాస్ అండ్ స్టాంజాస్ ఆర్ మాస్టర్డ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డిస్ట్రాయ్ ది సారో దే ఆర్ ఆల్ యూస్లెస్.
1: ఈ ప్రాపంచిక విద్యలన్నీను, ఈ ప్రాపంచిక జ్ఞానం అంతా కూడాను జీవనోపాధి నిమిత్తమే ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు ద వరల్డ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ టు ఎర్న్ వన్స్ లైవ్లీహుడ్.
1: సమస్త జ్ఞానములకు మూలాధారమై సమస్త కళలకు నిధి అయినటువంటి ఈ దైవత్వాన్ని పొందినప్పుడు సమస్త విద్యలు కూడాను తనకు కరతలామలకమవుతాయి.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు రియలీ గెట్ ఎ మాస్టర్ ఓవర్ ఆల్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఓన్లీ వెన్ వన్ మాస్టర్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ డివినిటీ.
1: సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకత్వం వహించినటువంటి దైవత్వాన్ని పొందేటువంటి ప్రయత్నమునకు మానవుడు ప్రయత్నించినప్పుడే ఇది ఆత్మజ్ఞానమునకు అతి సమీపంగా ఉంటుంది.
0: When man makes an effort to reach the Almighty, the Omniscient and the Omnipotent Lord, then only he would have made an effort to master the knowledge of Atma.
1: Itti Atma Jnanamu kevalamu chitta suddhi kalainatunti vyaktulaku maatrame labhyam avutundi.
0: Only people who have purity of heart would be able to get this kind of knowledge and the knowledge of Atma.
1: Chitta suddhi labhinchetunti margam emiti?
0: What is the method of acquiring purity of heart?
1: Pavitra karmalanu aacharinchatam atyavasaram.
0: It is essential to perform sacred acts and deeds.
1: Yajna yagadi kratavulu, dana dharmadi karmalu, tapas yokka shaktulu deeniki sariyainatuvanti margamulu.
0: The path for purification of the heart is performing different types of sacrifice and different types of good activity.
1: పవిత్ర హృదయాలను దర్శించటము, వారి చరిత్రలను పవిత్రముగా పఠించటము ఇత్యాది యొక్క కర్మల ద్వారా కూడాను చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
0: విజిటింగ్ పీపుల్ హూ ఆర్ సేక్రెడ్ సోల్స్ అండ్ సర్వింగ్ దెమ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది హార్ట్.
1: కనుకనే చిత్తశుద్ధయే కర్మ అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్
1: ఈ సత్కర్మల చేతను, ఈ పవిత్రమైనటువంటి కర్మల చేతను చిత్తశుద్ధి మాత్రమే ఏర్పడుతుంది.
0: Performing good acts and sacred acts will help a person to purify the heart.
1: Ee chitta shuddhi dwara gnana siddhi kalugutundi.
0: Through purity of heart one would be able to get wisdom.
1: Gnana adiyavatu kaivalyam idi mochchamulaku sulabha margam.
0: Acquiring wisdom is the safest path for liberation.
1: Kanuka సత్కర్మలు ఆచరించి సత్సంగంలో ప్రవేశించి సద్భావముల చేత సంఘసేవలో మనం పాల్గొనాలి.
0: దట్ ఈస్ వై వన్ హ్యాస్ టు అండర్టేక్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్ట్స్, వన్ హ్యాస్ టు డెవలప్ కంపెనీ విత్ గుడ్ పీపుల్ అండ్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ.
1: అయితే ఈ విధమైనటువంటి యజ్ఞయాగాది కర్మలకు కానీ పవిత్రమైనటువంటి పఠనాలకు కానీ విద్య అవసరము కదా.
0: In that case, is it not necessary to have education and knowledge if you really want to perform yajnas, yagas and penance?
1: Yetti vidyalu manamu laukikamainatuvanti vidyalu nerchakapoyinappatikani,
0: even if we have not mastered the knowledge relating to the world,
1: ee chaduvulanni kudanu kevalamu manavuni yokka ఏకత్వమునకు భిన్నము గావించుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించటం లోపల ఈ విద్యల యొక్క ఉపయోగము జారిపోతున్నది.
0: But one has to recognize the fact that this education relating to the world will make only man feel that he is different from God.
1: కేవలము గాఢమైనటువంటి విశ్వాసము ఈ యొక్క మార్గమునకు అత్యవసరము.
0: If you want to follow the path and the correct path, firm faith is extremely essential.
1: నిన్ను నీవు నమ్ము, నమ్ము, నమ్ము, నీ భగవంతుని నీవు నమ్ము, ఇదే నిజమైనటువంటి యొక్క రాజమార్గము.
0: The right royal path is the one in which it says, trust
1: yourself. Faith in yourself.
0: Have faith.
1: Faith in God. This is the secret of greatness.
0: Faith in yourself and faith in God is the secret of greatness.
1: ఈనాటి విశ్వాసము ఏ మాత్రం కూడా గాఢంగా కనిపించటం లేదు.
0: But unfortunately, you don't find that kind of faith these days.
1: స్వార్థ సప్రయోజన నిమిత్తమై ఏర్పడేటువంటి విశ్వాసములే అధికంగా కనిపిస్తున్నావు, కానీ పరార్థమైనటువంటిది, పరమాత్మ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసములు చాలా తక్కువగా ఉన్నది.
0: The type of faith that you get these days is only faith which will help you to accomplish selfishness and selfish interest. But faith which will help you to reach God, you do not get that kind of faith at all.
1: విశ్వాసము పవిత్రమును కోల్పోవటం చేతనే మానవుడు ఎన్ని విధమైనటువంటి సాధనలు చేసినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి జ్ఞానమును అర్జించినప్పటికీ, ఇది కేవలము నిరుపయోగములుగా రూపొందుతూ ఉన్నది.
0: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ austerities and spiritual exercises one undertakes, if one doesn't have faith, all that would become a waste.
1: Yo mad bhaktah same priyah, yavadu naaku bhaktudiga undunu vaade naaku priyudu.
0: It is declared that the person who is my devotee alone is dear to me.
1: Nivi tappanikattaram viruga ananya bhakti అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెససరీ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ అండ్ ఆల్ ఇన్క్లూజివ్ ఫెయిత్.
1: ఈ అనన్య భక్తి అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అనన్య భక్తి?
1: ఎక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమనో అక్కడనే శ్రద్ధ.
0: వేర్ దెర్ ఈస్ ఫుల్ ఫెయిత్ దెర్ ఈస్ శ్రద్ధ.
1: ఎక్కడ శ్రద్ధనో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అక్కడ జ్ఞానము.
0: వేర్ దెర్ ఈస్ ఎర్నెస్నెస్ దేర్ యూ గెట్ విజ్డమ్.
1: ఎక్కడ నిజమైనటువంటి జ్ఞానము అక్కడ సాధన.
0: వేర్ దెర్ ఇస్ ట్రూ విజ్డమ్ దెర్ ఇస్ స్పిరిచువల్ సాధన.
1: ఎక్కడ సాధనో అక్కడ సాధ్యం.
0: వేర్ దెర్ ఇస్ స్పిరిచువల్ సాధన యు ఆర్ లైక్లీ టు రీచ్ ద గోల్.
1: ఈ సాధ్యం అన్నను, పరమభక్తి అన్నను, అనన్య భక్తి అన్నను ఒక్కటే.
0: సాధ్యం, పరమభక్తి, అనన్య భక్తి, దే ఆల్ కన్వే ది సేమ్ థింగ్.
1: ఆత్మ జ్ఞానమన్నను, పరమాత్మ జ్ఞానమన్నను, ఆధ్యాత్మిక జ్ఞానమన్నను పేర్లు వేరువేరు, కానీ ఇది గమ్యం ఒక్కటే.
0: వెదర్ ఇట్ ఈస్ ఆత్మ జ్ఞాన, పరమాత్మ జ్ఞాన, ఆధ్యాత్మ జ్ఞాన, దేర్ గోల్ ఈస్ ద సేమ్.
1: ఇవన్నీ ఇప్పుడు పరతత్వనకు పర్యాయ పదములు.
0: దిస్ ఆర్ ఆల్ సినానమ్స్ ఫర్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: కనుక ఇట్టు భక్తులు కావాలన్నా లౌకిక విద్యలు కాని, ఇంకే విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కాని, జాతి, మత, కుల, వర్ణ, లింగ భేదములు కూడాను దీనికి ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
0: ఇఫ్ యు వాంట్ టు బికమ్ సచ్ ఎ డివోటీ, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద వర్ల్డ్లీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ది క్యాస్ట్, ది కమ్యూనిటీ, ది నేషన్, ది రిలీజియన్, ది సెక్స్ అండ్ నథింగ్ వాట్స్ ఎవర్.

0: గజరాజు ఏ విద్య కలిగి ఉండే, వసుధ ధ్రువుండెంత వయసు కలిగి ఉండే, శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే, విదురునికెంతటి వితరణ మతియుండే, తిమ్మనికెంతటి తెలివియుండే, భక్తి కలిగిన వారికి వసుడే అయ్యా. ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా, సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా.
1: టు విచ్ లీనియేజ్ డస్ వాల్మీకి బిలాంగ్? ఇన్ విచ్ పర్టికులర్ గ్రేట్ టౌన్ వాజ్ నందా బార్న్? హౌ మచ్ ఆఫ్ మనీ డిడ్ కుచేలా హ్యావ్? వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద కింగ్ ఎలిఫెంట్ హ్యాడ్? And how, what was the age of Dhruva? How much of capacity did Sabari have? How much of discrimination did Vidura have? What intelligence did Hanuman have? The only thing that is required is complete devotion. Anyone who has devotion, God reveals himself and endears him and blesses him.
2: Bhagavantuni pondutaku dhanakanaka vastu vahanadulu kaadu aadharam.
1: If you want to attain God, wealth and such other worldly
2: pandishya prabhavam kaadu deeniki aadharam.
1: It is scholarship is not required either.
2: Deeniki kavalsinatundi nirmala nishchara nishwarthamainatundi premane.
1: What is required for this is pure and chaste love.
2: Kaani ee naadu swarthamu apavitramu.
1: But today selfishness, unsacredness,
2: ee kunti yokka manasuto ee naadu madhavuni chintinchadaniki prayatnistunnaru.
1: Today man is trying to contemplate God with a dirty mind.
2: Ilanti manasunaku ee naadu kuda nu bhagavantudu labhyam kaadu.
1: God will not reveal himself to such a polluted mind.
2: Manasekam vachasekam karmanyekam mahatmanam. Ee manasikanga vachikanga kayakanga భగవంతుని చింతించడానికి ప్రయత్నించాలి.
1: ఇఫ్ వన్ హార్మోనైజస్ థాట్ వర్డ్ అండ్ డీడ్ అండ్ థింగ్స్ ఆఫ్ ద లార్డ్ విత్ బోత్ విత్ ఆల్ ద త్రీ పుట్ టుగెదర్ దెన్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు సీ గాడ్.
2: ఈనాడు ఆచరణ వేరు, తలంపులు మరో వేరు.
1: టుడే మ్యాన్ థింగ్స్ ఇన్ వన్ వే అండ్ మ్యాన్ డీడ్స్ ఆర్ డిఫరెంట్.
2: కేవలం ఆడంబరమైనటువంటి సాధనలో ఈనాడు ఆలవలమైపోయింది ఈ సాధన.
1: ఆల్ ది స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ హావ్ బికమ్ ఎ బిగ్ షో దీస్ డేస్.
2: అహంకార ఆడంబరములకు భగవంతుడు లభ్యం కాడు.
1: ఏ పర్సన్ హూ ఈజ్ ఈగోయిస్టిక్ అండ్ హూ ఈజ్ షోయింగ్, గాడ్ విల్ నాట్ రివీల్ హిమ్సెల్ఫ్.
2: కనుకనే చిత్తశుద్ధి నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలు ఫలరహితమైనటువంటివిగా, మనము స్వార్థరహితమైనటువంటివిగా, అహంకార రహితమైనటువంటివిగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ యాక్ట్స్ ఆర్ పర్ఫార్మ్డ్, they will have to be performed without expecting the fruits, without selfish thoughts and with a sacred feelings.
2: దీపములు వెలిగించుటకు ఎవరికైనా కూడాను అధికారం ఉంటుంది.
1: To light a lamp, everyone has a right.
2: పురుషుడు వెలిగించవచ్చును, స్త్రీ వెలిగించవచ్చును, బిడ్డుడు వెలిగించవచ్చును, యువకుడు వెలిగించవచ్చును.
1: Be it a man or a woman, an old man or a youth, everyone has a right to light the lamp.
2: కనుక జ్ఞానజ్యోతిని వెలిగించుకున్నటకు సర్వులకు అధికారం ఉంటున్నది.
1: టు లైట్ ద ల్యాంప్ ఆఫ్ విజ్డమ్ ఎవ్రీవన్ హ్యాస్ ఎ రైట్.
2: వారి వారి శక్తానుసారము వారి వారి సాధనను పురస్కరించుకుని వారు వారు ఈ జ్ఞానమును పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయవచ్చు.
1: ఈచ్ అకార్డింగ్ టు హిస్ కెపాసిటీ కెన్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అక్వైర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
2: అయితే సామాన్యంగా ప్రతి మానవునికి కూడాను కొన్ని విహిత కర్మలు ఉంటున్నాయి.
1: But for everyone, there are certain duties enjoined on him by the scriptures.
2: Indulo naimittika karma ani okati.
1: One type of action which has to be performed is naimittika.
2: Rendavadi kamya karma ani okati.
1: The second one is kamya karma.
2: Nishiddha karma ani modavadi.
1: The third one is nishiddha karma.
2: Prayachitta karma ani nalugavadi.
1: The fourth one is ప్రాయశ్చిత్త కర్మ.
2: ఈ నాలుగు కూడా ప్రతి మానవుడికి తప్పనిసరిగా అనుభవించవలసి వస్తుంది, చేయవలసి వస్తుంది.
1: every human being has to perform these four types of deeds and actions.
2: నైమిత్తిక కర్మ అనగా ఏమిటంటే నిమిత్త మాత్రంగా ఏర్పడినటువంటి ఒక కర్మలకంతా నైమిత్తిక కర్మలు అంటారు.
1: నైమిత్తిక కర్మ రెఫర్స్ టు ద యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ది ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ వన్స్ లైఫ్.
2: ఇవి కొన్ని వ్రతములుగా ఉండవచ్చును, కొన్ని భూములుగా ఉండవచ్చును.
1: దే మే బి సమ్ కైండ్ ఆఫ్ వౌస్ లైక్ వ్రతాస్,
2: కొన్ని కొన్ని నెలకు ఒక పర్యాయము, మూడు నెలలకు ఒక పర్యాయము, సంవత్సరములకు ఒక పర్యాయము, ఈ శ్రాద్ధములు అనేటువంటివిగా కూడా వస్తుంటాయి. ఇవి కూడా నైమిత్తిక క్రమంలో చేరినటువంటివి.
1: పర్ఫార్మింగ్ శ్రాద్ధ యానివర్సరీస్ ఆల్సో ఈజ్ అ టైప్ ఆఫ్ నైమిత్తిక కర్మ అండ్ సచ్ కర్మ.
2: మధ్య మధ్య కొన్ని గ్రహములు కూడా ఏర్పడుతుంటాయి. ఈ గ్రహశాంతి నిమిత్తమే చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
1: కర్మాస్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ ఫర్ ప్రొపిషియేటింగ్ the different types of stars and planets also may be described as
2: surya grahanamu chandra grahanamu kodanu yerpadutuntai alanti samayamlo manamu aa grahamulu shanti nimittamai chesetunti karmalu kodanu naimittika karmale.
1: Actions performed in connection with solar eclipse and lunar eclipse are also described as naimittika karma.
2: Ee samanyamainatunti okka manavulu samsara jeevitamu gadapetunti manavulu aacharinchavalasinatunti naimittika karmalu.
1: These are all actions which will have to be performed by every ordinary human being, a family man.
2: Inka kamya karmalu.
1: The second one is kamya karmas.
2: Anaga sakaramulaku varshamulu kurchali.
1: That means getting the rain in the proper
2: pantalu pandali.
1: Proper time to have good harvest.
2: Ee durbhikshamu povali.
1: To see that the famine doesn't occur.
2: Subhikshamu ravali.
1: To pray for having prosperity.
2: Lokamanta kudanu shantiga undali.
1: The world should enjoy peace and welfare.
2: Taanu swargamunu anubhavinchali.
1: Everyone should enjoy his life.
2: Ihamundu sukhamunu anubhavinchali.
1: He should enjoy this world
2: while he is paramulu yokka sukhamunu nimittamu loka kalyana nimittamu aacharinchetunti karmalanni kudanu kamya karmale.
1: Kamya karma therefore refer to all the actions performed for the welfare in this world as well as in the next world and also for the welfare of the humanity at large.
2: Loka sarastha sukhino bhavantu. Idi yuga yugamuna nundi tarataramu nundi kudalu haindava jati yokka sampradayamlo pradhanamainatundi.
1: One of the important traditions of Hinduism is wishing well for the entire humanity.
2: ఈ విధమైనటువంటి విషయాల హృదయం చేతనే భారతీయ సంస్కృతి నాటి నుండి నేటి వరకు కూడాను ఏ విధమైనటువంటి లోటు లేకుండా జరుగుతూ వస్తుండాలి.
1: ఇండియన్ కల్చర్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఫ్లరిష్ ఫ్రమ్ ద ఏజ్ ఓల్డ్ టైమ్ రైట్ అప్ టు నౌ బికాస్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఐడియాస్ అండ్ గుడ్ ట్రెడిషన్స్.
2: లోకం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై వరల్డ్?
2: మనమున్నటువంటి యొక్క జీవితం.
1: వరల్డ్ రెఫర్స్ టు అవర్ లైఫ్ ఆన్ ఆర్త్.
2: మన లోకమంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై యూ?
2: అనుకునే దీనికి సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం అని దీనికి నాలుగు విధములైనటువంటి యొక్క తెగలు ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆర్ ఫోర్ టైప్స్, ఫోర్ స్టేజెస్: సాలోక్య, సామీప్య, సాయుధ్య, సారూప్య.
2: అయితే సాలోక్యం అనగా తాను ఏ విధమైనటువంటి యొక్క చింతనతో తాను జీవిస్తున్నాడు.
1: ఇన్ సాలోక్య వన్ హ్యాస్ టు క్వశ్చన్ యాస్ టు వాట్ టైప్ ఆఫ్ లైఫ్ హీఈస్ లివింగ్.
2: లోకమనగా కేవలం ప్రపంచంలో ఉండినటువంటి కొండలు, గుట్టలు, నదులు, ఈ యొక్క పట్టణములు ఇవన్నీ చేరినటువంటివన్నీ కాదు లోకము.
1: హియర్ ద వరల్డ్ డజంట్ రెఫర్ టు ద ఫిజికల్ వరల్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మౌంటైన్స్, ద రివర్స్ అండ్ సిటీస్ అండ్ ద టౌన్స్ ఎట్సెట్రా.
2: మనోమూలం ఇదం జగత్. మనశ్లోకమే సర్వలోకములకు మూలాధారము.
1: ఇట్ రెఫర్స్ టు ద మైండ్ ఇన్ విచ్ ఆల్ ద వరల్డ్స్ ఎగ్జిస్ట్.
2: ఈ మనోలోకమును స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుకున్నప్పుడు, నిస్వార్థంగా ఉంచుకున్నప్పుడు లోకమంతా కూడా పవిత్రంగా ఉంటుంది.
1: ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ మెంటల్ వరల్డ్ ప్యూర్, సీక్రెట్, ఫుల్ ఆఫ్ డివైన్ థాట్స్, యూల్ బి ఎంజాయింగ్ ఆల్ పీస్.
2: ఈ బయట ప్రపంచం అంతా కూడా మనం పచ్చగా చూడాలనుకుంటే ప్రపంచమునకంతా కూడా పచ్చని రంగులు మనం వేయనక్కర్లేదు. మన దృష్టికి పచ్చని రంగు వేస్తుంటే జగత్తంతా పచ్చగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ ది వరల్డ్ యాజ్ గ్రీన్, you need not make the entire world green by coloring it. You have to wear the spectacles which will give the green color.
2: కనుకనే దృష్టిని బట్టి సృష్టి ఉన్నది.
1: ది ఎంటైర్ క్రియేషన్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ విజన్, యువర్ ఓన్ గేజ్.
2: మన నేత్రమును బట్టి శాస్త్రం ఉంటున్నది.
1: ది ఎంటైర్ స్క్రిప్చర్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ వే ఆఫ్ లుకింగ్.
2: మనలో ఉండేటువంటి యొక్క మనోభావముల యొక్క లోకాన్ని మనం నిర్మలంగా ఉంచుకుంటూ ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ హ్యావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు హ్యావ్ ఎ ప్యూర్ వరల్డ్ ఇన్ అవర్ ఓన్ మైండ్స్.
2: కనుక పవిత్రమైనటువంటి యొక్క మనస్సుతో ప్రార్థనలు కలిపినప్పుడు పరమాత్మ తత్వం అనేటువంటిది అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది.
1: దేర్ ఫోర్ ఇఫ్ యూ ఓన్లీ యూ కెన్ ప్రే ది అల్టిమేట్ ది ఆల్మైటీ లార్డ్ విత్ ఎ సేక్రెడ్ మైండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది కరెక్ట్ ఫ్రూట్.
2: ఆత్మీయుడై ప్రార్థన చేయటమే ప్రధానమైనటువంటి యొక్క మార్గం.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ విత్ ఎ ఫీలింగ్ యూ హ్యావ్ టు ప్రే.
2: అట్టి ప్రార్థనకు ఉపాంగములే ఈ యజ్ఞ యాగాది క్రతువులు.
1: If you want to pray like that, is yajnas yaga or incidentally going to help you?
2: Svarthamu parathamu, ishamu paramu, rendintu yokka cherikaga untundadi.
1: This is a combination which fulfills your own selfish interest and also the transcendental principle.
2: Ishamuna sukhimpa hematarka vidya, paramuna sukhimpa dhamma vidya.
1: The hematarka vidya, the education associated with world will give you joy in this world. అండ్ బ్రహ్మ విద్య
2: లౌకిక విద్యలు అన్నీ కూడాను ఇహమునకు మాత్రమే ఆనందం చేకూర్చగలవు.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ ది ఓన్లీ ఎడ్యుకేషన్ విల్ గివ్ యూ ఓన్లీ జాయ్ ఇన్ దిస్ వరల్డ్.
2: బ్రహ్మ విద్య తన యొక్క పరలోకమును కూడాను ఆనందాన్ని అందించడానికి వీలుగా ఉంటుంది.
1: నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మ విల్ గివ్ యూ ది రియల్ జాయ్ అండ్ రియల్ హ్యాపీనెస్.
2: కనుకనే కామ్య కర్మలనగా తనకు తన లోకమునకు తన వారలకు కూడాను సుఖశాంతిని చేకూర్చేటువంటి యొక్క మార్గముని.
1: కామ్య కర్మాస్ ది యాక్షన్స్ అండర్ దిస్ కేటగిరీ రెఫర్స్ టు ది యాక్షన్స్ విచ్ విల్ గివ్ యూ జాయ్ టు యువర్ ఫ్యామిలీ టు యువర్ టు ద వరల్డ్ అట్ లార్జ్.
2: కనుక మనము నిత్యము ఆచరించేటువంటి పూజలు, షోడశోపచారములు, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం, ఈ మార్గములు అన్నీ కూడా ఇప్పుడు ఇవి కేవలము కామ్య విద్యలు మాత్రమే, కామ్య కర్మలు మాత్రమే.
1: ద 16 టైప్స్ ఆఫ్ వర్షిప్ అండ్ ద 9 టైప్స్ ఆఫ్ డివోషన్ విచ్ వీ ఆఫర్ ఎవ్రీ డే, ఆల్ దీస్ రెఫర్ టు కామ్య కర్మాస్ ఓన్లీ.
2: మూడవది నిషిద్ధ కర్మ.
1: ద 3rd వన్ ఈస్ నిషిద్ధ కర్మ.
2: మనము కొన్ని విడిచవలసినటువంటి ఉన్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి గివెన్ అప్.
2: ఆహారమును పట్టే మన యొక్క మన ప్రభావం ఉంటుండాలి.
1: Your mind depends upon the food that you take.
2: Kalukare sattvika aharamu atyavasaramu.
1: Therefore, sattvic type of food is essential.
2: Sadhakulaku rajoguna tamoguna sambandhamainatundi aharamulu poorthi nishiddhinchali anaga vadali pettali.
1: Spiritual aspirant should give up food which is associated with either rajoguna or tamoguna.
2: Madhyapanamu, mamsaharamu ityadi mattu padarthamulu anni kuda vadali pettali.
1: One has to give up taking alcoholic drinks, meat and mutton, etc.
2: Yetti aharamu atti talampulu.
1: Your thoughts depend upon the food.
2: Kalukriya manamu nishiddha karmalanuga manamu tejinchavalsinatundi karmalu pratyekanga konni untunnavi.
1: Nishiddha karma therefore refers to the types of actions which you have to give up.
2: Idi ahara vihara nimittamai manu acharinchavalsinatundi pradhana kartavyamulu.
1: These are all things which are associated with the type of food and the type of habit that you have.
2: Nenu etti pravartanalo nenu untunnanu ani kalaka thanu parichinchukovali.
1: One has to examine for oneself what type of behavior he has.
2: Nenu cheppina mataku kalachina talupuku naa pravartana sariga unnada leda ani chintinchali.
1: Is there synchronization between my thought, word and deed? One has to think for oneself.
2: Kaani naa talampu evariki teliyadu kada ani nee maatalu yendu పనులు ఎందు మార్పులు సంభవింపచేసుకున్నా నీ తలంపులు లోకులు ఎరుగరు కానీ లోకేష్ ఎరుగు.
1: బట్ ఇఫ్ యూ థింక్ దట్ నో వన్ నోస్ యువర్ థాట్స్ అండ్ యువర్ వర్డ్స్ అండ్ డీడ్స్ ఓన్లీ ఆర్ అడ్జస్టెడ్ అదర్స్ మే నాట్ బి నోయింగ్ బట్ గాడ్ సర్టన్లీ నోస్ వాట్ యువర్ థాట్స్ ఆర్.
2: లోకుల కన్నులు కట్టగలవు కానీ చిత్తా వ్రాసే చిత్రగుప్తి కన్నెట్టుల గంతులు కట్టుదురా. చిత్రంగా గుప్తమై ఉంటున్నాడు నీ చిత్తములో భగవంతుడు.
1: You may hide your thoughts from the world and worldly people, but the one who is established in your heart, he knows everything.
2: Lokanni vanchinchavachchu.
1: You may deceive the world.
2: Lokanni marugu parchavachchu.
1: You may make the world
3: నాట్ నో వాట్ యువర్ థాట్స్ ఆర్.
4: లోకానికి కన్నులు కంటలు కట్టవచ్చు.
3: యు మే క్లోజ్ ద ఐస్ ఆఫ్ ద వరల్డ్.
4: కానీ భగవంతుని కన్నులు గంటలు కట్టడానికి వీలు కాదు.
3: బట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు క్లోజ్ ద ఐస్ ఆఫ్ ది లార్డ్.
4: ఏనాటికైనా కూడా నువ్వు ఈ ఫలము మనకు తప్పినది కాదు.
3: సమ్ డే ఆర్ ది అదర్ యు ఆర్ బౌండ్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్.
4: కర్మఫల సిద్ధాంతమును మాత్రం తప్పక విశ్వసించక వీలు కాదు.
3: యు మస్ట్ బిలీవ్ ఇన్ ది థియరీ ఆఫ్ కర్మ.
4: కనుక కర్మఫల సిద్ధాంతమును అంగీకరించినటువంటిది పవిత్రమైన భారతదేశము.
3: Bharatiya culture is one which believes in the action and the fruits thereof.
4: Kalukure bhagavatam nandu kudanu karmamuna puttu jantuvu karmamunane vruddhi pondi karmamune chalu karmame narunaku daivamu karmame sukadukkamulaku karanamillanu.
3: In bhagavata it has been said that man is born in action, man develops in action, man ends his life in action. For everything, action is important. Be it for his happiness, for joy or for sorrow, it is the action which is responsible.
4: Karanam, karanam, karma. Ee moodinte yokka sammilathame manavuni yokka jeevitam.
3: The limbs, the action and the person who is doing, a combination of these three is man.
4: Kanuka manavuni yandu pavitramainatuvanti bhavamulu abhiruddhi parchukovali.
3: Therefore, man has to develop sacred thoughts.
4: Pavitramaina bhavamulanu abhiruddhi parchukovalanna saptikamaina aaharam athyavasaram.
3: If you want to develop sacred thoughts, there is a need for taking sattvic food.
4: Idi mitamu gaanu hitamu gaanu kuda undali.
3: The sattvic food also must be in proper
4: sattvic aaharam ani kudanu adhikanga manu bhujincharadu.
3: Even if it is sattvic food, you should not eat in excess.
4: కేవలం జీవితం అంతా కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క కర్మలు ఎందే మనము దీనిని అంకితం గావించరాదు.
3: వీ షుడ్ నాట్ డెడికేట్ ఆల్ అవర్ యాక్షన్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ఓన్లీ ఎర్నింగ్.
4: జీవితము దీర్ఘ ప్రయాణము.
3: లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ.
4: ఈ దీర్ఘ ప్రయాణంలో మనం చేరవలసినటువంటి గమ్యములకు తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
3: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అక్వైర్ ద స్ట్రెంగ్త్ టు ట్రావెల్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ లైఫ్.
4: కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేతను, పవిత్రమైనటువంటి భావముల చేతను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిషిద్ధమైన అనగా త్యజించవలసినటువంటివి కొన్ని ఉంటున్నవి.
3: ఫార్ హ్యావింగ్ ది ప్రాపర్ సేక్రెడ్ ఫీలింగ్ అండ్ సేక్రెడ్ ఫుడ్ దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి గివెన్ అప్ బై మ్యాన్.
4: ఒక భూమిని మనము దున్ని పంట పెట్టవలనన్నా అందులో పురముండినటువంటి యొక్క ముండ్ల చెట్టులో లేక ఇంకే విధమైనటువంటి పనికి మాలినటువంటి యొక్క పైర్లంతా పెరిగి వేయాలి.
3: ఇఫ్ యు వాంట్ టు కల్టివేట్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్, ఇట్ ఇస్ నెసెసరీ టు టేక్ వీడ్స్ అవుట్ ఫస్ట్.
4: దాని తదుపరి దానిని దున్ని దుక్కు చేసి మనం పెట్టవలసినటువంటి యొక్క పంటకు తగినటువంటి విత్తనములు నాటాలి.
3: ఆఫ్టర్ యు రిమూవ్ ద వీడ్స్, యు హావ్ టు ప్లౌ ద ల్యాండ్ అండ్ మేక్ ఇట్ రెడీ, దెన్ ఓన్లీ యు కెన్ సో ద సీడ్.
4: అప్పుడే మనం ఆశించినటువంటి యొక్క ఫలమును పంటను కూడా మనం అందుకోగలము.
3: దెన్ ఓన్లీ యుల్ బి ఏబుల్ టు రీప్ ది హార్వెస్ట్ దట్ యు హావ్ ఎక్స్పెక్టెడ్.
4: అదే విధంగానే మనం త్యజించవలసినటువంటి యొక్క భావములు త్యజించిన తర్వాతనే భరించవలసినటువంటి దానికి అవసరమైనటువంటి యొక్క బీజములను మనం నాటుకోవచ్చును.
3: ఓన్లీ ఆఫ్టర్ వీ హావ్ గివెన్ అప్ ద యాక్షన్స్ విచ్ యుల్ హావ్ టు బి గివెన్ అప్, దెన్ ఓన్లీ యుల్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ పాత్.
4: కనుకనే మన నిత్య జీవితం లోపల కూడాను నిషిద్ధ కర్మలు అనేటువంటివి చాలా అవసరమైనటువంటివి.
3: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇన్ డే టు డే లైఫ్ దిస్ నిషిద్ధ కర్మ యాక్షన్స్ విచ్ నాట్ బి గివెన్ అప్.
4: నాలుగవది,
3: ఫోర్త్ వన్,
4: ఇది కేవలము పరిహారార్థమై గావించవలసినటువంటిది.
3: దిస్ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఫర్ రీపింగ్ సర్టన్ ఫ్రూట్.
4: మనము తెలిసియో తెలియకో ఎన్నో విధమైనటువంటి దోషములు పాపములు చేసి ఉంటాం.
3: Knowingly or not knowing, we perform quite a few actions which may be sin.
4: కొన్ని వీటి పాప పరిహారార్థమే మనం గావించవలసినటువంటి కర్మలు కొన్ని ఉంటున్నవి.
3: In order to pay for and expiate these types of sins,
4: వీటిని భారతీయ మహర్షులందరూ కూడాను తాము అనుభవించి ఆచరించి ఆనందించి లోకానికి అందించిపోయినటువంటి కొన్ని మార్గములు ఉన్నవి.
3: There are certain ways which have been experienced and which have by the great rishis of the olden days of Bharat అండ్ దే హావ్ షోన్ టు ద వరల్డ్ వాట్
4: అనేక సాధనలో కూడా నువ్వు వాళ్ళు సాధించి శోధించి
3: దే హావ్ ఎంటర్డ్ ఇన్ టు సటన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ దే హావ్ ఎన్క్వైర్డ్ ఇన్ టు
4: మానవులకు అవసరమైనటువంటి యొక్క మార్గములు కూడా నువ్వు బోధించినారు.
3: దే హావ్ ఆల్సో టాట్ ద సటన్ థింగ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ మ్యాన్.
4: అవి ఏ పవిత్ర క్షేత్ర దర్శనములని పవిత్ర నదీ స్నానములని ఈ పాప పరిహారార్థమై కొన్ని నియమములు నియమించుతూ పోయారు.
3: ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద సిన్ యూ హ్యావ్ టు విజిట్ సర్టన్ సేక్రెడ్ ప్లేసెస్ పిల్గ్రిమ్ సెంటర్స్ అండ్ యూ హ్యావ్ టు టేక్ బాత్ ఇన్ సర్టన్ సేక్రెడ్ రివర్.
4: దర్శనం పాపనాశనం, సంభాషణం సంకటనాశనం, స్పర్శనం కర్మ విమోచనం అనేటువంటి మూడు మార్గములను పురస్కరించుకుని
3: to get a vision of the Lord you will be able to overcome the sins and if you were to touch the Lord you will be able to
4: అప్పుడప్పుడు మానవుని యొక్క మానసిక శాంతి నిమిత్తమై మానసిక పవిత్రత నిమిత్తమై కొన్ని విధమైనటువంటి యాత్రలు కూడా మనం చేయాలి.
3: ఫర్ ది సేక్ ఆఫ్ ద పీస్ ఆఫ్ మైండ్ and the sacredness of mental activity you have to undertake pilgrimage.
4: ee yatralu ye vidhamainatundi yokka bhavamto undalatunte chitta shuddhi tho nischala bhakti tho palapeksha rahitanga yatralu manam cheyali.
3: When you undertake pilgrimages you must undertake them with a pure heart without expecting any fruits thereof and with full of devotion.
4: Kontha mandi mrakkulu kuda nu kochi vichitrangamainatundiga untayi.
3: Some people would have taken vows in a very strange way.
4: Oh, Venkatramana Swami, na karyamu, na bidala pelli, na kodukulu chakkaga uttirulai, chakkaga pass aitegina, nenu vachi, na kodukulu chetha, neeku athariki talalo undetunte okka ventukulu neeku arpistharani mokkuntaru.
3: One who may be that he may say, if I get all prosperity, if my son passes in the examination, and if everything goes well, well, I will bring my son to you, O Venkatramana.
4: ఈనాడు కలి ప్రభావం చేత మరింత విచిత్రమైనటువంటి ఒక చిత్రమైనటువంటి ఒక మార్గాలు కూడా అనుసరిస్తున్నారు.
3: అండ్ ఆఫర్ ద హెయిర్ టు యూ దే సే అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది కలి పర్హాప్స్
4: పేపర్లో ఉంటుంది 10 లక్షల లాటరీ ఉంటుంది స్వామి, ఆ 10 లక్షలు నాకు వచ్చిందంటే నీకు ఒక 100 రూపాయలు చెల్లిస్తానంటారు.
3: Another type of woe is, Swami, when there is a lottery which is likely to get 10 lakhs for this first prize. If I get that particular thing, I'll offer you 100 rupees.
4: ఈ విధంగా మొక్కుల్లోపలా దైవాన్ని ఏ విధంగా వీళ్ళు భావిస్తున్నారు అనేటువంటిది మనం విచారించాలి.
3: When one undertakes such work, what type of feeling do they have towards God? This has to be examined by us.
4: నీ 100 రూపాయల కోసం భగవంతుడు అక్కడ కాచుకొని ఉంటున్నాడా?
3: Do you think that God is waiting for your 100 rupees?
4: Sarvajnudu, sarvavyapakudu, sarvashaktimayudu yokka bhagavantunaku nee ichchetundi 100 rupayalu entadi?
3: For God who is omnipresent, omnipotent and omniscient, what is
4: tana gaurikanga konni aa yokka vivekaanni tana chintichukolekapothunnadu. Bhagavantuda, ee 10 lakhala rupayalu naaku ochchetattu cheyi anega chesedevaru bhagavantude. Taane 10 lakhala taniki andistunte taanu 100 rupayalu inka bhagavantudiki emi andinchatam?
3: Look at
4: ee enta telivu takkuva.
3: Look at the lack of intelligence in this kind of prayer. He says, well, oh God, by your own capacity, if you can just get me 10 lakhs of rupees, I'll give you 100 rupees. For God who has got that capacity, where is the need for this 100 rupees?
4: Deshakala paristhitula yokka prabhavanu puraskarinchukoni kalilo vichitramainatundi yokka buddhulu kuda nu abhirudhi avutunnayi.
3: In the Kali age, depending upon the circumstances of the place, the different very strange thoughts are occurring in the minds of men.
4: భగవంతునికి తుచ్చమైన బొచ్చు ఇచ్చి ఉత్తమమైనటువంటి యొక్క కోరికలు కోరడానికి ప్రయత్నిస్తున్నారు.
3: పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు ఆఫర్ ద యూజ్లెస్ హెయిర్ టు గాడ్ అండ్ ఆస్పైరింగ్ టు గెట్ క్వైట్ అ లాట్ ఆఫ్ ప్రాస్పెరిటీ.
4: ఇది కాదు నిజమైనటువంటి ప్రార్థన, ఇది కాదు నిజమైనటువంటి భక్తి.
3: దిస్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ ప్రేయర్, దిస్ ఇస్ నాట్ ప్రాపర్ డివోషన్ ఐదర్.
4: మీ దగ్గర విలువైనటువంటిది ఒకటి ఉన్నది.
3: దెర్ ఇస్ వన్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ విచ్ యూ హ్యావ్ విత్ యూ.
4: ఆ విలువైనటువంటి హృదయాన్ని భగవంతునికి అర్పించాలి.
3: That is the valuable heart. You offer it to God.
4: దీనిని మీరా చెప్పింది. ఏ హృదయమును శక్తివో ఈశ నాకు మగిడి దానిని అర్పించు మహితమూర్తి. పరగ వేరేమి చెప్తు నీ పాదార్చనకును. ఇంక నేను తెచ్చేటువంటిది ఏమీ లేదు, నీవిచ్చినటువంటిదే నీకు అర్పిస్తున్నాను. ఇది కూడా నువ్వు నాది కాదు. ఇదే నిజమైనటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి.
3: మీరా హ్యాస్ సెడ్ ద సేమ్ థింగ్. షీ సీస్ that, well, oh God, whatever heart you have given, that alone I can offer to you. I don't have anything else. This is proper type of devotion.
4: Ichchina devaru.
3: Who has given you?
4: Neeve.
3: It is you who have given.
4: Neeku neeke arpitam chestunnanu.
3: I can offer that which you have given to you.
4: Kaani intati vivekam andariki kaligatam ledu.
3: But unfortunately, all people do not have this kind of wisdom.
4: Gangalo nilchukuntaru. గోదావరిలో నిలుచుకుంటారు, కృష్ణలో నిలుచుకుంటారు. కేశవాయన మహా, నారాయణ మహా, మాధవాయన మహా, గంగ నీళ్లు గంగకే అర్పితం చేస్తున్నారు. తానేదో వీళ్ళ తాత సొత్తు తెచ్చి అర్పితం చేసినట్టుగా భావిస్తున్నారు. నేను చేస్తున్నాను అనేటువంటి ఒక భావమే పెద్ద చెడ్డ భావం.
3: ద గ్రేటెస్ట్ వీక్నెస్ ఈస్ టు థింక్ దట్ యు ఆర్ ద డూయర్, యు ఆర్ డూయింగ్ ఇట్.
4: నీవు చేసేది ఏమీ లేదు.
3: యు ఆర్ డూయింగ్ నథింగ్.
4: నీవి కేవలము నిర్మల చిత్తుడై ఉంటే చేయవలసినంతా తానే చేస్తాడు.
3: ఇఫ్ యు హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్, ఇట్ ఈస్ హీ హూ డస్. వాట్ ఎవర్ ఇస్ టు బి డన్ విల్ బి డన్ బై హిమ్.
4: పసిబిడ్డను తల్లి తొట్టెలో పడ్డబెడుతుంది.
3: మదర్ కీప్స్ ది ఇన్నోసెంట్ స్మాల్ చైల్డ్ ఇన్ ద క్రేడిల్.
4: కానీ అన్ని తల్లి పైన ఆధారపడినటువంటి ఈ బిడ్డకు తల్లియే క్షణక్షణములకు ఆ అవసరాన్ని బట్టి తానే బిడ్డ సేవ చేస్తూ వస్తుంటారు.
3: ది మదర్ knows how to take care of the child according to the needs of the child every time when she places entire trust in mother.
4: Anaga saranagati ainatunti yokka sadakunaku sarvamu kudanu bhagavantude chusukuntadu.
3: For an aspirant who has surrendered himself totally, God will look after him.
4: Aithe andarikini itti pavitramainatunti unnata sthayi manaku labhinchatam ledu.
3: But all people are not able to attain this state of surrendership.
4: ఇది చేత కాదని కూడా మనం నిరుత్సాహంగా నిస్పృహకు మన గురి కాకూడదు.
3: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఫీలింగ్ డెస్పరేట్ విత్ ది ఫ్యాక్ట్ దట్ యు
4: మన ప్రయత్నం మనం చేయాలి.
3: వాట్ ఎవర్ వీ క్యాన్ విల్ హావ్ టు డూ.
4: మన ప్రయత్నమును పురస్కరించుకుని భగవంతుని అనుగ్రహం కూడా చేరుతుంటాది.
3: గాడ్స్ గ్రేస్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎఫర్ట్ పుట్ ఇన్.
4: కనుకనే మనము చేయవలసినటువంటివి సక్రమమైనటువంటి మార్గంలో సరైనటువంటి చిత్తంతో ఆచరించడానికి ప్రయత్నించడం.
3: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు డూ వాట్ ఎవర్ వీ హావ్ టు డూ ఇన్ ది ప్రాపర్ వే విత్ ఎ ప్యూర్ హార్ట్.
4: శాస్త్రములు, వేదములు, ఇతిహాసములు, పురాణములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడాను మానవుని గమ్యము చేర్చడానికి ఒక విధమైనటువంటి ఒక సోపానములే.
3: ఆల్ ద స్క్రిప్చర్స్, వేదాస్, ఉపనిషత్స్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ ఓన్లీ లెట్ యు నో ది వే టు
4: సర్వ వేదముల సారము, సర్వ ఉపనిషత్తుల సారము,
3: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్
4: శాస్త్రముల యొక్క సారము,
3: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్ అండ్ స్క్రిప్చర్స్,
4: సర్వ వేదాంతముల యొక్క గమ్యము దైవం ఒక్కటే.
3: ద గోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ గాడ్.
4: మార్గములు వేరు వేరు,
3: ది వేస్ ఆర్ డిఫరెంట్.
4: కానీ మార్గములు పురస్కరించుకుని భగవంతుడికి కూడా వేరని భావించుకోవటం వెరితనం.
3: ఇట్ ఈస్ ఫూలిష్ టు థింక్ దట్ గాడ్ ఈస్ డిఫరెంట్ బికాస్ ది పాత్స్ ఆర్ డిఫరెంట్.
4: కనుక మనము ఈ గమ్యాన్ని మాత్రమే లక్ష్యం ఉంచుకుని ధన్యులు కావడానికి తగిన కృషి మనం చేయాలి.
3: Therefore, we'll have to make an effort keeping the goal in view to justify and to sanctify our own lives.
4: మనం ఎన్నో రకములైనటువంటి పుష్పములతో పూజ చేస్తున్నాము.
3: We are worshipping the Lord with a different type.
4: కొంతమంది గులాబీ పుష్పములే తెచ్చి పూజ చేయాలనుకుంటున్నాము.
3: Some people think that they'll have to worship the Lord with rose.
4: మరి కొంతమంది ఏదో ఒక విధమైన తామర పుష్పములే అర్పితం గావించాలని ఆశిస్తుంటారు.
3: Some people think that they'll have to offer lotus flower.
4: శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే, జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటే, జాతి నీతులు వేరు జన్మం ఒకటే, దర్శనములు వేరు దైవము ఒక్కటే, పూల జాతులు వేరు పూజలు ఒకటే.
3: ది జ్యువెలరీ మే బి డిఫరెంట్ బట్ ద గోల్డ్ ఈజ్ వన్. ది కౌస్ మే బి డిఫరెంట్ బట్ ద మిల్క్ ఈజ్ వన్. ది విజన్స్ మే బి డిఫరెంట్ బట్ ద గాడ్ ఈజ్ వన్. అండ్ అల్టిమేట్లీ ది గాడ్ అలోన్ ఈజ్ వన్.
4: కనుక నీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శింపచేసేది ఆత్మజ్ఞానం.
3: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ యూనిటీ విచ్ ఈజ్ కామన్ ఇన్ ద డైవర్స్ వరల్డ్.
4: దీనిని పురస్కరించుకునే ఈశావాస్యం ఇదం సర్వం ఈశ్వర సర్వభూతానాం.
3: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ ది ఎంటైర్
4: సర్వభూతాంతరాత్మ
3: ఎంటైర్ వరల్డ్ ఈజ్ సాచురేటెడ్ అండ్ పర్మియేటెడ్
4: యొక్క దైవం ఒక్కడే అనేటువంటిది గుర్తించున్నప్పుడు ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం ఏ విధంగా ఆచరణలో పెట్టడం లేదు.
3: ఇఫ్ యూ రికగ్నైజ్ that it is only the same God, the one God who is the resident of all hearts, how is it difficult to practice anything at all?
4: కేవలం ఏకత్వాన్ని మనం బోధిస్తున్నాము, ఉచ్చరిస్తున్నాము, కానీ భిన్నత్వాన్ని అనుభవిస్తున్నాము.
3: బట్ వీఆర్ ఓన్లీ అట్టరింగ్ ద యూనిటీ ఆర్ ద యూనిఫైయింగ్ ప్రిన్సిపల్, బట్ వీఆర్ ప్రాక్టీసింగ్ ద డైవర్సిటీ.
4: కొంతమంది దైవానికి ద్రోహం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు.
3: సమ్ పీపుల్ ఆర్ ట్రైన్ టు డిసీవ్ ఈవెన్ గాడ్.
4: కానీ ఇది వారు దైవానికి ద్రోహం చేస్తున్నారనుకుంటారు. చాలా పొరపాటు. దైవానికి ఎవరు కూడా ద్రోహం చేయలేరు, తనకు తాను ద్రోహం చేసుకుంటున్నాడు.
3: దే థింక్ దట్ దే ఆర్ డిసీవింగ్ గాడ్, బట్ సర్టన్లీ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు డిసీవ్ గాడ్. హీ ఈస్ డిసీవింగ్ హిమ్సెల్ఫ్.
4: ఎట్టి కుచ్చితమైనటువంటి భావములు కానీ, ఎట్టి వంచితమైనటువంటి భావములు కానీ, ఎట్టి కుయుక్తులతో కూడిన భావములు కానీ, ఇది తనను తాను వంచన చేసుకోవటమే కానీ దైవత్వాన్ని వంచన చేయటం ఏమాత్రం కూడా కుదరదు.
3: విత్ వాట్ ఎవర్ క్రూక్డ్ థాట్స్, విత్ వాట్ ఎవర్ డిసీట్ఫుల్ థాట్స్ వన్ మే బి ఇండల్జింగ్ ఇన్, దిస్ విల్ బి డిసీవింగ్ హిమ్సెల్ఫ్. యూ కెన్ నెవర్ డిసీవ్ గాడ్.
4: కనుక మంచి చేసినా చెడ్డ చేసినా తనకు తాను చేసుకోవటమే.
3: Be it good or bad, whatever one does, he is doing it for himself.
4: Kanuka ikti satyanni guttinchi manavudu samasta jeevulu yokka aanandamunu samasta jeevulu yokka shanti santoshamunu aashinchadaniki taginatundi krushi cheyali.
3: Recognizing this particular truth, man has to shape and design his behavior and experience.
4: Loka shanti nimittamai yagna yagadalu jarugutuntayi.
3: The yagnas and the agas are performed for the peace of the world.
4: Anaga emi daivamunu prasannulu gavinchinappudu prasannuni gavinchinappudu jagattanta prasannataga untadi.
3: The whole idea behind that is, if you can please God, the entire world is pleased.
4: Kanuka daivamunu prasannudu gavinchukuneetundi okka margame ee yagna yagadi kratavulu.
3: Yagnas, yagas and such other sacrifices are only methods of pleasing God.
4: దీని యందు మరొక అంతరార్థం కూడా ఉంటున్నది.
3: There is one more inner significance in this.
4: ఈ జగత్తునకు సర్వమును అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడు.
3: It is God who has given everything to this world.
4: తాను అనుగ్రహించినటువంటిది తనకు అర్పితము చేయటమే సాధకుని యొక్క కర్తవ్యము.
3: The duty of a sadhaka is only to return what God has given him.
4: ఆ అర్పితము చేయటం లోపల కేవలము తన యొక్క ఆనంద నిమిత్తమే అర్పితం చేసినట్టే గాని తాను ఇందులో పెద్ద త్యాగం చేసినట్టు కాదు.
3: When he is offering to God anything, he is offering for his own joy, but not as if he is sacrificing something.
4: లౌకిక దృష్టిలో మాత్రము మనం ఏదో భగవంతునికి అర్పితం చేసినట్టుగా మనం భావిస్తుంటాము.
3: In the worldly view, we think that we are offering something to God.
4: అప్పుడే మనకు శాంతి సంతోషం లభిస్తున్నాయని భావిస్తున్నాము.
3: We get the feeling as of joy and happiness only when we offer.
4: దీని పురస్కరించుకునే వేదమునందు నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. త్యాగం చేత అమృతత్వాన్ని మనకు లభిస్తుందని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
3: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాస్ హావ్ డిక్లేర్డ్ దట్ ఓన్లీ బై రినౌన్సియేషన్ అండ్ త్యాగ యూ బి ఏబుల్ టు గెట్ ఇమ్మార్టాలిటీ.
4: కనుక వ్యక్తిత్వాన్ని త్యాగం చేయాలి.
3: యూ హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఇండివిజువాలిటీ.
4: సమష్టిత్వాన్ని మనం అభివృద్ధి పరచాలి.
3: యూ హావ్ టు డెవలప్ కలెక్టివిటీ.
4: సమాజంలో మనం ప్రవేశించాలి.
3: యూ హావ్ టు ఎంటర్ ఇన్ టు ది సొసైటీ.
4: సమాజం యొక్క స్వరూపంలో ఉన్నటువంటి సర్వీస్ ని సేవించాలి.
3: యూ హావ్ టు వర్షిప్ ది లార్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది సొసైటీ.
4: ఎందుకనగా సువిశాల జ్ఞానతత్వాన్ని చూడలేనటువంటి మానవుడు, జీవిత అంతరాంతరాలలో ప్రవేశించలేనటువంటి మానవుడు విశ్వశాంతిని ఏ రీతిగా సాధించగలడు?
3: హౌ కెన్ ఎ మ్యాన్ హూ డజంట్ హ్యావ్ దట్ బ్రాడ్ మైండ్ and capacity to understand the subtleties of the knowledge, how can he just bring about peace for the entire universe?
4: Vishya shanti samaja shanti pai aadharapadi unnadi.
3: Peace of the world depends upon peace of the society.
4: Samaja shanti vyakti pai aadharapadi unnadi.
3: Peace of the society depends upon peace of the individual.
4: Vyakti shantiga undinappude samajanni shanti roopamlo teerchididdavachu.
3: Only when the individual is enjoying peace, he can
4: సమాజం శాంతి భద్రతతో ఉండినప్పుడే దేశమంతా శాంతి భద్రతతో నిండి ఉంటుంది.
3: ఓన్లీ వెన్ ది సొసైటీ ఇస్ పీస్ఫుల్ ద వరల్డ్ విల్ ఎంజాయ్ పీస్.
4: కనుక వ్యక్తి, సమాజము, విశ్వము ఈ మూడు కూడాను త్రిమూర్తాత్మక స్వరూపాలు.
3: ది ఇండివిజువల్, ది సొసైటీ అండ్ ద వరల్డ్ ఆర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ ఎంటిటీ.
4: అన్యోన్య ఆశ్రయాలు.
3: They are mutually dependent.
4: అవినాభావ సంబంధాలు.
3: There is integral relationship between them.
4: కనుక వ్యక్తి యొక్క ఆనందాన్ని మొట్టమొదట మనం అభివృద్ధి పరచుకోవాలి.
3: We have to develop the individual happiness.
4: ఈ ఆనందాన్ని మనం సమాజంలో నింపాలి.
3: We have to fill the society with the joy which individual gets.
4: సమాజంతో నింపినటువంటి ఆనందంతో లోకాన్నంతా కూడా మనం వ్యాపింప చేయాలి.
3: ఆఫ్టర్ ఫిల్లింగ్ ది సొసైటీ విత్ దట్ జాయ్, వి హావ్ టు సీ దట్ ఇట్ స్ప్రెడ్స్ టు ది ఎంటైర్
4: ఈ సంతోషమును కూడా స్వార్థంగా నింపుకోకూడదు.
3: ఈవెన్ వెన్ యూ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద జాయ్, యూ షుడ్ నాట్ బి సెల్ఫిష్ జాయ్.
4: కేవలం తైలం పైన వేసినటువంటి యొక్క నీటి బొట్టు వలె కానీ, లేక నీటి పైన పెట్టినటువంటి యొక్క తైల పొట్టు వలె కానీ మన జీవితం ఏకాకి జీవితంగా గడపకూడదు.
3: యూ షుడ్ నాట్ లివ్ ది లైఫ్ ఆఫ్ సాలిటరీనెస్ అండ్ సెల్ఫిష్నెస్ లైక్ a drop of oil in water.
4: ఎవరిని ద్వేషించకూడదు.
3: యూ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
4: ఇది భగవద్గీత యొక్క సారాంశం.
3: దిస్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్
4: అద్వేష్ట సర్వభూతానాం.
3: డోంట్ హేట్ ఎనీ లివింగ్ బీయింగ్.
4: ఎవరిని ద్వేషించినా నిన్ను నీవు ద్వేషించుకున్న వాడే.
3: హూమ్ సో ఎవర్ యూ హేట్, యు ఆర్ హేటింగ్ యువర్.
4: నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా చెల్లెళ్ళు, నా పుత్రులు, నా భార్య అని ఇంత మాత్రమే కేవలము ఒక సంకుచితమైనటువంటి యొక్క చిన్న కుటుంబంగా నువ్వు భావించరాదు.
3: You should not think in terms of the narrow family bonds of your father, your mother, your wife, your children, your brother.
4: Ni vishya kutumbanga neevu bhavinchali.
3: You have must have the concept of
4: hrudayanni vishalamaga chesukovali.
3: You should broaden your heart.
4: Appude aa vishala hrudayam nandi daivam nivasinchadaniki veelavutundi.
3: Only in such a broad heart God dwells.
4: ఇలాంటి విశాల భావమును పెంచుకునే నిమిత్తమై యజ్ఞయాగాది కృతముల ద్వారా త్యాగభావమును, వ్యక్తిత్వమును త్యాగము గావించుకునేటువంటి యొక్క మార్గమును బోధిస్తూ వచ్చాయి.
3: యజ్ఞాస్ యాగాస్ దే టీచ్ మ్యాన్ టు డెవలప్ ఎ బ్రాడ్ మైండ్, గివ్ అప్ హిజ్ ఇండివిజువల్ ఫీలింగ్ అండ్ సెల్ఫిష్నెస్.
4: ఆనాటి మహర్షులు చెప్పినటువంటి మాటలే మంత్రములుగా మారిపోయినాయి.
3: వాట్ ఎవర్ వర్డ్స్ వర్ అటర్డ్ బై ది మహర్షిస్ ఆఫ్ దోస్ డేస్, దే హావ్ టేకన్ ద షేప్ ఆఫ్
4: మంత్రములు వేరు, మాటలు వేరు కాదు.
3: Words and mantras are not different from each other.
4: పవిత్రమైనటువంటి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ప్రతి శబ్దం కూడాను మంత్ర స్వరూపంగా రూపొందింది.
3: Every sound which emerges from a sacred and a pure heart is a mantra.
4: తాము పెట్టినటువంటి ప్రతి పాదం కూడాను ఒక పుణ్యక్షేత్రంగా రూపొందింది.
3: Wherever such a person puts his foot, it becomes a pilgrim center.
4: చూచిన చూపులన్నీ కూడాను పవిత్రమైనటువంటి ఒక సౌందర్య చూపులుగా మారిపోయినాయి.
3: Whatever looks are given, they all those looks will be sacred looks.
4: కరు సర్వత్రా వారు శివం మంగళకరంగా చూస్తూ వచ్చారు.
3: Everything becomes auspicious.
4: సర్వమును సుందరంగా భావిస్తూ వచ్చారు.
3: Everything looks beautiful.
4: సర్వము కూడాను నిత్యంగా భావిస్తూ చూచారు.
3: ఎవ్రీథింగ్ బికమ్స్ పర్మనెంట్.
4: కనుకనే సత్యం శివం సుందరం అనేటువంటి స్వరూపాన్ని పొందినారు.
3: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సత్యం శివం సుందరం ఎమర్జ్.
4: కానీ మన యొక్క జీవితము ఈ సత్యం శివం సుందరం ఆత్మ సత్యం.
3: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇంటూ సత్యం శివం సుందరం.
4: హృదయం శివం,
3: ఆత్మ ఈజ్ సత్యం,
4: మన భావం సుందరం.
3: హార్ట్ ఈజ్ శివం.
4: మన హృదయం నందే ఉంటున్నాయి.
3: దేర్ఫోర్ సత్యం శివం సుందరం దే ఎగ్జిస్ట్ ఇన్ అవర్.
4: దీనిని యంత్రం, మంత్రం, తంత్రం అన్నారు.
3: ది సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యంత్రం, మంత్రం అండ్ తంత్రం.
4: మన దేహమే ఒక యంత్రము.
3: అవర్ బాడీ ఈజ్
4: మన శ్వాసమే ఒక మంత్రము.
3: అవర్
4: మన హృదయమే తంత్రము.
3: అవర్ హార్ట్ ఈజ్
4: శ్వాసాన్ని ఏ విధంగా విచ్చరిస్తున్నామో యోచించుకోవచ్చును. సో ఇది మంత్రం కాదా? మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా మంత్ర రూపం చేరింది.
3: ఇన్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్, ఇన్ బ్రీతింగ్ దేర్ ఇస్ దిస్ మంత్ర అసోసియేటెడ్. సో హమ్ ఐ ఆమ్ దట్.
4: ఏదో ఒక గురువుల దగ్గరికి వెళ్లి వారిని ప్రార్థించి వారిని ఆశ్రయించి ఏదో ఒక కొత్త మంత్రాన్ని మనం స్వీకరించినట్టుగా భావిస్తున్నాము. కాదు కాదు, నిత్య జీవితం లోపల మన దేహం నుండి కూడాను అంతర్వాణి క్షణ క్షణములకు కూడాను సోహం సోహం సోహం, నీవే దైవము, నీవే దైవం, నీవే దైవమని ఒక్క దినమునకు 21,600 పర్యాయములు బోధిస్తుంటే దీన్ని లక్ష్యం చేసుకోవటం లేదు. ఏదో గురువు దగ్గరకు పోయి చేతిలో మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడాను మంత్ర రూపం చేరింది.
3: ఇన్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్, ఇన్ బ్రీతింగ్ దేర్ ఇస్ దిస్ మంత్ర అసోసియేటెడ్. సోహం ఐ ఆమ్ దట్.

0: ఆరు నూరు పర్యాయములు బోధిస్తుంటే దీన్ని నువ్వు లక్ష్యం చేసుకోవటం లేదు. ఏదో గురువు దగ్గరికి పోయి చేతిలో కాసులు చెవులో మంత్రము చెప్పేస్తే అది పెద్దగా నీవు భావించి దానిని ఆశ్రయిస్తూ వస్తున్నావు. ఇది చాలా పొరపాటు. ఈ ఇమిటేషన్లు మనకు ఉండకూడదు. మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనము అనుసరించాలి.
1: వీ ఫీల్ దట్ వెన్ వీ గో టు ఏ గురు అండ్ పే హిమ్ మనీ అండ్ గెట్ వన్ మంత్ర, దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. వెల్, దిస్ ఈస్ ఎ రాంగ్ థింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇన్ అవర్ ఓన్ బ్రీతింగ్ 21,600 times a day we repeat the real mantra, and that mantra of soham tattva, that
0: namma merigina maruni mishambulo manase variki gurudandi.
1: The mantra
0: kante pedda guru lelu.
1: The moment you recognize the secret, your mind becomes a real guru for you.
0: Karuka samasta shastramuli endukudalu chakkani oka chitkaga cheppinatunti oka mantramul lopala daivattanni nee hrudayamunde pratishtinchukomani cheppindi.
1: All the scriptures have declared that you should establish God in your own heart.
0: ee karmakanda indundirekunte rahasyanni tirigi ee karmakanda gnana margam varaku ye vidhanga prayanam avutundani manamu ee vacheyatundi ee 7 dinamallo dinni poorthi manamu chudagalutam.
1: The secret of karmakanda associated with action and how this becomes gnana kanda, we will be spending time to understand these things. Without wasting time,
0: kayamunu nirupayogaparchaka,
1: without misusing your body,
0: kartavyanni nirvartinchi
1: discharging one's duty,
0: janmanu sarthakam chesukondi,
1: sanctify your lives,

పుట్టును సౌఖ్యంబు పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యంబు సత్య

0: వీరసుతుడ వినుడు భారతీయ వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా
1: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ టోటల్ లవ్ ద ట్రూత్ సాక్రిఫైస్ పీస్ అండ్ ఫర్బేరెన్స్ వి అక్వైర్ దెమ్ బికాస్ ఆఫ్ ది టోటల్ లవ్ విదౌట్ లవ్ దెర్ కెనాట్ బి ఎనీ హ్యాపీనెస్ అండ్ సెక్యూరిటీ లిసన్ టు దిస్ వర్డ్ ద సన్ ఆఫ్ భారత్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: ప్రేమ అను పదము తెలియని మానవుడు లేడు
1: దేర్ ఇస్ నో హ్యూమన్ హూ డజంట్ నో దిస్ వర్డ్ లవ్
0: విశ్వమంతయు ఈ ప్రేమలో ఇమిడి ఉన్నది
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ కంటైన్డ్ ఇన్ దిస్ లవ్
0: ప్రేమకు ప్రేమయే సాటి
1: లవ్ ఈజ్ ఈక్వల్ టు లవ్ ఓన్లీ
0: దీనిని వర్ణించుటకు భాష లేదు
1: నో లాంగ్వేజ్ కెన్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ ఫుల్
0: ఒకవేళ ప్రయత్నించినను పదములు చిక్కవు
1: ఈవెన్ ఇఫ్ వన్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు డిస్క్రైబ్ హీ వుడ్ నాట్ ఫైండ్
0: వొకాబులరీ యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసాసః మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటిది ఈ ప్రేమ
1: Therefore, love is beyond the comprehension of the mind and the description by word.
0: Anirvachaneyam prema annadu Naradudu.
1: Narada said, love is indefinable.
0: Itti vachanamunaku bhavamunaku talampunaku atheetamainatundi prema tattvanni samanyamaina manavudu prakrutamaina jeevitamulo bhautikamaina jagattunandu ee reetiga pondagaradu. ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు
1: దిస్ లవ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ద మైండ్ అండ్ ద వర్డ్ హౌ డు ఎక్స్పెక్ట్ ఎ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెస్ దిస్ లవ్
0: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటిస్తుంది
1: దిస్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ మానిఫెస్ట్ ఇన్ ద డివైన్
0: ఇది కేవలము ఒక దిక్సూచక యంత్రం వంటిది
1: ఇట్ ఈస్ లైక్ ఎ కంపస్
0: ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ ఇది ఉత్తరం వైపునే తిరుగుతూ ఉంటుంది
1: ద కంపస్ వేర్ ఎవర్ యు మే కీప్ ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ ఇట్సెల్ఫ్ టువర్డ్స్
0: అదే విధముగానే నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము నిరంతరము దైవం వైపునే ప్రయాణం సలుపుతూ ఉంటుంది
1: దేర్ఫోర్ ది ఎటర్నల్ ట్రూత్ఫుల్ లవ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్
0: ఇంతియే కాదు ఆల్జీబ్రా నంబర్ వంటిది
1: ఇట్ ఈస్ లైక్ ఎన్ ఆల్జీబ్రా నంబర్
0: ఇది ఏ విధముగా వర్ణించినప్పటికీ ఎన్ని సంఖ్యలు పెట్టినప్పటికీ ఇటువైపున అటువైపున సమంగానే ఉంటుంటుంది
1: యు మే పుట్ ఎనీ నంబర్ ఆన్ ఈదర్ సైడ్ బట్ ఇట్ రిమైన్ సేమ్
0: తైలము దీపమును వెలిగిస్తుంది
1: ఇట్ ఈస్ ద ఆయిల్ దట్ లైట్స్ ద ల్యాంప్
0: ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది
1: It is love that lights the life.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించవలనన్న చాలా కష్టం.
1: It is very difficult for a human being to realize this love.
0: ఈనాడు భౌతిక జగత్తునందు ప్రాప్తమైనటువంటి జీవితంలో అనుభవించేటువంటి ప్రేమ కేవలము ప్రేమగా భావిస్తున్నారు మానవులు.
1: Human beings consider this love which he enjoys and experiences in the physical transient world as true love
0: idi prema kadu
1: is not love at all
0: idi prema ani anipinchukodu
1: you cannot call it love
0: talli dandrulla prema gaani talli biddala prema gaani leka bharya bhartala prema gaani ivanni kudunu kevalam anuragamunu sambandhinchinave kaani aatma sambandhamaina prema tattvamu kadu
1: the love between the mother and father mother and the child the husband and the wife that's only attachment you cannot call it love
0: idi moham ani kuda nu cheppavachu
1: you can also call it attachment moha
0: idi dehamunaku sambandhinchine maatrame kaani aatmaku sambandhinchindi kaadu
1: the attachment relates to the body and but not to the spirit
0: dehamunu premistunnaru
1: we love the body
0: adhikarinni premistunnaru
1: we love the one in authority
0: antastulunu premistunnaru
1: we love status
0: kaani ivanni enta varaku
1: హౌ లాంగ్ దే లాస్ట్
0: దేహం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: వి లవ్ సో లాంగ్ దిస్ బాడీ ఎగ్జిస్ట్
0: అధికారం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: వి లవ్ సో లాంగ్ వేర్ ఇన్ పొజిషన్
0: మానవత్వం అనేటువంటి జీవితం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: సో లాంగ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ సస్టైన్
0: ఇవి మూడు కూడా అనిత్యము అశాశ్వతము.
1: ఆల్ ది త్రీ ఆర్ టెంపరీ
0: కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది.
1: Therefore, this sort of physical love is temporary.
0: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు.
1: యూ కెనాట్ కాల్ ఇట్ ఎస్ ట్రూ లవ్
0: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
1: వీ టేక్ దిస్ ఎస్ ట్రూ లవ్ అండ్ వేస్ట్ అవర్ టైమ్ అండ్ లైఫ్
0: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది, ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకారరహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
1: దిస్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్, ఇట్ ఈస్ ఈగోలెస్, ఇట్ ఈస్ బ్లిస్ఫుల్.
0: ఇట్టి ఆనందమయమైనటువంటి, స్వార్థరహితమైనటువంటి, అహంకారరహితమైనటువంటి, దివ్యమైన భవ్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోవాలంటే ప్రేమ ద్వారానే తెలుసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో దిస్ బ్లిస్ఫుల్ సెల్ఫ్లెస్ ఈగోలెస్ డివైన్ లవ్ యు కెన్ ఓన్లీ నో ఇట్ త్రూ లవ్ ఓన్లీ.
0: కాన ప్రేమ అనగా కేవలం భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యం గురించి ఉచ్చరించేటువంటిది, స్మరించేటువంటిది, తలంచేటువంటిది, ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినవి కావు.
1: సో వాట్ ఆల్ వీ ఇంటరాక్ట్ అట్ ది ఫిజికల్ లెవెల్ ఈజ్ నాట్ లవ్ ఎట్ ఆల్ విచ్ ఇస్ జస్ట్ ట్రాన్సెంట్ అండ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ.
0: ఇవి మధ్యలో వచ్చి మధ్యలో పోతుంటాయి.
1: దే హావ్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ పాస్ ఆఫ్.
0: నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
1: దిస్ ఎటర్నల్ లవ్ ఒరిజినేట్స్ ఫ్రమ్ హార్ట్.
0: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది.
1: ఇట్స్ నాట్ దట్ ఇట్స్ బోర్న్ దేర్, ఇట్ ఇస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించడం లేదు?
1: Why the human is not able to know this love which is pervasive everywhere?
0: ఈనాటి మానవుని యొక్క హృదయము కేవలము మరుభూమిగా మారిపోతుండాలి.
1: The heart of human has become barren. Barren land.
0: అంతే కాకుండా ఈ మానవుని యొక్క హృదయము ఈనాడు కేవలము కల్మషమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: The heart of the human is polluted.
0: మాలిన్యమైనటువంటిదిగా కనిపిస్తుండాలి.
1: ఇట్ ఈస్ డర్టీ.
0: కారణమేమిటి?
1: వై
0: ఈ అనిత్యమైన ప్రాకృతమైన భావములను హృదయము నుండి నింపుకున్నారు.
1: హి హస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ వరల్డ్లీ థాట్స్.
0: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
1: దేర్ ఇస్ నో స్పేస్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సీక్రెట్ పర్మనెంట్ లవ్ టు ఎంటర్.
0: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ అనురాగం అనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
1: ద మూమెంట్ వీ కీప్ దిస్ వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఎట్ డిస్టెన్స్, దిస్ అటాచ్మెంట్ ఎట్ డిస్టెన్స్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ దిస్ ట్రూ లవ్ ఒరిజినేటింగ్ విచ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ ద హ్యూమన్ బీయింగ్ షుడ్ నో నౌ?
0: ఈనాటి మానవుని యొక్క ప్రేమ నిరంతరము మారుతూనే ఉంటుంది.
1: ద హ్యూమన్ లవ్ టుడే చేంజెస్ ఎవ్రీ టైమ్.
0: పుట్టినప్పుడు తల్లి ఒడిలో కూర్చొని తల్లి ఒడియే తన యొక్క స్వర్గంగా భావిస్తుంది.
1: ఆఫ్టర్ బర్త్ ద చైల్డ్ కన్సిడర్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ యాజ్ ద వెరీ హెవెన్.
0: కానీ పెరుగుతూ కొంతవరకును ప్రాపంచిక సంబంధమైనటువంటి విద్యల్లో ప్రవేశిస్తుంది.
1: లేటర్ ద చైల్డ్ ఏజెస్ అండ్ స్టార్ట్ స్టడీయింగ్.
0: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు, ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
1: అండ్ ద చైల్డ్ ఫర్గెట్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ అండ్ థింక్స్ ఆఫ్ హిస్ స్టడీస్ అండ్ ద స్కూల్ లేటర్.
0: ఈ విద్యా విధానమునందు అనేక విధమైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకుని నెట్టుకుని ముందుకు కొనసాగుతూ వస్తుంటాడు.
1: This grown up person studies in an institution and faces all challenges in the educational front.
0: తదుపరి ఈ విద్యను విస్మరిస్తాడు.
1: Later he forgets all the
0: గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు.
1: Later he becomes a householder.
0: అప్పుడు గృహస్థాశ్రమమే నిత్య సత్యమైనదిగా భావించి దానిని లక్ష్యమందించుకుంటాడు.
1: He considers his family as permanent and forgets everything else.
0: క్రమక్రమేణా ఇది పెరుగు కొలది ఒకరిద్దరు బిడ్డలైన తరువాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
1: After one or two children, he'll be disgusted with his family.
0: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము సలుపుతాడు.
1: Later he moves about to earn money.
0: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను ఛేదిస్తుంటాడు.
1: He gives top priority to money. He forgets his own family because money is his aim, money is his goal.
0: కష్టపడటకి ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించడం చేత దీనిని విసిగించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
1: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore, he'll be ultimately vexed and disgusted.
0: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొక దాని వియోగము, ఒకదాని వియోగము మరొక దాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు.
1: Therefore, all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
0: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
1: This love is not true.
0: ఇది ఆత్మ ప్రేమ కాదు.
1: It is not the love of the spirit.
0: ఇది అనంతమైన ప్రేమ కాదు.
1: It's not infinite love.
0: ఈ ప్రేమ మారనటువంటిది.
1: This love is one that changes.
0: దైవ ప్రేమ నిరంతరం కూడాను చలించనటువంటిది.
1: The divine love is changeless.
0: కానీ ప్రాకృతమైన ప్రేమ భ్రమించేటువంటిది.
1: The worldly love deludes you.
0: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
1: So long this delusion is there, you cannot know Brahman, the divine.
0: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
1: Therefore, if we keep our heart in proper position, we'll know this love which is eternal and truth.
0: యత్ దృశ్యం తన్నశ్యం, చూచినదందై కూడాను ఒకానొక సమయం నందు ఇది అదృశ్యమైపోతుంది.
1: All that you see is bound to vanish at one time or other.
0: ఈ అదృశ్యమైనటువంటి యొక్క సత్యమైనటువంటిది కాదు.
1: All that disappears is not truth.
0: కనుక అదృశ్యము కానటువంటిది, అంతర్భావంలో ఉండినటువంటిది, అంతర్భావంలో అభివృద్ధి పరచునటువంటిది, పరిశుద్ధపరచునటువంటిది, ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
1: దేర్ఫోర్ దట్ విచ్ డస్ నాట్ డిసపియర్, దట్ విచ్ ఫాస్టర్స్ ద ఇన్నర్ ఫీలింగ్ అండ్ సెంటిమెంట్స్ ఈజ్ ట్రూ లవ్.
0: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కాని పుచ్చుకునే స్వభావం లేదు.
1: Love only gives and gives. It will never receive.
0: నిరంతరం కూడాను ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటాది.
1: Love continuously gives and gives.
0: ఈనాడు లోకములో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
1: In this world, do you find anybody who gives?
0: తనకు జన్మించినటువంటి కుమారులు కూడాను తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడాను వెనుకంజ వేస్తుంటాడు తండ్రి.
1: A father thinks twice before giving his property to his own son.
0: కనుక తండ్రియే కుమారులకు ఆస్తిని ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నప్పుడు మిగిలినటువంటి ప్రజలు ఇచ్చుకునే దానికి ఎట్లా సిద్ధమవుతారు?
1: When father is not prepared to partake, is not prepared to give his own share of the property to the son,
0: కనుక
1: ఇచ్చుకునే
0: స్వభావము ఒక్క దైవానికి తప్ప అన్యులకు లేదు.
1: It's only God who gives and gives, no one else.
0: కనుక దైవత్వంతో కూడినటువంటిది ఈ ప్రేమ తత్వము.
1: Therefore, this love is divine.
0: ఈ ప్రేమ అనేటువంటిది నిత్యము కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నకశిఖ పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
1: This love is present in the heart and just flows from there, from top to toe, continuously.
0: ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటాది.
1: This love is experienced by every cell in our body and all over the body.
0: దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడాను కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించుటకు వీలు కానటువంటిదిగా ఉంటుంది.
1: As the heart of the modern man is highly polluted and dirty, there's no sacred love there.
0: నిరంతరం కూడాను బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
1: He spends all his time in this desire which is worldly, ephemeral and physical.
0: కనుకనే ఈ ప్రేమ తత్వం అనేటువంటి దాన్ని హృదయములో మనము సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: Therefore we should direct our love along the proper path in our heart.
0: ఈ ప్రేమ రహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడాను ఇతనికి చెంత చేర్చదు.
1: The world also will not accept you If you have no love in your heart,
0: prema rahitamainatundi yokka jee hrudayamu kevalamu pranamu lene jeevitame.
1: A heart without love is a dead body.
0: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
1: ఫర్ దిస్ లైఫ్ లవ్ ఇస్ ద
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమ తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
1: దేర్ఫోర్ దిస్ లవ్ విచ్ ఇస్ డివైన్ మస్ట్ బి నోన్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
1: We should see all those things that we see and listen to get into our hearts.
0: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికీ కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
1: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
0: దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైనటువంటి పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా, దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
1: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
0: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చారు.
1: ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ కీపింగ్ విజిలెంట్, కీపింగ్ ఎ వాచ్ అరౌండ్ దిస్ స్వీట్స్.
0: కానీ ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీనిని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దానివల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
1: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీస్ స్వీట్స్ and got them digested and he could be strong and remained there with all the courage.
0: Anaga emiti indulo unnatundi antaratham.
1: What is the inner significance here?
0: Edo bahyamainatundi prapanchamunandu bhagavat bhavamulu, bhagavat upadeshamulu badram cheskovatam kaadu.
1: It's not enough if you keep all the divine teachings safe and secure.
0: Madhurati madhuramainatundi yokka bhagavat bhavamulanu tana hrudayamlo praveshimpa cheskovali.
1: Sweetest feelings must be preserved, kept safe and secure.
0: ఈ హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: We should have that digestion of experience.
0: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరమునకు తగిన పుష్టి సంతృప్తి ఏర్పడుతుంది.
1: It's only after digestion our body will be strong enough.
0: అదే విధంగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
1: లైక్ దట్ ఆల్ దట్ వి హర్డ్, ఆల్ దట్ వి రీడ్,
0: ఈ హృదయంలో ప్రవేశించినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
1: లేటర్ వి షుడ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటు యాక్షన్ అండ్ డైజెస్ట్ దెమ్.
0: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యు విల్ హావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లవ్.
0: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
1: It's useless by merely listening.
0: Leka tinnanta matramana deeni prayojanam emi ledu.
1: It is useless by merely eating.
0: Jinninchukovali.
1: You have to get them digested.
0: Anaga nityanubhutilo deenini pravesha pettali.
1: You should experience in your daily life.
0: Appude idi jinninchukunna tarvata deeni shakti manaku aavirbhavistundi.
1: When once all these things are digested, then you will find the strength.
0: Kanuka nirantaram kudanu gopikulu anadu ee vidhanga prarthistu vacharu.
1: This was the prayer of Gopikas in those times.

సమేశముతో ప్రేమసుధా వర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే.

0: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వేర్ దేర్స్ నో లవ్
1: ప్రేమాంకురమును పెంపొంద
0: ఇన్ ఆర్డర్ టు జర్మినేట్ ద సీడ్స్ ఆఫ్ లవ్
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ది ఎమోషన్ ఆఫ్ లవ్
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే కృష్ణ గానము చేయగదే
0: ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో కంటిన్యూస్లీ కృష్ణ సింగ్ అండ్ సింగ్ ఫర్ అస్
1: కానీ ఈనాటి మానవుని యొక్క హృదయములు మరుభూములుగా తయారైపోతున్నాయి
0: బట్ హ్యూమన్ హార్ట్ టుడే ఈజ్ ఎ బ్యారన్ ల్యాండ్
1: ఇసుకలో వర్షధలదారలింకిపోవు
0: ఇట్స్ ఓన్లీ ఆన్ శాండ్ ద వాటర్ జస్ట్ సింగ్స్
1: మధురమై నిల్చు రేగని మసకలోన
0: Whereas in a fertile land, the same rainwater becomes sweet.
1: Isukalo varsha jaladara ninkipovu.
0: Whereas in a sand, water is absorbed.
1: Regadi masakalona.
0: In a fertile land.
1: Praptanusaramuga alaru bhakti. Atte praptanusaramai alaru bhakti.
0: The rain is absorbed in the sand, whereas the same rainwater becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness.
1: ఈ ఆధ్యాత్మిక మార్గం కాని లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కాని వైజ్ఞానిక మార్గం కాని హృదయం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఇవన్నీ కూడా ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
0: Spiritual matter or worldly or scientific or technological, unless heart is pure, all the rest will be futile.
1: Kanuka sarva sadhanalu kudanu chitta shuddhi nimittamai yerpadinatuntive kaani kevalamu prapancha reeti lopala deetito aataladukuneetuvanti oka swabhavam kaadu.
0: All spiritual paths are prescribed to purify our heart is not merely a matter of gain.
1: Itti pavitramainatuvanti prema tattvanni prati vyakti kudanu gurtinchadaniki prayatninchali.
0: So every person to determine to recognize the nature of this love.
1: Idi nature kaadu deeniki atheetamainatundi ee prema.
0: This love is transcendental.
1: Kanuka prema nature lo ledu, nature e prema lo untundali.
0: Love is not there in the nature is present in love.
1: Kanuka vishwame ee prema yandu imidi untunnadi.
0: Therefore universe is present in love.
1: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ కెనాట్ బి కంటైన్డ్ విత్ ఇన్ దిస్
1: ఈ వస్త్రం నా చేతిలో ఉంటుంది అనగా ఏమిటి, నా చెయ్యి పెద్దది వస్త్రం చిన్నది.
0: యు ఫైండ్ దిస్ క్లాత్ వెర్ బికాస్ మై హ్యాండ్ ఇస్ బిగ్గర్ దాన్ ద క్లాత్ ఐ హోల్డ్ హియర్.
1: అదే రీతిగా ఈ విశ్వంలో ఇమిడి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విశ్వం పెద్దది ప్రేమ చిన్నది.
0: లైక్ వైజ్ ఇఫ్ యు సే దట్ దిస్ లవ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇట్ మీన్స్ యూనివర్స్ ఇస్ బిగ్గర్ దాన్ దిస్ లవ్.
1: కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఇమిడి ఉంటున్నదనగా ఈ ప్రేమనే పెద్దది, విశ్వం చాలా చిన్నది.
0: లైక్ వైజ్ యూనివర్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లవ్ ఇట్ మీన్స్ లవ్ ఇస్ బిగ్గర్ దాన్ దిస్ నేచర్.
1: కనుక ఈ దృశ్య కల్పితమైన ఈ జగత్ అంతా కూడాను ప్రేమ ఆధీనమైనదే కాని ప్రేమ ఈ యొక్క జగత్తునకు ఆధీనమైనది కాదు.
0: దేర్ఫోర్ ఆల్ దిస్ అపారెంట్ ట్రాన్సెండెంట్ యూనివర్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లవ్ అండ్ లవ్ డజంట్ సబ్మిట్ ఇట్సెల్ఫ్ టు దిస్ యూనివర్స్.
1: లేక కాలానుభిన్నమైనటువంటి యొక్క కర్మకర్తత్వములు కాని ఈ యొక్క ప్రేమలోనే ఇమిడి ఉంటున్నవి.
0: క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ లవ్ ఓన్లీ.
1: ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటి మాత్రమే.
0: ఆల్ అదర్స్ ఆర్ ఫిజికల్ వరల్డ్లీ.
1: ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది,
0: హౌ లాంగ్ ద బాడీ లాస్ట్,
1: ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ జస్ట్ టెంపరీ.
1: ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము అశాశ్వతంగానే ఉంటుంటది.
0: దిస్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ టెంపరీ లవ్ ఆల్సో డజంట్ లాస్ట్ లాంగ్.
1: కనుక హృదయతత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడా నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు.
0: వెరస్ ద నేచర్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ఎటర్నల్ ట్రూత్.
1: ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ద మెయిన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ టు రికగ్నైజ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ లవ్.
1: ఈనాటి దృశ్యము, ఈనాటి ప్రపంచము తీనేరి రోగముతో బాధించుతున్నటువంటి యొక్క రోగి వలె కనిపిస్తుంటుండాలి.
0: ద అపేరెంట్ వరల్డ్ వాట్ యు సీ నౌ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆల్ డిసీజెస్ లైక్ ఏ సిక్ పర్సన్, ఏ పేషెంట్.
1: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి, అశాంతి, అశాంతి.
0: యు మే గో ఎనీవేర్, యు ఫైండ్ ఎజిటేషన్ అండ్ రెస్ట్లెస్నెస్.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైన ద్రోహము, అన్యాయము, అక్రమము, అనాచారము.
0: Wherever you go, you find betrayal, deceit, you find cheating.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు విరుద్ధమైనటువంటి ఒక చర్యలే.
0: They are all the actions just opposite to love.
1: కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వ వ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
0: So it's only love which is all pervasive and which will make everybody happy.
1: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
0: In order to attain this eternal bliss, it is possible only through love.
1: ఇది శారీర, మానసిక, ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటి ఈ ప్రేమ తత్వము.
0: The love remains there when there is unity in this Trinity, the body, mind and the spirit.
1: కేవలము దేహంతో కూడినంత వరకు ఉంటుంటుంది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ.
0: The worldly love lasts so long there is this body.
1: మనస్తో కూడినటువంటిది ఉంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love relates to the mind.
1: కొంతవరకు బుద్ధితో చేరినటువంటిదిగా ఉంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love to some extent goes with the
1: శారీరక, మానసిక, బుద్ధికి అతీతమైనటువంటి ఒక తత్వము ఆత్మ ప్రేమ.
0: But that which is beyond the body, mind, intellect is the love of the spirit.
1: ఏమిటి?
0: What do you mean by ఆత్మ?
1: ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు, కానీ దీనికి ఆనందం అనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది.
0: Atma has no definite form.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: The pure love is Atma.
1: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
0: Sacred love is Atma.
1: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: Selfless love is Atma.
1: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: Egoless love is Atma.
1: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: The love which is
1: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
0: Formless love is Atma.
1: అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి.
0: హౌఎవర్ దిస్ లవ్ హ్యాస్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్.
1: చక్కెర ఉంది.
0: హియర్ ఇస్ షుగర్.
1: చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుండాలని చెప్పవచ్చు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ద ఫార్మ్ ఆఫ్ ద షుగర్ యూ విల్ సే ఇట్ ఈస్ లైక్ శాండ్ విచ్ ఇస్ వైట్ ఇన్ కలర్.
1: కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
0: బట్ వీ ఆస్క్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్, నో వన్ కెన్ సే.
1: కేవలము ఇది స్వీట్ అని చెప్పవచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
0: హౌఎవర్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ యూ విల్ సే ఇట్ ఇస్ స్వీట్ అండ్ యూ కెన్ సే స్వీట్ బట్ యూ కెనాట్ సే ద ఫార్మ్.
1: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి, కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ ది స్వీట్నెస్ కమ్స్ టు అవర్ ఎక్స్పీరియన్స్ నాట్ టు ఎక్స్ప్రెషన్.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని అనేక విధములుగా కూడాను ఈ లోకములో మనం అనుభవిస్తూనే ఉంటున్నాము.
0: వి ఎక్స్పీరియన్స్ దిస్ లవ్ ఇన్ ఎ వేరీడ్ ఫార్మ్ ఇన్ దిస్ లైఫ్.
1: అయితే అనిత్యమైనటువంటి ప్రేమలో కూడాను సత్యమైన ప్రేమ కూడాను ఇమిడి ఉంటుండాలి.
0: హౌఎవర్ ఇన్ దిస్ టెంపరరీ లవ్ దేర్ ఇస్ ఎ పర్మనెంట్ లవ్.
1: కానీ అనిత్యమైనటువంటిది అగోచరమవుతుంది.
0: హౌఎవర్ దట్ విచ్ ఇస్ ట్రూత్ ఈస్ నాన్ అపేరెంట్.
1: నిత్యమైనటువంటిది అంతర్భూతమవుతుంది.
0: అండ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ఈస్ ఇన్నర్ కరెంట్.
1: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
0: వి హావ్ టు ఇన్వెస్టిగేట్ ది లవ్ ఇన్ ఫుల్.
1: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
0: దేర్ఫోర్ ది లవ్ విచ్ రిలేట్స్ టు ది స్పిరిట్ ఇస్ ఆత్మ ప్రేమ.
1: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఈ లోకముతో సంబంధించినటువంటిదిగా ఉంటుంటాయి.
0: వేర్ ఆస్ ద వరల్డ్లీ లవ్ రిలేట్స్ టు బాడీ, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
1: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమను నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును, అశాంతిని, కష్టములను అందిస్తూ ఉంటాయి.
0: ద వరల్డ్లీ లవ్ బికాస్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్ విల్ పుట్ యూ టు సఫరింగ్, విల్ పుట్ యూ టు
1: సాడ్నెస్. భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగింపజేస్తుంది.
0: ఇట్ మే బి ది డివైన్ లవ్ బట్ యెట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
1: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
0: బట్ ది లవ్ ఆఫ్ ది స్పిరిట్ విల్ బి హ్యాపీ ఈవెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ సెపరేషన్.
1: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుండవి.
0: ఇట్ హెస్ ఫోర్ లెవెల్స్.
1: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
0: However, most important are three.
1: ఒకటి స్వార్థ ప్రేమ.
0: One is selfish love.
1: రెండవది సమంజస ప్రేమ.
0: The second is సమంజస ప్రేమ.
1: మూడవది పరార్థ ప్రేమ.
0: Third one పరార్థ ప్రేమ.
1: నాలుగవది యథార్థ ప్రేమ.
0: Fourth one యథార్థ ప్రేమ.
1: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
0: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్ ఈజ్ లైక్ లైట్ ఇన్ ఎ రూమ్.
1: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటుంది.
0: ద లైట్ ఈజ్ లిమిటెడ్ కన్ఫైన్ టు దట్ రూమ్ ఓన్లీ.
1: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
0: బట్ యూ డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్.
1: ఇది కేవలం రూమ్ కు మాత్రమే పరిమితమై ఉంటుంటుంది.
0: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
1: రెండవది
0: సమంజస ప్రేమ. సెకండ్, సమంజస ప్రేమ.
1: ఇది ఏ మూన్ లైట్.
0: సమంజస ప్రేమ ఇస్ మూన్ లైట్.
1: అనగా బయట లోపల కూడా ఈ యొక్క వెలుతురు ఉంటుంటుంది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్గా ఉంటుంది.
0: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
1: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
0: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఇస్ సన్ లైట్.
1: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: అయితే ఇది శాశ్వతం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడని అనుకుంటాం మనము.
0: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ ద సన్ హెస్ సెట్.
1: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
0: సన్ డజంట్ సెట్.
1: సూర్యుడు ఉదయించడం లేదు.
0: నార్ డస్ హీ రైజ్.
1: అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మం నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
0: వెన్ దేర్ ఇస్ ఆబ్సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ యూ కెనాట్ సే ఇట్ హెస్ డికేడ్ ఆర్ డీజనరేటెడ్
1: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత. గ్లానిర్భవతు అనగా ఏమిటి? కనిపించకుండా పోయింది.
0: గ్లానిర్భవతు మీన్స్ ది రైచియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్.
1: కనిపించకుండా పోయింది మాత్రమే కానీ ఇది లేకుండా పోలేదు.
0: యూ డోంట్ సీ ఇట్ బట్ డజన్ మీన్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్.
1: సూర్యుడు అస్తమించినాడని మనం భావిస్తున్నాము.
0: యూ థింక్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ భూగోళం యొక్క అడుగు భాగం పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాము.
0: బికాస్ ద సన్ హెస్ గాన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యూ ఫీల్ ద సన్ హెస్ సెట్.
1: సూర్యుడు అస్తమించలేదు.
0: సన్ డజంట్ సెట్.
1: సూర్యుడు లేకుండా పోలేదు.
0: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
1: అదే విధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
0: లైక్ దిస్ సేమ్ వే బికాజ్ యూ డోంట్ సీ దిస్ ధర్మ యూ సే దట్ ఇట్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటుంది లోపల వెలుపల.
0: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైడ్ అవుట్ సైడ్.
1: కానీ ఇది కూడా శాశ్వతం కాదు.
0: ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది పరార్థ ప్రేమ.
0: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
1: ఇంకా ఆత్మ ప్రేమ, అది యథార్థ ప్రేమ.
0: ద ఫోర్త్ వన్ ఆత్మ ప్రేమ, ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: అనగా లోపల వెలుపల కూడాను, నిరంతరం కూడాను, సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను ఇది గోచరమవుతుంటుంది.
0: The love of the spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
1: దీనిని వేదమునందు అంతర్బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః. అంతర్బహి లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
0: The love of the spirit gives you the light both inside and outside.
1: ఇలాంటి ఆత్మ ప్రేమకు నాశము లేదు.
0: This love of the spirit, it doesn't die.
1: దీనికి తరగటము పెరగటం కూడాను లేదు.
0: ఇట్ నెదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
1: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
0: ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఎ పర్మనెంట్ స్టేట్ విచ్ నెదర్ కమ్స్ నార్ గోస్.
1: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
0: వీ హావ్ టు స్ట్రగుల్ ఫర్ సచ్ లవ్ విచ్ ఈస్ ప్రెసెంట్ లేటెంట్ ఇన్ us.
1: ఎక్కడి నుంచినో మనం కొననక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నార్ బాయ్ నార్ రిసీవ్ బై వే ఆఫ్ గిఫ్ట్.
1: అక్కడనే ఉంటుండాలి.
0: It stays there all the time.
1: అది సర్వత పాణిపాదం తస్సర్వతో శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని, మాధుర్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరం కూడాను శాంతి శాంతి శాంతి.
0: Therefore, if we make use of this love in a perfect order, in the way we are expected to, you find the peace at all levels.
1: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: You can remain in the state of peace because of love only.
1: భగవత్ ప్రార్థన లోపల శాంతకారం భుజగ శయనం పద్మనాభం సురేశం శాంతకారం భుజగశయనం. ఏమిటి దీని అంతరార్థం?
0: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే శాంతాకారం భుజగశయనం. వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
1: 1000 పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతాకారం.
0: లార్డ్ రిక్లైన్స్ ఆన్ ది సర్పెంట్ విత్ 1000 హుడ్స్ బట్ యెట్ హీ రిమైన్స్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: అనగా ఈ వేల కొలది శిరస్సులు కలిగినటువంటి ఒక దీనిపైన పవడించి కూడాను శాంతంగా ఉంటున్నాడు.
0: దో హీ ఈజ్ రిక్లైనింగ్ ఆన్ ద సర్పెంట్ విత్ 1000 హుడ్స్ హీ ఆల్వేస్ రిమైన్స్
1: ఎందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
0: వై? వాట్
1: దాని తన క్రింద వేసుకున్నాడు అందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
0: బికాస్ ద సర్పెంట్ ఈస్ ప్రెసెంట్ అండర్ హిమ్ దేర్ ఫోర్ హీ రిమైన్స్ ఇన్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విషయవాసనలన్నింటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు అందువల్ల నిరంతరము భయమే.
0: Because man has kept the sensual indulgence and involvement on his head, therefore he is restless, agitated.
1: విషయవాసనలన్నింటి యొక్క ఈ డిజైర్స్ ను మనం అణగదొక్కాలి.
0: Therefore we should put the sensual desire under control and
1: అది భగవంతుడు శాంతాకారం భుజగశయనం భుజగశయనము అయి కూడాను నారాయణుడు శాంతంగా ఉంటున్నాడు.
0: Lord Narayana, though he reclines from the serpent,
1: ఎక్కడ ఉన్నాడు
0: నారాయణుడు? Where is Narayana?
1: సర్వుల హృదయము నారాయణ యొక్క స్థానమే.
0: Narayana resides in the altar of the heart.
1: కనుక హృదయమనేటువంటిది కోరికలకు ఏ మాత్రమే అవకాశం ఇవ్వటం లేదు.
0: So the heart should not entertain any desire.
1: ఈ కోరికలకు అవకాశం ఇచ్చేటువంటిది ఏమిటి?
0: What is that you scope for the desire? It's on the mind.
1: ఇది అన్ని విధమైనటువంటి యొక్క ఈ యొక్క తుంటరి పనులు చేస్తుండేటువంటి.
0: Is the mind behind all this mischief?
1: కనుక ఈ మనస్సును మొట్టమొదట మరల్చాలి హృదయం వైపున.
0: Therefore you have to direct the mind towards
1: God. అది మరల్చాలి ప్రేమ చేతనే.
0: You can direct it through love only.
1: ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
0: It's not possible to direct.
1: అన్నింటినీ అణగదొక్కుతుంది ఈ మనస్సు.
0: You can only control it only with love.
1: కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
0: Mind is expansive, it is so vast.
1: కనుకనే వేదం మనోమూలం ఇదం జగత్ జగత్తంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
0: The whole universe is because of the mind only.
1: ప్రేమ కూడాను ఈ యొక్క దీనికి లోబడి ఉండేటువంటిది కాదు. మనస్సు జగత్తుకు లోబడినటువంటిది కానీ జగత్తే ప్రేమకు లోబడినటువంటిది.
0: In fact, the whole universe is under the control of the mind, while the mind is under the control of God.
1: కనుకనే మాస్టర్ ను మనం సరైన ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ చిల్లర దేవతలంతా కూడా మనలో ప్రవేశిస్తాయి.
0: When once we go by this master command, the rest will follow you automatically.
1: సుగ్రీవుడు వారితో యుద్ధం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు.
0: Sugriva decided to fight with Vali and devised all sorts of warfare and plan.
1: ఇతని చుట్టూ ఉండినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ ఇస్ ప్రెసెంట్ దేర్.
1: హనుమంతుడు కూడాను సామాన్యుడు కాదు.
0: హనుమాన్ ఇస్ నాట్ ఆర్డినరీ.
1: అనేక రకములైనటువంటి యుక్తి ప్రయుక్తులంతా కూడాను ప్రవేశపెట్టాడు.
0: He has got all the experts.
1: విచారణ సలిపాడు. ఎక్స్పెరిమెంటల్ చేశాడు. ఎక్స్పీరియన్స్ ను పొందాడు.
0: హనుమాన్ ఎక్స్పెరిమెంటెడ్, హాస్ గాట్ ఎనఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
1: కానీ వాళ్ళని చంపాలంటే, వారితో విజయాన్ని సాధించాలంటే వారికంటే ఎక్కువ బలవంతుడైనటువంటి వాడి స్నేహాన్ని నేను పొందాలి.
0: ఇన్ ఆర్డర్ టు కాంకర్, ఇన్ ఆర్డర్ టు కిల్ వాలే, ఐ షుడ్ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ మైటియర్ స్ట్రాంగర్ దాన్.
1: అప్పుడే నేను వారిని చేయించడానికి వీలవుతుంది. కానీ వారికంటే శక్తి తక్కువగా ఉండేటువంటి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ప్రయోజనం ఏమిటి?
0: దెన్ ఓన్లీ వాలీ కెన్ బి డిఫీటెడ్. If I am to have a friend who is of lower strength than Vali, it is useless.
1: Kanukane Ramunu kudanu parichinchadu Hanumantudu.
0: So Rama also examined Hanuman.
1: Ye Vali ye vidhamainatundi balanni pravesha petti ye vidhamainatundi shaktini nirupinchado aa yokka shaktini kudanu Ramunu nirupinchamani koraadu.
0: The strength and the power of Vali are to be seen in Hanuman.
1: Antakante adhikanga nirupinchadu Ramunu.
0: And Hanuman has proved he excelled Vali in every aspect.
1: Appude Ramulu yokka snehanni kori tanakante varikante adhikamaina shakti gala vaadu kanaka itani sneham chetinappude nenu valito vijayanni sadhinchavachunani drudha nammakanni pondukunnadu.
0: Then he could have a strong faith. As he is more powerful than Vali, he wanted him as his friend.
1: Okanoka samayam lopala,
0: at one time,
1: Vali sandhyavandanam aachukunte samayam lopala,
0: while he was offering his prayer during twilight,
1: aa samayalo ravanasudu vachadu.
0: Ravanasura came.
1: Na sandhyavandanamatu emaina vimuktam kalugutundo emo ani vignam kalugutundo emo ani vachina ravanni oka chetulo adumkunnadu.
0: Because he doesn't want anyone to come in between while as he is in prayer, he kept Ravana in his arms.
1: Ravanasurni కేవలం ఒక్క చేతిలో అదిం పట్టినటువంటి వాడు ఒక్క వాలి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యం లేరు.
0: ఇట్స్ ఓన్లీ వాలి హూ ఇస్ సో పవర్ఫుల్ హూ కుడ్ హ్యావ్ రావణ ఇన్ వన్ ఆర్మ్.
1: రాములపై ఉన్నటువంటి ప్రేమ చేతనే విభీషణుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క దీనిని ఓర్చుకుని సహించుకుని భరించుకుని సాధించుకుంటూ వచ్చాడు.
0: విభీషణ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ డివోషన్ ఫర్ రామ.
1: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం.
0: ఆల్ దిస్ స్ట్రెంగ్త్ ఈస్ డ్యూ టు హిస్ లవ్ ఫర్ గాడ్.
1: మూడవ దినము,
0: థర్డ్ డే,
1: ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారిని అందరినీ వధించాడు రామలక్ష్మణులు.
0: రామలక్ష్మణ కిల్డ్ ఆల్ వారియర్స్.
1: అంగదుడు, వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
0: అంగద అండ్ అదర్స్ ఫాట్.
1: కుంభకర్ణుడు,
0: కుంభకర్ణ
1: ఇంకా రావణుని కుమారుడు, వీళ్ళందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
0: ఆల్ ఆఫ్ దెమ్ డైడ్, ఓన్లీ రావణ రిమైన్డ్.
1: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
0: అట్ దట్ టైమ్ ఎవరీ స్ట్రాంగ్ మ్యాన్ కేమ్ దేర్.
1: చెప్తున్నాడు విభీషణుడు, రామా ఇతన్ని మాత్రం నీవు అణగదొక్కుతావంటే నీ జగత్తంతా కూడా నీవు సాధించిన వాడవుతావు, లంకనంతా పూర్తి నీ హస్తగతం గావించుకున్న వాడవుతావు అన్నారు.
0: విభీషణ స్టార్టెడ్ టెల్లింగ్ రామా, ఇఫ్ యూ కిల్ దిస్ మైటీ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్,
1: ఇతనే రావణుడి కంటే మహాశక్తి సంపన్నుడు,
0: ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ రావణ,
1: అతనికంటే పెద్దవాడు,
0: ఈజ్ ఎల్డర్ దెన్ రావణ.
1: ఎవరని అతనిపైన అనేక విధములుగా పోరాడినాడు రావణుడు.
0: అండ్ రామా ఫాట్ విత్ హిమ్.
1: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
1: కడపటికి రాములే అలసిపోయాడు.
0: రామా వాజ్ టైర్డ్.
1: అప్పుడు వెనుక ఉంటుండి విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రం విశ్రాంతి తీసుకోకూడదు, అతనిపైన యుద్దంను పోరాడుమన్నా చెప్పాడు.
0: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్ రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ.
1: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంకా నీకు దక్కడు.
0: ఇఫ్ యూ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్
1: నీకు విజయం కూడా చేకూరదు.
0: అండ్ యూ నెవర్ విన్.
1: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నానన్నాడు.
0: దిస్ ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ లవ్.
1: అప్పుడు ఈ విభీషణ యొక్క ప్రోద్బలం చేత రాములు ఆ వ్యక్తిని సంహరించాడు.
0: బికాస్ ఆఫ్ ఆల్ ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది వర్డ్స్ ఆఫ్ విభీషణ, రామా కిల్ దట్ మ్యాన్.
1: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
0: స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
1: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
0: The moment that powerful man fell down, Vibhishana also fell at the same time.
1: Tarvata Ramachintan chesadu.
0: Then he thought of Rama.
1: Tadupari lechi
0: he got up.
1: Swami idi naa balaheenata.
0: He said, Swami, this is my weakness.
1: Ilanti balaheenata naaku praveshinchakoodadu.
0: Such weakness should not be there in me.
1: Nee premanu naa hrudayam nundi nimpukunnatvanti nenu ee balaheenataku meeku avakasam ivvatama.
0: When your love is there full in my heart, why should I be weak?
1: Manchide kaani నీవు ఈ పడిపోవటానికి కారణమేమిటి?
0: ఇట్స్ ఓకే దెన్ వై డిడ్ యూ ఫాల్ ఆన్ ద గ్రౌండ్ లైక్ దాట్.
1: స్వామి ఇది దేహానుబంధం చేత, కొంత అనురాగ బాధంతో చేతనే ఈ విధమైనటువంటి యొక్క స్పృహ తప్పిపోయింది అన్నాడు.
0: స్వామి ఐ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్. అండ్
1: అనురాగం యొక్క సంబంధమే
0: ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్.
1: ఎందువల్లనగా ఆ బలవంతుడైనటువంటి వ్యక్తి నా కుమారుడు.
0: బికాస్ దట్ పవర్ఫుల్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్,
1: ఈ
0: సన్ ఆఫ్ విభీషణ.
1: భగవంతుని విజయాన్ని సాధించవాలని చెప్పని తన కొడుకైనా సరే దానిని మరణించేయమని చెప్పి కోరాడు.
0: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ది గాడ్స్ లవ్ విభీషణ వాజ్ ప్రిపేర్డ్ ఈవెన్ ఫర్ ద డెత్ ఆఫ్ హిజ్ ఓన్ సన్.
1: విభీషణ ఎందుకు ఈ విధంగా చేశావు?
0: విభీషణ వై డిడ్ యు డు లైక్?
1: పొరపాటు కాదా?
0: ఇస్ నాట్ ఎ మిస్టేక్?
1: నీ మొదలే నాకు చెప్పకూడదా నా కుమారుడని?
0: వై డిడ్ నాట్ టెల్ ఇన్ ద బిగినింగ్ దట్ హి ఇస్ యువర్ సన్?
1: చెప్పాడు.
0: దెన్ హి సెడ్,
1: స్వామి ఎలాంటి విషయం నందైనా కూడాను మనకు ఎదురుగా తిరిగి మనతో యుద్దం చేయడానికి వచ్చినటువంటి వాడు ఎవడైనా సరే సంబంధ బాంధవ్యాన్ని ఏమాత్రం కూడా పెట్టుకోకూడదు.
0: స్వామి ఇన్ వార్ ఫీల్డ్ లెట్ హిమ్ బి ఎనీవన్, వీ షుడ్ నాట్ గో బై అవర్ రిలేషన్షిప్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ వార్.
1: వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రం ఈ యుద్దంలో ప్రవేశం ఇవ్వకూడదు.
0: దేర్ ఇస్ నో కన్సిడరేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ బ్లడ్ రిలేషన్షిప్.

0: ఇవన్నీ యుద్ధంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసినప్పుడు వాడు మనకు విరోధే కానీ బంధువు కాదు.
1: హి మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హిస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాడేవలు ఈ బాంధవ్యం ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ హిమ్ బి మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ సన్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యూ.
0: నేను నీ దాసుడను.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: కనుక నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యమైనటువంటి ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanam lopala kuri poyedi kali poyedi rali poyetuvanti.
1: All those things are sure to pass off like
0: nitya satyamanti yokka tattvam nee yokka bhavame.
1: This eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramuka vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: Kanuka prema anetundi bhagavantuni paina vidayyaleinatundi oka bandham ga untundali.
1: This love should be a permanent attachment towards God.
0: Loka sambandhamainatundi bandhamulanta kudunu edo oka rakamainatundi reetiga viluva undavachunu kani bandha vimochana jarugutundi.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: Tamogoda sambandhamainatundi bandhana inapa sankellu.
1: On the other hand, that which is of dullness, tamo guna, is like
0: rajoguna sambandhamainatundi yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion, is like a copper chain.
0: Kaani sattvikamainatundi yokka gunamu sambandhamainatundi idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kaani inumaina ragaina bangaraina bandhana bandane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku కాపర్కు బంగారుకు విలువలు ఉంటాయి కానీ బంధనకు మాత్రం విలువ లేదు. ఒకే బంధనే కానీ నాకు ఆ బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి చైన్డ్.
0: ఆ సాత్విక బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి బౌండెడ్ బై ది సాత్విక చైన్. సత్యమైనటువంటి యొక్క
0: రామప్రేమ తత్వం ఒక్కటి నాకు చాలు అన్నాడు.
1: ఐ వాంట్ ద ప్యూర్ అన్సలీడ్ పయస్ లవ్ ఫర్ రామ.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: To propagate and to share and to teach the power of this divine love, Vibhishana worked in that particular direction.
0: Kanukane Vibhishana antundi vadu sattvikamainatundi mitrudu.
1: Vibhishana is a pious friend.
0: Ramuluku sattvika mitrudu.
1: Is a pious friend to Ram.
0: Inta kaalam undinappudiki Lakshmanudu kuda sattvika mitrudu kaadu, sattvika sodarudu maatrame.
1: Lakshmana is not a pious friend, is a pious brother.
0: Sugrivudu kudanu rajoguna mitrude.
1: Sugriva is one of emotion.
0: Jambavantudu kudanu tamoguna mitrude.
1: Jambavan is one of tamoguna.
0: Kaani sattvika mitrudu rakshasudainappudiki sattvikanga daivaniki arpitam gaavinchukunnatundi vaadu Vibhishanudu okkade.
1: Vibhishana though a demon, but he remained as a pious friend of Rama.
0: Adi kudanu shuddha sattvamainatundi yokka bhavamu.
1: That is pure and solid.
0: Aa shuddha sattvamunandi ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పయస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్
0: దీనికి భాషనే లేదు.
1: ఇట్ హస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లనే వేదం అంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా.
1: Therefore Veda declared that mind would return because it cannot comprehend.
0: నవసృష్టే నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ప్రేమ ఇది స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవసృష్టే. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేదు, భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్స్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడే ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed, taught by Veda.
0: Hrudaya grandhe nase iti srutihi. Sruti anaga Vedam.
1: Sruti is Vedam.
0: Ide Vedam cheppinatunte yokka ghanamainatunte yokka varnana.
1: Love has not come from the sky.
0: Leka bhoomi nundi putti raledu.
1: It is not born out of earth.
0: Idi puttinedi kaadu, mittinedi kaadu.
1: It is neither born nor dies.
0: Idi sarvavyapakamainatuntedi.
1: It is all

0: సమానమైనటువంటి యొక్క వర్ణన.
1: This is the teaching and the description by Veda.
0: ఇంకా ఎవరు కూడా ఈ ప్రేమను వర్ణించడానికి వీలు కాదు.
1: It's not possible for anybody to describe.
0: ఎంత వర్ణించినప్పటికీ నారదుడు కూడా చాలా దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదములంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: He used bombastic words.
0: ఎల్లబ్దపుమాం ఇచ్ఛా రామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మా రామో భవతి ఈ విధంగా అనేక రకములుగా చెబుతూ వచ్చాడు. కానీ ఒక్కటి ఈ ప్రేమకు సమానం లేకపోయింది.
1: He used all bombastic words. Not in one word would he ever equal to love.
0: ప్రేమ ఒక రత్నం వంటిది అన్నాడు.
1: So love is a diamond.
0: ఈ రత్నమునకు ఇంత విలువ అని ఎవరు చెప్పలేరు.
1: No one can estimate its value.
0: కనుకనే తులసిదాస్ కూడాను నామరతన ధన పయు పయోరేమైని రామరత్నము అనగా రామ అనేటువంటి ఒక నామం అనేటువంటి పెద్ద రత్నము అన్నాడు.
1: The name of Rama is a diamond.
0: ఇక్కడ ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నము అన్నాడు.
1: Love is a highly valuable diamond.
0: ఇది ఎక్కడ చిక్కుతుంది?
1: Where do you get it?
0: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
1: Which market?
0: కేవలం సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బట్ట బయలు పెట్టరు.
1: You don't find just diamonds
0: అన్ని
1: బయలు పెట్టే
0: ఫిష్ మార్కెట్ లోపలే.
1: Those which are sold outside,
0: రత్నాల మార్కెట్ లో చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వాడికి చూపుతారు.
1: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
0: కానీ ఈ ప్రేమ రత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
1: This diamond of love, where is it sold?
0: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not limited to business transaction.
0: కనుకనే ప్రేమ అనేటువంటి బజారులో ప్రేమ అనే అంగడి లోపల ప్రేమ స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు.
1: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
0: అతనొక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు.
1: God is only the master of this love, no one else.
0: అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది.
1: You can only get from him alone.
0: కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ.
1: Love is such a valuable diamond.
0: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంత విలువ కట్టొచ్చును.
1: You can estimate the price of all the worldly diamonds.
0: ప్రేమ రత్నానికి మాత్రం ఎవ్వరు కూడా విలువ చెప్పలేరు కట్టలేరు.
1: But no one can ever estimate the price and the value of the diamond of love.
0: ఇంతటి ఘనమైన ఇంతటి విలువైన ఇంతటి పవిత్రమైన ఇంతటి నిత్యమైన ఇంతటి సత్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: It's not possible to describe love in full, which is mighty, the sacred, eternal truth.
0: Kanuka premanu meeru alakshyanga bhavinchi premanu edo oka samanyamainatiga meeru viswasinchi itvanti pavitramainatiki premanu meeru kolipokandi.
1: Don't consider love cheap. Never neglect it. Never lose it. Never drop it.
0: Idi tirigi chikkeetvantidi kaadu.
1: You cannot get it back.
0: Chikkina saayini okkaleeka chakka chesukondi.
1: Have Sai, having got him one.
0: Poyina chikkan pattisini ee paadasevayandi.
1: When once you lose this opportunity of serving the Lord, you will
0: not get it.
1: It is only devotion that gives you power.
0: Itarla maatalu impuka nammi kompadeyakandi.
1: Don't be carried away by hearsay what others tell you.
0: Randi, randi, randi, randi ee premanu konugondi.
1: Come along and experience and bask in this love.
0: ప్రేమ ముదిత మనసే కో

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 27th of July 1996.

0: Father,
1: when there is lamp at home, why do you need to go to the neighbor's house for the same lamp? You being the divine, if you forget God, it amounts to forgetting your own self.
0: Vidyarthulara,
1: students,
0: Bharatiya Samskriti yandu samasta padarthamulu kudanu daiva swarupame.
1: As per the culture of Bharat, every matter is divine.
0: Daivam kaanatvanti padarthamu, daivam lenatvanti jeevamu ee jagatlo kaanaradu.
1: There is no material nor a living creature without divinity.
0: Rai modalukoni ratnam varaku,
1: right from stone to the diamond,
0: cheema modalukoni simham varaku,
1: from ant to a lion,
0: పక్షి మొదలుకొని గరుడ వరకు,
1: రైట్ ఫ్రమ్ ఎ బర్డ్,
0: పర్వతం మొదలుకొని చిన్న గులక రాయి వరకు కూడాను,
1: ద మౌంటైన్ టు ఎ స్మాల్ పెబుల్.
0: కనుక భారతీయులు చెట్టును గుట్టను పుట్టను మట్టిని కూడాను పూజిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ భారతీయస్ వర్షిప్ ద ట్రీ, ద యాంట్ హిల్ అండ్ ద మౌంటైన్.
0: ఈనాటి భారతీయులు ఈ పవిత్ర సాంప్రదాయంను విస్మరించి కేవలము ఈ లౌకిక జగత్తులో ఇవన్నీ కూడా మూఢ విశ్వాసములుగా భావించి ఈ ఆధునిక యుగమునందు ఈ విద్యార్థులు కూడాను ఈ విధమైనటువంటి యొక్క మార్గముని అనుసరిస్తూ ప్రాచీన సాంప్రదాయం అంతా కూడాను మూఢ విశ్వాసమని దానిని వెనుకకు నెట్టివేస్తున్నారు.
1: సచ్ సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్, the legacy and the heritage is totally forgotten and is viewed as the blind faith and tradition. The modern students also consider all the ancient path as superstition.
0: Bharatiyulaka vishwasamu goppa antara antaratmato kudinatvantedi.
1: The faith of Bharat has got a lot of significance.
0: Bhagavantudu anugrahinchinatvanti ee prema tattvamunu మానవుల వరకే ఇది పరిమితం కాకుండా సర్వ జీవులు యందు సర్వ పదార్థములు యందు కూడాను ఈ ప్రేమతత్వాన్ని ప్రసరింపచేస్తూ వచ్చారు భారతీయులు.
1: ద భారతీయస్ హ్యావ్ నాట్ లిమిటెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు ఎ మ్యాన్ ఓన్లీ, నో, ఇట్ హ్యాస్ గోన్ టు ద లెవెల్ ఆఫ్ ఆల్ మెటీరియల్ అండ్ ఆల్ అదర్ లివింగ్ క్రీచర్స్.
0: కనుకనే త్యాగరాజు కూడాను

0: చీమలో బ్రహ్మలో.
1: ఇన్ ఎన్ యాంట్ అండ్ ఆల్సో ఇన్ బ్రహ్మ.
0: శివ కేశవాదులలో.
1: ఇన్ శివ అండ్ ఆల్సో కేశవా.

0: భగవంతుని యొక్క దివ్యతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ద డివినిటీ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఇందుకనడందు ఏదని సందేహము వలదు.
1: యు డోంట్ నీడ్ టు డౌట్. గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హియర్.
0: రోడ్డు పైన పడినటువంటి, దారిపైన ఉండినటువంటి ఒక చిన్న రాతిని కూడా పూజిస్తూ వస్తున్నారు.
1: భారతీయ వర్షిప్ ఎ స్టోన్ దే ఫైండ్ ఆన్ దే వే.
0: విషసర్పమును ప్రవేశించినటువంటి పుట్టను కూడా ప్రేమిస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో లవ్ ఎన్ యాంట్ హిల్ అండ్ ప్రేజ్ ద స్నేక్ ఇన్ సైడ్.
0: ఈ విధంగా భారతీయులు పూజించలేనటువంటి పదార్థం ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెటీరియల్ విచ్ ఇస్ నాట్ వర్షిప్.
0: గుట్టను పూజిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్ ఇన్ ద
0: మౌంటెన్ పర్వతము అని, ఇది హిమాచల పర్వతము అని పర్వతాన్ని కూడా పూజించి వచ్చారు.
1: దే వర్షిప్ మౌంటైన్స్ హిమాచల.
0: ఈ విధంగా గుట్టలను, చెట్టులను, పుట్టలను, మట్టిని కూడా పూజిస్తూ వచ్చారు, పచ్చిని కూడా పూజిస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ భారతీయస్ వర్షిప్ ద యాంటిల్, ద మౌంటైన్, ద ట్రీ అండ్ ద బర్డ్.
0: చీమలకు భారతీయులు బియ్యం పిండిని పోస్తూ దాన్ని సంరక్షించడానికి ఎన్నో విధములుగా కూడా ప్రాకులాడుతూ ఉండేటువంటి వారు.
1: భారతీయస్ ఆఫర్ రైస్ ఫ్లోర్ టు ది యాంట్.
0: ఇప్పటికి కూడా కలకత్తా ఇలాంటి ప్రదేశం ఎందు ఈ పక్షులకంతా అక్కడను చేపలను అందించటము, ఆహారాన్ని అందించటము, ఇలాంటివంతా అక్కడను సేవలు చేస్తూ వచ్చారు.
1: ఇన్ కల్కత్తా ఈవెన్ దీస్ డేస్ యు ఫైండ్ ఫిష్ ఆర్ ఆఫర్డ్ ద ఫ్లయింగ్ బర్డ్.
0: అనేటువంటిది భారతీయులకు పెట్టిన పేరు, పుట్టిన ఇల్లు. భూతదయా పశ్చాత్తాపం,
1: ది కంపాషన్ అండ్ రిపెంటెన్స్ ఆర్ ది టూ క్వాలిటీస్ దట్ వి ఫైండ్.
0: ఇలాంటి భారతీయుల యొక్క సంస్కృతిని ఇది కేవలం మూఢ విశ్వాసం అని భావించటము, అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: To consider the culture of Bharat as one of superstition, there is no other higher foolishness than this.
0: కేవలము పాశ్చాత్యులు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నాడు, భ్రాతృత్వం కంటే గొప్పది లేదన్నారు.
1: The Westerners considered the feeling of brotherhood of man, fraternity highest.
0: కానీ భారతీయ సంస్కృతి యందు ఈ భ్రాతృత్వం కంటే అధికమైనటువంటి మరొక స్థానం ఉంటున్నది, అదే ఏకాత్మ భావము.
1: But among Bharatiyas, there is one step higher than this brotherhood.
0: Sarvulu yendu undinatundi oka atma tattvam okkate aneetundi oka tattvanni pratirimpa chesinatundi prachara prabodhana salpinatundi oka bharatiya samskrutanni mudadvam cheppukotamlo intakante murkhatvam marakatu ledu.
1: It is the culture of Bharat that propagated the principle of oneness, the spirit present in all of the creatures. There is no other foolishness.
0: Sanghikamaina oka dharmamu అనగా ఏ దేశమునందు కూడాను ఈ సోషల్ జస్టిస్ అనేటువంటిది ఎక్కడ కానరాదు.
1: యు డోంట్ ఫైండ్ ది సోషల్ జస్టిస్ ఇన్ అదర్ కంట్రీ.
0: ఏ దేశమునందు చూసినా కానీ అనేక భిన్న భిన్నములైనటువంటి యొక్క తెగలను భావిస్తూ వచ్చారు.
1: యు ఫైండ్ డైవర్సిటీ, మల్టిప్లిసిటీ ఎవ్రీవేర్.
0: కానీ భారతీయులు ఒక్కరు మాత్రమే ఇటువంటి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ that propagated the principle of unity in diversity.
0: ఇది చిరకాలం నుండి కూడాను మన భారతదేశమునందు అభివృద్ధిగాంచి ఇతర దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తిని అందించి అనేక జగములను సుస్థిర శాంతి భద్రతకు చేకూరుస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ కల్చర్ ఆఫ్ భారత్ దట్ హెస్ షేర్డ్ ఇట్స్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ద స్పిరిచువల్ వెల్త్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది నేషన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: సాంఘికమైనటువంటి ఒక జగత్తునందు, ఈ పవిత్రమైనటువంటి యొక్క దేశమునందు, దివ్యమైనటువంటి భావమునందు, నవ్యమైనటువంటి యుగమునందు ఈ పవిత్రమైన చరిత్ర మరువరానటువంటి చరిత్ర.
1: ఇన్ దిస్ న్యూ ఏజ్ ద నావల్ ప్రిన్సిపల్స్, ద యూనిక్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు సోషల్ జస్టిస్ విచ్ ఇస్ డివైన్ హ్యాస్ గాట్ టు బి ప్రిజర్వ్డ్.
0: కనుక ఇది గొప్ప విశాలవంతులకు మాత్రమే ఇది అర్థమవుతుంది, కానీ సంకుచితమైనటువంటి బుద్ధి గల వారికి ఇది కేవలం మూర్ఖంగానే కనిపిస్తుంది.
1: బ్రాడ్ మైండెడ్ పీపుల్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
0: దేవుడు లేని స్థానం ఎక్కడ?
1: షో ది ప్లేస్ వేర్
0: దేవుడు కానటువంటి పదార్థం ఎక్కడ?
1: వాట్ ఈస్ ది మెటీరియల్ డివైడ్ ఆఫ్ డివినిటీ?
0: భగవంతునిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: ఫ్రమ్ ఆటమ్ మైక్రోకాజం టు ద మాక్రోకాజం.
0: ఈ అణువులు చేరించవల చేతనే ఘనంగా ఏర్పడుతున్నది.
1: You find the matter composed of
0: atoms. అణువు నందు కూడా ఉండినటువంటి దైవత్వాన్ని కాదని చెప్పడానికి ఏ సైంటిస్ట్ కాదు మాత్రం ముందుకు వస్తాడు?
1: Which scientist will come forward to say that there is no divinity in an atom?
0: అణువు దైవం కాదని చెప్పేటువంటి వాడు సైంటిస్టే కాదు.
1: The scientist who denies the presence of divinity in atom is not a scientist.
0: పరమాణువుల యొక్క పవిత్రత అనేది యొక్క స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: In fact, you find the divinity that shines in every atom.
0: అందువల్లనే
1: so
0: ఎక్కడ చూసినా కానీ భగవంతుడే ఉంటున్నాడని రామదాసు పాడుతూ వచ్చాడు.
1: Therefore, Ramadas sang the glory of God, telling that he is everywhere.
0: రామతత్వం తప్ప మరొక తత్వం ఇక్కడ ప్రపంచంలో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ ఓన్లీ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: రామమయం. ఈ జగమంతా రామమయం అన్నాడు.
1: హీ సెడ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ, ద హోల్ యూనివర్స్.
0: అనగా ప్రతి పదార్థం కూడా మనల్ని రమింప చేసేటువంటిది.
1: ఇట్ మీన్స్ ఎవ్రీ మ్యాటర్ ఇన్ దిస్ వరల్డ్ విల్ డ్రా యువర్ అటెన్షన్.
0: కానీ ఈనాటి విద్యా విధానము అనేక విపరీత మార్గంలో ప్రయత్నం చేయటం చేత ఈ దివ్యత్వాన్ని మీరు విస్మరిస్తూ పోతున్నారు.
1: Because of the effect of the modern education, distorted and perverted version, we are not able to know the truth.
0: Otta kooti chaduvulu maatrame kaani buddhini abhivruddhi parichetvantidi dhananni vikasimpa chesetvantidi kaadu.
1: The modern education will help us only to carry out a living. It doesn't help to blossom our intellect.
0: Papa bhayambu poye,
1: there is no fear of sin.
0: Paripatai poyenu suskrutam bilam.
1: Entering into wrong action has become a habit.
0: Papa bhayambu poye,
1: there is no fear of sin.
0: Paripatai poyenu dushrutam bilam.
1: Doing all wrong actions has become a second
0: nature.
1: The devotion is lost.
0: Vivarimpagaleni duranta krutyamu dapuramaye lokamulo.
1: In this world, all wicked actions are taking place beyond all narration and measure.
0: Dapuramaye lokamulo శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు మానవా మానవా. శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు.
1: ఓ మ్యాన్, అండర్స్టాండ్ దిస్. యూ కెన్ గెయిన్ హ్యాపీనెస్ ఓన్లీ బై చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: పుస్తకము పఠించితిని
1: I have gone through all texts.
0: పూర్తిగ చూచితి సర్వశాస్త్రము.
1: I have gone thoroughly all sacred texts.
0: నిశ్చులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల.
1: Why should you pride yourself that you have become an expert in all fields of knowledge?
0: నిశ్చులమైన మోచి పరమాత్ముని భక్తితో కొలవలేని ఈ ప్రకృతి విద్యలన్నీయును దాత్రి నిరర్థకముల్ కదా మానవా.
1: ఓ మ్యాన్, విత్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ అబౌట్ విచ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రేయర్ ఆఫర్ ప్రేయర్ టు గాడ్, ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: కేవలం పొట్టకూటిని కూడా అందించలేకపోతున్నాయి ఈ విద్యలు.
1: దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఈవెన్ హెల్పింగ్ అస్ టు క్యారీ అవుట్ ఏ లివింగ్.
0: నుండి లేచి మరి నిద్ర పోయడు దాది పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగజేయుచు జీవితంబు నీ విద్యల దారమోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా. ప్రీతిగా యోచన చేయు మానవా. ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ పీస్ఫుల్లీ. యూ విల్ అండర్స్టాండ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ వీ గో బ్యాక్, వీ స్పెండ్ ఆల్ ద టైమ్ అండ్ స్ట్రగుల్ హార్డ్ టు స్టడీ టు ఎక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. వీ డోంట్ ఆఫర్ అవర్ ప్రేయర్.
0: జన్మ దుర్లభం. మానవ జన్మ ఎత్తి కూడాను ఇదే మనం సంపాదించవలసింది.
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఇస్ ఎ హ్యూమన్, ఇస్ దట్ వాట్ వీ షుడ్ హ్యావ్?
0: ఇదియా మనం సాధించవలసినటువంటిది.
1: ఇస్ ఇట్ దట్ వీ షుడ్ అచీవ్?
0: ఇదియా మనం పొందవలసినటువంటి ఆనందము.
1: ఇస్ దట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ షుడ్ వీ గెట్ ఇట్?
0: కాదు కాదు.
1: నో,
0: మన ఆనందం వేరు, మన గమ్యం వేరు, మన లక్ష్యం వేరు.
1: అవర్ పర్పస్ ఇస్ డిఫరెంట్, అవర్ గోల్ ఇస్ డిఫరెంట్, అవర్ ఎయిమ్ ఇస్ డిఫరెంట్.
0: కానీ ఆ సత్య నిత్యమైనటువంటి యొక్క దానిని విస్మరించి అసత్యము అనిత్యము అశాశ్వతమైనటువంటి దానిపైన మన లక్ష్యాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వి గో బై ఆల్ ఫాల్స్హుడ్ అండ్ వి థింక్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఎఫిమరల్ అండ్ ట్రాన్సియంట్.
0: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు ఉండవలసిందే.
1: This modern education, secular knowledge is needed.
0: ఇది కాదని నేను చెప్పటం లేదు.
1: భగవాన్ డజన్ సే నో టు దట్.
0: యమున సుఖయింప హే మతారక విద్య పరమున సుఖయింప బ్రహ్మ విద్య.
1: The secular knowledge is required to carry out happy living on earth, while the spiritual knowledge is necessary for the life after.
0: ఇదంతా కూడాను కేవలం ప్రాకృతమైనటువంటిది.
1: This is all worldly knowledge.
0: ఇది ప్రవృత్తి యొక్క తత్వము.
1: ఇట్ ఇస్ వన్ నేచర్ ఆఫ్
0: మనది నివృత్తి యొక్క లక్షణం.
1: బట్ వీ షుడ్ ఫాలో ది ఇన్వర్డ్ పాత్.
0: ప్రవృత్తి అనిత్యము అశాశ్వతము.
1: దట్ విచ్ ఇస్ అవుట్ వర్డ్ ఇస్ మొమెంటరీ అండ్ టెంపరరీ.
0: సత్యము నిత్యము.
1: దట్ విచ్ ఇస్ విత్ఇన్ ఇస్ ట్రూ.
0: కనుకనే ఈ నివృత్తి మార్గాన్ని మనం పొందడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడాను మనం చేయాలి.
1: Therefore we should make every effort to travel within, follow the inward path.
0: ఏవి ప్రయోజనం?
1: What is the use?
0: పుస్తకముల నిండ మస్తుగా చదివుండే మస్తకముల నిండ మట్టి మెండు.
1: Books are full of reading material, but the heads are full of mud.
0: కాని పుస్తకములో ఉంటుండాలి knowledge.
1: There's knowledge in the books.
0: ఈ పుస్తకం నాలెడ్జ్ ఎంతవరకు పనిచేస్తుంది?
1: హౌ లాంగ్ దిస్ బుకిష్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ.
0: కానీ ఆ పుస్తకమే మస్తకంగా మార్చుకుంటే మస్తకం కూడా మట్టి అయిపోతుంది, పుస్తకము మట్టి అయిపోతుంది.
1: ఆన్ ద హ్యాండ్ ఇఫ్ యు ట్రాన్స్ఫార్మ్ ద బుక్ ఇన్ యువర్ హెడ్ బోత్ బికమ్ మడ్ ఓన్లీ.
0: కారణం ఏమిటి? సంఘ దోషము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: The reason is our company. Tell me your company.
0: ఈ పుస్తకంలో ఉండేటువంటి జ్ఞానం మస్తకంతో చేరేటప్పటికీ మస్తకం యొక్క సంబంధం కూడా పుస్తకంగా మారిపోతుంది.
1: On the other hand, if you take, absorb all the material contained in the book,
0: kanukane pustakam yokka knowledge kaadu manaku kavalsinatundi. So mastakam yokka knowledge adi a practical knowledge.
1: So it is not the bookish knowledge which is important, it is the practical knowledge which is essential.
0: Practical knowledge ni manam sadhincharante oka aadhyatmika margamlo tappa anya margamlo veelu kaadu.
1: You can acquire practical knowledge by following the spiritual path.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling, so is our experience.
0: మన భావము మన విశ్వాసము పవిత్రంగా ఉండినప్పుడు ఆ యొక్క ఫలితం కూడా పవిత్రంగానే మనకు లభ్యమవుతుంది.
1: When our feelings and faith are pure and sacred, you will be successful too.
0: శ్రీనాథ్ చెప్పాడు.
1: శ్రీనాథ్ said,
0: పూర్వకాలమునందు శ్రీమంతుల యొక్క ఇంటి ముందు ఒక చిన్న గూడుగా ఉండేటువంటిది.
1: In earlier days, the rich persons will have a sort of an arch-like thing in front.
0: People andaru vachi aa shrimantulu yokka inti mundu pettinatundi jyothi nunchi vaari inti jyothini veliginchukoni poyetundi vaaru.
1: Everybody from the neighborhood would go over there and light their lamps, taking it from this rich man's house.
0: ఎందుకనగా ఆ శ్రీమంతుని ఇంటి నుంచి వచ్చిన జ్యోతి మమ్మల్ని కూడా నువ్వు శ్రీమంతులుగా మారుస్తుందని ఆ విశ్వాసం.
1: The faith is, if they go and light their lamps right from the rich man's house, they would be rich someday.
0: ఈ సాంప్రదాయాన్ని పురస్కరించుకొని రేపల్లె ఎందు కూడాను యశోద ఇంటి ముందు కూడాను ఒక గూడు కొట్టి ఆ గూడు లోపల దీపం వెలిగించేటువంటిది యశోద.
1: యాజ్ పర్ దిస్ ట్రెడిషన్ దేర్ ఇస్ ఆల్సో ఎ సార్ట్ ఆఫ్ ఎ ప్లేస్ దేర్.
0: ఆ గోపికల ఇండి వాళ్ళందరూ కూడాను లైన్ గా వచ్చి ఆ జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు.
1: ఆల్ గోపికాస్ లైన్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ల్యాంప్ అండ్ లైట్ అప్ ఓవర్ దేర్.
0: అప్పటికి కృష్ణుడు మధుర చేరిపోయాడు.
1: కృష్ణ రీచ్ మధుర బై దెన్.
0: ఆ రేపల్లెలో కృష్ణుని యొక్క లీలలు చరిత్రలు వింటుంటే కొత్తగా వచ్చినటువంటి కోడలకు చాలా పిచ్చి పట్టినట్టు అయిపోయింది.
1: ఎ న్యూ బ్రైడ్ ఎ డాటర్ ఇన్ లా హర్డ్ ఆఫ్ ఆల్ ద మిరకల్స్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ అండ్ షీ బికేమ్ మ్యాడ్.
0: నా దురదృష్టము.
1: ఇట్స్ మై బ్యాడ్ లక్.
0: నేను ఈ రేపల్లెకు వచ్చేటప్పటికి కృష్ణుడు కూడా నువ్వు రేపల్లెను వదిన మధుర చేరిపోయాడు కదా.
1: ఇట్స్ మై బ్యాడ్ లక్ బై టైమ్ ఐ రీచ్ రేపల్లె కృష్ణ లెఫ్ట్
0: మధుర. రాసిన రాత కన్న కలదా నువ్వు చింతిల్లినని.
1: ఐ మే రిపెంట్ ఫర్ 100 ఇయర్స్ ఐ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ డెస్టినీ.
0: అని చింతిస్తూ ఉండేటువంటిది.
1: షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఇంతకు పూర్వమంతా కూడాను తన అత్తగారు వచ్చి ఆ ఇంటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటిది.
1: Earlier the mother-in-law used to frequent that house and light her lamp from the shelter.
0: Aa suguna yokka adrushtam emito kaani attagariki high temperature vachesesindi.
1: It is fortune of this gopika suguna. The mother-in-law had high temperature that day.
0: Appudu ee sugunane vellavachindi aa yokka jyotini veliginchadaniki.
1: So it was the turn of suguna to go over there and light her lamp.
0: Vendi vendetappudiki aha ఆ పరమాత్ముడు తిరిగినటువంటి యొక్క ఆ ప్రదేశాన్నైనా ఒక పర్యాయం చూడటానికి నాకు ప్రాప్తించింది కదా అని ఎంతో విశ్వాసంతో, హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యశోద ఇంట్లో ప్రవేశించింది.
1: విత్ హోల్ హార్టెడ్ ఫెయిత్ అండ్ ఫుల్ లవ్ షీ వెంట్ ఓవర్ దేర్ టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: దైవత్వం అనేటువంటిది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుందని కానీ నీ సాధన పైన కాదు, నీ పారాయణ పైన కాదు, నీ పాండిత్యం పైన కాదు.
1: Divinity depends on your faith and not your scholarship, not the worship or anything whatsoever.
0: గొప్ప పండితులంతా ఉంటున్నారు.
1: There are many great scholars.
0: కానీ గొప్ప తపస్వీలంతా ఉంటున్నారు.
1: You also know one of
0: మహాయోగులంతా ఉంటున్నారు.
1: Of yogis.
0: మహాత్యాగులంతా ఉంటున్నారు.
1: There are men of sacrifice. ఎవరికి
0: ప్రాప్తించినటువంటి యొక్క ప్రాప్తి ఆ సుగుణకు కలిగింది.
1: And Suguna could have that which is not attained by anyone else.
0: ఆ రేపల్లలో కాలు పెట్టింది మొదలుకొని అయ్యో నా ప్రాప్తి ఇట్లయిపోయింది, కృష్ణుడు రేపలను వదిలిపెట్టిపోయాడు అని నిరంతరం కూడా కృష్ణ చింతనే చేసేటువంటిది.
1: ఎవర్ సిన్స్ షీ రీచ్డ్ రేపల్ల, షీ థాట్ ఆఫ్ కృష్ణ ఆల్ ద టైమ్.
0: ఆ దీపం ముందు తన దీపం పెట్టింది పాపం.
1: షీ ప్లేస్డ్ హర్ ల్యాంప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బిగర్ వన్.
0: ఆ దీపము వెలుగుతూ ఉండాలి.
1: ఇట్ వాస్ షైనింగ్.
0: ఆ యొక్క సుగుణకు దేహమంతా మర్చిపోయింది. సుగుణ చేయి కూడా కాలిపోతుంటుండాలి.
1: The hand of Suguna also was burnt.
0: ఎక్కడో బట్ట వాసన వస్తుందాదే అని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: Finding out the smell of a cloth that is being burnt, Yashoda came out. Who are you, she said.
0: నీ దేహమే కాలిపోతుంటే కూడా నీవు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదే, ఏమి నిద్రపోతున్నావా, రాత్రి నీవు నిద్రించలేదా అని ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ వచ్చింది.
1: యశోదా స్టార్టెడ్ క్వశ్చనింగ్ లైక్ దిస్, వాట్ హ్యాపెన్ టు యూ, వై డు యూ అలౌ యువర్ సెల్ఫ్ యువర్ బాడీ టు బి బర్న్ లైక్.
0: ఇంకా అనేక మంది ఈ దీపాలు వెలిగించుకోవడానికి వచ్చినారు గోపికలంతా.
1: సో మెనీ గోపికాస్ ఆర్ దేర్ ఇన్ ద లైన్. వాళ్ళందరూ
0: కాచుకున్నారు.
1: దే ఆర్ ఆల్ వెయిటింగ్.
0: కట్టకడపడి చూస్తే ఆ జ్యోతి లోపల కృష్ణుడు కనిపిస్తున్నాడు. ఆ సుగుణకు
1: Suguna could see the effulgent form of Krishna there in that jyoti. The
0: light aa jyoti lo kanipinchetundi Krishnuni chustu thanu dehanni marchipoyindi.
1: As she was watching Krishna there in that jyoti the light,
0: andaru forgotten herself. Kudi emiti neeku emi kanipinchindi cheptey appudu aame cheppinappatiki ee gopikalanta road anta dance aadtu unnaru.
1: All gopikas came and asked her, what is that you see, why are you so ecstatic?
0: Sugunaku kanipinchenanta మనసు గుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట అదియే వేలికి తగిలిన మంట సుగుణకు కనిపించెనంట మనసుగుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట ఇంత ఆనందంతో ఉబ్బిపోతున్నారు.
1: ఆల్ గోపికస్ వర్ జస్ట్ డాన్సింగ్ ఇన్ జాయ్ బికాజ్ దే ఆల్ స్టార్టెడ్ టెల్లింగ్ దట్ అవర్ సుగుణ కుడ్ సీ అవర్ సుగుణ కుడ్ సీ ద రెసిడెన్స్ ఆఫ్ నంద.
0: ఏ పూజలు చేసింది?
1: వాట్ ఇస్ వర్షిప్ దట్ షీ హస్ డన్?
0: సుగుణకు పూజలంటే ఏమిటో, జపం అంటే ఏమిటో, ధ్యానం అంటే ఏమిటో ఏమీ తెలియదు.
1: దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ పెనెన్స్, దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈ యొక్క స్త్రీల యందు, బాలబాలికల యందు ఈనాటి చదువులు లేవు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ వాస్ నాట్
0: అదే వాళ్ళ గొప్ప అదృష్టం.
1: ఇట్ వాస్ దేర్ గుడ్ లక్.
0: ఈ చదువులేగిన ఆనాటి ఉండింటే ఈ యొక్క ప్రాప్తి లభించేటువంటిది కాదు.
1: హ్యాడ్ దిస్ ఎడ్యుకేషన్ బీన్ ప్రెసెంట్ దేర్, దే వుడ్ హావ్ బీన్ సో డివోటెడ్.
0: వారి లక్ష్యమంతా దైవం పైనే ఉండేటువంటిది.
1: ఆల్ దేర్ ఎయిమ్ కాన్సంట్రేటెడ్ ఆన్ గాడ్.
0: ఆధునిక లక్ష్యమంతా పుస్తకం పైనే ఉండేటువంటిది.
1: వేర్ ఇస్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సెంటర్స్ రౌండ్ ద బుక్.
0: ఇంకా చదివిన తర్వాత పరీక్షల పైన లక్ష్యం.
1: అండ్ దెన్ వీ కాన్సంట్రేట్ ఆన్ అవర్ ఎగ్జామినేషన్.
0: ఇంక ఈ పరీక్షల పైన లక్ష్యంతో రాత్రి పోలు టీ కాఫీలు తాగేసి చదవటము.
1: They read day and night drinking coffee and tea.
0: ఉన్న నాలెడ్జ్ ని కూడా ఊడగొట్టుకోవటము.
1: They will forget the knowledge they have already on.
0: జ్ఞాపశక్తి అంతా కూడా మందబడిపోవటము.
1: They lose their memory.
0: ఈ విధంగా మానవుని యొక్క శక్తులు అంతా కూడాను కావలసినంత నిర్మూలం గావించుకుంటున్నాడు.
1: Like this all the energy is lost.
0: ఆనాటి సుగుణ నిరంతరము చింతనే, కృష్ణ చింతనే.
1: But Suguna thought of Krishna all the time.
0: ఆ విశ్వాసమే ఈమెకు ఇంత గొప్ప ప్రాప్తికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ మేడ్ హర్ ఎక్స్పీరియన్స్.
0: ఆ ప్రాప్తి అనేటువంటి విశ్వాసం పైన ఆధారపడుతుంటారు కానీ మరొక దాని పైన కాదు.
1: దట్ డిజర్వ్డ్నెస్ డిపెండ్స్ అపాన్ ద ఫెయిత్.
0: చెప్పాను, ఇల్లు ఎక్కాలంటే కింద భూమి పైన నిచ్చిన నీ మోపాలి, పైన కూడా మోయాలి. అది కిందదే ప్రేమ, పైనదే విశ్వాసం. ఈ రెండింటి యొక్క ఆధారం లేకుండా మనం పైకి ఎక్కడానికి వీలు కాదు.
1: ద లాడర్ కెన్ స్టాండ్ on the ground of love, leaning on the wall of
0: prema vishwasam le deeniki moola karanalu ive pedda sadham.
1: Love and faith are important spiritual practices.
0: Purab shariram yokka tattam nandu kudanu bangra anetvanti gramam lopala
1: ఏ విలేజ్ బై నేమ్ బాంగ్రా,
0: హేమంత్ సింగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు, పరమ భక్తుడు సాయిబాబాకు.
1: అన్ ఆర్డినరీ డివోటీ ఆఫ్ సాయిబాబా వాస్ దేర్. హేమంత్
0: హేమంత్ పండిత్
1: హేమంత్ పండిత్
0: అతని రెండవ పేరు ఏమిటంటే అన్నా సాహెబ్ అంటారు.
1: ఈ సెకండ్ నేమ్ ఇస్ అన్నా సాహెబ్.
0: ఈ అన్నా సాహెబ్ ఎప్పుడు కూడా బాబా బాబా బాబా బాబా అని బాబాను చింతిస్తూ ఉండేటువంటి వాడు.
1: అన్నా సాహెబ్ ప్రేస్ టు బాబా సేయింగ్ బాబా బాబా.
0: పండుకున్నాడు,
1: హీ రెస్టెడ్
0: 3 గంటలకు లేచాడు.
1: హీ గాట్ అప్ అట్ 3 o'clock.
0: చూచాడు,
1: హీ సా,
0: ఎవరో పెద్ద అజానుబాహుడు వచ్చినట్టుగా కనిపించింది.
1: హీ సా ఎ మైటీ
0: ప్రెసెన్స్. తలుపులు కూడా తెరవబడింది.
1: ది డోర్స్ వర్ ఓపెన్డ్.
0: వచ్చాడు,
1: హీ కేమ్.
0: ఈ అన్నా సాహెబ్ పైన కొంతవరకు వీపు పైన తట్టాడు.
1: హీ ప్యాటెడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ అన్నా సాహెబ్.
0: అన్నా సాహెబ్,
1: హీ సెడ్, అన్నా సాహెబ్,
0: రేపటి దినం మీ ఇంటికి భోజనానికి వస్తున్నానన్నాడు.
1: టుమారో ఐ విల్ బి కమింగ్ ఫర్ లంచ్.
0: చూచాడు, ఇది నా స్వప్నమా లేక యథార్థమా అని కొంతవరకు ఆలోచించాడు.
1: హీ థాట్ వెదర్ ఇట్స్ ఎ డ్రీమ్ ఆర్ ఎ రియాలిటీ.
0: ఇది స్వప్నం కాదు,
1: ఇట్స్ నాట్ ఎ డ్రీమ్.
0: నా బాబా నా దగ్గరికి వచ్చాడు.
1: బాబా
0: రేపటి దినం నా ఇంటికి భోజనానికి వస్తాడట.
1: Tomorrow morning he is going to come.
0: అని అప్పటికప్పుడు రాత్రి 3 గంటలప్పుడు రేపటి దినం బాబా నా ఇంటికి భోజనానికి వస్తాడు, మా ఇంటికి భోజనానికి వస్తాడు అని ఒకే ఆనందపడిపోతున్నాడు.
1: He got up at 3 o'clock and he was so happy declaring everybody that Baba will be arriving to his house.
0: ఈ భార్య ఆమె లేచింది.
1: Wife heard all the shouts and she too got up.
0: ఏమిటండి మీకేం స్వప్నమా లేకపోతే ఇంకేమైనా ఒక గిలియా, ఎందుకోసం మీరు ఇట్లా అవస్థ పడుతున్నారని.
1: And the wife started asking, have you dreamt or anything wrong with you?
0: ఇది కేవలం ఏదో ఒక స్వప్నంగా ఉంటుంటుంది.
1: ఇట్స్ ఆల్ ఏ డ్రీమ్.
0: లేకపోతే ఈ 3 గంటలప్పుడేమిటి, బాబా ఇక్కడ రావటం ఏమిటి, ఎక్కడ షిడ్డి, ఎక్కడ బాంగ్రా, ఎంత దూరం ఉంటుండాలి, ఇదంతా మీ యొక్క భ్రమ అనింది ఆమె.
1: షీ సెడ్ ఇట్స్ టైమ్ ఇస్ 3 o'clock, వేర్ ఇస్ షిర్డీ, వేర్ ఇస్ బాంగ్రా, అండ్ యూ సే దట్ బాబా ఇస్ హియర్. నో.
0: అప్పుడు అతనికి చాలా బాగా తెలుసు. అన్నా సాహెబ్ చెప్పాడు.
1: అన్నా సాహెబ్ సెడ్,
0: పిచ్చిదానా,
1: మ్యాడ్ క్యాప్,
0: భగవంతునికి దూరము దగ్గర అనేటువంటిది లేదు.
1: గాడ్ ఇస్ బియాండ్ స్పేస్.
0: సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి రావటం పోవటం అనేటువంటిది ఎక్కడ?
1: గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, వాట్ ఇస్ ద ఫంక్షన్?
0: రాకపోకలుడైనటువంటి యొక్క స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
0: కనుక ఎక్కడ ఎవరికి ప్రాప్తి అక్కడ కనిపిస్తాడు.
1: హీ మానిఫెస్ట్ టు దోస్.
0: ఎక్కడికి ఎవరికి ప్రాప్తి లేదో వారికి కనిపించడు.
1: ద అండర్జర్వింగ్ పీపుల్ డోంట్ సీ హిమ్.
0: వారి వారి విశ్వాసారంగా నడుస్తుంది.
1: దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది.
0: కానీ బాబా రేపటి దినం మన ఇంటికి వస్తాడు.
1: హీ షూర్ టు కమ్ టుమారో.
0: తప్పక తెల్లవారులేస్తాను, తగినటువంటి వంటలంతా చేయాలి అన్నాడు.
1: దట్ ఆల్ ప్రిపరేషన్స్ కుకింగ్ మస్ట్ బి మేడ్ ఫాలోయింగ్ మార్నింగ్.
0: బాబానే నిజంగా మన ఇంటికి వస్తే అంతకంటే అదృష్టమా అనింది పాపం ఆ ఇల్లాలు.
1: ది వైఫ్ ఆల్సో సెడ్, వాట్ ఎల్స్ ఐ వాంట్, బాబా ఇస్ కమింగ్.
0: తెల్లవారు లేచింది,
1: షీ గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్,
0: కడిగింది, పాత్రలంతా శుభ్రం చేసింది, ప్రత్యేకంగా కొంత వంటలంతా వండింది.
1: She kept the house very clean and cleaned all the vessels and made very good delicious preparations.
0: Payasam undindi.
1: She made payasam, rice pudding.
0: Chesindi.
1: She made another sweet.
0: Oka vada chesindi.
1: She prepared vada.
0: Anni undichindi.
1: All are prepared.
0: Baba vastadu bhojan samayaniki ani kaachukoni untunnaru iddaru kuda.
1: Both of them, husband wife, were waiting for the arrival of Baba.
0: Sakkari poola toranalu kattindi. మామిడాకులు కట్టింది, ఇల్లంతా అలంకారం చేసుకుంది పాపం.
1: ద హోల్ హౌస్ ఇస్ డెకరేటెడ్ ఫ్లోరల్ డెకరేషన్ ఆల్ ఓవర్.
0: 12 గంటలైంది.
1: ఇట్ వాస్ 12 o'clock.
0: బాబా రాలేదు.
1: బాబా డిడ్ కమ్.
0: వచ్చే సూచనలు ఎక్కడ కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో సైన్ ఆఫ్ హిస్ అరైవల్.
0: కానీ అన్ని వైపులా చూస్తున్నాడు.
1: హి వాస్ వాచింగ్ ఎవ్రీవేర్.
0: కానీ ఇంకా వీరు కాలేదు.
1: హి డిడ్ కమ్.
0: బాబా ఎందుకు రాలేదు? బాబా ఆడిన మాట తప్పడు.
1: వై బాబా డిడ్ కమ్? హి విల్ సడన్లీ కీప్ అతను
0: సత్య స్వరూపుడు. అతనే సత్యనారాయణుడు.
1: He's the very embodiment of truth. He's Satya Narayana.
0: Adanikante verokati mariledu.
1: There's no other truth.
0: Baba vachi teertadu.
1: Baba is sure to come. He's definite to come.
0: Alanti Baba ichina mata tappinchukodu.
1: He will never go back the promise given.
0: Ani bhari nacha cheptunnadu.
1: And he convinced his wife.
0: Sare 2 gantalaindi.
1: It was 2 o'clock in the afternoon.
0: Vachche jaadalu kanipinchaledu.
1: No trace of his arrival.
0: Sare inkem chesedani chustundagane ముందు రూమ్ లో నుంచి ఎవరో ఇద్దరు సాహెబులు వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఫ్రంట్ డోర్ 2 ముస్లిమాన్స్ కేమ్.
0: వచ్చేసి వాళ్ళు చెప్పారు.
1: దే సెడ్,
0: ఏమండి అన్నా సార్, మీరేమో చాలా బిజీగా ఉంటున్నారు, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చేటట్టుగా ఉంటున్నారు, భోజనాలు గీజనాలంతా రెడీ చేసుకుంటున్నారు, మీరు చాలా ఇదిగా ఉంటున్నారు, ఇప్పుడు మీతో మాట్లాడటానికి వీలు కాదు, మేము తర్వాత వస్తాం, మీ పని మీరు చేసుకోండి, ఇదిగో ఈ ప్యాక్ మాత్రం తీసుకోండి అన్నారు.
1: దీస్ 2 ముస్లిమాన్స్ సెడ్, యూ బోత్ సీమ్ టు బి వెరీ బిజీ. You both appear to be making so many preparations, expecting some relations for the lunch this afternoon. Better you attend to your work. and take this pack in his hand.
0: Pack తీసుకున్నాడు.
1: And he collected the pack.
0: ఈ ప్యాక్ తీశాడు.
1: The moment he opened it,
0: వెళ్ళిపోయారు.
1: And they left.
0: చూసేసేస్తే బాబా పిక్చర్స్.
1: As he opened the bundle, the pack, he saw Baba's pictures.
0: నీ విరూపకంగా వచ్చావు నా ఇంటికి అన్నాడు. ఆ బాబానే ఆ ఫోటోల్ని గట్టి కరుచుకున్నాడు.
1: Saying, Baba, you have come in the form of this picture. And they hugged this picture.
0: Bhakti anta pichiga untuntadi.
1: The devotion looks so mad.
0: Pichiru bogottu, pichi battinchunu, Sachidanandudu Sai Baba. Pichiru pogottu, pichi battinchunu, Sachidanandudu Sai Baba.
1: Sai Baba is Sachidananda. He will cure all your madness and make you mad again.
0: ఈ విధంగా బాబా ఎందుకు ఈ విధంగా పిచ్చి పట్టిస్తున్నాడు?
1: Why should he make us mad?
0: ప్రపంచము పిచ్చిని పోగొడతాడు, తన పిచ్చిని పట్టిస్తాడు.
1: He will give you relief to the madness of the worldly thought and make you mad after God.
0: దాన్ని ఆ ఫోటోను తీసుకున్నాడు, ఆకు ముందు పెట్టాడు.
1: He kept the photo in front of the leaf.
0: Baba, neevu bhujinche teerali.
1: Baba, you must eat food, sir.
0: Ee roopakanga vachavu.
1: You have come in this form.
0: Ani cheppadu.
1: He said, sir.
0: Photo ni akkada pettadu. Adi nilchadaniki veelledhe. Oka tumbler ni akkada pettesi aa tumbler ku nilabettadu ee photo ni.
1: And he made this photo stand against this tumbler.
0: Kanneeru teppinchu. కన్నీరు తప్పించు చిన్మయమూర్తి ఓ చిన్ని బాబా.
1: ఓ బాబా, యు ఆర్ వన్ ఆఫ్ అవేర్నెస్. యూ విల్ వైప్ అవుట్ ఆల్ ది టీయర్స్ యెట్ యు మేక్ అస్ షెడ్ టీయర్స్.
0: లోక సంబంధమైనటువంటి యొక్క కంటి నీరును తుడిచివేస్తాడు.
1: You will wipe out all the tears that we shed for the
0: world.
1: You will make us shed the tears pining for you.
0: కనుక బాబా నిన్ను భుజించాలి అన్నాడు.
1: యూ మస్ట్ టేక్ దిస్ ఫుడ్.
0: కన్నులు మూసుకొని ప్రార్థిస్తున్నాడు.
1: హీ క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్.
0: కట్టలో ఉండినటువంటి యొక్క ఒక వడ లేదు.
1: దేర్ ఆన్ దట్ ప్లేట్ సో మెనీ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్, వన్ వడ వాస్ మిస్సింగ్.
0: భార్య ఆ అన్నం అంతా కుప్ప మాదిరి వడ్డించింది, అది చెదిరిపోయింది. అందులో ఐదు వేళ్లు కనిపిస్తున్నాయి.
1: The rice was served at the center and they could find the prints of all the five fingers on
0: Baba
1: the rice.
0: Baba tinnadu, Baba tinnadani aa annamanta taane nilesistunnadu.
1: Baba has partaken this food.
0: Baba prasadam, Baba prasadam.
1: And Baba has eaten this food. He was so overjoyed and he started eating all the rest.
0: Aanati paristhitulaku aanati vidhamainatundi yokka చర్యలు ఆనాటి భక్తులకు తృప్తిగా ఉండేటువంటిది.
1: సచ్ మిరకల్స్ సచ్ మిస్టరీస్ సటిస్ఫైడ్ డివోటీస్ ఆఫ్ దోస్ టైమ్. వస్తానని
0: చెప్పిన తర్వాత ఏదో ఒక రూపంలో వచ్చేటువంటి వాడు.
1: వెన్ వన్స్ హీ సెడ్ ఐ విల్ కమ్, హీ
0: విల్ కమ్ ఇన్ ఫామ్ ఆఫ్ భగవంతుడు సర్వస్వరూపుడు అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి? కుక్కగా వచ్చి భోంచేసేటువంటి వాడు.
1: టు సే దట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్, వెల్ హీ కేమ్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎ డాగ్. ఎనుగా
0: వచ్చేసేసి ఆకుల్లో ఉండేటువంటి దాన్ని భోంచేసేటువంటిది.
1: హీ కమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హీబర్ ఫెలో అండ్ పార్టేక్స్ ఆల్ ద ఫుడ్ సర్వ్డ్
0: ఏదో పిల్లిగా వచ్చి భోంచేసేటువంటిది.
1: హీ కమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అనదర్ డాగ్.
0: అప్పుడు ఆ రూపాలను ధరిస్తూ ఉండేటువంటిది.
1: హీ అస్యూమ్ దోస్ ఫార్మ్స్ దెన్.
0: ఇప్పుడు అట్లా కాదు, వస్తాను మీ ఇంటికి వచ్చి భోంచేస్తానంటే ప్రత్యక్షంగా నేను పోతాను భోంచేస్తాను.
1: నౌ ఇట్ ఈస్ నాట్ సో.
0: అనేక మందికి చెప్పాను, నాయనా ఇప్పుడు బొంబాయికి వస్తున్నా, బొంబాయికి వచ్చి మీ ఇంటికి వస్తాను.
1: Now it is not so. When he says I'll come to Bombay, he will come there physically.
0: తప్పగా చెప్పినట్టు వెళ్తున్నాను, భోంచేస్తున్నాను.
1: He is certainly attending, he is certainly participating.
0: ఎందుకోసం?
1: Why?
0: ఆనాటి భావము యొక్క ప్రభావము ఈనాటి భావము యొక్క ప్రభావం వేరు.
1: The effects of the feelings then and the effects of the feelings now are different.
0: పూర్తి విశ్వాసంతోనే ఉండేటువంటిది.
1: There was total faith then.
0: ఆనాడు పూర్తి ప్రేమతోనే మునిగేటువంటిది.
1: There is absolute love then.
0: ఈనాటి విశ్వాసము పార్ట్ టైం డివోషన్.
1: And today the faith is among the trend of part time devotion.
0: ఆనందంగా ఉంటారు. మరి తర్వాత వస్తాడో లేదు, ఏదో నా తృప్తి కోసం చెప్పాడు ఏమో అనేటువంటి సందేహాలు వస్తుంటాయి.
1: We are so happy on listening to the promise from Bhagavan that he will be visiting us. But at the same time, we doubt
0: the avakasam ivvakoddu.
1: Never doubt any of his statements.
0: Poorna vishwasamto undinappudu tappaka aa yokka maata jarigipothundi.
1: When once you have total faith, he will fulfill his promise.
0: Adi ye daivam yokka vaaku.
1: That is God's word.
0: Adi amrutavani.
1: That's one nectarine promise.
0: Adi ye దివ్యమైనటువంటి వాణి,
1: దట్ ఇస్ ద డివైన్ గాస్పెల్,
0: ఎప్పటికీ తప్పేటువంటిది కాదు.
1: ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్.
0: కానీ మీ మీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపముల చేతనే అది తప్పిపోతుంటారు.
1: ద డిఫెక్ట్ లైస్ ఇన్ అవర్ ఫెయిత్ అండ్ దేర్ఫోర్ వి మిస్ ది
0: ఆపర్చునిటీ.
1: As is the feeling,
0: మీరు ఆ యొక్క విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకోండి.
1: Strengthen your faith.
0: ఎలాంటి పరిస్థితులు అడ్డు తగిలినప్పటికీ ఆ యొక్క విశ్వాసాన్ని మాత్రం మార్చుకోకూడదు.
1: Under any circumstances, come what may, never change your faith.
0: ఏ విధమైన కష్టం వచ్చి పడిపోయినా సరే, విశ్వాసాన్ని మాత్రం మరవకుండా ఉండాలి.
1: Never forget God.
0: మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మీ విశ్వాసం ఎట్లా జరుగుతూ ఉంటుండదో అట్లనే మీ విశ్వాసం కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను అది శ్వాసం వలె జరుగుతూ ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ వీ బ్రీత్ కంటిన్యూస్లీ ఇన్సిస్టెంట్లీ లైక్ వైజ్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ ఫెయిత్ ఆల్ ది టైమ్.
0: కనుక పూర్వపు యొక్క చరిత్ర యందు సిడీ లోపల ఇదే విధంగానే అనేక రకములైనంత కూడాను మాటలు చెప్పటము కానీ రూపం రావకుండా పోవటము ఇంకొక రూపంలో రావటము.
1: దేర్ ఇన్ సిడీ హీ ప్రామిసెస్ టు కమ్. But he will come in the form he decides.
0: కానీ కొంతమందికి ఈ యొక్క అంతరాత్మని గుర్తించుకోలేనటువంటి వాళ్ళు, బాబా మీరు వస్తారని కాచుకున్నానే మమ్మల్ని ఎందుకు ఇంత నిరాశ చేశారు, ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెట్టారు, ఎందుకు ఏ పాపం చేశామని వారు చాలా బాధపడేటువంటి వారు.
1: Those that have not understood the inner significance, they used to say, Baba, why do you frustrate us like that? Why do you disappoint us like that? Why did you not come?
0: నేను వచ్చాను మీ ఇంటికి.
1: He said, "Mad cap,
0: I came."
1: But you have driven me out holding a stick on hand.
0: ఏమిటి బాబా, మిమ్మల్ని మేము కర్ర తీసుకుని తరం కొడతామా, అంత పాపులమా మేము అని వారెంతో బాధపడేటుంటారు.
1: They feel so sad, Baba. Are we sinners to drive you out?
0: వచ్చానే నల్ల కుక్క రూపంలో వచ్చాను.
1: I came in the form of a black dog.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: అన్ని జీవులు ఎందుకు భగవంతుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించేటువంటిదే భారతీయ యొక్క సంస్కృతి.
1: The culture of Bharat will prove the fact that God is present in all creatures.
0: చూడండి, ఒక ఎలుక ఎలుక ప్రత్యేకంగా కనపడితే దాన్ని బోను పట్టి పట్టేస్తాము, లేకపోతే కర్ర తీసుకుని కొట్టేస్తాము.
1: If you find the rat separate, you will trap it and kill it.
0: అదే వినాయకుని కిందకిన ఉంటుందంటే దాన్ని కూడా నమస్కారాలు చేస్తాం మనము.
1: When once the very same rat is associated with the Vinayaka, you start
0: worshipping it.
1: Whatever that is close to God deserves all worship.
0: పాములు ఎక్కడైనా బయట ప్రదేశంలో చూస్తే కర్ర తీసుకుని కొట్టేస్తాం, లేక పాములు పట్టేవాడిని తెచ్చి దాన్ని పట్టించి పంపిస్తాం.
1: If you find a snake on the way, you call the snake charmer and catch hold of it or kill it either.
0: కాని అదే సర్పములు ఈశ్వరుని యొక్క ఆభరణాలుగా ఉంటున్నప్పుడు నమస్కారాలు చేస్తాం.
1: The very same snake, when it's a matter of ornament to Lord Shiva,
0: sannidhini patti dani yokka pennidhi perugutundi.
1: It is sannidhi, the proximity that gives the pennidhi prosperity.
0: Kanukane aa samipatvanni puraskarinchukoniye ee yokka inta gaurava maryadalu labhistuntayi.
1: Therefore the respect and courtesy and esteem are because of the proximity.
0: Aa sannidhi yokka deenine manaku dooram ayipothe idini moham chuchetunte vaaru kuda undaru.
1: When once the proximity is lost, no one will look at our face.
0: Kanukane sarvatra manam bhagavat sannidhi ande untunnamu.
1: We are present in the presence of God.
0: Yedi chuchina bhagavat tattvame,
1: ekkada
0: chuchina bhagavat tattvame.
1: God is everywhere.
0: రాకపోకలు అనేటువంటి తత్వం భగవత్ యొక్క తత్వము.
1: ఇట్ ఇస్ ది డివినిటీ దట్ నైదర్ కమ్స్ నార్ లీవ్స్.
0: కనుకనే సర్వత పాణిపాదం త సర్వతోచి శిరోముఖం, ఇందుకన్నాడు అందు లేదని సందేహం వలదు.
1: God is everywhere. Never doubt that you whether present is there or not.
0: Yendendu chuchina andante kaladu.
1: Wherever you search, you will find him there.
0: Adiye tirigi vinayakudu kuda chupinchadu.
1: At what vinayaka also show.
0: Okanoka samayalo meeku tamash cheyadalchi Parvati Parameshwarulu iddaru kumarulaku kontha oka aatalu potiga pettaru.
1: Parvati Parameshwara, they conducted a competition for both of their sons.
0: Vinayaka Subramanya itra.
1: They called Vinayaka, Subramanya, come on.
0: చూడండి, ఈనాడు ఒక పని పెట్టారు మీకు.
1: Today there is a competition.
0: ఊరికే ఉడిపి కృష్ణ కడుపు బరువు ఎత్తలేను, ఏమి చేతని, తినేసేది కూర్చునేది, ఈ విధంగా ఉంటుంటే పని ఎట్లా జరుగుతుంది?
1: యూ గో ఆన్ ఈటింగ్ అండ్ డెవలప్ ది పాంచ్. హౌ డూ యూ డూ వర్క్ లైక్
0: లోడింగ్ అన్లోడింగ్ అనేటువంటిది కొంచెం మానేసేయండి, ఒక పని పెట్టేస్తాను మీరు చెయ్యండి అని చెప్పారు.
1: పుట్టే ఫుల్ స్టాప్ దిస్ లోడింగ్ బిజినెస్, ఐ గివ్ యూ సమ్ వర్క్ నౌ.
0: చెప్పండి అన్నారు ఇద్దరు పాపం.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆల్రెడీ టెల్ us.
0: అమ్మా, మీ ఆజ్ఞ శిరసావహిస్తామన్నారు. గణపతి వచ్చాడు.
1: గణపతికి ఏమైనా సెడ్ మదర్, ఐ విల్ సర్టన్లీ ఫాలో యువర్ కమాండ్.
0: మీ ఇద్దరు పోయి ఈ విషయాన్నంతా రౌండ్ చేసుకుని రావాలి, చుట్టి రావాలి, ఎవరు ముందొస్తారో మీరు రండి.
1: బోత్ ఆఫ్ యూ గో రౌండ్ దిస్ యూనివర్స్ అండ్ హూమ్స్ ఎవర్ దట్ రీచెస్ ఫస్ట్.
0: వినాయకుని పొట్ట చాలా పెద్దది,
1: వినాయక
0: వాహనం ఎరుక చాలా చిన్నది.
1: వినాయక హాస్ గాట్ ఎ వెరీ బిగ్ బెలీ అండ్ ది చారియట్ ఇస్ వెరీ స్మాల్.
0: ప్రయాణం చేయగలడు అనేటువంటి దాన్ని పరీక్షించడానికి చూచారు.
1: అండ్ హీ వాంటెడ్ టు టెస్ట్ హౌ హీస్ గోయింగ్ టు ట్రావెల్.
0: సుబ్రహ్మణ్యము పీకాక్ నెమలి
1: సుబ్రహ్మణ్య హాస్ గాట్ పీకాక్
0: దాని పైన కూర్చున్నాడు బయలుదేరాడు.
1: హీ సాట్ ఆన్ ఇట్స్ బ్యాక్ అండ్ స్టార్టెడ్
0: పీకాక్ మంచి స్పీడ్ గా వెళ్ళిపోతుండది.
1: పీకాక్ ఈస్ గోయింగ్ ఎట్ ఎ వెరీ హై స్పీడ్
0: కానీ ఎలుకను కూడా దగ్గరకు రామని చెప్పలేదు ఇంకా విఘ్నేశ్వరుడు.
1: అండ్ వినాయక హాస్ నాట్ ఆస్క్డ్
0: ఏమాత్రం కూడా దాని పైన ఎక్కలేదు.
1: అండ్ హీ డిడ్ ట్రై ఎనీవే
0: ఏ చింతను చేయలేదు.
1: హీ డిడ్ థింక్ ఆఫ్
0: కూర్చున్నవాడు అట్టే కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ఓన్లీ
0: ఇంకా అంత దూరం లోపల సుబ్రహ్మణ్యుడు వచ్చే చూచాడు. మెత్తగా ఈశ్వరునికి పార్వతికి ప్రత్యక్షం చేశాడు. నేనే ముందుకు వచ్చాను అన్నాడు.
1: హీ సా సుబ్రహ్మణ్య కమింగ్ క్లోజ్ ఇమీడియట్లీ గాట్ అప్ వెంట్ రౌండ్ పార్వతి అండ్ పరమేశ్వర.
0: పార్వతి అడిగింది,
1: పార్వతి ఆస్
0: ఎంత యుక్తి పడురా నీవు,
1: హౌ ఇంటెలిజెంట్ యు ఆర్,
0: వాట్ ఎ నాక్,
1: వాట్ ఎ నాక్.
0: మీ అన్నగారు ఇంత దూరం పరిగెత్తి వచ్చేసేశారు, అతనిది మొదటి ప్రైజ్ కావాలి, కానీ నువ్వు ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని చుడితే ఎట్ట విశ్వాసం చుట్టట్టు.
1: యువర్ బ్రదర్ హూ వెంట్ రౌండ్ ది హోల్ యూనివర్స్ షుడ్ రిసీవ్ ద అవార్డ్.
0: పార్వతీ పరమేశ్వరులకు తెలియక కాదు, లోకానికి ఈ విధమైనటువంటి ఒక భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటిది లోకానికి తెలిసే నిమిత్తమై ఈ విధమైన నాటకం ఆడుతూ వచ్చారు.
1: పార్వతీ పరమేశ్వర వాంటెడ్ టు టీచ్ ది ఎంటైర్ వరల్డ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అప్పుడు వినాయకుడు చెప్పాడు,
1: నేను వినాయక సేవ
0: అమ్మా
1: మదర్
0: ఎక్కడ చూసినా మీరిద్దరే కదా ఉంటుండేది.
1: బోత్ ఆఫ్ యు ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ శక్తి ఈశ్వరుడు రెండే,
1: శక్తి ఎనర్జీ అండ్ ఈశ్వర్ ఆర్ లార్డ్.
0: కనుక ఎనర్జీ అండ్ మ్యాటర్,
1: ఎనర్జీ అండ్ మ్యాటర్.
0: కనుక పార్వతి మ్యాటర్,
1: పార్వతి ఇస్ మ్యాటర్,
0: ఈశ్వరుడు ఎనర్జీ,
1: ఈశ్వర్ ఇస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండే కదా ఉంటుంది జగత్తులో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ ఎనర్జీ మ్యాటర్ ఎగ్జిస్ట్.
0: కనుక మిమ్మల్ని ఇద్దరిని చుట్టే లోకాన్ని చుట్టినట్టే అయిపోయింది.
1: దేర్ఫోర్ ఇఫ్ ఐ జస్ట్ గో రౌండ్ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ రౌండ్ ది యూనివర్స్. దీనిని
0: బట్టి అప్పుడు వినాయకునికి ఒక ఫలం ఇచ్చేసేసింది ప్రైజ్ అని.
1: అండ్ మదర్ పార్వతి గేవ్ హిమ్ ది అవార్డ్ ప్రైజ్ టు వినాయక.
0: తర్వాత ఇంత చుట్టి వచ్చాడే పాపం సుబ్రహ్మణ్యుడు నిరాశపడతాడేమోని అతనికి ఒక ఫలం ఇచ్చింది. నీవు ఫస్ట్,
1: యువర్ ఫస్ట్ టు గో అరౌండ్ దిస్
0: అంతరాత్మాన్ని ప్రబోధించడంలో వినాయకుడు ఫస్ట్.
1: వినాయక స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అందుకోసమని కాదు, చుట్టి వచ్చావు కాబట్టి ఫల నీది అన్నాడు. పళని అనగా అదే పళని, కోయంబత్తూరు దగ్గర పళని అంటుండాలి, అదే పళని అన్నాడు.
1: అండ్ షీ ప్రెసెంటెడ్ దిస్ పళని, ది ఫ్రూట్ ఈస్ ప్రెసెంటెడ్ టు సుబ్రహ్మణ్య. పళని ఇస్ ద ప్లేస్ ఇన్ తమిళనాడు. పళని
0: చూచారా ఎంతింత అర్థరాత్తాలు ఉంటుంటాయి. భగవత్ యొక్క విచారాన్ని లోతుగా దిగి విచారించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి పవిత్రమైనటువంటి చరిత్రలు చక్కగా అర్థమవుతాయి. కానీ పై పైన తేలేటువంటి వానికి ఏమాత్రం అర్థం కాదు.
1: అన్లెస్ యు ఫాథమ్ ద డెప్త్స్ ఆఫ్ ద డివినిటీ యు విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్.
0: అనేటువంటి ఒక జలము లోపల తల మునుగ పూర్తి మునిగినటువంటి వాడు ఏమి మాట్లాడలేడు.
1: వెన్ వన్స్ యు డ్రౌన్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ ఓవర్ దేర్ యు కెనాట్ స్పీక్ ఎనీ లాంగర్.
0: నీళ్ల పైన పై పైన తేలుతుంటాడు చూడు, వాడే ఎక్కువ మాట్లాడుతుంటాడు.
1: ద వన్ హూ ఫ్లోట్స్ ఆన్ ది సూపర్ఫిషియల్ లేయర్స్
0: కనుకునే భక్తి విశ్వాసము ఆ ప్రేమ విశ్వాసంలో మునిగినటువంటి వాడికి ఏమీ తెలియదు, తన్మయత్తుడై ఉంటాడు.
1: Therefore, the one who drowns himself in love and faith,
0: ఈనాటి పండితులని కాని ఈనాటి విద్యావంతులమని కాని ఈనాటి కౌలమని కాని చెప్పుకునేటువంటి వారంతా పై పైన తేలేటువంటి వాళ్ళే.
1: The modern educated people and the poets, they are present at the superficial level.
0: కాని నిండా మునిగినటువంటి వాడికి ఏ మాటలు రావు.
1: The one who has deeply drowned himself will not speak any longer.
0: ఆనందమే అతని భాష.
1: That bliss is his language.
0: దీనికంటే మించింది ఏం కాదు.
1: Nothing is beyond this.
0: కనుకనే భగవంతుని అన్వేషణ అనేటువంటిది చాలా పొరపాటు.
1: సర్చ్ ఫర్ గాడ్ ఈస్ మీనింగ్లెస్.
0: సర్వత్రా ఉండినటువంటి వానికి అన్వేషణ ఎక్కడ జరుగుతుంది?
1: When God is everywhere, where do you search for him?
0: అన్వేషణే లేదు.
1: There is no search at all.
0: అందువల్లనే ఒకానొక సమయంలో అనిబిసెంట్ చెప్పింది.
1: So at one time అనిబిసెంట్ said,
0: భగవద్గీత లోపల
1: దేని భగవద్గీత
0: భక్తులు భగవంతుణ్ణి అనేక విధములుగా అన్వేషణ చేస్తున్నారు అని చెప్పి చెప్పారు.
1: భగవద్గీత మెన్షన్స్ దట్ ది డివోటీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గాడ్.
0: ఎన్ని మార్గాల్లో,
1: so many paths,
0: అనేక మార్గాల్లో చేస్తున్నారు.
1: He is in search of God in so many paths.
0: కీర్తనం,
1: listening, singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాదసేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: దాస్యం,
1: servitude,
0: స్నేహం, ఆత్మనివేదన,
1: friendship, surrender.
0: ఇంత మార్గాల్లో చేస్తున్నారు అన్నారు.
1: 9 paths we are in search of God.
0: ఆమె వినింది.
1: She heard this.
0: అయ్యో,
1: she said,
0: భగవంతుని అన్వేషణ చేయటమా, సర్వత్రా ఉండేటువంటి భగవంతుని అన్వేషణ ఎక్కడ? తానే భగవంతుడై ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా నువ్వు భగవత్ స్వరూపమే. భగవంతుడే భక్తుడిని అన్వేషణ చేస్తున్నాడు.
1: సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ డివోటీ.
0: ఎక్కడ నాకు నిజమైన భక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడని తాను వెతుకుతున్నాడు.
1: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ. వేర్ ఇస్ మై ట్రూ?

0: నేడు నిజ మానవ భక్తులను వెతుకుతున్నాను.
1: I am searching. I am in continuous search of a true devotee.
0: నిజమానవ భక్తుని వెతుకుతున్నాను.
1: I am in search of a true devotee.
0: పక్షుల్లోనైనా ఉంటుంది అది నిజమైన భక్తి.
1: There is devotion among birds.
0: అనిమల్స్ లోనూ ఉంటుంది అది నిజమైన భక్తి.
1: There is true devotion in animals.
0: దురదృష్టమో, నిజమైన భక్తి మనుషుల్లో లేకపోతుంటుండాలి.
1: But human beings do not have the true devotion.
0: అంత పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి.
1: Everything is part time devotion.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే ఇంకపై మీరు పూర్తి విశ్వసించాలి.
1: You have full faith in God.
0: మీరే భగవత్ స్వరూపులు.
1: You are the form of divine.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. ఈ దేహం అనేటువంటిది మన దేవాలయము.
1: The body is the temple.
0: ఈ దేహం అనే టెంపుల్ లోపల జీవుడు అనే దేవుడు ఉన్నాడు.
1: There is present the indweller God.
0: కనుకనే అతనే నీ యొక్క పరమాత్మ తత్వము.
1: And he is the divinity.
0: నీవే పరమాత్మ తత్వము.
1: And you are God.
0: ఇంతకంటే పరకు దేవుడు ఎక్కడున్నాడు?
1: What else you need?
0: కనుక ఆ విశ్వాసాన్ని దృఢంగా నమ్మాలి.
1: You have to strengthen that faith.
0: అప్పుడే
1: then
0: నిజమైనటువంటి యొక్క ఆనందము, నిజమైనటువంటి ప్రేమ యొక్క రుచి మీకు చక్కగా తెలుస్తుంది.
1: Then only you will enjoy the true bliss and the taste of love.
0: చేతిలో పెట్టుకునే చక్కెర రుచి ఎట్టుంది అంటే మీకు అర్థం కాదు. దాన్ని నాలుకపైన వేసుకో.
1: If you hold sugar on hand, you don't know the taste at all.
0: నాలుకపైన వేసుకున్నంత మాత్రమే కాదు, దాన్ని చప్పరించు తీయని రసంగా లోపల పోతుంది.
1: Keep it on the tongue and chew it, you will understand the sweet.
0: లోపల జీవుడు అనే దేవుడు ఉన్నాడు.
1: There is present the indweller God.
0: కనుకనే అతనే నీ యొక్క పరమాత్మ తత్వము.
1: And he is the divinity.
0: నీవే పరమాత్మ తత్వము.
1: And you are God.
0: ఇంతకంటే పరకు దేవుడు ఎక్కడున్నాడు?
1: What else you need?

0: Sai Ram, dear listeners, we have often heard Baba emphasize that money comes and goes, but morality comes and grows. In today's discourse, Bhagwan explains how unwavering faith in God will always give us immense strength to pursue the moral path. Let us now listen to the divine words of wisdom from a discourse delivered by Bhagwan Baba during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam on the 16th of August 2006.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నా ముందు ఎంతనో చక్కనిగా మాటలు మాట్లాడారు. వారి మాటలు విన్న తర్వాత నేను అసలు మాట్లాడాలని తచ్చుకోలేదు.
2: ప్రిసీడింగ్ స్పీకర్స్ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే, అండ్ భగవాన్ డిసైడెడ్ నాట్ టు స్పీక్ ఎనీ వే.
1: అన్నదానము కన్నా అధిక దానం ఏది?
2: మోర్ దెన్ ఆఫరింగ్ ఫుడ్ టు 100 పర్సన్ కెన్ దేర్ బి గ్రేటర్ యాక్ట్ ఆఫ్ చారిటీ?
1: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది?
2: డు యూ ఫైండ్ గాడ్ అదర్ దాన్ వన్స్ ఓన్ పేర్?
1: జగదీతపము కన్నా సత్యశీలం ఏది?
2: ఆఫ్ ఆల్ ది థింగ్స్ దట్ వి ఫాలో కెన్ దేర్ బి ఎనీ గ్రేటర్ పెనెన్స్ ఆర్ ఎనీ అదర్ పాత్ other than adherence to truth?
1: Daya kante ekku dharmam edi?
2: And is there any other path other than that of compassion?
1: Sujana sangata kanna chuda labham edi?
2: What is more profitable in this world other than the company of noble good people?
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Lokamulo manam annagata pranulo.
2: This world we live partaking food every day.
1: అది లేక క్షణమైన కూడా నువ్వు జీవించలేరు.
2: Without food, it's not possible to live.
1: ఈ ఫుడ్ అంతా కూడా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నది?
2: Where from you get this food?
1: కేవలం అగాధమైన, అనంతమైన, అద్వితీయమైన శంకరుల నుంచి ఆవిర్భవిస్తున్నది.
2: What's the origin of this food? The origin of food is that infinite principle, the non-dual principle of Shankara himself.
1: Prapanchamlo kanipinchinatundi samasta vastulu kodanu Bhagavantuni yokka srushtiye.
2: All the material world, the objects that you find in this world, represents the creation of God.
1: Bhuta bhavishyat vartamana kalamlo anni kodanu kanipinchetundi anni kodanu daiva srushtiye.
2: All the three periods of time, the past, the present and the future, and the objects that you see, they are all the gifts of God, creation of the creator.
1: Ah satyanni gurtichukunnatundi oka parvati maatrame.
2: This truth is cognized by only one parvati.
1: Andaru devatalu vachi balava gadave gavaramma sambhasivudu musalivadamma.
2: All deities assemble and ask, who is Shiva? How is it that your Bala so young? How is that Shiva, who is advanced in age, how do you comprehend him? How do you understand him?
1: Talaninda jadira vadamma, tanu kappinde pulicharamamma.
2: He has got the four locks all over, and he has covered himself with the skin of the tiger.
1: Yiddu vahanam ekkutadu, ye praddu tirukutunnu vadu.
2: He has got the bull as the charioteer, as the chariot, and he goes on moving about.
1: బుద్ధి తెలియక నీవు ఎట్లా వరించితివి?
2: హౌ ఇస్ దట్ యు మ్యారీడ్ హిమ్?
1: ఇంత మాత్రం నీవు గుర్తించుకోలేకపోతేవా?
2: కుడ్ యు నాట్ నో దిస్ మచ్ ఎవ్రీథింగ్?
1: ఇప్పుడు పార్వతి నవ్వుతూ చెప్పింది.
2: అండ్ పార్వతి రిప్లైడ్ స్మైలింగ్లీ,
1: అమ్మా, భౌతికమైన, లౌకికమైన, శాస్త్రీయమైన కాకుండా దేహమును, మనసును, బుద్ధిని, ప్రాపర్టీని మీరు ప్రార్థిస్తున్నారు, అవే మీకు కనిపిస్తున్నాయి.
2: యు ఆల్ థింక్ ఆఫ్ ది ఫిజికల్ మండేన్ మెటీరియల్ వరల్డ్, యు రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ద బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ అండ్ థింక్ ఇన్ ద పర్టికులర్ డైరెక్షన్ ఓన్లీ.
1: లోనున్నటువంటి యొక్క చిన్న వస్తువు అదే దైవత్వము.
2: దట్ విచ్ ఇస్ విత్ హిమ్ ద టైనియెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ ద డివైన్.
1: అట్టి చిన్న స్వరూపాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారే.
2: యు ఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద టైనీ ఫామ్.
1: అతను దేహం కాదు.
2: హీఈస్ నాట్ ద బాడీ.
1: హీఈస్ నాట్ ది మైండ్.
2: నాట్ ద మైండ్ ఐదర్.
1: ఇవన్నీ కాకుండా ఒక లింగాకారుడై ఉంటున్నాడు స్వామి.
2: స్వామి ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ.
1: ఆ లింగము ఎవరికి కనిపించదు.
2: దట్ లింగ ఇస్ నాట్ కాన్స్పిక్యుయస్. ఇస్ నాట్ అపేరెంట్.
1: కంఠమందు మాత్రమే ఉంటుంది.
2: అండ్ ఇట్ లైస్ దేర్ ఇన్ థ్రోట్ కంఠ.
1: అట్టి స్వరూపాన్ని గుర్తించిన దానని నేను.
2: ఐ హావ్ రియలైజ్డ్ దట్ ఫార్మ్.
1: కనుకనే నేను అతన్ని వరిస్తున్నాను.
2: దట్స్ వై ఐఎమ్ ఆఫ్టర్ హిమ్. ఐ లవ్.
1: ఈ రూపము మీకు కొంతవరకు మాత్రమే కనిపిస్తుంది.
2: And this external form you see is only part of it.
1: కానీ భగవంతుడు ఇది కాదు. అనోరణీయాన్ మహతో బహియాన్.
2: But God is present in the smallest of the small and the biggest of the big.
1: అట్టి ఆకారంను మీరు గుర్తించినప్పుడు మీరు దీనిని ఏమాత్రం కూడా మీరు ఈ విధంగా యోచించరు. వృద్ధుడే వృద్ధుడే అని అనుకుంటున్నారు.
2: When once you understand the true nature and the form of the cosmic form, you will never consider him a being.
1: అంతచంత ఆనందంలో మాత్రమే ఆశిస్తుంది.
2: ద వరల్డ్ రన్స్ ఆఫ్టర్ ద బ్యూటీ అండ్ ద బ్లిస్.
1: కానీ నిజమైనటువంటి ఒక సత్యస్వరూపుడు గుర్తించడానికి సత్య స్వభావమే అత్యవసరం.
2: టు నో ద ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ ట్రూత్ వన్ షుడ్ హ్యావ్ ద టెంపర్మెంట్ ఆఫ్ ట్రూత్.
1: కనుక అతని ఆకారము ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
2: None can estimate his form.
1: బ్రహ్మాండమంతట ప్రవేశించేది తనకు ఆలయం అలవియగునా.
2: In his universal form, when his cosmic form, can you limit him within the four walls of the temple?
1: కోటి సూర్యుల కాంతి మేటికిరిగిన తనకు ప్రభు ద్వీపము ఎవరు పట్టగలరు.
2: When he has got all the brilliance and the radiance and the fulgence of that of equal to 1 crore of suns, would you hold a candle in front of him?
1: సర్వ జలములు ఎందు సంచరించాడు తనకు స్నానము చేయింప సాధ్యమగునా.
2: When he is present in all of the waters all around, would you attempt to give him bath?
1: సర్వ జీవులు ఎందు సంచరించాడు తనకు సరియైన పేరిట సాధ్యమగునా.
2: When he is the resident in all of the beings, how do you present him? How do you name him?
1: భక్ష్యభోజ్యములు పెట్టదగిన తనకు మీ భక్ష్యభోజ్యములు ఎంతవరకు.
2: To what extent can you feed him? To what extent can you serve him food?
1: కనుక భగవంతునికి ఎవ్వరూ ఏమీ చేయలేరు.
2: None can do anything to God, serve him, understand him.
1: కనుక భగవంతుని యొక్క స్వరూపము అత్యంత అల్ప స్వరూపమే.
2: The divine form, smallest,
1: tiny, చాలా అణుస్వరూపమే.
2: And he is in a micro form.
1: అదే ఇది.
2: భగవాన్ మెటీరియలైజ్ లింగ హియర్ ఎ స్మాల్ ఫార్మ్.
1: లోకు లోకు ఆకులు
2: ఆల్ ది హోల్ సొసైటీ గోస్ ఆన్ షౌటింగ్ లైక్ క్రో.
1: కేవలము బ్లైండ్ గా ఉంటారు.
2: వరల్డ్ ఇస్ బ్లైండ్.
1: బయట ఆకారం మాత్రమే చూస్తుంటారు.
2: దే గో బై ది ఎక్స్టర్నల్ ఫార్మ్.
1: అది చూడు ఏ విధంగా ఉందో, ఇది చూడు అదే విధంగా ఉంది.
2: యు వాచ్ దట్ ద ఫార్మ్ దట్ యు వర్షిప్ ఎవ్రీ డే అండ్ ద ఫార్మ్ దట్ భగవాన్ హస్ ప్రెజెంటెడ్ టు యు నౌ.
1: కనుక దైవత్వమును ఎవరు కూడా గుర్తించుకోలేరు.
2: None can understand the divinity.
1: ఆ దైవత్వమునకు అర్పితం చేసేటువంటి యొక్క సామగ్రిని కూడా ఎవరు నిర్ణయించలేరు.
2: None can decide what material should be offered.
1: చాలా మంది ఈనాడు ఆంగ్ల భాషా ప్రవీణులు,
2: ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్,
1: మరి ఏమిటిది ఇంత ధాన్యములు మీరు అగ్నిలో వేస్తున్నారే.
2: What is that you're offering, grain and putting it into fire?
1: ఇంత నెయ్యినంత కూడా నువ్వు అగ్నిలో పడవేస్తున్నారే, ఎంత వ్యర్థము.
2: He is poured into the fire.
1: బీదలంతో అన్నం లేక అల్లాడిపోతున్నారే.
2: You are wasting it. There are many people who are hungry.
1: వారికి పెట్టివలసినటువంటి అన్నము దీనికి అగ్నిలో వేస్తున్నావు ఎందుకు.
2: The food instead of being served to the poor, why do you offer it into the fire?
1: అట్టి సమయంలో ఒక వేదాంతుడు,
2: at that time a philosopher,
1: మన ప్రీస్ట్ యొక్క హెడ్ ప్రీస్ట్,
2: like our head priest,
1: హెడ్ ప్రీస్ట్ వచ్చి వాడు వారికి బుద్ధి చెప్తున్నాడు.
2: Wanted to teach them a lesson.
1: Amma, nee bhatta ee naadu 5 bagulu rice alaga paddy neellalo vestunnadu.
2: Look here, your husband is wasting 5 bags of rice by putting into water.
1: దాన్ని తిరిగి పోసి దాన్ని ఆ తడబెట్టి తర్వాత దాన్ని మొక్కలు వచ్చిన తర్వాత దాన్ని కొండపోయి మట్టిలో చల్లుతున్నాడు.
2: And later he will collect all the grain, would dry it and just spray it all around the field.
1: ఆ బురద లోపల చల్లిన తర్వాత ఏం ఫలితము?
2: And when once the grain are spread all over the field, what is the result finally?
1: ఇది రైతు చేసేటువంటిది మంచి పని అయినా?
2: Is it proper on the part of the farmer to do that?
1: కాదు కాదు.
2: No.
1: అది ఏ విధముగానే రుత్తికులు చేసేటువంటి యొక్క పూజలన్నీ కూడాను.
2: In a similar way, all the offerings made by Rithviks, priests,
1: అవి గొప్ప ఫలితములు కనిపించేటువంటివే కానీ ఫలితం లేనటువంటివి కాదు.
2: Will certainly bear results, good results. Never consider them as waste.
1: ఈనాడు భగవంతుడికి అర్పితం చేసినటువంటి ఒక ధాన్యము,
2: grain that is offered to God,
1: ఇవాకు దైవానికి అర్పితం చేసినటువంటి ఘీ,
2: and the ghee that you offer to the fire,
1: అంత కూడాను భవిష్యత్తులో ఎంతో ఫలితాన్ని ఇస్తుంది.
2: Will always give you results in multiples in future.
1: ఈనాడు 5 మూటల దొడ్లు మట్టిలో చల్లి వేస్తే,
2: and once you just distribute spray all around the 5 bags of paddy,
1: కాని ఇంకా 3 నెలలకు 50 మూటల వడ్లు వస్తుంది.
2: In 3 months time you can collect 50 bags full of paddy.
1: కనుక ఈ విధంగా ఈనాడు అగ్నిహోత్రులకు ఆహుతి చేసినటువంటి సమస్త పదార్థములు కూడా మనకు ఎన్నో అధికమవుతున్నాయి.
2: సో ఆల్సో ఆల్ ద మెటీరియల్ ఆఫర్ టు ద ఫైర్ టుడే విల్ బ్రింగ్ యూ బ్యాక్ ఆల్ ద మెటీరియల్ ఇన్ మల్టిపుల్.
1: కనుక మనము ఈనాడు అర్పితం చేయవలసినటువంటిది మనం ఒకటే ఒకటి.
2: What we are supposed to offer today is only one thing.
1: మన హృదయం లోపలనే ఇన్ని ఆశలు చేరి ఉన్నాయి.
2: Our heart is full of desires, aspirations.
1: ఈ డిజైర్స్ అంతా కూడాను భగవంతుడికి అర్పితం చేస్తే,
2: and once we offer all desires to God,
1: సర్వసంగ పరిత్యాగం అనేటువంటి దీంట్లో,
2: and in the total spirit of renunciation,
1: ఇన్ని వేసినామో ఆ భావములన్నీ కూడాను ఆకార స్వరూపమై మనకు ఎంతో ప్రత్యక్షమైపోయి భవిష్యత్తు లోపల చాలా ఫలితం అందిస్తుంది.
2: All that you have offered today will come back to you in a physical form, will help you, encourage you, support you in future.
1: కానీ ప్రకృతిలో ఈ సత్యాన్ని గుర్తించుకోలేక బాహ్యమైన లౌకికమైన విషయాలు మాత్రమే గుర్తిస్తూ వస్తున్నారు.
2: But in this world, people do not get into this inner depth and its content. They go by the external ritual.
1: దైవానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడాను దానికంత వేయింతలు వస్తుంటుంటారు.
2: వాట్ ఎవర్ యు ఆఫర్ టు గాడ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యు 1000 ఫోల్డ్ లేటర్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక ఇటు సత్యాన్ని గుర్తించుకున్నటువంటి అది ఆ గౌరి.
2: దిస్ ట్రూత్ ఇస్ రియలైజ్డ్ బై గౌరి.
1: కనుకనే బాలవు గదివే గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
2: యు ఆర్ బాల, యు ఆర్ సో యంగ్, బట్ సాంబశివ ఇస్ ఏజ్ ఓల్డ్.
1: తన నిండా జడిరావాడమ్మ, తాను కప్పింది పురుచర్మమ్మ.
2: హి హస్ గాట్ ఆల్ ద ఫోర్ లాక్స్ కవరింగ్ ది ఫేస్ అండ్ హి హస్ పుట్ ఆన్ హింసెల్ఫ్.
1: పుట్టలోని పాములు చుట్టుకున్నాయమ్మ.
2: అండ్ హి హస్ కవర్డ్ హింసెల్ఫ్ బై ద స్నేక్స్.
1: గుట్టు తెలియక నీవు ఎట్లా వరించితివి?
2: అవుట్ ఆఫ్ ఫూలిష్నెస్ హౌ పుట్ లవ్.
1: ఎద్దు వాహనం ఎక్కుతాడు.
2: Yes, got the bull as the
1: chariot. ఏ పొద్దు తిరుగుతున్నవాడు.
2: And he goes on moving day and night.
1: ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు.
2: He has no residence nor shelter.
1: పొరుకుల్లో పండుకుంటాడు.
2: He rests there, the burial ground, smashana.
1: అట్లాంటి వాడిని నీ వెంట పెళ్లి చేసుకుంటున్నావు.
2: How is that you got married to him?
1: అని చెప్తే ఆమె నవ్వుతుంది.
2: And she started smiling.
1: అయ్యో, బాహ్య స్వరూపాన్ని చూసి వీరు భ్రమిస్తున్నారు.
2: And she was very much surprised because all others have been putting questions under delusion.
1: Kani na bhartha pichumette etuvanti vaadu kaadu.
2: My husband certainly not a beggar.
1: Sarvalukunu bichum pette etuvanti vaadu.
2: And in fact he will feed everybody, he doesn't beg anyone.
1: Kanuka appudu cheptadu Shivudu.
2: Shiva replies,
1: Parvati poi vee cheppinavanni kuda nu Ishwarudu cheptundi.
2: And all these things are reported to Ishwara by Parvati.
1: Appudu ayya meeru taraninda jarila vaadu kappinde purucharmamu meeru ee vidhamaina 20 yokka bichchametti 20 vaaru inti pattana kootiki iruvaledu.
2: You got all the hair, the four locks on the head. And you have covered yourself with skin of a tiger. And you beg, why? You can stay back. There is no dearth of food at home. And you have been for food, but yet still you beg.
1: అప్పుడు ఈశ్వరుడు జవాబిస్తున్నాడు.
2: ఈశ్వర రిప్లైస్ దిస్ వే,
1: పార్వతి, ఇల్లు కట్టిన మాత్రాన్ని ఏమి అయ్యే?
2: వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ ఆల్ బై మియర్లీ బిల్డింగ్ ఏ హౌస్?
1: ఎలుకలు మనకన్నా ముందే చేరు.
2: ద ర్యాట్స్ విల్ గో ఇంటూ ది హౌస్, విల్ గెట్
1: ఎలుకల నుంచి ఆకరకుడు ఏకుడు ఒక పిల్లి.
2: అండ్ దెన్ యూ హావ్ టు టేక్ కేర్ అండ్ యూ హావ్ టు ప్రివెంట్ ది ర్యాట్స్ గెటింగ్ ఇన్, సో యూ నీడ్ ఏ క్యాట్.
1: ఆ పిల్లిని సాకుటకు పాలు కావాలను.
2: And in order to take care of the cat, you need milk.
1: పాలు కావాలంటే ఒక ఆవును కొనాలి.
2: And to have milk, you need to buy a cow.
1: ఆ ఆవును కొనడానికి డబ్బులు కావాలి కదా.
2: And you need money to buy a cow.
1: నా దగ్గర డబ్బు లేదు.
2: I don't have money.
1: నేను డబ్బును వేస్ట్ చేయను.
2: I don't waste money.
1: కనుక ఇవంతా కూడా సంసారం అంటే తక్కువదే అనుకుంటున్నావు నీవు.
2: And you think that running the whole thing is a small affair.
1: కాదు కాదు.
2: నో,
1: మీరు దీన్ని ఏమాత్రము ఆశించనక్కర్లేదు.
2: దేర్ఫోర్ డోంట్ వరీ, డోంట్ యు స్కోప్ టు ఎనీ
1: అండర్స్టాండింగ్. ఇఫ్ యు లైక్ మీ, ఐ యామ్ రెడీ.
2: ఇఫ్ యు లైక్ ఐ యామ్ రెడీ, సెడ్ శివ.
1: అంతేకాని ఈ మిగిలినటువంటివన్నీ కూడా నువ్వు కోరనక్కర్లేదు.
2: బట్ యు డోంట్ హ్యావ్ టు డిసైడ్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్.
1: అప్పుడే నీలరాజేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.
2: దెన్ ఈశ్వర మేనిఫెస్టెడ్ దేర్.
1: ప్రత్యక్షమయ్యి గౌరి కంటే చాలా చిన్నవాడిగా కనపడ్డాడు.
2: హి మానిఫెస్టెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ హి లుక్డ్ యంగర్ దాన్ గౌరీ హర్సెల్ఫ్.
1: ఈడు జోడు సరిపోయింది.
2: ఫస్ట్ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ ఈచ్ అదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్.
1: అప్పుడు అందరూ జగత్ అంతా కూడాను ఆశ్చర్యపడ్డారు.
2: ద హోల్ వరల్డ్ వాస్ సర్ప్రైజ్డ్ అండ్ హ్యాపీ.
1: ఇట్లా లోకంలో భ్రమించేటువంటిది ఒకటి, జరిగేటువంటిది మరొకటి.
2: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ డెల్యూడ్స్ us ఇస్ వన్ థింగ్, ద రియాలిటీ ఇస్ అనదర్.
1: కనుక ఎవరు కూడాను తెలియనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేరు.
2: నో వన్ కెన్ అండర్స్టాండ్ ఇన్ డెప్త్ ద ఇన్నర్ రియాలిటీ.
1: కనుక అవుట్లుక్స్ మాత్రమే చూస్తుంటారు.
2: దే గో బై ది అవుట్లుక్స్ ఎక్స్టర్నల్.
1: అవుట్లుక్స్ అంతా కూడాను కేవలము ఒక ప్యాకేజీ వంటిది.
2: ది అవుట్లుక్స్ ఈక్వల్ టు ఏ ప్యాకేజ్.
1: ఈ ప్యాకేజీని తీస్తే గాని పదార్థం కలగదు.
2: అన్లెస్ యూ ఓపెన్ అప్ రిమూవ్ ద ప్యాకేజ్ యూ కెనాట్ గెట్ హోల్డ్ ఆఫ్ ద మెటీరియల్.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది మన ప్రకృతి అనేటువంటి దీంట్లో ఐదు భూతముల చేత చిక్కబడి ఉన్నది.
2: లైక్వైజ్ ద డివినిటీ ఇస్ కవర్డ్ బై ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్.
1: కామ క్రోధ లోభ మోహ మొదలాచర్యం.
2: వి ఆల్సో ఫైండ్ ద థింగ్స్ లైక్ ద డిజైర్.
1: ఈ ప్యాకేజీని తీసేసి
2: యూ హావ్ టు రిమూవ్ ది హోల్ ప్యాకేజ్.
1: అక్కడ నీకు చక్కని ఆనందమైనటువంటి ఒక స్వరూపం కనిపిస్తుంది.
2: దేర్ యూ ఫైండ్ ద బ్లిస్ఫుల్ ఫామ్.
1: కనుక మనము ఈ ప్యాకేజీని పట్టుకుని మనం పోరాడకూడదు.
2: సో వీ షుడ్ నాట్ డిబేట్ గోయింగ్ బై ది ఎక్స్టర్నల్ ఫామ్.
1: ప్యాకేజ్ చూస్తే చాలా అందంగా ఉంటుంది.
2: ప్యాకేజ్ ఇస్ సో బ్యూటిఫుల్ టు లుక్ ఎట్.
1: కానీ లోపల ఏముందో ఏమో తెలియదు.
2: వాట్ ఈస్ ఇన్సైడ్ నో వన్ కెన్ సే.
1: మన భారతీయులందరూ కూడాను బయట నుంచి వచ్చేటువంటి వస్తువులకు ప్యాకేజీని చూస్తారు.
2: ఆల్ భారతీయస్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ ప్యాకేజ్.
1: కానీ లోపల తీస్తే బొగ్గు వంటిదిగా ఉంటుంది.
2: బట్ వెన్ వన్స్ యూ ఓపెన్ ఇట్ యూ ఫైండ్ వెరీ డార్క్ కోల్ స్టఫ్.
1: కానీ దివ్యత్వం నందు అట్లు కాదు.
2: బట్ ఇట్స్ నాట్ సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: బయట చూస్తే కేవలం భౌతికమైనటువంటి దేహము, భౌతికమైనటువంటి బుద్ధి, భౌతికమైనటువంటి యొక్క ఇంద్రియములు కనిపిస్తూ ఉంటాయి.
2: ఫ్రమ్ ద అవుట్ సైడ్ యూ జస్ట్ థింక్ ఆఫ్ ది ఫిజికల్ ఫ్రేమ్ అండ్ ద సైకే, ది ఇంటెలెక్ట్ అండ్ ద సెన్సెస్.
1: దేహము పంచభౌతికము.
2: Body is senses.
1: దేహము కూడా ఒక తప్ప ఎప్పుడు
2: ఇట్స్ బౌండ్ టు ఫాల్ సమ్ డే అదర్.
1: దేహి దయామయ ఉండు.
2: బట్ ది ఇండ్వెలర్ ఇస్ ఇమ్మోర్టల్.
1: దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: దేర్ నథింగ్ ఎక్స్పెషల్ మార్క్స్ లైక్ ద బిగినింగ్ ఆర్ అన్ ఎండ్ ద లిబరేషన్ ఆర్ బౌండేజ్.
1: ఆ దేహియే దేవదేవుడు.
2: అండ్ ద ఇండ్వెలర్ హింసెల్ఫ్ వెరీలీ ఇస్ గాడ్.
1: ఆ దేవదేవుని యొక్క తత్వము ఈ విధంగా ప్యాక్ చేస్తున్నారు.
2: And this nature of God is explained in this way.
1: Kanuka manamu ee package ni maatrame chudchi tripti padakoodu.
2: Therefore we should not satisfy ourselves by looking at this package externally.
1: Daivathamu mana endi maname daivathunga unnamu.
2: Divinity is within us. In fact, you are God.
1: You are God.
2: You are God.
1: God is not everywhere.
2: Don't say the God is everywhere. You are God.
1: Everywhere is man.
2: Everywhere you find only the man, the external form.
1: Kani God and Yandu. Sarva Jivuli Yandu Kuda Muntunadi.
2: God is within you. God is present within all of the beings.
1: Divinity and it went to the Akarundi.
2: Where is divinity?
1: Iku Motta Motta Nivu I package in CCC.
2: First to remove this package.
1: Nivu Nirmala Management Yoka Nishtira Management Yoka Nishwatta Parvrav.
2: You be selfless. You be pure.
1: Nivu unity and it went to the purity open to Kundali.
2: And in fact, unity is born out of purity.
1: Purity open to Devatta Muntundali.
2: Out of this purity, you attain divinity.
1: The unity anta kudanu vyathamainatundi.
2: All this unity you see around is in vain.
1: The unity ni duram chesinappude purity ni lo bayaldeyutundi.
2: And there's a scope for purity out of this real unity.
1: Ni yokka purity ni divinityga maarutundi.
2: And the very purity within you transforms into divinity.
1: Because you are not one person.
2: You are not one person.
1: The one you think you are.
2: The one you think you are.
1: The one others think you are.
2: The one others think you are.
1: The one you really are.
2: The one you really are.
1: Neve Atmatattvamu.
2: You are the embodiments of divine Atma.
1: Atti Atmatattvamai neevu undi.
2: Being that Atma, the Supreme.
1: Neevu dehamu, manasu, buddhi anetuvanti veetipaina aadharapadi.
2: If you just identify yourself with the body, the mind, the senses and intellect.
1: Ivanni kudanu kuripoyetuvantivi, raalipoyetuvantivi.
2: They're bound to fade out. They're bound to vanish
1: on the earth.
2: Bhagavan will explain clearly all these aspects tomorrow.
1: Kanuka ippatike time ayipoyindi.
2: It's already time up.
1: Meeru manchiga divyamainatuvanti namasmarana, Ishwara smarana cheyandi.
2: Bhagavan directs you to do namasmarana, sankirtana. Sing the glory of God now.
1: Namah Shivaya.
2: Namah Shivaya.
1: Ayilacharamla yaka padamu.
2: A five-lettered one.
1: Ayilacharamla padame.
2: That very one, the five letters.
1: Ayidu lokamla yandu kuda anuchuttu unnai.
2: It goes around all the five levels of the world.
1: Ee ayilacharamla yaka padamu chala mahattaramainatundi.
2: And the effect of the five letters is beyond all estimate.
1: Parishuddhamainatundi.
2: It is absolutely pure.
1: Nirguram, Niranjanam, Sanatanam, Niketanam, Nitya Suddha Buddha Mukta Nirmalas.
2: It is ever effulgent. It is eternal. It is immortal. It is blemishless. It is permanent.
1: Itti tattvani neeru hrudayamlo pettukovali.
2: That nature and that spirit, you have to contain it in your heart.
1: Brahma srishtikartani.
2: God is the creator.
1: Vishnu Rachanakartani.
2: That Vishnu sustainer.
1: Shivudu Antyamulani.
2: And we say that Shiva is the inhalator.
1: Kevalamu Bahyamainatundi Yokka Lokamulo ee vidhamainatundi Artham Cheptu Vastunnaru.
2: The meaning given from the worldly point of view.
1: Shivudu Veru, Vishnu Veru.
2: Never consider that Ishwara and Vishnu are separate.
1: Ishwarudu Vishnu Brahma Ugurukudanu Veru Veru Kadu.
2: Brahma, Vishnu, Maheshwara are not separate or not different.
1: Moodu cheri okate.
2: All the three are one and the same, the Trinity.
1: Meeru tambulam vesukovalanukunte mokkamata okka vesukuntam.
2: In order to do pan, first you need to have the betel nut.
1: Betel nut vesukun tarvata betel leaves teesukuntam.
2: And then you also receive the betel leaves.
1: Betel leaves teesukun tarvata sunnam vesukuntam.
2: And you apply some lime to the betel leaves.
1: Ee moodu cherinappude red color vastundadi.
2: All the three of the pan gives you the red color.
1: Ee red color ekkadi nunchi vachindi?
2: Where from you got it?
1: Oka betel nut nunchi vachinda?
2: Is it because of betel nut?
1: Like a betel leaf nunchi vachinda?
2: Or betel leaf?
1: Like sunnam nunchi vachinda?
2: Or the lime?
1: Kaadu. Moodu moodu moodu swaroopale.
2: All the three have three different colors.
1: Ee moodinti oka ekatvame nijamainatundi daivatvam.
2: The unity, the harmony of all the three. Here is something new, the red color.
1: Kanuka, Brahma, Vishnu, Maheshwaru, Puguru, Teri, Vakkate.
2: Therefore, Brahma, Vishnu, Maheshwara are one and the same.
1: So, ee vidhanga meeru, Devatvani, Veru Veruga, Bhavinchi.
2: You consider divinity, you are.
1: Manasunu, Chedagottukoni.
2: and thus spoil your mind.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని తప్పక మీరు నిరూపిస్తారు.
2: Bhagavan will certainly prove the unity of all these three and demonstrate.
1: ఈ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ధనధాన్య కనుక వస్తువు అన్ని కూడా వ్యర్థమయ్యేటువంటివి.
2: All the worldly treasures, all the worldly properties, possessions, acquisitions are useless.
1: దేశం నుంచి భారతదేశానికి వస్తున్నాడు అలెగ్జాండర్.
2: Alexander started approaching India.
1: వస్తు వస్తు గొప్ప సైన్యంతో వచ్చాడు.
2: And he was accompanied by a big battalion of army.
1: వచ్చి సింధు నది దగ్గరికి వచ్చాడు.
2: He was very close to that river Sindhu.
1: ఆ సింధు నది ఎక్కడ ఉంది? కాశ్మీర్ పక్కలోనే ఉంది.
2: That river Sindhu is very close to Kashmir.
1: దాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: He was trying to cross that Sindhu river.
1: అప్పుడు తనకు హార్ట్ అటాక్ వచ్చింది.
2: Then he had heart attack.
1: అప్పుడు డాక్టర్స్ అంతా చూచారు.
2: All doctors examined him.
1: ఇది హార్ట్ అటాక్, సీరియస్ హార్ట్ అటాక్ వచ్చింది.
2: And the heart attack is so serious and severe.
1: ఇంకా బ్రతకడం వీలు కాదు అన్నారు.
2: There's no scope of survival.
1: సంతోషమే.
2: And he said, fine and happy.
1: నేను ఆనందంగా ఉన్నాను.
2: I'm quite happy, he said.
1: అయితే నేను మరణించిన తర్వాత నా చేతులను పైకెత్తి రెండు తెల్ల బట్టలు చుట్టి అను నా గ్రామంలో ప్రొసెషన్ లో తీసుకెళ్లాము.
2: And he said his body after that be kept in a coffin with both of his hands stretched open outside.
1: అప్పుడు ప్రజలందరూ వచ్చి ఎందుకు తీసిపెట్టారు మహారాజును?
2: And the people started questioning why the two hands are kept outside the coffin.
1: అమ్మా, అలెగ్జాండర్ తాను గొప్పవాడు.
2: Alexander the great, the mighty man.
1: వేలాది మంది సైన్యం ఉంటున్నది.
2: And he has got large battalion of army.
1: కావలసినంత సిపాయిలు ఉంటున్నారు.
2: And he has many soldiers too.
1: కావలసినంత బంధువులు ఉంటున్నారు.
2: And he has got so many relations.
1: కానీ ఇంతమందిని వదిలి తాను పోయేసప్పుడు కొట్టి చేతితో పోయాడు.
2: All the property, with all the army, with all the friends and relatives, he was leaving all alone.
1: ఏం తీసుకుని పోయాడు?
2: What is that he is taking with him?
1: ఏమి తీసుకుపోయాడు?
2: Nothing.
1: నిజ సత్యప్రౌడి తరణి నేరిన హరిశ్చంద్రుడి ధరబాసి చనగలేదా?
2: హరిశ్చంద్ర, who ruled this empire adhering to the principle of truth, has he not left this world?
1: ఎల్ల లోకములేలు ఎలకు సోయ నల్లరాజు తన వెంట భూమిని కొనుక్కున్నా.
2: The king Nala, who owned the whole of the world, could he take any land with him at the end?
1: జరిది సేతువు కట్టే అల్లనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉరిగిపోయి ఉన్నవాడా?
2: ఈ రామచంద్ర, who constructed that bridge across the ocean, do you find him today?
1: ఎందరెందరు రాజులు ఏగినారు.
2: Many kings left.
1: ఒక్కరును పోవని తనమును కొంచెమైన చేయి పట్టుకుని.
2: Would anybody collect, take with them even a fistful thing?
1: ఒక నయా పైసా కూడా తీసుకుని పోవడానికి.
2: They could not carry with them even single నయా పైసా.
1: ఇంత మట్టిని కూడా తీసుకుని పోలేదు.
2: Not even the dust.
1: కష్టకరపడికి ఇది ఏ భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క సరి అయినటువంటి యొక్క మీనింగ్.
2: And this is the true meaning when God said these words.
1: మానవుడు, నేను ఎంతో గొప్పవాడిని, నేను కోటీశ్వరుని, నేను గొప్పవాడిని అని చెప్పుకుంటారు.
2: People go on declaring that they are really great, they are affluent, they are rich.
1: మొన్న హైదరాబాద్ లోపల,
2: the other day in Hyderabad,
1: ఒక ఎకరం భూమి,
2: one acre of land,
1: 40 crores,
2: worth about 40 crores.
1: 40 crores ఇచ్చి ఒక ఎకర భూమిని కొన్నారు.
2: A person purchased that one acre of land at the cost of 40 crores.
1: ఆయన పోయాడు, రిజిస్ట్రేషన్ చేశాడు.
2: He went to the registration office, got it registered.
1: ఇంటికి వస్తూ ఉండగానే తిరిగి ప్రాణం పోయింది.
2: While returning home, he died.
1: ఏమి ఎంత కోటి తీసుకుని తిరిగి తన కూటి గుడను నోచుకోలేదు.
2: What happened to all the crores? He could not have even food to eat.
1: కనుక ధనం మనకు ప్రధానం కాదు.
2: Not the money that is important.
1: కనుక మనకు గుణమే ప్రధానము.
2: The character that is important.
1: దైవం యొక్క బలమే ప్రధానము.
2: It is the divine strength and divine support that is important.
1: ఆ దైవ భావమును అర్థం చేసుకుంటే సర్వము మనకు లభిస్తుంది.
2: Then once we understand the God and His love and compassion, everything can achieve anything.
1: కనుక మీరందరూ కూడాను ధనం కూడా కావాలి, అది తినడానికి ఉండాలి.
2: Because the money is necessary in this world to some extent.
1: కానీ టూ మచ్ మనీ మనకు చాలా చెడ్డది.
2: టూ మచ్ మనీ ఈజ్ వెరీ బ్యాడ్.
1: అది ప్రాణం తీస్తుంది.
2: ఇట్ మే ఈవెన్ కిల్ యువర్ దేన్.
1: కనుక మనము ఎంత మనీ మన కుటుంబానికి ఫ్యామిలీకి తగినంత మనీ ఉండాలి.
2: డ్యూరింగ్ require money to the extent to maintain our family.
1: సమాజంలో కూడా మనం కొంతవరకు సహాయం చేయాలి.
2: Also extend support and help to society.
1: ఈ సమాజం మనతో పాటు జీవిస్తూ ఉండాలి.
2: In fact, the society is there beside us.
1: సమాజమే లేకపోతే మనం లేము.
2: Without society, you do not exist.
1: కనుక సమాజానికి కూడా మనం సహాయం చేయాలి.
2: Therefore, we should help serve the society.
1: నీవు సెల్ఫ్ పైన సమాజం హెల్ప్.
2: Therefore, first self, then help, says Bhagavan.
1: కనుకనే సెల్ఫ్ హెల్ప్ రెండు ఉంటేనే మానవత్వం జీవిస్తుంది.
2: The human life runs well with these two, self and help.
1: Selfish గా ఉండకూడదు.
2: But you should never be selfish.
1: Fish is better than selfish.
2: Fish is better than selfish.
1: A fish కాకుండా మనము సెల్ఫ్ గా ఉండాలి.
2: Don't be fish, but be in the self.
1: ఈ విధంగా ఉంటుంది జీవితాన్ని ఆనందంగా గడుపుతూ పోవాలి.
2: Like this you can spend your life full of joy.
1: నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
2: Bhagavan is always continuously, constantly blissful.
1: నాకు దుఃఖం అంటే ఏమిటో, కష్టం అంటే ఏమిటో, బాధ అంటే ఏమిటో నాకేమీ తెలియదు.
2: Bhagavan does not know what worry is, what botheration is, what a trouble is. He has no idea of whatsoever, what misery.
1: నన్ను ప్రెసిడెంట్ వచ్చి, ఇండియా ప్రెసిడెంట్ మీరు ఏమి కోరుతుంటారు స్వామి అన్నాడు.
2: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆస్క్ స్వామి క్వశ్చన్, స్వామి వాట్ ఇస్ దట్ యు వాంట్.
1: నేను కోరేది ఒక్కటేను అన్నా.
2: స్వామి సేస్ ఐ వాంట్ ఓన్లీ వన్ థింగ్,
1: నేను నేనుగా ఉండాలి.
2: ఐ షుడ్ బి ఐ, దట్స్ ఆల్, సెడ్ భగవాన్.
1: అందరినీ ఆనంద పెట్టాలి.
2: భగవాన్ సెడ్ ఐ షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడే నేను హ్యాపీ.
2: When all are happy, Bhagavan is happy.
1: ఇంతకంటే కావాల్సింది ఏం ఉండాలి?
2: What else? What more you need?
1: Peace ఉందా మీకు అన్నారు.
2: Yeah, Swami, don't you want peace?
1: Peace ఎక్కడుంది? మన లోపల ఉంది కానీ బయటంతా పీసెస్.
2: Bhagavan said, where is peace? The peace is within you. Outside, you find pieces.
1: ఆ పీసెస్ నాకు అక్కర్లేదు.
2: I don't want such pieces.
1: నా పీస్ నాకు.
2: My peace is within me.
1: కనుక మన పీస్ని మనం కోరుకోవాలి.
2: Therefore, we should be in quest of the peace within.
1: కనుక ఈ విధంగా మనం జీవితాన్ని గడపడం చాలా ధన్యమవుతుంది.
2: And it is only working for one's own emancipation if we spend life.
1: ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని గ్రంథములు చదివినా, ఎంత పిహెచ్డీ తీసుకున్నా, అందరూ కట్టకడబడికి అన్ని వదిలిపెట్టిపోయేవారే.
2: You may get very high degrees. You may have scholarship and knowledge. You have to give them up when the end approaches.
1: Karuga evvaru kuda emi teeskon poledu.
2: No one has taken with anyone anything from this
1: world. Under peaceful ga undali.
2: You all remain peaceful.
1: Appude manaku shanti.
2: Then only you will enjoy the true peace.
1: Kavi peace me korandi.
2: Desire for peace.
1: Idi nayaka korik.
2: That you should all desire, pray for peace. That is the desire of Bhagavan.
1: Indrone kavasinantam cheri unnadi.
2: In fact, in peace, everything else is contained.
1: Dhanadhanyamulu kaliginappudiki dharma gunam lekapothe prayojanam emiti.
2: You may have all the wealth, grain. If you don't sacrifice, what for all the possessions?
1: Kaluka repati dinamu manam tirigi maatladam.
2: Bhagavan will speak to us again tomorrow.
1: ఈ పిల్లవాడు నాడు ఇంతసేపు మాట్లాడినటువంటివాడు వీళ్ళ కుటుంబం చాలా గొప్పది.
2: వెరీ గుడ్ ఫ్యామిలీ.
1: మార్గబంధు.
2: మార్గబంధు.
1: వీళ్ళ తాత.
2: గ్రాండ్ ఫాదర్.
1: ఫాదర్.
2: ఫాదర్. ఫాదర్ ఇస్ ఎ బ్యాంక్ మేనేజర్.
1: అతను మా కాలేజీకి వచ్చాడు.
2: కేమ్ టు అవర్ కాలేజ్.
1: ఢిల్లీ కాలేజీ వదిలి
2: left college there in Delhi.
1: మా కాలేజీకి వచ్చి చేరి.
2: అండ్ హిస్ గాట్ అడ్మిటెడ్ టు అవర్ కాలేజ్.
1: మూడు సంవత్సరం అయిపోయింది.
2: హీ స్పెండ్ త్రీ ఇయర్స్ హియర్.
1: అప్పటి నుంచి కూడాను పిహెచ్డి స్వామి చెప్పిన బాటలంతా కూడా పిహెచ్డిగా చేస్తున్నాను.
2: అండ్ హీ హస్ బీన్ వర్కింగ్ ఫర్ హిస్ డాక్టోరల్ డిగ్రీ అలాంగ్ ది లైన్స్ ఆఫ్ సాయి టీచింగ్.
1: ఎవరితోనా చేరడు.
2: Doesn't join anybody.
1: Ontariga kurchuntadu.
2: All alone by himself.
1: Swami yokka orders nirvahistuntadu.
2: Obeys the command of Swami.
1: అప్పటి నుంచి కూడాను మంచి ఉపన్యాసాలు ఇస్తున్నాడు.
2: దెన్ హి స్టార్ట్స్ గివింగ్ వెరీ గుడ్ టాక్స్.
1: శంకరుడు వారి చరిత్రలన్నీ కూడా చదువుతున్నాడు.
2: He's going through all the texts composed by Adishankara.
1: Adishankara vishayamanta kudanu archetulo pettukunnattu.
2: And he has got all the composition of Adishankara right now with him.
1: Kaluka itti boysu maa daggara enta mando untunnaru.
2: There are lots and lots of boys of this type in our institutions.
1: Ee pillavaadu aa pillavaadu pillandaru kudanu chaala goppa pillavaadu.
2: All the boys around. They are knowledgeable people.
1: ఈనాడు రెండవ తొలి మాట్లాడాడు ఓ పిల్లవాడు.
2: Another boy here.
1: వీడు కూడా మా స్టూడెంట్.
2: Was also our student.
1: అందరు కూడాను ఎంత గొప్పవారు. వేదనారాయణ ఉన్నాడు.
2: వేదనారాయణ.
1: వాడికి పేరే వేదనారాయణ.
2: His name is వేదనారాయణ.
1: ఆ వేదము లోపల చాలా ఆరితేరినట్టు.
2: He's an expert in Vedic literature.
1: Last year. President పిలిపించి.
2: President invited him.
1: అవార్డు ఇచ్చాడు.
2: Gave him award, national honor, best teacher's award.
1: నీ అవార్డు తీసుకుని ఎక్కడ పోతావు అన్నాడు.
2: And president asked him, with this award, where do you go?
1: I'm going to Puttaparthi.
2: Sir, I'm going to Puttaparthi.
1: పుట్టపర్తిలోనే సెటిల్ అయిపోయినాను.
2: I have settled there in Puttaparthi.
1: నేను ఇంకెక్కడ పోను.
2: I don't go anywhere.
1: అప్పుడు ఆయన చెప్పాడు, చాలా మంచి పిల్లవాడు, నువ్వు అక్కడే ఉండు నాయన.
2: యు ఆర్ వెరీ గుడ్ బాయ్, సెటిల్ దేర్ ఓన్లీ, రిమైన్ దేర్.
1: ప్రెసిడెంట్ స్వామి అంటే చాలా భక్తి.
2: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ అవర్ మోస్ట్ బెలవ్డ్ భగవాన్.
1: అతను మహమ్మడన్.
2: ఈజ్ ఎ మహమ్మడన్.
1: అయినప్పటికీ
2: బట్ స్టిల్
1: స్వామి అంటే చాలా సాష్టాంగ పడిపోయి నమస్కారం చేస్తాం.
2: అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బీయింగ్ ఎ మహమ్మడన్ ప్రాస్ట్రేట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్.
1: కనుక ఇలాంటి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి ఎన్నో విధములుగా కూడాను మా పిల్లలను వర్ణిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడాను 500 మంది పిల్లలు పుట్టుంటారు. అందరు కూడాను పేపర్లో వచ్చిందంటే ఎవరు చూడను. ప్రతి ఒక్కరు కూడాను జెలసీ, పిల్లలందరికీ ఫస్ట్ క్లాస్ ప్రతి ఫస్ట్ క్లాస్ కూడాను సత్యసాయి కాలేజీ.
2: In fact, though it is not publicized, though it is not notified, all students secure first classes only.
1: Monna medical intopala chaala first class vachesaru.
2: The recently held medical entrance test, many secured first classes.
1: Engineering college lo first class vachadu.
2: They stood first in engineering entrance.
1: Ekkada maa chinna palle.
2: And this is a small hamlet village.
1: Adiki.
2: That Alike is a small village.
1: Alike lo chaliyatunte pillavallu.
2: Alike is a very small village.
1: Vallu iddaru iddare first class.
2: And in fact there are 2 toppers, first class students.
1: Vallu iddari kudanu scholarship icchanu.
2: Bhagavan gave them scholarships.
1: Vallu iddanni kudanu America ku pampala.
2: And they are to be sent to America.
1: ఆ బాధ్యత నేను తీసుకున్నాను.
2: భగవాన్ హస్ యాక్సెప్టెడ్ ద రెస్పాన్సిబిలిటీ.
1: మీరు ఇక్కడే కాదు అమెరికాలో కూడా మీరు ఫస్ట్ క్లాస్ రావాలి.
2: భగవాన్ సెడ్ దట్ దే షుడ్ సెక్యూర్ ఫస్ట్ క్లాస్ ఈవెన్ ఇన్ అమెరికా.
1: చెప్పి అక్కడ పంపించాను.
2: భగవాన్ హస్ సెంట్ దెం.
1: కనుక ఈ విధంగా మా పిల్లలు బంగారు వంటి పిల్లలు.
2: యూఆర్ స్టూడెంట్స్, యూఆర్ ప్యూర్ గోల్డ్.
1: నాకు ఇనుము గోల్డ్.
2: ప్యూర్ గోల్డ్ అని చెప్పారు.
1: ప్యూర్ గోల్డ్.
2: ప్యూర్ గోల్డ్.
1: ఏది చెప్పినా కూడాను ఎటువంటి పని చెప్పినా దానికి సిద్ధం అవుతుంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడాను ఒక నెల పల్లెలంతా తిరుగుతారు.
2: ఈచ్ ఇయర్ దే గో రౌండ్ ది విలేజెస్ ఫర్ వన్ ఫుల్ మంత్.
1: 10 మూటలు బియ్యం తీసుకుని పోయి వండి రసం వేసుకుని సాంబారు వేసుకుని కలిపి వారందరికీ ముసలి వారందరికీ పెడుతుంటారు.
2: దే కుక్ ఫుడ్. They make sambar, curry and all other things and serve all villages and poor people.
1: Intilo enta mandi unte anta mandi kuda pettuntaru.
2: They serve food to all the residents everywhere, all over the village.
1: Adi chuchi pallala varakandari kudanu chaala ayyo maa swami pampicharamma mimmanu ani ento aanandistuntaru.
2: The villagers are very happy watching these boys serving them. Oh, swami sent you here, and they enjoy their presence.
1: మాకు ప్రసాదం వచ్చిందని ఆనాడు ఇల్లంతా ఊడ్చుకొని స్నానాలు చేసి ప్రసాదం అంతా మొక్కుకొని చాలా భుజిస్తారు.
2: డెకరేట్ యువర్ హౌస్, దే ప్రే అండ్ దే బి వెయిటింగ్ టు రిసీవ్ ప్రసాదం.
1: ఇప్పుడు తిరిగిపోయాయి, మన అంతా తిరిగి పల్లెలకు పంపిస్తా.
2: And later, this project, boys visiting all the villages to distribute the prasadam, will be undertaken.
1: మా పిల్లలు కేవలం ఒక చదువునందు మాత్రమే కాదు.
2: Our students have not restricted to studies only.
1: సాంగ్స్ నందు కూడాను.
2: In music they are first.
1: డాన్స్.
2: Dance.
1: అన్ని విధాలు కూడాను మా పిల్లలు రెడీగా ఉంటారు.
2: In every field they are number one, toppers.
1: మేము చెప్పుకోకూడదు.
2: We don't say just to inform you, let you know.
1: కనుక పిల్లలు చేయనటువంటి పని ఒక్కటి లేదు.
2: There is nothing that our boys cannot do.
1: ఇన్ని పల్లెలు పల్లెలు పట్టణాలు తిరుగుతూ ఉంటారు, కానీ క్యారెక్టర్ విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు.
2: They go to different places, but they are very careful in maintaining their character.
1: చాలా జాగ్రత్త.
2: They are highly careful.
1: క్యారెక్టర్ అనేటువంటిది అగ్ని వంటిది.
2: Character is like a fire.
1: దాన్ని చూసి చాలా దూరంగా ఉంటారు.
2: And you should be very careful, watchful.
1: ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ,
2: either boys or girls.
1: అనంతపురంలో ఆడపిల్లలు ఉన్నారు.
2: The girls, they are in Anantapur campus.
1: అక్కడ 700 మంది ఉన్నారు.
2: There are 800 students.
1: అక్కడ చాలా ఫస్ట్ క్లాస్ వస్తుంటారు.
2: All of them secure first class.
1: ఆ పిల్లలు ఆడపిల్లలు అయినప్పటికీ,
2: they are girls.
1: సేవ చేయడానికి పల్లెలకు పోతే,
2: when they go to different villages,
1: పాత ఇండ్లన్ని పెరికి వేసి కొత్త ఇండ్లు కట్టించేసి వస్తారు.
2: They remove all the existing old spoiled houses. They construct new houses for them.
1: ఆడపిల్లలే.
2: Girls do that.
1: రాతి కట్టడాలు కట్టి,
2: and they build houses for those villages.
1: చోని ఇండ్లు.
2: The houses are built of stone.
1: మంచి కప్పు వేసి,
2: a good roof is raised.
1: మీరు ఇప్పుడు పోయి అడిగినప్పటికీ, మీ ఇల్లు ఏమైనా కారుతున్నాయా అడిగితే, లేదు స్వామి, మా పిల్లలు ఎంత బద్ధంగా చేశారు, ఇంజనీర్లు కూడా చేయలేనటువంటి పని మా పిల్లలు చేశారు.
2: Anyone goes to them and questions this way, how about the roof, is there any leakage? They say, no swami, the children have built it in excellent way, no leaks, nothing.
1: అట్లే మా మగ పిల్లలు కూడా అంతే.
2: Boys are also like that.
1: అనంతపురము,
2: అనంతపురం,
1: బెంగళూరు,
2: బెంగళూరు,
1: పుట్టపర్తి,
2: పుట్టపర్తి,
1: ఈ ముగ్గురు నుంచి కూడాను వెళ్తారు పల్లెలకు.
2: అండ్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఆల్ ది త్రీ క్యాంపసెస్,
1: త్రీ క్యాంపస్ కు పోయి అక్కడ బ్రిడ్జిలో ఇంకేమైనా పడిపోయి ఉంటే వాటంతా కట్టడము పెట్టడము ఆ గ్రామస్తులకు తగిన సహాయం చేస్తుంటారు.
2: ఇఫ్ దే ఫైండ్ ఎనీ బ్రిడ్జెస్ ఆన్ ద వే ఇన్ కొలాప్సింగ్ కండిషన్, దే సీక్ ది హెల్ప్ ఆఫ్ ద లోకల్ విలేజ్ అండ్ రీకన్స్ట్రక్ట్.
1: కనుక పిల్లలంటే కేవలం చదువుకోవడానికి మాత్రమే పోతున్నారని మాత్రం కాదు.
2: Therefore the students don't come here merely for learning.
1: Learning kosam matra ravadandi.
2: Don't come here merely for learning.
1: Ee time chikkinappudu learn chesko.
2: When you have time, yes, you learn.
1: Kaani meer cheyavalsindi seva.
2: What you should do is service, serve others.
1: Bhagavantudu ichinadi meeku endukosam?
2: Why God has given you this?
1: Andaru mamai vamso jeevaloke jeevabhuta sunatara.
2: You are the spark of God. You are eternal.
1: మీరందరూ సర్వీస్ చేయాలి.
2: Serve everybody. Be in service.
1: Service is God.
2: Service is God.
1: Serve all.
2: Serve all.
1: ఈ విధంగా బోధించటం చేతనే వారందరూ చక్కని మా పేరును తెచ్చుకుంటున్నారు.
2: Because they lead life this way, they have a very good name in society.
1: ఎక్కడ పోయినప్పటికీ మా సత్యసాయి పిల్లలంటే తెల్ల వస్త్రం వేసుకున్న చూస్తే చాలా వీళ్ళు సక్సెస్ అయిపోయింది.
2: Wherever our students go, watching their white dress, they will identify them as students of our institution.
1: వాళ్ళ కేవలం డ్రెస్ కూడాను వైట్, టోపలు కూడాను వైట్.
2: Not only the dress that is white, they are white and bright within also.
1: హృదయం కూడాను పవిత్రమైనటువంటివి.
2: Their heart is sacred and pure.
1: అటువంటి దీన్ని పోతుంటారు.
2: That is the position, the standard of our students.
1: కనుక మీరు చూస్తూనే ఉన్నారు దిన్నము, పిల్లలు నన్ను ఏ విధంగా పట్టుకుని వస్తున్నారు, ఏ విధంగా తీసుకుని పోతున్నారు.
2: Must have been watching every day how students follow Bhagavan, standing in either way, helping him, supporting him.
1: ఈ అబ్బాయి MBA.
2: This boy on that side is an MBA graduate.
1: This boy also MBA.
2: The other boy is also an MBA student.
1: MBBS. నిన్న ఇద్దరు ఇక్కడ చేర్చున్నాము.
2: There's another boy who is doing his bits in MBBS.
1: ఇక్కడ ఉన్నారు ఆదికేశవుడు. వైదేహి అని మెడికల్ కాలేజ్ పెట్టాము.
2: వైదేహి మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ బై ఆదికేశవుడు.
1: ఆదికేశవుడు దీంట్లో అందరినీ చేరుస్తున్నారు.
2: ఆదికేశవుడు ఇస్ అడ్మిటింగ్ ఆల్ సచ్.
1: ఆయన కూడా అందరికి సీట్ ఇస్తున్నారు.
2: అండ్ ఈస్ ప్రొవైడింగ్ సీట్స్ టు ఆల్ అవర్
1: బయట మెడికల్ కాలేజ్ సీట్ కావాలంటే 50 లక్షలు ఇవ్వాలి.
2: అవుట్ సైడ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ మెడికల్ సీట్ యూ నీడ్ టు పే క్యాపిటేషన్ ఫీ విత్ 250 లక్షల ఆఫ్ రూపీస్.
1: ఆ 50 లక్షలే కాకుండా మంత్లీ 3,000
2: అబౌవ్ ఆల్ యూ నీడ్ టు స్పెండ్ 3,000 ఎవ్రీ మంత్.
1: కానీ మాకు దగ్గర 50 నయా పైసా కూడా తీసుకోలేదు.
2: బట్ ఆదికేశవుడు హ్యాస్ నాట్ కలెక్టెడ్ ఈవెన్ 50 నయా పైసా ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్.
1: మా పిల్లలందరినీ చేర్చారు.
2: దే వర్ ఆల్ గివెన్ ఫ్రీ అడ్మిషన్.
1: తాను చాలా త్యాగి.
2: అండ్ ఈస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: అతను మన హాస్పిటల్ పక్కనే ఉంటుండాలి.
2: అండ్ హీ స్టేస్ దేర్ జస్ట్ క్లోజ్ టు అవర్ హాస్పిటల్ దేర్
1: సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి.
2: హీస్ వెరీ క్లోజ్ టు సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: ఈ ఒక్క బెంగళూరులోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ 3 కట్టాము.
2: దేర్ ఆర్ 3 సెట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ బెంగళూరు.
1: ఒక్కొక్క హాస్పిటల్ 5 crores 6 crores.
2: ఈచ్ హాస్పిటల్ కాస్ట్ అబౌట్ 5 crores అండ్ 6 crores.
1: కావలసిన మెటీరియల్స్ అంతా ఉన్నాయి.
2: లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆల్ ద మెటీరియల్ దే నీడ్.
1: హార్ట్ కు పోతే అక్కడ అన్ని వారే చూసుకుంటారు.
2: యు గో టు ది కార్డియాలజీ వింగ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: హార్ట్ కు పోయినటువంటి వారికి ఎక్కడ పోయినా గానీ వారికి ఇంత డబ్బు కట్టాలి.
2: హావ్ హార్ట్ ట్రీట్మెంట్ యూ నీడ్ టు పే హెవీలీ.
1: అందరూ మన హాస్పిటల్ కి వస్తుంటారు.
2: ఆల్ పీపుల్ కమ్ టు అవర్ హాస్పిటల్.
1: నేను 3 ప్రమాణాలు చేశాను.
2: భగవాన్ హాస్ టేకెన్ 3 వౌస్.
1: 3 ఏమిటి? కడుపుకు తగిన అన్నము.
2: దట్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫస్ట్.
1: దేహంలోకి తగినటువంటి వస్త్రము.
2: అండ్ ద క్లోథింగ్.
1: కానీ ప్రపంచానికి తగినటువంటి ఒక నీరు.
2: అండ్ ద వాటర్ దట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద హోల్ వరల్డ్.
1: కనుక అన్ని కొండలకు కూడా పైప్స్ ఎక్కించాను.
2: భగవాన్ మేడ్ అరేంజ్మెంట్స్ టు అస్ సీ దట్ వాటర్ ఇస్ సప్లైడ్ బై లేయింగ్ పైప్ లైన్స్.
1: ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంతా కూడా కిందనే ఉంటున్నాయి నీరు. కావలసినంత పారుతున్నాయి.
2: In fact, there is plenty of water in districts like East Godavari and West Godavari underneath.
1: కాని కింది దిగేకి వీలు లేదు.
2: But it's not possible to reach water.
1: ఇంత కాలమైనప్పటికీ వారు ఒక డ్రాప్ కూడా నీరు తాగలేదు.
2: So many years passed, but they could not have even a drop of water.
1: 80 crores.
2: Bhagavan spent 80 crores.
1: అంతటికి పైపులు వేపించారు.
2: All pipes are laid out.
1: మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలీదు.
2: If you are here, you do not know what is happening.
1: నిన్న రోజు మొన్న దినము పేపర్ లో వేశారు.
2: The other day, the newspaper brought out this item.
1: మన పుండి నుంచి మేము మెడ్రాస్ కు నీరు వేస్తాం.
2: And water is supplied from Pundi to Madras.
1: మెడ్రాస్ పట్టణం అందరికీ కూడా ఇచ్చాం.
2: All citizens of Madras have drinking water supply today.
1: బీదరే సాధారణ భేదం లేదు.
2: There is no distinction poor in the rich whatsoever.
1: అది మేము చెప్పుకోవటం కాదు.
2: అంతా
1: ఇచ్చిన తర్వాత ఒక 50 బస్సులు వచ్చినాయి మా పుట్టుబట్టికి.
2: When the project is completed, 50 buses reached ప్రశాంతనగర్.
1: స్వామి మీకు ఎట్ట మేము కృతజ్ఞత చెప్పాలి.
2: All the devotees, all the inhabitants came over here. Swami, how are we to express our gratitude?
1: నాకు గ్రాట్యుటీ వద్దు.
2: Bhagavan said, I don't want it.
1: నా వారికి నేను ఇచ్చుకున్నాను.
2: You are mine, after all I have done to my own people.
1: కనుక మీకు ఏం కావాలి కాదు.
2: They said, what do you want?
1: మాకు డ్రింకింగ్ వాటర్ లేదు అన్నారు.
2: They asked, Swami, we don't have drinking water.
1: చుట్టు సముద్రం ఉంది.
2: You have got this sea around.
1: త్రాగడానికి నీరు లేదు.
2: But we don't have drinking water.
1: ఇప్పుడు కృష్ణా నది నీరు తీసుకుని పోయి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఇచ్చేసాను.
2: Now the Krishna water is taken all the way and drinking water supplied to Madras.
1: నిన్నటి దినమే.
2: Only yesterday.
1: మంచి టైం కు.
2: At the exact time.
1: Madras చేరినాయి నీరు.
2: The water reached Madras.
1: రేపు మనం పూర్ణాహుతి దినం.
2: On the పూర్ణాహుతి day.
1: అక్కడ పోయి మినిస్టర్ ఓపెన్ చేస్తున్నాడు.
2: Minister is going to inaugurate the drinking water supply plant.
1: మేము తీయన్ నీరు తాగి మీకు జన్యో జన్మములైంది.
2: లాంగ్ టైమ్ బ్యాక్ వీ హ్యాడ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్.
1: కానీ ఈనాడు మేము ప్యూర్ వాటర్ తాగుతున్నాము.
2: టుడే వీ ఆర్ డ్రింకింగ్ ప్యూర్ వాటర్. దేశే
1: కనుక మాకు చాలా ఆనందమే స్వామి.
2: వెరీ హ్యాపీ స్వామి. దేశే
1: ఈ విధంగా అన్ని దేశములకు అన్ని గ్రామములకు అన్ని పల్లెలకు మేము సేవ చేస్తున్నాము.
2: We are serving all villages, all towns, all cities, everywhere, all over.
1: Sarval. Sarval.
2: Serve all.
1: అందరికి మీరు సర్వ్ చేయాలి.
2: Serve all.
1: మా పిల్లలకి అందరికి చెప్పడం అదే నేను.
2: That is the teaching of Bhagavan to our students.
1: పిల్లలు ఎవరైనా సరే పక్కన బాధపడుతుంటే నీకు మిత్రుడైనా సరే అతనికి నువ్వు సహాయం చెయ్యి.
2: If you find anybody, the poor and needy by your side, you come to their rescue. You come to their timely help.
1: కాలేజీకి పోకపోయినా పర్వాలేదు, నీవు వాడికి సహాయం చెయ్యి.
2: Better you don't attend the college that day. Give importance to service.
1: కనుకని మా పిల్లలు ఎలాంటి వారంటే నేను చెప్పుకోకూడదు, కానీ నేను చెప్పిన దానికంటే ఇంకా ఎంతో ఎక్కువగా పిల్లలు పనిచేస్తున్నారు.
2: Though Swami is saying this way, he does not want to say openly, but in fact students in reality are much more than what Bhagavan said and described now.
1: ఎవరైనా పోతుంటే గుడ్డలు లేకపోతే తాను విప్పి ఆ వారికి ఇస్తాడు.
2: If they find anybody who are in need of clothes, they give their own clothes.
1: ఈ విధంగా పిల్లలు తయారు చేస్తున్నాము.
2: And such students are trained here.
1: కనుకనే దిల్దినాకి మేము బిల్డింగ్ కట్టించి పెట్టిస్తున్నాం.
2: Therefore, buildings are in construction continuously more and more.
1: ప్రైమరీ స్కూల్ లోపల
2: in primary school,
1: చాలా చిన్న చిన్న పిల్లలు
2: find the time it taught there.
1: 1200 మంది ఉన్నారు.
2: 1200 children.
1: వారిని తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉండలేరు, మమ్మల్ని విడిచిపెట్టి ఉండలేరు. కళాతురికి 2 దినాల లోపల తల్లిదండ్రులు మర్చిపోతున్నారు.
2: Children cannot be away from their parents. They cannot be away from us. But within 2 days, they forget their parents and begin to stay with us.
1: అక్కడికి వచ్చి చూసి ఇవో మా బిల్లలు ఎంత మంచి వారైపోయినారు అని చాలా ఆనందిస్తుంటారు.
2: Parents, as they come and watch their own children, they are very much surprised. How happy they are here.
1: అంత తల్లిదండ్రుల కంటే అధికమైనటువంటి ప్రేమను చూపుతున్నాము.
2: In fact, we have been showering love much more than their own parents.
1: కనుక మా పిల్లల యొక్క విషయంలో మీరు ఏమాత్రం సామాన్యుడిగా మీరు భావించకండి.
2: Never consider our children, students, ordinary.
1: వారు ఎంత గొప్ప వారు.
2: They are really great.
1: దేశానికంతా కూడా నువ్వు నాయకుడుగా కావాలి.
2: They are going to be the leaders of this country.
1: మీరు ఐడియల్స్ బాయ్స్ కావాలి.
2: They are going to be ideals of this country.
1: అప్పుడే మాకు చాలా సంతోషము.
2: That only makes us happy.
1: ఎంత ఐడియల్ బాయ్స్ అవుతారా?
2: Are you prepared to be ideal masters?
0: You were listening to excerpts from A Divine Shower of Grace by Bhagwan Baba on the 16th of August 2006 in Prashanthi Nilayam during the Ati Rudra Mahayagnam. Baba highlighted that although money is certainly essential for life, excess wealth can sometimes even lead to loss of life. He therefore advises everyone to adopt simple living. Thank you and Sai Ram.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 27th డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 9th సెప్టెంబర్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ టీచర్స్ అస్ సర్టన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ like being compassionate to all and maintaining internal and external purity. Sai Bhagwan Uvacha.
1: Nirvaira Sarva Bhuteshu.

0: ప్రతి ప్రాణి యందు కూడాను ద్వేషము లేకుండా, వైరము లేకుండా ప్రేమించమని గీతావాక్యం.
1: ది టీచింగ్స్ ఆఫ్ గీతా ఇస్ దట్ వితౌట్ హ్యావింగ్ ఎన్మిటీ ఆర్ హేట్రెడ్ అగెన్స్ట్ ఎనీ పర్సన్ యు షుడ్ లవ్ ఆల్.
0: సర్వభూతములు యందు సర్వాత్మ భావనగా సర్వత్రా నిండి ఉన్నది దైవమే.
1: డివినిటీ ఈజ్ ఫుల్ ఆఫ్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఆల్ ది ఇట్స్ ఫుల్నెస్. దిస్ ఈస్ ది స్టేట్మెంట్ ఆఫ్ గీత.
0: ఎవరిని ద్వేషించినా దైవమును ద్వేషించినటువంటి వాడు అవుతావు.
1: హూమ్ సో ఎవర్ యు హేట్ యు బి హేటింగ్ గాడ్ హింసెల్ఫ్.
0: సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని నీవు దూషించినప్పటికీ తిరస్కరించినప్పటికీ అది నీ ఆరాధన దైవమును తిరస్కరించిన వాడు అవుతావు.
1: హూమ్ సో ఎవర్ యు క్రిటిసైజ్ ఆర్ అడ్మానిష్ దట్ వుడ్ బి గోయింగ్ టు ద వెరీ డైటీ ఆఫ్ యువర్ చోజన్ వర్షిప్.
0: దీనిని భారతీయ ధర్మశాస్త్రము కూడాను సోభ్రాతృత్వాన్ని బోధిస్తూ వచ్చింది.
1: దిస్ హెస్ బీన్ టాట్ బై ది స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ టీచింగ్ ది యూనివర్సల్ బ్రదర్హుడ్.
0: అయితే భగవద్గీత దీనికంటే మరికొంత పైమెట్టునకు ప్రవేశించింది.
1: భగవద్గీత హ్యాస్ రీచ్ ఎ హైయర్ స్టేజ్ దాన్ దిస్.
0: సర్వాత్మ భావాన్ని ఏకత్వంగా గుర్తించమని బోధించింది.
1: ఇట్ హెస్ టాట్ దట్ దేర్ ఇస్ యూనివర్సల్ డివినిటీ.
0: సౌభ్రాతృత్వం కాక సర్వాత్మ భావమును బోధించింది.
1: ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ యూనివర్సల్ బ్రదర్హుడ్ ఇట్ హాస్ టాట్ ది యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ హ్యూమన్
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఇట్ మీన్స్
0: అన్ని భూతములు యందు ఉండినటువంటిది ఒకే ఆత్మ అనేటువంటి దీనిని నిరూపించింది.
1: ఇట్ హాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఈస్ ది సేమ్ ఆత్మన్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఆల్ బీయింగ్స్.
0: కనుకని సుఖదుఖ సమేపిత్వ అన్నట్టుగా సుఖదుఖములను మనం ఏ విధంగా సమానంగా చూచుకోమని బోధించిందో అదే విధముగానే సర్వభూతములు ఎందుకూడను ఆత్మను సమత్వంగా భావించమని బోధించింది.
1: జస్ట్ యాజ్ ఇట్ హాస్ టాట్ దట్ హ్యాపీనెస్ అండ్ మిజరీ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వలీ సో ఆల్సో యు షుడ్ ట్రీట్ ఆత్మన్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
0: కేవలము మానవ జీవితమనే కాక పశుపక్షి మృగాదులు ఎందుకూడను దైవత్వం అనేటువంటిది నిరూపింప చేయటకై దైవ ప్రేమ అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని సమముగా పంచుకోమని బోధించింది.
1: ఇట్ హాస్ టాట్ దట్ డివినిటీ హ్యాస్ బీన్ ఈక్వలీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ బీయింగ్స్ నాట్ ఓన్లీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ యానిమల్స్ అండ్ ఇన్ ఎవ్రీ అదర్ లివింగ్ బీయింగ్.
0: కనుకనే సర్వభూతాంతరాత్మ అనేటువంటి దానికి కేవలం మానవత్వం వరకు మాత్రమే దీని యొక్క పరిమితి కానేరదు.
1: దట్ ఈస్ హౌ ఇట్ అప్లైస్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆత్మన్ ఇన్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ నాట్ మియర్లీ ఇన్ ది హ్యూమన్ బీయింగ్స్.
0: క్రిమికీటి కాదు మొదలుకొని బ్రహ్మ రుద్రాదుల వరకు కూడాను ఈ జీవత్వం అనేటువంటిది ఆత్మత్వంగా ఏకత్వంగా ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ద ఇన్సెక్ట్స్ అండ్ క్రీచర్స్ రైట్ అప్ టు ద బ్రహ్మ ది అల్టిమేట్ బ్రహ్మన్ ద సేమ్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్ యూనిఫామ్.
0: కనుకనే త్యాగరాజు కూడాను చీమలో బ్రహ్మలో శివకేశవాదవులలో ప్రేమ మీద వెలసి ఉండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అని ప్రార్థించాడు.
1: దట్ ఈస్ వై త్యాగరాజు ఆల్సో ప్రేడ్ టు రామా స్టేటింగ్ దట్ ఇన్ ది యాంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ బ్రహ్మన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కేశవ అండ్ రామ యూ హ్యావ్ బీన్ జస్ట్ లివింగ్ అండ్ యూ సేవ్ మీ హియర్ ప్రే.
0: కానీ ఈనాటి మానవుని యొక్క స్వభావము చీమను చూచినప్పుడు చంపివేస్తాం నలిపివేస్తాం, బ్రహ్మను చూచినప్పుడు నమస్కరిస్తాం.
1: బట్ టుడేస్ మ్యాన్స్ నేచర్ ఇస్ దట్ వెన్ హీ సీస్ అండ్ హీ కిల్స్ ఇట్ హీ డజంట్ మైండ్ కిల్లింగ్ ఇట్ బట్ వెన్ హీ సీస్ బ్రహ్మన్ హీ ప్రేస్.
0: చెప్పటం వేరు చేయటం మరొకటి.
1: టెలింగ్ సంథింగ్ అండ్ డూయింగ్ ది ఆపోజిట్.
0: కనుకని మహాత్మ స్థానమును అందుకొనక దురాత్మ స్థానమును పొందిపోతున్నారు.
1: దట్ ఈస్ వై వితౌట్ అటైనింగ్ ది స్టేటస్ ఆఫ్ మహాత్మన్ హి హస్ బీన్ అటైనింగ్ ఓన్లీ ది స్టేటస్ ఆఫ్.
0: కానీ భగవద్గీత యందు మనస్ ఏకం వచస్ ఏకం కర్మణ్ ఏకం మహాత్మనం అని బోధించింది.
1: భగవద్గీత ఆన్ ది అదర్ హ్యాండ్ హస్ టాట్ దట్ ఏ సింక్రొనైజేషన్ ఆఫ్ వర్డ్ థాట్ అండ్ డీడ్ ఈస్ ది ట్రూ నేచర్ ఆఫ్ మహాత్మన్.
0: ప్రతి ప్రాణి ఎందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి నిజతత్వాన్ని మనం విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ ఫెయిత్ అండ్ బిలీవ్ దట్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ద సేమ్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్.
0: దైవం యొక్క గుణమైనటువంటి ప్రేమను సర్వజీవులు ఎందు కూడాను మనము ప్రసరింప చేయాలి.
1: వీ హ్యావ్ టు స్ప్రెడ్ లవ్ విచ్ ఇస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ డివైన్ నేచర్ అండ్ గాడ్లీ నేచర్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
0: అందరిని కూడాను దయా కరుణతో మనం చూడాలి.
1: వీ హ్యావ్ టు లుక్ అపాన్ ఎవ్రీ పర్సన్ విత్ కంపాషన్ అండ్ లవ్.
0: అట్టు చూడకుండా మన సాధన అన్ని కూడాను కేవలం నిరర్థకం అవుతుంది.
1: వితౌట్ హ్యావింగ్ దట్ అప్రోచ్ ఆల్ అవర్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ వుడ్ బి ఎ వేస్ట్.
0: దేవుణ్ణి భజించుచు జీవుణ్ణి హింసించుచు దేవుణ్ణి పూజించుచు జీవుణ్ణి బాధించుచు ఉండినంత మాత్రమున ఇది సమత్వమునకు విరుద్ధమైపోతుంది.
1: Worshipping God and divinity and hurting and harming human beings will not be proper.
0: జీవుడే దేవుడనియు దేవుడే జీవుడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించమని బోధిస్తుంది భగవద్గీత.
1: భగవద్గీత has been teaching that man is himself God and God is man. The unity of these two has been taught by భగవద్గీత.
0: సర్వ జీవులు ఎందుకూడను దయగలిగినటువంటి యొక్క మానవత్వమే నిజమైనటువంటి యొక్క పురుషార్థం అని కూడా బోధించింది.
1: దట్ హ్యూమన్ బీయింగ్ ఆర్ హ్యూమానిటీ విచ్ ట్రీట్స్ ఆల్ అలైక్ దట్ అలోన్ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ దిస్ హెస్ బీన్ టాట్.
0: ఎంతటి విద్యావంతుడైనప్పటికీ ఎంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనప్పటికీ భూతదయనే లేకుండినా వాని యొక్క సర్వస్వం కూడా శూన్యమవుతుంది.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్ whatever position and power one might have acquired, if it does not have human kindness, then it all that will be a nullity.
0: కనుక ఈ భూత దయ అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క సద్గుణం.
1: Kindness to all living beings is an important virtue of human beings.
0: ఇట్టి భూత దయందు కొంచెం విచక్షణ జ్ఞానాన్ని విజ్ఞతను కొంతవరకు విచారించాలి.
1: We have to inquire how the discrimination will be applicable to this kindness, human
0: bhutadaya anaga baadapadutunnatundi vyaktulanu jeevulanu chusi saadhyamainanta varaku mana chetanainanta varaku daniki sahayam cheyataniki prayatninchali.
1: Bhutadaya or kindness refers to after looking to various people and persons and things which are in distress, going to their help and rescue.
0: Vari baadanu vari dukkamunu వారి కష్టమును మనం కొంతవరకు నివారించుటకు నివారణ చేయుటకు తగిన కృషి చేయాలి.
1: వీ హావ్ టు మేక్ నెసరీ ఎఫర్ట్స్ టు రిడ్యూస్ దేర్ పెయిన్ దేర్ సారో దేర్ ట్రబుల్స్.
0: దయా దయా అని కేవలం మాటలతో వల్లించినంత మాత్రమున ప్రయోజనం లేదు, క్రియారూపమైనటువంటి దీంట్లో మనము ప్రకటించాలి.
1: దేర్ ఇస్ నో యూజ్ రిపీటింగ్ ది వర్డ్ కైండ్నెస్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్, వీ హావ్ టు ప్రాక్టీస్ ఇట్ అండ్ ప్రూవ్ ఇట్.
0: కనుకని దయత్వం అనేటువంటిది దైవత్వంగా కూడా మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు బిలీవ్ దట్ కైండ్నెస్ ఈస్ ది సేమ్ యాజ్ డివినిటీ.
0: దయగల హృదయమే దైవ మందిరం అని కూడా విశ్వసించాలి.
1: వీ హావ్ టు బిలీవ్ దట్ హార్ట్ విచ్ ఇస్ కైండ్నెస్ ఇస్ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కానీ మానవత్వంలో కొన్ని బలహీనతలు ఏర్పడుతుంటాయి.
1: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ వీక్నెసెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
0: నిర్దయుడైపోతుంటారు,
1: దే లూజ్ కైండ్నెస్ అండ్ బికమ్ క్రూయల్.
0: కఠిన హృదయాన్ని పెంచుకుంటారు,
1: దే బికమ్ వెరీ క్రూయల్.
0: కారణములు ఎందు సంచరించేటువంటి మృగముల వలె ప్రవర్తిస్తారు,
1: దే బిహేవ్ లైక్ వైల్డ్ ఎనిమల్స్ విచ్ డ్వెల్ ఇన్ ఫారెస్ట్.
0: ఇది మానవత్వానికి సరైనటువంటి లక్షణము కాదని, ఇది కేవలము అవలక్షణమని కూడా బోధించాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ దట్ దిస్ ఈస్ నాట్ ఎ ట్రూ నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇట్ ఈస్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ ఇట్.
0: కనుక సర్వభూత దయా పుష్పం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
1: We have to therefore recognize the meaning in stating
0: ee atta pushpamulalo ee daya pushpam anetundi darini angikarinchadaru bhagavantudu.
1: God accepts of all the eight flowers the flower of human kindness with great love.
0: Poola gucchalu techi poojanta chesina
1: బ్రింగింగ్ ఫ్లవర్స్, వర్షిపింగ్ విత్ వాట్ ఎవర్ ఫోర్స్ అండ్ విత్ వాట్ ఎవర్ ఇంటెన్షన్.
0: మెచ్చుకొనడు తాను పుచ్చుకొనడు.
1: గాడ్ వుడ్ నైదర్ యాక్సెప్ట్ ఇట్ నార్ ప్రైజ్ ఇట్.
0: దేనిని పుచ్చుకుంటాడు, దేనిని మెచ్చుకుంటాడు?
1: వాట్ డస్ హి యాక్సెప్ట్, వాట్ డస్ హి అప్రిషియేట్?
0: దయా పుష్పమును మాత్రమే, ప్రేమ పుష్పమును మాత్రమే, హృదయ పుష్పమును మాత్రమే తాను మెచ్చుకుంటాడు, పుచ్చుకుంటాడు.
1: హి యాక్సెప్ట్స్ అండ్ ప్రైజెస్ ది ఫ్లవర్ ఆఫ్ కైండ్నెస్, ద ఫ్లవర్ ఆఫ్ లవ్, ద ఫ్లవర్ ఆఫ్ ద హార్ట్.
0: కనుకని మనము దయము, దైవము సర్వజీవులు ఎందు కూడాను ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు రికగ్నైజ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ దట్ గాడ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్.
0: ఈ దయను మనం ఏ రీతిగా ప్రకటించాలి?
1: హౌ షుడ్ వి గివ్ ఎక్స్ప్రెషన్ టు దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్?
0: ఇది కేవలం అభ్యాసముతో మనం లభించేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ విచ్ యూ కెన్ జస్ట్ మియర్లీ గెట్ బై ప్రాక్టీస్.
0: హృదయాన్ని పరివర్తన చేసుకోవాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్.
0: నిజముగా అందరి యందు ఉండినటువంటి దైవత్వము ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గాఢముగా మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ గాడ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ హార్ట్స్.
0: అప్పుడే తన దుఃఖమును తాను అనుభవించినట్టుగా, తన యొక్క ప్రతిబింబమును తాను చూచినట్టుగా, తాను పరుల యొక్క దుఃఖమును, పరు యొక్క బాధను తాను గుర్తించుతాడు.
1: దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు రికగ్నైజ్ అదర్స్ పెయిన్ అండ్ అదర్స్ సారో యాజ్ హిజ్ ఓన్ పెయిన్ అండ్ సారో.
0: ఒక గ్రామంలో పేద కుటుంబం ఉండేటువంటిది.
1: ఇన్ ఏ పర్టికులర్ విలేజ్ దేర్ వాజ్ ఎ పూర్ ఫ్యామిలీ.
0: అందులో ఏకైక బిడ్డ, ఒక పుత్రిక ఉండేటువంటిది.
1: దేర్ వాజ్ ఓన్లీ వన్ డాటర్ ఫర్ దట్.
0: ఇది పెద్ద కుటుంబము కాదు.
1: ఇట్ వాజ్ నాట్ ఎ బిగ్ ఫ్యామిలీ.
0: కేవలము ధనవంతులతో ఉండినటువంటి, ధనంతో కూడినటువంటి కుటుంబం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ రిచ్ ఫ్యామిలీ ఐదర్.
0: ఇది బీద కుటుంబం,
1: ఇట్స్ ఎ పూర్ ఫ్యామిలీ.
0: కానీ ఆ పుట్టినటువంటి బిడ్డను ఏదో కొంతవరకు చదివించాలని ఆ బీద తల్లిదండ్రులు ఆశించారు.
1: దోస్ పూర్ పేరెంట్స్ డిసైడెడ్ టు ఎడ్యుకేట్ దట్ చైల్డ్.
0: కానీ ఆ పల్లెలో విద్యా సంస్థలు లేవు.
1: దేర్ వర్ నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద విలేజ్.
0: కనుక ప్రక్కన ఉన్నటువంటి ఒక గ్రామంలోకి పంపవలసి వచ్చింది.
1: దే హ్యాడ్ టు సెండ్ ద చైల్డ్ టు ది నైబరింగ్ విలేజ్.
0: ఆ పక్కకున్నటువంటి గ్రామమునకు పోవాలంటే మధ్యలో ఒక చిన్న అడవి అడ్డు వస్తుంది.
1: ఆన్ ద వే టు ది విలేజ్ వేర్ ద స్కూల్ వాస్ దేర్ ఇస్ అ ఫారెస్ట్.
0: కానీ పల్లెల వారికి ఈ చిన్న అడవులు లెక్కలేదు.
1: బట్ ఫర్ విలేజర్స్ దే డు నాట్ మైండ్ దిస్. దిస్
0: వారికి నిత్య జీవితంలో ఇది ఒక అలవాటుగా రూపొందుతుంది.
1: ఇన్ డైలీ లైఫ్
0: ఈ బిడ్డ ఆ ప్రక్క గ్రామంలోకి వెళ్లి చదువుకోవటం, తిరిగి సాయంకాలంకు ఇల్లు చేరుకోవటం, ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చింది.
1: దిస్ చైల్డ్ వాజ్ స్పెండింగ్ టైమ్ గోయింగ్ టు ద స్కూల్ ఇన్ ది నైబరింగ్ విలేజ్, లెర్నింగ్ ఎడ్యుకేషన్ దేర్ అండ్ కమింగ్ బ్యాక్.
0: ఆ కాలంలో దానములు, ధర్మములు అనేటువంటిది విరివిగా చేసేటువంటి స్వభావం.
1: దోస్ డేస్ ఇట్ వాజ్ వెరీ యూజువల్ అండ్ న్యాచురల్ టు డూ ఎ లాట్ ఆఫ్ చారిటీ.
0: ఈ మార్గ మధ్యంలో అడవిలో ఒక చిన్న ఛత్రం ఎవరో కట్టించారు పుణ్యాత్ములు.
1: ఆన్ ద వే దేర్ వాజ్ ఎ స్మాల్ చౌల్ట్రీ బిల్ట్.
0: ఒకనాడు ఈ బిడ్డ స్కూల్ కు వెళుతూ ఆ ఛత్రములో చాలా దీనుడైనటువంటి ఒక వ్యక్తిని చూచింది.
1: ఆన్ హర్ వే టు ద స్కూల్ వన్ పర్టికులర్ డే షీ ఫౌండ్ ఎ పర్సన్ హూ వాజ్ ఇన్ ఎ మిజరబుల్ కండిషన్.
0: రోగం అతన్ని పీడించుచున్నట్టుగా తాను గుర్తించుకుంది.
1: షీ రికగ్నైజ్డ్ దట్ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ డిసీజ్.
0: ఏదైనా మరొక గ్రామం ఇటువైపునో అటువైపునో చేరుదామనుకుంటే నడచలేని శక్తి హీనుడయ్యాడు.
1: That particular person was so weak that he was not able to reach any village.
0: Anduvalla evarini aashrayinchalekapoyadu aa rogi.
1: That person with disease was not able to just take protection.
0: Kamakramina kudano aahara paaniyam lekunda shariram kushkinchi potundadi.
1: On account of want of food the body was becoming weaker day by day.
0: Idi gurtinchindi ee balika.
1: This girl recognized this.
0: Tana inti nunchi dinnamu తాను స్కూల్ కు వెళ్లే సమయంలో ఏదో ఒక చిన్న మూట కట్టుకుని, ఒక ఇడ్లీను, ఒక దోశను, ఏదో ఆహారం తీసుకుని, కొంత ఒక టిఫిన్ కార్ లో నీరు పట్టుకుని వెళుతూ వెళుతూ ఆ పేషెంట్ కి ఇవ్వటము, తిరిగి వచ్చే సమయంలో ఆ పదార్థాన్ని వెనుక, ఆ యొక్క టిఫిన్ కార్ వెనుక తీసుకుని రావటము, ఈ రీతిగా జరుపుతూ వచ్చింది.
1: ఎవ్రీడే షీ వాజ్ క్యారీయింగ్ సమ్ ఫుడ్ ఫర్ హర్సెల్ఫ్ బట్ షీ యూజ్డ్ టు గివ్ ఆల్ దీస్ థింగ్స్ టు దట్ పర్టికులర్ పర్సన్ ఆన్ ద వే ఇన్ ద చౌల్ట్రీ. And she was collecting the tiffin carrier bag on her way back home.
0: ee vidhamga 10 dinamulu jaripetappatiki adu koncham punju vesukunnadu, koncham shakti vachindi paapam aa patient ku.
1: After spending 10 days like that the patient could collect a little more strength.
0: Okanaadu aa bidda tirigi intiki vache samayamlo aa bidda chethulu pattukoni chaala deenanga adigadu ee okka rogi.
1: On a particular day when she was coming back home దట్ పర్టికులర్ పేషెంట్ హెల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ దిస్ గర్ల్ అండ్ ఇంప్లోర్డ్.
0: బంగారు బిడ్డ, నీవు నాకు ఇన్ని దినములు కూడాను ఆహార పానీయం ఇచ్చి నా ప్రాణాన్ని రక్షించావు. ఈ ఆహార పానీయములు ఎక్కడ నుంచి నువ్వు తెస్తున్నావు? నీ తల్లిదండ్రులకు తెలిసినా లేక ఎక్కడైనా దొంగతనం చేసి తెస్తున్నావా? ఇంకే విధమైనటువంటి మార్గంలో దీన్ని అపహరించి నాకు ఇస్తున్నావా? లేక నీకు నువ్వే తినకుండా వస్తూ ఉండి నాకు పెడుతున్నావా? యథార్థం చెప్పమని కోరాడు.
1: డియర్ మోస్ట్ చైల్డ్, now you have been giving me food every day, how are you getting this particular food? Have you been informing your parents? Are you stealing this food? Are you denying this food for yourself and giving me? What are you doing? Please let me know.
0: He said, aa balaku cheppindi, ayya neenu dongatanam aneetundi naalo e maatram kudanu ledhu, naa talli dannulaku moosi petti anaga varini marpu chesi neenu techeetundi padartham lokkate ledhu, neenu neeku icheetundi prathi padartham kudanu naa talli dannulaku telusu. మాది బీద కుటుంబము, మా ఇంట్లో శక్తి సామర్థ్యం లేవు. అయినప్పటికీ నేను స్వయాచితంగా దీనిని సంపాదించి నీకు తెచ్చి పెడుతున్నాను అని చెప్పింది.
1: షీ సెడ్ దట్ ఐఎమ్ నాట్ యూజ్డ్ టు థీవింగ్ థింగ్స్ ఎట్సెట్రా, మై పేరెంట్స్ నో దట్ ఐఎమ్ గెటింగ్ ఫుడ్ అండ్ అవర్స్ ఇస్ అ పూర్ ఫ్యామిలీ, బట్ స్టిల్ విత్ హార్డ్ అండ్ మనీ యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు జస్ట్ మేనేజ్ టు గెట్ సమ్ ఫుడ్, ఐఎమ్ గివింగ్ దట్ పర్టికులర్ ఫుడ్ ఓన్లీ టు యూ.
0: షీ సెడ్ చిన్న బాలిక ఏ రీతిగా నీవు సంపాదిస్తున్నావు అని ప్రశ్నించాడు.
1: హీ ఆస్క్డ్ హౌ ఆర్ యూ ఎర్నింగ్ దిస్ పర్టికులర్ ఫుడ్.
0: నేను వచ్చే దారిలో రేగి పండ్లు చెట్టు ఉంటుండాలి, దాన్నంతా వేరుకోవటము, ఆ రేగి పండ్లు మూటగట్టుకుని బాలబాలికలకు అమ్మి దాని డబ్బుతో నీకు ఇడ్లీ దోశ తీసుకొచ్చి నేను ఇస్తున్నాను. అంతేకాని నా తల్లిదండ్రులకు నేను బాధ పెట్టడం లేదు, నేనెక్కడ అపహరించడం లేదు, ఎవరి సొత్తును నేను తీసుకోవటం లేదు. ఇది నా స్వయాచితం.
1: She said that on the way there is a fruit bearing tree. I collect those fruits, I sell them to the students, collect a little money, buy the food, and I am getting this hard earned money which is used for giving you the
0: aa bidda yokka tyagamunaku, aa bidda yokka yuktiki, aa bidda yokka bhootadayaku ee rogi chaala santasinchadu.
1: This particular person, the patient, was so much overjoyed at her sacrifice, at her intelligence, at her
0: neeti ee buddhi ee reethiga labhinchindi ani kuda mari prashninchadu.
1: He questioned her, how did you get this particular attitude of mind?
0: Idi maa tallidandrula yokka bodha. Amma, manamu chaala beeda kutumbamu, manakante heenamainatundi kutumbanni chusinappudu edo mana shakti koddi manam daanam cheyali ani naa chinna bittappudu nunchi kudanu naaku ide bodhalu chestu vacharu.
1: This is an account of the teaching of my parents. My parents have been telling right from my childhood, ours is a poor family, we would always try to help others.
0: ముగ్గు పాలతో బోధించినటువంటి ఈ దయ, ఈ భూత దయను నేను ఈనాటికి సార్థకం చేసుకుంటున్నాను.
1: కైండ్నెస్ విచ్ ఐ హావ్ లెర్న్డ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, ఐఎమ్ మేకింగ్ ఇట్ ఫుల్ఫిల్డ్ అండ్ శాంక్టిఫైడ్
0: అని చెప్పి ఆ బిడ్డ ఇంటికి వెళ్ళింది.
1: షీ సెడ్ సో టు దట్ పర్టికులర్ పేషెంట్ అండ్ రిటర్న్డ్ హోమ్.
0: క్రమక్రమేణా ఈ రోగి కొంతవరకు ఆరోగ్యం పొంది నడుచుకొని ఆ గ్రామం వచ్చి చేరాడు.
1: Gradually this particular patient picked up health, he was able to walk to the village where this girl was.
0: Kani aa bhootadayaku emi phalitam, ee patient ee rogi ainatundi vaadu nityamu daivanni prarthistunnadu, adhe krutagnata. ఆ కృతజ్ఞత వల్ల దైవాన్ని ప్రార్థించి ఈ బిడ్డకు, ఈ బిడ్డ తల్లిదండ్రులకు ఆయురారోగ్యాన్ని ఇచ్చి వారిని సర్వ విధములుగా సుఖంగా జీవించేటట్టు అనుగ్రహించమని నిన్ను ప్రార్థన చేసేటువంటి వాడు రోగి.
1: What is the result of all the sacrifices which this girl has made to that particular patient? The patient has been praying to God, oh God, give good health, good prosperity, and in every way be helpful to the parents of this girl.
0: Nee nittaina bedavaadni, neenu rogishtini, neenu inka avruddhi poyi ee deshaniki cheseetundi upakaram emi ledu.
1: He told to God that, well, I am a diseased person, I would not be able to be of any use to the world, and out of gratitude I am just praying to you.
0: Ilanti uttama kutumbanni avruddhi parachi దేశానికి ఉపకారం గావించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం అనుగ్రహించమని భగవంతుడిని కోరాడు.
1: కీ ప్రే టు ద లార్డ్ దట్ యు విల్ హావ్ టు డెవలప్ సచ్ గుడ్ ఫ్యామిలీస్ అండ్ మేక్ దెం హెల్ప్ ది నేషన్.
0: ఆ బిడ్డ చేసినటువంటి ఉపకారము ఏదో తత్ఫలిత నిమిత్తమే చేయలేదు, ప్రతిఫలితాన్ని ఆశించలేదు.
1: దిస్ గర్ల్ వాట్ ఎవర్ షీ డిడ్ టువర్డ్స్ ద పేషెంట్ షీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఇన్ రిటర్న్.
0: ప్రతిఫల అపేక్ష లేకుండా చేసినటువంటి ఒక దానం కనుక దైవమే అనుగ్రహించాడు.
1: Without expecting any fruits of the actions she has performed, those actions, God showered his grace on her.
0: Okanadu sayankala samayamlo daivamu dabbulu mootana kattukoni aa intiki velli, amma naaku intakalam kudanu ప్రాణాన్ని ఇచ్చి ఆహారాన్ని ఇచ్చి పానీయము త్రాపి నన్ను రక్షించినటువంటి బిడ్డ ఇల్లు ఇదేనా అని అడిగాడు.
1: వన్ పర్టికులర్ ఈవినింగ్ గాడ్ కలెక్టెడ్ ఎ లాట్ ఆఫ్ వెల్త్ ఇన్ ఎ బండిల్ అండ్ వెంట్ ఓవర్ టు దట్ పర్టికులర్ హౌస్ అండ్ ఆస్కర్ ఈస్ దిస్ ద హౌస్ ఫ్రమ్ విచ్ ఎ చైల్డ్ హెల్స్ హూ హాస్ గివెన్ మీ ఎ లాట్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్.
0: అమ్మాయి ఒంటరిగా స్కూల్కు వెళ్లేటువంటి సమయం లోపల ఈ బిడ్డ ఇంత ధైర్యంతో ఇంత వర్చస్సుతో ఇంత శాంతంతో ఈ విధమైనటువంటి దయాహృదయంతో ఉండేటువంటి బిడ్డలు లోకంలో అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో నేను ఒక బిచ్చగాని వేషంతో ఒక ఛత్రంలో చేరాను.
1: గాడ్ సెడ్ దట్ ఐ వెంట్ టు దట్ పర్టికులర్ చౌల్ట్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ పర్సన్ విత్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ పేషెంట్ ఐ ఆమ్ జస్ట్ గివింగ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ దిస్ చైల్డ్ షుడ్ గ్రో అండ్ బికమ్ హైలీ.
0: ఈ బిడ్డను పరీక్షించే నిమిత్తమై నేను ఒక వారం 18 ఆ ఛత్రంలో నివసించాను.
1: I lived in that chowdhury to test this girl for about 10 days I lived there.
0: ఈ బిడ్డ హృదయం పరిశుద్ధమైనటువంటిది.
1: This child's heart is
0: పవిత్రమైనటువంటిది.
1: Very sacred.
0: దయగల హృదయం.
1: It is full of kindness.
0: అదే నా మందిరము.
1: That is my temple.
0: కనుక ఇదిగో నేటి నుండి ఆ అమ్మాయి యొక్క జీవితంలో అన్ని విధాల సుఖశాంతులు అనుభవించేటట్టుగా ఈ ధనమును తీసుకోమని అందించాడు.
1: He handed over the wealth to the parents telling that you use this for her happiness, for her progress, for her.
0: ఈ ధనమును చూచిన తక్షణమే ఉప్పొంగిపోక తల్లిదండ్రులు వచ్చి ఆ మహనీయుని పాదం పేర పడి, స్వామి ఇంత ధనమునకు మాకు అధికారం లేదు.
1: Those parents, not being overjoyed at the prospect of getting such a lot of wealth, they fell at the feet of that particular person and said that, well, we don't have any right to
0: receive. శక్తి ఎంతో అంత మాత్రమే మాకు చాలు.
1: Whatever is our capacity, we'll accept only that.
0: శక్తికి మించినటువంటి ధనము ప్రమాదమును చేకూరుస్తుంది.
1: Wealth beyond one's own capacity
0: అశాంతిని అందిస్తుంది.
1: It will bring lack of
0: అహంకారమును చేకూరుస్తుంది.
1: It will increase one's ego.
0: ఆత్మతత్వాన్ని మరిపిస్తుంది.
1: It will make one forget the principle of spirituality.
0: కనుక మాకింత ధనమొద్దు మహానుభావ అని ప్రార్థించారు.
1: Oh great man, we don't want so much of wealth, they prayed.
0: కాని అంతలో ఆ ధనమును వదిలిపెట్టి అంతర్ధానమయ్యాడు.
1: Meanwhile, this particular person disappeared, leaving the entire
0: village. వచ్చినటువంటి వాడు మహనీయుడు కాదు, కేవలం దైవమే.
1: The person who came there was not merely a great man or a saint.
0: అని గుర్తించి ఆ ఇంటి వారు ఈ ధనమును ఆధారంగా చేసుకుని వారు ఏమాత్రము దీన్ని వినియోగించుకోకుండా ఈ విధమైనటువంటి యొక్క దయాహృదయం తోపల దీని రక్షించడానికి ఈ ధనమును అంతా ఉపయోగపెడుతూ వచ్చారు.
1: Those people recognizing him as God, without using the entire money for their own family, they used it for the welfare of other people.
0: సర్వులయందు ఉండినటువంటి యొక్క జీవతత్వము దైవత్వంగా విశ్వసించమని చాటుతూ వచ్చారు.
1: They also asked everyone to just believe and conduct oneself as to with the belief
0: daya premala valane daivam labhistadani kudanu visheshisthu vacharu.
1: They also believe God can be obtained only by love and compassion.
0: Kanukane yad bhavam tad bhavati, mana bhavam ettuvantido daivattam atuvantidiga manaku labhyamavutundi.
1: We get God the way that we believe him.
0: Daivam ekkado oka pratyekamainatundi oka pradeshamlo unnadani manam visheshincharadu.
1: We should not believe God as he existing in a particular place.
0: సర్వత్ర ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం కొంతవరకు చాటడానికి అనుభవజ్ఞులు కావాలి.
1: We have to experience and declare that God is all pervasive.
0: అయితే ఇలాంటి సద్భావాలను మనం ఏ రీతిగా పెంచుకోవటం సాధ్యమవుతుంది?
1: How can we develop such a good feeling?
0: దీనికి అంతర్బహిస్థ సర్వవ్యాప్య నారాయణ అని పిల్లలు పరిశుద్ధంలో చెప్పారు. అదే విధంగా అంతర్బహిర్శుద్ధి దీనికి అత్యవసరము అన్నారు.
1: As was told by the students here in the prayer Purusha Sukta that God exists both inside and outside.
0: Paramatmudu lopala velupula unnadu.
1: God is existing inside and outside.
0: Kanuka bhagavantudu lopala maatrame unti antarshuddhi maatrame manaku chalu. Bayata kuda unnadu kanuka bahirshuddhi kuda manaku avasarame.
1: If God is existing only inside, inner purity would be sufficient. As God is existing externally, external purity is also required.
0: Kanuka daivamu antarbahir తత్వం నందుంటుండటం చేత మనం కూడాను అంతర్శుద్ధి బహిర్శుద్ధి రెండు శుద్ధులు కూడా మనం కలిగినప్పుడే ఈ యొక్క సిద్ధి మనకు లభిస్తుంది.
1: As God is existing both inside and outside, we should have both inner purity and outer purity, then only we'll be able to attain full
0: బహిర్శుద్ధి. అంటే ఏమిటి?
1: What is the meaning of external purity?
0: మొట్టమొదట బహిర్శుద్ధి అనగా మనము చక్కని దేహాన్ని పరిశుద్ధం చేసుకోవటము, పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించటము.
1: ఎక్స్టర్నల్ ప్యూరిటీ మైట్ మీన్ కీపింగ్ అవర్ బాడీ ప్యూర్ అండ్ వేరింగ్ గుడ్ క్లోత్స్ క్లీన్ క్లోత్స్.
0: మనము పఠించేటువంటి గ్రంథములు కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి.
1: ది బుక్స్ విచ్ యు రీడ్ వి షుడ్ కీప్ దెం క్లీన్.
0: మన దుస్తులు ఎందుకని, మన దేహం ఎందుకని, మన బుక్కులు ఎందుకని అశుద్ధమైనటువంటిది మాలిన్యము చేరకుండా చూసుకోవాలి.
1: బీట్ ఇన్ ద బాడీ, బీట్ ఇన్ అవర్ మైండ్, బీట్ ఇన్ ద బుక్స్, వి షుడ్ నాట్ అలౌ డర్ట్ టు అక్యుములేట్.
0: మనము పరిశుద్ధమనగా ఏమిటి, దేహమును సరైన రీతిలో నిత్యము రెండు వేళల స్నానం ఆచరించమని చెప్పటంలో ఉండేటువంటి అంతరార్థం ఇది.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ యు షుడ్ టేక్ బాత్ ట్వైస్ ఎవ్రీ డే ఈస్ దట్.
0: దేహమును మాత్రమే కాదు ప్రతి అంగమును కూడా పరిశుద్ధం చేసుకోవాలి.
1: నాట్ నియర్లీ ది బాడీ, ఎవ్రీ లింబ్ విల్ హావ్.
0: ఎక్కడ అశుద్ధం ఉంటుంటాదో అక్కడ కొన్ని మాలిన్యం చేరిపోతుంది.
1: వేర్ దెర్ ఈస్ ఇంప్యూరిటీ సమ్ టైప్స్ ఆఫ్ డర్ట్ అక్యుములేట్.
0: మాలిన్యం చేరిన దగ్గర ఇన్సెక్ట్స్ పురుగులు చేరిపోతాయి.
1: వేర్ దెర్ ఈస్ డర్ట్ సమ్ ఇన్సెక్ట్స్ గ్యాదర్.
0: ఈ విధమైనటువంటి పురుగులు చేరినప్పుడు రోగం ప్రారంభమవుతుంది.
1: అండ్ దట్ లీడ్స్ టు డిసీజెస్.
0: కనుక ఈ అశుద్ధం అనేటువంటిది ప్రవేశించకుండా మనం చూసుకోవాలి.
1: దేర్ఫోర్ షుడ్ నాట్ అలౌ ఇంప్యూరిటీ టు ఎంటర్.
0: మనం నిత్యము తెల్లవారు లేచిన తక్షణమే టూత్ పేస్ట్ టూత్ బ్రష్ తీసుకుని చక్కగా పండు తోముకోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది మార్నింగ్ ఎవ్రీ డే వి హావ్ టు క్లీన్ అవర్ టీత్ విత్ టూత్ బ్రష్ అండ్ పేస్ట్.
0: కేవలం పండు తోముకోవటమే కాకుండా నాలుకను కూడా గీచుకోవాలి.
1: నాట్ మెయిన్లీ క్లీనింగ్ ద టీత్ వి హావ్ టు క్లీన్ ద టంగ్.
0: దేహమునకు సింహద్వారము మన యొక్క నోరు.
1: Our mouth is the main.
0: ఈ ద్వారం నుండే కొంతవరకును మాలిన్యం ఉంటున్నప్పుడు ఇక్కడ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి.
1: In the main entry itself, if there is lack of cleanliness, then all the worms.
0: మనం ఎంత ప్రదేశాల్లోనూ మనం చూస్తుంటుంటాము, ఏదైనా మురికి నీరు చేరిన దగ్గర పురుగులన్నీ చేరిపోతాయి, దోమలన్నీ చేరిపోతుంటాయి.
1: Wherever there is dirty water, mosquitoes and worms and undesirable elements.
0: అదే విధంగా ఎక్కడ ఈ మాలిన్యం చేరుతుందో అక్కడ ఈ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి.
1: In the same way, wherever there is dirt, all these insects are likely to accumulate.
0: ఇంతే కాదు, మన గృహమునకు పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధం గావించుకోవాలి.
1: Not merely that, in the surrounding of our house, we have to keep everything clean.
0: ఆంధ్ర దేశంలో పలికేటువంటి వారు ఇళ్లను చూచి ఇల్లాలను చూడమంటారు.
1: There is a saying in the state of Andhra, look to the house and
0: illu enta parishuddhanga untado illalu anta parishuddhamainatundi deeni artham.
1: The meaning of that is that the cleanliness of the house reflects the cleanliness of the dwellers.
0: But idi deeni kosam cheskovalante mana manchi kosamani.
1: All this has to be done for our own good.
0: Illu kani parisara prantamulu kani parishuddhanga undinappudu manam pavitramaina aarogyanni kuda andukuntam.
1: Be it the house or the surroundings, when they are clean, we'll be able to enjoy
0: aarogyanga undinappudu aanandam mana yokka property ni mana yokka lakshyam.
1: When we have good health, we'll be happy.
0: Kanuka mottamota aarogyanni aanandanni chekuchukovataniki anni vidhamulu kodano manam parishuddhanga untundali.
1: We have to keep ourselves clean entirely in order to have good health and joy.
0: Manaku rendu chokkalu rendu pantlu undina chalu, okati dharinchi rendo danni parishuddhanga utiki danni dharinchukundam.
1: We may have only two pairs of clothes, one we should wear, the other we should clean. Afterwards we will have to just wear that.
0: Dinnahu rendu marchana akkaraledu.
1: There is no need for changing.
0: Okati undina chalu mana shaktiki.
1: It may be even one for a particular thing.
0: Unna danni subhranga pettukovali.
1: But to keep clean whatever we have.
0: Satyamainta varakunu ee oka ashuddham manapaina cherakunda chochukovali.
1: Should not allow ourselves to become dirty.
0: Baita matramu tellani dressulu veskoni lopala nallaga unte prayojanam ledu.
1: Wearing externally whitish dress, keeping the heart impure is no good.
0: Kanuka దాని వల్ల అంతర్శుద్ధిని కూడా మనం పరిశుద్ధంగా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు మేక్ ఎఫర్ట్స్ ఫర్ ఇన్నర్ ప్యూరిటీ ఆల్సో.
0: దీనికి భావములు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి.
1: ఫర్ దిస్ పర్పస్ వి షుడ్ కీప్ అవర్ ఫీలింగ్స్ సీక్రెట్.
0: తలంపులు పవిత్రమైనటువంటివిగా ఉండాలి.
1: థాట్స్ మస్ట్ బి సీక్రెట్.
0: పరోపకార సంబంధమైనటువంటివిగా ఉండాలి.
1: థాట్స్ మస్ట్ బి ఫర్ ది సర్వీస్ ఆఫ్ అదర్స్.
0: అసూయ భావములు కానీ ద్వేషభావములు కానీ మనలో చేరకుండా చూసుకోవాలి.
1: వి షుడ్ నాట్ అలౌ జెలసీ అండ్ హేట్రెడ్ టు ఎంటర్ ఇంటు అస్.
0: నిరంతరము ఆనందంతో ఉల్లాసంతో ఉప్పొంగిపోయేటువంటి భావములు మనం పెంచుకోవాలి.
1: వి ఆల్వేస్ డెవలప్ ఫీలింగ్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ జాయ్.
0: ఇతరుల యొక్క మంచి చెడ్డలు మనము ఏమాత్రం కూడా మనం చింతించరాదు.
1: వి షుడ్ నాట్ అన్నెసరీ బాదర్ అవర్సెల్స్ అబౌట్ అదర్స్ అఫైర్స్.
0: సర్వుల మంచిది కూడా మనం కొంతవరకు యోచిస్తూ రావాలి.
1: వి షుడ్ థింక్ గుడ్ ఆఫ్ ఆల్ అదర్స్.
0: దీనిని ఆధారంగా చేసుకుని వైదిక ధర్మం లోపల లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటిది ఆర్యల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా తీసుకున్నారు.
1: In this particular context only, in the dharma of Vedas, it has been just said, లెట్ ది హోల్ వరల్డ్
0: బి వైదికుల యొక్క లక్ష్యం ఇప్పుడు నువ్వు భావించారు.
1: దిస్ ది వెరీ ఆబ్జెక్ట్ అండ్ పర్పస్ ఆఫ్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ వేదం.
0: కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భగవంతుని నామం చింతించు రావాలి.
1: Therefore, the sacred name of God, the pure name of God, will have to be continuously contemplated in every heart.
0: ఈ విధంగా అంతర్ బహిర్జ తత్వములందు పరిశుద్ధము గావించుకుంటకై ప్రయత్నించినప్పుడే మనకు ఈ రాగద్వేషములు, అసూయాది డంబములు, ఇలాంటి క్రిమికీటకాదులు మనలో ప్రవేశించకుండా చూసుకోవచ్చు.
1: Only when we take care to see, to maintain inner purity and external purity, we'll be able to just see that prevent entering of bad thoughts, bad qualities of jealousy.
0: ప్రహ్లాదుడు చెప్పారు, ఆరు శత్రువులను నీవు జయించినప్పుడే నీవు సరైనటువంటి ఉత్తముడు అవుతావని.
1: ప్రహ్లాద హాస్ డిక్లర్డ్ దట్ ఓన్లీ వెన్ యూ కాంకర్ సిక్స్ ఎనిమీస్ యూ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ గ్రేట్ మ్యాన్.
0: ఇప్పుడు కేవలము నీవు రాజుగా ఉంటున్నావు, నీవు ఆరు శత్రువులను జయిస్తే చక్రవర్తిగా మారిపోతావు అన్నాడు.
1: హి హాస్ సెడ్ దట్ యు ఆర్ ఓన్లీ ఎ కింగ్ నౌ. If only you can conquer six enemies, you can become an emperor.
0: ఆరు శత్రువులు కామ క్రోధ లోభ మోహములను మార్చలేము. ఈ ఆరు శత్రువులు ఎందు కూడాను మనం చేరకుండా చూసుకోవడానికి బహిర్ అంతర్ పరిశుద్ధము.
1: These six enemies are desire, anger and greed, hatred and these six.
0: కనుకని మనము ఈ శత్రువులను లోపల ప్రవేశించినప్పుడు మనకు అన్ని రకములైనటువంటి యొక్క బాధలు ప్రారంభమవుతాయి.
1: We should not allow these six enemies to enter into our heart if we do not want to get any difficulties and problems.
0: కనుకని నీవు సుఖదుఖములను రెండింటినీ సమానంగా చూచుకోవాలంటే, లాభ నష్టములు రెండింటినీ సమానంగా చూచుకోవాలంటే, అందరి ఎందుకు కూడా ఉండేటువంటి ఆత్మతత్వం కూడా సమానంగా చూచుకోవాలి.
1: If you want to treat joy and sorrow, profit and gain as equal, then you'll have to consider and recognize
0: ee sukhadukkamulanu sheetoshtamulanu labhanashtamulanu samananga chuchukotam chaala asadhyam aithe andari endu undinatundi daivattam okkate aneetundi satyam manaku drudamaipothe ivanni sulabhanga manaku vasamaipothayi.
1: It may be difficult to treat joy and sorrow equal, cold and heat equal, and misery and happiness equal, but if we can recognize that God is dwelling in every heart, all the other things we can conquer.
0: నీ అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, సర్వగ్రహములు నా హస్తగతమే అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు హాస్ సెడ్, ఓ రామ, ఇఫ్ ఓన్లీ ఐ హావ్ యువర్ గ్రేస్, ఎవ్రీ అదర్ ప్లానెట్ విల్ బి అండర్.
0: సర్వుడు ఎందు ఉండేటువంటి ఒక ఏకాత్మతత్వాన్ని ఒక్కదాన్ని మనం విశ్వసిస్తే ఇవన్నీ ఇప్పుడు నువ్వు సులభంగా మనకు ఏకమైపోతాయి, సులభంగా సాధించడానికి వీలవుతుంది.
1: If we have firm belief and faith that the same divinity is existing in all hearts, everything can be conquered, we'll be able to get all other things.
0: అన్నింటికి మూలం ఏదో,
1: that particular thing which is the very
0: annintiki nee keelakam edo,
1: which is the very secret of all,
0: annintiki nee gamyam edo,
1: the goal of all,
0: danini manam pattali.
1: We should catch hold of that.
0: Adi atma tattvam,
1: that is the principle of atma.
0: Danini manam pattinamante ivanni sulabhanga manaku vasham avutayi.
1: If we can catch hold of that, everything else can become.
0: Chettunu kotta dalchinatundi vaadu kommalanu aakulanu teedi vestu unte prayojanam ledu.
1: The one who wants to fell the tree, he did not go on cutting the branches, leaves, etc.
0: Veerunu kotti vesthe chettu koolipothundi.
1: If he cuts at the very root, the tree can be felled.
0: అదే రీతిగా దైవాన్ని మనం పట్టి వేస్తే సర్వము మన వశమైపోతుంది.
1: ఇఫ్ వి కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ డివినిటీ ఇట్సెల్ఫ్, ఎవ్రీథింగ్ విల్ బి అండర్ అవర్ కంట్రోల్.
0: కనుక ఈ విధమైన దైవాన్ని పట్టాలనుకున్నప్పుడు ఈ దేహ మనస్సుల యొక్క తత్వాన్ని కూడా కొంతవరకు మనం సాధన మార్గంలో సాధిస్తూ రావాలి.
1: If we really want to catch hold of the divinity itself in our daily life, we'll have to practice this sadhana.
0: కనుక పూత దైవం మనం పెంచుకోవటం,
1: developing compassion for all,
0: sarvatma bhavana manam abhivruddhi varchukotam,
1: developing sarvatma bhavana,
0: deham yokka parishuddhamu manasu yokka pavitratanu abhivruddhi varchukotam,
1: developing the inner and external purity of the body and the mind,
0: ee vidhamaina kunti yokka nitya charyala lopala nitya jeevitham lopala sadhanu salipinappude daivattam manaku sulabhamuga artham avutundi.
1: Only when we practice all these things in daily life will be able to recognize divinity.
0: కనుక సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితి, సర్వుడు ఎందు కూడా ఉండినటువంటి యొక్క భగవంతునికి నేను ఒక నమస్కరిస్తున్నాను అని మనం భావించాలి.
1: We will have to consider that we are praying, offering our obeisance to the God who is dwelling in every heart.
0: అంతటితోనే మనము ఆపకూడదు మన సాధనను. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితి, దాన్ని కూడా రెండో అడ్డుగా పెట్టుకోవాలి.
1: We should not merely believe in that and leave it at that. We should also believe that whosoever we criticize, that goes to the same God.
0: మన జీవితము ఒక పెద్ద ప్రవాహం.
1: Our life may be compared to a continuous
0: ఈ ప్రవాహమును విచ్చలవిడిగా వదిలిపెట్టినప్పుడు అన్ని గ్రామములు, అన్ని భూములు, అంత జీవులను కూడా ధ్వంసం చేస్తుంది.
1: If we allow this flow of our life unchecked, unfettered, is likely to destroy
0: గ్రామములను ముంచి వేస్తుంది.
1: ఇట్ మే డిస్ట్రాయ్ విలేజెస్.
0: కానీ దీనిని భరించేటువంటి యొక్క సాగరం దగ్గరికి దీనికి పంపేటువంటి ఉపాయమే మనం తీసుకోవాలి.
1: We have to take such measures to see that this river reaches the ocean.
0: East nadulanu anugrahinchetunti vaadu varinchetunti vaadu varinchetunti vaadu varinchetunti vaadu okka sagarade.
1: It is only ocean which can bear, which can protect, which can take due shelter, which can absorb all these rivers.
0: Kanukani ee sagaramlo ee reethiga manam cherchatam.
1: How to make this life to reach the ocean?
0: దీనికి భగవద్గీత యందు రెండు గట్టులను మాత్రం కట్టుకోమని చెప్పింది.
1: In Bhagavad-gita, it has been said, have two banks constructed.
0: ఈ నదికి ఇటువైపున అటువైపున గట్టు ఉండినప్పుడే ఏ భూములను ఏ గ్రామంలో ఉంచకుండా నేరుగా సముద్రంలో పోయి చేరిపోతుంది.
1: When there are two banks to this river can safely go and reach the ocean.
0: ఏమిటి ఈ గట్లు?
1: What are these two banks?
0: అదే అష్టాక్షర నామము అని బోధించాడు.
1: This has been described as the eight syllable mantra.
0: ఏమిటి అష్టాక్షర నామం?
1: What is that eight syllable name?
0: ఓం నమో నారాయణ కాదు.
1: ఓం నమో నారాయణ is that so? No.
0: కాదు.
1: It is not.
0: సంశయాత్మ వినశ్యతే. ఇది సంశయాత్మ వినశ్యతే, నిస్సంశయుడుగానే ఉంటుండు అనే గట్టును ఒకవైపున కట్టుకో.
1: On one side you just have the belief that a person who has got doubt will be destroyed.
0: రెండో వైపున శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇది ఎనిమిది అక్షరాలు. ఇది ఈ శ్రద్ధను ఒకవైపున పెంచుకో.
1: ది అదర్ సైడ్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఎయిట్ లెటర్డ్ మంత్ర.
0: నిస్సంశయం అనేటువంటిది ఒక గట్టు, శ్రద్ధ అనేటువంటిది ఒక గట్టు. ఈ రెండింటినీ మనం గట్టులుగా తీసుకుంటే మన జీవితం అనే ప్రవాహము అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
1: డౌట్లెస్నెస్ ఆన్ వన్ సైడ్, ఫెయిత్ ఆన్ ది అదర్ సైడ్, యూ హ్యావ్ దీస్ టూ బ్యాంక్స్, అవర్ లైఫ్ కెన్ రీచ్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ద ఓషన్.
0: ఈ ఉపాయముని జీవిత ప్రవాహమును అనుగ్రహం సాగరం లోపల లీనము గావించేటువంటి ఇది భక్తి ప్రపత్తి యొక్క తత్వమును బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ హ్యాస్ టాట్ దిస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ డివోషన్ విచ్ విల్ మేక్ ది లైఫ్ ఆఫ్ ది రివర్ ఆఫ్ లైఫ్ టు రీచ్ ది ఓషన్ ఆఫ్ అనుగ్రహ ఆర్ గ్రేస్.
0: నాయన మానవుని యొక్క గమ్యము అదే.
1: Child, the ultimate end of goal of man.
0: గమ్యమును మరవద్దు.
1: Don't forget about the
0: goal. లోకమును నమ్మవద్దు.
1: Don't believe the world.
0: మరణమునకు భయపడవద్దు.
1: Don't be afraid of death.
0: ఈ మూడింటిని నీకు నిజమైనటువంటి మంత్రములుగా బోధిస్తున్నానన్నాడు.
1: I am teaching you these three as three important mantras.
0: కనుకనే గమ్యము దైవము.
1: The goal is God.
0: దైవాన్ని మరవకూడదు.
1: Don't forget about God.
0: ఈ లోకాన్ని నమ్మకూడదు.
1: This world should not be believed.
0: మరణానికి భయపడకూడదు.
1: Should not be afraid of death.
0: ఈ మూడింటిని మీరు మంత్రములుగా తీసుకుని జీవితాన్ని ధన్యం చేసుకోండి.
1: Take these three as three mantras and sanctify your life.
2: That was the 27th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered by him on 9th September 1984, he taught us certain important aspects of spiritual practice, like being compassionate to all and maintaining internal and external purity. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: is from truth, the whole universe has emerged. And ultimately, it will merge back into that principle of truth. In fact, there is no place in cosmos where there is no truth. It is that pure, unsullied truth which is present all over.
1: Satyam brujat. Priyam brujat. Nabrujat satyam apriyam. సత్యం వద ధర్మం చర. ఇది వేదం యొక్క ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణ వాక్యములు.
0: ద వేద వాంట్స్ us టు స్పీక్ ట్రూత్. వేద వాంట్స్ us నాట్ టు అటర్ ఎనీ లై, అండ్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ అలాంగ్ ద రైట్ఫుల్ పాత్.
1: జగత్తులోని జన్మించినటువంటి ప్రాణులకు ఆహారం మొదలు.
0: ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ద ఫుడ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ విచ్ కెనాట్ బి గివెన్.
1: ఆహారమే లేకుండా గతించిపోతుంది ఆ యొక్క జీవి.
0: ద లివింగ్ క్రీచర్ న్యాచురలీ లూజెస్ లైఫ్ ఇఫ్ ద ఫుడ్ ఇస్ నాట్ గివెన్.
1: అయితే ఈ ఆహారమునకు సూర్యుడు అతి ప్రమాణము.
0: ఫర్ దిస్ ఫుడ్ సన్ గాడ్ ఈజ్ వెరీ నెసెసరీ.
1: సూర్యప్రకాశము చేతనే వర్షం లభిస్తుంది, వర్షము చేతనే పంటలు పండుతాయి, ఈ పంటల యొక్క ప్రమాణమే ఆహారంగా రూపొందుతూ వస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద హీట్ ఇన్ ద సన్ లైట్ వీ హ్యావ్ రెయిన్స్, and the rains are responsible for the crop, and that constitutes our food, sustaining the organic world.
1: Upanishadulu cheppinattuga prati vakyamulandaru kudanu moodu padamulu pradhanamainatuvanti yokka pramanamulu.
0: In Upanishads, three are most important standards, dicta.
1: Ee aaharamunaku ee aakaliki ఈ యొక్క తృప్తికి సత్యమునందే మూడు పదములు ఏర్పడుతూ వచ్చింది.
0: ఫర్ ఫుడ్ ది అపిటైట్ అండ్ ది సేషియేషన్ ఆఫ్ హంగర్, ఆల్ దీస్ త్రీ ఆర్ దేర్ విత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సత్ ప్రమాణం అనగా ప్రాణము.
0: సత్ ఈజ్ లైఫ్.
1: ఈ అనగా అన్నము.
0: ఈ ఈజ్ ఫుడ్.
1: అనగా సూర్యుడు.
0: ఈ సన్,
1: ఈ సన్ యొక్క ప్రకాశం చేతనే ఆహారం లభించి దేహములకు పుష్టిని సంతుష్టిని కలిగించి జీవితానికి ఆయన చేకూరుస్తుండడు.
0: బికాస్ ఆఫ్ ది సన్ రేస్ అండ్ ది సన్ లైట్ వీ హ్యావ్ ది ఫుడ్ టు మెయింటైన్ అవర్ బాడీ and the strength.
1: Satyamu anaga kevala unnadi unnattu cheppatamu, chusindi chusinattu palakatamu, idi maatrame kaadu satyamu.
0: Truth is not simply telling what is seen, what is heard and what is thought of.
1: Ee moodu aksharamlandu undinatundi okka mottamadardi satt, ade pranamu.
0: In this three, among the three, the first one is sat, life.
1: ఈ ప్రాణములో ఈ అనేటువంటి ఆకలి ఉన్నది.
0: In this life, there is e, the appetite.
1: యం అనేటువంటి సూర్యుడు ఈ ఆకలిని తీరుస్తున్నాడు.
0: యం sun appeases our hunger.
1: సత్యమనగా ప్రాణము, ప్రాణములందు ఉన్నటువంటి ఆకలి, ఆకలిని తీర్చేటువంటి సూర్యుడు, ఈ మూడింటి యొక్క సర్వము ఈ సత్యమునందే ఇమిడి ఉన్నది.
0: సత్యం హ్యాస్ గాట్ దీస్ త్రీ కంపోనెంట్స్, ద లైఫ్ దట్ హ్యాస్ గాట్ ద హంగర్ అండ్ ద సన్ గాడ్ హూ సేషియేట్స్.
1: సత్యంబునందుండి సర్వంబి సృష్టించే సృష్టంబునందుండిగే సర్వ సృష్టి. సత్యమహిమ లేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియ చూడరయ్యా అని చెప్పాను. ఇది ఏ సత్యము? ఈ సత్యమే జగత్తునంతా కూడాను కాపాడుతూ, ఆకలి తీరుస్తూ, పుష్టిని అందిస్తూ, ఆరోగ్యం చేకూరుస్తూ, పోషిస్తూ వస్తున్నది.
0: సో ది ఎంటైర్ యూనివర్స్ హస్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్, సస్టైన్డ్ బై ట్రూత్ అండ్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ది ట్రూత్. దాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది ఫుడ్ అండ్ సస్టెనెన్స్ అండ్ హెల్త్.
1: సత్యము అనగా ప్రాణులను సృష్టించడము,
0: క్రియేటింగ్ ది క్రీచర్స్,
1: ఈ ప్రాణులకు తగినటువంటి ఆహారం అందించటము,
0: సప్లైయింగ్ ది నీడెడ్ ఫుడ్,
1: ఈ ఆహారం చేత తన యొక్క జీవితం పోషించుకోవటం,
0: అండ్ లైఫ్ ఇస్ మెయింటైన్ దేర్ బై.
1: ఇది సత్యం యొక్క అంతరార్థము.
0: దిస్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ సత్య ట్రూత్.
1: ఇంకా రెండవ అర్థం ఏమిటంటే సత్య.
0: ది సెకండ్ మీనింగ్ ఇస్ సత్య.
1: సత్య అనగా
0: సత్య,
1: సత్,
0: సత్,
1: సాతయ,
0: సాతయ,
1: ఇది సతయ.
0: దిస్ ఇస్ సతయ.
1: సాతయ,
0: సాతయ,
1: ఇది కూడా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: దిస్ ఆల్సో హ్యాస్ త్రీ లెటర్స్.
1: అయితే దీనిని ఇటువైపు నుంచి మనం చదువుకుండా వెనుక వైపు నుంచి మనం చదివినటువంటి ఇది ఏ అర్థం ఇస్తుందో గుర్తించాలి.
0: ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, if we read it in the reverse direction, what meaning we get?
1: Satya,
0: satya,
1: ya anaga yamaneemadulu techa manavudu tapasu chesinappudu.
0: Ya stands for prescribed code with which we have to do penance.
1: Sakaram antundi satyamu.
0: Sa stands for satya, the truth.
1: Sakshatkaristundi,
0: it manifests.
1: సత్య, సా అనగా యమనియమాలతో కూడిన దీనిని తపస్సు చేసినప్పుడే ఈ సత్యస్వరూపమైనటువంటి సాక్షాత్కారం లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సత్య ట్రూత్ ఇఫ్ వన్ అబ్జర్వ్స్ పెనెన్స్ ఇన్ స్ట్రిక్ట్ అడిహరెన్స్ టు యమ నియమ ద ప్రిస్క్రైబ్ డిసిప్లిన్.
1: ఈ సత్యమే దైవము.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: సత్యం ఎక్కడ ఉన్నది? సర్వత్రా ఉంటున్నది.
0: వేర్ ఇస్ ట్రూత్? ఇట్ ఈస్ ఆల్ ప్రొవైడింగ్.
1: సత్యం లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
1: సత్యము కాని వస్తువు లేదు.
0: దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ విదౌట్.
1: సర్వము సత్యమునందే ఇమిడి ఉన్నది.
0: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్ ద ట్రూత్.
1: కనుక సత్యము అనగా త్రికాల భాజ్యమైనటువంటి స్వరూపమే సత్యం.
0: ట్రూత్ మెంట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: యమనియమాలతో కూడినటువంటి ఒక తపశ్శక్తియే సత్యము.
0: సత్య, ది ట్రూత్, ఈజ్ ది పవర్ ఆఫ్ పెనెన్స్ విచ్ ఇస్ డన్ ఇన్ అడ్హిరెన్స్ టు ఆల్ ది డిసిప్లిన్.
1: సత్య స్వరూపమైనటువంటి ఒక సాక్షాత్కారమే ఈ యొక్క తపస్సు.
0: పెనెన్స్ ఫ్రక్టిఫైస్ బై ఎంజాయింగ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ట్రూత్.
1: కనుక సత్యం ఎక్కడ ఉన్నదనగా సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: సో వేర్ ఇస్ ట్రూత్? సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: సత్యమే జ్ఞానము.
0: ట్రూత్ సత్య ఇస్ జ్ఞానం, విజ్డమ్.
1: జ్ఞానం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ విజ్డమ్?
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువాలిటీ ఇస్ విజ్డమ్.
1: రెండు కాని ఒక్కటే,
0: ఓన్లీ వన్ అండ్ నాట్ టూ,
1: అది ఏ సత్యం.
0: దట్ ఈస్ ట్రూత్.
1: ఇటు సత్యమును జ్ఞానం చేత లభిస్తుంది అని అర్థము.
0: It only meant one can acquire truth out of wisdom, jnana.
1: ఈ జ్ఞానం అనగా అనంతమైనటువంటిది జ్ఞానం.
0: Jnana, wisdom, is infinite.
1: ఏదో అంతో ఇంతో గ్రంథముల ద్వారా మనం చదువుకున్నటువంటి జ్ఞానం జ్ఞానం కాదు.
0: It is not fractional knowledge or textual information.
1: అనంతమైన స్వరూపమే జ్ఞానము.
0: Jnana is infinite in its form.
1: దీనికి ఆది లేదు, అంత్యము లేదు.
0: It has no beginning nor end.
1: అటువంటి అనంతమైనటువంటి జ్ఞానతత్వాన్ని ప్రబోధించేటువంటిది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్ ఆర్ సత్య దట్ స్పీక్స్ టీచర్స్ ఇన్ఫినిట్ జ్ఞాన విజ్డమ్.
1: కనుక సత్యము అనగా కేవలము ప్రాకృతి రూపంలో మనం అనుభవించేటువంటి యొక్క పలికేటువంటి యొక్క పదముల యొక్క అంతరాత్మలు మాత్రమే కాదు.
0: సో సత్య ట్రూత్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ వన్ by telling that what had happened, what we have seen and thought over.
1: వేదములకంతా కూడా నువ్వు సారమైనటువంటి యొక్క తత్వము సత్యము.
0: ది ఎసెన్స్ ఆఫ్ వేద ఈజ్ సత్య.
1: అనంతమైనటువంటి వేదములకు పుట్టుక స్థానము సత్యం.
0: సత్య ది ట్రూత్ ఈజ్ ద ఆరిజిన్ ఫర్ ది ఎంటైర్ వేద.
1: కనుక వేదముల యొక్క స్వరూపమే ఈ సత్యము.
0: సత్య ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ వేద.
1: ఈ సత్యమునకు ఎట్టి అర్థమును బోధించుచున్నదో అది ఏ జ్ఞానము.
0: ద మీనింగ్ ఆఫ్ సత్య ఈజ్ జ్ఞాన ఆర్ విజ్డమ్.
1: ఆ జ్ఞానమే సత్యము.
0: అండ్ దట్ వెరీ విజ్డమ్ ఈజ్ ట్రూత్.
1: కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే సత్యమునకు ఎంతైనా కూడా అంత అర్థం ఉంటుంది.
0: సత్య ద ట్రూత్ హ్యాస్ గాట్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్.
1: కనుక సత్యమును మనం వదల్తిమా జగత్తే లేదు.
0: ఇఫ్ వి గివ్ అప్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్.
1: అనాది కాలము నుండి అనేక మంది మహర్షులు, తపస్సంపన్నులు, త్యాగులు, యోగులు ఈ సత్యాన్ని ఆశ్రయించి ఆనందంతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ సీకర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ స్పిరిచువలిస్ట్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ ఫాలోడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సమస్త సిరి సంపదలు, భోగ భాగ్యములు ఈ సత్యమునందే ఇమిడి ఉన్నవి.
0: ఎంటైర్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, ఆల్ కన్వీన్స్ కంఫర్ట్స్ ఆర్ ఇన్ దిస్ ట్రూత్ ఓన్లీ.
1: కనుక సత్యమనగా కేవలము లౌకికమైనటువంటి అర్థములతో మనము సంభాషించుకోవటం కాదు.
0: ట్రూత్ ఈజ్ నాట్ వరల్డ్లీ కాన్వర్సేషన్ ఆఫ్
1: తపస్సంపన్నులు, త్యాగులు, యోగులు ఈ సత్యాన్ని ఆశ్రయించి ఆనందంతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: Since ancient times, the

0: ఆలోచించుకోవటం కాదు.
1: ట్రూత్ ఈజ్ నాట్ వర్ల్డ్లీ కాన్వర్సేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్.
0: ఇట్టి సత్యమును ఈనాడు కాదు, ప్రాచీన కాలం నుండి పవిత్రమైనటువంటి ఋషులు ఈ సత్యాన్వేషణ నిమిత్తమై సర్వ సంపదలను కోల్పోయి అరణ్యమునకు ఎగి తపస్సును ఆచరించి ఈ సత్యం యొక్క నిజస్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టుడే. Long back in ancient times, the sages made thorough investigation and inquiry, and they spent their time in the forest in deep penance to know the significance of truth.
0: ఈ సత్ అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం. మరొకటి,
1: సత్ మీన్స్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ సత్ అనేటువంటిది మారేటువంటిది కాదు.
1: సత్ ఈస్ చేంజ్లెస్.
0: అది ఒక విధమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము.
1: ఇట్ ఈస్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ సత్ అనేటువంటి యొక్క ప్రమాణ స్వరూపాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
1: We have to investigate clearly the reality of this satya.
0: ee satya anetundi fundamental life.
1: This sat satya is fundamental life.
0: Annintikini aadharamaitundi yokka swaroopam ee satya.
1: Sat is the fundamental foundation for everything.
0: ee satya lekapothe lokamulo marakati ee srushtinchapadinaatundi chitta anetundi kanipinchane ledu.
1: Without this sat you cannot visualize chit.
0: ఈ సత్ పవిత్రమైనటువంటి పవర్ఫుల్ అనేటువంటి ఒక శక్తి.
1: సత్ ఈజ్ ఎ సీక్రెట్ పవర్.
0: దీనిని పాజిటివ్ అన్నారు.
1: దిస్ ఈజ్ పాజిటివ్.
0: చిత్ అనేటువంటిది దీన్ని ఆశ్రయించి దీని యొక్క ఆధారం చేత తమ కర్తవ్య కర్మలను ఆచరించేటువంటిది చిత్.
1: ఇట్ ఈస్ చిత్ దట్ డిశ్చార్జెస్ ఆల్ ఇట్స్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్ బేసింగ్ ఆన్ దిస్ సత్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రమాణ స్వరూపం కాదు. ఇది
1: ఇట్ ఈస్ నాట్ ఎనీవే ద మెయిన్ స్టాండర్డ్ ఆర్ ఫండమెంటల్.
0: ఇది పాజిటివ్.
1: దిస్ ఇస్ పాజిటివ్.
0: సత్ అనేటువంటిది పాజిటివ్.
1: సత్ ఈస్ పాజిటివ్.
0: చిత్ అనేటువంటిది నెగటివ్.
1: చిత్ ఈస్ నెగటివ్.
0: ఈ సత్ అనేటువంటిది ఈ పాజిటివ్ అనేటువంటి వ్యక్తి చిత్తో చేరినప్పుడే
1: వెన్ వన్స్ సత్ ద పాజిటివ్ జాయిన్స్ ద చిత్ నెగటివ్.
0: ఈ సత్ చిత్ రెండు కూడినప్పుడే ఆనందం ఏర్పడుతుంది.
1: ద కాంబినేషన్ ఆఫ్ సత్ చిత్ విల్ ఈల్డ్ ఆనంద బ్లిస్.
0: సత్ అనేటువంటిది ఆహారం అని చెప్పారు.
1: భగవాన్ సెట్ సత్ ఈజ్ ఫుడ్.
0: సత్ అనేటువంటిది మానవుని యొక్క దాహంను కూడా తీర్చేటువంటి జలం వంటిది.
1: సత్ ఈజ్ లైక్ వాటర్ దట్ క్వెంచెస్ అవర్ థర్స్ట్.
0: అన్నము లేకపోయినా కూడా మనం బ్రతకవచ్చును, కానీ జలము లేకపోతే క్షణమైనా నివసించడానికి వీలు కాదు.
1: వన్ కెన్ లివ్ even without food, but one cannot live without water.
0: కనుక సత్తు అనేటువంటిది కేవలము ఒక ప్రాణ స్వరూపమైనటువంటి ఒక జలం వంటిది.
1: Therefore, sat is water which is very life.
0: చిత్ అనేటువంటిది నెగటివ్ వంటిది.
1: చిత్ ఈజ్ నెగటివ్.
0: ఈ నెగటివ్ అనేటువంటిది సత్తు లేకపోతే దీని ప్రయోజనం ఏమాత్రము ఉండదు.
1: చిత్ ద నెగటివ్ ఈజ్ యూస్లెస్ వితౌట్ సత్ ద
0: పవర్. జలంతో ఈ యొక్క చిత్ అనేటువంటిది చక్కగా చేర్చినామంటే
1: when once we mix this chit in this sat the positive
0: sat water chit chakra
1: sat is water chit is sugar
0: chit lopana kuda ruchi undutunadi
1: there is taste in chit
0: ee sat chit lopana chakkani parimalamainatundi oka gandham kuda untundali
1: and also we find the aroma or smell in chit.
0: కనుక ఈ సత్ చిత్ ఈ రెండు కలిసినప్పటికే ఆనందం ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ దీస్ టూ ఆర్ మిక్స్డ్ సత్ చిత్ వీ గెట్ ఆనంద బ్లిస్.
0: జలమును పానకం అని చెప్పరు.
1: వీ డోంట్ కాల్ వాటర్ యాజ్ అ సిరప్.
0: చక్కెరను పానకం అని చెప్పరు.
1: నార్ ద షుగర్ ఎయిదర్.
0: చక్కెర జలము రెండు చేరినప్పుడే దీనికి పానకం అంటారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది కాంబినేషన్ ఆఫ్ షుగర్ అండ్ వాటర్ దట్ మేక్ ద సిరప్.
0: కాబట్టి భగవంతుడు ఏ స్వరూపంలో ఉన్నాడు?
1: ద ఫార్మ్ ఆఫ్ గాడ్
0: పానకంలోని చక్కెర వలె ఉంటున్నాడు.
1: ఈజ్ లైక్ షుగర్ ఇన్ సిరప్.
0: ఈ చక్కెర అనేటువంటిది పానకం తప్పి చక్కెరగా ఉండడానికి వీలు కాదు.
1: అండ్ ద షుగర్ కెనాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద సిరప్.
0: చక్కెరను వదిలి పానకం ఉండడానికి వీలు లేదు.
1: అండ్ ద సిరప్ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ షుగర్.
0: కనుక నీ పాలలోని వెన్న వలె
1: జస్ట్ అస్ ది
0: వెన్నలోని ఘీ వలె నెయ్యి వలె
1: జస్ట్ అస్ బటర్ ఇన్ ద మిల్క్
0: ఇవన్నీ అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
1: దే ఆర్ ఇంటర్ డిపెండెంట్.
0: కనుకనే అనాది కాలం నుండి

0: ఇష్టులు అనంతమైనటువంటి తపస్సులు ఆచరించి
1: Since ancient times, the sages did deep penance.
0: ఈ సత్చిత్ అనేటువంటి ఒక పదార్థాన్ని గుర్తించి ప్రపంచానికి అందిస్తూ వచ్చారు.
1: They have fully recognized sat principle and chit and propagated in the world.
0: ఒకానొక సమయంలో పెద్ద వేద సభలు జరుగుతుండగా అందులో ప్రవేశించారు ఈ మహర్షులు.
1: Many of the sages participated in a very big congregation.
0: ఈ సత్చిత్ ఆనందమును వెతికే నిమిత్తమై అనేక ఋషులు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
1: Many sages were making repeated attempts.
0: ఎంత తపస్సు చేసినప్పటికీ,
1: in spite
0: ఎంత దీక్ష పూనినప్పటికీ, కానీ ఈ యొక్క సత్యనేటువంటి స్వరూపం గుర్తించడానికి వీలు కాలేదు.
1: The long penance, austerities and vows will never help anybody to know sat and chit in reality.
0: అందులో సత్య స్వరూప అనేటువంటి ఒక స్వరూపం బయలుదేరింది.
1: There started the manifestation of satya.
0: అతను ఎక్కడికి వచ్చి,
1: he came
0: వేదః వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసఃపరస్తాత్ అన్నాడు. వేదః వేదం పురుషం ఆదిత్యవర్ణం తమసఃపరస్తాత్, ఈ యొక్క వేదం అనేటువంటిది ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
1: వేద ఇస్ బియాండ్ ఆల్ మెజర్ అండ్ ఎస్టిమేట్.
0: ఇది అన్నింటి ఎందు కూడాను ఒక పానకంలో చక్కెర వలె ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్ యాజ్ ఇన్ సిరప్.
0: ఎట్లా ఉంది?
1: హౌ ఇస్ ఇట్?
0: ఆదిత్యవర్ణం సూర్యుని కాంతి వలె ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఆఫ్ ద సేమ్ వే ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ సన్.
0: సూర్యుని కాంతియే కాదు, తూజన్ తేజస్సు కూడా ఉంటుండాలి.
1: ఇట్ హాస్ గాట్ ద బ్రిలియన్స్ ఆఫ్ సన్.
0: తమస పరస్తాత్, చీకటిగా కూడా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఆల్సో పిచ్ డార్క్,
0: ఇందులో వెలుగు ఉంటుండాలి, చీకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైట్ అండ్ డార్క్నెస్ టూ.
0: వెలుగు లోపలనే చీకటికి మంచి ప్రకాశము.
1: అండ్ బియాండ్ దిస్ డార్క్నెస్ దేర్ ఇస్ లైట్.
0: ప్రకాశమైనటువంటి ఒక చీకటిలోనే వెలుగుకు మంచి ప్రకాశము.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఓన్లీ ది డార్క్నెస్ ద లైట్ షైన్స్.
0: చీకటే లేకపోతే వెలుగునికి ఏమాత్రం ప్రకాశం లేదు.
1: వితౌట్ ద డార్క్నెస్ దేర్ కెనాట్ బి లైట్.
0: వెలుగే లేకపోతే చీకటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు.
1: వితౌట్ ద లైట్ యూ కెనాట్ డిస్టింగ్విష్ ద డార్క్.
0: కనుకనే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
1: సో
0: ఈ విధంగా ఉంటున్నాడు భగవంతుడు.
1: God is beyond this darkness in the form of brilliance of sun.
0: సూర్యుని కాంతితో కూడినటువంటి వాడు భగవంతుడు.
1: He is of that intense
0: ఆదిత్యవర్ణం తమసఃపరస్తాత్ అన్నారు.
1: He is beyond this darkness like the sunlight.
0: అయితే ఇది ఎక్కడ చూచారు మీరు అని అనేక మంది ఋషులు ప్రశ్నిస్తూ వచ్చారు.
1: Many sages have questioned, where have you seen that light?
0: పగలు చూచారా లేక రాత్రి చూచారా?
1: Have you seen it in the daytime or in the night?
0: జ్ఞానంలో చూచారా జాగ్రత్తలో చూచారా?
1: Is it in meditation or in waking state?
0: త్రియావస్థలో చూచారా బ్రహ్మాస్థలో చూచారా?
1: Is it in the ultimate state or in the
0: ఈ విధంగా కూడాను అవస్థల త్రయములు,
1: the three
0: కాలత్రయములు, స్థానత్రయములు అన్నిటినీ ప్రశ్నిస్తూ వచ్చారు.
1: They went on questioning the three levels of consciousness, the three places and the three periods of time.
0: అప్పుడు ఆ సత్య స్వరూపుడైనటువంటి సత్యం చెప్పింది.
1: And the manifestation of truth replied thus.
0: దీనికి కాల భేదములు లేవు.
1: It has no difference.
0: వయ భేదములు లేదు.
1: No positions.
0: దీనికి ఏమాత్రం కూడాను ఒక స్వరూపాలు రావు.
1: It has no definite form.
0: దీనికి డే అండ్ నైట్, పగలు రాత్రి అనేటువంటి ఒక వ్యత్యాసమే కనిపించదు.
1: It has no differences like the day and the dark.
0: కనుక ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి పరిస్థితిలో మేము ఈ సత్యాన్ని చూచాం.
1: At that place, at that time, we have seen truth.
0: అయితే ఈ సత్యమును ఏ విధంగా చూచారు?
1: How have you realized?
0: ధ్యానావస్థలో చూచారా లేకపోతే జాగ్రత్త అవస్థలో చూచారా అని చెప్పమని చెప్పారు.
1: They wanted them to inform, to let them know when they had this experience.
0: ఈ జాగ్రత్త అవస్థది చర్మ సచివులు.
1: In the waking state, the physical eye helps you.
0: ఈ చర్మ సచివులతో అన్నియో చూస్తున్నాము.
1: With this physical eye, you see.
0: కేవలం ఈ చర్మ సచివులు మానవులకు మాత్రమే కాదు.
1: The physical eye is only not.
0: పశు మృగాదులకు కూడా ఈ చర్మ సచివులు ఉన్నాయి.
1: Animals and beasts also have eyes.
0: క్రిమి కీటకాదులకు కూడా ఈ యొక్క చర్మ సచివులు ఉన్నాయి.
1: Insects also have eyes.
0: కనుక ఈ జగత్తు లోపల సర్వ జీవులు కూడా ఈ చర్మ సచివులతో చూస్తున్నారు.
1: In this world, all the living beings have eyes to watch.
0: చూచటం గొప్పతనం కాదు.
1: Nothing great in seeing.
0: కాబట్టి మానవ యొక్క చర్మ సచ్యములు భౌతికమైన రూపాన్ని చూపిస్తుండాలి.
1: ద ఫిజికల్ ఐ షోస్ యు ఫిజికల్ ఆబ్జెక్ట్స్.
0: కానీ అందులో ఉన్నటువంటి అంతఃస్వరూపాన్ని నిరూపింపజేసేటువంటిదే నిజమైనటువంటి ఒక చర్చము.
1: సో ది రియల్ ఇన్నర్ ఐ ఇస్ ద వన్ దట్ మేక్స్ యూ టు సీ ది
0: ఔటర్ చర్చము.
1: దట్ ఈస్ ది విజ్డమ్ ఐ.
0: కనుక మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చూడవచ్చును.
1: యు కెన్ సీ ఎనీవేర్ ఎనీ టైమ్.
0: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావంలకు ఇది చిక్కేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: కనుక ఎప్పుడు పడితే అప్పుడు, సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: దేర్ఫోర్ యు కెన్ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎనీవేర్ ఎనీ టైమ్.
0: కనుక ఇప్పుడైనా కూడా సరే, మీరు
1: నౌ యు కెన్ సీ.
0: ఒక్కతూరి ఆ హృదయం లోపల ఉన్నటువంటి ఒక తేజస్సు మూర్తిని మీరు చింతించండి అన్నాడు.
1: రైట్ నౌ అట్ దిస్ మూమెంట్ కాంటెంప్లేట్ ఆన్ ద లైట్ ద డివైన్ విత్ ఇన్.
0: చింతించిన తక్షణమే
1: ఇమ్మీడియట్లీ దెన్
0: ఈ సత్యస్వరూపుడు వారి యొక్క నొసట పైన బటన్ వేలు పెట్టాడు.
1: ద పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ హ్యాస్ అప్లైడ్ వెర్మిలియన్
0: తెలియకుండానే వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అని వాళ్ళు కూడా ఉచ్చరిస్తూ వచ్చారు.
1: They too started repeating that they could visualize the brilliant light beyond the darkness.
0: O prajalara,
1: O people,
0: O panditulara,
1: O scholars,
0: O yogulara,
1: worldly
0: O gnanulara, mem kuda chuchamu aa yokka satya swarupunni.
1: O people of this world, the sages and saints know that we have seen God.
0: Ekkada chuchamu?
1: Where have you seen?
0: Mem kuda satyam chuchin takkane vedaha vedam purusham aantamainatunte yokka aditya varnamlo chuchamu.
1: We have seen him in all the brilliance in totality.
0: అది ఒక ప్రదేశంలో కనరాదు.
1: It is not limited to a place.
0: సర్వత్రా కనిపిస్తుంది.
1: It is present everywhere.
0: ఒక ప్రదేశంలో కనిపించేటువంటిది అణు మాత్రమైనటువంటి ఒక సత్యము.
1: The truth is only fragmentary if it is limited to a particular place. అణు
0: కాదు, ఇది అనంతమైనటువంటి సత్యము.
1: It is not అణు atom but
0: అణు అనియాన్ మహతో మహీయాన్ అన్నది.
1: It is the smallest of the small and the biggest of the big.
0: కనుకనే అణువునందున చూడగా అణువునగుచు.
1: ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇన్ దిస్
0: ఘనమునందున చూడగా ఘనమునగుచు.
1: అండ్ ద బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్.
0: అణువు ఘనమును రెండును కూడినట్టి.
1: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ మైక్రోకాజం మాక్రోకాజం.
0: ఆనందమే ఈ సత్యం.
1: అండ్ దిస్ వెరీ బ్లిస్ ఇస్ ది సత్య ద ట్రూత్.
0: కనుకనే ఇది ఆనందంతో కూడినటువంటి ఒక సత్యం.
1: సో ఇట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్
0: ఆనందం. రంగు ఏమిటి?
1: What is the color of ananda?
0: Prakashavantamainatundi yokka telipe aanandamu.
1: The whiteness is this ananda.
0: Kalukane idi chikatto undetundi kaadu.
1: It never exists in the dark.
0: Itti aanandamu ekkada nunchi vachindi?
1: Where from you get it?
0: Satyam nundiye vachindi.
1: And truth is the origin for ananda.
0: Ee vidhanga rishulu topala satyam vaadistu vachadu.
1: This has been the point of argument in sages.
0: ఇంత జరిగిన తర్వాత మీరెవరు అని ప్రశ్నించారు ఆ ఋషులు.
1: సేజెస్ ఆస్క్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యు?
0: తమస పరస్తాత్ అన్నాడు.
1: దే సెడ్ ఇట్స్ బియాండ్ డార్క్నెస్.
0: చీకటి నుంచి తర్వాత వచ్చినటువంటి వాడిని నేనే.
1: ఐ హావ్ కమ్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఈ డార్క్నెస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
0: ఇది ప్రకాశం నుంచి ఆవిర్భవించింది.
1: ఇన్ఫాక్ట్ ఇట్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద లైట్.
0: కనుక నీ ప్రకాశం నుంచి వచ్చినటువంటి సత్యము ఈ చీకటిలో నుంచి ఉంది.
1: దేర్ఫోర్ దిస్ ట్రూత్ విచ్ హస్ కమ్ అవుట్ ఆఫ్ ద లైట్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ ద డార్క్.
0: దివ్యత్వమైనటువంటి ఒక సత్యము,
1: ద ట్రూత్ విచ్ ఇస్ డివైన్,
0: భౌతికమైనటువంటి ఒక చీకటిలో,
1: ఇన్ దిస్ ఫిజికల్ డార్క్నెస్,
0: సంచరిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ మూవ్స్ అబౌట్ దేర్.
0: కానీ దానికి అన్ని కనిపిస్తుండాయి.
1: But it sees all.
0: అది ఎవ్వరికి కనిపించదు.
1: But that is not watched by any.
0: ఇది ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం.
1: దిస్ ఈస్ ది ట్రూత్ వి ఆర్ సపోజ్ టు నో టుడే.
0: ఈనాడు ఎంతమందో విద్యావంతులు, ఎంతమందో జ్ఞానులని, ఎంతమందో పండితులని, ఎంతమంది ప్రజ్ఞాశాలులు అని, ఎంతో సుజ్ఞానశాలులు అని పేరు పొందుతూ ఉన్నారు.
1: టుడే వి ఫైండ్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్, మెన్ ఆఫ్ విజ్డమ్,
0: స్కాలర్స్, వీరు తెలుసుకున్నటువంటిది ఏమిటి?
1: బట్ వాట్ హావ్ దే లెర్న్డ్?
0: తెలుసుకున్నది చూస్తే ఏమీ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నాట్ నోన్ ఎనీథింగ్.
0: తన తత్వమే తనకు గుర్తించడానికి వీలు కాదు.
1: కుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ దెమ్ టు నో దే.
0: కన్నులు మూసుకుని చింతిస్తే తానెవరు అనేటువంటి తనకే తెలియదు.
1: ఇఫ్ యు క్లోజ్ యువర్ ఐస్ యు డు నాట్ నో యువర్ ట్రూ సెల్ఫ్.
0: కానీ బయట కూడాను వెలుగులో కూడాను తన సొత్తు స్వరూపాన్ని తాను చూడలేడు.
1: ఈవెన్ ఇన్ ద లైట్ యు కెనాట్ నో యువర్ ఫామ్.
0: దీనికి కూడా ఒక అద్దమో లేక మరొక ప్రతిబింబమో ఉండినప్పుడే తన స్వరూపాన్ని తాను చూడగలడు.
1: యు నీడ్ ఎ మిర్రర్ టు సీ యువర్ ఓన్ ఫామ్ ఇన్ ద డే.
0: కాబట్టి ఇది సాక్షాత్ స్వరూపం కాదు.
1: సో ఇట్ ఇస్ నాట్ ద డైరెక్ట్
0: ప్రతిబింబ స్వరూపమే.
1: ఇట్ ఈస్ జస్ట్ ఇన్ డైరెక్ట్ ఫామ్.
0: కనుక నీవు మీరందరూ చూసేది ప్రతిబింబ స్వరూపంలే కానీ సాక్షాత్ స్వరూపం కాదు.
1: యు సీ ఓన్లీ ద రిఫ్లెక్షన్ బట్ నాట్ ద డైరెక్ట్ ఫామ్.
0: కనుకనే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్.
1: సో ఇట్ ఈస్ సెడ్ ఆల్ ద బ్రిలియన్స్ బియాండ్
0: సూర్య ప్రకాశంతో కూడినటువంటి యొక్క తమస్సు నేను.
1: అండ్ ఐఎమ్ తమస్ ది డార్క్నెస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ లైట్ ఆఫ్ ద సన్.
0: తమస్ అంటే చీకటి అని.
1: తమస్ మీన్స్ డార్క్నెస్.
0: కానీ చీకటితో కూడినటువంటి వెలుగు నేను అంటున్నాడు.
1: బట్ ఐఎమ్ ది లైట్ ఇన్ కాంబినేషన్ విత్ ది డార్క్నెస్.
0: అనగా రెండింటి యొక్క ఏకత్వమే.
1: మీనింగ్ ద యూనిటీ ఆఫ్ ది టూ.
0: ఈ యూనిటీ అనేటువంటిది మంచి చెడ్డలు.
1: Its unity is the combination of good and bad.
0: చెడ్డ లేకపోతే మంచికి విలువ లేదు.
1: Without bad, good has no value.
0: మంచి లేకపోతే చెడ్డకి ఏమాత్రం కూడా మనం గుర్తించలేము.
1: Without good, you cannot identify bad.
0: కనుక నా స్వరూపాన్ని మీరు గుర్తించడానికి సాధ్యం కాదన్నాడు.
1: సో హీ సెడ్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు నో మీ.
0: అయితే గుర్తించే తీరాలి అని మీరు హఠం పట్టారా? చూడండి, ఇదంతా నా స్వరూపమే.
1: Since you are determined to see me, know that this is all my form.
0: Sahasrasheesha purusha sahasraksha sahasrapat.
1: I am the cosmic form, the universal form.
0: Sahasrasheesha purusha sahasraksha sahasrapat.
1: With all the thousands of heads, thousands of feet.
0: Inni taralu, inni swarupamulu, inni vidhamaina chaitanyamulu unnatundi tattvamu ee reetiga meeru gurtinchagalaru?
1: How can you know the form with so many infinite number of heads, the ears, the feet?
0: Okkoka shariram nandu okkoka chaitanyam kanipistundali.
1: There is chaitanya awareness in every form.
0: Kaani inni chaitanyam meeku kanipinchadam ledhe.
1: But you don't see your own chaitanya.
0: Kaani అన్నిటి ఎందు చైతన్యం ఉన్నది.
1: బట్ దేర్ ఇస్ చైతన్య అవేర్నెస్.
0: ఆధ్యాత్మిక తత్వం అంటే తెలుసుకోవటం చాలా కష్టము.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు నో స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మికమనగా
1: స్పిరిచువాలిటీ మెంట్
0: తనకు తెలియనటువంటి ఒక సత్య స్వరూపాన్ని తెలుసుకోవటం.
1: ఓన్లీ టు నో ద ట్రూత్ విచ్ ఇస్ నాట్ నోన్ టు హిమ్.
0: తనకు కనిపించేటువంటి దాంట్లో కనిపించినటువంటి ఆనందాన్ని కనుక్కోవటము.
1: టు ఫైండ్ అవుట్ ద బ్లిస్ ఇన్ దట్ విచ్ ఇస్ సీన్.
0: కనిపించినటువంటి ఆనందం లోపల
1: in that bliss which is not seen.
0: ananda parichetvanti oka swaroopani darshinchali.
1: One has to visualize that blissful form.
0: idi evaru darshinchadaniki prayatnistunnaru?
1: And who are making attempt to see that blissful
0: dhyanani
1: form?
0: dhyanani kurchuntunnaru.
1: We sit for meditation.
0: edo kannulu musukuntunnaru.
1: We close our eyes.
0: edo oka swaroopani nirminchukuntunnaru.
1: We assume a form.
0: kaani ivanni kudunu pratibimba swaroopamle kaani pratyaksha swaroopamle kaadu.
1: They are only reflections but not the direct forms.
0: ee reflection, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్లు ఎంతకాలం ఉంటుంటాయి?
1: దిస్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్, హౌ లాంగ్ డూ దే లాస్ట్?
0: ఈ రీసౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను మాట్లాడుతున్నాను.
1: ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ హియర్.
0: నేను మాట్లాడేటువంటి శబ్దమంతా మీరు వింటున్నారు.
1: ఆల్ దిస్ సౌండ్ యు హియర్.
0: ఈ శబ్దమునకు మూలాధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్?
0: కానీ నా యొక్క నోరు అంటున్నారు మీరు.
1: ఇట్ ఈస్ ఓన్లీ మై టాక్ ఫ్రమ్ హియర్.
0: కాదు కాదు.
1: నో నో.
0: కనుకనే ఇది నిశ్శబ్దం అనేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ సైలెన్స్ టోటల్లీ.
0: ఇంకా రియాక్షన్,
1: రియాక్షన్
0: ఏమిటి? నేను చేతులు తిప్పటము, ఏం నేను నోరు కదిలించటము, ఇది రియాక్షన్ అవుతుందా?
1: అండ్ మేకింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జెస్చర్స్, మూవింగ్ హ్యాండ్స్, కెన్ దట్ బి రియాక్షన్?
0: ఈ రియాక్షన్ కూడాను ఆ రీసౌండ్ యొక్క ప్రతిబింబమే.
1: రియాక్షన్ ఇస్ ఆల్సో రిఫ్లెక్షన్ ఆఫ్ ది
0: రీసౌండ్. రీసౌండ్ యొక్క ప్రతిబింబం రియాక్షన్ వచ్చి
1: and resound comes down in the form of
0: reality ni kapipuchistundadi
1: and it covers the reality.
0: ivu rendu kudunu navisthanam nundi avirbhavistunnayi.
1: These two emanate from the navel.
0: ఏదైనా ఒక యొక్క వ్యక్తిని స్వరు గురించి మీరు మాట్లాడాలనుకుంటే,
1: if you want to converse with a person,
0: ఆ వ్యక్తి లోపల మీరు ప్రవేశించాలి.
1: యూ షుడ్ గెట్ ఇన్ టు హిమ్.
0: ఆ వ్యక్తి యొక్క పరిస్థితులంతా గుర్తించాలి.
1: యూ షుడ్ నో హిస్ పొజిషన్.
0: ఆ వ్యక్తి యొక్క ప్రభావం మీరు అత్యంతం చేసుకోవాలి.
1: యూ షుడ్ ఆల్సో నో ది ఎఫెక్ట్స్ దేర్ బై.
0: అప్పుడే నీవు ఆ వ్యక్తిని మీరు వర్ణించడానికి వీలవుతుంది.
1: దెన్ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు నో హిమ్ ఇన్.
0: అదే విధంగానే
1: యాక్షన్,
0: రియాక్షన్.
1: సిమిలర్లీ యాక్షన్,
0: సౌండ్, రీసౌండ్.
1: సౌండ్, రీసౌండ్.
0: కానీ రీసౌండ్ కు, రియాక్షన్ కు రిఫ్లెక్షన్ ఎప్పుడు ఉంటుంది?
1: But there is reaction, reflection.
0: Reflection అనేటువంటి దాన్ని మీరు గుర్తించాలి.
1: We have to know this reflection.
0: ఏమిటి ఈ రిఫ్లెక్షన్?
1: What is this reflection?
0: ఒక ఫ్లాష్ తీస్తే ఒక తూరి లైట్ వస్తుంది.
1: When once you click camera flash,
0: ఆ లైట్ వచ్చిన తక్షణమే చీకటి ఏర్పడుతుంది.
1: That flash will be immediately followed by dark.
0: ఈ చీకటి ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from you get this dark?
0: ఈ లైట్ ద్వారానే అది పోవటం వల్ల చీకటి కనిపిస్తుంది.
1: Because the flash, the light vanished, you find darkness there.
0: అది రియాక్షన్.
1: That is the reaction.
0: ఆ రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రీసౌండ్ ఏమిటి? అది ఏ శబ్దము?
1: The resound out of the reaction is this sound.
0: ఈ రీసౌండ్ లో వచ్చినటువంటి ఒక ఇది ఏమిటి?
1: What is it you get out of the sound?
0: రిఫ్లెక్షన్ లోపల వచ్చినటువంటి రియాక్షన్, రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రియాలిటీ.
1: And it is the reaction out of the reflection which is the reality.
0: ఇది ఏ నిజమైనటువంటి ఒక స్వరూపము?
1: This is the true form.
0: శరీరాన్ని నీవు ధరించకూడదు.
1: యూ కెనాట్ హ్యావ్
0: సింపుల్ దేహాభిమానాన్ని మర్చిపోవాలి.
1: ఫర్గెట్ ది బాడీ అటాచ్మెంట్.
0: ఆత్మాభిమానం లక్ష్యం అందించుకోవాలి.
1: బీ అటాచ్డ్ టు ద సెల్ఫ్.
0: ఈ ఆత్మాభిమానం చేతనే ఆ యొక్క రీ సౌండ్ నాభి నుంచి ఆరంభమయ్యేటువంటి యొక్క రీ సౌండ్ మనం గుర్తించాలి.
1: వెన్ వన్స్ యూ అటాచ్ టు ద సెల్ఫ్ ద రీ సౌండ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద నావెల్.
0: ఇది ఏ నిజమైన సత్యము.
1: దిస్ ఈస్ ది ట్రూ సత్య.
0: కానీ సత్యం అంటే ఇప్పుడు ఏ రీతిగా ఉంటుందో తెలిసిన
1: యు నో వాట్ సత్య ఈజ్.
0: ఎవరి ముందు వారికి తగినట్టుగా మాట్లాడేది.
1: We have to speak appropriate to the person whom we meet.
0: Adi ee sound antara?
1: Can you call it ee sound?
0: Adi leka satyam antara?
1: Can you call it truth?
0: Kaane kaadu.
1: No.
0: వాడి దగ్గర వాడి మాటలు, వీడి దగ్గర వీడి మాటలు, వారి దగ్గర వారి మాటలు, తనలో తన మాటలు, ఈ విధంగా కూడా సత్యం కానే కాదు.
1: వీ స్పీక్ ఇన్ డిఫరెంట్ వేస్ విత్ డిఫరెంట్ పీపుల్.
0: త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటిది ఏదో అది ఏ సత్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ ఇస్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది
0: ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. మూడింటి ఎందుకు మార్పు చెందినటువంటిది ఏ సత్యము.
1: సత్య ఇస్ చేంజ్లెస్ ఇన్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
0: కనుకనే నీవు మొన్న మాట్లాడినటువంటి మాట ఈనాడు మాట్లాడుతున్నావా అంటే లేదు.
1: Are you just talking what you said 2 days ago?
0: Monnati maata monnane, ninnati maata ninnane, neeti maata neetine.
1: You said something 2 days before, something yesterday, and today is altogether different.
0: Kalpane satyam ante moodu kaalamulu endu maarpu chendakoodadu.
1: Truth should not change in all the 3 periods of time.
0: అలాంటి సత్యాన్ని ఈనాడు గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారు?
1: హౌ మెనీ హావ్ రికగ్నైజ్డ్ ద ట్రూత్ టుడే?
0: ఓనీ లౌకికమైన సత్యాన్ని అయినా గుర్తించినటువంటి వారు ఉన్నారా?
1: ఆర్ దేర్ ఎనీ హూ హావ్ నోన్ ది వరల్డ్లీ ట్రూత్?
0: లేదు.
1: నో.
0: ఏమి చెప్పాడో స్వామి అనేటువంటిది కూడాను మీరు చక్కగా విని దాన్ని శ్రీ సౌండ్ గా చెప్పడం లేదు.
1: యూ డోంట్ లిసన్ టు భగవాన్ కేర్ఫుల్లీ అండ్ రిపీట్.
0: సత్యమా అనుకుంటే అది సత్యం కాదంటారు.
1: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూత్ యూ సే నో.
0: ఇంకా ఏది సత్యము?
1: దెన్ వాట్ ఈస్ ట్రూత్?
0: తనకు తెలియనటువంటిది సత్యము.
1: And he doesn't know what it is.
0: కాబట్టి అలాంటి సత్యాన్ని నువ్వు ఉచ్చరించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రిపీటింగ్ సచ్?
0: నీవు గుర్తించినటువంటి సత్యాన్ని నీకు చెప్పాలి.
1: సే దట్ వాట్ యు హవ్ నోన్.
0: పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
1: పాస్ట్, ప్రెజెంట్,
0: గడిచిన కాలమును, జరుగుతున్న కాలమును, జరగబోయే కాలమును, మూడు కాలములు కూడా నువ్వు ఏకం చేయాలి.
1: యు హావ్ టు యూనిఫై ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ మూడు కాలములు ఎందుకు మూడు గుణములు ఉండకూడదు?
1: దేర్ షుడ్ నాట్ బి త్రీ క్వాలిటీ.
0: త్రికాలం, త్రిగుణం, త్రిదత్రం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద త్రీ.
0: మూడు కాలములకు, మూడు పదములకు, మూడు యొక్క చూపులకు వ్యత్యాసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ అండ్ త్రీ స్టేజ్.
0: కనుక మూడు కాలములు, మూడు శబ్దములు, మూడు విధమైనటువంటి యొక్క యాక్షన్లు అంతా ఒకటే అయిపోవాలి.
1: దేర్ఫోర్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద సౌండ్ అండ్ యాక్షన్స్ షుడ్ బి.
0: అది ఏ సత్యం యొక్క స్వరూపము.
1: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: స్థలం మార్చుకోవడానికి వీలు కాదు.
1: యు కెనాట్ చేంజ్ ఇట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్.
0: కానీ కొన్ని విషయం లోపల మార్పు చెందుతూ ఉంటుంది.
1: బట్ అండర్ సర్టన్
0: మార్పు చెందేటువంటి సత్యమే కాదు.
1: దట్ విచ్ చేంజెస్ కెనాట్ బి ట్రూ.
0: ఒక నిమిషంలో ఒకటి చెప్తున్నావు.
1: We say something in one moment.
0: మరో నిమిషంలో మరొకటి చెప్తున్నావు.
1: Later we say different.
0: అది సత్యం కాదు.
1: It is not true.
0: ఎప్పటికీ ఒక్కటే సత్యం. బ్రూజా సత్యం ఒక్కటే.
1: Truth is one.
0: Not two.
1: Not two.
0: రెండు కానటువంటి ఒక్కటే సత్యము.
1: Truth is one and not two.
0: ఏ విధంగా ఒకటే అవుతుంది?
1: How can that be one?
0: ఎప్పుడు చూసినా గాని ఒకే దృష్టి అని ఉంచుకున్నావు, ఒకే సౌండ్, ఒకే రూపము, ఒకే ఆనందంతో కూడినటువంటిది, అది నిజమైనటువంటి సత్యము.
1: ఇట్ ఈస్ రియాలిటీ ఆర్ ద ట్రూత్ వెన్ దేర్ సేమ్ సౌండ్ అండ్ సేమ్ ఫార్మ్ అండ్ సేమ్ ప్లేస్.
0: ఇట్టి సత్యమని ఉపనిషత్తులు అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాయి.
1: ఉపనిషత్స్ ఎక్స్టోల్డ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: ఏ విధంగా వర్ణిస్తూ వచ్చాయి?
1: హౌ హ్యావ్ దే డిస్క్రైబ్డ్?
0: ఈ సత్యమునకు వర్ణనే లేదు.
1: సత్యం ఇస్ బియాండ్ డిస్క్రిప్షన్.
0: సత్యమునకు రూపమే లేదు.
1: సత్య హ్యాస్ నో ఫార్మ్.
0: సత్యమునకు ఆనందం ఒక్కటే ప్రమాణము.
1: అండ్ ఆనంద ఇస్ ది ఎవిడెన్స్.
0: ఆ సత్యాన్ని స్మరిస్తూ ఉండినప్పుడు,
1: యాజ్ యూ కంటెంప్లేట్ ఆన్ సత్య,
0: మీకై మీరు ఒకతూరి సత్యాన్ని స్మరిస్తుండే కన్నులు మూసుకొని,
1: క్లోజ్ యువర్ ఐస్ అండ్ కంటెంప్లేట్ ఆన్ సత్య,
0: మీకు తెలియకనే చిరునవ్వులు చిందులు దొక్కుతుంటాయి.
1: అన్నోయింగ్లీ యూ స్టార్ట్ స్మైలింగ్.
0: నవ్వుని మీకు ప్రారంభమవుతుంటాయి.
1: యూ స్టార్ట్ స్మైలింగ్.
0: ఆ స్మైలింగ్ ఎక్కడి నుంచి వస్తుండది?
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
0: అది నీలంజన్ నుంచి వస్తుండది.
1: యూ స్మైల్ ఫ్రమ్ ద ఫీలింగ్.
0: ఆనందమైన కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ బ్లెస్?
0: ఈ డ్యూయల్ మైండ్ ఉండినప్పుడు ఈ ఆనందం రాదు.
1: సో లాంగ్ యూఆర్ డ్యూయల్ మైండెడ్ యూ కెన్ నాట్ బి బ్లిస్ఫుల్.
0: కనుక ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ ది ఆనంద యు గాట్?
0: దైవం నుంచినే వస్తుంటుండాలి.
1: గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆనంద.
0: కనుకనే నీ నుంచి నీవు వచ్చినట్టుగా నీవు భావిస్తున్నావు.
1: యు థింక్ దట్ ఇట్ హాస్ కమ్ ఫ్రమ్
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నారు.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: యూనియన్ విత్ గాడ్.
1: యూనియన్ విత్ గాడ్.
0: కలిసిపోయినటువంటి ఆనందమే.
1: అండ్ ఇట్స్ జస్ట్ యూనియన్ విత్
0: ఎవరితో కలిగినటువంటిది దైవంతో కూడినటువంటిది
1: ద యూనియన్ ఈస్ విత్ గాడ్ ఓన్లీ
0: దైవంతో కూడినటువంటి ఆనందము ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది
1: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ ఇన్ యూనియన్ విత్ గాడ్
0: ప్రకృతి ద్వారా లభించినటువంటి ఆనందము ఒక నిమిషం ఆనందంగా ఉంటుంది మరొక దినము ఇంకొక రకంగా ఉంటుంటుంది
1: బట్ ది హ్యాపీనెస్ దట్ యు గెట్ అదర్వైజ్ విల్ లాస్ట్ ఫర్ ఎ మోమెంట్
0: ఆ విధంగా మార్పు చెందేటువంటి ఆనందము దానికి ఆనందం అనే చెప్పరు
1: It cannot be ananda or the bliss if it goes on changing.
0: ఎప్పటికీ మార్పు చెందినటువంటి సత్యం ఒకటి ఉంటుంది.
1: But there is satya which is changeless.
0: కానీ మీరు అది గుర్తించినారో లేదో.
1: Whether you have known it or not.
0: నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
1: Bhagavan is always blissful.
0: ఎప్పుడు కూడా నవ్వుకుంటూనే ఉంటాను.
1: Bhagavan always smiles.
0: మీరు ఎప్పుడైనా నా కష్టాల ఫేస్ చూసారా?
1: Did you find Bhagavan serious castoil face any time?
0: నాకు ఎప్పుడు కూడా అలాంటి ఫేస్ రాదు.
1: No, Bhagavan is never serious.
0: ఎప్పుడు ఆనందంగానే ఉంటుంటాడు.
1: Bhagavan is always blissful.
0: ఈ ఆనందం ఎక్కడ నుంచి వస్తుందది?
1: What is the source?
0: అంతర్భావం నుంచి ప్రతిబింబించేటువంటి ఆనందము.
1: It is the source is inner feelings.
0: కొంతమంది ఒక నిమిషంలో ఆనందంగా ఉంటారు మరొక నిమిషంలో సీరియస్ గా కనిపిస్తారు
1: సమ్ ఆర్ బ్లిస్ఫుల్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఆర్ సీరియస్ అట్ అదర్ టైమ్స్
0: అప్పుడే చూసినప్పుడు ఓ ఇతనిలో ఏదో మార్పు ఉందప్ప అంటారు
1: అండ్ వీ కెన్ నోటీస్ ద చేంజ్ ది మూమెంట్ వీ సీ హిమ్
0: కనుక ఇతరులకు ఈ విధంగా మార్పు ఉన్నదని తెలియనటువంటి స్థితిగా ఉండాలి మనం
1: యూ షుడ్ బి ఇన్ దట్ వే దట్ నోబడీ కెన్ నోటీస్ ద చేంజ్
0: ఇది నిజమైన సత్యము
1: దిస్ ఈజ్ సత్య
0: సత్యం అనేటువంటిది మార్పు చెందినటువంటిది
1: సత్య ఈజ్ చేంజ్లెస్
0: ఇది దాచితే దాచే దాగేది కాదు
1: యు కెనాట్ హైడ్ ఇట్ ఈవెన్ ఇఫ్ యు వాంట్
0: పెట్టితే ఉండేటువంటిది కాదు
1: అండ్ ఇట్ కెనాట్ బి కెప్ట్
0: పట్టితే చిక్కేటువంటిది కాదు
1: యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్
0: పట్టితే చిక్కదు
1: యు కెనాట్ క్యాచ్ హోల్డ్
0: ఆఫ్ ఇట్ పెట్టితే ఉండదు
1: యు కెనాట్ కీప్ ఇట్
0: ఇంకేమైనా మనకు చెత్తి చేతి అందదు
1: అండ్ యూ కెనాట్ గెట్ ఇట్ హోల్డ్ ఇట్
0: అందదు పొందదు
1: యూ కెనాట్ ఎక్వైర్ ఇట్
0: అది నిజమైనటువంటి యొక్క ఆనందము
1: దట్ ఈస్ ట్రూ బ్లిస్ ఆనంద
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: నిజమైనటువంటి ఉపనిషత్ ఆనందం అనేటువంటిది
1: ద రియల్ ఆనంద్ ఆఫ్ ఉపనిషత్
0: అది సత్ ఉపనిషత్ గానే ఉంటుంటది
1: రిమైన్స్ యాజ్ ఉపనిషత్ ఓన్లీ
0: సత్ అనగా ఉండటము
1: సత్ మీన్స్ ఎగ్జిస్టెన్స్
0: ఎట్లా ఉండటము కదలిక లేనట్టుగా ఉండాలి
1: ఎగ్జిస్టెన్స్ విచ్ ఇస్ విదౌట్ మోషన్
0: ఉపాలుగా మనకు సమీపంగానే ఉంటుంటుంది
1: ఉపా మీన్స్ విచ్ ఇస్ క్లోజ్ టు యూ
0: కానీ మన వైబ్రేషన్ తో అది కూడా ఏమాత్రం కదలదు
1: వైబ్రేషన్ విల్ నాట్ ఎఫెక్ట్ ఎనీ మొటిలిటీ మూవ్మెంట్
0: అలాంటి సత్యమే నిజమైనటువంటి సత్యము
1: అండ్ దట్ ఈస్ ట్రూత్ ఇన్ రియాలిటీ
0: ఒకవతో మనం నవ్వకపోయినా గానీ మన వైబ్రేషన్ ను దాన్ని నవ్విస్తుంటుంటది
1: యూ మే నాట్ స్మైల్ బట్ వైబ్రేషన్స్ మేక్ యూ స్మైల్
0: కనుక మనకు వైబ్రేషన్ కూడా లేదు
1: దేర్ నో వైబ్రేషన్ టుడే
0: ఎట్టి వైబ్రేషన్ కూడా మనకు రావు
1: నో వైబ్రేషన్
0: ఎట్టి రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ కూడా ఉండదు
1: నో రియాక్షన్ నో రిఫ్లెక్షన్ నో రీసౌండ్
0: కనుకనే ఇలాంటిది నిజమైనటువంటి ఆనందము
1: దిస్ ఇస్ ట్రూ బ్లెస్
0: అట్టి ఆనందము ఒక ఉపనిషత్ ద్వారానే మనకు లభిస్తుంది
1: దిస్ ఆనంద బ్లిస్ యు కెన్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఉపనిషత్
0: ఆ ఉపనిషత్తులు ఎందుకున్నటువంటి ఋషులు
1: సేజెస్ ఆఫ్ ఉపనిషత్
0: ఆ ఋషులు దీనిని అనేక రకములుగా పరిశీలన చేస్తూ వచ్చారు
1: దే హావ్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ది ఇన్ డెప్త్
0: మీకు తెలుసును
1: యు నో దిస్
0: అనేక పర్యాయములు మీకు చెప్పాను
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్
0: ఒక ఋషి ఉండేటువంటి వాడు
1: దేర్ ఇస్ వన్ సేజ్
0: అతనికి ఏ భయ భేదములు ఉండేటువంటిది కాదు
1: హి హడ్ నో డిఫరెన్సెస్
0: ఇది భగవత్ యొక్క ఆనంద ఫలమును పొందాలని తపస్సు చేస్తూ వచ్చాడు
1: హి డిడ్ డీప్ పెనెన్స్ టు ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఆనంద
0: అతని పేరు ఋషిశృంగుడు ఋషిశృంగుడు
1: అండ్ హీ ఇస్ ఋష్యశృంగ
0: ఋషిశృంగుడు అని
1: ఋష్యశృంగుడు
0: అతను దండకారణ్యంలో ఉన్నాడు
1: హి స్పెండ్ టైమ్ ఇన్ దండకారణ్య
0: ఈ దండకారణ్యంలో ఉండినప్పుడు
1: వెన్ హి వాస్ దేర్
0: దేనికోసం ఉండినాడు
1: వై వాస్ హి దేర్
0: తన ఆశ్రమానికి ఎదురుగా ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి
1: దేర్ వాస్ ఎ జైజాంటిక్ ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్
0: హెర్మిటేజ్ ఆ వృక్షంలో అమృత ఫలము అనేటువంటిది కాచి ఉంది
1: అండ్ దేర్ వాస్ ప్రెసెంట్ ఎ ఫ్రూట్ ఆఫ్ నెక్టర్
0: కానీ ఆ ఫలం నిమిత్తమై తాను అనేక దినములు తపస్సు చేస్తూ వచ్చాడు
1: హి డిడ్ పెనెన్స్ టు అక్వైర్ దట్ ఫ్రూట్
0: అదే మార్గం లోపల
1: అలాంగ్ ది సేమ్ పాత్
0: అరణ్యంలో సంచరిస్తూ
1: మూవింగ్ ఇన్ ద ఫారెస్ట్
0: ద్రౌపది యొక్క దృష్టి ఆ ఫలం పైన పడింది
1: ద్రౌపది హ్యాడ్ ఎ గ్లాన్స్ అట్ దట్ ఫ్రూట్
0: తక్షణమే ధర్మజుడికి చెప్పింది
1: ఇమ్మీడియట్లీ షీ టోల్డ్ టు ధర్మజ
0: మీరు ఆ ఫలం కొంటే మనం అందరూ 3 దినం 4 దినం చక్కగా భుజించవచ్చు అనింది
1: షీ సెడ్ ఇఫ్ యూ ప్లగ్ దట్ ఫ్రూట్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఫుడ్ ఫర్ 4 డేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్
0: ధర్మజుడు ఆమెను సంతోషపెట్టే నిమిత్తమై కొట్టాడు దాన్ని
1: ధర్మజ టు మేక్ హర్ happy shot an arrow
0: krinda padindi
1: and the fruit fell on the ground
0: deenni ettukodaniki prayatnam chestunnadu dharmajudu
1: dharmaja was making an attempt to lift it up
0: cheta kaledu
1: he could not
0: draupadi kuda cherindi
1: draupadi assisted
0: aayi kuda maha shakti swarupuni
1: she is also powerful
0: adhijjalam nunchi udhovinchinatundi
1: she is born out of fire
0: కాదు, ఆమెకు చేత కాలేదు.
1: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. ఈవెన్
0: చూచారు ఫలముల నిమిత్తమై కందమూలాదుల నిమిత్తమై బయటపోయినటువంటి ఒక అర్జునుడు, నకులు, సహదేవుడు వీళ్ళందరూ వచ్చారు.
1: అండ్ ఆల్ అదర్ బ్రదర్స్ హూ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ ఆల్ అరౌండ్ ఆల్సో అసెంబ్ల్డ్ దేర్.
0: ఏమిటో, ఇద్దరు కూడా వయసైనటువంటి వారు.
1: The aged people here,
0: old people, వీళ్ళెత్తితే అది చిక్కుతుందా అని వాళ్ళు ఆశం చేస్తూ వచ్చారు.
1: కెన్ దే లిఫ్ట్ దిస్ ఫ్రూట్? దే మేడ్ ఫన్ ఆఫ్ ది టూ.
0: వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేశారు.
1: దే టు ఆల్సో స్ట్రగుల్
0: కానీ ఆ ఫలం కదలలేదు.
1: అండ్ ద ఫ్రూట్ డిడ్ నాట్ మూవ్.
0: ఇది చూచాడు, తిరిగి భీముడు కూడా వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ భీమ అరైవ్డ్ దేర్.
0: భీముడు కందమూలాలు తీసుకుని పరిగెత్తి వచ్చాడు. ఎక్కడ పోయినారు మా అన్న, ఎక్కడ పోయినారు మా తమ్ముళ్ళు, ద్రౌపది ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వచ్చారు.
1: భీమ కేమ్ దేర్ విత్ ఆల్ ద వెజిటబుల్స్ ఇన్ సర్చ్ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్స్ అండ్ యంగర్ బ్రదర్స్.
0: చూచాడు, ఆ ఫలము కంటికి కనిపించింది.
1: హీ కుడ్ సీ విత్ ది ఐ దట్ ఫ్రూట్.
0: కంటికి కనిపించేటప్పటికి దీన్ని ఎత్తడానికి ఇంతమంది కావాలన్నా అన్న.
1: ఆర్ దర్ సో మెనీ పీపుల్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ దిస్ సింగిల్ ఫ్రూట్?
0: మా యొక్క సోదరుడైనటువంటి అర్జునుడు గాంధీవాన్ని ఎత్తినాడు అని చెప్పి చెప్తున్నారు.
1: అర్జున ఇస్ సో గ్రేట్ యాజ్ టు లిఫ్ట్ దట్ గాంధీవ.
0: ఏమిటో అది ఎత్తే సమయం లోపల, అది ఏ గాంధీవము, బెండు గాంధీవేమో.
1: వాట్ కైండ్ ఆఫ్ గాంధీవ ఇట్ ఇస్? మేబీ మేడ్ అప్ ఆఫ్ కార్క్.
0: ఇట్ రండి, నేను ఎత్తుతానన్నాడు.
1: హి సెడ్ గో అసైడ్, నౌ ఐ విల్ డూ ఇట్.
0: పోయాడు, ఎడమ చేయి పట్టాడు.
1: అండ్ హి గాట్ హోల్డ్ ఆఫ్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
0: కదలలేదు.
1: హి డిడ్ మూవ్.
0: రెండు చేతులు పట్టాడు.
1: హి జాయిన్డ్ బోత్ హ్యాండ్.
0: తన బలము, తన కండలములు అన్ని కూడాను కదిలించి పెట్టాడు.
1: హి యూజ్డ్ ఆల్ హిస్ మజిల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్.
0: కానీ వీళ్ళ అందరూ కూడా అక్కడ తిరుగాటం చూచింది. ఆ తిరుగాడినటువంటి వల్ల ఆ ఋషిసింహుడు యొక్క ఋషి అనగా రోమములన్నీ కూడాను పరచుకుని పోయినాయి.
1: Because of this little movement of the fruit, all the hair of the sage started moving.
0: Rishisinghudu anaga romam nanta kudunu ashram anta prakinchindi.
1: And the sage, because he was in deep penance, his hair has spread all over the hermitage.
0: Ee bhimulu sahadevudu veellandaru tokkutundinappudiki vettaga lestu vachayi.
1: As the hair was trampled under the feet of all the brothers, the hair started again.
0: Tirigi ave poorthi leyangane ఇంకప్పుడు ఋషిశృంగుడికి కోపం వస్తుంది.
1: అండ్ ఋషిశృంగ వుడ్ బి ఫ్యూరియస్.
0: అదే శాపమునకు వీళ్ళు గురి అయిపోతారు.
1: అండ్ దే విల్ బి పుట్ టు ఆల్ కర్స్.
0: ఆ సమయం లోపల కృష్ణుణ్ణి ప్రార్థించింది ద్రౌపది.
1: ద్రౌపది ప్రేయర్ టు కృష్ణ అట్ దట్ టైం.
0: కృష్ణ అనాథ రక్షక,
1: కృష్ణ
0: ఇన్ని సమయం లోపల మమ్మల్ని రక్షిస్తూ వచ్చావు.
1: యు ప్రొటెక్టెడ్ ఇన్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్.
0: కానీ ఈనాడు కూడా నీవే తప్ప మాకు అంతం లేదు.
1: టుడే యు ఓన్ యువర్ ఓన్లీ
0: నీవే తప్ప ఇతపరం బెరుగా.
1: వి డోంట్ హావ్ ఎనీబడి.
0: మన్నింపందగు దీరు నిన్ను.
1: యు షుడ్ రిఫ్యూజ్.
0: రావే కృష్ణ, కాపాడవే, సంరక్షించవే అన్నారు.
1: ఓ కృష్ణ, కమ్ హియర్ అండ్ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ us.
0: వచ్చాడు నవ్వుకుంటూ కృష్ణుడు.
1: అండ్ కృష్ణ కేమ్ స్మైలింగ్.
0: చూచాడు,
1: he saw
0: ఆ ఫలములు కూడా చూచాడు.
1: he saw the fruit too.
0: ఎక్కువ టైం మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు.
1: he said it's not possible for you to be here.
0: నేను చెప్తున్నాను.
1: I'm telling you now.
0: నీకు సత్యానికి తగినటువంటి మార్గం ఇది.
1: And this is the right path for you.
0: దానిని మీరు అనుసరిస్తూ రండి అన్నారు.
1: You follow me, he said.
0: స్వామి, మీ ఆజ్ఞను మేము ఏనాడు అనుసరించలేదు, ఎప్పుడు అనుసరిస్తూనే ఉన్నాము.
1: They said, Swami, we always followed you.
0: ఏది చెప్పినా అది చేస్తున్నాము.
1: We were doing according to your command.
0: చెప్పిన పనికి తూచా మేము ఆలకిస్తున్నాము.
1: We followed your command in toto.
0: అని చెప్పాడు.
1: సో
0: ధర్మజ, మీరందరూ ఇక్కడే ఉండండి.
1: ధర్మజ, all of you be here.
0: నేను పోతాను ఋషిసింహుని ఆశ్రమానికి.
1: I'll go to the ఆశ్రమ.
0: 5 నిమిషాలు అయిన తర్వాత మీరు రండి.
1: ఆఫ్టర్ 5 మినిట్స్ యూ కమ్ దేర్.
0: వచ్చి నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో మీరు అదే విధంగా ప్రవర్తించండి.
1: యూ జస్ట్ యాక్ట్ ఇన్ ద వే యాజ్ ఐ డూ దేర్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఎట్ల చేస్తానో అట్ట ఉండాలి అన్నారు.
1: అండ్ యూ జస్ట్ యాక్ట్ ఇన్ ది వే యాజ్ ఐ డూ అట్ దట్ మోమెంట్.
0: కృష్ణుడు వెళ్లాడు ఋషిశృంగాశ్రమానికి.
1: కృష్ణ వెంట్ టు ఋషిశృంగ.
0: ఋషిశృంగుడు వీళ్ళు శపించడానికి రావడం కోసమని సిద్ధంగా ఉన్నాడు.
1: అండ్ ఋషిశృంగ వాజ్ అబౌట్ టు కర్స్ దెం.
0: ఆ సమయ స్ఫూర్తిగా సమయానుసూరంగా కృష్ణుడు అక్కడ లోపల వెళ్లాడు.
1: కృష్ణ రీచ్ ద ఎగ్జాక్ట్ మోమెంట్.
0: స్వామి, మీరు ఇక్కడికి మా ఆశ్రమానికి వచ్చారా? ఎంత అదృష్టము, మా అదృష్టం పండిపోయింది, మా ఆశ్రమం పవిత్రమైంది అని ఎంతెంతో చెప్పుకుంటున్నాడు ఆ ఋషిశృంగుడు.
1: ఋషిశృంగ వాజ్ మైటీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద విజిట్ ఆఫ్ కృష్ణ, బికాస్ ఆఫ్ ద ఆస్పిషియస్ మూమెంట్.
0: కొంచెం దూరం లోపల ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నక్కసి వీళ్ళందరూ వస్తున్నారు.
1: లిటిల్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్ దే ఫౌండ్ ధర్మజ.
0: ఇక్కడ ఋషిశృంగుడితో మాట్లాడుతుండేటప్పటికి దృష్టి ఏమో వారిపైన ఉంటుండాలి.
1: దో కృష్ణ వాజ్ కన్వర్సింగ్,
0: ఇది ఏ భగవంతుని యొక్క దృష్టి.
1: హీ వాజ్ థింకింగ్
0: ఏ పనులు చేస్తున్నప్పుడు వారి దృష్టి దేనిపైన పోవాలో దానిపైన పోతుంటారు.
1: గాడ్ మే బి డూయింగ్ సో మెనీ యాక్షన్స్ బట్ హీ విల్ బి థింకింగ్ ఆఫ్ హిస్ డివోటీస్ ఓన్లీ.
0: అందువల్ల వారు వచ్చే చూచి మెత్తగా కృష్ణుడు ఈ యొక్క ఋషిశృంగుని పాదాలపైన పడ్డాడు.
1: వాచింగ్ దెమ్ కమింగ్ ఓవర్ హియర్ కృష్ణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ఋషిశృంగ.
0: ఏమిటిది కృష్ణ, మీరేమిటి భగవంతుడు, నా పవిత్రమైనటువంటి దీన్ని అంతా నా యొక్క దీనిపైన పడిపోయి మీరంతా అపవిత్రం చేసుకుంటున్నారే, అన్నాడు ఋషిసింహుడు.
1: ఋషిసింహా సెడ్ ఓ కృష్ణ యువర్ గాడ్ హౌ ఇస్ దట్ యు ఫాల్ ఎట్ మై ఫీట్.
0: మీరేమిటి, మీరు నమస్కారం చేయటం ఏంటి?
1: వాట్ ఈస్ దట్ యు డూ నమస్కార్?
0: నేనెవరు, మీరెవరు?
1: వాట్ ఆమ్ ఐ ఆఫ్టర్ ఆల్?
0: ఈ విధంగా అనుకుంటున్నట్టే మెత్త కృష్ణుడు ఒకటి చెప్పాడు.
1: అండ్ దెన్ కృష్ణ సెడ్ సాఫ్ట్,
0: నీవే నేను, నేనే నీవు అన్నాడు.
1: యు ఆర్ ఐ అండ్ ఐఎమ్ యూ.
0: ఇది చేస్తుండగానే వచ్చాడు పాండవులు.
1: ఇన్ ది మీన్ టైమ్ పాండవర్స్ కేమ్.
0: పాండవులు వచ్చేటప్పటికి
1: బై దట్ టైమ్
0: వారు నిలుచుకున్నారు. ఈ దృశ్యాన్ని చూచాడు ఋషిశృంగుడు.
1: ఋషిశృంగా నోటీస్ దేర్ ప్రెసెన్స్.
0: లేచినటువంటి కృష్ణుడు ఈ యొక్క ధర్మజునికి, అర్జునికి, నకులకి, సహదేవునికి, ద్రౌపదికి కూడా నమస్కారం చేశాడు కృష్ణుడు.
1: ద మూమెంట్ దే అరైవ్డ్ దేర్ కృష్ణ స్టార్టెడ్ డూయింగ్ నమస్కార్.
0: ఆరు మంది కూడా నమస్కారం చేశాడు కృష్ణుడు.
1: కృష్ణ డిడ్ నమస్కార్ టు ఆల్ ది
0: సిక్స్. ముందుగానే చెప్పి వచ్చాడు కృష్ణుడు.
1: బట్ కృష్ణ సెడ్ ఈవెన్
0: ఏమాత్రం నోరెత్తకూడదు.
1: డోంట్ ఓపెన్ యువర్ మౌత్.
0: నేను చేసినట్టుగా మీరు చేసిందంటే
1: యు డూ యాజ్ ఐ
0: చెప్పినట్టుగా చేయాల్సిందే.
1: యు మస్ట్ డూ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్.
0: అందరూ ఆశీర్వదించినట్టుగా చేతులు పెట్టారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ స్ట్రెచ్ దేర్ హ్యాండ్స్ యాజ్ ఇఫ్ దే వర్ బ్లెస్సింగ్ హిమ్.
0: చూచాడు ఋషిశృంగుడు.
1: ఋషిశృంగా నోటీస్
0: ఏమిటిది, కృష్ణుడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈ యొక్క పాండవులకు నమస్కారం చేస్తున్నారే, వీళ్ళు ఎవరు, ఎట్టి గొప్పవారు, ఎట్టి శక్తి కలిగిన వారు, వీళ్ళ యొక్క భక్తి ప్రపత్తులు ఎలాంటివో అని అర్థం చేసుకోవాలని చూస్తున్నాడు.
1: ఋష్యశృంగ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ వాచింగ్ దిస్ సీన్. వాట్ ఈస్ దట్ గాడ్ ఈస్ ఫాలోయింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ ఆల్ దీస్ సిక్స్ పీపుల్. దే మస్ట్ హావ్ బీన్ సర్టెన్లీ గ్రేట్.
0: కృష్ణుడు ఎప్పుడు పాండవులకు నమస్కారం చేశారో వీరికందరికి ఋషిశృంగుడు వచ్చి నమస్కారం చేశాడు.
1: ద మూమెంట్ కృష్ణ డిడ్ నమస్కార్ టు పాండవస్ హీ వాస్ ఫాలోడ్ బై ఋష్యశృంగ హూ ఆల్సో డిడ్ నమస్కార్.
0: ఋష్యశృంగుడు కూడా నమస్కారం చేసి వాళ్ళ పాదాలపైన పడేటప్పటికి కోపం లేదు.
1: అండ్ హీ వాస్ నాట్ యాంగ్రీ.
0: ఆ కోపాన్ని చల్లార్చే నిమిత్తమై
1: టు పాసిఫైస్
0: ఆ కోపాగ్నికి బలి కాకుండా ఉండే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు సీ దే వోంట్ ఫేస్ ద రాత్ ఆఫ్ యాంగర్
0: నాటకాలు ఆడుతూ వచ్చాడు.
1: దిస్ హాస్ బీన్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద డ్రామా ఆఫ్ కృష్ణ.
0: అనగా పాండవులకు శాపం రాకూడదు.
1: Pandava should not be cursed.
0: Adaniki godam raakoddu.
1: And Rishyasringa would not.
0: Godam vache shakti inkevaru bharinchukoleru.
1: When once he is angry, nobody can bear.
0: Kaabatti Rishyasringuki kopam challarchadu.
1: So Rishyasringa was pacified.
0: Appudu lechina tarvata Krishnudu cheptunnadu.
1: Later Krishna went on telling.
0: Meer maharajulu.
1: These are all emperors.
0: Pandu rajulu.
1: They are Pandu kings.
0: Chakravartulu.
1: They are emperors.
0: Ilanti Pandu rajulu anta kuda mara anni aranyamlo vachi ee phalam nimittamai prakulaadutunnaru.
1: In fact all Pandu kings are here to procure this fruit.
0: Appudu cheppadu chi na aasha alpamainatundi.
1: My desire is so
0: low. Maha chakravartulu aasinchetundi aasaku nenu addu tirignanu.
1: In fact I came in the way of the desire of the emperors.
0: Randi ani aa rishyasingudu veerandarni akkada teesukoni poyadu.
1: And rishyasinga wanted them to go along with him.
0: Aa mantra dashtam cheta taakinaadu.
1: And he touched that fruit with his power of the mantra.
0: Taaketappudike cheti paina vachi parindi.
1: And he could collect that fruit in his hands.
0: Appudu ee paandavulakanta kudanu arpitam chesadu.
1: And then he passed on the fruit to Pandava.
0: Anaga ee phalam elantidi?
1: What sort of fruit?
0: Amruta phalamu.
1: It is amruta phala.
0: Deenni tinnatundi vaaniki inke vidhamaina jananamanna ledu.
1: The one who partakes that fruit will not have birth.
0: Ye led inka.
1: And then nothing whatsoever.
0: Alanti phalamu aa rishisingudu yokka phalamu.
1: That is the greatness of that fruit.
0: ఈ ఋషిశృంగుడు కూడా ఈ తపస్సు చేసి దీని యొక్క అంతరార్థాన్ని పాండవులకంతా చెప్పి కృష్ణుడు కూడా చెప్తూ వచ్చాడు.
1: అండ్ దిస్ హాస్ బీన్ ద ఆస్టెరిటీ ఇన్ ద పెనెన్స్ ఆఫ్ ఋషిశృంగ హూ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్స్ ఇన్ ఇట్ సిగ్నిఫికెన్స్ టు పాండవస్.
0: తర్వాత నెమ్మదిగా కూర్చున్న తర్వాత
1: ఆఫ్టర్ సిట్టింగ్
0: ఆ ఫలమును కోసుకుని అందరు తిన్నారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ హాడ్ పార్టేకెన్ దట్ ఫ్రూట్.
0: కృష్ణుడు కూడా ఒక ముక్క ఇచ్చారు.
1: అండ్ కృష్ణ ఆల్సో హాడ్ ఎ పీస్ ఆఫ్ దట్.
0: అయ్యో నేను ఫలం తిన్నని మీకు తెలీదా?
1: And Krishna said, don't you know that I don't eat fruit?
0: Phalamunu nenu muttanu.
1: I don't touch any fruit.
0: Kabatti meere bhujinchandi annadu.
1: Better you eat, he said.
0: Aanadu ee naadu ee naadu modalukoni kunnaru okka phalamunu kuda muttadu.
1: And then and now God has not touched any fruit.
0: Mee kosam vachindi meere bhujinchali.
1: You have come here and you eat.
0: Sare Draupadi aanu pattukoleka cheyi petti meer taakandi dani prasadanga teesukuntam annaru.
1: Draupadi wanted Krishna to touch the fruit at least.
0: Streela lopala antati parava bhakti avirbhavistu untadi.
1: And you have got that intense devotion in you.
0: Prachina kalam nundi kudanu streela yokka prabhatti vallane purushulu kudanu mahaveerulaipoyi suryulaipoyi gambheerulaipoyi parava bhaktuluga maarutu vacharu.
1: It is the intense devotion of the ladies of the ancient times that made men warriors, men of courage.
0: కనుకనే ప్రతి భక్తులు కూడాను ప్రతి చక్రవర్తి కూడాను ఒక విధమైనటువంటి ఒక పరమ పవిత్రమైన మార్గంలో ప్రవేశించారంటే స్త్రీలే దీనికి ఆధారం.
1: ఆల్ కింగ్స్ అండ్ ఎంపరర్స్ ఫాలోడ్ ది సీక్రెట్ పాత్ బికాజ్ దే వర్ ప్రాంప్టెడ్ బై విమెన్.
0: అప్పుడు కట్ట కనపడికే కృష్ణుడు కూర్చున్నాడు.
1: ఫైనల్లీ కృష్ణ సాట్.
0: ఆ ఆనందాన్ని చూస్తూ ఉంటుంటే ఋషిశృంగుని కట్టిదారులు కారుతూ ఉన్నాయి.
1: Rishyasringa was shedding tears.
0: దాన్ని తుడ్చడానికి కూడా కృష్ణుడి దగ్గర బట్టలు లేవు.
1: అండ్ కృష్ణ డిడ్ హావ్ క్లాత్ టు వైప్ అవుట్ ద టియర్స్.
0: నాయన నీవు కారేటువంటి యొక్క దీనిను కేవలం ఇది కాదు, కన్నీటి దారాలు కాదు.
1: దే ఆర్ నాట్ ద టియర్స్ ఆఫ్ గ్రీఫ్,
0: ఆనంద బాష్పములు.
1: ద టియర్స్ ఆఫ్ బ్లిస్,
0: ఇదిగో నీ జన్మ ఇంక సార్థకమైపోయిందని రెండు చేతులతో అతను చేస్తున్నట్టు తాకాడు.
1: కృష్ణ కెప్ట్ బోత్ హిస్ హ్యాండ్స్ ఆన్ ది హెడ్ ఆఫ్ ఋష్యశృంగ అండ్ బ్లెస్డ్ హిమ్.
0: తన ప్రాణము కృష్ణుడు చేరిపోయింది.
1: అండ్ దెన్ ఋష్యశృంగ మర్జ్డ్ ఇన్ కృష్ణ.
0: అప్పుడు దీన్నంతా చూచి పాండవులందరూ కూడా ఇదే కోరుతూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ పాండవస్ వాంటెడ్ ది సేమ్.
0: స్వామి మాకు కావాల్సింది ఏముంది
1: స్వామి, వాట్ ఇస్ దట్ వి వాంట్?
0: అన్ని అనుభవించవలసిందని అనిపించాం.
1: ఇన్ఫాక్ట్ వి హాడ్
0: ఎన్ని కష్టంలో, ఎన్ని నష్టంలో, ఎన్ని నిష్టంలో, ఎన్ని నిందలో మేము అనుభవించాం.
1: వి ఎక్స్పీరియన్స్ ఆల్ ద బ్లేమ్, మిజరీ, సారో,
0: ట్రబుల్. ఈ జన్మ సార్థకం చేయండి అన్నారు.
1: హెల్ప్ అస్ టు లిబరేట్ అవర్ సెల్స్.
0: కాదు కాదు, ఇంకా జరగవలసినవి ఎన్నో ఉన్నాయి.
1: కృష్ణ సెడ్ నాట్ నౌ, మెనీ థింగ్స్ షుడ్ హ్యాపెన్.
0: ఒక డ్రామా లోపల ఒక వ్యక్తి ఒక వేషం వేశాడు.
1: An actor has played a role in a drama.
0: వాడికి కథలంతా ఎన్నో ఉంటుంటాయి. సెకండ్ సీన్ లో, థర్డ్ సీన్ లో, ఫోర్త్ సీన్ లో, లాస్ట్ సీన్ లో కూడా ఉంటుండాలి.
1: అండ్ దిస్ యాక్టర్ హాస్ గాట్ ఎ రోల్ ఇన్ ఎవ్రీ సీన్ టిల్ ది ఎండ్.
0: ఒక్కతూరి వచ్చేసేసి స్వామి ఇంక నేను వేశాను ఈ వేషం, ఇంకా నాకు చాలు అంటే వదలడు.
1: The actor cannot say, leave me with this scene.
0: నీ కథ పూర్తి అయ్యేంత వరకు నువ్వు ఉండవలసిందే.
1: Until you complete your role, you must stay.
0: అదే విధంగానే కృష్ణుడు వారికి చెప్పారు, మీ ఇంకా చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
1: So also Krishna said, there are many lots.
0: ఈ జగత్తుకు చాటవలసినవి ఎన్నో ఉన్నాయి.
1: You have to teach the whole world.
0: ఈ సత్య ప్రమాణాలు గుర్తించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
1: And there are many things that truth has got to know.
0: కాబట్టి సత్యాన్ని ఈనాడే ఇంకా గుర్తించలేదు.
1: And you have not known satya till today.
0: ఇలాంటి గుర్తించక మునిపే నీవు మరణిస్తే నీ యొక్క జీవితం ఏమిటి?
1: If you want to leave your body without knowing
0: ప్రతి మానవుడు నువ్వు ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై జన్మం వస్తున్నాయి.
1: In fact, human life is gifted to know the
0: ఈ జన్మం ఎత్తినందుకు దాన్ని సాధించే తీరాలి.
1: We must achieve this truth. పుట్టాము
0: పెరిగాం పోయాము అనుకుంటే ప్రయోజనం కాదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్ వి థింక్ వి ఆర్ బోర్న్ టు గ్రో అండ్ డై.
0: పెరిగినాము కానీ సాధించవలసిన సాధించి తర్వాత పోవాలి.
1: వి ఆర్ బోర్న్ ఎనీవే, వి హావ్ గ్రోన్ అండ్ వి షుడ్ అకంప్లిష్
0: కాబట్టి ఇంకా ఉండండి అని చెప్పి చెప్పి
1: ఈ వాంటెడ్ దెమ్ టు లివ్.
0: కృష్ణుడు అంతర్థానమయ్యాడు.
1: అండ్ కృష్ణ వానిష్ ఫ్రమ్ దేర్.
0: చూచారు, ఎక్కడ చూసినా కృష్ణుడు కనిపించలేదు.
1: అండ్ దే కుడ్ నాట్ సీ ఎనీవే కృష్ణ ఇన్ ద విసినిటీ.
0: కృష్ణుడి యొక్క తత్వమును గుర్తించుకుని
1: they have known the nature of
0: krishna adana mana unnanta varaku nu tucha nadchukovustundi.
1: They have decided to follow the command of krishna.
0: Ee arjuniki nakul sahadevulaku draupadi kuda cheppadu.
1: That was the teaching of dharmaja to his brothers and draupadi.
0: Aanadu varu promise chesaru dharmajuniki.
1: Then all brothers made a promise to dharmaja.
0: Swami meer ye vidhanga nadiste dani mem anusarinchadaniki mem samasiddhanga unnam.
1: All brothers said, swami, we'll follow you in whichever way you proceed.
0: Aa pramana purvakanga
1: they promised.
0: పోయినవాడు అర్జునుడు యుద్ధమైన తర్వాత పోయినవాడు అక్కడికి.
1: అండ్ అర్జున వెంట్ టు ద బ్యాటిల్ ఫీల్డ్.
0: పోయినటువంటి వాడు తిరిగి ఎంతకాలమైనా రాలేదు.
1: అండ్ హీ డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
0: తిరిగి కృష్ణుడు ఇంకా రాలేదే అర్జునుడు రాలేదే అని కాపు కుంతీదేవి చాలా బాధపడుతుండాలి.
1: కుంతి వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ అర్జున డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
0: కానీ ఎక్కడ పోయినాడు?
1: వెరీ హ్యాస్ హీ గాన్?
0: ఎక్కడ కనిపించదు. అప్పటికప్పుడు సృష్టించినటువంటి గ్రామం ఒకటి ఉంది.
1: అండ్ దేర్ ఇస్ వన్ విలేజ్ దట్ హస్ బీన్ క్రియేటెడ్ దెన్ జస్ట్ దెన్.
0: దాని పేరే ద్వారక. ద్వారకకు వెళ్ళాడు కృష్ణుడు, కృష్ణుడి జతలో అర్జునుడు కూడా.
1: అర్జున వెంట్ టు ద్వారక అలాంగ్.
0: ఈ ద్వారకను ఏ విధంగా సృష్టించాడో అది కూడా మీరు కొంచెం చెప్పాలి.
1: హౌ ది ద్వారక ఇస్ క్రియేటెడ్ మస్ట్ బి టోల్డ్ టు యూ.
0: కృష్ణుడంతా కూడాను ఈ కంసుణ్ణి, శిశుపాలుని, దంతవక్రుణ్ణి వీళ్ళందరినీ చంపిన తర్వాత
1: ఆఫ్టర్ కిల్లింగ్
0: తన మామయ్య అయినటువంటి ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు కృష్ణుడికి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద టూ డాక్టర్స్
0: కంసుడికి అంకల్ అతను కూడా చంపాడు.
1: కంస వాజ్ ఆల్సో కిల్డ్.
0: జరాసంధుని చంపాడు.
1: జరాసంధ
0: అందరూ ద్వేషమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హ్యాడ్ హేట్.
0: ద్వేషమైపోయి కృష్ణుని ఏ రకంగానైనా సరే ఈ యాదవులందరినీ చంపివేయాలని రాజులంతా పట్టుబట్టారు.
1: అండ్ ఆల్ దోస్ కింగ్స్ హావ్ డిటర్మిన్ టు కిల్ కృష్ణ అండ్ యాదవ.
0: ఆనాడు ద్రౌపది ప్రార్థించింది.
1: ద్రౌపది ప్రే,
0: స్వామి
1: స్వామి
0: క్షణ క్షణం కూడా మేము భయప్రాంతులతో జీవితం గడుపుతున్నాము.
1: వీఆర్ లీడింగ్ అఫ్ లైఫ్ అవర్ లైఫ్ ఇన్
0: మమ్మల్ని భయం లేనటువంటి స్థానానికి చేర్చండి అని.
1: టేక్ అస్ టు ఏ ప్లేస్ వేర్ వీ కెన్ బి ఫియర్.
0: అప్పుడు ఆయన చెప్పాడు, వేపల్లెకు పోయి మీరందరూ ఒక్కతూరి నన్ను స్మరించండి, కన్నులు మూసుకోండి.
1: హి సెడ్ గో టు రేపల్లె, క్లోజ్ యువర్ ఐస్ అండ్ కంటెంప్లేట్ ఆన్ మీ.
0: నిద్రపోయినట్టుగా మీరు భావించండి.
1: కన్సిడర్ యువర్ ఫాస్ట్
0: అన్నాడు. ఆ రాత్రి వారు కన్నులు మూసుకున్నారు. లేచేటప్పుడు తెల్లవారుతలకి వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు.
1: That night they were fast.
0: ద్వారకలో పోయి చేరిపోయినారు అన్నమాట.
1: నెక్స్ట్ మార్నింగ్ బై ది టైమ్ దే వోక్
0: నడిచింది లేదు, ట్రైన్ లో పోలేదు, బస్సు లో పోలేదు.
1: దే ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద్వారక. దే డిడ్ గో బై ఫ్లైట్ ఆర్ బై వాక్.
0: సమాధి సృష్టి లోపల కూర్చున్నప్పటికి వాడు ద్వారకలో పోయి చేరిపోయినారు.
1: బై టైమ్ దే సాట్ ఇన్ సైలెన్స్ క్లోజ్ దేర్ ఐస్ దే
0: రీచ్డ్ సామాన్ అంతా కూడా ద్వారక పోయి చేరిపోయినాయి.
1: దే ఇమ్మీడియట్లీ దే రీచ్డ్ ద్వారక.
0: కృష్ణుని యొక్క తత్వం అంటే ఈ రకంగా అన్ని రకములుగా ఎవరు కూడా వర్ణించడానికి వీలు కానటువంటి స్థితిలో జరుగుతూ వచ్చింది.
1: ద డివినిటీ ఆఫ్ కృష్ణ కెన్ నాట్ బి డిస్క్రైబ్డ్ ఇన్ డెప్త్ బై ఎనీబడి.
0: ఆ విధంగా ద్వారకలో పోయి చేరిపోయినారు.
1: ద్వారక
0: నుంచి ఇంకా రాలేదే అర్జునుడని కుంతీదేవి చాలా బాధపడుతుండారు.
1: కుంతి ఇస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ బికాస్ అర్జున డిడ్ నాట్ రిటర్న్ ఫ్రమ్ ద్వారక.
0: తిరిగి వస్తున్నారని వార్త తెలిసింది.
1: షీ కుడ్ గెట్ ది మెసేజ్ దట్ ఈస్ కమింగ్.
0: వస్తున్నాడా అర్జునుడు, అర్జునుడు వస్తున్నాడా వస్తున్నాడా అనేది పాపం లేచింది, చూచింది, కన్నులు మూసింది. కృష్ణుడు పోయినాడు అనేటానికి వెతుకుని రావడానికి పోయినట్టుగా పోయింది.
1: అండ్ షీ కుడ్ నో ద మెసేజ్ దట్ అర్జున వాజ్ రిటర్నింగ్ అండ్ కమింగ్ టు నో ద కృష్ణ ఇస్ నో లాంగర్ దేర్. షీ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ అండ్ బ్రిడ్ నో మోర్.
0: ధర్మజుడు కూర్చున్నాడు, ధర్మజుని తొడపైన కుంతీదేవి తల పెట్టింది, ప్రాణం ఇచ్చింది.
1: ఇన్ఫాక్ట్ కుంతి రెస్టెడ్ హర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ధర్మజ అండ్ బ్రీత్ హర్ లాస్ట్.
0: ధర్మజుడు ఇంకా ఎక్కడా లేవడానికి వీల్లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ అప్.
0: భీముణ్ణి పిలిచాడు.
1: అండ్ హీ కాల్డ్ భీమ.
0: నీవు అరణ్యానికి తగినటువంటి సామగ్రి అంతా నీవు రెడీ చేయమన్నాడు.
1: యూ మేక్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ టు గో.
0: అర్జున్ పిలిచాడు.
1: He called Arjuna.
0: Arjuna, నీ కుమారుడికి పట్టాభిషేకమునకు సిద్ధం కమ్ము అన్నాడు.
1: He said, make every arrangement to coronate your son.
0: కుమారుడి పట్టాభిషేకం అంతా కూడా బాధ్యత అర్జునికి అప్పచెప్పాడు.
1: ఇట్ వాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అర్జున టు కారునేట్ హిస్
0: నకుల సహదేవులంతా అంత్యక్రియలు చేయడానికి వాడు సిద్ధమైపోయినారు.
1: నకుల సహదేవ షుడ్ బి రెడీ టు డూ అబిచురీ రైట్.
0: కుంతీదేవికి ఒకవైపున సహజకర్మలు జరుగుతున్నాయి.
1: ఆల్ దట్ విచ్ హాస్ టు బి డన్ ఇస్ అబిచురీ రైట్.
0: అరణ్యానికి ప్రయాణమై పోయితే కర్మలంతా కూడా భీముడు చేస్తున్నాడు.
1: భీమ వాజ్ మేకింగ్ అరేంజ్మెంట్స్ టు గెట్ ఇన్ టు ది ఎగ్జైల్.
0: యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క దీనికంత కుమారుడు బాధ్యత అర్జునుడు తీసుకున్నాడు.
1: అర్జున్ హాస్ టేకెన్ అపాన్ హింసెల్ఫ్ ద రెస్పాన్సిబిలిటీ టు కరోనేట్ హిస్ సన్.
0: ఇది ఎక్కడే గాని భారతంలో ఎక్కడ జరగలేదు.
1: దిస్ హాస్ నాట్ హ్యాపెండ్ ఇన్ భారత.
0: ఒకే సమయం లోపల
1: అట్ ది సేమ్ టైం
0: ఒక భయంలో అంత్యక్రియలు,
1: వన్ టైం అభిచ్యం,
0: మరొక విషయం లోపల పట్టాభిషేకము,
1: అనదర్ మూమెంట్ కరోనేషన్,
0: మూడవది సర్వసంగ పరిత్యాగము,
1: అండ్ థర్డ్ టోటల్ రెనౌన్సియేషన్,
0: తల్లి యొక్క అంత్యక్రియలు
1: అండ్ అభిచ్యం.
0: అన్ని ఒకే దినము ఒకే క్షణంలో జరుగుతూ వచ్చేసేసినాయి.
1: లాస్ట్ రైట్స్ కరోనేషన్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అట్ ది సేమ్
0: మూమెంట్.
1: ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఎక్కడా జరగదు.
1: నో వేర్ ఇట్ హ్యాపెన్స్.
0: కనుకనే ఆ విధమే చేసేటప్పటికి కృష్ణుడు అంత్యక్రియ అయిపోయింది. రాముడు యొక్క దీని అనగా భీముడు యొక్క దీన్నంతా జరిపిన తర్వాత తాను బయలుదేరిపోయినాడు ధర్మజుడు.
1: When all the three are over, Dharmaja started moving from.
0: నేను వెళ్తున్నాను.
1: He said, I am returning.
0: శిష్యుని ఆశ్రమంలో మీరు ఏ విధంగా నాకు మాట ఇచ్చారు? అక్కడ పట్టుకున్నాడు.
1: And now he caught hold of that promise given by his brothers to him in Rishyashringa ashrama.
0: మేము సిద్ధమే స్వామి అన్నారు.
1: Brothers said, we are ready swami.
0: ఆ ధర్మజుడు ముందు నడుస్తున్నాడు.
1: ధర్మజా వాజ్ ఇన్ ద ఫ్రంట్.
0: ద్రౌపది వెనక నడుస్తుండది.
1: ద్రౌపది బిహైండ్.
0: ఇతనికి పట్టాభిషేకం కట్టాడు అర్జునుడు.
1: అండ్ అర్జున కరుణేటెడ్ హిస్ సన్.
0: అర్జునుడు, భీముడు, నకులు సహ అందరూ ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ పోతున్నారు.
1: ఆల్ ది ఫోర్ బ్రదర్స్ వర్ జస్ట్ ప్రొసీడింగ్ ఇన్ సీక్వెన్స్.
0: ఎవరి మాట ఎవరు కూడా వినటం లేదు, ఒకరిని ఒకరు చూడటం లేదు.
1: నో వన్ ఈస్ స్టేరింగ్ ఎట్ ఎనీబడీ.
0: కొంత దూరం పోయితేనే నకులు పడిపోయాడు.
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్ నకుల ఫెల్.
0: తర్వాత సహదేవుడు పడిపోయాడు.
1: ఆల్సో సహదేవ.
0: తర్వాత భీముడు పడిపోయాడు.
1: ఆల్సో భీమ.
0: అర్జునుడు పడిపోయాడు.
1: అర్జున ఫెల్.
0: కానీ ద్రౌపది కూడా పడిపోయింది.
1: ఆల్సో ద్రౌపది.
0: అందరికి పోని, నేను ఒకటే వెళ్ళిపోతున్నాను అన్నాడు.
1: లెట్ ఎనీబడి లీవ్ మీ, లెట్ మీ గో.
0: సత్య వాక్కు లోపల బ్రతికినటువంటి వాడు.
1: అండ్ ధర్మజ ఆల్వేస్ ప్రొసీడర్.
0: సత్యధీనుడు ఆ యొక్క ధర్మజుడు.
1: అండ్ ధర్మజ హాస్ గాట్ ద క్వాలిటీ ఆఫ్ సత్య.
0: సత్యాన్ని వర్ణించి వరించి యమధర్మరాజు సాక్షాత్ స్వరూపాన్ని ధరించాడు.
1: బికాస్ ధర్మజ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. యమధర్మరాజ,
0: నీవు ధర్మజుడు, నేను యమధర్మజుడు.
1: యు ఆర్ ధర్మజ, ఐఎమ్ యమధర్మజ.
0: నేను నీ వెంట వస్తానని ఒక కుక్క రూపం ధరించి ధర్మజుడు వెంట పోయాడు.
1: అండ్ హీ ఫాలోడ్ ధర్మజ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాగ్.
0: ధర్మాన్ని వదలడానికి యమధర్మరాజు కూడా ఇష్టం లేదు.
1: యమధర్మరాజ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఈవెన్ టు లీవ్.
0: ధర్మమే మా ప్రాణము.
1: ధర్మ ఇస్ అవర్ లైఫ్.
0: అంటే ధర్మాన్ని మేము వదిలి ఎట్ట ఉండగలము?
1: హౌ కెన్ వీ లివ్ లీవింగ్ ధర్మ.
0: అని యముడు కూడా అందులో ప్రయాణం అయిపోతున్నాడు.
1: యమ ఆల్సో జాయిన్ దెమ్ ఇన్ దట్ సోజర్న్.
0: కొంత దూరం పోయిన తర్వాత
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
0: అతనికి కొంచెం దృష్టి జరిగింది.
1: And then he could have little wavering.
0: భయంకరమైనటువంటి దృశ్యం వచ్చేసింది.
1: ఈ కుడ్ హావ్ అవుట్వర్డ్ వ్యూ.
0: ఏమిటి కంటే ఇంత అరుపులు, ఇంత కోరదములు, ఇంత బాధలు, ఇన్ని దుఃఖములు కలుగుతున్నాయే, ఎక్కడిది ఇది అనుకుంటున్నాడు ధర్మజుడు.
1: ధర్మజ వెంట ఆన్ వండరింగ్ వాట్ ఆర్ దీస్ క్రైస్, వాట్ ఆర్ ది మిజరీస్.
0: ప్రతి ఒక్కటి కూడా ఆ కర్మానుసారంగా జరిగే తీరాలని చెప్పినని కృష్ణుని యొక్క చింత.
1: ఇట్ వాజ్ కృష్ణాస్ విల్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ యాజ్ పర్ డెస్టినీ.
0: ధర్మజ నీవు ఎప్పుడు అబద్ధం చెప్పేటువంటి వాడు కాదు.
1: ధర్మజ, యు నెవర్ అటర్డ్ సింగిల్ లై.
0: నీవు కేవలం అశ్వత్థామ అత కుంజరహ అని చెప్పావు అబద్ధం.
1: అట్ వన్ టైమ్ యు సెడ్ లై,
0: అది కూడా అబద్ధం ఏమి కాదు,
1: కుంజరహ
0: వినిపించకుండా మాతో అత కుంజరహ అన్నాడు.
1: యు సెడ్ అత కుంజరహ సాఫ్ట్లీ.
0: అర్జునుడు అనేటువంటి వాడు ఏనుగు చచ్చిపోయినాడు, ఏనుగు అనేటువంటి పదం చెప్పలేదు గట్టిగా.
1: అండ్ యూ సెడ్ అశ్వత్థామ రైట్, బట్ దిస్ ఎలిఫెంట్ నేమ్ యూ డిడ్ సే లౌడ్లీ.
0: అబద్ధం చెప్పి ద్రోణాచార్యుని యొక్క కుమారుడు మరణం తప్పించాడు కాబట్టి ఆ పాపపరమైనటువంటిది ఈ యొక్క యమలోకంలో కొంతసేపు ఉండవలసి వచ్చింది.
1: బికాస్ దట్ లై దట్ యు అటర్డ్ లెడ్ టు ద డెత్ ఆఫ్ ద్రోణాచార్య, దేర్ ఫోర్ యూ హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది లైస్.
0: వెళ్ళాడు లోపగురికి.
1: And he went.
0: వెళ్ళి ఆ యమలోకంలో భరించుకుంటుండగా చాలా ఆ బాధలు పడుతుండేటువంటి వాళ్ళంతా ఆనందం ఆనందం ఆనందం అన్నారు.
1: When one Dharmaja went to that Yamaloka hell, he found everybody ananda, bliss.
0: స్వామి, మీ యొక్క దర్శనం చేత, మీ యొక్క స్పర్శం చేత, మీ యొక్క సంభాషణ చేత, మీ యొక్క ప్రవేశం చేత మాకు బాధలంతా తీరిపోయినాయి.
1: All the inhabitants of the hell said, oh Dharmaja, because of your visit we are free from all the difficulties.
0: Visit chesadu tachame venikostunnadu.
1: After the visit he started returning.
0: Dutalanta kuda unnichaledu.
1: And he
0: nee time saripoyindi inka.
1: He said this moment
0: is sargapattaname nee vellali annadu.
1: And now he should travel further.
0: Akkada yamlokamlo unna varandaru kudanu బాధపడుతున్నారు, ఈ సుఖమును మేము మొదలుపెట్టి మేము ఎక్కడ ఉండేది, మేము కూడా వస్తామన్నారు, రావడానికి వీలు లేదన్నాడు యమభట్టుడు.
1: అండ్ ఆల్ దోస్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ హెల్ వాంటెడ్ టు ఫాలో ధర్మజ బికాస్ దే వాంటెడ్ టు బి బ్లిస్ఫుల్, బట్ యమధర్మరాజా సెడ్ యూ కెనాట్ ఫాలో నౌ.
0: కానీ ఆయన, నేనే ఇక్కడ ఉంటాను, యమలోకంలోనే ఉండి వీళ్ళందరికీ ఆనందాన్ని అందిస్తానన్నాడు.
1: బట్ ధర్మజ సెడ్ ఐ విల్ స్టే బ్యాక్ ఇన్ హెల్ మేక్ ఎవ్రీబడీ హ్యాపీ.
0: ధర్మజని యొక్క గుణం అంత పవిత్రమైనటువంటిది, అంత విశాలమైనటువంటిది, అంత సత్యమైనటువంటిది.
1: దట్ ఈస్ ది వాస్ట్నెస్ ఆఫ్ నొబిలిటీ, ది హైట్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ధర్మజ.
0: కనుకనే అతను చెప్పాడు,
1: హి సెడ్
0: అయ్యా నీవు ధర్మజుడు.
1: యు ఆర్ ధర్మజ.
0: నేను యమధర్మజుడు.
1: ఐఎమ్ యమధర్మరాజ.
0: ఆ యమ అనేది తీసేసేస్తే అది యోగంగా మారిపోయింది.
1: అండ్ ఇఫ్ యు రిమూవ్ యమ, ఇట్ ఇస్ యోగ.
0: యమాదంతో కూడినటువంటి సత్యమే నీ యొక్క స్వరూపము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద ట్రూత్, ద కాంబినేషన్ ఆఫ్ యమ.
0: ఆ సత్యమే ధర్మ స్వరూపము.
1: అండ్ దట్ సత్య ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ధర్మ.
0: అని చెప్పి అతన్ని స్వర్గానికి పంపించేసేసి,
1: సో సేయింగ్ హి సెంట్ హిమ్ టు హెవెన్,
0: అన్నింటి యొక్క అంతరాత్మని గురించి బోధిస్తూ వచ్చాడు.
1: అండ్ టాట్ హిమ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్. కనుకనే
0: సత్య ధర్మముల యొక్క స్వరూపాలు ఇంతటి గొప్పవి అనేటువంటి, ఇంత ఘనమైనటువంటివి ఎవరికి తెలియదు.
1: నో వన్ నోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: సత్యం చేతనే సర్వమును సాధిస్తూ వచ్చారు.
1: విత్ ద ట్రూత్ ఎవ్రీథింగ్ ఈజ్ అచీవ్డ్.
0: కనుక ఇటు సత్యాన్ని మనం తీసుకున్నప్పుడు, సత్యాన్ని మనం అనుసరించినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకు బాధలే కలగవు.
1: అండ్ వన్స్ యూ ఫాలో ట్రూత్ వీల్ నెవర్ సఫర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు అనేక విషయంలో సమస్యలందు కొన్ని అసత్యం ఆడవలసి వస్తుంటుంది.
1: మెనీ టైమ్స్ యూ మే హావ్ టు స్పీక్ లైస్.
0: అసత్యం ఏమాత్రం ఆడవద్దండి.
1: నెవర్ స్పీక్.
0: ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పటికీ సరే నీవు సత్యాన్ని చెప్పు.
1: Even if you have to sacrifice your life, speak truth.
0: Satyam nasti paro dharmaha. Daniki michina dharmam meledu.
1: There is no other dharma beyond satya.
0: Kaliga mee jeevitham anta kuda satya margamlo pravesha pettandi.
1: So lead your life along the path.
0: Bharat deshananta kuda tirigi satya vratamto meeru uddarinchandi.
1: Follow the path of truth of Bharat.
0: Ee anyaya akrama aachara asatyamlanta kuda dooram cheyandi.
1: Be away from all unrighteousness and injustice.
0: Satya margamlo pra meeru santoshapadandi.
1: And be happy in following the path of truth.
0: కనుక ఈ సత్యాన్ని మనం బోధించే నిమిత్తమై యాజ్ఞవల్కుడు ఎంతనో తపస్సు చేశాడు.
1: యాజ్ఞవల్క్య డిడ్ పెనెన్స్ టు టీచ్ ట్రూత్.
0: ఇంత తపస్సు చేసి కట్టకడబడికి దైవత్వాన్ని పొందాడు.
1: అల్టిమేట్లీ అటైన్డ్ ది డివైన్.
0: సత్సంగము చేరాడు.
1: అండ్ హి వాస్ ఇన్ ట్రూత్.
0: సర్వానందాన్ని అనుభవించాడు.
1: హి ఎక్స్పీరియన్స్డ్ బ్లిస్ ఇన్ ఫుల్.
0: కనుక సత్యం చేత ఎన్నో మనం సాధించవచ్చును.
1: సో విత్ ట్రూత్ యూ కెన్ అచీవ్ మెనీ.
0: సత్యంతో సాధించలేనిటువంటి లోకంలో ఒక్కటే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ యూ కెనాట్ అచీవ్ బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ట్రూత్.
0: సత్యంతో ఎన్నైనా మనం సాధించవచ్చును.
1: విత్ ట్రూత్ యూ కెన్ అకంప్లిష్ మెనీ.
0: భూమిని ఆకాశంగా మార్చవచ్చును, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చును.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ స్కై.
0: సత్యాన్ని
1: స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ ఎర్త్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్.
0: సత్యాన్ని మీరు కాపాడుతూ రండి.
1: Uphold the truth.
0: సత్యమే మీ ప్రాణంగా జీవించండి.
1: Consider truth as your life.
0: ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి చదువు.
1: This is the true education.
0: ఎక్కడ పోయినప్పటికీ అసత్యం అనేటువంటి దానికి మీరు అవకాశం అందించకండి.
1: Never speak lies anywhere.
0: సత్యాన్ని మీరు పలకండి.
1: Speak truth always.
0: ఆనందంగా మీరు అనుభవించండి.
1: Experience bliss.
0: ఈ సత్యం వల్ల ఏ కష్టం కలుగుతుందో అని విచారమే చేయకండి.
1: Never be worried of the difficulties you may face when you speak truth.
0: అలాంటి సత్యాన్ని పలుకుతుంటే

0: రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 23rd November 1990 ఆన్ ది ఒకేజన్ ఆఫ్ 65th బర్త్డే సెలబ్రేషన్స్.
1: భరత దేశంబు ఆరంజి పండు పోల్చ, భరత దేశంబు ఆరంజి పండు పోల్చ, కనగ జాతులు మతములు తొనలు కాగా, భరత దేశంబు ఆరంజి పండు పోల్చ, కనగ మతములు జాతులు తొనలు కాగా, వివిధ తెగలును వృత్తుల వెన్నియున్నా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌరా, భరతదేశాన పుట్టుటే భాగ్యమౌరా, ఐకమత్యము జ్ఞానంబు అందజేసి జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియే, ఐకమత్యము జ్ఞానంబు అందజేసి దివ్య జ్యోతిని వెలిగించు.

0: మోడల్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ యూనిటీ, విజ్డమ్ అండ్ ఇల్యూమినేషన్. దిస్ కంట్రీ ఆఫ్ భారత్ ఈజ్ మేకింగ్ ద డివైన్ జ్యోతి ఎఫల్జెన్స్ అండ్ లైట్ షైన్ ఫోర్త్.
1: బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు ఏక గర్భజాతులటంచు కాంచరయ్యా. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు ఏక గర్భజాతులటంచు కాంచరయ్యా. అన్నలు ద్విజులు శూద్రాదులు తమ్ములు బలు ప్రేమ చూపుటే భావ్యమయ్యా. గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా. గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా. ద్విజుడు దుర్గుణుడైనా కనగ శూద్రుడు కాడే సుగుణి శూద్రుండు భూసురుడు కాడే. ద్విజుడు దుర్గుణుడైనా కనగ శూద్రుడు కాడే సుగుణి శూద్రుండు భూసురుడు కాడే. పితరులకు తనయులకు భేదంబు కలదే తనయులకు పితరులకు భేదంబు కలదే. ఐకమత్యము అన్నిట అభివృద్ధి పరచి కలత విలనాడి ఐక్యంబు కాంచరయ్యా. అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా. కలత విడనాడి ఐక్యంబు కాంచరయ్యా. అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా. అయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా.
0: Brahmins, Kshatriyas, Vaisyas and Sudras are all the children born of the same womb. Please perceive this truth. Brahmins are like elder brothers. Sudras are like younger brothers. How can there be any difference between children born of the same mother? Caste is based on the basis of the virtues and the behavior. If only people have virtues, they belong to the higher caste. Even if it is a dvija, a Brahmin, if he is suffering from weaknesses and bad qualities, he is a Shudra only. Even if it is a Shudra, if he has virtues, he is as good as a Brahmin. How can there be any difference between brothers born of the same mother? You have to see this unity which is inherent in all the aspects of Bharat. Give up all these differences and quarrelsomeness. See unity. Then only the country can achieve prosperity, progress and welfare.
1: Divyatma Swarupulare.
0: Embodiments of divine atma.
1: ప్రాచీన కాలం నుండి భారతీయుడు సత్యమనే ప్రత్యక్ష దైవముగా భావించి రమించి సేవించి దివ్యత్వాన్ని పొందుతూ వచ్చాడు.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారతీయాస్ కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ ది డైరెక్ట్ గాడ్. That is how they considered it, they enjoyed it. సర్వ్డ్ ది ట్రూత్ అండ్ ద రిచ్ డివినిటీ త్రూ ట్రూత్ అలోన్.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు, న్యాయమే వారి ఆటపట్టు.
0: భారతీయస్ ఆల్వేస్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్, పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ది గివ్ టాప్ ప్రయారిటీ ఫర్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈనాడు సత్యధర్మములను విస్మరించడం చేత దేశ సమైక్యతను కాని జాతి సమిష్టితిని కాని అందుకోలేకపోతున్నాం.
0: యాజ్ వీ హ్యావ్ గివెన్ అప్ టుడే ట్రూత్ అండ్ రైచియస్నెస్, వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ ద యూనిటీ అమంగ్ ద క్యాస్ట్ అండ్ ద రిలీజియన్ అండ్ ఆల్సో నాట్ బీన్ ఏబుల్ టు ఇంప్రూవ్ ది సొసైటీ.
1: తూర్పున బంగాళాఘాతం, పశ్చిమమున అరేబియా సముద్రము.
0: ఆన్ ద ఈస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ ఇస్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ ఆన్ ద వెస్ట్ దేర్ ఇస్ అరేబియన్ సీ.
1: ఈ రెండింటికి మధ్య సంగమ స్థానమే హిందూ మహాసముద్రం.
0: ది పాయింట్ విచ్ జాయిన్స్ దీస్ టూ ఈజ్ హిందూ
1: మహాసముద్రం,
0: ఇండియన్ ఓషన్.
1: అటులనే జీవ బ్రహ్మలు యంత్రం, ఐక్య సాధనా సంపత్తి భారతదేశము.
0: ఇన్ ద సేమ్ వే ది బ్రింగింగ్ అబౌట్ ద యూనిటీ బిట్వీన్ ది ప్రాస్పరిటీ వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ ఈజ్ భారత్.
1: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమునకు భారతదేశమే ఒక ఆటపట్టు.
0: ది కంట్రీ ఆఫ్ భారత్ ఈజ్ ద బర్త్ ప్లేస్ వెరిన్ ది కమింగ్ టుగెదర్ ఆఫ్ ద జీవ అండ్ బ్రహ్మ ఈజ్ ఎస్టాబ్లిష్.
1: భారత అనగా కేవలం ఒక దేశమునకు కాని, ఒక వ్యక్తికి కాని, ఒక కాలమునకు కాని సంబంధించినటువంటిది కాదు.
0: వెన్ యూ సే భారత్, ఇట్ ఈజ్ నాట్ విత్ రెఫరెన్స్ టు ఎనీ పర్టికులర్ ఇండివిజువల్, ఎనీ కంట్రీ ఆర్ ఎనీ సర్కమ్స్టాన్స్.
1: అనేక పురాణములు యందు వివిధ రీతుల భారతాన్ని ప్రకటించినప్పటికీ ఇది కేవలము వారి వారి భ్రాంతులని చెప్పవచ్చు.
0: వాట్ ఎవర్ డిస్క్రిప్షన్ ఈజ్ గివన్ ఇన్ వేరియస్ స్క్రిప్చర్స్ అబౌట్ భారత్, ఇట్ ఈజ్ ఓన్లీ దేర్ ఓన్ ఇమాజినేషన్.
1: జడభరతుడు భారతదేశాన్ని పాలించడం చేత ఈ దేశములకు భారతమని పేరు వచ్చినదని కొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ స్క్రిప్చర్స్ సే దట్ యాజ్ ఎ పర్సన్ కాల్డ్ జడభరత హ్యాస్ రూల్డ్ దిస్ కంట్రీ, ది కంట్రీ హ్యాస్ బీన్ గివెన్ ద నేమ్ ఆఫ్ భారత్.
1: శకుంతల దుష్యంతుని కుమారుడైనటువంటి భరతుడు ఈ దేశమును పాలించడం చేత దీనికి భారతదేశం అని పేరు వచ్చినదని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ అదర్ స్క్రిప్చర్స్ మైట్ మెన్షన్ దట్ యాజ్ భరత్ సన్ ఆఫ్ శకుంతల అండ్ దుష్యంత హ్యాస్ రూల్డ్ దిస్ కంట్రీ, ద నేమ్ హ్యాస్ బీన్ గివన్ టు దిస్ కంట్రీ యాజ్ భారత్.
1: శ్రీరామచంద్రుని సోదరుడైనటువంటి భరతుడు రామ పాదుకలకే పట్టాభిషేకం గావించి పవిత్రమైన హృదయంతో పాలించడం చేత ఆ భరతుని నామే ఈ దేశంలోకి వచ్చిందని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ అదర్ పురాణాస్ మేట్ మెన్షన్ ది బ్రదర్ ఆఫ్ రామ భరత్ హ్యాస్ కారునేటెడ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ రామ అండ్ రూల్ ద కంట్రీ విత్ సేక్రెడ్ ఫీలింగ్స్. దేర్ ఫోర్
1: అయితే ఈ భరత అనే శబ్దం ఏనాడు పుట్టేది?
0: దెన్ అట్ వాట్ టైమ్ హ్యాస్ దిస్ వర్డ్ భారత్ టేకన్ ఇట్స్ ఆరిజిన్?
1: జడ భరతునికి పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఈ జడభరతునికి భరత అని పేరు ఉచ్చరించారు.
0: ది నేమ్ భరత హ్యాస్ బీన్ గివన్ టు జడభరత బికాస్ దిస్ వర్డ్ భారత్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ జడభరత కేమ్ ఇన్ టు ఎగ్జిస్ట్.
1: శకంతల దుష్యంతుని కుమారులకు పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఆ యొక్క కుమారులకు ఈ పేరు పెట్టారు.
0: యాజ్ దెర్ వాజ్ దిస్ వర్డ్ భారత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఈవెన్ బిఫోర్ ది బర్త్ ఆఫ్ భరత్ టు శకుంతల అని దుష్యంత,
1: అదే విధముగానే భరత అనేటువంటి పేరు అనాదిగా ఉండినటువంటిది.
0: ఇన్ ది సేమ్ వే దిస్ నేమ్ భరత్ హ్యాస్ బీన్ దేర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్.
1: సరస్వతి భగవతి భారతి అని సరస్వతికి ఈ పేరు సార్థకమైనటువంటిది.
0: గాడెస్ సరస్వతి హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సరస్వతి భగవతి అండ్ భారతి.
1: సరస్వతి అనగా వాగ్దేవతా స్వరూపిణి.
0: సరస్వతి మీన్స్ ది గాడెస్ ఆఫ్ వాక్ వర్డ్.
1: కనుక వాక్కుచే ఉద్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను భరతుడే.
0: దేర్ఫోర్ ఎవరీ పర్సన్ హూ హాస్ టేకన్ బర్త్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ వాక్ ఈజ్ భరత.
1: కేవలం ఈ దేశమునకు మాత్రమే, ఈ కాలమునకు మాత్రమే, ఈ వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు.
0: దిస్ వరల్డ్ భరత్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఎయిదర్ టు ఎ పర్టికులర్ కంట్రీ ఆర్ టు ఎ పర్టికులర్ టైమ్ ఆర్ టు ఎ పర్టికులర్ సిచ్యుయేషన్.
1: యావత్ మానవ జాతికే ఈ భరత అనేటువంటి శబ్దం అన్వయిస్తుంది.
0: దిస్ వరల్డ్ భరత్ ఈజ్ అప్లికబుల్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: భా అనగా,
0: భా మీన్స్
1: దివ్య జ్ఞాన స్వరూపమైనటువంటి తత్వమునకు బకారం అని అర్థము.
0: భా ఆర్ బకారా స్టాండ్స్ ఫార్ ద
1: స్వస్వరూప జ్ఞానమే భా.
0: సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భా.
1: ఈ భా అనేటువంటి దాన్ని రమించినటువంటి వాడు భారతుడు.
0: హూఎవర్ ఎంజాయ్స్ దిస్ పర్టికులర్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భరత.
1: కనుక స్వప్రకాశమైన జ్ఞానమును రచించినటువంటి వాడు భారతుడు.
0: ఎ పర్సన్ హూ రెవెల్స్ ఇన్ సెల్ఫ్ ల్యూమినాసిటీ మే బి కాల్డ్ భరత.
1: సంగ్రామం తానేతి ఇది భారత అని దీనికి ఉత్పత్తి స్థానము. అనగా సంగ్రామమునందు కుశలుడైనటువంటి వాడు భారతీయుడు అని.
0: ఎ భారతీయ వాజ్ ఈజ్ వన్ హూ ఈజ్ స్కిల్ఫుల్ అండ్ డెక్స్టరస్ ఇన్ వేజింగ్ వార్.
1: సంగ్రామం అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై సంగ్రామ ఆర్ వార్?
1: అసుర ప్రకృతి యొక్క శక్తిని ఆత్మశక్తితో ఎదుర్కొనటము.
0: దట్ ఈజ్ ఫేసింగ్ ద డిమానిక్ అండ్ ఈవిల్ ఫోర్సెస్ విత్ ద పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ఎందున్నటువంటి ప్రకృతి శక్తిని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మశక్తితో ఎదుర్కొనేటువంటి వాడు భారతీయుడు.
0: భారతీయ ఈజ్ వన్ హూ మేక్స్ దిస్ డివైన్ ఆత్మిక్ పవర్ మేనిఫెస్ట్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫేసెస్ ఆల్ ద డెమోనిక్ ఈవిల్ ఫోర్సెస్.
1: బలం భరం భగతి విభక్తి అనేటువంటి నిరుక్త పదములు. బలం అనగా బ్రహ్మ బలము, తేజో బలము.
0: ది హియర్ బలం ఆర్ ద స్ట్రెంగ్త్ రెఫర్స్ టు ద శాంత బలం అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ క్షత్రియాస్.
1: ఈ ముమ్మూర్తులతో కూడినటువంటి వాడు భరతుడు.
0: భరత ఈజ్ వన్ హూ ఈజ్ ట్రినిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ.
1: భరం అనగా శృతి యందు దీనికి యజ్ఞము అని ఒక అర్థము.
0: వన్ మీనింగ్ గివన్ ఇన్ శృతి ఫార్ దిస్ వర్డ్ బలం ఈజ్ యజ్ఞ.
1: యజ్ఞం ఆత్మం రుద్రతి ఇది భరత. అనగా యజ్ఞము చేత ఆత్మబలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
0: భారతీయ ఈజ్ వన్ హూ అక్వైర్స్ ది పవర్ ఆఫ్ ఆత్మ త్రూ కండక్టింగ్ యజ్ఞ ఆర్ సాక్రిఫైస్.
1: ఆత్మబలం అనగా దైవ బలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
0: దిస్ ఆత్మిక్ స్ట్రెంగ్త్ మీన్స్ ద వన్ హూ కెన్ అక్వైర్ ద డివైన్ స్ట్రెంగ్త్ ఇన్ హిమ్ హీ ఈజ్ భరత.
1: కనుక ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ వ్యక్తి అయినకుడు వీటిని పొందుటకు అధికారి కాగలడు.
0: హూ ఎవర్ హీ బీ టు విచ్ ఎవర్ కంట్రీ హీ మే బిలాంగ్ టు విచ్ ఎవర్ టైమ్ హీ బిలాంగ్ హీ హాస్ గాట్ ద రైట్ టు అక్వైర్ దిస్.
1: సంపన్న దేశము
0: భారత్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ప్రాస్పరస్ అండ్
1: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక సంపత్తికి మూల స్థానము.
0: దిస్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఫార్ ది మోరల్ లైఫ్ ది ఆధ్యాత్మిక్ లైఫ్ అండ్ ది ధార్మిక్ లైఫ్.
1: లౌకిక జీవితముకు ఇది అన్నపూర్ణ వంటిది.
0: దిస్ భారత్ ఈజ్ లైక్ అన్నపూర్ణ.
1: ఇట్టి పవిత్రమైన దేశమును ఈనాడు మనము బీద దేశంగా భావించుకోవటం ఇది కేవలము ఒక భ్రాంతియే.
0: ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డెల్యూజన్ విచ్ ఇస్ రాంగ్లీ గాట్ ఇఫ్ వీ కన్సిడర్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ యాజ్ ఎ పూర్ కంట్రీ.
1: మనది బీద దేశము కాదు.
0: వీఆర్ నాట్ ఎ పూర్ కంట్రీ.
1: ఇది సంపన్న దేశము.
0: దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వెల్తీ రిచ్.
1: సంపన్న దేశమే కాకుండా మొఘల్ చక్రవర్తులు, తురస్కులు, ఐరోపా వారు దీనిపైన దండెత్తి ఎందుకు వచ్చారు?
0: ఇఫ్ ఓన్లీ దిస్ ఈజ్ నాట్ ఎ వెల్తీ అండ్ రిచ్ కంట్రీ వై డిడ్ దిస్ మొఘల్స్ ఆర్ పీపుల్ ఫ్రమ్ యూరోప్ ఇన్వేడ్ దిస్ కంట్రీ టు ప్లండర్.
1: కానీ సంపద ఉండినప్పటికీ దానిని మనం సంరక్షించుకోలేకపోతున్నాం.
0: వీ హ్యావ్ వెల్త్ అండ్ రిచ్నెస్ బట్ వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ఇట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్?
1: సర్వ సంపదలు ఉన్నవి కానీ భారతీయుని యందు ఐకమత్యం క్షీణించినది.
0: దెర్ ఇస్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ భారత్, బట్ దెర్ ఇస్ నో యూనిటీ అమంగ్ దెమ్.
1: స్వాతంత్రమును సాధించారు కానీ ఐక్యతను సాధించలేదు.
0: వీ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఫ్రీడమ్ బట్ నాట్ యూనిటీ.
1: ఐక్యత లేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మూల కారణమైనది భారతదేశం.
0: ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రాపింగ్ అప్ ఆన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యూనిటీ అమంగ్ అస్.
1: గజనీ మహమ్మదు భారతదేశంలో పంజాబు పైన నాగరకోటను ముట్టడించినప్పుడు ఆ నాగరకోట నుంచి కూడాను 700 మనువులు బంగారును ఒంటెలపైన ఎత్తుకుని పోయారు.
0: వెన్ గజనీ ఇన్వేడెడ్ ఇండియా అండ్ అటాక్డ్ ద పంజాబ్, హీ ప్లండర్డ్ 700 mons ఆఫ్ గోల్డ్ ఫ్రమ్ హియర్ టు హిస్ ప్లేస్.
1: నాగరకోట యందు 30 గజముల వెడల్పుతో 15 గజముల పొడవుతో ఉండినటువంటి ఒక రజిత గృహమునే నిర్మించినప్పుడు ఆ గృహాన్ని కూడాను పునాదులతో తోడుకొని తీసుకుని వెళ్లారు.
0: దిస్ ప్లేస్ నాగపట్న హ్యాడ్ 30 feet by 50 feet, ఏ గోల్డెన్ రూమ్ 30 yards by 15 yards, ఏ గోల్డెన్ రూమ్ ఇట్ సెల్ఫ్ విచ్ వాజ్ టోటలీ రిమూవ్డ్ అండ్ టేకన్ అవే.
1: ఇలాంటి సంపన్న దేశమునందు మనం జన్మించి కూడాను ఈ సంపన్న భావమును మనలో ఆవిర్భవించకపోవటం ఇది కేవలం దురదృష్టం.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ రిచ్ కంట్రీ, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ సచ్ ప్రైడ్ అండ్ రిచ్నెస్ ఆఫ్ థాట్,
1: ఏ కార్యమునందు చూచినా కూడాను స్వార్థము స్వప్రయోజనమే తాండవమాడుతున్నది.
0: వాట్ ఎవర్ వర్క్ వీ అండర్టేక్ వీఆర్ స్వేర్డ్ బై సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ప్రేమస్వరూపులారా, స్వార్థమును త్యజించాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా,
1: ఐకమత్యమును చేపట్టాలి.
0: గివ్ అప్ సెల్ఫిష్నెస్,
1: దేశం యొక్క ఐక్యతలో ఆనందాన్ని అనుభవించాలి.
0: అండ్ యూ షుడ్ ఎంజాయ్ బ్లిస్ విత్ ఇన్ ది నేషన్.
1: నిజముగా భారతదేశము ఎంత పవిత్రమైన దేశమనేటువంటిది మీకు గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది.
0: దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ యూ టు రియలైజ్ వాట్ ఎ సేక్రెడ్ కంట్రీ భారత్ ఈజ్.
1: ఈ పవిత్రమైన దేశమునందు లేనటువంటిది ఒక్కటి కూడాను లేదు. ఎన్న భారతే తన్న భారత అనింది. భారతదేశమునందు లేనటువంటి ఒక వస్తువును కాని సాంప్రదాయమును కాని సంశక్తిని కాని మరి ఈ దేశమునందు కూడాను చూడలేము.
0: వాట్ ఎవర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ భారత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ ఆర్ కల్చర్, నోవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ అవైలబుల్.
1: ఇలాంటి భారతదేశమునందు సర్వశక్తులు కూడా ఉండి కూడాను నిశ్శక్తులుగా మనం భావిస్తున్నాము.
0: ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ సచ్ పవర్స్ అండ్ వెల్త్ విత్ ఇన్ భారత్, వీఆర్ కన్సిడరింగ్ అవర్ సెల్స్ యాజ్ పవర్లెస్ అండ్ పూర్.
1: ఇది కేవలము మన భ్రాంతి మాత్రమే.
0: దిస్ ఇస్ ఓన్లీ అవర్ ఓన్ డెల్యూషన్.
1: ఈ భ్రాంతిని దూరం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి ఆత్మానందం లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ డెల్యూషన్ వీ కెన్ ఎంజాయ్ ఆత్మిక్.
1: బ్రహ్మను దూరం చేసినప్పుడే బ్రహ్మ మనకు సాక్షాత్కారం అవుతుంది.
0: వీ కెన్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ ఓన్లీ వెన్ వీ గివ్ అప్ భ్రమ డెల్యూషన్.
1: భారతదేశమునకు భాగ్యము మనకుందా?
0: వెన్ వీఆర్ హ్యావింగ్ ఏ రిచ్ కంట్రీ లైక్
1: ఇతర శక్తులు మనం కోరనేలా,
0: వై షుడ్ వీ ఆస్క్ ఫర్ సమ్వన్ ఎల్స్ టు గివ్ సంథింగ్?
1: హైందవ ధర్మ హిమాత్రులు మనకుందా?
0: వెన్ దెర్ ఈస్ ది ధర్మ ఆఫ్ హైందవాస్ లైక్ హిమాలయన్ మౌంటైన్ ఇట్ సెల్ఫ్?
1: క్షీరసాగరమును కోరనేలా,
0: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ బెగింగ్ ఫర్?
1: సర్వమును కూడాను మానవుని యందు భారతదేశం ఆవిర్భవించి ఉన్నది.
0: దేర్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ భారత్ విచ్ ఇస్ అవైలబుల్ ఫర్ ఆల్ ది పీపుల్ ఇన్ భారత్.
1: కనుక భారతీయులై పుట్టి
0: భారతీయాస్
1: భరతమాత ధర్మం భాగ్యము కాపాడ భారమంతయు మీదే బాధ్యులారా. ఈ భారతదేశం యొక్క భాగ్యమును కాపాడటానికి ప్రతి భక్తులు కూడాను కంకణం కట్టుకోవాలి.
0: ఎవరీ డివోటీ షుడ్ టేక్ ఎ వో టు ప్రొటెక్ట్ అండ్ సేవ్ గాడ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారత్, ద రిచ్నెస్ ఆఫ్ భారత్.
1: ఏనుగెట్టుల తలబలం ఎరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు.
0: అవర్ భారతీయాస్ ఆర్ లైక్ ఎన్ ఎలిఫెంట్ విచ్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: సర్వశక్తి సంపన్నుడైనటువంటి భారతీయుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవడం చేతనే ఒక మావటి వాడికి వశమైనటువంటి ఏనుగు వలె మనం చిక్కిపోతున్నాం.
0: జస్ట్ యాజ్ ఎ బిగ్ ఎలిఫెంట్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎ మావటి, సో ఆల్సో ఆల్దో వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ అస్, వీఆర్ succumbing to weaknesses.
1: ఇలాంటి బలహీనతను మనం దూరం చేసుకోవాలి.
0: We have to free ourselves from that kind of weakness and weak.
1: భారతదేశమునందు అనేక మహనీయులు అనేక విధములైనటువంటి బోధనలు సలిపేటువంటి వారు జన్మించినటువంటి భూమి.
0: Bharat is a country which has given birth to great mahaniyas, great sages and saints who have taught the highest truths.
1: Khanda khandantara khyati narjinchina mahaniyulanu ganna matrubhumi.
0: This country has acquired reputation which is intercontinental for having people who are great souls.
1: పాశ్చాత్య వీరుల పరద్రోలించియు స్వాతంత్రమును గన్న సమరభూమి.
0: This is a land wherein people have driven away all the foreign invaders and established freedom.
1: పాండిత్యమున చాలా ప్రఖ్యాతి గాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి.
0: This is the Bharat which has shown its mettle in terms of scholarship and పోయట్రీ.
1: సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు ధీశక్తి చూపిన దివ్య భూమి.
0: దిస్ ఇస్ ద డివైన్ ల్యాండ్ విచ్ హస్ షోన్ ఇట్స్ సుప్రమసీ ఇన్ ఆల్ ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, లిటరేచర్ అండ్ డాన్స్ డ్రామా.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య భూమి అందు మానవుడే జన్మించకూడను. ఈ దివ్యమైనటువంటి ఒక పవిత్రత మనం గుర్తించుకోలేకపోవటము ఇది కేవలం ఒక దురదృష్టమే.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ లైక్ భారత్ విచ్ ఈజ్ ఎండోర్డ్ విత్ సో మెనీ గ్రేట్ థింగ్స్, ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ అవర్ ఓన్
1: మధుర భావం లేని మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యముందా?
0: అమంగ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ద ఫీలింగ్ ఆఫ్ మదర్హుడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్వీటెస్ట్.
1: మాతృభూమి మనం జన్మించి ఈ మాతృభావంతో మాతృదేశాన్ని మనము ప్రేమించలేకపోతున్నాము.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ మదర్ ల్యాండ్ లైక్ భారత్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు
1: దేశాన్ని ప్రేమించాలి.
0: వీ షుడ్ లవ్ అవర్ మదర్
1: దేశ క్షేమాన్ని ఆశించాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ విష్ ది గుడ్ ఆఫ్ అవర్ కంట్రీ.
1: ఆ దేశ కళ్యాణ నిమిత్తమైన జీవితాన్ని మనం అంకితం చేయాలి.
0: వీ షుడ్ డెడికేట్ అవర్ లైఫ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ నేషన్.
1: ఐకమత్యం అత్యవసరం.
0: ఫర్ దిస్ యూనిటీ ఈజ్ ఎసెన్షియల్.
1: మహనీయుల యొక్క జన్మదినమును మనం జరుపుకుంటున్నామే కానీ మహనీయుల యొక్క వాక్యములను ఏమాత్రం కూడా అనుసరించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ సెలబ్రేటింగ్ ది బర్త్డేస్ ఆఫ్ ద గ్రేట్ సెయింట్స్ అండ్ సేజెస్ అండ్ గ్రేట్ పీపుల్ బట్ వీఆర్ నాట్ కేరింగ్ టు ఫాలో దేర్ వర్డ్స్.
1: జన్మదినములు చేసుకోవటం గొప్పతనము కాదు.
0: సెలబ్రేటింగ్ బర్త్ డేస్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ థింగ్.
1: కారణ జన్ములైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను మనం అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు లెర్న్ the great things from them and conduct ourselves according to their words and their life.
1: Prema tattvanni manam penchukovali.
0: We have to develop love in us.
1: Jeevitamanta premamayanga marchukovali.
0: We have to transform our lives into lives of love.
1: Kanukane aanati dwapara yugamulandu jeevulanni ikkudunu cheri prema tattvanni abhiruddhi parchukoni krishnamrutamunu golinatunti jeevulu aa gopikalu.
0: The Gopikas of Dwapara age were such great ones whose hearts were filled with love for Krishna.
1: Prema leni jeevitamu kevalamu oka nirupayogamainatundi titti vantidi.
0: A life without love is a useless bellow.
1: Manavudu prema swaroopudu.
0: Man is the very embodiment of love.
1: Ee premanu manamu satyaroopamainatundi reetiga marachukovali.
0: We have to turn our love towards truth.
1: ఈ ప్రేమనే మానవునకు ప్రాణము.
0: దిస్ లవ్ ఇస్ ద వెరీ బేసిస్ ఆఫ్ అవర్ లైఫ్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: దివ్యమైనటువంటి ఒక భగవత్తత్వాన్ని మనం ప్రేమగా భావించి ప్రేమ చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: వీ హ్యావ్ టు అండర్టేక్ ద సర్వీస్ ఆఫ్ ద సొసైటీ విత్ లవ్.
1: భారతదేశం యొక్క విశిష్టతను మనము తిరిగి అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to bring back those glorious days of Bharat once again.
1: అన్ని దేశములకును ఉపాధ్యాయ స్థానమును అలంకరించినటువంటి భారతదేశము.
0: Bharat occupied the place of the preceptor and the master for all
1: ఇతర దేశీయులందరూ కూడా శాంతి భద్రతల కోసం భారతదేశమును ఆశ్రయిస్తూ ఉన్నారు.
0: All the other countries approached Bharat ఫర్ అక్వైరింగ్ పీస్.
1: ఇలాంటి పరిస్థితిలో భారతీయులు భారతీయుల యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోవటం ఇది ఒక దురదృష్టము.
0: వెన్ దట్ ఈస్ ది రియల్ సిచ్యుయేషన్, ఇఫ్ భారతీయస్ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దేర్ ఓన్ గ్రేట్నెస్, ఇట్ ఈస్ అన్ఫార్చునేట్.
1: భౌతిక జగత్తునకు జీవలోకానికి మానసిక సీమకు సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉండినటువంటి యొక్క దివ్య సత్యమునకు ప్రతిస్వరూపమే భారతీయుల యొక్క చరిత్ర.
0: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దర్ లైఫ్, పొలిటికల్, వరల్డ్లీ, స్పిరిచువల్, ఎకనమిక్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దర్ లైఫ్.
1: ఇట్టి భారతీయ చరిత్ర దివ్యమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయ అద్దమునందే మనం ప్రతిబింబింప చేసుకోవచ్చును.
0: వీ హ్యావ్ టు మేక్ సచ్ సేక్రెడ్ హిస్టరీ ఆఫ్ భారత్ రిఫ్లెక్ట్ విత్ ఆల్ ఇట్స్ గ్లోరీ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
1: నిరంతరము భౌతికము లౌకికమే ఈ రెండింటి ఎందే మన జీవితాన్ని అంకితం గావించుకుంటున్నాం.
0: వీఆర్ డెడికేటింగ్ అవర్ లైఫ్ రాంగ్లీ టు వర్లీనెస్ అండ్ ఆల్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఆస్పెక్ట్స్.
1: ఈ భౌతికమైన సుఖములు ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫిజికల్ కంఫర్ట్స్?
1: ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునేటువంటి దివ్యత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ షైన్ ఫోర్త్ ఇన్ అస్.
1: ఎన్ని చదువులు చదివినా ఎన్ని పదవులు ఏలినా దివ్యమైనటువంటి విశాలమైనటువంటి ప్రేమతత్వం ఏమైనా ఇందు లేకపోయినా ఇవన్నీ కూడా నువ్వు నిరుపయోగములే.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే అక్వైర్, వాట్ ఎవర్ పొజిషన్ యూ మే ఆక్యుపై, ఇఫ్ ఓన్లీ యూ డు నాట్ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
1: గుణములను అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ గుడ్ క్వాలిటీస్.
1: ఎన్ని చదువులుండి గుణము స్వల్పమున్నా ఫలమేదేమి వాని విలువదేమి?
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మే హ్యావ్, ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దట్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఈస్ ది రిజల్ట్?
1: పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి.
0: వై హ్యావ్ 10 ఏకర్స్ ఆఫ్ బ్యారన్ ల్యాండ్? బెటర్ హ్యావ్ ఫర్టైల్ ల్యాండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ వన్.
1: హృదయ విశాలతతో ఉండినటువంటి ప్రేమతత్వం మనలో లేనప్పుడు ఎన్ని విద్య నుండి ఎన్ని అధికారం నుండి ఎన్ని సిరి సంపద నుండి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ పవర్?
1: ఈనాడు మానవునికి ఆకలి కావాలంటే అన్నం తినాలంటే ఆకలి ఉండాలి.
0: టుడే మ్యాన్ షుడ్ రియలైజ్ దట్ ఇఫ్ హీ హ్యాస్ హంగర్ హీ షుడ్ హ్యావ్ ఫుడ్.
1: నీరు త్రాగాలంటే తన యందు దప్పి కలగాలి.
0: ఇఫ్ హీ వాంట్స్ టు డ్రింక్ వాటర్ దేర్ మస్ట్ బి థర్స్ట్ ఇన్ హిమ్.
1: ఆనందాన్ని అనుభవించాలంటే అతనిలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క సంతోషం అతనిలో కలగాలి.
0: ఇఫ్ హీ వాంట్స్ టు రియలీ ఎంజాయ్ బ్లిస్ దేర్ మస్ట్ బి ఎనర్జీ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎంజాయ్.
1: అదే విధంగానే కారణం లేని కార్యం ఈ జగత్తునందు కానరాదు.
0: దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ ఎ కాజ్.
1: ఈనాడు మీరు ఇన్ని లక్షల మంది ఇందులో ప్రవేశించారంటే దీనికి కారణం ఏమిటి?
0: ఇఫ్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ వాట్ ఈస్ ది కాజ్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఇట్?
1: మీ ఎందు కానీ మీ దేశమునందు కానీ మీ పరిసర ప్రాంతములందు కానీ లేనటువంటి ఏదో ఒకటి ఇక్కడ ఉన్నదనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మీరు చేరారు.
0: యూ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ హియర్ విచ్ ఇస్ యూనిక్ విచ్ యూ కెనాట్ గెట్ ఇన్ యువర్ ఓన్ ప్లేస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీ అందే మీ యొక్క దేశమునందే మీ యొక్క పరిసరములందే మీరు ఆశించినటువంటిదే ఉండిన ఇంత దూరం ఇన్ని శ్రమల కోర్చి మీరు ఇక్కడ రానక్కర్లేదు.
0: ఇఫ్ ఓన్లీ యూ హ్యాడ్ దిస్ యూనిక్నెస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ ఇన్ యువర్ ఓన్ సర్కమ్స్టాన్సెస్ యూ వుడ్ నాట్ హావ్ కమ్ హియర్ అట్ ఆల్.
1: ఇక్కడ ఒక దివ్యమైనటువంటి ప్రేమ ఉంటున్నది.
0: హియర్ దేర్ ఇస్ డివైన్ లవ్.
1: ఈ ప్రేమ అనేటువంటి మ్యాగ్నెట్టే ఈ అన్ని రకములైనటువంటి యొక్క జీవులనేటువంటి ఒక ఇనుప ముక్కలను లాగుతూ ఉంటుండాలి.
0: దిస్ డివైన్ మ్యాగ్నెట్ ఆఫ్ లవ్ హ్యాస్ బీన్ ఏబుల్ టు అట్రాక్ట్ ఆల్ దీస్ పీపుల్ హూ మే బి కంపేర్డ్ టు ఐరన్ ఫైలింగ్స్.
1: ఏం ఒక్క ఇన్విటేషన్ వేయలేదు.
0: We have not invited.
1: ఎవరికి రామని ఆహ్వానం పంపలేదు.
0: We have not sent any invitation to anyone.
1: కానీ ఇది ప్రేమ సంబంధమైనటువంటి యొక్క హృదయ సంబంధమైన ఈ ఆనందం చేతనే అందరినీ ఇక్కడ లాగగలుగుతూ ఉంటుండాలి.
0: We have this place has been able to attract so many people because here is love which is divine and there is that kind of heart to heart love between
1: you and me. పవిత్రమే దీనికి మూల కారణం.
0: ది బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఈజ్ సేక్రెడ్నెస్.
1: పవిత్రత ఎక్కడ ఉంటున్నదో అక్కడనే ప్రేమ ఆవిర్భవిస్తుంది.
0: వేర్ ఎవర్ దెర్ ఇస్ సేక్రెడ్నెస్ లవ్ సర్జెస్ ఫోర్.
1: ప్రేమ పవిత్రములు రెండింటి యొక్క చేరిక చేతనే ఆనందము లభ్యమవుతుంది.
0: ఇఫ్ లవ్ అండ్ సేక్రెడ్నెస్ జాయిన్ టుగెదర్ దెన్ దెర్ విల్ బి బ్లిస్.
1: మనం ఎన్ని యోగములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
0: Whatever work we do is no
1: use. ఎన్ని యాగములు సల్పినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
0: Whatever number of sacrifices you conduct.
1: యోగమునందు ఉచ్ఛాస నిశ్వాసమునందు కొన్ని రకమైనటువంటి యోగాభ్యాసం చేస్తుంటారు.
0: Some people perform the yoga exercises in inhaling and exhaling.
1: కుండలిని శక్తిని అభివృద్ధి పరచుకుంటుంటారు.
0: They also develop the power of kundalini.
1: ఇది భౌతికమైనటువంటి ఒక వ్యాపారం మాత్రమే.
0: But all this is physical in its nature.
1: గాలిని తీసుకోవటం పూరకమనియు, గాలిని వదలటం రేచకమనియు, దానిని స్తంభింపచేసుకోవటము ఒక కుంభకమనియు భావిస్తుంటారు.
0: ఇన్హేలింగ్ ఇస్ కాల్డ్ పూరక, ఎగ్జేలింగ్ ఇస్ కాల్డ్ రేచక, అండ్ హోల్డింగ్ ది బ్రెత్ ఇస్ కాల్డ్
1: నిజమైనటువంటి యోగ శక్తి.
0: దిస్ ఈస్ నాట్ ది రియల్ యోగిక్ పవర్.
1: మంచిని మనం పీల్చుకోవటమే పూరకము.
0: ఇన్హేలింగ్ గుడ్నెస్, దట్ ఈస్ పూరక.
1: చెడ్డను మనం వదలటమే రేచకము.
0: ఎగ్జేలింగ్ అండ్ గివింగ్ అప్ బ్యాడ్ థింగ్స్,
1: మంచిని మన హృదయంలో నిలుపుకోవటమే కుంభకం.
0: రీటైనింగ్ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, దట్ ఈస్ కుంభకం.
1: ఈ యోగానికి ప్రతి ఒక్కరు కూడా తగినటువంటి అర్హులే.
0: అండ్ ఫర్ దిస్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ది అథారిటీ.
1: ఈ దివ్యమైనటువంటి యోగాన్ని ప్రతి మానవుడు కూడా ఆచరించాలి.
0: దిస్ డివైన్ యోగా మస్ట్ బి ప్రాక్టీస్ బై ఎవరీ హ్యూమన్ బీయింగ్.
1: అది నిజమైనటువంటి భారతీయుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎవరీ భారతీయ షుడ్ పే అటెన్షన్ టు.
1: కేవలం భారతీయుడనగా ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క నామము చెల్లినటువంటిది.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా.
1: ముఖ్యముగా ఈ యొక్క పుట్టపర్తి గ్రామం నందు, ఇది చిన్న కుగ్రామం.
0: దిస్ విలేజ్ ఆఫ్ పుట్టపర్తి ఈజ్ ఎ స్మాల్.
1: ఈ గ్రామము ఇంతటి స్థాయికి రావడానికి కారణమేమిటి అని ఎవరికి వారు యోచించవచ్చు.
0: ఈచ్ వన్ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్, వాట్ ఈస్ ఇట్ దట్ హ్యాస్ మేడ్ దిస్ స్మాల్ విలేజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్.
1: ఇది ఒక యోగమని కాని, ఇది ఒక భాగ్యమని కాని, ఇది ఒక అదృష్టమని కాని భావించరాదు.
0: డూ నాట్ కన్సిడర్ దిస్ ఎయిదర్ యాజ్ ఏ యోగా, ఏ భాగ్య, ఆర్ సమ్ ఫార్చ్యూన్, గుడ్ ఫార్చ్యూన్.
1: ఇది కేవలము మానవుని యొక్క సంకల్ప సిద్ధులే.
0: దిస్ ఆర్ ఆల్ ద పవర్స్ ఆఫ్ థాట్ ఆఫ్ మ్యాన్.
1: పవిత్రమైన సంకల్పమే పవిత్రమైనటువంటి దానిని సిద్ధింపజేస్తుంది.
0: ఎవరీ సేక్రెడ్ థాట్ హ్యాస్ ది పవర్ టు ఫుల్ఫిల్ ఇట్ సెల్ఫ్.
1: దీనిని పురస్కరించుకుని వేదాంతం యద్భావం తద్భవతి అని పలికింది.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాంత హ్యాస్ డిక్లర్డ్ యాజ్ మ్యాన్ థింగ్స్ సో ఇట్ బికమ్స్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సద్భావాన్ని పెంచుకోవాలి.
0: దేర్ ఫోర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ హిమ్.
1: సరైన ఫలమును తాను అందుకోవడానికి అధికారిక అవుతాడు.
0: Then he will get the authority to acquire good things in life.
1: Prema swarupulara,
0: embodiments of divine love.
1: Ee prashanthi nilayamulandu meeku taginatvanti vasatulu lekapoyinappatikini,
0: although there are no facilities suitable for all of you in prashanthi
1: nilayam, enniyo vidhamulainatvanti sukhamu anubhavinchinatvanti srimantulu vachinappatikini,
0: many rich people who have enjoyed so many comforts at their home, they have come here.
1: ఇక్కడ అన్ని విధములు కూడా అనుసరించి సవరించుకుని జీవించడానికి ఒక తగినటువంటి ఒక ఉపాయము, ఒక యోగము ఏర్పడింది.
0: యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ ఏ యోగా హియర్, ఇన్ విచ్ యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు అడ్జస్ట్ యువర్ సెల్స్.
1: ఇది ఒక గొప్ప సాధనగా మనం భావించాలి.
0: కన్సిడర్ దిస్ యాజ్ ఎ బిగ్ సాధన.
1: సర్వ సుఖంలో ఉండినటువంటిది సాధన కానేరదు.
0: Having all comforts cannot confer sadhana on you.
1: ఈ కష్టమునందే మనకు శుభము సుఖము లభిస్తుంది.
0: All these difficulties and inconveniences also give us joy and happiness.
1: Kashtam lekunda phalam manaku labhinchadu.
0: Without working hard one would not get the fruits thereof.
1: Ee kashtam anetundi oka tapasuga manam maarchukovali.
0: We should transform all these difficulties into penance.
1: Sukhamulo tamasu perugutundi kaani tapasu peragadu.
0: It is the joys will not give you the penance at all.
1: Kana ఇన్ని శ్రమలకు మీరు ఓర్చుకుని ఇన్ని లక్షల మంది ఈ ప్రదేశంలో ఇమిడి ఉంటున్నారంటే ఇదే నిజమైనటువంటి ఏకత్వానికి సరైనటువంటి చిహ్నం.
0: ఇఫ్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అసెంబ్లీ హియర్ బేరింగ్ ఆల్ ది ఇన్కన్వీనియన్సెస్ అండ్ డిఫికల్టీస్, దిస్ ఇస్ ది ప్రూఫ్ పాజిటివ్ ఫర్ యూనిటీ.
1: అయితే ప్రతిదానికి నీ పురుష ప్రయత్నం అత్యవసరం.
0: బట్ ఫర్ ఎవ్రీథింగ్ హ్యూమన్ ఎఫర్ట్ ఈజ్ నెసెసరీ.
1: పురుష ప్రయత్నము లేకుండా ఏ చిన్న కార్యం కూడా మనం సాధించలేము.
0: నాట్ ఈవెన్ అ స్మాల్ థింగ్ కెన్ బి అచీవ్డ్ వితౌట్ హ్యూమన్ ఎఫర్ట్.
1: ఈ వ్యక్తి కూడా ఒక కర్మయోగిగా మారాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఎ కర్మయోగి.
1: ఆ కర్మనే ధర్మంగా రూపొందుతుంది.
0: దట్ కర్మ యాక్షన్ ఇట్ సెల్ఫ్ విల్ బి
1: ఆ ధర్మనే జన్మం సార్థకంగా విస్తుంది.
0: అండ్ దట్ ధర్మ ఇట్ సెల్ఫ్ విల్ శాంక్టిఫై ది హ్యూమన్ లైఫ్.
1: కనుక దైవభావమును హృదయం నుంచుకొని కర్మయోగమును మనం మునిగి దివ్యమైనటువంటి ఒక జీవితాన్ని ధన్యము గావించుకోవటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం విశ్వసించాలి.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బిలీవ్ దట్ కీపింగ్ దిస్ డివైన్ ఫీలింగ్ ఇన్ హిస్ హార్ట్ అండర్ టేకింగ్ యాక్షన్ ఆల్వేస్ ఆస్పైరింగ్ టు రీచ్ డివినిటీ.
1: భారతదేశం యొక్క పవిత్రతను మాత్రము భారతీయులు ఏనాటికి మరువరాదు.
0: భారతీయ షుడ్ నెవర్ ఫర్గెట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్
1: భారతీయం ఏనాటికి కూడా ఒక బీద దేశము కాదు.
0: భారత్ ఈజ్ నెవర్ ఎ పూర్ కంట్రీ.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే దేశంలో అనేక రకములైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి.
0: As this truth has not been recognized,
1: తగినటువంటి త్యాగమును మనం అభివృద్ధి పరచుకోవాలి. మీకందరికీ తెలుసును, ఒక నెల ముందుగానే ఎంతమంది విద్యార్థులు ప్రాణములు కోల్పోయినారు.
0: యు నో వెరీ వెల్ అబౌట్ ఎ మంత్ అగో హౌ మెనీ స్టూడెంట్స్ లాస్ట్ దేర్ లైఫ్స్.
1: కారణం ఏమిటి దీనికి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: వీరికంతా కూడా ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క గ్రేడ్ను వాళ్ళకి ఇవ్వడం నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్
1: ఈ విధమైనటువంటి అవస్థలకు గురి గావించినారు.
0: ది పీపుల్ హ్యావ్ బీన్ మేడ్ టు లూజ్ దర్ లైఫ్స్.
1: విద్యను ఒక స్వేచ్ఛగా ఒక అనుగ్రహం చేత ఒక ఫ్రీగా అందించేటువంటి ఒక మార్గాన్ని మనం అభివృద్ధి పరచాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ ఎ మెథడ్ బై విచ్ ఎడ్యుకేషన్ బికమ్స్ అటానమస్ అండ్
1: విద్యను మాత్రం అభ్యసించాలి.
0: ఫర్ ది సేక్ ఆఫ్ లెర్నింగ్ అలోన్ ఎడ్యుకేషన్
1: అప్పుడు ఈ విద్యార్థులు ఈ విధమైనటువంటి సమస్యలు ఏమాత్రం కూడా అభివృద్ధి కావు.
0: దెన్ దెర్ విల్ నాట్ బి దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది స్టూడెంట్స్.
1: కనుక ప్రెసిడెంట్ గారు, మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టరు, గవర్నరు వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. ఈ విద్యా విషయం లోపల ఈ ఫీజు లేకుండా ఏ యొక్క తారతమ్యం కాకుండా వీరు ముందు జాతి వారు వీరు వెనుక జాతి వారిని కొత్త జాతులు మనం ప్రయత్నం చేయకుండా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా బీదలకు గాని పెద్దలకు కాని లేక శ్రీమంతులకు కాని ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఒక మార్గాన్ని మనం చేపట్టినప్పుడు దేశం ఎంతో బాగుపడుతుంది.
0: వీ హ్యావ్ హియర్ ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ గవర్నర్ అండ్ ఇఫ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ పాలసీ వీ కెన్ గివ్
1: ఎన్ని కోట్లో మనం వ్యర్థం చేస్తున్నాము.
0: ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్
1: ఈ విధమైనటువంటి పిల్లల యొక్క భవిష్యత్తుకు తగినటువంటి దీన్ని మనం సార్థకం గావించుకుంటే దేశం ఎంతో బాగుపడుతుంది.
0: Spending a few crores of rupees among thousands of crores of rupees on education to make it free is worth it.
1: ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ కూడాను ఈ యొక్క విషయమునందు ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా ఇంద ఇవ్వాలి.
0: Every spiritual organization also should undertake to give free education.
1: మీకందరికీ తెలుసు,
0: all of you know,
1: తిరుపతి లోపల కావాల్సినంత ధనమంతా ప్రోగవుతుంటుంటారు.
0: There is so much of wealth accumulating in Tirupati.
1: Veerandaru kodunu akkada enduku free education ivvakoodu?
0: Why not they give free education to students there?
1: Enni kotlu vyathamaipothundadi?
0: How many crores of money is being wasted there?
1: ఈ యొక్క ఉచిత విద్యను అందించలేకపోవడం చేతనే తిరుపతిలో ఉండేటువంటి విద్యార్థులు ఒక్కడైనా కూడా ఒక సంవత్సరం పారైనా కూడా దేవాలయం ముఖం చూడటం లేదు.
0: As there is no free education at all, although there are thousands of students in Tirupati, they don't even turn
1: the bhakti area viriga abhivruddhi avutundi.
0: How can devotion be developed among students?
1: Devuni perito swechchaga sarvulakunu uchitamainatundi vaidyamu uchitamainatundi vidyalu adhyayanam andinchali.
0: In the name of God, with the money accumulated there, free education and free medical facilities must be provided.
1: Aa vidhamainatundi andinche nimittamai memu ninnati dinamu ఒక పెద్ద వైద్యాలయమును నిర్మించడానికి ప్రయత్నించాము.
0: విత్ దీస్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియల్స్ ఇన్ వ్యూ వీ హ్యావ్ స్టార్టెడ్ వన్ బిగ్ హాస్పిటల్.
1: అనేక మంది పట్టణాల్లో దీన్ని నిర్మించాలని చెప్పి ప్రార్థించారు.
0: మెనీ పీపుల్ ప్రేయర్ దట్ దిస్ హాస్పిటల్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ సమ్ సిటీ.
1: పట్టణంలో అనేక రకమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి ఒక వైద్యాలయములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్ వర్కింగ్.
1: ఏ వైద్యాలయం నిర్మించినా ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం.
0: Whatever medical facilities and hospitals or schools are started anywhere, it is all a business proposition. Business, business and business.
1: Kani uchitanga bidalanu chuchi karuninchetundi vyakti kanipinchatam ledu.
0: But it is difficult to come across a person who melts looking at the poor and provides facilities.
1: Kanuka palaliyindi ilanti pavitramaina yokka shaktini abhivruddhi parchalani cheppina sankalpinchukoni 100 kotla vyayam cheta మన ప్రశాంతి నియమనందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాము.
0: విత్ ఎ వ్యూ టు ప్రొవైడ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ టు ఆల్ పీపుల్ అండ్ స్పెషలీ టు ద పూర్ ఇన్ ప్రశాంతి నిలయం వీ హావ్ స్టార్ట్
1: హైయర్ లర్నింగ్ ఎటువంటిదో హైయర్ వైద్యం కూడా అటువంటిదిగా మనం చేయాలి.
0: వీ హావ్ స్టార్టెడ్ 100 crore rupees వర్త్ ఆఫ్ హాస్పిటల్ వీ హావ్ లేడ్ ఫౌండేషన్ ఫర్ దాట్.
1: ఈ గుండె జబ్బు వస్తే కొన్ని లక్షలు వ్యయం చేసి అమెరికాకు వెళుతున్నారు.
0: When people get problems of heart, they spend
1: money
0: to go to America. What about poor people?
1: Varin chuchetunte vaaru evaru?
0: Who is there who can fix
1: their heart? Patranaki vellite color neelaina vaalla mokhalu kottaru.
0: If there is poor people want to go to city, people do not care for
1: alanti duravasthanu gurtinchiye manamu ikkada oka pedda vaidyalayanni nirminchamu.
0: Realizing these problems of the poor people, we want to have a big hospital here.
1: Bypass surgery kani leka kidney marchatam kani lungs operation cheyatam kani brain operation cheyatam kani anni uchitangane.
0: Whether it is a problem of bypass surgery with reference to heart, kidneys, lungs,
1: ini prarambhotsam kodanu appude nirnayinchukunnam.
0: Right in the beginning itself we have decided to make it
1: 91 November 22nd idi prarambhotsam chestam.
0: November 22nd 1991
1: we have evaru kodanu artham chesukoleru.
0: No one has been able to understand Sai Sankalpa.
1: Sankalpamu kriya rendu oke paryayam jarugutundi.
0: Sankalpa and action are simultaneously taking.
1: Idi elantante tupakito kottinappudu shabdamu yetu rendu oke tone jarugutayi.
0: This may be compared to the sound and the bullet which run when a gun is operated.
1: Kanuka Sai Sankalpanni artham chesukovalante idi andariki sadhyam kaadu.
0: It is not possible for all people to understand Sai Sankalpa.
1: Prema swaroopulara idi oka అతిశయోక్తిగా మీరు చెప్తున్నానని భావించరాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. డూ నాట్ థింక్ ఐఎమ్ ఎగ్జాజురేటింగ్.
1: నాలో ఏ యొక్క కొసయందు కూడా స్వార్థం అనేది లేదు.
0: ఇన్ నో పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్
1: నేను ఏది చేసినా పరుణ నిమిత్తమే చేస్తూనే ఉన్నాను.
0: వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఫర్ అదర్.
1: మీరు పరుణని నేను భావించటం లేదు.
0: ఐ డూ నాట్ కన్సిడర్ యూ యాజ్ సమ్వన్
1: సమ్వన్. నా వారే నా వారే.
0: ఆల్ ఆఫ్ యూ ఆర్ మైన్ మైన్ అండ్ మైన్.
1: ఇట్టి విశాల భావం అనేటువంటిది ప్రపంచమనే కాదు, ఎక్కడ చూసినా కానీ ఎక్కడా మీకు చిక్కదు.
0: నాట్ మెయిన్లీ ఇన్ ది వరల్డ్, నో వేర్ యూ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ టోటల్ బ్రాడ్ బైండ్.
1: 50 సంవత్సరం లోపల ఇంత అభివృద్ధి గావించినటువంటి ఒక సంస్థ ఎక్కడైనా మీరు చూచారా?
0: హ్యావ్ యూ కమ్ అక్రాస్ ఎనీ ఆర్గనైజేషన్ విచ్ హాజ్ అసీవ్డ్ సో మచ్ విత్ ఇన్ కోర్స్ ఆఫ్
1: ఏ అవతారం అయినప్పటికీ ఆ అవతారం ముగించిన తర్వాతనే అభివృద్ధులు పెరుగుతూ వచ్చాయి.
0: In whichever avatar you take, only after the avatar was over,
1: jeevita kalamunande oka university, oka pedda hospital, vimana kendramu inni sthapinchi ee pallala variki inni recommended anukoolam cheyatamu idi maatrame kaadu inka munmundu meeru chudabothar.
0: Even during the lifespan of the avatar itself, to start a university,
1: aneka mandiki ee vidhamainatundi idi etta jarugutunnayi ani sandeha.
0: So many people get the doubt, how is it that such things have been accomplished here?
1: Idi 65 samvatsaralu prarambhamaindi.
0: This body has
1: intavaraku eppudu ekkada evarini na cheyi chaachaledu.
0: In these 65 years, I have never stretched my
1: hand.
0: I have never asked anything. And I will never ask such a thing at all.
1: ఇది ఎట్లా జరుగుతూ ఉండాలి?
0: దెన్ హౌ ఆర్ దీస్ థింగ్స్ గోయింగ్ ఆన్?
1: మంచి కార్యానికి భారతదేశం నందు ఏమాత్రం కూడా అడ్డు లేదు.
0: దే కెనాట్ బి ఎనీ డెర్త్ ఆఫ్ మనీ ఫర్ గుడ్ వర్క్.
1: హృదయపూర్వకంగా మంచి చేయాలంటే కనకవర్షం కురుస్తుంది.
0: ఇఫ్ ఓన్లీ ఫ్రమ్ ద హార్ట్ ఇఫ్ వన్ థింగ్స్ దట్ దేర్ షుడ్ బి సంథింగ్ గుడ్ డన్.
1: సంకుచితమైన భావం చేత కర్మలలో ప్రవేశించినటువంటి వారికి ఎన్ని చేసినా అవి ఏమాత్రము తృప్తిని అందించవు.
0: ఫర్ పీపుల్ హు ఆర్ నారో మైండెడ్ దే కెన్ నెవర్ అచీవ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: విశాలమైన హృదయము,
0: బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ హార్ట్.
1: ఇంత విశాలమైన హృదయాన్ని సంకుచితమైన హృదయాలు ఏ రీతిగా అర్థం చేసుకోగలవు?
0: హౌ కెన్ ఏ నారో మైండెడ్ పర్సన్ అండర్స్టాండ్ రియలీ బ్రాడ్ మైండెడ్ పర్సన్?
1: దివ్యాత్మ స్వరూపులారా, నేను మిమ్మల్ని ఏమిని ఆశించటం లేదు, అడగటం లేదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐ నెవర్ ఆస్క్ ఎనీథింగ్ ఆఫ్ యూ.
1: కేవలం ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: Develop love in you.
1: యావత్ మానవ జీవితాన్ని కూడా ఒక సోదర సోదరి భావంను భావించండి.
0: Consider the entire humanity as
1: అందరూ భగవంతుని బిడ్డలుగా విశ్వసించండి.
0: Believe firmly that everyone is a child of God.
1: ఎవరి ఎందునూ ద్వేషం కాని అసూయత కాని మీరు అభివృద్ధి గావించుకోకండి.
0: Do not develop hatred or jealousy against anyone.
1: ఎవరి మనసును నొప్పించకండి.
0: Do not hurt anyone.
1: ఆ విధమైనటువంటి యొక్క విశాల భావమే మన యొక్క జీవితానికి విశాలమైన ఆనందాన్ని అందిస్తుంది.
0: సచ్ కైండ్ ఆఫ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ అవర్ హార్ట్ విల్ గివ్ అస్ ఎ లాట్ ఆఫ్ జాయ్. ఈనాడు
1: స్వామి యొక్క జన్మదినం చేసుకుంటున్నామంటే నాకు అందించవలసింది అదొక్కటి, మీరందరూ ఐకమత్యంగా ఉంటుంది, భారతదేశం యొక్క ప్రాచీన సాంప్రదాయాన్ని తిరిగి మీరు అభివృద్ధి గావించండి.
0: ఇఫ్ యు ఆర్ సెలబ్రేటింగ్ స్వామిస్ బర్త్డే టుడే, ఆల్ దట్ యూ హావ్ టు జస్ట్ డూ ఈస్ డెవలప్ యూనిటీ అమంగ్ యూ. Develop the ancient Indian culture, bring it to its pristine purity.
1: నేను ఇక్కడికి వచ్చే సమయంలో అనేక మంది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అన్నారు. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను, నాకు హ్యాపీ అక్కర్లేదు. హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే చెప్పండి.
0: వైల్ ఐ వాజ్ కమింగ్ ఎన్ రోడ్, పీపుల్ వర్ టెలింగ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు మీ. ఐ ఆల్వేస్ హ్యాపీ, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీవన్ టు టెల్ మీ. టెల్ పీపుల్ హూ ఆర్ నాట్ రియలీ హ్యాపీ.
1: కనుక నాకు అనంతమైనటువంటి ఆనందం ఉంటుండాలి.
0: I have infinite joy and
1: ye naadu ye chanamaina nenu vicharam chesinatundi chanam ledhu.
0: Never, not even a moment have I worried myself about anything.
1: Kaaranam emiti?
0: What is the reason?
1: Anni kudanu anithyamule.
0: Everything is transient.
1: Anni kadilipoyetundi meghamule.
0: Everything is a passing cloud.
1: Neeni vicharam chesi prayojanam
0: emi? Why worry about such a thing at all?
1: Janana maranalu kudanu ye maatram kudanu manam chintinchaladu. Kunga koodadu ponga koodadu.
0: Even for life and death no one should bother oneself and one should not sink or one should not boast.
1: Manam putte samayalo inta vastramaina manam teeskoni ramu.
0: When we come into this world we don't bring
1: manam poye samayalo mana variki manam address icchi pomu.
0: When we are leaving this world we are not even
1: ingu varu alavaru ettavtaru. Kanuka ivanni kudunu jagat yokka parinamamule.
0: All these are natural changes in the world.
1: Unnanta varaku kuda andaru kalisi melasi aanandanga kuda jeevithanni gadapali.
0: As long as we live let there be unity among us, let us achieve joy.
1: Oka bhagavat chintan chetane manu sarva badalu kuda nivarana gavinchukovachu.
0: We can solve all our problems and difficulties through the chanting of the name of the Lord.
1: Jagatnu visarinchi emi nivu pondutunnavu?
0: What is it that you are going to achieve? Giving up God, having firm faith in this world.
1: భగవంతుని విశ్వసించండి.
0: హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: జాతి మత భేదములు ద్వేషములు ఏమాత్రం కూడా మీరు అభివృద్ధి గావించుకోకండి.
0: Do not develop any differences based upon caste, community, religion or nation.
1: అన్ని నామములు అన్ని రూపములు కూడాను భగవంతునివి.
0: All names and all forms.
1: సహస్రశీర్ష పురుష సహస్రాచ సహస్రపాద్.
0: Thousands of eyes, thousands of heads, thousands of
1: ears. ఇవన్నీ కూడాను విశ్వవిరాట స్వరూపమే.
0: This entire area here is a Vishwavirat, this cosmic form of the Lord.
1: Kanuka itti divyamainatti bhavanni vishwasinchi divya namanni smarinchi jeevithanni dhanyam gavinchukondi.
0: Have this firm faith in this divine thought, divine ideas and sanctify your lives.
1: Bhajana bina sukha.

భారత్ మే బి కంపేర్ టు ఎన్ ఆరెంజ్ ఫ్రూట్ ఇన్ విచ్ ఈచ్ పర్టికులర్ పార్ట్ దట్ పొలా మే బి ఎ క్యాస్ట్ ఆర్ ఎ రిలిజియన్ ఇన్ సైడ్ ది ఆరెంజ్ ఫ్రూట్. దిస్ ఇస్ ద కంట్రీ విచ్ హెస్ సెట్

0: సంసారోయమతీవ విచిత్ర యవత భార్య ఇంకెవడో బిడ్డడు, యవత భార్య ఇంకెవడో బిడ్డడు, ఎంత చిత్రమోది సంసారం.
1: Who is your wife? Someone else is your child. What a wonderful thing is this family, which causes astonishment.
0: Yavadi vadamo yavadatenuntimo tatvamu indulo terayumutammuda.
1: To whom do you belong? From whom have you come? The entire knowledge or wisdom is contained in these statements.
2: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, గడచిన 8 జన్మల నుండి శంకర భగవత్పాదులు రచించినటువంటి, తన శిష్యులు కూడాను అందుకు కూడినటువంటి భజగోవిందం యొక్క శ్లోకముల యొక్క తత్వాన్ని మీకు వ్యక్తపరిచే నిమిత్తమై ఈ వారం దినములు కూడాను జరుగుతూ వచ్చింది. సర్వవేదముల యొక్క సారము, సమస్త శాస్త్రముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క కీలకము, సర్వ జగత్తునందు ఉన్నటువంటి యొక్క సర్వ పదార్థముల యొక్క గమ్యము కూడాను ఒక్క పెన్నిది అయిన భగవత్ సన్నిధి అనేటువంటి యొక్క తత్వాన్ని ఈ భజగోవిందం యొక్క శ్లోకములు మనకు స్పష్టపరుస్తున్నవి.
1: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 8 డేస్ వాట్ ఎవర్ శంకర భగవత్పాద హ్యాడ్ గివెన్ అస్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది వర్సెస్ కాల్డ్ ది భజగోవింద, యు ఆర్ బీయింగ్ టోల్డ్ for a whole week the essence that is contained in all the Vedas, that is contained in all the Shastras, and that is contained in all the different types of dharmas which we are aware of. Apart from that, you are being told that all the things in this world have got only one destination, and that destination is to reach God and become one with Him.
2: ప్రకాశించేటువంటి సూర్యునికి దట్టమైన మేఘములు అడ్డం వచ్చినప్పుడు భూమిపై ఉన్నటువంటి ప్రజలకు సూర్యుడు కనిపించడు. అంతమాత్రము చేత సూర్యుడు లేడని చెప్పడానికి వీలు కాదు. మలయమారుతము ప్రవేశించినప్పుడు ఆ మేఘములను పక్కకు నెట్టుకుని పోవటం చేత సూర్యుడు మనకు కనిపించుతున్నాడు. అదే విధముగానే ఆత్మస్వరూపుడైనటువంటి ఆత్మ భాస్కరుడు మన అజ్ఞానమనేటువంటి యొక్క మేఘముల చేత కప్పబడటం వల్ల మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకునలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను అజ్ఞానములో మునుగుతున్నాడు. అట్టి సమయములో జ్ఞానము అనేటువంటి యొక్క గాలి వీచినప్పుడు అందులో ఈ యొక్క మేఘమును చెదిరిపోయి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మ మనకు స్వస్వరూపాన్ని ధరించుతుంది. అదే విధముగానే మానవుడు ఈనాడు తమ విశేష సంబంధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క భావములతో నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని విస్మరించి కేవలం జగత్తే సత్యము నిత్యము అనేటువంటి యొక్క అజ్ఞానములో మునగటం వల్ల ఈనాడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానం అనేటువంటి యొక్క గాలులు మనకు అత్యవసరమై ఆ గాలుల ద్వారా మనకు అడ్డమైనటువంటి యొక్క ఈ అజ్ఞాన మేఘములను దూరము గావించి

0: తద్వారా మన స్వరూపాన్ని మనం నిరూపించేటువంటి పరిస్థితికి మనం సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: When the shining sun is in the sky, but thick clouds come in front of the shining sun, people on the earth are not able to see the sun. However, if there is a cool wind, and if the cool wind can push away the clouds, then the sun becomes evident. In the same manner, and in accordance with this analogy, the sun, the effulgent sun of our Atma, is being covered by the clouds of our ignorance. If man can, by acquiring knowledge, move away the clouds of this ignorance, then the clouds will move and make clear so as to make the self-effulgent Atma shine to you and it becomes visible to you. Man in this world is forgetting what is permanent and what is of value, and that is Atma. He is looking after the worldly environment with the illusion that that is real, and he does not see the Atma because of these clouds. We require the paths of prajnana, sujnana and vijnana. We have to follow these paths, move away the clouds of self-deception and illusion so as to be able to see this effulgent Atma.
0: Kate kanta yavaru manaku bharyalu, bharya anaga yavaru, bharta anaga yavaru. ఆమె మొదట ఏదో తన తల్లిదండ్రులకు బిడ్డవలే తాను జన్మించి, తదుపరి నీకు అప్పచెప్పిన తరువాత, నీవు ఆమెను వివాహమాడిన తరువాత భార్య అని నీవు ఆ యొక్క సంబంధాన్ని అనుభవించడానికి పూనుకుంటున్నావు. దీనికి పూర్వము ఆమె ఎవరు, నీవు ఎవరు, ఒకరికొకరికి పుట్టుట ఎందు కాని గిట్టుట ఎందు కాని ఎట్టి సంబంధం కూడా లేనప్పుడు ఇట్టి సంబంధము నిత్య సత్యమైనటువంటి సంబంధమని భావించుట ఇది ఒక భ్రాంతియే కాని ఇంక వేరొకటి కాదు.
1: హూ ఈజ్ యువర్ వైఫ్? హూ ఈజ్ ది హస్బెండ్ ఫర్ దట్ వైఫ్? యు మస్ట్ రీకాల్ దట్ హూమ్ యు నౌ కాల్ యువర్ వైఫ్ వాజ్ బోర్న్ యాజ్ ఎ డాటర్ టు సమ్ పేరెంట్స్. ఆఫ్టర్ షీ ఈజ్ మ్యారీడ్ టు యూ, యూ బిగిన్ టు డెవలప్ ఎ కనెక్షన్ which you call the connection between a wife and husband. But before the marriage, who is she and who are you? There is no permanent relationship. But as a result of this marriage, whatever relationship has been established is being regarded by you as permanent simply because of the illusion in which you are. You regard this connection as a permanent connection.
0: Pravahamula yendu అనేక చెట్టు కొమ్మలు కొట్టుకుని వచ్చి మధ్య మధ్య కొన్ని కొన్ని ప్రాంతములలో అవి రెండును చేరుతూ తిరిగి వీడిపోతూ ఈ విధమైనటువంటి యొక్క సంబంధ అనుబంధములను సంయోగ వియోగములను ఈ యొక్క రెండు కర్రలు కూడా అనుభవించటము ఇది ప్రాకృతమైనటువంటి యొక్క అనుభవము.
1: ఇన్ ఏ స్ట్రీమ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఇట్ ఇస్ క్వైట్ కామన్ ఫర్ యూ టు సీ that many branches of the trees that lie near the river coming together in the stream, moving together for some distance, separating away from each other after moving together for some distance. This phenomenon is quite common and many of you would have known this.
0: మరొక సంసారమునకు సంబంధించినటువంటి ఆ చెట్టులో పుట్టినటువంటి బిడ్డ ఈ భర్త వంటి వాడు. ఈ రెండు కొమ్మలు కూడాను ఆ యొక్క సంసారమనేటువంటి వృక్షమును వీడి ఈ జీవితం అనేటువంటి ప్రవాహములో చేరి మధ్య మధ్య సంయోగ వియోగములతో ఈ సంకర్షణాత్మక మహోత్తాల తరంగమైనటువంటి సాగరమునందు ఈదుతూ ఉంటుంటారు.
1: వన్ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ ట్రీ ఇన్ టు ది రివర్ ఈజ్ లైక్ వన్ పర్సన్ హూ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. Another branch which comes out of another tree into the river is like another person who comes from a separate family. The joining of these two branches together is like the joining of two people as husband and wife. They move together, join, separate, and they struggle by joining and separating in this stream of life.
0: ఈ భార్య భర్తలు మధ్య కాలము లోపల చేరినటువంటి వారే కాని వీరు ఆదికి గాని అంత్యమునకు కాని ఏమాత్రము సంబంధులు కారు.
1: This husband and wife are only persons who have joined together for an intermediate duration. They have never been together ఐదర్ ఇన్ ది బిగినింగ్ నార్ ఆర్ దే గోయింగ్ టు బి టుగెదర్ ఐదర్ అట్ ది ఎండ్.
0: కనుక వీరి నిమిత్తమై నీవు భ్రాంతిని పడి నీ యొక్క స్వస్థరూపాన్ని నీవు దూరము చేసుకునకు బిడ్డా అని శంకర్ల వారు కాతే కాంత అన్నారు. ఎవరు నీ భార్య అని ప్రశ్నించారు.
1: ఫర్ దిస్ ఇంటర్మీడియట్ కమింగ్ టుగెదర్ డూ నాట్ టేక్ ది ఇల్యూషన్ బీ అండర్ ది ఇల్యూషన్ అండ్ థింక్ దట్ దిస్ ఇస్ అ పర్మనెంట్ రిలేషన్షిప్. శంకర ఆస్క్స్ యూ ది క్వశ్చన్ హూ ఈజ్ యువర్ వైఫ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్.
0: కాతే పుత్ర, ఎవరు నీ పుత్రుడు?
1: హూ ఈజ్ యువర్ చైల్డ్?
0: కేవలము ఒక జన్మాంతర కర్మ ఫలితము చేత రుణానుబంధం వల్ల నీకు ఇతను బిడ్డగా పుట్టినాడే కాని ఇతనికి నీకు ఎట్టి సంబంధం కూడాను లేదు. భాగవతమునందు కూడాను దీనినే ఒక విధమైనటువంటి యొక్క హాస్యాస్పదంగా కూడాను ఆస్తి నిమిత్తమై వచ్చినటువంటి యొక్క బిడ్డ ఈ బిడ్డ అంతేకాని ఆత్మ నిమిత్తమై వచ్చినటువంటి వాడు కాదని కూడాను ప్రబోధించింది.
1: దిస్ సన్ ఆఫ్ యువర్స్ యు షుడ్ రియలైజ్ హ్యాస్ కమ్ యాజ్ యువర్ సన్ as a result of some things which you may have done or he may have done during his past births. It is only to redeem an amount of debt which he may have owed you during his past births that he has come as a son. This situation has been described in Bhagavata in somewhat ludicrous manner by saying that the son comes to you in this world as a son for the sake of your property. He does not come by any connection with your atma.
0: సుతులు రుణస్థులు అని కూడాను దీనికి ఒక పెద్ద బిరుదునిచ్చింది.
1: దెర్ ఈస్ ఆల్సో ఎ టైటిల్ గివెన్ టు దీస్ చిల్డ్రన్ బై స్టేయింగ్ బై సేయింగ్ దట్ దే ఆర్ ఇండెటెడ్ పర్సన్స్.
0: మానవుడు మరణించిన తర్వాత తన ప్రాప్తానుసారంగా సుఖదుఖములను అనుభవించి తదుపరి మేఘముల ద్వారా వర్షములో ప్రవేశించి ఆ వర్ష బిందుల ద్వారా పంటలో చేరి ఆ పంట యొక్క దీనివల్ల తల్లిదండ్రులలో చేరుకొని ఆ తల్లిదండ్రుల ద్వారా ఈ జగత్తులకు ఒక స్వరూపాన్ని తాను పొందుతున్నాడు.
1: As soon as man dies, according to his doings, he either has pain or pleasure, and after experiencing his pain and pleasure, he takes the shape of a cloud. From the cloud, he takes the shape of rain. The rain falls on a harvest, turns into food. The food is fed to the parents, and through the parents, he takes birth again in this world. This is how he comes on the surface of this earth.
0: ఇది జన్మాంతరం యొక్క సంబంధము చేత రుణానుబంధంగా ఏర్పడినటువంటిదే కాని తండ్రి కొడుకు అనేటువంటిది దేహ సంబంధమే కాని ఆత్మకు తల్లిదండ్రి యొక్క సంబంధం ఏమాత్రం కూడా లేదు.
1: This taking birth in a family, being born as a son to some parents, is only the result of what he may have done in his previous births and takes shape as indebtedness to the parents. This has no connection whatsoever to the atma. This is a bodily relationship.
0: ఈ యొక్క వ్యక్తిని నీవు ఎవరు, ఎక్కడ నుంచి వచ్చావు అని ప్రశ్నించినప్పుడు తాను ఏమి చెప్పగలడు? తాను ఎవడో, ఎక్కడి నుంచి వచ్చానో, ఎంతమందికి తండ్రి ఆయనో, ఎంతమందికి కుమారుడాయనో, ఎంతమందికి భర్త ఆయనో, ఎంతమందికి సోదరుడాయనో, అది ఎంత వయసో, ఏ జన్మమున ఏ విధమైనటువంటి యొక్క సంబంధం తాను సంపాదించుకున్నో, ఇవన్నీ కూడా నువ్వు చెప్పడం సాధ్యం కాదు.
1: ఇఫ్ యు ఆస్క్ దిస్ ఇండివిజువల్ హూ ఆర్ యు, వేర్ హ్యావ్ యు కమ్ ఫ్రమ్, హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్. హౌ కెన్ హీ టెల్ యూ హౌ మెనీ బర్త్స్ హీ వాజ్ ఎ సన్ టు హూమ్? How can he tell you in how many births he was a father to whom? How can he tell you in how many births he was a husband to whom? He will not be able to tell you how many different births he had taken and how he had landed himself in this present birth.
0: Kanuka mana puttuka matti nunchi raavatam cheta manavale sarva jeevulu puttatam cheta matti pellaku etti sambandhamu ఈ మానవత్వానికి మానవత్వానికి కూడా అట్టిదే సంబంధం.
1: బికాస్ ఎవ్రీవన్ టేక్స్ బర్త్ అండ్ గ్రోస్ అవుట్ ఆఫ్ మడ్ అండ్ దిస్ ఇస్ డన్ బై ఎవ్రీవన్. ది రిలేషన్షిప్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్ ఈజ్ నో మోర్ దాన్ ది రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ కార్డ్ ఆఫ్ మడ్ అండ్ అనదర్ కార్డ్ ఆఫ్ మడ్. this is no more than this kind of relationship between one human being and another.
0: మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి మట్టినెరుంగరే మందమతులు.
1: People are born in mud. People grow in mud. But these foolish people do not know the meaning of this mud.
0: బ్రతుకులన్నీ మట్టి, భవబంధములు మట్టి, సంసారం అది మట్టి, చావు మట్టి, మాయ మట్టికింత మాయలో పడనేల.
1: Our life is mud. All our connections in the world are like mud. The whole family is like mud. Death itself is like mud. If this entire situation is like mud, why we get mixed up in this mud?
0: తల్లిదండ్రులు ఎవరు, తనయులు మరి ఎవరు, మిత్రులెవ్వరిలరు, శత్రులెవ్వరు, ధనములెవ్వారివి, ధాన్యములెవరివి, గృహములెవ్వారివి, గేస్తులెవ్వరు, మనమెవ్వరము, పూర్వమందెచ్చటుంటిమో, తిరిగి ఎచ్చటుందుమో తెలియలేము.
1: హూ ఇస్ ది ఫాదర్, హూ ఇస్ ది మదర్, హూ ఆర్ ది సన్స్, హూ ఆర్ ది ఫ్రెండ్స్, హూ ఆర్ ది ఎనిమీస్, వేర్ ఇస్ ది మనీ, వేర్ ఇస్ ది వెల్త్, వీ డు నాట్ నో హూ వీ ఆర్, వీ డు నాట్ నో వేర్ వీ విల్ బీ ఆర్ వేర్ వీ హావ్ కమ్ ఫ్రమ్.
0: ఇట్టి మాయ సంబంధమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మమతలను పెంచుకొని మాధవుని దూరము చేసుకుని దివ్యత్వమునకు అతి దూరమై ఈ బంధమునకు లోబడి మన జీవితమును కేవలము అశాంతిమయమైనటువంటి జీవితంగా మనం అభివృద్ధి చేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ ఇల్యూజరీ వరల్డ్ వి గో ఆన్ ప్రాంప్టింగ్ అండ్ ఇంక్రీజింగ్ అవర్ అట్రాక్షన్స్ అండ్ అవర్ అటాచ్మెంట్స్. Thereby we become distant from Madhava. Thereby we do not understand and get closer to divinity. We are only increasing our bondages in this world by all these processes.
0: Kanuka deha sambandhamainatvanti yokka anubandhamulu kani pratibandhamulu kani satyamuga manam bhavinchakoodadu. Unnanta varaku mana kartavyanni nirvartinchukuneetvanti prayatnamunukai manam samsiddhulu kavali. Ante kani kayamunaku kayamu etti sambandhamunu kodunu శాశ్వతంగా ఉండడానికి వీలు కాదు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు బాడీలీ కనెక్షన్స్ ఆర్ టు బాడీలీ సెపరేషన్స్. సో లాంగ్ యాజ్ వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ బి ఏబుల్ టు మేక్ అప్ అవర్ లైఫ్ పర్పస్ఫుల్. వీ షుడ్ అటాచ్ నో సిగ్నిఫికెన్స్ టు ఎనీ రిలేషన్షిప్ ఆఫ్ వన్ బాడీ టు అనదర్ బాడీ బై వే ఆఫ్ ఎ బాడీలీ కనెక్షన్.
0: దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు, దేహి నిరామయుండు, గణుతింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు, మదిం తలపోయగ ఆత్మరూపుడవు అని.
1: ది బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ది ఫైవ్ వరల్డ్లీ ఎలిమెంట్స్. దిస్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ దీస్ ఫైవ్ ట్రాన్సిటరీ ఎలిమెంట్స్ ఈజ్ సర్టన్ టు ఫాల్. There is no stamp on the body to tell you when he will die or when he will be born. Do not be led away by this impermanent body. Think of the Atma, which is the permanent one.
0: దీనికి ఒక చిన్న కథ.
1: There is a small story for this.
0: ఒకానొక దినము రాజకుమారుడు వేటాడు నిమిత్తమై అరణ్యములో సంచరిస్తూ వచ్చాడు.
1: One day the Yuvaraja, the Raja's son, with a view to hunt, he was moving about in a forest.
0: Itanu aranyamulo sancharinchi kontha alasi poyi edo daha nimittamai taanu aneka pranthamulanta vetukutu oka aashramanni cherukunnadu.
1: While moving about in the forest, he was tired. He became thirsty. He wanted to quench his thirst, moved hither and thither and reached an ashram.
0: ఆశ్రమం చేరిన తక్షణమే అతని రూప సౌందర్యములు ఆ ఆశ్రమ వాసులు గమనించి అతనిని చక్కగా స్వాగతం చేసి అతనికి చల్లని నీరు, తీయని పండ్లు కూడాను అందించి విశ్రాంతి నిమిత్తమై ఒక చోటు అతనికి అప్పచెప్పారు.
1: ది ఇన్మేట్స్ ఆఫ్ ది ఆశ్రమ్ వర్ అట్రాక్టెడ్ బై దిస్ ప్రిన్స్. దే టుక్ హిమ్ ఇన్ టు ది ఆశ్రమ్ అండ్ దే గేవ్ హిమ్ సమ్ ఫ్రూట్ టు ఈట్ and some cold water to drink and asked him to take rest.
0: Aa vidhamainatundi vishranti nimittamai yerpadinatundi pradeshamunandu aa rajakumaru nivasinchaka ee aashramu peddanu darshinchali ani taanu koraadu.
1: the prince did not agree to rest in the place that was allotted to him for taking rest. But he wanted to look at the elders who live in that ashram.
0: Tachchaname aa rajakumarunni aa ashrama vasiyalopla aneka rakamulainatundi peddalu undinappatikini ఆశ్రమ అధికారి అయినటువంటి యొక్క పెద్ద స్వామి చింతకు తీసుకుని వెళ్లారు.
1: ది ఇన్మేట్స్ ఇమీడియట్లీ టుక్ దిస్ ప్రిన్స్ నాట్ టు మెనీ ఆఫ్ ది ఎల్డర్స్ ఆల్దో దేర్ వర్ సెవరల్ ఎల్డర్స్ ఇన్ ది ఆశ్రమ్ బట్ దే టుక్ హిమ్ స్ట్రైట్ టు ది హెడ్ ఆఫ్ ది ఆశ్రమ్.
0: అక్కడికి వెళ్లిన తక్షణమే ఆ స్వాముల వారు, నాయన నీవెవరు అని ప్రశ్నించాడు.
1: దిస్ స్వామి హూ వాజ్ ది హెడ్ ఆఫ్ ది ఆశ్రమ్ ఆస్క్డ్ దిస్ యంగ్ మ్యాన్ హూ ఆర్ యూ.
0: జితేంద్రియ రాజ్యం నుంచి నేను వచ్చాను అన్నాడు.
1: హీ రిప్లైడ్ దట్ హీ కమ్స్ ఫ్రమ్ ది కింగ్డమ్ ఆఫ్ జితేంద్రియ.
0: నీ పేరేమి అన్నాడు.
1: హీ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ యువర్ నేమ్.
0: జితేంద్రియ రాజకుమార్ అన్నారు.
1: హీ సెడ్ దట్ హిస్ నేమ్ వాజ్ ప్రిన్స్ జితేంద్రియ.
0: మీ తండ్రి గారి పేరేమిటి అన్నారు.
1: హీ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ హిస్ ఫాదర్స్ నేమ్.
0: జితేంద్రియ మహారాజ్ అన్నాడు.
1: హీ సెడ్ ఇట్ వాజ్ ది మహారాజా జితేంద్రియ.
0: మీ రాజ్య ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు అన్నాడు.
1: ది స్వామి ఆస్క్డ్ హిమ్ హౌ ఆర్ ది పీపుల్ ఇన్ యువర్ కింగ్డమ్.
0: అందరూ జితేంద్రియ ఆనందాన్ని అనుభవిస్తున్నారు అన్నాడు.
1: హి సెడ్ ఆల్ ది పీపుల్ ఆర్ హ్యావింగ్ ది జితేంద్రియ హ్యాపీనెస్ ఆర్ బ్లిస్.
0: సరే, ఈ స్వాముల వారికి సందేహం వచ్చింది. జితేంద్రియులనగా ఇంద్రియమును నిగ్రహించినటువంటి వాడు జితేంద్రియుడు కాని ఇంద్రియమును నిగ్రహించక రాజసికమైనటువంటి భావములతో పరిపాలన సలుపుతూ ప్రజలను అనేక రకములైనటువంటి యొక్క అదుపులో ఉంచుకున్నటువంటి వారు జితేంద్రియ మహారాజు, జితేంద్రియ రాజకుమార్, జితేంద్రియ ప్రజలు, జితేంద్రియ రాజ్యము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఈ నామముకు తగినటువంటి సార్థకత వీరిలో ఉన్నదా లేదా అని పరీక్షించే నిమిత్తమై ఆ స్వాముల వారు ఆనాడే ఆ రాజకుమారుని ఆ ఆశ్రమంలో ఉండమని, నాయన నీ రాజ్యం ఎక్కడా అని దానికి దోవలంతా కూడాను చక్కని అడ్రస్ అంతా తీసుకుని ఆ స్వాములు వారు బయలుదేరాడు.
1: ది స్వామి హూ వాజ్ ది హెడ్ ఆఫ్ ది ఆశ్రమ్ హ్యాడ్ ఎ డౌట్. ది వర్డ్ జితేంద్రియ మీన్స్ కంట్రోలింగ్ ఆల్ యువర్ సెన్సరీ ఆర్గన్స్. హౌ కెన్ దిస్ ప్రిన్స్ కాల్ హిమ్సెల్ఫ్ ప్రిన్స్ జితేంద్రియ? ది కింగ్ ఇస్ జితేంద్రియ, పీపుల్ ఆర్ జితేంద్రియస్, అండ్ హౌ ఇస్ దిస్ పాసిబుల్? హౌ కెన్ వన్ విదౌట్ కంట్రోలింగ్ హిజ్ ఆర్గన్స్ యట్ రూలింగ్ పీపుల్ అండ్ కాలింగ్ హిమ్సెల్ఫ్ ఎ కింగ్ బీ ఎట్ ది హెడ్ ఆఫ్ ఎ కింగ్డమ్? హౌ కెన్ ఆల్ దీస్ పీపుల్ కాల్ దెమ్ సెల్ఫ్ బై దిస్ నేమ్? దిస్ మస్ట్ బి సింప్లీ ఎ కైండ్ ఆఫ్ డిసీట్. And he wanted to test it for himself. The Swami asked this prince, where is your kingdom? How does one go to your kingdom? Please let me know. And he asked him to stay there.
0: Antadito poka, nayana, nee dustulu naaku vadale petti, ee aashramalo unnanta varakunu, maa kashaya vastramulu dharinchi, nenu vachinanta varaku aashramalone untundamani koraadu.
1: This Swami asked the prince to give his princely robes to him and told him to wear the kashayam, which the yellow robe which the Swami was wearing, and to remain in the ashram until he returned back to the ashram.
0: అతను జితేంద్రియ రాజకుమారుడు కనుక ఎట్టి భేదములు కూడాను లేక తన యొక్క డ్రెస్సునంతా వదిలి కాషాయ వస్త్రమును ధరించి ఆ యొక్క స్వాముల వారి ఆజ్ఞ ప్రకారము ఆ వస్త్రములు అతనికి అందించాడు.
1: The prince, because he is a Jitendriya, he was not at all affected by this suggestion. He immediately removed his princely robes, handed them over to the Swami, and took the yellow robe from the Swami and put it on himself.
0: దానిని తీసుకుని వెళ్తూ కొంత దూరం వెళ్లిన తర్వాత రాజకుమారి దుస్తులపైన ఏదో ఒక రక్తపు చుక్కల వలె కొంత కలర్లంతా చల్లి దానిని ఒక మూట కట్టుకుని ఈ యొక్క మహా స్వాముల వారు ఆ రాజ్యానికి బయలుదేరి వెళ్లారు.
1: The Swami, after going some distance, he removed these princely robes and got some blood stains put on these robes and took those robes with him and travelled to this kingdom of Jitendriya.
0: Rajyamunaku velli raju yokka simhadwaram daggara unnatundi yokka javanulato oka swamulu varu vacharu. Atanu tana kumaruni yokka nimittamai chaala dukkhapadutunnadu. రాజకుమారుని యొక్క వార్త రాజునుకు చెప్పుటకై వస్తున్నాడు అని చెప్పని వార్తను పంపించాడు.
1: హీ రీచ్డ్ ది కింగ్డమ్ అండ్ ఫౌండ్ అట్ ది మెయిన్ ఎంట్రన్స్ the people who were guarding the entrance, he told them that a Swami had come and the Swami is very much worried about the prince of that kingdom and he wants to convey some tragic news to the king. Please go in and tell the king.
0: అతను వెళ్లిన తక్షణమే ప్రధానమంత్రిని చూచాడు. ప్రధానమంత్రిని చూచి, నాయన, మీ రాజకుమారు ఈ విధమైనటువంటి యొక్క పులివాత పడి ప్రాణమును వదిలాడు. అతని దుస్తులు గుర్తుకు నిమిత్తమై నేను తెచ్చాను, కనుక ఈ వార్త రాజులకు మాత్రం అందించడానికి వచ్చానని తాను చెప్పాడు.
1: ది స్వామి మెట్ ది ఫస్ట్ పర్సన్ టు మీట్ వాస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కింగ్డమ్. హి టోల్డ్ ది ప్రైమ్ మినిస్టర్ దట్ ది ప్రిన్స్ had been killed by a tiger. And in order that you may believe in it, I have brought these blood-stained clothes as proof of the fact that the prince had been killed by the tiger. Will you please take this tragic news to the king?
0: Aa mantri itanu cheppinatundi vaartalaku ye maatramu kuda nu maarpu chendaka chirunavu topala ayyo taamu dharinchinadi kaashaya vastramu ee rajakumarani yokka antyam nimittamai అనగా తాను గతించినటువంటి యొక్క వార్త నిమిత్తమై మీరింత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. అయినా కూడాను మీ అభిష్ట నిమిత్తమై రాజుల చెంత మీరు తీసుకుని వెళ్తానని అతన్ని తీసుకెళ్లాడు.
1: ది మినిస్టర్ వెన్ హీ హర్డ్ ది న్యూస్ హీ రిమైన్డ్ టోటలీ అన్చేంజ్డ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాజ్ అన్అఫెక్టెడ్ అండ్ హీ ఈవెన్ స్మైల్డ్ అండ్ సెడ్ లుక్ యు ఆర్ ఎ సన్యాసి యు ఆర్ వేరింగ్ ఎ యెల్లో రోబ్ ఇట్ లుక్స్ రిడిక్యులస్ దట్ యూ షుడ్ గ్రీవ్ ఫర్ ది డెత్ ఆఫ్ ఎ ప్రిన్స్ However, since you want me to convey this news to the king, I shall do so.
0: Vellini tacharame rajunu darshinchi aa dustulu rajunuku appa cheppi golluna yedchadu. Yedchina tacharame raju pakkuna navvadu.
1: As soon as this sannyasi was led to the presence of the king, he handed over these blood-stained clothes to the king and he began weeping very loudly. When the sannyasi was weeping very loudly, the king looked at him and he simply laughed.
0: Nayana, sayankalam nandu oka vruchyam paina aneka pachulu vachi valutuntai. Aa valinanta matramana aa vruchyam painunnanta kalamu aa pachuluku etti sambandham kudanu ledu. Tellavarina tacharame ఏ పచ్చి ఏ దిశకు వెళ్లాలని సంకల్పించుకుంటుందో ఆయా పచ్చి తెల్లవారిన తక్షణమే పచ్చులు లేచి వెళుతుంటాయి. ఒక పచ్చికి ఒక్కటి చెప్పి వెళ్లడానికి వీలు కాదు, ఒకదానికొకటి సంబంధం లేదు. అదే విధముగానే నా యొక్క సంసారము అనేటువంటి ఈ వృక్షం పైన నేను, నా భార్య, నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా కోడళ్ళు, నా మనమలు, నా మనమరాళ్ళు ఇంతమంది అనేటువంటివిగా వచ్చి వాలినాయి. నేడు ఆ పచ్చి వెళ్లిపోయింది. ఇంకా రేడుపో మొన్నాడో కూడాను ఏ పక్షులు ఎక్కడికి వెళ్తుంటాయో ఇంత మాత్రమునకై నీవు ఇంత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఇంత సత్యాన్ని నీవు గుర్తించలేనటువంటి వాడు, ఈ కాషాయం వ్యర్థం అన్నాడు ఆ మహారాజు.
1: ది కింగ్ టోల్డ్ ది సన్యాసి దట్ లుక్ బై ది టైమ్ ది ఈవినింగ్ కమ్స్ ఆన్ సెవెరల్ బర్డ్స్ కమ్ అండ్ పెర్చ్ ఆన్ ఎ ట్రీ. There is no connection between one bird and another except that they all come and perch on the tree. As soon as it is morning time, these birds fly away. Each bird goes its own way. One bird cannot tell the other where it is going or when it is going. The birds have no connection with each other. In the same manner, on my family tree, all these birds, myself, my wife, my children, my grandchildren, all of them have come and are standing on the family tree like birds. Today, one bird, that is the prince, has gone away. Tomorrow, surely, another bird will go and more birds will go. It looks ridiculous that you are wearing the robe of a sannyasi and you seem to be grieving for this and attaching so much importance to this.
0: Sare, Rajuku, ఆ యొక్క కుమారుని పైన ఏమాత్రమైనా కొంత విరక్తి కలిగిందో ఏమిటో, ఆ కుమారునికి రాజ్యము కట్టడం ఇష్టం లేదో ఏమిటో, తనకు ఇంకొక భార్య ఇంకొక కుమారుడు ఉన్నాడో ఏమిటో అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్యాసులో వేరువేరు భావములుగా అభివృద్ది చేసుకుని ఈ రాజు ఇట్లా ఉండని తల్లి దగ్గరికైనా పోయి చెప్పినప్పుడు కడుపులో నవమాసమును మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లికి కంటిదారలు రాకుండా ఉండునా, ఈ యొక్క తల్లి బాధపడకుండా ఉండునా అని రాజమాతను చూడటం కోసమని తాను తిరిగి అక్కడి నుంచి అంతఃపురంలోకి బయలుదేరి వెళ్లాడు.
1: దిస్ సన్యాసి థాట్ దట్ పర్హాప్స్ దిస్ కింగ్ డస్ నాట్ లైక్ దిస్ పర్టిక్యులర్ సన్. It may be that he has developed some kind of detachment to this son. He may be having another wife. He may be having a son by another wife to whom he has got more attachment. I will leave the king. Let me now go to the mother of the prince, that is the Rajamata, and tell her this news. The mother should certainly have given birth to the son after bearing him for 9 months, and all that trouble will surely result in tears coming from her eyes. So he goes to the Rajamata.
0: Antapuramulo dasilu ఆ సన్యాసిని రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లారు. రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లిన తక్షణమే ఆ దుస్తులు రాజమాతకు అప్పచెప్పి, తల్లి, నీ కుమారుడు బెబ్బులు వాత పడి ప్రాణమును వదిలాడు అని గట్టిగా ఏడ్చాడు.
1: ది అటెండెంట్స్ టుక్ హిమ్ టు ది ప్యాలెస్ అండ్ టుక్ హిమ్ టు ది రాజమాత. As soon as he was in the presence of the Rajamata, this sannyasi gave the blood-stained clothes to the mother and he said, "Your son has been killed by a tiger," and he started weeping loudly.
0: అప్పుడు రాజమాత, సన్యాసి, ఈ విచారమునకు ఏమాత్రం కూడాను కారణము లేదే. ఏదో ఒక చత్రము లోపల మార్గమధ్యంలో ప్రయాణికులు అనేక మంది దిగుతూ ఉంటుంటారు. కానీ ఆ చత్రములో దిగుతారు, వారు విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి విశ్రాంతి తీసుకున్న తక్షణమే వారు చెందవలసినటువంటి యొక్క స్థానములకు, పోవలసినటువంటి యొక్క స్థానములకు తిరిగి ప్రయాణమై వెళుతూ ఉంటారు. అంత మాత్రముకే ఈ యొక్క ఒకరికొకరికి ఉన్నటువంటి సంబంధం ఏమిటున్నది? ఈ యొక్క జగత్ అనేటువంటి ఒక చత్రం వంటిది. ఈ చత్రంలో అనేక మంది ఒక్కొక్క రూములో ఒక్కొక్క దీంట్లో చేరినాము. కాని అతను ఈనాడు బయలుదేరి వెళ్లినాడు తన స్వస్థానమునకు. మేము కూడా రేపటి దినం వెళ్లేటువంటి వారమే, కాని చత్రము లోపల స్థిరంగా నివాసం చేసేటువంటి వారం కాదు. ఇంత మాత్రమునికి ఈ సన్యాసి ఇంత దుఃఖించటము చాలా హాస్యాస్పదమని ఆ సన్యాసికి బుద్ధి చెప్పినట్టుగా తాను వాదించింది.
1: రాజమాత అడ్రెస్డ్ దిస్ సన్యాసి అండ్ సెడ్, "ఐ సీ నో రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్. Why is it you are weeping like this? Don't you know that in a chowdhury a lot of people come on their own and they wish to take rest? They take rest, and once they take rest they get up and each one goes to his own destination. What is the connection between various people who come into a chowdhury, take rest and go their own way to reach their respective destinations? This world is like a chowdhury. Into the chowdhury of this world many of us have come. Each one takes his rest and then leaves on his own and goes to his own destination. We are all, this person has gone away today. We are also likely to go away sooner or later. Why do you grieve for such a common, understandable incident?
0: Sari, ఈ తల్లి కూడాను ఏదో మారు తల్లిగా ఉండవచ్చును, సవితి తల్లిగా ఉండవచ్చునని ఆ సన్యాసి తిరిగి తన ప్రాపంచ వ్యామోహంలో పడి తిరిగి తన రాజకుమారు భార్య దగ్గరికైనా వెళ్లినప్పుడు ఏదో తన సుమంగళత్వమైన పాడవుతుందని, తానైనా కంటిదారలు కారుస్తుంది ఏమోని ఆ రాజకుమారుని యొక్క భార్య దగ్గరికి మాత్రం వెళ్లడానికి ఆశించాడు.
1: హీ థాట్ ఇన్ హిస్ ఇల్యూజన్ అబౌట్ ది వరల్డ్లీ అటాచ్మెంట్స్ that the mother is perhaps not the real mother, she may have been the stepmother and therefore she has not got the proper affection. But he thought, "Let me go to the wife of this prince. Surely if I give this news to the wife, she will at least feel that her being a sumangali will be disturbed and she will have to grieve about this matter."
0: Akkadiki velli aa yokka rajakumaru bhari degariki velli, "తల్లి, నీ యొక్క మాంగళ్యమంతా ఈనాటితో కూడాను నశించిపోయింది. నీ సుమంగళత్వమంతా కూడాను ఈనాటితో క్షీణమైపోయింది. ఈ యొక్క రూపం కూడాను విధవత్వంగా మారవలసి వచ్చింది. కనుక ఈ వార్తను నీకు అందించే నిమిత్తం నేను వచ్చానని కూడాను ఆమె దగ్గర చెప్పి ఏడ్చాడు.
1: He went to the wife of the prince and he told her that your mangalya is at an end. You cease to be a sumangali from today. You will have to live as a widow." And he started crying and weeping in her presence.
0: Aa rajakumaruni bharya chaala gattiga navvi, "Sanyasi, edo okoka aranyam lopala varshamul dwara gaali dwara konni chettu kommalu virugutuntai. Tirigi adi pravahanga vachinappudu aa pravahamulo aa komma okati cheripothundi. Inkoka adavi lopala ఎండకు ఎండి, వానకు నాని, గాలికి విరిగి అక్కడ కూడాను కొన్ని పడిపోతుంటాయి. ఇలాంటి కొమ్మలు వర్ష ప్రవాహం చేత దానిలో కొట్టుకుని వచ్చి పెద్ద నది లోపలకు చేరిపోతుంటుంటాయి. ఆ చేరిపోయినప్పుడు ఆ ప్రవాహం యొక్క వేగమును పట్టి మధ్య మధ్య కలుస్తుంటాయి, మధ్య మధ్య విరిగిపోతుంటాయి. అదేవిధంగానే నేను ఒక్క ఇంటి చెట్టుకొమ్మను, అతను ఒక ఇంటి చెట్టు కొమ్మ. ఈ యొక్క రెండు కొమ్మలు ఈ జీవితం అనేటువంటి ప్రవాహంలో చేరినాయి. కానీ ఈ ప్రవాహము ఆనందమనేటువంటి సముద్రంలో చేరుతుంది. సముద్రములో ఒక కొమ్మ ఒక భాగంలో ఒక కొమ్మ మరొక భాగంలో ఉండినప్పటికీ సముద్రము ఏకంగానే ఉంటుంటాది. కనుక ఇరువురికి ఆనందం అనేటువంటిది ఎడబాటు రాదు. ఈ కొమ్మలకు మాత్రం వేర్వేరు ప్రాంతంలో నివసించవచ్చును, కానీ ఆనందం అనేటువంటి సాగరము అందరికీ ఒక్కటే. కనుక దీనికి యోచించవలసిన అవసరం లేదని ఆమె ఆ సన్యాసికి బుద్ధి చెప్పింది.
1: దిస్ వైఫ్ యాజ్ సూన్ యాజ్ షీ లిసన్ టు ది సన్యాసి షీ స్టార్టెడ్ లాఫింగ్ వెరీ లౌడ్లీ. And she told the sannyasi, what is this? Can you not understand that in a big forest there may be a tree and on account of rain and wind one of the branches of that tree may be broken and it will fall down into a stream. Yet in another forest there may be another tree, another branch will break and fall into the stream. They become a big river, and in this big river, depending upon the direction in which the stream flows and the velocity with which the stream flows, two different branches of two different trees from two different forests may come together. My family is like one forest, and I am like the branch of a tree. My husband is like the branch of another tree from another family. The two have come together in the stream. They have separated out to join the big ocean of bliss, like the big river joins the ocean. Although we are two separate individuals, the question of ocean of bliss is the same for both of us. We may be separated as individuals, but in the ocean of bliss, we are together because bliss is common to both of us.
0: అప్పుడు ఈ సన్యాసి తనలో తాను విచారించాడు. రాజకుమారుడు చెప్పినట్టుగా ఈ రాజ్యమునకు జితేంద్రియ రాజ్యము, జితేంద్రియ రాజు, జితేంద్రియ మహారాణి, జితేంద్రియ రాజమాత, ఇది సార్థకమైనటువంటిదిగా ఉంటుండాదని తిరిగి ఆ యొక్క వస్త్రములను అక్కడ వదిలిపెట్టి తిరిగి తన యొక్క ఆశ్రమమునకు వెనుకకు వెళ్లాడు.
1: దిస్ సన్యాసి థాట్ ఫర్ హింసెల్ఫ్ అండ్ హీ రియలైజ్డ్ yes, the prince is a Jitendriya. The king is Jitendriya, the queen is Jitendriya, the wife is Jitendriya, people are Jitendriyas. These names are justifiable and they have a reason for calling themselves like that. So he left the blood-stained clothes at that place and he went back to his ashram.
0: తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాజకుమారుని యందు కూడా నువ్వు జితేంద్రియ తత్వం ఉన్నదా లేదా టెస్ట్ చేయాలి అని ఒక సంకల్పం పుట్టింది.
1: Even after reaching the ashram, he had a desire to test if the prince has the Jitendriya aspect in him.
0: Vellina tachaname aa rajakumaru daggariki velli nayana kumar raja nee rajyamanta pararajulu mee yokka rajyam paina padi danini vaari vasam chesukoni nee talli tanulanu aneka reetuluga himsinchi adavula paalu chestunnaru vaalanu aneka reetuluga mukkala mukkala kotti vaarini himsistunnaru mee prajalanu kanuka ee samayamlo neevu ikkada undadaniki veelu kaadu neevu rajyamunaku vellu ani prashninchadu.
1: He went to the prince and he told him that he had gone to the kingdom and he has seen the kingdom having been overrun by the various enemies and these enemies have taken prisoner of his mother, of his father. They have cut your mother and father into pieces. They have killed them. They have driven away all your relations. This is what he told the prince.
0: అప్పుడు ఈ రాజకుమారుడు నవ్వి, రాజ్యము ఎవరిది, రాజులు ఎవరు, కనుక ఎవరికి నీ ఎట్టి సంబంధం కూడా లేదు. భగవంతుడు మహారాజు, భాగవతం యువరాజు, భక్తుడు కుమారరాజు, ఇట్టి వారికే నిజ సంబంధం, కాని ఈ రాజ్యములంతా కూడాను నీటి బుడగల వంటివి, నేడు ఉండవచ్చును రేపు పోవచ్చును. కనుక దేహ సంబంధమైనటువంటి రాజ్యములు సరి అయినటువంటి రాజ్యములు కాదు. హృదయ సామ్రాజ్యమునకు పట్టాభిషేకం కట్టుకున్నటువంటి నా తండ్రి నేను, నా తండ్రి తత్వము పుత్రతత్వం కూడాను ఏకత్వమైనటువంటిదే, కాని ఈ దేహములో తండ్రి పుత్రుడు కాని ఆత్మతత్వమునకు ఎట్టి సంబంధం కూడాను లేదు. కనుక మన అందరి రాజ్యము కూడాను ఆత్మ సామ్రాజ్యమే అన్నాడు.
1: The prince laughed and asked the question, what is the kingdom and who are the kings? In effect, God is the big king, the Maharaja. Bhakti is the kingdom. Devotees is the prince. There is no other individual who is either the king or the prince. It is only a bodily relationship between me and my father. There is no other relationship which is valid except the relationship of the Atma. This entire world is pervaded by Atma. God is the Maharaja. Bhakti is the kingdom, devotee is the prince. There is no other individual who is either the king or the prince.
0: ఇది ఒక విధమైనటువంటి యొక్క సన్నివేశమునందు భారతము లోపల సంజయుని కూర్చొని పెట్టుకుని గాంధారి తన కుమారుని యొక్క చింతను అతనితో చెప్పుకుంటూ చాలా దుఃఖిస్తూ ఉంటుంది.
1: ఇన్ ఏ సిమిలర్ కాంటెక్స్ట్ ఇన్ ది స్టోరీ ఆఫ్ మహాభారత గాంధారి వాజ్ వన్స్ టెలింగ్ సంజయ ఆల్ హర్ గ్రీఫ్ అబౌట్ హర్ సన్స్.
0: సంజయ, మన యొక్క కౌరవుల లోపల ఒక్క అశ్వత్థామ, కృపాచార్య, కృపణుడు ఈ ముగ్గురు మాత్రమే నిలిచింది. ఇంకా పాండవులలో పాండవులు 5 మంది, కృష్ణుడు ఇంకా అతని సోదరుడు స్నేహితుడైనటువంటి అతను 7 మంది మాత్రమే నిలిచింది.
1: షీ వాజ్ టెలింగ్ సంజయ, ఓ సంజయ, అమంగ్స్ ది కౌరవర్స్ దేర్ ఆర్ ఓన్లీ ది ఫాలోయింగ్ పర్సన్స్ హూ ఆర్ స్టిల్ అలైవ్, అశ్వత్థామ, కృపాచార్య అండ్ కృపణ. These are the only 3 people who are alive. As against this, amongst the Pandavas, the 5 Pandavas, Krishna and a friend of his, altogether 7 people are surviving.
0: Kanuka, వారి వైపున 7 మంది, మన వైపున 3 మాత్రమే నిలిచిరి. ఈ 7, 3, 10 ఉంటుంటుండాలి. ఈ 10 మంది వల్ల ఈ యుద్దము నిలిపించి ఎన్నో వేల మందిని, లక్షల మందిని అంతా కూడాను ఈ యుద్దం అనేటువంటిది మింగివేశా కదా అని పరతపిస్తూ ఉంటుంటాది.
1: She was expressing grief by saying that on their side there are 7 people alive, on our side there are 3 people alive, altogether there are only 10 people. So many persons have been sacrificed in this war in order that only these 10 people have survived.
0: Daniki Sanjayudu chakkani jawabu cheptu vachadu. సంజయుడు అనగా సంజయమితి సంజయహాని అనగా ఇంద్రియమును అరికట్టుకున్నటువంటి వాడు సంజయుడు.
1: సంజయ గేవ్ ఎ వెరీ బ్యూటిఫుల్ రిప్లై టు ది స్టేట్మెంట్ ఆఫ్ గాంధారి. సంజయ ది నేమ్ సిగ్నిఫైస్ దట్ వన్ హూ హ్యాస్ కంప్లీట్లీ కంట్రోల్డ్ ఆల్ హిస్ ఆర్గన్స్.
0: అమ్మా, ఈ 10 మంది యొక్క తత్వాన్ని పరమాత్ముడు లోకానికి వ్యక్తపరిచే నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క లీలలు ఆడుతున్నాడు. 10, 1 ప్రక్కన 0 అనగా ఈ 0 అనేటువంటిది ఈ భూమికంతా ఒక ఆదర్శమైనటువంటి రీతిగా మనకు ప్రదర్శిస్తూ వస్తుంటుంది. భూమి యొక్క ప్రతిబింబమే ఈ 0కు ఒక అర్థము. కానీ దీనిని మనం 0 అంటున్నాము. ఈ 0కు ప్రక్కలో ఒక హీరో ఉన్నాడు, అతనే గాడ్. ఆ గాడ్ అనేటువంటి వాడి ఒక్క ప్రక్కలోపల ఈ జగత్ అనేటువంటి 0 పెట్టడం చేతనే 10 వచ్చింది. ఆ గాడ్ అనేటువంటి ఒక హీరోగిని లేకపోతే ఈ 0, 0 అయిపోతుంది. కనుక ఈ జగత్ అంతా కూడాను ఒక అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది. ఈ అసత్యమైనటువంటి జగత్తు సత్యమైనటువంటి దైవముతో చేరటం చేతనే దీనికి కూడా ఒక విలువ వస్తుంటుంటుంది. సత్య జీవితమైనటువంటి యొక్క దీన్ని మనం అనుభవించుకోవాలనుకున్నప్పుడు సర్వేశ్వరుడితో సన్నిహిత సంబంధాన్ని చేర్చుకోవాలి. అదే మన యొక్క జీవితానికి ఒక పరమావధి అని కూడాను సంజయుడు బోధించాడు.
1: సంజయ టోల్డ్ గాంధారి, yes, there is a significance to this fact that there are 10 persons left in this world. God wants to proclaim to this world the significance of this 10. You will notice here that there is the integer 1. To the right of the integer, there is a 0. 0 shows that it is the earth. The earth is spherical. We can take 0 as symbolic of the earth. Whereas 1 is the one God. And we have to interpret this 10 by saying 0 stands for the world, 1 stands for God. Without 1, 0 or the world has absolutely no value at all. 1 is the hero that is standing on the left, which means that this world, which is impermanent, which is untrue, which is transient, will be nothing without association with God. But by association with God, it can survive, and this is the Sarveshvara Tattva which we have to understand. That's what is contained in this remnant of 10.
0: Bhumi sunna swarupamu. Suryudu sunna akaramu. Chandrudu sunna akaramu. ఇంకా ఏ విధమైనటువంటి మనకు ఆధారమైనటువంటి స్వరూపాలను నిరూపణ చేసినప్పటికీ అన్ని కూడాను ఒక సున్నా ఆకారంగా ఉంటున్నాయి. మనం నివసించే భూమి సున్నా, మనకు ప్రకాశం అందించేటువంటి సూర్యుడు సున్నా, మనకు చల్లదనం ఆశించేటువంటి యొక్క చంద్రుడు సున్నా, ఈ అందరూ సున్నలైనప్పుడు మన జీవితం మాత్రం సున్నా కాక ఇంకేమిటుంటుంది? కనుక మన జీవితం అనేటువంటి దానిని కేవలం ఒక సున్నగా మనం భావించుకొని దానికి ప్రక్కన ఒక దైవత్వము అనేటువంటి దీనిని మనం చేర్చుకోవటం చేత మన జీవితం కూడాను శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి యొక్క స్థానాన్ని కూడాను చెందుతుంటుంది.
1: The earth on which we live is spherical. The sun which gives us the shining light is spherical. The moon who gives us all the coolness is spherical. In fact, most things which we see in this world have a spherical shape. In that context, our own life also has a spherical shape and is nothing other than a zero.
0: Then,
1: by the side of this zero, you have to put in one, which is the divine. That is how you can get value for your life, which otherwise is zero.
0: విత్తనములో చెట్టు ఉన్నది, చెట్టులో విత్తనమున్నది. ఈ విత్తనము చెట్టు అనాదులు, ఇవి ఎప్పటికీ ఉండనటువంటివే. అలాంటి అనాది అయినటువంటి సత్యమైనటువంటి ఈ నిత్యమైనటువంటి యొక్క ఇది ఎప్పుడు కూడా నిత్యముగానే ఉంటుంటుంది. ఈ రెండింటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడమే మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం.
1: ది సీడ్ కంటైన్స్ ది ట్రీ ఇన్ ఇట్, ది ట్రీ కంటైన్స్ ది సీడ్ ఇన్ ఇట్. దిస్ ఈజ్ ఎ ట్రూత్ విచ్ హాస్ బీన్ కమింగ్ టు అస్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్. The purpose of our life is to recognize this truth that the seed and the tree contain each other.
0: Idi antai kodanu maya.
1: All this is just illusion or maya.
0: Ee maya ante Shankaralu varu kodanu yama sa maya annadu, anaga edi ledo ade maya annadu.
1: Even this maya has been described by Shankara as that which does not exist.
0: దానికి మనం ప్రశ్నించవచ్చును, లేని దానిని మాయా అని చెప్పవచ్చును, కానీ ఇంత ప్రపంచము మనకు స్వరూపకంగా గోచరిస్తుండేటువంటి సమయంలో లేదని చెప్పడం ఎట్ట సాధ్యమవుతుంది? ఉన్నది లేకపోయిందని చెప్పడం లోపల ఇది మాయ కాదే. మనం అన్ని రకములైనటువంటి యొక్క శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో అనుభవిస్తున్నప్పుడు ఇది మాయ అని చెప్పడం సాధ్యం కాదే అని మనం కొంతవరకు విచారణ సల్పవచ్చు.
1: Ask a question and make an inquiry. It seems reasonable to say that what does not exist is maya. But how is it possible to describe this whole world which we are able to see with our eyes, feel it with all our five senses, to say that what we see does not exist? That does not seem to be reasonable.
0: దానికి శంకరుల వారే చక్కని ఉదాహరణ చెప్పాడు. కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
1: శంకర గేవ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇన్ ఆన్సర్ టు దిస్ క్వెరీ. వాట్ యు సీ ఇన్ యువర్ డ్రీమ్, ది గ్రేట్ ప్యాలెసెస్ అండ్ ది బిల్డింగ్స్, దే డోంట్ ఎగ్జిస్ట్ వెన్ యు వేక్ అప్.
0: కనుక కలలోని యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవించినావు, కానీ మేలుకున్న తచ్చడమే ఆ యొక్క భోగములు ఎక్కడున్నాయి? అదే విధంగానే ఈ యొక్క జాగ్రత్త అవస్థ లోపల శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవిస్తున్నావు, తిరిగి ఇవి నిద్రావస్థలో లేవు కదా.
1: యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ యువర్ డ్రీమ్ విత్ ఆల్ యువర్ ఫైవ్ సెన్సెస్ వాట్ ఎవర్ యు సీ ఇన్ యువర్ డ్రీమ్, బట్ వెన్ యు వేక్ అప్ నన్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్ట్. సో ఆల్సో యు సీ సో మెనీ థింగ్స్ వైల్ యు ఆర్ వేకింగ్ అప్ బై యువర్ ఫైవ్ సెన్సెస్ అండ్ యు ఎక్స్పీరియన్స్ దెమ్, బట్ వెన్ యు స్లీప్ in the dreaming state these things do not exist.
0: Kanuka idi pagati kala adi ratri kala rendu rendu kalale kalalanta kalale annadu.
1: It means what you now see is day dream and the other one is night dream. All dreams are untrue.
0: Kanuka mana jeevitam aneetundi danini idi satyamu adi mithyamu ani cheppadaniki veelu kaadu. Mana jeevitamulo ఏదో కొన్ని అనుభూతులు ఉండినంత వరకును మనం అది సత్యంగానే భావించుకుని ఆ సత్యములో సత్యస్య సత్యం, సత్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈనాడు మనం చేయవలసినటువంటి ప్రధాన ప్రయత్నం.
1: ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే దట్ దిస్ ఈస్ ట్రూత్, దట్ దిస్ ఈస్ పర్మనెంట్.
2: Our purpose and our method should be to recognize whatever we experience in our life, regard them as truth, and search for what is the truth amongst what you see.
0: Kana manamu deha sambandhamulu kani leka inke vidhamainatuvanti yokka anubandhamulu kani unnanta varaku మన యొక్క కర్తవ్యాన్ని మాత్రం నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నానికే మనం పూనుకోవాలి, కానీ వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సంబంధంగా మనము భ్రాంతిని పెంచుకొని దాని ద్వారా మనం దుఃఖమునకు గురి కావటము, ఇది సరి అయినటువంటి యొక్క మానవత్వంకు సరి అయినటువంటి యొక్క మార్గము కాదు.
2: Therefore, our bodily connections or other type of attachments should not worry us and should not create any special feeling in us. We should only regard it as our duty to utilize these connections for the purpose of fulfilling the duty which we have to do. We should have no special affinity to these illusory attachments in this world.
0: Mata nasti, pita nasti, nasti bandhu sahodarah, artham nasti, gruham nasti, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శంకరుల వారు కూడా మరొకరు హెచ్చరించాడు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః అంత్యకాలే మహా దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
2: There is no mother, there is no father, there is no relation, there is no wealth, there is no house. Beware, beware. All that you suffer, either by birth or by growth or by death, is something which is painful, but the death is a great pain. Beware. This is what Shankara has said.
0: Undinanta varaku mana kayamunu aarogyavantanga pettukovali, undinanta varaku mana manasunu nischalamainatuvantidiga pettukovali, chalinchinatuvanti manasunu bhraminchinatuvanti drushtini manam abhivruddhi parichukoni శాశ్వతమైనటువంటి ఆత్మానందమును అనుభవించుకునేటువంటి యొక్క లక్ష్యం లోపల మన జీవితమును అంకితం చేయాలి.
2: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ యూ షుడ్ కీప్ యువర్ బాడీ హెల్తీ, యూ షుడ్ కీప్ యువర్ మైండ్ స్టడీ అండ్ అన్వేవరింగ్, యూ షుడ్ కీప్ యువర్ విజన్ స్టడీ అండ్ నాట్ వేవరింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, యూ షుడ్ ఎంజాయ్ బై దీస్ మీన్స్ ది బ్లిస్ ఆఫ్ ఆత్మ.
0: పరుల చేత చిక్కి పడడానికి కష్టములు పడడానికి తగినట్టుగా ఈ దేహమును కూలజేసుకోకూడదు. ఉన్నంత వరకును పరాధీనము కాక స్వశక్తితో తమ కర్మలు తాను చేసుకునేటువంటి యొక్క శక్తిని కూడాను మనం పెంచుకోవాలి. దేహము ఒక పడవ వంటిది, ఇహము ఇటువైపున, పరము అటువైపున, మధ్యలో జీవితమే ఒక ప్రవాహము. ఈ జీవితమనేటువంటి ప్రవాహమును దాటి పరమనేటువంటి యొక్క గమ్యమును చేరే నిమిత్తమై దేహము అనేటువంటి పడవను మనకు అందించినాడు భగవంతుడు.
2: యూ షుడ్ నాట్ వీకెన్ యువర్ బాడీ అండ్ నెగ్లెక్ట్ ఇట్ సో యాజ్ టు ఫాల్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ అదర్స్ అండ్ బికమ్ డిపెండెంట్ ఆన్ అదర్స్. యూ షుడ్ కీప్ యువర్ బాడీ హెల్తీ సో దట్ యూ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్. దిస్ బాడీ ఈజ్ లైక్ ఎ బోట్. వన్ బ్యాంక్ ఆఫ్ ది బోట్ ఆన్ దిస్ సైడ్ ఈజ్ ది మెటీరియల్ వరల్డ్, ది అదర్ బ్యాంక్ ఆఫ్ ది రివర్ ఆన్ ది అదర్ సైడ్ ఈజ్ ది డివినిటీ. యువర్ లైఫ్ ఈజ్ లైక్ ఎ రివర్. విత్ ది బోట్ ఆఫ్ యువర్ బాడీ యూ షుడ్ క్రాస్ ది రివర్ ఆఫ్ యువర్ లైఫ్.
0: అయితే మధ్య మార్గము లోపల ఈ పడవకేమైనా ప్రమాదములు సంభవించినా చాలా కష్టమవుతుంది, మనము గమ్యమును చేరలేము.
2: హౌఎవర్ వీ షుడ్ యూజ్ దిస్ బోట్ అండ్ రీచ్ ది డెస్టినేషన్ బిఫోర్ ఇట్ డెవలప్స్ లీక్స్ and before it deteriorates. If it develops leaks and deteriorates in the midstream, then there will be trouble and you cannot reach your destination.
0: Enta kalamu ee padava jalamulo undina etti pramadamu ledu, kaani jalamu padavaleki praveshinchina pramadam ostundi.
2: There is no danger if this boat remains in water as long as you like, but if water enters this boat, then there is danger.
0: కనుక నీవు సంసారంలో ఉండు, కానీ సంసారమును నీలో చేర్చకుండా చూచుకో.
2: విచ్ మీన్స్ యూ బీ ఇన్ ది ఫ్యామిలీ బట్ డూ నాట్ లెట్ ది ఫ్యామిలీ కమ్ ఇన్ టు యూ.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని నీవు గడిపితివా, నీవే ఆత్మస్వరూపుడు, నీవే నిత్య సత్య స్వరూపుడు, నీవే నిర్మల స్వభావుడు, అలాంటి పరతత్వాన్ని మనము అనుభవించుకునే నిమిత్తమై శంకర్ల వారు ఈ యొక్క శ్లోకాన్ని కాతేయకాంత కస్తే పుత్ర అని, ఎవరు పుత్రుడు ఎవరు భార్య నీవెవరు ఎక్కడి వాడవు అని ఒక మనసును పట్టి సాధించేటువంటి యొక్క క్వశ్చన్ గా వేసి ఆ యొక్క జీవిత రహస్యాన్నంతా కూడాను వెలుపల లాగాడు.
2: ఇఫ్ యూ కెన్ స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ మేనర్ దెన్ యూ విల్ బికమ్ ది ఆత్మ, యూ విల్ బి ది ఇఫల్జెంట్ సెల్ఫ్, యూ విల్ యువర్ సెల్ఫ్ సీ దట్ యు ఆర్ షైనింగ్ విత్ ఎ వ్యూ టు బ్రింగ్ యూ టు దిస్ పాత్. Shankara has given this particular verse by way of asking questions such as, who are you? Who is your wife? Where have you come from? Who is your child? By asking such questions, he attempted to put you on the right path.

0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
0: సౌందర్యము, సౌశీల్యము, సౌజన్యము, సౌభ్రాతృత్వము, ఇవి ఎన్ని ఉండినప్పటికీ సంస్కృతియే లేకుండా ఇవన్నీ కూడాను నిరుపయోగములే.
1: There might be the beauty, the character, fraternity and perfect understanding. Without culture, they are all useless.
0: ఈ సంస్కృతి లేనటువంటి జీవితము కేవలము దేవుడు లేని గుడి వంటిది.
1: Life without culture is like a temple without God.
0: నీరు లేని పైరు వంటిది.
1: It is like the field without water.
0: కరెంటు లేని వైరు వంటిది.
1: It is a wire without current.
0: ఇట్టి జీవితము ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ విధమైనటువంటి సుఖశాంతులు పొందగలదు.
1: How do you expect this life to have all the peace and happiness in this vast world?
0: ఈనాటి ప్రపంచములో అనేక విధములైనటువంటి శక్తి సామర్థ్యములు ఆర్జించి అనేక విధములైనటువంటి పరిశోధనలు సలిపి విజ్ఞాన శాస్త్రమునందు అతి ప్రవీణుడిని పేరు పొందిన

0: అమెరికా రష్యా దేశములు కూడాను ఎంతో గర్వించుచున్నవి.
1: టుడే ఇన్ ది ప్రెసెంట్ డే వరల్డ్ ద కంట్రీస్ లైక్ అమెరికా అండ్ రష్యా దే ప్రైడ్ దెమ్సెల్వ్స్ బికాస్ ఆఫ్ దేర్ కెపాసిటీస్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: కానీ ఈనాటి పరిస్థితులు యందు ఈ రెండు దేశముల వారు కనిపెట్టినటువంటి యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీకు ఏ విధమైనటువంటి యొక్క దేశం కూడాను దీనికి సాటి రాదు అని వెర్రవీగుతూ వచ్చారు.
1: They are so egoistic because no other country would ever equal them in science and technology.
0: కాని ఏ వేద కాలం నుండియో ఈ భారతదేశము ఈ వైజ్ఞానిక శాస్త్రం నందు అనంతమైనటువంటి యొక్క అభిరుచులను చూచింది, అనుభవాలు అనుభవించింది, ఆదర్శాలు అందించింది.
1: But yet, right there in Vedic times, Bharat has experienced all that is present in science and technology as you find today.
0: ఈ నాటి భారతదేశం యొక్క చరిత్ర ఏ వేద కాలం నుండో ప్రారంభమైనటువంటిది.
1: The history of Bharat dates back to the Vedic times.
0: ఈ వేదమునందున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క మంత్రములు,
1: all the sacred mantras in Veda,
0: శక్తివంతమైనటువంటి యంత్రములు,
1: all machinery which are powerful,
0: మహా తీవ్రమైనటువంటి యొక్క తంత్రములు,
1: అండ్ ఆల్ ద టెక్నిక్ విచ్ ఇస్ సో సీరియస్ కమెన్స్డ్ లాంగ్ బ్యాక్.
0: ఆధ్యాత్మిక జీవితమునకు ఈ వేదమే ఒక ప్రాణముగా ఆధారం చేసుకుంటూ వచ్చింది.
1: ఫర్ ద స్పిరిచువల్ లైఫ్ వేద ఈస్ ది ఫౌండేషన్, ఇట్స్ వెరీ బ్రెత్.
0: ఈ వేదములందు అధర్వణ వేదమును అనేక దేశీయులు పరిశోధనలు సల్పుతూ వచ్చారు.
1: అమంగ్ వేదస్ అధర్వణ వేద ఈజ్ ఇన్వెస్టిగేటెడ్ బై మెనీ ఫారినర్స్.
0: జపాన్ వారు, జర్మనీ వారు ఈ అధర్వణ వేదమును అనేక విధములుగా పరిశోధనలు సల్పుతూ వచ్చారు.
1: పీపుల్ ఫ్రమ్ జపాన్ అండ్ జర్మనీ కండక్టెడ్ సెవెరల్ ఎక్స్పెరిమెంట్స్ బేస్డ్ ఆన్ అధర్వణ వేద.
0: భారతీయుల యొక్క పవిత్రమైనటువంటి చరిత్రములు ఇట్టివి అట్టివని ఎవ్వరు కూడా వర్ణించలేరు.
1: No one can narrate or extol the sanctity of the sacred texts of Bharat.
0: మొట్టమొదట భారతీయుల మాట నుంచి వచ్చినటువంటి పదము వేదమే.
1: It is the word that is spelt out first by Bharatiyas in the beginning.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను భారతీయుడైనటువంటి వాడు మొట్టమొదట వేదము అనేటువంటి పదమును పలుకుతూ వచ్చాడు.
1: Therefore, every Bharatiya started uttering this word Veda right from the beginning.
0: దీనిని గ్రిఫ్ట్ అనేటువంటి జర్మనీ దేశస్థుడు అనేక విధమైన పరిశోధనలు సల్పుతూ వచ్చాడు.
1: సెవెరల్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ కండక్టెడ్ బై ఏ జర్మన్ సైంటిస్ట్ బై నేమ్ గ్రిఫ్ట్.
0: ఈ వేదము నుండియే మహా గొప్ప సైంటిస్ట్ అయినటువంటి విశ్వామిత్రుడు గాయత్రి మంత్రమును కూడాను ఆవిర్భవింపచేశాడు.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ దిస్ వేదిక్ టెక్స్ట్ విశ్వామిత్ర ఇన్వెంటెడ్ దిస్ గాయత్రి మంత్ర.
0: ఈ యొక్క విశ్వామిత్రుడు కేవలం ఒక గాయత్రి మంత్రమును ఉచ్చరించడమే కాకుండా,
1: నాట్ మియర్లీ చాంటింగ్ గాయత్రి మంత్ర,
0: ఆదిత్య తేజస్సు అనేటువంటి దాని నుంచి అనేక పరిశోధనలు చేసి అగ్నేయాస్త్రము,
1: హీ మేడ్ సెవెరల్
0: ప్రకాశాస్త్రము,
1: అగ్నేయాస్త్రం,
0: ఇలాంటి గొప్ప గొప్ప అస్త్రం సిస్టములంతా కూడాను తాను కనిపెడుతూ వచ్చాడు.
1: Basing on this Aditya Tejas, Vishwamitra discovered several powerful weapons.
0: Atti astramulanni kudunu Ramachandrudiki arpitam chestu vachadu.
1: He handed over all this mighty powerful weaponry to Ramachandra.
0: Enni vela samvatsaramulaku puram jariginatundi.
1: How many thousands years back that thing happened.
0: Kanuka Bharatiyulu vijnana shastramulandu venukapadinatundi varu kaadu.
1: Bharatiyas are never backward in science and technology.
0: Bharatiyulu sodinchi sadinchinatundi విడిచినటువంటి దానిని ఈనాడు విదేశీయులంతా కూడా ఆధారం చేసుకుంటున్నారు.
1: వాట్ ఆల్ దట్ హెస్ బీన్ ఇన్వెస్టిగేటెడ్ ఎంక్వైర్డ్ అండ్ రీసెర్చ్ బై భారతీయస్ అండ్ డ్రాప్ ఈస్ ఫాలోడ్ బై ఫారినర్స్ టుడే.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మరికొన్ని ఈనాడు సాధారణంగా జరుగుతున్నటువంటి విషయంలో ఏరోప్లేన్స్.
1: వాట్స్ జనరలీ హ్యాపెనింగ్ టుడే ఇస్ దట్ ఆఫ్ ఎన్ ఏరోప్లేన్.
0: కానీ వారు అమెరికాలోని రైట్ బ్రదర్స్ అనేటువంటి వారు 1903 సంవత్సరంలో కనిపెట్టారు.
1: వి సే దిస్ ఏరోప్లేన్ ఇస్ డిస్కవర్డ్ దేర్ బై రైట్ బ్రదర్స్ ఇన్ అమెరికా ఇన్ 1903.
0: కానీ 1896 లోపలనే జర్మనీ వాడు కనిపెట్టాడు.
1: However, German discovered it in the year 1896.
0: దీనిని కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరు?
1: Who discovered it?
0: Lilith. కనిపెట్టాడు కానీ కట్టగలపడి కింద పడి మరణించాడు.
1: However, he fell down and died.
0: 1895 లోపల కూడాను మన భారతీయులు కనిపెట్టారు. మొట్టమొదటి కనిపెట్టినటువంటి వాడు.
1: Bharatiyas also discovered for first time in the year 1895.
0: Sivaram Bapu Chatterjee deni Bombay unnatunti vaadu,
1: a resident of Bombay. Sivaram Bapu Chatterjee
0: atanu 1500 adugul paiki vellaadu.
1: Yes, gone up to the height of 1500.
0: Ataniki taginatunti sahayam kudanu aa naati Baroda Raja Mahadevan Govinda Rana అనేటువంటి అతను అనేక విధముల సహాయం చేశాడు.
1: ఆల్ పాసిబుల్ హెల్ప్ ఈస్ రెండర్డ్ గివెన్ టు హిమ్ బై వన్ బిలాంగింగ్ టు బరోడా, మహాదేవన్ గోవింద.
0: కనుక 1895 లోపలనే భారతీయులు కనిపెట్టారు ఈ యొక్క విమానం యొక్క శాస్త్రాన్ని.
1: దేర్ఫోర్ భారతీయస్ ఇన్వెంటెడ్ దిస్ ఏరోప్లేన్ ఇన్ దియర్ 1895.
0: ఇంత మాత్రమే కాదు, గణిత శాస్త్రం అంతా కూడా భారతదేశం నుంచి వెలువడినటువంటిది.
1: All mathematics is the one that belongs to Bharat.
0: Roman language lopana kudanu ee Bharatadesham yokka ganita shastrame prarambhamayindi.
1: In the Roman language, all that belongs to Bharat.
0: Ee vidhanga vicharana chesi chuste annenti yandu Bharatadesham undani chevestu vachindi.
1: If you inquire in this way, you'll understand Bharat is proceeding ahead.
0: Kaani duradrishtavasattu Bharatadeshamlo ఐకమత్యం లేకపోవటం చేతను, అసూయ పెరిగిపోవటం చేతను దీనిని సరైన మార్గంలో ప్రచార ప్రబోధన సల్పలేకపోతూ వచ్చారు.
1: Unfortunately, because of the absence of unity and growing jealousy, this could not be propagated far and wide.
0: ఇంకా వైద్య శాస్త్రం నందు,
1: in the field of medicine,
0: భారద్వాజ మహర్షి ఈ వైద్య శాస్త్రాన్ని కనిపెట్టాడు.
1: It is the sage Bharadwaja who invented this medicine.
0: శాస్త్ర విద్యల చేత ఈ యొక్క శాస్త్ర పరిశోధనలు కూడా కనిపెట్టాడు.
1: హీ ఆల్సో ఇన్వెస్టిగేటెడ్ అలాంగ్ ది లైన్స్ ఆఫ్ ది అస్త్ర
0: అనగా ఈనాటి ఆపరేషన్ అన్ని కూడా ఆనాడే భరద్వాజుడు కనిపెట్టాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద మోడర్న్ సర్జరీ ఈస్ దాట్ ఆఫ్ ది ఇన్వెన్షన్ ఆఫ్ భరద్వాజ. దెన్
0: ఇంకా ప్రపంచమునకు ఒక ధర్మం కావాలి.
1: వరల్డ్ నీడ్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
0: ధర్మో రక్షతి రక్షితః, అది ఏ జగత్తును రక్షించేటువంటిది.
1: ఇట్ ఈస్ ది ధర్మ దట్ ప్రొటెక్ట్స్ ద వరల్డ్.
0: ఈ ధర్మశాస్త్రమును మను చక్రవర్తి కనిపెట్టాడు.
1: It is the Emperor Manu who just discovered this code of conduct, dharma.
0: Nyaya Shastramanu Gautamudu kanipettadu.
1: Law is discovered by sage Gautama.
0: Inga Arthika Shastramanu Chanakyudu kanipettadu.
1: The economics is the one of Chanakya.
0: Ivanni kudanu sakala vidyalu kudanu Bharat Desham nundi aavirbhavinchinatuntivi.
1: All forms of knowledge originated out of Bharat.
0: ఇట్టి పవిత్రమైన భారతదేశం యొక్క శక్తి సామర్థ్యములను ఈనాడు విద్యార్థులు గుర్తించుకోలేక విదేశీయులపైన ఆధారపడిపోతూ వస్తున్నారు.
1: ది కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ ఆఫ్ భారతీయస్ ఆర్ నాట్ నోన్ టు ది మోడర్న్ స్టూడెంట్స్, దేర్ఫోర్ దే డిపెండ్ ఆన్
0: శక్తులు కూడాను యంత్ర మంత్ర తంత్రములంతా కూడాను భారతదేశం నుంచి వెలువడినటువంటివి.
1: ఆల్ వెపన్స్ ఆల్ టెక్నిక్స్ ఆర్ అవుట్ ఆఫ్ భారత్ ఓన్లీ.
0: ఇంతియే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: స్త్రీ జాతి అందు కూడాను గతించినటువంటి పతిని కూడాను బ్రతికించుకున్నటువంటి సావిత్రి, ఆమె యొక్క శక్తి సామర్థ్యములు కూడాను అత్యవసరమే.
1: ఇట్స్ ఆల్సో మోస్ట్ ఎసెన్షియల్ టు నో ఆఫ్ సావిత్రి ఉమెన్ హూ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ హర్ డెడ్ హస్బెండ్.
0: తన పతి మరణ నిమిత్తమై సూర్యోదయం కూడా కాకుండా ఉండాలని సుమతి అనేక విధములుగా చేసింది.
1: Sumati also did her best in order to see that there would not be sunrise.
0: ఇలాంటి గొప్ప శక్తులు భారతదేశం నందు స్త్రీ పురుషులు ఎందు నాటి మొదలు నేటి వరకు కూడాను ప్రకాశిస్తూనే వస్తున్నవి.
1: సచ్ మైటీ పవర్ ఈస్ షైనింగ్ అమంగ్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ భారత్ దెన్ అండ్ నౌ.
0: భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము ఇట్టిది అట్టిదని చెప్పడానికి వీలు కాదు. గొప్ప అనంతమైన సముద్రం వంటిది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ కెనాట్ బి ఎక్స్టోల్డ్, కెనాట్ బి ఎస్టిమేటెడ్.
0: ఈ సముద్రం ఎన్ని పంపు చెట్లు పెట్టి కొట్టినప్పటికీ ఇది ఒక్క ఇంచు కూడాను తక్కువ అయ్యేటువంటిది కాదు.
1: You cannot draw water with the help of the pump sets out of the ocean. It will be no dirt of water.
0: ఎప్పుడు సమత్వం యోగముచ్చతి సమత్వంతో ఉండేటువంటిది భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat maintains the spirit of equanimity.
0: ఎన్ని నదులో వర్షాకాలంలో ప్రవహించి చేరిపోతున్నాయి సముద్రంలో.
1: You know, many of the rivers merge in ocean.
0: కానీ ఒక్క ఇంచైనా కూడాను పెరగటం లేదు.
1: బట్ ఇట్ డజంట్ గ్రో ఈవెన్ ఎన్ ఇంచ్.
0: నిత్యము సూర్యుని యొక్క ఆవిరి చేత ఎంతో జలం ఆవిరైపోతుండాలి.
1: యూ ఆల్సో వాటర్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వేపర్ బికాజ్,
0: కానీ సముద్రం ఒక ఇంచు అయినా కూడా తరగటం లేదు.
1: But there's no dearth of water even for an inch in an ocean.
0: Perigi taraganatvanti yokka samudram yokka sthitiye bharatiya samskruti.
1: The ocean that doesn't rise, that doesn't come down, reflects the culture of Bharat.
0: Evaru enni vidhamulainatvanti pramadamulu sambhavimpa chesinappatikini ee bharat desham nundu samskruti aneetvanti netikini pranamtone untunnadi.
1: In spite of repeated foreign invasions, the culture of Bharat still exists.
0: Enni deshamulu varu ee yokka samskrutini nirmoolamu gaavinchalani prayatnincharu.
1: Many foreigners attempted to destroy the culture.
0: కాని ఒక్కరు కూడా దీనిని కదిలించలేకపోయారు.
1: None can shake it.
0: కనుక సంస్కృతి అంటే చాలా శాశ్వతమైనటువంటి యొక్క ఆత్మస్వరూపమే సంస్కృతి.
1: కల్చర్ ఈస్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్, ద వెరీ ఫార్మ్ ఆఫ్ ది స్పిరిట్.
0: కానీ ఈ కల్చర్ ను అతి సూక్ష్మంగా తీసుకుంటున్నారు విదేశీయులు, మన భారతీయులు కూడాను.
1: But the foreigners and Bharatiyas take it easy.
0: ఇది కేవలము వే ఆఫ్ లైఫ్ అనేటువంటి ఒక చిన్న పదంతోనే ముగిస్తున్నారు.
1: However, they conclude by saying its culture is a way of life.
0: Way of life. Life అంటే ఏమిటి, వే అంటే ఏమిటి అనేటువంటిది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు.
1: They are not able to understand what is life, what is the way.
0: Life అనేటువంటిది చాలా ప్రమాదమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: Life is highly sacred.
0: ఇది ఎన్నో విధమైనటువంటి ఒక తీవ్రతను, పవిత్రతను, ఆదర్శాన్ని, అనుకూలాన్ని, ఆనందాన్ని కూడా అందిస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ లైఫ్ వి ఎంజాయ్ ఆల్ కైండ్స్ ఆఫ్ కన్వీనియన్స్ కంఫర్ట్స్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క కల్చర్ తత్వాన్ని ప్రతి భారతీయుడు గుర్తించాలి.
1: ఎవ్రీ భారతీయ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ కల్చర్.
0: ఈ భారతదేశం యొక్క కల్చర్ ఒక భారతదేశానికే పరిమితమైనటువంటిది కాదు.
1: The culture of Bharat is not restricted to Bharat only.
0: యావత్ ప్రపంచమునకే ఇది ఆధారమైనటువంటిది.
1: It is the very foundation for the entire world.
0: అందరూ కలిసిమెలిసి ఉండాలి.
1: All should live together.
0: అందరూ కలిసిమెలిసి జీవించాలి.
1: All should live in harmony.
0: అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి.
1: They should be blissful together.
0: అందరూ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలి.
1: They should live in all friendship and coordination.
0: కనుకనే ఇది మానవత్వమునకే చెందినటువంటిది ఈ యొక్క సంస్కృతి.
1: Therefore, culture belongs to human society by and large.
0: ఏ దేశమునందు పుట్టిన రంగులు వేరు కావచ్చును, పేర్లు వేరు కావచ్చును, రూపములు వేరు కావచ్చును.
1: We may be born in any other country, we may have separate names.
0: కాని మానవత్వం ఒక్కటే.
1: But the humanity is one.
0: కనుక ఎక్కడికి పోయినప్పటికీ మానవత్వం ఒకే జాతి.
1: Humanity is just one race.
0: ఆ జాతికి ఏ విధమైనటువంటి భేదములు లేదు.
1: It has no differences whatsoever.
0: ఇట్టి భేదములు లేనటువంటి జాతి భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat speaks of that human society without any differences.
0: Intiye kaadu,
1: not only this.
0: Inkanu aneka vidhamulainatvanti yokka bhasha vishayamulanu kudanu yavat prapanchamuna kudanu prabodha chesinatvanti bharatiya samskruti.
1: It is the culture of Bharat that taught all the linguistics and the language to the world.
0: Ee aarthika shastram lopala,
1: in economics,
0: aneka vidhamulainatvanti yokka ududurukulu brail derayi.
1: There are so many problems.
0: కానీ దాన్ని అన్నింటినీ తట్టుకొని నెట్టుకొని సాధిస్తూ వచ్చింది భారతీయ సంస్కృతి.
1: ఇట్ ఇస్ ద కల్చర్ ఆఫ్ భారత్ దట్ కుడ్ రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఫైనాన్షియల్.
0: ఈ చాణక్యుడు ఈ యొక్క ఆర్థిక శాస్త్రం లోపల అనేక రకములైనటువంటి యొక్క మార్పులు చేస్తూ వచ్చాడు.
1: చాణక్య రిఫర్ టు సో మెనీ ఆఫ్ ది చేంజెస్ టు ది ఫైనాన్షియల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్.
0: ఆనాటి నుండి నేటి వరకు కూడాను ఈ ఆర్థిక శాస్త్రం అనేటువంటిది ఈ యొక్క చాణక్య శాస్త్రాన్ని పురస్కరించుకోలేకపోవడం చేతనే ఈ దేశం ఇన్ని రకమైనటువంటి అవస్థలకు ఉరి అవుతూ వస్తుంది.
1: దిస్ కంట్రీ ఈస్ పాసింగ్ త్రూ ద ప్రెసెంట్ ప్లైట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ టేకింగ్ టు కన్సిడరేషన్ ఆల్ దట్ ఈస్ రిటన్ బై చాణక్యాస్ ఎకనామిక్స్.
0: ఈ యొక్క చాణక్య తత్వం అంతా కూడాను దైవాన్వేషణ అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటుంది.
1: ది ఎంటైర్ టెక్స్ట్ ఆఫ్ చాణక్య డిపెండ్స్ అపాన్ దిస్ సర్చ్ ఫర్ గాడ్.
0: కానీ మధ్య మధ్య కొంతమంది పండితులు అన్వేషణ అనగా వెతకటము అని దీనికి ఒక అర్థం చెప్తారు.
1: Many scholars say enquiry means search.
0: Kani idi vetakatam kaadu.
1: It's not searching.
0: Sarvatra undinatvanti oka daivatvanni vetikede ekkada.
1: The divinity which is all pervasive, where do you search for it?
0: Sarva jeevulu yendu undinatvanti oka daivatvanni vetikede evaru.
1: Who is going to search for the divinity which is present in all beings?
0: Aithe anveshana ani padamalo etta puttindi.
1: Then how do you say this enquiry or search?
0: Idi oka japam chetanu లేక ధ్యానం చేతను లేక భజన చేతను లేక పూజన చేతను లభ్యమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ యు వుడ్ గెట్ అవుట్ ఆఫ్ వర్షిప్ ఆర్ మెడిటేషన్ ఆర్ పెనెన్స్.
0: ఇవన్నీ కూడా కేవలము స్థిర చిత్తమునకు సహాయములు చేసేటువంటి ఒక సత్కర్మలే.
1: దేర్ ఆల్ గుడ్ యాక్ట్స్ టు మెయింటైన్ ద స్టెబిలిటీ ఆఫ్ ద మైండ్.
0: దైవాన్వేషణ అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై సర్చ్ ఫర్ గాడ్?
0: రాగ ద్వేష అహంకారములను వదిలించుకోవటమే అన్వేషణ.
1: The inquiry or search for God means to giving up one's own attachment and hatred.
0: ఒక నిప్పు ఉండాలి.
1: Here is fire.
0: ఈ నిప్పును అలక్ష్యం చేయటం చేత దానిపైన నిమురు వచ్చి కప్పుతుంటుండాలి.
1: As you neglect fire, it will be covered by ash.
0: కానీ ఈ యాష్ ని ఏ విధంగా తీయాలి?
1: How can you remove the ash?
0: ఈ యాష్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from it came?
0: అగ్ని నుంచి వచ్చింది.
1: It is out of the fire.
0: కలుకనే అగ్నిని మూసివేసింది.
1: It covers the very fire.
0: మేఘములు ఎక్కడ నుంచి వచ్చాయి?
1: Where from you get clouds?
0: సూర్యుని యొక్క తేజస్సు నుంచినే వచ్చాయి.
1: It's only because of sunlight.
0: కానీ సూర్యుని తేజస్సు నుంచి వచ్చినటువంటి మేఘములే సూర్యుని కప్పివేస్తున్నాయి.
1: The product of the sunlight covers the very sun itself.
0: ఒక బావిలో ఉపయోగం చేయనటువంటి ఒక నీరు ఉండినప్పుడు ఆ నీటి నుంచినే ఒక పాచి ప్రారంభమవుతుంది.
1: The water which is neglected for a long time in a well will be covered by moss.
0: ఆ యొక్క పాచి ఏ నీరుని కప్పివేస్తుంది.
1: The very moss covers the water.
0: మన కంటిలో దృష్టి ఉంది.
1: We have vision, sight.
0: కానీ ఇక్కడ కేటరాక్ట్ బయలుదేరేటప్పటికి దృష్టిని కవర్ చేసేస్తుంది.
1: When once the cataract develops,
0: ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you got?
0: కంటి నుంచినే వచ్చింది.
1: It's out of the
0: eye. బయట నుంచి వచ్చి చేరలేదు.
1: It has not come from outside. కంటి
0: నిప్పు నుంచి వచ్చినటువంటి నిమురు పోవాలంటే ఉఫ్ అని ఊపాలి.
1: So in order to remove ash, which is the product of the fire, you have to blow it off.
0: ఆ నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
1: When once ash is gone, you will see the fire.
0: చల్లని గాలులు వీచినట్టంటే మేఘములు కదిలిపోతుంది, సూర్యుడు కనిపిస్తాడు.
1: When there's cool breeze around, the clouds will pass off.
0: సూర్యుడు కొత్తగా ఉద్భవించలేదు.
1: Sun has not come afresh.
0: అదే విధంగానే పైన కప్పినటువంటి యొక్క ఇది తీసివేస్తే నీరు కనిపిస్తాయి.
1: When once you remove the moss, you will see the water.
0: కంటిలో పుట్టినటువంటి పొరను తీసివేస్తే దృష్టి మనకు వస్తుంది.
1: When once you remove the cataract, you will have the
0: అదే విధంగానే మానవుని ఆవరించినటువంటి యొక్క రాగ ద్వేష అహంకారము ఈ మూడు కుడును చేరి మానవత్వం అనే దివ్యత్వాన్ని మరిపింపజేస్తుందని.
1: Therefore the divinity within the humanity is hidden there because of attachment, hatred and ego.
0: కనుక రాగ ద్వేష అహంకారములను మనము దూరం వేసి చేస్తామంటే మన యొక్క దివ్యత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: When once we give up this attachment, hatred and ego, you will have the manifestation of the divinity within.
0: ఈ విధమైనటువంటి యొక్క శాస్త్రములను ప్రాచీన కాలము నుండి కూడాను భారతదేశము ప్రజలకు ఆదేశిస్తూ వస్తుండాలి.
1: Such sacred texts have been propagated since ancient times in Bharat.
0: కానీ ప్రాచీన కాలములో సంస్కృత భాష అందరికీ తెలిసినటువంటిదిగా ఉండేది.
1: In olden days, Sanskrit is known to all.
0: రాను రాను భారతదేశంలో సంస్కృత భాషనే అడుగంటిపోయింది.
1: As days passed, the Sanskrit is neglected.
0: భారతీయ చరిత్రలన్నీ కూడాను వ్యాఖ్యములన్నీ కూడాను వ్యామోహములన్నీ కూడాను సంస్కృతంతోనే నిండినటువంటివి.
1: All the interpretations and texts are written in Sanskrit only.
0: భారతదేశంలో ఉంచినటువంటి యొక్క ఈ యొక్క సంపదను ఏ విధంగా కూడాను ఎవరు కూడాను తీర్చుకోలేరు.
1: No one can exactly receive all the wealth contained here.
0: ఇటువంటి సంస్కృతిని మనము ఈనాడు మర్చిపోయి లేనిపోని సంస్కృతిలో మనం బాటపడి మన దివ్యత్వాన్ని మన స్వస్వరూపాన్ని మనం మర్చిపోతున్నాం.
1: We have forgotten such a sacred culture. We are deluded and we have forgotten our true form and nature.
0: ప్రాకృతమైన వాంఛలు పెరిగిపోతున్నాయి.
1: The worldly desires are on the rise.
0: అంతర్భావం సంబంధమైనటువంటి వాంఛలు తరిగిపోతున్నాయి.
1: The inner feelings are lost.
0: కనుకనే మొట్టమొదట అంతర్భావములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: Therefore inner feelings should develop.
0: బాహ్యమైనటువంటివన్నీ క్షణభంగురాలు.
1: All the external is momentary.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు యువకులు,
1: యువర్ యంగ్,
0: ఈ యవనం లోపల అనేక రకములైనటువంటి యొక్క అలలు పొరలు తెరలు పుడుతుంటాయి.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దేర్ బౌండ్ టు బి ది వేవ్స్ అండ్ కవర్స్ ఆర్ లేయర్స్ ఓవర్ దేర్.
0: దీనిని శంకర్ల వారు చెప్పారు. మా

0: ఏమిటిది? యవ్వన గర్భము మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది.
1: What for is this pride of youth? It comes in between and passes off.
0: ఒక అర నిమిషం లోపల కదిలిపోయేటువంటిది.
1: In a half moment it moves.
0: అలాంటి దానిని మనం శాశ్వతంగా భావిస్తున్నాం.
1: యు టేక్ ఇట్ పర్మనెంట్.
0: శాశ్వతమైన ఆనందాన్ని క్షణభంగురంగా విశ్వసిస్తున్నాం.
1: యు కన్సిడర్ ఎటర్నల్ బ్లిస్ మొమెంటరీ.
0: ఇది కాదు.
1: దిస్ నాట్.
0: మనం నేర్చే విద్యలు అన్ని కూడాను ఒక సంస్కారంతో కూడినటువంటివిగా ఉండాలి.
1: ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ దట్ వి అక్వైర్ షుడ్ గివ్ us కల్చర్.
0: దీనిని శంకరుల వారు మరొక రీతిగా కూడా ఉపదేశం చేస్తూ వచ్చారు.
1: శంకర టాట్ ఇన్ అనదర్ వే.
0: ఈ కలియుగ ప్రభావం చేత మహా పండితులు కూడాను పాణి గ్రంథములను ఉచ్చరిస్తూ ఉంటుంటారు.
1: In this Kali age, scholars repeatedly read the grammar written by Pani.
0: చాలా గొప్ప విలువైనటువంటిది.
1: గ్రామర్ రిటర్న్ బై పాణి శైలి.
0: గ్రామర్ లేకుండా భాష ఉండడానికి వీల్లేదు.
1: Without grammar, they cannot be language.
0: కానీ ఈనాడు గ్రామర్ ఉండనక్కర్లేదు.
1: Today grammar is not necessary.
0: ఈనాటి భాష అంత కూడా స్వయం భాష కాదు.
1: Is not the language, it is original.
0: కృత్రిమమైనటువంటి భాషగా రూపొందుతున్నది.
1: Today we find artificial language.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: సంస్కృతి కాని సంస్కృతం కాని లేదు ఇందులో.
1: Today there is no sanskriti, the culture sanskrit other sanskrit.
0: కేవలం పదములు మాత్రమే ఉచ్చరించడానికి వారు వల్లిస్తుంటారు.
1: They just repeat words.
0: కాశీ లోపల శంకర్లు వారు శిష్యులతో స్నానమునకు బయలుదేరి వెళ్ళాడు.
1: Then Kasi Shankara, accompanied by disciples,
0: ఒక ఉద్దుడైనటువంటి పండితుడు దుక్నుం కరణే దుక్నుం కరణే దుక్నుం కరణే అని వల్లిస్తున్నాడు.
1: An old scholar went on repeating the grammar principle, దుక్నుం కరణే.
0: విన్నాడు శంకర్ల వారు.
1: Shankara heard this.
0: ఏమిటి ఈ పిచ్చి గ్రంథములు?
1: What is this madness? What's this madness?
0: ఏమిటి ఈ యొక్క గ్రామర్ యొక్క సంబంధము?
1: What is this? What for is this grammar?
0: దుక్నుం కరణే అంటే ఏమిటి ఇది?
1: What does it mean, దుక్నుం
0: కరణే? ఏ విధమైనటువంటి సహాయం చేస్తుండాలి?
1: In what way does it help you?
0: కనుక ఇది ఏ సహాయం చేయలేదు.
1: ఇట్ వోంట్ గివ్ ఎనీ హెల్ప్.
0: పిచ్చివాడా,
1: మ్యాడ్‌క్యాప్,
0: ఇది కేవలం ఏదో నిన్ను ఉద్ధరిస్తుందని విశ్వసిస్తున్నావు.
1: యు థింక్ దట్ ఇట్స్ గోయింగ్ టు రిడీమ్ యూ.

0: నహి నహి నహి రక్షతి దుక్కుంకరణి. ఓ పిచ్చివాడా, ఏమిటి ఈ దుక్కుంకరణి? నిన్ను ఎప్పుడు రక్షిస్తుంది? ఏ విధమైనటువంటి ప్రమాదంలో నిన్ను రక్షిస్తుంది? ఇది రక్షించదు. భజ గోవిందం భజ గోవిందం. భగవంతుని స్మరించు.
1: Oh, madcap, in what way this grammar principle dukrunkarane is of going to be of any use to you? It will not protect you. Chant the glory of the Lord.
0: Ee govindam ekkada untundali?
1: Where is this govindam?
0: Kevalam nee ende untundali.
1: He is within you.
0: Daivatvam anetundi baita pradeshamlo ledu.
1: Divinity is not present outside.
0: Sarvatra untundali.
1: It is everywhere.
0: Antar bahischata sarvavyapya narayana sitha. Lopala velupala sarvatra kuda untundali.
1: It is present inside, outside and everywhere.
0: కానీ ఏమీ తెలియనటువంటి వాడు భగవంతుని వెతుకుతున్నాను భగవంతుని వెతుకుతున్నాను, ఇది కేవలం మూర్ఖత్వమే ఉంటుంది.
1: The one who does not know anything, he goes on saying that he is in search of God.
0: ఇది వెతకవలసినటువంటిది కాదు.
1: It is not the one that you can get it that way.
0: తెలుసుకోవలసినటువంటిది.
1: You have to know.
0: ఏ విధంగా?
1: How?
0: తనకున్నటువంటి దుర్గుణములను దూరం చేస్తే దాని పాటికి అదే బయటపడుతుంది.
1: If you give up your bad qualities, it comes on its own.
0: ఇవన్నీ కూడాను దానికి కప్పబడినటువంటివి.
1: They all cover it up.
0: ఈ కప్పబడినటువంటివి తీసివేస్తే నీ స్వస్వరూపం నీకు సందర్శించేస్తుంది.
1: ఇఫ్ యు రిమూవ్ ఆల్ దిస్ కవరింగ్ బ్యాడ్ క్వాలిటీస్,
0: కనుక నీ మానవునియందు అనేక శక్తులు ఉంటున్నాయి.
1: మ్యాన్ హ్యాస్ సో మెనీ అబిలిటీస్.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏ ఇది కనిపెడుతున్నారో ఆ సర్వశక్తులు కూడా మానవుని ఎందే ఉంటున్నాయి.
1: వాట్ ఆల్ ద పవర్ దాట్ ఈస్ ఎక్స్పెరిమెంటెడ్ అండ్ డిస్కవర్డ్ బై ద సైంటిస్ట్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: కేవలం బాహ్యమైనటువంటి పరిశోధనలు సల్పుతూ వస్తున్నారే కానీ అంతర్ పరిశోధనలు సరిపటం లేదు.
1: They only investigate in the outer world, but they do not experiment with him.
0: దట్ దాని కూడా ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, కెమెరా తీసి ఫోటో తీస్తే ఆ మనిషి ఈ పిక్చర్ లో వచ్చేస్తుంది.
1: Here is a man. If you just click your camera, you will have his photograph.
0: అయితే ఎలాంటి పిక్చర్ వస్తుంది?
1: What sort of picture?
0: నీ దేహం పైన ఏ ఏ భాగములు ఉన్నాయో, ఏ ఏ వస్త్రములు వేసుకున్నావో, ఏ ఏ రంగులు ఉంటున్నాయో అవన్నీ వస్తుంటాయి.
1: You will get there in the picture, your dress in the color and your form.
0: అయితే బాహ్యమైనవి వస్తున్నాయి కానీ అంతర్మైనటువంటి రావటం లేదు.
1: యు గెట్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ బట్ నాట్ ది ఇంటర్నల్.
0: అదే ఎక్స్రే ఫోటో తీసేస్తే లోపల ఉన్నటువంటి బోన్స్, ఈ నర్వ్స్, ఈ మజిల్స్ అన్ని కూడా వచ్చేసేస్తాయి.
1: బట్ ఇన్ ఎక్స్రే ఫోటో యు విల్ ఫైండ్ యువర్ బోన్స్ అండ్ నర్వ్స్ అండ్ ద మజిల్స్ దేర్.
0: ఈనాటి విద్యలు అన్ని కూడా కేవలము ఈ బాహ్యమైన ఫోటోగ్రాఫర్ వంటిది.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ సంథింగ్ లైక్ అన్ ఎక్స్టర్నల్ ఫోటోగ్రాఫ్.
0: ఈ ఆధ్యాత్మిక సంస్కృతి అనేటువంటిది ఎక్స్రే ఫోటో ఉంటుంది, లోపల ఉన్నటువంటి అంతా కూడా నువ్వు కంపించేటువంటి.
1: వేర్ స్పిరిచువల్ కల్చర్ ఇస్ లైక్ అన్ ఎక్స్రే ఫోటో దట్ స్పీక్స్ ఆఫ్ విదిన్.
0: కనుకనే దీనికి ఒక ఆధ్యాత్మికమైనటువంటిది అత్యవసరం.
1: స్పిరిచువాలిటీ ఇస్ ఎసెన్షియల్.
0: ఈనాడు నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము మూడు లేనటువంటి చదువులుగా రూపొందుతున్నాయి.
1: Today we have the education bereft of morality, righteousness and spirituality.
0: Anati Vishwamitrudu goppa tapas chesadu.
1: Vishwamitra undertook penance in those days.
0: Aa tapas cheyatam cheta
1: because of
0: Aditya Hrudayamu aneetundi dani kanipettadu.
1: He discovered Aditya Hrudayam.
0: Ee Aditya Hrudayam nunchi kudanu anni ashramulu kudanu prarambhamainayi.
1: It's only out of that principle he could have all the weapons.
0: Aithe inta goppa ashramulu undi kudanu Sri Ramachandrudu enduku sharanu chochadu?
1: In spite of all the mighty power, why did Vishwamitra surrender to Rama?
0: చంపడానికి శ్రీరాముని ఎందుకు ఆశ్రయించాడు?
1: Why should he go to Rama to kill all the demons?
0: అనగా అక్కడ కొన్ని పద్ధతులు ఉంటున్నాయి.
1: There are certain procedures laid.
0: విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న టైంలో ఇతను ఒక జపం చేయాలా, ఒక విధమైన యాగం చేయాలి అని సంకల్పించుకున్నాడు.
1: In the process of penance, he also wanted to conduct yaga.
0: యాగం చేసే సమయంలో తాను యాగం చేసేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి హింసలకు పాల్గొనకూడదు.
1: ద వన్ హూ పర్ఫార్మ్స్ యాగా షుడ్ నాట్ రిసార్ట్ టు వయలెన్స్.
0: యాగ దీక్షను పూనాడు.
1: Yes, he is determined to conduct yaga.
0: ఆ దీక్షను, ఆ ప్రామిస్ నిలబెట్టుకునే నిమిత్తము ఆ యజ్ఞంలో ఉండిన సమయంలో తాను ఏ విధమైనటువంటి క్రోధములు కానీ ద్వేషములు కానీ అందులో ఆవిర్భవించరాదు.
1: As he has undertaken a promise that he will conduct the yaga, he should not entertain any feelings of
0: కనుకని
1: anger or hatred.
0: తాను బ్రహ్మగా నిలిచి యాగం చేస్తున్నాడు కనుక తనకు సహాయంగా రాములు ఉండాలని కోరాడు.
1: As he stood there as the chief priest to conduct the yaga, he wanted the help of Rama.
0: Ramul anaga evaru?
1: Who is Rama?
0: Dasaratha Maharaja kumaru kadu.
1: Not the son of Dasaratha.
0: Rameti iti Ramaha. Atma Ramudu.
1: He is the one of the spirit, Atma.
0: Adi ye Atma tattvam sarvatra untundali.
1: The principle of his Atma present everywhere.
0: Atma anaga sarvulu endu kuda untundali.
1: It is in everyone.
0: Ee chaitanyame yokka bhagavat swarupam.
1: This awareness is divinity.
0: No. కాన్షియస్నెస్.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివినిటీ. కాన్షియన్స్ ఇస్ డివినిటీ.
0: కనుక అదే అందరి ఎందు సమత్వంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఈక్వలీ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుక మన కాన్షియన్స్ కు ఏమాత్రము విరుద్ధంగా పోకూడదు.
1: వీ షుడ్ నెవర్ యాక్ట్ అగెన్స్ట్ అవర్ కాన్షియన్స్.
0: అది దైవాజ్ఞ.
1: దట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: దానిని మనము ఆచరణలో పెట్టడానికే ఇన్ని రకములైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు.
1: ఇన్ ఆర్డర్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ వీ అండర్టేక్ వేరియస్
0: ప్రయత్నము చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్.
0: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు, అదే ఆవిర్భవిస్తుంది.
1: ఇఫ్ యూ లవ్ హోల్ హార్టెడ్లీ యూ విల్ హ్యావ్ ది ప్రాక్టీస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: చిన్న బిడ్డను కింద పెట్టింది, అమ్మ పై మిద్దెలో పనిచేస్తుండాలి.
1: మదర్ ఈస్ వర్కింగ్ ఆన్ ద టెరెస్ విత్ ద చైల్డ్ అండ్ ద డౌన్ స్టేర్.
0: బిడ్డ నిద్రపోతుండాలి.
1: చైల్డ్ ఇస్ స్లీపింగ్.
0: కానీ తక్షణమే లేచి ఏడ్చింది బిడ్డ.
1: ద చైల్డ్ గాట్ అప్ అండ్ క్రైడ్.
0: లేచేటప్పటికి ఆ అరిచేటప్పటికి తల్లి పైన ఉన్నటువంటి తల్లి పని పూర్తి వదిలిపెట్టి కిందికి వచ్చి దిగేస్తుంది.
1: మదర్ డ్రాప్డ్ ఆల్ ద వర్క్ షీ వాస్ డూయింగ్ ఎట్ ద టైమ్ అండ్ గాట్ డౌన్.
0: తగి వచ్చి ఆ బిడ్డను ఎత్తుకుని ఆ ఏడుపును చల్లార్చుతుంది.
1: అండ్ దెన్ షీ మదర్ లిఫ్టెడ్ ద బేబీ అండ్ క్రెస్ ద బేబీ.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఈ ప్రకృతి యందు మానవుడు అనేక రకమైనటువంటి చిక్కులకు కష్టములకు గురి అయిపోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ పుట్ టు సో మెనీ ట్రబుల్స్ అండ్ టర్మాయిల్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కెవ్వును ఏడుస్తాడు భగవంతుని కోసమని.
1: హీ క్రైస్ ఫర్ గాడ్.
0: అప్పుడు ఎక్కడ ఉండినప్పటికీ భగవంతుడు టక్కన దిగి వచ్చేసేస్తాడు.
1: వేర్ ఎవర్ హీ ఈస్ గాడ్ విల్ డిసెండ్ ఇమ్మీడియట్లీ.
0: ఎట్లా ఏడ్చటం? హృదయపూర్వకంగా ప్రార్థన చేయటమే ఏడ్చటం.
1: ఇఫ్ యూ ప్రే హోల్ హార్టెడ్లీ,
0: హృదయపూర్వకంగా ప్రేమించటమే ఏడ్చటం.
1: ఇఫ్ యూ లవ్ హోల్ హార్టెడ్లీ ఇస్ యర్నింగ్ పైనింగ్ ఫర్ ద గాడ్.
0: అంతేకాని పైన నుంచి తల్లి దిగి రావాలంటే నా బిడ్డ ఏ తాళానికి తగినట్టుగా ఏడుస్తా ఉంది, ఏ స్థితిలో ఏడుస్తా ఉంది అని ఆ తల్లి ఏమాత్రం విచారణ చేయదు.
1: ఇన్ ఆర్డర్ టు కమ్ డౌన్ ద మదర్ ఇస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ట్యూన్ అండ్ ద రిథమ్ ఆఫ్ ది క్రై ఆఫ్ ద బేబీ.
0: ఏడిస్తే చాలు, పరిగెత్తుస్తుంది.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ ది బేబీ క్రైస్, మదర్ వుడ్ రెస్పాండ్.
0: మానవులందరూ కూడాను,
1: హ్యూమన్ సొసైటీ ఇస్ క్రైయింగ్ టుడే.
0: పుట్టినప్పుడు ఏడ్చినారు.
1: You cry at the time of birth.
0: చచ్చినప్పుడు ఏడ్చినారు.
1: You cry at the time of
0: death. మధ్యమన్న ఎందుకు ఏడ్చినారు?
1: In between you cry for several
0: reasons. ధర్మజ్ఞాని కలుగుతుండా ఉద్ధరింప ఏడ్చినారా?
1: In the absence of dharma did you ever cry?
0: దేని కోసం ఏడ్చినావా?
1: What for you cry?
0: ఏడుపు కోసం ఏడ్చినావా?
1: You cry for crying sake.
0: ఏడుస్తున్నారు కానీ దైవం కోసం ఏడ్చటం లేదు.
1: We don't cry for God.
0: అది రామకృష్ణ పరమహంస కూడా చెప్పాడు.
1: The same thing is stated by రామకృష్ణ పరమహంస.
0: స్వామి, నీకు అయినట్టుగా మాకుడును సాక్షాత్కారం త్వరలో జరుగుతుందా అన్నారు.
1: సమ్ ఆస్క్డ్ హిమ్, స్వామి, వుడ్ వి, ఇస్ ఇట్ పాసిబుల్ టు సీ గాడ్ యాస్ యు సీ హిమ్?
0: తప్పక జరుగుతుంది.
1: ఇస్ ఇట్ సర్టెన్?
0: నేను నీవు ఎంత మాట్లాడుతున్నామో దైవంతో నీవు అతను మాట్లాడవచ్చు.
1: ఇస్ ఇట్ జస్ట్ యూ అండ్ ఐ టాక్ హియర్, యూ కెన్ ఆల్సో కన్వర్స్ విత్ గాడ్?
0: అయితే ఎట్లా?
1: హౌ?
0: ఎట్లంటున్నావా? నీవు భార్య కోసం ఏడుస్తున్నావు, పిల్లల కోసం ఏడుస్తున్నావు, ఉద్యోగం కోసం ఏడుస్తున్నావు, పదవుల కోసం ఏడుస్తున్నావు, చదువుల కోసం ఏడుస్తున్నావు, దైవం కోసం ఏడుస్తున్నావా?
1: You pine and you worry yourself for the family and the children, the position and job. Did you ever
0: pine?
1: You cry for God in the same
0: way.
1: Certainly God will manifest. God is not
0: elsewhere.
1: He is within you.
0: తన దాన్ని తను తెలుసుకోలేకపోతున్నాడు.
1: You are not able to know that.
0: అనేక మంది ముక్కు పైన అద్దాలు పెట్టుకుంటారు.
1: Many will have glasses above the nose.
0: కానీ ముఖం కడుక్కునేటప్పుడు తీసి పెడతారు, తిరిగి వేసుకుంటారు. ఎక్కడ వెతికితే చిక్కుతాయి? తన ముక్కు పైన ఉన్న అద్దములు ఎక్కడ వెతికితే చిక్కుతాయి?
1: The glasses which are present on the very nose, where do you search for them?
0: ఈనాడు అట్టనే ఉంటుండాలి.
1: The present situation,
0: తన ముక్కు పైన అద్దాలు పెట్టుకుని నా అద్దాలు ఎక్కడ, అద్దాలు ఎక్కడని వెతుకుతున్నాడు.
1: Glasses are present above the nose, but he is in search of the glasses.
0: దైవం ఎక్కడాని వెతికేటువంటి వాడు తనను తాను ఎక్కడాని వెతికినటువంటి మూర్ఖుడిగా ఉంటున్నాడు.
1: The one who is in search of God is searching for his own self.
0: ఎక్కడ వెతుకుతాడు తనం తాను?
1: తానే
0: దైవం.
1: హీఈస్ గాడ్.
0: సర్వత్రా దైవమే.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: దైవం లేని పదార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో
0: మెటీరియల్ దైవం లేని వ్యక్తియే లేదు.
1: దేర్ ఇస్ నో పర్సన్.
0: దైవం లేని శబ్దమే లేదు.
1: దేర్ ఇస్ నో సౌండ్
0: విథౌట్ గాడ్. దైవం లేని పదార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో మ్యాటర్ విథౌట్ గాడ్.
0: కనుకనే ప్రతి విషయమునందును, ప్రతి వస్తువునందును, ప్రతి వ్యక్తి యందును దైవత్వం ఇమిడి ఉంటుంది.
1: ఇన్ ఎవ్రీ మ్యాటర్, ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్, ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఇస్ డివినిటీ.
0: ఎట్లా తెలుసుకోగలవు?
1: హౌ డు యు నో దట్?
0: ఇప్పుడు నీ చుట్టూ గాలి ఉంటుందని.
1: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ యు.
0: నీ కంటి కనిపిస్తుందా?
1: డు యు సీ ఇట్?
0: లేదు.
1: నో.
0: కానీ చెవులకు వినిపిస్తుంది.
1: హౌఆర్ యూ లిసన్ దిస్
0: సౌండ్? కంటికి కనిపించినంత మాత్రమే దేవుడు లేడని అర్థం.
1: యాజ్ యూ డోంట్ సీ విత్ యువర్ ఐ, కెన్ యూ డినై గాడ్?
0: ఆ గాలియే లేకపోతే నీవు ఎట్ట నిలిచగలగావు?
1: వితౌట్ ఎయిర్ హౌ డు యూ లివ్?
0: గాలి ఉంది,
1: దేర్ ఇస్,
0: కానీ కనిపించదు.
1: బట్ యూ డోంట్ సీ.
0: దాన్ని పట్టుకోవటానికి చేత కాదు.
1: యూ కెనాట్ క్యాచ్ ఇట్.
0: చేతగానంత మాత్రం గాలి లేదని చెప్పడానికి వీలు కాదు.
1: యాజ్ యూ కాన్ డూ ఇట్ యూ కెనాట్ డినై ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్.
0: కనిపించకుండా మాత్రం లేడని చెప్పడానికి వీలు కాదు.
1: యాజ్ యూ కెనాట్ సీ విత్ ద నేకెడ్ ఐ యూ కెనాట్ డినై.
0: నేనున్నాను కాబట్టి దేవుడు ఉన్నాడు.
1: I exist, so God is also present.
0: ఎందుకంటే దైవతత్వంతోనే నేను ఉండగలిగాను.
1: Because I live with the divinity only.
0: ఈ విధమైనటువంటి ఆత్మవిశ్వాసం అధికంగా ఉండాలి.
1: That sort of self-confidence should be present.
0: విశ్వాసమే లేకుండా దైవం కావాలంటే ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: Without this faith, how do you acquire? How do you know God?
0: తనపైనైనా తనకు విశ్వాసం ఉండాలి.
1: At least
0: అదే చెప్పాడు. Faith, faith, faith in yourself and faith, faith, faith in God. This is the secret of greatness.
1: So you should have faith, faith in yourself. Then you should have faith in God.
0: ఈ రెండు ఉండినప్పుడే నీ యొక్క అంతరాత్మ తప్పుతుంది.
1: When you have these both, you will know the inner sense.
0: నీ పైన నీకు faith లేదు.
1: You have no faith in yourself.
0: దైవం పైన faith లేదు.
1: You have no faith in God.
0: దైవాన్ని ఏ రీతిగా నీవు పొందగలవు?
1: Then how do you acquire divinity?
0: ఇది అసాధ్యం.
1: It's impossible.
0: ఇంకా 1000 జన్మలు ఎత్తినా కూడా ఇది వీలు కాదు.
1: You may take 1000 births. It's impossible.
0: ఎందుకంటే తనలోనే ఉండినటువంటి దాన్ని తను తెలుసుకోలేకపోతుంది.
1: Because you are not able to know that is
0: within you. ఎక్కడో
1: you don't need to go any far.
0: ఎక్కడో వెతకనక్కర్లేదు.
1: You don't need to search for him.
0: కనుకని ఈనాడు మనం చేస్తున్నటువంటి పరిశోధనలన్నీ కూడాను కేవలం విచిత్రమైన పరిశోధనలు జరుపుతున్నాం.
1: All our inquiries are funny.
0: సైన్స్ లో కానీ సైన్స్ లో కానీ
1: ఎయిదర్ ఇన్ సైన్స్
0: ఇంకా ఆధ్యాత్మికంలో
1: కానీ
0: నైతికంలో కానీ భౌతికంలో కానీ లౌకికంలో కానీ అన్నింటి ఎందు కూడా మనం వెతుకుతున్నటువంటి అంతా కూడా కృత్రిమైనటువంటి దాన్ని వెతుకుతున్నాం.
1: ఆల్ అవర్ సర్చ్ ఇస్ ఆర్టిఫిషియల్
0: కానీ ప్రేమతో వెతకాలి.
1: బట్ వీ షుడ్ సర్చ్ విత్ లవ్.
0: దాన్ని తెలుసుకోవడానికి అదొక్కటే సరి అయినటువంటి ఒక అస్త్రం.
1: లవ్ ఈస్ ద ప్రాపర్ పాత్ ఇన్స్ట్రుమెంట్ టు నో దాట్.
0: ఆ ఇన్స్ట్రుమెంట్ లేకుండా ఇంకెన్ని చేసి ప్రయోజనం లేదు.
1: వితౌట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లవ్ అదర్ థింగ్స్ ఆర్ యూస్లెస్.
0: మనకు కంటికి కనిపించినటువంటి ఎన్నో ఇన్సెట్స్ అంతా ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ ఇన్సెట్స్ దట్ యు డోంట్ సీ విత్ యువర్ ఐ.
0: కానీ భూతద్దం తీసుకుని దాన్ని చూడాలి.
1: బట్ టేక్ ది లెన్స్ యు కెన్ సీ.
0: ఆ అద్దమునకే అవి కనిపిస్తాయి.
1: యు కెన్ సీ విత్ ది లెన్స్.
0: మిగతా దానికి కనిపించవు.
1: నాట్ అదర్వైజ్.
0: కనుకనే ఈనాటి మన విద్యలన్నీ కూడాను కేవలం భౌతికమైన జీవనోపాధి కోసం నిమిత్తం మనం విద్యను అభ్యసిస్తున్నాం.
1: సో ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ అవర్ లివింగ్, దట్స్ ఆల్.
0: ఈ పరిశోధనలన్నీ కూడాను స్వార్థం కోసం చేస్తున్నాం.
1: ఆల్ అవర్ రీసెర్చ్ ఇస్ ఫర్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం కాకుండా విశాలమైన భావంతో లోకస్సమస్తా సుఖినో భవంతు, అందరూ బాగుండాలని పెద్ద విశాల భావంతో చేయి, తప్పక నీకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ యు డూ ఇట్ వితౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, ఇఫ్ ద బ్రాడ్ ఫీలింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హ్యూమన్ రేస్, యు విల్ సక్సీడ్.
0: ఈ వైజ్ఞాన శాస్త్రంలో కొత్త కొత్త పరిశోధనంతా చేస్తూ వస్తున్నారు.
1: Many countries have undertaken research in science.
0: కాని ఈ నాటివి కాదివి.
1: They are not of this day.
0: ఏనాడో ఏ వేల కాలంలో నుంచినా కూడా జరుగుతూ వస్తుంది భారతదేశంలో.
1: In Bharat it has been going on since thousands of years.
0: హిరణ్యకశిపుడు ఏ నాటి వాడు?
1: హిరణ్యకశిపుడు what time?
0: అతను గొప్ప సైంటిస్ట్.
1: He is a great scientist.
0: అతను అనేక రకమైనటువంటి పంచభూతములను కూడా శోధించాడు.
1: He inquired, investigated five elements of
0: nature. పంచభూతములను కూడా హస్తగతం గావించుకున్నాడు.
1: He could have full control on them.
0: భూమిని క్రమక్రమేణా తిప్పడానికి ప్రయత్నం చేశాడు.
1: He could also move earth planet.
0: కానీ చంద్రమండలం కూడా వెళ్ళాడు.
1: He also reached moon.
0: క్రమక్రమేణా నక్షత్ర మండలాన్ని కూడాను కూడా ప్రయత్నించాడు.
1: హీ మేడ్ అన్ అటెంప్ట్ టు రీచ్ స్టార్.
0: ధ్రువ నక్షత్రాన్ని క్రమక్రమేణా కొంచెం మార్పు చేయాలని చేశాడు.
1: హీ మేడ్ అన్ అటెంప్ట్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్టార్.
0: ఈ లోపల ప్రళయం ప్రారంభమైంది.
1: ఇన్ ది మీన్ టైమ్ దేర్ ఇస్ ప్రళయ.
0: కనుక అతనికంటే మించినటువంటి సైంటిస్ట్ ఈనాడు?
1: డూ యు ఫైండ్ సైంటిస్ట్ గ్రేటర్ దాన్ హిరణ్యకశిపుడు?
0: దాంతో 1000 ఒక భాగం కూడా లేదు ఈనాడు సైంటిస్ట్ లో.
1: సైంటిస్ట్ టుడే ఇస్ నాట్ 1000.
0: భారతదేశం యొక్క దివ్య శక్తి ఎత్తిది అనేటువంటిది విద్యార్థులు గుర్తించాలి.
1: ద గ్రేట్ పవర్, మైటీ పవర్ ఇన్ భారత్ యస్ మస్ట్ బి నోన్ టు
0: విద్యార్థి అయినటువంటి తన బాలుడే కూడా తండ్రికి బోధిస్తూ వచ్చాడు.
1: దో హీ సో యంగ్ హీ స్టార్టెడ్ టీచింగ్ టు హిస్ ఫాదర్.
0: నాన్న ఎన్నో సాధిస్తూ వచ్చావు.
1: ఫాదర్ యు అకంప్లిష్డ్ మెనీ.
0: లోకములన్నీ గడియలోన జయించిన వాడవు.
1: యు కుడ్ కాంకర్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: ఇంద్రియాలోకము చిత్తము గెలువనేరవు.
1: You could not conquer your senses and your mind.
0: ఏమి ప్రయోజనం?
1: What is the use?
0: నీ యొక్క ఇంద్రియములను నీ వశం చేసుకోకుండా పోయినప్పుడు నీవు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: Without sense control, what is the fun of controlling other things?
0: నేను అన్ని విద్యలు చదివానన్నాడు.
1: You say I have learnt all.
0: నా గురువులు కూడా నాకు అన్ని విద్యలు బోధించారు.
1: My teachers also taught everything.
0: ఏం బోధించారు చెప్పమన్నాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపుడు ask, tell what your teachers taught you.
0: చదివించిరి నన్ను గురువులు.
1: My teachers made me learn.
0: చదివితి ధర్మ అర్థ కామ మోక్షములుని.
1: ఐ స్టడీడ్ ఆల్ దట్ రిలేటింగ్ టు ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
0: చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి.
1: ఐ హావ్ నోన్ ఆల్ ది సీక్రెట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫాదర్.
0: ఏమిటి ఆ నాలెడ్జ్?
1: వాట్ ఈస్ దాట్?
0: ఆ మర్మం ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ సీక్రెట్?
0: ఓం నమో నారాయణాయ.
1: ది సీక్రెట్ ఈస్ ఓం నమో నారాయణాయ.
0: ఓం
1: ఓం
0: అది ప్రణవనాదము.
1: దట్ ఈస్ ప్రణవ.
0: అదే ప్రారంభంలో కూరిపోయినటువంటిది.
1: ఇట్ ద వన్ ప్రెసెంట్ ఇన్ ద బిగినింగ్.
0: అది ఆది శబ్దము.
1: ఇట్ ద ఫస్ట్ వర్డ్.
0: ఈ ఆది శబ్దం నుండి ఆ కా చాట తాప యశ ఈ 8 అక్షరాలు పుట్టాయి.
1: The eight letters are born out of that primal sound.
0: A, ka, cha, ta, ta, pa, ya, sa.
1: The eight letters are originated of the primal sound.
0: ఈ 8 అక్షరముల నుంచినే సర్వ వేదములు ప్రారంభమైనాయి.
1: All Vedas are the products out of these eight letters.
0: దీనిని సర్వ వేద ఉపనిషత్తులంతా కూడాను అభివృద్ధి గావించిన సారస్వతుడు.
1: So it's all the Vedic and Upanishadic literature.
0: ఇది A, ka, cha, ta, ta, pa, ya, sa అని.
1: These are the eight letters present in all those texts.
0: ఈ 8 అక్షరములతోనే అనంతో వై వేద అన్నారు.
1: ది ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఇస్ కంపోజ్డ్ విత్ దీస్ లెటర్స్.
0: మీకు తెలిసిన పిల్లలకు
1: స్టూడెంట్స్ నౌ
0: ఇంగ్లీష్ లెటర్స్ లోపల 26 అక్షరాలు ఉంటాయి.
1: ఇన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్ 26 లెటర్స్.
0: ఈ 26 లెటర్స్ లో ఇంత పెద్ద గ్రంథం రాయొచ్చు.
1: విత్ దీస్ 26 లెటర్స్ యూ కెన్ కంపోజ్ బిగ్ వాల్యూమ్.
0: ఈ 26 లెటర్స్ ఏ
1: ఆల్ ఎవ్రీథింగ్ కంటైన్స్ దీస్ 26 లెటర్స్.
0: నాలుగు వైర్లు ఉంటుంటాయి వైలిన్ లోపల.
1: వైలిన్ హ్యాస్ ఫోర్ వైర్.
0: నాలుగు వైర్లు వైలిన్ లోపలే నన్ను రాగాలు అంతా కూడా పాడొచ్చు.
1: విత్ దీస్ ఫోర్ వైర్స్ వైలిన్ యూ కెన్ ప్లే మెనీ ట్యూన్.
0: అదే రకంగానే ఈ ఆకా చాటా తాపాయశ అనేటువంటి 8 అక్షరాల లోపలనే వేదమంతా ప్రారంభమైంది.
1: విత్ దీస్ 8 లెటర్స్ ఆల్ వేదాస్ ఆర్ కంపోజ్డ్.
0: ఈ శబ్దం నుంచి వచ్చినటువంటి కనుకనే దీనికి శృతి అని పేరు పెట్టారు.
1: అండ్ ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ ద ప్రైమల్ సౌండ్ ఇట్ ఇస్ కాల్డ్ శృతి. దట్ విచ్ ఇస్ హర్డ్
0: అనగా వినికిడి చేత లభ్యమైనటువంటిది.
1: దట్ విచ్ ఇస్ అక్వైర్డ్ బై హియరింగ్ ఆడిషన్.
0: ఇప్పుడు ఈ వినికిడి చేతనే 3 మాత్రమే మొట్టమొదట ప్రారంభమైన వేదములు.
1: ఇన్ వేద 3 థింగ్స్ స్టార్టెడ్ ద బిగినింగ్.
0: అవి త్రయి అని.
1: దట్ ఈస్ త్రయి
0: అనగా ఋగ్వేదము యజుర్వేదము సామవేదము.
1: ఋగ్వేద యజుర్వేద సామవేద.
0: ఋగ్వేదం అనేటువంటిది మంత్ర స్వరూపము.
1: ఋగ్వేద ఇస్ వన్ ఆఫ్ మంత్ర.
0: మంత్రం అనగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై మంత్ర?
0: ఓం నమో నారాయణాయ ఓం నమ శివ ఇది కాదు మంత్రం.
1: ఇస్ నాట్ నమో నారాయణాయ.
0: మనన త్రాణ సమ్మిళితం ఇతి మంత్ర అన్నారు. అనగా విన్నటువంటిది మననం చేసుకోవటం, మననం చేసినటువంటిది ప్రాక్టికల్ లో పెట్టడం, ఇదే మంత్రం.
1: మంత్ర మీన్స్ దట్ విచ్ ఇస్ హర్డ్ మస్ట్ బి రికాపిచ్యులేటెడ్ అండ్ మస్ట్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఈ మూడింటిని చేసేటువంటి వాడు మనిషి.
1: ఇట్స్ ఓన్లీ ది ట్రూ హ్యూమన్ హూ డస్ దీస్ త్రీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ వాట్ ఈ సెడ్. ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: థాట్ వర్డ్స్ అండ్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఇది ఏ మంత్రము?
1: దిస్ ఇస్ మంత్ర.
0: కనుక ఇట్టి మంత్రతత్వాన్ని ఎంతోనో బోధిస్తూ వచ్చారు.
1: సచ్ మంత్ర ఇస్ థాట్ ప్రీవియస్లీ లాంగ్ బ్యాక్.
0: ఈ మంత్రం యొక్క శక్తి,
1: ద పవర్ ఆఫ్ మంత్ర,
0: ఎంతనో ఉంటుండాలి.
1: ఇట్స్ మైటీ.
0: ఈ ప్రణవనాదం లోపల చాలా గొప్ప శక్తి ఉంటుండాలి.
1: ద సౌండ్ ఆఫ్ ప్రణవ హ్యాస్ గాట్ దట్ మైటీ ఇన్ఫినిట్ పవర్.
0: ఈ ప్రణవం ఎట్లా వస్తుంది?
1: హౌ డు యూ గెట్ ఇట్?
0: ఇది అకార ఉకార మకారంతో కూడినటువంటిది.
1: ఇట్ హ్యాస్ గాట్ దీస్ ది అకార ఉకార మకార.
0: కానీ మనం ఈనాడు కేవలం ఒకే రీతిగా చెప్తూ ఉంటున్నాం.
1: బట్ వి సే ఇట్ ఇన్ ది సేమ్ వే.
0: గాడ్ అని ఒక పేరు పదం వచ్చింది.
1: హియర్ ఇస్ ఎ వర్డ్ గాడ్.
0: గాడ్ అంటే ఏమిటి? దీని స్పెల్లింగ్ ఏమిటి?
1: వాట్ ఇస్ ది స్పెల్లింగ్ ఆఫ్ గాడ్?
0: జిఓడి. 3 అక్షరాలు చేరినప్పుడు గాడ్ అయిపోయింది.
1: దేర్ ఆర్ 3 లెటర్స్ జిఓడి గాడ్.
0: అదే విధంగానే ఓం అనేటువంటి పదమునకు స్పెల్లింగ్ ఏమిటి?
1: వాట్ ఇస్ ది స్పెల్లింగ్ ఆఫ్ ఓం?
0: ఆ ఊం. ఇది ఓం అయిపోయింది.
1: 3 హియర్ ఆ ఊం.
0: ప్రతి శబ్దమును కూడాను కొన్ని పదములు చేరినప్పుడే, ఇది ఒక అక్షరము చేరినప్పుడే ఇది ఒక శబ్ద రూపంగా బదిలేస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ది కాంబినేషన్ ఆఫ్ ద లెటర్స్ దట్ విల్ కమ్ అవుట్ బై వే ఆఫ్ సౌండ్.
0: కనుక ఆ ఉ ఉం.
1: సో ఆ ఉ ఉం
0: దానిని భూర్ భువ సువః గాయత్రి మంత్రం. భూర్ భువ సువః.
1: దిస్ ఈస్ సెడ్ ఇన్ గాయత్రి మంత్ర. భూర్ భువ సువః.
0: భూలోక భువర్లోక సువర్లోకము అన్నారు.
1: దిస్ ఈస్ భూలోక భువర్లోక సువర్లోకం.
0: ఎక్కడ ఉంటుంది భూలోకము?
1: వేర్ ఆర్ దీస్?
0: ఈ భూలోకం అనగా ప్రకృతి అని అంటున్నారు. కాదు కాదు.
1: వి సే భూలోక ఇస్ నేచర్. నో.
0: ఇది మెటీరియలైజేషన్ బాడీ.
1: దిస్ భూలోక ఇస్ ద బాడీ మెటీరియలైజేషన్.
0: మెటీరియలైజేషన్ అదే భూలోక. భూర్ అదే దేహము.
1: సో ద ఫస్ట్ వన్ భూ దట్స్ బాడీ.
0: ఇంకా భువహా.
1: సెకండ్ భూ
0: అదే వైబ్రేషన్.
1: భూవహ వైబ్రేషన్.
0: ఆ వైబ్రేషన్ లైఫ్ ప్రాణము.
1: దట్ వైబ్రేషన్ ఇస్ లైఫ్ ప్రాణ.
0: సువహ.
1: సువహ
0: అది రేడియేషన్.
1: దట్ ఈస్ రేడియేషన్.
0: ప్రజ్ఞానం.
1: దట్ ఈస్ ప్రజ్ఞాన స్పిరిచువల్.
0: ప్రజ్ఞానం ప్రాణం దేహం మూడింటి యొక్క ఏకత్వమే భూర్ భువ సువహ.
1: సో ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ప్రజ్ఞాన ది స్పిరిచువల్ ప్రాణ ద లైఫ్ అండ్ దేహ ద బాడీ.
0: కనుక ఈ భూర్భువస్లోకం అంటే భూలోకం భూర్లోకం సూర్యలోకం ఎక్కడెక్కడో లోకాలు ఇవి ఎక్కడో లేవు అంతా మన దేహమే.
1: ఇట్ డస్ నాట్ మీన్ దేర్ ఆర్ 3 సెపరేట్ వర్డ్స్ భూలోక భూర్లోక.
0: ఈవెన్ యూ థింక్ యు ఆర్ దట్ ఈస్ బాడీ.
1: The one you think you are is the body.
0: The one others think you are, adhe life.
1: The one others think you are is the life.
0: The one you really are, adhe manajnanam.
1: The one you really are is prajnana, spiritual.
0: Prajnanam brahma annaru.
1: This prajnana, spiritual, is brahma.
0: Daivam anetundi ekkadano ledu.
1: So God is not separate from you.
0: Viluvaleni inipe pettayandu.
1: In this iron safe which has no value.
0: Iron safe ki emi viluvaledu.
1: Iron safe has
0: kaani
1: no value.
0: Dani lopala pettetundi nagalakanta chaala viluvu untundi.
1: But the jewels of the iron safe are highly valuable.
0: Kaabatti mana deham anetundi viluvaleni inipe pette.
1: So body is an iron safe that has no value.
0: Illo undadi sadgunamlu sadaacharamlu satchintanno satpravartano satchita ivanni viluvainatuntivanni unnai lopala.
1: That present valuable jewels inside, the good feeling, good emotions, good thought, good conduct within.
0: కనుకనే ఈ లోపల ఉన్నటువంటి దానిని మనము దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలి.
1: సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ వాల్యూస్.
0: ఈ లోపల ఉన్నటువంటి దాన్ని కాపాడుకుంటూ రావాలి.
1: వీ షుడ్ సేఫ్ గార్డ్ ప్రెసెంట్ దోస్.
0: అది వైబ్రేషన్.
1: That is vibration.
0: ఆ వైబ్రేషన్ లేకపోతే దేహం ఏమాత్రము కదలలేదు.
1: Without this vibration, the body cannot move.
0: ఇది కేవలం జడమైనటువంటిది.
1: Body is inert.
0: అదే విధంగానే
1: likewise,
0: మనలో లేనివి మాత్రం బయటికి రావు.
1: That which is not within you will not come out.
0: ఆ విద్యలు
1: that is there latent
0: బయటపడుతూ వస్తుంది.
1: But it should become patent later.
0: లేనివి బయట రావడానికి వీలు కాదు.
1: That which is not within cannot come out.
0: లేనివి రావడానికి వీలు కాదు. ఉన్నది పోవడానికి వీలు కాదు.
1: That which exists cannot vanish. That which is not there cannot go.
0: ఉన్నవి
1: all are present there within.
0: Everything is reflection of the inner being.
1: Everything is the reflection of the inner being.
0: అన్ని మన రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: Everything comes out as reaction reflection.
0: కనుక దైవ విషయం లోపల ఒక్క నిర్మలమైన ప్రేమను పెంచుకుంటే చాలు.
1: In respect of God, if you develop pure love, that
0: ఈ వైజ్ఞానంలో కూడా ఎన్నో పరిశోధనలు చేయవచ్చును.
1: In the field of science, you can do research.
0: ఈ పరిశోధనలు ప్రేమ చేతనే చేయాలి.
1: You should do research with love.
0: ప్రేమ చేత కాకుండా రీసెర్చ్ చేయడానికి వీలే కాదు.
1: It's not possible to research and investigate without love.
0: ఈ రీసెర్చ్ అనేటువంటిది ఏంటి?
1: What is this research? దేని
0: చేస్తున్నావు?
1: What is that you do?
0: ఎవరిని చేస్తున్నావు?
1: Who is doing?
0: ఎందుకు చేస్తున్నావు?
1: Why?
0: ఎట్ల చేస్తున్నావు?
1: How?
0: ఈ క్వశ్చన్ వేసుకో.
1: Put a question like that.
0: నిన్ను నీవు చేసుకోవాలి.
1: You have to search for yourself.
0: Am I good or bad?
1: You should research for yourself. Am I good or bad?
0: ఆ విధమైనటువంటి దాన్ని తీసుకుంటే ఇంకా ఏ రీసెర్చ్ ఇవ్వదు.
1: If you do research like that, you don't need any other.
0: నీ ఆత్మనే నీకు సాక్షిగా ఉంటుంటాది.
1: Your conscience, ఆత్మ will stand as a witness. దీనినే
0: ఆత్మ సాక్షి అన్నారు.
1: That is, your ఆత్మ stands as a witness.
0: నీ యొక్క భావములు పవిత్రమైనవిగా ఉండాలి.
1: యువర్ ఫీలింగ్స్ షుడ్ బి సీక్రెట్.
0: ఇది ఏ ప్రాచీన కాలం నుండి కూడా ఇన్ని పరిశోధనలకు మూల కారణం.
1: దిస్ ద కాజ్ ఫర్ సెవెరల్ ఇన్వెస్టిగేషన్.
0: దైవం పైన సంపూర్ణమైన ప్రేమ ఉండటం చేతనే విశ్వామిత్రుడు ఇంత తపస్సు చేయగలిగాడు.
1: బికాస్ ఆఫ్ టోటల్ లవ్ ఆన్ గాడ్, విశ్వామిత్ర కుడ్ సక్సీడ్ ఇన్ హిస్ రీసెర్చ్.
0: వశిష్ఠుడు
1: వశిష్ఠ
0: ఈ వశిష్ఠుడు యొక్క శబ్దం కూడా ప్రత్యేకమైనటువంటిది.
1: ద వశిష్ఠ ఇస్ ఆల్సో సెపరేట్ అండ్ ఇంపార్టెంట్.
0: వశిష్ఠ సిస్టమ్ అనుసరించేటువంటి వాడు వశిష్ఠుడు.
1: Vasistha, the one who follows system is Vasistha.
0: Anaga emi mana krama shikshanu anusaristu raavali.
1: Meaning he follows discipline.
0: Oka vidhamainatundi system untunna prati daniki kuda.
1: For everything there is a system.
0: Ippudu oka idi tamdar untundadi.
1: There is a tamla.
0: Ee tamdar ki gina oka edina oka patra ku oka atta pettinatte kagadam pettinatte tippi pettite atta karchukuntundi.
1: This tamla is there, it is covered by a pad. If you reverse it, it will stick on to the tamla.
0: కారణం ఏంటి? లోపల ఉన్నటువంటి ఒక గాలి దాన్ని ఆకర్షిస్తుంది.
1: Because it is drawn by the pressure force of the air within.
0: ప్రతి దాని ఎందు కూడాను ఒక మ్యాగ్నెట్ ఉంటుండాలి.
1: Everything has got this magnet.
0: ఆ మ్యాగ్నెట్ అట్రాక్షన్ పవర్.
1: That magnet stands for attraction power.
0: ఆ అట్రాక్షన్ స్వరూపమే దైవము.
1: That power of attraction is God.
0: ప్రతి మానవుని ఎందు ఉంటుండాలి.
1: That's present in every human being.
0: దైవం నందు 100% ఉంటుండాలి.
1: But there in God there is 100% of attraction.
0: 100% తా ఉంటుండాలి.
1: 100%.
0: కనుకనే
1: సో
0: ఆ విధమైనటువంటి జగత్తు అంతా కూడా ఆకర్షిస్తుంది.
1: దేర్ఫోర్ గాడ్ అట్రాక్ట్స్ ద హోల్ వరల్డ్.
0: అట్టి అట్రాక్షన్ ఆ మ్యాగ్నెట్ తో మనం కూడా చేరినప్పుడు మనం కూడా మ్యాగ్నెట్ అయిపోతాం.
1: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద మ్యాగ్నెట్ యు టర్న్ ఇంటు ద మ్యాగ్నెట్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్.
0: ఒక మ్యాగ్నెట్ ను ఐరన్ పీస్ పెట్టేసే అది కరుచుకుంటుంది.
1: ద ఐరన్ పీస్ స్టిక్స్ టు ఎ మ్యాగ్నెట్.
0: ఆ ఐరన్ పీస్ ను మ్యాగ్నెట్ తో అట్టనే ఒక రెండు దినములు పెట్టేసేయి.
1: If you keep the iron piece with the magnet for 2 days,
0: మూడవ దినము ఐరన్ పీస్ మ్యాగ్నెట్ అయిపోతుంది.
1: Third day iron piece becomes a magnet.
0: ఇది ఏ నిజమైనటువంటి పరిశోధన.
1: This is true research.
0: దైవానికి సమీపంగా ఉంటే,
1: if you are near God,
0: దైవ ప్రేమకు సన్నిహితంగా ఉంటున్నప్పుడు,
1: if you are near God's love,
0: become God.
1: You become God.
0: కనుకనే మనము దివ్యత్వాన్ని మనం పొందడానికి ఏ సాధనలో చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రిసార్ట్ టు స్పిరిచువల్ పర్సూట్స్ టు అటైన్
0: దట్. ప్రేమకు సంబంధించినటువంటి యొక్క భావములు మనలో రావాలి.
1: యూ డెవలప్ ది ఫీలింగ్స్ ఆఫ్ లవ్.
0: అది ఏ దైవత్వంగా మారిపోతుంది.
1: దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు డివినిటీ.
0: కనుక
1: సో
0: ఈ పరిశోధనలు భారతదేశం యొక్క విశిష్టతను, మన సంస్కృతిని గురించి, చెప్పమని వైస్ ఛాన్సలర్ మొట్టమొదటి కోరుకున్నాడు.
1: వైస్ ఛాన్సలర్ ఎట్ ద బిగినింగ్ రిక్వెస్టెడ్ భగవాన్ టు స్పీక్ టు అస్ ఆన్ ద రీసెర్చ్.
0: సంస్కృతి యొక్క తత్వము,
1: ద నేచర్ ఆఫ్ కల్చర్,
0: చాలా విచిత్రమైనటువంటి,
1: ఇట్స్ వెరీ మిస్టీరియస్, పెక్యూరియర్.
0: అద్దన నిన్నటి దినం వైస్ ఛాన్సలర్, కొంతమంది పిల్లలు అందరూ కలిసి మాట్లాడుతుంటున్నాము.
1: Yesterday, vice chancellor, few students were present.
0: Swami, ఇది మా యొక్క అదృష్టము అన్నారు.
1: They all said, Swami, it's our good luck.
0: అదృష్టము.
1: It's our fortune, they said.
0: No, same word they said.
1: Oh, they said, అదృష్ట.
0: అదృష్టం అంటే ఏమిటి?
1: What do you mean by అదృష్ట?
0: My good luck అన్నారు.
1: They said, my good luck.
0: Good luck అంటే ఏమిటి?
1: What do you mean by good luck?
0: మంచి ప్రాప్తి అన్నారు.
1: He said, good deserved.
0: ఏదో చెప్తూ వచ్చేసారు.
1: Go on telling.
0: కానీ అదృష్టం అది కాదు.
1: He's not అదృష్ట.
0: అదృష్టం అనే దృష్టి కనిపించినటువంటిది అదృష్టం అన్నారు.
1: Adrishta, that which is not seen with the eye.
0: Ah, drishta. Drishti kanipinchetundi kaadu adrishtam.
1: Adrishta, that which you don't see with the eye.
0: Adi ye daivattam.
1: That is divinity.
0: Drishti kanipinchadu.
1: You don't see.
0: Ah, drishta. Adi adrishta.
1: Adrishta, which is not seen.
0: Adrishtam anekundi annitti techi pettestundi.
1: It is that adrishta that brings all.
0: Anni praaptullu kaligimpachestundi.
1: It confers all
0: deserved. Sarira manasika aadhyatmika tattvamlu kudanu veligimpachestundi.
1: The physical, the psychic and spiritual.
0: Bhagyatmikamlu kudanu veligimpachestundi.
1: The worldly, ethic, ethical, moral,
0: dharmika, vaigyanikanga kuda veligimpachestundi.
1: The righteousness and the scientific investigation.
0: Adi ye daiva drishti.
1: This is adrishta, the spiritual look.
0: కనుక అదృష్టం అనగా గుడ్ లక్ అని కాదు.
1: సో అదృష్ట ఇస్ నాట్ గుడ్ లక్.
0: కంటికి కనిపించినటువంటిది అదృష్టం.
1: సో దాట్ వాట్ యు డోంట్ సీ ఇస్ అదృష్ట.
0: ఆ అదృష్టం రావాలంటే ఒక్క ప్రేమ చేతనే రావాలి.
1: యూ కెన్ హ్యావ్ దట్ అదృష్ట ఓన్లీ విత్ లవ్.
0: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
0: లవ్. ఈ ప్రేమ అందరి ఎందు కూడా ఉంటుంది.
1: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కానీ ఎట్టి ప్రేమను?
1: వాట్ సార్ట్ ఆఫ్ లవ్?
0: ప్రాకృతమైన ప్రేమ కాదు అది.
1: ఇస్ నాట్ వరల్డ్లీ లవ్.
0: స్వార్థరహితమైన ప్రేమ.
1: ఇట్ షుడ్ బి సెల్ఫ్లెస్.
0: ఇప్పుడు భార్యాభర్తలు స్వార్థం ఉంటుండాలి.
1: దేర్ సెల్ఫిష్నెస్ బిట్వీన్
0: హస్బెండ్ అండ్ వైఫ్. తల్లులకు స్వార్థం ఉంటుండాలి.
1: బిట్వీన్ చిల్డ్రన్
0: అన్న తమ్ములకు స్వార్థం ఉంటుండాలి.
1: దేర్ సెల్ఫిష్నెస్ అమంగ్ బ్రదర్స్.
0: బంధుమిత్రులకు స్వార్థం ఉంటుండాలి.
1: సెల్ఫిష్నెస్ అమంగ్ రిలేషన్స్.
0: ఉండవలసింది ప్రాపంచిక ప్రేమ.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ.
0: కానీ దైవ ప్రేమకు మాత్రము హార్ట్ టు హార్ట్.
1: But the divine love, there is connection between heart.
0: అది ఎప్పుడు ఉండేటువంటిది.
1: It is present all the time.
0: మార్పు కలగనటువంటిది.
1: It is changeless.
0: ఇది ప్రేమ చేతనే వచ్చేటువంటిది.
1: You get out of love only.
0: కానీ అట్టు కాకుండా జపం తిప్పుకుంటూ కూర్చుంటే జపమాల చేతిలో ఉంటుంటారు, బుద్ధి మార్కెట్ లో తిరుగుతూ ఉంటారు, ఏ ప్రయోజనం?
1: But you may hold the talisman, repeat God's name, but the mind will go around the market streets there.
0: ధ్యానం కూర్చుంటున్నాము.
1: You sit for meditation.
0: ఏమిటి నువ్వు ధ్యానానికి ఫోటో కోసం కూర్చుంటున్నావా?
1: Do you sit for meditation for a photograph?
0: కాదు, దీని వల్ల కాదు దైవత్వం నీకు రాదు.
1: You can't attain divinity that way.
0: మానసిక స్థిరత్వానికి మాత్రం మార్గాలు.
1: There are only the paths to maintain the stability of the
0: mind. దైవత్వాన్ని పొందడానికి ప్రేమ ఒక్కటే మార్గం.
1: To attain divinity, love is the only path.
0: నీవు ఒక గాలము తీసుకుపోయి నీటిలో వేయి.
1: Just put a hook there in water.
0: దానికి తాడు కట్టు.
1: And just
0: కానీ దీనికి చేప ఏనాడు కూడా చిక్కదు.
1: And you can never catch a fish there.
0: ఎంత కాలం నువ్వు కూర్చున్నా కూడా చేప చిక్కదు.
1: You may sit for long, you can never catch fish.
0: కానీ ఆ గాలమునకు ఒక ఎర్రను కుట్టు, లేక మాంసం పెట్టు, అప్పుడు అది తప్పదు.
1: But if you put a bait to the hook, you can catch a fish.
0: Earthworm. అది పెట్టేస్తే దాన్ని తినడానికి వస్తుంది ఆ చేప నీ చేతి పడుతుంది.
1: And once you keep this bait, earthworm, you can catch a fish.
0: కనుక ఈ ప్రపంచం అనేటువంటి బావి లోపల,
1: in this world which is a well,
0: ప్రేమ అనేటువంటి పాశం పెట్టి,
1: put that rope of love, thread of love,
0: ఇది జగత్తులో మనం వేసిందంటే ఆ దైవత్వం అనేటువంటి చేప మనకు చిక్కేసేస్తుంది.
1: And you will have the divinity, the fish, you can catch hold of it.
0: అంతేకాని ప్రేమ లేకుండా ఇది ఏమాత్రం చిక్కడానికి వీలు కాదు.
1: Without love it is impossible to catch the fish of divinity.
0: మనం ఈ ప్రేమను దైవ ప్రేమగా మార్చుకోవాలి.
1: So we should transform this worldly love into divine love.
0: Work will be transformed into worship.
1: Whatever you may do with love, that then the work will be transformed into worship.
0: మీరు ఏపైనా చేయొచ్చు.
1: You may do anything.
0: ఆఫీస్ కు వెళ్ళు.
1: Go to office.
0: ఇంజనీరింగ్ చేసుకో.
1: Do engineering.
0: డాక్టర్ చేసుకో. సేద్యం చేసుకో. టీచ్ చేసుకో. ఏ పని చేసినా ఇవంతా భగవత్ ప్రీతి అర్థం అని వదిలిపెట్టు. తప్పక అదే నీకు ప్రేమ.
1: You may work as an engineer or a doctor or a teacher. With the love, the work is transformed into worship.
0: కేవలం మాటలతో చెప్పినంత మాత్రం చాలదు.
1: It's not merely lip service.
0: హృదయంతో రావాలి.
1: You should say out of your heart, wholehearted.
0: తప్పక ఒక క్షణంలో నీకు దైవం చిక్కుతుంది.
1: In a moment you can attain divinity.
0: వెతకన అక్కరలేదు.
1: You don't need to search.
0: ఎందుకంటే ఎక్కడో ఉంటే కదా వెతకవల్ల.
1: Because he is not present separate from you.
0: తల్లిదండ్రులైనా కొంత దూరం కావచ్చును కానీ దైవం దూరం కాదు.
1: Parents may be apart from you but not God.
0: దైవం ఎప్పుడు కూడా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: God is always with you, in you, around you, above you, below you, everywhere.
0: కనుక అట్టి దైవత్వాన్ని పొందడానికి ఒక్క ప్రేమ నేర్చాలి.
1: టు అటైన్ ద డివినిటీ లవ్,
0: ఈ ప్రేమ అనేటువంటి గాలాన్ని మీరు సంపాదించుకోండి.
1: హ్యావ్ దట్ హుక్ ఆఫ్ లవ్.
0: అప్పుడే దైవత్వం మీకు లభ్యమవుతుంది.
1: దెన్ యూ కెన్ అటైన్ డివినిటీ.
0: కనుక మన భారతీయ సంస్కృతి ఇంత సులభమైన మార్గాలు బోధిస్తూ వచ్చింది.
1: కల్చర్ ఆఫ్ భారత్ టీచర్స్ ఈజీ పాత్
0: అని వైస్ ఛాన్సలర్ కూడా చెప్పాడు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్
0: తోరణానికి మామిడి తోరణం కట్టారు పచ్చని ఆకులు.
1: యు ఫైండ్ ద బంటింగ్స్ దేర్ విత్ ద గ్రీన్ లీవ్స్.
0: కానీ ఇప్పుడు ఏదో అదొక అలంకారం కోసం అని చెప్పి ప్లాస్టిక్ లీవ్స్ అంతా పెట్టేసేస్తుంటారు.
1: బట్ ఫర్ డెకరేషన్ టుడే వి మేక్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ లీవ్స్ గ్రీన్.
0: అయితే ఈ యొక్క గ్రీన్ లీవ్స్ ఎందుకు కోసం కట్టు వచ్చారు?
1: వై డు వి కీప్ గ్రీన్?
0: మన ప్రాచీన కాలంలో ఈ సైన్స్ ను ఏనాడో మూర్ఖులైనటువంటి పల్లెటూరి వాళ్ళు కూడా తెలుసుకున్నారు.
1: ఈవెన్ ఇన్నోసెంట్ విలేజర్స్ ఆల్సో హావ్ నోన్ ద సీక్రెట్స్ ఆఫ్ సైన్స్.
0: చిన్న ఇంటిలో పెళ్లి చేస్తుంటుంటారు.
1: దే పర్ఫార్మ్ ద వెడ్డింగ్ దేర్.
0: ఇంటి ముందు బత్తన ఆకులతో ఒక పందెలు వేసుకుంటారు. ఎందుకోసం
1: చేస్తున్నారు?
0: వాళ్ళకి ఆనాడంతా ఈ షామియాలంతా చిక్కలేదా?
1: డోంట్ దే హావ్ ద షామియానాస్ ఆఫ్ ద ప్రెసెంట్ డే?
0: కాదు కాదు, ఆనాడు కూడా వీళ్ళకి చాలా వైజ్ఞాన శాస్త్రం తెలిసింది.
1: దే నో ద సైన్స్ ఈవెన్ దెన్.
0: ఈ చిన్న ప్రదేశంలో
1: ఇన్ స్మాల్ ప్లేస్
0: ఎక్కువ మంది చేరిపోతారు.
1: మెనీ గ్యాదర్ దేర్.
0: వారు ఇచ్చినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడో మనకు పోతుంది, మనకే తీర్చుకుంటుంటాం.
1: ఆల్ ది కార్బన్ డైఆక్సైడ్ ఇస్ రిలీజ్డ్ ఇన్ ఎక్సలేషన్.
0: కార్బన్ డైఆక్సైడ్ ఆ పచ్చని ఆకులు తీసుకుంటుంది. పచ్చని ఆకులు మనకు దీన్ని ప్రాణవాయువును అందిస్తుంది.
1: ద గ్రీన్ లీవ్స్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ యూ బ్రీద్ అవుట్ అండ్ ఇన్ టర్న్ గివ్ ఆక్సిజన్ టు యూ.
0: ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది.
1: ఇట్ రిలీజెస్ ఆక్సిజన్ అండ్ రిసీవ్స్ కార్బన్ డైఆక్సైడ్.
0: కనిపెట్టుకున్నారు పల్లెటూరి వాళ్ళు కూడా.
1: ఇన్నోసెంట్ విలేజెస్
0: ఇప్పుడు కూడా మన ఇంటికి తోరణం కట్టేది ఈ కారణం చేతనే.
1: ఈవెన్ టుడే వీ హావ్ ద తోరణం
0: మంత్రి ఉంటాం. మనం వదిలినటువంటి యొక్క ఈ కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు దాన్ని తీసుకుంటుంది.
1: ద గ్రీన్ లీవ్స్ యాక్సెప్ట్ రిసీవ్ ద కార్బన్ డైఆక్సైడ్.
0: దానిలో ఉన్నటువంటి ప్రాణవాయువును మనకు అందిస్తుంది.
1: అండ్ ఇట్ గివ్స్ యు ది ఆక్సిజన్.
0: కనుక ఈ వైజ్ఞాన శాస్త్రం అనేటువంటిది ఈనాడు కొత్తగా తయారైనటువంటిది కాదు.
1: సో సైన్స్ ఈస్ నాట్ ద వన్ ఆఫ్ టుడే.
0: పూర్వం ప్రతి గ్రామం కూడాను పెద్ద అడవుల మధ్యలో ఉండేటువంటిది.
1: ఇన్ ఓల్డెన్ డేస్ most of the villages are located in the midst of the forest.
0: అందువల్లనే వారికి ఏ జబ్బులు కూడా వచ్చేటువంటి కాదు.
1: సో దే నెవర్ ఫెల్ సిక్ ఫర్ ఎనీ రీజన్.
0: హార్ట్ జబ్బులు అసలే లేదు.
1: దేర్ వర్ నో హార్ట్ ప్రాబ్లమ్స్.
0: అసలు అనేది రానే రాదు.
1: దేర్ ఇస్ నో ప్రాబ్లమ్.
0: ఇస్నోఫిలియా లేనే లేదు.
1: నో ఇస్నోఫిలియా.
0: ఎందువల్ల?
1: వై?
0: ఎందుకంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ వృక్షాలంతా తీసుకుంటున్నాయి.
1: బికాస్ ట్రీస్ రిసీవ్ ది కార్బన్ డైఆక్సైడ్.
0: ఈ ట్రీస్ ఎంత ఉపకారం చేస్తున్నాయి, ప్రాణవాయువుని అందిస్తున్నాయి.
1: ద ట్రీస్ గివ్ యూ ఆక్సిజన్. వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్ ఇట్ ఇస్.
0: కానీ ఈ సత్యాన్ని గమనించుకోలేక చదువులు పెరిగే కొద్దీ వృక్షాలు కొట్టివేస్తున్నారు.
1: We don't know the truth. We don't realize their importance, the trees. We cut down the trees now.
0: కనుకని మనకు ఆక్సిజన్ తక్కువైపోతుంది.
1: So there is shortage of oxygen.
0: కనుకని మనకు మనం చేతులారా చేసుకుంటున్నాం మన ప్రమాదాలు.
1: All this danger is of our making.
0: ప్రపంచం అంతా కూడాను ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: The whole world is full of science and technology.
0: ఈ రెండు లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: Without these two, it's not possible to live.
0: ఈ సైన్స్ అనేటువంటిది,
1: this science,
0: electrical,
1: electricity.
0: అనగా పాజిటివ్.
1: పాజిటివ్
0: అనగా టెక్నాలజీ అనేది నెగిటివ్.
1: టెక్నాలజీ ఇస్ నెగిటివ్.
0: ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా ఉంటుండాలి.
1: ద సైన్స్ అండ్ టెక్నాలజీ నెగిటివ్ పాజిటివ్
0: కూడా, నెగిటివ్ పాజిటివ్ థాట్స్ కూడా ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ పాజిటివ్ నెగిటివ్ థాట్స్ విత్ ఇన్ అస్.
0: మన మనసు లోపల నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటే పాజిటివ్ డివైన్ రానే రాదు.
1: ఇఫ్ యూ ఫిల్ యువర్ మైండ్ విత్ నెగిటివ్ థాట్స్ యూ కెన్ నెవర్ అటైన్ పాజిటివ్ డివినిటీ.
0: మొట్టమొదటి లోపల నీవు పాజిటివ్ డిజైర్స్ డెవలప్ చేసుకోవాలి.
1: సో ఫిల్ యువర్ మైండ్ విత్ ద పాజిటివ్ డిజైర్స్ ఫస్ట్.
0: అప్పుడు ఈ నెగిటివ్ రావడానికి వీల్లేదు.
1: దెన్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద నెగిటివిటీ దేర్.
0: కనుక ఈనాడు మనకంతా దుఃఖాలకు కష్టాలకు విచారాలకు కారణము మన నెగిటివ్ థాట్స్.
1: ద రీజన్ ఫర్ ఆల్ ది యాంగ్జైటీ అండ్ ది మిజరీ ఇస్ ద
0: నెగిటివ్ థాట్స్.
1: ఆల్ నెగిటివ్ థాట్స్.
0: అంతా లైఫ్లెస్ థాట్స్.
1: సో దేర్ ఆర్ లైఫ్లెస్ థాట్స్.
0: పాజిటివ్ పెట్టుకో.
1: Fill it up with positive thoughts.
0: ఇప్పుడు ఒక బల్బ్ ఉంటుండాలి.
1: There is a bulb.
0: ఒట్టి పాజిటివ్ పెట్టు.

0: కాదు.
1: బై కనెక్టింగ్ విత్ ద పాజిటివ్
0: నెగిటివ్ బల్బ్ కూడా ఉండాలి. అప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండు చేసినప్పుడే బ్రైట్ లైట్ వచ్చేస్తుంది.
1: వెన్ వన్స్ పాజిటివ్ నెగిటివ్ ఆర్ దేర్ యు గెట్ బ్రైట్ లైట్.
0: కనుకని నీ బాడీ నెగిటివ్,
1: ద బాడీ ఇస్ నెగిటివ్,
0: నీ లైఫ్ పాజిటివ్,
1: ద లైఫ్ ఇస్ పాజిటివ్.
0: ఈ రెండు చేరినప్పుడే
1: వెన్ బోత్ ఆర్ దేర్
0: అది ఏ వైబ్రేషన్,
1: దట్ ఈస్ వైబ్రేషన్.
0: ఆ వైబ్రేషన్ ఏంటంటే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: That very vibration is Satya Jnanam Anantam Brahma.
0: Satya Jnanam Anantam Brahma.
1: Satya Jnanam Anantam Brahma.
0: Adiye truth.
1: That is truth.
0: Adiye knowledge.
1: That is knowledge.
0: Not knowledge, wisdom.
1: That's not knowledge, wisdom.
0: Worldly knowledge, knowledge antaru.
1: That which is wisdom.
0: కానీ divine దానింట
1: సబౌ
0: ఒట్టి పాజిటివ్ పెట్టు రాదు.
1: By connecting with the positive
0: negative wire, bulb kuda undali. Appu negative positive rendu chesinappude bright light vachestundi.
1: When once positive negative are there, you get bright light.
0: Kanukane
1: so,
0: nee

0: విజ్డమ్.
1: దట్స్ నాట్ నాలెడ్జ్, విజ్డమ్.
0: ఓన్లీ నాలెడ్జ్ నాలెడ్జ్ అంటారు.
1: దట్ విచ్ ఇస్
0: డివైన్ దాని విజ్డమ్ అంటారు.
1: ద డివైన్ నాలెడ్జ్ ఇస్ విజ్డమ్.
0: కరెక్ట్. విజ్డమ్ పవర్ రావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద పవర్ ఆఫ్
0: విజ్డమ్. పవర్ అనేటువంటిది కేవలం ప్రేమ చేతనే వస్తుంది.
1: యూ గెట్ ది పవర్ ఆఫ్ విజ్డమ్ అవుట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని హృదయం లోపల
1: ద హార్ట్ విదౌట్
0: లవ్ జనరల్ నాలెడ్జ్ వస్తుంది.
1: యూ గెట్ ఓన్లీ జనరల్ నాలెడ్జ్.
0: జనరల్ నాలెడ్జ్ ఉండి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మియర్ జనరల్ నాలెడ్జ్?
0: ఆ జనరల్ నాలెడ్జ్ కి కామన్ సెన్స్ కూడా ఏకం కావాలి.
1: యూ షుడ్ మిక్స్ ఇట్ విత్ కామన్ సెన్స్.
0: ఈ కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ చేరినప్పుడే అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ గా బయలుదేరుతుంది.
1: కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ టుగెదర్ విల్ గివ్ యూ ది ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కేవలం వైజ్ఞానిక శాస్త్రం అనేటువంటిది ఏదో ఒక అమెరికా లోపల, ఒక రష్యా లోపల, ఒక జర్మన్ లోపల చాలా అభివృద్ధి అయిపోతుంది, అది మన భారతదేశంలో లేదే అని మీరు ఏమాత్రం తలుచుకోకండి.
1: స్టూడెంట్స్ డోంట్ ఫీల్ దట్ ద సైన్స్ ఇస్ ప్రోగ్రెసింగ్ ఇన్ అమెరికా.
0: ఈ దేశాలకంతా భారతదేశం నుంచినే బయలుదేరిపోయింది.
1: దే ఆర్ ఆల్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ భారత్ ఓన్లీ.
0: ఈ భారతదేశం నుంచి వచ్చినటువంటి యొక్క అధర్వణ వేదమే సర్వ దేశాలకు కూడా ఈ యొక్క విజ్ఞానాన్ని బోధిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది అధర్వణ వేద ఆఫ్ భారత్ విచ్ ఇస్ ది ఫౌండేషన్ ఫర్ ఆల్ సైన్స్.
0: సమస్త అస్త్రశస్త్రముల విద్య అంతా కూడా అధర్వణ వేదంలో ఉంటుంది.
1: ఆల్ మోడర్న్ వెపన్స్ యూ హ్యావ్ ది ఇన్ఫర్మేషన్.
0: అంతేకాదు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా దాంట్లోనే ఉంటుండాలి.
1: ది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆల్సో contained there in that same text.
0: హెల్త్ కి సంబంధించినంత కూడా అధర్వణ వేదమే.
1: ఆల్ దట్ రిఫరింగ్ టు మెడిసిన్ అండ్ హెల్త్ ఆర్ దేర్ ఇన్ అధర్వణ వేదం.
0: ఇది భరద్వాజ మహర్షి కనిపెట్టాడు.
1: దిస్ ఇస్ డిస్కవర్డ్ బై భరద్వాజ.
0: అందరికీ భారతదేశంలోని ఋషులు కనిపెట్టినటువంటివి ఈ విద్యలన్నీ కూడా.
1: దీస్ ఆర్ ఆల్ ది ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ ఆఫ్ సేజెన్స్ సెయింట్స్ ఆఫ్ భారత్.
0: 1+1=2 అనేటువంటిది కూడా భారతదేశమే కనిపెట్టింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఇన్వెన్షన్ ఆఫ్ భారత్ దట్ సేస్ 1+1=2.
0: కానీ
1: బట్
0: ఆధ్యాత్మికంలో పోతే ఇది విరుద్ధం అయిపోతుంది.
1: బట్ ఇన్ స్పిరిచువల్ పాయింట్ ఇట్స్ జస్ట్ ది ఆపోజిట్.
0: చూడండి, మీకు బాగా తెలుసును, 3-1=2 అంటారు మీరు.
1: యు ఆల్ సే 3-1=2.
0: ఇది లౌకికమైనటువంటి యొక్క ఒక జడమైనటువంటి యొక్క నెగటివ్ ఆన్సర్.
1: ఇట్ ఈస్ ద నెగటివ్ ఆన్సర్ విచ్ ఇస్ ఫిజికల్ వరల్డ్లీ అండ్ నెగటివ్.
0: ఈ ప్రపంచానికి అది రైటే.
1: ఫర్ ది వరల్డ్
0: స్పిరిచువల్ దీనికి 3-1=1 అంటాడు.
1: బట్ స్పిరిచువల్లీ స్పీకింగ్ 3-1=1.
0: అది ఎట్లా?
1: హౌ?
0: ఇది ఎవరు ప్రపంచం ఒప్పుకోరే.
1: ద వరల్డ్ విల్ నాట్ యాక్సెప్ట్.
0: ప్రపంచం ఒప్పుకోనక్కర్లేదు, నేను ఒప్పుకుంటాను.
1: వరల్డ్ నీడ్ నాట్ యాక్సెప్ట్. ఐ విల్.
0: నాకు అది సత్యమే.
1: ఇట్ ఇస్ ట్రూత్ టు మీ.
0: ఎంత సత్యం?
1: హౌ డు యూ సే దట్?
0: చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక మిర్రర్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ద మిర్రర్.
0: ఈ మిర్రర్ ముందు నీవు పోయి నిల్చుకున్నావు.
1: యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్.
0: నీవు,
1: యు,
0: మిర్రర్,
1: మిర్రర్,
0: రిఫ్లెక్షన్
1: అండ్ ది రిఫ్లెక్షన్,
0: మూడు ఉంటున్నాయి అక్కడ.
1: త్రీ ఆర్ దేర్.
0: నీవు,
1: యు,
0: నీ రిఫ్లెక్షన్,
1: యువర్ రిఫ్లెక్షన్,
0: మిర్రర్
1: అండ్ ద మిర్రర్,
0: ఎన్నున్నాయి?
1: త్రీ.
0: మూడు ఉన్నాయి.
1: త్రీ ఆర్ దేర్.
0: మిర్రర్ తీసేసే.
1: రిమూవ్ ద మిర్రర్.
0: రిఫ్లెక్షన్ కూడా పోతుండాలి.
1: రిమూవ్ ద మిర్రర్.
0: మొదలు చూస్తే నీవు, నీ రిఫ్లెక్షన్, మిర్రర్ మూడు ఉంటున్నాయి.
1: అట్ ద బిగినింగ్ యు, ద మిర్రర్ అండ్ ద రిఫ్లెక్షన్, త్రీ.
0: మూడు లోపల మిర్రర్ అనేటువంటిది ఒకటి తీసేసే, ఒకటే ఉంటుంది.
1: జస్ట్ రిమూవ్ వన్ ద మిర్రర్.
0: దాంతో పాటు రిఫ్లెక్షన్ కూడా పోతుండాలి.
1: ఆటోమేటిక్ రిఫ్లెక్షన్.
0: అనగా
1: మీనింగ్
0: దేవుడు నీవు,
1: గాడ్ అండ్ యూ,
0: జీవుడు రిఫ్లెక్షన్,
1: ఇండివిజువల్ ఇస్ రిఫ్లెక్షన్,
0: ప్రకృతి మిర్రర్,
1: ద నేచర్ ఇస్ ద మిర్రర్.
0: కాబట్టి ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల జీవుడు అనే రిఫ్లెక్షన్ కనిపిస్తుంది.
1: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ నేచర్ ద ఇండివిజువల్ రిఫ్లెక్షన్ ఇస్ అబ్జర్వ్డ్.
0: ప్రకృతిని నీవు మర్చిపో,
1: ఫర్గెట్ ద నేచర్,
0: ఒక్కడే దేవుడు అయిపోతావు.
1: యూ బికమ్ గాడ్.
0: నో జీవుడు.
1: దేర్ ఇస్ నో సెపరేట్నెస్.
0: ఈ ప్రకృతి ఉండినంత వరకే.
1: That exists all in this nature.
0: అర్థమవుతుందో కాదు, ఇంకొక చిన్న ఉదాహరణ.
1: You may follow or not, another example.
0: ఏమిటిది? పగలు.
1: This is daytime.
0: Daytime.
1: Daytime.
0: కనుకనే ప్రపంచం అంతా కనిపిస్తుంది.
1: So you see the world.
0: ప్రపంచం కనిపించేంత వరకు దుఃఖం మనకు ఆవరించే ఉంటుంది.
1: So long you see the world, there is bound to be misery.
0: రాత్రి నిద్రపోతావు.
1: You sleep at night.
0: నిద్ర లోపల ఈ ప్రపంచం లేదు.
1: When you are in deep sleep, there is no world.
0: ఏది కనిపించదు నీకు.
1: You don't see anything.
0: దుఃఖం కూడా లేదు.
1: No misery either.
0: ప్రపంచం లేనప్పుడు దుఃఖము లేదు.
1: When there is no world, there is no misery.
0: ప్రపంచం ఉన్నప్పుడు దుఃఖము ఉంటుంది.
1: When there is world, there is misery.
0: కనుకనే ప్రపంచాన్ని మర్చిపోయే నిమిత్తమే మెడిటేషన్ అన్నారు.
1: To forget the world, meditation is prescribed.
0: కనుక ప్రపంచాన్ని మర్చే నిమిత్తం ఆ కొద్ది సమయమైనా మర్చవల్లా.
1: You should forget the world at least for some time.
0: ఎప్పుడు ఆనందంలో కూడా ప్రపంచాన్ని మర్చిపోతాం మనం.
1: In blissful state, you forget the world.
0: కనుకనే ఆనందం, సత్యం, జ్ఞానం, అనంతం.
1: That is ananda, which is the truth and infinite. That is
0: an. అది ఏ నిత్యానందం.
1: That's eternal.
0: అది ఏ పరమానందం.
1: That's supreme.
0: అది ఏ యోగానందం.
1: That's one of spiritual.
0: అది ఏ అద్వైతానందం.
1: That's non dual.
0: అది ఏ సచ్చిదానందం.
1: That is eternal truth.
0: కనుక సచ్చిదానందం అనేటువంటిది సత్, చిత్, రెండు చేరినప్పుడు ఆనందము.
1: So there is bliss when there is combination of sat existence with chit awareness.
0: పిల్లలు మీరు చక్కగా తెలుసుకోవాలి.
1: Students should know
0: sat అనగా ఏంటి? Being.
1: Sat is being.
0: Being అనగా ఏంటి? ఉండటము.
1: Being means existence.
0: అది ఎప్పుడు మార్పు చెందకుండా ఉంటుంది.
1: It is changeless.
0: ఏది మార్పు చెందదు?
1: What is that which changes?

0: షుగర్ చేతిలో ఉంటుండాలి.
1: యువర్ ఈ షుగర్,
0: ఈ షుగర్ పాయసంలో వేయి, టీలో వేయి, కాఫీలో వేయి, లడ్డూలో వేయి, మైసూర్ పాక్ దేంట్లో వేసినా తీపి తీపి.
1: యు మిక్స్ ది షుగర్ ఐదర్ కాఫీ ఆర్ టీ ఆర్ రైస్ పుడింగ్ ఆర్ మైసూర్ పాక్ ఇట్ ది టేస్ట్ విల్ నాట్ చేంజ్.
0: కాబట్టి అది సత్తు, ఎక్కడ పోయినప్పటికీ ఇది మారకుండా ఉంటుంటారు.
1: సో దట్ ఈస్ ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: దేని ఇది చేరుతున్నదో దానికి కూడా దీని గుణాన్ని అందిస్తుండాలి.
1: అండ్ ఇట్ గివ్స్ ది టేస్ట్ ఆఫ్ స్వీట్నెస్ టు ఎనీథింగ్ ది టు విచ్ ఇట్ ఈస్ యాడెడ్.
0: అది సత్తు,
1: దట్ ఈస్ సత్.
0: ఇది చిత్తు,
1: దిస్ ఇస్ చిత్.
0: చెంచెలుతుంది నీరు,
1: హియర్ ఇస్ వాటర్.
0: గుట్ట పైన పోసినా కిందికే దిగుతాయి ఆ నీరు.
1: ఈవెన్ వాటర్ ఇస్ దేర్ ఆన్ ద మౌంటైన్ టాప్ ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
0: కనుకనే అవి కిందికి దిగేటువంటి స్వభావం.
1: దేర్ ఫోర్ ఇట్ హస్ గాట్ దిస్
0: క్వాలిటీ. చిత్ వాటర్,
1: చిత్ ఇస్ వాటర్.
0: సత్ షుగర్,
1: సత్ ఇస్ షుగర్.
0: షుగర్ ఇస్ షుగర్, వాటర్ ఇస్ వాటర్.
1: షుగర్ అండ్ వాటర్ అపార్ట్ సపరేట్.
0: షుగర్ అండ్ వాటర్ రెండు చేర్చేసేసి
1: మిక్స్ బోత్.
0: షుగర్ కాదు వాటర్ కాదు సిరప్ అయిపోతుంది.
1: ఇట్ ఈస్ నైదర్ షుగర్ ఆర్ వాటర్, ఇట్ ఈస్ సిరప్.
0: అనగా ఏమిటి, ఆ సత్తు ఈ చిత్తు రెండు చేరితే ఆనందం వచ్చేసింది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద సత్ అండ్ చిత్ టుగెదర్ అండ్ మిక్స్
0: ఆనందం. రెండింటిని ఏకం చెయ్యాలి.
1: యూ షుడ్ యూనిఫై మిక్స్ బోత్.
0: జీవాత్మ పరమాత్మ ఏకత్వము.
1: The individual soul in the infinite
0: శాశ్వత ఆనందం.
1: That is eternal permanent bliss.
0: అది ఏ సచ్చిత్ ఆనందము.
1: That is one of existence and being.
0: అది అద్వైత ఆనందము. రెండు కాదు అక్కడ.
1: That is a non-dual.
0: దాన్ని ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మాన.
1: There is only one, not two, non-dual.
0: కనుక మనము దైవత్వం కోసమని అనేక రీతిగా ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: So we don't need to make all efforts.
0: పెంచుకోండి, అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: అందరిలోనూ దైవత్వం ఉన్నదని విశ్వసించండి.
1: హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవరీవన్.
0: నీ తత్వము దైవంతో ఏకం చేయాలి.
1: బట్ మేక్ యువర్ నేచర్ టోటలీ ఐడెంటిఫైడ్ విత్ ద డివైన్.
0: కనుక
1: సో
0: విద్యార్థులు,
1: స్టూడెంట్,
0: భారతీయ సంస్కృతిని గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాల్సిన విషయం ఉంది.
1: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ గాట్ టు నో అబౌట్ కల్చర్ ఆఫ్ భారత్.
0: సంస్కృతిలో లేనటువంటిది మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ విచ్ ఇస్ సెపరేట్ విచ్ ఇస్ నాట్ మెన్షన్.
0: పిల్లలు కొన్ని రకమైనటువంటి యొక్క యోచనలు చేస్తుంటారు.
1: స్టూడెంట్స్ హ్యావ్ సర్టన్ థాట్స్ నౌ.
0: స్వామి చెప్తుంటాడు కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ ఒకటే.
1: స్వామి స్పీక్స్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ ఇస్ ఓన్లీ వన్.
0: ఏమిటది?
1: వాట్స్ దాట్?
0: కల్చర్ ఒక్కటే.
1: కల్చర్ ఇస్ వన్.
0: కాస్ట్ ఒక్కటే.
1: కాస్ట్ ఇస్ వన్.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఆ పిల్లలకి నచ్చినప్పుడు ఆ స్వామి చెప్పాడే కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, ఎవరైతే మనం పెళ్లి చేసుకుందాం అనుకుంటారు.
1: Swami said, caste of humanity, let him be anybody, I will marry anyone.
0: Nijame.
1: Yes.
0: Caste of humanity.
1: Caste of humanity.
0: No kulamu, no matamu, no idilel. But what about culture?
1: So in fact, there is no caste, creed and color. How about culture?
0: Caste ni matrame nivu cheskuntunnavu.
1: You think of caste.
0: Culture kuda teeskovali.
1: Also take into consideration culture.
0: Ee culture kalavadu.
1: The culture, you don't find it tallying, agreeing with other.
0: Culture entity, adhe samskruti.
1: That is the actual culture.
0: Aa samskruti inko danto kalavadu.
1: It will never tally. There should be compatibility.
0: Adhe entoni maatrame kalustundi.
1: It will only be one with the reality.
0: Meeta danto kalavadu.
1: Not with the others.
0: Kanuka manamu ee pani cheyavalsindi gaani motta mota mana culture ni kudanu vicharinchukovali.
1: So we should also think of the culture
0: first. Dinine sampradayamu annaru.
1: This is called tradition.
0: Sampradayanni anusarinchinappudu valiki sukshemame labhistundi.
1: When you follow the tradition, you will certainly progress.
0: తప్పగా మనము కల్చర్ ని కూడా సాంప్రదాయాన్ని అనుసరించాలి.
1: సో వీ షుడ్ అబ్జర్వ్ ద కల్చర్ అండ్ ట్రెడిషన్.
0: మనం చదువుకున్నటువంటి చదువు లోపల ఏదో అస్తవ్యస్తమైనటువంటి చదువులంతా చదివేసేసి అన్నింటినీ ఈక్వల్ అని అనుకుంటుంటాం.
1: బికాస్ ఆఫ్ ద కన్ఫ్యూజన్ అవుట్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ యూ కాంట్ టేక్ ఎవ్రీథింగ్ వన్ ఈక్వల్.
0: త్యాగరాజ్ చెప్పాడు,
1: త్యాగరాజ్,
0: చీమలో బ్రహ్మలో. ఓ భగవంతుడా, చీమలో నుంచి బ్రహ్మ వరకు నీవే ఉంటున్నావు అని చెప్పాడు.
1: త్యాగరాజ్ సెడ్, ఓ గాడ్, యు ఆర్ ప్రెజెంట్ రైట్ ఫ్రమ్ ఎన్ హ్యాండ్ టు బ్రహ్మ.
0: అయితే చీమ కుట్టినప్పుడు కొట్టేస్తాము, బ్రహ్మ వచ్చినప్పుడు నమస్కరిస్తాము.
1: Then once there is ant that's giving the problem, then you'll suddenly kill it there. Then where is this equality?
0: Enduku chimalo brahmalo unnappudu chima kuda namaskaram cheyali kada.
1: And God is there in ant, why don't you respect it?
0: Aha, cheyam manam.
1: No, you don't do that.
0: Endukante aakaranni aadharam teeskunnam.
1: Because you go by the specific form.
0: ఆకారం కాదు,
1: ఇట్స్ నాట్ ద ఫార్మ్ దట్స్ ఇంపార్టెంట్.
0: ఆనందం ప్రధానం.
1: అండ్ ఇట్స్ ద బ్లిస్ విచ్.
0: దానిలోన దైవత్వం ఉంది, దీనిలోన దైవత్వం ఉంది.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ బోత్.
0: చీమ ఎంత చిన్నది,
1: యాంట్ ఇస్ సో స్మాల్.
0: అది కుట్టితే ఎంత నొప్పి చేస్తుంటుండాలి.
1: వాట్ కైండ్ ఆఫ్ పెయిన్ ఇట్ వుడ్ కాజ్.
0: ఈ నొప్పి దాంట్లో ఎక్కడ నుంచి వచ్చింది ఇంత శక్తి?
1: వేర్ ఫ్రమ్ యు గాట్ ఇట్ ద పెయిన్?
0: చీమ చిన్నదే,
1: ఇట్ ఇస్ సో స్మాల్.
0: ఇంత శక్తి దానికి ఎక్కడ నుంచి వచ్చింది?
1: వాట్ ఎ మైటీ పవర్ ఇట్ హస్, హౌ కుడ్ గెట్ ఇట్?
0: తేరు చాలా చిన్నది.
1: ది స్కార్పియన్ ఇస్
0: అది కుట్టితే బో భరించలేని బాధగా ఉంటుంటాయి.
1: ది స్కార్పియన్ బైట్స్ యు కెనాట్ బేర్.
0: ఈ శక్తి దానికి ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ ఇట్ గాట్?
0: చీమలోనే ఇంత శక్తి ఉన్నప్పుడు మానవుడి యందు ఎంత శక్తి ఉంటుంది?
1: సచ్ పవర్ ఇస్ లేటెంట్ ఇన్ యాంట్, వై నాట్ ఇన్ హ్యూమన్?
0: కనుకనే మానవుని యందు సమస్త శక్తులు ఉంటున్నాయి.
1: మ్యాన్ హాస్ గాట్ ఆల్ ద పవర్.
0: ఆ పవర్ లేనటువంటి మానవుడే లేదు.
1: దేర్ ఇస్ నో హ్యూమన్ వితౌట్ దట్ పవర్.
0: కానీ తెలుసుకోలేక అవస్థ పడుతున్నాడు.
1: వి సఫర్ బికాజ్ వి డోంట్ నో.
0: తెలుసుకుంటే చాలా సులభంగా ఆనందిస్తాడు.
1: దెన్ వన్స్ యు ఆర్ అవేర్ యు విల్ ఎంజాయ్ ద బ్లెస్.
0: కనుక దైవత్వాన్ని మనం హృదయమునందు చిత్రించుకొని తద్వారా దైవత్వాన్ని ఆనందాన్ని అందుకోవడానికి ప్రయత్నించండి.
1: దేర్ఫోర్ వి షుడ్ పోర్ట్రే పిక్చరైజ్ డివినిటీ విత్ ఇన్ అవర్ సెల్వ్స్ అండ్ అటైన్ ది స్టేట్ ఆఫ్ బ్లెస్.
0: కనుక ఈ దేహానికి కూడా ఒక పవిత్రత కావాలి.
1: సో బాడీ ఆల్సో షుడ్ బి
0: దేహం పవిత్రం కావాలంటే దైవనామాన్ని స్మరించాలి.
1: ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ది సాంక్టిటీ ది సేక్రెడ్నెస్ ఆఫ్ ద బాడీ
0: మనసు పవిత్రమే ధ్యానంలో పోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ ద మైండ్ సేక్రెడ్ యు షుడ్
0: మెడిటేట్. ధ్యానము ధ్యాన సహిత జపము రెండు కూడా ఉండాలి.
1: Therefore, the chanting of the God's name and meditation, both are needed.
0: You సమత్వం చేసేటువంటిదే ప్రేమతత్వం.
1: యూ షుడ్ హ్యావ్ ఈక్వల్ మైండెడ్నెస్ ఇన్ బోత్. దట్ ఇస్ లవ్.
0: ఇక్కడ ఒక తాళం ఉంటుంది.
1: హియర్ ఇస్ లాక్.
0: తాళం.
1: ఓ తాళం స్వామి తాళం.
0: ఈ చేతిలో ఒక తాళం ఉంది, ఈ చేతిలో ఒక తాళం ఉంది.
1: ఓ యూ హోల్డ్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ ద తాళం.
0: కానీ రెండు తాళములు కలిసినప్పుడే శబ్దం వచ్చేస్తుంది.
1: అన్లెస్ యూ జాయిన్ బోత్ యూ డోంట్ గెట్ ద సౌండ్.
0: జప ధ్యాన రిప్రజెంట్ ధ్యానం రెండు కూడా చేరినప్పుడే అక్కడ ఒక విధమైనటువంటి నిర్వికల్ప స్థితి మనకు ఏర్పడుతుంది.
1: వన్ ఈజ్ చాంటింగ్ ద నేమ్, అదర్ ఇస్ మెడిటేషన్. దెన్ విల్ హావ్ ద బెనిఫిట్ విత్ బోత్ ఆఫ్ దెం.
0: నిర్వికల్పమే నిజమైనటువంటి వికల్పం.
1: And that state is the one that is to be attained.
0: ఈ తత్వమును ఏదో సాధన చేస్తున్నారు కానీ దాని వల్ల రాదు మనకు.
1: Many people undertake spiritual practices, you don't get out of it.
0: ఎందుకు ఉన్నటువంటి గాఢమైనటువంటి ప్రేమ ఉండాలి.
1: You should have
0: విశ్వాసం కూడా ఉంటుండాలి.
1: You should have strong faith and intense love.
0: ఈ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop that faith.
0: ఈ ప్రేమతను మనం సాధించాలి.
1: With this love we should achieve.
0: భజన బినా సుఖ శాంతి నహి.
2: భజన బినా సుఖ శాంతి నహి.

రేడియో సాయ్ నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ద 1st ఆఫ్ జూన్ 1990 డ్యూరింగ్ ద సమ్మర్ కోర్స్ అట్ బృందావన్.

0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: డియర్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అస్థిరం జీవనం లోకే. మనం జీవించినటువంటి ఈ లోకము స్థిరమైనది కాదు.
1: ది వరల్డ్ ఇన్ విచ్ వి లివ్ ఈజ్ ట్రాన్సిటరీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్.
0: అస్థిరం యవ్వనం ధనం. యవ్వనం అన్నటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది మాత్రమే.
1: యూత్ ఈజ్ దట్ విచ్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసపియర్స్.
0: ఇదికి దీనికి ప్రారంభము అంత్యము అన్నటువంటిది లేదు.
1: దెర్ ఈజ్ నో బిగినింగ్ ఫర్ దిస్ నార్ ఎండ్.
0: ఇట్టి మిడిమాలకు యవ్వనమును చూచి మిడిసిపోవటం ఇది విద్యావంతుల యొక్క తత్వము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ ది ఎడ్యుకేటెడ్ వన్స్ టు టేక్ సో మచ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దిస్ ట్రాన్సియంట్ యూత్.
0: ధనమా, ఇది కూడా నువ్వు స్థిరమైనటువంటిది కాదు.
1: ఈవెన్ వెల్త్ ఈజ్ నాట్ స్టడీ ఇన్ దట్ సెన్స్.
0: ఇది కేవలం కదిలిపోయే మేఘముల వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఏనాటికి కూడాను అది మనం ఉద్ధారం గావించినటువంటిది కాదు.
1: ఈవెన్ ది యూత్ ఆల్సో ఈజ్ నాట్ లైక్ దాట్.
0: ఇక అస్థిరం ధారాపుత్రాదులు, ధారాపుత్రాదులు వీరు కూడాను కేవలము మధ్యలో ఆవరించి మధ్యలో విడిపోయేటువంటి వారే.
1: వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ లైఫ్, ఇట్ కమ్స్ అక్కర్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసపియర్స్ ఇన్ ద మిడిల్ అలోన్.
0: పెళ్లికి పూర్వము భార్య ఎవరు, భర్త ఎవరు?
1: బిఫోర్ మ్యారేజ్ హూ ఈజ్ వైఫ్ అండ్ హూ ఈజ్ హస్బెండ్?
0: తెలియదు.
1: నో,
0: మధ్యలో వచ్చి మధ్యలోనే ఒకరికొకరు వియోగం సంభవిస్తుంటాది.
1: ది రిలేషన్షిప్ డెవలప్స్ ఇన్ ద మిడిల్ అండ్ ఇట్ గెట్స్ డిస్ఇంటిగ్రేటెడ్ ఆల్సో ఇన్ ద మిడిల్.
0: బిడ్డలు కూడాను అంతే.
1: చిల్డ్రన్ ఆల్సో ఆర్ లైక్ దాట్.
0: పుట్టక పూర్వము తల్లి ఎవరు, బిడ్డ ఎవరు?
1: బిఫోర్ బర్త్ హూ ఈజ్ ఫాదర్ అండ్ హూ ఈజ్ చైల్డ్.
0: పుట్టిన తరువాతనే ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములు కలిగి ఉంటుంటాయి.
1: ద రిలేషన్షిప్ occurs only after the birth takes place.
0: ఇవి అన్నీ కూడాను అస్థిరములే.
1: ఆల్ దీస్ ఆర్ ట్రాన్సియంట్.
0: ధర్మ కీర్తి ద్వయం స్థిరం. స్థిరమైనటువంటిది ఏమిటి? ధర్మము, కీర్తి, ఇవి రెండే మానవులకు స్థిరమైనటువంటి యొక్క పదార్థములు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది రైచియస్నెస్ అండ్ ది గుడ్ నేమ్ విచ్ ఆర్ పర్మనెంట్ అండ్ స్టడీ.
0: ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను, చరాచర ప్రపంచం అంతా కూడాను, వస్తువులు కూడాను కేవలము కాలవాహిన్లో కలిసిపోతుంటాయి.
1: దిస్ ఎంటైర్ క్రియేటెడ్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ గెట్స్ మర్జ్డ్ ఇన్ ది ఫ్లో ఆఫ్ టైమ్.
0: యత్ దృశ్యం తన్నస్యం. ఏది మనకు కనిపించుతున్నదో అది కేవలము కొంతకాలంలోనే మనకు మరుగైపోతుంటాయి.
1: వాట్ యు సీ నౌ is not going to last long, it disappears before long.
0: ee charma chichuvulaku gocharam ayyetundi ee drishya kalpita jagat antai kudanu kala garbhamulo kalisi pothundadi.
1: The entire created world which is visible to the physical eye gets merged into the time.
0: Chuche netramu, chudabade vishyamu rendu kudanu అనిత్యములే.
1: ది ఐ విచ్ సీస్, ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ సీన్ ఆర్ బోత్ ఇంపర్మనెంట్.
0: ఈ చర్మ చిచ్చువులు కేవలం మానవులకు మాత్రమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది మ్యాన్ అలోన్ హూ హ్యాస్ దిస్ ఫిజికల్ ఐ.
0: పశు పక్షి మృగాదులకు, క్రిమి కీటకాదులకు ఈ యొక్క నేత్రములు ఉంటున్నవి.
1: బర్డ్స్, బీస్ అండ్ అనిమల్స్, వర్మ్స్ అండ్ ఆల్ ద అదర్ టైప్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ హ్యావ్ దేర్ ఐస్.
0: దీని యొక్క విశేషం ఏమిటి?
1: What is the speciality of the man's eyes alone?
0: మానవులకు చర్మ చచ్చువులు ఉన్నవి, క్రిమికీటకాదులకు చర్మ చచ్చువులు ఉన్నవి, పశుపక్షి మృగాదులకు చర్మ చచ్చువులు ఉన్నవి. కానీ మానవుని యొక్క విశిష్టత ఏమిటి?
1: Man has eyes, birds, beasts and animals and worms also have eyes.
0: నిజముగా జ్ఞాన చచ్చువులనే తాను అభివృద్ధి పరచుకునకుండినా ఈ చర్మ చచ్చులు ఉండి కేవలం పశుపక్షి మృగాదులతో సమానమనే అనిపిస్తుంది.
1: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ద ఐ ఆఫ్ విజ్డమ్, ద ఫిజికల్ ఐ అలోన్ ఈజ్ నో వే బెటర్ దాన్ ది అదర్ అనిమల్స్ అండ్ బర్డ్స్ అండ్ బీస్.
0: మానవ జీవితం అమూల్యమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్.
0: అర్థవంతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ మీనింగ్.
0: అనుభవించదగినటువంటిది.
1: ఇట్ ఈస్ అ లైఫ్ మెంట్ ఫర్ ఎంజాయింగ్.
0: ఇట్టి పవిత్రమైన యొక్క మానవ జీవితమును సార్థకము గావించుకునవలనన్న ఆత్మజ్ఞానము అత్యవసరము.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఇఫ్ యూ రియలీ వాంట్ టు శాంక్టిఫై సచ్ ఎ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్.
0: అందులోనే జంతువునాం నరజన్మ దుర్లభం. కానీ దుర్లభమే. అయితే జ్ఞానైన శూన్య పశుభి సమాన. జ్ఞానమే లేకుండా పశువుతో సమానమే.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్ అమంగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. బట్ ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఈజ్ నో బెటర్ దాన్ ఎన్ అనిమల్.
0: ఈ చర్మ చిచ్చువులు కేవలము బాహ్యమైన స్థూలమైన జగత్తును చూడగలుగుతున్నదే కానీ సూక్ష్మమైన దివ్యత్వాన్ని గుర్తించటకు ఇది సాధ్యం కాదు.
1: ఫిజికల్ ఐస్ కెన్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ద గ్రాస్ వరల్డ్ బట్ ఇట్ కెనాట్ లుక్ ఇన్ టు ది సటిల్ డివినిటీ.
0: ఎవరి నేత్రమును వారే చూడలేరు. ఎవరి నేత్రము వారినే చూడలేదు.
1: ది ఈచ్ వన్స్ ఐస్ కెనాట్ సీ హిజ్ ఓన్ ఐస్.
0: మీ నేత్రమును మీరు చూడగలుగుతున్నారా?
1: హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఐస్?
0: లేదు.
1: నో.
0: ఏదో ఒక ఆధారమును పురస్కరించుకుని మీ నేత్రమును మీరు చూడగలుగుతున్నారు.
1: యూ కెన్ సీ యువర్ ఓన్ ఐస్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్.
0: ఆధారమే లేకుండా తన నేత్రమునే తాను చూడలేకపోతున్నాడు మానవుడు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో అదర్ ఎక్స్టర్నల్ హెల్ప్ you are not able to see your own eyes.
0: ee sthoolamainatundi netramu sthoola dehamune gurtinchalekapoyinappudu sookshmamainatundi manasu ee reetiga gurtinchagaledu.
1: If this physical eye cannot see the gross physical eye itself, how can it understand the subtle mind?
0: ee sookshmamainatundi yokka manasune gurtinchaleinatundi netramulu atyanta sookshmamainatundi yokka aatma tattvanni ee reetiga gurtinchagaledu.
1: These eyes which cannot understand the subtle mind, how can they understand more subtle atma?
0: Kanuka charma chachchuvula netundi kevalamu sahajamainatundi yokka jeevitaniki dushyakalpitamainatundi yokka jagattunu choopinchunu maatrame.
1: Physical eyes can show you only the physical gross world.
0: Gnana netramu prati manavulaku atyavasaramu.
1: It is essential that every man should have an eye of wisdom.
0: Nana netramanna, divya netramanna, atma netramanna, brahma netramanna, ivanni kudunu okadani kuti paryaya padamulu maatrame.
1: Whether it is the eye of wisdom, divine eye of atma or brahman eye, it is one and the same. They are all synonyms.
0: Kanuka sarvam brahmam aneetundi bhavani మనము విశ్వసించినప్పుడే జగత్ అంతయు కూడాను బ్రహ్మభావంతో రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యు ఫర్మ్లీ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మ, ద ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
0: ఎట్టి భావము అట్టి దృశ్యము.
1: యువర్ విజన్ డిపెండ్స్ అపాన్ యువర్ పర్స్పెక్టివ్.
0: ఎట్టి రంగు అట్టి ప్రకృతి.
1: విత్ వాట్ ఎవర్ కలర్ ఐస్ యు సీ, ది క్రియేషన్ అపియర్స్ ఇన్ దట్ కలర్ అలోన్.
0: దృష్టిని జ్ఞానమయముగా మార్చుకున్నప్పుడే సృష్టి బ్రహ్మమయంగా రూపొందుతుంది.
1: ఇఫ్ యూ కన్వర్ట్ యువర్ విజన్ ఇన్ టు విజ్డమ్ విజన్, దెన్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ.
0: మన చర్మ చచ్చువులకు ఏ రంగైన అద్దాలు మనం ధరిస్తామో ప్రకృతి అంతా ఇప్పుడు అదే రంగంతో అదే రంగుతోనే మనకు కనిపిస్తుంది.
1: వాట్ ఎవర్ కలర్ గ్లాసెస్ యు వేర్ ది ఎంటైర్ వరల్డ్ అపియర్స్ విత్ ది సేమ్ కలర్.
0: కనుకనే యద్దృశ్యం తన్నస్యం, కనిపించేటువంటిది అన్ని కూడాను మార్పు చెందినవి.
1: దేర్ఫోర్ ఆల్ దట్ యు సీ అండర్గోస్ ఏ చేంజ్.
0: కనుక మార్పు చెందినటువంటి యొక్క ఈ దృశ్యములకు మార్పు చెందనటువంటి యొక్క స్థిరత్వం అనేటువంటి యొక్క బ్రహ్మత్వం ఆధారమై ఉంటున్నది.
1: ది అన్చేంజింగ్ బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ద చేంజింగ్ వరల్డ్.
0: మనము కారులో ప్రయాణమవుతున్నాం,
1: వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ కార్,
0: లేక బస్సులో ప్రయాణమైపోతున్నాం,
1: మేబీ ఇన్ ఎ బస్.
0: కానీ బస్సు కారు కదులుతుండాలి.
1: బస్ ఆర్ ద కార్ దే ఆర్ మూవింగ్.
0: రోడ్డు కదలటం లేదు కదా.
1: రోడ్ డస్ నాట్ మూవ్.
0: కదలనటువంటి రోడ్డును ఆధారం చేసుకుని కదిలేటువంటి యొక్క బస్సు కారులు ప్రయాణం సలుపుతున్నాయి.
1: బస్ ఆర్ ద కార్ కెన్ మూవ్ అండ్ ట్రావెల్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎ రోడ్ విచ్ ఇస్ నాట్ మూవింగ్, విచ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక కదిలేటువంటి యొక్క ఈ జగత్తుకు, మార్పు చెందేటువంటి ఈ జగత్తుకు, కదలనటువంటిది మార్పు చెందనటువంటి యొక్క దివ్యత్వం ఒకటి ఆధారమై ఉంటున్నాను.
1: ఫర్ ది వరల్డ్ విచ్ ఈస్ మూవింగ్ అండ్ విచ్ ఈస్ చేంజింగ్ దేర్ ఈస్ ది డివైన్ ఆత్మ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ విచ్ ఈస్ పర్మనెంట్.
0: అట్టి ఆత్మతత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించుకుంటేనే ఈ జగత్తు యొక్క రహస్యమంతా కూడా మనకు సులభంగా అర్థమవుతుంది.
1: వన్స్ యూ రియలైజ్ సచ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ద ఎంటైర్ వరల్డ్ బికమ్స్.
0: ఈ జగద్భావం అర్థం కాకుండా పోవడానికి మూల కారణము మన మనస్సే.
1: ద రీజన్ ఫర్ యువర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది వరల్డ్ ఈజ్ యువర్ ఓన్ మైండ్.
0: మనస్సు ప్రవృత్తి యొక్క లక్షణం.
1: మైండ్ హ్యాస్ ఎ టెండెన్సీ ఆఫ్ ప్రవృత్తి.
0: ఈ దృశ్యమైనటువంటి యొక్క ఈ వస్తువాహనం యందు రాత్రి పగలు కూడాను మన జీవితం వ్యర్థం గావించుకుంటున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఇన్ ఇండల్జింగ్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్.
0: దీని నిమిత్తమై మన జన్మము ధరించినామా?
1: హౌ వి గాట్ దిస్ బర్త్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇండల్జెన్స్?
0: కాదు కాదు కాదు,
1: సర్టన్లీ నాట్.
0: బ్రహ్మ సత్యాన్ని గుర్తించాలి.
1: టు రికగ్నైజ్ దట్ బ్రహ్మ అలోన్ ఇస్ ట్రూత్, వి హావ్ గాట్ ద లైఫ్.
0: దీనిని గుర్తించాలనుకున్నప్పుడు బ్రహ్మతత్వాన్ని మనము చింతించాలి.
1: ఇఫ్ యూ షుడ్ రియలైజ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ, యూ షుడ్ థింక్.
0: దీనిని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.
1: షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ఇట్.
0: దీన్ని చూడడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రై టు సీ అండ్ గెట్ ఎ విజన్ ఆఫ్ ఇట్.
0: దీనితో సంభాషించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రై టు హ్యావ్ ఎ డైలాగ్ విత్ ఇట్.
0: అది నిజమైనటువంటి రిలీజన్.
1: దాట్ ఈస్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్.
0: మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్, ఫీల్ గాడ్, సీ గాడ్, టాక్ టు గాడ్. దిస్ ఈజ్ రియలైజ్, దిస్ ఈజ్ రిలీజన్. కనుక మానవుడు మొట్టమొదట గుర్తించవలసినటువంటిది దైవత్వాన్ని. మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్. దానిని తెలుసుకోనకుండా ఎన్నింటిని తెలుసుకున్నప్పటికీ ఇది ప్రయోజనము లేదు.
1: వితౌట్ రియలైజింగ్ గాడ్, వాట్ ఎవర్ అదర్ థింగ్స్ యూ ట్రై టు రియలైజ్, ఇట్ ఈస్ ఆల్ ఎ వేస్ట్.
0: అనిల్ కుమారు కొన్ని నిమిషముల పూర్వము వృక్షశాస్త్రాన్ని గురించి చెప్పుతూ, మనం ఆశించేది ఫలపుష్పాలు.
1: ఎ ఫ్యూ మినిట్స్ అగో వైల్ స్పీకింగ్ అబౌట్ బాటనీ అనిల్ కుమార్ సెట్, వీ ఆస్పైర్ టు
0: ఫలపుష్పములు పై వృక్షముపై ఉండినటువంటివి.
1: దీస్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఆర్ ద టాప్ ఆఫ్ ద ట్రీ.
0: కనిపించే ఫలపుష్పములు, ఆశించే ఫలపుష్పములు దేనిపైన ఆధారపడి ఉంటున్నవి?
1: ఆన్ వాట్ ఆర్ these fruits and flowers based?
0: కనిపించినటువంటి యొక్క వేర్లపై ఆధారపడి ఉంటున్నది.
1: దే ఆర్ బేస్డ్ అపాన్ రూట్స్ విచ్ కెనాట్ బి సీన్.
0: మనం వేర్లను పోషించినప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పములు మనకు ప్రాప్తిస్తాయి.
1: ఓన్లీ వెన్ వీ ఫాస్టర్ రూట్స్ విచ్ ఆర్ ఇన్విజిబుల్ వీ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ విచ్ కెన్ బి సీన్.
0: కనుక మనము నీరు ఎరువులు పోసి పోషించవలసినటువంటిది వేర్లను మాత్రమే కాని ఫలపుష్పములు కాదు.
1: You have to therefore foster roots with water and fertilizers and not the fruits and flowers with water and fertilizers.
0: కనుక ఈ జగత్తుకంత కూడాను ఈ జగత్తనేటువంటి వృక్షములకు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమే దీని వేర్లు.
1: It is the principle of divine ఆత్మ which are the roots for this world.
0: దీనినే భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నది.
1: This is what was told in Bhagavad Gita that I am the seed for the entire creation.
0: Yetla ee beejam taan avutadu.
1: How can he become seed?
0: Taane beejam ainatundi vaadu sarvulu endu kodanu ee beeja roopamlo ye vidhanga untunnadu.
1: In what form is he manifesting as the seed?
0: Ani vishayanni manam vicharinchadaniki poyinappudu
1: if you can inquire on these lines.
0: Oka vittanamu naatinam.
1: You sow a seed.
0: అది క్రమక్రమేణ మొక్కై వృక్షమైంది.
1: It has become a sapling, a small tree.
0: ఈ వృక్షంలో అనేక శాఖోపశాఖలు బయలుదేరాయి.
1: This tree has a number of branches.
0: ప్రతి శాఖ యందు కూడాను పుష్పములు వికసించాయి.
1: There are a number of flowers in each branch.
0: ఆ పుష్పములన్నీ కూడాను కాయలుగా రూపొందాయి.
1: These flowers have become fruits.
0: కాయలన్నీ కూడాను ఫలములుగా మారినాయి.
1: These unripe fruits have become ripe.
0: ఒక్కొక్క ఫలమునందు కూడాను ఒక్కొక్క బీజం పోయి చేరిపోయింది.
1: In each fruit there is again a seed.
0: మనం నాటినది ఒకే బీజమే.
1: We have sown only one seed.
0: కొన్ని వందల ఫలముల లోపల కూడా వందల బీజములు బయలుదేరాయి.
1: What you have got is hundreds of seeds in hundreds of fruits.
0: అనగా ఏ విత్తనము నాటినావో ఆ విత్తనం యొక్క జాతి సర్వ ఫలముల్లో కూడా విత్తనంగా రూపొందిపోయింది.
1: The meaning of it is that whatever type of seed you have sown, the same type of seeds are found in the fruits which the tree gives.
0: Not same type, same quality.
1: Same quality seed is found in the fruits.
0: Idi jagattu. Ee jagattuku brahmane aatmane oka beejam.
1: For this world aatma is the seed.
0: Ee vishwame oka pedda vruchamu.
1: This world is a tree.
0: ఈ విశ్వం అనేటువంటి వృక్షమునకు ఒక్కొక్క దేశం కూడా ఒక్కొక్క కొమ్మ.
1: ఈచ్ కంట్రీ మే బి కంపేర్డ్ టు ఎ బ్రాంచ్ ఫర్ దిస్ ట్రీ.
0: ఒక్కొక్క కొమ్మ లోపల కూడా అనేక విధమైనటువంటి జీవరాశులు బయలుదేరాయి ఫలములుగా.
1: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ ఈచ్ కంట్రీ.
0: ఈ ఒక్కొక్క జీవరాశి ఎందుకు కూడాను ఈ యొక్క ఆత్మ అనే బీజము తిరిగి అందులో విత్తనంగా పోయి చేరిపోయింది.
1: ఇన్ ఈచ్ లివింగ్ బీయింగ్ ది ఆత్మ ఈజ్ ఫంక్షనింగ్ యాజ్ ద సీడ్.
0: కనుక ఒక్కొక్క వ్యక్తి ఎందుకు కూడాను ఆత్మస్వరూపుడై తానుంటున్నాడు. ఏకో వసి సర్వభూతాంతరాత్మ. అందరి ఎందు ఉండినటువంటిది నాటిన బీజమే.
1: ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఐఎమ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ సీడ్, ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆత్మ.
0: కానీ ఈనాటి యొక్క విద్యార్థులు ఈ యొక్క రహస్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించటము లేదు.
1: టుడే
0: దానిని తెలుసుకోవాలనేటువంటి యొక్క అపేక్ష కూడా చాలా తక్కువ.
1: Today's students have neither the desire to know nor any efforts to find out this particular secret of
0: mystery. Subjects, physics kavali, chemistry kavali, biology kavali, mathematics kavali, ee rakamainatundi oka deento oka subject paina maatrame taamu jeevithanni ankitam gaavinchi aa subject dwara jeevanopadhi nimittamai taginatundi oka prayatnamu salpuchunnare kaani జీవిత పరమావధి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ డెడికేటింగ్ దర్ ఎంటైర్ లైఫ్ టు లర్న్ వన్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు ఈక్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్.
0: మ్యాథమెటిక్స్ ను మరువక చెప్పించు గణిత శాస్త్రము వంక కనగబోరు.
1: They try to master mathematics, but they do not care to know the simple arithmetic.
0: America yanambu naraya juturu gani kasika margambu kanaradu.
1: They know the routes and the ways to go to various foreign countries in America, but not to Kasi.
0: ఆల్జీబ్రా ఎంత నరయ చూతురు కానీ ఇంటి వైశాల్యంబు ఎరుగబోరు.
1: దే ఆర్ మాస్టర్స్ ఇన్ ఆల్జీబ్రా బట్ దే డు నాట్ నో హౌ టు ఫైండ్ అవుట్ ది ఏరియా ఆఫ్ దేర్ ఓన్ హౌస్.
0: అనుదినమ్మును డ్రిల్లు అనుసరింతురు కాని పద్మాసనము బాధపడును.
1: డే ఇన్ అండ్ డే అవుట్ దే ప్రాక్టీస్ డ్రిల్ బట్ దే ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు పుట్ ఏ పద్మాసన.
0: ఏమిటి ఈ డ్రిల్లు చేసి, ఏమిటి ఈ విధమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి వచ్చిన ఫలితం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దిస్ డ్రిల్ అండ్ దీస్ ఎక్సర్సైజెస్?
0: ఇన్ని విధములుగా చేస్తున్నారు శారీరక సంబంధమైనటువంటి యొక్క వ్యాయామం.
1: ఆల్ దీస్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఆర్ బీయింగ్ క్యారీడ్
0: అవుట్ అనేది చేత కాదు,
1: బట్ దే డు నాట్ నో హౌ టు స్క్వాట్ ప్రాపర్లీ.
0: ఇలాంటి విద్యార్థుల యొక్క తత్వము కేవలము బాహ్య దృశ్యము పైన ఆధారపడి ఆకర్షింపబడుతున్నది.
1: All these students are interested only in the external things and they concentrate only in this external world.
0: Tyageneki amrutatva manasu, idi vedam yokka pradhanamainatundi mantram.
1: The most sacred mantra of Veda is you cannot get immortality without renunciation.
0: Na karmanam na prajaya dhanena tyageneki amrutatva manasu. మానవ, నీవు ఎన్ని సత్కర్మలు ఆచరించినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి యొక్క సదైశ్వర్యాన్ని అభివృద్ధి పరిచినప్పటికీ, సిరి సంపదలతో తులుతూగుచున్నప్పటికీ, ఇవన్నీ కూడాను కేవలము అస్థిరములు, అశాశ్వతములు. త్యాగేనేకి అమృతత్వ మానసు, ఇవన్నీ కూడా నీకు అమృతత్వాన్ని అందించవు.
1: ఓ మ్యాన్, all these good actions and deeds and all this wealth and all the name and fame that you have earned, they are all temporary.
0: Ai tyagamu denini manam tyagam cheyali.
1: What is it that you have to renounce?
0: Asti pastulu tyagam cheyatama?
1: Is it wealth and property?
0: Alu biddalu tyagam cheyatama?
1: Is it wife and children?
0: Kaadu kaadu kaadu.
1: No,
0: neeku bandhana emiti?
1: What is it that binds you?
0: Aa bandhana emito neevu gurtinchinappude ఆ బంధన విసర్జించడానికి తగిన కృషి చేస్తావు.
1: ఓన్లీ వెన్ యు నో వాట్ ఈస్ బైండింగ్ యూ అండ్ వాట్ ఈస్ బాండేజ్.
0: తనకనక వస్తు వాహనాదులు కాని, ఆలు బిడ్డలు కాని, ఇల్లు భూములు కాని, ఇవి బంధనలు కావు.
1: మనీ, వెల్త్, ప్రాపర్టీస్, వైఫ్ అండ్ చిల్డ్రన్, హౌసెస్ అండ్ ప్రాపర్టీస్, దే ఆర్ నాట్ రియల్ బాండేజ్.
0: నీవు దేహమని భావించటమే ఒక పెద్ద బంధన.
1: You are considering yourself as the physical body is the biggest bondage.
0: Deha bhrantiye oka pedda bandhana.
1: Delusion of the physical body is the greatest bondage.
0: Nene deham anetundi yokka bhavannu visarjinchali.
1: You should give up the feeling that you are the body.
0: Appude mocham anedi labhistundi.
1: Then you get freedom and liberation.
0: Kanuka bandha vimochana anaga emti? దేహభ్రాంతిని వదిలిపెట్టి ఆత్మభ్రాంతితో కూడటమే.
1: వాట్ డూ మీన్ బై ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్? గివింగ్ అప్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ద బాడీ అండ్ అండర్ ఫీలింగ్ దట్ యు ఆర్ ఆత్మ, దట్ ఈస్ ది కరెక్ట్ థింగ్.
0: దేహ విరక్తి, దైవ ఆసక్తి, ఈ రెండింటి యొక్క సన్నిహిత సంబంధమే బంధ విమోచన, మోక్ష ప్రాప్తి రెండు కూడాను సంభవిస్తాయి.
1: డిస్పాషన్ ఫర్ ది బాడీ అండ్ అటాచ్మెంట్ టు ఆత్మ, this will give you freedom from bondage and confer on you liberation.
0: Aithe deha bhrantini vadalatam etla?
1: How can you give up the attachment to the body?
0: Deha bhranti ante annapanaadalu visarjinchi, dinini abhiruddhi parchukuneetundi margamulu visarjinchi, kevalamu kushkinchi astapadyanga mari maranichadam kaadu.
1: It you cannot obtain that kind of freedom by merely making your body weak, giving up food.
0: దేహమునకు సంబంధించినటువంటి ఆహార విహారములు సక్రమంగా జరుపుకో.
1: వాట్ ఎవర్ ఈస్ నెససరీ ఫర్ మెయింటైనింగ్ ది బాడీ, యూ కెన్ పార్టేక్ దట్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్.
0: కానీ దేహమే నేనటువంటి యొక్క భావం విసర్జించు.
1: గివ్ అప్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ది బాడీ.
0: నేను దేహం కాదు, ఇది నా ఉపాధి.
1: ఐఎమ్ నాట్ ద బాడీ, దిస్ ఈస్ ఓన్లీ ఎ వెస్చర్.
0: దేహ ఇంద్రియ మనోబుద్ధులన్నీ కూడాను నా ఉపాధులు, నేను ధరించినటువంటి యొక్క డ్రెస్సులు.
1: బాడీ, మైండ్, సెన్సెస్ అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్ సంథింగ్ లైక్ ద డ్రెస్.
0: ఏ విధంగా మనం మార్చుకుంటున్నామో, ఏ విధంగా విసర్జిస్తున్నామో అదే విధంగానే ఈ దేహభ్రాంతిని మనం విసర్జించాలి.
2: జస్ట్ యాజ్ వీ గివప్ అవర్ డ్రెస్, వీ చేంజ్ అవర్ డ్రెస్, వీ షుడ్ ఆల్సో గివప్ ది అటాచ్మెంట్ టు దిస్ బాడీ.
0: ఈ దేహమును పోషించవలసినటువంటి మార్గాన్ని, సక్రమైనటువంటి దీనిని అనుసరించు.
2: యూ కెన్ ఫాలో ది ప్రాపర్ పాత్ టు మెయింటైన్ ది ఫిజికల్ బాడీ ఇన్ గుడ్ కండిషన్.
0: భిక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం. దేహానికి సంబంధించినటువంటి యొక్క శీత నివారణ నిమిత్తమే ధరించవలసినటువంటి వస్త్రములు ధరించాలి.
2: యూ కెన్ టేక్ ఓన్లీ ఫుడ్ ఫార్ మెయింటైనింగ్ ది బాడీ అండ్ క్లోత్స్ ఫార్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ హీట్.
0: ఈ ఆకలి దప్పులకు సంబంధించినటువంటి ఆహార నియమములు కూడా నువ్వు పాటించాలి.
2: యూ డుడ్ ఆల్సో జస్ట్ టేక్ ఫుడ్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ థర్స్ట్ అండ్ హంగర్.
0: మన డిబేట్ లోపల నాకు ఆకలి అవుతుందని నేను భుజిస్తాను, నాకు ఇది స్వతంత్రం అన్నారు.
2: సెట్ దట్ ఐఎమ్ హంగ్రీ, ఐ వుడ్ లైక్ టు పార్టేక్ ఫుడ్.
0: నాకు దప్పి అయిపోతే నేను నీరు తాగుతాను, ఇది నాకు స్వతంత్రం అన్నారు.
2: అండ్ ఇట్ వాజ్ సెట్ దట్ ఐఎమ్ థర్స్టీ, ఐ వాంట్ టు డ్రింక్ వాటర్, ఐ హావ్ ఫ్రీడమ్.
0: స్వతంత్రం కాదు,
2: దిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్.
0: కేవలము ఒక ఫోర్స్ తో, ఒక విధమైన నిర్బంధం చేత నీవు భుజిస్తున్నావు, పానీయం గుడుస్తున్నావు.
2: యు ఆర్ కంపెల్డ్ టు ఈట్ అండ్ యు ఆర్ కంపెల్డ్ టు డ్రింక్, దేర్ఫోర్ దిస్ ఇస్ మై కంపల్షన్.
0: ఆకలి ఉండటం చేత నీవు ఆహారం తీసుకుంటున్నావు.
2: యాజ్ దేర్ ఇస్ కంపెలింగ్ హంగర్, యు ఆర్ టేకింగ్ ఫుడ్.
0: నీవు ఆకలి నివారణ నిమిత్తమే అన్నమును భుజిస్తున్నావు, కానీ ఇది స్వాతంత్ర్యం ఎట్లవుతుంది?
2: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై యువర్ ఓన్ హంగర్ యు ఆర్ టేకింగ్ ఫుడ్, హౌ కెన్ దిస్ బి ఫ్రీడమ్?
0: నీకు దప్పి ఉన్నది కనుక నీ దప్పిని నివారించుకోవడానికి దాహం తీసుకుంటున్నావు, జలము తీసుకుంటున్నావు.
2: యాజ్ యు ఆర్ హ్యావింగ్ థర్స్ట్, యు ఆర్ టేకింగ్ వాటర్ టు క్వెంచ్ ఇట్.
0: ఇది కొంచెం వరకు జగత్ సంబంధమైనటువంటి ఒక నియమములు.
2: దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ నెససరీ ఇన్ ఎ వరల్డ్లీ వే,
0: లా ఆఫ్ నేచర్.
2: దిస్ ఇస్ ఎ లా ఆఫ్ నేచర్.
0: కనుక ఇవన్నీ కూడా స్వాతంత్రానికి సంబంధించినటువంటివి కాదు.
2: దిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్.
0: స్వాతంత్రమునకు సంబంధించినటువంటిది ఆత్మానందమే.
2: ది బ్లిస్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ రియల్.
0: ఈ ఆనందం మనకు ఏ విధంగా లభిస్తుంది? దేహం చేత లభిస్తుందా? కాదు.
2: హౌ కెన్ యూ గెట్ దిస్ ఆత్మ?
0: మనస్సు చేత లభిస్తుందా? కాదు.
2: నాట్ బై ది బాడీ, నాట్ బై ది మైండ్.
0: ఈ దేహ మనస్సులతో లభించేటువంటి ఆనందము కేవలము తాత్కాలికమైనటువంటి ఆనందము.
2: ద జాయ్ దట్ యు గెట్ బై ది బాడీ అండ్ మైండ్ ఈజ్ ఓన్లీ వెరీ టెంపరీ.
0: ఇలాంటి ఆనందం నిమిత్తమే మానవుడు సృష్టింపబడలేదు.
2: మ్యాన్ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఫర్ ద సేక్ ఆఫ్
0: శాశ్వత ఆనందమును అనుభవించే నిమిత్తమై మానవుడు తానే తన రూపాన్ని ధరించుకున్నాడు.
2: మ్యాన్ క్రియేటెడ్ ఎ ఫారం ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ దట్ హీ మే ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్.
0: ఇది అంతే కూడా కేవలము దైవ సంకల్పమే.
2: దిస్ ఈజ్ ఆల్ ది విల్ ఆఫ్ గాడ్.
0: నీకు నీవు ఏమాత్రం కూడా ఏ కార్యమును కూడా ప్రయత్నంతో సాధింపలేవు.
2: There is nothing which you can achieve by your own efforts.
0: మానవుని ప్రయత్నం చేత సాధింపబడనటువంటి కార్యములు ఎన్ని లేవు.
2: There are so many things which cannot be achieved by man.
0: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ ఫలించేటువంటి కార్యములు ఎన్ని లేవు.
2: There are so many things which can be achieved without any efforts whatsoever.
0: కేవలం ఇది నేను సాధించాను సాధించాను అనేటువంటిది కేవలం కర్తృత్వ భోక్తృత్వానికి మూల కారణము. ఇదే అహంకారము.
2: To think that you have achieved so many things is the root cause for your doership and your enjoyership.
0: ఆనందం నీ స్వరూపమే.
2: బ్లిస్ ఈజ్ యువర్ వెరీ నేచర్.
0: నీవే ఆనంద స్వరూపుడు.
2: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆనంద.
0: అయితే నీ ఆనందాన్ని నీవు గుర్తించలేకపోతున్నావు.
2: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దిస్.
0: రాగద్వేషముల చేత, అహంకార మమకారముల చేత, అభిమాన ఆహ్లాదము చేత కప్పబడి ఉంటుండాది ఈ ఆనందము.
2: దిస్ బ్లిస్ ఈజ్ కవర్డ్ బై లైక్స్ డిస్లైక్స్ ఈగో అండ్ పొసెసివ్ ఇన్స్టింక్ట్ అండ్ సచ్ అదర్ థింగ్.
0: రాగద్వేషములు దట్టమైనటువంటి పట్టలు.
2: దిస్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ ఆర్ వెరీ థిక్.
0: ఇవి ఏమైన ఆనందాన్ని అడ్డుపరుస్తున్నాయి.
2: దే కమ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ ఎంజాయింగ్ బ్లిస్.
0: ఈ రాగద్వేషములు మనం దూరం గావించుకున్నప్పుడు మన సత్స్వరూపాన్ని మనము ధరించగలము.
2: రిమూవ్ దిస్ కైండ్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ యూ గెట్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ ఓన్ రియల్ నేచర్.
0: కనుక ఆనందము మనమే. మనమే ఆనందమై తిరిగి ఆనందాన్ని మనము తెలుసుకున్నట్టుకై ప్రయత్నిస్తున్నాము. ఇది ఎంత వెర్రితనం.
2: వెన్ వీఆర్ అవర్ సెల్స్ బ్లిస్ టు సర్చ్ ఫర్ సమ్ బ్లిస్ ఎల్స్వేర్ ఈజ్ రాదర్ ఫూలిష్నెస్.
0: తన ఎందే సర్వము ఉండినప్పటికీ బాహ్యమైనటువంటి యొక్క విషయవాంఛన చేత దృశ్యకల్పితమైనటువంటి జగత్తునందు పోయి మనం అనేక రకమైనటువంటి వాంఛలను అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాం.
2: వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఒబ్టైన్డ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సంథింగ్ ఎక్స్టర్నల్ టు యూ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: కోరిన ఫలమిచ్చు కల్ప వృక్షం బుండా పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
2: When there is a wish fulfilling tree which can give you whatever you want, why do you go in search of a small flower?
0: Adigina palichu kamadhenu vegunda dhanamichi aavunu konaganeela.
2: When there is a celestial cow which can give you nectar and milk, why do you buy an ordinary cow?
0: Mindedu kaantito melu parvatamunda వెండి బంగారు కై వెతుకనేల.
2: దేర్ ఇస్ ఎన్ ఎఫల్జెంట్ గోల్డెన్ మేరు మౌంటైన్ ఇట్ సెల్ఫ్, వై డు యూ గోయింగ్ ఫార్ ఆర్డినరీ గోల్డ్ అండ్ సిల్వర్?
0: సర్వము తానై ఉండగా ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు మనం ఎందుకు ఆరాట పడుతున్నాం?
2: వెన్ వీఆర్ అవర్ సెల్ఫ్ ఎవ్రీథింగ్, వై షుడ్ వీ ఆస్పైర్ టు హ్యావ్ స్మాల్ పెటీ మీనింగ్?
0: తానంత అధికుడు, తానంత గొప్పవాడు, తానే ఆనంద స్వరూపుడు అనేటువంటి సత్యాన్ని తెలియకపోవటం చేతనే.
2: It is because you do not know that you are yourself great, you are the very embodiment of bliss, the entire bliss is in you.
0: Vidyarthulara meeru telisinaatundi vishayame.
2: Dear students,
0: madaputene untuntadi.
2: Dear students, you know that there is a highly
0: dani balamu entatido anubhavinche vaaniki artham avutundi kaani anyulaku artham kaadu.
2: There is a very strong elephant. Only people who know his strength know.
0: Kevalam oka tokato kottinante 9 adugulu poi mundu padtadu.
2: If it can just whip you with its tail, a man can be thrown
0: 9 feet away.
2: Such is the strength of an elephant.
0: Kani balaheenudainatunti mauta tana ankusham chetilo pattukunnappudu taanu cheppinattu vintundi ee enugu.
2: But the master of the elephant controls it with a small piece of iron and makes it listen to his word absolutely implicitly.
0: Vani balamenta yenugu balamenta.
2: What is the strength of this master compared to the elephant's strength?
0: Tana yokka shakti aa yenugu teliyadu.
2: But the poor elephant does not know its own strength.
0: Shakti unnadi,
2: it has strength,
0: kaani telikapotam chetane ఆ అల్పునికి స్వల్పుడైనటువంటి వాని యొక్క చేతిలో అది అణిగమణిగి ఉంటుండాలి.
2: బట్ యాజ్ ఇట్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్, ఇట్ హాస్ సబ్జెక్టెడ్ ఇట్ సెల్ఫ్ టు మాస్టరీ బై ఎ వెరీ స్మాల్.
0: నీకు బాగా తెలుసును బి తుమ్మెద.
2: యు ఆల్సో నో ది ఎగ్జాంపుల్ హియర్ ఇస్ ఎ బి.
0: ఈ తుమ్మెద చేగుబారినటువంటి యొక్క కఠినమైనటువంటి కర్రనైనా తొలుచుకుని లోపల ప్రవేశిస్తుంది.
2: దిస్ బి క్యాన్ ఎంటర్ ఇన్ టు ఎ వెరీ హార్డ్ వుడ్ by making a hole.
0: Inta kathinamainatundi karranu kodanu tolisi lopala poyeyatundi yokka shakti unnatundi ee yokka tummeda.
2: This bee which has got the strength to make hole and get into a very hole.
0: Atisunnitamainatundi yokka kamalamulo praveshinchinappudu kamala rekhalu anni cheripoyinappudu dani nunchi bandimpabadi tana shaktini taanu marchi andulone maranistundi.
2: When it enters into a lotus flower, when the petals come and close, it gives up its life not being aware of its own
0: tana shakti tanaku teliyadu.
2: It does not know its own strength.
0: Adhe vidhamugane manavudu tanalo undinatundi aanandamu tanalo undinatundi divyattamu tanalo undinatundi pavitratanu taanu gurtinchukodaniki taginatundi prayatnam cheyatam ledu. Cheyakapoyinappudiki nee cheppinatundi vaari maatalanu vishwasinchatam ledu.
2: In the same way, the man, although he has got all the bliss, all the divinity, all the sacredness in him, he does not know. Even when others tell
0: him, tagalatvanti krushi chesinappudu tappaga ee satyanni meeru anubhavistaru.
2: If only you make an effort, you will really experience
0: ee satyam chedu tappaga meeru aanandanni anubhavistaru.
2: By this truth you will also enjoy the divine bliss.
0: Kasturi mrugamu adi oka rakamainatundi deer.
2: It is a musk deer.
0: Jinka,
2: it is a musk deer.
0: Adi అప్పుడప్పుడు తన నుండి కూడాను ఒక సుగంధం అనేటువంటిది ఆవిర్భవిస్తుంటారు.
2: సమ్ టైమ్స్ ఇట్ గెట్స్ ద స్మెల్ విచ్ ఇస్ ఫ్రాగ్రెంట్.
0: తన యొక్క నాభి నుండి పుట్టుంటారు.
2: ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ నేవల్.
0: ఆ యొక్క సుగంధాన్ని తాను అనుభవిస్తుండాలి.
2: ఇట్ ఎంజాయ్స్ దట్ ఫ్రాగ్రెన్స్.
0: ఎక్కడి నుంచి వస్తుండదు ఈ సుగంధం అని చెప్పని అడవంతా తిరుగుతుంది.
2: నాట్ నోయింగ్ ఫ్రమ్ వేర్ దిస్ ఫ్రాగ్రెన్స్ ఎమినేట్స్ ఇట్ గోస్ ఇన్ సర్చ్ ఆఫ్ ద ఫ్రాగ్రెన్స్ ఎవ్రీవేర్ ఇన్ ద ఫారెస్ట్
0: కట్టగడపడ అడవంతా తిరిగి అలసిపోయి ఒక వృక్షఛాయలో కూర్చొని తాను కొంచెం విశ్రాంతి తీసుకుంటుంది.
2: ఆఫ్టర్ సర్చింగ్ ఇన్ ది ఎంటైర్ ఫారెస్ట్ ది ప్లేస్ ఫ్రమ్ వేర్ దిస్ ఫ్రాగ్రెన్స్ కమ్స్
0: విశ్రాంతి తీసుకునే సమయం లోపల తన ముక్కును తన నాభి దగ్గర ఉంచుకుని కొంత విశ్రాంతి కోసమని పవళిస్తుంది.
2: ఆఫ్టర్ బీయింగ్ టైర్డ్ ఇట్ టేక్స్ రెస్ట్ అండర్ ఎ షేడ్ అండ్ కీప్స్ ఇట్స్ నోస్ నియర్ టు
0: తన నాభి నుంచి వచ్చేటువంటి సుగంధము తాను గుర్తించుకుంటుంది.
2: దెన్ ఇట్ రియలైజెస్ ద ఫ్రాగ్రెన్స్ కమ్స్ ఫ్రమ్
0: అయ్యో నేను ఎంత పిచ్చిదానను, నా నుండినే వచ్చినటువంటి ఈ సుగంధాన్ని నేను తెలుసుకునలేక ఈ సుగంధం ఎక్కడున్నదని అడవంతా సంచరించాను, అలసిపోయాను. ఇదే అజ్ఞానం యొక్క తత్వము.
2: వాట్ ఎ మ్యాడ్ థింగ్ ఐ ఆమ్, నాట్ నోయింగ్ ది ఫ్రేగ్రెన్స్ కమ్స్ ఫ్రమ్ మై ఓన్ నేవల్ ఐ సర్చ్ ది ఎంటైర్ ఫారెస్ట్ అండ్ ఐ గాట్ మై సెల్ఫ్ ఎగ్జాస్టెడ్. దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: మానవుడు కూడాను అంతే.
2: సిమిలర్ ఇస్ ద మ్యాన్.
0: నిత్యానందము, బ్రహ్మానందము, అద్వైతానందం అనేటువంటిది మానవుని యొక్క స్వభావము, స్వరూపము.
2: ద పర్మనెంట్ బ్లిస్, ద డివైన్ బ్లిస్ అండ్ ద బ్రహ్మిక్ బ్లిస్ ఆర్ ఆల్ ద నేచర్ ఆఫ్ మ్యాన్.
0: ఈ బాహ్య సంబంధమైనటువంటి, ఈ భౌతిక సంబంధమైనటువంటి, ఈ ప్రాకృతి సంబంధమైనటువంటి విషయ వాసనకు లోబడిపోవటం చేతనే ఆ దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి యొక్క ఈ దివ్యతత్వాన్ని తాను అర్థం చేసుకోలేకపోతున్నాడు, అనుభవించలేకపోతున్నాడు, దీన్ని అన్వేషించలేకపోతున్నాడు.
2: యాజ్ మ్యాన్ హస్ బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ దిస్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ అండ్ టెంప్టేషన్స్ he does not know his own divine nature, his own divine bliss, therefore he has not been able to experience
0: annintikini dehabhimaname moola karanamu.
2: Attachment to the body and identifying himself with the body is the root cause for all this.
0: Dehamu pancha bhautikamu.
2: Physical body is made up of five elements.
0: Dehamu koolaka tappadu eppudu,
2: one day or the other it has to fall.
0: Dehi niramayundu,
2: the indweller is a permanent one.
0: Ganutippaka dehi chaavu puttukal moha nibandhanalanu mudralu levu.
2: He is not subject to birth, death or any such limitation.
0: Nijambu chuda aa dehiye devadevudu.
2: Truly speaking, that indweller himself is the god of gods.
0: Kanuka nijamuga tana yokka aatmane సర్వ విధములైనటువంటి యొక్క మార్గమును మానవులకు అందిస్తూ ఆనందింపచేయుచున్నది.
2: ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఆత్మ విచ్ గివ్స్ మ్యాన్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయ్ అండ్ బ్లిస్.
0: ఆత్మ నిరంతరము ఆనందమును అందించినే కాని దుఃఖము, విచారమనేటువంటిది తనలో ఏమాత్రము లేదు.
2: ఆత్మ ఆల్వేస్ ఎంజాయ్స్ బ్లిస్ అండ్ జాయ్. ఇట్ డస్ నాట్ నో వాట్ సారో.
0: పాత్రలో పోసినటువంటి పాయసమును, ఈ పాత్రకు ఎన్ని రంధ్రములు కొట్టినా, ఏ రంధ్రం నుంచి వచ్చినా గాని పాయసమే వస్తుంది, కానీ మరొక చేదు రాదు.
2: వెన్ దేర్ ఇస్ ఎ స్వీట్ జ్యూస్ పాయసం ఫిల్డ్ ఇన్ ఎ పర్టికులర్ పాట్, వేర్ ఎవర్ యు స్ట్రైక్ ఎ హోల్ యు గెట్ పాయసం అలోన్ త్రూ దట్ హోల్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ హోల్స్.
0: ఆనందమయము.
2: దస్ ఆత్మ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
0: కనుకనే ఋషులందరూ కూడాను మొట్టమొదట ఈ ఆత్మకు ఆనందం అని పేరు పెట్టారు.
2: దట్ ఈస్ వై the sages in the ancient days gave the name for atma.
0: ఈ ఆనందం అంటే ఎలాంటి ఆనందము? నిత్యానందం.
2: What type of bliss?
0: పరమ సుఖదం.

0: గగన సదృశం.
1: ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ జాయ్ అండ్ సుప్రీం హ్యాపీనెస్.
0: నిత్యం విమలం అచలం.
1: నేమ్ ఫర్ ఆత్మ.
0: ఈ ఆనందం అంటే ఎలాంటి ఆనందము? నిత్యానందం.
1: వాట్ టైప్ ఆఫ్ బ్లిస్?
0: పరమ సుఖదం.

0: ఇట్ ఈస్ వన్ అలోన్, ఇట్ ఈస్ ప్యూర్,
1: సర్వదీ సాక్షిభూతం,
0: ఇట్ ఈస్ విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్,
1: భావాతీతం త్రిగుణరహితం,
0: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ భావాస్ అండ్ ఆల్ క్వాలిటీస్.
1: ఇది ఆత్మస్వరూపం యొక్క, ఆత్మస్వభావం యొక్క సరైనటువంటి యొక్క గుర్తులు.
0: దీస్ ఆర్ ద సింబుల్స్ ఆఫ్ ట్రూ ఆత్మ.
1: ఇట్టి ఆనందము ఏనాడు కూడా దుఃఖమును కాని, కష్టమును కాని, బాధలు కాని, విచారములు కాని అందించదు.
0: హౌ కెన్ సచ్ బ్లిస్ ఆఫర్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్, సారో, సాడ్నెస్?
1: అట్టి పెన్నిధి మీ సన్నిధినే ఉండగా దుఃఖమును, విచారమును, కష్టములను కలిగించేటువంటి యొక్క ఈ జగత్తునకై మీరు ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారు?
0: వెన్ యువర్ ఓన్ వెరీ నేచర్ ఈస్ సచ్ బ్లిస్, వై ఆర్ యూ సో మచ్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ దిస్ ఓన్లీ డిజైర్ జాయ్ అండ్ హ్యాపీనెస్?
1: ధన నిధికి లోకములో కొన్ని రకములైనటువంటి కట్టుబాట్లు చేస్తుంటారు.
0: ఫర్ ది ట్రెజర్ దే పుట్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ అండ్ సర్టన్.
1: కొన్ని బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకుల్లో కావలసినంత ధనం ఉంటుండాలి.
0: బ్యాంక్స్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ.
1: కానీ కేవలం ఆ ధనమును అట్టనే విసర్జించిపోవటం లేదు, దానికి కావలసినంత బందోబస్తు చేస్తున్నారు.
0: దే ప్రొవైడ్
1: ఇనుప ద్వారములు బంధిస్తున్నారు, పెద్ద పెద్ద లాక్స్, బీగములంతా తగిలిస్తున్నారు. రాత్రి పగలు కూడాను పారావారు దానిని చక్కగా రక్షిస్తున్నారు. అందులో ఉన్న ధనాన్ని మనం పొందాలనుకుంటుంటే ఈ యొక్క ద్వారములు విరగొట్టాలి, తాళములు పగలగొట్టాలి, అందులో వాచ్మ్యాన్ గా ఉండేటువంటి గుర్ఖాలు గుర్ఖాలు వాడిని కొట్టి వాడి దగ్గర అన్ని విధాల స్వాధీనం చేసుకోవాలి.
0: ఇఫ్ యూ షుడ్ గెట్ దట్ మనీ, యూ హావ్ టు బ్రేక్ ద డోర్స్, యూ హావ్ టు బ్రేక్ ఓపెన్ ద లాక్స్, యూ హావ్ టు రిమూవ్ ది వాచ్.
1: ఆ యొక్క ధనము మనకు లభ్యమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ దట్ వెల్త్.
1: అదే విధముగానే ఈ ఆనందం అనేటువంటి నిధికి ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడి ఉంది.
0: ఇన్ ద సేమ్ వే ఫర్ దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్, ఇట్ ఈస్ వెరీ వెల్ ప్రొటెక్టెడ్.
1: దీనిని కాపాడేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ ప్రొటెక్ట్స్ దిస్?
1: అహంకారం అనే సర్పము సర్వత్రా సంచరిస్తూనే ఉంటుంటుంది, ఏ నిర్విరామంగా కూడా తిరుగుతుంటుంది.
0: ది స్నేక్ ఆఫ్ ఈగో గోస్ రౌండ్ అండ్ రౌండ్ దిస్ వెల్త్ అండ్ ట్రైస్ టు ప్రొటెక్ట్ దిస్ వెల్త్.
1: కనుక దాని దగ్గరికి ఎవరు పోలేకపోతున్నారు.
0: దట్ ఈస్ వై నో వన్ ఈస్ ఏబుల్ టు గో టు దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్.
1: ఎవడు ఈ అహంకారం అనే సర్పము నిర్మూలము గావించునో వానికే ఈ ఆనందం అనే నిధి లభ్యమవుతుంది.
0: ద వన్ హూ కిల్స్ దిస్ స్నేక్ ఆఫ్ ఈగో విల్ బి ఏబుల్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ది బ్లిస్ ఆఫ్ జాయ్.
1: కనుక ఈ అహంకారం కేవలము అజ్ఞానం చేత ఆవరించినటువంటిది.
0: దిస్ ఈగో ఈజ్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ అహంకారం యొక్క కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ ఈగో?
1: ధనమా కారణం?
0: Is it wealth?
1: లేక బలమా కారణం?
0: Is it strength?
1: లేక స్థానమా కారణం?
0: Is it
1: అధికారమా కారణం? విద్యనా కారణం? ఇవి ఏవీ కారణం కాదు, ఇవన్నీ అల్పమైనటువంటి శక్తులు.
0: The education, all these things are very small excuses.
1: ఇవన్నీ అహంకారానికి ఎట్లా కారణం అవుతాయి?
0: How can they be a cause for the అహంకారా or the ego?
1: దేహభ్రాంతియే దీనికి మూల కారణం.
0: It is the delusion of the physical body alone which is responsible for this ego.
1: Ivanni enta kaalam andukosam chankaracha ma

0: ఈ ధనము బలము ఈ యొక్క సంపదను గురించి అహంకారపడుతున్నాడు. ఇది ఎంతసేపు? క్షణములు మార్పు చెందుతుంది.
1: యు మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ప్రైడ్ అండ్ వ్యానిటీ అన్ అకౌంట్ ఆఫ్ ద వెల్త్ అన్ అకౌంట్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ అన్ అకౌంట్ ఆఫ్ బ్యూటీ ఎట్సెట్రా ఫర్ హౌ లాంగ్ విల్ దే లాస్ట్ దే ఆర్ ఆల్ మొమెంటరీ.
0: ఇవందరూ కూడా అనుభవించినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు స్థిరంగా?
1: వేర్ ఆర్ దోస్ పీపుల్ హూ హావ్ ఎంజాయ్డ్ ఆల్ దీస్ థింగ్స్ నౌ?
0: గొప్ప గొప్ప పదవులనంత ఏది సిరి సంపదలను అనుభవించి ప్రఖ్యాతిని పొంది రారాజులుగా మారి చక్రవర్తులుగా మారినటువంటి వ్యక్తులంతా ఎక్కడున్నారు ఇప్పుడు?
1: వేర్ ఆర్ దోస్ పీపుల్ హూ హావ్ ఎంజాయ్డ్ గ్రేట్ వెల్త్ అండ్ గ్రేట్ ప్రాపర్టీస్ అండ్ హూ హావ్ బికమ్
0: ఎంపరర్స్? లేక వారి స్థానములు ఉన్నాయా? వారి యొక్క ధనం ఉండదా? ఏది లేదు.
1: ఈజ్ దేర్ వెల్త్ ఫౌండ్ ఆర్ దే ఫౌండ్? ఈజ్ దేర్ పొజిషన్ పర్మనెంట్? నథింగ్ ఈజ్ పర్మనెంట్. దే ఆర్ నాట్ అట్ ఆల్ ఫౌండ్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క సాధనలు సలిపి ఇవన్నీ అనిత్యము.

0: అనిత్యమని లోకానికి చాటుతూ వచ్చారు.
1: గ్రేట్ సోల్స్ అండ్ సేజెస్ హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్ టు ఫైండ్ అవుట్ ది ఇంపర్మనెన్స్ ఆఫ్ దిస్ థింగ్స్.
0: గీత కూడాను అనిత్యం అసుఖం లోకం అని చాటిపోయింది.
1: The same thing has been declared by Bhagavad Gita. This world is impermanent and full of sorrow.
0: Nirata satya praudhi dharani nelina Harishchandrudi dharabasi chanagaleda.
1: Was not Harishchandra compelled to leave this world, although he followed the path of truth?
0: Yella lokamulele yasagu sri nalaraju తన వెంట భూమిని కొనుచుచననా.
1: కింగ్ నలా, హూ వాజ్ ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్, కుడి క్యారీ ఎ బిట్ ఆఫ్ ఆర్త్ విత్ హిమ్?
0: కృతయుగంబునకు అలంకృతి చేయు మాధాత సిరిమూట గట్టుక నరుగజనన.
1: మాల్దాత, హూ వాజ్ ఎ పీస్ ఆఫ్ డెకరేషన్ ఫర్ కృత ఏజ్ ఇట్ సెల్ఫ్, కుడి carry with him either name or name.
0: Jaladishyatu katte alanati Sri Ramudi puduruvipai nunnavada.
1: Sri Rama, who constructed a bridge across the ocean, is he now?
0: Yandarendaru rajulu yeginaro.
1: So many things have disappeared.
0: Karunu venta koni povari urvitalamu.
1: Not even one carried a handful of mud.
0: Meeru matramu meedu siriyu sampada vidyayu talanu gattuka podura.
1: Are you going to carry with you your own wealth, your own properties, your own education?
0: Vidyarthulara,
1: oh dear students,
0: edi mana venta raadu.
1: We are not going to carry anything with us.
0: Vachedi rende.
1: There are only two things which we carry.
0: అనే మంచి చెడ్డ.
1: And that is good or bad.
0: మనం ఏది చేస్తామో అది మాత్రం మన వెంట వస్తుంది.
1: Whatever we do, you are going to carry the results of that.
0: మంచిని చేసి మంచిని తీసుకోండి.
1: Do good and reap the fruits thereof.
0: ఏ విత్తనం నాటుతామో అదే ఫలమే మనకు లభిస్తుంది.
1: Whatever sow, seed you sow, the same fruit you are going to get.
0: తాత్కాలికంగా దీనిని అలక్ష్యం చేస్తున్నారు.
1: The students,
0: భవిష్యత్తులో ఏనాటికైనా కూడాను ఇవి ఆ అదును అనుసరించుకొని ఇది మొక్కలుగా రాక తప్పదు.
1: యు ఆర్ నెగ్లెక్టింగ్ అండ్ ఇగ్నోరింగ్ దీస్ ట్రూత్స్, ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్.
0: ముండ బీజములు వేయి, పండ్ల బీజములు వేయి, తిరిగి అవి మొక్కలుగా వస్తాయి.
1: వాట్ ఎవర్ సీడ్ యు సో, వెదర్ ఇస్ ఎ థార్న్ సీడ్ ఆర్ ఎనీ అదర్ సీడ్,
0: విశ్వాసమే భారతీయుల యొక్క విశ్వాసము. కర్మఫల సిద్ధాంతాన్ని విశ్వసించినటువంటి వారు భారతీయులు.
1: Bharatiyas had firm faith in this particular theory of action and the fruits thereof.
0: Kanuka mee hrudayamulo manchini aavirbhavimpa chesukoni,
1: therefore develop good thoughts in your heart.
0: Nenu atma swaroopudanu.
1: Consider yourself as the very
0: not how brahma swabhavamu.
1: My very nature is nature.
0: Nenu pani cheyataginata cheyataganada.
1: Is it appropriate to my nature to do this particular thing or not?
0: Nenu atmaga undi ఈ అనాత్మ సంబంధమైనటువంటి తుచ్చ కార్యములను నేను ప్రవేశించడం మంచిదా కాదు అనేటువంటి ప్రతి కార్యమునందు కూడాను తన యొక్క దివ్యత్వాన్ని తాను స్మరించి కార్యంలో ప్రవేశించాలి.
1: వాట్ ఎవర్ వర్క్ యూ అండర్టేక్, రిమెంబర్ యువర్ డివైన్ నేచర్ అండ్ అండర్టేక్ అప్రోప్రియేట్.
0: దోషములకు దూరం అవుతాడు.
1: దెన్ ఓన్లీ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫెక్ట్.
0: పాశములకు దూరం అవుతాడు.
1: యుల్ బి ఫ్రీ ఫ్రమ్ బాండేజ్.
0: దోషములకు దూరం అవుతాడు.
1: యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ కైండ్ ఆఫ్ డిసీట్.
0: ఆత్మ ఆశలో ప్రవేశిస్తాడు.
1: Then you will get into the aspiration of Atma.
0: Ilanti vicharana vidyarthulaku atyavasaram.
1: Students should develop this kind of thinking.
0: Manam chadugutunnam.
1: We are studying.
0: Goppa goppa degrees teesukuntunnam.
1: We are taking big degrees.
0: Inka videshalakanta velli inka adhikamainatundi degrees pondutunnam.
1: We are going to obtain greater degrees than this.
0: Ee yokka chadugulu chadivi మనం దేనిని సంపాదిస్తున్నాం?
1: వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ బై దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఈ చదువులు చదివి ఉద్యోగంలో చేరి
1: ఆఫ్టర్ దిస్ స్టడీస్ అండ్ ఎడ్యుకేషన్ వీఆర్ గోయింగ్ టు
0: పుచ్చుకోవటం కోసమా?
1: ఈజ్ ఇట్ ఫర్
0: మోసాలు చేయటం కోసమా? అబద్దాలు ఆడటం కోసమా? పొట్టను పోషించుకునే కోసమా? కాదు కాదు. ఈ చదువులు ఇలాంటి అపవిత్రమైన మార్గంలో నా ప్రవేశపెట్టడం?
1: వీ షుడ్ నాట్, దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ టేకింగ్ బ్రైబరీ, for deceiving people, for going in the wrong path, certainly not for that.
0: పరుణను మోసగించి పట్టణ